0: Every life form is sacred. Each of us is a personification of divine love. In his Guru Purnima discourse on the 24th of July 2002, Bhagwan Baba urges us to exert our right of divinity and think noble thoughts and harbor pure feelings.
1: Pradoshe Deepakaschandraha Prabhato Deepako Ravihi. Pradoshe Deepakaschandraha Prabhate Deepako Ravihi. Trailokye Deepako Dharma Suputre Kuladipaka Suputra Kuladipaka.
2: Pagati yandu Surudu prakashistu Jeevulaku Jagatanu chuputu untadu.
3: During the daytime, it's the sun who sheds his light and helps all of the beings in this universe.
2: Ratrula yandu Chandrudu udayinchi Jeevulaku Darulu chuputu untadu.
3: It's the moon who shows the path to all of the beings in the night time.
2: Mullokamulu yandu kudanu sarva jeevulaku kudanu jeevitaniki aadarshanni andistu prabodhistu untundi dharmamu.
3: It is dharma, righteousness, that shows the light and the path all the time to all the three other worlds.
2: Kani kulamunaku jyotini yervinchi jeevitam yokka aadarshanni prakatinchi kuladeepakuduga nilichetuvanti vaadu suputrudu.
3: He is the true son who sets himself as an ideal and a light to the entire clan and the lineage.
2: Idi prakrutamaina bhautikamaina laukikamaina anityamaina prakrutiki sambandhinchinatvanti okka drishyamule ivanni.
3: These are all the physical things that we see in this world, which is material and worldly.
2: Kani sagat vishtamulaku aadarshanni akindinchi aadarshanni nirupinchi tane aa adarshamulo leenamainatunti vyakti okkadundedu.
3: However, in this universe there is one ideal that demonstrates the spirit of idealism and stands as a testimony, the very metaphor of idealism.
2: Ekkada chuchinanukunu దైవం తప్ప అన్యం లేదనేటువంటి సత్యాన్ని ప్రదర్శించి ప్రకటించి దర్శించి బోధించినటువంటి వాడు కాణాదుడు.
3: బట్ దిస్ వన్ హూ డెమోన్స్ట్రేట్స్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద డివినిటీ ఎవ్రీవేర్ ఆల్ ద టైమ్ అండ్ హీస్ ది టైమ్ సెల్ఫ్.
2: అతని పేరే కాణాదుడు. కాణాదుడు కాణాదుడు.
3: His name is Kanada.
2: Itanu denini kanipettadu.
3: What is it that he discovered?
2: Anu raniyan mahato mahiyan. Prati anuvunandu kudanu daivame unde. Anuvunaku maraka peru daivamu ani peru pettadu.
3: Kanada named the smallest of the small, the atom, as God. God is present in the smallest of the small.
2: తన జన్మించినప్పటి నుంచి మరణించినంత వరకు కూడాను పరమాణు పరమాణు పరమాణు అని అణువునే స్మరిస్తూ వచ్చాడు.
3: Right from the birth to his death, he went on thinking of the smallest particle, the atom.
2: అణు అనేటువంటిది లేకుండా ఈ జగత్ అనేది కనిపించదు.
3: This world would not exist without atom.
2: పూర్వం విశ్వమునందు ఏ రూపము లేదు.
3: Earlier this universe has no form.
2: సూర్యచంద్రాదులు లేరు.
3: Sun or moon.
2: ఆకాశ భూములు లేవు.
3: The space and earth.
2: నక్షత్రాలు లేవు.
3: Stars.
2: ఏదియూ లేదు.
3: None existed in the past at the beginning.
2: చీకటిగా క్రమ్ముకున్నటువంటిది.
3: Everything was pitch dark at the beginning.
2: కాని పరమాణువుల యొక్క సంపుటమైనటువంటి యొక్క చేరిక చేత,
3: because of the combination of the smallest to the particles,
2: చాలా దట్టమైనటువంటి రీతిగా కుదురుకొనిపోయినది.
3: It could combine itself into hard matter.
2: అది కుదించుకున్నటువంటి చేత ఎక్కువ వేడి సంభవించింది.
3: Because of the solidification of the hard matter, there generated heat.
2: ఈ యొక్క వేడి చేత బ్రహ్మాండమైనటువంటి శబ్దం ఏర్పడింది.
3: And out of the heat came a loud sound.
2: అప్పుడే ఈ దట్టమైనటువంటి చీకట ముక్కలు ముక్కలుగా ప్రారంభమైంది.
3: And there started this darkness which has spread all over.
2: సర్వత్రా విజృంభించిపోయినది.
3: It went on spreading everywhere.
2: ఇది ఏ సృష్టికి మూల కారణం.
3: This is the main cause for creation.
2: ఇది ఏ కానాదుడు సంభవించినటువంటి యొక్క అనుభవము.
3: This was the experience of Kanada.
2: Anaga ee anta dattamainatundi yokka anuvulu pagili sarvatra vyapinchi poyinayi.
3: That there was present this atomic power and the atoms that have been spread everywhere.
2: Aa pagalinatundi de shabdame pranavamu.
3: And the very primordial sound is pranava.
2: Adi ye omkaramu.
3: That is Omkara.
2: అది ఏ ప్రథమ నాదము.
3: And that is the primordial
2: sound. ఇది ఏ ప్రథమ నాదము.
3: That is the first sound vibration.
2: ఈ యొక్క ప్రణవము సర్వత్రా నిండినది.
3: The sound vibrations are spread everywhere.
2: ఈ ప్రణవము దేని నుండి ప్రారంభమైనది.
3: What was the origin of pranava, Omkara?
2: పరమాణువు నుంచి కూడా ప్రారంభమైనటువంటిది.
3: It started from this minutest particle.
2: ఈ పరమాణువు కంటే మరొకటి ఎక్కడ కూడా కానరాదు.
3: యు డు నాట్ ఫైండ్ ఎనీథింగ్ బియాండ్ దిస్ మైన్యూటెస్ట్ పార్టికల్ ది ఆటమ్.
2: దీనిని పొందుటకు ఏది మార్గము.
3: వాట్ ఇస్ ద వే టు నో దాట్
2: అనేటువంటి విషయాన్ని ఈ కానాదుడు విచారణ చేస్తూ వచ్చాడు.
3: కానాద ఇన్వెస్టిగేటెడ్ ఎక్స్ప్లోర్డ్ ద డీటెయిల్స్ ఆఫ్ ది ఆటమ్.
2: కట్టకటప్పటికీ ఇది ఒక్కటే నాదం.
3: Finally he concluded that it is only primordial single sound.
2: Idi ye prathama shabdamu.
3: That is the first sound to begin with.
2: Ilanti shabdamunu prati manavudu kudanu smarinchali tarinchali.
3: The primordial sound Omkar has to be repeated and chanted for our own liberation.
2: Ilanti satyamunu prabodhinchi
3: this truth was taught.
2: సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచు,
3: దట్ గాడ్ ఈజ్ స్మాలెస్ట్ టు ది స్మాల్,
2: మేటి వస్తువునందున మేటి ఎగుచు,
3: అండ్ దట్ ఈజ్ బిగ్గెస్ట్ టు ది బిగ్,
2: సర్వతను సాక్షి అయ్యుండు,
3: దట్ హీ స్టాండ్స్ యాజ్ ఎన్ ఎటర్నల్ విట్నెస్,
2: ఈ ప్రణవమే దైవము దైవమే ప్రణవం,
3: అండ్ దట్ ఓంకార్ ఈజ్ గాడ్, అండ్ గాడ్ ఈజ్ ఓంకార్ ప్రైమార్డియల్ సౌండ్.
2: ఇలాంటి సత్యాన్ని జగత్తునకు ప్రబోధించాడు.
3: దిస్ ట్రూత్ వాజ్ ప్రొపగేటెడ్ all over the world.
2: ఈ ప్రణవ శబ్దము ప్రారంభమైన తరువాతనే సూర్యచంద్రాదులు భూమి ఆకాశాలు నక్షత్రాలు అన్ని కూడాను ప్రారంభమైనాయి.
3: After this primordial sound Omkar, that led to the creation of the planetary system, the sun, moon, stars, space, earth and so on.
2: ఈ సృష్టికంతా మూల కారణము paramanavi.
3: That which is the main cause for the whole of the creation is this atom, this molecule.
2: కనుకనే ప్రతి మానవుడు కూడాను పరమాణువుల యొక్క సంపూర్ణమైనటువంటి ఒక స్వరూపమే.
3: So every human being is the combination of the smallest particles, the atom.
2: పరమాణువు లేనటువంటి యొక్క దేహము పరమాణువు లేనటువంటి యొక్క రూపము ఎక్కడను కానరాదు.
3: There is no body, there is no matter, there is no material without the combination of atoms.
2: అలాంటి పరమాణు తత్వాన్ని ఏనాడు కూడా మానవుడు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
3: Man never made an attempt to know the mystery of an atom.
2: ప్రాచీనులు కనిపెట్టినటువంటి ఒక సత్య దీపములను ఈనాటి మానవుడు అర్థం చేసుకునలేక హాస్యాస్పదంగా భావిస్తుంటాడు.
3: The modern man is making fun of all the truths that were realized and propagated, the light of truths which were shared in the ancient times.
2: Anati prachina rishulu likinchinatundi vyasamulanu ee naati vyaktulu haasyaspadanga danini kathalaga bhavistunnaru.
3: All the compositions, the dicta and the declarations of the ancients were all made fun of by the modern man.
2: Mana prachina yokka సంస్కృతిని భారతీయ యొక్క పవిత్రతను గుర్తించుకునేటువంటి శక్తి సామర్థ్యము ఈనాటి మానవుడు కోల్పోయినాడు.
3: The modern man has lost the ability and the capacity to experience and to comprehend the ancient culture and the sanctity behind it.
2: కనుకనే పరమ సత్యం అనేటువంటిది తన దగ్గర ఉండి ఉడుకును దాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
3: Though the supreme truth is latent within, immanent within you are not able to recognize it.
2: Anati paramarshulu yokka swaroopalanu kevalamu oka oori mundu edo oka vigrahanga petti gurtuluku chupistuntaru.
3: The divinity was understood by way of certain signs, certain symbols in those days.
2: Adi kaadu manam.
3: That's not the fact anyway.
2: Aa pavitramainatundi swaroopalanu మన హృదయపీఠం పైన భద్రం చేసుకోవాలి.
3: ద సీక్రెట్ ఫార్మ్స్ విల్ హ్యావ్ టు బి ఇన్స్టాల్డ్ అట్ ద ఆల్టర్ ఆఫ్ అవర్ హార్ట్స్.
2: ఈ విధమైనటువంటి యొక్క భద్రత చేసుకోవాల్సినటువంటి యొక్క మానవుడు దీనిని అభద్రత చేత హాస్యాస్పదం చేత అలక్ష్యం చేత దుర్వినియోగం చేసుకుంటున్నాడు.
3: ద డివినిటీ దట్ హ్యాస్ గాట్ టు బి ఇన్స్టాల్డ్ అట్ ద ఆల్టర్ ఆఫ్ హార్ట్స్ ఈజ్ నెగ్లెక్టెడ్. Is just taken in a little simple way.
2: Kani idi enaadu jariginatundi.
3: When had this happened?
2: Kanaadulu netundi vaadu ee kaalam vaadu.
3: Kanada, to which time does he belong to?
2: 20000 samvatsaramulaku puramu,
3: 20000 years ago.
2: Ee yokka kanaaduni vishayamu jagatlo entano uchcharincheetundi vaaru.
3: The world knew well the spirit of Kanada.
2: ఈ హైడ్రోజన్ ఆక్సిజన్ అనేటువంటి విషయమును తాను గుర్తించాడు.
3: Kanada recognized the value of the hydrogen and oxygen.
2: హైడ్రోజన్ ఆక్సిజన్ అనేటువంటివి కేవలము ఒక విధమైనటువంటి యొక్క అగ్నితో సమానమైనటువంటివి.
3: He considered hydrogen and oxygen equal to the fire.
2: ఇందులో ఒక దాని వల్ల అగ్ని ప్రవేశిస్తుంది.
3: The fire finds a place in one of the two.
2: ఇంకొక దాని వల్ల అగ్నిని ఆపివేస్తుంది.
3: The other one extinguishes the fire.
2: ఇది సైంటిస్టులు గుర్తించినటువంటి యొక్క సత్యము.
3: This is the truth observed by scientists.
2: ఇలాంటి సైంటిస్టులు గుర్తించినటువంటి సత్యాన్ని ఈనాటి ప్రజలు చాలా గొప్పగా విశ్వసిస్తుంటారు.
3: The discoveries of the modern time scientists is exalted and very much praised by everybody.
2: కానీ ప్రాచీన పురుషులు అనుభవించి ఆనందించి అందించినటువంటి యొక్క సత్యవాక్యములను ఈనాడు విస్మరిస్తున్నారు.
3: But the principles of truth realized, experimented upon and propagated by the ancients
2: ఈ అణువును
3: are not recognized.
2: అణు ద్వారానే గుర్తించాలని ప్రవదించాడు.
3: And in fact the atomic power has got to be known by understanding the principle of atom.
2: ఈ అటమిక్ పవర్ అనేటువంటిది దేని రీతిగా గుర్తించాలి?
3: అటమిక్ పవర్ హౌ ఇస్ టు బి అండర్స్టూడ్?
2: ఇది కంటికి కనిపించదు.
3: యూ డోంట్ సీ విత్ ది ఫిజికల్ ఐ.
2: కానీ ఎక్కడ ఉన్నది?
3: Then where is it?
2: Tine tindilo untundadi.
3: It is there in the food that you can chew.
2: Chupulo untundadi.
3: It's present in your looks.
2: Maatade maatalo untundadi.
3: And also in the words that
2: you utter. Nadakalo untundadi.
3: It is present all over.
2: Sarvatra undinatuvantidi adiye.
3: The atomic power is present everywhere.
2: Dani paine nadustu, danine tintu, danine tragutu, danine anubhavistu, danine marchipothunnaru ee naati manavudu.
3: Modern man has forgotten the atomic power, the mystery of the atom, though he treads upon it by way of walking on earth and food and water. He considers that it's separate from the life principle. And he considers it as a scientific principle and brushed it aside. But the atomic process
2: పవిత్రమైనటువంటిది
3: ఇస్ హైలీ సీక్రెట్
2: కానీ దీనిని అల్పంగా భావిస్తున్నారు
3: బట్ వీ కన్సిడర్ దిస్ లో అండ్ చీప్
2: ఈ ప్రాసెస్ నుంచినే దైవత్వాన్ని గుర్తించడానికి వీలవుతుంది అన్నాడు
3: దిస్ ప్రాసెస్ విల్ టేక్ యూ టు ద డివినిటీ దట్ వాస్ ది టీచింగ్ ఆఫ్ కానాద
2: కనుక ఈనాడు ఆ అటామిక్ ప్రాసెస్ చక్కని రైతులో అనుభవించటం లేదు
3: వీఆర్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ ఇన్ ద ప్రాపర్ సెన్స్ ది అటామిక్ పవర్
2: మనము భౌతికమైన లౌకికమైనటువంటి దీంట్లో మనం జీవితాన్ని గడుపుతూ వచ్చాం
3: వీఆర్ లీడింగ్ అవర్ లైవ్స్ ఇన్ ద వరల్డ్లీ మెటీరియలిస్టిక్ వే
2: దీనికి ఒక చిన్న ఉదాహరణ
3: ఏ స్మాల్ ఇలస్ట్రేషన్ ఫర్ దిస్
2: ఒకానొక సమయం లోపల
3: ఎట్ వన్ టైమ్
2: శివాజీ ఒక మంత్రి
3: అండ్ హిస్ మినిస్టర్
2: ఇరువురు చేరి
3: బోత్ ఆఫ్ దెమ్ టుగెదర్
2: ఏదో వనవిహారంగా వెళుతున్నారు
3: దే జస్ట్ వెంట్ ఆన్ టు స్పెండ్ దర్ ఈవినింగ్ టైమ్
2: కానీ మార్గ మధ్యం లోపల
3: ఆన్ ద వే
2: ఒక బుద్ధిస్ట్ సన్యాసి ఎదురేగాడు
3: దే కేమ్ అక్రాస్ ఎ బుద్ధిస్ట్ మాంక్
2: మొట్టమొదట శివాజీ తన యొక్క కిరీటమును పక్కన పెట్టి ఆ యొక్క బుద్ధిస్ట్ సన్యాసి యొక్క పాదములపైన తన శిరస్సు ఉంచి నమస్కరించాడు
3: వాట్ శివాజీ డిడ్ వాస్ He has taken away his crown and kept it on the ground and bowed down to the feet of this Buddhist monk.
2: కానీ మంత్రికి ఇది ఏమాత్రము గిట్టలేదు.
3: This was not acceptable to the minister.
2: మహారాజు ఎక్కడ? ఈ బుద్ధిస్ట్ సన్యాసి ఎక్కడ?
3: Here lies an emperor and a Buddhist monk on the other. What a gulf of difference it is.
2: అట్టి సామాన్యమైనటువంటి యొక్క మానవుని యొక్క పాదములపైన మా మహారాజు యొక్క శిరస్సును పెట్టడం మంచిది కాదు
3: ఇట్ ఇస్ నాట్ ప్రాపర్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ది ఎంపరర్ టు బౌ డౌన్ అట్ ద ఫీట్ ఆఫ్ ఎ మాంక్
2: అని భావించి తన్నో తనకు అవమానంగా జరిగిందని చింతిస్తూ వచ్చాడు
3: హీ ఫెల్ట్ సో సాడ్ అండ్ బ్యాడ్ దట్ హీ ఫెల్ట్ అషేమ్డ్
2: కానీ దీనిని అంతా కూడా గుర్తిస్తూ వస్తున్నాడు శివాజీ
3: బట్ శివాజీ వాజ్ నోటీసింగ్ వాట్స్ ఆల్
2: సర్వధర్మంలో ప్రచారం చేసి సమస్త త్యాగములు చేసి మానవుని యొక్క గుణములను ప్రబోధించి లోకానికి నిలబెట్టినటువంటి వాడు శివాజీ మహారాజ్
3: ఎంపరర్ శివాజీ స్టాండ్స్ ఫర్ ది అబ్జర్వెన్స్ అండ్ ద ప్రాపగేషన్ ఆఫ్ రైచియస్నెస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సాక్రిఫైస్ టు ది కంటెంపరీ వరల్డ్
2: ఈ విధంగా కొంతకాలం జరిగిన తర్వాత
3: ది టైం పాస్ ఆన్ లైక్ దాట్
2: కానీ మంత్రి చింతించినటువంటి విషయము ఆ శివాజీ హృదయంలో నిలిచిపోయింది
3: ద ఫీలింగ్స్ ఆఫ్ ది మినిస్టర్ గాట్ దెమ్సెల్వ్స్ ఇంప్రింటెడ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ శివాజీ
2: ఒక దినము మంత్రిని పిలిచాడు
3: One day he summoned the minister.
2: Mantri.
3: Minister.
2: Neevu, ee naadu, naaku moodu talalu teeskon raavali annadu.
3: Shivaji wanted the heads, three heads, to be brought to him.
2: Okati, goat, mekatala.
3: One is the head of a goat.
2: Rendavadi, gorre tala.
3: One is the head of a sheep.
2: Moodavadi, manishi tala.
3: And third one, the head of a human being.
2: ఈ మూడింటిని తీసుకుని రామన్నాడు.
3: Bring these three heads.
2: ఎక్కడికో వెళ్ళాడు, ఆ మేకను కొట్టాడు, గొర్రెని కొట్టాడు, తలలు తీసుకున్నాడు. శ్మశానంలో కాచుకొని ఎవరో ఒక జీవితం ముగించినటువంటి ఒక వ్యక్తి తలను తెంచుకొని దానిని తీసుకుని వచ్చాడు.
3: He brought the three heads, the goat and the sheep and a human being from the cremation ground.
2: తెచ్చాను మహారాజ్ అన్నాడు.
3: He brought it and said, Here are the heads, O Emperor.
2: Aithe ee moodu kudunu market ku teesukoni ammukonra annadu.
3: The Emperor wanted these three heads to be sold there in the market.
2: Vellina tachame gorithala ettukoni poyaru.
3: And the head of The goat was immediately purchased. The head of sheep was immediately bought.
2: ఎంత సేపు కాచుకున్నా కూడాను ఈ మనిషి తలకి ఎవరు కూడా కొనేకని రాలేదు.
3: ఇన్ స్పైట్ ఆఫ్ లాంగ్ వెయిటింగ్ నోబడీ పర్చేజ్డ్ ది హెడ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
2: మరి వచ్చాడు మహారాజ్, దీన్ని ఎవరు కూడా అంగీకరించటం లేదు అన్నాడు.
3: ద మినిస్టర్ రిటర్న్ అండ్ సెడ్, ఓ ఎంపరర్, నోబడీస్ ప్రిపేర్ టు బై ద హెడ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
2: నీవు మార్కెట్ కి వెళ్లి ఫ్రీగా ఇచ్చేసిరా అన్నాడు.
3: అండ్ ఎంపరర్ సెడ్, ఆల్ రైట్, గివ్ ఇట్ ఫ్రీలీ టు ఎనీబడీ దేర్ ఇన్ ద మార్కెట్.
2: తీసుకెళ్లాడు. కొన్ని దినములు చూచాడు, అది ఫ్రీగా కూడా ఎవరు తీసుకోలేదు.
3: ద మినిస్టర్ టుక్ ది హెడ్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్, వెయిటెడ్ దేర్ ఇన్ ద మార్కెట్ ఫర్ కపుల్ ఆఫ్ డేస్. నో బడీ వాజ్ ప్రిపేర్ టు యాక్సెప్ట్ ఇట్, దో ఇట్ వాజ్ గివెన్ ఫ్రీ.
2: ఆనాడు నా ఈ శిరస్సును ఒక బుద్ధ సన్యాసి పాదముల పైన పెట్టినప్పుడు నీవు ఎంత బాధపడ్డావు.
3: ఓ మినిస్టర్, యూ ఫెల్ట్ సో సాడ్ వెన్ ఐ బౌడ్ డౌన్ అట్ ది ఫీట్ ఆఫ్ దట్ బుద్ధిస్ట్.
2: రేపటి దినము ప్రాణం పోయిన తర్వాత ఈ శిరస్సు కూడా ఇంతే, ఎవ్వరు కొనరు.
3: టుమారో వెన్ ఐ లీవ్ దిస్ బాడీ, వెన్ ఐ బ్రీత్ మై లాస్ట్, దిస్ హెడ్
2: ఎవరు ఇవ్వరు.
3: నోబడీ వుడ్ రికగ్నైజ్, యాక్సెప్టెడ్.
2: అదే విధంగానే నాది ఏ బుద్ధ సన్యాసి యొక్క పాదముల పైన పెట్టి నా జన్మ సార్థకం చేసుకున్నాను.
3: In fact, my life is redeemed by bowing down at the feet of the Buddhist teacher.
2: Dhanamu vachunu povunu dharani yendu.
3: Money comes and goes on earth.
2: Gaurava maryadalu vachi povunu teerunu.
3: But the respect, the courtesy and the esteem would remain.
2: Gaurava dharmalu manavunku shashvatanga nilchunu.
3: The righteousness and truth would remain permanently.
2: Adi ee manavuni janmaku saarthakamu.
3: That is the true redemption for mankind.
2: ఇది కేవలము ఈ సోహం అనేటువంటి శబ్దము అందులో ఉండినంత వరకే దీనికి గౌరవము.
3: ద బాడీ హ్యాస్ గాట్ ది వాల్యూ సో లాంగ్ దిస్ సోహం, ద లైఫ్ బ్రెత్ ఈస్ దేర్.
2: అది ఏ ప్రణవ శబ్దము.
3: అండ్ దట్ ఈస్ ఓంకార.
2: అది ఏ అటామిక్ ఎనర్జీ.
3: అండ్ దట్ ఈస్ అటామిక్ ఎనర్జీ.
2: దీనికి శక్తి సామర్థ్యములు,
3: ది కెపాసిటీస్,
2: ఇది దైవము నుండి ప్రారంభమైనవే కానీ
3: ది కెపాసిటీస్ లేటెంట్ ఇన్ ఎన్ అటమ్.
2: ఎవరు అన్యులు దీనిని సృష్టించిన వారు కాదు.
3: No one created it in particular.
2: ఈ సత్యాన్ని ఆనాడే కానాదుడు ప్రపంచానికి ప్రబోధిస్తూ వచ్చాడు.
3: This truth was propagated and taught by Kanada in the olden times.
2: మానవులు ఏదో దేహమున్నంత వరకు దీనిని గౌరవిస్తుంటారు.
3: Human being naturally, so long they are alive, he takes care of the body.
2: ఈ దేహములో నిజమైనటువంటి యొక్క ఆదిశక్తి అనేటువంటిది పోయిన తర్వాత ఎవరూ దీనిని ఆశించరు.
3: Nobody expects to remain. Nobody respects this body when once the life is gone.
2: Enta anuvu yokka shaktiye.
3: In fact, the whole thing is the power of an atom.
2: Ee anuvu yokka bhavamu evaru artham chesukoledu.
3: No one can understand the secret of an atom.
2: Anu swaroopame daiva swaroopamu.
3: God is present in the form of an atom.
2: Anu swaroopame jagat swaroopamu.
3: And the very atom is the entire universe.
2: Anu swaroopame aakasha swaroopamu.
3: The atom is the space.
2: Anu swaroopame shabda swaroopamu.
3: The atom is the sound.
2: Characharam antai kudanu anu swane nindi unnadi.
3: All that is motile, immotile, mobile and immobile is atomic basically.
2: Kanuka ఈ అణుస్వరూపమును హాస్యాస్పదంగా మనం తీసుకోకూడదు.
3: సో వీ షుడ్ నాట్ నెగ్లెక్ట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఎన్ ఆటమ్.
2: ఈ అణుస్వరూపం అనేటువంటిది చాలా ఘనమైనటువంటిది.
3: దేర్ ఇస్ మైటీ ప్రిన్సిపల్ బిహైండ్ దిస్ ఆటమ్.
2: ఎంతో కాలం నుండి కూడాను ఈ సైంటిస్టులు దీనిని అంత పరిశీలన చేస్తూ వస్తున్నారు.
3: సైంటిస్ట్ హావ్ బీన్ ఎక్స్పెరిమెంటింగ్ సిన్స్ లాంగ్ ఆన్ దిస్.
2: అణువు ఎక్కడి నుంచి ప్రారంభమైందో తిరిగి అక్కడికి వచ్చి చేరడానికి 22,000 కోట్లు సంవత్సరాలు పడుతుంది.
3: ఫర్ అన్ ఆటమ్ టు గో బ్యాక్ టు ది ప్లేస్ ఆఫ్ ఇట్స్ ఆరిజిన్ ఇట్ విల్ టేక్ 22,000 crores ఆఫ్ ఇయర్స్.
2: ఇంతకాలం పట్టుతుంటే ఈ అణువు మన సెంతనే ఉంటుంటే మనం ఎందుకు గుర్తించుకోకూడదు?
3: దో ఇట్ హ్యాస్ బీన్ దేర్ ఆల్ ది టైమ్ విత్ అస్ ఇన్ అస్, హౌ ఇస్ ఇట్ దట్ వీ డు నాట్ నో?
2: భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది.
3: ద ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ఇట్ సెల్ఫ్.
2: తిరిగి తన సూర్యుని చుట్టూ తిరుగుతుంది.
3: ఇట్ ఆల్సో రివాల్వ్స్ అరౌండ్ ద సన్.
2: దీన్ని ఎవరు తిప్పుతున్నారు?
3: హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ రొటేషన్?
2: ఎందువల్ల ఇది తిరుగుతుండాలి?
3: వై డస్ ఇట్ హ్యాపన్?
2: ఎవరు తిప్పుతున్నారు?
3: హూ ఇస్ ద మెయిన్ కాజ్ బిహైండ్?
2: ఈ సత్యాన్ని గుర్తించడానికి ఎవరు ప్రయత్నించడం లేదు.
3: నో వన్ ఇస్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు నో దిస్ సీక్రెట్ బిహైండ్.
2: తన చుట్టూ తాను తిరగటం చేత,
3: బికాస్ ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ఇట్,
2: జగత్తు కంటే ఇక్కడ రాత్రి పగలు ఏర్పడుతున్నాయి.
3: వీ హావ్ డే అండ్ నైట్.
2: తాను సూర్యుని చుట్టూ తిరగటం చేత,
3: as earth revolves around the sun,
2: ఈ దేహమునకు కావలసినటువంటి ఆహార విహారములంతా లభ్యమవుతున్నాయి.
3: We have got various seasons and the food.
2: ఇవన్నీ కారణమైనటువంటి యొక్క సృష్టి తెలుపులు కాదు.
3: They are not reasonless, in fact.
2: దైవం యొక్క సంకల్పం చేతనే ఈ కారణాలంతా కల్పించుకుంటున్నాడు.
3: It is the divine will which is the main cause for all this creation.
2: ఇదంతా జగత్తు నిమిత్తమై తాను ఏర్పరిచినటువంటి యొక్క నియమమే.
3: It is God's master plan for the benefit of the world.
2: పవిత్రమైనటువంటి యొక్క ఈ అణుశక్తిని ఎవరు ఈనాటి వరకు గుర్తించడం లేదు.
3: Till this day nobody understood the sacredness of an atom.
2: అణువు అంటే కేవలము ప్రాణములైనటువంటి యొక్క శక్తి అనుకుంటున్నారు.
3: We consider the atomic power as passive, dull and inert.
2: ఈ జగత్తునంత అంతా కూడాను కలిపిన ఏ ప్రాణశక్తి కలదో ఆ ప్రాణశక్తి ఆ అణువులో కూడా ఉంటుంది.
3: ఇన్ ఫ్యాక్ట్ ద పవర్ ఆఫ్ లైఫ్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ దిస్ ఆర్గానిక్ వరల్డ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ అన్ ఆటమ్ ఆల్సో.
2: కనుకనే భగవంతుడు అణుస్వరూపుడు ఘనస్వరూపుడు.
3: సో గాడ్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ మైక్రోకాజం అండ్ ఆల్సో మాక్రోకాజం.
2: కనుక ప్రతి మానవుడు కూడాను జగత్తు యొక్క సంకల్పమును మానవుని యొక్క సృష్టిని తన యొక్క కర్తవ్యంను గుర్తించి వర్తించడానికి ప్రయత్నించాలి.
3: సో ఎవ్రీ మ్యాన్ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు నో ద మిస్టరీ ఆఫ్ నేచర్ ద సీక్రెట్ ఆఫ్ హిస్ ఓన్ నేచర్ అండ్ కండక్ట్ హిమ్సెల్ఫ్ అకార్డింగ్లీ.
2: మానవుడు గుర్తించవలసినటువంటిది అణుస్వరూపమే.
3: మ్యాన్ హ్యాస్ టు నో కాంప్రిహెండ్ ది అటమ్.
2: అణువును గుర్తిస్తే సర్వమును గుర్తించిన వాడవుతాడు.
3: ఇఫ్ యు నో ద స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాల్ యూ విల్ నో ది మైటీయెస్ట్.
2: అది ఏ దైవము.
3: దట్ ఈస్ గాడ్.
2: అది ఏ నిజమైనటువంటి యొక్క మానవత్వము.
3: దట్ ఈస్ ట్రూ హ్యూమన్ వాల్యూ.
2: అది ఏ ప్రాణతత్వము.
3: అండ్ దట్ ఈస్ ద లైఫ్ ప్రిన్సిపల్.
2: పరమాణువుల్లో ఉన్నటువంటి యొక్క ప్రాణతత్వమే.
3: ద లైఫ్ ప్రిన్సిపల్ ఇన్ ద స్మాల్
2: ప్రపంచమంతా కూడా సంచరిస్తూ ఉంటుండాలి.
3: ఈస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
2: అయితే దానిని పట్టడానికి ఏ విధంగా చేయాలి.
3: లైక్ వాట్ ఈస్ ఇట్ దట్ వీ హ్యావ్ టు డూ టు నో దిస్.
2: కానీ ఈ మైక్రోజిప్రినాల్సి ప్రాసెస్ ఫాలో చేయాలి.
3: అండ్ వన్ హ్యాస్ టు స్టార్ట్ ప్రాసెసింగ్ and understand the principle.
2: Idi Kanada cheppadu.
3: This was taught by Kanada.
2: Dinini anusarinchinappudu aa divya tattvam manaku gurtinchadaniki veel avutundi annadu.
3: When once you follow the procedure laid by Kanada, you will be able to experience.
2: Chudandi oka anu atta pothu undadi.
3: See here, one atom is moving right now.
2: Dalini manam sancharistu దానినే మనం కాన్సన్ట్రేట్ చేస్తూ మనం పోతే మన చేతికి అది చిక్కుతుంది.
3: వెన్ వన్స్ యు ఆర్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద మూవ్మెంట్ ఆఫ్ అన్ ఆటమ్ యూ విల్ బి ఏబుల్ టు క్యాచ్.
2: ఎన్నో పరమాణువులు ఒక క్షణంలో మనం పట్టవచ్చు.
3: యు కెన్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ఇన్ ఎ ఫ్రాక్షన్.
2: ఎన్నో పట్టావు.
3: ఇన్ ఎ ఫ్రాక్షన్ యూ కెన్ హోల్డ్ దెమ్ ఇన్ యువర్
2: ఫేస్. వదిలితే ఎక్కడ చూసినా వెళ్లిపోతున్నాయి.
3: అండ్ దెన్ వెన్ యూ రిలీజ్ యువర్ ఫేస్ దే విల్ గో ఎవరీవేర్.
2: ఆ ప్రణవనాదం యొక్క శబ్దము ఆ యొక్క అణుపదార్థం యొక్క శబ్దము అణు మాత్రంగానే ఉంటుంటుంది.
3: And the sound behind this Omkara Pranava and also this atomic principle.
2: మానసికత కూడాను ఈ యొక్క దీని పైన ఆధారపడి ఉంటుండాలి.
3: And it all depends, the whole thing, life depends on this.
2: భక్తులు ప్రార్థన చేస్తుంటారు.
3: Devotees pray.
2: ఈ ప్రార్థన వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి అని సందేహించవచ్చును.
3: We may doubt the result of prayer.
2: కానీ ప్రార్థనల వల్ల ఎంతో వైభవం జరుగుతుండాలి.
3: Through prayer you can accomplish
2: ento ghanamaina vijayanni sadhisthundadi.
3: You will have the mighty victory.
2: Manavudu sadhinchaleinatundi vishayanni kodanu sadhinchagalugutunnadu.
3: Impossible things can be made possible by prayer.
2: Oka chinna vishayam.
3: A small example.
2: Nenu ye mandu theesukonu.
3: Bhagavan does not take any medicine.
2: Nenu prayatninchanu.
3: He doesn't take any medicine.
2: Kani 10 dinamulu nunchi kodanu ikkada peddaga vaadindi.
3: But for the last 10 days there is a swelling on the cheek.
2: Ninnadi dinamu nenu gamaninchanu.
3: Yesterday Bhagavan observed.
2: Andaru vachina varandaru kudanu vaari drishti na mukham paina povatam ledu na yokka chekku paina povutundadi.
3: All that have assembled here are concentrating on the swelling on the cheek, not on Bhagavan.
2: Inka taggaledi, inka taggaledi, enta baadha undo emo ani santosh oka baadha padutu vacharu.
3: All are feeling so sad that Bhagavan had no relief till now and that he is feeling that he is suffering.
2: Ratri అనగా సాయంకాలము వ్యాలిటీ క్లియర్ మాట్లాడుతున్నప్పుడు నేను ఏం మాట్లాడుతున్నానో నాకే తెలియదు.
3: లాస్ట్ ఈవినింగ్ భగవాన్ వాజ్ గివింగ్ అస్ డిస్కోర్స్ డ్యూరింగ్ ది వ్యాలిడిటరీ ఫంక్షన్. హీ డిడ్ నో వాట్ హీ వాజ్ స్పీకింగ్ అట్ దట్ మోమెంట్.
2: కానీ లోపల వెళ్ళాను.
3: భగవాన్ వెంట్ ఇన్సైడ్.
2: పండుకున్నాను.
3: అండ్ హీ జస్ట్ రెస్టెడ్.
2: ఈ భక్తుల యొక్క ప్రార్థనలన్నీ కూడా కుప్పలు కుప్పలు వచ్చాయి.
3: ఆల్ ప్రేయర్స్ ఆఫ్ ది డివోటీస్ రీచ్డ్ హిమ్.
2: స్వామి రేపటికి గురు పోండి.
3: భగవాన్
2: రేపటికైనా మీరు ఆనందంగా సరైనటువంటి స్థితిని మీరు మాకు దర్శింపచేయాలి.
3: భగవాన్, టుమారో ఇస్ గురు పౌర్ణిమ, బీ నార్మల్, వీ వాంట్ టు సీ యూ ఇన్ యువర్ ట్రూ ఫామ్.
2: తెల్లవారు లేచాను.
3: భగవాన్ గాట్ అప్ దిస్ మార్నింగ్.
2: ఒక్క నొప్పి లేదు, ఒక్క బాధ లేదు.
3: నో పెయిన్ వాట్స్ ఎవర్.
2: నేను ఇది నయం కావాలని నేను సంకల్పించలేదు.
3: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ హాజ్ నాట్ విల్డ్ ఇట్ సో.
2: కానీ ఆ ప్రార్థన యొక్క ఫలితమే ఈ విధమైనటువంటి యొక్క దీనికి ఆనందానికి కారణం.
3: ద బ్లిస్ ఆఫ్ దిస్ డే ఈజ్ ద రెస్పాన్స్ టు ప్రేయర్స్.
2: చాలా మంది భోజనం కూడా చేయలేదు.
3: మెనీ హ్యావ్ నాట్ టేకెన్ దేర్ ఫుడ్.
2: యో, రేపటి దినం ఎంతో ఆనందించవలసినటువంటి సమయము.
3: టుమారో గురు పౌర్ణిమ ఇస్ ద బ్లిస్ఫుల్ డే.
2: ఎట్ట మేము దర్శించే తెల్లవారులేస్తారే.
3: టుమారో వాట్ ఈస్ దట్ ఐఎమ్ గోయింగ్ టు సీ
2: అని ప్రార్థన చేస్తూ కంటిదారాలతో వారు కష్టపడుతూ వచ్చారు.
3: ఆల్ డివోటీస్ వర్ షెడ్డింగ్ టియర్స్ అండ్ ప్రేయింగ్ కంటిన్యూస్లీ.
2: ఒక్క నిమిషంలో నా మనసు వారిపై ఎంత పడింది.
3: భగవాన్ కాన్సన్ట్రేటెడ్ హిస్ థాట్ ఫర్ ఎ ఫ్రాక్షన్ ఆన్ ద డివోటీస్.
2: నేను తలచుకోలేదు నాకు నేమ్ కావాలని.
3: ఇన్ ఫ్యాక్ట్ హాస్ నాట్ విల్డ్ ఇట్ ఫర్ ఎనీ క్యూర్.
2: ఎప్పుడూ నేను తలచను.
3: భగవాన్ నెవర్ థింక్స్ ఆఫ్ హింసెల్ఫ్.
2: నేను మీరు ఒక్కటే.
3: యూ అండ్ ఐ ఆర్ వన్.
2: మీరు ప్రత్యేకం కాదు, నేను ప్రత్యేకం కాదు.
3: భగవాన్ ఈజ్ నాట్ సెపరేట్ ఫ్రమ్ యూ.
2: ఇది నా దేహం కాదు, మీ దేహమే.
3: ఇన్ ఫ్యాక్ట్ ద బాడీ ఆఫ్ భగవాన్ బిలాంగ్స్ టు యూ.
2: కాబట్టి మీ దేహాన్ని మీరు చూసుకోవడానికి మీ కర్తవ్యమే.
3: సో ఇట్స్ యువర్ డ్యూటీ టు మెయింటైన్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యూ.
2: నేను ఎప్పుడు కూడా నా దేహాన్ని ఎప్పుడు కూడా నేను చూసుకోను.
3: భగవాన్ విల్ నెవర్ థింక్ ఆఫ్ హిస్ ఓన్ బాడీ.
2: నయం కావాలని కానీ, ఇది జరగాలని కానీ ఏ సంకల్పము నేను చేయను.
3: భగవాన్ నెవర్ విల్స్ రిగార్డింగ్ హిస్ బాడీ.
2: స్వార్థము నాలో ఏనాడు కూడా లేదు.
3: దేర్ ఇస్ నో సెల్ఫిష్నెస్ ఇన్ అయోటా ఇన్ హిమ్.
2: స్వార్థం అనేటువంటిది నా కాలి గోరు నుంచి వెంటి కొనే వరకు కూడా నాలో కనిపించదు.
3: రైట్ ఫ్రమ్ టాప్ టు టో దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ ఇన్ భగవాన్.
2: కనుకనే ఐ అండ్ యు ఆర్ వన్ అనడానికి ధైర్యము, ఒక విధమైనటువంటి అధికారము ఉంటుండాలి.
3: దేర్ఫోర్ దేర్ ఇస్ ఎవ్రీ రైట్ అండ్ అథారిటీ వెన్ యూ డిక్లేర్ దట్ ఐ అండ్ యు ఆర్ వన్.
2: కనుక ప్రతి మానవుని యందు కూడా ఉండినటువంటిది అణుశక్తి ఒక్కటే.
3: దేర్ఫోర్ ద సేమ్ అటామిక్ పవర్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్.
2: ఈ అటామిక్ పవర్ ను కూడా కొంతవరకు అర్థం చేసుకోవాలి.
3: వి హావ్ టు అండర్స్టాండ్ టు సమ్ ఎక్స్టెంట్ ద మిస్టరీ ఆఫ్
2: అనాటమీ. మనం ప్రాచీన కాలం నుండి ఒక రూపములు, ఒక విగ్రహములు మనం ఆరాధన చేసుకుంటూ దానిపైనే మన జీవితం గడుపుతూ ఉన్నాం.
3: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ వి హావ్ బీన్ స్పెండింగ్ టైమ్ కాన్సన్ట్రేటింగ్ వర్షిపింగ్ ఆన్ ఎ ఫార్మ్ అండ్
2: అవి కూడాను ఆవిర్భవించినటువంటివి అనేవి నుండి.
3: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే ఆల్సో మేడ్ అవుట్ ఆఫ్ దిస్
2: రామాని ఒక విగ్రహాన్ని పెట్టి మనం ప్రార్థిస్తుంటాం.
3: And we keep a statue there and we go on praying.
2: కానీ ఆ రాముడు ఎక్కడ ఉన్నాడు?
3: Where is he now?
2: లేదే.
3: No.
2: కృష్ణాని ఒక విగ్రహాన్ని పెట్టి పూజిస్తున్నాం.
3: We have the statue of Krishna.
2: ఉన్నాడా? లేదే.
3: He is not there now.
2: ఈశ్వరాన్ని పూజిస్తున్నాము, ఈశ్వరుడు కనిపించడం లేదు.
3: We worship Ishwara. We don't see.
2: అనగా రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, ఈశ్వరుడు, అన్ని రూపాలు ఉన్నాయి లోకంలో.
3: It only means all the forms, Rama, Krishna, Shiva are ever existing.
2: కానీ మన గుణములు సంకుచితమైనట్లుగా ఉంటున్నాయి.
3: And our feelings, our thoughts are narrow.
2: ఈ నాటి మానవుడు సంకుచితమైన హృదయాన్ని పెట్టుకోవడం చేతనే సర్వము శూన్యమయంగా కనిపిస్తుంటాయి.
3: As the modern man is narrow minded, he finds emptiness, void everywhere.
2: విశాల భావమే సృష్టి.
3: The broad mindedness is creation.
2: సంకుచిత భావమే మరణము.
3: The narrow mindedness is literal death.
2: కనుక ఈ సంకుచిత భావం మనలో ఉండినంత వరకు మనం చచ్చిన వారితో సమానమే.
3: So long we are narrow minded, we should consider our life a death in fact.
2: మనం ఎప్పుడు విశాల భావాన్ని పెంచుకోవాలి.
3: We should be broad minded.
2: విశాల హృదయాన్ని పెంచుకోవాలి.
3: We should have broad minded.
2: ఆ విశాల హృదయంలో విశాలమైన దైవత్వం చేరి ఉంటుంది.
3: And naturally we will find the vastness of the divinity.
2: ప్రాచీన కాలం నుండి
3: Since ancient times,
2: అనేక మంది మహర్షులు
3: many sages,
2: అనేక విధమైనటువంటి సాధనలు చేస్తూ వచ్చారు.
3: Adopted many spiritual paths.
2: ఈ కానాదుడు చాలా గొప్ప సాధన చేశారు.
3: Kanada did penance and followed spiritual paths.
2: కట్టకడపటికి ఇది ఏది కాదన్నాడు.
3: And ultimately he negated everything.
2: నేను అణువును, అణువునందే నేను లీనం కావాలి.
3: And I should merge in that atom, become one with it.
2: అనగా దేహాభిమానం కలిగినటువంటి వాడు అణువాభిమానంతో చేరిపోయాడు.
3: Because he has given up this body attachment, he could totally identify with an atom.
2: ee naadi lokam lopala anta vastu padarthamulu yokka cherika cheta manavattam jeevisthuntundali.
3: The human life today is based on the material objects.
2: Anta swartha sapriyojanamtho jeevisthuntundali.
3: The modern life is full of selfishness and self interest.
2: Idi undinanta varaku kudanu divyattam anetundi anutattvamu manaku e maatramo artham kaadu.
3: So long we are selfish, we cannot understand even a trace of
2: sadhana. Chesukochu ధ్యానం చేసుకోవచ్చును, జపం చేసుకోవచ్చును, పూజలు చేసుకోవచ్చును అంటూ తప్పు లేదు. కానీ అణుతత్వాన్ని మాత్రం మర్చకూడదు.
3: We should not forget the nature of an atom.
2: అణువునందే ఉంటుండాలి సర్వము.
3: Everything is present within this atom.
2: కనుకని ఈ అణుతత్వాన్ని మన ఎందే ఉండినట్టుగా భావించాలి.
3: This atomic principle is verily in you.
2: మన దేహము అణువే.
3: The body is an atom.
2: మనసు అణువే.
3: So also mind.
2: బుద్ధి అణువే.
3: Intellect.
2: చిత్తము అణువే.
3: అంతఃకరణ
2: అణువే. సర్వము అణుమయమే.
3: So everything is but nothing but the combination of atoms.
2: ఈ అణుమయమైనటువంటిది అదే దైవతత్వం.
3: And this very atomic principle is divine principle.
2: దైవం ప్రార్థనలను తప్పక వింటుంటాడు.
3: God listens to our prayers.
2: కానీ కొంతమంది అయ్యో భగవంతుని ప్రార్థించి భగవంతుని కూడా మేము కష్టపెట్టినట్టు అవుతుందేమో అనుకుంటారు.
3: Some feel that we may be bothering God by praying fervently.
2: చాలా పొరపాటు.
3: You are mistaken.
2: భగవంతునికి ఎప్పుడూ కష్టం లేదు.
3: God will not have any difficulty.
2: భగవంతుడు ఏనాటి కూడాను బాధపడడు.
3: God never suffers.
2: భక్తుని యొక్క ఆనందమే భగవంతుని యొక్క ఆనందము.
3: Therefore, the bliss of the devotee is the bliss of God.
2: కనుక నీ ఆనందమునకు నా ఆనందమునకు భేదమే మాత్రము లేదు.
3: Therefore, there is no difference between your bliss and the bliss of Bhagavan.
2: కానీ మీ ఆనందము అల్పమైనటువంటి వస్తువుల చేత ఆనందిస్తుంది.
3: But we are happy and blissful by having smaller things, the material objects.
2: నేను అణువైనటువంటి వస్తువుతో ఆనందిస్తుంటాను.
3: But Bhagavan feels happy by watching the blissful state of atomic power.
2: కనుక మీరు ఇచ్చేటువంటి అణు మాత్రమేనా నాకు అది ఘనంగా ఉంటుంటుంది.
3: యూ మే ఆఫర్ ఎ ఫ్రాక్షన్ బట్ ఇట్ ఇస్ మైటీ గ్రేట్ టు భగవాన్.
2: కానీ మీకు ఘనమైనటువంటిది లభించినప్పటికీ మీకు అంత ఆనందం ఉంటుండదు.
3: యూ మే గెట్ ఎ లాట్ బట్ యట్ యు ఆర్ నాట్ హ్యాపీ.
2: నిజంగా గురు పూర్ణిమ అంటే ఏమిటి అర్థం?
3: వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గురు పూర్ణిమ?
2: మనకు దివ్యమైన మార్గానికి ఒక విధమైనటువంటి దారిని చూపినటువంటిది.
3: గురు పూర్ణిమ షోస్ యూ a divine sacred
2: purnima anaga pavitramaitunte yokka chandruni yokka prakashamu.
3: Guru purnima is the day of full moon day.
2: Ee full moon anaga emti paripurnamaitunte manasu yokka tattvame.
3: Guru purnima signifies the total mind.
2: Paripurnamaitunte manas tattvamu etti machanu lekunda paripurnanga kanipistuntadi.
3: The total mind should be spotless, blemishless, like the full moon.
2: Manasulo ee vidhamaitunte konchi paattu undamburiki adi అంధకారంగా ఉంటుంది, కానీ ఆనందాన్ని అందించలేదు.
3: ఎనీ స్పాట్ ఆన్ ద మూన్ ఆర్ ద మైండ్ విల్ నెవర్ గివ్ యూ టోటల్ జాయ్.
2: ప్రేమ స్వరూపులారా,
3: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
2: మీ ప్రేమతత్వాన్ని ప్రకాశింపజేసుకునేటువంటి ఒక మానసిక తత్వాన్ని పెంచుకోండి.
3: డెవలప్ దట్ యాటిట్యూడ్ సో యాజ్ టు మేక్ యువర్ మైండ్ షైన్.
2: ఈ గ్రంథ పరిచయం చేత గ్రంథాలు చదివి చదివి చదివి చదివి కట్టగలిపటికి మీ అందు ఉన్నటువంటి యొక్క గంధం కూడాను మన్నమైపోతుండాలి.
3: We read many of the texts grantha, but we lose the very essence gantha.
2: Kinchit manam chadivinappudiki pedda ghanamainatundi chaduvulu chadivinattiga bhavistunnam.
3: Though we have a fraction of the knowledge, we consider ourselves great.
2: Neevu chadivina chaduvulani nu ghanamainatundi kaadu.
3: All that you have learnt is not that great.
2: Paramaanuvullo anuvayinattundi.
3: It is smallest, still small.
2: కనుక చదువులు ఎందు మనకు దైవత్వం కానరాడు.
3: సో యూ కెనాట్ అటైన్ రీచ్ డివినిటీ.
2: ధనమునందు భగవంతుడు మనకు కానరాడు.
3: యూ కెనాట్ సీ హిమ్.
2: పదవుల ఎందు మనకు భగవంతుడు కానరాడు.
3: నార్ బై ఆక్యుపైయింగ్ ఎగ్జాల్టెడ్
2: అధికారం నందు భగవంతుడు మనకు కానరాడు.
3: యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ గాడ్ బై ఎనీ అదర్ వే.
2: ప్రేమ ఎందు మాత్రమే భగవంతుడు కనిపిస్తాడు.
3: ఇట్స్ ఓన్లీ ఇన్ లవ్ యూ ఎక్స్పీరియన్స్ గాడ్.
2: ఆ ప్రేమతత్వాన్ని కించిత్తుగా నీవు అభివృద్ధి చేసుకుంటే అందులో నేను నీకు భగవంతుడు కనిపిస్తాను.
3: యు డెవలప్ అండ్ గ్రో లవ్ మోర్ అండ్ మోర్ యూ కెన్ సీ గాడ్ ఇన్ ఎన్ ఆటమ్.
2: భక్తి అనగా కేవలము భగవంతుడి పైన పరిపూర్ణమైనటువంటి ప్రేమను ఉంచుకోవటమే భక్తి.
3: ద టోటల్ లవ్ టువర్డ్స్ గాడ్ ఇస్ డివోషన్.
2: ప్రేమ స్వరూపులారా,
3: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
2: ఈనాడు గురు పూర్ణిమ.
3: టుడే ఇస్ గురు పూర్ణిమ.
2: నిజంగా మనం తెలుసుకోవాల్సినటువంటిది ఏమిటి?
3: వాట్ షుడ్ వీ నో టుడే?
2: ముందు వెనుక క్రింద పైన సర్వత్రా ఉండేటువంటిది భగవంతుడే.
3: We should know that God is present above you, below you, around you, in you.
2: In you, with you, around you.
3: In you, with you, around you.
2: కనుక నీ యందు ఉంటున్నాడు, నీ బయట ఉంటున్నాడు, నీ వెనుకల ఉంటున్నాడు.
3: So God is in you, with you, above you, below you, around you.
2: అసలు నీవెవరు? నీవే భగవంతుడవు.
3: Who are you? You are God.
2: అనుస్వరూపమైనటువంటి వాడు.
3: And God is present in an atomic
2: ఆ సత్యాన్ని మొట్టమొదట గుర్తించండి.
3: We should know this basic truth.
2: ఈ ప్రపంచంలో అనవసరంగా బిచ్చిపెట్టడానికి పోకండి.
3: Don't be a beggar in this world.
2: ఏదో మన పనులు మనం చేసుకుందాం.
3: లెట్ అస్ డూ అవర్ డ్యూటీ సిన్సియర్లీ.
2: మన డ్యూటీస్ మనం చక్కగా ప్రవర్తిస్తాము.
3: వీ షుడ్ డూ అవర్ డ్యూటీ సిన్సియర్లీ.
2: డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ.
3: డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ.
2: అది ఏ నిజమైనటువంటి ఒక సాధన.
3: దాట్ ఈస్ ట్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్.
2: సాధన ఎందుకోసం చేస్తున్నావు?
3: వై షుడ్ యూ అండర్టేక్ స్పిరిచువల్ ప్రాక్టీస్?
2: నీ డ్యూటీని సక్రమంగా చేయటం కోసమని.
3: ఇన్ ఆర్డర్ టు డిశ్చార్జ్ యువర్ డ్యూటీ ప్రాపర్లీ.
2: నీ యొక్క డ్యూటీ ఎటువంటిది?
3: What sort of duty it is?
2: ఇప్పుడు నీవు ఆఫీస్ లో పనిచేస్తున్నావు.
3: యూ వర్క్ ఇన్ ఆఫీస్ ఫర్ ఇన్స్టెన్స్.
2: ఆఫీస్ లో పనిచేస్తుంటే ఆఫీసుకు సంబంధించిన విషయాలు నువ్వు ఆఫీస్ లోనే పెట్టుకోవాలి.
3: యూ షుడ్ థింక్ ఆఫ్ ఆల్ ద మ్యాటర్స్ రిలేటింగ్ టు యువర్ ఆఫీస్ దేర్.
2: ఆఫీస్ లో పోయి కూర్చొని ఇంటి విషయాలంతా తీసుకోకూడదు.
3: యూ షుడ్ నాట్ థింక్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ వైల్ సిట్టింగ్ ఇన్ ద ఆఫీస్.
2: ఇంటికి వచ్చావు,
3: యూ రిటర్న్ హోమ్.
2: నీ ఫ్యామిలీలో ఉంచినప్పుడు నీ భార్య బిడ్డల యొక్క సుఖాన్ని నువ్వు చూసుకో.
3: వైల్ యూఆర్ విత్ యువర్ ఫ్యామిలీ థింక్ ఆఫ్ యువర్ వైఫ్.
2: అందులో ఆఫీస్ తీసుకుని రావద్దు.
3: డోంట్ బ్రింగ్ హియర్.
2: కానీ చాలా మంది ఈనాడు ఎక్కువ పని ఉండటం చేత ఇంటికి కూడా ఆఫీస్ పేపర్ తీసుకుని వచ్చి చాలా అవస్థ పడుతుంటారు.
3: టుడే వాట్ ఇస్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ ఆఫీస్ వర్క్ దే బ్రింగ్ ఆల్ పేపర్స్ అండ్ ఫైల్స్ టు దేర్ రెసిడెంట్.
2: ఆఫీస్ వర్క్ ఆఫీస్ కే.
3: Just to drop it there.
2: House work, house ke.
3: And you should limit to your family
2: at home. Business ke.
3: Business affairs.
2: Adhyatmika work, adhyatmika ke.
3: And in spiritual field, you should be
2: absolutely spiritual.
3: Because we mix things, we are confused and suffer.
2: Karaka mana mandu మాలిన్యం పెరిగిపోవడానికి కారణమేంటి?
3: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ ఆల్ ద పొల్యూషన్?
2: మన హృదయం అంతా కూడా మాలిన్యంగా ఉంటుండాలి.
3: ద హోల్ హార్ట్ ఈస్ పొల్యూటెడ్.
2: మొన్న చెప్పాను.
3: భగవాన్ సెడ్ ద అదర్ డే.
2: కంసుడు ఎలాంటి వాడు? గొప్ప శక్తివంతుడే.
3: కన్సైజ్ హైలీ పవర్ఫుల్.
2: కానీ దుర్యోధనుడు, దుశ్శాసనుడు వీడు కూడా గొప్పవాడే.
3: దుర్యోధన, దుశ్శాసన
2: మొన్నటి వరకు జీవించినటువంటి వారు.
3: అండ్ దే ఆర్ నోన్ టుడే, ఈవెన్ టుడే.
2: హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు కూడాను ఎంతో గొప్ప శక్తివంతుడే.
3: హిరణ్యాక్ష, హిరణ్యకశిపుడు
2: వాళ్ళు చాలా సైంటిస్ట్.
3: దే ఆర్ సైంటిస్ట్ ఆఫ్ ఎమినెన్స్.
2: హిరణ్యకశిపుడు చంద్రమండలం పోవటం కాకుండా సూర్యమండలానికి కూడా వెళ్ళాడు.
3: హిరణ్యకశిపు నాట్ ఓన్లీ రీచ్ మూన్, హీ వెంట్ టు సన్ ఆల్సో.
2: సూర్యమండలమే కాదు, నక్షత్ర మండలాన్ని కూడా చేరాడు.
3: హీ రీచ్ ఈవెన్ స్టార్స్.
2: ధ్రువ నక్షత్రాన్ని పోయి తాకేటప్పటికి భూమి తిరిగింది.
3: వెన్ వన్స్ హీ టచ్డ్ ద స్టార్ ధ్రువ, ద హోల్ ఎర్త్ స్టార్టెడ్ మూవింగ్.
2: దాంతో మరణం చెందాడు.
3: దాట్ ఎండెడ్ హిజ్ లైఫ్.
2: ఎంతటి గొప్ప సైంటిస్ట్ అయినప్పటికీ,
3: ఎనీ గ్రేట్ సైంటిస్ట్,
2: ఏది ఎంతవరకు చేయాలో అంతవరకు వారు.
3: అండ్ దే ఆర్ నోన్ టుడే, ఈవెన్ టుడే.
2: హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు కూడాను ఎంతో గొప్ప శక్తివంతుడే.
3: హిరణ్యాక్ష, హిరణ్యకశిపుడు
2: వాళ్ళు చాలా సైంటిస్ట్.
3: దే ఆర్ సైంటిస్ట్.

0: moving.
1: దాంతో మరణం చెందాడు.
0: That ended his life.
1: ఎంతటి గొప్ప సైంటిస్ట్ అయినప్పటికీ,
0: ఎనీ గ్రేట్ సైంటిస్ట్,
1: ఏది ఎంతవరకు చేయాలో అంతవరకే చేయాలి, కానీ దానికి మితి మీరిపోతే ప్రమాదం కలుగుతుంది.
0: Has to work and do under certain limitations.
1: కనుక అంతంత గొప్పవారంతా కూడాను దైవత్వాన్ని పొందడానికి ఎంత ప్రయత్నం చేశారు.
0: Such great people made all attempts to attain divinity.
1: మనము అల్పులమైనప్పటికీ అధికమైనటువంటి భావాన్ని పెట్టుకోవాలి.
0: We may be small, but we should have big feelings.
1: విశాలమైన హృదయాన్ని పెంచుకోవాలి.
0: We should be broad-minded.
1: ఈ విశాలమైన హృదయం లోపల విశాలమైన దైవత్వం నిండి ఉంటుంది.
0: In this broad-mindedness, we can experience divinity.
1: కాబట్టి మనిషికి మరణం ఉంది, కానీ మనసుకు మరణం లేదు.
0: Man has death, but not the mind.
1: మనసుకు మరణమే లేదు.
0: Mind is deathless.
1: మనిషి మరణించిన ఈ యొక్క జీవితంలో చేసినటువంటి యొక్క భావములంతా కూడాను కేవలం అందులో ప్రింట్ అయి ఉంటుంటాయి.
0: Therefore, all the consequences, the results of the actions are imprinted on the mind.
1: ఎన్ని జన్మముల యొక్క సంస్కారములో,
0: all that is the past of several lives,
1: ఎన్ని కర్మల యొక్క సంస్కారములో,
0: and the results of actions,
1: ఈ మనసు పైన ప్రింట్ అయి ఉంటుంటాయి,
0: are all imprinted on the mind.
1: ఈ మనసు ఇట్టిది అట్టిది అని చెప్పడానికి వీల్లేదు.
0: None can estimate the power of the mind.
1: కాబట్టి ఈ జన్మంతో ఈ మనసు పోయిందని మనం భావించకూడదు.
0: We should not think that this is the end of the mind with this life.
1: ఎన్ని జన్మలకైనా గాని మనసే దైవము.
0: Repeated lives will tell us that mind is
1: ఈ మనసు పరమాణువులతో కూడినటువంటిది. మనసు,
0: the mind is a combination of atoms.
1: ఈ పరమాణువుతో కూడినటువంటి మనస్తత్వాన్ని మనం మరణించినట్టుగా భావించకూడదు.
0: And we should not consider it cheap or low or neglected.
1: అనేక మంది బాధలను భరించుకోలేక,
0: many people could not bear suffering, they commit suicide.
1: ఈ మనసు ఉంటేనే ఇంత బాధలు కదా, ఈ మనసును మరణించుకుందాం.
0: Many people feel that it is the mind responsible for all the suffering, and so they want to end their lives. But it is the worst of the sins.
1: నువ్వు మనసును కాదు మరణింపచేసేది.
0: It is not the mind that's going to die.
1: నీ దైవత్వాన్ని నీవు ఆ విధంగా భావిస్తున్నావు.
0: And you have that idea of God.
1: ఇలాంటి ఆత్మహత్యకు ఏమాత్రం మనం సంకల్పంలే రాకూడదు.
0: వీ షుడ్ నెవర్ థింక్ ఆఫ్ సూయిసైడ్ అట్ ఎనీ మోమెంట్.
1: ఆత్మనే దైవము,
0: అండ్ దిస్ సెల్ఫ్ ఇస్ గాడ్.
1: దైవమే ఆత్మ,
0: అండ్ గాడ్ ఇస్ ఆత్మ.
1: ఇందుకు అన్నాడు, అందు లేదని సందేహం లేదన్నాడు ప్రహ్లాదు.
0: ప్రహ్లాద్ సెడ్ నెవర్ డౌట్ దట్ గాడ్ ఈస్ హియర్ అండ్ ఈస్ నాట్ దేర్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
1: మనం ఉండినంత వరకు కష్టమైనా సరే భరించుకొని మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి.
0: సో లాంగ్ వీ ఆర్ అలైవ్, we may have number of difficulties, we should resist.
1: సావు పుట్టుకలేనట్టే శాశ్వతుడు.
0: God is eternal, who has neither beginning.
1: ఆది మధ్యంతరహితుడు, అనాది వాడు.
0: And is quite eternal, has no birth.
1: తాను చావక పుట్టక చంపబడక.
0: He cannot be killed nor would kill.
1: సర్వత్రం తానే అయ్యుండు.
0: And is all pervasive.
1: సర్వత్రా జీవించినటువంటి వాడే భగవంతుడు.
0: And is eternal and immortal.
1: కనుక దైవత్వానికి ఏ విధమైనటువంటి యొక్క జన్మ మరణాలు ఉన్నదని భావించకూడదు.
0: God has neither birth nor death.
1: కనుక ప్రతి మానవుడు కూడాను నేను దైవంని, నాకు ఈ దేహానికి ఉన్నది కానీ చావు పుట్టుకలు నాకు లేవు అని ధైర్యంతో జీవించాలి.
0: సో ఎవ్రీ మ్యాన్ షుడ్ హ్యావ్ దిస్ కరేజ్ టు సే ద బర్త్ అండ్ డెత్ అప్లై టు ద బాడీ అండ్ నాట్ టు ద స్పిరిట్.
1: ఈ దేహం ఉండినంత వరకు కూడాను ఈ ప్రేమతత్వాన్ని దైవానికి అర్పితం చేయాలి.
0: సో లాంగ్ ఐఎమ్ అలైవ్, లెట్ మై లవ్ బి సరెండర్డ్ డెడికేటెడ్ టు గాడ్.
1: ఒకానొక సమయం లోపల షిర్డీ లోపల,
0: at one time in Shirdi,
1: లక్ష్మీబాయి దినం రొట్టెలు చేసుకుని వచ్చేటువంటిది.
0: లక్ష్మీబాయి used to prepare rotis for Baba.
1: Kani okanaadu Patel anetunte vayina vachadu.
0: One day Patel came.
1: Vachi tan chaala srimantude.
0: He was a rich man.
1: Kani jobi ninduku notlu pettukunnadu.
0: He had currency notes in his pocket.
1: Baba chuchadu.
0: Baba noticed it.
1: Chuchi oka daggara unnatunte manushini pilchadu.
0: He called a devotee close by.
1: Baba ki eppudu kodunu Sham anetunte vaadu daggaranga undatuntadu.
0: There is one devotee by name Sham, very close to Bhagavan.
1: Sham oo oorlo poi aa Patel daggara poi naaku 5 rupayalu kavalo teeskonra annadu.
0: He said, Sham, go to that rich man and bring 5 rupees.
1: Poyadu aa Sham ledu talupu vesadu. Bi
0: event. And he noticed the residence of Sham locked.
1: Pari ungugal daggara poi inkoka Patel ni adigamannadu.
0: And Baba wanted him to go to some other man.
1: ఈ విధంగా పంపిస్తూ ఉంటుంటే ఎక్కడ ఎవరు లేరని చెప్పని జవాబు తీసుకుని వచ్చారు.
0: As this man was asked to go to different people, he could not get money wanted by him.
1: కానీ
0: but
1: జోబి నుండికు నోట్లు పెట్టుకున్నటువంటి పటేల్ అక్కడే ఉన్నాడు.
0: But there is Patel there sitting with the currency.
1: స్వామి మీకు ఏమైనా కావాలా ఇది తీసుకోండి అని చెప్పేటువంటి త్యాగమే రాలేదు.
0: He had no spirit of sacrifice. Baba, you want money? Here is his currency.
1: అప్పుడు శ్యామ్ చెప్పాడు.
0: Then Shyam said,
1: శ్యామ్, నీ జీవితంలో

0: ఉండేంత వరకు నా వెంట ఉంటావు. నిజమే
1: Sam, you will be with me so long you are alive.
0: ఎప్పటికీ కూడా నువ్వు ఇలాంటి పిశ్నారతత్వం నీ నుండి రాకూడదు.
1: You should not be miserly.
0: లోభితనము, లోభితనము.
1: You should never be miserly any time.
0: నేను 5 రూపాయలు అడుగుతుంటే నువ్వు స్వామి ఏం కావాలేమో తీసుకుని నేను చెప్పకూడదా?
1: When I say 5 rupees are needed, can't you offer it?
0: చాలా మందికి ధనమే దైవము.
1: Many people consider money as God.
0: రాజకీయమే దైవము.
1: Politics God.
0: పార్టీసే దైవము.
1: Our political parties.
0: ప్రభుత్వమే దైవము.
1: And they consider everything.
0: ఇలాంటి భ్రాంతులు పెట్టుకునేటువంటి వాడు చచ్చినా కూడా వాళ్ళ వెంట యమలోకానికి కూడా ఇవే వస్తాయి.
1: Such people will have all these that follow them even after their death.
0: ఏమిటి మీరు సాధించేటువంటిది?
1: What is that you achieve?
0: ఎందుకోసం మీరు బ్రతికారు?
1: Why, what for is
0: ఈ బ్రతుకంతా కూడా ఈ విధంగా వ్యర్థం చేసుకోవటానికా?
1: Why should you waste your life?
0: మానవుడిని పేరు పెట్టుకుని
1: having been born a human being.
0: ఈ మాలిన్యంతో జీవితాన్ని గడపటానికా?
1: Why should you lead a polluted life? What a shame it is.
0: ఎవరికైనా పరోపకారం చేయి.
1: Help others.
0: ఎవరికైనా మంచి పని చేయి.
1: డూ గుడ్ టు అదర్స్.
0: మనం చేసే ప్రయోజనం ఏమిటి?
1: అండ్ దెన్ వాట్ ఫర్ ది రెస్ట్?
0: ఈ విధంగా కూడా ఈనాడు ప్రపంచంలో అంతా కూడా మీరేం అనుకోకండి.
1: డోంట్ ఫీల్ బ్యాడ్ వెన్ దిస్ ఈస్ సెడ్.
0: ఈనాడు ప్రపంచం అంతా కూడా ఇంత మాలిన్యంగా కావడానికి మారడానికి ఏది కారణం?
1: వాట్ ఈస్ థింగ్ దట్స్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ప్రెసెంట్ ప్లైట్ ఆఫ్ ద వరల్డ్?
0: రాజకీయాలే దీనికంత మూలకారణం.
1: పాలిటిక్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ప్రెసెంట్.
0: ప్రతి చిన్న పిల్లవాడి యొక్క మనసు కూడా మాలిన్యమైపోతుంది.
1: అండ్ ద మైండ్స్ ఆర్ పొల్యూటెడ్ బై పాలిటిక్స్.
0: ఇంట్లో భార్యాభర్తలు ఉంటుంటే వాళ్ళిద్దరు కూడా రాజకీయాలు తీసుకుని వస్తుంటారు.
1: అండ్ హస్బెండ్ అండ్ వైఫ్ ఎట్ హోమ్ ఆల్సో హ్యావ్ పాలిటిక్స్.
0: అక్కడ కూడా జగడాలే.
1: They also they have conflict.
0: ఎక్కడ చూసినా కానీ ఈ మాలిన్యం అనేటువంటి వ్యాపించిపోయింది.
1: ద పొల్యూషన్ ఆఫ్ పాలిటిక్స్ ఇస్ పొల్యూటింగ్ ఎవ్రీ ప్లేస్.
0: పూర్వం స్వతంత్రం రాకమునుపు ఇంత బాధలు ఉండేటువంటివి కాదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది ఇండిపెండెంట్ ఇండియా ఎర్లియర్ డిడ్ హావ్ సచ్ సఫరింగ్.
0: స్వతంత్రం వచ్చిన తర్వాత
1: ఆఫ్టర్ ది అడ్వెంట్ ఆఫ్ ఇండిపెండెన్స్
0: దానికి పూర్వం అంతా కూడా ఏదో తెల్లవారు నల్లవారిని కొట్టుతూ వచ్చారు.
1: ఎర్లియర్ దేర్ వాస్ ఫైట్ బిట్వీన్ ది వైట్స్ అండ్ ద బ్లాక్స్.
0: కానీ ఈనాడు నల్లవారు నల్లవారిని కొడుతున్నారు.
1: అండ్ టుడే ది బ్లాక్స్ ఫైట్ విత్ ది అదర్ బ్లాక్స్.
0: కాబట్టి ఇది కాదు మనం నేర్చుకోవాల్సింది, ఇది కాదు మనం ఆశించవలసింది.
1: దిస్ ఇస్ నాట్ వాట్ ఇస్ ఎక్స్పెక్టెడ్.
0: పవిత్రమైనటువంటి యొక్క భావాలు మనలో ఆవిర్భవించాలి.
1: వీ షుడ్ హావ్ సీక్రెట్ థాట్స్ విత్ ఇన్ us.
0: దుర్మార్గమైనటువంటి భావాలను తెంచుకోవాలి.
1: వీ షుడ్ నాట్ ఎంటర్టైన్ వికెట్ ఫీలింగ్స్.
0: దుర్మార్గమైన భావాలు మన హృదయంలో ప్రవేశిస్తే మనం కూడా దుర్మార్గులైపోతాం.
1: వెన్ వన్స్ క్రూయల్టీ స్టెప్స్ ఇన్ వీ టర్న్ క్రూయల్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు ప్రేమ స్వరూపులు.
1: యు ఆర్ పర్సానిఫికేషన్.
0: మీ ప్రేమనే పెంచుకోండి.
1: అండ్ నో యువర్ నేచర్.
0: ప్రేమ చేతనే బ్రతకండి.
1: Lead your life in love.
0: ప్రేమ చేతనే మీ జీవితాన్ని అంత్యం చేసుకోండి.
1: End your lives in love.
0: అది నిజమైనటువంటి యొక్క జీవితం.
1: దాట్ ఈస్ ట్రూ లైఫ్.
0: ఉపనిషత్తులు అందరి కూడా ఈ పరిమితమైనటువంటి మానవ జీవితానికి ఇంత ఉత్తమమైనటువంటి విలువనిచ్చారు.
1: దాట్ ఈస్ ద వాల్యూ అటాచ్డ్ టు హ్యూమన్ లైఫ్ బై ఉపనిషత్స్.
0: మానవ
1: ఓ మ్యాన్
0: గౌరవించవలసినటువంటి వాడు.
1: యు హావ్ టు బి రెస్పెక్టెడ్
0: ఇతన్ని ప్రేమించవలసినటువంటి వాడు.
1: యు హావ్ టు బి లవ్డ్
0: ఇతన్ని మనం విశాలమైనటువంటి హృదయంతో స్వాగతం చేయవలసినటువంటి వాడు.
1: అండ్ యూ షుడ్ బి బ్రాడ్ మైండెడ్ అండ్ యూ హావ్ టు బి వెల్కమ్.
0: చైనా లోపల మీకు తెలిసినో లేదో,
1: whether you know or not, in China
0: ప్రతి మానవుడు కూడా చైనాలో తెల్లవారు లేచిన తక్షణమే నమస్కారం చేస్తుంటాడు.
1: ఎవ్రీవన్ స్టార్ట్స్ జాయినింగ్ బోత్ ది హ్యాండ్స్ దేర్ ఇన్ చైనా రైట్ ఫ్రమ్ ద డాన్.
0: స్వామి, మాకు తెల్లవారు లేచిన మొదలు రాత్రి పరుండినంత వరకు మా కష్టాలే ప్రసాదించు.
1: దే ఆల్ ప్రే స్వామి ఫ్రమ్ డాన్ టు డస్క్ ప్లీజ్ గ్రాంట్ అస్ డిఫికల్టీ.
0: ఈ కష్టంలో ఉండేటువంటి సుఖము మరొక దాంట్లో మనకు చిక్కదు.
1: ది హ్యాపీనెస్ దట్ వీ గెట్ అవుట్ ఆఫ్ డిఫికల్టీ ఇస్ నాట్ నోటీస్ ఎనీవేర్.
0: మేమేమో సుఖపడాలని అనేక రకమైనటువంటి సౌభాగ్యాల కోసం ప్రయత్నం చేస్తుంటాం.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ స్ట్రగుల్ హార్డ్ టు బి హ్యాపీ టు హ్యావ్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్స్.
0: సుఖంలో ఈ విధమైనటువంటి సుఖం లేదు.
1: దేర్ ఇస్ నో ట్రేస్
0: ఆఫ్ సుఖ లభ్యతే సుఖం అన్నారు.
1: యూ డోంట్ గెట్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ హ్యాపీనెస్.
0: దుఃఖంలోనే మనకు సుఖం ఉంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ ఆఫ్ సాడ్నెస్ యూ గెట్ హ్యాపీ.
0: నిజంగా చాలా మంది వస్తుంటారు, స్వామి నాకు దుఃఖంగా ఉంది, నాకు బాధగా ఉంది, నాకు కష్టంగా ఉంది అని ఉంటుంటారు, నాకు నవ్వు వస్తుంది.
1: మెనీ డివోటీస్ కమ్ టు భగవాన్ అండ్ దే సే స్వామి వీఆర్ సఫరింగ్ వీ హావ్ డిఫికల్టీస్ వీఆర్ బాదరింగ్.
0: ఆ సఫరింగ్ ఆ యొక్క బాధలు ఆ కష్టములు నాకు రాకూడదా, చూడాలి నేను దాన్ని చూడాలనుకుంటాను.
1: భగవాన్ వాంట్స్ టు నో వాట్ ద డిఫికల్టీస్ ఆర్ వాట్ ట్రబుల్స్ ఆర్.
0: కానీ నా దగ్గరికే కనిపించడం లేదు.
1: బట్ దే ఆర్ నాట్ ఎనీవే నియర్.
0: కానీ ఎవరైనా బాధపడుతుంటే మాత్రము ఆ బాధను చూస్తే ఇది మంచిది కాదని చెప్తుంటాను.
1: బట్ భగవాన్ టెల్స్ యూ దట్ యూ షుడ్ నాట్ బి క్యారీడ్ అవే బై యువర్ సఫరింగ్.
0: ఆ బాధలు మాత్రం నాకు ఏమాత్రము రాదు.
1: అండ్ సచ్ సఫరింగ్ విల్ నాట్ బి ఎనీవేర్ ఇన్ ద విసినిటీ.
0: దుఃఖములకు ఏమాత్రం అవకాశం ఇవ్వను.
1: భగవాన్ విల్ నెవర్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ
0: 77 ఇయర్స్ అయిపోయింది.
1: భగవాన్ కంప్లీటెడ్ 77.
0: ఒక క్షణమైనా కూడా నువ్వు నేను దుఃఖపడినటువంటిది లేదు.
1: భగవాన్ నెవర్ సఫర్డ్, హి వాస్ నెవర్ సాడ్.
0: మానవుడు ఆనందమయుడు.
1: In fact, there is no
0: ఆనంద పిపాసి.
1: మ్యాన్ ఇస్ బ్లిస్.
0: ఆనందమే అతని హృదయము.
1: అండ్ బ్లిస్ ఇస్ యువర్
0: సెంటర్. ఆనందం అనే హృదయాన్ని పెట్టుకుని ఎందుకు దుఃఖపడిపోతావు?
1: Bliss being the center of life, why should you grieve?
0: కాని హృదయం ఆనందమయమైనటువంటిదని వాళ్ళు అర్థం చేసుకుని లేకపోవటం చేత దుఃఖపడుతున్నారు.
1: We do not know that we are the very embodiment of bliss and we suffer.
0: కొన్ని కొన్ని సంబంధాలు కలుస్తుంటాయి, పోతుంటాయి.
1: Some connections, relations come and go.
0: ఇవన్నీ comes and goes.
1: They all comes and goes.
0: కాని comes and grows. పోనటువంటిది మన ప్రేమతత్వం ఒకటే.
1: But that which comes and grows is love.
0: ఈ ప్రపంచం యొక్క సంబంధాలు ఈ రకంగా జరుగుతూ ఉంటాయి.
1: వరల్డ్లీ రిలేషన్స్ హ్యాపెన్ సో.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్
0: సాధ్యమైనంత వరకు కూడా ఈనాటి నుంచి ఈ ప్రపంచ వ్యవహారములు తగ్గించుకుంటూ ప్రయత్నం చేయండి.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ రైట్ ఫ్రమ్ దిస్ డే
0: మీరు సుఖంగా ఉండండి.
1: డోంట్
0: మీ తోటి వారిని కూడా సుఖపెట్టండి.
1: And do not think of too much of the world.
0: ఈనాడు మీరు సుఖం లేదు, మీ తోటి వారికి సుఖం లేదు.
1: And today what's your position? You are not happy, your neighbors are not happy.
0: కనుక ఎవరిని మనం కాదు కష్టపెట్టకూడదు.
1: We should not hurt anybody.
0: కష్టంలో వచ్చినా గానీ ఇవి కదిలిపోయే మేఘాలని భావించు.
1: Difficulties do come, consider them as passing clouds.
0: ఏదో బిడ్డలో కొడుకులో తల్లులో తండ్రులో ఏదో సంబంధాలు బాంధవ్యాలంతా ఉంటాయి.
1: We have got the family blood relationships.
0: దీంట్లో అనేక రకమైనటువంటి కష్టాలు నష్టాలు జరుగుతుంటాయి.
1: We have many difficulties and losses in the family
0: life. కానీ ఇవన్నీ కదిలిపోయే మేఘాలు.
1: But they are like passing clouds.
0: ఆకాశం వైపును చూస్తే విశాలమైనటువంటి దృశ్యము.
1: And as if you look at the sky, you find the vast.
0: కానీ ఆకాశం అంతా మేఘములే.
1: But it's full of clouds.
0: మేఘములు లేకుండా ఉండేటువంటి స్కౌల్ ఎక్కడైనా ఉందా?
1: Do you find the absence of clouds any time?
0: కాబట్టి మన హృదయమే ఒక ఆకాశము.
1: Our very heart is the space.
0: ఇందులో మన థాట్స్, మన భావములే ఒక క్లౌడ్స్.
1: All our thoughts and feelings are clouds.
0: అనగా కొన్ని అటాచ్మెంట్ తో కూడినటువంటి క్లౌడ్ వచ్చేసినప్పుడు అంతా మనకు డార్క్ గా కనిపిస్తుంది.
1: When the cloud of attachment sets in, everything will be dark.
0: కనుక మనం వచ్చిపోయేటువంటి యొక్క ఈ మేఘములకు మనం ఏమాత్రం వరీ చేయకూడదు.
1: సో వీ షుడ్ నాట్ బి వరీడ్ అబౌట్ ది పాసింగ్ క్లౌడ్స్.
0: వాట్ ఇస్ ది షేప్ ఆఫ్ వరీ?
1: వాట్ ఇస్ ది షేప్ ఆఫ్ వరీ?
0: ఇట్ ఈజ్ మెంటల్ క్రియేటెడ్ ఫియర్ ఓన్లీ.
1: ఇట్ ఈజ్ ఓన్లీ మెంటల్లీ క్రియేటెడ్ ఫియర్.
0: మనకు మనం భావించుకునేటువంటిది కానీ ఇది ఏమాత్రం సరైనటువంటిది కాదు.
1: ఇట్ ఈజ్ ఓన్లీ అవర్ సైకలాజికల్ ఫీలింగ్ బట్ నాట్ ఎ రియాలిటీ.
0: కనుక ప్రతి మానవుడు కష్టంలో వస్తుంటాయి, దుఃఖములు కలుగుతుంటాయి, అన్ని సంభవిస్తాయి. దానిలో మనం ఏమాత్రము ధైర్యం వదలకోకుండా ధైర్యంతో సాధిస్తూ రావాలి.
1: డిఫికల్టీస్, ట్రబుల్స్, ప్రాబ్లమ్స్ దే డూ కమ్, బట్ వీ షుడ్ రెసిస్ట్, షుడ్ బి ఏబుల్ టు బేర్ దెమ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: శివాజీ తన మంత్రికి బోధించినటువంటి విషయము ఒకటే మీరు జ్ఞప్తి చెంది ఉంచుకోండి.
1: హి టాట్ హిస్ మినిస్టర్ వన్ మెయిన్ ప్రిన్సిపల్. రిమెంబర్,
0: ప్రాణం ఉండినంత వరకు ఈ దేహాన్ని గౌరవిస్తారు.
1: The body has to be maintained so long we're alive.
0: పోతానే ఎవ్వరూ గౌరవించరు.
1: The moment life is lost, nobody would respect.
0: దుర్యోధను కూడా అదే చెప్పాడు.
1: The same thing was stated by Duryodhana.
0: కట్టగలపటికి తాను చెప్పాడు.
1: He said at the end,
0: ఈ ప్రాణం ఉండినంత వరకు నన్ను గౌరవించారు.
1: You respected me so long, I'm alive in this body.
0: రేపటి దినం ఈ దేహాన్ని నేను వదిలిపెడితే,
1: the moment I leave this body tomorrow,
0: కుక్కలు కక్కలు కాకులు కూర్చున్నటువంటి ఒక తల్లపైన అవి కూడా కూర్చొని బాధ పెడుతుంటాయి.
1: అండ్ దిస్ బాడీ ఆఫ్టర్ లైఫ్ వుడ్ బి పుట్ టు సఫరింగ్ బై ద ఫాక్స్ అండ్ ద డాగ్.
0: చచ్చిన దేహాన్ని ఏ బాధ పెట్టినా మనకేం అర్థం కాదు.
1: డెడ్ బాడీ విల్ నాట్ నో ద సఫరింగ్.
0: ఇవన్నీ జరగవలసినటువంటి జరుగుతూ ఉంటాయి.
1: అండ్ థింగ్స్ డూ హ్యాపెన్ యాజ్ పర్ ద షెడ్యూల్.
0: కనుక మనం ఉండినంత వరకు కూడా గౌరవాన్ని మనం నిలుపుకోవాలి.
1: బట్ వీ షుడ్ అప్హోల్డ్ ద రెస్పెక్ట్.
0: మానవత్వం అనేటువంటి దివ్యత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: ద హ్యుమానిటీ షుడ్ డెవలప్ ద డివినిటీ ఇమ్మనెంట్ ఇన్.
0: ఈ విధంగా ఉండినప్పుడే
1: వెన్ వీ లీడ్ ద లైఫ్ లైక్ దట్,
0: జీవితము అనుభవించిన వారం అవుతాం.
1: వీల్ ట్రూలీ ఎక్స్పీరియన్స్ ద రియాలిటీ ఆఫ్ లైఫ్.
0: ఇప్పుడు ఇంత లౌకికమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నాం.
1: వి ఆర్ లీడింగ్ ఎ వరల్డ్లీ లైఫ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్
0: లౌకికమైన జీవితము అవసరమే.
1: ద వరల్డ్లీ లైఫ్ ఇస్
0: ఆ లౌకికమైన జీవితం లోపలనే ఈ అలౌకికమైనటువంటి ఒక ఆత్మతత్వం కూడా ఉన్నదని గుర్తుంచుకోండి.
1: ఇన్ దిస్ మెటీరియలిస్టిక్ వరల్డ్లీ లైఫ్ దేర్ వి ఫైండ్ ద స్పిరిచువల్ లైఫ్ టూ.
0: ఇది వస్తుంటాయి, పోతుంటాయి.
1: ద వరల్డ్లీ లైఫ్ కమ్స్ అండ్ గోస్.
0: ఇవన్నీ కదిలిపోయేటువంటి మేఘములు వంటివి.
1: దే ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: కనుక దీనికోసం మనం ఏమాత్రము వరీ చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ బి వరీడ్ అబౌట్ ది పాస్ట్.
0: నిరంతరము మానవుడు సంతోషంగా ఉండాలి.
1: మ్యాన్ షుడ్ బి హ్యాపీ ఆల్వేస్.
0: మానవుడు ఆనంద పిపాసి.
1: మ్యాన్ ఈస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ బ్లిస్.
0: ఆనందమే అతని సొత్తు.
1: అండ్ ఇట్ బ్లిస్ ఈస్ హిస్ ప్రాపర్టీ.
0: మానవుడు పుట్టినప్పటి నుంచి కూడా ఆనందం ఆనందం ఆనందం.
1: రైట్ ఫ్రమ్ బర్త్ మ్యాన్ షుడ్ బి హ్యాపీ అండ్ బ్లిస్ఫుల్.
0: కనుక ఆనందాన్ని ఆశిస్తుంటాడు.
1: So he wants to be
0: ఆనందాన్ని అనుభవిస్తుంటాడు.
1: అండ్ హి ఎక్స్‌పీరియన్సెస్
0: ఆనందంతోనే అంత్యమవుతుంటాడు.
1: అండ్ హి ఎండ్స్ హిస్ లైఫ్ ఇన్ బ్లిస్.
0: ప్రేమ స్వరూపులారు,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ముఖ్యంగా ఈనాడు మీరు గుర్తించవలసినటువంటిది గురు పూర్ణిమ. పూర్ణిమ అనగా హృదయం పరిశుద్ధమైనదిగా పెట్టుకోవాలి.
1: టుడే బీయింగ్ గురు పూర్ణిమ, ద ఫుల్ మూన్ సింబలైజ్ స్టాండ్స్ ఫార్ ఎ ప్యూర్ హార్ట్.
0: నిర్మలమైనటువంటిదిగా పెట్టుకోవాలి.
1: ఇట్ షుడ్ బి ప్యూర్ ఇన్స్టెంట్.
0: కొన్ని వస్తుంటాయి కానీ దాన్ని నెట్టివేయాలి.
1: Just brush them aside that come and pass off.
0: మనం ఎక్కడైనా కూర్చుంటే కొన్ని దోమలు వస్తుంటాయి.
1: We also find mosquitoes in front.
0: కానీ దోమలను కొట్టివేస్తున్నాం, దాన్ని నెట్టివేస్తున్నాం.
1: Just brush them aside.
0: అదే విధంగానే మనకేదైనా దుఃఖాలు విచారములు వచ్చేస్తే దాన్ని నెట్టివేయాలి.
1: Similarly, if there are any difficulties and problems, don't be mindful, don't bother about it.
0: కనుక దుఃఖములకు విచారములకు ఏమాత్రము మనం కృంగకుండా,
1: we should not be a victim to difficulty,
0: aanandamunaku pongakunda,
1: and we should not be elated by praise.
0: Pongalatvanti oka jeevitvanni meer pondalani prayatnam cheyandi.
1: We should reach the state of divinity which is beyond the pleasure and the pain.
0: Vahe guru, vahe guru, vahe guru ji.

0: వాహెగురు వాహెగురు
1: వాహెగురు, ఒక్కడే వాహెగురు.
2: ఓన్లీ వన్ గురు,
1: ఇద్దరు కాదు.
2: నాట్ టూ,
1: ఒకరు అంతర్గురువు ఒకరు బహిర్గురువు కాదు.
2: నాట్ వన్ ఇన్నర్ గురు, అనదర్ ఎక్స్టర్నల్ గురు.
1: గురు అనగా తన హృదయం నుంచి ప్రబోధించేటువంటి సత్యవాక్కును అనుసరించేటువంటిది.
2: గురు ఇస్ ద వన్ హు ట్రెడ్స్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్, హి ఇస్ ద ట్రూత్ హింసెల్ఫ్.
1: కనుకనే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః.
2: దేర్ఫోర్ ఇట్ ఇస్ సెడ్ గురు ఇస్ బ్రహ్మ ద క్రియేటర్, గురు ఇస్ విష్ణు ద సస్టైనర్, గురు ఇస్ శివ ద డిస్ట్రాయర్.
1: కాబట్టి నీవే బ్రహ్మవు,
2: యువర్ బ్రహ్మ క్రియేటర్,
1: నీవే విష్ణువు,
2: యువర్ విష్ణు,
1: నీవే శివుడవు,
2: యువర్ శివ,
1: నీవే గురు,
2: అండ్ యువర్ గురు.
1: కనుక నే గురువు అంటే ప్రత్యేకంగా కాదు.
2: గురు ఇస్ నాట్ సపరేట్ ఫ్రమ్ యూ,
1: సర్వము నీవేగా ఉన్నావు.
2: ఎవ్రీథింగ్ ఇస్ యువర్ సెల్ఫ్.
1: కనుక ముఖ్యంగా నీ గురిని నీవు దాటుకోకుండా చూసుకోవాలి.
2: సీ దట్ యు డు నాట్ లూజ్ యువర్ గురి ఆర్ కాన్సన్ట్రేషన్ ఆన్ గురు ద ప్రిసెప్టర్.
1: ఈ కాన్సన్ట్రేషన్ మాత్రం ఎప్పటికీ స్థిరంగా పెట్టుకోవాలి.
2: కీప్ యువర్ కాన్సన్ట్రేషన్ స్టడీ.
1: అది ఏ ముఖ్యమైనటువంటిది. విద్యార్థులు కానీ, గృహస్థులు కానీ, వానప్రస్థులు కానీ, సన్యాసులు కానీ, అందరికీ కూడా ఒకటే ముఖ్యము.
2: ఎదర్ స్టూడెంట్స్ ఆర్ ఎల్డర్స్ ఆర్ హౌస్ హోల్డర్స్ ఆర్ సెలబెట్స్ ఆర్ రెనన్షియన్స్,
1: అందరికీ ఒక విధమైనటువంటి లక్ష్యం ఒక్కటే.
2: All should have one common goal.
1: ఏది ఇష్టం లేకపోయినప్పటికీ నీవు లోపల ఉన్నటువంటి ఆ హోహం సోహం సోహం దాన్ని మీరు స్మరిస్తుండండి. అదే మీ గురు.
2: థింక్ ఆఫ్ ఇట్, కాన్సన్ట్రేట్, హ్యావ్ గురి ఆన్ దట్ సోహం ప్రిన్సిపల్.
1: అహం బ్రహ్మాస్మి,
2: అహం బ్రహ్మాస్మి, ఐఎమ్ గాడ్,
1: నేనే బ్రహ్మను,
2: ఐఎమ్ బ్రహ్మ,
1: తప్పేమి లేదు,
2: నథింగ్ రాంగ్.
1: అహంకారం అనుకుంటారేమో చాలా పొరపాటు.
2: యు మే థింక్ ఇట్స్ ఈగో, నో.
1: నీవు నేనే గురువు, నేనే గురువు, నేనే గురువు అని పెట్టుకో.
2: హ్యావ్ దిస్ ఫీలింగ్ దట్
1: నేనే దైవం, నేనే దైవం, నేనే బ్రహ్మ అనుకో.
2: కన్సిడర్ యువర్ సెల్ఫ్ దట్ యువర్ బ్రహ్మ, యువర్ విష్ణు.
1: ఏమీ లేదు,
2: నథింగ్ రాంగ్.
1: ఇది అహంకారమే కాదు,
2: ఇట్స్ నాట్ ఈగో,
1: నిజమైన రైట్.
2: యూ హావ్ గాట్ ఎవ్రీ రైట్ ఆన్ దట్.
1: ఈ రైట్ ని లోపల పెట్టుకుని ఊరికి బయటెట్టి మాత్రం నేను మానవుడు, నేను మానవుడు అనుకుంటే ఇది కేవలము అసభ్యమైనటువంటిది.
2: విత్ ద రైట్ ఆఫ్ డివినిటీ విత్ ఇన్ యూ, వాట్ ఈస్ ద ఫన్ ఆఫ్ ఫీలింగ్ దట్ ఐఎమ్ సింప్లీ ఏ హ్యూమన్.
1: కనుక మీరందరూ కూడా దైవ స్వరూపులే.
2: యు ఆర్ ఆల్ ది ఫార్మ్స్ ఆఫ్ ది డివైన్.
1: కానీ మీరు దైవ స్వరూపులని విశ్వసించి మీరు దైవంగా రూపొందండి.
2: విత్ ది ఫుల్ ఫెయిత్ దట్ యువర్ డివైన్ బికమ్ డివైన్.
1: దైవంలో ఎట్టి లోటు కూడా రాకూడదు.
2: దేర్ షుడ్ నాట్ బి ఎనీ మిస్టేక్.
1: దైవంలో ఎట్టి దుర్గుణములు రాకూడదు.
2: దేర్ షుడ్ నాట్ బి ఎనీ వైసెస్.
1: దైవంలో ఎట్టి మాలిన్యము చేరకూడదు.
2: దేర్ నో పొల్యూషన్ ఇన్ డివినిటీ.
1: నిర్మలము, నిశ్చలము, నిస్వార్థమైనటువంటి దీంతో మీరు దైవంగా భావించుకోండి.
2: కన్సిడర్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ divine.
1: మీరు చేసే పనులు మంచివే చేయండి.
2: దట్ ఆల్ యువర్ యాక్షన్స్ షుడ్ బి ప్యూర్.
1: మీ మాటలంతా మంచివే చెప్పండి.
2: దట్ ఆల్ యువర్ వర్డ్స్ షుడ్ బి గుడ్.
1: మీ దృష్టి అంతా మంచిదే చూడండి.
2: ఆల్ యువర్ లుక్ షుడ్ బి గుడ్.
1: ఇది ఏ కావాల్సింది.
2: దట్స్ వాట్ ఇస్ ఎక్స్పెక్టెడ్.
1: ఈ గురు పౌర్ణమి దినము మనం మంచి దృష్టిని పెంచుకోవాలి.
2: ఆన్ దిస్ డే ఆఫ్ గురు పౌర్ణమి వీ షుడ్ హావ్ గుడ్ లుక్.
1: దృష్టిని మనం ఏమాత్రం పెంచుకోకూడదు.
2: వీ షుడ్ నాట్ హావ్ బ్యాడ్ లుక్.
1: మంచి మాటలనే మనం అభివృద్ధి చేసుకోవాలి.
2: వీ షుడ్ యూజ్ గుడ్ వర్డ్స్.
1: మంచి భావాల్ని మనం పెంచుకోవాలి.
2: వీ షుడ్ హావ్ గుడ్ ఫీలింగ్స్.
1: మంచి జీవితాన్ని గడుపుకోవాలి.
2: అండ్ వీ షుడ్ లీడ్ ఎ గుడ్
1: లైఫ్. మంచి జీవితం అంటే ఏమిటి? అందరికీ ఆదర్శవంతుడిగా నీవు నటించాలి.
2: దట్ యూ షుడ్ బి ఎన్ ఐడియల్ టు ఎవ్రీబడి.
1: ఐడియల్ బాయ్ గా తయారు కావాలి.
2: యు షుడ్ బి ఎన్ ఐడియల్ బాయ్.
1: ఐడియల్ మ్యాన్ గా ఉండాలి.
2: యు షుడ్ బి ఐడియల్ మ్యాన్.
1: అదే మనం నేర్చుకోవాల్సినటువంటి.
2: దట్స్ వాట్ వి హావ్ టు లెర్న్ టుడే.
1: ఎన్ని పూజలు, ఎన్ని చేసినా ప్రయోజనం లేదు.
2: ఇట్స్ ఆఫ్టర్ ఆల్ యూస్లెస్.
1: ఇంతమంది పూజలు చేస్తున్నారు, ఇన్ని సంవత్సరాలు ఇక్కడ వస్తున్నారు.
2: You have been worshipping God and you have been visiting.
1: కానీ ఏ మార్పు వచ్చింది మీలోపల?
2: What change is there in you?
1: చాలా పొరపాటు.
2: And it's a big mistake.
1: వస్తున్నారు పోతున్నారు, వస్తున్నారు పోతున్నారు.
2: You come here and visit and go. మీరు
1: వచ్చి ప్రయోజనం ఏమిటి?
2: What is the use of all this?
1: అలాంటి వాళ్ళు రానక్కర్లేదు.
2: Better such people don't come here.
1: మీరు ఎక్కడ ఉండినప్పటికీ మీ యొక్క సాధన చేసుకోండి చాలు.
2: You can remain where you are and do
1: spiritual practice. వచ్చి పోతివా, నీ మంచి భావాలు తెచ్చుకో.
2: The moment you visit and go,
1: పవిత్రమైన భావాలను పెంచుకో.
2: It's your sacred thoughts.
1: నీవు మాధవునిగా మారు.
2: You transform yourself
1: into మార్పు.
2: And then you should change.
1: అహం బ్రహ్మాస్మి అనేటువంటి వేదవాక్కు సత్యాన్ని నీవు నిలబెట్టు.
2: And uphold that spiritual dictum that you are God.
1: ప్రాకృతమైనటువంటి వస్తువుల యొక్క భావాన్ని మర్చిపో.
2: Give up this materialistic tendency.
1: ఇవంతా లౌకికమైనటువంటివి.
2: That's all worldly.
1: సాధ్యమైనంత వరకు దీన్ని మర్చిపోవడానికి ప్రయత్నం చేయి.
2: Try to forget this worldly feeling and worldly thought.
1: ఏదో నీవు ఉన్నంత వరకు ఈ జ్ఞాపకం పెట్టుకుంటావు, దీన్ని చచ్చిపోతే ఏం చేస్తావు?
2: You may have to remember so long you are in this body. Later what will happen?
1: ఏమీ మనకు వెంట రాదు.
2: Nothing will follow you later.
1: పోయే సమయంలో మట్టి కూడా తీసుకుని పోవు.
2: యూ కెనాట్ క్యారీ ఈవెన్ ద డస్ట్ యాజ్ యూ గో లీవ్ దిస్ వరల్డ్.
1: తీసుకుని పోయేది ఏమిటి?
2: వాట్ దట్ యూ గో.
1: కనుకనే మనం తీసుకుని పోయేది ఆదర్శవంతమైనటువంటి మంచి గుణాలు.
2: యూ క్యారీ విత్ యూ ద ఐడియల్ క్వాలిటీస్.
1: తల్లిదండ్రులను గౌరవించండి.
2: రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
1: పెద్దలను గౌరవించండి.
2: రెస్పెక్ట్ ఎల్డర్స్.
1: గురువులను గౌరవించండి.
2: రెస్పెక్ట్ యువర్ టీచర్స్.
1: మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ.
2: మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్, టీచర్ ఇస్ గాడ్.
1: కనుక అందరినీ ఘాటుగానే తీసుకుని,
2: కన్సిడర్ ఎవ్రీ వన్ డివైన్.
1: డాగ్ ను కూడా ఘాటుగానే తీసుకో.
2: కన్సిడర్ డాగ్ ఆల్సో యాజ్ గాడ్.
1: ఎందుకంటే ఇది డాగ్, ఈ వైపు నుంచి పోతుంది డిఓజీ డాగ్.
2: డిఓజీ డాగ్ దిస్ సైడ్, డిఓజీ
1: ఈ వైపు నుంచి ప్రయాణం చేయి, నీవు ఘాటుగా తయారవుతావు.
2: ట్రావెల్ ఇన్ ద రివర్స్ డైరెక్షన్, జిఓడి గాడ్.
1: కనుక మీరు డాగ్ ను కూడా గాడుగా తీసుకోండి.
2: కన్సిడర్
1: ఏ ప్రాణి కూడా మనం ప్రత్యేకమైనటువంటి ఒక జీవితగా భావించకూడదు.
2: నథింగ్ ఈజ్ సపరేట్ ఫ్రమ్ యూ. Everything is divine.
1: కనుక సర్వత్రా ఉండినటువంటి దైవత్వాన్ని మనం విశ్వసించండి.
2: It is the divinity which is so vast and infinite. Have faith in it.
1: ఈ దివ్యత్వాన్ని మీరు స్మరిస్తే ఇంతకంటే గొప్ప సాధన లేదు.
2: If you think of this vastness of divinity,
1: సౌభాగ్యంగా అభివృద్ధి అవుతుంది.
2: That is the spiritual practice and you will progress and prosper.
1: దేశమంతా కూడాను ఎంతయో కలకలలాడుతుంది, కిలకల నవ్వుతుంది.
2: The whole country will progress and prosper and would be happy.
1: కనుక ఈనాడు మీరు కొత్తగా నేర్చుకోవాల్సింది ఏంటంటే, మొట్టమొదట మీ హృదయంతో భగవంతుని నింపుకోవాలి.
2: వాట్ యు హావ్ టు లెర్న్ టుడే ఈజ్ టు ఫిల్ యువర్ హార్ట్స్ విత్ గాడ్.
0: భజన బినా సుఖ శాంతి.

0: The auspicious months of August and September 1984 had witnessed the great scene of Dharmakshetra once again. Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita to the confused Arjunas of the current age in the form of 34 discourses. We present you now the first divine discourse on Gita Bhagavan delivered on 22nd August 1984. Bhagavan outlines the essence of Bhagavad Gita, the characteristics of Atma Jnana, the spiritual wisdom, in this starter discourse. Sri Bhagavan Vacha.
1: പൂർണ പ്രേമയന്തു കുടുംബ സൗഖ്യം സത്യ ത്യാഗ ശാന്തി ക്ഷാന്തം പൂർണ പ്രേമയന്തു കുടുംബ സൗഖ്യം സത്യ ത്യാഗ ശാന്തി ക്ഷാന്തുനപ്പു
2: Going in real world, you will have saukhyam, happiness, and you will have peace of mind. Shanti and supreme peace, these are available only in the real love.
1: Prema lekayuna പ്രേമ ലേഖയുന്ന ക്ഷേമംഗു ലേദയാ പ്രേമ ലേഖയുന്ന ക്ഷേമംഗു ലേദയാ സത്യസായി മാട പ്രേമവൂട സത്യസായി മാട പ്രേമവൂട
2: If you are bereft of love, there is no shema for you. This word of Sai, the spring of love, stream of love. This word of Sai is the stream of love. Without prema, there is no khema at all. If you want khema, or khema cannot be translated properly.
3: Love.
2: Love. In love, if you do not have love, there is no khema at all. This word of Sai is spring of love, stream of love.
3: జ్ఞానానాం జ్ఞానోత్తమం ప్రపంచములో ఎన్నో విధములైనటువంటి జ్ఞానములు ఉంటున్నవి సంగీత సాహిత్య నృత్య చిత్ర శిల్పి ఇత్యాది జ్ఞానములే కాక లౌకిక వైజ్ఞానిక జ్ఞానములు కూడాను లోకంలో అనేక విధములుగా ఉంటుంది పొందుటకు అవకాశం ఉంటుంది మానవులకు అందువలననే నహి నహి రక్షతి జుగ్ముఖరణి అన్నాడు శంకరుడు మానవులకు ఎన్ని విధములైనటువంటి జ్ఞానములు ఉండినప్పటికీ ఇది భౌతిక జ్ఞానములు లోక సంబంధమైనటువంటి సౌఖ్య సంతోషములను ఇవ్వగలదు
2: ఆల్ దీస్ నాలెడ్జెస్ వెరైటీ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ ది వరల్డ్ దే కెన్ గివ్ యూ సెక్యులర్ హ్యాపీనెస్ ఓన్లీ లౌకిక ఆనందం సెక్యులర్ హ్యాపీనెస్
3: కానీ ఆత్మ జ్ఞానము సుస్థిరమైన శాంతి సుఖములను అందిస్తుంది
2: ది సెల్ఫ్ నాలెడ్జ్ కెన్ గివ్ యూ ది ఫార్మల్ పీస్ ఫర్ యూ
3: ఈ ఆత్మజ్ఞానమన్నను బ్రహ్మజ్ఞానమన్నను ఆధ్యాత్మిక జ్ఞానమన్నను ఒక్కటి
2: సెల్ఫ్ నాలెడ్జ్ నాలెడ్జ్ ఆఫ్ బ్రహ్మన్ ఆర్ వన్ ఇన్ వన్ అండ్ సేమ్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ థింగ్స్
3: అయితే అనేకత్వంలోని ఏకత్వాన్ని నిరూపించేటువంటిది మృతిత్వంలోని అమృతత్వాన్ని నిరూపించేటువంటిది ఆత్మజ్ఞానం
2: ఆత్మజ్ఞాన విల్ మేక్ యూ టు సీ యూనిటీ అండ్ డైవర్సిటీ అండ్ ఇమ్మార్టాలిటీ అండ్ మార్టాలిటీ.
3: ఇది పవిత్రమైనటువంటి సృష్టిస్తును పవిత్రమైనటువంటి యొక్క దివ్యమార్గమైన మార్గంలో ప్రబోధించేటువంటిది ఆధ్యాత్మిక జ్ఞానం.
2: ఆధ్యాత్మిక నాలెడ్జ్
3: అయితే ఈ జ్ఞానమునకు ఆధారమేమిటి?
2: వాట్ ఇస్ ది బేసిస్ ఫర్ దిస్ నాలెడ్జ్?
3: దీనికి నిర్మలమైనటువంటి చిత్తం, చిత్తశుద్ధి అత్యవసరం.
2: ప్యూరిటీ ఆఫ్ మైండ్ ఇస్ ది బేసిస్ ఫర్ దిస్ నాలెడ్జ్.
3: చిత్తస్య శుద్ధియే కర్మ. ఈ చిత్తశుద్ధికి పవిత్రమైనటువంటి కర్మలు కూడా అత్యవసరం.
2: ది యాక్షన్స్ ఆఫ్ మ్యాన్ విల్ ప్యూరిఫై హిస్ మైండ్.
3: ఈ కర్మలు సదాచారముచే, సత్వవర్తనుచే, సద్గుణములచే, సత్సంగముచే ఆచరించేటువంటి యొక్క పవిత్రమైన కార్యములు.
2: బై గుడ్ కాండక్ట్, బై ది అసోసియేషన్ విత్ గుడ్ పీపుల్ యూ మస్ట్ పర్ఫార్మ్ దిస్ సత్యకర్మ, నిత్య కర్మ, దిస్ సదాచారం.
3: ఇంతియే కాక పవిత్రమైనటువంటి భారత, భాగవత, రామాయణ, గీత, ఉపనిషత్తు, బ్రహ్మసూత్రం ఇత్యాది పవిత్ర గ్రంథములు కూడాను పఠింపచేయటానికి కూడాను ఉపయోగించుకునేటువంటిది కూడాను సత్కర్మలే.
2: సత్కర్మ ఇస్ దట్ విచ్ మేక్స్ యూ టు రీడ్ ది హోలీ స్క్రిప్చర్, భాగవత, భారత, రామాయణ, ఉపనిషత్ ఎట్సెట్రా.
3: దాని గ్రంథాదుల యొక్క కర్మలు కూడాను సత్కర్మల కిందనే, యజ్ఞయాగాది క్రతువులు కూడాను సత్కర్మల కిందనే రూపొందుతుంది.
2: Those karmas, the actions which are described in the Shastra, are all satkarmas.
3: Aithe, loka sambandhamainatu vidyanu abhyasinchinatuvanti vadu, panditudu kavachunu, medhavi kavachunu, atanu vidyavantudu kavachunu.
2: A person learned in the secular vidya may be a great scholar, may be a great pandit,
3: kani,
2: may be a great educationist also.
3: Sarvajnudu kaledu, sarvadeshudu kaledu, sarvajnudu.
2: He cannot become omniscient.
3: కనుకనే శోకమును నివారణ చేసుకునేటువంటి మార్గమునకు ఉపాయమును బోధించేటువంటిది ఈ ఆత్మవిద్య.
2: రిమూవ్ గ్రీఫ్ ఫ్రమ్ యువర్ పాత్, ఆత్మజ్ఞాన టు బీ ఫ్రీ ఫ్రమ్ ది గ్రీఫ్.
3: తర్వాత శోకమాత్మవిద్య అన్నారు. అలాగా శోకమును దాటేటువంటి ఒక మార్గము ఒక ఆత్మజ్ఞానం చేతనే లభిస్తుంది.
2: శోకమాత్మవిద్య ఓన్లీ ది లోయర్ ఆఫ్ బ్రహ్మన్ కెన్ ట్రాన్సెండ్ ది మిజరీ.
3: అన్య మార్గముల చేత శోకమును నివారణ చేసుకోవటానికి వీలు కాదు.
2: బై అదర్ పాత్ యూ కెనాట్ కాన్క్వర్, యూ కెనాట్ ట్రాన్సెండ్ ది మిజరీ ఆర్ గ్రీఫ్.
3: శోకమును తప్పించి, ఆనందమును ఇప్పించి, ఆవేదనను అణగించి, ఆత్మానందమును చేకూర్చేటువంటిది ఆత్మ విద్య. అదే ఆధ్యాత్మిక విద్య.
2: That path is called Atma Vidya. That Vidya alone is called Atma Vidya.
3: Kanuka
2: is all misery. It makes you blissful.
3: Kanuka, ఈ ఆత్మ విద్య అనేటువంటి దానికి ఇది ఎవరు అర్హులు అనేటువంటి విషయాన్ని కూడా విచారించాలి.
2: Who are the deserving people to learn this Atma Vidya? We must inquire into this nature.
3: దీనికి బాలుల, వృద్ధుల, స్త్రీల, పురుషుల, ఇంకే విధమైన సంబంధించినటువంటి వారా అని విచారణ చేస్తే ఆత్మజ్ఞానాన్ని వెలిగించుటకు అందరి కూడా అర్హులే.
2: ఆర్ చిల్డ్రన్ డిజర్వ్ టు లర్న్ దిస్ విద్య. ఓల్డ్ పీపుల్, ఉమెన్, మెన్, ఆల్ ఆర్ ఆల్ కెన్ స్టడీ ది బ్రహ్మ విద్య.
3: చేత కీర్తి గౌరవం ప్రతిష్టను కూడా అందుకోగలరు.
2: బై హ్యావింగ్ దిస్ బ్రహ్మ విద్య మ్యాన్ మే బికమ్ ఫేమస్. హీ కెన్ ఫుల్ఫిల్ ఆల్ ది ఆస్పిరేషన్స్ ఆఫ్ బై by having laukika vidya, the secular education, man may become, man may satisfy his desire.
3: Kaani, aapta vidya cheta, daivaru kutmanu ke paasturlai, divyutamayana aapta tattvani kudanu, pundekin te avakasamu kundani.
2: By the knowledge of self, he will become a fitting person for the grace of God and enjoy the supreme happiness.
3: Kaani, itti vidya na pundutaku, laukika vidya liyandu kaani, లౌకిక ధనకనక వస్తువాసనాదులు ఎందుకు కానీ, కులమత సౌఖ్యములు ఎందుకు కానీ ఏమాత్రం కూడా సంబంధం లేదు.
2: ఫర్ లర్నింగ్ దీస్ థింగ్స్ ది క్యాష్, ఫీ అండ్ అదర్ థింగ్స్ ఆర్ నాట్ నెసెసరీ.
3: వాల్మీకి యౌవని వంశమందలి వాడు.
2: వాల్మీకి టు విచ్ క్యాస్ట్ హీ బిలాంగ్స్?
3: నందు తుయే పల్లె అందు పుట్టే.
2: నందన, in which village he was born?
3: Dharaku chelungenta dharamu kaligeyunde.
2: What is the wealth of Kuchela?
3: గజరాజు ఏ విద్య కలిగి ఉండే ఎంత వయసు కలిగి ఉండే వసుధ గృహంత కలిగి ఉండే తిమ్మణికెంతటి తెలివి ఉండే తిమ్మణికెంతటి
2: సార్ హనుమాన్ వాట్ వాస్ ఇస్ నాలెడ్జ్ ఈ బ్లాంగ్స్ టు
3: కనుక ఈ విధంగా మీరు విచారణ చేస్తే జాతి మత కుల వర్గ ధన కనుక వస్తువకాదులతో దైవత్వములకు ఎట్టి సంబంధములు లేదు.
2: నాస్తి చేసి జాతి విద్యారూపకుల ధర క్రియాభిభేద ఫర్ అటైనింగ్ ది సుప్రీం విద్య క్యాస్ట్ ట్రీస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ అన్నెసెసరీ.
3: భక్తి కలిగిన వానికి వసుడవౌట సత్యమేని
2: లార్డ్ కమ్స్ టు హిమ్ వీ హ్యావ్ డివోషన్ ఫర్ హిమ్.
3: ఈ తులసి జడములకు తూగుదుగాక అన్నది రుక్మిణి.
2: రుక్మిణి సెడ్ దట్ హీ కెన్ డివైడ్ విత్ దిస్ బెస్ట్ లీవ్ తులసి గారు.
3: ఈ భక్తి యొక్క తత్వం అనేటువంటిది మానవత్వంలో ఒక విశిష్టమైనటువంటి స్థానమును ఆక్రమించినటువంటి
2: ఫిలాసఫీ ఆఫ్ లవ్ హ్యాస్ గాట్ ఎన్ ఇంపార్టెంట్ ప్లేస్ ఇన్ హ్యూమన్ లైఫ్.
3: యో మద్భక్త సమీప్య
2: ది యోగి ఈజ్ ద డైరెక్ట్ టు మీ డైరెక్ట్ వన్ టు మీ సో సేస్ భగవాన్ శ్రీకృష్ణ.
3: నన్ను భక్తితో కొనికేటువంటి వారి అంటే నాకు అధికమైనటువంటి ప్రేమ అన్నాడు భగవంతుడు.
2: సో సేస్ దో డ్యూటీస్ టు సర్వ్ మీ విత్ లవింగ్ అఫెక్షన్
3: అలాగని లౌకిక విద్యలు ఎందు మనము కొంత అశ్రద్ధను చూపరాదు.
2: ఈవెన్ ది సెక్యులర్ విద్య వీ షుడ్ నాట్ హ్యావ్ అశ్రద్ధ
3: నెగ్లెక్ట్ ఆర్
2: యూ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఆల్సో
3: మై దీనికి మొట్టమొదట ఆత్మవిశ్వాసం నమ్మకము అనేటువంటిది ఉండినప్పుడే తనపైన దైవం పైన నమ్మకం ఉండినప్పుడే మానవత్వం ఒక విశిష్టమైనటువంటి దివ్యత్వాన్ని పొందుతుంది.
2: వన్ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ హిమ్సెల్ఫ్ అండ్ ఫెయిత్ ఇన్ ది లార్డ్ టు మేక్ హ్యూమన్ లైఫ్ ఫుల్ఫిల్డ్.
3: కనుకనే ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ ఫెయిత్
2: హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్
3: దిస్ ఈస్ ది సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్ అన్నారు వివేకానంద.
2: స్వామి వివేకానంద సెడ్ that you should have faith in yourself first.
3: కనుక మొట్టమొదట మానవునకు ఒక దివ్యమైనటువంటి ఒక విషయం పైన సంపూర్ణమైనటువంటి విశ్వాసమును పెంచుకోవాలి.
2: హ్యూమన్ బీయింగ్ షుడ్ డెవలప్ ఫెయిత్ ఇన్ ది డివినిటీ ఫస్ట్.
3: ఈనాటి విద్యలు లౌకిక సంబంధమైన అయినప్పటికీ ఇహమున సుఖింప హేమ తారక విద్య పరమున సుఖింప బ్రహ్మ విద్య ఇది జీవనోపాధి అది జీవిత పరమావధి.
2: ది సెక్యులర్ విద్య విల్ గివ్ యూ ఫుడ్ అండ్ క్లోతింగ్ ఇన్ దిస్ లైఫ్ బ్రహ్మ విద్య ఈజ్ ఫర్ రియలైజేషన్ ఆఫ్ రియాలిటీ.
3: కనుక జీవనోపాధి విద్యలే లేకుండా జీవిత పరమావధి ఎందును జీవిత పరమావధి మార్గం నందును మానవులకు అన్ని విధమైనటువంటి అభిరుచి కలుగలేరదు.
2: వితౌట్ ది సెక్యులర్ విద్య టు హ్యావ్ దట్ పారమార్థిక విద్య ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ హ్యూమన్ బీయింగ్.
3: కనుకని లౌకిక విద్యలను కూడాను మీరు అలక్ష్యం చేయరా.
2: యూ షుడ్ నాట్ బి కేర్లెస్ విత్ రిగార్డ్ టు ది సెక్యులర్ విద్యాస్ ఆల్సో.
3: చదువులతో పాటు సంస్కారం కూడాను అత్యవసరం.
2: యూ మస్ట్ అలాంగ్ విత్ యువర్ విద్య యూ మస్ట్ హ్యావ్ సంస్కార అంటే కల్చర్.
3: వాల్మీకి వ్యాసుడు ఇలాంటి మహర్షులందరూ కూడాను ఆనాటి సంస్కారంతో పాటు లౌకిక చదువులు కూడా నేర్చుకోవటం చేతని లోకమునకు పవిత్రమైన గ్రంథములను అందించి లోక మిత్రులు కాగలిగారు.
2: వాల్మీకి అండ్ వ్యాస దేవర్ గ్రేట్ స్కాలర్స్ ఇన్ సెక్యులర్ ఎడ్యుకేషన్ దేర్ఫో ఇన్ దోస్ టైమ్స్ ఆల్సో దేవర్ ఆనర్ టు ఎవ్రీబడి అండ్ దే హావ్ రిటర్న్ ది హోలీ స్క్రిప్చర్స్ లైక్ రామాయణ
3: పద్యములు పురాణములు వేదముల యొక్క విభాగములు ఈ విధమైనటువంటి వంట కూడాను ఆనాడు ఈ మహర్షులు చేయగలిగారంటే లౌకిక విద్యలు కూడాను కొంత ఆదరణను తీసుకుంటున్నాయి.
2: దో సేజెస్ through ancient Purana, therefore we can understand they were also involved in secular Vidya also.
3: Lokamulandu gala samasta padarthamulu kani సమస్త లోకములు కానీ దైవం ముందే ఇవిడి ఉంటున్నవి.
2: ఆల్ ది థింగ్స్ ఇన్ ది వరల్డ్ ఆర్ బీయింగ్ డిరైవ్డ్ ఫ్రమ్ డివినిటీ ఫ్రమ్ గాడ్.
3: కనుక భగవంతునికి ఇవ్వదగినటువంటి ఏమాత్రం కూడా లేదు. పవిత్రమైనటువంటి ప్రేమ ప్రేమ ప్రేమ.
2: వెన్ ఎవరింగ్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ హిమ్ వాట్ కెన్ యూ ఆఫర్ టు హిమ్.
3: అతను ఆశించేటువంటి లేదు. అతను ఆశించేటువంటిది కూడా మరొకటి లేదు.
2: ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ ఓన్లీ లవ్.
3: అందుకోసమని పోతన చెప్పాడు
1: బ్రహ్మాండమంతట
2: ఏకీ పురాణాన్. Therefore, we can understand they were also involved in secular vidya also.
3: లోకములందు గల సమస్త పదార్థములు కానీ సమస్త లోకములు కానీ

0: சொன்ன சித்தன் பிரம்மாண்டமங்கட பிரமணு சுண்டடி நீக்கு ஆலயம் புதமத்த நலவியகுனி.
1: That's why the great poet Potana has said, you are all pervading reality. Entire Brahmanda is pervaded by you. How can I visit a temple for you?
0: Koti Turyula Kanti Nyeti Galgina Neeku Pramidati Pamunavaru Pattagalaru.
1: You are very, very effulgent like crores and crores of suns. Before you, how can I offer a small light?
0: சர்வஜீவுலயந்து சஞ்சரிஞ்செடி நீக்கு சரியைன பேட சத்தியமகுனா.
1: You are the indwelling reality of all beings. How can I name you by a particular name?
0: பிரம்மாண்டமந்தட பொச்சலோனு நட்டி பொச்ச போஜ்யமு நீக்கு பெட்டதமுனா.
1: The entire world, the universe, is in your stomach. How can you offer you food for you?
0: In your
1: the entire world is telling you, telling us, that
0: kevalamu manavuri yokka bhakti nimittamai, manavuri yokka prema nimittamai, manavuri yokka aananda nimittamai, bhagavantunaku కొన్ని రూపనామములు కల్పించుకొనిచున్నవే కాని భగవంతునకు ఎట్టి రూపములు ఎట్టి నామములు కూడా లేదు. ఈశ్వర సర్వభూతానం ఈశావాస్యమిదం సర్వం వాసుదేవ సర్వమిదం సర్వత్రా నిండి ఉండేటువంటి యొక్క భగవంతునకు ఒక రూపనామం లేనిటువంటి మన యొక్క ప్రేమ స్వరూపములే కాని అన్య స్వరూపములు కాదు.
1: ఫర్ ది సేక్ ఆఫ్ హ్యూమన్ సాటిస్ఫాక్షన్ వీ ఆర్ గివింగ్ నేమ్ అండ్ ఫార్మ్ టు ది లార్డ్. ఇన్ రియాలిటీ డజంట్ హ్యావ్ ఎనీ నేమ్ ఎనీ ఫార్మ్ అట్ ఆల్.
0: ఈ ప్రేమ హృదయముతో దైవాన్ని ఆరాధించినప్పుడు సర్వస్వాన్ని కూడా నువ్వు పొంది జగద్వ్యాప్తిగా కీర్తిని అందుటకు కూడాను అవకాశం ఉంటుంది.
1: బై వర్షిప్ ఆఫ్ ది లార్డ్ లైక్ దిస్ యు విల్ బికమ్ ఫేమస్ అండ్ యు కెన్ ఆల్సో సాటిస్ఫై ఆల్ యువర్ ఆస్పిరేషన్స్.
0: రామకృష్ణ పరమహంస లౌకిక విద్యను ఏమాత్రం కూడా నువ్వు అభ్యసించలేదు.
1: పరమహంస రామకృష్ణ వాస్ నాట్ ఎ లర్నెడ్ మ్యాన్ ఇన్ సెక్యులర్ ఎడ్యుకేషన్.
0: నిరంతరము దేవిని ఆరాధన చెంది తన యొక్క మనసును సాధాత్మకంగా అనుభవిస్తూ వచ్చాడు.
1: ఈ మెసేజ్ ఇస్ మేడ్ ఆల్వేస్ ఇన్ ది వర్షిప్ ఆఫ్ ది డివైన్ మదర్.
0: అతనికి ఎట్టి విద్యను ఎందుకు అభిరుచి లేదు.
1: హీ డిడ్ హ్యావ్ ఎనీ అఫెక్షన్ ఆర్ అటాచ్మెంట్ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ లర్నింగ్.
0: అతను ఈ యొక్క ఆరాధన ఎందు తన జీవితమును అంకితం చేసినప్పుడు తన తండ్రికి ఒక విధమైన పెన్షన్ ఉంటారు, అది 5 రూపాయలు వచ్చేటువంటిది. ఈ 5 రూపాయలతోనే జీవితం ఆనందంగా గడిపేటువంటి వాడు.
1: వెన్ హీ డెడికేటెడ్ హిస్ ఎంటైర్ లైఫ్ ఫర్ ది వర్షిప్ ఆఫ్ ది డివైన్ మదర్ హీ వాస్ గెటింగ్ ఓన్లీ 5 రూపీస్. బై 5 రూపీస్ ఓన్లీ హీ వాస్ లివింగ్.
0: ఈ పెన్షన్ అనేటువంటిది కూడా అతనికి తెలిసేటువంటిది కాదు. నాకు 5 రూపాయలు పెన్షన్ వస్తుంది అనేటువంటి వాడు అంత విద్యార్థి.
1: He was illiterate actually. He was unable to even pronounce that word pension.
0: కాని ఇట్టి లౌకిక విద్య ఎందు తాను వెనుకబడినటువంటి వాడైనప్పటికీ రామకృష్ణ పరమహంస ఈనాడు జగద్వ్యాప్తిగా ఎక్కడి వచ్చిన కూడా రామకృష్ణ మఠమని స్థాపించి అందరికీ ఆరాధనమైనటువంటి యొక్క ఆలస్య ప్రాయుడుగా నిలిచగలిగాడు.
1: దోజు ఆర్ వెరీ వెరీ బ్యాక్వర్డ్ ఇన్ సెక్యులర్ లర్నింగ్ ఎంటైర్ వరల్డ్ ఈజ్ వర్షిపింగ్ హిమ్ టుడే. ఎవరి వేర్ యూ ఆర్ హ్యావింగ్ రామకృష్ణ మఠ్ ఈ హానర్డ్ బై ఎవరీ పర్సన్ ఇన్ ది వరల్డ్.
0: అదేవిధంగానే దారిని గుర్తుతున్నటువంటి యొక్క రత్నకారుడు వాల్దీపిగా మారటకు భగవత్ యొక్క ప్రేమ నామములు యొక్క స్వభావమే.
1: డెపాయిట్ లైక్ రత్నాకర ఆఫ్టర్వర్డ్స్ బికేమ్ వాల్మీకి అనుకౌంట్ ఆఫ్ లవ్ ఫర్ గాడ్.
0: రాక్షస పుత్రుడైనటువంటి ప్రహ్లాదుడు కూడాను భగవంతుని పైగలైనటువంటి ప్రేమ యొక్క ప్రభావం చేతనే ఇంత జగద్వ్యాప్తిని పొందగలిగాడు.
1: ప్రహ్లాద డెమన్ రాక్షస
0: పవిత్ర చరిత్రుడు కాగలిగాడు.
1: హీ బికేమ్ గ్లోరియస్ అండ్ ఎ ప్యూర్ పర్సన్ బై అనకౌంట్ ఆఫ్ డివైన్ లవ్.
0: మానవ జాతికి సంబంధించినటువంటి వాడైనప్పటికీ నిరంతరం కూడా రామ రామ రామ అనేటువంటి యొక్క నామము చేతనే తన యొక్క జీవితంలో సార్థకంగా ఆలోచుకుని దైవ ఆరాధనలు ఎందు తాను కూడా ప్రధానమైనటువంటి వ్యక్తిత్వంగా నిరూపించాడు హనుమంతుడు.

0: defeating the Roman arms. He became world honored. Every person honored him, worshipped him. By the recognition of Ramanama, he became such a glorious entity.
1: Indiye kaadu pachchidaki sambandhinchinatuvanti jatayu kudanu Ramanamanu chintinchi premadattamto Ramuni aaradhinchadam cheta దశరథను కూడా పొందనటువంటి యొక్క మహాభాగ్యాన్ని పొందగలిగింది జటాయు.
0: జటాయు బిలాంగింగ్ టు ది బర్డ్ క్లాన్. బై లవ్ ఆఫ్ రామ హీ బికేమ్ ఎ ఫ్రెండ్ టు హిస్ ఫాదర్ దశరథ.
1: పక్షికి మానవుడని కాని దానవుడని కాని జంతువుని కాని పక్షి అని కాని భేదం ఏమాత్రము లేదు. సర్వులకును సర్వజీవులకును దేవతత్వం చేత దైవత్వాన్ని పొందుటకు అధికారం కాగలదు.
0: ఆ డివోషన్ టువర్డ్స్ గాడ్, there is no difference between sex or no difference at all people are eligible for this.
1: Kanuka itti pavitramaina bhakti margamunandu bhagavad geetalo 12th adhyayamunu pradhanamaina margamuga ee naadu prarambhistu vachar.
0: The 12th chapter in the Gita teaches you bhakti. That's the most important thing in the Bhagavad Gita. That's why you have started
1: bhakti bhakti bhakti anaga kevalamu bhajanalu cheyatamu ధ్యానము చేయటము జపములు చేయటము క్షేత్రములు పోవటము దివ్యమైనటువంటి దర్శన స్పర్శన సంభాషణలు పొందటం ఇంత మాత్రమే కాదు భక్తి యొక్క లక్షణములు.
0: భక్తి ఇస్ నాట్ గోయింగ్ ఆన్ టు ప్లిగ్రేజెస్ రిపీటింగ్ ది జప. దిస్ ఇస్ నాట్ భక్తి.
1: ఇది నిర్మలమైనటువంటి యొక్క ప్రేమతత్వమే భగవంతునిపై కలిగినటువంటి ప్రేమభావమే భక్తికి సరి అయినటువంటి యొక్క గుణము.
0: Undying a pure love for God is bhakti.
1: It is swartha rahitamainatundi.
0: It is selfless in a
1: sense. It is dosha rahitamainatundi.
0: It is bereft of any defect.
1: Nishchalamainatundi.
0: It is perfect eternal.
1: Nirmalamainatundi.
0: It is pure.
1: Ilanti divyamainatundi bhaktini mottamota swarthaka sambandhamainatundi margamulo manamu prarambhinchali.
0: That divine love should be practiced in రాష్ట్రత.
1: ఈ రాష్ట్రత మార్గమందు మొట్టమొదట నేను దీనిని నేను అనేటువంటి యొక్క తత్వమును మొట్టమొదట గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: పచ్చపాలిషుడ్లో వాట్ యు ఆర్ వాట్ ఐ ఆర్
1: నేను ఎవరు
0: హు ఆమ్ ఐ
1: ఈ దేహమా నేను
0: ఈ రెడ్డి బాడీ
1: ఈ దేహమే నేనైతే నా దేహమని ఎందుకు చెప్పాలి.
0: ఇట్స్ రియలీ బాడీ మై సెల్ఫ్ సో షుడ్ ఐ కాల్ దిస్ ఇస్ మై బాడీ.
1: మై బాడీ అనుకున్నప్పుడు మై ప్రత్యేకంగా ఉంది బాడీ ప్రత్యేకంగా ఉంది.
0: మై బాడీ వెన్ యూ సే దిస్ ఇస్ మై బాడీ బాడీ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ యూ రియలీ.
1: కానీ నా హృదయమే దైవమని అనుకోవటానిక మై హార్ట్ అంటున్నాం. మై వేరేగా ఉంది హార్ట్ వేరేగా ఉంది.
0: ఇఫ్ యూ సే మై హార్ట్ హార్ట్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ యూ. You are the possessor of the heart.
1: ప్రతి మనుషుడు ప్రాథమిక మార్గంలో ప్రయత్నపూర్వకంగా సాధించే సమయంలో మై బాడీ మై మైండ్ మై బుద్ధి మై చిత్త మై ఇంద్రియ మై అంతఃకరణ బట్ గుణ మై అని క్వశ్చన్ వేసుకోవడానికి ప్రయత్నించాలి.
0: ఇన్ ది వరల్డ్ వేస్ ఆల్సో యూ సే ఈస్ మై సిస్టర్ మై బ్రదర్ మై బాడీ లైక్ దట్ విల్ బి టాకింగ్.
1: మై ప్రత్యేకంగా ఉంటుండాలి.
0: మై ఈస్ ది పర్మనెంట్.
1: అంటే అన్నింటి ఎందుకు సాక్షిభూతమైన
0: ఇట్ ఈస్ ది ఫిట్నెస్ కాన్షియస్నెస్ ఇన్ ఎవరిథింగ్.
1: అదే దాన్ని కాన్షియస్నెస్ అంటారు.
0: దట్ ఈస్
1: కాన్షియస్నెస్
0: దట్ ఈస్ కాన్షియస్నెస్
1: దానికి ఈ చైతన్యం అని కూడా చెప్తారు.
0: ఇట్ ఆల్సో దాని చైతన్య.
1: ఈ చైతన్య తత్వం అనేటువంటిది సర్వత్రా వ్యాపించి ఉంటుందని.
0: ఈ చైతన్య ఈస్ ఆల్ పర్వే.
1: ఆ చైతన్యముని చిత్ అని చెప్తూ వచ్చారు.
0: ఈ చైతన్య దిస్ కాన్షియస్నెస్ ఇస్ కాల్డ్ ఆల్సో చిత్.
1: ఈ చిత్ అనేటువంటి యొక్క తత్వంతో కూడినటువంటి యొక్క చైతన్యము సర్వవ్యాపి అయినట్టుంటున్నది.
0: దిస్
1: ఇన్ యూ విత్ యూ అబౌ యూ బిలో యూ అరౌండ్ యూ
0: దిస్ కాన్షియస్నెస్ విత్ చిత్ ఇస్ ఆల్ పర్వేసివ్. ఇట్ ఇస్ ఇన్ యూ ఇట్ ఇస్ ఎవర్వేర్.
1: కనుక అట్టి చైతన్యమును మనం గుర్తించాలనుకున్నప్పుడు బాహ్య ప్రపంచంలో మనము ప్రయత్నపూర్వకంగా వెతికిన మనకు లభించదు.
0: To realize that Chaitanya, in this world we are having opportunity.
1: The antarmukham kavali.
0: The mind must be enthralled.
1: Drishtini antarmukham ravinchukunnappude, ilanti pavitramainatundi chaitanyamu neeku labhyamavutundi.
0: Manukane
1: Vedantamu nandu neti neti neti, not this, not this, not this. Body is not, mind is not. బుద్ధి ఇస్ నాట్ చిత్తం ఇస్ నాట్ ఐ ఆమ్ ఐ ఇలాంటి తత్వానికి అది నిర్ణయం చేసుకుంటుంది.
0: మ్యాన్ షుడ్ బికమ్ ఇంట్రోవర్టెడ్ అండ్ రియలైజ్ దట్ ది రియాలిటీ ఆఫ్ ఐ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది బాడీ అండ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ఎక్స్టర్నల్ థింగ్స్.
1: కనుక ఈ విధమైనటువంటి యొక్క నీ సత్వరూప సంతత్వ భాగ్యములకై సరైనటువంటి సాధనలు కలిపి నిత్యమైనటువంటి మార్గంలో సత్యాన్ని నిరూపింపజేసేటువంటిది ఈ యొక్క భక్తి మార్గం.
0: ఫర్ యువర్ సెల్ఫ్ రియలైజేషన్ ఇఫ్ యూ ఫాలో ఎ గుడ్ పాత్ దట్ ఆల్సో కాల్డ్ ది పాత్ ఆఫ్ లవ్ డివోషన్.
1: కాన దైవాన్ని వెతుకుటకు ప్రత్యేకించినటువంటి మార్గం మనకు అత్యవసరం కాదు.
0: టు సర్చ్ ఫర్ గాడ్ దేర్ ఇస్ నో సపరేట్ పాత్ ఫర్ దట్.
1: సర్వత్రా ఉండేటువంటి యొక్క దివ్యత్వాన్ని ఎక్కడైనా కూడా మనం సందర్శించవచ్చు.
0: డివినిటీ ఇస్ ఎవ్రీవేర్ దేర్ఫోర్ యూ కెన్ సీ దట్ ఎవ్రీవేర్.
1: అయితే నిర్గుణ నిరాకార పరబ్రహ్మమైనటువంటి తత్వము సగుణ సాకారంతో కొంత ఆధారాన్ని తీసుకోవాలి.
0: ది నిర్గుణ విత్ ఇస్ ఫార్మ్లెస్ అండ్ నేమ్లెస్ హ్యాస్ బికమ్ సగుణ విత్ ఫార్మ్ అండ్ నేమ్.
1: సగుణ సాకారంలో లేక నిర్గుణ నిరాకారంలో ప్రవేశించలేదు.
0: వితౌట్ ది హెల్ప్ ఆఫ్ సగుణ అండ్ సాకార యూ కెనాట్ ఎంటర్ ఇన్ టు ది రెల్మ్ ఆఫ్ నిర్గుణ అండ్ నిరాకార.
1: కనుక ప్రారంభంలో సాకారం యొక్క ఆరాధన అత్యవసరం.
0: Therefore, in the beginning, you must worship the Lord with the name and power.
1: Kramakramina kudanu, adi antarmukamuga vichukoni, nirakara nirgunatvam lopala manamu praveshinchavachu.
0: Steadily, intimately, you must withdraw your mind from other external things.
1: Sarvatrasarvavyapya Narayana. ఎక్కడ చూసినా కూడా నారాయణత్వం ఉండే సమయంలో మనము ఒక్క ప్రదేశంలో పోవాలని కాదు. అయితే అట్టి నమ్మకము, అట్టి విశ్వాసము, అట్టి దృఢమైనటువంటి యొక్క శక్తి మనకు లభించేంత వరకు ఒక్క రూపమును, ఒక్క నామమును మనం ఆధారం చేసుకోవాలి.
0: నారాయణ ఇస్ ఎవరివేర్. బిఫోర్ యూ గెట్ దట్ రియలైజేషన్ యూ మస్ట్ వర్షిప్ ది లార్డ్ విత్ ఎ నేమ్ అండ్ ఎ ఫార్మ్.
1: ఈ విధంగా భక్తి మార్గములో మనం ప్రవేశించి తదుపరి దివ్యత్వమైనటువంటి యొక్క సాధారణ భావన పొంది పరిపూర్ణమైనటువంటి ఆత్మజ్ఞానంలో మనం చేరవచ్చు.
0: దట్ ఇస్ ది బిగినింగ్ యూ వాస్ ఎంటర్డ్ ఇంటు ది భక్తి కథ. ఆఫ్టర్ దాట్ యూ విల్ రియలైజ్ దట్ దిస్ కూడా రియలైజేషన్.
1: లేక కాయి కాదు.
0: వితౌట్ ఫ్లవర్ యూ కెనాట్ హ్యావ్ ఫ్రూట్.
1: కాయి కాక ఫలం ఏర్పడదు.
0: దర్ ఇస్ నో ఫ్రూట్ అట్ ఆల్. వితౌట్ రైట్ రైట్ ఫ్రూట్ ఈస్ ఇంపాసిబుల్.
1: కనుక పుష్పము కాయి ఫలము మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి ఆత్మతత్వం.
0: ది ఐడెంటిటీ ఆఫ్ ఫ్లవర్ అన్ రైట్ ఫ్రూట్ అండ్ రైట్ ఫ్రూట్ ఈజ్ ది ఫిలాసఫీ ఆఫ్.
1: ఈ పుష్పమే కర్మ మార్గం.
0: ది ఫ్లవర్ ఈజ్ ది పాత్ ఆఫ్ కర్మ.
1: ఇది క్రమక్రమేణ ఇది భక్తి మార్గం అనే కాయగా రూపొందుతుంది.
0: ది అన్ రైట్ ఫ్రూట్ ఈజ్ కాల్డ్ భక్తి మార్గం.
1: ఇది దీన్ని మనం పోషిస్తూ రాగా ఫలము అనేటువంటి జ్ఞానంగా తయారవుతుంది.
0: వెన్ ఇట్ బికమ్స్ రైట్ ఫుల్ ఆఫ్ రస ఇట్ బికమ్స్.
1: ఈ ఫలము పూర్తి కాగానే ఇందులో మాధుర్యం అనేటువంటి యొక్క ఇది ప్రదర్శించి తద్వారా డిటాచ్మెంట్ వైరాగ్యము అనేటువంటిది ఇందులో సహజంగా ఏర్పడుతుంది.
0: రైట్ బికమ్స్ వెన్ ది ఫ్రూట్ బికమ్స్ రైట్ దే విల్ బి స్వీట్నెస్ అండ్ ఆల్ దట్.
1: కర్మ ఉపాసన జ్ఞానం యొక్క తత్వము వైరాగ్యములు ఇది ఫలింపజేస్తుంది.
0: కర్మ జ్ఞానాన్ని ఉపాసన దీస్ విల్ లీడ్ యూ టు వైరాగ్య పార్ట్ ఆఫ్ దిస్ ప్యాటర్న్.
1: కనుకనే మనము కర్మ మార్గంలో ప్రవేశించాలి.
0: దేర్ఫోర్ వీ మస్ట్ ఎంటర్ ఇన్ టు ది పార్ట్ ఆఫ్ కర్మ యాక్షన్.
1: ఏది చేసినా కూడా భగవత్ ప్రీత్యార్థము అనేటువంటి చింత చేయాలి.
0: As long as you are in this world, you must learn the technique.
1: ఆ అభ్యసించినటువంటి విద్యను ఆచరణలో పెట్టాలి.
0: యూ మస్ట్ ప్రాక్టీస్ వాట్ యూ హావ్ లర్న్డ్.
1: మానవునికి ఆలోచన శక్తి ఆచరణ శక్తి ప్రధానమైనటువంటి నెగిటివ్ పాజిటివ్ వంటివి.
0: థాట్ అండ్ యాక్షన్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హ్యూమన్ బీయింగ్.
1: కనుకని మనస్సు ఏకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం అన్నారు.
0: ఫర్ ది జెంట్మన్ ఫర్ ది గ్రేట్ సోల్ మైండ్ అండ్ థాట్ అండ్ డీడ్.
1: హృదయపూర్వకంగా మాటతో పాటు క్రియను మనం ఆచరించాలి.
0: థాట్ ది వర్డ్ అండ్ డీడ్ విల్ బి ఇన్ యూనిజన్.
1: ఈ క్రమక్రమేణ ఫలత్యాగములకి ఇది కొనిపోతుంది. ఫలత్యాగములకి కొనిపోతుంది.
0: బై రివర్సింగ్ ది ఫ్రూట్ ఆఫ్ యాక్షన్
1: ఫలాపేక్ష కొట్టమంటే అవసరమే.
0: యూ మస్ట్ హ్యావ్ ది ఆస్పిరేషన్ ఫర్ ది ఫ్రూట్ ఆఫ్ యాక్షన్ ఫస్ట్.
1: క్రమక్రమేణ నిష్కామ కర్మలు కావాలి.
0: ఆఫ్టర్ దట్ యూ మస్ట్ బికమ్ సెల్ఫ్లెస్. యూ షుడ్ నాట్ డిజైర్ ఫర్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్స్.
1: మొదలు వాంచ లేక నిష్కామ కర్మను ఆచరించడం సాధ్యం కాదు.
0: వితౌట్ డిజైర్ యూ కెనాట్ పర్ఫార్మ్ నిష్కామ కర్మ ఇన్ ది బిగినింగ్.
1: కనుక ఈ డిజైర్ ను మనం క్రమక్రమేణా వర్క్ ను వర్షిప్ గా మార్చుకోవాలి. వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇంటూ వర్షిప్.
0: గ్రాడ్యువల్లీ యూ మస్ట్ కన్వర్ట్ ది వర్క్ ఇంటూ వర్షిప్.
1: ఏది చేసినప్పటికీ అది దైవ ప్రీత్యార్థంగా మనం చేయాలి.
0: వాట్ ఎవర్ వర్క్ యూ డూ దట్ ఈస్ ఫర్ ది లవ్ ఆఫ్ గాడ్.
1: అట్టి దైవత్వం ఒక్కటే ఉండేది. ఈ దైవత్వానికి అనేక విధమైన రూపనామం ధరించారు.
0: దట్ అడ్వాన్స్డ్ రియాలిటీ దేర్ ఆర్ సెవెరల్ నేమ్స్ అండ్ సెవెరల్ ఫార్మ్స్.
1: ఏకం సత్ విప్రా బహుధా వదంతి. అనేక విధమైనటువంటి పేర్లతో పిలిచబడుతూ వచ్చారు.
0: ట్రూత్ ఈజ్ వన్. దే జస్ట్ కాల్ ఇట్ వేరియస్ నేమ్స్.
1: కనుక దైవము ఏకం. ఏకోహం బహుశ్యాం.
0: లార్డ్ ఈజ్ వన్. హి హస్ బికమ్ మెనీ.
1: చూడండి చిన్నపిల్లలు మీకు బాగా తెలుసును, పుట్టిన తక్షణమే వాడిని చైల్డ్ అంటున్నాం.
0: వెన్ ఏ స్మాల్ బాయ్ ఇస్ బోర్న్ హి ఇస్ కాల్డ్ చైల్డ్.
1: పసి బిడ్డ
0: బేబీ.
1: 10 సంవత్సరం అయ్యేటప్పటికీ అతన్ని బాయ్ పిల్లవాడు అని
0: పిలుస్తారు. ఆఫ్టర్ 10 ఇయర్స్ ది బేబీ విల్ బి కాల్డ్ బాయ్.
1: అదే 30 ఇయర్స్ అయ్యేటప్పటికీ 30 వర్షంలో అయ్యేటప్పటికీ అతను ఒక మనిషి మ్యాన్ అని పిలుస్తారు.
0: అట్ ఏజ్ ఆఫ్ 30 విల్ బి కాల్డ్ మ్యాన్.
1: అతని 75 ఇయర్స్ తప్పటికి గ్రాండ్ ఫాదర్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్
0: అంటారు. గ్రాండ్ ఫాదర్ ఆల్సో ఆఫ్టర్ సమ్ టైమ్.
1: చైల్డ్ బాయ్ మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఒక్కడే.
0: చైల్డ్ బాయ్ మ్యాన్ గ్రాండ్ ఫాదర్
1: మొట్టమొదట ఆస్తి అక్కాతి జిజ్ఞాసి దాని ఈ నాలుగు ఒకే స్థితి అండి. మనకు స్థానములు వేరువేరు కానీ దివ్యత్వం అనేటువంటి ఒక్కటే గమ్యం ఒక్కటే కోరు.
0: ఆస జిజ్ఞాసు అకార్తి దాని ది రియాలిటీ సొన్నదితే
1: ఇవి క్రమక్రమేణ పరిణామాలు పొందేటువంటి స్థితులు.
0: దీస్ థింగ్స్ విల్ ఇవాల్వ్ ఇన్ టూ గ్రేటర్ థింగ్స్ ఆఫ్టర్వర్డ్స్.
1: కనుక ఈ పరిణామములకు సాధన అత్యవసరం.
0: ఫర్ ది ఎవల్యూషన్ యూ మస్ట్ హావ్ ప్రాక్టీస్.
1: ఈ సాధనల చేతనే సాధనమున్న పనులు సమకూరు ధరలు ఉన్నాయి.
0: బై ప్రాక్టీస్ యూ విల్ అచీవ్ ఎవ్రీథింగ్.
1: రేపటి నుంచి ప్రతి దినము కూడాను 4:30 గంటలకు భగవద్గీత ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క శ్లోకం ప్రత్యేకంగా చెప్పి ఈనాడు ప్రధాన దినము కనుక కొంత మీకు కొన్ని అవుట్లైన్ కొన్ని విధమైనటువంటి యొక్క ఆలోచనలు అందించినప్పుడే ఈ భగవద్గీత యొక్క సహజ స్వరూపాన్ని మీరు సాక్షాత్కరింపచేసుకోవడానికి చక్కని అవకాశం ఉంటుంటారు.
0: ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ అట్ ఫస్ట్ ఇది డిస్కోర్సెస్ విల్ ఆన్ గీత విల్ కంటిన్యూ.
1: ప్రేమ స్వరూపులారా భగవద్గీత యొక్క స్వరూపము మొట్టమొదట మీ హృదయంలో చిత్రించుకోండి.
0: ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ యూ మస్ట్ హావ్ ది పిక్చర్ ఆఫ్ భగవద్గీత ఇన్ యువర్ హార్ట్.
1: భగవద్గీత చెప్పినటువంటి యొక్క ఈ సారం ఏమిటి?
0: వాట్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ ది టీచింగ్ ఆఫ్ భగవద్గీత?
1: ఒకరు జ్ఞానం అంటారు, ఒకరు భక్తి అంటారు, ఒకరు కర్మ అంటారు, మరొకరు యోగం అంటున్నారు.
0: సంశయ ఇది జ్ఞాన, సంశయ ఇది భక్తి, సంశయ ఇది కర్మ.
1: ఇది వారి వారి స్థాయిలో వారికి అది సత్యం కావచ్చు.
0: అకార్డింగ్ టు దేర్ ఒపీనియన్ దోస్ ఒపీనియన్స్ అది.
1: ఒక మనిషి యొక్క సరి అయినటువంటి ఒక రూపాన్ని మనం గుర్తించాలంటే కాళ్ళ నుంచి తల వరకు మనం చూసినప్పుడే అలానే మనిషి అని మనం నిర్ణయించవచ్చు.
0: ఇఫ్ యూ అండర్స్టాండ్ ది పర్సనాలిటీ ఆఫ్ మ్యాన్ యూ మస్ట్ హ్యావ్ ది కంప్లీట్ విజన్ ఆఫ్ ది.
1: కేవలం పాదం చూస్తే మాత్రం అతని మనిషిని గుర్తించుకోలేము.
0: బై సీయింగ్ ఓన్లీ ఫీట్ యూ కెనాట్ అండర్స్టాండ్.
1: కేవలం తలం చూస్తే మాత్రమే మనం గుర్తించుకోలేము.
0: బై ముఖం
1: కూడా ఉండాలి.
0: హెడ్ యూ కెనాట్ హ్యావ్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ దిస్.
1: అందువలననే భగవద్గీతలో ఫస్ట్ మొదటి శ్లోకము ధర్మ చేస్తే కురుచేస్తే సమవేత యుచ్చవ మామక పాండవాసేవ కిమకురువత్ సంధియ. ఈ శ్లోకములో ధర్మ ఫస్ట్ శ్లోకంలో ఫస్ట్ వర్డ్ ధర్మ.
0: ఇది భగవద్గీత ఇట్ స్టార్ట్స్ విత్ ది శ్లోక ధర్మ క్షేత్రే కురుక్షేత్రే. ఇట్ బిగిన్స్ విత్ ది వర్డ్ ధర్మ.
1: కట్టగడపటి శ్లోకము ఎత్ర యోగి స్థిర కృష్ణ ఎత్త పాత్రో నరుద్ర తస్త శ్రీ విజయ విభూతి ధ్రువానీతి మతి మమ. ఈ కడపటి శ్లోకములో కడపటి పదము మమ.
0: ఇన్ ది కన్క్లూడింగ్ శ్లోక్ ఆఫ్ ది గీత ది వర్డ్ ఈజ్ మమ.
1: కనుక ఇక్కడ ధర్మ ఇక్కడ మమ రెండు చేస్తే మమ ధర్మ బోధించింది గీత.
0: ఇఫ్ యు కంబైన్ ఇఫ్ యు యునైట్ బోత్ దీస్ వర్డ్స్ ఇట్ బికమ్స్ మమ ధర్మ మై డ్యూటీ మై.
1: కనుక ఎవరెవరి కర్తవ్యాన్ని వారు నిర్వర్తించుకునేటువంటిదే గీత యొక్క ప్రధానమైనటువంటి బోధ.
0: ది టీచింగ్ ఆఫ్ గీత ఈజ్ దట్ యు షుడ్ పర్ఫార్మ్ యువర్ డ్యూటీస్ టు హ్యూమన్ ఎక్సెప్షన్.
1: విద్యార్థులు విద్యార్థి యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
0: ది స్టూడెంట్స్ షుడ్ స్టడీ దేర్ లెసన్స్ ప్రాపర్లీ.
1: బ్రహ్మచారులు బ్రహ్మచర్యం యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
0: ది బ్రహ్మచారి should follow the
1: Grihastha yokka kartavyanni nirvartinchali.
0: Householder should follow their duties.
1: వానప్రస్థులు యొక్క కర్తవ్యాలు నిర్వర్తించాలి.
0: పీపుల్ హావ్ గివెన్ అప్ హౌస్ అండ్ గాన్ టు
1: సన్యాసులు సన్యాసి యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
0: పీపుల్ ఆఫ్ రిలాక్సేషన్
1: ఎవరెవరి స్థానములకు తగినటువంటి యొక్క దీన్ని వారు కర్తవ్యంగా భావించి నిర్వర్తించేటువంటిది గీత యొక్క ప్రబోధన.
0: ఆల్ దోస్ పీపుల్ షుడ్ పెర్ఫార్మ్ దేర్ డ్యూటీస్. దట్స్ ది టీచింగ్ ఆఫ్.
1: కానీ ఈనాటి మానవుని యొక్క ప్రభావము కేవలము ఒక విధమైనటువంటి తికమకల పొంది కన్ఫ్యూజన్ లోపల తాను అన్ని విధముల కూడా నిరుత్సాహానికి నిష్ణుకు గురి అవుతున్నాడు.
0: ది స్టేట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఈజ్ కన్ఫ్యూషన్. దేర్ఫోర్ దేర్ ఈజ్ మిజరీ.
1: అర్జునుడు గృహస్థుడే.
0: అర్జున హౌస్ హోల్డర్.
1: తన కర్తవ్యం అనేటువంటి యుద్ధమును నిర్వర్తించడమే.
0: హీ షుడ్ ఎస్టాబ్లిష్ హిస్ డ్యూటీ ఇన్ ది బ్యాటిల్ ఫీల్డ్.
1: కనుక ప్రతి విషయమునందు కూడా తన యొక్క మార్గమును తాను నిరూపింపజేసేటువంటిది ఈ భగవద్గీత యొక్క అంతరార్థం.
0: హీమస్ట్ ఫుల్ఫిల్
1: ఈ మోహము చేతను అభిమానము చేతను కట్టుబడి ఈ మమకార బంధము చేత తాను పరితపించుతున్నటువంటి యొక్క అర్జునకు బోధించి తన యొక్క కర్తవ్యము లోపల ప్రవేశపెట్టాడు.
0: అర్జున విత్ డెల్యూషన్ అండ్ అటాచ్మెంట్ శ్రీకృష్ణ టాక్యం అండ్ మేక్ హిమ్ టు బీ ఫ్రీ ఫ్రమ్ డెల్యూషన్ అండ్ అటాచ్మెంట్.
1: ప్రశ్నించాడు, నిన్ను నిరహంకారం సదానికి మన లక్ష్యతి అయ్యా అర్జున, నీకు మోహ అహంకారం ఇప్పుడు తగ్గినవా అని ప్రశ్నించాడు.
0: యువర్ అటాచ్మెంట్ అండ్ ఎగోయిజం దే హావ్ బీన్ రిడ్యూస్డ్ నౌ ఇస్ ఇట్ నాట్
1: నాకు ఇప్పుడు ఈ మోహం అనేటువంటి పూర్తి పోయింది అన్నాడు.
0: దట్ డెల్యూషన్ హస్ గాన్ నౌ.
1: ఈ మోహం ఉండినంత వరకు కూడా ఈ యొక్క బంధన మనకు తప్పింది కాదు.
0: యాజ్ లాంగ్ యాజ్ యు హావ్ దిస్ డెల్యూషన్
1: మోక్షము అన్నారు. మోహక్షయం మోక్షం.
0: మోహక్షయం ఇస్ కాల్డ్ మోక్ష. డిస్ట్రక్షన్ ఆఫ్
1: అంతే కానీ మోక్షం అనేటువంటి ప్రత్యేకించినటువంటి ఎయిర్ కండిషన్ కాదు. ఒక గృహం కాదు.
0: మోక్ష ఇస్ నాట్ ఎయిర్ కండిషన్.
1: తలుసుకున్నతో సంతోషంతో తుడుతూగేటువంటి ఒక భవనం కాదు.
0: ఇట్స్ నాట్ ఏ ప్యాలెస్ వేర్ యూ ఎంజాయ్ ఆల్ ప్లెజర్.
1: మోహక్షయం మోక్షం.
0: డిస్ట్రక్షన్ ఆఫ్ అటాచ్మెంట్ డెల్యూషన్ ఇస్ కాల్డ్ మోక్ష.
1: ఇది కర్తవ్యాలు నిర్వర్తించుకుంటూ మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క జీవితానికి ఆదర్శవంతమైనటువంటి జీవితం ఐడియల్ లైఫ్ గా తయారు కావాలి.
0: యూ మస్ట్ పెర్ఫార్మ్ ఆల్ యువర్ డ్యూటీస్ అండ్ షుడ్ బికమ్ ఐడియల్ ఫర్ హ్యుమానిటీ.
1: కనుక రేపటి నుంచి ఈ భగవద్గీత యొక్క తత్వము ప్రతి ఒక్క వ్యక్తి కూడాను ఒక్కొక్క శ్లోకమును ప్రధానంగా తాను కంఠస్థము చేయటమే కాకుండా దాని అర్థమును కూడాను అనుభవించి ప్రాక్టికల్ లోపల మనం దాన్ని పెట్టి జీవితాన్ని ఒక్క అర్థిని మనం ఆచరణలో పెట్టి కూడాను ధన్యులమైపోతాం.
0: ఎవరీ వన్ షుడ్ గెట్ బై హార్ట్ ది శ్లోకాస్ అండ్ ప్రాక్టీస్ ది టీచింగ్ ఆఫ్ దో శ్లోకాస్ దెన్ ఎవరీబడి విల్ బి బ్లెస్డ్ బై దట్.
1: కానీ అనేక మంది భక్తులు కాలంను వ్యర్థం చేస్తున్నారు.
0: మెనీ డెబ్యూటీస్ ఆర్ వేస్టింగ్ ది టైం.
1: కానీ దీనిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. టైం ఈజ్ ఎవ్రీథింగ్. డోంట్ వేస్ట్ టైం. టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్. టైం ప్రధానమైన పూర్తిగా తీసుకోవాలి. కాలస్వరూపుడే భగవంతుడు.
0: లార్డ్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ టైం. టైం ఈజ్ స్లీపింగ్ అవే. ఆర్ట్ ఈస్ లాంగ్. దేర్ఫోర్ ఎవరిబడి మస్ట్ బి కేర్ఫుల్.
1: ఇట్టి కాలమును పవిత్రం చేసే నిమిత్తమై దినము ఒక్కొక్క శ్లోకంలో కంఠస్థం చేసుకుని దానిని కంఠస్థం చేసుకునేటువంటి విషయంలో కాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మీరు ప్రయత్నించాలి.
0: ఎవ్రీడే వన్ శ్లోక మస్ట్ బి గాడ్ బై హార్ట్ అండ్ బై రిపీటింగ్ ఎట్ శ్లోక.
1: ఇది కేవలం శ్లోకంలో కంఠస్థం చేసుకున్నంత మాత్రమే ప్రయోజనం లేదు. దాని అర్థమును గ్రహించాలి.
0: యూ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ ది మీనింగ్ ఆఫ్ ది శ్లోక.
1: గ్రహించినటువంటి అర్థమును ఆచరణలో పెట్టాలి.
0: ది మీనింగ్ షుడ్ బి ప్రాక్టీస్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వంతోనే పూర్ణత్వంగా మానవత్వం మారిపోతుంది.
0: దానిలో యూ విల్ అటైన్ ది పర్ఫెక్షన్ ఆఫ్ హ్యూమన్ నేచర్.
1: కనుక మీరు రేపటి నుంచి తగినటువంటి శ్రద్ధను వహించి కొన్ని గ్రంథం ఒక కూడను మీరు తీసుకుని తద్వారా నోట్బుక్ లో కూడా రాసుకొని ఆ విషయాన్ని మీరు నిత్య జీవితం లోపల సహజ జీవితంగా మీరు సాధాత్మ భావన పొందేటువంటి ఒక ప్రయత్నానికి మీరు కొంతవరకు పూనుకోవాలి.
0: టుమారో ఆన్వర్డ్ యూ మస్ట్ హావ్ ది టెక్స్ట్ ఆఫ్ గీత విత్ యూ అండ్ టేక్ యూ సబ్జెక్ట్ ప్రాపర్లీ.
1: ఇంకా 6 గంటలకు భజన ప్రారంభమవుతుంది. రేపటి నుంచి 4:30 ప్రారంభించి 5:30 పూర్తి మనం చేసుకోవటం తగినటువంటి యొక్క ఇది చేసుకోవాలి, ఏర్పాటు చేసుకోవాలి.
0: From tomorrow onwards, from 4:30 to 5:30, the discourses will be given here.
2: That was the very first discourse in the series of 34 discourses Bhagawan delivered on Bhagavad Gita in the year 1984. In this discourse delivered by him on 22nd August 1984, Bhagawan gave the essence of Bhagavad Gita and the characteristics of Atma Jnana, the spiritual wisdom as a starter. You are tuned to Disco Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram, and happy listening.

0: అఖిల సంపదలును ఆధ్యాత్మికపు చిత్త అలరునప్ప ఆయురారోగ్యంబు ఆధ్యాత్మికపు చిత్తమలరునప్ప అంతియే కాదు మోక్షమర చేత నిలచు ఇంతకన్నను వేరెద్దియరుగా పరతూ సాధు సద్గుణగణ్యులౌ సభ్యులారా.
1: Everyone who is born into this world

గర్వ దురహంకారం బులంబాయు నేర్వదగ్గది.

0: ంచు గర్వ దురహంకారం బులన్ బాయుడి వీరుడి.
1: డు నాట్ బి ప్రౌడ్ దట్ యు హ్యావ్ లర్న్డ్ మెనీ థింగ్స్. వాట్ ఈజ్ యువర్ ఎడ్యుకేషన్ ఆఫ్టర్ ఆల్ వెన్ వీ కన్సిడర్ దట్ దేర్ ఇస్ సో మచ్ టు నో. హ్యూమిలిటీ ఈజ్ ద రియల్ ఫార్మ్ ఆఫ్ ద రైట్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్. That there is a lot more to know than the little that you know is a thing which you should understand, and by that understanding give up your ego and give up your pride. O ignorant person, know that there is so much more to learn than what little you know, thereby take the right and proper path.
0: Amita aasela todani alamatinchu amita వాంఛలతోడనే అలమటించు వారు విద్యార్థులగు దురవాస్తవముగా. అమిత వాంఛలతోడనే అలమటించు వారు విద్యార్థులగు దురవాస్తవముగా.
1: విత్ మెనీ అన్లిమిటెడ్ డిజైర్స్ దే గెట్ టైర్డ్. సచ్ పీపుల్, కెన్ వీ కాల్ దెమ్ truly students and seekers of learning?

0: Those who seek education will get humility and will become humble. One who has acquired humility will become wise.
1: ప్రేమస్వరూపులైన విద్యార్థులారా, సమావేశమైనటువంటి ఆత్మస్వరూపులారా,
0: ప్రేమస్వరూపర్స్ స్టూడెంట్స్ అండ్ దోస్ హూ హావ్ అసెంబ్ల్డ్ హియర్ ది మెంబర్స్ ఆఫ్ ది కాన్ఫరెన్స్,
1: మానవుని తన దేహమందు వ్యక్తిత్వం అనేటువంటి దానికి సమత్వం అనేటువంటి యొక్క వ్యక్తిత్వంకు, గుణము యొక్క చైతన్యమునకు కారణమైనది ఏదియో ఒకటి ఆధారమై అంతర్భూతమై ఉంది.
0: ఫర్ మ్యాన్స్ రికగ్నిషన్ ఆఫ్ ది ఇండివిజువాలిటీ ఇన్ ది ఇండివిజువల్ అండ్ ఇస్ రికగ్నిషన్ ఆఫ్ ది డిస్టింక్టివ్నెస్ ఆఫ్ ది కమ్యూనిటీ, దేర్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ ది బేస్ విచ్ ఇస్ హిడెన్ బిహైండ్ ఆల్ దట్.
1: బయటికి అది పదార్థం వలె మనకు కనిపించినప్పటికీ అంతరాత్మ యందు తానుగానున్నటువంటి ఒక వ్యక్తిత్వాన్ని మనకు గోచరింపజేస్తూ ఉంటున్నది.
0: ఆల్దో దిస్ బేస్ డస్ నాట్ అపియర్ టు అస్ ఫర్ అవుట్వర్డ్ సీయింగ్ యాజ్ మ్యాటర్ డస్, ఇన్వర్డ్లీ ఇన్సైడ్ దెర్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ ఎ డిస్టింక్టివ్ ఇన్నర్ స్పిరిట్.
1: దానిని ఆత్మ అనియు జీవత్వమనియు పిలువబడుతూ వచ్చింది.
0: దిస్ హ్యాస్ బీన్ కాల్డ్ ది ఆత్మ ఆర్ ది జీవ.
1: ఇట్టి జీవతత్వాన్ని, ఇట్టి ఆత్మస్వరూపాన్ని గుర్తింపజేయు నిమిత్తమై అనేక విధములైనటువంటి ధర్మములు, ఉపనిషత్తులు, వేదములు ఆవిర్భవిస్తూ వచ్చాయి.
0: టు గివ్ యూ ఎ కాంప్రహెన్షన్ ఆఫ్ దిస్ ఆత్మ, ది ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ అండ్ ది ఫార్మ్ ఆఫ్ ది జీవ, దేర్ ఆర్ సో మెనీ వేస్ లైక్ ధర్మ, ది ఉపనిషత్స్, ది వేదాస్ హ్యావ్ ఆల్ కమ్ ఫర్ దట్ పర్పస్.
1: అథాతో బ్రహ్మ జిజ్ఞాస అన్నటువంటి ఈ యొక్క పదము బ్రహ్మసూత్రమునందు మొదటి శ్లోకమై నిలిచినటువంటి.
0: ది వర్డ్స్ అథాతో బ్రహ్మ జిజ్ఞాస ఆర్ ది ఫస్ట్ వర్డ్స్ ఇన్ ది ఫస్ట్ వర్డ్స్ ఆఫ్ ది బ్రహ్మసూత్ర.
1: అథ అత బ్రహ్మ జిజ్ఞాస, ఈ పవిత్రమైనటువంటి నాలుగు పదములు నాలుగు వేదం స్వరూపములుగా నిలిచి సర్వ వేదాంత సారమును కూడా నువ్వు నింపుకొని బ్రహ్మసూత్ర స్వరూపాన్ని ధరించి మానవ లోకములో మానవత్వాన్ని తరింపజేసే నిమిత్తము, వరింపజేసే నిమిత్తము, భ్రమింపజేసే నిమిత్తము అవతరించినటువంటిది.
0: ది ఫోర్ కంపోనెంట్స్ ఆఫ్ దిస్ గ్రేట్ సేయింగ్ అథ అత బ్రహ్మ జిజ్ఞాస, దీస్ హ్యావ్ స్టూడ్ యాజ్ ది ఫోర్ పిల్లర్స్ విచ్ హ్యావ్ కమ్ ఫార్వర్డ్ టు లిబరేట్ హ్యుమానిటీ అండ్ టు గివ్ ఎన్లైటన్మెంట్ టు ది హ్యూమన్ కైండ్.
1: సమస్త వేదాంత సారము కూడాను ఈ నాలుగు పదములు ఎందే, నాలుగు వాక్యములు ఎందే ఇమిటి ఉన్నదనేటువంటి సత్యాన్ని ఈనాడు మనం గుర్తించాలి.
0: టుడే వీ షుడ్ రికగ్నైజ్ ది ట్రూత్ దట్ ఆల్ ది ఎసెన్స్ of the philosophy and the Vedas is contained in these four words.
1: Brahma jignasi ainatunti vade brahma gnani kagaladu.
0: The one who is a brahma jignasi, who wants to understand brahman, can become brahman.
1: Brahma gnani e vidyavantudani cheppabadu.
0: A truly educated person will deserve that title only if he has the knowledge of brahman.
1: Avidya kevalam janana maranamulaku moola karaname kaani aatma tattvamunu andinchetunti yokka margamu kaaneradu.
0: Lack of education or ignorance can only be the path for birth and death, the cycle of birth and death, but not for wisdom.
1: Atha ee atha anetunte padamu nanarthamulato koodi untundi.
0: The word atha has got a manifold meanings.
1: Modati arthamu mangalaachayanam, mangalaacharanamu.
0: The first meaning is to accept victory or prosperity.
1: Rendavadi anantaramu.
0: The second meaning is infinitude.
1: మూడవది ఆరంభము.
0: The third meaning is beginning.
1: నాలుగవది ప్రశ్న.
0: The fourth meaning is inquiry or question.
1: ఐదవది సర్వస్వము.
0: The fifth meaning is knowledge.
1: ఇంకా ఇంకా ఇంకా ఎన్నో అర్థములు ఉంటున్నది ఈ అథ అనే పద్య పదంకు.
0: Yet many more meanings are given to this one word atha.
1: కానీ ఈ బ్రహ్మసూత్రములు ఉన్నటువంటి ఈ అథాతో బ్రహ్మ జిజ్ఞాస అనేటువంటి సమయమునకు మనము అత అనగా అనంతరము అనేటువంటి అర్థాన్ని మాత్రమే తీసుకోవాల్సి వస్తుంది.
0: But the word Adha, as it occurs in the Brahma Sutra in this context, we have to take the meaning that this is Anantara, that is something which has no limit.
1: Deni Anantaramu? అనేటువంటి ప్రశ్న తిరిగి మనం వేసుకోవాల్సి వస్తుంది.
0: We should also have to ask the question, what is it the content of?
1: సాధన చతుష్టయములు అనంతరమే అనేటువంటి జవాబు కూడాను దీనికి స్పష్టమవుతూ వచ్చింది.
0: We will get the meaning that this gives us the large content of the 8 types of sadhana.
1: ఈ సాధన చతుష్టయములు అనగా ఏమిటి? అనగా మొట్టమొదటిది నిత్య అనిత్య విషయ పరిశీలనమైనటువంటి జ్ఞానము. అదే విజ్ఞానము.
0: What are these 8 types of sadhana? The first one is the ability to discriminate between the temporary and the permanent attitudes.
1: Rendavadi vairagyam.
0: The second one is vairagya.
1: Vairagyam anaga kevalam aalu biddalanu aastipaastamunu visarjinchi aranyavasamu cheyamani kaadu.
0: Here the word vairagya does not indicate that you should give up your wealth, your family and prosperity.
1: దుష్టకల్పితమైనటువంటి ఈ జగత్ అంతయు కూడాను అనిత్యమైనటువంటిదని, ఇది అశాశ్వతమైనటువంటిదని, నీటి బుడగ వంటిదని మనము తెలుసుకోవటమే వైరాగ్యమునకు మూల లక్షణము.
0: The main meaning of this word vairagya is to recognize that the world that you see is impermanent and is like a water bubble.
1: ఇంకా మూడవది తమదమాది సత్సంపత్తి.
0: The third one is the ability to get forbearance.
1: Samadhamadi satyapatti anaga antar indriyamulanu bahir indriyamulanu anagadrukki tadwara pavitramaina satyamaina nirmalamaina nischalamaina nishwarthamaina kunti yokka pavitra bhavamulanu abhiruddhi gavinchukune kunti yokka parinamam.
0: The third one, which has been described as sama and dama, can be explained by saying it is acquiring control over the inner senses and the external organs and thereby obtain an amount of stability.
1: ఇక నాలుగవది ముముక్షత్వము అనగా మోక్షాపేక్ష కలిగి ఉండటము.
0: The fourth one is mumuksha, that is to be to see.
1: మోక్షమనగా కేవలం ఒక ప్రత్యేకమైనటువంటి స్థలం కాదనియు, ఈ మోక్షమనగా జన్మరాహిత్యమనియు అనుకోవటము, ఇది కేవలం ఒక విధమైనటువంటి యొక్క భ్రాంతి.
0: దిస్ వన్ ఇస్ టు సీక్ మోక్ష ఆర్ లిబరేషన్, బట్ టు థింక్ దట్ మోక్ష ఇస్ సమ్ స్పెసిఫిక్ ప్లేస్ అండ్ దట్ ఇస్ టు గెట్ రిడ్ ఆఫ్ వన్స్ లైఫ్, దిస్ ఇస్ ఓన్లీ
1: మోహక్షయమే మోక్షము అనేటువంటి సత్యాన్ని ఇక్కడ మనం నిరూపించాలి.
0: వీ షుడ్ ఎస్టాబ్లిష్ ది ట్రూత్ దట్ ది వర్డ్ మోక్ష ఇస్ మోహక్షయ, దట్ ఇస్ టు గెట్ రిడ్ ఆఫ్ ది ఇల్యూషన్.
1: ఇంకా ఐదవది శ్రవణము.
0: ది ఫిఫ్త్ వన్ ఇస్ లిసనింగ్, శ్రవణ.
1: శ్రవణం, దేనిని మనం శ్రవణం చేయాలి?
0: వాట్ ఈస్ ఇట్ దట్ వీ షుడ్ లిసన్ టు?
1: చేస్తున్నాం, కావలసిన శ్రవణం చేస్తున్నాము.
0: వీ ఆర్ లిసనింగ్ టు మెనీ థింగ్స్.
1: దుర్బోధనలు, దుర్వాక్యములు, అపశబ్దములు, అనవసరమైనటువంటి అపనిందలు, ఇలాంటివన్నీ కూడా మనం శ్రవణం చేస్తున్నాం.
0: We are listening to bad words, bad things and accusations of others.
1: శ్రవణం చేసేటువంటి ఇంద్రియములను, వాక్కును ఉచ్చరించేటువంటి ఇంద్రియములను, వాసన చూచేటువంటి ఇంద్రియములను, ఇంకా అనేక పనులు చేసేటువంటి ఇంద్రియములను, ఈ యొక్క ఇంద్రియములంతా కూడాను భగవంతుడు ఒక విధమైనటువంటి యొక్క పవిత్ర కార్యముల నిమిత్తమే సృష్టించినటువంటి అనే సత్యాన్ని మనం గుర్తించుకోలేకపోతున్నాం.
0: The human organs that listen, the human organs that utter words, and the human organ that smells, we are not recognizing that God has given them to us for involving ourselves in sacred tasks.
1: Meeti iti matraha ani, ee indriyamulaku matraha ani oka peru.
0: These organs are also called by one name, matra.
1: Matra anaga rendu arthamulu.
0: The word matra has two meanings.
1: నియమితమైనటువంటి కర్మలలో ఉపయోగించుకోవటం ఒక అర్థం.
0: వన్ మీనింగ్ ఈజ్ టు యూజ్ దెమ్ ఇన్ ఏ లిమిటెడ్ కంట్రోల్డ్ మేనర్.
1: ఇంకా మాత్ర అనగా ఒక ప్రమాణం.
0: మాత్ర హ్యాస్ అనదర్ మీనింగ్, దట్ ఈస్ ఏ స్టాండర్డ్ మేనర్,
1: అనగా ఒక సాక్ష్యము అని కూడా చెప్పవచ్చు.
0: వన్ కెన్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ ఇట్ బై సేయింగ్
1: లేక ఒక కొలతబద్ద అని కూడా చెప్పవచ్చు.
0: ఇట్ కెన్ బి ఏ యార్డ్ స్టిక్ ఆర్ ఎన్ ఎవిడెన్స్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: దేర్ ఇస్ వన్ ఎగ్జాంపుల్.
1: ఇతను అన్ని విధములు కూడా అంద చందములుగా ఉంటున్నాడు కానీ ఎత్తు తక్కువగా ఉంటుందాది అంటాం మనం.
0: we sometimes say this person is beautiful, is appearing in all ways well, but he is a little short.
1: అయితే అతని అందచందములను కొలిచినటువంటి యొక్క కొలతబద్ధ ఏది?
0: What is the yardstick which we have used for measuring his beauty?
1: అదే కన్ను.
0: That is the organ which is the
1: eye. కనుకనే ఇట్టి కొలతబద్ధలతో కూడినటువంటిది కనుకనే ఇంద్రియములకు మాత్ర అని పేరు.
0: Because our organs use such yardsticks, our organs have been called matra.
1: ఈ పదార్థము పుల్లగున్నది తీయగున్నది అని నిర్ణయం చేస్తున్నాం మనం.
0: We decide that this material is sour or material is sweet.
1: ఈ పుల్లదనమును తీయదనమును కూడాను కొలిచినటువంటి కొలతబద్ధ ఏమిటి? నాలుకని.
0: What is it that gives this yardstick of sweetness or sourness? That is the tongue.
1: అబ్బా ఇది దుర్గంధము ఇది సుగంధము అని ఒక విధమైనటువంటి యొక్క వాసనను నిర్ణయం చేస్తుంటుండాలి.
0: We also say this is bad smell, this is fragrance. This decision is made.
1: ఈ విధమైనటువంటి యొక్క మంచి చెడ్డను నిర్ణయం చేసినటువంటి కొలతబద్ధ ఏమిటి? మన నాసికను.
0: What is the implement which decides this good and bad? It is this human organ.
1: అయితే శ్వాసను పీల్చుటకు ప్రాణమును నిలబెట్టుకున్నటకు పవిత్రమైనటువంటి యొక్క అంద చందములతో కూడినటువంటి యొక్క భగవత్ సృష్టితో ఉన్నటువంటి యొక్క ఈ జగత్తును దర్శించుటకు పవిత్రమైనటువంటి యొక్క వాక్యములను పరమాత్మ యొక్క శ్రవణమును కొంతవరకును అంతం ద్వారా గోలుటకు ఈ ఇంద్రియమును అనుగ్రహించాడనేటువంటి సత్యాన్ని మనం మర్చిపోయి అనేక విధములైనటువంటి అపమార్గములలో ఈ ఇంద్రియములను ప్రవేశపెడుతూ వస్తున్నాం.
0: God has given us these organs for maintaining our breath and maintaining our life, for also uttering the sacred words relating to God, for seeing the divine aspects in the creation of God. But forgetting the truth, we are using these organs for wrong purposes.
1: భగవంతుడు నియమించినటువంటి ఈ నిబంధనను మనం ఉల్లంఘించిపోవటం వలనే పాపములు బయలుదేరుతున్నాయి.
0: Because we are transgressing these limitations prescribed by God for our organs, all sins come into our life.
1: పాపమనగా వేరు పరదేశము లేదు, తాను చేయు పనులు తగిలియు.
0: Sin is not something which exists external to you. Sin comes from the work that we do.
1: మనము చక్కని వాసన చూడటానికి గాలిని పీల్చుకోవటానికి ముక్కును అందించాడు, కానీ భగవంతుడు నశాన్ని పీల్చుకోవటానికి అందించలేదు.
0: God has given us the nose to enjoy good fragrance and to breathe good air. He has not given it to us to take snuff into the nose.
1: ఆకలి బాధను తప్పించుకునే నిమిత్తమై సాత్వికమైన ఆహారమును భుజించుటకు సాత్వికమైనటువంటి గుణముతో జీవితాన్ని అభివృద్ధి గావించుకున్నటకు ఈ యొక్క నాలుకను అందించాడు, కానీ రాజసిక తమో గుణముల యొక్క సంబంధమైనటువంటి యొక్క ఆహారమును భుజించి కేవలం దానవుడుగా మార్చుకుని ఈ నాలుకను మనకు అనుగ్రహించలేదు.
0: God has given us this tongue so that we may eat sattvic food and relieve our hunger. God has not given the tongue so that we eat rajasic and tamasic food and become demoniac in our character.
1: హృదయమును ఉత్సాహపరిచి ఉప్పొంగింపచేసి ఆనందముతో కొంతవరకును ఆత్మానందాన్ని పొందేటువంటి నిమిత్తమై శ్రవణం గావించుకునే నిమిత్తమై ఈ యొక్క చెవులను అందించాడు, కానీ అనవసరమైనటువంటి పరనిందను వినేటువంటి నిమిత్తమై ఈ చెవులను అందించలేదు.
0: God has given us these ears to listen to sacred words and to embolden and enrise our own heart, but he has not given us these ears to hear about the accusation of others and faulty words.
1: కనుకని శ్రవణ మనన నిధిధ్యాసలనేటువంటిది ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యంలో ఉంచుకొని సాధన చతుష్టయములనేటువంటి దాంట్లోపల ఈ శమధమాది సత్సంపత్తిలో ఈ శమము అనేటువంటి దాంట్లో శ్రద్ధ కొంతవరకును శ్రవణం అనేటువంటి దాన్ని ప్రధానమైనటువంటి రీతిగా అందిస్తూ వచ్చారు ఈ ఐదో పాయింట్.
0: బేరింగ్ ఇన్ మైండ్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ శ్రవణ మనన నిధిధ్యాసన లిసన్ అబ్సార్బ్ అండ్ డైజెస్ట్ దే హావ్ గివెన్ టు అస్ శ్రవణ యాజ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ దీస్ ఎయిట్ మెథడ్స్ ఆఫ్ సాధన.
1: ఈ శ్రవణం అనేటువంటిది పవిత్రమైనటువంటి దానిని మనం శ్రవణం చేయాలి.
0: దిస్ లిసనింగ్ వి షుడ్ కన్ఫైన్ ఇట్ టు లిసన్ టు ఓన్లీ సీక్రెట్ థింగ్స్.
1: అపవిత్రమైనటువంటిదో లేక భయంకరమైనటువంటివో ఇంకే విధమైనటువంటి ఉద్రేకం అందించేటువంటివో కొన్ని శబ్దములు వింటే ఈ యొక్క రంధ్రములు కూడాను కొంతవరకును స్తంభించిపోతాయి.
0: ఇఫ్ వి బిగిన్ టు లిసన్ టు అన్సేక్రెడ్ సౌండ్స్ ఆర్ టెరిఫైయింగ్ సౌండ్స్ సమ్ టైమ్స్ ఈవెన్ అవర్ ఇయర్స్ విల్ గెట్ డామేజ్డ్.
1: కొన్ని విధమైనటువంటి హద్దులో ఉండినటువంటి వాటిని ఇది వినడానికి వీలు పడుతుంది, కానీ హద్దు మీరినటువంటి దానిని వినడానికి వీలు కాదు.
0: ఇట్ విల్ బి పాసిబుల్ ఫర్ అస్ టు లిసన్ టు థింగ్స్ విచ్ హ్యావ్ ఎ లిమిట్ బట్ లిమిట్లెస్ లిసనింగ్ విల్ నాట్ బి పాసిబుల్.
1: అనేక మందికి మీకు తెలుసు ఎయిర్ప్లేన్ లో ప్రయాణం చేసినప్పుడు మొట్టమొదటి పత్తిని అందిస్తుంటారు.
0: Many of you know that when we travel in aeroplane, they give us first some cotton.
1: Aya, ee shabdamu vininappudu konta varaku kudanu nee yokka sahajamainatundi shabdamu stambinchipothundi kanuka atuvanti reetiga stambinchipokunda unde nimittamai neevu danni kaapadukomanipuni aa prathi andistuntaru.
0: The significance of giving you cotton is to say that when you hear an unlimited sound, your natural reaction to sound will get destroyed. So, prevent and protect your ears with this cotton. The kind of listening which we should accept is to listen to God's
1: name.
0: Good words which come out of good company are the things which we should listen to.
1: ఈ శ్రవణము చేసినటువంటి దానిని రెండవది మననము అన్నారు.
0: ది సెకండ్ స్టేజ్ ఈజ్ టు అబ్సార్బ్ వాట్ యు హావ్ లిసన్ టు.
1: ఈ మననము చేసినటువంటి దానిని నితిధ్యాస నిలుపుకోవటమే దీని యొక్క అంతరార్థము.
0: ది థర్డ్ స్టేజ్ ఈజ్ నితిధ్యాస, దట్ ఈస్ వాట్ యు హావ్ లిసన్ టు అండ్ అబ్సార్బ్, యు హావ్ టు రిటైన్ అండ్ డైజెస్ట్.
1: ఇంకా కట్ట కదపటది త్వం పదార్థ పరిశోధన అన్నాడు.
0: The last one is to investigate what this thvam padartha, what does thvam mean?
1: Thvam managa nenu evaru aneetvanti danni mottamottam manu vicharam cheyali.
0: Thvam means who am I? The investigation as to who am I is to be done first.
1: Nenu nijamuga manavudana leka danavudana leka daivamna aneetvanti yokka danini manamu prathi vyakti kudanu vicharam cheyali.
0: Every individual should investigate truly whether he is a human being or whether he is a rakshasa or whether he is God.
1: Leka neevu manavudiga ni visheshistunte neevu danavudinlo praveshinchadaniki veelundade.
0: If you believe that you are a human being, there is no opportunity for you.
1: Neevu manavudiga visheshistunnavu danava karyamulu aacharistunnavu.
0: You are believing that you are a human being, but in practice you are undertaking actions.
1: Kanukane papamulu parvathamulu vale perigipothu vastunnayi.
0: This is the reason why sins are growing like mountains.
1: Manavudani visheshinchinappudu manava karmalane aacharinchali.
0: When you believe that you are a human being, you
1: manavuni karmalu daya dakshinyamto premato koodinatvanti sahanamto koodinatvanti yokka satsampatti.
0: All human action is coupled with kindness, compassion and divinity. This good company is human.
1: Kanukane ee vidhamainatvanti sadhana sampattini telisukunna taruvata అప్పుడు బ్రహ్మజ్ఞాని కావడానికి అధికారి అవుతాడు అన్నాడు.
0: ఇట్స్ ఓన్లీ వెన్ యూ హ్యావ్ రియలైజ్డ్ దీస్ కంపోనెంట్స్ ఆఫ్ హ్యూమన్ యాక్షన్ యూ విల్ డిజర్వ్ టు బికమ్ ఎ వైజ్ మ్యాన్, బ్రహ్మజ్ఞాని.
1: అంతేకాదు రెండవది అతహ అన్నాడు.
0: నాట్ ఓన్లీ దట్, ది సెకండ్ వర్డ్ ఇన్ దట్ బ్రహ్మసూత్ర ఈజ్ అతహ.
1: ఈ అతహ అనగా ఈ కారణం వలన. ఏ కారణం?
0: దిస్ అతహ మీన్స్ ఫర్ దిస్ రీజన్. వాట్ రీజన్?
1: ఈ జగత్తునున్నటువంటి ప్రతి పదార్థము కాని ప్రతి కర్మలు కాని మార్పు చెందినవే కాని శాశ్వతమైనవి కాదు అని తెలుసుకున్న కారణం చేత.
0: వాట్ ఈస్ దిస్ రీజన్? ఆల్ దట్ వి సీ ఇన్ దిస్ వరల్డ్ అండ్ ఆల్ ది మ్యాటర్ అండ్ ఆల్ ది వర్క్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ థింగ్స్ విచ్ చేంజ్ అండ్ ది కాజ్ ఆఫ్ లెర్నింగ్ దట్ దే చేంజ్ ఈజ్ ది రీజన్.
1: ప్రేమ స్వరూపులారా, ఈ దృశ్య కల్పితమైనటువంటి ఈ జగత్తునందు మనము దేని దేనిని చూస్తున్నామో, ఏ ఏ విషయంలో మనం వింటున్నామో, దేనిని మనం అనుభవిస్తున్నామో, ఇవి ఒక్కటైనా కూడా మనకు శాశ్వతంగా ఉండటం లేదు.
0: ఇన్ దిస్ క్రియేటెడ్ వరల్డ్ వాట్ ఎవర్ వి సీ, వాట్ ఎవర్ వి లిసన్ టు, వాట్ ఎవర్ ఇస్ దేర్ ఇన్ దిస్ క్రియేటెడ్ వరల్డ్, ఎవ్రీథింగ్ ఇస్ చేంజింగ్.
1: యద్దృశ్యం తన్నశ్యం అనింది ఈ వేదాంతం.
0: దిస్ ఇస్ వై ది వేదాంత హెస్ సెడ్ వాట్ ఎవర్ యు సీ డస్ నాట్ ఎగ్జిస్ట్.
1: కనుక ఏది అయినప్పటికీ ఈ దృశ్య కల్పితమైనటువంటి జగత్తు మనకు శాశ్వతమైనటువంటి ఆనందాన్ని అందించటం లేదు.
0: వాట్ ఎవర్ ఇట్ మే బి,
1: పూర్ణానందాన్ని కల్పించటం లేదు. పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి భావాన్ని మనం ఆవిర్భవించటం లేదు.
0: దిస్ వరల్డ్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ వాట్ యు సీ, వాట్ యు మేక్ విత్ యువర్ ఓన్ విజన్ డస్ నాట్ గివ్ యూ ఇటర్నల్ హ్యాపీనెస్, డస్ నాట్ గివ్ యూ పర్మనెంట్ బ్లిస్.
1: కనుక ఏ కర్మలు కాని, ఏ విషయము కాని, ఏ యొక్క రూపము కాని, ఇవన్నీ కూడా మార్పు చెందినవే కానీ శాశ్వతమైనటువంటివి కాదు అని సత్యాన్ని గుర్తించుకున్న తర్వాత, ఈ గుర్తించుకున్న కారణం చేత నాకు ఈ జగత్తు వద్దు అనే వైరాగ్యం అనేటువంటి భావాన్ని అనుభవించమని చెప్పని కోరింది ఈ యొక్క బ్రహ్మసూత్రము.
0: దిస్ బ్రహ్మసూత్ర టెల్స్ us దట్ ఫర్ ది రీజన్ ఆఫ్ యువర్ రికగ్నైజింగ్ ది ట్రూత్ దట్ ఆల్ ది వర్క్, ఆల్ ది మెటీరియల్ అండ్ ఆల్ ది థింగ్స్ దట్ యు సీ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ ఇంపర్మనెంట్ అండ్ ఆర్ అన్ ట్రూ, ఆఫ్టర్ దట్ దెన్ యు సీక్ విజ్డమ్ అండ్ సీక్ బ్రహ్మజ్ఞానం.
1: అత అత ఈ రెండు కూడాను మనకు అర్థమైపోయింది. బ్రహ్మ, ఈ బ్రహ్మ అనగా సర్వవ్యాపకత్వమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని బ్రహ్మతత్వం ఉన్నారు.
0: We have understood the two words atha ataha. The next is brahma. Brahma stands for the omnipresent divinity.
1: దీనిని మనం తెలుసుకోవటానికి అదే జిజ్ఞాస, తెలుసుకోవాలి.
0: To know this, to seek knowledge of brahman is the jignasa.
1: శేషవములో తల్లి వడిని తనకు సర్వస్వంగా భావించి ఆ బిడ్డ ఆడుకుంటూ ఉంటాది.
0: When one is a child, the child thinks that everything is mother's lap and the child plays in the
1: తన తల్లి వడి కంటే మరొక ప్రపంచం ఉన్నదని కాని మరొక సుఖం ఉన్నదని కాని ఏమాత్రం కూడా తాను విశ్వసించదు.
0: The child has no knowledge, no faith whatsoever that there is anything beyond the mother's lap.
1: కానీ అట్లు విశ్వసించినటువంటి ఈ యొక్క బిడ్డ క్రమక్రమేణా పెరుగుతూ వచ్చేటప్పటికి ఆట బొమ్మల పైన కొంతవరకును వాంఛ పెరిగి తల్లి ఒడిని వీడి ఆట బొమ్మల్లో ప్రవేశిస్తుంది.
0: The child, which started with such limited belief, gradually as it grows up, the child begins to look at toys to play with and will leave the mother's lap and will begin to handle the toys.
1: Aata bommale tanaku sarvasthunga bhavinchi aadukuntunnatvanti ek samayamunandu amma pilichinappatiki nee raadu aa bidda.
0: At that time, when the child thinks that the entire world consists of toys and her play with the toys, even if the mother calls the child won't go.
1: Ee sthayi kramakramina పెరిగి పెరిగి పెరిగి పెరిగి యువక స్థితి వచ్చేటప్పటికి యవ్వనుడుగా మారేటప్పటికి ఆట బొమ్మలను ప్రక్కకు నెట్టి తాను ఏ కుటుంబీకుడో కావాలి, ఏ సంసార తల్లి ఒడిని వీడి ఆట బొమ్మల్లో ప్రవేశిస్తుంది.
0: The child, which started with such limited belief, gradually as it grows up, the child begins to look at toys to play with and will

0: చేటప్పటికీ యవ్వనుడుగా మారేటప్పటికీ ఆట బొమ్మలను ప్రక్కకు నెట్టి తాను ఏ కుటుంబీకుడో కావాలి, ఏ సంసారమును అనుభవించాలి అనేటువంటి వాంఛల్లో ఆ వాంఛను నెరవేర్చుకున్నటకై అనేక రకమైనటువంటి శ్రమలకు పాల్పడుతుంటాడు మానవుడు.
1: When man crosses this level and he gets into his youth, he will leave his toys, he will forget about the toys and he will want to enter a family, he will want to become a member of a family and he will take all steps to achieve his desire.
0: Awareness is life ani anni telusukovalanetundi uddesham cheta samsaram aneetundi dantlo munigi aa yokka sukha santoshanni anubhavinchalani aashistuntadu manavudu.
1: Man knows that awareness is life, but he wants to know about life, so he wants to enter a family and thereby
0: he wants to appreciate appadiki inga amma nanala matalu kodanu atikramistadu.
1: At the time when this desire takes hold of him, he will begin to neglect the words of mother and father.
0: Lokam yokka nindala nishturanni kodanu tejistadu.
1: He will give up the sayings and the utterances of the world about him.
0: కామాంధుడై ప్రపంచంలో మునుగుతాడు.
1: హి విల్ బికమ్ బ్లైండెడ్ విత్ లవ్ అండ్
0: అదే సర్వస్వంగా భావిస్తాడు.
1: హి థింక్స్ దట్ ది వరల్డ్ కన్సిస్ట్స్ ఓన్లీ ఆఫ్ దట్.
0: ఇంకా క్రమక్రమేణా ముగ్గురు నలుగురు బిడ్డలైన తర్వాత భగవంతుడా ఈ సంసారాన్ని నేను ఎందుకు కట్టుకుంటే, ఈ బాధలు ఎందుకు, ఈ దుఃఖములు ఎందుకు కట్టుకుంటే అనేటువంటి దీంట్లో సర్వసంగ పరిత్యాగం అవడానికి ప్రయత్నం చేస్తాడు.
1: As time goes on and as he gets 3 or 4 children, then he will pray to God, "Oh God, why have I entered this family? Why have I taken all these children on my head? I want to give up everything."
0: Indulo yedi ee vyaktiki aanandanni andinchindi.
1: Amongst all these things, none of them
0: seshavamlo talli vadu pradhananga undindi.
1: In the childhood, mother's lap was everything.
0: తదుపరి ఆట వస్తువులే ఆధారంగా ఉంటున్నాయి.
1: Thereafter, toys were the basis.
0: మూడవది కుటుంబమే ప్రధానంగా లక్ష్యంలో మునుగుతూ వచ్చాడు.
1: The third one was that family life is the most important thing.
0: ఆ తదుపరి సర్వసంగ పరిత్యాగమే దీనికి సరియైన మార్గం అని విశ్వసించాడు.
1: Thereafter, he believed that giving up everything is the only path which he can accept.
0: కనుక ఈ కర్మలయందు మానవుడు అనుభవించవలసినటువంటి యొక్క నిత్యానందము అనేటువంటిది ఏమాత్రము లేదనేటువంటి సత్యం మనకు అర్థమవుతూ వస్తుంది. అది
1: ఇట్ బికమ్స్ ఎవిడెంట్ అట్ వన్స్ దట్ ది మ్యాన్ హూ వాంట్స్ టు ఎంజాయ్ పర్మనెంట్ బ్లిస్ డస్ నాట్ కమ్ అవుట్ ఆఫ్ ఎనీ వన్ ఆఫ్ దీస్ స్టేజెస్.
0: కనుక మనము చేసేటువంటి సర్వ కర్మలు కూడాను చిత్తస్య శుద్ధయే కర్మ అని చెప్పింది వేదం.
1: The Veda has told us that all the work which we do should be intended to purify our own chitta.
0: Manamu cheseetundi sarva karmalu kudanu chitta shuddhi nimittame chestunname kaani moksha prapti kosam kaadu.
1: All the work that we do is only for purification for chitta, but not for the final liberation.
0: Chitta shuddhi nandincheetundive kaani karmalu mokshaanni prasadincheetundive kaadu.
1: Work can only purify your chitta but cannot lead you to liberation.
0: Kanuka manamu ఈ నిత్యానంద ప్రాప్తిని అనుభవించాలని ఆశించేటువంటి వ్యక్తి కర్మలను ఆచరిస్తూ చిత్తమును శుద్ధి చేసుకుని మోక్ష ప్రాప్తి లక్ష్యం ఉంచుకోవటం అత్యవసరం.
1: ఇట్ ఈస్ దేర్ ఫోర్ వెరీ నెససరీ దట్ అన్ ఇండివిజువల్ హూ వాంట్స్ టు గెట్ పర్మనెంట్ ప్లేస్ షుడ్ బి ఇన్ వర్క్ బి డూయింగ్ వర్క్ క్లెన్స్ హిస్ చిత్త బట్ హ్యావ్ హిస్ డెస్టినేషన్.
0: కలిగినటువంటి మానవుని యందు ఆత్మతత్వం అనేటువంటిది అనేక విధములుగా కూడా ప్రకటిస్తూ ఉంటుంటాయి.
1: In the individual who has cleansed his chitta, this brilliance of atma will be seen in
0: loka vyavaharamulu yandu loka vanchali yandu munigi aneka vidhamulainatundi yokka allakallolamulainatundi bhavamulato koodinatundi chittamu ee atma tattvanni anagalukutu untadi.
1: That mind which involves itself in worldly work and worldly desires gets into confusion in so many ways will prevent this aspect of atma coming forward.
0: కిర్లియన్ అనేటువంటి వాడు ఒకడు ఉండేటువంటి వాడు.
1: దేర్ వాజ్ అన్ ఇండివిజువల్ బై నేమ్ కిర్లియన్.
0: అతను ఫోటోగ్రాఫర్. అతని పేరే కిర్లియన్ ఫోటోగ్రాఫీ అని పేరు.
1: ది ఫోటోగ్రాఫ్స్ టేకెన్ బై హిమ్ ఆర్ కాల్డ్ కిర్లియన్ ఫోటోగ్రాఫ్.
0: రష్యాకు అతి సమీపంలో దక్షిణ దిశ యందు నల్ల సముద్రం ఉంటుండాలి.
1: క్లోజ్ టు రష్యా ఆన్ ది వెస్టర్న్ సైడ్ దేర్ ఇస్ ది బ్లాక్ సీ.
0: అక్కడ అనేక విధమైనటువంటి పరిశోధనలు జరిపాడు దేహం పైన.
1: This person performed a great deal of investigation on the human body.
0: ee dehamu yokka charmam nunchi edo konni kaantulanta kudunu vidrumistu prakashistu vastundaya.
1: That from the surface of this body there are several radiations emitted. This was his conclusion.
0: కనుకని ఈ దేహమునందు ఒక అగమ్య గోచరమైనటువంటి అర్థము కానటువంటి ఒక దివ్య శక్తి ఉన్నది అని తాను నిరూపిస్తూ వచ్చాడు.
1: Thereby he has also established that in this body there is some ununderstandable, unrecognizable

0: divine power.
1: దానిని అనేక విధములుగా అంగ అంగమును కూడా నువ్వు ఫోటో తీస్తూ వచ్చాడు.
0: హి హస్ ఆల్సో బీన్ ఫోటోగ్రాఫింగ్ ఆల్ ది హ్యూమన్ ఆర్గన్స్ త్రూ దిస్ లైఫ్.
1: అన్ని అంగములు ఎందు కూడా నువ్వు ఒక దివ్య కాంతి విజృంభిస్తూ కరెంట్ వలె మెరుస్తూ వస్తున్నాయి.
0: ఇన్ ఆల్ ది హ్యూమన్ ఆర్గన్స్ ఫోటోగ్రాఫ్ దేర్ వాస్ సీన్ సమ్ బ్లేజింగ్ డివైన్ బ్లేజింగ్ లైక్ ఎన్ ఎలక్ట్రిక్ కరెంట్.
1: కేవలము ఎలక్ట్రాన్, కొన్ని న్యూట్రాన్స్, ప్రోట్రాన్స్ అంటారు. ఈ మూడింటి మంది మాత్రమే ఈ ఫిజిక్స్ కొంతవరకు ఇమిడి ఉంటుంటాది.
0: The particles which are named electron, neutron, proton are the three basic things with which physics of today deals.
1: పదార్థములు అన్ని కూడాను ఎలక్ట్రిక్ స్వరూపంలో కూడా ఉంటుంటాయని నిరూపించారు.
0: That all the matter can exist in the form of energy was also established.
1: కానీ దీనికంటే అతీతమైనటువంటిది లేదు అని కూడాను వారు నిర్ణయించుకున్నారు.
0: They also come to the conclusion that there is nothing beyond matter and energy.
1: అయితే ఈ కిర్లియను దీనికి అతీతమైనటువంటిది కూడా మరొక ఉంటుండదని ఫిజిక్స్ కొంతవరకు పైకి వెళ్ళాడు.
0: బట్ కెరిలియన్ ట్రాన్స్గ్రెస్డ్ దీస్ బౌండరీస్ అండ్ సెడ్ దట్ దేర్ వాస్ సంథింగ్ విచ్ ఇస్ బియాండ్ బోత్ దీస్ థింగ్స్.
1: ఇది అనేక రకములైనటువంటి యొక్క ఫోటోలంతా కూడా తీసి ఒక చెట్టును, గుట్టను, రాయిని, రప్పను, జంతువులను, మనుషులను కూడాను అనేక విధములుగా కూడాను కొంతవరకు పరిశోధన సల్పుతూ వచ్చాడు.
0: In many ways, by taking such photographs, he was examining the trees, the rocks, the mountains and so on.
1: ఈశావాస్యమిదం స జగత్తు అనేటువంటి దాన్ని తాను సత్యమని నిర్ణయించుకున్నాడు.
0: He came to the conclusion that the truth of this world is ఈశావాస్యం జగత్.
1: ఈ ఫోటోలంతా చూసినటువంటి యొక్క వైజ్ఞానికులకు కొంతవరకు కూడాను సిగ్గు కలిగి లేక అహంకారం చేతను అతని యొక్క చేష్టలను అరికట్టడానికని ప్రయత్నించడానికి పూనుకున్నారు.
0: The scientists who saw these photographs of Kerylin were disappointed to some extent and they wanted to prevent him from going further with his investigation.
1: దీనిని కెరిలియను దివ్య శక్తి అని కూడా పిలుస్తూ వస్తుంటే ఆ దివ్య శక్తి అనేటువంటిది పిలచడానికి వీలు కాదని చెప్పని వీరు క్రొత్తగా ఒకటి ప్లాస్మా అనేటువంటి పేరు పెడుతూ వచ్చారు సైంటిస్ట్.
0: While Kerylian was giving the name divine strength to what he thought would exist, the scientists did not like this name. They wanted to call it by another name. They called it plasma.
1: ఈ ప్లాస్మా అనేటువంటిది అర్థం కానటువంటి యొక్క నేముగా ఉంటుండాలి, కానీ అతను చెప్పినటువంటిది దివ్యత్వం అనేటువంటి శక్తి అనేటువంటిది సరి అయినటువంటి పేరుగా ఉంటుండాలి.
0: This plasma is only a name which does not lead you to understand what we want to describe, but to call it the divine strength enables you to understand what we want to describe.
1: పేరు ఏదైతే ఏమి పదార్థం ఒక్కటే.
0: What does it matter if the names are different?
1: దీనిని వేదము ఏకం సత్వి ప్రాభౌదా వదంతి అన్నారు. అనేక మంది అనేక పేర్లు పెడుతూ వచ్చారు, కానీ ఉన్న సత్యం ఒక్కటే అని నిరూపించాడు ఈ కిర్లియన్.
0: The same thing has been told to us in the Vedas that while the truth is only one, different people see it in different ways.
1: ఇతను ఒక దినము ఫ్లయింగ్ సాసర్ అంటారు, అది అనేక మంది విశ్వసించడం లేదు. ఇప్పుడిప్పుడు కొంతమంది సైంటిస్టులు కూడాను పరిశోధనలు సలిపి అది కూడాను ఒకటి ఉన్నది అని కూడా నిరూపిస్తూ వచ్చారు.
0: There is what is called a flying saucer. Many people do not believe in it, but lately some investigations have shown.
1: ఒకనాడు ఈ కిర్లియన్ ప్లేన్ లో పోతుంటే ఈ ఫ్లయింగ్ సాసర్ అనేటువంటి దాన్ని చూచాడు.
0: వన్ డే వెన్ కెరిలియన్ వాస్ ట్రావెలింగ్ ఇన్ ఎ ట్రైన్ హీ సా ఎ ఫ్లయింగ్ సాసర్.
1: కెమెరాతో స్విచ్ ఆన్ వేశాడు.
0: హీ టుక్ హిస్ కెమెరా అండ్ స్విచ్డ్ ఆన్.
1: చూచి ఇంకా ఎన్నో లోకములు ఉంటున్నాయి భగవంతుని యొక్క సృష్టి లోపల, దీన్ని తెలుసుకోవటానికి మానవునికి అసాధ్యం అన్నాడు.
0: He looked at it and came to the conclusion that there are many more worlds in God's creation. It is impossible for man to comprehend God's creation.
1: ఈ భూమిపై ఏ విధంగా జీవులు అనుభవిస్తున్నాయో, ఏ విధంగా జీవులు తన యొక్క జీవితాన్ని గడుపుతున్నాయో, అదే విధంగానే చంద్రమండలమునందు, సూర్యమండలమునందు కూడాను కొన్ని జీవులు ఉంటున్నాయని తాను నిర్ణయం చేశాడు.
0: Like the jivas spending their lives in this world, so also there is life on the moon and life on the sun.
1: పాలుపంతల అంటారు మిల్కీ వే అని.
0: దేర్ ఇస్ వాట్ ఇస్ కాల్డ్ ది మిల్కీ వే.
1: దానికి కొంత సమీపంలో ఇంకొకటి కూడా ఉంటుండాలి నక్షత్ర మండలము అని.
0: క్లోజ్ టు ది మిల్కీ వే దేర్ ఇస్ ఆల్సో ఎ క్లస్టర్ ఆఫ్ స్టార్స్.
1: దానిని కూడా కొంతవరకు అందులో ఏ జీవి ప్రాణము ఏ విధమైనటువంటి జీవిగా ఉంటుండనేటువంటి దాన్ని పరిశీలించాలని ఈ కెరిలియన్ ఈ ప్రయత్నం చేస్తున్నాడు.
0: కెరిలియన్ వాంటెడ్ టు ఫైండ్ అవుట్ వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ క్లస్టర్ ఆఫ్ స్టార్స్ నియర్ ది మిల్కీ వే.
1: దానిని ఈనాటి సైంటిస్టులు అంతా కూడా గెలక్సీ అనే పేరు పెడుతూ వచ్చారు.
0: దిస్ హెస్ ఆల్సో బిన్ కాల్డ్ బై ది సైంటిస్ట్ ఆఫ్ టుడే బై ది వర్డ్ గెలక్సీ.
1: ఈ గెలక్సీ అనేటువంటి దానిలో కూడాను ఒక దివ్యమైనటువంటి ప్రాణి ఉంటున్నదని తాను నిరూపిస్తూ వచ్చాడు.
0: He was establishing that in this galaxy there is some divine life.
1: కనుక ఈనాడు నాస్తికత్వము భౌతికవాదము ఒక వైపున పెరుగుతూ పోతుంటే మరొక వైపున ధార్మికవాదము ఆధ్యాత్మికవాదము నైతికవాదము మరొక వైపున పెరుగుతూనే వస్తుంటుండాలి.
0: Thus today, while the atheistic arguments and material philosophy are growing on one side, so also
1: నేడు కాకపోయినా ఇంకా కొన్ని సంవత్సరం లోపల ఈ నాస్తికులు అందరూ కూడాను ఆస్తికులుగా మారుతారనేటువంటిది ఏమాత్రం కూడా సందేహం లేదు.
0: If not today, sometime or other, sooner or later, all these atheists will turn into believers. There is no doubt whatsoever.
1: ఆస్తికులందరిని కూడాను కేవలం మూర్ఖులని వీరు కేవలం బ్లైండ్ దీంట్లో పోతున్నారని ఒక విధమైనటువంటి గుడ్డి మార్గాన్ని అవలంబిస్తున్నారని ఈనాడు హాస్యాస్పదం చేస్తున్నారు.
0: They ridicule those who have got belief and faith by saying that they have blind belief and they are going along blind path.
1: నిజంగా భౌతికవాదులు నాస్తికవాదులే గుడ్డి మార్గాన్ని అవలంబిస్తున్నారు.
0: Truly, those who follow the material philosophy and
1: కేవలం పరమ మూర్ఖులైపోయి మూఢాచారాన్ని అనుభవిస్తున్నారు.
0: They are taking foolish paths and blind paths.
1: సత్యమైనటువంటి దానిని గుర్తించుకోవడానికి ఏమాత్రం కూడా ప్రయత్నించడం లేదు.
0: They are not making an attempt to recognize the truth.
1: ఈనాటి విద్యార్థులు అందరూ కూడా ఈ కోవకే చెంది ఉంటున్నారు.
0: The students of today, all of them belong to this category.
1: నిజముగా విద్య అనగా ఏమిటో వాళ్ళు అర్థం చేసుకోవటం లేదు.
0: Truly, they do not understand the meaning of education.
1: ఏ ఒక బిఏ నో ఏ ఎంఏ నో ఏ ఎంఎస్సీ నో డిగ్రీ తీసుకున్న తక్షణమే మేము గొప్ప విద్యావంతులం అని విర్రవీగుతూ ఉంటున్నారు వేరే వారే.
0: The moment they take a degree, BA or MA or MSc, they feel proud that they are educated people.
1: ఈ కూటి కూట కూటి విద్యలన్నీ కూడాను కేవలం పొట్ట కూటిని అనుభవించడానికి చేస్తున్నాయి అని నిత్యమైనటువంటి యొక్క శాశ్వతమైన సత్య స్వరూపాన్ని నిరూపించడానికి ప్రయత్నించవు.
0: ఆల్ దీస్ బ్రాంచెస్ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఎడ్యుకేషన్ ఆర్ ఇంటెండెడ్ ఓన్లీ టు ఎనేబుల్ యూ టు ఈక్ అవుట్ యువర్ లైవ్లీహుడ్ బట్ దే డూ నాట్ ఎనేబుల్ యూ టు నో అండ్ అండర్స్టాండ్ యువర్ ఓన్ లైఫ్.
1: ఈ పొట్టకూటి నిమిత్తమై ఏర్పడినటువంటి ఈ విద్యలు నిత్య సత్యమైనటువంటి యొక్క తత్వాన్ని ఏ రీతిగా బోధించగలవు?
0: Education which is intended to enable you to eke out your life, how is it going to tell you what permanent truth is?
1: కనుక మనము మంచిగా ఉండి మంచిని చేసి మంచిని జగత్తుకు అందించడానికి ప్రయత్నించేటువంటి వారి చక్కని విద్యార్థులు అని చెప్పవచ్చు.
0: Really, those students can be called students if they are good, if they do good, and by their good work help the world in a good manner.
1: ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా,
0: స్టూడెంట్స్, ప్రేమ స్వరూపస్,
1: ఇందులో మనము కొన్ని రకములైనటువంటి మార్గాన్ని అవలంబించవలసినటువంటి అత్యవసరము.
0: It is very necessary that amongst these we should accept certain paths.
1: Tenitigalu untuntai.
0: The bees, take the example of the bees.
1: Okkokka pushpamunandunnatundi makarandanni enta kudanu golutuntai.
0: Each of these bees goes and gets the honey that is present in each flower.
1: Ee makarandamunu maatrame teestuntai kaani inka apavitramainatundi rasanni thana grolavu.
0: They accept only the honey. They do not take other unsacred juice in the flower.
1: ఈ మధుర మకరందాన్ని గోలి కట్టగడపటికి ఒక్క చోట ప్రోగు చేస్తున్నాయి.
0: Having acquired the sweet honey, they gather it in one place.
1: తిరిగి ఎవరికి ఆ యొక్క మధురమైనటువంటి పదార్థాన్ని అందిస్తూ ఉన్నాయి.
0: Ultimately, from the beehive, some other person gets the honey.
1: తాము అందుకునేది వంటిది మధురమైనటువంటి యొక్క మకరందము.
0: What they get is the sweet honey.
1: తిరిగి అందించేది ఎవరికో వారికి త్యాగము.
0: వాట్ దే హ్యాండ్ ఓవర్ టు అదర్స్ ఆల్సో కన్సిస్ట్ ఆఫ్
1: ఈ అందించేటువంటిది కూడాను పవిత్రమైనటువంటి యొక్క మకరందమే.
0: వాట్ దే గివ్ అవే ఇస్ ఆల్సో సేక్రెడ్ హనీ.
1: నల్లటీగా ఉంటుంటుంది నల్లటి ఈగ.
0: దేర్ ఇస్ ఎ బ్లాక్ ఫ్లై.
1: అది ఎప్పుడు కూడాను అశుద్ధమైనటువంటి పదార్థములపైననే వాలుతూ ఉంటుంది.
0: దిస్ బ్లాక్ ఫ్లై ఆల్వేస్ గోస్ అండ్ రెస్ట్స్ ఆన్
1: కేవలం తాను వాలటం అశుద్ధమైన పదార్థములు ఎందు మాత్రమే కాక తిరిగి శుద్ధమైనటువంటి పదార్థాన్ని కూడా అశుద్ధం చేస్తుంటాయి.
0: The fly not only goes and sits always on dirty matter, but when it comes back and rests on good material, that also becomes dirty.
1: తాను నివసించేది అశుద్ధమైన పదార్థం పైన తిరిగి శుద్ధమైనటువంటి దాన్ని కూడా అపవ అశుద్ధంగా చేయటము, ఈ రెండు కూడా చెడ్డ కార్యములే చేస్తున్నాయి.
0: ఇట్ లీవ్స్ ఆన్ డర్టీ మ్యాటర్, ఇట్ కరప్ట్స్ గుడ్ మ్యాటర్ ఇన్ టు డర్టీ మ్యాటర్. బోత్ దీస్ ఆర్ సిన్స్.
1: కనుక సత్యసాయి కళాశాల ఎందున్నటువంటి పాత విద్యార్థులంతా కూడా నల్లటీగల వలె తయారు కాక తేనెటీగల వలె తయారు కావాలని ఆశిస్తున్నాను.
0: So So I am hoping that the old students of the Satya Sai colleges will not become like the black flies, but they will be like the bees.
1: మీరు మంచిని మాత్రమే ఆశించి, మంచిని మాత్రమే ప్రోగు చేసుకుని, మంచిగానే ఇతరులకు అందించడానికి ప్రయత్నం చేయాలి.
0: You should seek good, get good and do good to others.
1: ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించాలి మన యొక్క విద్యార్థులు.
0: Our students should show a life which is an ideal example to others.
1: ఆ విధమైనటువంటి యొక్క జీవితాన్ని అందించినప్పుడే సత్యసాయి కళాశాలకు కానీ సత్యసాయికి కానీ ఒక సంతృప్తి కలుగుతుంది.
0: ఇట్ ఈస్ ఓన్లీ వెన్ వీ కెన్ షో అవర్ సెల్ఫ్ సచ్ అన్ ఐడియల్ ఎగ్జాంపుల్ టు అదర్స్ ఐదర్ ది సత్యసాయి కాలేజెస్ ఆర్ ది సత్యసాయి హింసెల్ఫ్.
1: కేవలం దురాశలను పెంచుకొని కేవలం లౌకిక భోగాలను ఆశించి జీవితాన్ని కేవలము ఒక విధమైనటువంటి పశువుగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయకూడదు.
0: డు నాట్ మేక్ ఎన్ అటెంప్ట్ సింప్లీ టు ప్రమోట్ యువర్ డిజైర్స్ అండ్ ఫుల్ఫిల్ యువర్ మెటీరియల్ డిజైర్స్ అండ్ బికమ్ అన్ యానిమల్.
1: ఆ విధమైనటువంటి మార్గాన్ని అనుసరించినప్పుడే ఈ జగత్తును బాగుపడుతుంది. పవిత్రమైన భారతదేశం నందు ఎన్నో ఆధ్యాత్మిక తత్వాన్ని అభివృద్ధి గావించి దేశాన్ని తిరిగి పునరుద్ధరించినటువంటి వారు అవుతారు.
0: When you follow such a life, the world would become better and you would have had the right to establish again the ancient glory of this country of Bharat.
1: నిగమములు హరించి నిండు దూషణ చేసే సోమకాసురుడేమి సుఖమునుందే.
0: The Rakshasa, Somakasara, who has hidden the Vedas, hidden the truth and given to the world absence of truth, what good has he done?
1: Parasati nasinche paditalal vaademi pattukapoyenu gattigaani.
0: The ten-headed Ravana has gone after a woman who does not belong to him, and what is it that he
1: ila soodi monalanta iya jalanatanna duryodhana undemi dochukoni. ఇలా సూది మొన ఎంత ఈయజాలనటన్నా దుర్యోధనుండేమి దోచుకొని.
0: దుర్యోధన హు వుడ్ నాట్ బి రెడీ టు గివ్ ఈవెన్ ఎ పిన్ హెడ్ ఆఫ్ ప్లాట్ ఆన్ ది ఎర్త్, వాట్ ఈస్ ఇట్ దట్ హీస్ అక్వైర్డ్ అండ్ గెయిన్డ్ అండ్ టేకెన్ విత్ హిమ్.
1: పసిపాపలను బట్టి కసిబట్టి చంపిన కంసుండు ఏమాత్రం కాచుకొని.
0: Kamsa, who has got hold of young children, ignorant young children and killed them, what is it that Kamsa has acquired or gained?
1: Vodura babu ye ase peddaganu.
0: Do not have these desires in any large measure.
1: Neti durmargulaku kuda nidiye gati.
0: If we look at the people of bad conduct of this day, they will only be in the same manner suffer.
1: Kani ముందున్నదిరా తొందరలోని ముసలితనం మన ముసుళ్ల పండగాని రామశర్మ రాసినటువంటి వాడు పాపం.
0: బట్ రామశర్మ హెస్ రిటర్న్ దట్ అహెడ్ ఆఫ్ యూ వెన్ యూ బికమ్ ఓల్డ్ దెన్ కమ్స్ యువర్ ట్రయల్. ది ఓల్డ్ ఏజ్ విల్ బ్రింగ్ యూ ఆల్.
1: కొంతమంది యువకులు తాము చేస్తున్నటువంటి యొక్క తాత్కాలికమైనటువంటి యొక్క పనికి మాత్రమే లక్ష్యం నందించుకుని అదే పెద్ద ఆనందంగా భావిస్తున్నారు, కానీ దాని తత్ఫలితం ముందుకు వస్తుందా అనేటువంటిది వాళ్ళు గుర్తుంచుకోలేకపోతున్నారు.
0: Some youths and young people have their full attention on what they do at that moment and they do not think of the consequences which their actions will bring them in future.
1: Kanuka manamu telisi chesetuvanti paniki antai kudanu teliyaka oka phalitam untundali.
0: So all the work we do with full knowledge, there is a consequence which we do not know.
1: Kanuka manamu satphalitanni pondalani aashinchetuvanti vyaktuluga undinappudu satkarmala aacharinchali.
0: So if we are individuals who want to have good consequences, we must do good work.
1: ఈ విధమైనటువంటి భావముల చేత విద్యార్థులు పవిత్రమైనటువంటి విద్య యొక్క తత్వాన్ని కూడా చక్కగా గుర్తించి వినయ విధేయతలతో తల్లిదండ్రులను సంతృప్తిపరిచి వారిని ప్రసన్నులు గావించి భారతదేశం నందు ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా నిరూపిస్తూ తిరిగి ఉన్నటువంటి విద్యార్థులు కూడాను తమ యొక్క సత్యాన్ని గుర్తింపు చేస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను.

0: A mind which is not filled with love is a burial ground. If only one looks in carefully, that is what one finds. Any human being who breathes in and breathes out, inhales and exhales, is only comparable to bellows and not a human being if he does not have love in him.
1: Prema Swarupular.
0: Embodiments of divine love.
1: Premane Bhagavantudu.
0: Love is God.
1: Sarvatra nindinadi premane.
0: You find love filled every part of the world.
1: Ee premanu prema chetane pondavadagutundi.
0: It is possible to acquire love and reach love only through love.
1: ఈ ప్రేమ తప్ప ప్రేమస్వరూపుణ్ణి పొందుటకు మరొక మార్గము లేదు.
0: టు అటైన్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ దెర్ ఇస్ నో అదర్ రాయల్ రోడ్ ఎక్సెప్ట్ ఇన్ ది పాత్ ఆఫ్ లవ్.
1: పిట్టి ప్రేమ క్షణములో పెరిగి క్షణములో తరుగునటువంటిది కాదు.
0: సచ్ లవ్ ఈజ్ నాట్ ద వన్ విచ్ గ్రోస్ ఇన్ అ మోమెంట్ అండ్ డిక్లైన్స్ ఇన్ అనదర్ మోమెంట్.
1: ఈ ప్రేమనే మానవుని యందు ఆత్మస్వరూపంగా నిలిచి ఉన్నది.
0: దిస్ లవ్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ యాజ్ ఆత్మ ఇన్ ఎవ్రీ మ్యాన్.
1: దేహో దేవాలయ ప్రోక్తో. దేహమే ఒక దేవాలయము.
0: ద ఫిజికల్ బాడీ ఈజ్ టెంపుల్ ఆఫ్ గాడ్.
1: ఇందులో ప్రేమనే ఆత్మస్వరూపుడు.
0: లవ్ ఇన్ దిస్ ఫిజికల్ బాడీ ఈజ్ ఆత్మ.
1: కిట్టి పవిత్రమైన ప్రేమ నిర్మలమైన హృదయమునందు ప్రతిష్ట అయి ఉంటున్నది.
0: సచ్ సేక్రెడ్ లవ్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఎ ప్యూర్ హార్ట్.
1: కనుక ప్రేమమయము కానటువంటి హృదయమునందే భయము భ్రాంతులు నిండి ఉంటుంటాయి.
0: ఫియర్ అండ్ డెల్యూజన్స్ ఎగ్జిస్ట్ ఇన్ హార్ట్ విచ్ డస్ నాట్ హ్యావ్ లవ్ ఇన్ ఇట్.
1: భగవత్ ప్రేమ గల హృదయము నిరంతరము నిర్భయంగాను నిశ్చింతగాను ఆనందాన్ని పొందుతుంటాది.
0: ఎ హార్ట్ ఫిల్డ్ విత్ లవ్ ఫర్ గాడ్ ఈజ్ ఆల్వేస్ ఫ్రీ ఫ్రమ్ ఫియర్ అండ్ యాంగ్జైటీ.
1: క్షణములోననే తరుగుచు క్షణములోనే పెరుగునట్టిది నిజమైన ప్రేమ కాదు.
0: లవ్ విచ్ గ్రోస్ ఇన్ ఎ మోమెంట్ అండ్ డిక్లైన్స్ ఇన్ అనదర్ కెనాట్ బి కాల్డ్ లవ్ అట్ ఆల్.
1: చావు పుట్టుక లేనట్టి జీవు నెలలో నిత్య నిర్మల జ్యోతి అయి నెగటివ్ ప్రేమ.
0: ఇన్ ఎ హ్యూమన్ బీయింగ్ లవ్ ఎగ్జిస్ట్ యాజ్ బర్త్లెస్ అండ్ డెత్లెస్ షైనింగ్ లైక్ ఎ ఫ్లేమ్ ఇన్ హిస్ హార్ట్.
1: కనుక భగవంతుణ్ణి ప్రేమస్వరూపుడు అని చెప్పుట కంటే ప్రేమనే తన యొక్క స్వరూపము అని చెప్పుట చాలా మంచిది.
0: ఇట్ ఈస్ మోర్ అప్రోప్రియేట్ టు డిస్క్రైబ్ God as love itself instead of describing him as the embodiment of love.
1: Atti premane aatma swarupamga bhavistu aneka mandi aaradhana salputu vacharu.
0: A number of people worshiped love in the form of aatma.
1: Prema bhagavat swarupam aguta chetane deho devalayam ee deham devalayamga polchukogaligaru.
0: As love is essentially divine and godly, the human body has been described as a temple.
1: Antiye kaadu idu oka bhavanamuga kudanu visheshistu vacharu.
0: Not merely that, this has been compared to a palace.
1: Nirdosho nirmamo nathaha sadosho chanchalo vaduhu. Nirdoshi ai nirmalamainatunti oka bharta doshi ai చంచలమైనటువంటి ఒక భార్య ఈ గృహములో జీవిస్తూ ఉంటున్నారు.
0: ఇన్ దిస్ హౌస్ దేర్ ఇస్ ఎ కపుల్ ద హస్బెండ్ హూ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ఫాల్ట్ అండ్ హూ ఈజ్ పర్ఫెక్ట్ ద వైఫ్ హూ ఈజ్ హ్యావింగ్ డిఫెక్ట్స్ అండ్ హూ ఈజ్ వేవరింగ్ ఇన్ హర్ మైండ్.
1: దోషి అయిన భార్య నిర్దోషి అయిన భర్త నిశ్చలమైన భర్త చంచలమైన భార్య ఈ ఇరువురు గృహమునందు ఉండినప్పుడు శాంతి అనేటువంటిది ఏ రీతిగా మనకు లభిస్తుంది?
0: When you have A husband who is free from fault and who is steady in his approach, a wife who is full of faults and who is wavering all the while, how can you get
1: peace from this body? భర్తైనా భార్యను అనుసరించాలి, భార్య అయినా భర్తను అనుసరించాలి.
0: ఇఫ్ దేర్ షుడ్ బి పీస్ ఇన్ దిస్ హోమ్, ఎయిదర్ ది హస్బెండ్ షుడ్ ఫాలో ది వైఫ్ ఫెయిత్ఫుల్లీ ఆర్ ది వైఫ్ షుడ్ ఇంప్లిసిట్లీ ఫాలో ది హస్బెండ్.
1: ఇందులో విచారించి చూచిన నిర్దోషి నిర్మలమైనటువంటి భార్య, దోషి చంచలమైన భర్త, దోషి చంచలమైనటువంటి భర్తను భార్యను అనుసరించటము, ఇది ధర్మ విరుద్ధము.
0: ఇఫ్ యు ఓన్లీ ఎన్క్వైర్, ఇట్ వుడ్ నాట్ బి అప్రోప్రియేట్ for a fault free pure husband to follow a wife who is full of faults and wavering.
1: Doshi chanchalamainatunti yokka bharya nirdoshi nirmalamainatunti bhartanu anusarinchadame sahajam.
0: It would be more appropriate and natural for this wife who is full of faults and wavering to follow the husband who is free from all faults and who is pure and steady.
1: Ikkada bharta evaru bharya evaru?
0: Here, who is husband and who is wife?
1: Nirdoshiyai, nirmalamai, nischalamai, nisvarthamainatunti yokka aatmane bharta.
0: Atma, who is free from fault, pure, steady and selfless, that is husband.
1: Doshiyai, chanchalamai, swarthamai, kevalamu, paritapamuto undinatunti yokka ee bharyane manasu.
0: The wife is the mind which is full of faults and impure, unsteady and full of selfishness.
1: ఈ మనసు ఆత్మను అనుసరించే నిమిత్తమై చేసేటువంటి యొక్క ప్రక్రియనే భక్తి.
0: Devotion is that particular procedure and process by which the wife, this mind is made to follow the Atma.
1: కనుకనే ఈ భక్తికి అనేక విధములైనటువంటి యొక్క పేర్లు కలవు.
0: దేర్ ఆర్ డిఫరెంట్ నేమ్స్ గివన్ ఫర్ డివోషన్.
1: భక్తి అనగా కేవలము సేవనే భక్తి అని కూడాను భాగవతం బోధించింది.
0: భాగవత హ్యాస్ టాట్ సర్వింగ్ ద లార్డ్
1: భజ సేవాయాం అనేది.
0: ఇట్ హాస్ డిస్క్రైబ్డ్ భజ సేవాయాం
1: ఋషికేశ సేవనం భక్తి రుచ్యతి అనింది. భగవంతుని సేవించటమే భక్తి అనింది.
0: ఇట్ హాస్ డిస్క్రైబ్డ్ డివోషన్ యాజ్ సర్వింగ్ ద లార్డ్,
1: అనగా మన దృష్టిని ఆత్మపైన ఉంచటమే భక్తి.
0: దట్ మీన్స్ టు సే కీపింగ్ అవర్ విజన్ ఫిక్స్డ్ ఆన్ లార్డ్ ఈజ్ డివోషన్.
1: ఆత్మ దృష్టితో జీవితం గడపటమే భక్తి.
0: స్పెండింగ్ లైఫ్ విత్ ది విజన్ ఆఫ్ ఆత్మ ఈజ్ డివోషన్.
1: దేహ దృష్టితో జీవితం గడపటమే మోహము అని.
0: It is infatuation if we spend our life with the body consciousness and fixing our vision on body.
1: Vishnu bhaktulu, Vishnu priyulu bhaktulu, Vishya priyulu, Vishaya priyulu manavulu.
0: Those people who love the Lord and who follow the Lord Vishnu is devotee. Those people who follow the world and who are slaves of the world, they are not devotee.
1: Kanukane Krishna trushta kaliginatunti vaale gopikalu.
0: Gopikas are those who have thirst for the Lord.
1: Vishya trushna kaliginatunti vare jeevulu.
0: The jeevi individual soul is one which thirsts for the world.
1: Kanukane ee jeevudu devudiga anubhavinchadaniki taginatunti krushi aatma drushtini penchukovali.
0: It is therefore necessary to develop the vision of atma and spend our life towards God.
1: Nirantaramu krishna trushtato kalamulu సార్థకం గావించుకొని తమ జన్మలు కూడాను పవిత్రము గావించుకున్నటువంటి వారు గోపికలు.
0: గోపికాస్ ఆర్ దోస్ హూ హావ్ శాంక్టిఫైడ్ దర్ లైఫ్ కాన్స్టెంట్లీ థింకింగ్ ఆఫ్ ద లార్డ్, ఫిక్సింగ్ దర్ మైండ్ ఆన్ ద లార్డ్.
1: అయితే భగవంతుడంటే ఎలాంటి రూపం కలిగి ఉంటాడు? ఏ విధంగా మానవులకు అనుగ్రహించడానికి తగిన ఆదర్శంగా ఉంటాడు?
0: ఇఫ్ దట్ బి సో, ఇన్ వాట్ ఫారం డూ యూ ఫైండ్ గాడ్? In what way does he grace the devotee?
1: Bhagavantudanaga aishwaryamu dharmamu yasassu sampada gnana vairagyamu ini ee shadgunamulu yokka swarupamto untuntadu bhagavantudu.
0: God is one who is full of the splendor, the righteousness and the fame, are all these six qualities which are attributed to the Lord.
1: Vishakkarudu ani kodanu itaniki oka peru.
0: He has also another name as Vishakka.
1: Sadaishwarya sampannam kaliginatunti vaadu kanukane itaniki vibhudu ani kodanu oka peru.
0: He has been called Vibhudu because he commands all the six types of splendor and wealth.
1: Itane ee jagattunandu unna daniki raaboye daniki jarigina daniki kodanu తాను అధిపతిగా ఉంటున్నాడు.
0: హీఈస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ ది త్రీ థింగ్స్, వాట్ హాస్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ అండ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్.
1: కనుకనే భూత భవిష్యత్ వర్తమానములకు కూడాను నాథుడైనటువంటి వాడు కనుకనే ఇదనికి భావహ అని పేరు వచ్చింది.
0: హీఈస్ బీన్ కాల్డ్ భావహ బికాస్ హీఈస్ ద మాస్టర్ ఆఫ్ ది పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్.
1: మూడు కాలములు ఎందుకు కూడాను తాను కాలములతో లీనమై ఉండేటువంటి వాడు.
0: He is a part and parcel of time itself in all the three aspects.
1: Bhavaha anante jagattunanta srushtinchetunti vaadu ani kodanu maroka artham.
0: Another meaning of the word bhavaha is that he is the creator of the entire cosmos.
1: Samasta surya chandradulaku nakshatradulaku kodanu prakasham nandinchetunti vaadu kanukane itaniki bhavaha ani peru.
0: He has lent splendor for the sun, stars and every planet, and therefore he has been called bhavaha.
1: Samasta srishti sthiti layamulakanta kunnu moolakarakuda kavatam chetane itaniki bhavakudu annaru.
0: He is the primordial cause of creation, sustenance and destruction, and therefore he has been called bhavaha.
1: Itti bhagavantudu sarvatra undutaku sakshyam emiti?
0: What is the proof of such God being all pervasive, being present everywhere?
1: Diniki chakkani chinna upayam kudanu manam gurtinchukovali.
0: There is a very small beautiful example to illustrate this.
1: Daivam ekkada unnadu?
0: Where is God
1: ani vicharan chesinappudu neeru gali ekkada unnado akkadanta bhagavantudu unnadu.
0: When you put that question to yourself, you can say that wherever you find water and wind, you have
1: neeru gali atma nundiye avirbhavinchinayi.
0: Water and wind have taken their birth from Atma.
1: Karupane bhagavantuni kodanu naramulu ani kodanu maroka peru.
0: That is why God has also been called naramulu.
1: Jeevitaniki aadharabhootamainatunti okka ee gali neeru atyavasaramu.
0: This water and wind are essential for
1: iviye mana pranadhanamainatunti okka atma swaroopamu.
0: This air and water are essential aspects of life.
1: Itti bhagavat tattvamunu సర్వత్రా ఉండినప్పటికీ మానవులు గుర్తించుకోలేకపోతున్నారు.
0: దిస్ డివైన్ ఆస్పెక్ట్ ఇస్ ఫౌండ్ ఎవ్రీవేర్ బట్ హ్యూమన్ బీయింగ్ హాస్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ దిస్.
1: అణోరణీయాన్ మహతో మహీయ.
0: హీ ఈస్ ది స్మాలెస్ట్ ఇన్ ది స్మాలెస్ట్ ఆటమ్ అండ్ బిగ్గెస్ట్ ఇన్ ద బిగ్గెస్ట్ మౌంటైన్.
1: కనుక భగవంతుడు దేహమునందు ఆత్మస్వరూపుడై ఉంటున్నాడు.
0: ఇన్ ది ఫిజికల్ బాడీ హీ ఈస్ ఫౌండ్ ఇన్ ద ఫారమ్ ఆఫ్ ఆత్మ.
1: ఆత్మ అనే స్వరూపం అనేటువంటిది దేహమునందు మాత్రమే కాదు సర్వత్రా కూడా ఉంటున్నది.
0: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఈజ్ ఆల్ పర్వేసివ్, నాట్ మెయిన్లీ ఫౌండ్ ఇన్ ది ఫిజికల్ బాడీ.
1: అంతర్బహిష్ తర్వవ్యాప్య నారాయణ స్థిత, లోపల వెలుపల సర్వత్రా కూడా నిండినటువంటిది ఈ భగవత్ తత్వము.
0: దిస్ డివైన్ ప్రిన్సిపల్ ఈజ్ ఫౌండ్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ అండ్ ఎవ్రీవేర్.
1: ఇలాంటి ప్రేమ తత్వాన్ని మానవుడు గుర్తించడమే ప్రధాన కర్తవ్యం.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ నీడ్ ఈజ్ దట్ మ్యాన్ షుడ్ రికగ్నైజ్ దిస్ బేసిక్ ట్రూత్.
1: మానవులకు రెండు ప్రధానమైనటువంటి అంగములు.
0: దేర్ ఆర్ టూ ఇంపార్టెంట్ లింబ్స్ విచ్ మ్యాన్ హ్యాస్.
1: ఒకటి తల, రెండవది హృదయం.
0: ద ఫస్ట్ వన్ ఈజ్ హెడ్, ద సెకండ్ వన్ ఈజ్ హార్ట్.
1: ఈ తల అనేటువంటిది కేవలము నిరంతరము బాహ్యమైనటువంటి యొక్క దీనిని ఆశిస్తూ ఉంటాడు.
0: ద హెడ్ గోస్ ఆన్ ఆస్పైరింగ్ ఫార్ ఎక్స్టర్నల్ థింగ్స్.
1: కేవలము తాత్కాలికమై భౌతికమై లౌకికమై ఉండినటువంటి వస్తువులను వ్యక్తులను విషయములు మాత్రమే ఆశిస్తూ ఉంటాది.
0: ది హెడ్ గోస్ ఆన్ ఆస్పైరింగ్ ఫార్ ద మొమెంటరీ థింగ్స్ అండ్ వరల్డ్లీ థింగ్స్ అండ్ థింగ్స్ విచ్ ఆర్ ఎక్స్టర్నల్.
1: కనుక ఏతావాత దీనికి ప్రవృత్తి లక్షణం ఉన్నది ఈ శిరస్సుకు అని చెప్పవచ్చింది.
0: The sum and substance of this is the head follows the path of action, pravrutti.
1: ప్రవృత్తి నుండియే ఈ సమస్త సంకల్పములు కూడాను ఆవిర్భవిస్తూ ఉన్నాయి.
0: ఆల్ దీస్ థాట్స్ టేక్ దేర్ బర్త్ ఆన్ ద బేసిస్ ఆఫ్ యాక్షన్, ప్రవృత్తి.
1: ఇంకా హృదయము నుండి సత్యము, ప్రేమ, దయ, సహనము, సానుభూతి ఇత్యాది నివృత్తి లక్షణాలు ఆవిర్భవిస్తుంటాయి.
0: ఫ్రమ్ ద హార్ట్ కమ్ సచ్ గ్రేట్ క్వాలిటీస్ ఆఫ్ ట్రూత్, లవ్, కైండ్నెస్, పేషెన్స్ అండ్ కంపాషన్.
1: కనుక మానవుడు హృదయం పైన దృష్టి పెట్టడం వల్లనే తాను పవిత్రుడిగా మారిపోతున్నాడు.
0: మ్యాన్ బికమ్ సేక్రెడ్ అండ్ శాంక్టిఫైడ్ ఇఫ్ హీ ఫిక్సెస్ హిస్ విజన్ ఆన్ సచ్ ఎ సేక్రెడ్.
1: కనుకనే వేదాంతమునందు అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకోమని బోధిస్తూ ఉంటారు.
0: దట్ ఈస్ వై ఫిలాసఫీ అండ్ స్పిరిచువాలిటీ టీచ్ టు ఇంట్రోవర్ట్ ద మైండ్.
1: అది నివృత్తి, ఇది ప్రవృత్తి.
0: ద వన్ ఈస్ ద పాత్ ఆఫ్ యాక్షన్, ది అదర్ ఇస్ ద పాత్ ఆఫ్ నాలెడ్జ్.
1: కానీ నివృత్తి దర్శనము ప్రవృత్తికి ఏమాత్రం కూడా అర్థం కాదు.
0: The path of action is not in a position to understand the path of knowledge.
1: Bhaksha sambandhamaina, chanakyamaina, ee yokka laukikamaina, ee dehamuto anubhavincheetundi aanandamule pradhanamani bhavistu manavudu deeni nimittamai aneka vidhamulga paata padutuntadu.
0: Man tries incessantly to acquire things which give him external joy, physical happiness, bodily pleasures.
1: Atti variki hruday tattvam e maatram kodanu artham kaadu. దానిని సరైన రీతిలో అనుభవించరు.
0: సచ్ ఎ పర్సన్ కెన్ నెవర్ అండర్స్టాండ్ ద సీక్రెట్ ప్రిన్సిపల్ ఆఫ్ ద హార్ట్, నార్ కెన్ హీ ఎక్స్పీరియన్స్.
1: దేహమునందే హృదయం ఉండినప్పటికీ హృదయ తత్వం దేహం అనేటువంటిది గుర్తించుకోలేకపోతుండాలి.
0: ఆల్దో హార్ట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఫిజికల్ బాడీ ఇట్ సెల్ఫ్, ద బాడీ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది సీక్రెట్ ఆఫ్ హార్ట్. యూ మే ఆస్క్ హౌ హవ్ ఇస్ ఇట్.
1: ఫలములోని మధుర రసం తరుగుతాను ఎరుగున,
0: డస్ ది ట్రీ నో ద స్వీట్నెస్ ఆఫ్ ద జ్యూస్ ఆఫ్ ఎ ఫ్రూట్.
1: పువ్వులోని మకరందము తీగలు అనుభవించున,
0: డస్ ది క్రీపర్ నో ది ఫ్రాగ్రెన్స్ అవైలబుల్ ఇన్ ఎ ఫ్లవర్.
1: కావ్యాల్లోని మధుర రసము గ్రంథం అనుభవించున,
0: డస్ ది బుక్ నో ద గ్రేట్నెస్ అండ్ ది సీక్రెట్నెస్ ఆఫ్ ది కంటెంట్స్ ఆఫ్ ది బుక్.
1: నివృత్తి సార సాహిత్యము ప్రవృత్త పండితుండెట్లెదుగును.
0: ఎ స్కాలర్ హూ ఈజ్ given to the external joys, how can he understand the path?
1: చెట్టులోనే ఉన్నది పళ్ళు, ఈ పండులోనే ఉన్నది మధుర రసము, కానీ ఆ రసాన్ని చెట్టు ఏమాత్రం కూడా అనుభవించలేదు.
0: ఇన్ ది ట్రీ దెర్ ఇస్ ఫ్రూట్ అండ్ ఇన్ సైడ్ ద ఫ్రూట్ దెర్ ఇస్ స్వీట్ జ్యూస్, బట్ ది ట్రీ డస్ నాట్ నో ద టేస్ట్ ఆఫ్ ది స్వీట్ జ్యూస్ అవైలబుల్ ఇన్ ద ఫ్రూట్.
1: మన దేహమే ఒక వృక్షము,
0: అవర్ ఫిజికల్ బాడీ మే బి కంపేర్డ్ టు ఎ ట్రీ.
1: ఇందులోని హృదయమే ఒక ఫలము,
0: the heart may be compared to a fruit.
1: ee hrudayamuloni yokka madhuryamainti premane indulo rasamu.
0: The sweet love inside the heart is the juice.
1: ee rasanni deham ane vruchyam e maatram kuda nu gurtinchukovatam ledhu.
0: The physical body is not able to enjoy,
1: anubhavinchadam ledhu,
0: nor does it enjoy,
1: anandinchadam ledhu,
0: it does not
1: artham chesukovatam ledhu,
0: it has not been able to understand either.
1: kanukane manavudu inni dukkhamulaku, nirashalaku, nishtrupulaku kevalam guri avutunnadu.
0: That is why man is facing all these sorrows, disappointments, frustrations and problems.
1: Itti mana endundinatvanti oka prema tattvanni manam artham chesukokunda undinanta kalamu manaku bhayam aneetundi tappinadi kaadu.
0: As long as we are in a position not to understand this love, we are full of fear.
1: Aa premanu manamu undinappude manaki bhayam dooram avutundi.
0: The fear will be removed from us if we can acquire that love.
1: Chinna udaharanam,
0: a small example.
1: రైల్ నందు ప్రయాణం చేసేటువంటి వ్యక్తి టికెట్ కొని తన జోబియందు ఉంచుకుని ఏ థర్డ్ క్లాస్ లో సీట్ పైన కూర్చున్నప్పటికీ ఎట్టి భయము ఉండదు అతనికి.
0: ఏ ట్రావెలర్ ఇన్ రైల్వే కంపార్ట్మెంట్ ఇఫ్ హాస్ ఎ టికెట్ విత్ హిమ్, హీఈస్ అబ్సల్యూట్లీ ఫ్రీ ఫ్రమ్ ఎనీ సార్ట్ ఆఫ్ ఫియర్.
1: కానీ టికెట్ లేకుండా ఏ ఫస్ట్ క్లాస్ సీట్ లో పోయి తాను కూర్చున్నప్పటికీ తనకు భయము వెంటాడుతూనే ఉంటాది. ఎక్కడ టికెట్ కలెక్టర్ వస్తాడో, ఎక్కడ నన్ను చెక్ చేస్తాడో అనేటువంటి భయం అతని వెంటాడుతుంటాది.
0: Without a ticket, if the railway passenger is going even in the first class, he is full of fear. He is afraid that the ticket collector may catch him.
1: Kaaranam emiti? Thanu first class lo kuchunnappatikini bhayam enduku antaniki ventaadutundadi?
0: In spite of his being seated in the first class, he is haunted by fear. What is the reason?
1: Ticket lekapovatam chetane.
0: The reason is he does not have the ticket.
1: అదే విధంగానే మన హృదయం లోపల ప్రేమ అనేటువంటి యొక్క భగవత్ టికెట్ మనలో ఉండినప్పుడు ఎక్కడికి వెళ్ళినప్పటికీ మన భయం లేదు.
0: సిమిలర్లీ, ఇఫ్ యూ హ్యావ్ ది టికెట్ ఆఫ్ లవ్ ఇన్ యువర్ హార్ట్, వేర్ ఎవర్ యూ గో యూ ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఫియర్.
1: జీవితం ఒక ప్రయాణం,
0: లైఫ్ ఈజ్ ఎ జర్నీ.
1: ఇలాంటి సమయం లోపల ప్రేమ అనేటువంటి నిత్య సత్యమైనటువంటి యొక్క విలువైనటువంటి యొక్క దీనిని మనం హస్తమునందుంచుకున్నప్పుడే ఎక్కడికి వెళ్ళినా కూడాను నిర్భయంగా నిస్సందేహముగా నిర్మలంగా నిస్వార్థంగా ఆనందమును ధైర్యమును అందిస్తుంది.
0: ఇన్ దిస్ జర్నీ ఆఫ్ లైఫ్ ఇఫ్ యూ హ్యావ్ దిస్ లవ్ విత్ యూ విచ్ ఇస్ పర్మనెంట్ విచ్ ఇస్ బేస్డ్ అపాన్ ట్రూత్ యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ టైప్స్ ఆఫ్ డిఫిడెన్స్ అండ్ ప్రాబ్లమ్స్ అండ్ యూఆర్ ఫుల్ ఆఫ్ కరేజ్ అండ్ హ్యాపీనెస్ అండ్ జాయ్.
1: ఈనాడు ప్రతి మానవుడు కూడాను ఏదో ఒక విధమైనటువంటి భయాన్ని అనుభవిస్తున్నాడు.
0: టుడేస్ మ్యాన్ ఈజ్ హాంటెడ్ బై సమ్ టైప్ ఆఫ్ ఫియర్ ఆర్ ది అదర్.
1: ఏ కార్యము ప్రారంభించినప్పటికి మొదలు భయం అతనికి వెంటాడుతుంది.
0: వాట్ ఎవర్ వర్క్ హీ వాంట్స్ టు అండర్టేక్ హీఈస్ చేజ్డ్ బై ది ఫియర్.
1: కారణం భగవత్ ప్రేమ లేకపోవటమే.
0: ది రీజన్ ఈజ్ హీ డస్ నాట్ హ్యావ్ లవ్ ఫర్ గాడ్.
1: ఆ భగవత్ ప్రేమ ఒక్కటి మాత్రమే మనం సాధించేస్తే సర్వమును సాధించిన వారం అవుతాం.
0: ఇఫ్ వీ కెన్ అటైన్ లవ్ ఆఫ్ గాడ్ వీ వుడ్ హావ్ అటైన్డ్ అండ్ అకాంప్లిష్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్.
1: ఎంతటి విద్యావంతుడైనా
0: వాట్ ఎవర్ బి వన్స్ స్కాలర్షిప్
1: ఎంతటి భోగభాగ్యములు అనుభవించేటువంటి వాడైనా
0: వాట్ ఎవర్ బి ది వెల్త్
1: ఎంతటి పండితుడైనప్పటికి
0: వాట్ ఎవర్ బి ది స్కాలర్షిప్
1: ఎంతటి ధనకనక వస్తు వాహనాలతో తులతూగుచుండినప్పటికి
0: వాట్ ఎవర్ వెల్త్ అండ్ పొసెషన్స్ ఇన్ ఎ కమాండ్
1: ఆత్మవిశ్వాసమే లేకుండా వానికి నిరంతరము అశాంతి.
0: ఇఫ్ హీ డస్ నాట్ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ హీఈస్ హాంటెడ్ బై రెస్ట్లెస్నెస్.
1: ఈనాడు ఆత్మవిశ్వాసం అత్యవసరం.
0: టుడే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ వెరీ ఎసెన్షియల్.
1: అది లేకపోతే దేనిని మనం సాధించలేము.
0: వితౌట్ దట్
1: దేని ఎందు మనం ఆనందాన్ని అనుభవించలేము.
0: వితౌట్ దట్ వీ కెనాట్ అటైన్ ఎనీథింగ్ వీ కెనాట్ ఎంజాయ్ ఎనీథింగ్.
1: అనేక విధములైనటువంటి మనస్సును పెంచుకోవటం చేతనే మనం చింతలకు గురి అయిపోతున్నాము.
0: వీఆర్ ఫుల్ ఆఫ్ వరీస్ బికాస్ అవర్ మైండ్ ఈస్ గోయింగ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్.
1: ఈనాడు ఎక్కడ చూసినప్పటికీ స్త్రీ భక్తులు అధికమవుతున్నారు కానీ హరిభక్తులు కనిపించటం లేదు.
0: టుడే ద వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ ద డివోటీస్ ఆఫ్ వెల్త్ నాట్ ద డివోటీస్ ఆఫ్ ద లార్డ్.
1: ఏది చేసినా ఏది చూసినా ఏది చెప్పినా తన స్వార్థము స్వప్రయోజనాన్ని ముందు ఉంచుకుని పోతున్నారు.
0: వాట్ ఎవర్ హీ సీస్ వాట్ ఎవర్ హీ డస్ ఆర్ వాట్ ఎవర్ హీ టాక్స్ హీఈస్ ఫుల్ ఆఫ్ సెల్ఫ్.
1: ఎంతకాలం మనం ఆనందింపజేస్తుంది?
0: ఫర్ హౌ లాంగ్ కెన్ యూ గో ఆన్ లైక్ దిస్? ఇట్ కెన్ నెవర్ గివ్ యూ జాయ్ ఆర్ పీస్.
1: ఇది కేవలము తాత్కాలికమైనటువంటివి.
0: దిస్ ఈజ్ మొమెంటరీ.
1: కనుక మానవత్వంలో మనము మొట్టమొదట మనం గుర్తించవలసినది సాధించవలసినటువంటిది దైవ ప్రేమ.
0: దేర్ ఫోర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ షుడ్ అచీవ్ లవ్ ఫర్ గాడ్ ఇన్ అవర్ ఓన్ లైఫ్.
1: ఏక మనస్కులు కావాలి.
0: వీ షుడ్ హ్యావ్ ఎ సింగిల్ మైండ్.
1: దృఢ మనస్కులు కావాలి.
0: వీ షుడ్ హ్యావ్ ఎ ఫర్మ్ మైండ్.
1: నిశ్చల మనస్కులు కావాలి.
0: వీ షుడ్ హ్యావ్ ఎన్ అన్వేవరింగ్ మైండ్.
1: నిర్మల హృదయం కలగాలి.
0: వీ షుడ్ హ్యావ్ ఎ ప్యూర్ హార్ట్.
1: నిస్వార్థమైనటువంటి భావములో మనము జీవితాన్ని గడపాలి.
0: వీ షుడ్ స్పెండ్ లైఫ్ ఫ్రీ ఫ్రమ్ సెల్ఫిష్నెస్ ఫుల్ ఆఫ్ సెల్ఫ్.
1: ఒకనొక సమయంలో ఉద్ధవుడు కృష్ణుని సందేశాన్ని తీసుకుని గోకులం వచ్చాడు.
0: వన్స్ అపాన్ ఎ టైమ్ ఉద్ధవ బ్రాట్ ఎ మెసేజ్ ఫ్రమ్ కృష్ణ.
1: ఇక్కడ ఉద్ధవుడు గోపికలకు చెప్తున్నాడు, భగవంతుణ్ణి ఏ విధంగా మీరు వదిలిపెట్టి బాధపడుతున్నారో ఈ బాధకు నివారణమైనటువంటి ఒక మందును నేను తెచ్చాను, దీనిని మీరు ఆరగించాలి అన్నాడు.
0: హీ అడ్రస్ ది గోపికాస్ అండ్ టోల్డ్ దెమ్ ఐ హావ్ బ్రాట్ ఎ మెడిసిన్ విచ్ కెన్ గివ్ యూ ది ఫ్రీడమ్ ఫ్రమ్ ది టైప్ ఆఫ్ సఫరింగ్ దట్ యు ఆర్ అండర్గోయింగ్.
1: ఈ యోగము చేత మీ యొక్క బాధలు అనేటువంటి రోగం నివారణ కలుగుతుంది అన్నాడు.
0: బై దిస్ పర్టికులర్ యోగా యువర్ డిసీజ్ ఆఫ్ సెపరేషన్ అండ్ ది సఫరింగ్ విల్ బి క్యూర్.
1: గోపికలు చెప్తున్నారు, ఓ ఉద్ధవ మహాశయ మాకు ఎట్టి రోగములు లేవు.
0: ఓ గ్రేట్ ఉద్ధవ వీ డు నాట్ హ్యావ్ ఎనీ డిసీజ్.
1: మాకు ఎట్టి యోగములు మాకు అక్కర్లేదు.
0: వీ డు నాట్ వాంట్ ఎనీ యోగా ఐదర్.
1: ఒక కృష్ణుణ్ణి పొందేటువంటి యోగం మాకు తెలిస్తే చాలు అన్నారు.
0: ఇఫ్ వీ కెన్ హ్యావ్ ది యోగా టు అటైన్ గాడ్ దట్ ఈస్ సఫిషియంట్ ఫర్ అస్.
1: ఏమిటి ఈ యోగము అని.
0: వాట్ ఈస్ దిస్ యోగా?
1: ఒక గోపిక చెప్పింది.
0: వన్ గోపిక డిస్క్రైబ్డ్
1: త్యాగభావంతో అనుభవించేటువంటి భోగమైనా కూడాను అది ఒక యోగమేను అన్నది.
0: షి సెడ్ దట్ ఈవెన్ ఇండల్జెన్స్ ఎంజాయిడ్ ఆన్ ద బేస్ ఆఫ్ సాక్రిఫైస్ ఇట్ ఈస్ ఆల్సో యోగా.
1: ఉద్ధవుడు చెప్పాడు, త్యాగమునకు యోగమునకు కేవలము యోగమునకు భోగమునకు పొందు కుదరదు కదా.
0: This sacrifice and indulgence can never go together, said Uddhava.
1: Tyagam unnatundi vaadu భోగం వైపును చూడడు.
0: ఎ పర్సన్ ఫిల్డ్ విత్ సాక్రిఫైస్ విల్ నెవర్ లుక్ ఫార్ ఎంజాయ్మెంట్.
1: భోగమును అనుభవించేటువంటి వాడు త్యాగమును చింతించడు.
0: ఎ పర్సన్ హూ ఈజ్ ఫుల్ ఆఫ్ సెల్ఫ్ ఇంటెలిజెన్స్ విల్ నెవర్
1: ఈ భోగమునకు త్యాగమునకు పొత్తు కుదరటం కష్టం.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు రికన్సైల్ దీస్ టూ థింగ్స్ విచ్ కాన్ఫ్లిక్ట్.
1: యోగం ఎట్ అవుతుంది అన్నాడు ఉద్ధవుడు.
0: ఉద్ధవ క్వశ్చన్, హౌ కెన్ దెన్ దట్ బి యోగా?
1: పిచ్చివాడా, కృష్ణుడి చెంత ఉంటుండి నీవు తెలుసుకున్నది ఇదేనా?
0: ఓ మ్యాడ్ పర్సన్, ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ స్టేయింగ్ విత్ కృష్ణ, ఈస్ దిస్ ఆల్ దట్ యు హవ్ లెర్న్డ్ ఫ్రమ్ హిమ్?
1: ఆచరణలోని అహంకారము, అనుభూతిలోని ఆసక్తి రెండూ వదిలితే త్యాగము, భోగము, యోగము మూడు ఒక్కటే అవుతాయన్నారు.
0: ఇఫ్ యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఈగో వైల్ డూయింగ్ ద వర్క్ అండ్ ఇఫ్ యూ డు నాట్ క్రేవ్ ఫార్ ఎంజాయింగ్ ది ఫ్రూట్స్ ఆఫ్ ఇట్, దెన్ ఇస్ త్యాగ యోగ భోగ సాక్రిఫైస్.
1: నేను చేస్తున్నాను అనేటువంటి అహంకారాన్ని దూరం చేయి.
0: ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ది ఫీలింగ్ దట్ యు ఆర్ డూయింగ్ ఇట్.
1: ఇది నేను ఆచరించినటువంటి క్రియల వల్ల కలిగినటువంటి ఫలితము, ఇది నేనే అనుభవించాలి అనేటువంటి ఆసక్తిని దూరం చేసుకో.
0: ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద డిజైర్ దట్ యూ షుడ్ ఎంజాయ్ ది ఫ్రూట్స్ ఆఫ్ ఆల్ యువర్ యాక్షన్స్ బికాస్ యూ హావ్ డన్ దెమ్.
1: ఆసక్తి ఎందు రాగము, ఆచరణ ఎందు అహంకారము రెండూ వదిలితే ఈ యొక్క భోగమునకు త్యాగమునకు వ్యత్యాసం లేదన్నారు గోపికలు.
0: ఇఫ్ యు ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ది డిజైర్ ఆఫ్ ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్ అండ్ డూయర్షిప్ ఇన్ యువర్ యాక్షన్, దెన్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్ బిట్వీన్ త్యాగ అండ్ భోగ.
1: ప్రపంచము లోపల వర్షం కురుస్తుండాలి.
0: ఇట్ ఈస్ రెయినింగ్,
1: నదులు ప్రవహిస్తున్నాయి.
0: ఇన్ ది వరల్డ్ యూ గెట్ రెయిన్స్ అండ్ రివర్స్ ఫ్లో,
1: పంటలు పండుతున్నాయి.
0: ది క్రాప్స్ ఆర్ రేస్డ్,
1: సూర్యచంద్రాదులు ప్రకాశిస్తున్నారు.
0: సన్ అండ్ మూన్ షైన్.
1: ఇవి ఎవరి కోసం?
0: ఫర్ హూమ్ ఆర్ దే?
1: ఏ ఒక్క వ్యక్తికి నిమిత్తమో కాదు.
0: దే ఆర్ నాట్ ఎగ్జిస్టింగ్ ఫర్ ద
1: సర్వ మానవులకు వీటిని అనుభవించేటువంటి సమానమైన అధికారం ఉంటుంది.
0: ది ఎంటైర్ హ్యూమానిటీ హ్యాస్ ఈక్వల్ రైట్ టు ఎంజాయ్ ఆల్ దీస్ థింగ్స్.
1: కనుకనే ప్రాకృతమైనటువంటి యొక్క తత్వాన్ని అనుభవించడానికి ప్రాకృతమైనటువంటి జీవులకు సర్వాధికారము ఉంటుంది.
0: ది వరల్డ్లీ పీపుల్ హ్యావ్ గాట్ ఎవ్రీ రైట్ టు ఎంజాయ్ ది థింగ్స్ అవైలబుల్ ఇన్ ద వరల్డ్.
1: కానీ పరతత్వమును మాత్రం అనుభవించడానికి ఏ కొద్ది మందికి మాత్రము ఈ యొక్క శక్తి సామర్థ్యములు చేకూర్చుకుంటారు.
0: ఓన్లీ ఎ ఫ్యూ బ్లెస్డ్ పీపుల్ విల్ హ్యావ్ ది ఆస్పిరేషన్ టు ఎంజాయ్ ది డివినిటీ అండ్ ట్రాన్సెండెంటల్ ట్రూత్.
1: దైవత్వం పైన సంపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వారికి ఇది ప్రాప్తిస్తుంది.
0: ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ ఓన్లీ పీపుల్ హూ హ్యావ్ గాట్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: కనుక గోపికలందరూ కూడాను కృష్ణుని యొక్క వాక్కును విన్నంత మాత్రమే, మురళిగానమును శ్రవణం చేసినంత మాత్రం చేత వారు భవనమును వదలి వనములలో ప్రవేశిస్తూ వచ్చారు.
0: దట్ ఈస్ వై గోపికాస్ యూస్ టు గో అవే ఫ్రమ్ దర్ హోమ్స్ ది మొమెంట్ దే హర్డ్ ద స్వీట్ ఫ్లూట్ ఆఫ్ ద లార్డ్ కృష్ణ.
1: ఉద్ధవుడు కూడా దీనినే ప్రశ్నించాడు.
0: ఉద్ధవ క్వశ్చన్ ఆన్ ద సేమ్ థింగ్,
1: కృష్ణ సందేశమును వినడానికి మీకు అవకాశం లేదనుకుంటే ఇంక మీలో ఏమి భక్తి ఉంది, ఈ భక్తి యొక్క స్వరూపం ఏమిటి అని ప్రశ్నించాడు.
0: ఇఫ్ యు సే దట్ యు డు నాట్ హ్యావ్ టైమ్ ఈవెన్ టు లిసన్ టు ద మెసేజ్ ఆఫ్ కృష్ణ, వాట్ టైప్ ఆఫ్ డివోషన్ డు యూ హ్యావ్ ఫర్ కృష్ణ?
1: యోగం యొక్క సారాన్ని ఒక్క వాక్యములో చెప్పారు.
0: దే టోల్డ్ ది ఎసెన్స్ ఆఫ్ యోగా ఇన్ వన్ సెంటెన్స్.
1: ఏమిటది?
0: వాట్ ఈస్
1: ఉద్ధవ? మాకున్నది ఒకే మనసు.
0: ఉద్ధవ, we have only one mind.
1: ఆ మనసు కూడాను ఇప్పుడు మాతో లేదు.
0: ఈవెన్ దట్ మైండ్ డజంట్ ఎగ్జిస్ట్ విత్ అస్ నౌ.
1: కృష్ణుడితో మధురకు వెళ్ళింది.
0: ఇట్ హాస్ ఆల్రెడీ గాన్ విత్ కృష్ణ టు మధుర.
1: మనసే లేని అమనస్కులం మేము. నీ యొక్క యోగములు, నీ యొక్క సందేశములు వినడానికి మాకెక్కడుంది మనసు?
0: వెన్ వీ డు నాట్ హ్యావ్ ద మైండ్ ఇట్ సెల్ఫ్, వెన్ వీఆర్ ఎంజాయింగ్ ది స్టేట్ ఆఫ్ అమనస్కత్వ, వేర్ ఈస్ మైండ్ టు?
1: నీ వలే మాకు 10 మనస్సులే ఉంటుండినా మేము కూడా ఒక సందేశం వినటము, ఒకవైపున కృష్ణుని చింతించటము, ఒకవైపున అత్తార్థను పాలించటము, ఒకవైపున భక్తార్థను ప్రార్థించటము, ఈ విధంగా జరుపుకుని ఉండవచ్చు.
0: If we also had 10 minds like you have, we would have used one mind to listen to the message of Krishna, one mind to bother about the husbands, and one mind to bother about the difficulties and problems given by the mothers-in-law, and all such things. We don't have 10 minds.
1: Sakala Shastrala Granthala Saramella Okka Vakyala Cheppudu Okka Sari.
0: The essence of all the scriptures, I'll tell you in one sentence.
1: Sarva Jeevuli Yendu Unna దత్తము ఒక్కటే అని మనం విశ్వసించాలి.
0: వీ హ్యావ్ టు ఫర్మ్లీ బిలీవ్
2: that the divinity existing in all human beings is only one and the same.
1: ఈ సమస్త చింతలకు మూల కారణం మనసే.
2: For all the worries, it is the mind which is responsible.
1: దైవ చింతనకుడును మూల కారణం మనసే.
2: Even to think of the Lord, it is mind which is responsible.
1: పుట్టుట ఒక చింత.
2: To be born is a worry.
1: భూమి నుండుట చింత.
2: To live on earth is one worry.
1: సంసారం ఒక చింత.
2: Family life is another
1: worry. చావు చింత.
2: Death itself is a
1: worry. బాల్యమంతయు చింత.
2: The full childhood is worry.
1: వార్ధక్యం ఒక చింత.
2: Old age is worry.
1: జీవించుట ఒక చింత.
2: Living itself.
1: చెడుపు చింత.
2: That is also worry.
1: కర్మలన్నీయు చింత.
2: All actions.
1: కష్టములు ఒక చింత.
2: Difficulties
1: worry. సంతసం ఒక చింత.
2: And joy itself is a worry. And surprise and
1: ఈ వంటి చింతలనేటువంటి పగ్గములు కట్టినటువంటి చింత చెట్టు కింద కూర్చొని సంతోషాన్ని అనుభవించాలంటే ఎక్కడ లభిస్తుంది?
2: ఇఫ్ యూఆర్ బౌండ్ బై దీస్ 12 రోప్స్ ఆఫ్ బాండేజ్ అండ్ స్టిల్ వాంట్ హ్యావ్ పీస్ అండ్ జాయ్
1: సర్వేశ్వ ప్రేమ కొనుడు ఇక్కడైన ప్రజలార కోర్కే మీరా.
2: ఓ సిటిజన్స్, నౌ అట్లీస్ట్ యూ గివ్ అప్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ ఫిల్ యూ self with the thought of the Lord alone.
1: సమస్త చింతలకు పరిహారం చేసేటువంటి చింత ఒక్కటే, అదే ప్రేమ.
2: ఇట్ ఈస్ ది లవ్ విచ్ కెన్ ఫ్రీ యూ ఫ్రమ్ ఆల్ దీస్ వరీస్ అండ్ దిస్.
1: ఈ ప్రేమ యందు ఎట్టి వ్యత్యాసం కూడా మనకు కనిపించదు.
2: దేర్ కెనాట్ బి ఎనీ డిఫరెన్సియేషన్ ఇన్ దిస్ లవ్.
1: సమస్తము భగవత్స్వరూపంగానే మనం నిరూపిస్తాం.
2: We will consider everything is the manifestation of the Lord.
1: Sarvatra unnadi daivattam okkate.
2: We recognize divinity as existing everywhere and it is the same.
1: Kanukane bhagavantudu desa kala vastu parichhedamu kalavadu leni vadu ani.
2: Therefore God transcends these things and fill yourself with the thought of the Lord alone.
1: Samasta chintalaku pariharam chesetundi chinta okkate, ade prema.
2: It is the love which can free you from all these worries

0: వస్తు పరిచ్ఛేదము కలవాడు లేనివాడు అని.
1: దేర్ఫోర్ గాడ్ ట్రాన్సెండ్స్ ఆల్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ టైమ్ ది రీజన్ ది సర్కమ్స్టాన్సెస్.
0: ఒక దేశంలో ఉన్నాడు ఒక దేశంలో లేడు అని చెప్పుటకు సాధ్యం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు సే గాడ్ డ్వెల్స్ ఇన్ వన్ కంట్రీ అండ్ నాట్ ఇన్ అనదర్ కంట్రీ.
0: ఒక్క కాలంలో ఉన్నాడు మరొక కాలంలో లేడు అని చెప్పడానికి వీలు కాదు.
1: ఇట్ ఈస్ రాంగ్ టు సే దట్ గాడ్ డ్వెల్స్ ఇన్ వన్ టైమ్ అండ్ నాట్ అట్ అనదర్ టైమ్.
0: ఒక వస్తువునందు ఉన్నాడు మరొక వస్తువునందు లేడు అని చెప్పుటకు సాధ్యం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు సే గాడ్ డ్వెల్స్ ఇన్ వన్ ఆబ్జెక్ట్ అండ్ వన్ థింగ్ అండ్ నాట్ ఇన్ అనదర్ థింగ్.
0: కనుక దేశ కాల వస్తువుల పరిచ్ఛేదం లేనివాడు.
1: దేర్ ఫోర్ హీ ఈస్ వన్ హూ ట్రాన్సెండ్స్ ద టైమ్ ది కంట్రీ అండ్ ది.
0: భగవంతుడు అనగా జ్ఞాపక శక్తి కలవాడు అని అర్థం.
1: గాడ్ రెఫర్స్ టు ది పవర్ ఆఫ్ పర్వేజివ్నెస్. ఆల్ పర్వేజివ్ హీస్.
0: వ్యాపక శక్తి కలిగినటువంటి ఒక భగవంతుడు ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడని ఎట్లా చెప్పగలం?
1: God who is all pervasive, how can you describe he is here and not there?
0: సర్వత్రా ఉంటున్నాడు.
1: He is found everywhere.
0: కనుక దీనికి ఏ మాత్రం కూడాను అవకాశం లేదు.
1: Therefore it is wrong to say that he
0: సర్వత్రా ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనం సుస్పష్టంగా చెప్పవచ్చు.
1: It is possible to clearly declare that God dwells everywhere.
0: ఇంకా కాలము లోపల ఒక కాలంలో ఉన్నాడు మరొక కాలంలో లేడని చెప్పడానికి వీలు కాదు.
1: విత్ రెఫరెన్స్ టు టైమ్ ఫ్రేమ్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు సే
0: ఆది మధ్య అంతములు ఎందుకు ఉండినటువంటి ఒక భగవంతుడికి ఈ కాలం అనేటువంటిది ఎక్కడ కట్టుబడుతుంది?
1: వెన్ గాడ్ డ్వెల్స్ ఇన్ ది బిగినింగ్ అండ్ ఇన్ ది మిడిల్ అండ్ ఇన్ ది ఎండ్ హౌ కెన్
0: ఆది మధ్యాంతరహితుడు అన్నాడు.
1: హీస్ ద వన్ హూ ఈస్ ఫౌండ్ ఇన్ బిగినింగ్ అండ్ ఎండ్ అండ్ బియాండ్ దట్.
0: ఇంకా ఏకాత్మ స్వరూపుడు అనేటువంటి దీంట్లో ఉన్నప్పుడు ఏ వస్తువునందు ఉన్నాడు ఏ వస్తువునందు లేడని చెప్పగలం?
1: వెన్ హీస్ డిస్క్రైబ్డ్ అస్ టు బి ఫౌండ్ ఎవ్రీవేర్ హౌ కెన్ యూ జస్ట్ సే దట్ హీ ఎగ్జిస్ట్ ఇన్ వన్ ఆబ్జెక్ట్.
0: కనుకనే భగవంతునికి సర్వాత్మకుడు అన్నారు.
1: దట్ ఈస్ వై గాడ్ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ సర్వాత్మ.
0: ఒక్కొక్క పదమును కూడాను ఒక్కొక్క విశిష్టమైనటువంటి అర్థములు చేరి ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ సిగ్నిఫికెంట్ మీనింగ్స్ అసోసియేటెడ్ విత్ ఎవ్రీ వర్డ్ దట్ ఈస్
0: పదములను కానీ దాని అర్థములు కానీ మనం ఏమాత్రము గుర్తించుకుంటకు ప్రయత్నించడం లేదు.
1: We are not caring to recognize the words and their meaning.
0: సకల శాస్త్రములన్నీ కూడాను సర్వేశ్వరత్వాన్ని సమస్తత్వంగా ప్రకటిస్తూ వచ్చింది.
1: All the scriptures have declared God as found everywhere.
0: దేవుడనగా వ్యక్తి స్వరూపుడు కాదు.
1: He cannot be identified with a particular individual.
0: సమస్తాత్మకుడు.
1: He exists in collectivity, totality.
0: సర్వత్రా ఉండినటువంటి ఒక ఆత్మతత్వం ఒక్కటే.
1: The principle of Atma found everywhere is the same.
0: అట్టి ఆత్మనే లోకాన్ని ఉద్ధరించే నిమిత్తము ధర్మాన్ని నిలబెట్టే నిమిత్తము ఒక్కొక్క ఆకారాన్ని ధరించి వస్తుంటారు.
1: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఇన్ ఆర్డర్ టు ఎస్టాబ్లిష్ ధర్మ రైచియస్నెస్ అండ్ ఇన్ ఆర్డర్ టు
0: ఇట్టి ఏకాత్మ భావాన్ని గుర్తించినటువంటి వారే గోపికలు.
1: గోపికాస్ హావ్ అండర్స్టుడ్ దిస్ ప్రిన్సిపల్.
0: ఇది చెట్టే, ఇది పుష్పమే, ఇది కేవలం తీగే, ఇది ఒక పొదనే అనేటువంటి భేదభావం తమ వారికి లేవు.
1: They never had any sense of differentiation. This is a tree.
0: అన్నింటి యందు భగవంతుడు కృష్ణుడు ఉన్నాడు.
1: They felt that Krishna, the Lord, is found in every object.
0: కృష్ణుడు లేనటువంటిది ఈ సృష్టిలో ఒక్కటి కూడాను లేదు.
1: There is nothing in the creation which does not have Krishna in it.
0: సృష్టి తృష్ణనే కృష్ణ తృష్ణ అన్నారు వాళ్ళు.
1: They said that the thirst for the creation is thirst for Krishna.
0: విశ్వమును విశ్వరూపంలో మీరు చూడకండి, విష్ణు రూపంలో చూడండి అన్నారు.
1: డూ నాట్ సీ ద వరల్డ్ యాజ్ వరల్డ్, సీ ద వరల్డ్ యాజ్ ది వెరీ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద లార్డ్.
0: అన్నింటి భగవతాత్మగా మనం భావించినప్పుడు ఎంతటి ఆనందం అనిపిస్తారో అది అప్పుడే తెలుస్తుంది.
1: ఇఫ్ యూ కెన్ కన్సిడర్ ఎవ్రీథింగ్ యాజ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ది లార్డ్, వాట్ గ్రేట్ డిలైట్ అండ్ జాయ్.
0: కేవలం గోపికలంతా మూర్ఖులని, అజ్ఞానులని, కేవలం భ్రమలో మునిగినటువంటి వారని అనేక మంది అనేక రీతిలుగా కూడాను వారిని తూలనాడుతారు.
1: Quite a few people criticize Gopikas as ignorant ones, the foolish ones, the ones who are not having intelligence.
0: Chala porapatu.
1: This is a very great mistake.
0: Vari yokka hrudayalu nirmalamainavi, nishkalamainavi, nishwarthamainavi, prema pooritamainavi.
1: Their hearts are pure, selfless and full of love.
0: Loka prema pucchukunedi kani ichchukunedi kadu.
1: The worldly love believes in getting and not in giving.
0: పరమాత్మ ప్రేమ ఇచ్చుకునేది కానీ పుచ్చుకునేది కాదు.
1: The love of the Lord believes in giving and not getting.
0: ఇది లౌకిక ప్రేమకు పారమార్థిక ప్రేమకు ఉండినటువంటి వ్యత్యాసం.
1: This is the basic difference between

0: ఓన్లీ లవ్ అండ్ డివైన్ లవ్.
1: కనుక ఇట్టి ప్రేమ చేతనే ఆ గోపికలు దివ్యత్వాన్ని పొందగలుగుతూ వచ్చారు.
0: ది గోపికాస్ వర్ ఏబుల్ టు అటైన్ డివినిటీ ఓన్లీ త్రూ దిస్ కైండ్ ఆఫ్ లవ్.
1: ఆ యొక్క తత్వాన్ని ప్రతి మానవుడు చక్కగా అర్థం చేసుకున్నప్పుడే ఇది సరైనటువంటి యొక్క జీవితం సార్థకమవుతుంది.
0: ఓన్లీ వెన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ అండర్స్టాండ్ ది సీక్రెట్నెస్ ఆఫ్ దిస్ లవ్ ఆఫ్ గోపికాస్ హిస్ లైఫ్ గెట్స్ శాంక్టిఫైడ్.
1: కృష్ణ ఆదము అనగా నాదము, కృష్ణ వాణి, కృష్ణుడు ప్రత్యేకం కాదు వారికి.
0: ఫర్ దెమ్ ద స్వీట్ మ్యూజిక్ ఆఫ్ కృష్ణ, ద వర్డ్ ఆఫ్ కృష్ణ,
1: జీవో దేవ సనాతన. మన యొక్క దేహము ఒక దేవాలయము.
0: అవర్ ఫిజికల్ బాడీ ఈజ్ ఎ టెంపుల్ ఆఫ్ గాడ్.
1: ఎప్పుడు అది దేవాలయం అవుతుంది?
0: వెన్ డూ యూ కన్సిడర్ దట్ యాజ్ టెంపుల్?
1: దైవ చింతన మన హృదయం నుంచి చేసినప్పుడు మాత్రమే దేహం దేవాలయం అవుతుంది.
0: అవర్ బాడీ బికమ్స్ టెంపుల్ ఓన్లీ వెన్ యూ కాంటెంప్లేట్ ఆన్ గాడ్.
1: ఆ చింతన లేకపోతే అది దేవాలయం కాదు, భవనం అయిపోతుంది.
0: ఇఫ్ యూ డోంట్ కాంటెంప్లేట్ ఆన్ గాడ్, ఇట్ ఈస్ ఓన్లీ ఎ హౌస్.
1: కొన్ని దినములకు ఈ భవనం కూడా వనంగా మారిపోతుంది.
0: ఆఫ్టర్ ఎ ఫ్యూ డేస్ ఈవెన్ దిస్ హౌస్ బికమ్స్ ఎ ఫారెస్ట్.
1: కనుక ఏ ఒక్క విషయం నందు కూడాను ఎక్కడో మనం దేవాలయంకు పోనక్కర్లేదు. భగవత్ నామం మన యొక్క నాలుగు పైన చరించినంత వరకు కూడాను మన యొక్క దేహం దేవాలయమే.
0: యాజ్ లాంగ్ యాజ్ వి మేక్ ది నేమ్ ఆఫ్ ద లార్డ్ డాన్స్ ఆన్ అవర్ టంగ్, అవర్ ఫిజికల్ బాడీ ఈజ్ ఆల్సో ఎ టెంపుల్ ఆఫ్ గాడ్.
1: భగవద్గీత మన ఇంటి ఎందు ఉంటున్నదంటే భగవంతుడు మన ఇంటి ఎందే ఉన్నాడు అనేటువంటి విశ్వాసాన్ని పెంచుకోవాలి.
0: ఇఫ్ వీ కెన్ థింక్ ఆఫ్ ద లార్డ్ ఇన్ అవర్ ఓన్ హార్ట్, వీ షుడ్ ఫీల్ దట్ అవర్ ఓన్ హౌస్ ఈజ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
1: కనుకనే మనం దేవాలయం అనేటువంటి దానిని సార్థకం గావించుకోవాలి.
0: వీ షుడ్ రియలీ శాంక్టిఫై ది డిస్క్రిప్షన్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ ఎస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
1: దేవుడు ఉన్నటువంటి దేవాలయం ఎంత పవిత్రంగా మనం ఉపయోగించుకోవాలి.
0: A temple where God dwells, how sacred it should be, how nicely we should
1: use. విధముగా పవిత్రము గావించుకున్నటువంటి వారే గోపికలు.
0: Gopikas were those who sanctified their physical bodies.
1: వారికి ధన కనక వస్తు వాహనాదుల పైన ఏమాత్రం కూడా వ్యామోహం లేదు.
0: They never had any love for the
1: వారికి వారికి సర్వస్వము భగవంతుడే.
0: For them everything consisted only of God.
1: మాతాచ పితాత్వమేవ త్వమేవ బంధుశ్చ సకస్త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ అనేటువంటి ప్రార్థనలో మునిగినటువంటి వారు.
0: దే ఆర్ ఫుల్ ఆఫ్ ది ప్రేయర్ దట్ ఓ గాడ్ యు ఆర్ ది మదర్, యు ఆర్ ది ఫాదర్, యు ఆర్ ది ఫ్రెండ్, యు ఆర్ ఎవ్రీథింగ్.
1: వ్యత్యాసమే లేదు.
0: ఫర్ దెమ్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్ బిట్వీన్ వన్ అండ్ ది అదర్.
1: కేవలము కృష్ణ ప్రేమలో మత్తులై ఉన్మత్తులై కేవలం తన్మయత్తంగా మారిపోయినటువంటి వారు.
0: దే ఆర్ ఎక్స్టటిక్, ఆల్మోస్ట్ మ్యాడ్ ఇన్ ద లవ్ ఆఫ్ లార్డ్ కృష్ణ.
1: లేకపోతే కృష్ణుని యొక్క వేణుగానం విన్నంత మాత్రమే అర్ధరాత్రి వేళలో అందరూ బృందావనంలో ప్రవేశించారు.
0: ఇఫ్ ఓన్లీ ఇట్ వాజ్ నాట్ సో, హౌ వుడ్ దే హావ్ ఎంటర్డ్ బృందావన్ ది మోమెంట్ దే హర్డ్ ద స్వీట్ మ్యూజిక్ ఆఫ్ ది ఫ్లూట్ ఆఫ్ కృష్ణ.
1: భగవంతుడు సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి అని తెలుసుకున్నప్పటికీ ఏకస్వరూపాన్ని మాత్రమే వారు ఆరాధన చేస్తూ వచ్చారు.
0: ఆల్దో దే న్యూ దట్ గాడ్ ఈజ్ ఆల్ పర్వేసివ్, దే ఆల్వేస్ వర్షిప్డ్ వన్.
1: కొంతమంది ఏకం నామమును మాత్రమే ఉచ్చరిస్తూ వచ్చారు.
0: సమ్ పీపుల్ ఓన్లీ యాక్సెప్ట్ ఓన్లీ వన్ నేమ్ యాజ్ సచ్ యాజ్ దేర్.
1: మీరా కూడాను కృష్ణుడు సర్వవ్యాపకుడు అని తెలుసును.
0: Even Meera knew that Krishna was found anywhere and
1: everywhere. Sarvaswarupudani kudanu telusunu.
0: He is found in all forms.
1: Kani Giridhara Gopala antene anuku chala trupti.
0: But she got real delight only when she addressed him as Giridhara Gopala.
1: Sakkubai kudanu Krishna sarvavyapakudani telusu.
0: Sakkubai also knew Krishna as
1: Sarvaswarupudani telusunu.
0: And she also knew that he dwells
1: in all forms. Kani anuku ranga panduranga antene anuku trupti.
0: She would be happy only when she calls Ranga and Panduranga.
1: Uddhavudu kudanu vachi Yashodaku aneka vidhamulaga kudanu Krishnuni varnistuntadu.
0: Uddhava also used to describe Krishna in different ways to Yashoda.
1: Yashoda kudanu okkate aamiku naamam chaala ishtam.
0: But for Yashoda there was only one name.
1: Vrindavan Vihari ekkada poyina naaku avasaram ledu, nenu pattinchukonu.
0: I am not bothered where Vrindavan Vihari goes.
1: Naa Gopaludu baagunnada. గోపాల గోపాల గోపాల, ఆ గోపాల అనేటువంటి పేరే ఆమెకు చాలా మధురమైనటువంటిది.
0: దిస్ నేమ్ గోపాల వాజ్ వెరీ స్వీట్ ఫర్ యశోద. హౌ ఇస్ మై గోపాల, ఈజీ ఓకే.
1: అదే విధంగానే గోపికలకంతకు భగవంతుడు సర్వత్రుడు సర్వంతర్యామి అనేటువంటి యొక్క విశ్వాసం ఉండినప్పటికీ తమ కృష్ణ స్వరూపాన్ని మాత్రమే ఆ మృదుమధురమైనటువంటి యొక్క వేణుగానమును వినేటువంటి ఆశ మాత్రమే వారికి హృదయం నిండుకు ఉండేటువంటిది.
0: ఆల్దో గోపికాస్ న్యూ దట్ కృష్ణ ఈజ్ ఆల్ పర్వేసివ్, బట్ దే వర్ అటాచ్డ్ టు స్వీట్లీ టు దట్ నేమ్ ఆఫ్ కృష్ణ అండ్ దట్
1: బృందావనంలో ప్రవేశించారు.
0: దే ఎంటర్డ్ బృందావన్.
1: పిచ్చి పిచ్చిగా తిరుగుతున్నారు.
0: దేవర్ గోయింగ్ యాజ్ ఇఫ్ దేవర్ అబ్సల్యూట్లీ నాట్ బాడీ కాన్షియస్.
1: పొదల దగ్గరికి వెళ్ళాడు.
0: దే వెంట్ టు సర్టన్ గ్రోవ్స్.
1: అడుగుతున్నారు పొదలను.
0: దేవర్ ఆస్కింగ్ దెమ్.
1: నల్లని వాడు.
0: హీఈస్ ఎ బ్లాక్ వన్.
1: పద్మ నయనమ్ముల వాడు.
0: లోటస్ ఐడ్ వన్.
1: కృపారసంబుపై చల్లెడి వాడు.
0: హీఈస్ ద వన్ హూ షవర్స్ ద
1: మౌళి రసిప్పిత పించము వాడు.
0: హీఈస్ ద వన్ హూ వాస్ హావింగ్
1: నవ్వు రాజుల్లెడి మోమువాడు.
0: ఫేస్ ఫుల్ ఆఫ్ స్మైల్ స్వీట్ స్మైల్.
1: మా ఉల్లబు దోచుకుని వచ్చే.
0: హీ హాస్ స్టోలన్ మై హార్ట్.
1: ఓ మల్లియలారా.
0: ఓ క్రీపర్స్.
1: మీ పొదల చాటున లేడు కదమ్మ చెప్పరే.
0: He is not hiding himself behind you. Please let us know.
1: ఇక్కడ ఏమైనా దాక్కున్నాడా చెప్పండి చెప్పండి చెప్పండి.
0: Please let us know.
1: మొక్కలు మాట్లాడతాయా? వృక్షములు మాట్లాడతాయా? వారికి ఆ మాత్రం విచార శక్తి లేదు. వారి విశ్వాస శక్తి అధికంగా ఉంటుండాలి.
0: They were filled with faith. They were not at all bothered about the head and thinking.
1: ఎక్కడ విచారణ శక్తి ఈ డిస్క్రిమినేషన్ పవర్ ఉంటుంటుందో అక్కడ కాలి నుంచి తల వరకు డౌట్స్.
0: Where one goes on thinking and thinking in the name of discrimination power, he is chased by doubts.
1: Poorna vishwasame variki.
0: They had full faith.
1: Ade poornamadam poornamidam poornaatmunamudachyate. Ee poornatvamlo undinatundi variki ee asampoornamainatundi variki em artham avutundi?
0: When they are saturated with fullness, how can they understand incomplete things or anything that is worldly?
1: Kadukane krishna tattvam anetundi చక్కగా అర్థం చేసుకున్నటువంటి వారు ఒక్క గోపికలు మాత్రమే.
0: ఇట్ వాజ్ ఓన్లీ ద గోపికాస్ హూ హ్యాడ్ అండర్స్టూడ్ థరలీ ది ప్రిన్సిపల్ ఆఫ్ కృష్ణ.
1: అయితే కృష్ణుడు ఎట్టివాడు?
0: బట్ దెన్ హూ ఇస్ కృష్ణ? వాట్ ఈస్ హిస్ నేచర్?
1: ఇతను అందరితో ఉండినప్పటికీ,
0: హీ వాస్ ఫౌండ్ విత్
1: అందరితో ఆడుతూ పాడుతూ ఆనందంగా ఉండినప్పటికీ,
0: హీ వాస్ ఫుల్ ఆఫ్ జాయ్ ప్లేయింగ్ విత్ ఎవ్రీ వన్.
1: దేన్ని తనలో చేర్చుకునేవాడు కాదు.
0: హీ నెవర్ అలౌడ్ ఎనీథింగ్ టు గెట్ ఇన్ టు హిమ్.
1: దేనికి తాను అంటనటువంటి వాడు?
0: He is not touched by anything.
1: Nitya truptudu.
0: He is always contented. He doesn't have any desire whatsoever.
1: Nirgunudu.
0: He doesn't have any quality.
1: Nirahankari.
0: He does not have any ego at all.
1: Makutamulli dharinchinatuvanti okka madhavudu atane maharaju.
0: He is the one who is real emperor.
1: Enni rajyamulu jayinchinappatikini okka rajyamaina taanu palinchaledu.
0: He conquered a number of kingdoms.
1: ఇతరులకు రాజ్యమును కట్టే తాను ఆనందంగా జీవిస్తూ ఉండేటువంటి వాడు.
0: హీ హ్యాండెడ్ ఓవర్ ది కింగ్డమ్స్ టు సమ్ అదర్ కింగ్స్.
1: ఎట్టి వాంఛలు కూడాను అతయంది లేదు.
0: హీ హ్యాడ్ నో డిజైర్ ఇన్ హిమ్ వాట్స్ ఎవర్.
1: అన్ని వాంఛలు కూడాను అన్యుల నిమిత్తమే.
0: ఆల్ ది డిజైర్స్ ఇన్ హిమ్ ఆర్ మెంట్ ఫర్ అదర్స్.
1: ఇట్టి నిర్గుణుడైనటువంటి చేతనే భగవత్స్వరూపాన్ని ధరిస్తూ వచ్చాయి.
0: యాజ్ కృష్ణ ఈజ్ వన్ హూ వాస్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ దీస్ క్వాలిటీస్, హీ బీ డిస్క్రైబ్డ్ యాజ్ భగవాన్.
1: గుణములు ఎందు కూడాను భగవంతుడు ఉన్నాడు, కానీ భగవంతుని యందు గుణములు లేవు.
0: గాడ్ కెన్ బి ఫౌండ్ ఇన్ క్వాలిటీస్ సత్వ రజతమో, బట్ దే ఆర్ నాట్ ఫౌండ్ ఇన్ హిమ్.
1: సూర్యుని నుండి ఏ విధంగా కిరణములు ఆవిర్భవిస్తున్నాయో,
0: జస్ట్ యాజ్ ది రేస్ ఎమర్జ్ ఫ్రమ్ సన్,
1: ఏ విధంగా కూడా భూమి నుండి వృక్షములు పుడుతున్నాయో,
0: జస్ట్ యాజ్ ది ట్రీస్ స్ప్రింగ్ ఫ్రమ్ ఆర్త్,
1: ఆ విధంగా కూడా హృదయం నుండి ప్రేమ అనేటువంటిది ఆవిర్భవిస్తుంటాయి.
0: ఇన్ ద సేమ్ వే లవ్ ఎమర్జెస్ ఫ్రమ్ ద హార్ట్.
1: కనుక ఈ హృదయం నుండి ఆవిర్భవించినటువంటి ప్రేమతత్వాన్ని మనం చక్కగా గుర్తించుకున్నప్పుడే,
0: ఇఫ్ వి హావ్ అండర్స్టూడ్ ది లవ్ విచ్ ఎమర్జెస్ ఫ్రమ్ గాడ్ ప్రాపర్లీ,
1: చక్కగా మనం అర్థం చేసుకోగలం.
0: దెన్ ఓన్లీ వి వుడ్ హావ్ అండర్స్టూడ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ వెల్ అండ్ క్లియర్లీ.
1: కనుక మనము నిస్వార్థమైనటువంటి ప్రేమను మనం ఆధారంగా చేసుకుని,
0: వి షుడ్ డెవలప్ లవ్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ సెల్ఫిష్నెస్,
1: ఈ యొక్క అధేయమైనటువంటి ఒక జగత్తునందు జీవించి,
0: we should live in the world which is the manifestation
1: of adhayamulu rendintini kudanu ekatvam gavinchetunti yokka pavitramaina margamlo mana praveshinchali.
0: We should take the path which reconciles these two things. One is the basis, the other is the manifested world.
1: Okati upadhana karanamu, rendavadi nimitta karanamu.
0: One is the upadhana karana, the other is nimitta karana.
1: Nimitta karanamu lokaliki sambandhinchinatundi.
0: This nimitta karana is the one which is associated with
1: upadana karanamu daivatvaniki sambandhinchinatundi.
0: The upadana karana is one associated with God.
1: Kanu ee jagat antayikunu nimitta upadana karanam cheta koodinatundi.
0: Therefore this world consists of these two causes. One is God, the other is the world.
1: Ee tumbler chudandi, vendi tumbler.
0: Take this tumbler as an example. Here is a silver tumbler.
1: Kani vendi anetundi upadana karana.
0: సిల్వర్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ద ఉపాధాన.
1: దీని టంబ్లర్గా చేసినటువంటి కంసకి నిమిత్త కారణం.
0: ది గోల్డ్ స్మిత్ హూ మేడ్ దిస్ టంబ్లర్ ఈజ్ ది ఉపాధాన కారణం.
1: కేవలము ఈ యొక్క సిల్వర్ ను, ఈ యొక్క వెండిని సృష్టించినటువంటి వాడు ఇంకొకటి కాదు, భగవంతుడే.
0: ఇట్ ఈస్ గాడ్ హూ హాస్ క్రియేటెడ్ ది సిల్వర్ ఇట్సెల్ఫ్.
1: దీనిని టంబ్లర్ గా సృష్టించినటువంటి వాడు మాత్రం ఈ లోకంలో ఉంటున్నాడు.
0: ది సిల్వర్ స్మిత్ ఈస్ ఫౌండ్ ఇన్ ది వరల్డ్ హూ హాస్ మేడ్ సిల్వర్ ఇన్ టు ది టంబ్లర్.
1: ఈనాడు టంబ్లర్ గా పెట్టుకోవచ్చును, రేపటి నువ్వు కప్పుగా మార్చుకోవచ్చును, మొన్నడు ప్లేట్ గా మార్చుకోవచ్చును.
0: టుడే ఇట్ మే బి ఇన్ ది ఫార్మ్ ఆఫ్ టంబ్లర్, ఇట్ కెన్ బి కన్వర్టెడ్ ఇన్ టు ఎ ప్లేట్.
1: ఈ టంబ్లర్ కప్పు ప్లేటు రూపనామములు మారినప్పటికీ వెండి వెండిగానే ఉంటుంది, అది ఊరి అదే ఉపాదాన కారణం.
0: ది ఫార్మ్స్ టంబ్లర్ కప్ అండ్ ప్లేట్ దే మే చేంజ్.
1: మార్పు చెందనటువంటి వాడు భగవంతుడు, మార్పు చెందేటువంటిది జగత్తు.
0: ద క్వింటెసెన్స్ ఆఫ్ ఆల్ దిస్ ఈస్ గాడ్ డస్ నాట్ అండర్గో ఎనీ చేంజ్ బట్ ది వరల్డ్ చేంజ్.
1: చలించే జగత్తునందు
0: ఇన్ ది చేంజింగ్ వరల్డ్
1: స్థిరత్వమైనటువంటి ఒక దైవత్వం ఉంటుంది.
0: ది స్టడీ ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్ ఈస్ ఫౌండ్.
1: ఈ రెండింటితోనే కూడినటువంటిది ఈ లోకం.
0: ది వరల్డ్ కన్సిస్ట్ ఆఫ్ దీస్ టూ ఎంటిటీస్.
1: నిత్యానుభవంలో అనేకంగా మీరు చూస్తున్నారు.
0: ఇన్ యువర్ డైలీ ఎక్స్పీరియన్స్,
1: బస్సులో కూర్చుంటే, కారులో కూర్చుంటే, పరిగెత్తిపోతుంటాం రోడ్డు పైన.
0: వెన్ యూ సిట్ ఇన్ ఎ కార్ ఆర్ ఎ బస్, ఇట్ మూవ్స్ ఆన్ ద రోడ్.
1: ఈ కారు కదులుతోంది కానీ రోడ్డు కదలటం లేదే.
0: ది కార్ ఈస్ మూవింగ్ బట్ ది రోడ్ ఈస్ స్టడీ.
1: రోడ్డు కూడా కదిలితే మనం ప్రమాదంకు గురి అయిపోతాం.
0: ఇఫ్ రోడ్ ఇట్ సెల్ఫ్ మూవ్స్ ఇట్ లీడ్స్ టు డేంజర్.
1: కనుక కదిలే కార్లు కదలనటువంటి రోడ్డు పైననే ప్రయాణం జరుపుతుండాలి.
0: ద మూవింగ్ కార్స్ విల్ హావ్ టు గో ఆన్ ఏ స్టడీ.
1: అదేవిధంగానే కదలనటువంటి యొక్క రోడ్డు ఇది కేవలం శాశ్వతమైనటువంటిది, స్థిరమైనటువంటిది.
0: దిస్ రోడ్ విచ్ ఈస్ స్టడీ,
1: ఇది ఉపాదాన కారణం.
0: దిస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ఉపాధాన.
1: కదిలేటువంటి కారు నిమిత్త కారణం.
0: ది మూవింగ్ కార్స్ మే బి కాల్డ్
1: కదిలే ఈ జగత్తుకంతా కూడాను కదలనటువంటి యొక్క దివ్యత్వం అనేటువంటిది ఉపాధాన కారణంగా ఉంటుండాలి.
0: ది ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్ విచ్ ఇస్ ది బేసిస్ ఆఫ్ ది ఎంటైర్ క్రియేషన్ దిస్ డస్ నాట్ చేంజ్. దిస్
1: ఎవరు అర్థం చేసుకోవటానికి కానీ విచారించడానికి కానీ ప్రయత్నించడం లేదు.
0: బట్ వీఆర్ నాట్ మేకింగ్ ఎనీ ఎఫర్ట్ టు అండర్స్టాండ్, టు ఎన్క్వైర్ ఇన్ టు దిస్ ట్రూత్స్.
1: నిజంగా ఇది ఎంత కదిలేటువంటి జగత్ అయినప్పటికి
0: దిస్ చేంజింగ్ వరల్డ్ నో డౌట్.
1: ఒక దివ్యత్వం అనేటువంటి దాన్ని చక్కగా మనం అర్థం చేసుకుని నేర్చుకుంటే ఈ చలనము మనం ఏమి చేస్తుంది?
0: వెల్ యూ ఓన్లీ వీ అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ క్లియర్లీ.
1: ఇది ఎన్ని కష్ట నష్టములు దుఃఖములతో కూడినప్పుడు అయినప్పటికి దీంతో మనం ఏమాత్రం కూడా భయపడనక్కర్లేదు.
0: వాట్ ఎవర్ బి ది డిఫికల్టీస్ ప్రాబ్లమ్స్ సారోస్ మే గెట్ విల్ నెవర్ బి షేక్ అని
1: చెప్పారు. మరే నీతి లోతును చూసి భయపడనక్కర్లేదు. ఈత నేర్చుకున్న వాడికి నీతి లోటు ఏమో భయం అవుతుంది.
0: దట్స్ వాట్ ఐ జస్ట్ సెడ్. ఎ పర్సన్ హూ నోస్ స్విమ్మింగ్ నీడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ ది డెప్త్ ఆఫ్ ది వాటర్.
1: ఈత నేర్చుకుంటే నీటి యొక్క లోతుతో మనం భయపడనక్కర్లేదు.
0: వై షుడ్ వి అఫ్రైడ్ ఆఫ్ ది డెప్త్ ఆఫ్ ది వాటర్ ఇఫ్ వి నో.
1: అదే విధంగా దైవ ప్రేమనే మనం సంపాదించుకుంటే
0: ఇఫ్ వి ఓన్లీ
1: ఈ విషయమునందు కలిగేటువంటి యొక్క వికారములకు మనం భయపడనక్కర్లేదే.
0: We need not be afraid of the problems of the world if only we have love for God.
1: కనుకనే గోపికలు అట్టి ప్రేమను సాధించినటువంటి వారు.
0: Gopikas were such who had attained this love for God.
1: దైవత్వం సర్వత్రా కూడాను ప్రేమ స్వరూపుడే.
0: God is exists in the form of love everywhere.
1: సమయ సందర్భానుసారంగా కొంచెం మారినట్టు కనిపిస్తుంటది కానీ
0: you may get the impression that he is changing.
1: అది భగవంతుని యొక్క మార్పులు కాదు.
0: Those are not changes in God.
1: భక్తుల్లో ఉండేటువంటి మార్పులే ప్రతిబింబంగా వారికి ప్రతిబింబిస్తుంటాయి.
0: ఇట్ ఇస్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ చేంజింగ్ ఫీలింగ్స్ ఇన్ ద డివోటీస్ విచ్ ఆర్ రిఫ్లెక్టెడ్ ఇన్ హిమ్.
1: గిల్టీ కాన్షియస్ అంటారు.
0: దిస్ మే బి డిస్క్రైబ్డ్ యాస్ గిల్టీ కాన్షియన్స్.
1: తమ దోషములే భగవంతుని యొక్క దీనిపైన ఇమిడ్చి తానే తిరిగి వారు దర్శించడానికి ప్రయత్నిస్తుంటారు.
0: హీ సూపర్ ఇంపోజెస్ ది గిల్ట్స్ అండ్ ది డిఫెక్ట్స్ ఆన్ గాడ్ and things that God is changing.
1: Yetti doshamulu kuda undadaniki veelledu.
0: There cannot be any defect in God.
1: Dosha rahitudu.
0: God is absolutely
1: pure. Anduvalle nirdosho nirmamo nataha annaru.
0: That is why he has been described as the one who is free from all faults.
1: Atane purushudu
0: and pure. And he is
1: sadosho chanchalo vaduhu ade prakruti.
0: This prakruti or nature may be compared to the one who is
1: ఇది దోషములతో కూడినటువంటిదే.
0: దేర్ ఆర్ డిఫెక్ట్స్ ఇన్ ఇట్.
1: చంచలమైనటువంటిదే.
0: ఇట్ ఈస్ వేవరింగ్.
1: కానీ దాని ఎందు కూడాను నిర్దోషమైనటువంటి నిశ్చలమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం సందర్శించాలి.
0: ఈవెన్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ డిఫెక్టివ్ నేచర్ అండ్ క్రియేషన్ You should see God who is free from all defects.
1: Prema swarupulara.
0: Embodiments of divine love.
1: Kevalam Krishna Janmadinamu, Rama Janmadinamu, ani matrame manamu, aanadu panduga, parvadinanga manam bhavistunnamu.
0: We should not consider the birthday of only Krishna or Rama as a festival day.
1: పర్వదినములు చేసుకోవటం చేత వచ్చినటువంటి ఫలితం ఏమాత్రం ఉండదు.
0: వాట్ ఈస్ ది ఫ్రూట్స్ ఆఫ్ సెలబ్రేటింగ్ సచ్ ఫెస్టివల్స్?
1: ఎవరిని భగవంతులను మనం విశ్వసిస్తున్నామో వారి వాక్యములను ఆచరించడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: వీ షుడ్ మేక్ ఎఫర్ట్స్ టు ప్రాక్టీస్ ద వర్డ్స్ ఆఫ్ దోస్ పీపుల్ హూ వీ కన్సిడర్ యాస్ గాడ్.
1: దీనిని మనం అభ్యాసంలో పెట్టకుండా
0: ఇఫ్ వీ డోంట్ ప్రాక్టీస్ ఇట్
1: ఎంతో భక్తి శ్రద్ధలతో మనం పూజించినప్పటికీ ప్రయోజనం లేదు.
0: ఇట్ ఈస్ నో యూజ్ వర్షిపింగ్ with all sorts of devotion.
1: ఇది కేవలం ప్రాకృతమైనటువంటి ఒక సత్కర్మలుగా మనం భావించవచ్చును.
0: ఆల్ సచ్ వర్షిప్ వుడ్ బికమ్ ఓన్లీ గుడ్ యాక్షన్.
1: మనం ఒక్కటి రెండైనా కూడా ఆచరణలో పెట్టడానికి పూనుకోవాలి.
0: వు షుడ్ ట్రై టు ప్రాక్టీస్ అట్లీస్ట్ వన్ ఆర్ టూ థింగ్స్.
1: అన్ని అవతారముల కంటే
0: ఆఫ్ ఆల్ ది టైప్స్
1: కృష్ణావతారం అనేటువంటిది చాలా ఆకర్షణీయమైనటువంటిది.
0: The incarnation of Krishna is most attractive.
1: అందువల్లే కృష్ణ అనేటువంటి పేరునికే ఉంటుండాలి దీని అంతరార్థము.
0: The meaning is embedded in the word Krishna itself.
1: కర్షతీతి కృష్ణః అన్నారు.
0: One meaning is కర్షతీతి కృష్ణః.
1: ఆకర్షించేటువంటిది కృష్ణత్వం.
0: The principle of Krishna is highly attractive.
1: కృషితీతి కృష్ణః అన్నారు.
0: Another version is కృషితీతి కృష్ణః.
1: కృషి అనగా సేద్యం చేయటం, భూమి పైన పంటను పండించటం.
0: కృషి రెఫర్స్ టు కల్టివేషన్ అండ్ రైజింగ్ క్రాప్స్.
1: ఇక్కడ హృదయం అనే క్షేత్రం లోపల దుర్గుణములు అనేటువంటి మొక్కలను తీసివేసి సద్గుణములు సదాచారం అనేటువంటి పంటను పండిస్తుంటాడట.
0: కృష్ణ ఈజ్ వన్ హూ రైజెస్ ది క్రాప్స్ ఆఫ్ గుడ్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ హార్ట్, రిమూవింగ్ ది వీడ్స్ ఆఫ్ బ్యాడ్ క్వాలిటీస్.
1: కర్షతీతి కృష్ణ అన్నారు.
0: దట్ ఈస్ వై హీ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ కర్షతీతి కృష్ణ.
1: మరీ కట్టకలపటికి కుష్టీతి కృష్ణ అన్నారు. అలాగే ఆనందమును అందించేటువంటి వాడు చాలా ఖుషిగా ఉన్నావే అంటే కుష్ అనేటువంటిది కృష్ణత్వం నుంచి వచ్చినటువంటిది.
0: ది వర్డ్ కుష్ మీన్స్ బ్లిస్ అండ్ దిస్ బ్లిస్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ కృష్ణ తత్వ, ది ప్రిన్సిపల్ ఆఫ్ కృష్ణ.
1: అనగా హృదయాన్ని సాగు చేసి మనకు దివ్యమైనటువంటి యొక్క ఆనందం అనేటువంటి పంటను అందించేటువంటి వాడు.
0: కృష్ణ ఈజ్ వన్ హూ గివ్స్ ద క్రాప్ ఆఫ్ బ్లిస్, కల్టివేటింగ్ ద ఫీల్డ్ ఆఫ్ అవర్ హార్ట్ అండ్ రిమూవింగ్ ఆల్ ది వీక్నెసెస్.
1: ఈ ఆకర్షించేటువంటి హృదయం కలిగినటువంటి వాడు కనుకనే అతనికి ఆత్మారాముడు అని కూడా పేరు.
0: హీ హాస్ ఆల్సో బీన్ కాల్డ్ ఆత్మారామ బికాస్ హీ హాస్ ఎ హార్ట్ విచ్ కెన్ అట్రాక్ట్ ఎవ్రీవన్.
1: ఆకర్షిస్తుండాలి ఈ ఆత్మ.
0: ఆత్మ అట్రాక్ట్స్ ఎవ్రీథింగ్.
1: ఆనందాన్ని అందిస్తుండాలి.
0: ఇట్ గివ్స్ బ్లిస్, ఆనంద.
1: ఈ మూడింటి యొక్క కారణం చేతనే కృష్ణ అనేటువంటి పేరు వచ్చింది.
0: ది వర్డ్ ది నేమ్ కృష్ణ హాస్ బీన్ గివెన్ ఆన్ అకౌంట్ ఆఫ్ దీస్ త్రీ రీజన్స్.
1: ఇక్కడ మరొకటి కూడా మనం యోచించాలి.
0: We have to think of one more aspect.
1: భగవద్గీత యందు ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవః మామక పాండవాశ్చైవ కిమ కురువత సంజయ అని ఒక శ్లోకం, ప్రథమ శ్లోకం.
0: ది ఫస్ట్ స్టాంజా ఇన్ భగవద్గీత ధర్మక్షేత్రే కురుక్షేత్రే.
1: ధర్మక్షేత్రే కురుక్షేత్రే, ధర్మక్షేత్రం అంటే ఏమిటి?
0: వాట్ డు యు మీన్ బై ధర్మక్షేత్ర?
1: ఎక్కడో ఒక ప్రదేశంలో ఉండేటువంటిది కాదది.
0: It is not a field found
1: somewhere. Our
0: physical body is dharma kshetra in the very first
1: place. Puttina samayam lopala nisvarthamai nischalamai nirahankaramai etti korikalu lekunda pavitramainatunte hrudayanga untuntadi.
0: When we are born, our heart is absolutely pure, doesn't have any desire whatsoever, does not have any selfishness at all.
1: Nirgunudai untadu.
0: He is free from all qualities in fact.
1: Atti manava jeevitamane dharma kshetranga polchukunnaru.
0: Such human life can be compared to dharma kshetra.
1: Idi perugutu perugutu aaharam marina koladi abhiruchulu abhiruchi aina koladi sahavasa doshamulu paashamulu antagattukunna koladi ivi marinta konni bandhanalu yerpadutu vastuntayi.
0: As this body goes on increasing, it takes food, associates itself with many things and develop all sorts of desires.
1: కొన్ని రాగద్వేషములు కూడా ఇందులో ప్రవేశిస్తాయి.
0: The likes and dislikes also
1: enter. అభిమానం అమకారములు అభివృద్ధి అవుతూ ఉంటాయి.
0: This I and minus.
1: అప్పుడే ఇది కురుక్షేత్రంగా మారిపోతుంది.
0: Then this body becomes కురుక్షేత్ర.
1: నేను నీవు అనేటువంటి భేదం ఏర్పడినప్పుడే ఇంకొకదానికోటి ప్రారంభమవుతాయి.
0: వెన్ యూ గెట్ దిస్ ఫీలింగ్ ఆఫ్ డ్యూయాలిటీ ఐ అండ్ యూ, దెన్ దేర్ విల్ బి డిఫరెన్సెస్ అండ్ ప్రాబ్లమ్స్.
1: పర అనేటువంటిది లేనంత వరకు కూడా అది ధర్మక్షేత్రం.
0: యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ ఫ్రీ ఫ్రమ్ మైన్ అండ్ థైన్,
1: అనేటువంటి ప్రారంభమయ్యేటప్పటికే కురుక్షేత్రంగా మారిపోతుంది.
0: వన్స్ యూ డెవలప్ ది ఫీలింగ్ ఆఫ్ మైన్ అండ్ థైన్, ఇట్ బికమ్స్ కురుక్షేత్రం.
1: కనుక ఈ ధర్మక్షేత్రంగా పుట్టి కురుక్షేత్రంగా మారినటువంటి దీనిలో నా మామక పాండవాశ్చైవ మమత్వము అనేటువంటి యొక్క నావారు పరిశుద్ధమైనటువంటి యొక్క సాత్వికమైనటువంటి గుణములు ఏం కిమ కురువత సంజయ, ఏం చేస్తున్నాయని ధృతరాష్ట్రుడు అడిగాడు.
0: ధృతరాష్ట్ర ఆస్క్డ్ ఇన్ దిస్ పర్టికులర్ ఫీల్డ్ విచ్ ఇస్ బోర్న్ యాజ్ ధర్మక్షేత్ర అండ్ విచ్ హాస్ బికమ్ కురుక్షేత్ర, దిస్ పర్టికులర్ ఫీలింగ్ ఆఫ్ మై.
1: ధృతరాష్ట్రుడు అనగా ఏమిటి?
0: హూ ఈజ్ ధృతరాష్ట్ర?
1: కేవలము దైవ ప్రేమ లేక ఆత్మజ్ఞానం లేక లౌకికమైనటువంటి యొక్క విషయవాసనతో మునిగినటువంటి వాడు ధృతరాష్ట్రుడు.
0: ధృతరాష్ట్ర ఈజ్ వన్ హూ డస్ నాట్ హ్యావ్ లవ్ ఫర్ గాడ్, హూ డస్ నాట్ హ్యావ్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ, అండ్ హూ ఈజ్ ఫుల్ ఆఫ్ ది వర్ల్డ్లీనెస్.
1: విషయవాసనలో మునిగినటువంటి వాడు ధృతరాష్ట్రుడు.
0: ద వన్ హూ హాస్ డ్రౌన్డ్ హింసెల్ఫ్ ఇన్ ది వర్ల్డ్లీనెస్.
1: మామక పాండవా చేవ, నావారు నావారు, నేను నావది అనేటువంటి అభిమానం పెంచుకున్నటువంటి వాడు.
0: ద వన్ హూ హాస్ డెవలప్డ్ I and my people, this kind of
1: ఇంతే కాదు, దుష్టులు దుర్మార్గులైనటువంటి యొక్క కుమారుడు ఏమి చేసినా గాని దానిని సమర్థించుకుని వారిని సై అని అనిపించేటువంటి వాడు ధృతరాష్ట్రుడు.
0: ధృతరాష్ట్ర ఈజ్ నాట్ మెర్లీ దాట్, హీఈస్ ద వన్ హూ గోస్ ఆన్ డిఫెండింగ్ అండ్ అప్రీషియేటింగ్ హిజ్ ఓన్ సన్స్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దర్ వీక్నెసెస్.
1: తమ కుమారులు గావించేటువంటి యొక్క అన్యాయ అక్రమ అనాచార అసత్యములంతా కూడా సమర్థించుకుంటూ వచ్చేటువంటి వాడు ధృతరాష్ట్రుడు.
0: ద వన్ హూ గోస్ ఆన్ డిఫెండింగ్ all the types of mistakes and evil things committed by his own
1: alanti tallitandrulu adhikam kavatam chetane ee yokka kauravulu chaala perigipothunnaru bhoomi paina.
0: In today's world the kaurava clan is growing because of this kind of approach towards their children.
1: Kaani atti ajnaniki prakalopala unnadu gnani
0: just by
1: sanjayudu alaga sarveendriyamulu kunu nigrahinchukunnatundi yokka mahagnani.
0: Just by the side of Dhritarashtra who is so ignorant is one.
1: Kima kurvata Sanjaya? Sanjaya nivu naaku cheppamannadu.
0: Sanjaya who has conquered all the senses.
1: Anaga gnani kalukane nivu naaku cheppadaniki adhikaram unnadi ani akkada artham.
0: As you are the wise one, you have got the authority to tell me.
1: Naaku kavalsinanta siri sampadalu untunnayi.
0: I've got all the
1: naaku kavalsinanta bhoga bhagyamulu untunnayi.
0: All the worldly possessions.
1: Kaani ee bhoga bhagyamulu siri sampadalu aanandanni andinchatam ledu.
0: But these worldly things, worldly possessions, wealth and such other things can never give you joy.
1: Okka indriya nigrahame aanandanni andistundi.
0: Joy you can get
1: okka daiva premane aanandanni andistundi.
0: Love of God alone can give you joy.
1: Deeniki Dhritarashtrude sarainatuvanti okka example.
0: For this Dhritarashtra is an outstanding example.
1: హంసతూలిక పాను పైన పవడించినప్పటికీ నిప్పుల పైన పవడించినట్టుగా ఉంటుండాలి అతనికి.
0: ధృతరాష్ట్ర హూ వాస్ ఎంజాయింగ్ ఆల్ ది కంఫర్ట్స్ ఇన్ లైఫ్ వాస్ ఫీలింగ్
1: ప్రేమ లేకపోవటమే.
0: ది రీజన్ ఈజ్ హీ డిడ్ నాట్
1: హ్యావ్ ప్రీతి లేకపోవటమే.
0: హీ డిడ్ నాట్ హ్యావ్ ఫియర్
1: దైవ ప్రీతి లేకపోవటమే.
0: నో లవ్ ఫర్ గాడ్,
1: దైవ ప్రీతి పాప ప్రీతి ఎక్కడ ఉంటుందో అక్కడ నిశ్చింతగా జీవితం జరుగుతుంది.
0: వేర్ దెర్ ఈస్ లవ్ ఫర్ గాడ్ అండ్ ఫియర్ ఆఫ్ సిన్, life will be full of joy and peace.
1: కనుకొని ధర్మ క్షేత్రమనే ఇటువంటిది ఎక్కడో ఒక ప్రత్యేకంలో ఉండేటువంటిది కాదు.
0: Therefore ధర్మ
1: మన దేహమే ధర్మ క్షేత్రము.
0: Our body itself is ధర్మ క్షేత్రము.
1: దోషరహితమైనటువంటి దేహమే ధర్మ క్షేత్రము.
0: Body free from defects and evil tendencies ధర్మ క్షేత్రము.
1: దోషములతో కూడినటువంటి దేహమే కురుక్షేత్రము.
0: Body full of defects is కురుక్షేత్ర.
1: అనగా ప్రవృత్తి లక్షణాలు నివృత్తి లక్షణాలు రెండూ కూడుకున్నాయి ఈ దేహంలో.
0: In this physical body are found the path of action.
1: ఈ రెండింటికి ఎప్పుడు కూడాను పోరాటం జరుగుతూనే ఉంటుంది.
0: There is always a tug of war between these two.
1: అందువల్లే ఈ ప్రవృత్తి లక్షణాలకు దూరం గావించుకుని నివృత్తి లక్షణానికి ఆత్మస్వరూపుడైన కృష్ణుడు సహాయం ఉంటున్నాడు.
0: కృష్ణ ఆల్వేస్ హెల్ప్స్ దోస్ పీపుల్ హూ ఫాలో ది పాత్ ఆఫ్ నివృత్తి.
1: విజ్ఞానులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ విజ్డమ్.
1: ఈనాడు భగవద్గీత యొక్క అంతరార్థాన్ని మనం చక్కగా గుర్తించాలనుకుంటే, కౌరవులకు పాండవులకు ఉండినటువంటి వ్యత్యాసాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలంటే,
0: If we want to really understand Bhagavad Gita and the difference between Kauravas and Pandavas
1: today,
0: we have to enter into this Mahabharata and analyze deeply.
1: పాండవులు ఏ చిన్న పని చేసినప్పటికీ కృష్ణుని ముందు పెట్టుకుని ప్రారంభిస్తున్నారు.
0: Whatever small work Pandavas undertook, they kept Krishna in front and undertook.
1: రాజసూయాగం చేయాలనుకుంటే కూడా కృష్ణుని ఆజ్ఞ కోసం కాచుకుని ఉన్నారు.
0: Even while conducting రాజసూయాగా, they kept Krishna beside them.
1: ఏ కార్యం కావించవలన ముందు కృష్ణుడు.
0: Whatever work they wanted to do, they gave first place to Krishna.
1: అందువలనే పాండవులకు విజయాన్ని సాధించుకోగలిగారు.
0: That is why Pandavas were victorious always.
1: కేవలం భౌతికమైనటువంటి సిరి సంపదలపైన తులతూగుచు అది ఏ మాకు ప్రధానము, అది ఏ మాకు నిత్యము సత్యమని విశ్వసించినటువంటి వారు కౌరవులు.
0: కౌరవాస్ వర్ దోస్ హు ఆల్వేస్ హ్యాడ్ ఫెయిత్ ఇన్ ది ఫిజికల్ వెల్త్ అండ్ పొజిషన్.
1: కృష్ణుని విశ్వసించారు.
0: They gave up Krishna.
1: విశ్వమును విశ్వసించారు.
0: They believed world.
1: సర్వనాశనము గావించుకున్నారు.
0: They were destroyed completely by that kind of mistake.
1: కనుకనే పాండవులకు కౌరవులకు ఉండినటువంటి వ్యత్యాసము, కృష్ణుని యొక్క సహాయతత్వము ఏ విధంగా ఉంటున్నదో ఈ మహాభారతం చక్కగా మనకు బోధిస్తుంది.
0: మహాభారత టీచర్స్ వెరీ క్లియర్లీ ద డిఫరెన్స్ బిట్వీన్ పాండవాస్ అండ్ కౌరవాస్ అండ్ ది చారిటీర్షిప్ ఆఫ్ కృష్ణ.
1: కనుకనే పాండవులంతా కూడాను గాడ్ ఫస్ట్ వరల్డ్ నెక్స్ట్ ఐ లాస్ట్ అనుకున్నారు వాళ్ళు.
0: పాండవాస్ బిలీవ్ గాడ్ ఫస్ట్ వరల్డ్ నెక్స్ట్ అండ్ ఐ హావ్ లాస్ట్.
1: కౌరవులు అట్లా కాదు, ఐ ఫస్ట్ వరల్డ్ నెక్స్ట్ లాస్ట్ గాడ్.
0: కౌరవాస్ బిలీవ్డ్ ఇన్ ద రివర్స్ ప్రాసెస్ ఆఫ్ ఐ ఫస్ట్ వరల్డ్ నెక్స్ట్ అండ్ గాడ్ లాస్ట్.
1: కనుక భగవంతుని ముందు ఉంచుకుని జీవితాన్ని సాగించుకున్నటువంటి వాళ్ళకి ఎప్పుడు కూడా విజయమే.
0: ఫర్ పీపుల్ హూ కీప్ గాడ్ ఫస్ట్ విల్ ఆల్వేస్ బి విక్టోరియస్.
1: ఇదే చెప్పాడు ధృతరాష్ట్రంతో సంజయుడు.
0: దిస్ ఇస్ వాట్ సంజయ టోల్డ్
1: ధృతరాష్ట్ర. యత్ర యోగీశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుగ్రహ తత్ర శ్రీ విజయ విభూతి ధ్రువానీతి మతిర్మమ. ఎక్కడ భగవంతుడైనటువంటి కృష్ణుడు, ఎక్కడ సంపూర్ణ విశ్వాసం కలిగినటువంటి యొక్క అర్జునుడు ఇరువురు ఉంటారో అక్కడ సంపూర్ణమైనటువంటి విజయం సాధించుకుంటారన్నాడు.
0: హీ సెడ్ వేర్ దేర్ ఇస్ డివైన్ కృష్ణ అకంపనీడ్ బై అర్జున హూ హ్యాడ్ ఫుల్ ఫెయిత్ ఇన్ కృష్ణ దేర్ విల్ బి ఆల్వేస్ విక్టరీ.
1: భగవంతునికి తగినటువంటి విశ్వాసం రెండు ఉండాలి. అక్కడ
0: there is a need for God and full faith in God.
1: భగవంతు ఉండి కూడాను భగవంతుని పైన విశ్వాసం లేకపోతే విజయాన్ని సాధించలేము.
0: There may be God. If there is no person who has faith in God,
1: విజయం భగవంతుని యొక్క ఆధీనంలో ఉండేటువంటిది.
0: Victory lies within the power of God.
1: కనుక భగవంతుని మనం స్వాధీనం చేసుకుంటే విజయం మన వెంటనే ఉంటుంటాది.
0: If we can have God himself with us, then
1: త్యాగరాజు కూడా చెప్పాడు, రామ నీ అనుగ్రహ బలం ఒక్కటి ఉంటుంటే నవగ్రహములు నా హస్తగతం అయిపోతాయన్నాడు.
0: త్యాగరాజ్ ఆల్సో సెడ్ రామ ఇఫ్ ఐ హ్యావ్ యువర్ గ్రేస్ ఐ హావ్ కంట్రోల్ ఓవర్ ఆల్ ది నైన్ ప్లానెట్స్.
1: అదే ఒక భగవత్ ప్రేమను మనం సాధించడమంటే సర్వం కులను మనం సాధించినటువంటి వారం అవుతాం.
0: ఇఫ్ యూ హావ్ సక్సీడెడ్ ఇన్ లవింగ్ గాడ్ వుడ్ హావ్ అచీవ్డ్ ఎవ్రీథింగ్.
1: సర్వత్రా ఉన్నది ఒక్కటే, అదే ప్రేమ.
0: దేర్ ఈస్ ఓన్లీ వన్ థింగ్ ఫౌండ్ ఎవ్రీవేర్ అండ్ దట్ ఇస్ లవ్ ఆఫ్ గాడ్.
1: అది ఆధారమైనటువంటి యొక్క ప్రేమను మనం సాధించుకోవడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
0: వీ షుడ్ మేక్ ఎఫర్ట్స్ టు అచీవ్ సచ్ గ్రేట్ సీక్రెట్ లవ్.
1: కృష్ణ జీవితం లోపల ప్రధానమైనటువంటి యొక్క ఉపదేశము ప్రేమతత్వమే, ప్రేమతత్వమే.
0: ద సెంట్రల్ మెసేజ్ ఆఫ్ కృష్ణ ఈజ్ లవ్, ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ అండ్ లవ్ అలోన్.
1: ఈ ప్రేమ లేకపోతే కేవలము కృష్ణతత్వం మనకు ఏమాత్రం అర్థం కాదు.
0: డివైడ్ ఆఫ్ లవ్ వీ కెన్ నెవర్ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కృష్ణ.
1: సర్వమును కూడా జోకానికి అందించినటువంటి వాడు ప్రేమతత్వమే.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ విచ్ కెన్ ఆఫర్ ఎవ్రీథింగ్ టు ద వరల్డ్.
1: తానే ప్రేమమయుడు,
0: హీఈస్ ఫుల్ ఆఫ్ లవ్.
1: ఇలాంటి ప్రేమ ద్వారానే ప్రేమను మనం చూడాలి.
0: ఇట్ ఈస్ పాసిబుల్ టు రీచ్ లవ్ ఓన్లీ త్రూ లవ్ అండ్ సీ లవ్ ఓన్లీ త్రూ.
1: ఈ ప్రేమ మహాకఠినమైనటువంటిది, అనగా గట్టిది అని.
0: దిస్ లవ్ ఈస్ వెరీ ఫోర్,
1: చాలా విలువైనటువంటిది,
0: ఎక్స్ట్రీమ్లీ ప్రెషియస్,
1: చాలా ప్రకాశవంతమైనటువంటిది,
0: స్ప్లెండరస్, రెస్ప్లెండెంట్.
1: ఇట్టి ప్రేమ అనేటువంటి వజ్రాన్ని మనం పొందాలంటే, ఈ ప్రేమ అనేటువంటి వజ్రాన్ని మనం సరైన రీతిగా మనం తీర్చిదిద్దుకోవాలంటే ప్రేమ అనే వజ్రంతోనే దీన్ని తీర్చిదిద్దుకోవాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు అటైన్ సచ్ స్ప్లెండరస్ డైమండ్ లైక్ లవ్, we can achieve it only through the love of diamond.
1: Cut చేసేటువంటి వాళ్ళ దగ్గర పోయి చూడండి మీరు ఈ డైమండ్ ను డైమండ్ తోనే కట్ చేస్తారు కానీ ఇంకొక కత్తితో చేయడానికి వీలు కాదు.
0: It is possible to cut diamond only with a diamond, with another diamond, not by any other means.
1: కనుక మన ప్రేమ అనేటువంటి దాంట్లో మాలిన్యం ఏమైనా ఉంటే ఆ ప్రేమ అనేటువంటి డైమండ్ తోనే మనం దీన్ని మాలిన్యం తీసుకోవాలి.
0: If you want to remove any defect in your love, only through love you can remove all defects.
1: ప్రేమ చేతనే ప్రేమను పొందడానికి వీలవుతుంది.
0: It is possible to attain love only through love.
1: ద్వేషం చేత ప్రేమను పొందడానికి ఏమాత్రం కూడా సాధ్యం కాదు.
0: It is impossible to attain love through hatred.
1: ద్వేషం చేత ద్వేషమే మనకు సంభవిస్తుంది.
0: We can get hatred only
1: అసూయ by చేత అసూయ మనకు అభివృద్ధి అవుతుంది.
0: త్రూ జలసీ వీ కెన్ రీచ్ ఓన్లీ
1: క్రోధము చేత క్రోధమే మనం పెంచుకుంటాం.
0: త్రూ యాంగర్ వీ కెన్ డెవలప్ ఓన్లీ యాంగర్.
1: ప్రేమ చేత ప్రేమనే మనం పెంచుకుంటాం.
0: త్రూ లవ్ వీ కెన్ డెవలప్ లవ్.
1: కనుక ఈ ప్రేమను పొందాలనుకుంటే ఏ అసూయనో ఏ ద్వేషమో ఏ క్రోధమో మనం ఆధారంగా తీసుకోకూడదు.
0: దేర్ఫోర్ ఇఫ్ యు వాంట్ టు అటైన్ లవ్ యు కెనాట్ బేస్ యువర్ సెల్ఫ్ ఆన్ యాంగర్ హేట్రెడ్ జలసీ అండ్ సచ్ అదర్ ఈవిల్.
1: ప్రకాశించేటువంటి చంద్రుని చూడాలంటే మనం ఏ టార్చ్ లైట్ ఏ అరికన్ లాంటర్న్ ఏ పెట్రోమాక్స్ లైట్ తీసుకుని పోతున్నాం.
0: If you want to see the shining moon, is there a need for a petromax light or any other light to see?
1: ఏవి మనకు అక్కర్లేదు.
0: There is absolutely
1: ఆ చంద్రుని యొక్క ప్రకాశం చేతనే చంద్రుని చూడొచ్చు.
0: You can see moon in the splendorous light spread by moon itself.
1: అదే విధంగానే కృష్ణుడు ప్రేమస్వరూపుడు కనుక అట్టి ప్రేమస్వరూపుణ్ణి ప్రేమ ద్వారానే పొందడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
0: To attain Krishna, who is the very embodiment of love, it is possible only through love to attain him.
1: Prema mudita manasikako.

तव पूर्वं कृतयुगे।

कलियुगे कलौ भक्तिर्गरीयसी। तव पूर्वं कृतयुगे त्रेतायां

0: கலவு பக்தி பிரேமஸ்வரூப்புல வித்யார்த்துலாரா
1: embodiments of love students
0: vidyarthiniyulara
1: boys and girls
0: manu yokka prabodhalu manasukamuku entano haayinistundi
1: the teachings of manu makes your mind very happy
0: kriteyuga dhyanamunu tretayuga yagnamu dwaparyoga archana kaliyuga namasmarana idi shashvatanga నిరంతరము నిండి ఉన్నవి అని బోధించాడు.
1: He taught that in Krita Yuga meditation was adopted. In Treta Yuga sacred rituals like yajñas were conducted. In Dwapara age it is archana or worship. While in the present Kali Yuga namasmarana or chanting the holy name of God is adopted.
0: ఆనాటి ఆహార విహారములు మరిన రహితమైనటువంటివి.
1: The food and habits were unpolluted in those days.
0: Anati manavuni yokka pravartana pavitramainatundi.
1: The behavior of mankind in those days were highly sacred.
0: Anati manavuni yokka charyalu satyavat charyalu.
1: In those days they indulged in truthful actions.
0: Manavattamulo unnatundi divyatvanni పవిత్రతను ఆనాటి మనువు గుర్తించి వర్తించి జగత్తునకు చాటుతూ వచ్చాడు.
1: మను హ్యాస్ రికగ్నైజ్డ్ ఎక్స్పీరియన్స్డ్ ద ఇమినెంట్ డివినిటీ ఇన్ హ్యుమానిటీ అండ్ ద శాంక్టిటీ బిహైండ్ ఇట్ అండ్ షేర్డ్ విత్ ఎవ్రీబడి.
0: అది ఏ భారతీయ సంస్కృతి.
1: దట్ ఈస్ ద కల్చర్ ఆఫ్ భారత్.
0: పాప భీతి లేని పామరత్వము పట్టి దైవ ప్రీతి లేని దాని బట్టి మానవత్వమనగే మానవులందున విశ్వశాంతి కిరి

0: There's no fear of sin due to ignorance. There's no love of God. With the result, the human values are totally gone. This is the reason for revolution in this world.
1: కృతయుగ ప్రజలు నిరంతరము కూడాను దైవారాధన యందు, దైవ చింతన యందు, దైవ ధ్యానమునందే నిమగ్నమై ఉండేటువంటి వారు.
0: People of Krutayuga spent all the time in thinking of God, in meditating on God.
1: కేవలం గంటలు, దినములు, నెలలు, సంవత్సరములు కాదు.
0: Not merely hours, days, months and years.
1: సర్వకాల సర్వావస్థలు ఎందు కూడాను ఆనాటి ప్రజలు దైవారాధనలే మూలాధారంగా తీసుకుని బ్రతుకుతుండేటువంటి వారు.
0: Instead, all the time, everywhere, under all circumstances, they spend thinking of God, meditating on God.
1: సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతనమని ప్రబోధించేటువంటి వాళ్ళు.
0: They also thought that one has to chant his glory every time.
1: ఆనాడు కుచితమైనటువంటి వాంఛలు, సంకుచితమైన భావాలు ఎక్కడ చూసినా ఉండేటువంటివి కాదు.
0: ఇన్ దోస్ డేస్ దేర్ వర్ నో మీన్ డిజైర్స్ నార్ నారో మైండెడ్నెస్.
1: పరిపూర్ణ హృదయులు,
0: దే హావ్ గాట్ ద
1: పవిత్ర భావములు,
0: సీక్రెట్ ఫీలింగ్స్,
1: నిండిన ఆనందము,
0: ఫుల్ బ్లిస్,
1: పండిన మనస్తో ఉండేటువంటి వారు.
0: అండ్ దే హావ్ గాట్ మెచ్యూర్డ్ మైండ్స్.
1: ఆనాటి ప్రజలకు ఎట్టి వాంఛలు లేవు.
0: పీపుల్ ఇన్ దోస్ డేస్ హ్యాడ్ నో డిజైర్స్.
1: ధాన్యం పుష్టిగా పండేటువంటిది.
0: దే హ్యాడ్ లాట్ ఆఫ్ గ్రెయిన్.
1: ధన కనక వస్తు వాహనాదులు అమితంగా ఉండేటువంటివి.
0: దే హ్యాడ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ గ్రెయిన్, కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్.
1: దాన్ని ఏమాత్రమో ఆశించేది వారు కాదు.
0: దే నెవర్ డిజైర్డ్ దెమ్, దే నెవర్ వాంటెడ్ దెమ్.
1: ఇట్టి వాంఛారహితులైనటువంటి యొక్క కృతజ్ఞ ప్రజలను ఈనాడు మనం స్మరించలేకపోతున్నాం.
0: We are not able to visualize the people of Krutayuga who are desireless.
1: Krutayuga ప్రజలు వారి యొక్క నడతలు, వారి యొక్క పవిత్ర భావములు ఎంతటి ఉన్నతమైనటువంటివో ఒక్కతూరి వెనుకకు తీర్చుచూచినా అది ఏ భారతీయ సంస్కృతి యొక్క ఫలితం.
0: If you go back into history and find out for yourself the conduct and the behavior and the sacred feelings of the people of Krutayi age, that reflects the culture of Bharat.
1: Anati prajalu anekatvamloni ekatvanni gurtinchi vartinchetivaru.
0: People in those days have recognized and conducted having known the unity in diversity.
1: Anati prajallo elanti asantrupti kani leka elanti asantrupti kani ఉండేటువంటిది కాదు.
0: ఇన్ దోస్ డేస్ పీపుల్ హ్యాడ్ నో ట్రేస్ ఆఫ్ డిస్సాటిస్ఫాక్షన్.
1: ఎప్పుడు చూసినా నిండిన మనసుతో ఉండేటువంటి వారు.
0: దే వర్ ఆల్వేస్ కంటెంటెడ్ అండ్ సాటిస్ఫాక్షన్.
1: పవిత్ర హృదయులు, పరిపూర్ణ భావులు.
0: దే హావ్ గాట్ మెచ్యూరిటీ ఆఫ్ మైండ్స్ అండ్ దే హావ్ ద టోటాలిటీ ఫుల్నెస్ ఇన్ దేర్ ఫీలింగ్స్.
1: వారికి అప్పటికి కాలం కూడాను చాలా కావాల్సిన కాలం వాళ్ళకి మిగిలేటువంటిది.
0: దే హ్యాడ్ ప్లెంటీ ఆఫ్ టైమ్ ఫర్ గుడ్ డీడ్స్.
1: ఈనాటి వలె తెల్లవారు లేచిన తక్షణమే బ్రేక్ఫాస్ట్, తర్వాత లంచ్, తర్వాత టీ, తర్వాత డిన్నర్, ఈ విధంగా వారు నిర్ణయాలు చేసుకునేటువంటి వారు కాదు.
0: దే హ్యావ్ నాట్ స్పెసిఫైడ్ ఫార్ థింగ్స్ లైక్ బ్రేక్ఫాస్ట్, లంచ్, టీ అండ్ డిన్నర్ లైక్ దాట్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ద డే.
1: ఈనాటి తిండ్ల యొక్క పేరు ఆనాడు ఏమాత్రము ఎరుగరు.
0: And these names were not known in those days.
1: Kevalam tellavaru lechina takshaname majjiga annam tineetunti varu.
0: The moment they get up in the early hours of the morning, they used to part a curd rice.
1: Tirigi ratri parunde vaadaku migileetunti.
0: They had plenty of time for good deeds.
1: Ee naati vale tellavaru lechina takshaname breakfast.

0: తిరిగి రాత్రి పరుండే సమయంలో మధ్య అన్నం భుజించేటువంటి వారు.
1: అండ్ వైల్ గోయింగ్ టు బెడ్ ఎట్ నైట్ దే ఈట్ కర్డ్ రైస్.
0: ఈనాటి వలె రకరకములైనటువంటి కూరగాయలు వండుకునేటువంటి వారు కాదు.
1: దే డిడ్ హావ్ సో మెనీ వెజిటబుల్స్ బాయిల్డ్ అండ్ కుక్డ్ యాజ్ ఆన్ టుడే.
0: కనుకనే వారి యొక్క ఆరోగ్యం కూడాను చాలా పుష్టిగా సంతృష్టిగా ఉండేటువంటిది.
1: అండ్ హెన్స్ దే వర్ వెరీ స్ట్రాంగ్ అండ్ హెల్దీ.
0: నిరంతరం కూడాను వారు దైవధ్యానం నందే మునిగి ఉండేటువంటి వారు.
1: దే స్పెంట్ ఆల్ ద టైమ్ ఇన్ మెడిటేషన్.
0: కానీ క్రమక్రమేణ కాలమార్పు చేత ఈ పవిత్రమైనటువంటి భావములు మరుగుపడుతూ వచ్చినవి.
1: విత్ ద పాసేజ్ ఆఫ్ టైమ్ ఆల్ ది సీక్రెట్ ఫీలింగ్స్ హావ్ బీన్ వాష్డ్ అవుట్.
0: తర్వాత త్రేతాయుగం ప్రారంభమైంది.
1: దేర్ కమెన్స్ ది త్రేతా ఏజ్.
0: త్రేత లోపల కొంచెం భక్తి సన్నగిల్లింది.
1: ఇట్ ఈస్ ద టైమ్ when devotion was on decline.
0: ఆ త్రేతాయుగం నుంచే రాజత్వం ప్రారంభమైంది.
1: దేర్ స్టార్టెడ్ ది పాలిటిక్స్ ఫ్రమ్ త్రేతా ఏజ్.
0: రాజులు ప్రారంభం కావటము, దానికి పరిపాలన జరగటము, ప్రజలు వీరికి అనుసరించి పోవటము, యథా రాజా తదా ప్రజ అని భావించుకుని మెలగటం, ఇలాంటి పరిస్థితి ఎందు పెరుగుతూ వచ్చింది.
1: ఇట్ వాజ్ త్రేతా ఏజ్ వేర్ యూ నోటీస్డ్ కింగ్స్ అండ్ కింగ్డమ్స్. దేర్ వాజ్ ఎ ఫీలింగ్ యాజ్ ఇస్ ద కింగ్ సో ఆర్ ద సబ్జెక్ట్స్.
0: అప్పటి నుంచి కేవలము నిరంతరము ధ్యానము చేయటము సన్నగిల్లింది.
1: దే హావ్ నాట్ స్పెంట్ అడిక్వేట్ టైమ్ ఇన్ మెడిటేషన్ సిన్స్ దెన్.
0: కొన్ని కాల నిర్ణయాన్ని పట్టుకుని వారు యజ్ఞయాగాదులు జరుపుతూ వచ్చారు.
1: హౌఎవర్ దే హావ్ గాట్ సర్టన్ స్పెసిఫిక్ డేట్స్ అండ్ టైమ్స్ టు పర్ఫార్మ్ సేక్రెడ్ రిచువల్స్.
0: యజ్ఞం అనగా భగవత్ అర్పితమైనటువంటి కర్మనే యజ్ఞము.
1: యజ్ఞ ఈజ్ అన్ యాక్ట్ ఆఫర్డ్ టు గాడ్.
0: స్వార్థరహితమైనటువంటి యొక్క త్యాగమే యజ్ఞము.
1: ఎ సెల్ఫ్లెస్ యాక్ట్ ఆఫ్ సర్వీస్ సాక్రిఫైస్ ఈజ్ యజ్ఞ.
0: అట్టి యజ్ఞయాగాదుల చేతనే వారు తరించుకుంటూ వచ్చారు.
1: దే వర్క్ ఫర్ ద లిబరేషన్ త్రూ ది సీక్రెట్ రిచువల్స్ సచ్ అస్ యజ్ఞ అండ్ యాగ.
0: ఇదే మా దైవత్వం అని భ్రమిస్తూ వచ్చారు.
1: దే థాట్ దట్ దిస్ ఇస్ ద డివైన్ పాత్.
0: బ్రహ్మతత్వం అని వరిస్తూ వచ్చారు.
1: దే వర్ ఆఫ్టర్ ద డివినిటీ.
0: వారు వరించినది, తరించినది, భ్రమించినది కేవలం దైవత్వం మాత్రమే.
1: వాట్ దే వాంటెడ్ వాట్ దే డిజైర్డ్ దట్ వాట్ దే స్ట్రగుల్ ఫర్ వాట్ దే ఎర్న్డ్ అండ్ ఫైండ్ ఇస్ ఓన్లీ ది డివినిటీ.
0: రాజసికం ప్రారంభమైపోతూ వచ్చింది.
1: బట్ హౌఎవర్ దే స్టార్టెడ్ ద రాయల్టీ ద రాయల్ ఫీలింగ్.
0: అప్పుడు కొన్ని రకములైనటువంటి మార్పులు సంభవించినాయి.
1: దట్ లెడ్ టు సర్టన్ చేంజెస్.
0: కాలం మారుకొనది.
1: యాజ్ టైమ్ పాస్ బై
0: చిత్ర విచిత్రములైనటువంటి యొక్క ప్రవర్తనలు అభివృద్ధి అవుతూ వచ్చాయి.
1: పెక్యూలియర్ టెండెన్సీస్ స్టార్టెడ్ క్రాపింగ్ అప్.
0: ద్వాపర యుగం వచ్చింది.
1: దెన్ డాన్ ద్వాపర ఏజ్.
0: ద్వాపరం లోపల ఈ యజ్ఞయాగాది క్రతువులు అనేటువంటివి సన్నగిల్లినాయి.
1: ఇన్ ద్వాపర ఏజ్ దేర్ వర్ నో మోర్ ఆఫ్ యజ్ఞ అండ్ యాగాస్.
0: క్రమక్రమేణ కేవలం అర్చనలు ప్రారంభమైనాయి.
1: గ్రాడ్యువల్లీ దే స్టార్టెడ్ వర్షిపింగ్ గాడ్. అర్చన
0: ఏదో కొన్ని సందర్భములు ఎందు దైవార్చన సల్పేది,
1: ఆన్ సర్టన్ దైవ
0: వ్రతములు చేసేది, దైవ గ్రంథములు చదివేది ఇత్యాది కాలం చేత పవిత్రం గావిస్తూ వచ్చారు.
1: దే స్పెండ్ ద టైమ్ ఇన్ ఎ సీక్రెట్ వే బై వర్షిపింగ్ గాడ్ బై వర్షిపింగ్ హిమ్ గోయింగ్ త్రూ సర్టన్ సీక్రెట్ టెక్స్ట్ యాజ్ వెల్.
0: క్రమక్రమేణ ఈ రాజుల యొక్క ప్రభావములు అధికమవుతూ వచ్చాయి.
1: The effect of the king and his administration was more and more day by day.
0: రాజులు, సామంతులు, ఇంకా రాజులు, జమీందారులు అందరూ కూడా పెరుగుతూ వచ్చారు.
1: Then there was a time when there were many, many kings and kingdoms and also the top people, zamindars, holding
0: vast land. And
1: then the yajnas and yagas were not performed.
0: అప్పుడు కలియుగం లోపల హరే నామ హరే నామ హరే నామ కేవలం కలౌ నాస్త్యేవ నాస్త్యేవ గతిర్నిజా. కలియుగం లోపల యజ్ఞయాగాదులు చేసేకి తగినటువంటి సమయం చిక్కటం లేదు.
1: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి వీ డు నాట్ హ్యావ్ టైమ్ టు పర్ఫార్మ్ యజ్ఞస్ అండ్ యాగాస్.
0: ధ్యానమునకు అవకాశం దొరకటం లేదు.
1: దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ మెడిటేషన్.
0: కనుకనే ఎప్పుడు ఎట్టి సమయం నందు కూడాను నామస్మరణ చాలా సులభమైందని భావిస్తూ వచ్చారు.
1: హౌఎవర్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఎవ్రీ డే వై వన్ కెన్ సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
0: ఈ విధంగా కేవలము ద్వాపర యుగంలో నామస్మరణ కూడా అభివృద్ధి అవుతూ వచ్చింది.
1: లైక్ దిస్ ది నామస్మరణ చాంటింగ్ గాడ్స్ నేమ్ హాస్ బీన్ వెరీ పాపులర్ అండ్ వైడ్ స్ప్రెడ్.
0: అయితే ఈ పవిత్రమైనటువంటి యొక్క నామస్మరణ ఎందు కూడాను
1: ఇన్ ది సీక్రెట్ యాక్ట్ ఆఫ్
0: ఒక పరిమితమైనటువంటి యొక్క కాలం నిర్ణయిస్తూ వచ్చారు.
1: ఏ లిమిటెడ్ టైం వాజ్ స్పెండ్.

0: పూర్వం పరిమితం అనేటువంటిదే లేదు.
1: దేర్ ఇస్ నో లిమిటేషన్స్ ఎర్లియర్.
0: ఆనాడు దినములు, వారములు, నెలలు, సంవత్సరములు కాకుండా ఈనాడు గంటలు, నిమిషాల కింద ప్రారంభమైంది.
1: The days, the weeks, months and years were spent in contemplation of God in those days, and today it is limited to certain period of time like minutes and hours.
0: దీనిని ప్రస్తరించుకొని భారతీయ సంస్కృతి ఎంతవరకు సన్నగిలిందో మీరు యోచించుకోవచ్చు.
1: Basing on this, you can judge for yourself how the culture of Bharat has been declined.
0: కేతాయుగమనందు రాముని పలికాడు, జననీ జన్మభూమిశ్చ స్వర్గాధిపతి గరియసి అన్నాడు.
1: In the age of Treta Rama declared,
0: తల్లి కంటే, పుట్టిన దేశం కంటే స్వర్గం ఎక్కడున్నది?
1: He declared that more than one's own mother and motherland, where else you find the heaven?
0: కన్న తల్లి, జన్మమిచ్చిన భూమి, ఇవి రెండు కూడాను స్వర్గమును కంటే మిన్న.
1: The physical mother and motherland are much more than the heaven.
0: ఈనాడు దేశాన్ని ఎవరు విశ్వసిస్తున్నారు?
1: Who has the spirit of nationality?
0: దేశాన్ని ఎవరు ఆరాధన సల్పుతున్నారు?
1: Who have got this patriotism?
0: ఎక్కడే గాని కనిపించడం లేదు.
1: నో వేర్.
0: దీనన్నిటికీ మూల కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ది రీజన్ బిహైండ్ దిస్?
0: దుర్గుణములతో కూడిన, దురాచారములతో కూడిన, దుష్టంగములతో కూడిన, దుర్బుద్ధులతో కూడినటువంటి రాజకీయం లేదు దీనికి మూల కారణం.
1: పాలిటిక్స్ ఫుల్ ఆఫ్ వికెట్ థాట్స్, మెనోవరింగ్, మ్యానిపులేషన్ అండ్ బ్యాడ్ థాట్స్ ఆర్ మెయిన్లీ రెస్పాన్సిబుల్.
0: ఈనాడు దేశం యొక్క అభిమానం ఎవరికి?
1: Patriotism, where is it noticed today?
0: Entha minda rajakeeya nayakulu leru ikkada.
1: There are lots and lots of politicians today.
0: Evaraina oka desham yokka gauravanni kaapaadtu vachara?
1: Is there anyone who will uphold the prestige of this country?
0: Kaapaadtam ledu.
1: No.
0: Tama swarthamu, tama saprayojanam kosam ane paatu padtu vastunnaru.
1: The politicians have been struggling hard for their selfishness and self interest.
0: Nijamga rajakeeya nayakulu anukunte tama sarvasvanni సంఘ శ్రేయస్సుకై అర్పితం గావించాలి.
1: ఇఫ్ ఈస్ ఎ ట్రూ పాలిటీషియన్ ఇన్ ది స్ట్రిక్ట్ సెన్స్ ఆఫ్ ద టర్మ్, హీ షుడ్ బి సెల్ఫ్లెస్ అండ్ బి ప్రిపేర్డ్ టు సాక్రిఫైస్ ఎవ్రీథింగ్.
0: కానీ అర్పితం అనేటువంటిది ఎక్కడ కూడా కనిపించడం లేదు.
1: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ సాక్రిఫైస్ ఎనీవేర్.
0: సంఘం యొక్క తత్వాన్ని, సంఘం యొక్క శక్తి సామర్థ్యములను తామే స్వీకరిస్తూ వచ్చారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ బెనిఫిటెడ్ that from the society, out of the society, the resources of the society.
0: Sangamulo adhikaramulu pondalanchipani prakulaadtu vacharu.
1: They are working for positions in society. Ee
0: adhikaramuloni gauravam maryadalanu kudanu taame pondalani visishtu vacharu.
1: They want to receive all the respect and esteem by enjoying the positions in the community.
0: Ee yokka rajakeeyam anukunte deshame lekapothe rajakeeyam ekkada?
1: When there is no country, how do you expect politics to
0: deshanni gauravinchinatunte vyakti రాజకీయాలు ఏ రీతిగా తాము ఏలగలడు?
1: ఇఫ్ యు డు నాట్ రెస్పెక్ట్ యువర్ ఓన్ కంట్రీ, హౌ కెన్ యూ బి ఎ పాలిటీషియన్?
0: దేశ సేవకుండే దేశ నాయకుడైనా,
1: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ ఆఫ్ సర్వీస్, ఇఫ్ యూ వర్ టు బి లీడర్,
0: సేవ చేయగలడు?
1: ఎ మ్యాన్ ఆఫ్ సర్వీస్, ఇఫ్ యూ వర్ టు బి లీడర్,
0: పదవి కాంతివాడు పరిశుద్ధ హృదయుడా?
1: ద మ్యాన్ ఆఫ్ పొజిషన్ కెన్ ఎవర్ బి
0: పదవి కాంతివాడు పరిశుద్ధ హృదయుడా?
1: దెన్ ఇన్ ఫ్యాక్ట్ does he possess this pure heart?
0: Bharatiya virustula,
1: listen to this truth, the son of Bharat.
0: Padavi kosam vanchistunnare kaani desham yokka samkshemam kosam ani evvaru kudunu aashinchatam ledu.
1: They want positions but not the progress of this country.
0: Ee vidhamainatundi swartha saprayojanam nimittamai ee yokka politics abhirudhi avutu vachinaye kaani
1: the politics have been increasing day by day because of positions and craving.
0: Bharatiya pavitramainatundi yokka culture సంస్కృతిని పూర్తి నిర్మూలం గావిస్తూ వచ్చారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ కిల్డ్ ద రూయిన్డ్ టోటలీ ది కల్చర్ ఆఫ్ భారత్.
0: చెప్పవచ్చు కోటి, చెయ్యరు ఒక్కటి.
1: థౌజండ్స్ థింగ్స్ మే బి డిక్లేర్డ్ బట్ దే డోంట్ డు వన్.
0: ప్రతి వ్యక్తి కూడాను భారతీయ సంస్కృతి, భారతీయ సంస్కృతి అని చెప్తున్నారు.
1: ఎవ్రీవన్ స్పీక్స్ ఆఫ్
0: ఆ సంస్కృతి అంటే ఏమిటో, వారు ఏమి సంస్కృతిని అనుభవిస్తున్నారో, ఏమి ఆశిస్తున్నారో ఎవరికి అర్థం కాదు.
1: బట్ దే డు నాట్ నో వెరీ మీనింగ్ ఆఫ్ కల్చర్, వాట్ దే ఎక్స్పీరియన్స్, వాట్ దే ప్రాపగేట్, దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్.
0: కనుకని దేశం యొక్క విశ్వాసాన్ని పూర్తి నిర్మూలన గావించి పార్టీ విశ్వాసాన్ని పెంచుకోవడం చేత వచ్చిన ఫలితం ఏమిటి?
1: దే డు నాట్ హ్యావ్ ఎన్ ఫెయిత్ ఇన్ దేర్ కంట్రీ బట్ దే హ్యావ్ ఫెయిత్ ఇన్ పాలిటిక్స్.
0: కనుక నేను మొన్న చెప్పాము 1+1=2 అవుతుంది.
1: భగవాన్ సెడ్ ది అదర్ డే 1 + 1 = 2.
0: 1 - 1 = 0 అవుతుంది.
1: 1 - 1 = 0.
0: కానీ ఈ ప్లస్ లు జీరోస్ రెండు పక్కకు నెట్టేసి వన్ పక్కలో ఒకటి పెట్టేస్తే 11 అవుతుంది.
1: బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ రిమూవ్ బోత్ ప్లస్ ఆర్ మైనస్. But if you keep one and another one side by side, it's 11. Well, that's how you can improve.
0: Plus vaddu, minus vaddu.
1: Let us not have plus or minus.
0: Nijamga desam yokka chemamu samasthi yokka chemamlone untundadi.
1: The welfare, the progress of the country depends upon the progress of the community.
0: Sarvaloka srishto sukhino bhavantu andaru kudana sukhanga undalani aashinchali.
1: We should pray for the advancement and happiness of the
0: rajakeeya lopala veer na vaadu vaadu veer vaadu.
1: But in politics they claim mine and thine.
0: కానీ ఈ విధమైనటువంటి భేదభావములు ఇది సంకుచితమైన భావములు.
1: Differences of this kind reflect narrow-mindedness.
0: అందరూ నా వారే అనేటువంటి ఒక ఏకత్వ భావాన్ని మనం వహించాలి.
1: In fact, you should have the feeling that all belong to me, all are mine.
0: సబుద్ధులు తీరటం చేతనే దేశం పతనమైపోతుంది.
1: Because of selfishness the country is ruining day by day.
0: కాబట్టి ఈ స్వార్థ బుద్ధిని ఏనాడు మనం నిర్మూలం గావించుకుందమో.
1: That day when we kill the selfishness, then there starts the advancement of this country. Today every man is full of selfishness, narrow-minded. And how can you expect one family of the universe? Bharat has 100 crores of population.
0: 100 కోట్ల మంది కూడా ఒకరికొకరు నావారనుకుంటే ఎంత ఆనందంగా ఉంటుంది.
1: If you have got the feeling of oneness towards the family, how blissful
0: it will be. You
1: can imagine how the country will
0: progress.
1: But mankind
0: today,
1: among politicians, the politicians today, they want to fragment the country into pieces.
0: ఈ విధంగా ముక్కలు ముక్కలు చేస్తే వాళ్ళ ఆశ ఏమిటి?
1: By dividing the country, what they want?
0: ఒక్కొక్కరు మినిస్టర్ గా అవ్వచ్చును.
1: Each one of them can become a minister.
0: ఏమిటి ఈ ministers?
1: What is this minister?
0: మినిట్ లో ఉండేటువంటి వాడు మినిస్టర్.
1: మినిస్టర్ ద వన్ హూ లివ్ ఫర్ ఎ మినిట్ ఇస్ మినిస్టర్. వెన్ హీ వుడ్ లీవ్ ద పొజిషన్.
0: ఇలాంటి ఆశలకు మనం పోకూడదు.
1: డోంట్ హావ్ సచ్ సిల్లీ డిజైర్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్
0: విద్యార్థినిలారా, ఈ పాలిటిక్స్ లో మీరు ఏమాత్రమో ప్రవేశించకండి.
1: డోంట్ గెట్ ఇన్ టు పాలిటిక్స్ అట్ ఎనీ టైమ్.
0: దేశ సేవ లోపల మీరు పాల్గొనండి.
1: సర్వ్ దిస్ కంట్రీ.
0: విశ్వ సంక్షేమాన్ని మీరు ఆశించండి.
1: ప్రే ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్.
0: కనుకనే ఈ విధంగా ఒకదానికోటి మోసం చేయకుండా ఒకదానికోటి భిన్నం కాకుండా ఐకమత్యంతో పెరగాలి.
1: డోంట్ బిట్రే దిస్ కంట్రీ, డోంట్ చీట్ దిస్ కంట్రీ, లివ్ ఇన్ యూనిటీ.
0: అది ఏ నిజమైనటువంటి మీ సేవ.
1: దట్ ఈస్ ద ట్రూ సర్వీస్.
0: అందరూ నా వారే, అందరూ నా బ్రదర్ నా సిస్టర్, నా బ్రదర్ నా సిస్టర్, ఈ విధంగా సిస్టర్స్ బ్రదర్స్ గా మనం పెరుగుతూ రావాలి.
1: వీ షుడ్ హ్యావ్ ద ఫీలింగ్ దట్ ఆల్ ఆర్ మై బ్రదర్స్, ఆల్ ఆర్ మై సిస్టర్, ఫీలింగ్ ద ఫ్రెటర్నిటీ.
0: కుటుంబంలో ఉండేటువంటి మానవులు ఏ విధంగా ఉంటుంటారో,
1: జస్ట్ యాజ్ వీ మింగిల్ ఇన్ ఎ ఫ్యామిలీ,
0: దానికంటే మించి కూడా మీరు ఉండాలి.
1: We should be much more than that.
0: ప్రాచీన సంస్కృతిని గురించి
1: వివేకానంద
0: చికాగోలో మాట్లాడుతూ,
1: వివేకానంద వాజ్ స్పీకింగ్ ఇన్ చికాగో,
0: ఫస్ట్ లోపల బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నాడు.
1: అడ్రస్ ది గ్యాదరింగ్ యాజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
0: అమెరికన్ ప్రజలంతా కూడా ఎంతో క్లాప్స్ వేశారు.
1: ది అమెరికన్ ఆడియన్స్ చీర్డ్ హిస్ టాక్.
0: అందరూ బ్రదర్స్ సిస్టర్స్ అంటే ఎంత ఆనందం వచ్చింది.
1: దే వర్ వెరీ బ్లిస్ఫుల్ బై లిసనింగ్ టు దిస్.
0: సంస్కృతిని ఎరుగినటువంటి వారు కూడా ఆనందించారు.
1: Those that have no idea of culture appreciated it.
0: ఈ నాటి భారతీయులైనటువంటి వారు కూడాను
1: భారతీయస్ టుడే
0: సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అని చెప్పడానికి కూడా సిగ్గుపడుతున్నారు.
1: We feel ashamed to address the audience as brothers and sisters.
0: విశ్వశాంతిని చేకూర్చి విధము నేర్చి,
1: in fact the technique to establish peace in the
0: సంకుచిత భావములనల్ల సమయ చేసి,
1: killing all the narrow feelings,
0: ఐకమత్యము సమజీవిత ఆమృతమును,
1: fostering the unity and cooperation,
0: ఇది పంచుటియే కాదే మానవత్వం.
1: This is the true human quality.
0: అందరికీ ఈ మానవత్వాన్ని మనం పంచాలి.
1: వీ హావ్ టు షేర్ ది హ్యూమన్ క్వాలిటీ.
0: ఈ మానవత్వం మనతోనే ఆరంభమైంది.
1: ద హ్యూమన్ వాల్యూ స్టార్టెడ్
0: మనం పుట్టిన తర్వాత వచ్చింది కాదు. ఇది
1: దే ఆర్ నాట్ ఎనీ వే దట్ హావ్ అపియర్డ్ ఇన్ బిట్వీన్.
0: మానవత్వము రెండు కూడాను ఈక్వల్ గా వచ్చింది.
1: ద హ్యూమన్ బీయింగ్ అండ్ ద హ్యూమన్ క్వాలిటీ హావ్ బీన్ బోర్న్ అట్ ద సేమ్ టైమ్.
0: అలాంటి దివ్య దివ్య జీవితాన్ని మనం ఈనాడు ఎట్లా మర్చిపోయినాం?
1: How have you forgotten this divine life?
0: ఎంత గొప్ప సంస్కృతి మన భారతీయ సంస్కృతి.
1: What a great culture it is.
0: కేవలం భారతీయులకు మాత్రమే కాదు.
1: It's not limited to భారతీయులు.
0: సర్వ దేశములకు కూడా ఇది ఒక పెద్ద గొప్ప సంస్కృతి.
1: The culture of Bharat is the highest of all.
0: మానవుని సంస్కరింపచేయునదే సంస్కృతి.
1: Culture is the one that refines you, that polishes you.
0: కనుకని సంస్కరింపచేయటమంటే ఏమి? దోషమును దూరం చేయటము, గుణమును పెంచటము.
1: Refinement meant giving up the bad things and improving the good.
0: కనుకనే దోషము నిర్మూలన చేయాలి.
1: యూ షుడ్ బి బ్లెమిష్లెస్.
0: నిత్య జీవితంలో మనం ఆచరించేందుకు దోషములు నిర్మూలన చేయాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిఫెక్ట్స్ ఇన్ అవర్ డైలీ రొటీన్ ప్రాక్టీసెస్.
0: దేశం అంటే మానవులు కాదు, మానవులు దేశం అంటే మట్టి కాదు.
1: ది కంట్రీ డస్ నాట్ మీన్ ద డస్ట్ అలోన్.
0: ఈ మానవులు అంటే ఎవరు?
1: హూ ఇస్ ద హ్యూమన్
0: మనసు కలిగినటువంటి వాడే మానవుడు.
1: మానవ ద హ్యూమన్ బీయింగ్ ఇస్ ద వన్ విత్ మనస్ మైండ్. వాట్ ఈస్ మనస్ మైండ్?
0: కోరికల యొక్క చేరికనే మనస్సు.
1: మనస్ ఆర్ మైండ్ ఇస్ బండల్ ఆఫ్ డిజైర్.
0: కనుక నీ సంకల్పములు సత్య సంకల్పములుగా మార్చుకున్నప్పుడు మనిషి మనిషిగా ఉంటాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ హ్యావ్ గాట్ ట్రూత్ఫుల్ థాట్స్.
0: ఆచరణ మనిషి ఆచరణగా ఉంటుంటుంది.
1: అండ్ యూ విల్ కండక్ట్ యువర్ సెల్ఫ్ యాజ్ అ టిపికల్ హ్యూమన్ బీయింగ్.
0: ఈనాడు ఆ సత్య సంకల్పములు ఏమాత్రం కూడా కనిపించడం లేదు.
1: టుడే దేర్ ఇస్ నో అయోట్ ఆఫ్ ట్రూత్ఫుల్ థాట్స్.
0: కనుకనే అసత్య సంకల్పములతో మనము జగత్తులో మనం జీవిస్తుంటే జగత్ అంతా అసత్యమైన మారిపోతుంది.
1: వీఆర్ లివింగ్ ఇన్ అట్టర్ ఫాల్స్హుడ్. దేర్ ఫోర్ ద హోల్ అపియర్స్ థింగ్ అపియర్స్ అస్ డెల్యూషన్.
0: మనలో ఉన్నటువంటి దోషములు నిర్మూలన చేయండి.
1: దేర్ ఫోర్ కిల్ రిమూవ్ ఆల్ యువర్ డిఫెక్ట్.
0: గుణములు అభివృద్ధి పరచుకోండి.
1: డెవలప్ ద క్వాలిటీస్ వర్క్
0: దివ్యత్వాన్ని పవిత్రంగా ఆవించుకోండి.
1: అండ్ అండర్స్టాండ్ ద సాంక్టిఫికేషన్
0: సాధన.
1: దిస్ ది ట్రూ స్పిరిచువల్
0: సాధన. ఏమిటని?
1: వాట్ ఇస్ స్పిరిచువల్ ప్రాక్టీస్?
0: చెడ్డను మంచిగా మార్చుకోవటమే సాధన.
1: కన్వర్టింగ్ ట్రాన్స్ఫార్మింగ్ బ్యాడ్ ఇన్ టు గుడ్ ఇస్ సాధన.
0: ఇట్లాంటిది లేకుండా ఈనాడు మనం సాధన చేస్తున్నా ఏం సాధన?
1: వితౌట్ దిస్ వాట్ స్పిరిచువల్ ప్రాక్టీస్ వి డు?
0: జపమాలు చెప్తున్నాము.
1: వి జస్ట్ హోల్డ్ ఆన్ ది టాలిస్మన్.
0: ఆ బుద్ధి ఎక్కడ పోతుందో ఏమో తెలియదు, వానికే తెలియదు.
1: హోల్డింగ్ ఆన్ ది టాలిస్మన్ ఆన్ వన్ హ్యాండ్ మైండ్ వేవర్ ఇట్ ఇస్ నాట్.
0: మనలో ఉన్నటువంటి దుర్గుణములు, దురాలోచనలు, దుర్బుద్ధులు దూరం చేసుకోవాలి.
1: వి హావ్ టు గివ్ అప్ డిస్టెన్స్ ఆల్ దిస్ బ్యాడ్ థాట్స్.
0: సద్బుద్ధులు, సదాలోచనలు, సచ్చింతనలు అభివృద్ధి పరచుకోవాలి.
1: వి హావ్ టు డెవలప్ అండ్ ఫాస్టర్ గుడ్ ఫీలింగ్స్, గుడ్ సెంటిమెంట్స్, గుడ్ ఐడియాస్.
0: అది నిజమైన సాధన.
1: That is the true spiritual endeavor.
0: ఈనాడు కేవలం చదువుతూ ఉన్నాము.
1: Today we learn.
0: ఏమిటి ఈ చదువులు?
1: What are these studies?
0: ఇదంతా కేవలము ఒక విధంగా హాస్యాస్పదంగా కనిపిస్తున్నాయి.
1: It has become modern education is ridiculous.
0: ఈ కలియుగంలో మరింత విచిత్రమైన రూపొందుతున్నాయి.
1: Particularly the modern times has on today it is ridiculous.
0: ఆన్సర్స్ రెండు కూడా ఒక బుక్ లోనే వస్తున్నాయి.
1: The question and answer appear in the same booklet.
0: ఈ క్వశ్చన్ ఆన్సర్లు అంతా ఇచ్చేసి ఆ బుక్ చదవమంటారు, పరీక్షలు రాయమంటారు.
1: ది క్వశ్చన్ ఆన్సర్ ఆర్ గివెన్ ఇన్ సేమ్ బుక్లెట్ అండ్ యూ వాంట్ టు రైట్
0: అగైన్. ఏంటి మీరు సాధించిన విజయం? ఏంటి?
1: వాట్ ఇస్ దట్ యు అచీవ్?
0: ఇలాంటివి చేయకూడదు.
1: యూ షుడ్ నాట్ డూ దాట్.
0: ఈనాడు ఎంత ఫ్యాషన్ గా అయిపోయింది.
1: హౌ వాట్ ఎ ఫ్యాషన్.
0: చదువుకుండా ఫ్యాషన్ అయిపోయింది.
1: ఎడ్యుకేషన్ హస్ బికమ్ ఫ్యాషన్.
0: పరిగెత్తిపోయేటువంటి బస్సును అంతా ఎక్కడానికి ప్రయత్నం చేస్తుంటారు.
1: ఎవ్రీవన్ వాంట్స్ టు అటెంప్ట్ టు
0: గెట్ ఇన్ ది బస్. ప్రమాదం జరిగేది తనకే జరుగుతుంది.
1: హూ విల్ పుట్ టు డేంజర్ ఇఫ్ యు బోర్డ్ ద బస్ దట్ రన్నింగ్ ఫాస్ట్.
0: ఇలాంటి దీంట్లో స్కూల్ కంతా పరిగెత్తిపోతుంటారు.
1: అండ్ యూ రన్ ద డిస్టెన్స్ టు యువర్ స్కూల్.
0: చదువు చదువు చదివి
1: హావింగ్ బీన్ స్టడీడ్
0: ఎన్ని విద్యలు నేర్చి
1: విదౌట్ ఎడ్యుకేషన్
0: ఏమి ప్రయోజనం?
1: వాట్ ఈస్ ది యూజ్?
0: సావులేని చదువు చదవాలి. ఇది మన భారతీయ సంస్కృతి.
1: యూ షుడ్ హ్యావ్ ఎడ్యుకేషన్ సో హ్యాస్ టు బి ఇమ్మోర్టల్ యాజ్ పర్ ది కల్చర్ ఆఫ్ భారత్.
0: కనుకనే
1: సో
0: మనం ఎడ్యుకేషన్ అనేటువంటిది కాదు, ఎడ్యుకేర్ కావాలి.
1: సో ఇట్ ఈస్ నాట్ ఎడ్యుకేషన్, ఇట్ ఇస్ ఎడ్యుకేర్.
0: ఎడ్యుకేషన్ కేవలం నెగిటివ్.
1: ఎడ్యుకేషన్ ఇస్ నెగిటివ్.
0: ఎడ్యుకేర్ అనేటువంటి పాజిటివ్.
1: ఎడ్యుకేర్ ఇస్ పాజిటివ్.
0: నెగిటివ్ అనేటువంటిది తలని నింపుకోవటమే.
1: నెగిటివ్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ది హెడ్.
0: ఏమి లేని బుర్రలోన ఏమైనా నింపవచ్చు.
1: ఇఫ్ ది హెడ్ ఈస్ ఎంటీ యూ కెన్ ఫిల్ ఇట్ అప్ విత్ ఎనీథింగ్.
0: ఏమేమో నిండి ఉన్న తలబులు అది ఖాళీయగున.
1: ఇఫ్ ది బ్రెయిన్ హెడ్ ఈస్ ఆల్రెడీ స్టఫ్డ్ ఇట్
0: ఎవర్ బుర్రది ఖాళీగాక ఇలా సుఖతము నింపనగున.
1: వితౌట్ బీయింగ్ ఎంటీ అండ్ ఓపెన్ మైండెడ్ కెన్ యూ హ్యావ్ స్పిరిచువల్ కంటెంట్.
0: కనుక ఈనాటి ఎడ్యుకేషన్ అంతా తలతో తీసుకునేటువంటి ఎడ్యుకేషన్.
1: సో వీ హావ్ గాట్ ఆల్ ది ఎడ్యుకేషన్ ఫుల్ ఆఫ్ అవర్ హెడ్.
0: కేర్ అనేటువంటిది తలతో కాదు, హృదయంతో తీసుకునేటువంటి.
1: వేర్ హస్ ఎడ్యుకేర్ relates to our heart.
0: Sadbhavamulu,
1: good ideas.
0: Satya chintanulu,
1: good thoughts.
0: Sadalochanulu,
1: good thinking.
0: Satya pravartanulu,
1: good conduct.
0: Dharmamu,
1: righteousness,
0: nyayamu,
1: justice.
0: Ilanti vanta kuda hrudayamto teesukuneetundi.
1: They all come out of one's own heart.
0: Kanuka ee naadu manam chadavalsinatuntivi kevalam text books kaadu.
1: What we have to study are not
0: kuda undavalsindi.
1: Jivanasukimpa
0: hematarak vidya paramanasukimpa brahma vidya.
1: In order to be happy on earth we should have the secular knowledge. To be happy in the other world we should have spiritual knowledge.
0: Kanaka potta kosam kuda manam konni paagu padalsindi.
1: We have to struggle for our living.
0: Kani potta kosame kaadu,
1: not merely for that.
0: Man dikshanu sadhinchali, jeevitham kosam sadhinchali.
1: In fact we should determine to achieve the goal of
0: education
1: life.
0: Education should be for life, not for living.
1: Education should be for life, not for living.
0: Kanukane ee life kosam manam paatu padali.
1: So we should work for our life.
0: Jeevithamunku nijamainatundi education, sariyainatundi pravartane
1: In fact, the good behavior is an indication of
0: దానితో పాటు కొన్ని గ్రంథములు కూడా మనం చదివి అందులో ఉన్నటువంటి మంచిని కూడా స్వీకరించాలి.
1: We have to read certain textbooks and accept good.
0: ఎందరో మహానుభావులు ఎటువంటి గొప్ప వారో ఈ గ్రంథాలంతా పఠిస్తుంటారు, రాస్తుంటారు.
1: There are many great people who write and read books.
0: వాటిలో ఉన్న మంచిని కూడా మనం స్వీకరించాలి.
1: Take the essence out of them.
0: ఈ కులము ఆ కులము ఈ కులం అని పెట్టుకోకూడదు.
1: Don't go by the community.
0: కులమత భేదాలంతా దూరం చేయాలి.
1: డోంట్ హ్యావ్ ఎనీ డిఫరెన్సెస్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ కాస్ట్ అండ్ కమ్యూనిటీ.
0: కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ,
1: ఓన్లీ వన్ కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ, రిలీజన్ ఆఫ్ లవ్,
0: లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్,
1: లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్,
0: ఈ మూడింటిని మనం పెంచుకోవాలి.
1: అండ్ హ్యావ్ దీస్ త్రీ థింగ్స్ స్ట్రాంగ్లీ ఎస్టాబ్లిష్డ్.
0: కొన్ని సందర్భాల లోపల
1: అట్ టైమ్స్
0: దైవ చింతన మాత్రం ఎలాంటి సమయంలో కూడా మానకూడదు.
1: యూ షుడ్ నెవర్ గివ్ అప్ థింకింగ్ ఆఫ్ గాడ్.
0: అదే మన జీవితాధారము.
1: దట్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ అవర్ లైఫ్.
0: మార్గంలో మనం ప్రయాణం చేసినటువంటి మహర్షులకు ఎంతటి పరాభవం జరిగినా, కష్టములు వచ్చినా వారు సాధించుకుంటూ వెళ్లారు.
1: ద సేజెస్ అండ్ సెయింట్స్ కుడ్ విత్స్టాండ్ ఆల్ ది హ్యూమిలియేషన్ హోల్డింగ్ ఆన్ టు ది నేమ్ ఆఫ్ గాడ్.
0: మంది చదువుకున్నటువంటి మహనీయులు కూడా ఉన్నారు.
1: దేర్ మెనీ నాలెడ్జబుల్ ఎడ్యుకేటెడ్ పీపుల్
0: సత్య మార్గంలో ప్రవేశిస్తుంటారు. ఎలాంటి తప్పు మార్గంలోనా పోరు.
1: దే నెవర్ అలాంగ్ ద రాంగ్ పాత్.
0: అలాంటి మహనీయులకు ఎవరు చోటివ్వరు.
1: సచ్ నోబుల్ సోల్స్ హావ్ నో ప్లేస్ ఇన్ అవర్ కమ్యూనిటీ.
0: ఒక్కరు ఇవ్వకపోయినా కూడా పర్వాలేదు, అలాంటి మహనీయులకు దైవమే చోటిస్తుంటాడు.
1: ఈవెన్ ఇఫ్ ది సొసైటీ డస్ నాట్ రికగ్నైజ్ దెమ్, ద నోబుల్ సోల్స్ ఆర్ బ్లెస్డ్ బై గాడ్.
0: మనకు చోటిచ్చి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ హావింగ్ ప్లేస్ ఇన్ సొసైటీ?
0: ఈనాడు ఎస్ అంటారు, రేపు నో అంటారు.
1: ద సొసైటీ మే సే ఎస్ టుడే అండ్ నో టుమారో.
0: నో ఎస్ వారి నోటికి గాని సాయికి సర్వం ఎస్ ఎస్ ఎస్.
1: నో ఎస్ బిలాంగ్ టు యువర్ మౌత్ అండ్ టు యువర్ టీచింగ్ స్పీకింగ్ ఫ్యాకల్టీ, బట్
0: మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వానికి మనం తగినటువంటి బలం ఇవ్వాలి.
1: అప్లై ఆల్ ద స్ట్రెంగ్త్ టు నో ద ఇమ్మనెంట్ డివినిటీ ఇన్ హ్యూమానిటీ.
0: దివ్యత్వాన్ని విసర్జించి మనం ఎక్కడా వెళ్ళడానికి వీలు కాదు.
1: యూ కెనాట్ బి అవే ఫ్రమ్ దిస్ డివినిటీ.
0: ఇది మనం వెంటనే దంటనే ఇంటనే కంటనే ఉంటుంది, కాపాడుతూ ఉంటాడు.
1: ద డివినిటీ ఇస్ విత్ యూ, అరౌండ్ యూ, అబౌవ్ యూ, బిలో యూ అండ్ ప్రొటెక్ట్స్ యూ.
0: ఇట్టి దివ్యత్వాన్ని ఈనాడు మర్చిపోతున్నాం.
1: వి హావ్ ఫర్గాటన్ ద డివినిటీ.
0: ఇది ఏ ప్రాచీన సంస్కృతి అన్నారు.
1: దిస్ యాక్చువల్లీ కాల్
0: అందరూ చెప్తున్నారు ప్రాచీన సంస్కృతి, ప్రాచీన సంస్కృతి.
1: ఎవ్రీవన్
0: అనాది సంస్కృతి.
1: ఎవ్రీవన్ రిఫర్స్ టు ఏన్షియంట్ కల్చర్. ఇట్ ఈస్ ఎటర్నల్.
0: ఇది మార్పు చెందేటువంటిది కాదు.
1: ఇట్ ఈస్ చేంజ్ లెస్.
0: శుద్ధ సత్వమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ప్యూర్ అన్సలీ ట్రూత్.
0: ఎట్టి కాలం నందు త్రికాల బాధ్యమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ఇట్ కెనాట్ బి చేంజ్ ఇన్ ఆల్
0: మారేటువంటిది కాదు.
1: ఇట్ డజంట్ చేంజ్.
0: పూసిపెడితే దాగేటువంటిది కాదు.
1: ఆర్ యూ కెనాట్ హైడ్ ఇట్.
0: ఇవి ఎప్పుడు కూడా నువ్వు ప్రకాశిస్తూనే ఉంటుంటాయి.
1: ఇట్ షైన్స్ బ్రిలియంట్లీ ఆల్ ద టైమ్.
0: ఇది దివ్య భవ్యమైనటువంటి యొక్క మానవత్వాన్ని ఈనాడు మర్చిపోతున్నాం.
1: వీ హావ్ ఫర్గాటన్ దట్ నోవెల్ ఎవర్ గ్రీన్ ఫ్రెష్ డివైన్ హ్యూమన్ లైఫ్.
0: కనుకనే మానవత్వం అంటే ఏమిటో కూడా అర్థం కాకుండా పోతుంటారు.
1: వీ డు నాట్ అండర్స్టాండ్ వాట్ ద హ్యూమన్ బీయింగ్ ఈజ్.
0: మను చరిత్ర నుంచి వచ్చినటువంటి మానవత్వం.
1: ది హ్యూమానిటీ మానవత్వ ఈస్ డిరైవ్డ్ అవుట్ ఆఫ్ మను.
0: చెప్పినటువంటి మను జా, అతని నుంచి పుట్టినటువంటి వాడే మనుజ.
1: మను జా, ద వన్ హూ ఇస్ బోర్న్ టు మను ఇస్
0: జా అనగా పుట్టటము.
1: జా మీన్స్ బోర్న్ టు.
0: ఎవరి నుంచి పుట్టింది మను? ధర్మరూపుడు మనుడు.
1: మను ఇస్ వెరీ పర్సోనిఫికేషన్ ఆఫ్ ధర్మ.
0: కనుక మను ధర్మము అని కూడా లాయర్స్ అంతా బోధిస్తుంటారు.
1: లాయర్స్ ఆల్సో స్పీక్ ఆఫ్ దిస్ బుక్ మను ధర్మ.
0: కానీ బోధిస్తున్నారు,
1: దే స్పీక్,
0: వాళ్ళు వినియోగించేదంతా దానికి విరుద్ధమైనటువంటి ధర్మం.
1: బట్ దేర్ యాక్షన్ ఇస్ కాంట్రరీ టు దిస్.
0: ఎవరు దీన్ని సక్రమంగా నడుచుకుంటున్నారు?
1: హూ ఇస్ ఫాలోయింగ్ ది కరెక్ట్ పాత్?
0: సక్రమంగా ఎవరు నడుచుకుంటారో వాడే నిజమైన భారతీయుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ ఫాలో ద కరెక్ట్
0: ఏ దేశం వాడైనా సరే,
1: యు మే బి బిలాంగ్ టు ఎనీ కంట్రీ.
0: ముఖ్యం కాదు
1: ఎనీ కంట్రీ.
0: ధర్మం ముఖ్యమైనటువంటిది.
1: ధర్మ ఇస్ ఇంపార్టెంట్.
0: కనుక మన యొక్క ధర్మమును మనం ప్రవర్తించాలి.
1: సో వీ షుడ్ యాక్ట్ అకార్డింగ్ టు అవర్ ధర్మ కోడ్ ఆఫ్ కాండక్ట్.
0: ఎలాంటి ఇక్కట్లు కలిగినప్పటికీ దాన్ని తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగాలి.
1: లెట్ దేర్ బి ఎనీ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆబ్స్టకల్స్ ఆన్ అవర్ వే, వీ షుడ్ రెసిస్ట్ అండ్ హోల్డ్ ఆన్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థినీయులారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: మీరు బోధించవలసినటువంటిది, మీరు చేయవలసినటువంటిది కేవలము మొట్టమొదట మన గృహాన్ని చక్క చేసుకోవాలి.
1: వాట్ యూ హావ్ టు డూ, వాట్ యూ హావ్ టు టీచ్ అండ్ ప్రాపగేట్ ఇస్ టు కరెక్ట్ యువర్ సెల్ఫ్. రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
0: తల్లిదండ్రులను ప్రేమించాలి.
1: లవ్ యువర్ పేరెంట్స్.
0: మాతృదేవో భవ, పితృదేవో భవ.
1: మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్.
0: వారే లేకపోతే నీవెక్కడ వాడు?
1: Without them, you don't exist.
0: కానీ ఈనాడు తల్లిదండ్రులు కూడా గౌరవించడం లేదు.
1: Today, no one is respecting one's own parents.
0: అది చాలా తప్పు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: ఈనాడు నీవు తల్లిదండ్రులు గౌరవించకపోతే రేపు నీ బిడ్డలు నిన్ను గౌరవించరు.
1: ఇఫ్ యూ డోంట్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్, యూ విల్ నాట్ బి రెస్పెక్టెడ్ బై యువర్ చిల్డ్రన్.
0: రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ ఇది తప్పినవి కాదు.
1: ఇన్ అవర్ లైఫ్ రియాక్షన్, రిఫ్లెక్షన్, రీసౌండ్ ఆర్ ఇన్ఎస్కేపబుల్.
0: కనుక మనం మంచిని చేసి, మంచిని చూసి, మంచిని అనుభవించి, మంచిని బోధించాలి.
1: సో యూ షుడ్ సీ గుడ్, యూ షుడ్ బీ గుడ్, యూ షుడ్ డూ గుడ్, లిసన్ టు గుడ్ థింగ్స్ అండ్ బీ గుడ్.
0: దేనికి మనం భయపడనక్కర్లేదు.
1: వీ షుడ్ నాట్ బి ఫియర్ స్ట్రికెన్.
0: తప్పులు ఉన్నటువంటి వాడే భయపడాలి, కానీ తప్పు లేని వాడు భయం ఎందుకు?
1: వేర్ దేర్ ఇస్ ఎ మిస్టేక్ దేర్ ఇస్ ఫియర్.
0: సత్య మార్గంలో ప్రవర్తించేటువంటి వాడికి ఏ మాత్రము భయం అనేటువంటిది ఉండకూడదు.
1: ఇఫ్ యూ ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్ యూ డోంట్ నీడ్ టు బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీవన్.
0: ఈనాడు
1: టుడే
0: మనం ఈ పిచ్చి పట్టినటువంటి రాజకీయాల్లో ప్రవేశించి
1: వీఆర్ ఆఫ్టర్ దిస్ మ్యాడ్ పాలిటిక్స్
0: మీ కూడా పిచ్చి పట్టించుకుంటున్నారు.
1: వీఆర్ ఆల్సో హావ్ బికమ్ అల్టిమేట్లీ మ్యాడ్.
0: దానికి ఒక గుడ్ బై చెప్పాలి మీరు.
1: బెటర్ వి సే గుడ్ బై టు పాలిటిక్స్.
0: నాకు పాలిటిక్స్ కాదు ముఖ్యం వస్తుంది.
1: పాలిటిక్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్.
0: ప్రవర్తన నాకు చక్కది.
1: మై కాండక్ట్ బిహేవియర్ ఇస్
0: ఇంపార్టెంట్. ఈ ప్రవర్తనలో మన జీవితాన్ని సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: వీ షుడ్ హావ్ గుడ్ బిహేవియర్ అండ్ రీడ్ ఏ ట్రూత్ఫుల్ లైఫ్.
0: ఏనాడైనా కానీ ఇంకా ఒక్కొక్క చదువుకున్నటువంటి వ్యక్తిని చూస్తే వాడి ప్రవర్తన చూస్తే నాకు చాలా కష్టమేస్తుంది.
1: భగవాన్ ఫీల్స్ వెరీ సాడ్ వాచింగ్ ద బిహేవియర్ ఆఫ్ ది ఎడ్యుకేటెడ్ పీపుల్.
0: గొప్ప డిగ్రీస్ అంతా తీసుకున్నారు.
1: దే హావ్ వెరీ హై డిగ్రీస్.
0: వీళ్ళ ప్రవర్తన చూస్తే చాలా విరుద్ధమైనగా ఉంటుంటాయి.
1: బట్ దే బిహేవియర్ ఇస్ జస్ట్ ఆపోజిట్.
0: ఇది చాలా చదువుకు విరుద్ధమైనటువంటిది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ స్పీక్స్ ఆఫ్ ది వెరీ ఆపోజిట్ ఆఫ్ యువర్ పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: చదువుకు వినయమే ప్రధానమైనటువంటి గుణము.
1: హ్యూమిలిటీ ఇస్ హాల్ మార్క్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఈ చదువు లోపల వినయం లేకపోతే ఇంకేం ప్రయోజనం చెప్పండి.
1: వెన్ దేర్ ఇస్ నో హ్యూమిలిటీ వాట్ ఫార్ ఇస్ దిస్ ఎడ్యుకేషన్.
0: ప్రాచీన విద్యలన్నీ కూడాను వినయ విజేతలతో పెరుగుతూ వచ్చింది.
1: ది ఎన్షియంట్ ఎడ్యుకేషన్ లేడ్ ఎంఫసిస్ ఆన్ దిస్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్.
0: ఈ వినయ విధేయత లేకపోతే విద్య కాల్చన ఎందుకు మనకు?
1: ఇన్ ఫ్యాక్ట్ వితౌట్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్ వాట్ ఫార్
0: అది విద్యనే కాదు.
1: ఇట్ ఇస్ నో ఎడ్యుకేషన్ అట్ ఆల్.
0: ముఖ్యమైనటువంటి తత్వము వినయంలోనే ఉంటుంది.
1: హ్యూమిలిటీ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: మానవుని యొక్క ప్రధాన గుణం వినయమే.
1: ది ఇంపార్టెంట్ క్వాలిటీ ఆఫ్ మ్యాన్ ఇస్
0: హ్యూమిలిటీ. క్షమనే.
1: అండ్ దిస్ హ్యూమిలిటీ ఇస్ క్షమ.
0: నేను చెప్పాను క్షమ సత్యము.
1: దిస్ ట్రూత్.
0: క్షమ ధర్మము.
1: ఇట్ ధర్మ.
0: క్షమ వేదము.
1: ఇట్స్ టెక్స్ట్.
0: క్షమ అహింస.
1: ఇట్ నాన్ వైలెన్స్.
0: క్షమ సత్యం బావు.
1: అండ్ ఇట్స్ ట్రూత్ ఎవ్రీథింగ్.
0: క్షమ సర్వస్వము సర్వలోకములందు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దిస్ కైండ్ ఆఫ్ ట్రూత్ అండ్ ఫర్గివ్నెస్ ఇస్ ఇంపార్టెంట్ ఆల్ ది వరల్డ్.
0: క్షమ చేతనే మన విశ్వామిత్రుడు రాజయోగిగా మారాడు.
1: బికాస్ ఆఫ్ దిస్ ఫర్బేరెన్స్ విశ్వామిత్ర కుడ్ బికమ్ ఏ రాజయోగి.
0: రాజయోగి నుంచి తిరిగి గొప్ప యోగి అంటే ధర్మయోగి అయిపోయినాడు.
1: లేటర్ హీ బికేమ్ బ్రహ్మయోగి.
0: బ్రహ్మయోగి అయిపోయినాడు.
1: హీ బికేమ్ బ్రహ్మయోగి.
0: భగీరథుడు
1: భగీరథ
0: క్షమను సాధించడం చేతనే
1: బికాస్ హీ కుడ్ హ్యావ్ దిస్ క్షమ
0: కనపడినటువంటి గంగను కూడా తీసుకొచ్చి ప్రపంచంలో వదిలాడు.
1: హీ కుడ్ బ్రింగ్ డౌన్ ద గంగెస్ ఫ్రమ్ ద టాప్ డౌన్ టు అవర్
0: క్షమ చేతనే
1: అవుట్ ఆఫ్
0: జనక మహారాజు కర్మయోగిగా ఉండి జ్ఞానయోగంగా మారిపోయాడు.
1: King Janaka, a man of action, Karma Yogi, could become the Jnana Yogi, the one of his
0: because of
1: her. And therefore, this out of this patience, you can accomplish anything.
0: Vidyarthulara,
1: students,
0: మీకు తెలియదు కానీ
1: యూ డు నాట్ నో దిస్
0: స్వామి యందు ఆ క్షమ అనేటువంటి కాలి మొదలు తల వరకు ఉంటుండాలి.
1: దిస్ క్షమ ప్యూరిటీ పేషెన్స్ ఈస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద బాడీ ఆఫ్ భగవాన్ టాప్ టు టో.
0: ఎన్ని రకమైనటువంటి వచ్చినా కూడా అన్నిటికీ శాంతంగా దాన్ని అందుకుంటున్నాను.
1: భగవాన్ రిసీవ్స్ పీస్ఫుల్లీ వాట్ ఎవర్ దట్ కమ్స్ ఆన్ ద వే.
0: దానికి అంతా కూడా ట్రబుల్స్ అంతా నేను ఎప్పుడు వెల్కమ్ చేస్తుంటాను.
1: భగవాన్ వెల్కమ్స్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ట్రబుల్.
0: ఎందుకంటే క్షమ అనేటువంటిది మన యొక్క కష్టంలోనే దాన్ని మనం సాధిస్తూ రావాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ కైండ్ ఆఫ్ పేషెన్స్ యూ కెన్ అచీవ్ ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీ.
0: ఈనాటి భక్తులను చెప్తుంటున్నారు.
1: యూ డిక్లేర్ దట్ యువర్ డివోటీ టుడే.
0: సుఖం అంటే పొంగుతారు, కష్టం అంటే కృంగుతారు.
1: యు ఆర్ రియలీ గెట్ యువర్ సెల్ఫ్ ఎక్స్టోల్డ్ ఇన్ టైమ్స్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్
0: కృంగి పొందినటువంటి సమత్వాన్ని మనం పొందాలి, అది క్షమ.
1: వీ షుడ్ బి ఈక్వల్ మైండెడ్ ఇన్ బోత్ ద టైమ్స్ ఆఫ్ ప్లెజర్ అండ్ పెయిన్.
0: దానిలో ఉన్నటువంటి సారాన్ని మనం స్వీకరించాలి.
1: వీ షుడ్ యాక్సెప్ట్ ది ఎసెన్స్ అవుట్ ఆఫ్ ది టూ.
0: దివ్యత్వమైన పవిత్రత మనం అందుకోవాలి.
1: వీ షుడ్ ఆల్సో అచీవ్ ద డివినిటీ.
0: కనుక విద్యార్థులు ఈనాడు ప్రప్రథంలో క్షమను సాధిస్తూ రండి.
1: Students should achieve this noble quality of Kshama, forbearance, forgiveness. You may be successful in examination. Don't be afraid of
0: the
1: exam. Take next chance and get high grade.
0: మీరు మార్కుల కోసమని ప్రాకులాడొద్దండి.
1: డోంట్ స్ట్రగుల్ ఫర్ మార్క్స్.
0: రిమార్క్స్ రాకుండా చూసుకోండి.
1: బీ కేర్ఫుల్ దట్ యూ డోంట్ గెట్ రిమార్క్స్.
0: పేరు రాకుండా చూసుకోండి.
1: సీ దట్ యూ డోంట్ గెట్ రిమార్క్స్ ఆర్ బ్యాడ్ నేమ్.
0: పేరు రాకుండా చూసుకోండి.
1: సీ దట్ యూ డోంట్ గెట్ బ్యాడ్ నేమ్.
0: మంచి భావాలతో మీరు మెలగండి.
1: కండక్ట్ యువర్ సెల్ఫ్ విత్ గుడ్ ఫీలింగ్స్.
0: మన విద్యార్థులు ఎక్కడ పోయినప్పటికీ
1: అవర్ స్టూడెంట్స్ వేర్ ఎవర్ దే గో
0: ప్రవర్తన చేతనే వీరు సత్సాయి ఎడ్యుకేషన్ భక్తులు అని చెప్పి చెప్పొచ్చు.
1: యూ మే గో ఎనీవేర్ బేసింగ్ ఆన్ యువర్ కాండక్ట్ ఎవ్రీబడి కెన్ సే దట్ యూ బిలాంగ్ టు దిస్.
0: నా పేరు నాకు అక్కర్లేదు.
1: భగవాన్
0: మీరు మంచి పేరు తెచ్చుకోండి.
1: భగవాన్ డస్ వాంట్ వర్క్ ఫర్ హిజ్ నేమ్ ఫర్ యువర్ గుడ్ నేమ్.
0: ఆల్ ఇండియా ప్రెసిడెంట్ సత్యనారాయణ కూడా చెప్పాడు.
1: ఆల్ ఇండియా ప్రెసిడెంట్ శ్రీనివాసన్ ఆల్సో సేడ్.
0: ఏమని చెప్పాడు?
1: వాట్ డిడ్ హి సే?
0: మా సర్వ కల్చర్ సాయి అన్నాడు.
1: హి సేడ్ అవర్ కల్చర్ ఇస్ సాయి కల్చర్.
0: అది తప్పు.
1: ఇట్ ఇస్ అ మిస్టేక్.
0: ప్రేమ చేత అట్లా చెప్పాడే కానీ కల్చర్ ఈనాడు వచ్చింది కాదు, ఈనాడో వచ్చింది. ఈనాడు సత్యసాయి వచ్చింది అటువంటి వాడు.
1: అవుట్ ఆఫ్ లవ్ హి సేడ్ సాయి కల్చర్ బట్ బికాస్ దిస్ కల్చర్ ఇస్ ఎటర్నల్ ఎన్షియంట్.
0: ఇది అనాది అయినటువంటిది.
1: ఇట్ ఇస్ వెరీ మచ్ ఎన్షియంట్.
0: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
1: ఇట్ ఈస్ అట్రిబ్యూట్ లెస్. ఇట్ ఈస్ కామన్ ఇన్ ఆల్ ది త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్. ఇట్ ఈస్ ప్యూర్ అన్సలీడ్.
0: చాలా ఏదో గొప్పగా మాట్లాడుతుంటారు కానీ అది నాకు ఇష్టం ఉండదు.
1: పీపుల్ స్పీక్ ఇన్ ఎ బిగ్ వే హైవే బట్ భగవాన్ డజంట్ అప్రూవ్ ఇట్.
0: బిగ్ వే హైవే మీరు నడుచుకోవాలి.
1: యూ షుడ్ కండక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ ది హైవే.
0: దాన్ని ఆవిర్భవించి చేయాలి.
1: అండ్ యూ షుడ్ వర్క్ ఫర్ ఇట్.
0: మీ యొక్క సంతోషం నుంచి దాన్ని ఉప్పంగా చేయాలి.
1: అవుట్ ఆఫ్ ఆల్ హ్యాపీనెస్ యూ ప్రొసీడ్ ఇన్ దట్ డైరెక్షన్.
0: కనుక వారిని వీరిని ఎగ్జాంపుల్స్ గా మీరు తీసుకోకండి.
1: డోంట్ టేక్ అదర్స్ యాజ్ ఎగ్జాంపుల్.
0: మిమ్మల్ని మీరే ఎగ్జాంపుల్ గా తీసుకోవాలి.
1: యు మేక్ యువర్ సెల్ఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్.
0: అదే సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: దట్ ఇస్ సెల్ఫ్
0: కాన్ఫిడెన్స్. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
1: దెన్ సెల్ఫ్
0: సాటిస్ఫాక్షన్. సెల్ఫ్ సాక్రిఫైస్.
1: దట్ ఇస్ సెల్ఫ్
0: రియలైజేషన్.
1: దట్ లీడ్స్ టు సెల్ఫ్ రియలైజేషన్.
0: అంత సెల్ఫ్ లోనే ఉంటుంది.
1: ఎవ్రీథింగ్ లైస్ విత్ ఇన్ ద సెల్ఫ్.
0: అలాంటి సెల్ఫ్ ని మీరు సాధిస్తూ రావాలి.
1: దట్ సెల్ఫ్ యూ షుడ్ అకాంప్లిష్.
0: అది ఏ నిజమైనటువంటి భారతీయ సంస్కృతి.
1: దట్ ఇస్ ట్రూ భారత.
0: ప్రాచీన కాలం నుండి ఎన్ని కష్టములకు లొంగి, సాధించడానికి ప్రయత్నం చేశారు.
1: ఎవ్రీబడి వాంటెడ్ టు ఇన్వేడ్ అండ్ కాంకర్ దిస్ కంట్రీ.
0: భారతదేశం కంటే మించినటువంటి దేశం మరొకటి ఉందా?
1: ఇస్ దేర్ ఎనీ అదర్ కంట్రీ గ్రేటర్ దాన్ భారత్?
0: కేవలం బీద దేశం అనుకుంటారు.
1: యూ సే ఇట్ ఇస్ మోర్.
0: నీ బుద్ధిలో అది బీరేగా ఉండొచ్చు.
1: ఇట్ ఇస్ యువర్ చీప్ మైండెడ్నెస్.
0: బీద దేశం అయిపోతే ఇంతమంది దేశీయులంతా దీనిపైన వచ్చి ఎందుకు పడతారు?
1: ఇఫ్ ఇట్ ఇస్ రియల్ ఏ పూర్ కంట్రీ, వై షుడ్ ఇట్ బి ఇన్వేడెడ్ బై సో మెనీ పీపుల్?
0: ఇందులో నుంచి ఏనుగులపైన, రథాలపైన, గుర్రాలపైన, ఒంటలపైన వేసుకుని పోయారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ క్యారీడ్ ఆల్ ద వెల్త్ అండ్ ద గోల్డ్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: భారత దేశం అనేటువంటి పవిత్రమైనటువంటి శ్రీతన్ సీతత్వత కలిగినటువంటి.
1: భారత్ ఈస్ వన్ ఆఫ్ వెల్
0: సిరి సంపదలతో
1: తులుతూకుంటుంది. వాట్ ఈస్ దేర్ షార్టేజ్?
0: మీ బుద్ధి చిన్నదిగా ఉండటం వల్ల అది చిన్నదిగా మారిపోతుంది.
1: యు ఆర్ మీన్ మైండెడ్ దేర్ ఫర్ యువర్ కంట్రీ. బట్ హావ్ బ్రాడ్ ఫీలింగ్.
0: కనుక మీ బుద్ధిని విశాలం భావించుకోండి.
1: బి బ్రాడ్ మైండెడ్.
0: దేశం కూడా విశాలం అవుతుంది.
1: దెన్ యూ విల్ హావ్ బ్రాడ్ మైండెడ్నెస్ టువర్డ్స్ యువర్ కంట్రీ. శాస్త్రమును
0: బంగారు మనకుండా పద శాస్త్రములను ఎండి బంగారు ఏలా.
1: ఇన్ ఫ్యాక్ట్ వెన్ యూ హావ్ గాట్ ఆల్ దిస్ సీక్రెట్ టెక్స్ట్ ఈక్వల్ టు ద గోల్డ్, వై డు యూ వాంట్ అదర్ టెక్స్ట్ ఈక్వల్ టు దట్ ఆఫ్ సిల్వర్ అండ్ కాపర్? నాట్ నెసెసరీ.
0: మన భారతదేశమే గొప్పది.
1: అవర్ కల్చర్ భారత్ ఇస్ గ్రేటెస్ట్.
0: ఇలాంటి భారతదేశాన్ని మనం ఎందుకు చిన్నదిగా చూడాలి?
1: వై డు యూ కన్సిడర్ ఇట్ లో?
0: ఈ భారతదేశం నుండి ఉద్భవించినటువంటి యొక్క మన సిరి సంపదలు ఎంత గొప్పవి.
1: ఎఫ్లూయెన్స్ అండ్ ప్రాస్పెరిటీ వీ ఎంజాయ్డ్ దే ఆర్ వెరీ హై స్టాండర్డ్.
0: కనుకనే ఈ భారతదేశంలో పుట్టనటువంటి ఒక్కటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ దట్ ఇస్ నాట్ నోటీస్డ్ హియర్.
0: సర్వమునకు ఇది గొప్ప మాస్టర్ వంటిది.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ ఇస్ ద మాస్టర్ ఫర్ ఎవ్రీథింగ్.
0: మీరు కేవలము ఈ యొక్క దేశాన్ని మాత్రమే మీరు వర్ణించుకోకుండా ఇతర దేశాన్ని వర్ణిస్తూ ఉంటారు.
1: యు హావ్ ఫర్గాటన్ యువర్ మదర్ ల్యాండ్.
0: దేన్ని వర్ణించకండి. యు డోంట్ అన్నింటినీ వర్ణించండి.
1: యు డోంట్ క్రిటిసైజ్ ఎనీ కంట్రీ.
0: అన్ని దేశాలు మంచివే.
1: ఆల్ కంట్రీస్ ఆర్ గుడ్.
0: కానీ ఏది చెడ్డది?
1: విచ్ వన్ ఇస్ బ్యాడ్?
0: అన్ని మతములు మంచివే.
1: ఆల్ రిలీజియన్స్ ఆర్ గుడ్.
0: చెడ్డది?
1: విచ్ ఇస్ బ్యాడ్?
0: మన మతి చెడ్డది.
1: అవర్ మతి ద మైండ్ ఇస్ బ్యాడ్.
0: మతి చెడ్డది కావటం వల్ల మతం చెడ్డది అనుకుంటున్నాం.
1: మతి ద మైండ్ ఇస్ బ్యాడ్ సో వీ కెన్ మతములన్నీ
0: చేరి మంచినే బోధించే.
1: ఆల్ రిలీజియన్స్ టుగెదర్ థాట్ గుడ్ థింగ్స్.
0: తెలిసి మెలుగవలను తెలివి తోడ.
1: యూ హావ్ టు కండక్ట్ యువర్ సెల్ఫ్ ప్రాపర్లీ బేసింగ్ ఆన్
0: మతులు మంచివైన మతమేది చెడ్డది?
1: ఇఫ్ యువర్ మతీస్ మైండ్స్ ఆర్ గుడ్ నో మత రిలీజియన్ ఇస్ బ్యాడ్.
0: కాబట్టి మతమేది చెడ్డది? అన్ని మతములు మంచివే.
1: ఆల్ రిలీజియన్స్ ఆర్ గుడ్.
0: క్రిస్టియన్ మతం మంచిదే, ఇస్లాం మతం మంచిదే, జొరాస్ట్రియన్ మతం మంచిదే, బుద్ధిజం మతం మంచిదే, జైనిస్ట్ మతం మంచిదే, అన్ని కూడా సిక్కు మతం మంచిదే,
1: సిక్కిజం, ఆల్
0: అన్ని మతాలు మంచివే.
1: ఆల్ ఆర్ గుడ్.
0: నీ మతి చెడిపోవడం వల్ల అన్ని మతములు చెడిపోయినట్టుగా పోతుంది.
1: బికాజ్ యువర్ మైండ్ ఇస్ స్పాయిల్డ్ మతి, దేర్ఫోర్ యు కన్సిడర్ రిలీజియన్స్ బ్యాడ్.
0: సర్వము నీ మతి పైన ఆధారపడి ఉంటుంది.
1: ఎవ్రీథింగ్ రెస్ట్ ఆన్ యువర్
0: సర్వత్రా ప్రయాణం జరుగుతుంది.
1: మైండ్ మూవ్స్ ఆల్ అరౌండ్.
0: మనోమూలం మిదం జగత్. జగత్తంతా నిండినటువంటిది మనసే.
1: ద హోల్ యూనివర్స్ డిపెండ్స్ ఆన్ ద మైండ్.
0: కనుక నీ మతిని మంచి చేసుకుంటే దేశమంతా మంచిదవుతుంది.
1: ఇఫ్ యు కరెక్ట్ యువర్ మతి ద మైండ్ ద హోల్ థింగ్ వుడ్ బి కరెక్ట్.
0: కనుక ఏదేదో చక్క చేయడానికి నీవు ప్రయత్నం చేయొద్దు.
1: డోంట్ అటెంప్ట్ టు
0: రెక్టిఫై. నీ మతిని నీవు చక్క చేసుకో.
1: ఫస్ట్ కరెక్ట్ యువర్ మైండ్.
0: దేశమంతా బాగుపడిపోతుంది.
1: దెన్ ద హోల్ కంట్రీ విల్ బి
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్,
0: మీరు చదవవలసినటువంటి కూడా ఎంతో చిటికాలో ఉంటున్నాయి.
1: వాట్ ఆర్ థింగ్స్ యూ లెర్న్?
0: పరీక్షల కోసం మీరు అన్ని చదువుకోవచ్చు.
1: ఫర్ ఎగ్జామ్స్ యూ కెన్ ప్రిపేర్.
0: కానీ రక్షించేది మాత్రం అది కాదు.
1: ఇస్ నాట్ దట్ గోయింగ్ టు
0: పరీక్ష?
1: పరీక్ష ఎగ్జామినేషన్.
0: రక్ష పరీక్ష.
1: రక్ష ప్రొటెక్షన్ పరీక్ష ఎగ్జామినేషన్.
0: కనుకనే ఈ యొక్క పరీక్షల కోసం మీరు పాస్ చేయవలసిన తప్పు లేదు.
1: సర్టన్లీ యూ షుడ్ వర్క్ టు పాస్ ఇన్ ది పరీక్ష ఎగ్జామినేషన్.
0: అన్నింటినీ రక్షించేటువంటిది ఒక తత్వం ఉంటుండాలి.
1: బట్ దేర్ ఇస్ వన్ దట్ ప్రొటెక్ట్స్ యూ. రక్ష.
0: భారతదేశంలో పుట్టడమే ఒక గొప్ప అదృష్టము.
1: It's good fortune to have been
0: భారతీయుడు చెప్పుకోవడమే గొప్ప అదృష్టము.
1: టు డిక్లేర్ యువర్ భారతీయ ఇస్ ద గ్రేటెస్ట్ ఫార్చూన్.
0: అలాంటి అదృష్టాన్ని నీవు కాపాడుకో.
1: But you should live up to its fortune.
0: ఎలాంటి పరిస్థితి ఎంద కూడాను నీ మాతృభూమిని నీవు తిరస్కరించవద్దు.
1: At any time, never deny, disown your country.
0: స్వప్నమందు కూడాను దాని ఏమాత్రం కూడాను మర్చిపోకూడదు.
1: Never forget your motherland in the dream.
0: అది ఏ నిజమైనటువంటి కృతజ్ఞత.
1: That is true gratitude.
0: ఆ కృతజ్ఞత లేకపోతే
1: if you are not grateful,
0: మానవుడు పుట్టి ప్రయోజనం ఏంటి?
1: What for is the human life?
0: కృతజ్ఞత లేనటువంటి వాడు క్రూరుడు అన్నాడు.
1: The ungrateful wretch is wicked man.
0: కనుక నీ సూర్య నమస్కారం నందు కృతజ్ఞతాయ నమః.
1: Son God, we say, you just express that vision to us.
0: ఎవడైనా గాని క్షమిస్తారట.
1: Anyone will be
0: ఎవరైనా క్షమిస్తారట. కానీ మంచి పొందినటువంటి దానిని మనం మర్చిపోతే అది కృతజ్ఞత. కృతజ్ఞత అనేటువంటిది పోయినటువంటి వాడిని ఎవరూ రక్షించలేరు.
1: ఇఫ్ యూ ఫర్గెట్ ది గుడ్ డన్ అన్ టు యూ, ఇట్ అమౌంట్స్ టు ఇన్గ్రాటిట్యూడ్, ఇట్ విల్ నాట్ బి ఎక్స్క్యూజ్.
0: కృతజ్ఞతను చూపాలి.
1: యూ షుడ్ బి గ్రేట్ఫుల్.
0: కృతజ్ఞుడు కాకూడదు.
1: యూ షుడ్ నాట్ బి అన్గ్రేట్ఫుల్.
0: కనుకనే మన భారతీయుల సంస్కృతిని చక్కగా మీరు ఎలిగెత్తి చాటాలి.
1: యూ షుడ్ డిక్లేర్, ప్రొనౌన్స్.
0: ఏమాత్రం భయపడనక్కర్లేదు.
1: ఏదైనా
0: ఇతరులు ఏమైనా వచ్చి మనం ఏం చేస్తారో ఏమనుకుంటారు, ఏమైనా చేసుకొని
1: don't think that others will do something
0: harm to you. నిన్ను ఎవరైనా చంపని తప్పలేదు.
1: Publicize the propagate culture of Bharat.
0: లైఫ్ లో ఒక్కటే కానీ రెండు కాదు.
1: After all, you are one not two.
0: నీవు ఈ భారతదేశం యొక్క కృతజ్ఞత నీవు జీవితాన్ని ఇచ్చినటువంటి వాడు అవుతావు.
1: ఇట్ అమౌంట్స్ టు సాక్రిఫైసింగ్ యువర్ లైఫ్ ఫర్ ది కల్చర్ ఆఫ్ భారత్.
0: భయపడి మాత్రము మన యొక్క సంస్కృతిని ఏమాత్రము తూలనాడకూడదు.
1: Out of fear, never consider your culture low or ridicule it.
0: తల్లి కంటే మిగులు దైవం ఎక్కువ.
1: ఇన్ ఫ్యాక్ట్ మోర్ దాన్ మదర్ గాడ్ ఈస్ సో నియర్.
0: విచారా, తల్లి కంటే మిగులు దైవం ఎక్కువ.
1: గాడ్ ఈస్ మోర్ దాన్ ది ఫిజికల్ మదర్.
0: తల్లి దగ్గరే ఉంటుంది.
1: మదర్ ఈస్ సో క్లోజ్.
0: దైవం ఎక్కడున్నాడు?
1: వేర్ ఇస్ గాడ్?
0: వెతుక్కోవాలి.
1: యు హావ్ టు సర్చ్ ఫర్ హిమ్.
0: తల్లిని నీవు వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ సచ్ యువర్ మదర్.
0: తల్లిని నీవు సెలెక్ట్ చేసుకున్నటువంటిది.
1: మదర్ ఈస్ ఆఫ్ యువర్ చాయిస్.
0: అలాంటి తల్లిని మాత్రం నువ్వు వెట్టమరుస్తావు.
1: హౌ కెన్ యూ ఫర్గెట్ యువర్ ఫిజికల్ మదర్? కనుకనే
0: రాములు జనని జన్మభూమి స్వర్గాధిప కరియేసి అన్నాడు.
1: సో రామా సెడ్ మదర్ అండ్ మదర్ ల్యాండ్ ఆర్ మచ్ మోర్ దాన్ ది హెవెన్.
0: ఈనాడు రామ భక్తులు ఎంతమంది ఉంటున్నారు?
1: దేర్ ఆర్ మెనీ డివోటీస్ ఆఫ్ రామ.
0: కానీ రామ్ రామ్ రామ్ రామ్ అంటున్నారు.
1: ది చాండ్ నేమ్ రామాస్ నేమ్.
0: కానీ ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్?
0: రాములు త్యాగం చేసినటువంటి సిరి సంపదంతా ఈ రామ భక్తులు అనుభవించుతున్నారు.
1: రామా సాక్రిఫైస్ ఆల్ హిస్ వెల్త్ వేర్ ఆర్ డివోటీస్ ఆఫ్ రామా ఎక్స్పీరియన్స్.
0: ధనం కావాలని ఆశిస్తున్నారు.
1: దే వాంట్ మనీ.
0: రాముడు రాజ్యం వచ్చినా కూడా దాన్ని త్యజించిపోయాడు.
1: రామా సాక్రిఫైస్ ఇస్ రైట్ఫుల్ క్లెయిమ్ ఆన్ హిస్ కింగ్డమ్.
0: ఎవరైనా చేస్తారా?
1: ఇస్ దేర్ ఎనీవన్ టు ప్రిపేర్ టు దట్?
0: కనకనక వస్తువానాలు సర్వమును త్యజించాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి సాక్రిఫైస్ ఆల్ ద కంఫర్ట్స్ అండ్ ద కన్వీనియన్సెస్.
0: కూడా అంతే.
1: సేమ్ థింగ్.
0: భర్తతో ఉండే నిమిత్తమై
1: ఇన్ ఆర్డర్ టు బి డివోటెడ్
0: పతే దైవం అని భావించి
1: కన్సిడరింగ్ హస్బెండ్
0: సర్వ సంపదను త్యాగం చేసుకుంది.
1: సాక్రిఫైస్ ఆల్.
0: అప్పుడే రాముతో తాను అరణ్యానికి పోవడానికి సిద్ధమవుతుంది.
1: అండ్ సీత వాజ్ రెడీ టు ఫాలో రామ.
0: కానీ తిరిగి రాములకు దూరం ఎప్పుడైంది?
1: దెన్ వాట్ షీ డిస్టెన్స్ ఫ్రమ్ హిమ్.
0: జింకలపైనంత ఆశ పుట్టింది, రాములు దూరం అయిపోయాడు.
1: బికాస్ షీ వాంటెడ్ దిస్ డియర్, దేర్ ఫోర్ షీ అవే ఫ్రమ్ రామ.
0: ఆ డియర్ ను కోరేటప్పటికి ఈ డియర్ దూరం అయిపోయాడు.
1: దెన్ వన్స్ షీ వాంటెడ్ ది డియర్, షీ హాస్ లాస్ట్ ద డియర్.
0: అదే బాధలు పడుతూ వచ్చింది.
1: దాట్ ఈస్ ద రీజన్ ఫర్ సఫరింగ్.
0: పాపిష్టి మృగమేళ వచ్చెను దాన్ని పట్టి తెమ్మని మోసపోతిను.
1: వై దట్ రిచ్ యానిమల్ హస్ కమ్ హియర్? హౌ ఇస్ ఇట్ దట్ ఐ ఆస్క్ ఫర్ ఇట్?
0: ఏడుస్తుంది. పాపిష్టి మృగమేళ వచ్చెను దాన్ని పట్టి తెమ్మని మోసపోతిను.
1: హి స్టార్ట్ క్రయింగ్. హౌ ఇస్ దట్ దిస్ హారిబుల్ యానిమల్ కేమ్ హియర్? హౌ ఇస్ దట్ ఐ డిసైడెడ్?
0: ఆపదలు వచ్చే సమయం లోపల అన్ని మనకు దూరం అయిపోతాయట.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ ఆల్ విల్ బి డిస్టెన్స్ ఫ్రమ్ యూ.
0: కనుక ఆపదలు వచ్చినప్పుడు మంచి చెడ్డ విచారణ ఉండదు.
1: In times of difficulties, you don't distinguish and discriminate.
0: కనుక మీరు ఏమాత్రమే కూడా తొందరపడపాటు లేకుండా ఆనందంగా శాంతితో మనం క్షమతో ఈ యొక్క విజయాన్ని సాధిస్తూ రావాలి.
1: నెవర్ బీ ఇన్ ఎ హరీ, బీ పేషెంట్ ఎనఫ్. అండ్ యూ
0: ఏ దేశమైనా వెళ్ళండి.
1: యు గో ఎనీ కంట్రీ.
0: ఏ యొక్క క్లాస్ అయినా పాస్ చేసుకోండి.
1: యు పాస్ ఎనీ ఎగ్జామ్.
0: ఎలాంటి గొప్ప పదవులైనా ఏలండి.
1: ఆక్యుపై పొజిషన్.
0: దానికి ఎవరు వద్దని చెప్పరు.
1: నోబడి విల్ సే నో.
0: దానికి నేను కూడా వద్దు చెప్పను.
1: భగవాన్ విల్ ఎవర్ సే నో.
0: గొప్ప అధికారం అయిపోతే అంత గొప్ప సేవలు చేయొచ్చు దేశానికి.
1: ఆక్యుపైంగ్ హై పొజిషన్, యూ కెన్ ఆల్సో సర్వ్ ఇన్ ఎ బెటర్ వే.
0: కానీ చిక్కి కూడా అవకాశము, దాన్ని దక్కించుకోలేకపోతే ప్రయోజనం ఏమిటి?
1: బట్ ఇఫ్ ది ఛాన్స్ ఆన్ హ్యాండ్ ఈస్ లాస్ట్, వాట్ ఫార్ ఇస్?
0: చిక్కిన ఛాన్స్ ను వసకలేక చక్క చేసుకోండి.
1: హావింగ్ గాట్ దిస్ ఛాన్స్,
0: తీసుకుని ఈ పద సేవనండి.
1: హావింగ్ గాట్ ద ఛాన్స్ ఆఫ్ సర్వింగ్ గాడ్, నెవర్ లూజ్ ఇట్.
0: నుంచి ముక్తి చేస్తునండి.
1: అండ్ హి విల్ టేక్ యు టు ద లిబరేషన్, గివింగ్ యు ద
0: ఇతరుల మాటలు ఇంపుకన మీ కొంప తీయకండి.
1: నెవర్ ఫాలో ద వర్డ్స్ ఆఫ్ అదర్స్ అండ్ రూయిన్ యువర్.
0: నేర్చుకోండి ఈ బుద్ధులన్నీ, తీర్చుకోండి కర్మం.
1: అండ్ జస్ట్ కరెక్ట్ యువర్ మైండ్ అండ్ సీ దట్ యు ఆర్ రిలీవ్డ్ ఫ్రమ్ దిస్ కార్మిక ఎఫెక్ట్.
0: ముఖ్యంగా మీరు తీసుకోవాల్సినటువంటిది,
1: దట్స్ వాట్ యు హావ్ టు డు.
0: ఎవరి మాటలు మనం విన్నక్కర్లేదు.
1: నెవర్ గో బై అదర్ వర్డ్స్.
0: నీ కాన్షియస్ నీ ఫాలో చేయి.
1: ఫాలో యువర్ కాన్షియన్స్.
0: అది ఏ నిజమైనటువంటి దైవము.
1: దట్ ఈస్ ట్రూ గాడ్.
0: ఆ కాన్షియన్స్ ని ఫాలో చేయకుండా
1: వి డోంట్ ఫాలో కాన్షియన్స్.
0: ఈ కాన్షియన్స్ ఫాలో చేసుకుంటూ పోతున్నారు. సెన్సెస్ ని ఫాలో చేస్తూ పోతున్నారు.
1: యూ డోంట్ ఫాలో కాన్షియన్స్ బట్ యూ ఫాలో సెన్సెస్.
0: ఈ సెన్సెస్ ని ఫాలో చేసుకునేటువంటి వాడు కేవలం పతపతనం అయిపోతున్నాడు.
1: ద వన్ హూ ఫాలో సెన్సెస్ విల్ రూయిన్ హింసెల్ఫ్.
0: రావణుడు ఎలాంటి వాడు?
1: రావణ వాట్ మైటీ మ్యాన్.
0: అంత శ్రీమంతుడే లేడు.
1: ఈజ్ ద రిచెస్ట్ మ్యాన్.
0: తన సోదరుడైన కుబేరుని ఆస్తంతా పరుక్కున్నాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ క్యాప్చర్డ్ ఆల్ ద వెల్త్ ఆఫ్ కుబేరా.
0: తన కోటనంతా కూడా బంగారు కోటగా కట్టుకున్నాడు.
1: ఆల్ హిస్ ఫోర్ట్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ గోల్డ్.
0: కానీ అన్నిటి ఎందు తాను గొప్పవాడు అనిపించుకున్నాడు.
1: గ్రేటెస్ట్ ఇన్ ఆల్.
0: భుజబలము, బుద్ధి బలము, శక్తి బలం అంతా ఉంది.
1: ఫిజికల్లీ స్ట్రాంగ్, మెంటల్లీ స్ట్రాంగ్, ఇంటెలెక్చువల్లీ స్ట్రాంగ్.
0: తపబలం కూడా ఉంటుంది.
1: అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ పెన్.
0: కానీ ఉండి ప్రయోజనం ఏంటి?
1: వాట్ ఫార్.
0: కట్టగలిపటికి తాను మూర్ఖుడైపోయాడు.
1: అల్టిమేట్లీ హి హస్ బికమ్ ఎ ఫూల్.
0: ఈ ఇంద్రియములకు లోబడిపోవడం చేతనే
1: హి హస్ బికమ్ ఎ స్లేవ్ టు సెన్సెస్.
0: సర్వమునకు కట్టుబడిపోయాడు.
1: సో హి ఇస్ బౌండ్.
0: ఇంద్రియాన్ని సాధించినటువంటి వాడే మహావీరుడు.
1: ద వన్ హూ కాంకర్ సెన్సెస్ ఏ వారియర్.
0: ఇంద్రియాలకు లోబడినటువంటి వాడే మహాదీనుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ హూ బికమ్స్ ఎ స్లేవ్ టు ద సెన్సెస్ ఇస్ దీనా, దీనా ద వీక్.
0: కనుకనే హనుమంతుడు కూడా లంకలో పోయినప్పుడు
1: విన్ హనుమాన్ హస్ గాన్ టు లంక.
0: రామా రామా రామా అనుకున్నప్పుడు రాముని దగ్గర దీనుడిగా నిలిచాడు.
1: ఇన్ ఫ్రంట్ ఆఫ్ రామ హనుమాన్ స్టూడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ ఎస్ దీనా సో హంబుల్.
0: రావణాస్ దగ్గర పెట్టాక ధీరుడైపోయాడు.
1: వెరేజ్ ఇన్ ఫ్రంట్ రావణ హీ ఇస్ ధీరా కరేజియస్ వన్.
0: అప్పుడు అడిగాడు రావణుడు,
1: నేను రావణాస్
0: ఎవరు పంపారా నిన్ను?
1: హూ సెంట్ యూ?
0: ఇప్పుడు ఏమి చెప్పగలడు?
1: వాట్ ఈస్ యూ కెన్ సే?
0: ఎవరు పంపించినారు నిన్ను?
1: హూ సెంట్ యూ హియర్?
0: నీ చెల్లె ముక్కు చెవులటి కోసి పంపిణి రాచి దొర నన్ను పెరా.
1: ద వన్
0: రావణ్
1: ది వన్ హూ హాస్ కట్ ఆఫ్ the ears and the nose of your sister, the very man sent me here.
0: Nee sister mukku chevulu kosi pampadu chudu adane nannu pampicha.
1: That person who has cut off the nose and the ears of your sister, he has sent me here.
0: Ayyane jawab ichadu hanumantudu.
1: That is the correct answer that
0: hanuman
1: has given.
0: Etuvanti vaadu?
1: What kind of man he is?
0: Gunavantudu, balavantudu, hanumantudu.
1: He is one of virtue. He is one of character. Highly educated.
0: Andukosame ramulu sevakuluga tayarayyadu.
1: So he could become the best
0: servant of Rama. Akada ee maatramu ledu.
1: He was egoless.
0: కనుక అతను కూడా రాజకీయ నాయకుడే.
1: అండ్ హీఈస్ ఆల్సో పాలిటీషియన్.
0: సుగ్రీవుని యొక్క మంత్రి.
1: అండ్ హీఈస్ మినిస్టర్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ సుగ్రీవ.
0: కనుక సుగ్రీవుని దగ్గరికి రామలక్ష్మణ్ తీసుకుని పోయాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ హస్ టేకెన్ రామలక్ష్మణ్ టు సుగ్రీవ హిస్ మాస్టర్.
0: అక్కడ రావణుడి దగ్గర పోటాడటం వల్ల రావణుడి కోపం వచ్చింది.
1: బికాస్ ఆఫ్ ఫైటింగ్ ఓవర్ దేర్
0: నన్ను ధిక్కరించేటువంటి వాడా నీవు?
1: డూ యూ డిసోబే మీ?
0: ఇంత జగత్తు లోపల నన్ను ఎవరు కూడా ఏమిరా అనలేదు.
1: In this world, nobody addressed me like
0: this. అంటే ఏమి? ఒక సర్వెంట్ ని పిలిచినట్టు.
1: యు ఆర్ అడ్రెస్సింగ్ మీ యాజ్ ఇఫ్ యు ఆర్ అడ్రెస్సింగ్ ఎ సర్వెంట్.
0: అప్పుడు చెప్తాడు.
1: Then he says,
0: ఏ రాజు నన్ను ఏమి రానలేదు నోరు ముయించేనురా.
1: నో కింగ్ స్పోక్ టు మీ లైక్ దట్ ఐ మేక్ యూ షట్ యువర్ మౌత్.
0: ఒరే పిచ్చివాడా, వారంతా ఎవరో ఇది తెలియనటువంటి వాడు నిన్ను రా అనలేదు. నేను తెలిసినటువంటి వాడిని.
1: సమ్ పీపుల్ హూ డు నాట్ నో ఎనీథింగ్ అబౌట్
0: ప్రభు సాక్షాత్ దేవుడు.
1: My God is my master.
0: నేను నిన్ను రా అనడానికి హక్కుగా ఉంది, నిన్ను కొట్టడానికి హక్కుగా ఉంది.
1: I will address you as if you are a servant. I have got every right to beat you.
0: అని చెప్పేటప్పటికి
1: ఇంత
0: క్రోధంగా ఉంటున్నావా, ఇంత పరాక్రమవంతుడుగా అంటున్నావా అని వాడి కోదికి ఎప్పుడు తోక చాలా రుచి.
1: Because watching is all his anger and fury. రావణ was taking care of his
0: pain. ప్రమాదం జరిగితే తన ప్రాణమనే పోగొట్టుకున్నంత కోపం వస్తుంది.
1: Actually, monkey will be very much angry if anything is done to its tail.
0: ఏనుకు తొండం పైన కోతికి తోక పైన.
1: ఎలిఫెంట్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద ట్రంక్ వైల్ మంకీ ఈజ్ ఇంట్రెస్ట్ ఇన్ ద టైల్.
0: చాలా సూక్ష్మమైన బుద్ధి ఉంటుంది.
1: దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్.
0: దానికి అంటించాడు.
1: అండ్ హీ సెట్ ఇట్ ఆన్ ద ఫ్లేమ్.
0: నీవు చేసిన విద్య నీరే చేస్తా, నీకే చేస్తాను ఈ పని అన్నాడు. తీసుకుని పోయాడు, లంకనంతా అగ్గి పెట్టాడు.
1: హీ సెడ్ దిస్ ఇస్ ది థింగ్ ఐ హావ్ లెర్న్ ఫ్రమ్ యూ. హీ హస్ సెట్ ది హోల్ లంక ఇన్ టు ఫ్లేమ్స్.
0: రాక్షసులంతా ఒకే అల్లరి చేసుకుంటున్నారు.
1: డెమన్స్ వర్ డిస్టర్బ్.
0: యాదమ్మయి కోతి దిన్నెవ్వరు వంపిరి నాతి మా వాడ గోడాడ చేసని.
1: హూ హాస్ సెంట్ దిస్ మంకీ? హూ హాస్ సెట్ ఆల్ ది హౌసెస్ ఇన్ టు ఫ్లేమ్స్? ద హోల్ థింగ్ ఇస్ స్పాయిల్డ్.
0: ఇంటింటికి నీ పంటించిన వాళ్ళ గంటి ఎవరింటికి పోదుమే. ఇంటింటికి నీ పంటించిన వాళ్ళ గంటి ఎవరింటికి పోదుమే.
1: యూ హాస్ సెట్ ఎవ్రీ హౌస్ ఇన్ టు ఫ్లేమ్స్. I have seen you. Who has sent you here?
0: Vintini Ramunu Bantunu Janaki Kantiki Sallanayane.
1: I have heard your message. You have been sent to Janaki and I saw you.
0: Panula Intiki Mintina Nantina Gadi Teliyaddamma Ee Koti Ninnevaru Vampirinaati Mavada Godada Jesane. Ee vidhanga Lankaloni Varantha Kudunu Ramunu Tantukuntu Vacharu.
1: So
0: ఆ దుఃఖంలో కూడా రామును తలుచుకుంటూ వచ్చాడు.
1: ఈవెన్ ఇన్ సాడ్నెస్ హి థాట్ ఆఫ్ రామ.
0: ఈ విధంగా ప్రతి భగవత్ యొక్క తత్వం కూడా దూషణలో, భూషణలో, తిరస్కారంలో, పురస్కారంలో కూడా దైవాన్ని తలుచుకోవటం చాలా గొప్పది.
1: It's very important to think of God in times of praise and blame, the difficulties and profits and losses.
0: Kanuka, yetti samayam nandakuru daiva namani matra marchipokudu.
1: Under any circumstances, never forget to chant His glory.
0: Enni badalu kaligina sariye daivanni matra viduvukudu.
1: If there are any troubles, they may come, but never forget God.
0: అప్పుడే నిజమైనటువంటి మానవత్వం మీరు పోషించుకున్న వారు అవుతారు.
1: దెన్ యూ విల్ బి అప్హోల్డింగ్ ది ట్రూ హ్యూమన్ వాల్యూ ఇన్ యూ.
0: ఆ వాల్యూని మనం పెంచుకోవాలి.
1: హావ్ దిస్
0: నాడు మనం వాల్యూ లేకుండా ఉంటే ఏం మానవుడు?
1: వేర్ వాల్యూ లెస్, వాట్ కైండ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ వి ఆర్?
0: వాల్యూనే సత్య ధర్మ శాంతి ప్రేమలు.
1: ది హ్యూమన్ వాల్యూస్ ఆర్ సత్య ధర్మ శాంతి ప్రేమ.
0: కనుక ఆ వాల్యూని మాత్రం కించిత్తు కూడా కదలకుండా, నిలకుండా చూసుకోవాలి.
1: వి షుడ్ అప్హోల్డ్ దిస్ హ్యూమన్ వాల్యూ స్టెడీ అండ్ ఫర్మ్ అండ్ స్ట్రాంగ్.
0: అది కాపాడుకున్నటువంటి వాడే నిజమైన మానవుడు.
1: ద వన్ హూ సస్టైన్ ఫాస్టర్స్ దెమ్ ఇస్ ఎ ట్రూ హ్యూమన్.
0: అది లేనిటువంటి వాడే దానవుడు.
1: ద వన్ విత్ దిస్ హ్యూమన్ వాల్యూస్ ఇస్ మానవ హ్యూమన్, వితౌట్ దట్ హిస్ దానవ ద డెమన్.
0: కనుక మనం కాపాడుకోవాల్సినటువంటి మానవతా విలువలు.
1: సో వీ హావ్ టు కీప్ అప్ ది హ్యూమన్ వాల్యూ.
0: మానవులని పేరు పెట్టుకున్నాం.
1: వీ హావ్ గాట్ ది నేమ్ టైటిల్
0: మానవ.
1: వీ ఆర్ మానవ హ్యూమన్.
0: ఈనాడు కొత్త వారు కాదు మనము.
1: We are not new.
0: జన్మల నుంచినే వస్తున్నాము.
1: We have been there for several births.
0: మా కాదు.
1: మా నో.
0: నవ కొత్తది కాదు.
1: నవ న్యూ.
0: పాతదే మానవ.
1: నాట్ న్యూ, ఏన్షియంట్.
0: చాలా పాత జన్మం వాళ్లే.
1: ఐఎమ్ క్వైట్ ఏన్షియంట్.
0: మా నవ.
1: మా నవ.
0: మా అనగా కాదు.
1: మా నో.
0: నవ కొత్తది కాదు.
1: నవ న్యూ, నాట్ న్యూ.
0: అలాంటి మనం పాతవారు ఎన్ని జన్మల నుంచి వస్తున్నాము.
1: వి హావ్ బీన్ దేర్ సిన్స్ లాంగ్ ఫర్ సెవెరల్ లైఫ్.
0: అదే మన అదృష్టంగా భావించుకోవాలి.
1: కన్సిడర్ యాజ్ యువర్ గుడ్ ఫార్చ్యూన్.
0: అదే మన ప్రాప్తిగా మనం అనుభవించుకోవాలి.
1: టేక్ ఇట్ యాజ్ యువర్ డిజర్వ్డ్నెస్.
0: ఈ మానవత్వాన్ని సార్థకం చేసుకోవాలి.
1: అండ్ బీ ఏ ట్రూ హ్యూమన్.
0: అది నిజమైన మానవత్వం రావడానికి కారణం.
1: దాట్ ఈస్ ద మెయిన్ కాజ్ ఫర్ హ్యూమన్ లైఫ్, హ్యూమన్ బర్త్.
0: స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ హ్యూమన్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్,
0: మీరు కేవలం విన్నంత వరకు మాత్రం చక్కగా ఆనందంగా ఉంటుంటారని వింటారు.
1: యు ఆర్ సో హ్యాపీ టు లిసన్.
0: కానీ బయటికి పోయిన తర్వాత కూడా ఈ విన్నది మీరు తినడానికి ప్రయత్నం చేయాలి.
1: హావింగ్ హర్డ్ విన్నది, యూ హావ్ టు
0: ఇక్కడ వినాలి, అక్కడ తినాలి.
1: యూ హావ్ టు హియర్ హియర్ అండ్ యూ హావ్ టు ప్రాక్టీస్ దేర్.
0: చూడండి, ఎక్కడైనా పశువులు పోతుంటాయి,
1: యూ సీ కౌస్,
0: పచ్చని గడ్డి చూస్తే పరిగెత్తిపోయి తినేసేస్తాయి.
1: ది కౌ విల్ రన్ ఆఫ్టర్ ది గ్రీన్ గ్రాస్
0: విరి తినేసేస్తాయి.
1: ఇట్ విల్ ఈట్ ది గ్రాస్.
0: కానీ స్వస్థానానికి వచ్చిన తర్వాత తిరిగి బయట తీసుకుని నెమరు వేసి చక్కగా మింగుతాయి.
1: As the cow goes back, it recalls, brings it back and mastigates.
0: అదే విధంగా ఇక్కడ మీరు తినిపోయినటువంటి వాడు, తినిపోయినటువంటి వారు స్వస్థానానికి పోయి తిరిగి మననం చేసి దాన్ని నెమరు వేసుకుంటూ రావాలి.
1: Having heard all these things here, by the time you go back, you should recall, recapitulate what you heard.
0: కనుక ఈ మూడింటి యందే నిజమైన మానవత్వం ఏమిటి ఉంటుండాలి.
1: The human value lies in these three.
0: ప్రాప్తి చేసుకోవాలి.
1: And deserve everything.
0: ప్రాప్తి నిలుపుకోవాలి.
1: We should keep it up.
0: ప్రాప్తి అంటే ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చేటువంటిది కాదు, అంత మనమే పెంచుకునేటువంటిది.
1: You get your own work for your own deservedness.
0: కనుక నీ ప్రాప్తి నువ్వు పెంచుకొని,
1: so be deserving.
0: భారతీయ సంస్కృతి ఏమాత్రం కూడా నువ్వు విడవకుండా,
1: never give up culture of Bharat.
0: ఏదో కృతయుగ త్రేతాయుగ ద్వాపరయుగం అంతా కూడా మార్పు చెందుకుంటూ వచ్చింది.
1: In fact, it has been undergoing so many changes age after age.
0: మార్పులు జరిగిందా కానీ మీలో మార్పు రాకూడదు.
1: Let there be any number of changes, but you be changeless.
0: మార్పు చెందుతూ ఉంటాయి.
1: They do change.
0: నీ దేహం కూడా పుట్టినప్పుడు చిన్న పిట్టిగా ఉన్నావు.
1: At the time of birth, you are so tiny.
0: Child అన్నారు.
1: You are called child.
0: 15 ఏళ్ళకి నువ్వు బాయ్ అన్నారు.
1: Age of 10, boy.
0: 30 ఏళ్ళకి man అన్నారు.
1: 30, man.
0: 75 ఇయర్స్ గ్రాండ్ ఫాదర్ అన్నారు.
1: 75, యువర్ గ్రాండ్ ఫాదర్.
0: కాబట్టి చైల్డ్ బాయ్, మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ నువ్వు మారలేదా?
1: ద చైల్డ్ బాయ్, మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ హావ్ నాట్ చేంజ్డ్.
0: పేర్లు మారినాయి కానీ నీవు ఉండేది ఒక్కడే.
1: నేమ్స్ హావ్ చేంజ్డ్ బట్ యు ఆర్ వన్.
0: యుగాలు మారిపోయినాయి కానీ మన ప్రాచీన ధర్మం ఒక్కటే.
1: సో ఏజెస్ హావ్ చేంజ్డ్ బట్ ది కల్చర్ ఆఫ్ భారత్ ఇస్
0: నాట్ చేంజ్డ్.
1: అండ్ యు షుడ్ నెవర్ బ్రింగ్ ఎ చేంజ్.
0: అది సత్యనిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటిది.
1: దట్ ఇస్ ఎటర్నల్ ట్రూత్, దట్ ఇస్ ఇమ్మోర్టల్.
0: అది మారకుండా ఉండాలంటే దైవ భక్తిని మనం మర్చిపోకూడదు.
1: ఇన్ ఆర్డర్ టు సీ దట్ ఇట్ ఇస్ చేంజ్లెస్,
0: భగవత్ నామాన్ని స్మరిస్తే
1: హావ్ మోర్ ఆఫ్ డివోషన్, చాంట్ హిస్ నేమ్,
0: మరవకుండా ఉండడానికి.
1: నెవర్ ఫర్గెట్ గాడ్ ఎట్ ఎనీ టైం.
0: భగవంతుని యొక్క నామంలో మధురమైనటువంటి నామం తీసుకుంటాము.
1: గాడ్స్ నేమ్ ఇస్ సో స్వీట్.
0: ప్రేమముదిత మనసే కహో

చాలిన వేదాంత సారయితులు. నిర్జీవ శిలలతే నాట్యమాడింపంగ, నిర్జీవ శిలలతో నాట్యమాడింపంగ నేర్పు కలిగిన సదా చారులతలు. బహువీర సుతులచే పాడింప నేర్చిన, బహువీర శిరముతే పాఠింప నేర్చిన

0: ఎందరుండియు ఏమి ఫలము? ఒక్కరును కూడా వారి ఆర్తనాదంబు వినరు. ఇంతకంటెను వేరెత్తి ఎరుగపరతు సాధు సద్గుణగణ్యులవు సభ్యులార.
1: ఏన్షియంట్ సేజెస్ హ్యాడ్ ప్లెంటీ ఆఫ్ వేదాంతిక్ నాలెడ్జ్ టు డిసిమినేట్ టు స్టూడెంట్స్ అండర్ దేర్ కేర్. దేర్ ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ దిస్ కంట్రీ who could make lifeless boulders even dance. There were people of fine arts, music in particular, an expert with all this. What is it that one achieves? No one is prepared to hear that prayer appeal out of yearning. What more is to be conveyed other than this?
0: Vidyarthi, vidyarthi, yulara.
1: Students, boys and girls,
0: విద్య అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ ఎడ్యుకేషన్?
0: ఎట్టి విద్యను మనం అభ్యసించాలి?
1: వాట్ సార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ షుడ్ వి అక్వైర్?
0: విద్య యొక్క ప్రమాణములు ఏమిటి?
1: వాట్ ఈస్ ద స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్?
0: మానవాభ్యుదయమునకు మార్గదర్శకమైనటువంటి విద్య ఏది?
1: వాట్ ఈస్ దట్స్ రియల్లీ ఐడియల్ టు మ్యాన్కైండ్?
0: ప్రస్తుత విద్య వల్ల మనకు లభించేటువంటి ఫలితం ఏమి?
1: వాట్ ఈస్ ద రిజల్ట్ అవుట్ ఆఫ్ దిస్ మోడర్న్ ఎడ్యుకేషన్?
0: ఈ పంచతంత్రముల యొక్క ప్రభావాన్ని ఆలోచించి విలసించి దాన్ని విపులంగా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తియే నిజమైన విద్యార్థి.
1: హీఈస్ ఎ ట్రూ స్టూడెంట్ ఇఫ్ హెస్ గాట్ ఫుల్ అవేర్నెస్ ఆఫ్ దీస్ ఫైవ్ ఫార్మ్స్ ఆఫ్ ద ఫైన్ ఆర్ట్స్ అండ్ దర్ ఇంపాక్ట్.
0: కేవలము విజ్ఞానము ప్రజ్ఞానం అనేటువంటిది విద్యార్థి వల్ల ఏర్పడినటువంటిది కాదు.
1: దిస్ అవేర్నెస్ అండ్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ ఆర్ నాట్ ఆఫ్ యువర్ మేకింగ్.
0: విద్య యొక్క సంస్కారం చేతనే ఈ పవిత్రమైనటువంటి శక్తులు మానవులకు చేకూరుతున్నది.
1: మ్యాన్ ఎక్వైర్స్ దీస్ పొటెన్షియాలిటీస్ బికాస్ ఆఫ్ ద కల్చర్ దట్ హీ గెట్స్ అవుట్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్.
0: సంస్కృతి అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ సంస్కృతి కల్చర్?
0: ఇది ప్రత్యేకమైనటువంటి ఒక

0: నిబంధన కాదు.
1: ఇట్ ఇస్ నాట్ ఎనీ స్టిప్యులేషన్.
0: నిత్య జీవితంలో మానవుడు అనుభవించే అసత్యమైనటువంటి మార్గము, అప్రమాణమైన మార్గము, అనిత్యమైనటువంటి మార్గము, వీటిని సత్యనిత్యములుగా మార్చుకొని దివ్యత్వంగా తాను జీవించడానికి ప్రయత్నించటమే సంస్కారం.
1: ద కల్చర్ మెంట్ టు బి అవే ఫ్రమ్ ద అన్ట్రూత్, దాట్ విచ్ ఇస్ నాట్ ఐడియల్, దాట్ విచ్ ఇస్ ఎఫీమరల్ అండ్ ఫ్లీటింగ్, అండ్ టు రీచ్ ద స్టేట్ ఆఫ్ ఎటర్నిటీ అండ్ ఇమ్మోర్టల్ ట్రూత్.
0: ఇట్టి పవిత్రమైన దివ్యత్వము ఎక్కడ ఉన్నది?
1: Where do you find such sacred divinity?
0: ప్రతి మానవుని చక్కడ కూడాను ఈ దివ్యత్వము సత్యస్వరూపమై తాండవమాడుతున్నది.
1: In every man, there is divinity latent, dancing within.
0: పుడమేకై గల ప్రతి వ్యక్తికి దగ్గర కూడాను ప్రత్యక్ష దైవమైనటువంటిది సత్యము.
1: It is the truth that is God present in everyone.
0: మీరు కాపాడవలసినటువంటిది దేశమును కాదు, పోషించవలసినటువంటి దేశము కాదు.
1: యు ఆర్
0: సత్యధర్మమును మీరు పోషిస్తే దేశము సత్యధర్మం చేతనే కాపాడబడుతుంది.
1: వాట్ యు ఆర్ సపోజ్ టు డూ ఈజ్ నాట్ టు ప్రొటెక్ట్ దిస్ కంట్రీ, నాట్ టు సేఫ్ గార్డ్ ఐదర్, ప్రొటెక్ట్ అండ్ అప్ హోల్డ్ సత్య ట్రూత్ ధర్మ రైచియస్నెస్, దాట్ ఈస్ ఇనఫ్.
0: సత్యధర్మమును కాపాడినప్పుడే జగత్తంతైకుడును సుక్షేమంగా ఉంటుంది.
1: When satya and dharma are upheld, the welfare of humanity is ensured.
0: ఈ జగత్తంత ఇకుడును సత్య ధర్మముపైనే ఆధారపడి ఉన్నది.
1: The entire universe rests on satya and dharma.
0: సత్యంబునందుండి సర్వంబు సృష్టించే సత్యంబునందనగే సర్వ సృష్టి.
1: The entire universe has truth as its origin, and finally the universe merges back into the truth.
0: Satyamahimaleni stalamedi kanugunna shuddha satvamidiye chudarayya.
1: Is there any place where there is no truth? But in fact it is that unsullied truth which is present everywhere if you are keen to observe.
0: Prati manavudu kudanu ee satyam paine aadharapadi untunnadu.
1: Every man has truth as his foundation.
0: ఈ సత్య ధర్మమునే జగత్తును కాపాడుతూ ఉన్నది.
1: సత్య అండ్ ధర్మ ప్రొటెక్ట్ ది ఎంటైర్ వరల్డ్.
0: కానీ మానవుడు ఈ సత్యాన్ని గుర్తించగలలేక అనేక విధములుగా కూడాను విలసిల్లుతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు రియలైజ్ దిస్ ట్రూత్ అండ్ దేర్ ఫోర్ హీ సఫర్స్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: విద్య అనగా కేవలము ఒక విధమైనటువంటి యొక్క కసరత్తు కాదు.
1: ఎడ్యుకేషన్ definitely is not an exercise.
0: ఏక జీవనోపాధి నిమిత్తమై ఏర్పడేటువంటి ఒక విద్య కాదు.
1: Education is not for a living.
0: ఇది జీవిత పరమాపది నిమిత్తమై ఏర్పడినటువంటిదిగా భావించాలి.
1: We have to consider that education is for life and not for a living.
0: విద్యార్థులారా,
1: students,
0: మీరు ఎక్కడి నుంచి వచ్చారు?
1: Where from have you come?
0: కేవలము పవిత్రమైన భారతదేశంలోనే పుట్టారు.
1: You are born here in the sacred land.
0: ఎక్కడ ఉన్నారు? భారతదేశమందే ఉన్నారు.
1: Where are you? You are in Bharat.
0: ఇట్టి పవిత్రమైన భారత తత్వాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
1: You are not able to know the sanctity, the sacredness of Bharat.
0: పుట్టి పెరిగినటువంటి ఈ భూమి యందే మీ యొక్క పుణ్యతత్వాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
1: You are not able to know your own land of merit where you are born.
0: భారత భూమి కేవలము కర్తవ్యం నిర్వర్తింపజేసేటువంటి కర్మభూమియే.
1: భారత్ వాంట్స్ యూ టు డిశ్చార్జ్ యువర్ డ్యూటీ, సో దిస్ ద ల్యాండ్ ఆఫ్ యాక్షన్.
0: ఇట్టి కర్తవ్యాన్ని నిర్వర్తించి పుణ్యమును ప్రోగు చేసేటువంటిది భారత భూమి.
1: భారత్ వాంట్స్ యూ టు అక్రూ ద మెరిట్ బై డిశ్చార్జింగ్ యువర్ డ్యూటీ.
0: కనుకనే దీనిని పుణ్యభూమి అని పిలుస్తూ వచ్చారు.
1: సో ఇట్ ఈస్ కాల్డ్ ద ల్యాండ్ ఆఫ్ మెరిట్, పుణ్యభూమి.
0: ఈ భరత భూమి యందు మానవత్వాన్ని త్యాగం చేసి దివ్యత్వాన్ని ప్రకటించి ప్రేమతత్వాన్ని పంచే నిమిత్తమై ఏర్పడినది సత్యాన్ని గుర్తించుకోవాలి.
1: వన్ హ్యాస్ టు రియలైజ్ ది ట్రూత్ దట్ ది హ్యూమన్ లైఫ్ ఈస్ గిఫ్టెడ్ టు ఎక్స్పీరియన్స్ ది డివినిటీ విదిన్ అండ్ షేర్ ద లవ్ ఇన్ ద నైబర్హుడ్.
0: కనుకనే ఇట్టి పుణ్యత్వాన్ని పోషించుకునే నిమిత్తమే ఏర్పడేది కనుక పుణ్యభూమి అని పేరు పెట్టారు.
1: ఫర్ దట్ రీజన్ దిస్ ఇస్ కాల్డ్ ద ల్యాండ్ ఆఫ్ మెరిట్, పుణ్యభూమి.
0: ఈ భూమికి భగవంతునికి ఉన్నటువంటి సన్నిధి సంబంధం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ గాడ్ అండ్ దిస్ అర్త్?
0: ఇది చెయ్యి.
1: దిస్ ఇస్ హ్యాండ్.
0: ఇది కాలు.
1: ఇస్ ద లెగ్.
0: ఇది తల.
1: ఇస్ ద హెడ్.
0: ఇది కడుపు.
1: ఇస్ ద స్టమక్.
0: ఈ అన్ని అంగములు కూడాను దేహంతో చేరినటువంటివి.
1: ఆల్ దీస్ పార్ట్స్ ఆర్గన్స్ బిలాంగ్ టు ద సేమ్ బాడీ.
0: కనుక అనేక అంగములతో కూడినటువంటిది ఈ దేహము.
1: బాడీ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ ఆర్గన్స్.
0: ఈ దేహము మానవత్వంతో కూడినటువంటిది.
1: దిస్ బాడీ ఈస్ బేసికలీ హ్యూమన్.
0: కనుక ఈ మానవత్వం దేనికి సంబంధించినటువంటిది?
1: దిస్ హ్యూమన్నెస్ హౌ ఇస్ ఇట్ రిలేటెడ్?
0: సంఘముతో చేరినటువంటిది, సమాజంతో కూడినటువంటిది.
1: ఇట్ ఇస్ రిలేటెడ్ టు ద కమ్యూనిటీ ఆర్ సొసైటీ.
0: సమాజం దేనితో కూడినటువంటిది?
1: సొసైటీ. హౌ ఇస్ ఇట్ కంప్రైజ్?
0: ప్రకృతితో కూడినటువంటిది.
1: ఇట్ ఈస్ ఇన్ నేచర్. ప్రకృతి.
0: ప్రకృతి దేనితో కూడినటువంటిది?
1: వాట్ ఈస్ ది కంపోజిషన్ ఆఫ్ ప్రకృతి?
0: ప్రకృతి పరమాత్మతో కూడినటువంటిది.
1: దిస్ నేచర్ ఈస్ డివైన్.
0: కనుకనే ప్రకృతి పరమాత్మని యొక్క అంగము.
1: సో నేచర్ ఇస్ ద పార్ట్ ఆఫ్ గాడ్.
0: మానవత్వం ప్రకృతి యొక్క అంగము.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ నేచర్.
0: ప్రకృతి సమాజం యొక్క అంగము.
1: ద నేచర్ ఇస్ అ పార్ట్ ఆఫ్ సొసైటీ.
0: సంఘము మానవత్వం యొక్క అంగము.
1: అండ్ దిస్ సొసైటీ ఇస్ ద పార్ట్ ఆఫ్
0: హ్యూమానిటీ. అంగముల యొక్క తత్వాన్ని గుర్తించుకుని వర్తించినప్పుడే దివ్యత్వం అనేటువంటిది మనకు అర్థమవుతుంది.
1: వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ ద ఇంటిమేట్ ఇంటర్ రిలేషన్షిప్ బిట్వీన్ ద డిఫరెంట్ ఆర్గన్స్ ఆఫ్ ద బాడీ, వీ కెన్ క్యారీ ఆన్ ద లైఫ్. సో
0: స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: నిజంగా ఎవరికి వారు కన్నులు మూసుకుని విచారించినప్పుడు దివ్యత్వం అనేటువంటిది మానవత్వాన్ని నడిపిస్తూ ఉంటుంది.
1: If you investigate and inquire deep enough, you will know the divinity within.
0: దివ్యత్వం లేకుండా ఒక క్షణమైన కొను మానవుడు జీవించలేడు.
1: Man cannot live without divinity.
0: కానీ తాను జీవించగలననేటువంటి అహంకారం చేత కొంతవరకు గడుపుతూ ఉన్నాడే గాని కాలమును గడిపినంత మాత్రమే కర్మ సార్థకం కాదు.
1: Man is egoistic and spends his life, but he doesn't work for his redemption.
0: కర్తవ్యము మొదల లేక కర్మను మొదల అనేటువంటి విషయాన్ని విచారించుకున్నప్పుడు,
1: when we investigate, is the duty first?
0: చాలా మంది మాకు రైట్ రైట్ రైట్ అని పోతుంటారు.
1: Many people proceed along the direction of right.
0: ఈ రైట్ అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది?
1: How do you get these rights?
0: కర్తవ్యమే లేకుండినా ఈ యొక్క రైట్ నీకు చిక్కదు.
1: Without duty, there cannot be rights.
0: కనుకనే కర్తవ్యాన్ని ఆచరించినప్పుడే కర్తవ్య ఫలమైనటువంటి యొక్క రైట్ నీకు ప్రాప్తిస్తుంది.
1: Likewise, if you discharge your duty, you will have your right.
0: తల్లియే లేకుండినా బిడ్డకి ఏమాత్రము క్షేమం లేదు.
1: Without the mother, child is not safe.
0: అదే విధంగానే కర్మనే లేకుండినా కర్తవ్యమునికి ఏమాత్రం కూడాను గుణకరము రాదు.
1: Likewise, when there is no duty, rights have no value.
0: కనుకనే డ్యూటీ అనేటువంటిది మొదలు కాదు ఇది.
1: So duty is not there in the beginning.
0: నా రైట్ అనేటువంటిది మొదలు కాదు ఇది.
1: Right doesn't.
0: మానవునికి ఎట్టి రైట్ కూడాను లేదు.
1: Man has no right whatsoever.
0: తన కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడే ఈ కర్మ యొక్క ఫలితము రైట్ గా మారుతుండాలి.
1: The discharging of the duty fructifies by giving you.
0: ప్రవాహం మొదల వర్షం మొదల అని చక్కగా విచారణ చేసినప్పుడు వర్షం మొదలు.
1: If you inquire, is it the ceaseless flow that comes first or rain? Is the rain that occupies
0: వర్షము కుచ్చినప్పుడే ప్రవాహం ఏర్పడుతుంది.
1: Because of the downpour of rain, the flow can go on.
0: వర్షం లేకుండా ప్రవాహమే ప్రవహించదు.
1: Without rain, the flow will never continue.
0: కాబట్టి ప్రవాహం అనేటువంటిది కేవలం రైట్ వంటిది.
1: This ceaseless flow is like a right.
0: కానీ రెయిన్ అనేటువంటిది ఒక విధమైనటువంటి యొక్క బాధ్యత కలిగినటువంటిది.
1: రెయిన్ రిప్రజెంట్స్ డ్యూటీ.
0: ఆ ప్రధానమైనటువంటి యొక్క రైట్ లేకపోయినప్పుడు ఈ అప్రవాహమైనటువంటి యొక్క రైట్లు ఏ విధంగా నీవు కాదించాలి?
1: Without this rain of duty, how do you expect the flow to continue the right?
0: విద్యార్థులారా,
1: విద్యార్థినీయులారా, స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్,
0: చదువుతున్నారు మీరు.
1: You are educated.
0: గొప్ప గొప్ప డిగ్రీలు పొందుతున్నారు.
1: You have high degree.
0: కానీ ఎన్ని పొందినప్పటికీ మానసికమైనటువంటి శాంతి లభించటం లేదు.
1: In spite of all this, you don't have mental peace.
0: ఇహమనసికింప హేమతారక విద్య, పరమనసుకింప బ్రహ్మ విద్య.
1: To be happy in this world, one should have secular knowledge.
0: ఇహ విద్యను కోసం నిమిత్తమై ఈ భౌతిక విద్యను నేర్చాలి.
1: You have this physical knowledge to be happy and comfortable.
0: పరవిద్య కోసం కొంత విచారణ శక్తిని చెరపాలి.
1: Enquiry is needed to acquire spiritual knowledge.
0: కనుకనే స్పిరిచువల్ నాలెడ్జ్ అనేటువంటిది కేవలం ఈ విద్యలతో లభ్యం చేయడం కాదు.
1: You don't get spiritual knowledge out of this formal education. Of all the forms of education, spiritual is the correct one. The education is for liberation.
0: కనుకనే మన విద్యా విషయం లోపల మనం అనేక విధములుగా కూడాను కొంచెం సందేహాలతో ప్రవేశిస్తున్నాము.
1: As students, you have so many doubts.
0: ఈనాటి మానవత్వము దివ్యత్వంతో కూడినదనే సత్యాన్ని విద్యార్థులు గుర్తించుకోలేకపోతున్నారు.
1: Students are not able to understand the immanent latent divinity within them.
0: కనుక మొట్టమొదట ఈ విద్యార్థులు నేనెవరు అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోవాలి.
1: స్టూడెంట్స్ మస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నో దేర్ ట్రూ నేచర్ బై పుట్టింగ్ ఎ క్వశ్చన్, హూ యామ్ ఐ?
0: కర్తవ్యమా మొదలు లేక రైటా మొదలు అనేటువంటి దాన్ని గుర్తించుకోవడానికి తల్లిదండ్రులే మనకు తగినటువంటి ప్రధాన పాత్రలు.
1: ద పేరెంట్స్ ప్లే ఎ మేజర్ రోల్ ఇఫ్ యూ వాంట్ టు నో వెదర్ డ్యూటీ కమ్స్ ఫస్ట్ ఆర్ ద రైట్.
0: రైట్ అండ్ రెస్పాన్సిబిలిటీ లోపల రైట్ ముఖ్యము.
1: Among the two, right and responsibility, the responsibility
0: కానీ comes responsibility first. ఏ మాత్రమూ లేదని భావిస్తున్నారు.
1: But we just dismiss our responsibilities.
0: తల్లిదండ్రుల యొక్క సత్వమే మీ అందు లేకుండా మీరు ఏ విధంగా ఈ జగత్తులో జీవిస్తున్నారు?
1: Without parents putting their strain, how do you expect to live here today?
0: కనుకనే తల్లిదండ్రుల యొక్క రైట్ని మీరు కాపాడుతూ రావాలి.
1: So you have to safeguard the rights of your parents.
0: ఈ రైట్ని మీరు కాపాడుతూ వచ్చినప్పుడే తల్లిదండ్రులు మీ యొక్క బాధ్యతను గుర్తించి వర్తిస్తారు.
1: Then once you know the rights of your parents, parents will discharge their duty accordingly.
0: భారతీయ సంస్కృతి యందు మాతృదేవో భవ పితృదేవో భవ అని మొట్టమొదట మాతాపితృలకు తగినటువంటి స్థానం అందించారు.
1: Therefore, for that reason, as per the culture of Bharat, mother is held as God, so also the father.
0: ఈ నాడు సైన్స్ గొప్పది.
1: Today science is at high level.
0: ఈ సైన్స్ కు ఏ విధంగా వచ్చింది ఈ గొప్పతనం?
1: How do you expect this greatness attached to science?
0: కేవలం ఇది భౌతికమైనటువంటి విద్యలతో ఏర్పడినటువంటిది మాత్రమే కానీ లౌకికమైనటువంటిది అతీతమైనటువంటిది కాదు.
1: It is just limited to the earth and the life here is not transcendental.
0: ఈ సైన్స్ యొక్క ప్రభావం ఏమిటి?
1: What are the effects of science?
0: ఈ ప్రభావము ప్రకృతి యొక్క పరిస్థితిని వివరించి చెప్తుంది.
1: The effects of science will speak of fluctuations, changes in
0: nature. ప్రకృతి యొక్క విషయాన్ని విపరీతంగా చెప్పడం చేతనే ఇది ఒక సైన్స్ గా మారిపోయింది.
1: The science explains clearly the mysteries of nature.
0: ఎట్ట పెరిగింది, ఎట్ట నడుచుకుంటుండాలి అనేటువంటి సత్యాన్ని ఈ ప్రకృతి మనకు ప్రబోధిస్తూ ఉంటుండాలి.
1: Nature teaches the principles of birth, growth, development, progress.
0: కానీ దీనికి ఆధారమైనటువంటి యొక్క తత్వం ఒకటి ఉన్నది.
1: But there lies a foundational principle.
0: అది ఆధ్యాత్మికము.
1: The foundation is
0: పట్టి ఆధ్యాత్మిక ఆధారమే లేకుండినా ఈ సైన్స్ ప్రభావము జగత్తుకు ఏమాత్రము గోచరించదు.
1: Without spiritual foundation, none can understand the influence of science.
0: Man has conquered all, అన్నాడు చర్చి.
1: Churchill said, man has conquered all.
0: But he has not conquered himself.
1: But he has not conquered himself.
0: తనను తాను మాత్రం తెలుసుకోలేకుండా పోతున్నాడు మానవుడు.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు నో హింసెల్ఫ్.
0: అన్నింటినీ తెలుసుకుంటున్నాడు మానవుడు.
1: మ్యాన్ నోస్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ద
0: వరల్డ్. ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ది యూజ్ దెన్?
0: తనను తాను తెలుసుకోలేనప్పుడు ఇన్ని తెలుసుకునే ఉపయోగం ఏమిటి?
1: ఇఫ్ యూ డోంట్ నో యువర్ నేచర్, వాట్ ఇస్ ది యూజ్ బై నోయింగ్ ద హోల్ వరల్డ్?
0: కనుకనే ఈనాటి మానవుడు జగత్తులో ఉన్నటువంటి సర్వమును గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: మ్యాన్ ఈజ్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో ఎవ్రీథింగ్ ఆఫ్ ద వరల్డ్.
0: ఈ సైన్స్ ద్వారా ప్రకృతి యొక్క శీలమునే గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: విత్ ది హెల్ప్ ఆఫ్ ద సైన్స్ హీ ఎక్స్ప్లోర్స్ నేచర్.
0: కానీ మొట్టమొదట నీవెవరు, నీ శీలతత్వం ఏమిటి అని ప్రధానంగా విచారిస్తే అప్పుడు తాను తెలకపడుతున్నాడు.
1: ఫస్ట్ అండర్స్టాండ్ హూ యు ఆర్, యువర్ నేచర్.
0: కనుకనే మొట్టమొదట తన శక్తిని తాను గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: టు బిగిన్ విత్ యూ హ్యావ్ టు నో యువర్ పొటెన్షియాలిటీ, యువర్ కెపాసిటీ.
0: పూర్వమంతా కూడాను ఈ యొక్క కాన్వకేషన్ జరిగినప్పుడు పెద్ద స్నాతకోత్సవం అని చెప్పి 10 మందిని చేర్చి అందరికీ చక్కగా బోధించేటువంటి వారు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ ఇలాంటి ఆదర్శవంతమైనటువంటి ఆధారాలు ప్రబోధిస్తూ వచ్చారు.
1: Earlier days at the time of the convocation, they used to give sacred teachings by telling that mother is God, father is God, teacher is God, guest is God.
0: తల్లియే లేకుండా నీవు ఏ విధంగా పుట్టావు?
1: Without your parents, how do you expect to be here?
0: తల్లి తండ్రిని చూపుతుండాలి.
1: It's the mother who directs you to
0: తండ్రి గురువుని చూపుతున్నాడు.
1: Father takes you to teacher.
0: గురువు ఈనాడు దైవాన్ని చూపుతున్నాడు.
1: And the teacher takes you to God.
0: కానీ ఈనాడు దైవాన్ని చూపేటువంటి గురువులు చాలా తక్కువగా ఉన్నారు.
1: Today there are very few teachers who will direct you towards God.
0: ఈ పరిస్థితిని ఏ విధంగా మారినప్పటికీ తల్లి మాత్రం తండ్రిని చూపుతుండాలి.
1: Whatever may be the changes, mother certainly directs you towards your mother.
0: తండ్రిని చూపేటువంటి అధికారం ఒక తల్లికి మాత్రమే ఉన్నది, కానీ మరి ఈ ప్రపంచంలో ఎవరికి లేదు.
1: It's only the mother who has the right to show the father. No one has any right.
0: కనుకనే అట్టి నిత్య సత్యమైనటువంటి యొక్క మాతృభూమిని మనం ఈనాడు మర్చిపోతున్నాం.
1: We have forgotten that eternal principle of our motherland.
0: ఇలాంటి సత్యమైనటువంటి యొక్క మాతృదేశాన్ని మనం విస్మరిస్తున్నాము.
1: You have forgotten the eternal principle of your motherland.
0: కనుకనే ఈ మాతృతత్వాన్ని ఈ యొక్క పిల్లలు చక్కగా గుర్తించి వర్తించాలి.
1: Everyone must understand the principle of the mother in relation to motherland.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈనాడు మీరు డిగ్రీ తీసుకుంటున్నారు, బయటకు వెళుతున్నారు.
1: Today you receive your degrees and leave.
0: Mana Bharata Desham lopala 200 universities unnai.
1: In Bharat there are 200 universities.
0: 8000 high colleges unnai.
1: There are thousands of colleges.
0: Is prathi samvatsam kudanu ee universities valla aneka vela mandini degree lu ichi pamputunnaru.
1: These colleges and universities send forth lakhs and lakhs of students.
0: Kani ee yokku poyinatuvanti vidyarthulu em chestunnaru?
1: What is it the outgoing students are doing?
0: Inta chadulu chadivi veeriki jeevanopadhi emti?
1: With all this high education, how about their living?
0: Puramanta kudanu udyogala nimittamai vidya nerpinattu vittaru.
1: Earlier days you are taught for a job.
0: Ee naadu vidyala kosamani udyogala nerpali.
1: Therefore the jobs have got to be taught to you, and therefore the education must be
0: taught. Udyogalu chikkatam ledu.
1: Today you don't have employment.
0: Dani valla em chestunnaru vidyarthulu?
1: What is the students?
0: Videshalaku prayanam ayipothunnaru.
1: Students go abroad.
0: Videshalaku poi em chestunnaru?
1: What do they do there?
0: Videsham lopala cheyarani sevalu chestunnaru.
1: They do all that service that cannot be mentioned.
0: Aa sevalu swabhoomilo nuvu enduku cheyagurdu? Swadharmamainatti Bharata bhoomilo enduku cheyagurdu?
1: Why don't you serve your own country? Why don't you extend services here in your own motherland?
0: ee naati vidyarthulu chadivulu chadivi tama maatrudevaki aadharam cheyaledu.
1: Students today, they don't serve their mothers and motherland.
0: Maatrubhumiki serving cheyatam ledu.
1: They don't serve their motherland.
0: Idar deshalakanta service chestunnaru.
1: They serve in foreign countries.
0: Idi sariyainatundi kaadu.
1: It's not proper.
0: Idi vidyane kaadu.
1: It is not education.
0: Nee putti periginatundi yokka deshamlo nee yokka jeevithanni daarapoyali.
1: In fact you have to dedicate your life to the land where you are born.
0: Jeevitha sangramam lopala manavudu vidyavantulaipoyi nilchi dheerudai vijayanni saadhinchali.
1: And man must be victorious and triumphant by serving his own country and educating.
0: Kani ee naati vidyarthi paniyeki e maatramu mugichatledu.
1: Student is not prepared to work today.
0: Work is important.
1: Work is important.
0: Chadavatam goppa, degree teeskovatam goppadi kaadu.
1: Nothing great in earning degrees.
0: Ippudu inta mandi chadivaru.
1: So many are educated.
0: Inni vidhanakulanu manu swagarjyam vachesi 50 samvatsaralu painayindi.
1: And 50 years even more after the
0: independence. Thousands
1: and lakhs received their degrees.
0: వీరందరూ ఇప్పుడు దేశానికి ఏం చేస్తున్నారు?
1: All the lakhs of students, what is it they are doing?
0: సమాజ సేవలో ఏమాత్రమూ పాల్గొనటం లేదు.
1: They are not ready to serve the society.
0: దేశం యొక్క ఔన్నత్యాన్ని ఏమాత్రమూ పాటించడం లేదు.
1: They don't follow the tradition and culture of this country.
0: మొట్టమొదట దేశం యొక్క పవిత్రతను గుర్తించాలి.
1: One has to know the culture and heritage of the country.
0: తన ఇంటిని తాను కాపాడుకోలేనటువంటి వాడు బయట ఇంటిని ఏ విధంగా కాపాడుకోగలడు?
1: ఇఫ్ యూ కెనాట్ సేఫ్ గార్డ్ యువర్ ఓన్ కల్చర్ అండ్ ట్రెడిషన్, హౌ డు ఎక్స్పెక్ట్ టు కీప్ అప్ ద ప్రిన్సిపల్స్? సో స్టూడెంట్స్,
0: పరదేశ ప్రయాణం మానుకోండి.
1: గివ్ అప్ ది ఐడియా ఆఫ్ గోయింగ్ అబ్రాడ్.
0: ఏ ఉద్యోగం చిక్కకపోయినా కానీ కేవలం ఒక దాసత్వమైన ఈ స్వభావంలో చేయండి.
1: If you don't get any job, at least serve in your own residence.
0: కేవలము నీ యొక్క సమాజం లోపల నీవు సేవ చేసుకో.
1: సర్వ్ ద సొసైటీ.
0: నీ యొక్క సమాజం నీవు కీర్తివంతంగా కాపాడుకో.
1: అండ్ సీ దట్ యూ హ్యావ్ ఎ గుడ్ నేమ్ ఇన్ సొసైటీ.
0: నీ జన్మభూమి అయిన భారతదేశానికి పవిత్రమైన కీర్తిని సాధించు.
1: గెట్ ఎ గుడ్ నేమ్ టు యువర్ మదర్ ల్యాండ్ భారత్.
0: ఈ విద్యార్థి కర్మవీరుడు, సాధన వీరుడు అనేటువంటి యొక్క కీర్తిని సంపాదించుకో.
1: యూ షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్ దట్ యువర్ ఎ మ్యాన్ ఆఫ్ యాక్షన్, దట్ యువర్ ఎ మ్యాన్ ఆఫ్ డ్యూటీ.
0: కనుకనే ఈనాడు దైవము తన యొక్క స్వభూమిని కాపాడుకుంటూ రావాలి.
1: దేర్ఫోర్ వీ హావ్ టు ప్రొటెక్ట్ అవర్ ఓన్ మదర్ ల్యాండ్.
0: మీకందరికీ తెలుసును, కలాం ఉన్నాడు, ఆయన ఇప్పుడు భారతదేశానికి ప్రెసిడెంట్ అయినాడు.
1: We have here amidst us His Excellency Kalam, who is the President of Bharat.
0: ఆయన ఇంతవరకు కూడా విదేశాలకు పోలేదు.
1: Till this day he has not gone abroad.
0: తాను నేర్చవలసినటువంటి సైన్స్ అంతా కూడా భారతదేశం నుండి నేర్చుకున్నాడు.
1: భారతదేశంలో
0: లేనిది ఇతర దేశంలో ఏమిటి?
1: వాట్ ఈస్ నాట్ ప్రెసెంట్ హియర్ ఇస్ నాట్ అవైలబుల్
0: తన్న భారత అన్నది.
1: What is not present here is not present anywhere. What you don't notice here, you don't find anywhere. In fact, all capacities, capabilities, resources are here in Bharat. High reputation is here in this country. You have forgotten the pristine glory of this country.
0: డ్రై ల్యాండ్ కంతా నీవు పోయి ఏమి నువ్వు చేయగలవు?
1: వాట్ ఈస్ దట్ యు డిరైవ్ బై గోయింగ్ టు ద డ్రై ల్యాండ్?
0: ఇదంతా కేవలము ఒక విధమైనటువంటి నాటకంగా చూస్తుంటున్నారు.
1: దిస్ ఆల్ అపియర్స్ టు బి ఏ డ్రామా.
0: నేర్చినటువంటి విద్యలు కూడా అక్కడ దారబోస్తున్నారు.
1: అండ్ యూ డెడికేట్ యువర్ ఆల్ యువర్ నాలెడ్జ్.
0: ఎంత విద్యను నేర్చినారో అంత స్వదేశంలో నీవు వినియోగించు.
1: All your knowledge and education must be beneficial to your country. You serve your elders. And then you take care of your family
0: first.
1: Then your parents will get good name. Therefore, first bend your body. You should be a man of action. It is not proper to carry on your life sojourn by pomp and show and aggrandizement.
0: కనుక మనం మొట్టమొదటి కీర్తిని సంపాదించాలంటే దేహాన్ని ముందు ఉంచి పని చేయించాలి.
1: టు గెట్ ఎ గుడ్ నేమ్ ఫస్ట్ బెండ్ యువర్ బాడీ అండ్ వర్క్.
0: పెద్ద వృక్షం కావాలంటే విత్తనం ఏం చేస్తుంది భూమిలో పోయి?
1: ఫర్ ఎ జైజాంటిక్ ట్రీ టు గ్రో వాట్ ఈస్ దట్ సీడ్?
0: దాని రూపాన్ని నాశనం చేసుకుంటుంది.
1: ద సీడ్ లూజెస్ ఇట్స్ ఎంటిటీ.
0: అది ఇంకొక రూపంగా బయలుదేరుతుంది.
1: ఇట్ స్ప్రౌట్స్.
0: అది ఏ వృక్షంగా మారుతుంది?
1: ఇట్ గ్రోస్ ఇంటు
0: ఆ వృక్షం నుండి ఫలములంతా అందిస్తుంది.
1: అండ్ దెన్ ఇట్ క్యారీస్ ఇట్స్
0: తన అహంకారాన్ని నిర్మూలన కావించుకున్నప్పుడే అందులో నిజమైన ఫలితం మనకు లభిస్తుంది.
1: వెన్ యూ కిల్ యువర్ ఈగో యూ విల్ హ్యావ్ పాజిటివ్ రిజల్ట్స్.
0: ఆ విత్తనం తన రూపాన్ని పూర్తి నాశనం చేసుకుంది.
1: ది సీడ్ డిస్ట్రాయ్స్ ఇట్స్ ఫార్మ్ అండ్ నేమ్.
0: కనుక దేహాభిమానం వదలాలి.
1: సో గివ్ అ బాడీ అటాచ్మెంట్.
0: దేశాభిమానం పట్టుకోవాలి.
1: యూ షుడ్ హావ్ దేశాభిమాన అటాచ్మెంట్.
0: ఈనాటి దేశాభిమానమే లేదు.
1: టుడే దేర్ నో దేశాభిమానం.
0: ఈనాటి విద్యార్థులకంతా కూడా నేషనల్ సాంగ్యమైన తెలుసునా అంటే తెలియదు.
1: ఇఫ్ యూ ఆస్క్ ఎనీ క్వశ్చన్ వాట్ ఇస్ అబౌట్ నేషనల్ స్టాండర్డ్స్ దే డోంట్ నో.
0: సినిమా సాంగ్స్ కావాల్సిందని వాళ్ళకి తెలుసు.
1: దే డోంట్ నో పేట్రియాటిక్ సాంగ్స్.
0: కానీ నేషనల్ సాంగ్ తెలియదు.
1: Why? What is the reason?
0: Janaganamana adinayaka jayheni ee bhagavatni yokka tattvamlo ee nation yokka keerthini enduku sadhinchakoddu?
1: The national anthem carries with it the divine principle.
0: Ee tana matrubhoomi yokka tattvanni ye matramo gurtinchukovatam ledu.
1: Today we are not understanding, recognizing the value of our country.
0: Vidyarthulara, vidyarthinilara,
1: students, boys and girls,
0: desham yokka gauravanni manam kaapaduthu raavali.
1: See that the flag of the nation flies high.
0: గౌరవాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి.
1: We should improve upon the present.
0: ఆత్మ గౌరవాన్ని విసర్జించి ఇంక ఏ గౌరవాన్ని నువ్వు సాధిస్తావు?
1: If you lose your self-respect, what for is the life?
0: ఆత్మ గౌరవం పోగొట్టుకున్నటువంటి వాడు ఏ చిన్న కీర్తిని కూడా సాధించలేడు.
1: A man who loses his self-respect can never win esteem.
0: ఈనాడు మీరు సాధించవలసినటువంటిది ఆత్మ గౌరవం.
1: What you should achieve today is self-respect.
0: అది ఒక ఆధ్యాత్మికం నుండి బయలుదేరుతుంది కానీ మరొక మార్గంలో మనకు చిక్కదు.
1: Out of spiritual awareness you can gain self-respect.
0: ఈనాటి ప్రజలంతా విద్యార్థులంతా కూడాను కేవలము కలిమి బలిమి చెలిమి ఈ మూడింటిని కోరుకుంటున్నారు.
1: Today what are our desires? Kalimi the wealth, chelimi the friendship, and balimi the strength.
0: Gunam ekkada poyindi?
1: How about the guna, character?
0: Gunam lenetunti vaaniki ee balamu stalamu gunam undi em prayojanam?
1: Without guna, the character, what for is friendship, the physical strength?
0: Kalimi balamu undinappudiki gunam lekapothe prayojanam ledu.
1: With all the wealth, the friendship, without quality character, they are useless.
0: Chelimi andaru hello hello hello friendship avutunnaru.
1: In the name of chelimi
0: friendship lopala sarayina gunam pettukovali.
1: We say hello hello, but we should have proper conduct.
0: లోపలంతా హాలోనే.
1: But we say hello, but hollow inside.
0: కనుకనే మనం మొట్టమొదట గుణములు తీసుకోవాలి.
1: So first character is important.
0: ఎదుటి మనిషిని మనం గౌరవించాలి.
1: We should respect other man.
0: అప్పుడే మనల్ని ఇతరులు గౌరవిస్తారు.
1: Then you will be respected in turn.
0: నన్ను ఎవరు గౌరవించడం లేదే అని విచారం చేస్తే నీవెవరిని గౌరవిస్తున్నావు?
1: If you question why you are not respected, know that how many you are respected. First, you respect others. Serve others. Then others will respect you and serve you.
0: మనం ఏ ఫలం కావాలని ఆశిస్తున్నామో ఆ ఫలాన్ని మొట్టమొదటి ఇతరులకు చేసి చూపించాలి.
1: వాట్ ఎవర్ ద రిజల్ట్స్ యు వాంట్ యు ఎక్స్పెక్ట్ ఫస్ట్ రెండర్ సర్వీస్
0: టు ద డైరెక్ట్ రియాక్షన్ వచ్చేస్తుంది.
1: దెన్ ఇట్ కమ్స్ బ్యాక్ టు
0: యు అప్పుడు నీకు రిసౌండ్ వస్తుంది.
1: దెన్ యు లిసన్ టు ది సౌండ్
0: అప్పుడు నీకు రిసర్చ్ చేస్తుంది.
1: అండ్ దెన్ యు విల్ హావ్ ద రిజల్ట్స్
0: కనుకనే నీవు మొట్టమొదట నీ ఇతరులను గౌరవించడానికి నేర్చుకోండి.
1: ఫస్ట్ లెర్న్ టు రెస్పెక్ట్ అదర్స్
0: పక్కింటి వారిని గౌరవించండి.
1: And respect your neighbors.
0: ప్రకృతి వారి ప్రతి పరిస్థితి ఏ గతి ఉన్నదో నీవు ఏమాత్రం యోచించుకోవటం లేదు.
1: Today you are not bothered of your neighbors.
0: కానీ నీ సత్తాన్ని మాత్రమే నీవు గొప్పగా విచారించుకుంటున్నావు.
1: You are self-centered and think too much of it.
0: అది మంచిది కాదు.
1: It is not proper.
0: చుట్టుపక్కల పరిసరముల వారిని చక్కగా గౌరవించాలి.
1: You should respect the entire neighborhood.
0: నీవు ధనం ఉండొచ్చును, గొప్పవాడు కావచ్చును, కానీ తిండి తీర్థాదులకు లోటు లేకపోవచ్చును.
1: You may be wealthy, rich enough. The neighbor may be poor.
0: తిండి తీర్థాలతో కాదు మన గౌరవం వచ్చేది.
1: You are not respected because of food and drink.
0: శీలము, సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస ఈ మానవత్వాన్ని యుగాలను తప్పక మీరు సాధించాలి.
1: You will be reputed if only you have truth, righteousness, peace, love and self-respect.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్,
0: మానవతా విలువను నీవు సంపాదించుకోలేకుండా నీవు మానవుడు అని చెప్పుకుంటే ఏ విధంగా ఒప్పుకుంటారు?
1: Without human values, how can you call yourself human?
0: నీవు మానవుడే కాదు.
1: You are not human.
0: విలువలు ఉండటం చేతనే నీవు మానవుడిగా వెళ్ళేస్తున్నావు.
1: Because of these human values, you can call yourself a human.
0: ఎదుటివాణ్ణి ఏ విధంగా గౌరవించాలనేటువంటి మానవత్వమే నీలో లేదు.
1: You don't have basic human quality of respecting
0: others. ఎదుటివారు నిన్ను ఏ రీతిగా గౌరవించగలరు?
1: How do you expect to be respected?
0: కనుక మొట్టమొదట మానవతా విలువలను కాపాడుకోవాలి.
1: First, we should keep up, maintain human values.
0: ఈ మానవతా విలువలంటే మానవత్వంతో కూడినటువంటి విలువలు.
1: The human values have got the humanness.
0: దైవం యొక్క గుణము.
1: They are divine qualities.
0: ఆ డివైన్ క్వాలిటీని మనం పోవాలి, కానీ ఇలా డివైన్ క్వాలిటీకి పోవటం లేదు.
1: Today we are not proceeding towards divine qualities.
0: ఆ దివ్యత్వమైనటువంటి గుణంతో మనం ఎంత కాలమైనా సాధించవచ్చు.
1: With the divinity you can accomplish anything in this world.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: అందరి యందు ఉండినటువంటిది ప్రేమ ఒక్కటి.
1: లవ్ ఈజ్ యూనిఫామ్ ఇన్ ఆల్.
0: ప్రత్యక్ష దైవం సత్యం ఒక్కటి.
1: ట్రూత్ ఈజ్ వన్ ఇన్ ఎవ్రీవన్స్ హార్ట్.
0: సత్యం నీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంది, అన్ని విధాలా కాపాడుతుంటది.
1: ట్రూత్ ఈజ్ విత్ యూ, ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ అండ్ ప్రొటెక్ట్స్ యూ.
0: ఎక్కడో దైవం అనేటువంటి దైవానికి మీరు వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు బి ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ ఎల్సెవేర్.
0: సత్యమే నీ ప్రత్యక్ష దైవము.
1: ట్రూత్ ఈజ్ గాడ్.
0: ఈ సత్యాన్ని నీ వదలకుండా చూసుకోవాలి.
1: నెవర్ గివ్ అప్ ద ట్రూత్.
0: ఎలాంటి పరిస్థితుల్లోనైనా సత్యాన్ని నీవు మారకూడదు.
1: Under any circumstances, truth will never change.
0: ప్రాణం పైన అపాయం జరిగినప్పటికీ నీవు సత్యాన్ని మాత్రం వదలద్దు.
1: బాడీ మే ఫేస్ డేంజర్ బట్ జస్ట్ డోంట్ గివ్ టు.
0: సత్యమే నిత్య సత్యమే, సత్యమే నిజమైన దైవత్వము.
1: ఇట్ ఈస్ ది ఎటర్నల్ ట్రూత్ విచ్ ఇస్ ఎసెన్షియలీ డివైన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఒకరు బిగ్గర్ కావచ్చు, ఒకరు బెగ్గర్ కావచ్చు.
1: వన్ మే బి ఏ బిగ్గర్, అదర్ మే బి ఏ బెగ్గర్.
0: కానీ ఇద్దరు ఎందు ఉన్నటువంటి సత్యం ఒక్కటే.
1: బట్ ది ట్రూత్ ఈస్ సేమ్ ఇన్ బోత్.
0: కానీ ఆ సత్యాన్ని మనం కాపాడుకుంటే అందరూ ఒక్కటే అయిపోతావు.
1: దెన్ వన్స్ యూ అండర్స్టాండ్ దిస్ ట్రూత్, యూ అండర్స్టాండ్ యూనిటీ.
0: ఈ ఏకత్వాన్ని మనం సంపాదించుకోవాలి.
1: వీ షుడ్ ఎక్వైర్ దిస్ యూనిటీ.
0: అందరి ఎందు ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం సాధించినప్పుడే నిజమైనటువంటి దైవత్వాన్ని పొందగలము.
1: When once we attain that unity, you can experience divinity.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని చూడండి.
1: Let us see the unity in diversity.
0: చూడండి, ఇప్పుడు ఎన్ని బల్బ్స్ అంతా ఉన్నాయి ఇక్కడ.
1: You find so many bulbs here.
0: అనేకంగా ఉంటున్నాయి.
1: There are many.
0: అనేకంగా ఉన్నటువంటి బల్బుల లోపల కరెంట్ ఒక్కటే.
1: Bulbs are many, but current is one.
0: కనుక అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించుకో.
1: So think of that unity in diversity.
0: కనుకనే ప్రతి విషయంలో కూడాను భారతీయ సంస్కృతి యందు ఒక చక్కని ఆదర్శం చెప్పింది.
1: The culture has taught you a very good idea.
0: సర్వం కలివిదం బ్రహ్మ.
1: It said that everything is divine.
0: అన్నిటి యందు ఉన్నటువంటి అదే తత్వము.
1: The same divine principle is common.
0: అదే నిజమైన సత్యము.
1: That is truth.
0: అట్టి సత్యతత్వాన్ని కొనుక్కున్నప్పుడు అన్ని సౌభాగ్యాలు మనకు వెంటబడుతున్నాయి.
1: When once you follow the path of truth, the rest will follow.
0: నీ సౌభాగ్యాల కోసం నీవు పాటుపడవద్దు.
1: Don't struggle for prosperity.
0: నీ సౌభాగ్యం నీ వెంటనే ఉంటుండాలి.
1: In fact, that affluence
0: నీ సౌభాగ్యం నీలోనే ఉంటుండాలి.
1: Prosperity is in you.
0: ఎవరు ఎత్తుకుని పోవడానికి వీలు కాదు.
1: You don't need to go anywhere.
0: ఎవరు దీన్ని దొంగిలించడానికి సాధ్యం కాదు.
1: These riches cannot be stolen.
0: కనుక ఆ యొక్క దివ్యత్వం అనేటువంటి సౌభాగ్యాన్ని నీవు కాపాడుకో.
1: You have got the wealth of divinity within you.
0: మంచి మాటలు నేర్చుకోండి.
1: లర్న్ గుడ్ వర్డ్స్.
0: ఎవరిని కఠినమైనటువంటి మాటలతో నొప్పించకండి.
1: డోంట్ హర్ట్ ఎనీబడీ బై యూజింగ్ హార్ష్ వర్డ్స్.
0: ఎవరి మనసును కూడా నువ్వు బాధ పెట్టకండి.
1: నెవర్ హర్ట్ ఎనీబడీ.
0: అందరి మనసును ఆనందపరిచేట్టుగా నీవు సంభాషించు.
1: అండ్ స్పీక్ సచ్ ఎ వే హస్ టు మేక్ ఎవ్రీబడి హ్యాపీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్
0: మాటలు మంచివైతే మన చేతనంతా మంచి అవుతాయి.
1: యువర్ వర్డ్స్ ఆర్ గుడ్, యువర్ యాక్షన్స్ ఆర్ బౌండ్ టు ఒబ్లైజ్,
0: బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
1: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యూ కెన్ స్పీక్ ఒబ్లైజింగ్లీ.
0: ఈ ఒబ్లైజింగ్ లా నీవు మాట్లాడినప్పుడే నీవు ఎంత అభివృద్ధి పొందుతావు.
1: If you talk obligingly, you will come up in life.
0: నిన్ను సమాజమే గౌరవిస్తుంది.
1: The society will respect.
0: సమాజంలో నీవు గొప్ప గౌరవాన్ని పొందుతావు.
1: You will have high name, esteem in society.
0: లింకన్ మీకు తెలుసు కదా చెప్పాను.
1: You know the story of Lincoln.
0: ఈ లింకన్ చదువుకోవడానికి కూడా కాసు లేదు.
1: Lincoln didn't have money for education.
0: బజార్లో స్ట్రీట్ లైట్ లో కూర్చొని చదువుకునేటువంటి వాడు.
1: He had his learning by sitting under street lights.
0: అలాంటి చాలా బీదవాడు చదువుకోవడానికి కూడా బుక్కులు లేకపోతే స్నేహితుల దగ్గర నుంచి తీసుకుని రాత్రి చదివి తెల్లవారుదలకి వారికి ఇచ్చేవారు.
1: లింకన్ బారోడ్ బుక్స్ ఫ్రమ్ హిస్ ఫ్రెండ్స్ అండ్ స్టడీడ్ అండర్ స్ట్రీట్ లైట్స్.
0: ఒకనాడు ఆ యొక్క స్నేహితులందరూ కూడా ఇటువంటి బెగ్గర్ ఏ విధంగా చదవగలడు అని చాలా హేళన చేశారు.
1: వన్ డే హిస్ ఫ్రెండ్స్ మేడ్ ఫన్ ఆఫ్ హిమ్, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ దిస్ మ్యాన్ టు రీడ్.
0: ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చాడు.
1: Lincoln returned home crying.
0: అప్పుడు తల్లి దగ్గర పిలిచి, నాయన ఎందుకు ఏడుస్తున్నావు, దీనికి కారణం ఏమిటి అని అడిగింది.
1: Mother asked him to come close to her and said, why do you cry?
0: నా దగ్గర ఒక కాసు లేదు.
1: Mother, I have no money.
0: ఇంత టీ తాగడానికి కూడా కాసు లేదు.
1: I have no money to have any tea.
0: స్ట్రీట్ లైట్ దగ్గర కూర్చొని చదువుతున్నాను.
1: I am reading under the street lights.
0: నా స్నేహితుల దగ్గర ప్రార్థించి బుక్కులు తెచ్చుకొని చదివి తిరిగి వాళ్ళకి క్షేమంగా ఇస్తున్నాను.
1: I borrow books from my friends and return next day.
0: మన ఇంటి పరిస్థితి మాకు తెలుసును.
1: I know the position of my family.
0: నీకు ఎట్టి శక్తి లేదు. నాన్నగారికి ఏమాత్రము కార్పెంటర్ తో జీవిస్తున్నాడు.
1: And father is a carpenter. He has not enough of money.
0: ఈ తల్లి ఏం చేస్తుండది, ఇతరుల పాత గుడ్డలంతా తెచ్చి కుట్టి వారికి చక్క చేసి ఆ గుడ్డలు వాళ్ళకి ఇచ్చి దాంతో డబ్బును తీసుకుంటుండది.
1: Mother served as a tailor, stitching the old garments and returning to people.
0: ఈ కష్టపడినంత కష్టము ఎంతకు వచ్చింది, కష్టపడి అదే గౌరవాన్ని తీసింది.
1: And this hard work gave him all the name.
0: నీవు నా ఇంటి పరిస్థితి నీవు తెలుసుకుని వర్తిస్తున్నావు.
1: The mother said, you are behaving in full knowledge of the position of
0: family.
1: You are bound to be successful because you know your family condition. Never give up your self-respect at any point of time. Struggle hard to obtain your self-respect. That self-respect will make you triumph and victorious.
0: కొన్ని విధమైనటువంటి సేవలు చేసి బూట్సులు తుక్కుట్టి ఈ విధంగా సేవ చేస్తూ వచ్చాడు.
1: While keeping up his self-respect, he did all kinds of jobs, the menial, the low.
0: క్రమక్రమేణ తల్లిజ మాటలను అంగీకరించి ఆత్మగౌరవాన్ని పెంచుకుంటూ వచ్చాడు.
1: Finally, what happened? He developed Himalayan self-respect.
0: ఈ ఆత్మగౌరవాన్ని పెంచుకున్న తర్వాత సొసైటీలో అతనికి మంచి పేరు వచ్చింది.
1: అండ్ హి వాస్ వెరీ వెల్ రిసీవ్డ్ అండ్ అప్రిషియేటెడ్ బై ద కమ్యూనిటీ.
0: ఈ లోపల తనకు ఒక చిన్న ఉద్యోగం కూడా చిక్కింది.
1: ఇన్ ద మీన్ టైమ్ హి గాట్ ఎ జాబ్.
0: ఆ దాంతోనే తల్లిని పోషించుకుంటూ తండ్రిని పోషించుకుంటూ తాను జీవిస్తూ వచ్చాడు.
1: విత్ ద లిమిటెడ్ లాట్ హి కుడ్ టేక్ కేర్ ఆఫ్ ద మదర్ అండ్ ఫాదర్.
0: ఈ విధంగా ఇతరులకు అంతా కూడా మంచి పేరు సంపాదించుకోవటం చేతనే అందరూ అతన్ని చాలా ప్రేమిస్తూ వచ్చారు.
1: బికాస్ ద గుడ్ నేమ్ హీ గాట్, హీ వాస్ and he was respected.
0: ee lopala konni elections vachinayi.
1: It was the time of elections.
0: Aa election lopala ee sneetulandaru kuda nuvu chaala satyanni palikeetunte vaadu, nuvu gauravam kosam paatu padutunnavu, nuvu nilisthene tappaku memantha vote vestam annaru.
1: All friends approached and said, you are respected, you are loved by everybody, now you contest in the election, they said.
0: Sari vaari maatalu nammi taanu nilichadu.
1: He had full faith in his friends and contested.
0: Gauravam kosam taanu nilichadu.
1: And only for respect.
0: I want only gauram, respect too. I don't want money.
1: He said, I want only self-respect, not money.
0: స్నేహితులు కూడా సహాయం చేస్తూ వచ్చారు, మీ సహాయం నాకు అక్కర్లేదని.
1: He denied the help from his friends.
0: అంత కష్టపడి చేయటం వల్లే అతను అమెరికాకు ప్రెసిడెంట్ గా అయిపోయినాడు.
1: బికాస్ ఆఫ్ హార్డ్ వర్క్ హీ కుడ్ బికమ్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా.
0: ఎక్కడ పిచ్చమెత్తుతూ వచ్చినటువంటి కంటెంట్, ఆ ఆత్మ గౌరవాన్ని పెంచుకోవటం చేత ఈ అమెరికా ప్రెసిడెంట్ కావటం ఎంత గౌరవము.
1: ఫ్రమ్ ది ప్లేస్ ఆఫ్ పవర్టీ హీ బికేమ్ ప్రెసిడెంట్.
0: ఈ గౌరవం ఎక్కడి నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ యూ గాట్ ఇట్?
0: ధనం వల్ల రాలేదు,
1: పదవుల
0: వల్ల రాలేదు,
1: నాట్ పొజిషన్,
0: ఆత్మ గౌరవం వల్లే వచ్చింది.
1: ఇట్ ఈస్ ఓన్లీ అఫిలియేషన్.
0: విద్యార్థులారా, మీరు ఎక్కడ పోయినప్పటికీ, ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ ఆత్మ గౌరవాన్ని మాత్రం వదలకండి.
1: ఎనీవేర్ వేర్ ఎవర్ యూ గో నెవర్ గివ్ అప్ దిస్.
0: ఐ ఆమ్ మ్యాన్ నాట్ అనిమల్ అనేటువంటి దీంతో మీరు పోషించుకొని రావాలి.
1: జస్ట్ నో యువర్ సెల్ఫ్ ఆల్వేస్ బై టెలింగ్ దిస్ ఐ ఆమ్ మ్యాన్ నాట్ అనిమల్.
0: సంచరిస్తున్నాడు,
1: మ్యాన్ ఈస్ మూవింగ్ లైక్ ఎ వేగబాండ్.
0: కనుక ఈ విషయార్థి లోపల సంచరిస్తున్నాడు.
1: బీయింగ్ ఎ వేగబాండ్ ఈజ్ ఆఫ్టర్
0: భౌతికమైన సుఖాలు మీకు ఎంతవరకు వస్తాయి?
1: ద ఫిజికల్ ప్లెజర్స్ వోంట్ ఫాలో యూ.
0: ప్రయోజనం లేదు.
1: నో.
0: కనుక ఈ భౌతిక భోగభాగ్యాలంతా క్షణంలో పోతాయి.
1: ద ఫిజికల్ సెన్షువల్ ప్లెజర్ విల్ వానిష్ ఇన్ ఎ మోమెంట్.
0: కనుక దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మగౌరవాన్ని పెంచుకో.
1: సెల్ఫ్ రెస్పెక్ట్ విచ్ ఇస్ డివైన్.
0: ఆత్మగౌరవాన్ని పెంచుకున్నప్పుడే నీవు దేశానికంతా కూడా గౌరవాన్ని పొందుతావు.
1: విత్ సెల్ఫ్ రెస్పెక్ట్ యూ విల్ బి రెస్పెక్టెడ్ బై ద హోల్ కంట్రీ.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థినిలారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: మీరిద్దరు కూడాను ఈ దేశానికి ఒక విధమైనటువంటి చక్కని క్యాండిల్స్ మాదిరి తయారు కాండి.
1: బాయ్స్ అండ్ గర్ల్స్ షుడ్ బి క్యాండిల్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: ఈ క్యాండిల్స్ ని పట్టుకుని ఈనాడు సాయంకాలం మా విద్యార్థులు ఒక డ్రామాను ప్రదర్శిస్తారు.
1: This evening you are going to witness a drama to be enacted by our students.
0: This archaatu Milton yokka sthayatiki vachesestundi.
1: It is all the story of Lincoln.
0: Maa oka vidyarthi డాక్టర్ చదవాలని చెప్పిన ప్రయత్నం చేస్తున్నాడు.
1: అండ్ వన్ స్టూడెంట్ వాంటెడ్ టు బి ఎ డాక్టర్.
0: కానీ డాక్టర్ చదవడానికి బుక్కులు కొనడానికి కూడా శక్తి లేదు.
1: హీ డిడ్ హావ్ ఎనఫ్ ఆఫ్ మనీ టు బై బుక్స్.
0: కానీ ఏం చేస్తుంది, తల్లి చెప్పింది, నాయనా నువ్వేం భయపడవద్దు.
1: Others said, don't be afraid.
0: Maka bhagavantudu unnadu.
1: There is God.
0: Sarva vidhala rakshana chesetundi vaadu taane.
1: God protects you.
0: Kabatti veela kosam vaadi kosam nee sevamani paadu padaddu.
1: So don't worry about others.
0: Ani cheppedapudu aa nammakam cheta oka naadu kurchoni daivaniki oka letter raastunnadu.
1: With that faith he wrote a letter to God.
0: Daivama,
1: oh God,
0: nee ekkada chusina unnavata. మా తండ్రి గారు చెప్పారు, మా తండ్రి గారి మాటలు నేను చక్కగా విశ్వసిస్తున్నాను. ఆ విశ్వసిస్తున్నప్పుడు నీ ఉంటే నాకెందుకు దయ చేయకూడదు, నాకెందుకు దర్శనం ఇవ్వకూడదు.
1: He said, oh God, my father told me that you are everywhere. If you are existent, why don't you help me?
0: Ani bhagavanthuniki oka letter raastuku nichukunnadu.
1: He was writing a letter to God.
0: Bell kottindi కాలేజీలో.
1: అండ్ ద బెల్ ఇస్ గివెన్ దేర్ ఇన్ ద కాలేజ్.
0: బెల్ కొట్టేటప్పటికి కాలేజీ పోవాలని అదంతా మర్చి మర్చి వచ్చినో ఈ జాబ్ అక్కడ కూలిపోయింది.
1: వైల్ కలెక్టింగ్ హిస్ బుక్స్ ద లెటర్ డ్రాప్డ్ ఆన్ ద వే.
0: దాన్ని పెట్టుకున్నానని ఉద్దేశంతో పోయినాడు పాపం.
1: థింకింగ్ ద లెటర్ వాజ్ విత్ హిమ్ హి రిటర్న్.
0: జారిపోయింది.
1: బట్ ద లెటర్ డ్రాప్డ్.
0: దాని వెనకనే ఒక పుణ్యాత్ముడు నడుచుకొని వస్తున్నాడు.
1: ఏ వర్చువస్ మ్యాన్ వాజ్ పాసింగ్ బై.
0: ఏదో పిల్లవాడు పాపం ఏదో రాస్తున్నటువంటి వాడు కింద పోగొట్టుకున్నాడే అని దాన్ని తీసుకుని చదివాడు.
1: సమ్ ఇన్నోసెంట్ బాయ్ మస్ట్ హావ్ డ్రాప్డ్ ఇట్. హీ కలెక్టెడ్ ద లెటర్ అండ్ రెడ్.
0: ప్రారంభంలోనే ఉంటున్నది మై డియర్ గాడ్ అని.
1: దేర్ ద లెటర్ బిగాన్ దిస్ వే మై డియర్ గాడ్.
0: ఎవరు రాదు, దేవునికి రాశాడట అని చదివితే చూస్తే నీవు దేవుడు, నువ్వు ఎక్కడ చూసినా ఉన్నావట, నువ్వు సర్వులను కాపాడుతావట, నేను ఆ నమ్మకాన్ని పెట్టుకుని నీకు ప్రార్థిస్తున్నాను, నన్ను కాపాడు, నాకు డాక్టరేట్ డిగ్రీ ఇప్పించు అనుకుంటా.
1: దిస్ నోబుల్ మ్యాన్ has gone through the whole letter. Oh God, you are everywhere, that you are capable of helping everybody, please make me a doctor.
0: Thanu medical college chadavadaniki povaledu.
1: And he was
0: a medical college principal kuda chaala manchi vaadu.
1: The principal of the medical college is a noble man.
0: Aina neeku chaala telivi theater untunnai, nu chaala goppa vidyavantulu avtavu, neeku tappaka neeku seat chikkutundi, nenu isthanu seat, kaani fees kattukovali annadu.
1: The principal of the medical college said, you stood first in the examination, I'll give you admission, but you must pay fees.
0: Fees kattedaniki oka sakti lenappudu vaani evaru angikarincharu.
1: You may be highly intelligent, if you don't pay fees you cannot be admitted.
0: Nenu elanti vaallaina kadisku sari seat ivvali,
1: but because of his rank he must be admitted.
0: Vaalla dabbuto naaku avasaram ledu.
1: And he said, I'm not bothered.
0: Premathone naaku avasaramu.
1: His love, that is important.
0: Prematho sampayinchaleinatundi deentona sampayinchaledu.
1: If you don't acquire through love, it's not possible to get it by any way. And he could get seat.
0: Seat chikketappudiki aanandanga untunnadu.
1: The boy was happy.
0: Kaani lopala maatram baadhaga untundali. Deeniki nityamu prathi nela kuda nu deeni fees kattali.
1: But he was feeling so sad because fees must be paid.
0: Ekkadi nunchi techindi nenu?
1: Where from?
0: Naya paisalu ledu naa daggara.
1: I don't have any pay.
0: Cheppulu kutteetundi vaari daggara aina kodi naya paisalu untayi.
1: Even a cobbler will have some money.
0: Ekkadi paisalu ledu annadu.
1: He had no money with him.
0: కానీ ఆ జాబు ప్రిన్సిపల్ దగ్గర పోయి చేరింది ఎప్పుడే.
1: బట్ దిస్ లెటర్ ఆల్రెడీ రీచ్డ్ ప్రిన్సిపల్.
0: ఆ యొక్క జాబును చూసుకున్నటువంటి వాడు తన మనసు కూడా మారలేదు.
1: And the mind of the principal changed, it transformed.
0: Naina, నీవేమి యోచన పెట్టుకోవద్దు, దైవాన్ని నమ్ముకున్నావు తప్పక నీకు దిగ్విజయం జరుగుతుంది అన్నాడు.
1: ది ప్రిన్సిపల్ సెడ్ బాయ్ యు హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్ హి విల్ నెవర్ బిట్రే యు.
0: జరిగింది, ఈ జాబును ఒక శ్రీమంతుడు చిక్కినాడు, ఆ శ్రీమంతుడు తీసుకుని పోయి ఈ పిల్లవాడు చాలా మంచివాడని అతనికి 5 సంవత్సరం కూడా జరగవలసిన ఫీజు అంతా ఒకే తూరి కట్టేశాడు.
1: దిస్ లెటర్ టు గాడ్ ఈస్ పిక్డ్ అప్ బై ఎ నోబుల్ రిచ్ మ్యాన్ అండ్ హీ పెయిడ్ ది ఫీజ్ ఫర్ ది హోల్ పీరియడ్ ఆఫ్ 5 ఇయర్స్ ఆఫ్ హిస్ స్టడీ ఇన్ ద మెడికల్ కాలేజ్.
0: అప్పుడు ప్రిన్సిపల్ ఒకనాడు పిలిచాడు ఈ యొక్క పిల్లను.
1: ప్రిన్సిపల్ కాల్డ్ దట్ బాయ్ వన్ డే.
0: నాయన నీవేం వరీ చేయవద్దు.
1: హి సెడ్ ఓ బాయ్ డోంట్ వరీ,
0: నీ యొక్క ఫీజు అంతా కూడా నాకు ముందుగానే అందిపోయింది.
1: యువర్ ఫీజ్ ఈస్ ఆల్రెడీ పెయిడ్ అప్.
0: ఎట్లా అందింది, ఏ విధంగా అందింది? చాలా ఆశ్చర్యపడుతున్నాడు.
1: హి వాస్ వెరీ మచ్ మిస్టిఫైడ్. హౌ కుడ్ యు గెట్ ద మనీ?
0: ఇప్పుడు నీకు తెలియదు, డిగ్రీ వచ్చిన తర్వాత చెప్తాను అన్నాడు.
1: యూ విల్ నాట్ నో నౌ, ఆఫ్టర్ గెటింగ్ ది డిగ్రీ ఐ విల్ టెల్ యూ.
0: ఈ విధంగా కష్టపడి పూర్తి తన డిగ్రీ తీసుకున్నాడు.
1: అండ్ హీ గాట్ హిస్ డిగ్రీ ఫైనల్.
0: డిగ్రీ తీసుకున్నటువంటి వాడు కట్టగలబడి ఈ యొక్క ప్రిన్సిపల్, ఈ రిచ్ మ్యాన్ ఇద్దరు చెప్పినటువంటి బోధనంతా విని అప్పుడు తాను అనుకున్నాడు.
1: Then he thought within himself, listening to the teachings of the principal and the rich man.
0: Tana classmates anta vachesi nu goppa doctor avtavu dandiki sampadana chestavu ani anta varnicharu.
1: All his classmates came and said, you are going to be a big man.
0: Naaku akkarledu.
1: He said, I don't want position.
0: Nenu chadivindeetundi seva cheyatam kosam chesanu.
1: I have studied to serve
0: samaj seva my life.
1: And in my life is only service to society.
0: సమాజానికి నేను సేవ చేయాలి.
1: I must serve society.
0: ఫ్రీ సేవ చేయాలి.
1: I should serve.
0: నేను ఏ విధంగా చదివినానో ఆ విధంగా ఇతరులకు సేవ చేయాలి.
1: Just as I studied, I should also help others.
0: అలాంటి పిల్లలు ఈనాడు లోకంలో కనిపిస్తారా?
1: Do you find such children today?
0: చాలా అరుదుగా ఉంటున్నారు.
1: They are very rare.
0: డబ్బు చిక్కదు.
1: They don't get money.
0: డబ్బు లేకుండా స్కూల్లో ఎక్కడ ప్రవేశమే చిక్కదు.
1: They will not get admission anywhere.
0: పుట్టిన బిడ్డకు ముందుగానే ఒక ఎలిమెంటరీ స్కూల్ లోపల బుక్ చేసుకుంటారు.
1: The seat is reserved in advance before the birth of the child.
0: Advance ఒకటి కట్టాలా? 20,000, 30,000, 40,000.
1: One has to pay 30,000 to 40,000 rupees as advance reservation for admission into school.
0: ఆ విధంగా ఉంటుంటే ఇలాంటి వాడికి ఎక్కడ చిక్కుతుంది?
1: When this is situation, can you find a boy of this
0: nijamainatvanti namakam kaliginatvanti vaniki nijamainatvanti oka faith tho bhagavantunni poojinchetvanti vaniki talchetvanti vaniki aatma vishwasam kaliginatvanti vaniki ekkadaina emaina jarugutundi.
1: Man of a strong faith, determination and self respect will certainly accomplish achieve
0: namakamlo kondu chelichipothunnadi.
1: Therefore, what happened to the faith in you?
0: నమ్మకము లేకుండా ఉండిన వారు ఏ విధంగా జీవించగలరు?
1: హౌ కెన్ యూ లివ్ ఇన్ దిస్ వరల్డ్?
0: నమ్మకము రెండు నయనమ్ములే లేవు, అందులో నేను అవని ఎందు.
1: పీపుల్ ఆన్ ఎర్త్ టుడే ఆర్ టోటలీ బ్లైండ్, హావింగ్ లాస్ట్ ది ఐస్ ఆఫ్ ఫెయిత్.
0: జ్ఞాననేత్రం చదువు చర్మచక్షం తెరిచి ప్రయోజనం లేదు.
1: ఇట్స్ నాట్ ద ఫిజికల్ ఐ దట్స్ ఇంపార్టెంట్, ది విజ్డమ్ ఐ ఇస్
0: ఇంపార్టెంట్.
1: ఓపెన్ ది ఐ ఆఫ్ విజ్డమ్,
0: ఫలితం నీకు చిక్కుతుంది.
1: దెన్ యూ విల్ గెట్ ద రిజల్ట్స్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు ఇంతకాలము స్వామి యొక్క కాలేజీలో మీరు వినిపించారు.
1: యూ హావ్ స్పెంట్ ఆల్ ద టైమ్.
0: ఎక్కడైనా సరే మీరు పోయి చెప్పండి, ఒక నయా పైసా మీకు ఏమైనా ఖర్చు అయిందా?
1: హ్యావ్ యూ స్పెంట్ సింగిల్ నయా పైసా?
0: లేదు.
1: నో.
0: మీకు ఎక్కడైనా ఖర్చు అవుతుందేమోని నేను చాలా బాధపడుతుంటాను.
1: భగవాన్ ఫీల్ సో బ్యాడ్ ఇఫ్ యూ హావ్ టు స్పెండ్ మనీ.
0: చిన్న విషయం మీకు చెప్తున్నాను, ఈనాడు ఎప్పుడు నేను చెప్పను.
1: భగవాన్ నెవర్ టెల్స్ లైక్ దిస్. పిల్లలు
0: పరీక్షలు వచ్చిందంటే రాత్రి అంతా లైట్ వేసుకుని చదువుతుంటారు.
1: అండ్ బాయ్స్ విల్ పుట్ ఆన్ ద లైట్ టు రీడ్ త్రూ.
0: కానీ వార్డెన్ చెప్పాడు ఈ యొక్క లైట్ ని ఉపయోగపెట్టుకునేంతో కొంచెం లిమిట్ గా మీరు పెట్టుకోండి అన్నారు.
1: వార్డెన్ ఇన్స్ట్రక్టెడ్ యూ టు మేక్ యూజ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండర్ సర్టన్ లిమిట్.
0: కరెంటు బిల్లు చాలా అధికమవుతుందని అన్నాడు.
1: ది ఎలక్ట్రిసిటీ బిల్ ఇస్ గోయింగ్ అప్.
0: కానీ వారు ఏమాత్రం వినలేదు.
1: ద బాయ్స్ డిడ్ంట్ హియర్ దట్.
0: చదువుతూనే ఉంటున్నారు.
1: దే వర్ రీడింగ్ అండ్ రీడింగ్.
0: తర్వాత పరీక్షలు వచ్చేసేసినాయి.
1: ఎగ్జామినేషన్
0: పరీక్షలకు ముందుగా 2 నెలలు వచ్చేటప్పటికి కరెంటు వాడు దాన్ని కరెంటు ఆపిచేశాడు.
1: అండ్ ది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ హాస్ కట్ ఆఫ్ ది సప్లై, పవర్ సప్లై.
0: నీ కర్తవ్యాన్ని నివర్తించలేదు, వాట్ డ్యూటీ వాడు చేశాడు?
1: బట్ ది డిపార్ట్మెంట్ డిడ్ ఇట్స్ డ్యూటీ.
0: లైట్ లేవు.
1: దేర్ వాస్ నో పవర్ సప్లై.
0: చాలా బాధపడుతున్నారు.
1: బాయ్స్ ఆర్ ఫీలింగ్ బ్యాడ్.
0: 4 నెలలు లైట్ లేదు.
1: There was no power supply for 4 months.
0: వచ్చి మా వార్డెన్ నా దగ్గర చెప్పుకున్నాడు.
1: వార్డెన్ కేమ్ అండ్ ప్రేయర్ టు భగవాన్.
0: ఇంతకాలం మీరే మమ్మల్ని చూచారు, ఈ లైట్ లేకుండా పోవటం వల్ల ఈ యొక్క ఎగ్జామినేషన్ టైం లోపల చాలా బాధపడుతున్నారు పిల్లలు అన్నారు.
1: ది వార్డెన్ టోల్డ్ భగవాన్, స్వామి, బాయ్స్ ఆర్ ఫీలింగ్ సో సాడ్ బికాజ్ దేర్ ఇస్ నో పవర్ సప్లై.
0: పరాయి వాడిన, అప్పుడే వచ్చి నాతో ఎందుకు చెప్పకూడదు?
1: భగవాన్ సెడ్, వై డిడ్ యూ రిపోర్ట్ టు మీ ఇమీడియట్లీ?
0: కానీ ఇన్ని ఖర్చులు పెడుతున్నారు, ఇన్ని బాధ్యతలు తీసుకుంటున్నారు, ఇవి కూడా మీకు ఎట్లా బాధ్యత పెట్టేది?
1: స్వామి, యూ హ్యావ్ సో మచ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అండ్ బర్డెన్, హౌ కెన్ ఐ గివ్ యూ అడిషనల్ బర్డెన్?
0: ఎంత అవుతుంది అన్నాడు.
1: భగవాన్ ఆస్క్డ్ వాట్ ఇస్ ది అమౌంట్?
0: 70,000.
1: 70,000
0: బిల్ ఇవ్వాలి వాళ్ళకు.
1: అండ్ దే డోంట్ గివ్ ద బిల్ ఎనీవే.
0: యోచించేయద్దు.
1: డోంట్ వరీ.
0: పిల్లలకు చెప్పద్దు.
1: డోంట్ టెల్ బాయ్.
0: నేను ఇస్తాను, పోయి వాడు కట్టేసేసి లైట్ ఇప్పించేసి.
1: భగవాన్ సెడ్ ఐ విల్ పే అండ్ లెట్ దేర్ బి పవర్ సప్లై యాజ్ యూజువల్.
0: ఆ విధంగా పిల్లల యొక్క క్షేమం కోసమని ఎన్నో పాటలు పడుతుంటాను.
1: భగవాన్ ఆల్వేస్ వర్క్స్ వెరీ హార్డ్ ఫర్ స్టూడెంట్.
0: ఒక పేపర్ లో చూచాను, చిన్న పేపర్ లో,
1: ఎ స్మాల్ న్యూస్ పేపర్
0: అంటే చూడను.
1: భగవాన్ డజంట్ రీడ్ న్యూస్ పేపర్స్.
0: కానీ చూచాను,
1: దట్ డే ఇట్ హ్యాపెన్
0: ఒక తల్లి ముగ్గురు బిడ్డల్ని పెట్టుకుని బాధపడుతూ ఉంటున్నది, తండ్రి పోయినాడు.
1: A mother was feeling so sad with her three of the children because she lost her husband.
0: అలాంటి పిల్లల్ని ఎవరు చూస్తూ చూడగలరని ఆ తల్లి విషయం పెట్టింది, ఆ ముగ్గురు పిల్లలను చంపుకుంది, తాను చచ్చింది.
1: What happened was the mother and the children consumed poison and died.
0: రెండవది నేను చూసి చాలా బాధపడ్డాను.
1: భగవాన్ saw this news item.
0: భారతదేశం అన్నపూర్ణ క్షేత్రమే.
1: భారత్ ఈజ్ ది సెంటర్ ఆఫ్
0: అన్నపూర్ణ క్షేత్రం లోపల తిండి లేకుండా చావటము ఎంత ఘోరము.
1: భారత్ బీయింగ్ ద సెంటర్ ఆఫ్ ఫుడ్ అన్నపూర్ణ, హౌ ఇస్ ఇట్ పీపుల్ డై ఆఫ్ స్టార్వేషన్
0: అనే ఉద్దేశంతో,
1: విత్ ది అంబిషన్ దట్ షుడ్ నాట్ హ్యాపన్,
0: తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు వాడికి ఏ గతి పడుతుంది?
1: వాట్ విల్ హ్యాపన్ టు ద ఆర్ఫన్స్?
0: అలాంటి వాళ్ళకు మనం చోటు ఇవ్వాలి.
1: వీ షుడ్ హెల్ప్
0: అలాంటి వాళ్ళకి మనం ఆదర్శం ఇవ్వాలి.
1: వీ షుడ్ గివ్ దెమ్ సమ్ రిఫ్యూజ్ దిస్ పీపుల్
0: అని పిల్లలందరినీ కూడా తీసుకుని వచ్చాను.
1: అండ్ దెన్ స్వామి
0: మండలము, కొత్త చెరువు మండలము, పుట్టుబత్తి మండలము.
1: భగవాన్ వాంటెడ్ స్టూడెంట్స్ టు గో అరౌండ్ దీస్ త్రీ మండల్ ఏరియాస్.
0: అక్కడ తల్లిదండ్రులు లేకుండా ఏదో అవ్వలు తాతలు వాళ్ళు పోషించేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటే వాళ్ళు కూడా చాలా బయటపడైపోయినారు.
1: దేర్ ఆర్ సమ్ ఫోర్ లాన్ ద ఆర్ఫన్స్ వర్ టేకింగ్ కేర్ ఆఫ్ బై ద గ్రాండ్ పేరెంట్స్
0: ఏర్పడింది.
1: దే డోంట్ హావ్ ఎనీథింగ్.
0: అలాంటి పరిస్థితిలో అందరిని కలెక్ట్ చేసేసి 60 మందిని తెచ్చారు.
1: ఆల్ ఆర్ఫన్స్
0: నాయన మీకు భోజనం పెడతాము, దీనికి చదువు చెప్పిస్తాము, అన్ని ఆధారాలు చేస్తాము, మీరేమాత్రం భయపడుకోవద్దండి, గట్టిగా బోధించాను.
1: భగవాన్ టోల్డ్ దెమ్ క్లియర్లీ, ఐ విల్ గివ్ యూ ఫుడ్, ఐ విల్ ఎడ్యుకేట్ యూ, డోంట్ ఫీల్ సారీ, డోంట్ ఫీల్ సారీ.
0: నేను పిల్లలు 60 మందిని తెచ్చాము.
1: 60 చిల్డ్రన్ ఆర్ బ్రాట్.
0: తర్వాత వాళ్ళకి చెప్పాను, మీరు పాస్ అయిన తక్షణమే మీకు ఒక ఆధారం కూడా కలుగుతుంది, మీకు ఇండ్లు కట్టిస్తానని అప్పుడే ఒక నెల లోపలే వాళ్ళకంతా ఇండ్లు కట్టించారు.
1: భగవాన్ కన్స్ట్రక్టెడ్ హౌసెస్ ఫర్ దీస్ ఆర్ఫన్స్.
0: కట్టించి వాడికి పేరు చెప్పి, నాయన మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క 100,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాను.
1: భగవాన్ డిపాజిటెడ్ 1,00,000 ఫర్ ఎవ్రీ స్టూడెంట్ ఇన్ ద బ్యాంక్.
0: మీరు చదువులు చదివి మీ ఉన్నత స్థితికి వచ్చేటప్పటికి ఒక 15 అవుతుంది.
1: ఇట్ మే టేక్ 10 ఇయర్స్.
0: చిన్న చిన్న పిల్లలు పాపం,
1: దేర్ ఆర్ సో యంగ్ చిల్డ్రన్.
0: అప్పటికి వడ్డీకి వడ్డీ వడ్డీకి వడ్డీ వడ్డీ వడ్డీ చేసేసి మీకు 3-4 లక్షలు అవుతుంది.
1: ది ఇంట్రెస్ట్ అక్రూడ్ వుడ్ కమ్ టు 3-4 లక్షస్ లేటర్.
0: అప్పుడు మీరు సుఖంగా జీవించుకోవచ్చు అని చెప్పి,
1: దెన్ యూ కెన్ లీడ్ ఎ గుడ్ లైఫ్.
0: చెప్పేటప్పటికి వాళ్ళు ఎవరు నమ్మలేదు.
1: దే డిడ్ంట్ బిలీవ్ ఇనిషియల్.
0: ఎలా నమ్మగలరు ప్రపంచం ఈ విధంగా ఉంటున్నప్పుడు? ఇలాంటి సత్యాన్ని వాడు నమ్మరు.
1: వెన్ ది సినారియో ఆఫ్ ది వరల్డ్ ఇస్ లైక్ దట్, నోబడీ విల్ బిలీవ్ ట్రూత్.
0: అసత్యాన్ని బాగా వర్ణిస్తారు.
1: అండ్ అన్ట్రూత్ ఈస్ ఎక్స్టోల్డ్.
0: కనుకనే వాళ్ళకి చెప్పి వాళ్ళకి పోషణ చేసి భోజనం పెడుతున్నాం. ఈనాడు ఒకరు పిల్ల పేరుతో 100,000 రూపాయలు ఇచ్చారు.
1: టుడే ఎవ్రీ చైల్డ్ హాస్ గాట్ 1,00,000 రూపీస్ ఇన్ హిస్ నేమ్.
0: పరమహంస కూడా చాలా ప్రేమతో వాళ్ళని చూసుకుంటున్నాడు.
1: పరమహంస ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్ విత్ ఆల్ ద లవ్.
0: ప్రతి దినం కూడా వాళ్ళు కారులో తీసుకురావటము, కారులో తీసుకుపోవటము, వీళ్ళంతా వదలటము.
1: ఎవ్రీడే హాస్ బీన్ సర్వింగ్, బ్రింగింగ్ దెమ్ హియర్ ఇన్ హిస్ కార్ అండ్ డ్రాపింగ్ దెమ్.
0: ఆనందంగా ఉంటున్నారు పిల్లలు.
1: బాయ్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
0: వేదాన్ని నేర్చుకున్నారు.
1: They are learning Veda.
0: Andaru Vedam cheppukottaru.
1: All Vedas can chant Veda.
0: Anandanga untaru.
1: They are very delightful.
0: Naina meer baagunnara ani adite, maakem swami kalparuchyam adi meerunte maakem takkuva antaru vaadu.
1: If you ask those boys, if you ask those boys how are you, the boys will say, swami, you are here as a wish fulfilling tree.
0: Anandanga vaadaku aanandam ekkada nunchi chikkutundi?
1: How do you expect them to be blissful?
0: చిక్కుతుందా? చిక్కదు.
1: నాట్ అవుట్ ఆఫ్ మనీ.
0: ప్రేమ చేతనే వాళ్ళని అంత ఆదర్శంగా తీసుకోవటం వల్ల వాళ్ళకి అంత ఆప్యాయత కలిగింది.
1: ఇట్ ఇస్ ఓన్లీ లవ్ దట్ మేడ్ దెమ్ బ్లిస్ఫుల్.
0: ఆ విధంగా నేను చేసేటువంటి పనులు ఒక్కటి కాదు, ఎవరికి మేము చెప్పము.
1: భగవాన్ డస్ నాట్ డిక్లేర్ ఇన్ పబ్లిక్ వాట్ ఆల్ హీ డస్.
0: ఎందుకంటే వాళ్ళు నమ్మరు ఎవరు.
1: బికాస్ పీపుల్ ఆర్ నాట్ ప్రిపేర్ టు బిలీవ్ ట్రూత్.
0: నమ్మకంతో నాకేం కావాలి, నా నమ్మకం నాది.
1: భగవాన్ గోస్ బై హిజ్ ఓన్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: వాళ్ళని పోషించాలి.
1: And they have to be
0: వాళ్ళు ఉద్ధరించాలి.
1: అండ్ దే షుడ్ కమ్
0: మానవ మాత్రమే.
1: అండ్ దే ఆర్ హ్యూమన్స్.
0: మానవ కంటే విదేశం కాదు.
1: దే ఆర్ నాట్ సెపరేట్.
0: కనుకనే ఎప్పుడు కూడా చెప్పినట్టు చేయాలి.
1: వన్ షుడ్ కండక్ట్ అకార్డింగ్ టు ద ఆర్డర్ కమాండ్.
0: మీరు ఎందరూ ఇంతకాలము ఈ హాస్టల్లో పెరిగినటువంటి వాడు.
1: యు ఆల్ హావ్ స్టేడ్ ఇన్ అవర్ హాస్టల్.
0: తిరిగి మీ స్వస్థానానికి వెళ్లి,
1: you go to your native place,
0: తల్లిదండ్రులు సేవించుకొని,
1: సర్వ్ యువర్ పేరెంట్స్,
0: ఉద్యోగాలు కూడా చేసుకుని,
1: గెట్ జాబ్స్,
0: మధ్య మధ్య వచ్చి పోతుండండి.
1: You also visit this place in between.
0: ఈ నేర్చుకున్నటువంటివన్నీ కూడా నువ్వు కొంతవరకు మర్చిపోతారు.
1: Sometimes you may forget what all you have learned.
0: ఈ వచ్చి మిమ్మల్ని పోషించడానికి పూర్తి అవుతుంది.
1: And once you come and repeat your visit.
0: చక్కగా మీరు యోచన చేసుకోండి. పెద్దగా అర్థం చేసుకోనక్కర్లేదు. ఒక పిల్లవాడు.
1: You don't need to go that far, one boy.
0: అబ్బాయిని అడగండి. తల్లి లేదు, తండ్రి లేదు.
1: That boy has
0: దగ్గరికి వచ్చినప్పుడు తల్లి మాత్రమే ఉన్నది. ఆమె కూడా కొంతకాలం నేను చెప్పాను, అనంతపురం హాస్టల్లో ఉంటుంది, ఆడపిల్లలను చూసుకొని బాగా ఉండమ్మా అన్నాను. ఆమె కూడా పోయింది. అప్పుడు ఈ పిల్లవాడిని తీసుకొచ్చి నేను అన్ని విధాలు చదివించి ఇప్పుడు ఎంబీఏ పాస్ అయిపోయినాడు. ఎంబీఏ పాస్ అయిపోయి లెక్చర్ గారు చాలా తాలిపుడు తనకు అక్కడే మేమే ఉద్యోగం ఇచ్చేసేసాం.
1: అండ్ దట్ బాయ్ స్టేడ్ విత్ భగవాన్. భగవాన్ ఎడ్యుకేటెడ్ హిమ్. హి పాస్డ్ ఎంబీఏ. టుడే ఇస్ ఎ లెక్చరర్.
0: శ్రద్ధగా చదివాడు.
1: అండ్ హి స్టడీడ్ వెరీ వెల్.
0: అక్కడ చాలదా మీకు ఎగ్జాంపుల్.
1: అండ్ దట్ ఎగ్జాంపుల్ ఇస్ ఎనఫ్ ఫర్ ఆల్ ఆఫ్
0: అస్. ఈ విధంగా ఎంతమందికో నేను పోషిస్తున్నాను.
1: భగవాన్
0: అది నా డ్యూటీ. నా వారు వారు. నేను పరాయి వాడిని కాదు. వారు నా వారి కాకుండా పోలేదు. నేను వారి వాడిని, వారు నా వారు.
1: భగవాన్ కన్సిడర్స్ దట్ ఈస్ ఇట్ ఇస్ డ్యూటీ.
0: అలాంటి ప్రేమ చేత
1: నేను ఫీల్స్ దట్ హి బిలాంగ్స్ టు యు అండ్ యు బిలాంగ్ టు హిమ్.
0: ఎంతనో ఆదర్శంగా ఉంటుంటారు.
1: ద నంబర్ ఆఫ్ సచ్ ఐడియల్ స్టూడెంట్స్ టుడే.
0: చాలా మంచి పిల్లవాడు.
1: హి ఇస్ ఎ వెరీ గుడ్ బాయ్.
0: ఎవరిని ఏమాత్రం కూడా ప్రశ్నించేటువంటి వాడు కాదు.
1: అండ్ యు విల్ నెవర్ క్వశ్చన్ ఎనీబడి.
0: ఎవరిని అడిగేటువంటి వాడు కాదు.
1: యు విల్ నెవర్ ఆస్క్.
0: ఏదైనా ఉంటే ఎవరిని కూడా అడగకూడదు. నా దగ్గర నేను ఇస్తాను.
1: అండ్ భగవాన్ సెడ్ యు కమ్ టు మీ, డోంట్ ఆస్క్ ఎనీబడి.
0: ఆ విధంగా చేసి వాళ్ళని పోషిస్తున్నాం.
1: అండ్ యు వాస్ టేకెన్ కేర్ ఆఫ్ టిల్ నౌ.
0: ఇవన్నీ ఈనాడు ఎందుకు చెప్తున్నానంటే,
1: why these things are said?
0: ఈ కాన్వకేషన్ అనేటువంటి పిల్లలకు సంబంధించినటువంటి విషయం.
1: కాన్వకేషన్ హస్ గాట్ సంథింగ్ టు డు విత్ స్టూడెంట్స్.
0: అలాంటి పరిస్థితులు ఎవరైనా మీకు కూడా చిక్కినటువంటి మీరు కూడా పోషించండి.
1: యు ఆల్సో టేక్ కేర్ ఆఫ్ దోస్ పీపుల్.
0: సమాజ సేవనే ముఖ్యమైనటువంటి సేవ.
1: సర్వీస్ టు సొసైటీ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: సంక్షేమానికి సరైనటువంటి సమాజ సేవ అవసరము.
1: అండ్ ఫర్ వెల్ఫేర్ సర్వీస్ ఇస్ ఎసెన్షియల్.
0: కనుకనే ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్, సర్వ్ ఆల్.
1: ద బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్.
0: ఆ రెండింటినీ మీరు పెంచుకోండి.
1: డెవలప్ దిస్
0: అందరినీ ప్రేమించండి, అందరినీ సేవించండి.
1: లవ్ ఆల్, సర్వ్ ఆల్.
0: వాళ్ళు ఏమైనా అనుకోని ఏమైనా చేసుకోని.
1: లెట్ దెమ్ థింక్ యాజ్ దే లైక్.
0: మాత్రం ఈనాటి విద్యార్థులు మనసులో ప్రతిష్ఠ చేసుకోవాలి.
1: స్టూడెంట్ షుడ్ స్ట్రెంగ్థెన్ దీస్ టూ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్.
0: తల్లిదండ్రులకు తగినటువంటి ఒక సేవ చేయాలి.
1: సర్వ్ యువర్ పేరెంట్స్.
0: తల్లిదండ్రులకు ఏ విధమైనటువంటి అసంతృప్తి కూడా పెట్టకూడదు.
1: నెవర్ డిస్ప్లీజ్ యువర్ పేరెంట్స్.
0: అలాంటి రీతిగా జరిగినప్పుడు చదువులో ఉన్నటువంటి సారం అది.
1: దట్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: విద్య కలుగును వినయంబు, వినయమును కలుగు పాత్రత, పాత్రత వలన ధనము, ధనము వలన ధర్మంబు.
1: సో ఎడ్యుకేషన్ షుడ్ కన్ఫర్ హ్యూమిలిటీ. హ్యూమిలిటీ షుడ్ గివ్ యూ డిజర్వ్నెస్. అవుట్ ఆఫ్ డిజర్వ్నెస్ ది అఫ్లూయన్స్ ఆఫ్
0: వినయం చోట మీరు ప్రయత్నం చేయండి.
1: అండ్ బి హంబుల్.
0: విద్య యొక్క సారం ఏమిటి? వినయమే.
1: ది ఎసెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ హ్యూమిలిటీ.
0: అహంకారానికి అవకాశం ఇవ్వకూడదు.
1: నెవర్ బి ఈగోయిస్టిక్.
0: అహంకారాన్ని నిర్మూలన చేసి ఆత్మవిశ్వాసం చేత మీ సమాజ సేవ చేయండి.
1: కిల్ యువర్ ఈగో విత్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సర్వ్ ది సొసైటీ.
0: ఒక నయా పైసా లేని పిల్లలకు
1: దోస్ వితౌట్ పైసా
0: వాడికి వచ్చే నెల నుంచి ఇవ్వడం 7,000-8,000 అయిపోతుంది జీతం.
1: అండ్ ది సాలరీ ఇస్ 6,000-7,000 టుడే.
0: బిగినింగ్ లోనే అంత అవుతుంటే ఇంకా ముందుకు ఎంతైనా కావచ్చు.
1: యూ కెన్ అండర్స్టాండ్ హౌ హీ విల్ కమ్అప్ ఇన్ లైఫ్ ఇన్ ఫ్యూచర్.
0: కానీ మంచి పిల్లలు కాబట్టి వారికి ఏమాత్రం లోటు రాదు.
1: There will be no shortage because he is good.
0: వాడు భవిష్యత్తు అంతా కూడా నేనే చూసుకుంటాను.
1: భగవాన్ విల్ టేక్ కేర్ ఆఫ్ హిస్ ఫ్యూచర్.
0: నేను అడిగాను అబ్బాయిని, నాయన నువ్వేమైనా బయటకు పోవాలంటే ఇష్టము?
1: భగవాన్ ఆస్క్డ్ హిమ్, డు యూ విష్ టు గో అవుట్ సైడ్?
0: నాకు ఎక్కడ పోవాలని ఇష్టం.
1: ఐ డోంట్ వాంట్ టు గో ఎనీవేర్.
0: అయితే ఉండు.
1: దెన్ స్టే బ్యాక్.
0: నీ జీతం నువ్వు తీసుకో. నేను ఎవరికైనా ఇవ్వాల్సిందే కదా.
1: ది సాలరీ హాస్ టు బి పెయిడ్ టు ఎనీబడి.
0: ఎవరే గాని ఇక్కడ పనిచేసేటువంటి వాళ్ళకు జీతాలు లేకుండా ఎవరికి నేను చూసుకోను.
1: ఆల్ రిసీవ్ సాలరీస్ హియర్ ఇన్ అవర్ కాలేజ్.
0: వాళ్ళకంతా ఏమాత్రమో తెలియదు.
1: And they don't know. Many people know they don't.
0: వాళ్ళు నాకు ఇస్తున్నట్టుగా భావిస్తుంటారు.
1: Many people think that they are giving money.
0: అప్పటికి లేదు. ఒక్కరి వద్ద నుండి నేను నయా పైసా కూడా పుచ్చుకోవటం లేదు.
1: భగవాన్ డస్ నాట్ యాక్సెప్ట్ ఈవెన్ సింగిల్ నయా పైసా.
0: మంచి పనికి అవే వస్తుంటాయి.
1: And in fact, things come on in their own by his will.
0: నా మంచి పనికి అన్ని అక్కడికక్కడే లభిస్తుంటాయి.
1: ఆల్ గుడ్ టాస్క్స్ ఆఫ్ భగవాన్.
0: ఇంతవరకు ఇన్ని లక్షల మంది ఉంటున్నారు ఇక్కడ, ఎవరైనా నేను పైసా అడిగానా?
1: Did Bhagavan ask any single paisa from anybody?
0: Never, ఎప్పుడు కూడా అడగలేదు.
1: Never, never.
0: 30-40 ఏళ్ళ నుంచి వచ్చేటువంటి వారంతా ఉన్నారు.
1: There are devotees of 40 years standing.
0: అడగలేదు.
1: Bhagavan never asked.
0: అడగలేదు, అడగరు.
1: He will not ask in future.
0: కానీ నా దీక్ష సాధిస్తూ వస్తుంటాను.
1: But Bhagavan goes on giving and giving.
0: ఇది ఇంకా క్రమక్రమేణా అభివృద్ధి అవుతుంది కానీ క్షీణించదు.
1: దిస్ విల్ గ్రో ఫర్దర్ అండ్ ఫర్దర్.
0: ఈ పిల్లలంతా పోషిస్తూ రావాలి.
1: వీ హావ్ టు టేక్ కేర్ ఆఫ్
0: యూత్లంతా కూడా మంచి ఆదర్శప్రాయులుగా నిలచాలి.
1: యూత్ షుడ్ బి మోల్డెడ్ యాజ్ ఐడియల్ పీపుల్.
0: ఇలాంటి ఆదర్శమైనటువంటి పిల్లలు చిక్కితే అంతకంటే ఆనందం ఏమిటి? అదే నా ప్రాపర్టీ.
1: భగవాన్ విల్ బి సో హ్యాపీ టు హ్యావ్ సచ్ ఐడియల్ స్టూడెంట్.
0: అందరూ అడుగుతుంటారు, స్వామి ప్రాపర్టీ ఎత్తుండాది అని.
1: Many people ask, what is your property?
0: నా ప్రాపర్టీ అంతా పిల్లలే నా ప్రాపర్టీ.
1: స్టూడెంట్స్ ఆర్ భగవాన్స్ ప్రాపర్టీ.
0: వాళ్ళు బాగుపడి వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి మంచి సబ్జెక్ట్ చేస్తే అదే నాకు ఆనందం.
1: ఇఫ్ దే ఆర్ గుడ్ వేర్ ఎవర్ దే గో, ఇఫ్ దే గెట్ గుడ్ నేమ్, దట్ సాటిస్ఫైస్ భగవాన్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈనాడు
1: టుడే
0: మీ డిగ్రీ పుచ్చుకునే సమయం లోపల ఇదే నా డిగ్రీ.
1: డ్యూరింగ్ దిస్ కాన్వర్కేషన్ దిస్ ఇస్ ద డిగ్రీ దట్
0: ఎడ్యుకేషన్ డిగ్రీ వాళ్ళు ఇస్తుంటారు.
1: The degrees are given to you.
0: Care. Educate degree nenu istunnanu.
1: Get the degree of educare.
0: Adi aatmanandamaku sambandhinatvanti.
1: It relates to the bliss of the self. Bliss of the self is educare.
0: Kalukani meeku edi kavasam nenu chusukuntanu.
1: Bhagavan will take care of you in every way.
0: Pani chestu nadumanchi pani cheyali.
1: You work. Bend your body.
0: Somani potu kaakurdu.
1: Never be lazy.
0: Lazy kaakurdu.
1: Don't be lazy.
0: Laziness is rust and dust.
1: Laziness is rust and dust.
0: Realization is the best and rest.
1: Realization is rest and best.
0: Ah, realization cheyadaniki pranvadi.
1: Attain that realization.
0: Ee naadu
1: today
0: ee mana kalam vachi ee oka irrigation deentopala taanu bhagam vahinchatamu naaku ento aanandamayindi.
1: Bhagavan is extremely happy with the visit of Kalam, the president of India.
0: Atanu deshabhimanamu ఎవరైనా కులాభిమానం అనుకుంటారో అతని కులాభిమానం కూడా లేదు.
1: హీ హాస్ నో అఫిలియేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ కమ్యూనిటీ.
0: మహమ్మడన్
1: ఇస్ ఎ మహమ్మడన్.
0: ఏ మాత్రం భేదం లేదు.
1: హీ హాస్ నో అఫిలియేషన్.
0: అందరినీ ప్రేమిస్తాడు.
1: హీ లవ్స్ ఆల్.
0: అందరినీ చేస్తూ దగ్గర చేస్తాడు.
1: అండ్ హీస్ క్లోజ్ టు ఎవ్రీబడి.
0: ఏ దేశము పోలేదు.
1: హీ హాస్ నాట్ గాన్ ఎనీవేర్.
0: ఏ దేశం నుంచి విద్యను అభ్యసించలేదు.
1: హీ హాస్ నాట్ గాన్ ఎనీవేర్.
0: భారతదేశం నుండి ఉండి అన్ని విధాలా సాధించాడు.
1: హీ స్టేడ్ హియర్ ఇన్ దిస్ కంట్రీ అండ్ హీస్ బీన్ సర్వింగ్.
0: సైంటిస్ట్ ఎవరైనా కనిపించలేదు ఇక్కడ.
1: సచ్ ఎ గ్రేట్ సైంటిస్ట్ యూ డోంట్ ఫైండ్ ఎనీవేర్.
0: అతనికి ఏమాత్రము ఒక విధమైన అలంకారం లేదు.
1: అండ్ నథింగ్, నో వాట్స్ ఎవర్.
0: అతని హృదయమే పెద్ద అలంకారం.
1: అండ్ హీ గోస్ బై ది విట్నెస్ ఆఫ్ హిస్ హార్ట్.
0: అతని మంచి గుణము.
1: హీ ఈస్ వన్ ఆఫ్ నోబుల్ క్యారెక్టర్.
0: భారతదేశానికి ప్రెసిడెంట్ అయినాడు.
1: సో హీ కుడ్ బికమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా.
0: ఈ ప్రెసిడెంట్ అనేటువంటి వాడు ఇంకా ఐదేళ్ళంతా ఉండి దేశాన్ని ఇంకా ఉద్ధరించాలని నేను ఆశిస్తున్నాను. మాత్రము భేదం లేదు.
1: నో అఫిలియేషన్.
0: అందరినీ ప్రేమిస్తాడు.
1: హీ లవ్స్ ఆల్.
0: అందరినీ చేస్తూ దగ్గర చేస్తాడు.
1: అండ్ హీస్ క్లోజ్ టు ఎవ్రీబడి.
0: ఏ దేశము పోలేదు.
1: హీ హాస్ నాట్ గాన్ ఎనీవేర్.
0: ఏ దేశం నుంచి నేను విద్యను అభ్యసించలేదు.

0: ఇంకా ఐదేళ్లంతా ఉండి దేశాన్ని ఇంకా ఉద్ధరించాలని నేను ఆశిస్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ హిమ్ టు సర్వ్ దిస్ కంట్రీ అండ్ బ్రింగ్ ఎ గుడ్ నేమ్ టు దిస్ కంట్రీ.
2: You are listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on 22nd November 2002 in Prashanti Nilayam during the convocation of the Sri Satya Sai Institute of Higher Learning. Baba highlighted the need for all of us to use our education to serve our respective motherlands. He added that only by doing so can we attain glory. He urged everyone to eliminate dehabhimana or attachment to the body and to cultivate deshabhimana or attachment to one's country. Thank you. Sai Ram.

0: Sai Ram, dear listeners. In all the countries of the world, children and youth have important roles to play. All cultures across nations uphold the values of truth and righteousness. In today's discourse, Bhagwan Baba reveals the truth of that wealth which, when acquired by man, everything else in life can be easily acquired. Let us now listen to the divine discourse delivered by Bhagwan Baba during the inauguration of the Sri Satya Sai Seva Conference on 21st July 2002 in Prashanti Nilayam.
1: మంచి మనసు నడత మంచిగా లేకున్నా మంచి మనసు నడత మంచిగా లేకున్నా సాయి ఎట్లు మంచి సాయి ఎట్లు మిమ్ము మెచ్చుకొనును శాంతి ప్రేమదాయి సంతోష సుఖదాయి ప్రేమ సాయి మిమ్ము ఎట్లు పెంచుకొనును

0: without good mind and good conduct, how do you expect Sai to own you and appreciate you, the giver of peace and the giver of love and the one who confers happiness and comfort, the love of Sai, the Prema Sai? How do you expect Prema Sai to adopt you and to own you?
1: మానవ జీవితము సదయమైనటువంటిది, కాలము పవిత్రమైనటువంటిది, హృదయము నిర్మలమైనటువంటిది, మనసు మధురమైనటువంటిది.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ నోబుల్, టైం ఇస్ సేక్రెడ్, human heart is pure and the mind is exalted.
1: Itti pavitramaina bhavamulu kaligineetvanti okka vyaktiki edi punadiga undali, ee bhavanamunaku edi mukhyamainatvantiga undali.
0: For such a sacred man, what should be the foundation for this mansion of life?
1: Prati manavudu shanti sukhamunu andukovalani aashistuntadu.
0: Every man aspires for peace and happiness.
1: Kani ee shanti etla manaku labhistundi?
0: How can we be peaceful? Where from we get it?
1: Prati manavuni endu kudanu manavata viluvalu sariyinatunti ga undinappude ee shanti manaku labhyam avutundi.
0: When there are human values that are adhered and followed, you will have peace.
1: Ee manavata viluvalu మనము పోషించుకున్నవి కావు, తెచ్చుకున్నవి కావు.
0: The human values are not of your making.
1: మానవుని జందే ఆవిర్భవిస్తూ వస్తున్నాయి.
0: The human values are latent in you. They have originated in you.
1: అట్టి విలువలను ఈనాడు మనము మర్చిపోయినా దేనిని మనం సాధించేది?
0: If such latent values are forgotten, what is it you are going to achieve?
1: Manavudu manavatvam kosam thanu jeevinchaledu.
0: Man has not taken the birth to lead the life of merely a human.
1: Manavudu manavuni kosamu janminchaledu.
0: Man is not born for another man either.
1: Manavudu deni kosam janminchinanu అనేటువంటి సత్యాన్ని మొట్టమొదట గుర్తించాలి.
0: ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ హావ్ టు రికగ్నైజ్ ద ట్రూత్ బిహైండ్ ద హ్యూమన్ బర్త్.
1: సమత, సమైక్యత, సౌభ్రాతృత్వం, సౌజన్యం, ఈ నాలుగింటి యొక్క పునాదులపైన మానవ జీవితం ఆధారపడి ఉన్నది.
0: హ్యూమన్ లైఫ్ ఈస్ బేస్డ్ ఆన్ దీస్ ఫ్యాక్టర్స్. సమత, ఈక్వాలిటీ, ఐక్యత, యూనిటీ, సౌభ్రాతృత, ఫ్రెటర్నిటీ, సౌజన్యత, నొబిలిటీ.
1: సమత, సమైక్యత, సౌభ్రాతృత్వము, సౌజన్యము, ఈ నాలుగు మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క పునాదులు.
0: ఈక్వాలిటీ, యూనిటీ, ఫ్రెటర్నిటీ, నొబిలిటీ కాన్స్టిట్యూట్ ద వెరీ ఫౌండేషన్ ఫర్ ద మెన్షన్ of human life.
1: Indulo emaina kudanu kadalika kaligina manavattame vyartham.
0: If one of the four of these missing, the human life would be in vain.
1: Manavudu tana jeevithamulo poshinchukovalasinatundi kaapadukovalasinatundi ee nalugu.
0: What is to be developed, what is to be fostered and protected are these four points.
1: మానవుడు మానవత్వం అంటే ఏమిటి అనేటువంటి సత్యాన్ని మొట్టమొదట గుర్తించాలి.
0: Man should know the very meaning of humanness, human quality to begin with.
1: సత్యమే మానవ నీతి.
0: Satya, the truth, is neeti, the morality.
1: Dharma me manavuni yokka khyati.
0: Dharma, righteousness, is khyati. There lies the repute.
1: Tyaga me manavuni yokka jyoti.
0: Tyaga, sacrifice, is jyoti, the light.
1: Ee moodinti yokka ekatvame manava jati.
0: The unity of these three, truth, righteousness, and sacrifice, is manava jati, the human race.
1: Kani ee naati manavunaku satyamu dharmamu khyati jyoti aneetundi marchipothunnaru.
0: Men have forgotten the truth is the light, righteousness is the light, sacrifice is the light of life.
1: Idi samajam kosam kaadu.
0: It's not for the sake of society.
1: నీ నిమిత్తమై నీవు ఆచరించాలి.
0: యు హావ్ గాట్ టు అడాప్ట్ అండ్ ఫాలో ఫర్ యువర్ ఓన్ బెనిఫిట్.
1: నీవు అందరినీ గౌరవించాలని ఆశిస్తావు.
0: యు ఎక్స్పెక్ట్ టు బి రెస్పెక్టెడ్.
1: కాదు కాదు, నిన్ను నీవు మొట్టమొదట గౌరవించుకోవాలి.
0: ఫస్ట్ రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్.
1: ఆత్మగౌరవమే మానవునికి ఆధారమైనటువంటి యొక్క పునాది.
0: Self-respect is the very basic foundation of human life.
1: ఈ ఆత్మగౌరవమే లేకుండినా మానవుడు ఇతరులు ఏ విధంగా గౌరవించగలడు?
0: The man without self-respect is not expected to respect others.
1: ఇతరులు ఇచ్చేటువంటి గౌరవానికి కాచుకోవడానికి కూడా వీలు ఉండదు.
0: It's not possible to expect respect from others.
1: మొదలు నీవు ఇతరులను గౌరవించు.
0: First, you respect others.
1: నీవు ఇతరులను ప్రేమించు.
0: You love others.
1: నీవు ఇతరులకు తగినటువంటి హృదయాన్ని అందించు.
0: You share your heart and the sentiments with others.
1: ఇది నీ ప్రధానమైనటువంటి యొక్క కర్తవ్యం.
0: This is your main duty.
1: మానవుడు వ్యక్తి జీవుడు కాదు.
0: Man is not merely an individual.
1: సమష్టి జీవుడు.
0: He belongs to a community.
1: Vyakti anaga jeevudu.
0: Individual is a soul.
1: Samasti anaga devudu.
0: Community is divinity.
1: Kanukane ee samasti aneetundi swaroopanni manam gurtinchadaniki vyakti nundi mana prayanam prarambhinchali.
0: From the individual we have to travel and reach the cosmic divinity.
1: Ee vyakti aneetundi sthanam nunchi సమష్టి స్థానానికి నీవు చేరాలి.
0: ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ ఇండివిజువల్ సోల్ వీ హ్యావ్ టు రీచ్ ది స్టేట్ ఆఫ్ యూనివర్సల్ సోల్.
1: సమష్టి స్థానానికి చేరవాలంటే వ్యక్తి ఈ విధమైనటువంటి యొక్క నడతలను తాను పొందాలి.
0: ఫర్ ఎన్ ఇండివిజువల్ టు రీచ్ ది స్టేట్ ఆఫ్ కాస్మాస్ వాట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ హిమ్.
1: మొదలు అందరి యందు ఉన్నటువంటి యొక్క జీవన జ్యోతిని గుర్తించాలని ప్రయత్నించాలి.
0: First one has to recognize the common factor, the light of life in every person.
1: Andari yendu unnatundi yokka ekatvanni gurtinchinappude ee samatvam aneetundi yokka tattvam manaku abhyasam avutundi.
0: When once the underlying principle of unity is recognized, then we can observe, understand equality.
1: Kanuka ee naadu chese sevalanni kudanu కేవలము సమస్తిని పొందే నిమిత్తమై చేయవలసినటువంటివి.
0: ఆల్ సర్వీసెస్ దట్ ఆర్ టు బి రెండర్డ్ ఆర్ టు బి డైరెక్టెడ్ ఇన్ టు రీచ్ దిస్ స్టేట్ ఆఫ్ కమ్యూనిటీ.
1: ఏదో ప్రజలకు చేస్తున్నానని, పరులకు చేస్తున్నామని, తనకు తాను ఆనందిస్తానికి పొందుతున్నానని భావించడం చాలా పొరపాటు.
0: ఇట్స్ ఎ గ్రేట్ మిస్టేక్ ఇఫ్ యూ కన్సిడర్ దట్ ది సర్వీస్ దట్ యు డూ ఈజ్ టు మేక్ యువర్ సెల్ఫ్ హ్యాపీ నాట్ ద సర్వీస్ రెండర్డ్ టు అదర్స్.
1: పరులు ఎవ్వరు కూడా లేరు ఈ జగత్తులో.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో సెకండ్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్.
1: అందరూ కూడా పరమాత్మ స్వరూపులే.
0: ఆల్ ఆర్ డివైన్ ఫార్మ్స్.
1: కానీ ఇట్టి సమస్త సత్వాన్ని గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: The cosmic feeling has not been recognized and felt.
1: అందువలననే మానవుడు అనేక రకములైనటువంటి దుఃఖములకు గురి అవుతున్నాడు.
0: That is responsible for the chaos in humanity today.
1: సర్వత్రా ఉండినటువంటిది దైవత్వమే అని గుర్తించుకున్నప్పుడు ఈ బాధలే మనకు ఏమాత్రం కూడా కనిపించవు.
0: When once the all-pervading principle of divinity is experienced, you will no longer suffer.
1: కనుక మొట్టమొదట మన బాధలను నివారణ గావించుకోవాలంటే సమష్టి తత్వాన్ని అభ్యసించుకోవాలి.
0: To solve the problems that the humanity is facing today, one has to understand the universal principle.
1: అనేకత్వంలో ఉండినటువంటి ఒక ఏకత్వాన్ని గుర్తించినప్పుడే సమష్టి తత్వం మనం పొందిన వారం అవుతాం.
0: When once we know unity in diversity, we can have understanding of the cosmic principle.
1: ప్రతి వ్యక్తి కూడాను కేవలము శరీరధారిగా ఉన్నాడు.
0: Every individual has a physical form.
1: కానీ ఈ శరీరము కేవలము ఒక ప్రకృతిలో ప్రాకృతమైనటువంటి అద్దముల వంటివి.
0: It is like a mirror in this world.
1: Mirror
0: in this world.
1: ఈ యొక్క అద్దమునందు ఏది చూసినా కానీ మీ ప్రతిబింబమే కానీ అన్య పదార్థములు మనకు కనిపించవు.
0: ఇన్ దిస్ మిర్రర్ యు ఫైండ్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్ అండ్ నన్ ఎల్స్.
1: కానీ స్వార్థము స్వప్రయోజనంతో మానవుడు జీవించడానికి ప్రయత్నిస్తున్నాడు.
0: బట్ మ్యాన్ ఈజ్ లీడింగ్ ద లైఫ్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
1: ఈనాటి జగత్తు లోపల స్వార్థము పెరిగిపోతున్నది.
0: ఇన్ దిస్ వరల్డ్ టుడే వి ఫైండ్ సెల్ఫిష్నెస్.
1: పరాత్మ పెరిగిపోతున్నది.
0: There is no trace of selflessness.
1: దేశాభిమానం తరిగిపోతున్నది. దేహాభిమానం పెరిగిపోతున్నది.
0: There is no patriotic feelings, but on the other hand we find body attachment.
1: కనుకని దేహాభిమానము పెరగటం చేతనే దేశాభిమానం అనేటువంటి సమస్త స్వరూపాన్ని మర్చిపోతున్నాం మనం.
0: As there is attachment to the body, దేహాభిమాన, we don't have deshabhimana, national interest, national feelings.
1: Entati sadakudainanu entati pavitra hrudayulainappudikini ee dehabhimanaanni pogottukonalekapothunnaru.
0: One may be an aspirant and a seeker with a sacred heart, yet he is not able to give up the attachment to this
1: dehabhimanam undinanta varaku manavudu ee maatram kodunu daivabhimanamuni gurikaadu.
0: So long there is dehabhimana, physical attachment, there cannot be daivabhimana, attachment to God.
1: ఏమిటి ఈ దేహాభిమానం?
0: What is this physical attachment?
1: ఇది పాంచభౌతికము.
0: It has got senses.
1: దుర్బలమైన కాయము.
0: It is so weak.
1: ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
0: When it drops down, we do not know.
1: శతవర్షముల దాకా మితము చెప్పిరి కానీ నమ్మరాదా మాట నెమ్మనమును.
0: Though 100 years of life is said, you cannot believe it.
1: బాల్యమందు
0: at young age
1: leka prayamando
0: or youth
1: leka mudimiyando
0: old age
1: leka musaliyando
0: or advanced age
1: eppudu vidichedi erukaledu.
0: When you are going to leave this body, you cannot say
1: marame nichayamu.
0: Death is certain.
1: Buddhimantudaina,
0: if you are intelligent,
1: deham unnantalo taanu teriyavalayu.
0: In this life, know thyself.
1: Tanantaan telusukune nimittamai ee deham vachinadi kaani
0: body is gifted to know your nature.
1: ఏదో ప్రపంచాన్ని తెలుసుకోవాలి, ఏదో ఇంకొక విషయాన్ని తెలుసుకోవాలి అని కొన్ని వెతుకుటం, ఇది కేవలం వెర్రితనమే.
0: ఇట్ ఈస్ అ సైన్ ఆఫ్ ఫూలిష్నెస్ టు నో ద వరల్డ్ అండ్ టు అక్వైర్ నాలెడ్జ్ అవుట్ సైడ్.
1: నిన్ను నీవు తెలుసుకున్నటువంటి వాడు సర్వమును తెలుసుకున్నవాడు అవుతాడు.
0: ఇఫ్ యు నో యువర్ ట్రూ సెల్ఫ్, యు విల్ బి నోయింగ్ ద రెస్ట్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: ఈ ప్రపంచంలో ఏ పదార్థములు ఉన్నవని మీరు గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు?
0: All the material you want to know in this world,
1: alumanokoni ghanam varaku kudanu edanni meer chintistunnaro,
0: all that you have been thinking from microcosm to macrocosm,
1: avanni kudunu meende unnavi,
0: all are within you,
1: nee hrudayamunde unnavi,
0: they are present in your heart,
1: paratmalanni nee hrudayamunde unnavi,
0: they are present in your heart,
1: samudramantayu nee hrudayamunde unnadi,
0: entire
1: పట్టణములన్నీ నీ హృదయమునందే ఉన్నవి.
0: ఎవ్రీథింగ్ ఇస్ కంటైన్
1: పల్లెలన్నీ నీ హృదయమునందే ఉన్నవి.
0: ఆల్ దట్ ఈస్ ప్రెసెంట్
1: సర్వ జీవులు కూడా నీ హృదయమునందే ఉన్నవి.
0: ఆల్ బీయింగ్స్ ఆర్ ఇన్ యూ.
1: నువ్వు ఇంకా దేనిని చూడటం?
0: What is that you want to see?
1: అన్ని నీయన్నే ఉంచుకొని బయట ప్రతిబింబాన్ని చూచేటువంటి వాడు ఎంత పిచ్చివాడు.
0: Having had everything within you, you want to notice something outside. You are certainly mad.
1: కనుక అన్నింటికి నీ ఆధారమై ఉండినటువంటి వాడు ఇంకొక పదార్థాన్ని చూడటానికి ప్రయత్నించటము ఇది కేవలం వెర్రితనమే.
0: You are the basis, but you want to see something outside. It is a sign of foolishness.
1: మానవత విలువలు తెలుసుకోవాలి.
0: Know the human values first.
1: ఏమిటి ఈ మానవత విలువ?
0: What are they?
1: మార్పు చెందినటువంటిది సత్యము.
0: That which is changeless is సత్యం.
1: సత్యం ఏ దేశమునకైనా ఏ కాలమునకైనా ఏ యొక్క దీనికైనా ఒక్కటే.
0: Truth is one and the same which is beyond time and space.
1: ఇది అమెరికన్ సత్యము, ఇది రష్యన్ సత్యము, ఇది ఇండియన్ సత్యము, ఇది పాకిస్తాన్ సత్యము అని ఈ భేదములే లేదు.
0: There's nothing like American truth, Russian truth, Indian truth, Pakistan truth.
1: సత్యం ఒక్కటే.
0: Truth is one.
1: సత్యమే దైవము.
0: Truth is God.
1: కనుకనే ఈ సత్యాన్ని మొట్టమొదట గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: So we should make every effort to know this truth first.
1: సత్యం బ్రూయాత్.
0: Speak truth.
1: ప్రియం బ్రూయాత్.
0: In an acceptable
1: way. నబ్రూయాత్ సత్యం ప్రియం.
0: Never utter a lie.
1: ఇటువంటి శాశ్వతమైన నిత్యమైన సత్యమైనటువంటి యొక్క తత్వాన్ని ఈనాడు మనం విస్మరించి
0: We have forgotten this eternal truth today.
1: అనిత్యము అశాశ్వతమైనటువంటి యొక్క పదార్థం నిమిత్తమై మనం అన్వేషణ జరుగుతున్నాం.
0: We are in search of that which is momentary, that which is fleeting today.
1: కనుకనే ఆ సత్యమే మానవుని యొక్క నీతి.
0: Therefore, that satya truth is niti, the morality.
1: Niti anaga nijamainatunte nadata.
0: Niti means the proper conduct.
1: Adi maarpu chendinatunte nadata.
0: It should be changeless.
1: Chalachanamulaku maarpu chendinatunte kaadu.
0: It will never change from moment to moment.
1: Atuvanti satyanni manam gurtinchadaniki prayatninchali.
0: We should make an effort to know such a truth.
1: Meere satya swaroopudu.
0: You are the very embodiment of truth.
1: Nee daivame satyamu.
0: Your love is truth, in fact.
1: కనుకని ఈ సత్యాన్ని మొట్టమొదట గుర్తించాలి.
0: So we should know this truth.
1: సత్యమునకు రెండో పదార్థం అడ్డు లేదు.
0: In fact, truth has no parallel.
1: ఈ సత్యము నిలచడానికి ఒక ఆధారం ఉండాలి.
0: And satya is eternal.
1: అది ధర్మము.
0: And it has got the basic foundation.
1: సత్యం నాస్తి పరో ధర్మః.
0: And in fact, beyond truth, there's no other principle.
1: ఈ రెండింటి యొక్క సమత్వమే శాంతి ఏర్పడుతుంది.
0: సత్య ద ట్రూత్ అండ్ ధర్మ రైచస్నెస్ విల్ కన్ఫర్ పీస్ శాంతి.
1: ఎక్కడ సత్య జీవితాన్ని గడుపుతుంటాడో ఎక్కడ ధర్మ జీవితాన్ని గడుపుతుంటాడో వాని యందు శాంతి సమృద్ధిగా ఉంటుంది.
0: ద వన్ హూ లీడ్స్ ఎ ట్రూత్ఫుల్ లైఫ్, ద వన్ హూ ఫాలోస్ రైచస్నెస్ విల్ లివ్ ఇన్ పీస్.
1: శాంతి ఎక్కడో అని మనం వెతకనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ పీస్ ఎనీవేర్.
1: సత్యమున్న చోట శాంతి ఉంది.
0: In fact, there is peace where there is truth.
1: ఈ శాంతి సత్యమును చేరినటువంటి సమయంలో అహింస సహజంగా ఏర్పడుతుంది.
0: When once the truth and peace go together, there will be ahimsa, non-violence.
1: మనం పేర్లు పెట్టుకుంటున్నాం, సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస.
0: We have names, terms like this, satya dharma shanti prema ahimsa.
1: ఈ సత్య ధర్మములకు మూలాధారమైనటువంటి యొక్క స్థానము ప్రేమ.
0: In fact, the very basic foundation for satya truth, dharma, righteousness is prema, love.
1: Preme daivamu.
0: Love is God.
1: Satyame daivamu.
0: Truth is God.
1: Dharmame daivamu.
0: Righteousness is God.
1: Satyamu prema rendigini pote pranam leni jeevudu avutadu veedu.
0: If you do not have love and truth, you will be losing your life.
1: Satyam manam undi vereinada manlo oka pranam poyindi.
0: When once truth is gone, one principle is left. Of life is left.
1: Dharmam manlo nasinchina manlo rendu pranamulu poyinayi.
0: When once dharma righteousness is gone, one life breath is gone.
1: Bhautikamainatundi dehamunaku aidu pranamulu unnai.
0: The physical body has got five life principles.
1: Ee aidu pranamul lopala rendu pranamulu pogottukuntunnam.
0: Out of these five life principles, two are gone.
1: Kanuka మన ప్రాణములను మనం రక్షించుకోవాలి.
0: సో వీ హ్యావ్ టు సేఫ్ గార్డ్ అవర్ లైఫ్.
1: ఈ ప్రాణమే నీ యొక్క పరమాత్మ తత్వం.
0: దిస్ వెరీ లైఫ్ ఇస్ ఎసెన్షియల్ డివైన్.
1: కనుక ప్రతి విషయంలో కూడా మనం చక్కగా విచారణ చేసి మానవత్వంలో ఉండినటువంటి యొక్క దివ్యత్వం ఏమిటి?
0: సో వీ హావ్ టు ఎంక్వైర్ క్లియర్లీ అండ్ నో ద డివినిటీ ఇన్ హ్యుమానిటీ.
1: ఈనాడు వ్యాపారం నందు కాని,
0: టుడే ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ బిజినెస్,
1: ఉద్యోగంలోందు కానీ,
0: ఆర్ ఇన్ అవర్ ప్రొఫెషన్స్,
1: ఏ యొక్క రంగమునందు మనం చూసినప్పటికీ అంత కూడాను కేవలము మలినమై ఉన్నది.
0: ఎవ్రీ ఫీల్డ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అండ్ ఎండివర్ ఈజ్ హైలీ పొల్యూటెడ్.
1: ఎక్కడ ఏ పని చేయడానికి ప్రారంభించినప్పటికీ అక్కడ మొట్టమొదట మనకు ఈ యొక్క మాలిన్యమే కనిపిస్తుంది.
0: వాట్ ఎవర్ టాస్క్ యూ వాంట్ టు బిగిన్ విత్ అన్ అండర్ టేక్ యూ కమ్ అక్రాస్ దిస్ ఫిల్త్ ఆర్ డర్ట్.
1: ఎక్కడే గాని పవిత్రమైనటువంటి పదార్థము మనకి ఈ జగత్తులో కనిపించడం లేదు.
0: వీ డోంట్ ఫైండ్ ఎనీవేర్ ఇన్ దిస్ వరల్డ్ దాట్ విచ్ ఇస్ ప్యూర్ అండ్ సేక్రెడ్.
1: కానీ నీ హృదయాన్ని పవిత్రం గావించుకో, సర్వము పవిత్రమే కనిపిస్తుంది.
0: దెన్ వన్స్ యూ శాంక్టిఫై యువర్ హార్ట్ యూ విల్ బి ఏబుల్ టు విజువలైజ్ శాంక్టిటీ ఎవ్రీవేర్.
1: హృదయం యొక్క ప్రతిబింబమే జగత్తు.
0: ద హోల్ వరల్డ్ ఇస్ బట్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్
1: హార్ట్. నీ హృదయంలో ప్రేమ నింపుకుంటేవా జగత్తంతా ప్రేమమయమే అవుతుంది.
0: దెన్ వన్స్ యూ ఫిల్ యువర్ హార్ట్ విత్ లవ్ యూ విల్ ఎక్స్పీరియన్స్ లవ్ ఇన్
1: నీ హృదయం లోపల. అప్రేమ నింపుకుంటేవా జగత్తంతా కూడా అప్రేమగానే కనిపిస్తుంది.
0: దెన్ వన్స్ దేర్ ఇస్ నో లవ్ ఇన్ యువర్ హార్ట్ you will never face love anywhere in the world.
1: కాబట్టి ప్రపంచంలో మనం చూచినది, అనుభవించినది, ఆనందించినది రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
0: So all that we see, all that we experience and say are the reflections and reactions and resound of our own.
1: చెడ్డదేమైనా మనకు కనిపించినా అది మన యందు ఉన్నటువంటి ఒక ప్రతిబింబమే.
0: If anything you find outside is your own reflection.
1: చెడ్డదేమైనా మనం విన్నామా ఇది మన యందు ఉన్నటువంటి ప్రతిబింబమేమే.
0: If you face anything bad is your own reflection.
1: ఎక్కడైనా చెడ్డది మనం అనిపించినా అదంతా కూడా మన ప్రతిబింబమే.
0: All the bad that you face, you meet, you is just your own reflection.
1: కన్న పనులేందు ఏ మాత్రం కూడా మనం దోషము పెట్టుకోకూడదు.
0: Never point out mistakes in others.
1: అన్ని తన మంచి తన చెడ్డలే.
0: In fact good and bad belong to you.
1: ప్రపంచమంతా కూడాను మానవుల యొక్క పరివర్తనపైన ప్రవర్తనపైన ఆధారపడి ఉంటున్నది.
0: The whole world future depends upon your conduct and behavior.
1: మనుషులు మంచి అయినప్పుడే ప్రపంచం మంచిదవుతుంది.
0: If humans are good, the whole world is bound to be good.
1: మనుషులు చెడ్డైనప్పుడే ప్రపంచం అంతా చెడ్డగా మారిపోతుంది.
0: If people are bad, the whole world will automatically turn bad.
1: మనం అనుకుంటున్నాం ప్రపంచంలో ఎక్కడ చూసినా చెడ్డనే ఉంది.
0: We think everywhere we find bad in this world.
1: కాదు కాదు కాదు.
0: No.
1: మన చెడ్డనే మనకు ప్రతిబింబిస్తుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ది బ్యాడ్ ఇన్ యూ కమ్స్ ఫార్వర్డ్ బై యువర్ రిఫ్లెక్షన్.
1: నీవు రాక్షసుడిగా మారిపోతే నీ ప్రవర్తనలంతా కూడా రాక్షసంగానే ప్రవర్తిస్తాయి.
0: ఇఫ్ యువర్ ఎ డెమన్ ఆల్ యువర్ యాక్షన్స్ వుడ్ బి డెమోనిక్.
1: నీవు దైవంగా మారిపోతే జగత్తంతా దైవంగానే కనిపిస్తుంది.
0: ఇఫ్ యువర్ గాడ్ అండర్స్టాండ్ ఎక్స్పీరియన్స్ యూ విల్ సీ ద హోల్ వరల్డ్ డివైన్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: మీ యందు నిండి ఉన్నది ప్రేమనే.
0: In fact, you have got love in full.
1: మీ హృదయ ఆవేదనే ప్రేమ.
0: Your yearning is love.
1: మాట యొక్క ప్రతిబింబమే సత్యము.
0: In fact, the reflection of your word is truth.
1: క్రియ యొక్క ప్రతిబింబమే ధర్మము.
0: And the reflection of action is dharma.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమే శాంతి.
0: The harmony of these three is peace.
1: కనుకనే శాంతి ఎక్కడ? ఈ మూడింటి యొక్క ప్రతిబింబమే చూడాలి.
0: సో వేర్ ఇస్ పీస్? ఇట్స్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ఆల్ ది త్రీ.
1: మన నుండి ఆవిర్భవించేటువంటి యొక్క ప్రేమతత్వమే మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములు.
0: ద వెరీ లైఫ్ బ్రెత్ ఈస్ నథింగ్ బట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: అది ఏ నీకు సత్యాన్ని బోధిస్తుండాలి.
0: దాట్ విల్ టీచ్ యూ ట్రూత్.
1: సో హం సో హం అదే నీ సత్యం బోధించేటువంటిది.
0: దిస్ బ్రెత్ సో హం స్పీక్స్ ఆఫ్ ట్రూత్.
1: ఆ సత్యమే నీ నుండి ఆవిర్భవిస్తుండాలి.
0: ద ట్రూత్ ఒరిజినేట్స్ ఇన్ యూ.
1: ఒక దినమునకు 21,600 పర్యాయములు నీకు ఆ సత్యాన్ని బోధిస్తుండాలి.
0: దిస్ ట్రూత్ ఈస్ టాట్ టు యూ రిపీటెడ్లీ అట్ ద రేట్ ఆఫ్ 21,600 టైమ్స్ పర్ డే.
1: ఒక దినమునకు 21,600 తూర్లు నీకు బోధిస్తుంటే నీవు జ్ఞాపకం ఉంచుకోలేకుండా పోతున్నావు. ఇంకా చదివినవి ఏం చెప్తుంటావు?
0: You are not able to remember this truth taught to you 21,600 times and you forget it. What for is this education?
1: ఎన్ని గొప్ప ఉపన్యాసములు ఇచ్చినప్పటికీని,
0: in spite of the lectures given,
1: ఎన్ని గ్రంథములు చదివినప్పటికీని,
0: or all the reading that you
1: do, ఎందరి పెద్దలను దర్శించినప్పటికీని,
0: visiting noble souls,
1: కట్టగడపటకు నీ యందు ఉన్నటువంటి ఒక సత్యాన్ని నీవు మర్చిపోతే ఇవన్నీ కూడా నువ్వు వ్యర్థమైపోతాయి.
0: If you forget the ultimate principle of truth latent in you, all that amount to
1: కనుకనే మొట్టమొదట మన దృష్టిని మన శ్రవణాన్ని మన వాక్కును సరిదిద్దుకోవాలి.
0: Therefore, let us correct our vision, our audition, and our speech faculty.
1: బుద్ధుడు మహారాజుగా ఉండి సర్వసంగ పరిత్యాగైపోయి సన్యాసం స్వీకరించి అడవులంతా తిరిగాడు.
0: బుద్ధా బీయింగ్ ఎన్ ఎంపరర్ renounced everything and moved about in this world as a renunciant.
1: జగత్తునందున్నటువంటి పెద్దలను దర్శించాడు.
0: He visited all great people.
1: వారి ప్రబోధనలన్నీ కూడా చక్కగా విన్నాడు.
0: He heard their sacred teachings.
1: వారు రాసిన గ్రంథాలంతా చదివాడు.
0: He has gone through all their texts.
1: కట్టకడపై సత్యాన్ని గుర్తించుకొని
0: finally has known truth.
1: ఈ పెద్దలను దర్శించడం మానేశాడు.
0: And he stopped visiting anybody.
1: వారు రాసిన గ్రంథాలంతా పారవేశాడు.
0: He has just thrown and brushed aside all books.
1: పరమాత్ముడు ఇచ్చినటువంటి యొక్క గ్రంథము నా హృదయం.
0: The book of life given by God is my heart.
1: నా గాడే నా యొక్క నిజమైన స్నేహితుడు.
0: In fact, God is my true friend.
1: True friend ని ఇక్కడ పెట్టుకొని నిజమైన గ్రంథాన్ని మనం హృదయం నందే ఉంచుకొని ఎక్కడికెక్కడికి మనం తిరుగుతున్నాం.
0: God as a true friend is in me. The text of life is in me, but I am just going round in the outside world. Why?
1: కనుక మొట్టమొదట భగవంతుడు ఇచ్చినటువంటి కన్నులను సద్వినియోగం చేసుకుందాం.
0: First, let us make use of these eyes we are gifted with by God.
1: ఈ ఐసును మనం పవిత్రం చేసుకున్నప్పుడే మన జీవితం పవిత్రమవుతుంది.
0: When our looks, eyes are perfect, the whole life would be sacred.
1: మంచి మనసు నడత మనిషికి ఒకటైనా
0: when there is good mind, the conduct are one.
1: ఇంతకంటే మనిషి వేరొకటి లేడు.
0: There's nothing to be achieved further.
1: కనుక మొట్టమొదట మన దృష్టిని మార్చుకోవాలి.
0: Therefore, we have to change, transform.
1: ఎన్ని సాధనలు చేసినప్పటికీ
0: with all our
1: ఎన్ని గ్రంథములు చదివినప్పటికీ
0: with all our spiritual pursuits and learning
1: ఎంతమంది పెద్దలను దర్శించినప్పటికీ
0: and our visits
1: మొట్టమొదట నీ నేత్రములను సరి చేసుకో.
0: First, we have to correct our looks.
1: నీ నేత్రము భగవంతుడు ఇచ్చినటువంటి శాస్త్రము.
0: Vision netra is శాస్త్ర, sacred text.
1: ఈ శాస్త్రాన్ని నీవు చక్కగా వర్ణించు.
0: Understand this శాస్త్ర's text of life well.
1: కనుకనే మనం దృష్టిని మంచిగా పెట్టుకోవాలి.
0: So have good looks always.
1: తర్వాత good walk.
0: And then good talk.
1: ఈ యొక్క టాక్ అనేటువంటిది ఎంత పవిత్రమైనటువంటిది.
0: Talk is highly sacred.
1: సత్యమునకు మించినటువంటి ఒక ఇది మరొకటి లేదు.
0: దేర్ నథింగ్ బియాండ్ ట్రూత్.
1: కనుక ఈ నాలుగు నుంచి సత్యాన్ని పలకాలి.
0: వాట్ ఎవర్ యు అటర్ మస్ట్ బి ట్రూత్.
1: ఈ రెండింటిని మనం చక్కగా నేర్చుకుంటేమా
0: వెన్ వీ లెర్న్ దీస్ టూ
1: చక్కగా గుర్తిస్తేమా
0: రికగ్నైజ్ వెల్
1: మూడవది మనకు చక్కగా అర్థమవుతుంది.
0: దెన్ వీల్ అండర్స్టాండ్ ద థర్డ్ వన్
1: అది గుడ్ శ్రవణం.
0: That is good audition listening.
1: మొట్టమొదట సమ్యక్ దృష్టి అన్నాడు బుద్ధుడు.
0: Buddha emphasized on good looks to begin with.
1: సమ్యక్ వాక్కు అన్నాడు.
0: Second, good talk.
1: సమ్యక్ శ్రవణము.
0: Third, good listening.
1: ఈ మూడు అయిన తర్వాత సమ్యక్ మననము.
0: When once these three are there, you will have good mind.
1: ఏ గ్రంథమును కూడా నువ్వు చదవలేదు.
0: In fact, he did not go through any
1: ఆ గ్రంథములపైన వచ్చినటువంటి విసుగు చాలా బాధ చెందింది.
0: He was disgusted by going through all books.
1: యువకులైనటువంటి మీరందరూ కూడాను
0: యంగ్స్టర్స్ యూత్ ఆల్ ఆఫ్ యూ
1: మొట్టమొదట మన దృష్టిని అదుపులో పెట్టుకోవాలి.
0: హ్యావ్ టోటల్ కంట్రోల్ ఆన్ యువర్ లుక్స్.
1: దీన్ని మనం కంట్రోల్లో చేసుకుంటే మన టంగ్ కంట్రోల్కి వచ్చేస్తుంది.
0: వెన్ వన్స్ యూ హ్యావ్ టోటల్ కంట్రోల్ ఆన్ యువర్ లుక్స్ యూ విల్ హ్యావ్ ఎ చెక్ ఆన్ యువర్ టంగ్.
1: కనుక మానవుడు అయి పుట్టినందుకు మానవతా విలువలను మనం గుర్తించుకొని మానవతా విలువలను మనం అదుపులో పెట్టుకుని సరైన మార్గంలో దాన్ని అనుభవించినప్పుడే నీవు మాధవుడైపోతావు.
0: When having been born as a human being, if you understand the human values well, totally check on the rest of the factors and follow the path of human values, then you can be divine, Madhava.
1: ఈనాటి యువకులే యువతులే భావి భారతోద్ధారకులు.
0: Youngsters, men and women are the emancipators of this country.
1: కనుకని మొట్టమొదట వీరి యువకులు తగినటువంటి ఒక స్థిరత్వాన్ని పెంచుకోవాలి.
0: So youngsters should have this steadiness.
1: దానికి తగినటువంటి ఒక కాన్ఫిడెన్స్ మనము అభివృద్ధి పరచుకోవాలి.
0: You should develop appropriate confidence.
1: Where there is confidence,
0: there is love. Where there is confidence, there is love.
1: Where there is love, there is truth.
0: Where there is love, there is truth.
1: Where there is truth, there is peace.
0: Where there is truth, there is peace.
1: Where there is peace, there is bliss.
0: Where there is peace, there is bliss.
1: Where there is bliss, there is God.
0: Where there is bliss, there is God.
1: Mottamota, the confidence in penchukovali.
0: To begin with, we have to develop confidence.
1: ఈ కాన్ఫిడెన్స్ పెంచుకున్నప్పుడే లాస్ట్ లో గాడ్ మనకు వస్తుంది.
0: విత్ దిస్ కాన్ఫిడెన్స్ యూ విల్ అటైన్ గాడ్
1: కనుకనే ఈ నమ్మకం అనేటువంటిది లేకుండా పోయినప్పుడు దైవం అనేటువంటిది మనకు లభ్యం కాదు.
0: వితౌట్ కాన్ఫిడెన్స్ యూ కెన్ నెవర్ అచీవ్ డివినిటీ.
1: నీ నమ్మకమే నీకు దైవం.
0: యువర్ వెరీ కాన్ఫిడెన్స్ ఇస్ డివైన్.
1: నీ నమ్మకాన్ని నీవు చెదిరించుకోకూడదు.
0: నెవర్ లూజ్ దిస్ కాన్ఫిడెన్స్.
1: నమ్మకం అనేటువంటి ఆత్మవిశ్వాసం కావాలి.
0: It is confidence in the self, self-confidence.
1: Atma gauravam kuda kavali.
0: Self-respect is necessary.
1: Atmanandam kuda kavali.
0: And bliss of the self is needed.
1: Atma sandarshanam kuda kavali.
0: And vision of the self is needed.
1: Ippudu meerandaru inta pedda hall lo kurchunnaru.
0: You have all assembled in this big hall.
1: Kaani ee hall kanta gunnu pillars anta kanipistundadi.
0: You also see pillars around.
1: Neeriki anta sandamlanta kuda meeru gurtistunnaru.
0: And you also see the beauty of this auditorium.
1: Kaani ee anta sandam anetundi aanandam ekta meeku kalipistundadi.
0: How do you see all the beauty and the grandeur of this auditorium?
1: Motta motta foundation kavali.
0: We need a foundation for this.
1: Adi self confidence.
0: Self confidence is the foundation.
1: Ee self confidence undinappude
0: with this self confidence
1: self satisfaction
0: then you will have self satisfaction.
1: ee self satisfaction anetundi manam abhirudhi parchukunnappude self sacrifice.
0: When once you develop self satisfaction
1: ah self sacrifice
0: is self state of self sacrifice. Self sacrifice is the roof.
1: Roof anetundi undappude self realization.
0: With this roof you will have self realization.
1: కనుకని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఫౌండేషన్.
0: సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ది ఫౌండేషన్.
1: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వాల్.
0: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ద వాల్.
1: సెల్ఫ్ సాక్రిఫైస్ రూఫ్.
0: సెల్ఫ్ సాక్రిఫైస్ ద రూఫ్.
1: సెల్ఫ్ రియలైజేషన్ లైఫ్.
0: సెల్ఫ్ రియలైజేషన్ ఇస్ లైఫ్.
1: కనుక మన మొట్టమొదట సెల్ఫ్ కాన్ఫిడెన్స్ భద్రం చేసుకోవాల్సింది పునాదులే.
0: సో వీ హావ్ గాట్ టు అప్హోల్డ్ అండ్ సేఫ్ గార్డ్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: దీనిని పురస్కరించుకుని భారతీయ సంస్థము సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ అన్నారు. సత్యం వద ధర్మం చర.
0: బేసింగ్ ఆన్ దిస్ ఇండియన్ కల్చర్ ఎంఫసైజ్డ్ ఆన్ టూ ప్రిన్సిపల్స్.
1: ఇండియన్ కల్చర్ కాదు అన్ని కల్చర్లు కూడా ఒకటి.
0: ఇట్ ఈస్ నాట్ ఇండియన్ కల్చర్ ద కల్చర్ ఆఫ్ ద వరల్డ్ వాంట్స్ యూ టు స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో రైట్.
1: అమెరికన్ కల్చర్ ఇంకో కల్చర్ అనేది ఒకటే కల్చర్.
0: ద కల్చర్ ఇస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్ నో డిఫరెన్సెస్ వాట్స్ ఎవర్.
1: అదే ట్రూత్.
0: ద కల్చర్ ఇస్ ట్రూత్.
1: కనుక ఈ కల్చర్ లోపల మీరు ఏమాత్రం భేదం పెట్టుకోకండి.
0: దేర్ ఆర్ నో డిఫరెన్సెస్ ఇన్ ది మ్యాటర్ ఆఫ్ కల్చర్.
1: అన్ని దేశములు చేరి ఒకే ఇల్లు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ కంట్రీస్ బిలాంగ్ టు వన్ మ్యాన్షన్.
1: ఒక్కొక్క దేశం ఒక్కొక్క రూమ్ వంటివి.
0: ఈచ్ కంట్రీ ఇస్ ఎ రూమ్ హియర్.
1: కనుకనే విభాగములు చేయకండి.
0: వీ షుడ్ నాట్ హ్యావ్ అప్ డిఫరెన్సెస్.
1: ఈ విభాగముల చేతనే మానవత్వం చుట్టూ చెడిపోతుండాలి.
0: బికాస్ ఆఫ్ ది సెగ్మెంటేషన్ ఫ్రాగ్మెంటేషన్ డివిజన్ వీఆర్ స్పాయిలింగ్ అవర్ లైఫ్.
1: సాయి డివోటీస్ అనేది కూడా విభాగం చేయకూడదు.
0: సాయి డివోటీస్ షుడ్ నాట్ హ్యావ్ డిఫరెన్సెస్.
1: అందరూ ఏకంగానే ఉండాలి.
0: ఆల్ షుడ్ స్టాండ్ యునైటెడ్.
1: మానవత్వం ఒకే జాతి.
0: ఇన్ ఫ్యాక్ట్ హ్యుమానిటీ ఇస్ వన్ రేస్.
1: మానవుడు ఒకే కుటుంబము.
0: Humanity belongs to one family.
1: Rangunandu perlayandu roopamunandu bhedam undavachunu.
0: Names and forms may vary.
1: Kani oke daivathavam.
0: But God is one.
1: Pashuvulanniyu veru.
0: Cows are many.
1: Palu okati.
0: But milk is one and the same.
1: Jeeva jantulu veru.
0: Beings are many.
1: Jeevundu okkade.
0: But the indweller is one.
1: Jati neetulu veru.
0: There may be different codes.
1: Janmam okkade.
0: The life is one.
1: Darshanammulu veru.
0: Paths are many.
1: Daivammu okkade.
0: God is one. Goal is one.
1: Poola jatulu veru.
0: Flowers are many.
1: Poolu okkade.
0: And in fact worship the flower is one. Fragrant.
1: Kanuka మనము ఈ జాతులు మతములు ఏమాత్రం కూడా గుర్తించుకోకుండా సర్వమును త్యాగం చేసి ఒక విధమైనటువంటి ప్రేమతత్వాన్ని పెంచుకోవాలి.
0: వీ షుడ్ నాట్ గో బై ద ఫీలింగ్స్ ఆఫ్ కాస్ట్ కమ్యూనిటీ అండ్ నేషనాలిటీ. వీ షుడ్ కీప్ ఇన్ యూ ఓన్లీ
1: యువతి యువకులంతా కూడా ఈనాడు దేశోద్ధారకులు కావాలి.
0: ది యంగ్స్టర్స్ మెన్ అండ్ విమెన్ షుడ్ బి ద ఫ్యూచర్ లీడర్స్.
1: ఈ యొక్క యువతి యువకులు చక్కబడినప్పుడే దేశమంతా బాగుపడుతుంది.
0: దెన్ ద హోల్ కంట్రీ విల్ ప్రోగ్రెస్ అండ్ ప్రాస్పర్.
1: ఈ యువత యువకులు బాగుపడాలంటే వీరి చక్కని నడతలుగా ఉండాలి.
0: ద మెన్ అండ్ విమెన్ షుడ్ హ్యావ్ వెరీ గుడ్ కాండక్ట్.
1: ఈ శీలరహితమైనటువంటి యొక్క యువతి యువకుల వల్ల దేశం నాశనం అయిపోతున్నది.
0: అండ్ బికాస్ ఆఫ్ ద క్యారెక్టర్ విచ్ ఇస్ నాట్ దేర్ టుడే ద హోల్ వరల్డ్ ఈజ్ స్పాయిల్డ్.
1: కనుకని మన యొక్క జీవితం అంతా కూడా శీలం పైన ఆధారపడి ఉండాలి.
0: అవర్ లైఫ్ షుడ్ డిపెండ్ ఆన్ క్యారెక్టర్.
1: మాటలు చెప్తాం,
0: వీ స్పీక్ నో డౌట్,
1: కానీ క్రియల్లో శూన్యం.
0: బట్ ఇట్స్ నాట్ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు యాక్షన్.
1: కనుక మొట్టమొదట మన గుణమును మంచిగా చేసుకోవాలి.
0: సో వీ షుడ్ హ్యావ్ గుడ్ వర్చ్యూస్.
1: పవిత్రమైనటువంటి భావం ఉండినప్పుడే,
0: వెన్ దేర్ సీక్రెట్ థాట్,
1: పవిత్రమైన పనులు మనం చేస్తాం.
0: వీ అండర్టేక్ సీక్రెట్ యాక్షన్.
1: కనుక భక్తి భక్తి భక్తి అంటే కేవలం పూజలు చేయటం కాదు.
0: డివోషన్ డస్ నాట్ మీన్ మియర్లీ వర్షిప్.
1: నిర్మలమైనటువంటి ప్రేమతో చేసే ప్రతి పని కూడాను భక్తి.
0: ఆల్ దట్ ఈస్ డన్ విత్ ప్యూర్ హార్ట్ ఈజ్ డివోషన్.
1: కనుకనే ప్రేమ చిత్తంతో మనం పని చేయాలి.
0: డూ ఎనీథింగ్ విత్ లవ్ ఓన్లీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: అందరూ ప్రేమ స్వరూపులే.
0: ఆల్ ఆర్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: కనుకనే మీరు నేటి నుంచి మీ యొక్క ఫార్మ్ అంతా కూడాను మీ యొక్క రూపం అంతా కూడాను ప్రేమమయంగా మార్చుకోవాలి.
0: రైట్ ఫ్రమ్ దిస్ డే మేక్ యువర్ ఫార్మ్ ఫుల్ ఆఫ్ లవ్.
1: మీ హస్తములంతా కూడాను పరోపకార సంబంధమైన దీంట్లో పాటుపడాలి.
0: లెట్ యువర్ హ్యాండ్స్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ రెండరింగ్ సర్వీస్ టు హ్యుమానిటీ.
1: మీ యొక్క చింతనంతా కూడాను ప్రేమలోనే ప్రయాణం కావాలి.
0: లెట్ ఆల్ యువర్ థాట్ ట్రెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ లవ్.
1: వెస్ట్ నుంచి సమష్టికి చేరాలి.
0: Right from the individual one should reach the state of
1: samasti nunchi parameshti ki chendali.
0: From the samasti con this cosmos one should reach parameshti divine.
1: Kalukane vyasti samasti parameshti.
0: So vyasti individual, samasti universe, and parameshti the divine.
1: Kalukane ee moodinti oka ekatvanni manam ati swarlo pari pondali.
0: We should know the harmony, the unity of these three states.
1: ఈనాడు భౌతికమైన లౌకికమైన జగత్తునందు ఎక్కడ చూసినా కూడా అశాంతిగానే ఉంటుంది.
0: ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీవేర్ వీ ఫైండ్ రెస్ట్లెస్నెస్ అజిటేషన్.
1: శరీరమునకు అనేక రకమైనటువంటి రోగములు సంభవిస్తుంటాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ బాడీ ఈస్ ఫుల్ ఆఫ్ డిజీజెస్.
1: కానీ దీన్ని మనం లెక్క చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ బాదర్ అబౌట్ దెమ్.
1: శరీరం వస్తుంటది పోతుంటది.
0: బాడీ కమ్స్ అండ్ గోస్.
1: ఇది మరణపు కొంప.
0: ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ డర్ట్.
1: రోగముల మ్రగ్గడు సేవక గంప.
0: ఇట్స్ ఫుల్ ఆఫ్ డిఫ్లిక్షన్స్.
1: జాత సంచలనము పొందుతుంప.
0: ఇట్ పెరినేట్స్ లైఫ్ ఆఫ్
1: లైఫ్. సాగర మీద గలియని కంప.
0: ఇట్ కెనాట్ క్రాస్ దిస్
1: అంబుల పదలంబు మనమెప్పు దలంప.
0: ఇట్ ఫుల్ ఆఫ్ బోన్స్.
1: నే నిశ్చలమని నమ్మబోకు మనసా.
0: నెవర్ కన్సిడర్ దిస్ లైఫ్ పర్మనెంట్.
1: ఈ దేహాన్ని పట్టుకుని మనం ఎందుకు ఇంత ప్రాకులాడుకోవటం?
0: వై షుడ్ వి స్ట్రగుల్ హార్డ్ టు మెయింటైన్ అవర్ బాడీ?
1: మన అజాగ్రత్తతో కొన్ని కొన్ని లభ్యం అవుతుంటాయి.
0: ఇన్ఫాక్ట్ సర్టన్ థింగ్స్ డూ కమ్ బికాస్ ఆఫ్ నెగ్లెక్ట్.
1: కొన్ని ప్రేమతత్వం చేత స్వీకరిస్తూ ఉంటాము.
0: అండ్ వీ డూ యాక్సెప్ట్ దెమ్ బికాస్ ఆఫ్ లవ్.
1: కానీ వచ్చిన వచ్చినట్టుగానే పోవాలి.
0: దోస్ థింగ్స్ దట్ కమ్ షుడ్ వానిష్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: నా సానుభవమే నీకు బోధిస్తున్నాను.
0: భగవాన్ ఈస్ టీచింగ్ అస్ అవుట్ ఆఫ్ హిస్ ఓన్ పర్సనల్ ఎక్స్పీరియన్స్.
1: ఒక బిడ్డకు ఇక్కడ వాపు వచ్చేసేసింది.
0: A child had a swelling.
1: కానీ ఆ బిడ్డ భరించుకోలేనంత బాధపడుతుండాలి.
0: The child could not bear the suffering pain.
1: డాక్టర్ చూపిస్తే ఇది చాలా 20-25 days అవుతుంది అన్నారు.
0: డాక్టర్ సెడ్ దట్ స్వెల్లింగ్ విల్ బి దేర్ ఫర్ 20-25 days.
1: వాడు ఏడ్చిపోతున్నాడు పాపం.
0: ద చైల్డ్ వెంట్ ఆన్ క్రయింగ్.
1: నేను పిలిచాను లోపల.
0: భగవాన్ కాల్ హిమ్ ఇన్ సైడ్.
1: నీవు ఏడ్చవద్దు.
0: డోంట్ క్రై.
1: స్వామి నీ వెంట ఉన్నప్పుడు ఎందుకు ఏడుపు?
0: When Swami is with you, why do you cry?
1: Ani teesi konchi sweet tinipinchanu.
0: And Swami made the child eat sweet.
1: Tarata inga nee pomannanu.
0: And Swami wanted him to go.
1: Talli teesukone poyindi.
0: And he followed his mother.
1: Aalani nen teesukunnanu.
0: And Swami received that pain.
1: Idi nijamuga idi దేహంలో పుట్టిందైతే భరించలేనంత బాధ ఉంటుంటుంది.
0: ద పెయిన్ బికాస్ ఆఫ్ ద స్వెల్లింగ్ ఈజ్ అన్బేరబుల్.
1: అలాంటి దీన్ని చూసేదంతా కూడా చాలా మంది చూస్తున్నారే, స్వామి ఎట్ల ఈ పండుగను మేము జరిపేది అని.
0: హౌ టు కండక్ట్ దిస్ కాన్ఫరెన్స్ బికాస్ భగవాన్ ఈజ్ సఫరింగ్ ఆఫ్ పెయిన్.
1: కానీ లోపల ఏమాత్రం మాట్లాడడానికి వీలు కాదు.
0: But it's not possible to speak even.
1: ఈ రెండిటికి జాయింట్ లోపల వచ్చేసేసింది.
0: There at the near the jaws at the joint there is swelling.
1: తినడానికి కూడా వీలు లేదు.
0: It's not possible to eat.
1: ఏం కొని తినాలి ఈ దేహానికి భోజనం లేకపోతే ఏం నష్టం అవుతుంది?
0: What is the loss if we don't eat for a couple of days?
1: Then care చేయదు.
0: భగవాన్ డిడ్ మైండ్ అబౌట్ దిస్.
1: దాన్ని ఏమాత్రము పరిహరించకుండా వాళ్ళతో చెప్పాను.
0: హీ వాజ్ అన్మైండ్ఫుల్ ఆఫ్ ఆల్ దిస్ అండ్ టోల్డ్ హిమ్,
1: స్వామి ప్రారంభోత్సవం చేయాలి కదా, మీరు ఎట్లా మాట్లాడతారు అన్న.
0: ఆన్ ది ఇనాగరల్ డే హౌ ఆర్ యూ గోయింగ్ టు స్పీక్.
1: నా దేహము అని అనుకున్నప్పుడే ఈ బాధలంతా నాకు వస్తాయి.
0: ఐ విల్ హ్యావ్ సఫరింగ్ ఇఫ్ ఐ ఐడెంటిఫై మై సెల్ఫ్ విత్ దిస్ బాడీ.
1: ఇది నా దేహం కాదు.
0: దిస్ ఇస్ నాట్ మై బాడీ.
1: మీ దేహము.
0: భగవాన్స్ బాడీ ఇస్ యువర్ బాడీ.
1: మీ దేహాలంతా నా బాడీ.
0: In fact, all our bodies belong to Bhagavan.
1: కలుకని మీ బాధలంతా నేను తీసుకుంటాను.
0: Therefore, Bhagavan accepts all our suffering.
1: అది నా యొక్క కర్తవ్యము.
0: Bhagavan considers it as his duty.
1: కాబట్టి ఇది నా దేహం కాదు కాబట్టి దీన్ని లక్ష్యం చేయనక్కలేదు.
0: As this body does not belong to him,
1: ఇప్పుడే కాదు ఎప్పుడైనా కూడా ఏ యొక్క బాధ కలిగినా దాన్ని నేను లక్ష్యం చేయను.
0: Bhagavan never cares any suffering, anything that comes on the way.
1: కనుకనే ప్రతి విషయాన్ని కూడా నా అనుభవించి మీకు అందిస్తున్నాను.
0: Therefore, whatever Bhagavan tells us is out of his experience.
1: ఇది మై లైఫ్ ఈజ్ మై మెసేజ్.
0: That's what is contained in this one. My life is my message.
1: మీరు నిజంగా నా కర్తవ్యాన్ని నా దీన్ని మీరు ఏమాత్రం లక్ష్యం చేయటం లేదు, గుర్తించడానికి లేదు.
0: In fact, it's not possible for all of you to understand and recognize the divinity.
1: కాని నేను పబ్లిక్ అంతా చెప్పడానికి నాకు వీలు కాదు.
0: Bhagavan does not want to express in public.
1: ఈ నాకు ఈ అడ్వర్టైజ్ నాకు ఇప్పుడు ఇష్టం లేదు.
0: Bhagavan is not for advertisement.
1: నాది మీది, మీది నాది.
0: In fact, Bhagavan belongs to you and we belong to him.
1: నాకు ఈ కాలు దగ్గర నుంచి తల వరకు కూడాను నాకు ఎట్టి ఆశలు లేవు.
0: Bhagavan has no desire whatsoever from top to toe.
1: ఏ ఆశను నేను అనుభవించినా మీకోసమే నేను ఆశను.
0: ఆల్ హిజ్ డిజైర్ ఇస్ ఓన్లీ డిజైర్ ఫర్ యూ. హీ డిజైర్స్ యూ.
1: మీ ఆనందం అందించే నిమిత్తమై నేను అన్ని కూడా ఆశిస్తుంటాను.
0: భగవాన్ వాంట్స్ టు మేక్ ఎవ్రీబడి హ్యాపీ అండ్ బ్లెస్ఫుల్.
1: కనుకనే ఏ యొక్క విషయాన్ని కూడా మీకు బోధించి చెప్పటము గొప్పతనం కాదు.
0: In fact, there's nothing great in merely in teaching.
1: Acharinchi cheptame acharya yokka lakshanam.
0: It is the quality of a true teacher to practice experience and teach later.
1: Kalaka prathi chinna vishayam kuda nenu anubhavinchi meeku andistunnan.
0: Every matter Bhagavan tells us after experiencing it.
1: Yuvakulara,
0: youngsters,
1: yuvatulara,
0: men and women,
1: andaru kudanu nijamainatundi yokka tattvanni gurtinchandi.
0: You know the true nature, the principle of self.
1: సత్యాన్ని గుర్తించండి.
0: నో ది ట్రూత్.
1: ఈ దేహానికి పేరు సత్యం.
0: ద నేమ్ ఆఫ్ భగవాన్ ఈజ్ సత్య ట్రూత్.
1: ఈ సత్యమే మీ అందరి ఎందుకు పెంచుకోండి.
0: దిస్ ట్రూత్ యూ డెవలప్.
1: అదే దైవత్వంగా మారుతుంది.
0: ట్రూత్ ఈజ్ గాడ్.
1: ట్రూత్ ఈజ్ గాడ్.
0: ట్రూత్ ఈజ్ గాడ్.
1: లవ్ ఈజ్ గాడ్.
0: లవ్ ఈజ్ గాడ్.
1: లివ్ ఇన్ లవ్.
0: లివ్ ఇన్ లవ్.
1: ఈ రెండింటినీ మీరు గుర్తించుకొని జీవితాన్ని గడుపుతూ పోతుంటే ఎంతైనా మీరు ఆనందాన్ని పొందొచ్చు.
0: ఇఫ్ యూ రికగ్నైజ్ దిస్, అడాప్ట్ ఇట్ అండ్ ఫాలో, యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
1: కానీ కొన్ని కొన్ని దోషములు మీ అందు ఉంచుకొని
0: విత్ సమ్ మిస్టేక్స్ ఇన్ యూ,
1: అది నా పైన పడేస్తుంటారు.
0: అండ్ యూ బ్లేమ్ గాడ్.
1: ఇది చాలా పొరపాటు.
0: ఇట్స్ ఎ వెరీ బిగ్ మిస్టేక్, బ్లండర్.
1: నాలో ఎట్టి దోషములు కూడా కనిపెట్టడానికి వీలు కాదు.
0: దెర్ ఆర్ నో మిస్టేక్స్ వాట్స్ ఎవర్ ఇన్ భగవాన్.
1: మీ దోషములే నా ఎందు ప్రతిబింబిస్తుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ ఫైండ్ యువర్ ఓన్ మిస్టేక్స్. నేను
1: పవిత్రమైనటువంటి ఒక ప్యూర్ మిర్రర్.
0: భగవాన్ ఈజ్ హైలీ సీక్రెట్ అండ్ ఎ ప్యూర్ మిర్రర్.
1: ఎట్టి ఈ అవకాశములు కూడా నేను అవకాశం అందించను.
0: దేర్ ఇస్ నో స్కోప్, దేర్ ఇస్ నో ఛాన్స్ ఫర్ ట్రేస్ ఆఫ్ మిస్టేక్ టు అపియర్.
1: మీరు నా ఎందుకు చూచి అది నావనుకుంటుంటారు. నావి కాదు, మీ అందే ఉన్నది.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ ఫైండ్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్స్, నథింగ్ వాట్స్ ఎవర్.
1: కనుక
0: సో
1: ప్రతిదాన్ని కూడా మీ హృదయాన్ని భద్రపరచుకోండి.
0: దేర్ఫోర్ ప్రిజర్వ్ ది సాంక్టిటీ ఇన్ యువర్
1: హార్ట్. నిర్మలం చేసుకోండి.
0: మేక్ ఇట్ ప్యూర్.
1: అప్పుడే మీకు మీ సత్యాన్ని మీకు గుర్తించడానికి వీలవుతుంది.
0: దెన్ యూ విల్ ఎక్స్పీరియన్స్ ది ట్రూత్, యువర్ ట్రూ నేచర్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు,
0: టుడే,
1: ఈ యొక్క సమావేశము ప్రారంభోత్సవం జరుపుతున్నాం.
0: ఇస్ ది ఇనాగరేషన్ ఆఫ్ దిస్ కాన్ఫరెన్స్.
1: ఇంకా ముందు జరగవలసినటువంటి ఎన్నో ఉన్నవి.
0: దర్ ఆర్ మెనీ థింగ్స్ టు ఫాలో నౌ.
1: కనుక ఆ కార్యక్రమానికి నేను అవకాశం ఇచ్చి మున్ముందు మీకు తెలపవలసినవి ఏమిటో అని నేను తప్పక ఎంతకాలమైనా తీసుకుని నేను మీకు బోధిస్తాను.
0: భగవాన్ వాంట్స్ అస్ టు ఫాలో అవర్ ప్రోగ్రామ్ అండ్ షెడ్యూల్ అండ్ భగవాన్ హ్యాస్ ప్రామిస్డ్ టు టీచ్ టేకింగ్ ఎనీ మచ్ ఆఫ్ టైమ్ ఇన్ ఫ్యూచర్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ ద డీటెయిల్స్ దట్ వీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ హిమ్.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on 21st July 2002 during the inauguration of the Sri Satya Sai Seva Conference in Prashanti Nilayam. Baba revealed that there is no quality greater or more valuable than love. Baba also spoke on how Buddha attained the state of Nirvana by forgetting the mind and establishing divinity firmly in the heart. He added that first and foremost, we must always speak the truth. Speak the truth pleasingly, and never speak a truth which is unpalatable. Only then will we be able to attain the state of Nirvana. Thank you, Sai Ram.

0: పాల నుండి వెన్న ఏ విధంగా బయటపడుతున్నదో,
1: జస్ట్ యాజ్ యూ డ్రా ద బటర్ అవుట్ ఆఫ్ ద మిల్క్,
0: నువ్వుల నుండి నూనె ఏ విధంగా మనకు ఆవిర్భవిస్తున్నదో,
1: యాజ్ యూ గెట్ ద ఆయిల్ అవుట్ ఆఫ్ ద తిల్ సీడ్స్,
0: పువ్వు నుండి పరిమళము మనకు ఏ విధంగా లభ్యమవుతున్నదో,
1: జస్ట్ యాజ్ యూ స్మెల్ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ద ఫ్లవర్,
0: పాలము నుండి మధుర రసము మనకు ఏ విధంగా కూడా ఆనందాన్ని అందిస్తున్నదో,
1: జస్ట్ యాజ్ ద స్వీట్ జ్యూస్ గివ్స్ యూ ద ప్లెజర్,
0: కర్ర నుండి నిప్పు బయలుదేరేటట్టుగా ప్రతి దివ్యత్వం కూడాను ప్రతి మానవుని యందు కూడాను ఆత్మస్వరూపమై ఆవిర్భవిస్తున్నది.
1: ద డివినిటీ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
0: దీనిని వేదాంతము ఏకం సత్విప్రాభూదా వదంతి, ఉన్నది ఒక్కటే, అది అనేకంగా కనిపిస్తూ ఉంటుంది.
1: ద వేదాంత టెల్స్ యూ ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ దట్ ఎగ్జిస్ట్ బట్ ఇట్ మేనిఫెస్ట్ ఇన్ టు మెనీ.
0: కానీ ఇప్పటి పరిస్థితి ఎందు, ఈనాటి ప్రాకృత విద్యార్థులు ఎందు కానీ యువకులు ఎందు కానీ అనేక విధములైనటువంటి ఆపోహలకు చోటిచ్చి సత్యనిత్యమైనటువంటి ఒక దివ్యత్వాన్ని విస్మరించి అసత్యమే ఒక విధమైనటువంటి సత్యంగా భావించి కాలమును వ్యర్థం చేసుకోవటం కాకుండా కర్మను కూడా నువ్వు వ్యర్థం చేసుకోవటం కాకుండా కాయాన్ని కూడా నువ్వు నిరంతరం గావించుకుంటున్నారు.
1: బట్ వాట్స్ హ్యాపెనింగ్ ఇస్ అమంగ్ స్టూడెంట్స్ అండ్ యూత్ ఆఫ్ దిస్ కంట్రీ వీ ఫైండ్ దే డెల్యూటెడ్ దే హావ్ గాట్ మిస్అండర్స్టాండింగ్ దే హావ్ నో టోటల్ ఐడియా ఆఫ్ దట్ ఎటర్నల్ ట్రూత్ అండ్ దే వేస్ట్ దేర్ టైమ్ అండ్ ద బాడీ అండ్ యాక్షన్ టు.
0: రూపములు భిన్న భిన్నంగా మనకు గోచరించవచ్చు,
1: ఫార్మ్స్ మే బి మెనీ,
0: ఆ రూపములకు తగినటువంటి పేర్లు కూడా మనం పెట్టుకోవచ్చును,
1: వి మే ఆల్సో నేమ్ దెమ్,
0: కానీ ఒక్కొక్క పదార్థములకు ఒక్కొక్క విధమైనటువంటి యొక్క అనుభూతులు కూడా మనం అనుభవించవచ్చును,
1: వి మే ఆల్సో ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎవ్రీ ఆబ్జెక్ట్,
0: కానీ అన్నింటికి మూలాధారమైనటువంటి యొక్క తత్వము ఒక్కటైనటువంటి సత్యాన్ని నిరూపిస్తూ పోయినటువంటి వాడే శంకర్ల వారు. అది ఏ అద్వైత సిద్ధాంతం.
1: ఇట్ ఈస్ ద డాక్ట్రిన్ ఆఫ్ శంకర, ద థియరీ ఆఫ్ నాన్ డ్యువలిజం దట్ స్పీక్స్ ఆఫ్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ బీయింగ్ వన్ అండ్ ద సేమ్.
0: విత్తనం నాటాం,
1: యు హావ్ సోన్ ఎ సీడ్,
0: ఒక మామిడి విత్తనం నాటాం,
1: యు హావ్ సోన్ ఎ సీడ్ ఆఫ్ ఎ మ్యాంగో,
0: కొంతకాలమునకు అది వృక్షంగా రూపొందింది,
1: ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ గ్రోస్ ఇంటు ఎ ట్రీ,
0: ఈ వృక్షంలోపు శాఖ ఉపశాఖలు ఎంత కూడా అభివృద్ధి అయినాయి,
1: ఇట్ బ్రాంచెస్ రిపీటెడ్లీ,
0: కానీ ఆ వృక్షం నందు అనేక వందల ఆకులు ఉంటున్నాయి,
1: దట్ ట్రీ హ్యాస్ హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్,
0: అనేక వేల పుష్పములు ఉంటున్నాయి,
1: ఇట్ హ్యాస్ థౌసండ్స్ ఆఫ్ ఫ్లవర్స్,
0: అనేక వందల కాయలు ఉంటున్నాయి,
1: ఇట్ హ్యాస్ హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రూట్స్,
0: కానీ కాయలకు పుష్పములకు సంబంధం లేనట్టుగా కనిపిస్తుంది,
1: ఇట్ అపియర్స్ యాజ్ దౌ దేర్ ఇస్ నో రిలేషన్షిప్ బిట్వీన్,
0: ఆకులకు కొమ్మలకు ఏమిటి సంబంధము లేనట్టుగా కనిపిస్తుంది,
1: ఇట్ అపియర్స్ యాజ్ దౌ దేర్ ఇస్ నో రిలేషన్షిప్ ఇన్ ద బ్రాంచ్,
0: వాటి ఫలితములు కూడా భిన్న భిన్నంగా కూడా మానవులకు అందిస్తుంటున్నాయి,
1: అవర్ ఎక్స్పీరియన్స్ ఇస్ ఆల్సో అవుట్ ఆఫ్ దోస్ పార్ట్స్ ఆర్ డిఫరెంట్,
0: కాయలకు వచ్చి ఊరుగాయ వేసుకోవచ్చును,
1: వి మేక్ యూజ్ ఆఫ్ ద ఫ్రూట్స్ ఫర్,
0: ఆకులు తీసి తోరణాలు కట్టుకోవచ్చును,
1: లీవ్స్ ఆర్ యూజ్ ఫర్ బంటింగ్,
0: ఎండిపోయిన కొమ్మలు తీసి పొయ్యిలో ఫైర్ వుడ్ మాదిరి ఉపయోగపెట్టుకోవచ్చును,
1: ద డ్రై బ్రాంచెస్ ఆర్ యూజ్ ఎస్ ఫైర్ వుడ్,
0: ఫలములు తీసి భుజించవచ్చును,
1: ఫ్రూట్ కెన్ బి
0: పార్టెడ్, వీటి ఫలితములు కూడా భిన్న భిన్నంగానే ఉంటున్నాయి,
1: అవర్ ఎక్స్పీరియన్స్ ఇస్ ఆల్సో డిఫరెంట్ పార్ట్స్,
0: బీజం మాం సర్వభూతానాం, ఈ కొమ్మలకు రెమ్మలకు ఆకులకు పువ్వులకు కాయలకు ఫలములకు అన్నింటికి ఆ విత్తనమే మూలాధారము.
1: It is the seed which is the main principle and the basis for all the leaves and the branches and the fruits thereof.
0: ఈ విత్తనమే లేకుండిన వృక్షమే లేదు.
1: Without the seed there is no tree.
0: వృక్షమే లేకుండిన కొమ్మలే లేవు.
1: Without tree there no branch.
0: కొమ్మలే లేకుండిన ఆయకాయలు లేవు.
1: Without branches there no leaves.
0: ఈ విధంగా ఒకదానిపైన ఒకటి ఆధారపడి
1: Each one depends on the other.
0: అన్నింటి యొక్క ఏకత్వాన్ని నిరూపించేటువంటిదే దివ్యత్వమైనటువంటి అద్వైతము.
1: It is the principle of non-dualism that speaks of the divinity as one principle.
0: జగత్తునకు భిన్న భిన్నంగా రూపొందించవచ్చును, కానీ విచారణ శక్తి యందు మనం ఇది చేసినప్పుడు ఇందులో మూలాధారమైన తత్వము ఒక్కటే మనకు గుర్తింపజేస్తుంది.
1: ఇన్ దిస్ అపారెంట్ ఎఫీమరల్ వరల్డ్ యు ఫైండ్ వెరైటీస్ ఆఫ్ నేమ్స్ అండ్ ఫార్మ్స్ బట్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఫండమెంటల్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
0: నిన్న చెప్పాను శంకర్ల వారు కాలడీలో పుట్టి తండ్రి మరణించగానే తల్లిని ప్రార్థించి ఆమె యొక్క అనుమతి చేత సన్యాసము స్వీకరించి గోవిందుడు అనేటువంటి ఒక గురువు దగ్గర ప్రవేశించాడు వేదశాస్త్ర ఇతిహాస పురాణముల యొక్క పఠన కోసం.
1: భగవాన్ సెడ్ యెస్టర్డే శంకర వాజ్ బోర్న్ ఇన్ దట్ విలేజ్ కాలడీ అండ్ హీ లాస్ట్ హిస్ father can engage with his permission of the mother, he could become a renunciant and approach Govinda, learn Shastras.
0: Govindana yokka guruvu Gaudapadulu.
1: Gaudapada is the preceptor of Govinda.
0: Gaudapadulu anetuvanti oka atanu aneka vidhamainatuvanti oka rigvedamu nunchi ee ekattvam anetuvanti tattvanni rukkulunu veru chesi.
1: It was Gaudapada who separated out Rukus out of Rigveda.
0: Tadvara, itariki moodu vidhamainatuvanti oka tattvamulaga prabodhinchi aneka vidhamulaga kodanu Shankarani taribidu chesadu.
1: He trained Shankara in this idea of Trinity, threefold path.
0: 14 samvatsamulu poorthi kaaka purbeme 4 vedamulu 6 shastramulu patinchi tarka vyakarana meemamsa ilanti yokka shastramulu kodanu atanu chunnanga nerchukunnadu.
1: Before he attained the age of 14, he could learn all four Vedas, six shastras, tarka,
0: shraddha kaliginatunte variki kaalam e maatram addu raadu.
1: When once one has this steadfastness, time will not come on the way.
0: Annitiki kaalame pradhanamu kaalame pramanamu.
1: In fact, the time is the main one and the impotence and the stand.
0: Kalukune Shankaralu varu kaalaya namaha kaala kaalaya namaha kaala dapramaya namaha kaala atitaya namaha kaala swaroopaya namaha kaala neemitaya namaha anta time is important.
1: So everything is time, time is important.
0: Puttina bidda perigi vruddunundi vruddudu kavalani tappatiki kaalame pramananga teesukuntundi.
1: A child who is born will take some time to age and become old.
0: Puttagane child ani peru pettunnam.
1: At the time of birth we call a child.
0: 10 samvatsam oka boy antunnamu.
1: At the age of 10 boy.
0: 30 years ku man antunnamu.
1: At the age of 30 man.
0: 75 years ku grandfather antunnamu.
1: At the age of 75 we call
0: him boy, man and grandfather okade. Kani kaalanugunyanga vachinatunte oka roopa namamule ee oka bhinnamulu.
1: Therefore the child, boy, man and grandfather are one and the same individual, but it's based on the variance of time.
0: Kanukane Shankaralu variki shraddha adhikanga undatam chetane 14 samvatsaram lopalane anni vidhamainatundi shastramulu kodanu poorthi chesukunnadu.
1: Because of deep interest and steadfastness, Shankara could acquire all the knowledge.
0: Okanadu Shankarani yokka prabhavanni oka shakti samarthyanni gurtinchalani sankalpinchi govindudu atanto vadopavadamunaku poonukunnadu.
1: One day, in order to judge the capacity and the power of Shankara, Govinda, his preceptor, wanted to test him.
0: Guru to vadam cheyataniki poonukunnadu.
1: Meaning, he was prepared to argue with
0: Guru
1: his teacher.
0: Guru to vadam cheyataniki poonukunna samayam nandu ati vinaya vidheyatulato koodinatunte vaadu Shankarudu.
1: Shankara is one of great humility.
0: Vidya vinaya sampanneni. Vidyarthiki vinayame chaala bhushanam.
1: For a student, humility is the real decoration.
0: Ee vinayame lekapothe vidyane manaku praaptinchadu.
1: Without humility you cannot learn anything.
0: Kalukane guruvuto vadopavadanku poonukoni poormamu guruvuku namaskarinchi meeto vaadam cheyataniki arugne ivvandi ani prarthinchadu.
1: He sought in all humility for permission from his guru to argue with him.
0: Guruvuto aagna teeskoni guruvutone vaadanaku prarambhinchadu.
1: With his permission he started to argue with his guru.
0: Ee vaadamulo atyanta adbhutanga guruvu yokka vakyamulanu ఖండిస్తూ శాస్త్రమునకు విరుద్ధం కాకుండా వేదమునకు ఏ విధమైనటువంటి అడ్డు తగలకుండా భౌతికమైనటువంటి యొక్క ప్రాకృత మార్గమునకు ఏ విధమైనటువంటి యొక్క భిన్నం కలగకుండా నివృత్తి మార్గంలో ప్రవృత్తి లక్షణాన్ని చక్కగా ప్రబోధిస్తూ వచ్చాడు.
1: శంకర స్టార్టెడ్ ఆర్గ్యూయింగ్ ఇన్ వండర్ఫుల్ వే విత్ హిస్ టీచర్. ఆల్ ది ఆర్గ్యుమెంట్స్ ఆర్ ఎండార్స్డ్ బై వేదిక్ టెక్స్ట్ అండ్ హి టాట్ ది ఇన్వర్డ్ పాత్ ఎక్స్ప్రెస్డ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ అవుట్వర్డ్.
0: ఆ సమయమునందు 2000 సంవత్సరములకు పూర్వము
1: 2000 ఇయర్స్ అగో
0: గొప్ప గొప్ప పండితులంతా కూడా ఉండేటువంటి వారు.
1: There are many great scholars.
0: ఈ పండితులందరూ కేవలము ఈ విద్యను ఆధారం చేసుకుని ధన సంపాదన నిమిత్తమై విద్యను దారబోస్తూ వచ్చారు.
1: In fact, all scholars of those times made use of their knowledge to earn money.
0: కానీ విద్య అనేటువంటిది కేవలము జ్ఞానం కోసం అనేటువంటి సత్యాన్ని వాళ్ళు విస్మరించారు.
1: They have forgotten the basic truth that the knowledge is for the wisdom.
0: ఈనాటి కూడాను అనేక మంది విద్యార్థులు కూడాను విద్య అనేటువంటిది కూటి కోసం ఏర్పడినటువంటిదనిగా భావిస్తున్నారు.
1: But many students consider today that education is for
0: money. పొరపాటు.
1: But it's wrong.
0: కృషి కూటి కోసం విద్య విజ్ఞానం కోసం.
1: Therefore we have to work for food, whereas for education is for wisdom.
0: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి శంకరులు ఈ పండితులను ఏ విధంగా మార్గంలో పెట్టాలి? వీరింత గొప్పవారు అయినప్పటికీ కావలసినంత విద్య ఉంటున్నది, కానీ దానిని దుర్వినియోగం చేస్తున్నారు. దీన్ని సరైన మార్గంలో తెచ్చిపెట్టాలి అని అనేక విధమైనటువంటి శ్రమలకు పాటుపడ్డాడు.
1: Shankara could recognize the mistake among these scholars and pandits. He wanted to correct them because they were misusing all the knowledge on hand in those
0: times. What are
1: the reward out of it?
0: Nidura nundi lechi mari nidura poyadu dadi pottakai haddunu padduleka vyayamandaga jeyutu jeevitambu nee vidyala daravosi అరవింద దళాక్షుని విస్మరించి నీవే పెద్ద సుఖంబు నొందితివో ప్రీతిగా యోచన చేయు మానవా మానవా ప్రీతిగా యోచన చేయు మానవా
1: రైట్ ఫ్రమ్ ది టైమ్ యు గెట్ అప్ ఫ్రమ్ బెడ్ అంటిల్ యు రిటైర్ యు స్ట్రగుల్ హార్డ్ ఫర్ యువర్ ఓన్ లివింగ్ అండ్ టు అక్వైర్ ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ యు స్పెండ్ ఆల్ ద టైమ్ ఫర్గెటింగ్ ద లోటస్ ఫీట్ ఆఫ్ గాడ్
0: నే పుస్తకముల్ పఠించితిని
1: ఐ హావ్ గాన్ త్రూ ఆల్ బుక్స్
0: పూర్తిగా చూచితి సర్వశాస్త్రముల్
1: ఐ రెడ్ ఆల్ సీక్రెట్ టెక్స్ట్
0: నిశ్చలమైన విద్యలను నేర్చితినంతును గర్వమేల
1: Why do you pride yourself of all this knowledge?
0: Nee hasta yugambu morchi paramaatmuni bhakti to kolvaleni ee prastuta vidyalanniyunu dhatri nirathakamul kada manava dhatri nirathakamul kada manava
1: Oh man, all your education and knowledge is useless on earth today if you cannot join both of your hands and respect pay salutation to the feet of God.
0: Shankaralu varu kantidaral kaachadu.
1: Shankara was shedding tears.
0: Ee drushyanu chuchadu Govindudu.
1: Govinda noticed it.
0: Govindani guru ainatundi Gaudapadudu kudanu chaala vicharinchadu.
1: Gaudapada also felt
0: ee leta vayassu unde ee pavitramaina bhavamulu ee Shankaralo praveshinchatamu chaala adbhutamu.
1: It's rather mysterious that Shankara could have sacred thoughts at the tender age.
0: ee naadu prapancham nadustunnatundi anyaya akrama anachara asatyamulaku veda shastra itihasa puranamulu yokka pramanamulaku taginatundi aadharshanni aadharanni nirupinchetundi vaadu Shankaralu ani vaarlo vaaru ninnayinchukunnaru.
1: Both of them decided among themselves that is only Shankara who will set an ideal to the rest of the society which is full of injustice and falsehood.
0: శంకరుని పిలిచి నాయన ఇంకా ఇంకా ఉండగిన ఇక్కడ ఉండనక్కర్లేదు.
1: దే టోల్డ్ శంకర యూ డోంట్ నీడ్ టు బి హియర్ ఎనీ లాంగర్.
0: రేపటి దినమే నీవు కాశీకి బయలుదేరు.
1: టుమారో యూ గో ఓవర్ టు
0: కాశీలో ఉండేటువంటి మహాపండితులతో నీవు సరైనటువంటి దీన్ని వారికి బోధించి ఈ అద్వైత సిద్ధాంతాన్ని జగత్ వ్యాప్తి గావించాలి. ఇది నీకే తగినటువంటి హక్కు, మరొకరికి లేదన్నాడు.
1: Both of them wanted Shankara to go over to Kashi and argue with all the scholars over there, teach them the principles of non-dualism.
0: Anyaya akrama anachara asatyamulu kodanu roopamapadaniki vidyarthune tagina samarthulainatundi oka satyanni kodanu ee naati vidyarthulu gurtinchali.
1: Students should know today that the right persons to correct the society which is full of unrighteousness, injustice and falsehood.
0: Gurulato aagna teesukoni
1: taking permission from guru
0: kashiki bayaderadu.
1: He went to
0: Kashi. Anadu ye plane lo ye car lo ye bus lo ye trains lo edi led kali nadaktu.
1: In those days there was no transport facility.
0: 16 samvatsaramu
1: he was age 16.
0: Aa vayasu lopala taanu aneka mandi shishyunu teeskoni taanu kashiki bayaderadu.
1: He went to Kashi along with a number of disciples with him.
0: Dari lopalle oka panditudu ఒక చెట్టు కింద కూర్చొని డుక్ను కరణే డుక్ను కరణే డుక్ను కరణని పాణి వ్యాకరణాన్ని వల్లిస్తూ ఉంటున్నాడు.
1: ఆన్ ద వే దే సా ఎ స్కాలర్ సిట్టింగ్ అండర్ ఎ ట్రీ రిపీటింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ గ్రామర్.
0: అక్కడ ప్రారంభించాడు భజగోవిందం.
1: దేర్ హీ స్టార్టెడ్ దిస్ భజగోవిందం.

సంప్రాప్తి సన్నిహితే కాలే సంప్రాప్తి సన్నిహితే కాలే నహి నహి నహి.

0: ఓ మూర్ఖుడా, కేవలం గ్రామంతో పలా గ్రామర్తో పలా నీవేం సంపాదిస్తావు? అంత్యము ప్రారంభం కాగానే నీ గ్రామర్ నిన్ను రక్షిస్తుందా? లేదు. భజ గోవిందం, భగవంతుని స్మరించు.
1: ఓ ఫూలిష్ మ్యాన్, వాట్ ఈస్ ఇట్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ దిస్ గ్రామర్? వెన్ ది ఎండ్ ఈస్ నియర్, దిస్ గ్రామర్ విల్ నెవర్ కమ్ టు యువర్ రెస్క్యూ.
0: బంధువులు కానీ, మిత్రులు కానీ, శక్తులు కానీ, ఏ విధమైనటువంటి దనకనక వస్తు వాహనాలు కానీ నీ వెంట రావు.
1: No relations, no material objects, no wealth, no money.
0: నీ వెంట జంట ఇంట కంట ఉంటుంది. నిన్ను కాపాడేటువంటి దైవ చింతన ఒక్కటే, భజ గోవిందం, దాన్ని స్మరించు. ఇంత వయసు వచ్చి కూడాను నీవు ఈ విధమైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశించవద్దు.
1: Your age now, the only one that follows you, that is with you, in you, around you, below you, above you, is only God. Think of God, chant his name.
0: అక్కడ అతన్ని సమాధాన పరిచి అతనితో చక్కగా ఇది ప్రయోజనం లేదు, ఇంకా భగవంతుని యొక్క చింతన కావాలి అనేటువంటి మార్గమును అతనికి బోధించి కాశీలో ప్రవేశించాడు.
1: He taught him the need to glorify God, to sing his glory.
0: శంకరుల వారి ప్రబోధనలు దినదినాభివృద్ధి పొందుతూ ఉన్నాయి. శుక్లపక్ష చంద్రుడి వలె విశకాశిస్తుంటుండాలి.
1: Shankara's teachings were spread, were publicized, propagated far and wide.
0: పండితులందరికీ పెద్ద సమావేశం ఏర్పాటు చేశారు.
1: A big conference was convened by scholars.
0: పండితులందరూ గొప్ప గొప్ప కంకణాలు ధరించి, పెద్ద పెద్ద శాలువులు కప్పుకొని, రుద్రాక్షలమాలలు వేసుకుని చాలా గొప్ప టీవీగా వచ్చి కూర్చున్నారు.
1: All scholars assembled there in that conference with all the bracelets and shawls, with all the dignity and majesty.
0: ఈ ఆడంబరంలో ఏ విధమైనటువంటి కొరత లేకుండా ఉంటుండాలి ఆ సభ లోపల.
1: There in that congregation there is lot of pomp, show and aggrandizement.
0: సింపుల్ గా వచ్చాడు.
1: But Shankara came there with all simplicity.
0: మోకాళ్ళకు ఒక చిన్న పంచి కట్టుకున్నాడు.
1: He wore only one pancha.
0: ఒక చిన్న టవల్ కప్పుకున్నాడు.
1: And a small towel.
0: ప్రవేశించాడు.
1: He stepped into that conference.
0: ప్రవేశించేటప్పటికి ఈ పండితులందరూ ఒక విధమైనటువంటి హాస్యాస్పదంగా చూస్తూ వచ్చారు.
1: All scholars stared at him as if they were started making fun of him.
0: ఒక్క రుద్రాక్షమాల కూడా లేదు.
1: He has nothing like any రుద్రాక్షమాల.
0: ఇది చూచారు.
1: ఇతను
0: ఏమిటి? పండితుడు అనేటువంటి వాడు ఎంత గంభీరంగా ఉంటుండాలి, ఇతను ఏమి చెప్పగలడు అని కొంతమంది తమలో తాము చింతిస్తూ వచ్చారు.
1: Many started thinking this way, what is that he has no rudrakshamala at least? What kind of capacity in the power?
0: అందరూ కోరారు. శంకర్ల వారు, మీరు గొప్ప పండితులట, వేద శాస్త్ర ఇతిహాస పురాణములు కారకం ఇంతే కాకుండా ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, సర్వస్వములు కూడా ఎరిగినటువంటి వారు, వేద వ్యాకరణములంతా కూడా తెలిసినటువంటి వారు, మీమాంసను గొప్పగా తెలుసుకున్నటువంటి వారు, అద్వైత సిద్ధాంతంలో ఆణిముత్యం వంటి వారు మీరు.
1: వీ హావ్ కమ్ టు నో శంకర దట్ యు ఆర్ గ్రేటెస్ట్ ఎక్స్పోనెంట్ అండ్ ఎక్స్పర్ట్ ఇన్ ఆల్ వ్యాకరణ అండ్ ఆల్సో యు ఆర్ ద ప్రొపగేటర్ ఆఫ్ ది థియరీ ఆఫ్ నాన్ డ్యూయలిజం అండ్ ఎక్స్పర్ట్ ఆఫ్ వేద. వీ హావ్ కమ్ టు నో దాట్.
0: తేజి ఎక్కాడు. చిన్న పిల్లవాడు చిరునవ్వుతో చేతులు జోడించాడు.
1: Smilingly stood on the dais with folded hands.

0: Do not have this thirst for money. With all the good mind and intellect, give up all worldly desires. The true wealth is nothing but the consequences of your past actions. To be contented with what little you have is the greatest of all.
1: Valadu valadu dhana dahamunaruda. Yenduku ee daham meelo praramam ayipindi. Pandito samadarsanaha. Ee daham meeku enduku vachindi. ఇది చాలా పొరపాటైనటువంటిదని తాను చిన్న పిల్లవాడు అతని వారిని మందలిస్తూ వచ్చాడు.
0: Though he was quite young, he started telling like this. Why do you have thirst for money?
1: కర్మఫలితమే కదరా విత్తము.
0: Is only the
1: wealth. మనం చేసినటువంటి కర్మల యొక్క ఫలితమే ఈ విత్తము.
0: This wealth is nothing but the result of your past
1: actions. కొద్ది కూడా లభించినటువంటిది ఈ ధనము.
0: యాజ్ ఇస్ ది ఎఫర్ట్ సో ఇస్ ద వెల్త్ దట్ యు అక్వైర్.
1: రెక్కలాడితే డొక్కలాడుతాయన్నట్టుగా నీవు చేతులతో పని చేస్తే నీ యొక్క పొట్ట నిండగా.
0: ఇఫ్ యు వర్క్ విత్ బోత్ యువర్ హ్యాండ్స్ యూ కెన్ జస్ట్ ఫిల్ యువర్ స్టమక్.
1: భగవంతుడు ఎంత అనుగ్రహం పొందుతాడు.
0: God is one of
1: ఎంత కరుణామయుడు.
0: వన్ ఆఫ్ కంపాషన్.
1: రెండు చేతులను ఇచ్చాడు, ఒక్క పొట్టనిచ్చాడు.
0: హి హస్ గివెన్ us two hands and one stomach.
1: ఒక్క పొట్టని నింపుకోవడానికి రెండు చేతులు చాలవా?
0: Another two hands enough to
1: ఈనాడు నీ రెండు చేతులతో పని చేయటం లేదు.
0: Today we are not working with both hands.
1: పొట్టని నిండటం లేదు.
0: Therefore your hunger is not a
1: సోమరత్వానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు.
0: Never give any scope for any laziness.
1: కనుక ధనదాహం అనేటువంటిది మానండి.
0: So don't have thirst for money.
1: దైవదాహాన్ని పెంచుకోండి.
0: Develop thirst.
1: ధర్మదాహాన్ని పెంచుకోండి.
0: Develop that.
1: అని చక్కగా గొప్పగా ఉపన్యాసం ప్రారంభించాడు.
0: Then he gave wonderful excellent lecture.
1: ఆ చేరిన పండితులేకాక పండిత శిష్యులు కూడా శిష్య శిష్యులు కూడాను అనేక మంది చాలా ఆశ్చర్యపడుతూ వచ్చారు.
0: నాట్ ఓన్లీ స్కాలర్స్, దేర్ డిసైపుల్స్ అండ్ దేర్ డిసైపుల్స్ ఇన్ టర్న్ వర్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్.
1: పిట్ట కొంచెము కూత ఘనము.
0: దో ద బర్డ్ ఈజ్ సో స్మాల్ బట్ ఇట్ షౌట్ ఈజ్ సో లౌడ్.
1: పిల్లవాడు చాలా చిన్నగా ఉన్నాడు.
0: ద బాయ్ ఇస్ సో యంగ్.
1: నీతులు చూస్తే చాలా గొప్పగా ఉంటున్నాయి.
0: బట్ హిస్ టీచింగ్ ఇస్ సెక్.
1: నీతులే కాదు, అతని ప్రవర్తన కూడా ఎంతో గొప్పగా ఉంటుండాలి.
0: నాట్ ఓన్లీ దట్ హిస్ బిహేవియర్ ఇస్ ఎగ్జాంపులరీ.
1: ఇది ఏ మహనీయుల యొక్క గుణములు.
0: దట్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్ నోబుల్ సోల్.
1: కర్మణ్యేకం అంతా మనస్సేకం వచసేకం కర్మణ్యేకం మహాత్మనం.
0: It's only the noble soul you, where you find the harmony of thought, word, and deed.
1: The proper study of mankind is man.
0: That's what he said. The proper study of mankind is man.
1: ఈ మూడింటి యొక్క పవిత్రతను మనం కలగాలి.
0: We should have the sanctity behind this trinity.
1: మనసు పరిశుద్ధంగా ఉండాలి.
0: Mind should be pure.
1: ఆ పరిశుద్ధమైనటువంటి మనసు నుంచి వచ్చేటువంటి వాక్కులు కూడాను సత్యమైనటువంటివిగా ఉండాలి.
0: Out of the pure mind only comes
1: ఈ సత్యవాకు తగినట్టుగా సత్ప్రవర్తన కూడా చేరాలి.
0: యాజ్ పర్ ది ట్రూత్ స్టేటెడ్
1: దీనిని త్రికరణ శుద్ధి అని చెప్తూ వచ్చారు వేదంలో.
0: దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ ప్యూరిటీ.
1: ఈ త్రికరణ శుద్ధి ఆ శంకరుల వాయందు ప్రత్యక్షంగా కొట్టవచ్చినట్టుగా కనిపించింది.
0: దిస్ ప్యూరిటీ ఈస్ స్పెక్టాక్యులర్ క్వైట్ కాన్స్పిక్యుయస్ ఇన్ శంకర.
1: ఇంకా అనేక మంది లేచారు, ప్రశ్నలు వేస్తూ వచ్చారు.
0: Many got up and started questioning him.
1: అద్వైతం అంటే ఏమిటి?
0: What do you mean by non-dualism?
1: అద్వైతం అంటే ఏకత్వమే.
0: ఇట్ మీన్స్ ఓన్లీ వన్ యూనిటీ, వన్నెస్.
1: అది ఏ నిజమైన అద్వైతం?
0: దట్ ఈస్ ట్రూ నాన్ జ్యువలిజం.
1: ఏకాత్మ దర్శనమే అద్వైతము.
0: ద విజన్ ఆఫ్ వన్నెస్ ఇస్ నాన్ జ్యువలిజం.
1: అద్వైత దర్శనం జ్ఞానం, అది ఏ నిజమైనటువంటి అద్వైతం?
0: ద నాన్ జ్యువలిజం ఇస్ ద ట్రూ విజన్.
1: జ్ఞానం, జ్ఞానం
0: విజ్డమ్.
1: ఏమిటి భౌతిక జ్ఞానమా?
0: Is it physical?
1: భౌతిక జ్ఞానమా?
0: ఆర్ వరల్డ్లీ?
1: ప్రాపంచ జ్ఞానమా?
0: వరల్డ్లీ?
1: ప్రాకృతిక జ్ఞానమా?
0: ఆర్ దట్
1: ఆధ్యాత్మిక జ్ఞానమా?
0: ఆర్ మెటీరియల్
1: జ్ఞానమా?
0: స్పిరిచువల్?
1: ఏ జ్ఞానము?
0: వాట్ సార్ట్ ఆఫ్ విజ్డమ్?
1: వైజ్ఞానము కాదు, ఆధ్యాత్మిక జ్ఞానం, ఆత్మ జ్ఞానం.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది స్పిరిచువల్ నాలెడ్జ్, స్పిరిచువల్ విజ్డమ్.
1: ఇది ఏ మూలాధారమైనటువంటిది?
0: ఇట్ ఈస్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్.
1: ఇట్టి మూలాధారమైనటువంటి తత్వాన్ని ఈనాడు ఏ పండితుడు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: దిస్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఈస్ నాట్ రికగ్నైజ్డ్ బై ఎనీ స్కాలర్.
1: నిన్న చెప్పాను, మృత్పిండమేకం బహుమాండ రూపం. మన వైస్ ఛాన్సలర్ కూడా చెప్పాడు, మట్టి నుంచి కుండలు వచ్చాయి.
0: యు హ్యావ్ ద పాట్ మేడ్ అవుట్ ఆఫ్ మడ్.
1: కానీ
0: బట్
1: కుండల్లో కూడా మట్టి ఉన్నది, కానీ మట్టిలో కుండలు లేవు. ఈ సత్యాన్ని చక్కగా గుర్తించాలి.
0: దేర్ ఈస్ మట్ ఇన్ ద పాట్, బట్ పాట్ ఈస్ నాట్ దేర్ ఇన్ ద మడ్.
1: మట్టి నుంచి అనేక రకమైనటువంటి కుండలు ఏర్పడిపోతూ వచ్చాయి.
0: ఇట్స్ అవుట్ ఆఫ్ దిస్ క్లే యు హ్యావ్ మెనీ పాట్స్.
1: బంగారమేకం బహుభూషణాని. బంగారం ఒక్కటే అయినప్పటికీ భూషణాలు అనేకంగా వస్తున్నాయి.
0: గోల్డ్ ఈజ్ వన్, జ్యువెల్స్ ఆర్ మెనీ.
1: ఇదే విధంగానే
0: likewise.
1: మూలాధారం ఏంటి తత్వం ఒక్కటే.
0: The fundamental principle is one and the same.
1: దీని రూపనామములు భిన్నంగా ఉంటున్నాయి.
0: But the names and forms were.
1: కంకణం అంటున్నారు ఇక్కడ పెట్టుకుంటే.
0: When once it is there, it's called bracelet. చెవులు
1: అంటున్నారు ఇక్కడ పెట్టుకుంటే.
0: There we call earring.
1: పెట్టుకుంటే ఉంగరం అంటున్నారు. మెడకు వేసుకుంటే దండ అంటున్నారు.
0: It's a necklace.
1: కడుపు పెట్టుకుంటే ఒడ్డాడం అంటున్నారు. ఈ రూపనామములంతా కూడా వేరు వేరే కానీ బంగారం ఒక్కటే.
0: The names and forms differ, but the gold is one and the same.
1: దీనిని అర్థం వచ్చేటట్టుగా ఆ సభ లోపల అందరికీ చక్కగా గట్టిగా బోధిస్తూ వచ్చాడు.
0: దిస్ హి డిక్లేర్డ్ ఎంఫాటికల్లీ విత్ ఆల్ ది స్ట్రెస్ దేర్ ఇన్ ది కాంగ్రిగేషన్.
1: ఏమిటి ఇందులో భేదం?
0: వాట్ ఈస్ దిస్ డివర్స్?
1: రూపంలో భేదమా, నామంలో భేదమా, ప్రవర్తనలో భేదమా? కాదు కాదు.
0: ఇస్ దేర్ మల్టిప్లిసిటీ ఆర్ డైవర్సిటీ?
1: హృదయమే దీనికి మూలాధారము. హృదయమే మూలాధారం.
0: The heart is the fundamental basis for everything.
1: కాబట్టి ప్రతి ఒక్కరు హృదయాన్ని అనుసరించండి. ఆ దానిని కాన్షియన్స్ అన్నారు.
0: సో వన్ షుడ్ ఫాలో ది కాన్షియన్స్, వన్స్ ఓన్ హార్ట్.
1: ఇలాంటి దీనిలో శంకరుల వారు ఇంకా చాలా ఒక సులభమైన మార్గాన్ని కూడా ప్రబోధిస్తూ వచ్చారు.
0: శంకర ఆల్సో టాట్ ఈజీ పాత్స్ ఇన్ దిస్ డైరెక్షన్.
1: శృంగారములు వేరు బంగారం ఒక్కటే, పశుల వన్యలు వేరు పాలు ఒకటే, జీవ జంతులు వేరు జీవుండు ఒక్కడే, పూల జాతులు వేరు పూజలొకటే, దర్శనములు వేరు దైవంబు ఒక్కడే.
0: గోల్డ్ ఈస్ వన్ బట్ జ్యువెల్స్ ఆర్ మెనీ. Cows may be of different colors, but the milk is one and the same. Beings are many, but the life is same.
1: పోతురుకు విధికి విచారిస్తే అంతా ఒక్కటే ఒక్కటే ఒక్కటే.
0: When once you go into the depth, you will understand this unity.
1: ఇంత మంది ప్రజలు ఇక్కడ కూర్చున్నారు.
0: So many assembled here.
1: అనేక రూపనామంతో ఉంటున్నారు.
0: With many names and forms.
1: అనేక భావములతో ఉంటున్నారు.
0: With many feelings.
1: అనేక ప్రవర్తనతో ఉంటున్నారు.
0: Varied behavior.
1: కానీ అందరి ఎందుకును పంచభూతములు ఒక్కటే.
0: But in all, the five elements are one and the same.
1: నీలో నాలో వీరిలో వారిలో అందరిలో కూడా పంచభూతములు ఒక్కటే.
0: In everyone, the five elements are uniform.
1: ఈ పంచభూతముల తత్వమే పరమతత్వము.
0: The nature of these five elements is పరతత్వ.
1: అది అందరి యందు ఉంటున్నది.
0: That is present.
1: కాబట్టి నీవు వారు వీరు అందరు కూడా ఆత్మస్వరూపులే.
0: Therefore, everyone is an embodiment of the divine.
1: మీరందరు కూడా బ్రహ్మస్వరూపులే.
0: You are all the embodiment of Brahma.
1: అందువల్లనే భగవద్గీత ఎందు కానీ లేక ఉపనిషత్తు ఎందుకు కానీ తత్వం అసి అది నేనే అని చెప్పడానికి ధైర్యం ఉంటుండాలి.
0: Therefore Gita Upanishad says that you should pick up courage so as to declare that thou art tattvam asi.
1: Aham brahmasmi.
0: Aham brahmasmi. I am Brahma.
1: నేనే బ్రహ్మ.
0: I am Brahma.
1: ఇది కాదని ఎవరు చెప్పగలరు?
0: Who can deny?
1: బ్రహ్మ అంటే ఏమిటి?
0: వాట్ హూ ఇస్ బ్రహ్మ?
1: స్వరూపము.
0: దట్ ఈస్ వాట్
1: వ్యాపించేటువంటి శక్తి కలిగినటువంటిది.
0: దట్ విచ్ ఇస్ ఎవర్ ఎక్స్పాన్సివ్.
1: కాబట్టి మానవుని ఎందుకున్నటువంటి భావములు వ్యాపించిపోతున్నాయి.
0: సో హ్యూమన్ థాట్ వైడెన్స్.
1: మీరు ఇక్కడ ఉంటున్నారు.
0: హియర్ యు ఆర్.
1: కానీ మీ బుద్ధి ఢిల్లీలో మెడ్రాస్లో ఏ బొంబాయి లోపల తిరుగుతుండాలి.
0: బట్ యువర్ మైండ్ గోస్ రౌండ్ ద ఢిల్లీ ఆర్ మెడ్రాస్.
1: ఎంత విశాలమైనటువంటిది.
0: హౌ
1: ఒక్క క్షణంలో వెళ్లిపోయింది ఢిల్లీ.
0: ఇన్ ఎ మోమెంట్ ద మైండ్ గోస్ టు ఢిల్లీ.
1: కాబట్టి ఇది సర్వత్రా బృహత్తరమైనటువంటి ఒక స్వరూపంగా ఉంటుండాలి.
0: సో ఇట్ ఈస్ కాస్మిక్ ఎవర్ ఎక్స్పాన్సివ్.
1: కనుక ఇట్టి బృహత్తరమైనటువంటి శక్తి ఏ బ్రహ్మము అని పేరు.
0: సో దిస్ వాస్ట్నెస్ ఇస్ బ్రహ్మ.
1: ఆ శక్తి ప్రతి మానవ యందు ఉంటుంది.
0: దట్ పవర్ ఇస్
1: మనం దానిని పోషించుకోవటం లేదు.
0: సో దట్ వే
1: దాన్ని మనం బలపరచుకోవటం లేదు.
0: దట్ వీ డోంట్ స్ట్రెంగ్.
1: కానీ దీనిలో ఆశకోవడము దురాశలు కూడా ప్రారంభమవుతూ వచ్చాయి.
0: అండ్ వీ డోంట్ హ్యావ్ ఇంట్రెస్ట్ బట్ వీ హ్యావ్ ఎక్సెసివ్ డిజైర్ టు.
1: ఒక వ్యక్తి ఉండేటువంటి వాడు రైతు.
0: There is a farmer.
1: ఆ రైతు ఏదో కొంత భూమి మాత్రమే ఉంటుండేది.
0: He has got only little land.
1: తాను ఇంకా ఎక్కువ భూమిని పెంచుకుని తాను ఒక జమీందారు అనేటువంటి పేరు తెచ్చుకోవాలని ఆశపడ్డాడు.
0: He wanted to expand, have little more and call himself a zamindar. That was his plan.
1: కొంతమంది మిత్రులందరూ చేరి, అయ్యా నీవు కేవలం ఎక్కువ భూమిని కోరుతున్నావు, అంత భూమిని కొనడానికి మీ దగ్గర రొక్కం ఉంటుండాదా? డబ్బు లేదు కదా.
0: Many friends came and asked him, you want to have more of land, but do you have enough of money to buy that?
1: కానీ మేము ఒక యుక్తిని చెప్తాం, దాన్ని అనుసరించు, కావలసినంత నీకు భూమి చిక్కుతుంది అన్నారు.
0: బట్ విల్ టెల్ యూ సమ్ స్మాల్ నాక్, ఇఫ్ యూ ఫాలో యూ కెన్.
1: ఆశ కలిగినటువంటి వాడు కానుకనే రెండు చేతులు కాదు 20 చెవులంతా పెట్టి విన్నాడు.
0: బికాస్ హీ హస్ గాట్ లాట్ ఆఫ్ డిజైర్ హీ పెయిడ్ అబ్సల్యూట్ అటెన్షన్ టు వాట్ ఈస్ హీ సెడ్.
1: పొద్దుబోక ఊరి వారి శుద్ధులంటే మీరు సిద్ధమవుదురే కడు శ్రద్ధతోడ, ముద్దు ముద్దుగాను భగవత్ ముచ్చటాను చెప్పు వేళ, వడ్డికగా నుండరేల ఓ చెవుల, మీరు వడ్డికగా నుండరేల ఓ చెవుల. మంచి మాటలు వినాలంటే చెవులు ఒద్దిగ్గా ఉండవు,
0: ఇయర్స్
1: విరుద్ధంగా ఉంటాయి. చెడ్డ మాటలు వినాలంటే కావలసిన చెవులు కూడా నువ్వు సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ ఓ వేల కొద్ది చెవులు తెచ్చిపెట్టుకుంటారు.
0: Ears are absolutely ready to listen to all the tales and the dirty things that happen along the streets, and they are not prepared to listen to sacred things.
1: అప్పుడు ఏమ శ్రద్ధగా విన్నాడు ఈ రైతు.
0: And the farmer listened to in rapt attention.
1: చెప్పండి తప్పక నేను చేస్తాను అన్నాడు.
0: I certainly follow the knack you tell me.
1: ఈ ప్రాంతంలో మన ఆంధ్రప్రదేశ్ లోపల ఎక్కడ నీకు చిక్కదయ్యా ఇంత పెద్ద భూములు, మీరు హిమాచలం వెళ్ళండి, ఆ హిమాలయం లోపల కావలసినంత భూములంతా నీకు చిక్కుతాయన్నారు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు ఎక్వైర్ వాస్ట్ ల్యాండ్ హియర్ ఇన్ ఆంధ్రప్రదేశ్, బెటర్ యూ గో టు హిమాచల్ ప్రదేశ్.
1: హిమాచల్ ప్రదేశ్ రాజాని మీట్ చేశాడు.
0: దేర్ హీ మెట్ ద రాజా ఆఫ్ హిమాచల్ ప్రదేశ్.
1: సార్ నాకు భూమి కావాలన్నాడు.
0: హి సెడ్ ఐ వాంట్ ల్యాండ్.
1: నాయన ఎంత దూరం నుంచి వచ్చావు ఆంధ్రప్రదేశ్, ఎక్కడంత దూరం ఉంటుండాలి, కనుక నీకు తప్పక ఇస్తాను. అయితే ఒక దగ్గర నీవు ప్రారంభించు, అక్కడ నుంచి నువ్వు తెల్లవారి మొదలు ప్రయాణం చేసి రాత్రి తిరిగి 7 గంటల లోపల చుట్టుకొని ఆ ప్రదేశానికి ఎంత వస్తావో ఆ మధ్యలో ఉన్నటువంటి ల్యాండ్ అంతా నీకు ఇచ్చేస్తానన్నాడు.
0: The king of Himachal Pradesh said, you have come from a long distance, Andhra Pradesh. Now, I am prepared to give you the land as much as you want.
1: దానంతా చుట్టుకొని ఎంత దూరం నుంచి చుట్టుకొని వచ్చి అంత ల్యాండ్ నీకు ఇచ్చేసిస్తానన్నాడు.
0: You start one from one point, go around and come back. That extent I will give you that land.
1: సంతోషించాడు.
0: He was very happy.
1: టిఫిన్ గిఫన్ తీసుకుంటే భారం అయిపోతుంది, నడచడానికి వీలు కాదు, టిఫిన్ లేకుండా ఉన్నప్పుడు బాగా పరిగెత్తచ్చును, ఇంకా భూమి ఎక్కువగా సంపాదించుకోవచ్చు అన్నాడు. ఏమీ తీసుకోలేదు పాపం.
0: If he takes breakfast, it would be heavy rather than
1: to walk. It's
0: only that desire that make everybody to suffer.
1: పరిగెత్తాడు పరిగెత్తాడు పరిగెత్తాడు, ఒక 100 ఎకరాల వరకు వచ్చేంత వరకు పరిగెత్తాడు.
0: హి ర్యాన్ అండ్ ర్యాన్.
1: తాను ప్రారంభం చేసిన స్థానానికి ఒక 20 అడుగులు దూరంలో ఉంటున్నాడు పాపం.
0: Just is away from 20 feet from the starting point.
1: దాహమైంది.
0: He was thirsty.
1: గుండె బట్టింది.
0: And
1: కింద కూలాడు.
0: He was breathless. He fell on ground.
1: ప్రాణం వదిలాడు.
0: And he died.
1: అప్పుడు కుమికూడినటువంటి ప్రజలందరూ చేరి రాజా పాపం ఎంతో ఆశగా వచ్చాడు, ఎన్నో 100 ఎకరాలు సంపాదించుకోవాలని వచ్చాడు, కానీ అతనికి ఇప్పుడు 6 అడుగులు మాత్రం చాలు ఉన్నారు.
0: All people gathered there and said, Oh king, this man has come from far off, long distant place, but he wanted hundreds of acres now, 6 feet or enough.
1: Now 6 feet and 4 feet.
0: 6 feet or enough.
1: Endukante aa bodyni pettadaniki ante sthalam.
0: Because enough for the body there to rest.
1: Chuchara inta durasik potam cheta kattagarpu enta durgati pattipoyindi.
0: Because of too much of desire, what happened to him ultimately?
1: Kaga mana aasalaku kuda oka parimitham untundali.
0: So our desire should be under certain limit.
1: ఈ పరిమితం లేకుండా పోయిన చేతనే ప్రమాదం సంభవిస్తూ ఉంటుండాలి.
0: బికాస్ దే బికమ్ లిమిట్లెస్ వీఆర్ పుట్ టు డేంజర్.
1: కనుకనే ఆ శంకర్ల వారు అందరికీ బోధించాడు.
0: ఓ శంకర్ ఆ టాట్ టు ఎవ్రీవన్.
1: వలదు వలదు ధన దాహమునరుడా.
0: డోంట్ హ్యావ్
1: పాస్ అయిన తక్షణమే పిల్లలు కూడా నువ్వు పాస్ అయిన తక్షణమే.
0: ఇట్ ఈస్ క్వైట్ న్యాచురల్ టు హ్యావ్ దీస్ డిజైర్స్.
1: ఇంకా వీసాకో ఇక్కడ పాస్పోర్ట్ కో బయలుదేరుతారు.
0: People go for visa and passport.
1: ఏ ఇరాను ఏ ఇరాకు ఏ అమెరికాను ఏ ఇజ్రాయెల్ ఏ విధమైనటువంటి బయట ప్రదేశాలకు పోవాలి.
0: దే వాంట్ టు గో అబ్రాడ్. ఇరాన్ ఇరాక్.
1: విద్యార్థులారా
0: స్టూడెంట్స్,
1: చక్కగా గుర్తించుకోండి.
0: నో దిస్ క్లియర్.
1: ఎన్న భారతే తన్న భారత. భారతదేశంలో లేనటువంటిది మరొక దేశంలో ఏమీ లేదు.
0: వాట్ ఈస్ నాట్ ప్రెసెంట్ ఇన్ భారత్ ఈస్ నాట్ ప్రెసెంట్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్.
1: సర్వమునకు భారతదేశమే ఒక మాస్టర్ వంటిది.
0: భారత్ ఈస్ ద మాస్టర్ ఫర్ ది హోల్ వరల్డ్.
1: అలాంటి భారతదేశానికి అనేక మంది వచ్చిపోతున్నారు.
0: మెనీ విజిట్
1: ఈ భారతదేశం. ఎంత కర్మభూమి, ఎంత పుణ్యభూమి, ఎంత త్యాగభూమి, ఎంత యోగ భూమి.
0: దిస్ ద ల్యాండ్ ఆఫ్ స్పిరిచువల్ పాత్, దిస్ ద ల్యాండ్ ఆఫ్ సాక్రిఫైస్, దిస్ ద ల్యాండ్ ఆఫ్ మెరిట్.
1: కనుకనే ఇక్కడ మీరు ఏ కొద్దిగా సంపాదించినప్పటికీ శాంతిగా జీవించవచ్చు.
0: ఈవెన్ ఇఫ్ యూ ఎర్న్ లిటిల్, జస్ట్ యూ కెన్ లీడ్ ఎ పీస్ఫుల్ లైఫ్.
1: గొప్ప చదువు కలిగి చిన్న గుణంబున్నా, గొప్ప చదువు చదివి చిన్న గుణంబున్నా, ఫలమదేమి వాణి గుణమదేమి.
0: విత్ ఆల్ ది హై ఎడ్యుకేషన్, ఇఫ్ యువర్ క్వాలిటీస్ ఆర్ సో లో అండ్ మీన్, వాట్ ఇస్ ద రివార్డ్, వాట్ ద రిజల్ట్ ఆఫ్ ఇట్?
1: పంట పండని భూమి 10 ఎకరములేలా, కొంచెమైన చాలు మంచి భూమి, కొంచెమైన చాలు మంచి భూమి.
0: Why 10 acres of useless barren land? It is enough if you have small
1: కొంచెమైన ఉంటే కూడా చాలు మనకు. అదే విధంగా ఈ విదేశాల ప్రయాణం లోపల మనం ఎంతో కాలాన్ని కర్మను కాయాన్ని ఖర్చు పెట్టేస్తున్నాం.
0: By going abroad, we waste lot of time and money.
1: తినేది భారతదేశం తిండి.
0: In fact, we eat.
1: తాగేది భారతదేశం నీరు.
0: And we drink this water.
1: భారత భూమి పైన.
0: And we live here.
1: భారత భూమి.
0: This is
1: భారతీయుడును.
0: You are భారతీయ.
1: ఇన్ని పెట్టుకొని ఈ భారతదేశాన్ని వదిలిపెట్టి ఏ దేశానికి పోయి మీరు ఏమి సంపాదించుకుని వస్తున్నారు?
0: What is that you earn there abroad by leaving this country?
1: ఈ దురాశలు మానండి.
0: Don't have too much of this.
1: మాతృభూమిలో మీరు ప్రవేశించి సేవలు చేయండి.
0: You be here in this country and serve this country.
1: ఈ పవిత్రమైన భారతదేశంలో ఎంతమందో కూడాను దిక్కులేని వారు దీనులంతా ఉంటున్నారు, వారికి సేవలు చేయండి.
0: There are many poor and needy people. Serve them.
1: స్వార్థంతో పాటు పరార్థాన్ని కూడా మీరు గుర్తించండి.
0: Along with your own selfish interest, think of the spiritual end also.
1: ఇదే సమాజ సంక్షేమాన్ని మీరు దృష్టి ఎందుకుని చదువులు ప్రారంభించాలి.
0: Keep in view the social progress and the welfare of the society.
1: ఏదో పెద్ద పెద్ద డిగ్రీస్ అంతా తీసుకున్నామనుకుంటే దానివల్ల వచ్చే ఫలితం ఏమీ లేదు.
0: You may have very high degrees, after all they are useless.
1: బయట దేశాలకు పోతున్నారు.
0: You go abroad.
1: ఉద్యోగాలు ఎక్కడ చిక్కకపోతే హోటల్స్ లో కప్పులు కడిగేటువంటి పనిలో పోతుంటారు.
0: There in foreign countries, when they don't get job,
1: they serve as bearers in a hotel.
0: Because nobody will notice you even if
1: you sleep there. ఈ యొక్క ప్లేటే మనం కడగడానికి సిగ్గుపడుతున్నాం.
0: హియర్ వీఆర్ అషేమ్డ్ ఈవెన్ టు వాష్ ద వెరీ ప్లేట్.
1: ఎందుకు సిగ్గు?
0: వై
1: మన ప్లేట్ మనం కడుక్కోవటం సిగ్గేమిటి?
0: వై కాంట్ యూ క్లీన్ యువర్ ఓన్ ప్లేట్?
1: ఈ విధమైనటువంటి యొక్క ఆడంబరాలకు మనం పోవటం చేతనే మన భారతదేశం యొక్క పవిత్రతను మనమే మనం చీనింపజేస్తున్నాం.
0: ఇట్స్ బికాస్ ఆఫ్ దిస్ షో అండ్ పాంప్ వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ డిగ్రేడేషన్.
1: ఇది నాదు మాతృదేశము.
0: This is my motherland.
1: ఇది నా ఇది మాతృభాష.
0: This is my mother.
1: ఇది నా మతమంచు. ఎదగొట్టి నుడువ నేరని బతికిన పీనుగో కండు వసుదం గలడ.
0: Is there anyone who does not declare
1: that? దేహాభిమానం ఎంత ప్రధానమో దేశాభిమానం కూడా అంత ఉండాలి.
0: As the attachment body is important, so also attachment to
1: మన దేశం కదా అనుకుని పరదేశాన్ని మనం ఏమాత్రమో ఆశాస్పదంగా కానీ బాధలకు కానీ ఇంకే దూషణకు కానీ మనం పాల్గొనవు.
0: Because of the patriotism that you have in you, you cannot criticize any other
1: country. Samasta sukino bhavantu, andaru kshemanga untundali.
0: The whole world should be happy for that matter.
1: Kani Sri Ramulu cheppadu.
0: Sri Rama said,
1: Ravanu champin tarvata
0: Vibhishanu
1: pattabhishekam cheyataniki prayatninchinappudu,
0: when all preparation is made for coronation of Vibhishanu,
1: jambavantudu meerandaru kudunu angaduru andaru cheri swami inka Ravanu poyinadu. ఈ బంగారు విలువతో కూడినటువంటి యొక్క ఈ రాజ్యానికి తమరే పట్టం కట్టుకుంటే మంచిది కదా అన్నారు.
0: సుగ్రీవ జాంబవాన్ అంగద ఆల్ కేమ్ అండ్ ప్రేడ్.
1: లక్ష్మణుడు కూడా చెప్పాడు.
0: ఈవెన్ లక్ష్మణ్ ఆల్సో సెడ్
1: అన్నా
0: బ్రదర్,
1: మనం ఇంకా అయోధ్యకు పోయినప్పటికీ భరతుడు రాజ్యం ఏలుతున్నాడు.
0: భరత ఇస్ ఆల్రెడీ రూలింగ్.
1: మనం రాజులు కాము.
0: వీఆర్ నో లాంగర్ కింగ్స్.
1: కనుక ఈ రాజ్యానికి నీ ఉంటుంది, ఈ లంకను కూడా నువ్వు పవిత్రం గావించు.
0: శాంక్టిఫై దిస్ లంక, రూల్ దిస్ లంక ఆల్సో.
1: అప్పుడు చెప్పాడు రాముడు.
0: దెన్ రామా సెడ్,
1: జననీ జన్మభూమిశ్చ స్వర్గాదిపి గరేయసి. నా తల్లి కురిపిగా ఉండేదని, నా తల్లి అందంగా లేదని, ఎవరో అందంగా బలంగా ఉంటున్నారని ఆమె నేను తల్లి అని పిలిచడం వీలవుతుందా?
0: ఫర్ ద సింపుల్ రీజన్ మై మదర్ ఇస్ నాట్ బ్యూటిఫుల్ అండ్ అగ్లీ, ఐ కెనాట్ కాల్ అదర్ బ్యూటిఫుల్ వుమన్ యాస్ మై మదర్.
1: అయినప్పటికీ నా తల్లి నా తల్లి.
0: మై మదర్ మే బి అగ్లీ, షీ కంటిన్యూస్.
1: అలాంటి విశ్వాసాన్ని ఈనాటి విద్యార్థులు పెంపొందించుకోవాలి.
0: స్టూడెంట్స్ టు డెవలప్ దర్ సచ్ స్ట్రాంగ్.
1: మన మాతృభూమి,
0: అవర్ మదర్ ల్యాండ్,
1: ఈ భూమికి తగినటువంటి గౌరవాన్ని మనం అందించాలి.
0: వి షుడ్ బ్రింగ్ ద ప్రెస్టీజ్ ఇన్ ద డిగ్నిటీ.
1: ఈ దేశానికి తగినటువంటి ఒక గౌరవాన్ని మనం అందించాలి.
0: వి షుడ్ అప్హోల్డ్ ద రెస్పెక్ట్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: కనుకని ఆనాటి కాలడీలో పుట్టినటువంటి శంకర్ల వారు ఈనాటి కూడా కేరళ రాజ్యానికి ఎంతో గొప్ప కీర్తిని తెప్పిస్తూ వచ్చాడు.
0: ఫర్ దట్ రీజన్ శంకర్ బోర్న్ దేర్ ఇన్ ద కాలడీ విలేజ్ ఆఫ్ దట్ స్టేట్ ఆఫ్ కేరళ, బ్రాట్ వెరీ గుడ్ నేమ్.
1: మంచితనం ఎక్కడో అక్కడ అన్ని విధాల కీర్తి ప్రతిష్టలంతా వస్తుంది.
0: వేర్ దేర్ ఇస్ గుడ్నెస్ దేర్ ఇస్ రెప్యుటేషన్.
1: ఈ గుడ్నెస్ ఈ గాడ్నెస్.
0: దిస్ గుడ్నెస్ ఈస్ గాడ్నెస్.
1: గుడ్నెస్ లేకపోయినప్పుడు గాడ్లెస్ అయిపోతుంది.
0: వెన్ దేర్ ఇస్ నో గుడ్నెస్ ఇట్ విల్ బి గాడ్లెస్నెస్.
1: కనుకనే మొట్టమొదట మనము మనమే దైవము.
0: వీఆర్ గాడ్.
1: దైవానికంటే ఇంకా గొప్పది మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ గ్రేటర్ దెన్ ద డివైన్.
1: మనలో ఉన్నటువంటి ప్రేమనే మన యొక్క దైవ గుణము.
0: అండ్ దిస్ లవ్ ఇస్ గాడ్.
1: ఇది మానవతా విలువ.
0: దిస్ ఇస్ ద హ్యూమన్ వాల్యూ.
1: ఈనాటి మానవతా విలువను ఈనాడు మనం అభివృద్ధి గావించుకోవాలి.
0: వీ హావ్ టు డెవలప్
1: దయ,
0: హ్యూమన్ వాల్యూ,
1: ప్రేమ, సహనము, సానుభూతి, క్షమ ఇత్యాది ప్రేమతత్వాలు మనం అభివృద్ధి పెంచుకున్నప్పుడు అప్పుడే మనం మానవులు అనిపించుకుంటాం.
0: వీ హావ్ టు ఫాస్టర్ అండ్ డెవలప్ ద డివైన్ క్వాలిటీస్ ఆఫ్ కంపాషన్.
1: మానవుడిగా కనిపిస్తున్నాడు కానీ మానవతా గుణములు కనిపించడం లేదు.
0: బట్ వీఆర్ హ్యూమన్స్ ఫర్ నేమ్ సేక్. బట్
1: కనుకనే ఆకార మానవులే తప్ప ఆచార మానవులు కాదని స్పష్టంగా చెప్పవచ్చు.
0: ఇట్ కెన్ బి క్లియర్లీ సెడ్ దట్ వీఆర్ హ్యూమన్స్ జస్ట్ ఇన్ ఫార్మ్, బై ఫార్మ్, నాట్ బై బిహేవియర్.
1: శంకర్ల వారు
2: శంకర
1: 16 సంవత్సరం నుండి
2: నీవోటి
1: విద్యార్థులుగా ఉంటుంది ఆయన సాధించినటువంటి గొప్ప ఘనకీర్తిని ఎంత యుగ యుగంలో ఎందుకును తరతరములు ఎందుకును మాసిపోని మాణిక్యం వలె తేలిపోతుంటుంది. ప్రతి విద్యార్థి కూడాను ఆదర్శవంతమైనటువంటి విద్యార్థిగా తయారు కావాలి.
2: ఎవ్రీ స్టూడెంట్ షుడ్ బి ఎన్ ఐడియల్ స్టూడెంట్.
1: తల్లిదండ్రులకు తగినటువంటి యొక్క ఆనందాన్ని అందించాలి.
2: దే షుడ్ మేక్ దేర్ పేరెంట్స్ హ్యాపీ.
1: సమాజానికి తగినటువంటి పేరును తెప్పించాలి.
2: దే షుడ్ బ్రింగ్ ఎ గుడ్ నేమ్ టు ద సొసైటీ.
1: దేశానికి తగినటువంటి కీర్తిని మనం నిలబెట్టాలి.
2: దే షుడ్ ఆల్సో హోల్డ్ ద రెప్యుటేషన్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: మానవత్వాన్ని సార్థకంగా గావించుకోవాలి.
2: అండ్ వి షుడ్ రిడీమ్ అవర్ లైఫ్స్ బీయింగ్ హ్యూమన్.
1: కనుకనే శంకర్ల వారి యొక్క ప్రబోధనను కొంత నేను సందేహిస్తున్నాను, మీరు వేరుగా అనుకోకూడదు. ఈ యొక్క భజగోవిందం లోపల పిల్లలకు అనేక రకములుగా విరక్తిని కలిగించేటువంటి యొక్క విషయాలంతా కూడా ప్రబోధిస్తూ ఉన్నారు.
2: శంకర టాట్ ఇన్ దిస్ టెక్స్ట్ ఆఫ్ భజగోవింద ద ప్రిన్సిపల్ ఆఫ్ డిటాచ్మెంట్.
1: ఈ పిల్లలకు ఈ విధమైనటువంటి యొక్క ప్రబోధన చేస్తున్నాడే సాయిబాబా అని ఇతరులు ఎవరైనా ఏమని అనుకోవచ్చును. అనుకున్న భయం లేదు. సత్యానికి భయం ఎందుకు?
2: Others may feel, what is this, that principle of detachment is taught to the youngsters.
1: Is it
2: that simple, that easy? No.
1: సంవత్సరాలు కొలది సంవత్సరాలు కొలది వింటున్నటువంటి వారు కూడా కించిత్తైనా మార్పు లేదు.
2: One might listen to this.
1: ఒక్కతూరి వింటానే మార్పు కలుగుతుందా?
2: One might listen to the discourse.
1: అదృష్టవంతులకు అలాంటి మార్పు సంభవిస్తుంది.
2: Only the lucky and meritorious one will be able to develop this detachment.
1: ఆ వైరాగ్యమే ప్రాప్తించిందంటే అంతకంటే మహాభాగ్యం ఏముంటుంది.
2: In fact, if you develop the spirit of renunciation, you'll be absolutely
1: చెప్పాడు న కర్మణ న ప్రజయ ధనేన త్యాగే నైకి అమృతత్వ మానసు. ఈ త్యాగం అనేటువంటిది మనలో ఉన్నప్పుడే మనకు క్షేమం అనేటువంటి ఆరోగ్యం మనకు అందిస్తుంది.
2: When once there is the spirit of sacrifice, the progress is ensured.
1: త్యాగం అంటే ఏంటి?
2: What do you mean by sacrifice?
1: త్యాగం మనకు క్షేమాన్ని కోరుతుంది.
2: It is sacrifice that ensures our
1: welfare. గాలి పీల్చుకుంటున్నాం మనము.
2: We breathe.
1: పీల్చుకున్న గాలిని మరొక క్షణంలోనే వదలకపోతే మన లంగ్స్ పాడైపోతాయి.
2: దాట్ విచ్ ఇస్ ఇన్హేల్డ్ అండ్ దట్ విల్ ఫాలోడ్ బై ఎక్సలేషన్.
1: కాబట్టి అక్కడ త్యాగం చేస్తున్నామా లేదా?
2: డోంట్ వి సాక్రిఫైస్?
1: మరి ఫుడ్ తీసుకుంటున్నాము.
2: వి ఈట్ ఫుడ్.
1: ఆహారం తీసుకున్నటువంటి ఫుడ్ మరొక మార్గం లోపల దాన్ని బయటకు పంపకపోతే కడుపు పాడైపోతుంది.
2: అండ్ దేర్ ఇస్ ఎక్స్క్రీషన్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఆర్ ఎల్స్ స్టమక్ వుడ్ బి అప్సెట్.
1: అదే విధంగా ఒక చేతిలో ఒక ప్రదేశంలో అక్కడ రక్తం ఉంటుంది. అది
2: సపోజ్ దేర్ ఇస్ బ్లడ్.
1: ఆ రక్తము సరఫరాగా ఉండాలి, దేహమంతా సంచరిస్తూ రావాలి.
2: ఇస్ ద బ్లడ్ దట్ మస్ట్ సర్క్యులేట్.
1: అది లేకుండా ఒక చోట నిలిచిపోతే అక్కడ ఒక బాయిల్ ఏర్పడిపోతుంది.
2: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ ది సర్క్యులేషన్ స్టాప్స్ యు హావ్ బాయిల్ దేర్.
1: బుద్ధి, బ్లడ్, దుడ్డు ఈ మూడు కూడాను సర్క్యులర్ కావాలి.
2: అండ్ దేర్ ఫోర్ ద ఇంటెలెక్ట్, ద మనీ అండ్ బ్లడ్ మస్ట్ సర్క్యులేట్ ఆల్వేస్.
1: బుద్ధి,
2: బుద్ధి, ఇంటెలిజెన్స్ ఆల్సో,
1: ఇవన్నీ సంచరిస్తూ ఉంటుండాలి.
2: దే షుడ్ సర్క్యులేట్.
1: ఈ త్యాగములకు ఎవరు అర్హులవుతారు? వారు నిజంగా గొప్ప అదృష్టవంతులు.
2: దోస్ హూ ఆర్ ప్రిపేర్డ్ ఫర్ దిస్ సాక్రిఫైస్ దే ఆర్ లక్కీ వన్స్.
1: దైవానికి దూరంగా ఉండినంత వరకు కూడాను దైవతత్వం వారికి ఏమీ అర్థం కాదు.
2: సో లాంగ్ దే ఆర్ ఫార్ ఆఫ్ ఫ్రమ్ గాడ్ దే కెనాట్ అండర్స్టాండ్ డివినిటీ.
1: దైవానికి సమీపంగా సమీపంగా సమీపంగా పోయే కొలది జీవితం యొక్క రహస్యం మనకు చక్కగా అర్థమైపోతూ వస్తుంది.
2: యాజ్ దే కమ్ క్లోజర్ అండ్ క్లోజర్ టు గాడ్ దే విల్ నో ద సీక్రెట్స్ ఆఫ్ లైఫ్.
1: అది వారికి తెలియకోకుండానే ఆ వైరాగ్యము పండిపోతుంది.
2: అన్నోయింగ్లీ దే డెవలప్ రెనన్సియేషన్.
1: ఈ వైరాగ్యం పండితమే కాదు, మనసు నిండిపోతుంది.
2: అండ్ యువర్ హార్ట్ విల్ బి ఫుల్ అండ్ సాటిస్ఫైడ్.
1: జీవితమే సార్థకమైపోతుంది.
2: అండ్ ద లైఫ్ విల్ బి రిడీమ్డ్.
1: అందువల్లే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, రెండు ఒక్కటైపోతుంది.
2: దేర్ఫోర్ నోర్ ఆఫ్ ద బ్రహ్మన్ బికమ్స్ బ్రహ్మన్ హిమ్సెల్ఫ్, బోత్ బికమ్ వన్.
1: కనుక మీరందరూ మంచి బుద్ధులు కలిగి, త్యాగబుద్ధులు కలిగి, వ్యాసుడు రాసిన ప్రకారము 18 పురాణంలో ఉన్నటువంటి సారం రెండే ఇది.
2: పరోపకారాయ
1: పాపాయ పరపీడనం, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్, ఈ రెండింటి మీరు ఆచరణలో పెడితే అదే గొప్ప వేదాంతం.
2: ది ఎసెన్స్ ఈజ్ సమరైజ్డ్ బై వ్యాస ఇన్ టూ, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్. ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ యు ఫాలో దిస్ టూ.
1: భజన దినా సుఖ

സത്യധർമ്മ പ്രേമ സത്യം ധർമ്മ പ്രേമ ശാന്തുലേക്കുന്നു

ధర్మంబు నిలువ. గుణములివి నాలుగు పునాది గోడలప్ప, గుణములు ఇవి నాలుగు పునాది గోడలప్ప.

0: to the national level, we find agitations, emotions, and perverted notions.
1: మనిషికి మనిషికి మధ్య కలతలు.
0: Between person to person there is conflict.
1: ఇంటికి ఇంటికి మధ్య కలహములు.
0: Between house and house there is fight.
1: గ్రామమునకు గ్రామమునకు మధ్య కల్లోలములు.
0: Between village to village there is infight.
1: జిల్లాకు జిల్లాకు మధ్య విరుద్ధ భావములు.
0: A district and district they don't go together.
1: రాష్ట్రమునకు రాష్ట్రమునకు మధ్య అనేక విధమైనటువంటి భేద అభిప్రాయములు.
0: Number of difference of opinions prevail between province to province.
1: దీనికి కారణం ఏమిటి?
0: What is the reason behind it?
1: కేవలం పదవి వ్యామోహముల చేతను, దురాశ చేతను, స్వార్థము చేతను ఈ విధమైనటువంటి యొక్క అశాంతులు ప్రపంచములో వ్యాప్తి అవుతూ వస్తున్నాయి.
0: The restlessness in the world is on increase because of love for power, excessive desire and selfishness.
1: దీనికి తోడుగా అధికారం అనేటువంటి యొక్క బలము కొంత బలహీనము కావటం చేతను, సత్యధర్మములను విస్మరించటం చేతను, ప్రభుత్వం యొక్క శక్తిని తమ కర్తవ్యాన్ని కోల్పోవటం చేతను ఈ విధమైనటువంటి అరాజకములు, అశాంతులు, అల్లకల్లోలములు కూడాను అభివృద్ధి అవుతూ వస్తున్నవి.
0: బికాస్ ఆఫ్ లవ్ ఫర్ పవర్ one becomes weak as one does not follow the truth and righteousness, as one does not discharge one's own duty expected of him, we find conflict and confusion.
1: Satya dharma swaroopudaina bhagavantudu sarvatra unnadani andaru cheptunnaru.
0: Everyone declares that
1: he is omnipresent, omniscient ani palugutunnaru.
0: We say God is omniscient
1: kaani danini artham chesukovatam kaani danini darshinchatam kaani దానికి తగిన అనుభూతికి తెచ్చుకోవటం కానీ ఎవరు కూడాను ప్రయత్నం చేయటం లేదు.
0: బట్ నో వన్ ఈస్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ దిస్ ఆమ్నిషియన్స్ ఆమ్నిపొటెన్స్ టు హ్యావ్ ఎ విజన్ అండ్ అన్ ఎక్స్పీరియన్స్.
1: రెండు మూడు చుక్కలైనా కూడాను అమృత బిందువులు కంఠంలో పోసినప్పుడు కొంత సార్థకమవుతుంది, కానీ కడవల కడవలంతా కూడాను అమృతము బయట పెట్టుకున్నప్పుడు దాని ఉపయోగం ఏమిటి?
0: ఇఫ్ యు జస్ట్ taste one or two drops of nectar you can experience, there is no use of having pot full of nectar outside.
1: ee naadu satya dharma swaroopudaina bhagavantuni gurinchi aneka vidhamulaga kudanu prabodhalu jarugutunnayi jagattulo.
0: In this world you find the teaching of God relating to these two aspects of truth and righteousness.
1: aithe ee satyanni darshinchina vaaru entha mandi?
0: But how many experience this truth?
1: ఈ ధర్మాన్ని ఆచరించిన వారెంత మంది?
0: How many practice dharma?
1: కొంతైనా కూడాను అనుభూతిలోకి తెచ్చుకున్నారా?
0: Have they experienced a fraction?
1: కొంతైనా దీని యొక్క సత్యాన్ని సాక్షాత్కరించడానికి ప్రయత్నించారా?
0: Would they have the reality, the experience?
1: లేదు.
0: No.
1: కేవలము వీటిని సాక్షాత్కరించక వీటి అనుభూతులను మాత్రమే పలుకులలో పలికినప్పుడు ఇది కేవలము ఒక్క ఆధ్యాత్మికానికి విరుద్ధమైనటువంటి మార్గమనే చెప్పవచ్చు.
0: ఇఫ్ యు జస్ట్ అటర్ వితౌట్ ఎన్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఈస్ జస్ట్ ద ఆపోజిట్ ఆఫ్ స్పిరిచువల్ పర్సూట్.
1: గోపరాజు, త్యాగరాజు, రామదాసు వీరందరూ కూడాను, ఇంకా అనేక మంది సాధకులందరూ కూడాను భగవంతుని అనుగ్రహాన్ని పొందగోరి, అతని యొక్క ఆనందాన్ని చెందగోరి అనేక విధమైనటువంటి త్యాగమును చలిపి సాధనను సలుపుతూ వచ్చారు.
0: Great devotees like Koparavazu, Tyagaraju, Ramadasu, they experienced bliss by undertaking the path of sacrifice.
1: Veeru ye padavulakunu paatu padaledu.
0: They did not satisfy by
1: ye adhikara vanchana kudanu varu aakanchinchaledu.
0: They didn't desire any position.
1: Kevalamu bhagavantuni anugrahame variki taginatundi phalamuga viswasincharu.
0: They wanted only God's grace.
1: భగవంతుని యొక్క ప్రేమతత్వమే వారి ప్రధానమైన ఆస్తిగా విశ్వసించారు.
0: దే కన్సిడర్ ద డివైన్ లవ్ యాజ్ దేర్ వెల్త్.
1: కానీ ఈ కలి ప్రభావం చేత ఈనాటి సాధకులు కూడాను, ఈనాటి భాగవతులు కూడాను ధనములపైన, పదవులపైన లేక అధికార వాంఛ చేతను అనేక విధమైనటువంటి యొక్క పెడమార్గములు పట్టి తమ తత్వాన్ని తాము విశ్వసిస్తూ పరతత్వాన్ని విస్మరిస్తూ ఉన్నారు.
0: Because of the effects of Kali, we find the even aspirants in the spiritual path, they are after money, the position, the authority, and leading a wrong

0: life altogether.
1: రక్షకుడు భగవంతుడే కాని ఏ విధమైనటువంటి అధికారులు కాదు.
0: In fact, we should pray for God, no position.
1: అట్టి రక్షకుడిని విస్మరించి,
0: we forget the protector.
1: రక్షకుడిని విశ్వసించి తమ జీవితాన్ని గడపటము, ఇది విరుద్ధమైనటువంటి మార్గము.
0: To spend the life in worldly way is just the opposite way of spending life.
1: ఈనాటి మానవుడు భోగముల నిమిత్తమై, విలాసముల నిమిత్తమై వందలు వేళ్లు లక్షలు కూడాను ఖర్చు పెడుతున్నారు.
0: Man today is spending thousands and lakhs for pleasures and conveniences.
1: కాని ధర్మమునకు, దానమునకు, దైవమునకు ఏ కించిత్తైన కూడాను ఇందులో ఒక భాగం కూడాను వినియోగించడానికి ప్రయత్నించడం లేదు.
0: But they are not making use of their wealth, not even a fraction, for charity, for good acts, and for God.
1: భగవంతుని పూజ అని ఇంటిలో ఏదైనా ఆడవారు ఉంచుకుంటే దానికి రెండు ఊదత్తులు, రెండు ఫలములు, కొంచెం పుష్పములు కూడా ఇవ్వడానికి కూడాను వీరు కొంత వెలుగంజ వేస్తుంటారు.
0: ఈవెన్ వీ విత్డ్రా, ఈవెన్ టు ఆఫర్ ది ఇన్సెన్స్ స్టిక్స్, ద ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ టు గాడ్.
1: ఇంతటే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: దీని వల్ల వచ్చినటువంటి ఫలితం ఏమిటి అని ప్రశ్నించడం కూడాను ప్రారంభమైంది.
0: We also start questioning, what is the use, what is the result by doing this?
1: నీవు అనేక విధమైనటువంటి యొక్క సుఖములు, భోగములు, వ్యామోహములు అనుభవిస్తున్నావు, దీనివల్ల ఏ సుఖాన్ని పొందావు?
0: You are experiencing all comforts and pleasures, what happiness you got?
1: ఈ భౌతికమైన, లౌకికమైన, ప్రాకృతమైనటువంటి భోగములు క్షణభంగురములు.
0: All this worldly transient pleasures are momentary.
1: దానములు, ధర్మములు, త్యాగములు ఇట్వి సత్యనిత్యమైనటువంటి యొక్క, శాశ్వతమైనటువంటి యొక్క దైవ గుణములు.
0: ద చారిటీ, ద రైచియస్నెస్ అండ్ సాక్రిఫైస్ ఆర్ డివైన్ క్వాలిటీస్.
1: మానవ జీవితము ఒక సుదీర్ఘమైనటువంటి యొక్క మాల.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ ఎ వెరీ బిగ్ గార్లెండ్.
1: ఒక కొస జననము, మరొక కొస మరణము.
0: At one end is birth, another end is death.
1: ఈ రెండింటికి నీ మధ్య లోపల అనేక విధమైనటువంటి కలతలు, కల్లోలములు, అవిశ్వాసములు, ఆత్మవిశ్వాసము లేకపోవటం, ఇలాంటివన్నీ కూడా కట్టబడినటువంటివి.
0: Both ends are there, in between we find agitations, confusions, restlessness.
1: కాని ఈ మధ్యలో ఉండినటువంటి యొక్క ఈ పుష్పముల యొక్క ప్రభావము అమితంగా కనిపిస్తుండాలి.
0: We see the effect of the flowers more and more.
1: లోకులు ఈ యొక్క కల్లోలములు, కలతలు, అశాంతులు, అక్రమాలు ఇత్యాది పుష్పములు మాత్రమే చూస్తున్నారు, కాని ఈ అన్ని పుష్పములకును చేర్చినటువంటి యొక్క దారము ఇందులో ఒకటి ఉన్నది అనే సత్యాన్ని ఎవరు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: We go by the flowers of agitations and confusions and unrighteous acts there, but we forget the very thread that binds the flowers.
1: ఈ దారమే లేకపోతే పూలే చేరవు.
0: Without this thread, you cannot join the flower.
1: జనన మరణములు లేవు.
0: There's no birth and death.
1: ఈ దారము చేతనే అన్ని కూడాను బంధింపబడినటువంటివి.
0: It's only the thread that brings them all together.
1: ఆ దారమే బ్రహ్మ సూత్రం.
0: That thread is the principle of
1: Brahma. అదియే బ్రహ్మ అనేటువంటి దారము.
0: That is the thread of
1: Brahma. ఆ బ్రహ్మ అనే దారము లోపలే ఈ కష్టములు, నష్టములు, సుఖములు, దుఃఖములు, నిందలు, నిష్ఠూరములు అన్ని ఒక పూల వలె చేరి ఉంటున్నాయి.
0: It's only the thread of Brahma that binds, brings together the flowers.
1: అయితే ఈ రంగుల పువ్వులు ఎందుకు చేర్చాలి?
0: Why should they be brought together?
1: ఈ రంగురంగుల పువ్వులు చేర్చినప్పుడే హారమునకు ఒక అందము.
0: The garden is really beautiful when you have different
1: జీవితం ఒక అందము. ఏమిటి కష్టములు? ఒక అందమే.
0: Difficulties is beauty.
1: బాధలు ఒక అందమే.
0: Suffering is beauty.
1: దుఃఖములు ఒక అందమే.
0: Misery.
1: ఆనందము ఒక అందమే.
0: Bliss.
1: ఇవన్నీ కూడా నువ్వు ఒక విధమైనటువంటి అంతాన్ని చేకూర్చేటువంటి యొక్క పుష్పములుగానే భావించాలి.
0: They are all the flowers that give us joy.
1: ఇట్టి సమత్వాన్ని మానవుడు వహించినప్పుడే విద్య యొక్క ఘనత్వాన్ని కూడా మనం అర్థం చేసుకున్న వారం అవుతాం.
0: When we develop this equanimity, you can understand the inner significance of
1: education. కానీ ఈనాటి మానవుడు తన యందున్నటువంటి అమిత దోషములను కూడాను గుర్తించుకోకుండా చూసుకుంటున్నాడు.
0: బట్ మ్యాన్ టుడే ఈజ్ నాట్ ఏబుల్ టు నో హిజ్ ఓన్ మిస్టేక్స్.
1: స్వరుడు ఎందున్నటువంటి అణుమాత్రమైనటువంటి దోషములను సహస్ర నేత్రములతో దర్శిస్తున్నాడు.
0: బట్ హీ ఫైండ్స్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ డిఫెక్ట్ ఇన్ అదర్స్ విత్ థౌజండ్ ఐస్.
1: ఒకనొక సమయం లోపల,
0: ఎట్ వన్ టైం,
1: ఒక పల్లె స్త్రీ గోదావరి కృష్ణ నదుల పైన ట్రైన్ లో ప్రయాణం జరుపుతూ ఉండాలి.
0: ఎ లేడీ వాజ్ ట్రావెలింగ్ ఇన్ ఎ ట్రైన్ ఆన్ ద గోదావరి కృష్ణ.
1: పల్లెల వారి విశ్వాసము చాలా పవిత్రమైనటువంటి విశ్వాసం.
0: The faith of villagers is sacred.
1: భారతీయ సంస్కృతి ఇంకా అంతనో ఇంతనో పల్లలి అనే కూడా కనిపిస్తుంటుంది.
0: ది భారత్ కల్చర్ ఇస్ దేర్
1: పట్టణంలో ఎక్కడ కూడా ఈ సంస్కారమే కనిపించటం లేదు.
0: ఇన్ సిటీస్ యూ డోంట్ ఫైండ్ ఎనీ ట్రేస్ ఆఫ్ భారత్ కల్చర్.
1: ఆ నది పైన ప్రయాణం చేస్తున్న సమయంలో తన దగ్గర ఉన్నటువంటి రెండు కాసులు తీసి కృష్ణార్పణమని కృష్ణ నదిలో వేసింది.
0: యాస్ షీ వాస్ క్రాసింగ్ దిస్ రివర్ షీ డ్రాప్ టూ కాయిన్స్ రిపీటింగ్ గాడ్స్ నేమ్.
1: ప్రక్కనే ఉంటున్నాడు ఒక భారతీయ యువకుడు.
0: దేర్ ఇస్ ప్రెసెంట్ యంగ్స్టర్ ఏ భారతీయ.
1: భారతీయుల యొక్క విశ్వాసం అంతా మూర్ఖ విశ్వాసము, మూఢ విశ్వాసములు.
0: దట్ యంగ్స్టర్ సెడ్ ద ఫెయిత్ ఆఫ్ భారత్ ఇస్ బ్లైండ్, ఇట్స్ ఫూలిష్.
1: ధనము లేక అల్లాడిపోతుండగా ఈ కాసులు తీసుకుని కృష్ణార్పణమని కృష్ణలో వేస్తుండాలి, దీనివల్ల వచ్చిన ఫలితం ఏమిటి?
0: వెన్ పీపుల్ ఆర్ సఫరింగ్ అవుట్ ఆఫ్ పావర్టీ వై డూ డ్రాప్ కాయిన్స్.
1: ధనం వ్యర్థం చేసినటువంటి దానము కదా అని ఆమె నిందించాడు.
0: హీ వెంట్ ఆన్ బ్లేమింగ్ హర్ ఫర్ వేస్టింగ్ మనీ.
1: పల్లె పడుచే కానీ ఆమెకు తెలివితేటలు అధికంగా ఉంటున్నాయి.
0: దో షీ బిలాంగ్స్ టు విలేజ్ షీఈస్ హైలీ.
1: పల్లెల వారికి ఉండినటువంటి తెలివితేటలు పట్టణం వారికి కూడా లేవు.
0: ద విలేజర్స్ ఆర్ మోర్ ఇంటెలిజెంట్
1: దాన్ కామన్ సెన్స్ జనరల్ నాలెడ్జ్ పల్లెల్లోనే ఉంటుండాలి. ఇంకా
0: కామన్ సెన్స్ అండ్ జనరల్ నాలెడ్జ్
1: ఈనాటి ఆధునిక విద్యల చేత కామన్ సెన్స్ జనరల్ నాలెడ్జ్ జీరో అయిపోయింది పట్టణాల్లో.
0: ఇన్ సిటీస్ దోస్ దట్ హ్యావ్ మోడర్న్ ఎడ్యుకేషన్ డోంట్ హ్యావ్ కామన్ సెన్స్ అండ్ జనరల్ నాలెడ్జ్.
1: అప్పుడు ఆమె చెప్పింది.
0: దెన్ షీ సెడ్.
1: ఆ మాట ఏమి నిందిస్తూ తక్షణమే పాకెట్ తీశాడు, ఒక సిగరెట్ ప్యాక్ తీశాడు, దాని నుంచి ఒక అగ్గిపెట్టి తీసి గీసి నోట్లో పెట్టుకుని తాగుతున్నాడు పొగ విడుతూ.
0: దిస్ యంగ్స్టర్ ఇమీడియట్లీ పిక్ అప్ హిస్ సిగరెట్ ప్యాకెట్ అండ్ స్టార్టెడ్ స్మోకింగ్ ఎ సిగర్.
1: ఈ పల్లె మనిషి చెప్పింది, నాయన నేను రెండు కాసులు ఏదో కృష్ణార్పణమని భగవద్భావంతో నేను వేశాను.
0: లుక్ హియర్ ఐ డ్రాప్ ద టూ కాయిన్స్.
1: నా జీవితంలో ఎప్పుడో ఒక పర్యాయం ఈ కృష్ణానది పైన ప్రయాణం చేస్తాను, నిత్యము నేను చెయ్యను.
0: I don't travel every day, once in a lifetime.
1: జీవితంలో రెండు కాసులు కృష్ణార్పణమని నీటిపాలు చేసినంత మాత్రమే నా నీవింత విర్రవీగుతున్నావు, నన్ను కోప్పడుతున్నావు.
0: You are very angry with me because I dropped two coins.
1: దీనివల్ల ఫలితం ఏమని ప్రశ్నిస్తున్నావు.
0: You also ask what is the result of.
1: నీవు దినమునికి ఎన్ని సిగరెట్లు పాడు చేస్తున్నావో, ఎంత ఖర్చు పెడుతున్నావో నీకు అంత మాత్రం తెలియదా?
0: Don't you know that much, how much of money you are wasting for smoking?
1: ఎంత ధనమును నీవు అగ్నిపాలు చేస్తున్నావో నీవు గుర్తించుకోలేకపోతున్నావా?
0: How much of money you are burning?
1: దీనివల్ల వచ్చిన ఫలితం ఏమిటి?
0: What is the result?
1: ఏ క్యాన్సరో, ఏ లంగ్ వ్యాధిలో, ఏ టీబీనో, ఏ విధమైనటువంటి యొక్క దుర్వ్యాధులకంతా గురి అయిపోతున్నావు?
0: యు విల్ సఫర్ ఫ్రమ్ సివియర్ డిసీజెస్ లైక్ క్యాన్సర్ అండ్ టీబీ.
1: నీలో ఉండినంత కొండంత దోషమును నీవు గుర్తించుకోలేక నాలో ఉన్నటువంటి అల్ప దోషమును మాత్రమే నీవు గుర్తిస్తున్నావు.
0: యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద మిస్టేక్ ఆఫ్ ద మౌంటైన్.
1: మొట్టమొదట నీ దోషం నీవు సవరించుకో.
0: ఫస్ట్ కరెక్ట్ యువర్ మిస్టేక్.
1: నిన్ను నువ్వు బాగు చేసుకో.
0: యు రెక్టిఫై.
1: నీ క్షేమాన్ని నువ్వు కోరుకో.
0: యు జస్ట్ డిసైర్ యువర్ వాట్.
1: అది దైవ చింతన.
0: దట్స్ వాట్ యు షుడ్ డూ.
1: అంతేకాని కేవలం పరులను నిందించటము, పరులను దూషించటము, హాస్యం చేయటము ఇవి కాదు నీ యొక్క గొప్పతనము, చదువుల యొక్క గొప్పతనము.
0: The greatness of your education doesn't lie in accusing, criticizing, making fun of others.
1: Kanuka manavattamlo undinatundi yokka divyattamu ento goppadainatundi unnadi.
0: The divinity in humanity is really no
1: daniki ye manavudu kudanu kinchittaina kudanu gurtinchadaniki prayatninchatam ledu.
0: No man is making an attempt to understand even a fraction.
1: Okanoka samayamlo
0: at one time
1: goparajunu ఉన్నత స్థాయికి తెప్పించాలని శ్రీనాథుడు వచ్చాడు.
0: శ్రీనాథ కేమ్ ఇన్ ఆర్డర్ టు ఆఫర్ గుడ్ పొజిషన్ టు గోపరాజు.
1: కానీ అక్కడ త్యాగరాజు కాదు, గోపరాజు కాదు, పోతన.
0: ఈ పోతరాజు పోతన.
1: ఈ పోతరాజు దగ్గరికి వచ్చి అతను భావమర్ది.
0: అండ్ హీస్ హిస్ బ్రదర్ ఇన్ లా.
1: బావా, నీవు కేవలం నీ కవిత్వం అంతా కూడా విలువైనటువంటి కవిత్వమును వ్యర్థం చేస్తున్నావు.
0: You are really wasting your excellent
1: ramarpitam chestunnavu nee kavitvanni.
0: You are offering to Rama.
1: Ramuluku ankitam chestunnavu.
0: You are dedicating to Rama.
1: Nee chaala parapadutunnavu.
0: You are mistaken.
1: Ramulu nee kooti gudalu nandistunnada?
0: Rama is he giving
1: you yoga chemaani chusukuntunnada?
0: Is he taking
1: ee samsaramunu kaapadukogalugutunnada? Ledu ledu.
0: Is he taking care of your family? No.
1: Kanuka nee kavitvanni rajunuku arpitam cheyi.
0: Better you offer your literature composition.
1: ఈ రాజు నీపైన కనకవర్షాన్ని కురిపిస్తాడు.
0: And the king will shower the rain of wealth.
1: సుశాంతిగా జీవిస్తుంది.
0: You can lead a comfortable life.
1: అప్పుడు చెప్పాడు పోతన్న.
0: And Potanna said,
1: బావా నువ్వు చాలా పొరపడుతున్నావు.
0: Brother-in-law, you
1: are mistaken. రక్షకుడు రాముడే కానీ రాజులు కాదు.
0: What is important is Rama but not the king.
1: ఈ రాజులంతా ఎంతకాలం నుంచగలిగారు?
0: How long they live?
1: ఎంత పోషింపగలిగారు?
0: How can they protect? How long?
1: లేదు.
0: No.
1: నాకు నిజమైన మాత భూమాతే.
0: Real the mother is mother.
1: భూమాత నమ్ముకొని రామచంద్రుడు స్మరించడం చేత నా జీవితం సార్థకం పొందుతుంది.
0: I rely on the mother earth. Full faith in Rama, then I redeem my life.
1: Balara sala sala nava pallava komala kavya kanyakan kunalakichi appadupu koodu bhujinchuta kante halikudaina nemi bava nee halikudaina nemi. కేవలము రాజుల చేతి లోపల పవిత్రమైనటువంటి యొక్క రామకథను అందించి ఆ ఎత్తి వేసేటువంటి యొక్క కూటిని నేను భుజించేదానికంటే భూదేవిని నమ్ముకొని నా సంసారం రక్షించుకోవటం నా ప్రథమ ధర్మం అన్నాడు.
0: Instead of stretching my hand in front of the king and receive what gifts he would give by offering my sacred composition, better I lead the life of a farmer.
1: ఇది కేవలము సరస్వతి స్వరూపము నా కవిత్వము.
0: My composition is the very embodiment
1: of Saraswati. Saraswati Brahmaki andinchali kani marokariki andinchadaniki veelu kaadu.
0: Saraswati, the god of literature, should be offered to Brahma, to none else.
1: Kanuka atti pavitramainatundi Saraswati devini teesukoni poyi kevalamu durmargulainatundi rajuluku arpitam kavinchatama.
0: This composition, embodiment of Saraswati, should not be dedicated to king.
1: Nenu aa paniki poonukonu annadu.
0: I don't do that.
1: Kani ee vaarta cheta Srinathudiki chaala koopam vachindi.
0: Srinatha was very angry.
1: రాజు దగ్గరికి వెళ్లి చెప్పాడు.
0: ఈ రిపోర్టెడ్ ద మ్యాటర్ టు ద కింగ్.
1: ఈ స్వార్థపరుడైనటువంటి రాజుకు కూడా చాలా కోపం వచ్చింది.
0: ద కింగ్ హూ హిస్సెల్ఫ్ ఇస్ వాస్ వెరీ ఫ్యూరియస్.
1: రాజు అనగా రజో గుణం గలవారు రాజులు అని.
0: రాజు ద కింగ్ ఇస్ వన్ విత్ రజస్ ఎమోషన్.
1: కనుకని ఆ రజస్ అనేటువంటిది మరింత పెరిగిపోయింది.
0: ఇట్ వాస్ మోర్ ఎమోషనల్.
1: దాని చేత అనేక విధమైనటువంటి దూతలను పంపించి తన ఇంటికి అగ్ని అంటి చెప్పచేశాడు.
0: The king sent all soldiers and they set on fire the whole house.
1: తన ఇల్లంతా కూడాను అగ్నితో మండుతూ ఉంటుండాలి.
0: The entire house was put into flames.
1: కానీ రామచింతన చేస్తూ కూర్చున్నాడు ఆ రామాయణంకి ఎదురుగా పుస్తకంకి ఎదురుగా.
0: పోతన sat in front of that sacred text thinking of Rama.

0: అని ప్రార్థించాడు.
1: హి ప్రేడ్, ఓ రామా, యు ఆర్ మై మదర్, యు ఆర్ మై ఫాదర్, యు ఆర్ మై రిలేషన్, అండ్ యు ఆర్ మై ఫ్రెండ్, యు ఆర్ మై నాలెడ్జ్, యు ఆర్ మై వెల్త్.
0: ఇదంతా కాలిపోయింది. కానీ భాగవతము తన రూమ్ కూడాను, తన పూజ రూమ్ కూడాను సుక్షేమంగా ఉంటుండాలి.
1: ద హోల్ హౌస్ ఇస్ బర్న్డ్ ఎక్సెప్టింగ్ హిస్ పూజా రూమ్ అండ్ భాగవత.
0: నిజముగా హృదయపూర్వకంగా భగవంతుని నమ్మినటువంటి వానికి ఎట్టి కొరతను రావు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ హావ్ గాట్ ద హోల్ హార్టెడ్ ఫెయిత్, దేర్ విల్ బి నో షార్టేజ్ ఆర్ డర్.
0: కేవలం బాహ్యమైనటువంటి యొక్క వాంఛల చేతను,
1: బికాస్ ఆఫ్
0: ప్రాప్తమైనటువంటి ఇష్టముల చేతను,
1: ఆఫ్ యువర్ ఓన్ లైక్స్,
0: భగవంతుని పెదవులతో ప్రార్థిస్తున్నారు కానీ హృదయములతో ప్రార్థించటం లేదు.
1: యు జస్ట్ ప్రే గాడ్ విత్ యువర్ లిప్స్, నాట్ అవుట్ ఆఫ్ హార్ట్.
0: కనుక పెదవుల చేత ప్రార్థించే దానికంటే చేతులతో సేవ చేయి, అదే గొప్పతనం.
1: Therefore, the hands that serve are holier than the lips that pray.
0: అదియే హనుమంతుడు కూడాను విభీషణుడికి చెప్పినటువంటిది.
1: That's what Hanuman told him.
0: విభీషణ, కేవలము నీవు వాక్ శుద్ధిని మాత్రమే గావించుకుంటున్నావు కానీ చిత్తశుద్ధిని గావించుకో.
1: ఓ విభీషణ, యు హావ్ ప్యూరిఫైడ్ యువర్ టాక్ బట్ ప్యూరిఫై యువర్ హార్ట్.
0: అదియే సర్వకర్మల యొక్క ప్రమాణం యొక్క ఫలితము.
1: దట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ఆల్ యువర్ యాక్ట్.
0: చిత్తస్య శుద్ధయే కర్మః. మనం చేసే సర్వ కర్మలు కూడాను చిత్తశుద్ధి నిమిత్తమై.
1: ఆల్ అవర్ యాక్షన్స్ ఆర్ మెంట్ టు ప్యూరిఫై అవర్ హార్ట్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను ఏదో విద్యను నిమిత్తమై, మనం అనేక విధ పదముల నిమిత్తమై ప్రాకులాడుతున్నామే కానీ సర్వ విద్యలకు సారమైనటువంటి యొక్క దైవ విద్యను, ఆత్మవిద్యను మనం గుర్తించడానికి తగిన కృషి చేయటం లేదు.
1: వీ స్ట్రగుల్ హార్డ్ టు స్టడీ, టు రిసీవ్ ఎడ్యుకేషన్ and to occupy positions, but we don't study atmic knowledge or spiritual
0: dhanamu vachunu povunu dharaniyendu.
1: On earth money comes and goes.
0: Ivi rendu kudanu shastralu kaadu.
1: Both are not permanent.
0: Dhanamunnadanuchunu ganamuga palikina pudamiyandisumanta santasamu ledu.
1: If you really feel proud of all the wealth, there's no fraction of happiness on this earth.
0: Vidya unnadani విర్రవీగిన గాని పుడమి అందిసుమంత శాంతి లేదు.
1: దో యు ఆర్ ఈగోయిస్టిక్ ఆఫ్ ఆల్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్, యూ డోంట్ ఎక్స్పీరియన్స్ ఫ్రాక్షన్ ఆఫ్ పీస్.
0: గుణమున్న వానికే స్థలము గలదు.
1: ద వన్ ఆఫ్ క్యారెక్టర్ హెస్ గాట్ ఎ ప్లేస్.
0: ఈ ప్రపంచంలో గుణవంతునికి మాత్రమే స్థలం ఉంటుండాలి.
1: ద వన్ ఆఫ్ క్యారెక్టర్ హెస్ ఎ ప్లేస్ ఇన్ దిస్ వరల్డ్.
0: అందరూ నివసిస్తున్నారు, నిజమే.
1: ఆల్ లివ్.
0: వారికి స్థలం లేదా? ఉంది. కానీ వారికి ఏ స్థలం ఉంటుందని? బాహ్యమైన ప్రాకృతమైనటువంటి స్థలం వారికి స్వాధీనమైపోయింది.
1: ద పీపుల్ హ్యావ్ ప్లేస్ అవుట్ వర్డ్ ఇన్ ద వరల్డ్.
0: కానీ గుణవంతునికి భగవంతుని హృదయంలోనే స్థలం ఏర్పరచుకున్నాడు.
1: బట్ వర్చ్యుయస్ పర్సన్ ఫైండ్స్ ఎ ప్లేస్ ఇన్ ద హార్ట్ ఆఫ్ గాడ్.
0: కనుకనే మనం ఎక్కడ స్థానం సంపాదించుకోవాలి? భగవంతుని హృదయంలో మనం స్థానం సంపాదించుకోవాలి.
1: వేర్ షుడ్ వీ ఫైండ్ ఎ ప్లేస్.
0: నిజముగా ప్రాచీన కాలం నుండి భారతీయులు ఇట్టి పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక తత్వం చేతనే అన్ని దేశములకు శాంతి సుస్థిరమైన శాంతి భద్రతలను చేకూరుస్తూ వచ్చారు.
1: బికాస్ ఆఫ్ సీక్రెట్ కల్చర్ ఇన్ భారత్, ఇట్ కుడ్ షేర్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద నేషన్స్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
0: ఆనాటి పండితుడు, ఆనాటి విద్యావంతుడు, ఈనాటి విద్యావంతుల లోపల ఏ క్షణం కూడా వైపు దీనికి కూడా పనికిరారు.
1: ఎడ్యుకేటెడ్ పీపుల్ స్టాండ్ నో వేర్ వెన్ కంపేర్ టు దోస్ పీపుల్.
0: గొప్ప మహనీయులు,
1: నోబుల్ సౌల్స్,
0: వారు తమ విద్యలన్నింటినీ కూడాను దైవార్పిత భావంతో చూస్తూ వచ్చారు.
1: ఆల్ దేర్ నాలెడ్జ్ ఇస్ ఆఫర్డ్ టు గాడ్.
0: కనుకనే ఈనాటి విద్యలన్నీ కూడా మేము మనము కేవలం ధనమును కమ్ముకోవడానికి ప్రయత్నిస్తున్నాము.
1: బట్ వీఆర్ సెల్లింగ్ అవుట్ ఆల్ అవర్ నాలెడ్జ్ ఫార్ మనీ.
0: మనీ కాదు ఇంపార్టెంట్, మైండ్ ఇంపార్టెంట్.
1: మనీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, మైండ్ ఈజ్ ఇంపార్టెంట్.
0: కనుకనే మన మనసును మన స్వాధీనం నందుంచుకోవాలి.
1: సో వీ షుడ్ హ్యావ్ ఎ కంట్రోల్.
0: మనసును దైవార్పిత భావంతో మనం అర్పితం గావించాలి.
1: వీ షుడ్ సరెండర్ అవర్ మైండ్ టు గాడ్.
0: ఈనాడు బాహ్యమైనటువంటి యొక్క జగత్తుకును బ్రహ్మకును నిండి సంబంధం ఏమిటి అని అనేక మంది ప్రశ్నిస్తారు.
1: మెనీ క్వశ్చన్ టుడే, వాట్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఔటర్ వరల్డ్ అండ్ బ్రహ్మ.
0: నాయన, ఈ ప్రాకృతమైనటువంటి జగత్తు బ్రహ్మము రెండు ఒక్కటే.
1: యాక్చువల్లీ స్పీకింగ్, ద ఫిజికల్ వరల్డ్ అండ్ బ్రహ్మన్ ఆర్ వన్.
0: కార్యము జగత్తు, కారణము భగవంతుడు. కార్యము జగత్తు, కారణం భగవంతుడు.
1: ది ఎఫెక్ట్ ఇస్ ద వరల్డ్, ద కాజ్ ఇస్ గాడ్.
0: కార్యకారణ సంబంధమే ఈ జగత్తు.
1: ఇట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ కాజ్ అండ్
0: ఈ జగత్తులో బ్రహ్మ తప్ప మరొకటి లేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ ఓన్లీ బ్రహ్మ, నో వన్.
0: కనిపించేదంతా కూడా జగత్తుగా కనిపిస్తుంటుండాలి.
1: ఇట్ అపియర్స్ యాస్ వరల్డ్.
0: దీనికి చక్కని ఒక ఉదాహరణ,
1: గుడ్ ఎగ్జాంపుల్.
0: ఒక విత్తనమును భూమిలో నాటినప్పుడు,
1: వెన్ యూ సో ఎ సీడ్,
0: అది మట్టిలో నాటాము.
1: యు హావ్ సోన్ ఇన్
0: ఎర్త్. కానీ మొక్క అయింది.
1: ఇట్ గ్రోస్ ఇన్ ఎ ప్లాంట్.
0: వృక్షమైంది.
1: ఎ ట్రీ.
0: శాఖోపశాఖలుగా అభివృద్ధి అయింది.
1: ఇట్ ఇస్ రిపీటెడ్.
0: అందులో ఫలములు పుష్పములు కూడా వికసించాయి.
1: యు ఫైండ్ సో మెనీ ఫ్లవర్స్ బ్లాసమింగ్ ఫోర్.
0: అయితే ఈ పుష్పములు, ఈ ఫలములు, ఈ శాఖలు, ఈ శాఖోపశాఖలు, ఈ కొమ్మలు, ఈ యొక్క చెట్టు, ఇదంతా దేని స్వరూపము?
1: ద ఫ్లవర్స్, ద బ్రాంచెస్ అండ్ ద ఫ్రూట్స్ అండ్ ఎ హోల్ ప్లాంట్, what do they signify?
0: అంత మట్టిమయమే.
1: That's full of mud only.
0: ఈ మట్టే కొమ్మలుగా మారిపోయింది.
1: It mud that becomes branches.
0: ఈ మట్టే వృక్షంగా మారిపోయింది.
1: It has grown into tree.
0: ఈ మట్టే ఫలములుగా మారిపోయింది.
1: The very same mud.
0: ఈ మట్టే పుష్పములుగా మారిపోయింది.
1: The same flower.
0: నీ యొక్క దృష్టి లోపల భిన్న భిన్న స్వరూపంగా నీవు చూస్తున్నావు.
1: But from your point of view they are varied.
0: సర్వం ఏకాత్మ స్వరూపం.
1: Everything is only one.
0: Kanukane bijam mam sarvabhutanam annadu Bhagavad Gita lo.
1: Therefore Bhagavad Gita says,
0: vittanam nene.
1: I am the seed.
0: Ee vittanam nundi vachinatundi vividha roopamlanta kodanu nene.
1: The different forms you find are only my own.
0: Aakulo unnadi matte, puvulo unnadi matte, kommalo unnadi matte, వేర్లలో ఉన్నది మట్టి, అంతా మట్టి మయమే.
1: ద వెరీ సేమ్ మట్టి ఇస్ ప్రెసెంట్ ఇన్ ద రూట్ ఇన్ ద ఫ్లవర్ ఇన్ ద బ్రాంచెస్ ఇన్ ద ఫ్రూట్.
0: కనుక ఇవన్నీ భిన్న భిన్న స్వరూపాన్ని ధరిస్తూ ఉంటుండాలి.
1: దే అస్యూమ్ వేరీడ్ ఫార్మ్స్.
0: మృత్పిండమేకం బహుభాండ రూపం.
1: మట్టి సేమ్ బట్ పార్ట్స్ ఆర్ మెనీ డిఫరెంట్ ఫార్మ్స్.
0: గోచిరమేకం బహుధేను జాత.
1: Milk is one, cows are many.
0: Suvarnamekam bahubhushanani.
1: Gold is one, jewels are many.
0: Ekam paratma bahudehavarti. Anta paramatmude bahudehavarti. Dehamulu anekanga unnai.
1: There is only one God who dwells in many of the beings and creatures.
0: దేహముల యొక్క రూపనామములు భిన్న భిన్నంగా ఉంటున్నాయి.
1: ద నేమ్స్ ఇన్ ద ఫార్మ్స్ ఆఫ్ బాడీ వేరీ.
0: కానీ దైవము ఒక్కడే.
1: బట్ గాడ్ ఈజ్ వన్.
0: ఇలాంటి సత్యాన్ని ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించినటువంటి ప్రతి వ్యక్తి కూడాను చక్కగా గుర్తించాలి.
1: ఎవ్రీవన్ అలాంగ్ ది స్పిరిచువల్ పాత్ షుడ్ నో దిస్.
0: కానీ ఈనాటి మానవుడు, ఈనాటి విద్యావంతుడు కేవలం ధనమే ధనమే ధనమే ప్రధానమని జీవితాన్ని అంకితం చేస్తున్నాడు.
1: బట్ మ్యాన్ టుడే educated he thinks of money.
0: ధనము కావలసినదే.
1: మనీ ఇస్ నీడ్.
0: ధనము ఉండవలసినదే. ధనము లేకపోతే క్షణమైన ఈ జగత్తులో ఉండలేము.
1: వి కెనాట్ లివ్ ఫర్ ఎ సెకండ్ విత్ మనీ.
0: దానికి కూడా ఒక పరిమితం ఉంటుండాలి.
1: బట్ ఇట్ షుడ్ బి అండర్ సర్టన్ లిమిట్.
0: పరోపకార సంబంధమైన కార్యంలో దీన్ని ప్రవేశపెట్టాలి.
1: సాక్రిఫైస్ ఫర్ ద వరల్డ్.
0: కేవలం దాన్ని దాచిపెడితే మట్టిలో ఉండేటువంటి రాళ్ల వలె ఉంటుంటాది డబ్బు కూడాను.
1: ఇఫ్ యూ అమాస్ వెల్త్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ప్రెషర్ స్టోన్స్.
0: దాచవద్దు, దాచవద్దు.
1: నెవర్ హైడ్.
0: మనకు తెలియకుండా మట్టిలో ఎన్ని విలువైన రాళ్ళలో ఉంటున్నాయి.
1: దట్ ప్రెషర్ స్టోన్స్ ఆన్ ఎర్త్.
0: కానీ ఉండి ప్రయోజనం ఏమి?
1: వాట్ ది యూజ్ ఆఫ్ దెమ్.
0: దానిని తిరిగి వెలుపలకు తీసి దానికి తగినటువంటి విలువ నచ్చి జగత్తును దాన్ని వ్యాపింప చేయాలి.
1: యూ షుడ్ బ్రింగ్ అవుట్ ద ప్రెషర్ స్టోన్స్ అవుట్ ఆఫ్ ద ఎర్త్ అండ్ మేక్ యూజ్ ఆఫ్ దెమ్.
0: కనుకని ఆ సత్కర్మల లోపల దీన్ని ప్రవేశపెట్టాలి.
1: మేక్ యూజ్ ఆఫ్ దెమ్ ఇన్ యాక్షన్.
0: లేకుండా పోతే మానవత్వాన్ని ఆ ధనము కృంగింపజేస్తుంది.
1: అదర్వైజ్ ది వెరీ సేమ్ మనీ విల్ మేక్ యూ డికే.
0: ధనమెచ్చిన మదమెచ్చును.
1: If you have more money, you'll be more egoistic.
0: Madamechina durgunambu manaka hechun.
1: Out of pride, you'll have many bad qualities.
0: Dhanamudigina madamudugunu.
1: The moment money goes, you'll not be egoistic.
0: Madamudigina durgunambu manunu maishi.
1: When the pride is gone, there'll be no bad qualities.
0: Oh, manavuda.
1: Oh, man.
0: Ee satyani neevu gurtinchu.
1: Know this truth.
0: Dhanamu kavalsinadi.
1: Money is necessary.
0: Dana dharmamu lopala. త్యాగభావము లోపల, లోకక్షేమం లోపల, లోక కళ్యాణములకై దీన్ని వినియోగించు.
1: మేక్ యూజ్ ఆఫ్ ది మనీ ఇన్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ అండ్ సాక్రిఫైస్ ఇట్.
0: అది ఆనాటి రామరాజ్యములో గావించినటువంటి మహాత్యాగము.
1: ఇట్ ఈస్ ది హైయెస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ సాక్రిఫైస్ ఇన్ రామరాజ్య.
0: రాముడు సర్వస్వమును త్యాగం చేస్తూ వచ్చాడు.
1: రామ సాక్రిఫైస్ ఎవ్రీథింగ్.
0: అందువల్లనే ఆనాడు వేదం కూడాను నా కర్మణ నా ప్రజయా ధనేన త్యాగేనేకే అమృతత్వ మానసు. అందువల్లనే అది రామరాజ్యము అని గొప్ప కీర్తిని ఆర్జించింది.
1: ఇట్ ఓన్లీ త్యాగ సాక్రిఫైస్ దట్ కన్ఫర్స్ ఇమ్మోర్టాలిటీ. దేర్ఫోర్ రామరాజ్య ఈజ్ రిప్యూటెడ్.
0: తన కట్టుకున్నటువంటి వస్త్రములు కూడాను ఇచ్చి అరణ్యానికి వెళ్లాడు.
1: ఈ సాక్రిఫైస్ ఈవెన్ హిస్ క్లోదింగ్.
0: గోవులంతా దానం చేశాడు.
1: జస్ట్ ఆఫర్ టు ఎవ్రీ.
0: తన పడకలు కూడా దానం చేశాడు.
1: ఈ ఆఫర్ డిస్ట్రిబ్యూటర్
0: సర్వమును త్యాగం చేశాడు.
1: ఈ సాక్రిఫైస్ ఆఫ్.
0: ఆ త్యాగం చేయటం వల్లనే రామతత్వం అనేటువంటిది వ్యాప్తి గావించింది జగత్తుకు.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది సాక్రిఫైస్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద స్ప్రెడింగ్ ఆఫ్ రామ నేమ్.
0: అన్ని మనకు కావాల్సిందే.
1: In fact, we
0: know. What is he
1: has taken?
0: Nothing.
1: తన
0: పాదములకు చెప్పులు కూడా వేసుకోలేదు.
1: He didn't wear even chappals.
0: కారణం ఏమిటి?
1: What is the reason?
0: సర్వసంగ పరిత్యాగములో ఉండినటువంటి వైరాగ్యం ఇదియే.
1: This is the essence of renunciation.
0: వైరాగ్యం అనగా సర్వాన్ని త్యాగం చేయటం కాదు.
1: It's not giving up totally.
0: సమత్వాన్ని వహించటమే త్యాగము. అది ఒక వైరాగ్యము.
1: The spirit of equanimity is renunciation.
0: ఎవరైనా నిందించని,
1: one may blame you.
0: ఎవరైనా భూషించని,
1: one may praise
0: you. రెండింటినీ సమత్వంగా తీసుకో.
1: Take them in equal spirit.
0: ఎవరైనా ఒక విధమైనటువంటి దీంట్లో నీకు అపకారం చేయని,
1: one may harm you.
0: మరొకరు ఉపకారం చేయని,
1: రెండింటినీ
0: సమత్వంగా తీసుకో.
1: Take it in equal spirit.
0: ఒక వ్యాపారంలో నష్టం వచ్చింది, మరొక వ్యాపారంలో ఆదాయం వచ్చింది.
1: You may sustain a loss or you may gain.
0: ఈ రెండింటిని సమత్వంగా తీసుకో.
1: Take them in equal
0: spirit. కనుకనే సమత్వం యోగముచ్యతే.
1: So this equanimity is yoga.
0: ఈ యోగం సుకర్మ కౌశలం.
1: And it is
0: అదియే సుకర్మ కౌశలం.
1: It is doing work.
0: అదియే మన యొక్క జీవితం యొక్క కళ్యాణం.
1: It only confers joy to our life.
0: సాధ్యమైనంత వరకు
1: to the extent possible.
0: దీనులను దిక్కులేనటువంటి వారిని కాపాడటానికి తగినటువంటి కృషి చేయాలి.
1: We should render service to the needy, poor, needy people.
0: చేయాలంటే ఈ త్యాగభావం మనలో రావాలనుకుంటే
1: to develop the spirit of sacrifice.
0: హృదయంలో దైవభావం ప్రారంభించాలి.
1: We should develop divine thoughts.
0: దైవభావమే హృదయంలో లేకపోతే ఈ భావములన్నీ నిరుపయోగమే.
1: Without divine thoughts, all other are useless.
0: మనకు ఏ విధమైనటువంటి అస్త్రశస్త్రములు ఇంటిలో చేతిలో ఉంటాయో అప్పుడు దానికి తగినటువంటి భావములే మనలో ఆవిర్భవిస్తుంటాయి.
1: As the things that you have on hand, you develop the
0: mana chetulo dhanam kudanu adhikanga unte daniki sambandhinchinatti lobhitvam kudanu adhikanga vastuntadi.
1: If you have more of money, naturally you
0: should ee okkal oka samayam lopala ramulato sita cheppindi.
1: At one time sita told rama,
0: rama ee adavulo santirincheetundi brugamulu neeke apakaramu cheyaledu kada.
1: The animals in the forest haven't harmed you.
0: Alanti apakaram cheyinatundi brugamulu neevu sikshinchadamu enta doshamu.
1: Why do you kill them though they haven't harmed you anyway?
0: Rakshasulu aranyamulo sancharistunnaru dandakaranyamulo.
1: Demons are moving about.
0: Vaaravaru neeku apakaram cheyaledu.
1: They have not harmed you.
0: Vaarini enduku neevu samharinchadam?
1: Why do you kill them?
0: Nee astramulu daggara unnayi kanukane samharinchetundi bhavam neelo aavirbhavistunnayi.
1: As you have weapons with you, you develop this idea of
0: weapons. Aa weapons nee daggara lekapothe samharinchalanukunte durbhavame neelo raadu.
1: If you don't carry weapons, you will never entertain the idea to kill them.
0: నీలో సత్యం ఉన్నది.
1: You have truth.
0: కానీ ధర్మం ఉన్నది.
1: You have dharma.
0: కానీ హింస మాత్రం ఒకటి, విరుద్ధమైనటువంటిది కూడా ఉంటుండాలి.
1: But this violence is also
0: ఈ హింసను నీవు దూరం చేసుకో, నీవు అహింసా స్వరూపుడు అయిపోతావు.
1: Give up this violence, then follow non-violence.
0: దీనికి ఒక చక్కని కథ చెప్పింది సీతని.
1: సీత narrated a good story here.
0: ఇంద్రుడు
1: ఇంద్ర
0: ఒక తపస్సు చేసుకుంటున్నటువంటి ఒక మహర్షిని చూచాడు.
1: సో ఋషి ఇండిపెండెంట్
0: ఈ తపస్సు గాఢమైన తపస్స లేక కృత్రిమైనటువంటి తపస్స పరీక్షించాలని ప్రయత్నించాడు.
1: ఇంద్ర డిసైడెడ్ టు టెస్ట్ వెదర్ ద పెనెన్స్ ఇస్ జెన్యున్ ఆర్ ఆర్టిఫిషియల్.
0: ఆ ఇంద్రుడు ఒక సేవకుని వేషంతో వచ్చాడు.
1: ఇంద్ర కేమ్ ఇన్ ది అటైర్ ఆఫ్
0: ఖడ్గమును తీసుకుని వచ్చాడు. ఖడ్గమును
1: హి బ్రాట్ ద స్వార్డ్.
0: మహర్షి నేనేదో ఒక అర్జెంట్ పని పైన వెళుతున్నాను.
1: I'm going on urgent
0: work. చాలా విలువైనటువంటి ఖడ్గము.
1: This is a valuable sword.
0: నీ దగ్గర పెట్టిపోతున్నాను, దీనికి కాపాడుండు, తిరిగి నేను వచ్చి తీసుకుంటాను అన్నాడు.
1: I'm keeping this sword by your side. Take care of it. I'll collect it back on my return.
0: సరే మంచిదన్నాడు.
1: He said yes.
0: మాట ఇచ్చాడు.
1: He promised.
0: ఇంకా ఆనాటి నుంచి కూడాను ఈ మనసంతా ఖడ్గం పైనే.
1: సిన్స్ దెన్ హి వాస్ కాన్సన్ట్రేటింగ్ ఆన్
0: ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ ఖడ్గాన్ని చేతిలో పెట్టుకుని తీసుకుపోవటం, ఎందుకంటే కాపాడుతానని దానికి వాగ్దానం ఇచ్చాను.
1: వేర్ ఎవర్ హీ వాస్ గోయింగ్, హీ వాస్ టేకింగ్ దిస్ సోర్డ్ అలాంగ్ విత్ హిమ్ బికాజ్ హీ మేడ్ ఎ ప్రామిస్.
0: ఖడ్గమును చేతిలో పట్టుకుని పోట్టుకుని పోతూ తిరుగుతూ ఉండటం చేత కొన్ని హింస భావములు అతనిలో ప్రారంభమైనాయి.
1: As he was carrying the sword with him, he entertained the ideas of
0: violence.
1: కడపడికి
0: తపస్సుకి అనేటువంటి భావమే పూర్తి పోయింది.
1: He lost all the sense of penance.
0: ఈ విధమైనటువంటి ఒక తపస్సు భావం అనేటువంటి కూడా నిర్మూలమైపోయింది.
1: All these feelings are gone.
0: కారణం ఏమిటి?
1: What is the reason?
0: ఈ వస్తువు యొక్క ప్రభావమే.
1: This is the effect of the sword he was carrying.
0: కనుకనే మనలో ఒక విధమైనటువంటి దుర్గుణములు అనేటువంటి ఆయుధములు మనలో ఉండినప్పుడు
1: when you have this weapons
0: of bad quality, ఆ దుర్గుణములు నిన్ను దుర్భావంలోనే ప్రవేశపెట్టుంటాయి.
1: If you carry the weapons of bad qualities, you will entertain bad ideas.
0: భగవంతు నామము అనేటువంటి సద్గుణములు నీ హృదయంలో నింపుకో.
1: Develop the divine.
0: నీవు ఎక్కడికి వెళ్ళినప్పటికీ నీ సద్గుణ స్వరూపుడిగానే రూపొందుతావు.
1: Wherever you go, you'll be one of character and virtue.
0: సత్కీర్తిని ఆర్జిస్తావు.
1: You'll be reputed.
0: సదాచార సంపన్నుడవుతావు.
1: You'll practice.
0: అది మానవుని యొక్క ప్రధానమైన విలువలు.
1: They are the human values.
0: ఈ యొక్క దమమును సాధించాలి.
1: You should have sense control.
0: ఈ విధమైనటువంటి ప్రేమను సాధించాలి.
1: You should develop love.
0: అది ఏ విద్య యొక్క నిజమైనటువంటి ప్రమాణములు.
1: That is the real value in our life.
0: సత్య ధర్మ ప్రేమ శాంతును లేకున్నా విద్యలంగుని విలువసున్న.
1: Without these values, all your education, its value is a zero.
0: అయితే నేర్చండి విద్యలు.
1: Of course, learn.
0: నేర్చే నిమిత్తమే మేము కూడా ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాము.
1: We started the institute. అయితే స్టడీ
0: ఆ విద్యను కూడాను పరోపకార సంబంధమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: But all your education should be made use of to render
0: service. లోక శ్రేయస్సుకై దీనిని వినియోగించాలి.
1: For the welfare of others.
0: సమాజ క్షేమమునకై వినియోగించాలి.
1: For the progress of society.
0: తన క్షేమాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి.
1: You should keep your own also.
0: తనం తాను విసర్జించమని కాదు.
1: నాట్ దట్ యు షుడ్ గివ్ అప్ యువర్
0: ఏ ఇంద్రియమును నీకు అనుగ్రహించాడో ఆ ఇంద్రియమును స్వార్థమునకు పరార్థమునకు రెండింటికి నీ ఉపయోగించుకోవాలి.
1: దో సెన్సెస్ గిఫ్టెడ్ టు యు షుడ్ బి యూజ్డ్ పర్సనలీ అండ్ ఫర్ సొసైటీ.
0: కనుకనే
1: సో
0: ఈ విధమైనటువంటి స్వార్థ పరార్థ భావంతో మానవుడు ప్రవర్తించినప్పుడే ఇతనికి మానవత్వము అనేటువంటి ఒక సార్థక నామం అతనికి దక్కుతుంది.
1: యు కెన్ కాల్ యువర్ సెల్ఫ్ ఎ హ్యూమన్ if you make use of senses for your benefit and for the benefit of the society.
0: Ramayana manta kudanu satya dharmamunu prabodhistune vachayi.
1: Ramayana teaches the truth and righteousness.
0: Ee satya dharmamune kolpothe manavattvunuku viluve ledu.
1: When these two are lost, human has no
0: dahana shaktini kolpothe adi etta bogguga maaripothundo.
1: Just as when the power to burn is lost,
0: bogguna agni ani evaru chepparu.
1: Nobody will call coal a fire.
0: అగ్నిని ముట్టుకుంటే కాలుస్తుంది, బొగ్గును ముట్టుకుంటే మాలిన్యం అవుతుంది.
1: When there is fire, it burns. Otherwise, if you touch the coal, it will be dirty.
0: ఆ అగ్ని యొక్క ధర్మము కోల్పోవడం చేతనే అది బొగ్గుగా మాలిన్యంగా మారిపోతుంది.
1: As the fire has lost its value, it has come down to a level of coal.
0: కనుకనే మానవుని యొక్క శక్తులు అనేటువంటి ఈ సత్య ధర్మ ప్రభావములు ఈ కోల్పోయినప్పుడు మనం కేవలము మనుష్యమునేటువంటి తత్వం లోపల మాలిన్యంగా రూపొందుతాం.
1: Therefore, when human qualities such as truth and righteousness are lost,
0: ఆ బొగ్గును ముట్టినప్పటికీ తిరిగి మాలిన్యమైపోతాం.
1: You come down to a level of a coal, full dirt.
0: అదే విధంగానే ఈనాడు మన హృదయాలంతా మాలిన్యం కావడానికి మన యొక్క సహజ ధర్మాన్ని మనం కోల్పోవటమే దీనికి మూల కారణము.
1: Our hearts are polluted and dirty because we have lost our natural values.
0: కనుక మానవత్వం అనగా
1: human life,
0: ఈ యొక్క మూడింటి యొక్క ఏకత్వం ఉంటుండాలి.
1: Should have the unity of the Trinity.
0: మనస్సు,
1: మైండ్,
0: వాక్కు, కాయము, ఇదే త్రికరణ శుద్ధి అని.
1: The harmony of thought, word and deed.
0: The proper study of mankind is man.
1: The proper study of mankind is man.
0: Atane niyu manushye.
1: Then you are a human.
0: Ee moodu ekam kaakapothe niyu manushye kaadu.
1: Bereft of these three, you are no human being.
0: Kanuka manushi kavalannappudu ee trikarana suddhini manam penchukovali.
1: In order to be a true human being, you should develop this harmony. Appude
0: samajamlone kaadu, intilone kaadu, deshamlone kaadu, ekkadainappudiki neeku satkirti anetundi vetukkuntu vastundi.
1: Not only at home in society but in nation by a large.
0: సత్యాన్ని వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ సత్యం.
0: నీవు పవిత్రుడిగా ఉంటే సత్యమే నిన్ను వెతుక్కుని వస్తుంది.
1: ఇఫ్ యు ఆర్ సీక్రెట్, ద ట్రూత్ విల్ ఫాలో యూ.
0: ధర్మాన్ని నీవు ప్రయత్నంగా ఒక సంచరించడం ప్రయత్నంగా వెతకడం అక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ ధర్మ.
0: ధర్మమే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది.
1: ధర్మ విల్ బి ఆఫ్టర్ యూ.
0: కనుకనే దానిని మనం వెతుక్కుంటూ పోయటం మన బలహీనత.
1: ఇఫ్ యు ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ దెమ్, యూ ఆర్ వీక్.
0: అదే మనమల్ని వెతుక్కుంటూ రావాలి, అది యొక్క మన బలము.
1: That should come in search of you. There lies your
0: దైవమే నిన్ను వెతుక్కుంటూ రావాలి.
1: God should come in search of you.
0: దైవాన్ని వెతకడానికి నీవు ప్రయత్నించడం కేవలం మూర్ఖత్వము.
1: It is your foolishness if you search for God.
0: ఎందుకనగా సర్వత్రా ఉంటున్నాడు భగవంతుడు.
1: Yes, God is everywhere.
0: అన్వేషణ అనేటువంటిది ఎందుకు?
1: Why do you search?
0: ఎక్కడో ఒక చోటు ఉంటే అతను అక్కడ ఉన్నాడా లేదా అని అన్వేషణ జరపాలి.
1: If God is present at one location, you
0: need to సర్వత్రా ఉండేటువంటి భగవంతుని వెతికేది ఎందుకు?
1: When God is everywhere, why do you search?
0: అందుకోసమనే అనిబిసెంట్ కూడా ఒకానొక సమయంలో చెప్పింది.
1: So Anibisent also said at one time.
0: ఈనాడు భక్తులందరూ కూడాను భగవంతుని వెతుకుతున్నారు.
1: Today devotees are in search of God.
0: ఇది సరియైన భక్తి కాదు.
1: It's not true devotion.
0: భగవంతుడే భక్తుని వెతుక్కుంటూ రావాలి.
1: God should come in search of
0: where is my devotee, where is my devotee, where is my devotee తానే వెతుక్కుంటూ రావాలి.
1: God himself should be in search of a devotee saying where
0: is my devotee. అది నిజమైనటువంటి యొక్క ఫలితము.
1: That is true consequence.
0: అది లేకపోతే ప్రయోజనం ఏమిటి?
1: Otherwise what is the use?
0: నేను భగవంతుని భక్తుడను, నేను భగవంతుని భక్తుడను, కృష్ణ భక్తుడను, రామ భక్తుడను, సాయి భక్తుడని చెప్పుకోవడం ప్రయోజనం లేదు.
1: It's useless to declare one's own self as Rama.
0: భగవంతుడు చెప్పాలి, నాయన నీవు నా భక్తుడవు, నీవు నా వాడవు అని భగవంతుడే చెప్పాలి.
1: God should say, you are my devotee.
0: అదియే భగవద్గీత యందు చక్కని ఆదర్శం చేశాడు.
1: A very good ideal is taught in భగవద్గీత.
0: మన్మనా భవమద్భక్తో మజ్జాజి మాం నమస్కురి మామే వైశసి సత్యంతే ప్రతి జానే ప్రయోజమే. అయ్యా నేను నీ భక్తుడునే అనుకుంటున్నావు, అది సరైంది కాదు. భగవంతుడి నుంచి రావాల రిప్లై నీవు నా భక్తుడవు అని.
1: You claim that you are a devotee. No, you should get reply from God.
0: నీ ఒక రిజిస్టర్ కవర్ రాశావు నీ ఫ్రెండ్ కు.
1: You have written a letter to your friend.
0: కానీ ఆ రిజిస్టర్డ్ లెటర్ అక్కడ చేరినట్టుగా అక్కడ నుంచి ఫ్రెండ్ నుంచి అక్నాలెడ్జ్మెంట్ రావాలి.
1: When you write a registered letter, you should get acknowledgement from your friend.
0: అక్నాలెడ్జ్మెంట్ వచ్చినప్పుడే ఈ కవర్ ఒక మిత్రునికి చేరింది అని ఒక గుర్తు.
1: When you are in due receipt of the acknowledgement, it means the letter is received.
0: నీవు చేసినటువంటి ప్రార్థన భగవంతునికి అందిందని భగవంతుడు నాయన నీవు నా భక్తుడు అని చెప్పించుకోవాలి.
1: In order to make sure that your prayers are heard, God should declare you my devotee.
0: లేకపోతే అందినట్టు అవుతుంది.
1: Otherwise, how do you call
0: ఈనాటి విద్యావంతులు ఏ విధంగా కవర్స్ పోస్ట్ చేస్తున్నారు తెలుసునా?
1: Modern educated people, do you know how they post letters?
0: లెటర్స్ రాస్తున్నారు, చాలా బాగా రాస్తున్నారు.
1: దే రైట్ లెటర్స్ వెరీ నైస్లీ.
0: కానీ అడ్రస్ రాయటం లేదు.
1: బట్ దే ఆర్ నాట్ రైటింగ్.
0: ఫ్రమ్ అడ్రస్ లేదు, టు అడ్రస్ లేదు.
1: దేర్ ఇస్ నో ఫ్రమ్ అడ్రస్, దేర్ ఇస్ నో టు.
0: ఆ బాక్స్ లో వేస్తున్నారు.
1: దే పుట్ ఇన్ ద బాక్స్.
0: ఈ లెటర్ ఎక్కడ పోతుంది?
1: వేర్ డస్ ఇట్
0: గో? లెటర్స్ ఆఫీస్ కు పోతుంది.
1: ఇట్ విల్ గో టు ద డెడ్ లెటర్ ఆఫీస్.
0: ఫ్రమ్ అడ్రస్ అయినా ఉండాలి.
1: Either there should be from.
0: Two address aina undali.
1: Or at least two address.
0: Two address ledu, from address ledu.
1: Neither of the two are mentioned.
0: Lokalu chuste chaala gundainatundi aksharalu manchi bhashato untundali.
1: There's a very good letter, nicely written.
0: Idi upayogame.
1: It's all useless.
0: Chusara? Ade vidhangani nenu ekkada nunchi vachanu ani from address naina nivu telusukovali.
1: Know your from address, where from I have come.
0: Ekkadiki nenu potunnanu ani two address naina telusukovali.
1: At least you should know two address, where do you go ultimately.
0: Two address teliyadu, ఫ్రమ్ అడ్రస్ తెలియదు, ఈ కవర్ ఏం ప్రయోజనం?
1: యూ డోంట్ నో ది టూ అడ్రస్ ఆర్ ఫ్రమ్ అడ్రస్.
0: పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం.
1: బర్త్ అండ్ డెత్ ఆర్ రిపీటెడ్ ఆఫ్.

0: ఈ రెండూ తెలియనటువంటి వాడు తిరిగి పుట్టడం చావటం, పుట్టడం చావటం, పుట్టడం చావటం.
1: ద వన్ హూ డస్ నాట్ నో దీస్ టూ అడ్రస్సెస్ విల్ బి బోర్న్ అండ్ డై ఆఫ్ అండ్ ఆన్.
0: కానీ ఈ యవ్వనము లోపల మన మనస్సు అనేక రకమైనటువంటి యొక్క ఉడుదుడుకుల్లో ప్రవేశిస్తుంటుంది.
1: ఇట్స్ ఓన్లీ ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ యూత్ ద మైండ్ ఇస్ హైలీ కన్ఫ్యూజ్డ్ విత్ అజిటేషన్.
0: కనుక ఈ యవ్వనం అనేటువంటిది మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటిది, కానీ మన పుట్టుకతో రాలేదు, అంతే వరకు ఉండదు.
1: It comes in between, passes off. Why do you get confused?
0: Kanukane cheppadu Shankaracharya kudanu.
1: So Shankaracharya said,
0: Ma kuru dhana jana yauvana garvam, Ma kuru dhana jana yauvana garvam, Harati nimisha kala sarvam, Ma kuru dhana jana yauvana garvam. Yevati yauvana garvamu? హరతి నిమిష కాల సర్వం. నీ జీవితం అంతా కూడా ఒక అర నిమిషం లోపలే పోతుంది.
1: ఆల్ యువర్ లైఫ్ విల్ వానిష్ ఇన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ మోమెంట్.
0: దీనికోసం ఎందుకు ఈ గర్వము?
1: వై ఆర్ యూ గోయింగ్?
0: ఎందుకు ఈ అహంకారం?
1: వై ఆర్ యూ ప్రౌడ్?
0: ఈ అహంకారాన్ని నిర్మూలన చేసినప్పుడే ఆనందం నీలో అభివృద్ధి అవుతుంటుంది.
1: వెన్ యూ కిల్ ఆల్ ద ప్రైడ్ ఇన్ ఈగో యూ విల్ బి బ్లిస్ఫుల్.
0: అందువల్లనే భగవంతునకు ఒక చక్కని పేరు ఉంటుండాలి.
1: గాడ్ హ్యాస్ గాట్ ఎ వెరీ గుడ్ నేమ్.
0: మధుసూదన అన్నాడు అతని పేరు.
1: వి కాల్ గాడ్ హ్యాస్ మధుసూదన.
0: మధుసూదన అనగా ఏమిటి?
1: వాట్ డూ మీన్ బై మధుసూదన?
0: మధు అనే రాక్షసును సంహరించినటువంటి వాడు అని దీని అర్థం.
1: ది మీనింగ్ ఈస్ ద వన్ హూ కిల్డ్ మధు ఎ డెమన్.
0: ఈ మధు అంటే ఏమిటి?
1: వాట్స్ దిస్ మధు?
0: అదే మధురము, అదే తీపి, అదే తేనె.
1: That is sweet, sweetness, honey.
0: ఈనాటి మానవునికి ఏది తీపి?
1: What is sweet to people today?
0: ఈనాటి మానవునికి ఏది మధురము?
1: What is the real
0: thing? అహంకారం అంటే చాలా మధురము.
1: The ego is so sweet to people today.
0: కనుక అహంకారం అంటే ఆశపడినటువంటి వాడు లోకంలోనే కనిపించడు.
1: There are none in this world who are not
0: అహంకారం అంటే చాలా మాధుర్యము.
1: Ego is so sweet, very sweet.
0: ఒక్క నిమిషం లోపల, కొన్ని నెలల లోపల నేను తాతా మాదిరి కావాలి, బిర్లా మాదిరి కావాలి, కిర్లాస్కర్ మాదిరి కావాలి అంటారు.
1: ఇన్ ఎ మినిట్స్ టైమ్ ఎవ్రీబడి వాంట్స్ టు బి లైక్ తాతాస్ అండ్ బిర్లా, సో రిచ్.
0: ఏం తాతా కావడానికి? నీ బిడ్డకు కుమారుడు పుడితే వాడు నిన్ను తాతా అని పిలుస్తాడు, అంతే కదా. ఇంక తాతా ఎందుకు కావాలి నీవు?
1: ఇఫ్ యూ వాంట్ టు బి తాతా, ఇఫ్ యూ యువర్ డాటర్ హ్యాస్ ఎ సన్, యూ బికమ్ తాతా. వాంఛలు
0: పడుతున్నారు, అర్థరక్తమైన వాంఛలు.
1: యూ హ్యావ్ మీనింగ్లెస్ డిజైర్.
0: కనుకనే ఈ అహం అనేటువంటిది అణిగినప్పుడే అప్పుడు దైవత్వం అనేటువంటిది మనలో ఆవిర్భవిస్తుంది.
1: When this ego is subdued, then divinity will originate.
0: కనుకనే భగవంతునికి మధుసూ అట్టి అహంకారాన్ని నిర్మూలము గావించేటువంటి వాడు భగవంతుడు, కనుకనే అతనికి మధుసూదన అన్నారు.
1: As God killed this ego totally, he is called మధుసూదన.
0: భగవంతుని యొక్క నామంలో ఎంత అంతరార్థంతో కూడినటువంటి నామం ఉంటున్నాయి.
1: ఎవ్రీ నేమ్ ఆఫ్ గాడ్ హెస్ గాట్ లాట్ ఆఫ్ ఇన్నర్ మీనింగ్.
0: కానీ ఎవరు అట్టి గ్రంథాన్ని ఎవరు చదవటం లేదు.
1: నో వన్ వుడ్ ఎవర్ గో
0: ఈ పిచ్చి కథలంతా కూడా పట్టుకుని ప్రాకులాడుతుంటారు.
1: వి గో త్రూ ది
0: కనుకనే పిచ్చి జీవితంగా రూపొందుతుంటారు.
1: దేర్ఫోర్ ద లైఫ్ ఇస్ ఆఫ్ డెల్యూషన్.
0: ఎంత చదువు చదివి ఏమి ప్రయోజనం?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ అవర్ నాలెడ్జ్?
0: నొసట రాత తప్పించ ఎవరి తరము?
1: హూ కెన్ మేక్ యు ఎస్కేప్ ఫ్రమ్ దిస్?
0: చెడ్డ కాలము తందరు జేరినేని.
1: When the bad thoughts are there in the mind,
0: bendabaru buddhulu bandabaru,
1: whole mind will be dry and perverted.
0: కరికిని మొట్ట మొట్ట మన యొక్క పవిత్రమైన భావాన్ని మనం పెంచుకోవాలి విద్యార్థులు.
1: సో వీ షుడ్ ఎంటర్టైన్ సీక్రెట్ ఐడియా స్టూడెంట్స్.
0: అధిక భాషాన్ని తగ్గించండి.
1: వీ షుడ్ నాట్ టాక్ టూ మచ్.
0: ఇతరులతో అధిక స్నేహాన్ని కూడా తగ్గించుకోండి.
1: డోంట్ హావ్ టూ మచ్ ఆఫ్ ఫ్రెండ్షిప్.
0: ఏంటి ఈ స్నేహం?
1: వాట్ ఇస్ దిస్ ఫ్రెండ్షిప్?
0: ఎవరు నీకు నిజమైన స్నేహితుడు?
1: హూ ఇస్ యువర్ ట్రూ ఫ్రెండ్?
0: ఈ ప్రపంచ స్నేహితులు అంతా నిజమైన స్నేహితులు కాదు.
1: ద వరల్డ్లీ ఫ్రెండ్స్
0: ఆర్ నాట్ ట్రూ. వస్తు మహానాథుతో తొలుతూకుతుండేంత వరకు హలో హలో హలో హలో అని వస్తుంటారు.
1: సో లాంగ్ యూ హావ్ మనీ అండ్ పొజిషన్, పీపుల్ సే హలో.
0: పాకెట్ లో మనీ ఉంటున్నప్పుడు హలో కమాన్ పోదాం సినిమాకి అంటారు.
1: వెన్ దేర్స్ మనీ ఇన్ ద పాకెట్ హలో లెట్స్ గో టు సినిమా.
0: కానీ నీ పదవులు, నీ అధికారము, నీ యొక్క ఇది క్రమక్రమేణా తగ్గేటప్పటికి గుడ్ బై కూడా చెప్పడు, ఎక్కడో తప్పించుకుని తిరుగుతాడు.
1: ద మూమెంట్ పొజిషన్ ప్రాపర్టీస్ ఆర్ గాన్ నోబడి విల్ సే గుడ్ బై అట్లీస్ట్.
0: కనుకనే అతని కాదు నీ ఫ్రెండ్.
1: ఈజ్ నాట్ యువర్ ఫ్రెండ్.
0: నిజమైన మిత్రుడు భగవంతుడే.
1: ట్రూ ఫ్రెండ్ ఇస్ గాడ్.
0: ఎక్కడికి వెళ్ళినప్పటికీ నిన్ను వదలనటువంటి వాడు భగవంతుడే.
1: యు మే గో ఎనీవేర్, హి విల్ ఫాలో యూ.
0: అడవులు ఎందున్నా?
1: ఇన్ ద ఫారెస్ట్.
0: ఆకాశమునున్నా?
1: ఇన్ ద స్కై.
0: పట్టణమునున్నా?
1: సిటీ.
0: పల్లెనున్నా?
1: విలేజ్.
0: గుట్ట మీదనున్నా?
1: మౌంటైన్.
0: నట్టేటబడి ఉన్నా? దిక్కు లేని వాని దేవుడోము.
1: ఆర్ ఇన్ ఎ డీప్ సీ, గాడ్ ఈజ్ ది రిఫ్యూజ్ ఇన్ ద ఫోర్ లార్న్.
0: ఈ మిత్రులంతా కూడా అంతవరకు రారు.
1: These friends don't follow.
0: చెరువులో నీళ్లు ఉండినంత వరకు కప్పలు బెకబెకలాడుతుంటాయి.
1: సో లాంగ్ ది ట్యాంక్ ఇస్ ఫుల్ ఆఫ్ వాటర్, యూ ఫైండ్ ది ఫ్రాగ్స్ దేర్.
0: నీరు ఎండిపోతే ఒక్క కప్ప అక్కడ ఉండదు.
1: ద The moment is dry, not even one
0: frog will be around. ఒక సంబంధము, స్నేహము.
1: This is the friendship today.
0: ఎన్ని చూస్తున్నాం మనము?
1: So many we see.
0: ఎన్ని అనుభవిస్తున్నాం మనము?
1: So many we experience.
0: ఈ స్నేహితులంతా ఎక్కడ ఉన్నారు?
1: What happened to friends?
0: రెండేండ్లు మూడేండ్లు కాలేజ్ లో ఉన్నంత వరకు హలో హలో హలో హలో పట్టుకుని తిరుగుతారు.
1: They last for 2 to 3 years saying hello hello.
0: ఈ కాలేజీ వదిలిన తర్వాత ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్.
1: The moment they leave the college, it will be in different
0: direction. One is south, east, west, west.
1: And south, north appear in between.
0: అందువల్ల ఈ విధమైనటువంటి స్నేహాలు కాదు. మంచిగా ఉండు, మంచిగా మాట్లాడు, మంచిగా వారితో ఉండు, అంతేకాని స్నేహంగా ఉండకూడదు.
1: Be good, talk nicely, but don't be a friend.
0: You cannot always oblige, but you can speak always obliging.
1: You cannot always oblige.
0: ద్వేషాన్ని పెంచుకోకూడదు.
1: Don't
0: కానీ మైత్రిని కూడా అభివృద్ధి గావించుకోకూడదు.
1: బట్ డోంట్ డెవలప్ టూ మచ్ ఆఫ్ ఫ్రెండ్షిప్.
0: ఎంత అవసరమో అంత మతమే.
1: ఓన్లీ టు ది ఎక్స్టెంట్ నీడ్.
0: ఏ పనికో ఆ పనికే మనం వినియోగించుకోవాలి.
1: ఫర్ ది జాబ్ గివెన్ టు యూ.
0: మితిమీరి పోతే ఇద్దరికి మతి చెడిపోతుంది.
1: ఇఫ్ ఇట్ ఇస్ టూ మచ్ యూ టర్న్ మ్యాడ్ బోత్ ఆఫ్ యూ.
0: కనుక మైత్రిని కూడా నువ్వు మితంలో పెట్టుకోవాలి.
1: ఫ్రెండ్షిప్ అండర్ షుడ్ బి సర్టన్.
0: కానీ మితములకు అతీతమైనటువంటి మైత్రి ఒక దైవత్వమే.
1: యు షుడ్ హావ్ టూ మచ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ విత్ ఓన్లీ వన్ గాడ్.
0: ఏనాటికి కూడా అతన్ని వదలడు.
1: He will never drop you anytime.
0: బంధువులందరూ వాకిటి దాకనే వల్లకాటికే వస్తురు.
1: Relations will follow you up to the doorstep or to the graveyard.
0: బాయని నీ బంధుపాను బాయనటువంటి ఆపద్ బంధువు భగవన్ నామమిరా.
1: God is the only refuge you'll follow.
0: ఎక్కడికి వెళ్ళినా నీ వెంట వస్తుంటాడు భగవంతుడు.
1: He'll be with you wherever you go.
0: అట్ట వచ్చేటువంటి ఫ్రెండ్స్ ఈ జగత్తులో ఎవ్వరూ లేరు.
1: There are no friends in this world that will be.
0: కనుక రాముని కూడా ఇదే రామాయణంలో ఒక సమయంలో చెప్పాడు.
1: This is stated by Rama in Ramayana.
0: లక్ష్మణుడు మూర్చిల్లినాడు.
1: When Lakshmana fainted,
0: రాముడు అక్కడ కూర్చున్నాడు.
1: Rama was there.
0: లక్ష్మణ కావాలంటే సీత వంటి భార్యలు ఎంత మంది అయినా చిక్కుతారు.
1: If I want, I can have wife.
0: కౌసల్య వంటి తల్లులైనా ఎంతవరకు నేను చిక్కుతారు.
1: I can have mother of the child. కానీ
0: నా లక్ష్మణ వంటి సోదరుడు నాకు చిక్కడు ఇంకా.
1: But I cannot get a brother like
0: Lakshmana. నాకు అక్కర్లేదు.
1: There is no brother like Lakshmana.
0: నేను కూడా నువ్వు పోతాను.
1: ఐ విల్ ఆల్సో గో.
0: ఓ జాంబవంత,
1: ఓ జాంబవంత,
0: ఓ సుగ్రీవ,
1: సుగ్రీవ,
0: ఓ అంగద, ఓ హనుమంత, మీరందరూ ఇంకా కిష్కిందకు వెళ్ళండి.
1: బెటర్ యూ గో బ్యాక్, యూ రిటర్న్.
0: లక్ష్మణ మూర్తి నుంచి వెనుకకు రాకపోతే నేను సముద్రంలోనే పడిపోతానన్నాడు.
1: ఇఫ్ లక్ష్మణ డజంట్ రీగెయిన్ హిస్ కాన్షియస్నెస్, ఐ విల్ ఆల్సో గో.
0: అలాంటి స్నేహం అంటే ఆత్మ ఒక్కటే.
1: ఆత్మ స్పిరిట్ ఇస్.
0: మన వైస్ ఛాన్సలర్ చెప్పాడు, రాముడు దేవుడు, లక్ష్మణుడు జీవుడు అన్నారు.
1: వైస్ ఛాన్సలర్ సెడ్ రామ ఇస్ గాడ్, లక్ష్మణ ఇస్ ఇండివిజువల్.
0: లక్ష్మణుడు కూడా జీవుడు కాదు, లక్ష్మణుడు దేవుడే.
1: లక్ష్మణ ఇస్ నాట్ ఇండివిజువల్, హీస్ ఆల్సో గాడ్.
0: అందరూ దేవుళ్ళే.
1: ఆల్ ఆర్ డివైన్.
0: జీవులు అనేటువంటి వారే లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ లైక్
0: జీవత్వం అనేటువంటిది ఏమిటి?
1: వాట్ ఇస్ ఇండివిజువల్?
0: చైతన్యమే జీవత్వము. అది ఏ దైవత్వం?
1: ఇట్ ఓన్లీ ద బాడీ దట్ మేక్స్ యూ.
0: కాబట్టి దైవం సర్వుడు ఎందు ఉంటున్నాడంటే చైతన్య స్వరూపుడై ఉంటున్నాడు సర్వుడు ఎందు.
1: గాడ్ ఈజ్ ఇన్ ఆల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అవేర్నెస్.
0: కనుక ఆ చైతన్యం నుంచి ఆవిర్భవించేటువంటిది పవిత్రమైనటువంటి ప్రేమ.
1: సో దట్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ ద టోటల్ అవేర్నెస్ ఇస్
0: ప్రేమ. స్వరూపమే భగవంతుడు.
1: గాడ్ ఈజ్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: ప్రేమ.

పరిపాటై పోయను దుష్కృతం బిలన్. శ్రీపతి భక్తి పోయే వివరించగలేని దురంత కృత్యముల్ దాపురమయ్యే లోకమున దాపురమయ్యే.

0: చింతనమే చేకుర చేయు సుఖంబు మానవా.
1: There is no fear of sin. Evil deeds and the cruelty has become a matter of routine everywhere. Devotion has vanished. We are living amidst all misdeeds today. It's absolutely necessary to surrender the fee to the Lord for all comfort, safety and security.
0: Prema sarupulara.
1: Embodiments of love.
0: నిత్య జీవితంలో మన జనన మరణాలతో అనుభవించేటువంటి ఈ ప్రకృతియే నిజమైనటువంటి ఒక ప్రాణదేవత.
1: ద వెరీ నేచర్ ఈజ్ ద ప్రిసైడింగ్ డైటీ ఆఫ్ లైఫ్ ఫుల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ ఇన్ సక్సెషన్ రిపీటెడ్లీ.
0: ప్రతి మానవుని మోహింపచేసేటువంటి యొక్క రూపమే ఈ ప్రపంచము.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ వరల్డ్ ఈజ్ ద వెరీ ఫార్మ్ దట్ డెల్యూట్స్ మ్యాన్కైండ్.
0: ఈ ప్రపంచమునకు మూలాధారమైనటువంటిది పదార్థమే.
1: ద బేసిస్ ఫర్ దిస్ వరల్డ్ ఈజ్ ద మెటీరియల్.
0: పదార్థముల యొక్క చేరికనే ఈ ప్రపంచము.
1: It is only the combination of the material that constitutes this world.
0: Yeta vata manavuni varimpacheyinadi pradarthamule.
1: Be that as it may, it is a material that is drawn, highly attractive.
0: Ee pradarthamulu shashvatamainatundi kaavu satyamainatundi kaavu.
1: This material is not permanent. It does not symbolize truth.
0: అసత్యమైనటువంటి యొక్క పదార్థములు సత్యమైనటువంటి జీవితమునకు ఏ విధంగా శాంతిని చేకూర్చగలదు?
1: దిస్ మెటీరియల్ విచ్ ఇస్ ఎఫిమరల్ అండ్ మోమెంటరీ, హౌ డు యూ ఎక్స్పెక్ట్ ఇట్ టు కన్ఫర్ ది ఎటర్నల్ ట్రూత్?
0: యత్ దృశ్యం తద్ నశ్యం. కంటికి కనిపించినది అన్నయ్య కూడాను మార్పు చెందినటువంటివి.
1: ఆల్ దట్ ఈస్ సీన్ విత్ ది నేకెడ్ ఐ ఇస్ బౌండ్ టు చేంజ్.
0: ఇటువంటి మార్పు చెందేటువంటి యొక్క పదార్థములు మార్పు చెందేటువంటి జగత్తునకు ఏ విధమైనటువంటి శాశ్వతమైన ఆనందాన్ని అందించగలవు?
1: దిస్ చేంజింగ్ వరల్డ్, దిస్ మొమెంటరీ వరల్డ్, హౌ డు ఎక్స్పెక్ట్ ఇట్ టు గివ్ యూ ది ఎటర్నల్ పర్మనెంట్ జాబ్?
0: అహం యత్ తత్ నా. ఇదియే ప్రపంచ మూలాధారమైనటువంటి జ్ఞాన సూత్రము.
1: The main principle of wisdom for this world is aham tat na.
0: Parabrahma tattvamu kevalamu oka swaroopamto koodinatvanti kaadu.
1: The other fundamental value of life is not simply composed of material.
0: Aham aham aneetvanti padamunaku vedamunandu aatma ani nirvachanam erpiyapparu.
1: In Vedic parlance, అహం మీన్స్ ఆత్మ, ద సో.
0: ఏతత్ నా. అహం యత్ తత్ నా. ఇది ప్రపంచ మూలాధారమైనటువంటి జ్ఞాన సూత్రము.
1: ద మెయిన్ ప్రిన్సిపల్

0: కాదు.
1: ఏతత్ నా మీన్స్ ఐఎమ్ నాట్ దట్.
0: ఈ అస్థిరమైన అశాశ్వతమైన అసత్యమైన దేహతత్వమే నేను.
1: ఐ కన్సిడర్ మై సెల్ఫ్ విత్ ద ఫీలింగ్ దట్ ఐఎమ్ దిస్ టెంపరీ మెటీరియల్.
0: ప్రపంచమునందు ప్రతి పదార్థము కూడా మనం చూస్తున్నాము, ఇది సత్యము ఇది శాశ్వతము అని భ్రమిస్తున్నాము.
1: ఇన్ దిస్ వరల్డ్
0: పొరపాటు.
1: ఇన్ దిస్ వరల్డ్ వి సీ సో మెనీ ఆఫ్ ది మెటీరియల్ ఆబ్జెక్ట్స్, వి కన్సిడర్ దెమ్ పర్మనెంట్ అండ్ ట్రూ, బట్ దట్స్ నాట్ సో.
0: మన దృశ్యము ఏ అస్థిరమైన పదార్థమును చూచి ఇది అశాశ్వతమని భ్రమిస్తున్నామో, అది ఏ దృష్టి ఈ శరీరమును కూడా చూస్తున్నది?
1: That which sees this world as permanent, that very sight is responsible for the visualization of the body, which is also temporary. కనుక
0: దృశ్యకల్పితమైనటువంటి ఈ శరీరం కూడాను అశాశ్వతమే.
1: This body which is the form is also temporary.
0: ఇట్టి అశాశ్వతమైనటువంటి యొక్క దేహమును శాశ్వతంగా భావించుకోవటం విశ్వసించటము ఇది మానవుల యొక్క పొరపాటే.
1: It is a mistake of man to consider this body as permanent. In fact, it is temporary.
0: ప్రాచీన కాలము నుండి కూడాను మానవుడు అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి యొక్క వస్తువులను భ్రమించి వరించి తరింపచేయటానికి తగిన ఉపయోగం చేస్తున్నాడు.
1: In fact, since ages, man has been deluded and highly attracted by this world which is temporary and fleeting.
0: కనుక ఇట్టి అశాశ్వతమైనటువంటి దానిని మనం శాశ్వతంగా మార్చుకున్నట్టుకు తగిన కృషి చేయాలి.
1: సో వీ హ్యావ్ టు మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు నో దట్ ది ప్రిన్సిపల్ ఆఫ్ పర్మనెన్స్ ఇన్ దిస్ టెంపరీ మెటీరియల్ వరల్డ్.
0: భగవద్గీత యందు మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన. ప్రతి పదార్థము ప్రతి మానవుడు ప్రతి ప్రాణి నా యొక్క అంశమే. మమై వాంసో జీవలోకే జీవలోకమంతా కూడాను నా అంశమే అన్నాడు.
1: గాడ్ హెస్ డిక్లేర్డ్ ఇన్ భగవద్గీత దిస్ ఎంటైర్ క్రియేషన్ ఈజ్ ఓన్లీ మై స్పార్క్ ద మెటీరియల్ ది ఆర్గానిక్ వరల్డ్ అండ్ ఆల్ ద లివింగ్ క్రీచర్స్ యాజ్ వెల్.
0: కనుక ప్రతి వ్యక్తి కూడాను భగవద్ అంశమే, కనుక ప్రతి మానవుడు కూడాను భగవత్ అంశమే.
1: As every individual is a spark of the divine, it is clearly understood that man is divine.
0: Bhagavat amsamainatvanti manavudu kevalamu anityudu asashtadu ani cheputaku veelu kaadu.
1: It's not possible then to say that man is only temporary when he is the spark of the divine.
0: Mana prachinulu bhagavat chintana chestu bhagavantudu sarvatra unnadani bhramistu bhavistu aaradhana sarvatu vachevaru.
1: The ancients worship God, considering as omniscient, omnipotent, and omnipresent.
0: భగవంతుడు ముక్కోటి స్వరూపుడు దేవతా స్వరూపుడు అన్నారు.
1: God assumes many, many forms, 3 crores of forms.
0: ఈ 3 కోట్ల దేవతలు ఎవరని, ఇంతమంది దేవతలు ఉన్నారా?
1: Do you find the 3 crores of deities, devatas?
0: కాదు కాదు, ఆనాడు ప్రపంచంలో 3 కోట్ల ప్రజలు మాత్రమే జీవులు మాత్రమే ఉండేటువంటి వారు.
1: ఇట్స్ నాట్ సో, ద పాపులేషన్ ఇన్ దోస్ టైమ్స్ వాస్ ఓన్లీ 3 crores.
0: దానికి పూర్వము సహస్ర శీర్ష పురుష అనేక శిరస్సులతో కూడినటువంటి వాడు భగవంతుడు అన్నారు.
1: ప్రయర్ టు దట్ ఇట్ వాస్ సేడ్ గాడ్ హ్యాస్ మెనీ హెడ్స్.
0: అనగా ఆనాటి ప్రపంచం లోపల కొన్ని వేలకు మాత్రమే జీవులు కనిపించేటువంటి వారు.
1: It only meant the population was in thousands.
0: Tarvata 3 kotla prajalu jeevulu kanipinchetunti varu.
1: Later the population rose up to crores.
0: Nedu chustama ante 580 kotla jeevulu prapanchamanta kuda kanipistundari.
1: The present population is 580 crores.
0: Veeranta evaru?
1: Who are they?
0: సహస్ర శీర్ష పురుష అన్ని శిరస్సులు కూడాను భగవత్ యొక్క సహకారములే.
1: ఆల్ హెడ్స్ రిప్రజెంట్ ద గాడ్ హెడ్.
0: మానవుడని భ్రమించకూడదు.
1: కన్సిడర్ హిమ్ యాజ్ మార్టల్.
0: ప్రతి జన్మం కూడాను భగవత్ అవతారమే.
1: ఎవ్రీ బర్త్ ఈజ్ ది అడ్వెంట్ ఆఫ్ గాడ్.
0: ఈ అవతార స్వరూపమైనటువంటి మానవత్వాన్ని మనం ఎందుకు నిష్ప్రయోజనంగా నిర్వియోగం చేస్తున్నాము?
1: మ్యాన్ బీయింగ్ ఎసెన్షియలీ డివైన్ ఈజ్ వేస్టింగ్ హిజ్ లైఫ్.

0: కనుక ప్రతి వ్యక్తి కూడాను ప్రతి జీవి కూడాను దైవమే.
1: సో ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ గాడ్.
0: దైవం ప్రత్యేకంగా ఉన్నాడని మనం భావించరాదు.
1: వి షుడ్ నెవర్ కన్సిడర్ దట్ గాడ్ ఈజ్ సెపరేట్ ఫ్రమ్ అస్.
0: ఏకం సత్వి ప్రాభవదా వదంతి, ఉన్నది ఒక్కటే భగవంతుడు.
1: గాడ్ ఈజ్ వన్, ట్రూత్ ఈజ్ వన్, దట్స్ ఆల్.
0: దాని పేరే ఆత్మ, అహం అహం అహం అన్నాడు.
1: దట్ వెరీ నేమ్ ఈజ్ అహం అహం.
0: అట్టి అహం అనేటువంటి ఆత్మనే సర్వ జీవుల యందు కూడాను ప్రతిబింబిస్తూ ఉండదు.
1: దిస్ అహం ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్.
0: కాబట్టి ప్రతి వ్యక్తి కూడాను ప్రతి రూపం కూడాను దైవారాధనకు సంబంధించినటువంటి స్వరూపమే.
1: Therefore, every creature, every form represents God.
0: ఒక చిన్న ఉదాహరణ మీరు తీసుకోండి.
1: A small example.
0: ఎవరినైనా పోయి ఏమయ్యా భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అని ప్రశ్నిస్తే,
1: if you put a question, where is God?
0: నా హృదయంలో ఉన్నాడు అంటాడు.
1: He says that he is installed in the altar of my heart.
0: నీ హృదయంలో ఉన్నాడంటే అప్పుడు భగవంతుడు ఎక్కడ ఉండినట్టు.
1: When you say God is in my heart, then where is he?
0: అప్పుడు ఎవరు భగవంతుడు అయినట్టు.
1: Who is God in fact?
0: ఈ కర్చీఫ్ ఎక్కడ ఉంది, నా చేతిలో ఉన్నది.
1: వేర్ ఇస్ దిస్ కర్చీఫ్, ఇట్స్ హెల్డ్ ఇన్ మై హ్యాండ్.
0: నా చెయ్యి పెద్దది, కర్చీఫ్ చిన్నది.
1: మై హ్యాండ్ ఇస్ బిగర్ వైల్ ది కర్చీఫ్ ఇస్ స్మాలర్.
0: భగవంతుడు నాలో ఉన్నాడు అంటే నీవు పెద్దవాడు, భగవంతుడు చిన్నవాడు.
1: వెన్ యూ సే గాడ్ ఈజ్ ఇన్ మీ, ఇట్ మీన్స్ యువర్ బిగ్ అండ్ గాడ్ ఈజ్ స్మాల్.
0: కాబట్టి భగవంతుడు నీలో లేడు.
1: గాడ్ ఈజ్ నాట్ ఇన్ యూ.
0: నీవే భగవంతుడు.
1: యు ఆర్ ఇన్ గాడ్.
0: నీలోనే సర్వము ఉన్నది, కానీ భగవంతుడు నీలో లేడు.
1: In fact, everything is in God. Don't say that God is in you.
0: Kanukane sarvata paanipadam tasarvato chi siromukham sarvata srutimalloke sarvama vrutishtati prapancham anta kudanu manavuni yokka hrudayamunandi chitrimpabadinatvantidi.
1: And therefore the entire creation is picturized within the heart of man.
0: Kanukane daivam manusha roopena annaru.
1: God incarnates in human form.
0: Bhagavantudu manavaakaramto unde undadu.
1: God is in human form.
0: ఏ పిక్చర్ నైనా మీరు చూడండి, మానవాకారంతో ఉండినటువంటి ఒక రాముడు, మానవాకారంతో ఉన్నటువంటి కృష్ణుడు, ఇలాంటి స్వరూపాలే మనకు కనిపిస్తున్నాయి.
1: All forms of Rama and Krishna are human.
0: అనగా మానవాకారంలే మనకు కనిపిస్తున్నాయి.
1: God incarnates in human form.
0: ఇట్టి మానవత్వంతో ఉండినటువంటి ఒక దైవత్వాన్ని మనం విస్మరించి మానవాతీతమైనటువంటి దైవత్వానికి ప్రాకులాడుతున్నాం మనం.
1: In fact, we have forgotten God, the principle of God in humanity, but we want to know the transcendental principle.
0: మనం సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాం.
1: For that reason, we are not able to know truth.
0: సత్యం ఒక్కటే.
1: Truth is one.
0: ఏకం సత్య.
1: Truth is only one, not two.
0: ఇది దీనినే వేదమునందు ఋతం అన్నారు.
1: This in Veda is called ఋతం.
0: ఋతం అనగా ఏమి? ఏకాత్మ స్వరూపమే.
1: Rutam means oneness.
0: దేశకాల పరిస్థితుల ప్రభావమునకు మార్పు చెందినటువంటిదే.
1: దట్ విచ్ ఇస్ చేంజెస్ ఇన్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్.
0: అట్టి మార్పు చెందినటువంటి ఒక సత్యము ఒక్కటే.
1: ద చేంజ్లెస్ ట్రూత్ ఈస్ వన్.
0: అది సర్వులయందు ఉండినటువంటిది ఒక్కటే.
1: దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
0: ఆత్మ ఒక్కటే.
1: ఆత్మ ఈజ్ వన్.
0: అట్టి మానవత్వాన్ని నీవు ఆకారములుగా విభజించి దివ్యత్వంగా భ్రమించి నీవు దీనిని వివిధంగా మనం ఆరాధన జరుపుతున్నాం.
1: బట్ వీ డివైడ్ ఇట్, వీ గో బై డైవర్సిటీ, ప్లూరాలిటీ, మల్టిప్లిసిటీ అండ్ అడోర్.
0: భారతీయుల యొక్క పర్వదినములన్నీ కూడాను పవిత్రమైనటువంటి దినములే.
1: ఆల్ ఫెస్టివల్స్, ఆల్ డేస్ ఆర్ సీక్రెట్.
0: నిత్యమైనటువంటిది, సత్యమైనటువంటిది.
1: దట్ విచ్ ఇస్ ఎటర్నల్ అండ్
0: నిత్య తిరుగుడు సంబంధమైనటువంటిది.
1: విచ్ ఇస్ beyond attributes.
0: దీనికి గుణమే లేదు.
1: ఇట్ హాస్ నో అట్రిబ్యూట్.
0: దీనికి ఆకారమే లేదు.
1: ఇట్ ఈస్ ఫార్మ్లెస్.
0: సర్వత్రా విభజించబడినటువంటి ఒక స్వరూపములే ఇవన్నీ.
1: ఇట్ ఓన్లీ మానిఫెస్ట్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్.
0: అట్టి అనేకత్వమైనటువంటి ఏకత్వాన్ని మనం విస్మరిస్తున్నాం.
1: వీఆర్ ఫర్గెటింగ్ దట్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: సర్వోపనిషత్తులు కూడా ఈనాడు అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని నిరూపింపజేస్తున్నారు.
1: Therefore, it is only a clear proof of unity in diversity.
0: కానీ ప్రకృతి యొక్క ప్రభావం ఈనాడు ఏకత్వాన్ని అనేకత్వంగా విభజిస్తుండాలి.
1: But in the modern times, we find the unity viewed as diversity.
0: ఈనాటి ప్రజలు, ఈనాటి జీవులు విభజించడం మాత్రమే గుర్తించున్నారు, కానీ ఏకత్వంగా గుర్తించడానికి తగిన ప్రయత్నం చేయటం లేదు.
1: The present day people are after segmentation, division, fragmentation. They are not for unity.
0: కనుక మనం ఈనాడు చేయవలసినటువంటిది అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని గుర్తించుకునేటువంటి సాధన మనం కనిపెట్టాలి.
1: Our endeavor today should be to experience unity in diversity.
0: Fundamental, ఆధారమైనటువంటిది ఒక్కటే.
1: The fundamental is only one.
0: ఆధేయమైనటువంటిది అనేకత్వం.
1: In fact, the fundamental one assumes many forms.
0: బల్బులు ఎన్నో కనిపిస్తున్నాయి.
1: There are many bulbs.
0: ప్రతి బల్బు నందు ప్రకాశం మనకు గోచరిస్తూ ఉండాలి.
1: You have the light in every bulb.
0: కానీ బల్బులు ఎన్ని ఉండినప్పటికీ కరెంట్ ఒక్కటే, అది ఏ సత్యాన్ని గుర్తించాలి.
1: బల్బ్స్ మే బి మెనీ బట్ ద కరెంట్ ఇస్ వన్.
0: ఈ విధంగానే మనము అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించండి.
1: Likewise, we should experience this oneness in this
0: multiplicity. ఆ గృహంలో అనేక విధమైనటువంటి యొక్క వెలుతురుకు మనం బల్బులు పెట్టుకున్నాం.
1: At home, we have got bulbs that shed light.
0: నీవి బల్బుల యొక్క ప్రకాశం నీవు అందుకునవాలంటే మెయిన్ స్విచ్ ఆన్ చేస్తే అన్ని బల్బులు వెలుగుతాయి.
1: యూ షుడ్ పుట్ ఆన్ ద మెయిన్ స్విచ్ సో దట్ ద బల్బ్స్ విల్ ఇల్యూమిన్.
0: మెయిన్ స్విచ్ ఆఫ్ చేస్తే అన్ని బల్బులు నీళ్ళు ఆరిపోతాయి.
1: దెన్ వన్స్ యూ పుట్ ఆఫ్ ద మెయిన్ స్విచ్ యూ డోంట్ గెట్ ది లైట్.
0: కనుకనే ఇవన్నీ కూడా కేవలము మెయిన్ స్విచ్ పైన ఆధారపడినటువంటివి.
1: So they all depend on the main switch.
0: Atmayak sarvabhutanam. Aa atmane sarvabhutamulu yandu anekatvanga gocharistunnayi.
1: It is this atma, the self, present in all creatures.
0: Atma anaga chaitanya shaktiye.
1: This atma means the power. Adiye brahmananda shakti. That is super.
0: Adiye nityananda shakti.
1: That's eternal.
0: Adiye yogananda shakti.
1: It is one of spirituality.
0: Adiye advaitananda shakti.
1: That is the power of non-duality.
0: కనుక అట్టి అద్వైత శక్తిని మనం గుర్తించడానికి ప్రయత్నించక
1: వితౌట్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు నో ది స్ట్రెంగ్త్ ఆఫ్ నాన్ డ్యుయాలిటీ వి గెట్ డ్రౌన్డ్ ఇన్ డ్యుయాలిటీ.
0: అనేకత్వాన్ని పెంచుకొని
1: అండ్ వి గో బై ప్లూరాలిటీ
0: అంతకారమును అనుభవిస్తున్నాము.
1: అండ్ వి ఎక్స్పీరియన్స్ ద సేమ్ టిల్ ద ఎండ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అందరి యందు ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే అని గుర్తించండి.
1: అండర్స్టాండ్ క్లియర్లీ that the self atma is
0: దేశభేదములు ఏమాత్రం కూడా నువ్వు పెంచుకోనకండి.
1: డోంట్ హ్యావ్ ఎనీ డిఫరెన్సెస్ వాట్స్ ఎవర్.
0: ప్రేమతత్వం ఒక్కటే.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్
0: ఆనంద తత్వం ఒక్కటే.
1: బ్లిస్ ఇస్ వన్.
0: దీని ప్రభావము సర్వులకు కూడా మనము ఒక విధమైనటువంటి ప్రకాశంగా నిరూపించాలి.
1: ది ఎఫెక్ట్ ఆఫ్ ద బ్లిస్ విల్ బి ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎఫల్జెన్స్ టు ఎవ్రీబడి.
0: కానీ ఈనాటి ప్రజలు స్వభావానికి రుచిపడి ప్రభావాన్ని మర్చిపోతున్నారు.
1: టుడే పీపుల్ గో బై స్వభావ ద ఫార్మ్ బట్ దే హావ్ ఫర్గాటన్ ప్రభావ ద
0: స్వభావ నామ సంవత్సరం.
1: దిస్ ఇయర్ ఈ స్వభావ నామ సంవత్సరం.
0: స్వభావం మన ఆత్మభావమే మన ప్రభావం.
1: స్వభావ ద భావ ద ఫీల్
0: దానిని మీరు అనుసరిస్తూ రావాలి.
1: వీ షుడ్ ఫాలో దిస్.
0: అది పెరగదు తరగదు.
1: ఇట్ నైదర్ ఇంక్రీజెస్ నాట్ డిమినిషెస్.
0: సత్యనిత్యమై ఉంటుంటుంది.
1: ఇట్ రిమైన్స్ ఆల్ ద సేమ్ త్రూ అవుట్.
0: అట్టి ప్రభావతత్వమైన ఆత్మతత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వి షుడ్ నో ది ఎఫెక్ట్ క్లియర్లీ అండ్ అండర్స్టాండ్ ఆత్మ ద సెల్ఫ్.
0: ప్రభావం అనగా ఏమిటి? చైతన్య శక్తి.
1: వాట్ ఈస్ ప్రభావ? ద స్ట్రెంగ్త్ ఆఫ్ అవేర్నెస్.
0: ఆ చైతన్యము సర్వత్రా ఉండేటువంటిది.
1: దిస్ అవేర్నెస్ చైతన్య ఇస్ ఎవ్రీవేర్.
0: ఇన్ యూ, విత్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
1: దిస్ అవేర్నెస్ ఇస్ ఇన్ యూ, విత్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
0: సర్వత్రా ఉన్నది ఈ యొక్క ఆత్మతత్వమే.
1: It's only the self atma everywhere.
0: విభజించడానికి ఎక్కడ వీలవుతుంది?
1: How is it possible to divide it?
0: కనుక దీనిని విభజించడానికి ఏమాత్రం విభజించకూడదు.
1: Never divide this principle of the self.
0: అన్నింటిని ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోవడం చాలా సులభం.
1: It's quite easy to know oneness in this plurality.
0: ఇప్పుడు ఒక చిన్న విషయాన్ని మీరు చూడండి.
1: Consider a small matter.
0: భగవంతుడు ఎక్కడ ఉన్నాడు? నా హృదయం నందే ఉన్నాడు.
1: Where is God? He is in my heart.
0: నీ హృదయంలో ఉండినటువంటి భగవంతుడు నీ హృదయానికంటే చిన్నవాడై ఉంటాడు, కానీ పెద్దవాడు కాదు కదా.
1: గాడ్ ఇన్ యువర్ హార్ట్ మస్ట్ బి నెసెసర్లీ స్మాలర్ దాన్ యూ.
0: కనుకనే నీవు నీ హార్ట్ గొప్పది, భగవంతుడు చిన్నవాడుగా నీవు భావిస్తున్నావు.
1: సో యూ కన్సిడర్ యువర్ హార్ట్ బీయింగ్ క్వైట్ లార్జర్ బిగర్ దాన్ గాడ్.
0: నీ హార్ట్ కూడా నువ్వు భగవంతుడిలోనే ఉంది.
1: ఇన్ ఫ్యాక్ట్ యువర్ హార్ట్ ఈజ్ ఇన్ గాడ్.
0: సర్వత పాణిపాదం అన్నారు.
1: Yes, God is feet everywhere.
0: కనుక దైవం సర్వలో ఉన్నది, కానీ దైవం నీలో లేడు.
1: సో వీఆర్ ఆల్ ఇన్ గాడ్. Don't consider that God is in you.
0: నీవు నీ ప్రేమ చేతను, నీ భావం చేతను, నీ ఉత్సాహం చేతను భగవంతుడు నాలో ఉన్నాడు అని భ్రమిస్తున్నావే కానీ భగవంతుడు నీలోడేలు. నీవు, నేను, వారు, వీరు అందరూ భగవంతుడిలోనే ఉన్నారు.
1: It's only your love, your sentiment, your bubbling enthusiasm that make you consider that God is in you. No, all of us are in God.
0: ఈ భావభీతిని పెట్టుకొని మానవుడు ఇన్ని విధమైనటువంటి పెడమార్గములు పడుతున్నాడు.
1: ఇట్ ఇస్ ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ పర్వర్షన్ మ్యాన్ యాక్ట్స్ ఇన్ ఎ పర్వర్టెడ్ వే.
0: పాప భీతి లేని పామరత్వము పట్టి,
1: బికాస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ దట్ మేడ్ యు
0: ఫర్గెట్ ద ఫియర్ ఆఫ్ సిన్, దైవ ప్రీతి లేని దాని పట్టి,
1: బికాస్ దేర్ ఇస్ నో కాండక్ట్ వాట్స్ ఎవర్,
0: మానవత్వం అనేది మానవులందున,
1: ద హ్యూమన్నెస్ ఇస్ గాన్,
0: దైవం ఒక్కడే, మానవుని యందు ఈ దైవత్వం అడగడానికి ఇదే కారణం.
1: So the absence of the human quality is mainly due to the absence of fear of
0: sin. అందరి యందు ఉన్నది ఒక్కటే.
1: It's only one same God.
0: ఏకం సత్తు ఇప్రా బహుదా వదంతి, ఉన్నది ఒక్కటే.
1: Truth is only one, truth is one.
0: ఆ సత్యమే దైవము.
1: And the truth is God.
0: ఆ సత్యమే సర్వత్రా ఉన్నది.
1: This truth is everywhere.
0: సత్యం పైనే ప్రపంచం ఆధారపడి ఉన్నది.
1: The whole world rests on
0: సత్యమునందుండి సర్వమే సృష్టించే.
1: From the point of truth, God created the whole
0: universe.
1: సత్యమున
0: అడగే సర్వ సృష్టి.
1: The whole creation merges back in truth.
0: సత్య మహిమ లేని స్థలవేది కనుగొన్న.
1: Is there any place where there is no truth?
0: శుద్ధ సత్వవేదియే చూడరయ్యా.
1: If you watch clearly, you will know that it is pure, unsullied truth.
0: ప్రపంచమంతా ఇప్పుడు నువ్వు సత్యం నుండే పుట్టాది.
1: In fact, the whole creation emanated from truth. ఇప్పుడు నువ్వు
0: సత్యం నుండే కనిపిస్తుండాది.
1: It's only in truth we see everything.
0: కడపటికి సత్యం నుండే అణిగిపోతుండాది.
1: All get merged finally in truth.
0: కాబట్టి సత్యమే భగవత్ స్వరూపము.
1: Therefore, truth is God.
0: అదే నిజమైనటువంటి సత్య స్వరూపుడు భగవంతుడు.
1: God is embodiment of truth.
0: అట్టి సత్యమును ఎక్కడో మనం వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ ట్రూత్ ఎనీవేర్.
0: ఎక్కడ చూసినా సత్యం కనిపిస్తూనే ఉండాలి.
1: ట్రూత్ ఈస్ ఎవ్రీవేర్.
0: కానీ నీవు చూడటానికి ప్రయత్నించడం లేదు.
1: బట్ యు ఆర్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు సీ.
0: ప్రయత్నించినా ఎక్కడ చూసినా అక్కడ సత్యం కనిపిస్తుంది.
1: ఇఫ్ యు సిన్సియర్లీ ట్రై, యు విల్ సీ ట్రూత్.
0: ప్రత్యక్ష దైవము సత్య స్వరూపము.
1: గాడ్ ఈస్ ది పర్సనిఫికేషన్ ఆఫ్ ట్రూత్.
0: సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యం అప్రియం.
1: ది స్పీక్ ట్రూత్ ఓన్లీ ఇన్ ఎ పాలటబుల్ యాక్సెప్టబుల్ వే.
0: కనుకనే సత్యం అనేటువంటిది ప్రియంతో కూడినటువంటిది.
1: ద ట్రూత్ ఈస్ ఆల్వేస్ ఎక్సెప్ట్.
0: ఆ ప్రియం కూడా ఎట్ట ఉండాలి?
1: హౌ షుడ్ ఇట్ బి?
0: సత్యం అనేటువంటిది ఇంట్లో మృదు మధురంగా ఉండాలి.
1: ఇట్ షుడ్ బి సాఫ్ట్ అండ్ స్వీట్.
0: సత్యము చాలా కఠినంగా ఉండకూడదు.
1: ఇట్ షుడ్ నెవర్ బి హార్ష్.
0: సత్యము బాధించేటువంటిదిగా ఉండకూడదు.
1: ద ట్రూత్ షుడ్ నెవర్ హర్ట్.
0: మృదు మధురంగా ఉండాలి.
1: ఇట్ షుడ్ బి సాఫ్ట్.
0: అది దైవత్వమైనటువంటి సత్యము.
1: దట్ ఈస్ ద డివైన్ ట్రూత్.
0: లోకములో భగవంతుడు ఎక్కడ చూసినా ఉన్నాడు అనుకుంటారు.
1: వి నో దట్ గాడ్ ఈస్ ఎవ్రీవేర్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఎక్కడ చూసినా ఉన్నాడు నిజమే.
1: Yes, it is true.
0: కానీ మృదు మధురమైనటువంటి ఒక సత్యంలో భగవంతుడు ప్రకాశిస్తుంటాడు.
1: బట్ గాడ్ షైన్స్ విత్ ఆల్ బ్రిలియన్స్ ఇన్ సాఫ్ట్ టెండర్.
0: కఠినమైనటువంటి సత్యం సత్యం కాదు.
1: ట్రూత్ షుడ్ నెవర్ బి హార్ష్.
0: నబ్రూజాత్ సత్యం అప్రియం.
1: సో నెవర్ స్పీక్ ట్రూత్ హార్ష్లీ.
0: అటువంటి ప్రియమైన సత్యాన్ని మనము ఉపయోగించుకోవాలి.
1: దట్ ట్రూత్ విచ్ ఇస్ నెక్టరైన్ షుడ్ బి ప్రేమ
0: స్వరూపులారా.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రతి మానవుడు కూడా ప్రేమ స్వరూపుడే.
1: ఎవ్రీ మ్యాన్ ఇస్ ఎంబాడిమెంట్ ఆఫ్
0: స్వరూపమే.
1: ఎవ్రీ క్రీచర్ ఇస్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: ప్రాణికుడును భగవస్వరూపమే.
1: ఎవ్రీ లివింగ్ బీయింగ్ ఇస్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: కూడాను మానవుడు ఆశించినట్టుగా ఆనందాన్ని ఆశిస్తున్నాయి.
1: The birds and animals also want to be blissful, happy.
0: అవి కూడాను ఆనందాన్ని అనుభవిస్తున్నాయి.
1: They too experience joy.
0: కానీ మానవుడు అనుభవించే ఆనందమునకు పశుపక్ష మృగాదులు అనుభవించే ఆనందమునకు కొంత వ్యత్యాసం గుర్తించాలి.
1: There is little difference between the happiness of mankind and the happiness of the animal world.
0: పశుపక్ష మృగాదులు,
1: birds and animals,
0: అణిగిపోరు, సంతోషానికి ఉబ్బిపోరు.
1: The animals and birds are not elated by joy nor frustrated otherwise.
0: సమత్వాన్ని గుర్తించి ఉంటాయి.
1: They recognize the equanimity in both the situations.
0: మానవుల యందు ఈ విధమైనటువంటి సమత్వం లేదు.
1: There is no equality in man.
0: పశుపక్షి మృగాదుల యందు కూడాను సమత్వం ఉంటుండాలి.
1: In birds and animals there is equanimity.
0: కామ క్రోధములు అనేటువంటివి మానవునికి ఒకటి వృక్షము.
1: And this desire and anger.
0: వృక్షమునకు క్రోధము శత్రువు వేరు పురుగు.
1: And this anger is a pest that disturbs.
0: ఇంకోటి చీడపురుగు.
1: And also we find another pest that
0: అది
1: destroys.
0: క్రోధము.
1: And there's anger.
0: క్రోధము అసూయ ఈ రెండు చేరేసేసి మానవ జీవితం అనే వృక్షాన్ని శిథిలం చేస్తుంటాయి.
1: Therefore, this anger and jealousy ruin, spoil the tree of life. Today we find man is full of afflictions. The afflictions of anger is the cause for differences. We find hatred everywhere, rampant.
0: నిత్యము మనం బేపస్సు చూస్తుండేటువంటి యొక్క క్రోధము, ద్వేషము, అసూయ ఇత్యాదింతా కూడాను ఎన్ని రకములైనటువంటి రీతిగానో మనం అనిపిస్తున్నది.
1: ఇన్ డైలీ న్యూస్ పేపర్ యు ఫైండ్ మెనీ కాలమ్స్ అండ్ ఐటమ్స్ స్పీకింగ్ ఆఫ్ యాంగర్, జెలసీ అండ్ హెట్రెడ్.
0: ఇవి రెండే మానవునికి పెద్ద శత్రువులు.
1: ది యాంగర్ అండ్ హెట్రెడ్ ఆర్ ఎనిమీస్.
0: అనేక గ్రహాలు ఉంటున్నాయి.
1: And there are many planets.
0: కానీ ఇన్ని గ్రహములు, రెండు గ్రహములు మాత్రమే చాలా దుర్మార్గమైన గ్రహములు.
1: ఆఫ్ ఆల్ ది ప్లానెట్స్, two planets are really harmful.
0: Krodham anetvanti grahamu,
1: the planet of anger,
0: vancha anetvanti grahamu,
1: and the planet of desire.
0: Ee grahamulu chetane manavattam sidramaipothundadi.
1: The planet of anger and the planet of desire spoils human life.
0: Manavuniki desires chala pravadane kalpistundadi.
1: And it's only the desire that will put you in danger.
0: Desires undavalsindi.
1: They are necessary indeed.
0: Nasseyo niyamam vina oka oka నియమంలో ఉంటుండాలి డిజైర్.
1: బట్ ది డిజైర్ షుడ్ బి అండర్ కంట్రోల్, అండర్ సమ్ లిమిట్.
0: కానీ ఆ డిజైర్ ను మితిమీరిన రీతిగా మనం పెంచుకోకూడదు.
1: యూ షుడ్ నాట్ హ్యావ్ లిమిట్లెస్ డిజైర్స్.
0: ఒక క్షణంలో మనకు క్రోధం వస్తుంది.
1: ఇన్ ఎ మూమెంట్ యూ విల్ బి ఇన్ ఎ
0: బిట్ ఆఫ్ యాంగర్. మనకు ప్రేమ పుడుతుంది.
1: ఇన్ ఎ బిట్ ఆఫ్ మూమెంట్ యూ విల్ బి ఫుల్ ఆఫ్ లవ్. అప్పటికప్పుడు
0: ప్రేమ, అప్పటికప్పుడు పుట్టేటువంటి క్రోధము ఇది సత్యమైనటువంటి కాదు.
1: ద లవ్ అండ్ యాంగర్ దట్ ఫైండ్ దర్ బర్త్ as in a moment.
0: ఈ మానవుని యొక్క ఆహార విహారం చేత సంభవించేటువంటి దుర్గుణములే.
1: అండ్ సచ్ టెండెన్సీస్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ అవర్ హ్యాబిట్స్ అండ్ ఫుడ్.
0: ప్రతి దానికి కూడా ఒక కాలం నియమించుకోవాలి.
1: ఫర్ ఎవ్రీథింగ్ వీ షుడ్ హావ్ స్టిప్యులేషన్స్.
0: మన కొత్త సంవత్సరం వచ్చింది ఈనాడు.
1: Today is the advent of New Year.
0: ఇంటిలో పండుగ చేసుకుంటాము.
1: We observe festival.
0: అనేక రకాలుగా ఆనందిస్తాము.
1: It's all full of gaiety and festivity.
0: ఎంతవరకు?
1: To what extent?
0: ఒక్క దినం కూడా పూర్తి ఉండదు.
1: It's not even for one full day.
0: ఇది కాదు మన ఆనందము.
1: This is not celebration.
0: ఇది కాదు మన నూతన సంవత్సరము.
1: This is not true celebration.
0: వచ్చినటువంటి ఆనందము శాశ్వతంగా ఉండాలి.
1: If it's true bliss, it should remain with you permanently.
0: అది అప్పుడప్పుడు వచ్చిపోయేటువంటిది కాదు.
1: The true bliss neither comes nor goes.
0: ఇది కేవలం passing clouds కాదు.
1: The real bliss is not like a passing cloud.
0: వచ్చినటువంటిది permanent గా ఉంటుండాలి.
1: That which comes to you should remain with you.
0: పుట్టినప్పుడు ఎట్టి దీంతో వచ్చాం, ఆనందంతో వచ్చాం.
1: ఇన్ ఫ్యాక్ట్ యూఆర్ బోర్న్ విత్ బ్లెస్.
0: తల్లి గర్భము నుండి జన్మించినప్పుడు కంఠమాలలవేమి కానరావు.
1: అట్ ద టైమ్ ఆఫ్ బర్త్ దేర్స్ నథింగ్ లైక్ ఎ చైన్ రౌండ్ అవర్ నెక్.
0: మంచి బుత్యపు సరులు మచ్చునకును లేవు.
1: దేర్ ఆర్ నో ట్రేసెస్ ఆఫ్ ప్రెషస్ స్టోన్స్ అండ్
0: పెయర్. ఏల్మి బంగారు దండ మెడకు లేదు.
1: దేర్ ఇస్ నో గోల్డెన్ చైన్ ఎయిదర్.
0: రత్నాల హారము రంజిల్లగా లేదు.
1: ద జెమ్స్ అండ్ స్టోన్స్ ఆర్ నాట్ దేర్ ప్రెషస్ స్టోన్స్.
0: రత్నాల హారము రంజిల్లగా లేదు.
1: దేర్ ఇస్ నో డైమండ్ చైన్ దేర్.
0: ఏల్మి పూల దండ మెడకు లేదు.
1: దేర్ ఇస్ నో గార్లాండ్ ఆఫ్ ఫ్లవర్స్.
0: కలదు, కలదొక్క మాల మీ కంఠమందు.
1: There is definitely one chain round your neck. With all the consequences of the past life, God sends you that with the chain which is so heavy. It is the chain of the results of the past lives.
0: Actions.
1: What chain you have now?
0: జన్మ జన్మం నుంచి చేసినటువంటి పాప కర్మలు అనేటువంటి యొక్క మాలను మనం ధరించుకొని వస్తున్నాం.
1: It's all the sins of the past lives accrued in the form of a chain round your neck.
0: ప్రతి కర్మకు కూడాను ప్రతిఫలం ఉంటుండాలి.
1: Every action we have a reaction.
0: రియాక్షన్ లేనిటువంటి ఒక యాక్షన్ కనిపించదు మనకు.
1: దేర్ కెనాట్ బి ఎనీ యాక్షన్ విదౌట్ రియాక్షన్.
0: ప్రతి కర్మ కూడా చిన్న కర్మ చేసినా దానికి ప్రతిఫలం ఉండే ఉంటుండాలి.
1: ఎవ్రీ మైన్యూట్ యాక్షన్ విల్ హ్యావ్ రియాక్షన్.
0: నీవు చిన్న సూదితో నీవు బట్టను కొట్టుకుంటున్నావు.
1: విత్ ఎ నీడిల్ యూఆర్ ట్రైంగ్ టు స్టిచ్.
0: చిన్న నీడిల్ నీ చేతి కుచ్చుకుంటుంది.
1: సపోజింగ్ దట్ నీడిల్ పించెస్ యూ.
0: కానీ నీడిల్ చిన్నదే కానీ తక్షణమే దాని ప్రతిఫలము రక్తం బయటకు వస్తుంది.
1: బట్ వాట్ హ్యాపెన్స్ ఇమీడియట్లీ ఇట్ స్టార్ట్స్ బ్లీడింగ్.
0: ఆ క్షణమే వస్తుంది రక్తము.
1: It starts bleeding immediately.
0: ఈనాడు మనం భోంచేశాము.
1: Today you have partaken food.
0: ఇప్పుడు భోంచేసినటువంటి భోజనము ఇంకా 2 గంటల టైం తీసుకుంటుంది జీర్ణానికి.
1: The food you have partaken requires 2 hours time to have it digested.
0: ప్రతిఫలానికి.
1: So the results will come to you in 2 hours time.
0: మనం భూమిలో నాటినాము.
1: You have sown a seed in soil.
0: అవి ఒక వారానికి కాని మొక్కలుగా రావు.
1: In a week's time it sprouts.
0: కావి అది వారం తీసుకుంటుంది.
1: But it takes a week.
0: ఇట్లనే ఒక్కొక్క కర్మ కొన్ని నెలలు, కొన్ని గడియలు, కొన్ని గంటలు, కొన్ని క్షణములు, కొన్ని జన్మములు కూడా తీసుకుంటుంది.
1: Similarly, for reaction, it may be varying time, like moments, hours, days, months, years, or even lives.
0: కనుకనే మనం ఇయర్స్ గాను జన్మలుగా గాను తీసుకునేటువంటి మొక్కలు మనం చేసుకోకూడదు.
1: సో వీ షుడ్ నెవర్ గో బై ఇయర్స్ అండ్ లైఫ్స్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్.
0: వచ్చిపోయేటువంటివిగా ఉండాలి.
1: థింగ్స్ షుడ్ హ్యాపెన్ యాజ్ అండ్ వెన్ దే షుడ్.
0: ఇలాంటి కర్మలు మనం ఆచరించినప్పుడు కర్మ ఫలితం మనం ఏమాత్రం కూడా బాధించదు.
1: When we undertake such actions as and when we should do, you don't expect
0: any result. ఎటువంటి వ్యక్తి అయినప్పటికీ తాను చేసినటువంటి పనికి ప్రతిఫలం అనుభవించే తీర్తాడు.
1: Let him be anyone. One is bound to face the consequences of the actions.
0: ఈ కర్మ ఫలం తప్పినది కాదా అని చింతించవచ్చు.
1: So you may think that you can never escape from the bonds of reaction.
0: తప్పుతుంది, తప్పుతుంది.
1: But it's possible to
0: escape. హృదయ స్థాయి నుండి కూడాను పవిత్రమైనటువంటి ప్రేమ బయలుదేరినప్పుడు ఈ యొక్క బాధ అంతా కూడాను మరిగిపోతుంది.
1: When once the sacred love finds a place in your heart, you'll be free from all suffering.
0: నీ యొక్క విషయాన్ని పురస్కరించుకొని దానికి కొన్ని విధమైనటువంటి అభివృద్ధి పరచుకుంటున్నావు.
1: You just improve basing on your own temperament.
0: ప్రతి ఫలము కూడా మన యొక్క ఆలోచన చింతనపైనే కాచి ఉంటాయి.
1: In fact, all results are based on thoughts.
0: మన ఆలోచన ఎట్టిదో ఫలితం అట్టిది.
1: As is the thought, so is the result.
0: కర్మ ఎట్టిదో కాయం అట్టిది.
1: As is the action, so is the
0: result. కాయం ఎట్టిదో ఫలితం అట్టిది.
1: As is the action, so is the result.
0: కనుకనే మనము కాయాన్ని సరైన రీతిలో మనం బలపరచుకోవాలంటే సత్కర్మను ఆచరించాలి.
1: In order to maintain kaya, the body strong, we should undertake good deeds.
0: ఆ సత్కర్మను ఆచరించినప్పుడే సత్ప్రమలకు మనకు కలుగుతుండేది.
1: When once you do good deeds, you'll have positive results.
0: దుర్మార్గపు భావంలో లోపం ఉంచుకొని సన్మార్గంగా బయటికి ప్రవర్తిస్తే గాని అది ప్రయోజనం లేదు.
1: విత్ ఆల్ వికెట్ థాట్స్ బిహైండ్ యూ కెనాట్ ప్రిటెండ్ యాజ్ ఇఫ్ యు ఆర్ గుడ్.
0: లోపల నాటినటువంటి విత్తనమే మొక్కలు వస్తుంది కానీ
1: ద సీడ్స్ సోన్ విద్ ఇన్ విల్ స్ప్రౌట్ జర్మినేట్
0: అవుట్వర్డ్. యొక్క విత్తనము మొక్కలు రాదు.
1: ఇట్స్ నాట్ దట్ విచ్ ఇస్ సోన్ అవుట్ సైడ్.
0: నీవు భ్రమించేటువంటి బయట తట్టు నటించేటువంటి నటనలు అవి ఫలితం ఇవ్వవు.
1: ఆల్ దట్ ఇస్ ప్రిటెన్షన్ విల్ నెవర్ గివ్ పాజిటివ్ రిజల్ట్.
0: లోపల నీవు నాటుకొనిపోయేటువంటి యొక్క సంకల్పములు పవిత్రమైనటువంటిగా ఉంటే నీ ఫలితం కూడా పవిత్రమైనదిగా ఉంటుంది.
1: ద సీడ్స్ ఆఫ్ ప్యూర్ థాట్స్, ద సీక్రెట్ థాట్స్ మస్ట్ బి సోన్ విద్ ఇన్ సో యాస్ టు బేర్ ఫ్రూట్స్ అవుట్వర్డ్.
0: నూతనమైన సంవత్సరం కదా, ఈ సంవత్సరంలో ఏ మార్పు జరుగుతుంది అని మీరు భ్రమించవచ్చు.
1: యు మే బి ఇమాజినింగ్ వాట్ కైండ్ ఆఫ్ చేంజెస్ విల్ ఫేస్ ఇన్ దిస్ న్యూ ఇయర్.
0: మీకు తెలుసును, ప్రతి దినం కూడాను జరుగుతున్నటువంటి యొక్క ప్రతిఫలము మీరు అనుభవిస్తూనే ఉన్నారు.
1: In fact, we pass through several experiences every day.
0: ఈ జగత్తులో జరిగేటువంటి యొక్క సత్కర్మ దుష్కర్మలంతా కూడాను దినదినములకు పెరిగిపోతున్నవే కాని తరుగుటకు వీలు కాదు.
1: In fact, good and bad actions, they go on increasing ever and ever.
0: ప్రతి మానవుడు కూడాను సత్కర్మలు ఆచరించాలి.
1: Every man should do good action.
0: అందుకోసమనే ప్రతి మానవుడు కూడాను సత్సంగంలో మనం చేరాలి అన్నారు.
1: We should necessarily join satsanga, good company.
0: Satsangam ante emiti?
1: What is satsanga?
0: Sat anaga emi? Trikala bhajyam satyam.
1: Sat means that which is indivisible.
0: Moodu kalamulu endukudunu maarpu chendinatvante sat.
1: Sat which does not change in all three periods of time.
0: Sat yokka sanghani manam koodali.
1: We should be in the company of such sat.
0: అప్పటికప్పుడు భజనలు చేసి అప్పటికప్పుడు ఉపన్యాసాలు ఇచ్చి మనం విన్నటువంటివి అవి సత్సంగం కింద చేరవు.
1: ఇట్స్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ జాయినింగ్ భజన్ ఆర్ గివింగ్ ఎ టాక్ ఫర్ ద మోమెంట్ అండ్ ఫర్గెట్ దేర్ ఆఫ్టర్.
0: నీవు మొట్టమొదట మంచి మాటలు విను.
1: ఫస్ట్ లిసన్ టు గుడ్ వర్డ్స్
0: అనగా మంచి మాటలు విను, మంచి చూపులు చూడు, మంచివి ఇది విషయంలో కర్మను ఆచరించు.
1: సో హ్యావ్ గుడ్ లుక్స్, గుడ్ లిసనింగ్ and involve in good deeds and actions.
0: ఇది మను చక్రవర్తి మానవులకు అందించినటువంటి ఒక మూడు ప్రధానమైనటువంటి మంత్రములు.
1: This is the message of Manu to humanity.
0: దీనిని మనం ధర్మశాస్త్రంలో పోయేటప్పుడు మను శాస్త్రాన్ని ఆధారంగా తీసుకుంటారు.
1: This is coded in Manu Dharma Shastra.
0: మానవుడు ఈ మూడు మంత్రాలు మాత్రం నిత్య జీవితంలో అనుభవించాలి.
1: Man should experience these three mantras.
0: మంచిని చూడు, మంచిని చేయి, మంచిని తలంచు.
1: సీ గుడ్, డూ గుడ్, థింక్ గుడ్.
0: ఇంతే కాదు, ఇంతకంటే మనకేం కావాలి?
1: What more you want?
0: ఈ మూడింటి ద్వారానే మనం మంచి వారమైపోతాం.
1: By following these three, you are bound to be good.
0: మొట్టమొదట మనం మంచిని చూడు.
1: First, see good.
0: శృణ్వంతు విషయ అమృతస్య పుత్ర, మంచిని విను.
1: Hear good.
0: మంచిని చేయి.
1: Do good.
0: ఇలాంటి చేసినప్పుడే మనకు మంచి ఫలితం లభిస్తుంది.
1: When you act like that, you are bound to be good.
0: ప్రపంచంలో ప్రతి మానవుడు కూడాను ఎన్నో కర్మలు ఆచరిస్తున్నాడు.
1: ఇన్ దిస్ వరల్డ్ మ్యాన్ అండర్టేక్స్ మెనీ యాక్షన్స్.
0: ఈనాడు లోకంలో సంభవించినటువంటి యొక్క భయభ్రాంతులకు మూల కారణము మన యొక్క దుర్మార్గం సంకల్పం లే.
1: ఓన్లీ ది వికెట్ థాట్ which is responsible for all the fear and cruelty that we find in the world.
0: ee dirbhavamlo manu nunchi duram kavalante dushtangamlo manu cheri koncham abhirudhi parchukuntunnam.
1: In fact, you are in bad company and promoting bad evil thoughts in you.
0: ee enaati kudunu chinichadu.
1: Well, you never be able to be
0: satsangamlo develop chesko.
1: Develop satsang,
0: abhirudhi chesko.
1: Develop it more and more.
0: సత్సంగం చేత ఏది కనిపించినా మంచిగా నీవు భావించు.
1: When you are in satsanga, whatever that you see is good.
0: గొప్ప విరోధి నీకు ఎదురైపోయినాడు.
1: You face your enemy.
0: ఆ ఎరు విరోధి అయినటువంటి వాడు ఎదురుగా వచ్చినప్పుడు మరి దుర్మార్గుడా నువ్వు నాకు ఇటువంటి అపకారం చేశావు అని వాడిపైన మనం ఉట్టిపడకూడదు.
1: When once you face your enemy, don't be angry saying that you are the victim of his cruelty.
0: Plus, plus, plus.
1: It only adds
0: ఈ కోపము వాడి కోపము రెండు చేరేటప్పటికే కోపం మరింత మర్చిపోతుంది.
1: ఇట్ విల్ గో ఆన్ యాడింగ్ ప్లస్ అండ్ ప్లస్.
0: నీ దుర్మార్గుడైనటువంటి దేశి నీకు ఎదురుకు వచ్చినప్పుడు హలో మిత్ర హౌ ఆర్ యూ అని అడిగితే ఎంత ఆనందం ఇస్తుంది.
1: దెన్ యూ ఫేస్ యూర్ వర్స్ట్ ఆఫ్ యువర్ ఎనిమీ అండ్ సే హలో హౌ ఆర్ యూ, యుల్ బి హ్యాపీ.
0: అప్పుడు వాడు కూడా నువ్వు ఫ్రెండ్ అయిపోతాడు.
1: అండ్ హీ టు బికమ్స్ యువర్ ఫ్రెండ్.
0: నీవు వాడితో ఫ్రెండ్ అయిపోతావు.
1: అండ్ యూ ఆల్సో.
0: ఆనాటి నుండి ఇద్దరు కూడా ఫ్రెండ్షిప్ గా మారిపోతుంది.
1: దేర్ ఆఫ్టర్ బోత్ ఆఫ్ యూ బికమ్ ఫ్రెండ్స్.
0: కనుక నీవు పలుకరించేటువంటి పలుకు నువ్వు మృదుమైనటువంటిగా పలికించు.
1: సో స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ.
0: వారిని మన ప్రేమగా మనం ఉచ్చరించినప్పుడు మన ప్రేమ కూడా వారి ప్రేమతో చేరి ఏకమైపోతుంది.
1: దెన్ వన్స్ యూ టాక్ టు పీపుల్ లవింగ్లీ, దిస్ లవ్ వుడ్ మిక్స్ విత్ ద లవ్.
0: కనుక మనం దేశము ప్రపంచంలో జరిగేటువంటి యొక్క క్రోధములు ఇవన్నీ తగ్గిపోవాలంటే మన క్రోధములు ద్వేషములు చల్లార్చడానికి మృదు మధురమైనటువంటి మాటలు రావాలి.
1: ఇన్ ఆర్డర్ టు పాసిఫై హేట్రెడ్ అండ్ యాంగర్ వీ షుడ్ టాక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ.
0: ఆ పవిత్రమైనటువంటి ప్రేమనే నీ యొక్క పవిత్రమైన ప్రేమను పెంచుతుంది.
1: ఇట్స్ ఓన్లీ ది సీక్రెట్ లవ్ విచ్ విల్ ఇంక్రీస్ డే బై డే.
0: ప్రేమ పలిచేటప్పటికీ శాంతి ఏర్పడుతుంది.
1: వెన్ వన్స్ యూ షేర్ దిస్ లవ్ దేర్ విల్ బి పీస్ అబైడింగ్.
0: దేర్ ఇస్ కాన్ఫిడెన్స్ దేర్ ఇస్ లవ్.
1: వేర్ దిస్ కాన్ఫిడెన్స్ దేర్ ఇస్ లవ్.
0: వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ పీస్.
1: వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ పీస్.
0: వేర్ దేర్ ఇస్ పీస్ దేర్ ఇస్ ట్రూత్.
1: వేర్ దేర్ ఇస్ పీస్ దేర్ ఇస్ ట్రూత్.
0: వేర్ దేర్ ఇస్ ట్రూత్ దేర్ ఇస్ గాడ్.
1: వేర్ దేర్ ఇస్ ట్రూత్ దేర్ ఇస్ గాడ్.
0: ఇంక దేశం ఎక్కడుంది?
1: దెన్ వేర్ ఇస్ హేట్రెడ్.
0: కాన్ఫిడెన్స్ నీవు కాన్ఫిడెన్స్ మొట్టమొదటి నమ్మకాన్ని నువ్వు పెంచుకోవాలి.
1: దేర్ఫోర్ డెవలప్ దిస్ కాన్ఫిడెన్స్ ద ఫెయిత్.
0: ఆ నమ్మకాన్ని నీవు పెంచుకున్నప్పుడే నీ నుంచి శాంతం ఏర్పడుతుంది.
1: అండ్ దేర్ ఆఫ్టర్ యూ డెవలప్ పీస్.
0: కనుక శాంతం మనకు కావాలంటే మన ఉన్నటువంటి ఒక ద్వేషాన్ని మనం దూరం చేసుకోవాలి.
1: సో ఇన్ ఆర్డర్ టు బి పీస్ఫుల్
0: విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: Develop this confidence, faith in God.
0: Devasarupulara vishwasame manaku nijamaina swasa.
1: Vishwasa faith is swasa
0: kaani. ee naati vidyarthulu kudanu balabalikalu kudanu chaala durmargamaina bhavalu abhikrutti avutunnayi.
1: Today the students, boys and girls, have got all evil thoughts behind.
0: Evil thought kaadu,
1: crooked thoughts. Crooked thoughts.
0: కనుక ఈ యొక్క చెడ్డ భావాలను మన హృదయంలో చేరనివ్వకుండా చూసుకోవాలి.
1: సో వీ షుడ్ నెవర్ గివ్ స్కోప్ ఫర్ సచ్ క్రికెట్ థాట్స్.
0: నీవు ఎంతో అనుభవించావు.
1: యు ఎక్స్పీరియన్స్ అ
0: లాట్. దానికి తగినటువంటి గ్రాటిట్యూడ్స్ నీవు ఏమిస్తున్నావు?
1: డు ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ ఫర్ ఆల్ ద ఎక్స్పీరియన్స్.
0: దేనికి కూడాను తత్ఫలితాన్ని ఇవ్వమని కోరడు.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ డస్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్.
0: నీ తత్ఫలితం కోసం భగవంతుడు ఏనాడు కాచుకోడు.
1: అండ్ గాడ్ నెవర్ వెయిట్స్.
0: కానీ డూ యువర్ డ్యూటీ.
1: బట్ డూ యువర్ డ్యూటీ.
0: నీ యొక్క కృతజ్ఞత నీవు చూపుకోవాలి.
1: యూ షుడ్ ఎక్స్ప్రెస్ యువర్ గ్రాటిట్యూడ్.
0: కృతజ్ఞత లేనిటువంటి మానవుడు క్రూరుని కంటే హీనుడు.
1: ద వన్ విదౌట్ గ్రాటిట్యూడ్ ఇస్ ది వర్స్ట్ రిచ్.
0: నీవు ఎన్నో అనుభవిస్తున్నావు.
1: యూ హ్యావ్ మెనీ.
0: ఎన్నో నీవు అందుకుంటున్నావు.
1: అండ్ యూ రిసీవ్ మెనీ.
0: ఎన్నో విధంలో నీవు అభివృద్ధి వస్తున్నావు.
1: అండ్ యూఆర్ ప్రోగ్రెసింగ్.
0: కానీ అభివృద్ధి చేసినటువంటి వాడు అందింపు చేసినటువంటి వాడు వారికి తగినటువంటి కృతజ్ఞత నీవు ఇవ్వాలి.
1: యూ షుడ్ సర్టన్లీ బి గ్రేట్ఫుల్ టు ద వన్ ఫ్రమ్ హోమ్ యూ రిసీవ్.
0: మాతృదేవో భవ పితృదేవో భవ.
1: మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్.
0: తల్లి నవమాసంలో మోసి కర్తమలకు లోబడి అన్ని విధాలా నీకు సహింప చేసుకుని ఆ బాధలను నీవు భరింప చేసుకుని నిన్ను ఎంతో పోషిస్తూ వచ్చింది.
1: ఇట్స్ ఓన్లీ ద మదర్ హూ గేవ్ బర్త్ టు యు ఎక్స్పీరియన్సింగ్ ఆల్ ద స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అండ్ ద పెయిన్.
0: అతి బాధపడి నిన్ను పెంచినటువంటి తల్లికి నీవు ఎంత కృతజ్ఞత అందించాలి.
1: వాట్ కైండ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ షుడ్ యు ఎక్స్ప్రెస్ టువర్డ్స్ యువర్ మదర్.
0: అందువల్లే మాతృదేవో భవ.
1: సో ఇట్ ఈస్ సెడ్
0: ఆమె నీకు దేవత సమానం.
1: Mother is God, truly speaking.
0: Pitrudevo bhava.
1: Father is God.
0: Ayakko tandri enniyo vidhamla chalivinchi abhivruddhi chesi dhanamu sampayinchi thanu kadapaina enda pettukoni pillalni poshisthadu.
1: In fact, father has taken care of you, sacrificing his own comfort, earning money.
0: Atti samaku vachinatundi tandiki nee em krutagnata andisthunnavu.
1: What gratitude you are showing to your father.
0: నీవు ఈనాడు ఈ తల్లికి తండ్రికి ఏ కృతజ్ఞత అందించావో అదే రేపటి దినము నీ కుమారుడు నీ బిడ్డలు నీకు అదే గతిని అందిస్తారు.
1: ద కైండ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ దట్ యు ఎక్స్ప్రెస్ టువర్డ్స్ యువర్ పేరెంట్స్ టుడే విల్ కమ్ బ్యాక్ టు యూ ఫ్రమ్ యువర్ చిల్డ్రన్.
0: కానీ 10 మంది ఎదురుగా మాత్రం మంచి పలుకులు పలికేది.
1: యూ స్పీక్ సో నైస్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్.
0: లోపల చూస్తే దుర్మార్గమైన భావాలు పెంచుకుంటూ ఉండే.
1: దేర్ ఇస్ వికెట్నెస్ అండ్ క్రూయల్టీ విత్ ఇన్.
0: ఇది ఏ రాక్షసత్వము అన్నారు.
1: దిస్ ఇస్ డెమోనిక్ టెంపర్మెంట్.
0: రాక్షసులకు రాత్రిపూట చాలా ధైర్యం వస్తుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ డెమన్స్ ఆర్ కరేజియస్ ఇన్ నైట్స్.
0: పగల పూట ఏమాత్రము జ్ఞానం ఉండదు.
1: ఇన్ డే టైమ్ దే ఆర్ పవర్లెస్.
0: అనగా రాత్రి అనగా ఏమిటి, ఒక విధమైనటువంటి దుర్గుణములతో కూడినటువంటిది.
1: ద నైట్ ద డార్క్నెస్
0: సింబలైజ్ అనేటువంటిదే రాత్రి.
1: సింబలైజెస్ ఇగ్నోరెన్స్.
0: సుజ్ఞానం అనేటువంటిదే పగలు.
1: అండ్ విజ్డమ్ ఇస్ డే టైమ్.
0: అజ్ఞానం అనేటువంటి రాత్రిలో నీవు పోయినప్పుడు నీకు అన్ని చెడ్డవే కనిపిస్తాయి.
1: ఇన్ ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ యు ఎన్కౌంటర్ ఓన్లీ బ్యాడ్.
0: ఈ చీకటిని ఆశించేటువంటి వాడు రాక్షసుడు తప్ప మనిషి కాడు.
1: సో ద వన్ హూ వాంట్స్ దిస్ డార్క్నెస్ ఇస్ ఎ డెమన్.
0: మనం దుర్మార్గాన్ని ఆశించేటువంటి వారు మనం మానవులం కాదు.
1: If you are cruel, you are not a true man.
0: Sunnativise amrutasya putraha manavudu amruta putrudu.
1: You are the son of immortality.
0: Jantu nam narajanma dullabham manava janmam chala dullabhamainatundi.
1: Human life is rarest.
0: Atti dullabhamainatundi manava janma etti kudanu రాక్షసుల వలె ప్రవర్తించడం ఇది చాలా పొరపాటు.
1: హ్యావింగ్ హ్యాడ్ ద రేర్ లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ యూ కెనాట్ కండక్ట్ యువర్సెల్ఫ్.
0: కృతజ్ఞత ఉంటుండాలి.
1: యూ షుడ్ షో గ్రాటిట్యూడ్.
0: మృగములకైనా ఒక ప్రేమ యొక్క అద్దు ఉంటుండాలి.
1: ఇన్ అనిమల్స్ దే యూ ఫైండ్ లవ్.
0: కానీ ఈనాటి మానవునికి ప్రేమ యొక్క అద్దు లేదు.
1: మోడర్న్ మ్యాన్ హ్యాస్ నో లిమిట్స్ వాట్స్ ఎవర్.
0: దీనికి తగినటువంటి ఒక కృతజ్ఞత లేదు.
1: హి హ్యాస్ నో గ్రాటిట్యూడ్.
0: కనుక మానవులై పుట్టినందుకు మానవులుగా మనం బ్రతికి మానవునిగా జీవించి మానవత్వాన్ని సార్థకం చేసుకోవాలి.
1: సో హ్యావింగ్ బీన్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ వి షుడ్ లీడ్ ది లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ ఎండ్ అవర్ లైఫ్. ప్రతి
0: మానవుడు కూడా దైవ స్వరూపుడే.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇస్ ద పర్సోనిఫికేషన్ ఆఫ్
0: దైవ స్వరూపుడు కానటువంటి మానవుడు దైవత్వంలో కాలరాడు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ నన్ హూ ఆర్ నాట్ డివైన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అందరినీ మరి ప్రేమించండి.
1: లవ్ ఆల్.
0: ఏ మాత్రం కించిత్ కూడాను ద్వేషాన్ని మీ హృదయంలో పెట్టుకోకండి.
1: డోంట్ హ్యావ్ ఎనీ ట్రేస్ ఆఫ్ హెట్రెడ్ ఆర్ ఎనిమిటీ.
0: అందరినీ సహనభావంతో చేర్చుకోండి.
1: జాయిన్ ఫ్రెండ్షిప్.
0: దీనిని వేదం మొట్టమొదటి చెప్పింది.
1: దిస్ ది డిక్లరేషన్ ఆఫ్
0: వేద. సహనము పొందుతు.
1: The Veda says, let's grow together, live
0: kalasi
1: together.
0: Kalasi melasi tirugudam.
1: Let's move together.
0: Kalasi melasi perugudam.
1: Let's grow together.
0: Kalasi melasi telusukunna telivini poshinchudam.
1: Let's grow in intelligence
0: kalasi
1: together.
0: Kalasi melasi kalataleka chelivito jeevinchudam anindi.
1: Without any conflict or enmity, let us grow in friendship together.
0: Intati pavitramainatu bodalu vedam andinchinappatikini.
1: Though that has been the sacred teaching of Veda,
0: అలాంటి పవిత్రమైన వేదాలను మర్చిపోతున్నారు.
1: పీపుల్ ఆర్ ఫర్గెటింగ్ దెమ్.
0: దుర్మార్గమైన దుష్టభావంను పెంచుకుంటున్నారు.
1: దే హావ్ బీన్ డెవలపింగ్ ఫాస్టరింగ్ ద బ్యాడ్ థాట్స్.
0: మానవత్వానికి తగినటువంటి గుర్తే కాదు.
1: ఇట్ ఈస్ నాట్ బిఫిటింగ్ మ్యాన్.
0: ఇది మానవత్వంతో ఉండినటువంటి దానవత్వమే.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ ఫైండ్ దిస్ అవేర్నెస్ ఇన్ మ్యాన్.
0: ఎప్పుడు నువ్వు నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ ఉండాలి.
1: యూ షుడ్ గో ఆన్ స్మైలింగ్.
0: ఆనందంగా ఉంటుండాలి.
1: యూ షుడ్ బి బ్లిస్ఫుల్.
0: ఆనందమే మానవుని యొక్క స్వభావము.
1: Bliss is your true nature.
0: స్వభావనామ సంవత్సరము.
1: And this is the year of bliss.
0: ఈ సంవత్సరం అంతా అందరూ ఆనందంగా జీవించండి.
1: May you all spend your life blissfully this year.
0: అందరూ ప్రేమతో జీవించండి.
1: Lead your life full of
0: అందరూ
1: love.
0: అందరూ అన్యోన్యతతో కూడి కలిసిమెలిసి ఉండండి.
1: Live together in friendship and coordination.
0: ఇటువంటి ఆనందం అక్కడే మనకు లభిస్తుంది.
1: The true bliss you acquire there.
0: కనుక మనం నిత్యానందం
1: ది ఎటర్నల్ బ్లిస్ సుప్రీం
0: కేవలం జ్ఞానమూర్తిం
1: ద వన్ ఆఫ్ విజ్డమ్
0: ద్వంద్వాతీతం
1: నాన్ జ్యువల్
0: గగన సదృశం
1: ఎథీరియల్
0: తత్వమస్యాది లక్ష్యం
1: ది అల్టిమేట్ ఇస్ ది ఎయిమ్ one,
0: nityam,
1: eternal,
0: vimalam,
1: pure,
0: achalam,
1: unmovable,
0: which
1: is an eternal witness,
0: bhavatitam, trigunarahitam.
1: It's beyond all sentiments and attributeless.
0: ఇట్టి ఆనందం మన చెంత ఉండగా మనం ఎందుకు ఇంత దుర్మార్గానికి కోల్పడుతున్నాం?
1: When that bliss is through nature, why are you so wicked?
0: ఇది మానవత్వానికి విరుద్ధమైనటువంటిది.
1: It's contrary to human life.
0: కనుకనే అందరూ మానవాకారంతో ఉన్నటువంటి దేవతలుగా మీరు భావించండి.
1: Consider that all of us are deities, devatas divine.
0: దైవాన్ని ప్రేమించినట్టుగా అండు.
1: Whosoever you love, consider that you love God.
0: అంటే ఎవరికో చేస్తున్నాను నమస్కారం కాదు, నా దైవ స్వరూపానికి నమస్కారం చేస్తున్నాను.
1: When you do namaskar, understand it goes to God only.
0: ప్రతి ఒక్కరికి కూడా నమస్కరించండి.
1: Offer respects, namaskar to everyone.
0: ప్రతి ఒక్కరిని ప్రేమించండి.
1: Love all.
0: ఎవరిని ద్వేషించకండి.
1: Don't hate anybody.
0: ఆ ద్వేషం నీకే ప్రతిబింబంగా వస్తుంది.
1: The hatred will come back to you as reflection.
0: ఆ ప్రతిబింబంగా వచ్చినటువంటి ద్వేషం నిన్ను ఎన్ని విధాలుగా హింసిస్తుంది.
1: The hatred that comes to you as reflection will make you suffer.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: మీరందరూ ప్రేమని పెంచుకోండి.
1: Develop love, foster,
0: ప్రేమని మీరు అనుభవించండి.
1: Experience love,
0: జీర్ణించుకోండి.
1: Digest,
0: ఆ జీర్ణించుకున్న ప్రేమను 10 మందికి పంచండి.
1: The love digested and assimilated must be shared.
0: స్వభావనామ సంవత్సరం యొక్క ప్రధానమైనటువంటి యొక్క సందేశము.
1: This is the chief and the main message of love for this year.
0: You're not human. మనం మానవులం కాదు.
1: వీఆర్ నాట్ హ్యూమన్.
0: దైవ ప్రతిబింబాలు మనము.
1: వీఆర్ ది రిఫ్లెక్షన్.
0: ఈ దైవ ప్రతిబింబాలైన మనము దైవ ప్రతిబింబంగానే మనం జీవించాలి.
1: సో వీ షుడ్ లీడ్ ఏ బిఫిటింగ్ లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్.
0: ఈ రిఫ్లెక్షన్, ఈ రియాక్షన్, ఈ రీసౌండ్ మూడింటిని మనం పెంచుకున్నప్పుడే మన మాటలు, మన యొక్క యాక్షన్, మన యొక్క చేష్టలు అన్ని పవిత్రమైనవిగా ఉంటాయి.
1: సో వెన్ యూఆర్ ఫుల్లీ అవేర్ ఆఫ్ దీస్ త్రీ ప్రిన్సిపల్స్ ఆఫ్ రియాక్షన్, రిఫ్లెక్షన్, రిసౌండ్, ఆల్ ద వర్డ్స్ దట్ వీ అటర్, ఆల్ ద డీడ్స్ దట్ వీ డూ,
0: నిత్య జీవితంలో తెల్లవారి లేచింది మొదలుకొని ఏదో పరుల చింతలు పెట్టుకోకండి.
1: డోంట్ థింక్ ఆఫ్ అదర్స్.
0: నిద్ర నుండి లేచి మరి నిద్రపోయేడు దాకా పొట్టకై హద్దున పద్దు లేక వెలమందగ చేయుచు జీవితంబు నీ విద్యలు దారవోసి అరవింద దాచుని విస్మరించి నీవే పెద్ద సుఖంబు పొందితివి. ప్రీతికి తెలుపు మానవ.
1: ఓ మ్యాన్, ఎంక్వైర్ యువర్ సెల్ఫ్ క్లియర్లీ. ఫ్రమ్ డాన్ టు డస్క్ యూ స్ట్రగల్ హార్డ్ టు ఎర్న్ ఆల్ ద నాలెడ్జ్ ఫ్రమ్ అవుట్ సైడ్, ఫర్ గెటింగ్ గాడ్ వాట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ యూ హ్యావ్, వాట్ ప్లెజర్ యూ హ్యావ్ ఇన్ దిస్ లైఫ్.
0: మనం నిద్ర నుంచి లేచి ఏం పని చేస్తున్నాము?
1: వాట్ ఈస్ దట్ వీ డూ ఎవ్రీ డే?
0: ఎప్పుడు కోపంతోనే లేస్తున్నాము?
1: వీ గెట్ అప్ రైట్ ఫ్రమ్
0: కొట్టాడుతోనే లేస్తున్నాము?
1: వీ స్టార్ట్ ఫైటింగ్.
0: ఈనాటి తల్లిదండ్రులు కూడా అదే స్థితిలోనే ఉంటున్నారు.
1: దట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ పేరెంట్స్ టుడే.
0: ఇంట్లో బిడ్డ లేచేటప్పటికి తల్లిదండ్రులు పోట్లాడుతూ ఉంటారు.
1: బై ద టైమ్ ద చైల్డ్ గెట్స్ అప్,
0: ఈ పోటీ
1: పిల్లలు
0: లేచేటప్పటికి కొట్టాడుతూ వస్తారు.
1: అండ్ దెన్ దే స్టార్ట్ ఫైటింగ్, రెస్లింగ్.
0: యద్భావం తద్భవతి. తల్లిదండ్రుల యొక్క భావంలే పిల్లలకు వచ్చేసేస్తుంటాయి.
1: ద ఫీలింగ్ ఆఫ్ ద పేరెంట్స్ ఆర్ సీన్ యాజ్ రిఫ్లెక్షన్స్ అమంగ్ చిల్డ్రన్.
0: కనుకనే మొట్టమొదటి తల్లిదండ్రులు శాంతంగా నిద్ర లేయాలి.
1: Therefore, parents should get up peacefully.
0: నవ్వుతూ మాట్లాడాలి.
1: They should talk smilingly.
0: అప్పుడే దీన్ని ప్రతిబింబింపజేసుకుని పిల్లలు కూడా నవ్వుతూ మాట్లాడతారు.
1: And that will come back in the form of reflection. Children speaking, smiling.
0: పిల్లలకు మంచి విద్యను నేర్పాలనుకుంటే మొట్టమొదటి తల్లిదండ్రులు ఆచరించాలి.
1: Therefore, if you want your children to be educated, the parents should be angry.
0: ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడాను మనలో ద్వేషానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: Under any circumstances, don't give scope
0: for hatred. కష్టాలు వస్తుంటాయి.
1: We have troubles.
0: కొన్ని దుఃఖాలు వస్తుంటాయి.
1: We have misery.
0: వచ్చినా కూడా మనం దాన్ని లెక్క చేయకూడదు.
1: Don't be mindful of them.
0: ఏం చెప్పాను మొట్టమొదట?
1: What did Bhagavan tell us?
0: అహం ఏతత్ నా అన్నాను. అహం ఏతత్ నా. నేను ఈ దేహం కాదు.
1: I am not the body. That's what Bhagavan said.
0: అహం ఆత్మను.
1: I am Atma, the spirit.
0: ఏతత్ నా నా నా. నేను ఈ దేహాన్ని కాదు.
1: I am not the body.
0: దీన్ని ఆధారం చేసుకుంటే నా నేను ఈ దేహం కాదు.
1: I'm not the body.
0: దేహానికి సంభవించినటువంటి బాధలు కష్టములు మంది కాదు.
1: The suffering, the trouble of the body.
0: ఆ విధంగా దీన్ని సాధించాలి.
1: So I should identify myself as the spirit. You all know.
0: నేను చేసి మీకు చూపిస్తున్నాను.
1: Bhagavan does and demonstrates to us.
0: ఇది దేహము.
1: This is the body.
0: కానీ I am not body.
1: Bhagavan is not the body.
0: I am Atma.
1: Bhagavan is supreme.
0: ఈ దేహానికి సంభవించినటువంటి బాధలు ఏవి కూడా నేను లక్ష్యం చేయను.
1: So no trouble of this body will ever bother him.
0: ఎన్ని విధములైనటువంటి బాధలు వస్తుంటాయి దేహానికి.
1: So many troubles do come.
0: బాధలకు సంబంధించినటువంటి వారి మనం లెక్క చేయకూడదు.
1: You should never bother yourself.
0: కష్టం నుంచి పుట్టినటువంటి దేహము.
1: In fact, the body
0: కష్టం నుంచి పుట్టినటువంటి దేహము.
1: And it has
0: కష్టం అనుభవించక తప్పదు.
1: It must face difficulties.
0: కనుక మనం దీనికి లెక్క చేయకుండా మనం పోవాలి.
1: సో డోంట్ బి ట్రబుల్డ్ బై దిస్ ప్రాబ్లమ్.
0: ఇది దేహం యొక్క సహజము.
1: ఇట్స్ క్వైట్ నేచురల్ టు బాడీ.
0: ఆత్మ యొక్క సహజము.
1: బట్ యూఆర్ ది ట్రూ సెల్ఫ్.
0: ఆత్మ సహజాన్ని నేను ఫాలో చేయాలి, కానీ దేహ సహజాన్ని మనం ఫాలో చేయకూడదు.
1: ఫాలో ద నేచర్ ఆఫ్ ది సెల్ఫ్ ఆత్మ, నాట్ ఆఫ్ ద బాడీ దేహ.
0: కనుకనే మనం దేహాత్మ భావాన్ని ఏమాత్రం అభివృద్ధి పరచుకోకూడదు.
1: సో డోంట్ డెవలప్ బాడీ ఐడెంటిఫికేషన్.
0: మనినపు కొంప.
1: It's full of dirt.
0: రోగమున మృగ్యడు సేవక గంప.
1: Full of afflictions.
0: జాత సంచలనము పొందు దుంప.
1: It perinates life after life.
0: సాగర మీదగలేని కంప.
1: It cannot cross across this
0: world. అమ్మల పదలమ్మ మనమెప్పు దలంప.
1: It's full of bones.
0: నే నిశ్చలమని నమ్మబోకు మనసా.
1: Oh, my never think it is permanent.
0: హరిచింతన ఆచరించవే.
1: Think of God only.
0: దైవ చింతన చేయి.
1: Think of God fervently.
0: ఈ అనిత్యమైనటువంటి దేహ చింతనని ఎందుకు చేస్తావు?
1: Why do you think of the body which is
0: temporary? పోతాయి.
1: They come and go.
0: ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్.
1: They are all like passing clouds.
0: ఇవన్నీ ప్రవృత్తి లక్షణాలు.
1: That's nature.
0: కానీ ఆత్మ లక్షణము అది ఒక్కటే.
1: But the quality of atma is permanent. అన్ని
0: సమత్వంగా చూసుకోవటమే ఆత్మ లక్షణం.
1: To develop the spirit of equanimity is the quality of the self.
0: లెక్కలు కొన్ని వస్తుంటాయి పోతుంటాయి.
1: The troubles of the body come and go.
0: ఎంత నొప్పి అయినా కూడా నేను నడుస్తూనే ఉంటుంటాను.
1: In spite of the pain.
0: అందరిని చూస్తూనే ఉంటాను.
1: In spite of the pain.
0: అందరితో మాట్లాడుతూనే ఉంటాను. దీన్ని లెక్కనే చేయను.
1: In spite of pain, Bhagavan walks all of us watch.
0: Nanu enti idi naadi ani anukunnappude idi manaku anni baadalu kalugutayi.
1: Bhagavan has no feeling like this mine, my body.
0: Idi naadi kaadu.
1: This not mine.
0: Idi kerchief.
1: This kerchief.
0: Idi naadi kaadu. Bayatadi.
1: Kerchief is outside.
0: Kabatti deeniki enta malinamaithe neekemi.
1: It may be dirty. How are you bothered?
0: Enni baadalu kalugithe neekemi.
1: It may be spoiled.
0: Enni kattu kadithe neekemi.
1: Well, it may be a
0: bandage. Idi kaadu vastram vi.
1: And it all belongs to
0: God. అదే రీతిగానే ఈ దేహంకు వచ్చినటువంటి బాధలు దేహమే కానీ నీవి కాదు.
1: So all the troubles belong to the body, but not yourself.
0: దేహము పాంచభౌతికము.
1: The body is full of sins.
0: దేహము కూలక తప్పది ఎప్పుడు.
1: It's bound to fall someday.
0: దేహి నిరామయుండు.
1: But the indweller is permanent.
0: కొండింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు.
1: The indweller has no beginning nor end.
0: నిజము
1: liberation or bondage.
0: నిజము చూడ ఆ దేహియే దేవదేవుడు.
1: Truly speaking, that indweller is God.
0: స్వయంపగ ఆత్మ సాక్షియై.
1: And he remains as witness.
0: ఆ దేహి దేవుడు ఆత్మనే.
1: And that indweller.
0: దానికి రానడానికి నీవెందుకు యోచించావు?
1: Then why do you think of the body?
0: ఈ దేహానికి వచ్చిన దానికి నీవు ఎందుకు చింతిస్తావు?
1: Why are you worried of the body?
0: నీ చింతపడటం మంచిది కాదు.
1: Don't.
0: ఎవరో నిన్ను తిట్టారనుకుంటావు.
1: You think somebody accused you.
0: తిట్టినాడని నీవు తెలుసుకుని నువ్వు బాధపడుతుంటే ఇది ఎవరికి సంబంధం?
1: Then if you go on worrying about all the accusations and charges, don't suffer like that.
0: తిట్టిన వాడు చెడ్డ తిట్లు తిట్టే అవి గాల్లో గడిచిపోయినాయి.
1: The critic who accuses you may say anything, but it will all go.
0: మంచి తిట్టే తిట్టే చేస్తే అది నీ మనసులో నిలిచిపోతాయి.
1: If all the praises will stay in you.
0: ఏవి నీకు తగలవు.
1: In fact, nothing
0: will touch. ఏవి నీ దగ్గరికి రావు.
1: Nothing will be near you.
0: ఆ రానటువంటి దాన్ని నీవెందుకు పిలిచి జగడం వేసుకోవాలి?
1: Then why do you worry yourself?
0: This is not mine.
1: This is not mine.
0: ఈ విధమైనటువంటి దీంతో మనం దాన్ని తిరస్కరించిపోవాలి.
1: In this sort, you should reject this.
0: ఇలాంటి సత్యమైనటువంటి భావము నిత్యమైనటువంటి తత్వము మనం అభివృద్ధి పరచుకున్నప్పుడే మనం మానవులుగా రూపొందుతాం.
1: We should develop this eternal principle of truth, then you'll be true human.
0: నిజంగా ఈనాడు ఎంతనో పవిత్రమైనటువంటి సంవత్సరం ప్రారంభమైంది.
1: Today is the beginning of a sacred year.
0: అతి పవిత్రమైనటువంటి అంటూ మనం పవిత్రమైన భావాలు పెంచుకోవాలి.
1: We should first develop sacred thoughts.
0: పవిత్రమైన భావాలు పెంచుకొని ఈ సంవత్సరం నేను లైఫ్ అంతా కూడా కంటిన్యూ చేసుకుంటూ పోవాలి.
1: Let us spend throughout this year full of sacred thoughts and sacred
0: actions. మాత్రమే వచ్చినది కాదు.
1: It's not being simply limited here.
0: జీవితానికి సంబంధించినటువంటివి.
1: It's related to the whole life.
0: జీవితం జీవితం పాంచభౌతికము.
1: And the body is after all senses.
0: ఇలాంటి పాంచభౌతికమైన జీవితము ఏమాత్రము బాధపడక తప్పదు.
1: And this body is bound to suffer.
0: పడుతుంది పోతుంది.
1: And it suffers and let it go.
0: కానీ నీకు సంబంధం కాదు.
1: And
0: ఈ సత్యశక్తిని నీ సంపాదించుకోవాలి, అది నీ సాధన.
1: అండర్స్టాండ్ ది మెసేజ్ ఆఫ్ ట్రూత్.
0: సాధన నువ్వు చేసుకోకుండా సాధన చేస్తున్నావు, సాధన చేస్తున్నాను.
1: You say that you
0: ఏం సాధన?
1: స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: జపమాల తిప్పుతున్నాను సాధన.
1: యూ గో ఆన్ రొటేటింగ్ జపమాల తాలిస్మాన్.
0: వేళ్లతో జపమాల తిరుగుతుంటాది, మనసు ఊరంతా తిరుగుతూ ఉంటాది.
1: ఓన్లీ బీడ్స్ గో ఆన్ మూవింగ్, మైండ్ ఈజ్ రౌండ్ ద మార్కెట్. ఇట్ కెనాట్ బి జప.
0: నువ్వు భగవంతుని చింత చేస్తున్నావు.
1: యూ సే యూ మెడిటేట్.
0: ధ్యానం చేస్తున్నావు, కూర్చొని నిశ్చలంగా కూర్చున్నావు.
1: యూ మెడిటేట్ యాజ్ యూ సిట్.
0: నీ దేహం నిశ్చలంగా కూర్చుంది కానీ
1: బాడీ స్టడీ.
0: కానీ నీ మనసు పరిపరి విధంలో పరిగెత్తిపోతుండాలి.
1: బట్ మైండ్ ఇస్ వేవరింగ్.
0: అట్ట కాదు.
1: నిశ్చలంగా
0: చేయాలి.
1: డూ ఇట్ విత్ ఆల్ స్టెడీనెస్,
0: స్థిరమైనటువంటి చిత్తము,
1: స్టడీ మైండ్.
0: చలించని మనసును, భ్రమించని సృష్టిని మనం సాధించుకున్నప్పుడే నిజమైన సాధకులు అవుతాం.
1: కాన్సన్ట్రేటెడ్ అటెన్షన్, ది అన్వేవరింగ్ మైండ్ ఆర్ ఎసెన్షియల్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడీమెంట్ ఆఫ్ లవ్.
0: కోతికి కూడా చించలమైనటువంటి భావాలు వస్తాయి.
1: ద మంకీ ఆల్సో విల్ హ్యావ్ సో మెనీ
0: కానీ అది వచ్చినా కూడా క్షణంలో దాన్ని మార్పు చేసుకుంటుంది.
1: బట్ ఇట్ విల్ బి ఏబుల్ టు ట్రాన్స్ఫార్మ్.
0: అది మంకీ కాదు, అది మ్యాన్ కైండ్.
1: బట్ ఇట్ షుడ్ నాట్ బి అవర్ షుడ్ నాట్ బి లైక్.
0: కానీ మ్యాన్ ఏం చేస్తున్నాడు, మంకీ మైండ్ ని డెవలప్ చేసుకుంటున్నాడు.
1: బట్ టుడే మ్యాన్ ఇస్ డెవలపింగ్ మంకీ మైండ్.
0: మంకీ మైండ్ ని దగ్గరనే చేర్చకూడదు.
1: యూ షుడ్ నాట్ హ్యావ్ దట్ మంకీ మైండ్.
0: మ్యాన్ కైండ్.
1: It should be
0: ఇందిగా ఉండాలి.
1: యూ షుడ్ బి కైండ్.
0: మ్యాన్ అంటే ఎట్లా ఉండాలి? త్యాగంగా ఒక విధమైనటువంటి కరుణతో కూడి ఉండాలి.
1: మ్యాన్ షుడ్ బి ఫుల్ ఆఫ్ కైండ్నెస్ బికాస్ హీ బిలాంగ్స్ టు మ్యాన్ కైండ్.
0: పెంచుకోండి
1: అండ్ డెవలప్ దట్ కైండ్ ఆఫ్ కైండ్నెస్.
0: ప్రేమ ముదిత మనసే కదు.

0: పరమేశ్వరకులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లా.
0: మనం నోటితో గానం చేస్తూ చేతులతో ధ్యానం చేస్తున్నాం, తాళం వేస్తున్నాం.
1: యు సింగ్ అండ్ ఆల్సో క్లాప్ తాళ.
0: ఈ స్వరములకు తగినటువంటి తాళమే ఉండాలి.
1: యాజ్ పర్ ద ట్యూన్ దేర్ షుడ్ బి అప్రోప్రియేట్.
0: ఈ స్వరం కూడాను శృతికి తగినటువంటి, హృదయ శృతికి తగినటువంటి ఇదిగానే ఉంటుండాలి.
1: ద ట్యూన్ ఆల్సో షుడ్ బి అప్రోప్రియేట్ టు ద ట్యూన్.
0: అది శృతిలయ రాగ తాళం.
1: That is what is tune and the beat.
0: ఈ శృతిలయ రాగ తాళంతో కూడినటువంటిది భారతదేశం.
1: This is Bharat.
0: భారత భారత.
1: It has three letters. Bharat. Bha.
0: భావంతో.
1: Full of bhava. Feeling.
0: Ra. రతితో.
1: Ra. Rati. The tattoo.
0: రాగంతో ఉండాలి.
1: It's full of tune. Raga.
0: Ta. తాళంతో చేరాలి.
1: Ta. Taala the beat. Bharat.
0: రాగ తాళంతో కూడినటువంటిది భారతం.
1: Bharat represents singing the glory of God with the tune and the beat.
0: ఈ త్యాగరాజ కూర్చున్నంత నేర్చుకుంటున్నారు.
1: We learn Changaraja.
0: పాటలు పాడుతుంటారు.
1: We sing.
0: ఈ తాళం ఎక్కడ పోతుంటారు, తొడపైన వేసుకుంటుంటారు.
1: The beat they do it on their thighs.
0: రెండు చేతులు ఉంటున్నాయి.
1: We have two hands.
0: కర్మేంద్రియములు ఐదు.
1: We got five.
0: జ్ఞానేంద్రియములు ఐదు.
1: Affection and cognition.
0: దశేంద్రియములతో కూడా చేరి తాళం ఇట్టి వేయాలి.
1: You should do this tala, join both hands.
0: Ram.

0: ఎక్కడో పోతుంటాయి, కర్మేంద్రియాలు ఒక చెట్టు పోతుంటాయి, జ్ఞానేంద్రియాలు మరొక చెట్టు పోతుంటాయి.
1: The five senses of cognition, the five senses of action,
0: they diversify.
1: Naturally, our ideas, our thoughts will also go
0: varying. People
1: start singing the glory of God.
0: Samasti bhajana.
1: It is community singing.
0: Yavar tayar chesaru.
1: Who started this?
0: Punjab lopala. గురునానక్ సమిష్టి భజన ప్రారంభించాడు.
1: ఇట్ ఇస్ గురునానక్ హూ స్టార్టెడ్ దిస్ కమ్యూనిటీ సింగింగ్.
0: అందరూ కలిసి అందరు కూడా ఒక నోటుతో పాడాలి భగవంతుని యొక్క నామం.
1: ఆల్ షుడ్ జాయిన్ సింగింగ్, సింగ్ ఇన్ కోరస్ ఫుల్ థ్రోటెడ్.
0: ఇట్టి పవిత్రమైన భావాన్ని ఆనాటి పవిత్రమైన మహర్షులు ఎంతనో కనిపెట్టారు.
1: దిస్ వాజ్ ద సీక్రెట్ థాట్ ఆఫ్ ద సీక్రెట్ పీపుల్ ఆఫ్ ద పాస్ట్. అవంతా
0: పక్కకు తోసివేశారు.
1: టుడే వీ హావ్ బ్రష్ దెమ్ అసైడ్.
0: వీళ్ళు ఇష్ట ప్రకారం వెళ్ళిపోతున్నారు.
1: వీ యాక్ట్ యాజ్ పర్ అవర్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్.
0: ఇది మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ గుడ్.
0: భగవత్ ప్రీతికరమైనటువంటివి మనం చేయాలి.
1: వీ షుడ్ డూ ఇట్. గాడ్
0: ఇస్ ఇతి రామః, రమింపచేసినటువంటి రాముడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ గాడ్స్ నేమ్ విల్ బి మోస్ట్ ప్లీజింగ్.
0: రమింపచేసినటువంటి వాడు రాముడు.
1: అండ్ రామ
0: ప్రేమించేవాడు రాముడు.
1: రామ లవ్స్.
0: కనుకనే దైవము ఒక్కడే. రామ కృష్ణ గోవింద నారాయణ ఈశ్వర ఎన్ని పేర్లు చెప్పుకున్నాయని ఒకే ఒక్క భగవామే.
1: దే మే బి ఎనీ నంబర్ ఆఫ్ నేమ్స్ లైక్ రామ కృష్ణ సో మెనీ, బట్
0: అందరి పేర్లు వేరు వేరు ఉన్నప్పటి ఆత్మతత్వం ఒక్కటే.
1: Likewise, we have many names here.
0: ఏ పేరు స్మరించండి, అది భగవంతుని యొక్క ప్రేమయే.
1: వాట్ ఎవర్ నేమ్ యూ సే ఇస్ గాడ్స్ నేమ్.
0: అంటే ఏకాత్మ భావాన్ని మీరు పెట్టుకుని దివ్యాత్మను మీరు దర్శించండి.
1: హ్యావ్ దిస్ ఫీలింగ్ ఆఫ్ సింథసిస్, హార్మనీ అండ్ వన్నెస్. డెవలప్ దట్ స్పిరిట్.
2: That was Bhagwan Baba stressing on the need to practice the noble quality of gratitude in his Divine Discourse delivered on 2nd April 2003 in Vrindavan. In this discourse, Bhagwan also mentions the three mantras that Emperor Manu has given the humans to sanctify their lives.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 18th discourse on Gita, Bhagavan delivered on 23rd August 1984. In this discourse, Bhagavan enlightens us on the way one should inquire into the temporary nature of the sense objects and thus achieve control of senses. Sri Bhagavan Uvacha.
1: ಯೋಗಸ್ಥ ಕುರು ಕರ್ಮಾಣಿ. ಆತ್ಮಸ್ಥಿತಿ ಎಂದು ನಿಲಕಡ ಕಲಗಿ ಕರ್ಮನಾಚರಿಂಚು ಅರ್ಜುನ.
2: ಅರ್ಜುನ, ಯು ಎಸ್ಟಾಬ್ಲಿಷ್ ಯುವರ್ ಸೆಲ್ಫ್ ಇನ್ ದ ಸ್ಟೇಟ್ ಆಫ್ ಆತ್ಮ ಅಂಡ್ ಡೂ ಯುವರ್ ಡ್ಯೂಟೀಸ್.
1: ಸ್ವಸ್ವರೂಪ ಸ್ಮೃತಿ ಕಲಗಿ ಎವಡು ಕರ್ಮನಾಚರಿಂಚುನು అట్టి కర్మలు అమోఘమైనటువంటివి.
2: హూఎవర్ పర్ఫార్మ్స్ వర్క్ బీయింగ్ ఫుల్లీ అవేర్ ఆఫ్ హిజ్ ఓన్ రియల్ ఐడెంటిటీ ది వర్క్స్ వుడ్ బీ వెరీ గ్రేట్.
1: అట్టి కర్మలు బంధరహితమైనటువంటివి.
2: సచ్ వర్క్స్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ బాండేజ్.
1: ఇట్టి కర్మలను ఆచరించుటకు ఇంద్రియ నిగ్రహము అత్యవసరము.
2: To perform such acts, control of sense organs is precondition and essential.
1: Itti nigrahamulanu anubhavinchi aanandinchinatunti vaade sthita prajnudu.
2: The one who enjoys such perfect control over sense organs, he may be described as sthita prajna.
1: Shitoshnamulanu,
2: heat and cold,
1: సుఖ దుఃఖములను,
2: జాయ్ అండ్ సారో,
1: మానాభిమానములను,

0: అండ్ డిజానర్
1: లాభ నష్టములను
0: ప్రాఫిట్ ఆర్ లాస్
1: సమత్వముగా భావించి
0: కన్సిడరింగ్ దెమ్ విత్ ఈక్వల్ మైండెడ్నెస్
1: తమ యొక్క స్వస్వరూపానుసంధానములో తాను నిమగ్నుడు కావటమే స్థితప్రజ్ఞుని యొక్క స్వభావం.
0: ఎస్టాబ్లిషింగ్ వన్ సెల్ఫ్ ఇన్ ది ఐడెంటిటీ ఆఫ్ ది రియలిటీ దట్ ఈస్ ది క్యారెక్టరిస్టిక్ ఆఫ్ స్థితప్రజ్ఞ.
1: సమత్వం యోగముచ్యతి, ఇట్టి సమత్వమును భావించటమే స్థితప్రజ్ఞ యొక్క స్వభావం.
0: ఇట్ ఈస్ ది నేచర్ ఆఫ్ స్థితప్రజ్ఞ టు ట్రీట్ ఎవ్రీథింగ్ ఈక్వలీ.
1: మొట్టమొదట ఇంద్రియముల యొక్క గుణములను స్వభావములను గుర్తించిన ఇట్టి స్థితప్రజ్ఞ తత్వమునకు సరి అయినటువంటి సులభ మార్గం ఏర్పడుతుంది.
0: వన్స్ ఎ పర్సన్ రికగ్నైజెస్ ద నేచర్ అండ్ ది టైప్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్ హీ వుడ్ బి ఏబుల్ టు ఈజీలీ ఫాలో ద పాత్ టు స్థితప్రజ్ఞత్వం.
1: దేహాత్మ భావం ఉండినంత వరకు కూడాను మానవునకు ఇట్టి స్థితి దుర్లభము.
0: సో లాంగ్ యాజ్ ఎ మ్యాన్ హ్యాస్ బాడీ కాన్షియస్నెస్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు అటైన్ దట్ స్టేట్.
1: నీవు దేహి కాని దేహము కాదు.
0: యు ఆర్ ద ఇన్డ్వెలర్ దేహి అండ్ నాట్ దేహం ద బాడీ.
1: నీవు ధరించినట్టు వాడు కాని ధరింపబడేటువంటి వస్త్రము కాదు.
0: యు ఆర్ ద వన్ హూ వేర్స్ ద క్లోత్ బట్ నాట్ ది క్లోత్ ఇట్ సెల్ఫ్.
1: నీవు నివసించువాడు కాని నీవు గృహము కాదు.
0: యు ఆర్ ది రెసిడెంట్ ఆఫ్ ది హౌస్ అండ్ నాట్ ద హౌస్.
1: నీవు క్షేత్రజ్ఞుడి ఆయనను క్షేత్రముగా భావిస్తున్నావు.
0: యు ఆర్ క్షేత్రజ్ఞ హింసెల్ఫ్ బట్ యువర్ బై మిస్టేక్ యువర్ కన్సిడరింగ్ యువర్ సెల్ఫ్ సిమిలర్ టు క్షేత్ర.
1: నశ్వరమైనటువంటి యొక్క పదార్థ భోగములన్నీ కూడాను నశ్వరతత్వమునే పొందుతాయి.
0: ఎంజాయ్మెంట్ ఆఫ్ ఆల్ ఇంపర్మనెంట్ థింగ్స్ విల్ గివ్ యూ ఓన్లీ ఇంపర్మనెన్స్.
1: అనిత్యమైనటువంటి భోగములన్నీ కూడాను అశాంతిని చేకూరుస్తాయి.
0: థింగ్స్ ప్లెజర్స్ అండ్ ఎంజాయ్మెంట్స్ విచ్ ఆర్ నాట్ పర్మనెంట్ కెన్ గివ్ యూ ఓన్లీ సారో.
1: చంచలముతో కూడినటువంటి యొక్క ఫలితములు చంచలంగానే ఉంటాయి.
0: ఫికల్ థింగ్స్ విల్ లీడ్ యూ టు ఫికల్ మైండెడ్నెస్ అలోన్.
1: కనుక నీవు స్థిరచిత్తుడవై ఆత్మ స్మృతి యందు నీవు కర్మలను ఆచరించుటకు పూనుకోమన్నాడు.
0: దేర్ఫోర్ బీ స్టడీ ఇన్ యువర్ మైండ్ అండ్ డిశ్చార్జ్ యువర్ డ్యూటీస్ విత్ రిమెంబరింగ్ ఆత్మన్.
1: మనకు కలిగేటువంటి యొక్క సుఖదుఖములకు కాని జనన మరణములకు కాని నీవు ఏమాత్రము కూడాను విచారించరాదు, చెలించరాదు.
0: యు షుడ్ నాట్ థింక్ వరీ ఆర్ వేవర్ అబౌట్ ది డెత్ ఆర్ ద బర్త్ ఆర్ అబౌట్ జాయ్ ఆర్ సారో విచ్ అక్రూ టు యూ.
1: జనన మరణములు దేహమునకే కాని నీకు కాదు, నీవు దేహము కాదు.
0: బర్త్ అండ్ డెత్ ఆర్ రిలెవెంట్ ఓన్లీ టు ద బాడీ, దే డు నాట్ రెఫర్ టు యూ. యు ఆర్ నాట్ బాడీ.
1: చావు పుట్టుక లేనట్టి శాశ్వతుండు.
0: యు ఆర్ ద పర్మనెంట్ ఎంటిటీ హూ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ డెత్ అండ్ బర్త్.
1: ఆది మధ్యాంతరహితుడు, అనాదివాడు.
0: యు డు నాట్ హ్యావ్ బిగినింగ్ ఆర్ ఎండ్ ఆర్ ఇన్ ద మిడిల్.
1: తాను చావక పుట్టక చంపబడక
0: యు ఆర్ నైదర్ బీయింగ్ బోర్న్ నార్ యు డై నెవర్ నార్ డూ యూ కిల్ ఎనీవన్.
1: అంతటను చేరియుండి ఆత్మ నీవే.
0: యు ఆర్ ది రియల్ ఆత్మ విచ్ ఈస్ ఆల్ పర్వేసివ్.
1: ఆత్మయే బ్రహ్మ, బ్రహ్మయే ఆత్మయగురు.
0: ఆత్మన్ ఈజ్ బ్రహ్మ అండ్ బ్రహ్మన్ ఇట్సెల్ఫ్ ఈజ్ ఆత్మన్.
1: అగ్ని వేడిగా ఉన్నదనేటువంటి వార్త విని ఎవరైనా శోకిస్తారా?
0: ఆఫ్టర్ కమింగ్ టు నో దట్ ఫైర్ గివ్స్ హీట్ వుడ్ ఎనీవన్ గ్రీవ్ ఓవర్ ఇట్.
1: మంచు చల్లగా ఉన్నదనేటువంటి విషయం వింటానే ఎవరైనా దుఃఖిస్తారా?
0: వుడ్ ఎనీవన్ సఫర్ ఫ్రమ్ సారో ఆఫ్టర్ లర్నింగ్ దట్ ఐస్ ఈజ్ కూల్?
1: కారణమేమనగా అగ్నికి దహన శక్తి సహజం.
0: ఫైర్ హ్యాస్ దిస్ బర్నింగ్ నేచర్ విచ్ ఈస్ వెరీ న్యాచురల్ టు.
1: మంచుకు చల్లదనము సహజము.
0: కూల్నెస్ ఈజ్ ఇన్సిడెంటల్ నేచర్ ఆఫ్ ఐస్ ఇట్సెల్ఫ్.
1: అదే విధముగానే పుట్టిన ప్రతి వస్తువునకు గిట్టుట సహజము.
0: ఇన్ ది సేమ్ వే ఎవ్రీథింగ్ దట్ ఈస్ బీయింగ్ బోర్న్ మస్ట్ డై. దిస్ ఇస్ నేచురల్.
1: వచ్చిన ప్రతి ఒక్క వస్తువునకును పోవుట దీనికి సహజము.
0: ఎనీథింగ్ విచ్ హస్ కమ్ హ్యాస్ టు గో. దిస్ ఇస్ నేచురల్ టు ఇట్.
1: పుట్టుటలో ఎంత స్వాతంత్రం ఉంటున్నదో పోవుట ఎందు కూడాను అట్టి స్వతంత్రం ఉంటుంది.
0: వాట్ ఎవర్ లిబర్టీ అండ్ ఫ్రీడమ్ ఈజ్ ఎంజాయిడ్ ఇన్ బర్త్, ద సేమ్ ఫ్రీడమ్ ఈజ్ దేర్ ఈవెన్ ఫర్ డెత్.
1: వచ్చుటలో తనకు ఎంత భావం ఉన్నదో పోవుట ఎందు కూడాను అట్టి భావమే ఉంటున్నది.
0: వాట్ ఎవర్ ఫ్రీడమ్ అండ్ ఫీలింగ్ వన్ హ్యాస్ ఇన్ కమింగ్, ఈవెన్ ఇన్ గోయింగ్ ఆల్సో ది సేమ్ థింగ్ ప్రివైల్స్.
1: కనుక ఇట్టి సహజమైనటువంటి యొక్క సుఖదుఖములకు కాని జనన మరణములకు కాని నీవు విచారించటము సరి అయినటువంటిది కాదన్నాడు.
0: దేర్ఫోర్ యూ షుడ్ నాట్ వరీ ఓవర్ అండ్ బ్రూడ్ ఓవర్ అండ్ థింక్ అబౌట్ సచ్ థింగ్స్ విచ్ ఆర్ నేచురల్ లైక్ బర్త్ అండ్ డెత్, జాయ్ అండ్ సారో.
1: ఇట్టి సమత్వమును గుర్తించుటకు వస్తువు యొక్క దోషమును మొట్టమొదట గుర్తించాలి.
0: యూ షుడ్ రికగ్నైజ్ ద వీక్నెసెస్ అండ్ ద డిఫెక్ట్స్ ఆఫ్ ద థింగ్స్ ఇఫ్ యూ వాంట్ టు రియలీ అండర్స్టాండ్ ఈక్వాలిటీ.
1: జగత్తునందు కల సమస్త నశ్వర పదార్థములు కూడాను ఏదో ఒకనాటికి ఇవి మార్పు చెందునవి.
0: ఆల్ ద థింగ్స్ విచ్ ఎగ్జిస్ట్ ఇన్ ద వరల్డ్ విల్ హ్యావ్ టు అండర్గో ఏ చేంజ్ వన్ డే ఆర్ ది అదర్.
1: సర్వత్రా ఉండినటువంటి యొక్క పంచభూతములు నా యందు కూడా ఉంటున్నవి, నీ యందు ఉంటున్నవి.
0: ది ఎలిమెంట్స్ విచ్ ఆర్ ఆల్ పర్వేసివ్ అండ్ ఫౌండ్ ఎవ్రీవేర్ ఎల్స్ ఆర్ ఆల్సో ఫౌండ్ ఇన్ మీ అండ్ ఇన్ యూ ఆల్సో.
1: ఈ జగత్తు కాదు మరొక జగత్తు కాదు, ఏ జగత్తునందు నువ్వు వెతికినప్పటికీ పంచభూతముల కంటే భిన్నమైనటువంటి వస్తువు మరొకటి లేదు.
0: బీట్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ ఇన్ ఎనీ అదర్ వరల్డ్ వెన్ యూ మేక్ ఎ సర్చ్ యూ విల్ ఫైండ్ అండ్ కన్క్లూడ్ దట్ దీస్ ఫైవ్ ఎలిమెంట్ ఎగ్జిస్ట్.
1: ఏ ఎదుటి వస్తువునందు ఏ పంచభూతములు ఉన్నవో ఆ పంచభూతములు నీయందే ఉంటున్నవి.
0: వాట్ ఎవర్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ది ఆబ్జెక్ట్ బిఫోర్ యూ ద సేమ్ ఎలిమెంట్స్ ఆర్ ఇన్ యూ ఆల్సో.
1: కనుక నీ యందున్నటువంటి పంచభూతములు నీవు తిరిగి కోరటం అనేటువంటిది ఎంత అజ్ఞానం.
0: దేర్ఫోర్ ది ఫైవ్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ ఇన్ యూ ఆర్ సీకింగ్ ఆఫ్టర్ దెమ్ ఇన్ సంథింగ్ ఎల్స్.
1: ఏదైనా లోకములో తన దగ్గర లేనటువంటి వస్తువును కోరటం సహజం.
0: ఇట్ ఈస్ నేచురల్ ఫర్ ఎనీ పర్సన్ టు సీక్ ఎ థింగ్ విచ్ హీ డస్ నాట్ హ్యావ్.
1: కానీ తన యందే ఉండినటువంటి వస్తువును తిరిగి తాను కోరటం అనేటువంటిది ఇది అసహజం.
0: బట్ ఇట్ వుడ్ బి అన్యాచురల్ టు సీక్ ఎ థింగ్ విచ్ హీస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్ హిమ్సెల్ఫ్.
1: నీ దగ్గర లేనటువంటి వస్తువును నీవు కోరాలి.
0: ఎనీథింగ్ విచ్ యూ డు నాట్ హ్యావ్ యూ కెన్ సీక్ అండ్ ఆస్పైర్ ఫర్.
1: అట్టి పంచభూతములకు అతీతమైనటువంటి ఒక్క వస్తువు షడ్ వస్తువు ఒక్కటి మాత్రమే, అదే దైవం.
0: దెర్ ఇస్ ఓన్లీ వన్ ఎంటిటీ విచ్ ట్రాన్సెండ్స్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ అండ్ దట్ ఈస్ డివినిటీ విచ్ యూ డు నాట్ హ్యావ్ ఇన్ యూ.
1: దానిని నీవు అపేక్షించి దానిని లక్ష్యం నందు ఉంచుకొని నీ కర్తవ్య కర్మలు ఆచరించు.
0: దట్ యూ కెన్ ఆస్పైర్ ఫర్, దట్ యూ కెన్ కీప్ ఇన్ యువర్ వ్యూ అండ్ డిశ్చార్జ్ యువర్ డ్యూటీస్ విచ్ ఆర్ గివెన్ టు యూ.
1: జ్ఞానముతో కూడినటువంటి కర్మలే శ్రేష్టమైనటువంటివి.
0: ఆల్ ది యాక్టివిటీ విచ్ ఆర్ రిజల్ట్ ఆఫ్ జ్ఞాన ఆర్ విజ్డమ్ దే ఆర్ సేక్రెడ్.
1: జ్ఞానం అనగా ఏకత్వ దర్శనం.
0: జ్ఞానం రెఫర్స్ టు సీయింగ్ ఓన్లీ వన్ థింగ్ ఎవ్రీ.
1: అనగా ఆత్మలక్ష్యముతో కూడినటువంటి కర్మలు అతి శ్రేష్టమైనటువంటివి.
0: యాక్షన్స్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ అండ్ బేస్డ్ అపాన్ ఆత్మన్ దే ఆర్ సేక్రెడ్ అండ్ దే ఆర్ శాంక్టిఫైయింగ్.
1: కనుక ఇట్టి కర్మలను నీవు ఆచరించి ఇది భగవద్ప్రీత్యార్థమైనటువంటి కర్మలుగా భావించి నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించమన్నాడు.
0: యూ కెన్ డిశ్చార్జ్ సచ్ డ్యూటీస్ అండ్ కెన్ పర్ఫార్మ్ సచ్ యాక్షన్స్ అండ్ ఫర్ ద ప్లెజర్ ఆఫ్ ద లార్డ్ అండ్ డిశ్చార్జ్ యువర్ డైలీ రొటీన్ డ్యూటీస్.
1: అట్టి స్థితప్రజ్ఞ తత్వమునకు భారతదేశమున అనాది కాలము నుండి కూడాను అనేక మంది ఋషులు తగిన కృషి చేశారు.
0: ఏ నంబర్ ఆఫ్ రిషీస్ రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్ హ్యావ్ మేడ్ హీరోయిక్ ఎఫర్ట్స్ ఇన్ గెటింగ్ అట్ ది స్థిత ప్రజ్ఞ తత్వ.
1: ఒకానొక సమయంలో అలెగ్జాండర్ గ్రీస్ దేశపు రాజు సింధు నది తీరంలో ప్రవేశించాడు.
0: వన్స్ అపాన్ ఎ టైమ్ కింగ్ ఆఫ్ గ్రీస్ అలెగ్జాండర్ కేమ్ టు ద బ్యాంక్స్ ఆఫ్ సింధు రివర్.
1: భారతదేశమును జయించవలనని భారతదేశమును కొల్లగొట్టుకునవలనని సైన్యంతో ప్రవేశించాడు.
0: హీ వాంటెడ్ టు కాంకర్ భారత్ అండ్ ప్లండర్ భారత్. ఫర్ దిస్ పర్పస్ హీ కేమ్ విత్ ఎ బిగ్ ఆర్మీ.
1: ఆనాడు దారులు కేవలము ఒక రాజబాటలుగా లేక కాలినడకలతో ఉండేటువంటి.
0: దోస్ డేస్ ది రోడ్స్ వర్ నాట్ ది రాయల్ రోడ్స్ బట్ దే వర్ సంథింగ్ లైక్ ఫుట్ పాత్స్.
1: ఈ యొక్క కాలిబాటలు సైన్యంతో తాను అడవిలో ప్రవేశించాడు సింధు నది తీరం.
0: దిస్ కింగ్ ఎంటర్డ్ విత్ ఆర్మీ దిస్ బ్యాంక్స్ ఆఫ్ సింధు రివర్ అక్రాస్ ఏ ఫారెస్ట్.
1: ఆ కాలి మార్గంలో ఒక వృక్షం కింద దారికి కాళ్లు చాపుకుని ఒక యోగి ధ్యానంలో ఉంటున్నాడు.
0: ఆన్ హిస్ వే హి ఫౌండ్ ఏ పర్టికులర్ యోగి లైయింగ్ డౌన్ అండర్ ఏ ట్రీ స్ప్రెడింగ్ హిస్ లెగ్స్ అండ్ ఇన్ ఏ ఫ్రీ మూడ్.
1: అతను పూర్ణ స్థిత ప్రజ్ఞుడు.
0: హి వాస్ ఏ పర్సన్ హూ హ్యాడ్ రీచ్డ్ ఫుల్ స్థిత ప్రజ్ఞత్వ.
1: రాజుకు ముందుగా ఒక సిపాయి వెళ్లి అతనిని లేవగొట్టడానికి ప్రయత్నించాడు.
0: వన్ సోల్జర్ వెంట్ టు దిస్ పర్టికులర్ పర్సన్ అండ్ హి వాంటెడ్ టు అవేకన్ హిమ్.
1: కానీ ఈ యోగి ఆ యొక్క సిపాయి దీనిని ఏమాత్రము లక్ష్యం చేయలేదు.
0: బట్ హీ వాస్ రాదర్ ఇండిఫరెంట్ టు ఆల్ ది ఎఫర్ట్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ సోల్జర్.
1: గ్రీక్ చక్రవర్తి వస్తున్నాడని, అతను మహా గొప్పవాడని, గొప్ప బలవంతుడని, రాజ్యమును కొల్లగొట్టుకున్నట్టుకై వస్తున్నాడని అనేక విధములుగా బెదురు పెట్టాడు.
0: దిస్ సోల్జర్ హెల్డ్ అవుట్ నంబర్ ఆఫ్ థ్రెట్స్ టు దిస్ యోగి టెలింగ్ దాట్ ది గ్రేట్ ఎంపరర్ ఆఫ్ గ్రీస్ ఈస్ కమింగ్ విత్ ఆర్మీ, హీ వాంట్స్ టు ప్లండర్ ది ఎంటైర్ నేషన్, ఆర్ యు నాట్ అవేర్.
1: ఇతనితో సంభాషిస్తూ ఉండగానే రాజుగారు సమీపించారు.
0: వైల్ హీ వాస్ కన్వర్సింగ్ విత్ దిస్ యోగిన్ ది ఎంపరర్ అలెగ్జాండర్ హింసెల్ఫ్ కేమ్ దేర్.
1: ఇంకా అలెగ్జాండర్ సమీపించినాడు కదా అని ఈ సిపాయికి కోపం వచ్చి చక్రవర్తిని చూచైనా కూడా వీడు లేచి తగినటువంటి మర్యాదను ఇవ్వకుండా ఉన్నాడని ఖడ్గము తీసి నీ శిరఛేదనం చేస్తానన్నాడు.
0: దిస్ సోల్జర్ వాస్ సో ఎన్రేజ్డ్ ఈవెన్ ఆఫ్టర్ ది ఎంపరర్ హింసెల్ఫ్ హస్ కమ్ దిస్ యోగిన్ ఈజ్ సో ఇండిఫరెంట్ హీఈస్ నాట్ ఎక్స్టెండింగ్ ఎనీ కర్టసీస్ అండ్ ఎనీ మ్యానర్స్ విచ్ ఆర్ డ్యూ టు దిస్ ఎంపరర్. హీ వాంటెడ్ కట్ హిస్ హెడ్.
1: ఈ మాట విన్న తక్షణమే యోగి గట్టిగా నవ్వుతూ నిల్చుకున్నాడు.
0: దిస్ యోగిన్ ది మొమెంట్ హీ హర్డ్ దిస్ హీ బిగాన్ లాఫింగ్ లౌడ్ అండ్ స్టూడ్.
1: ఆ యోగి యొక్క ముఖమునందు ఏ విధమైనటువంటి భయభ్రాంతులు కానీ లేవు.
0: ఇన్ ది ఫేస్ ఆఫ్ దట్ యోగిన్ దెర్ వాస్ నో ట్రేస్ ఆఫ్ ఫియర్.
1: ఆనంద కిరణములు చిందులు దొక్కుతూ ఉన్నాయి.
0: హీ వాస్ జాయస్.
1: ఇతని యొక్క ముఖ తేజస్సును చూచి చక్రవర్తి సమీపించాడు.
0: ఎంపరర్ సా దట్ గ్రేట్ ఎఫల్జెన్స్ ఇన్ హిస్ ఫేస్ అండ్ హీ అప్రోచ్డ్ హి.
1: గుర్రమును దిగి, నాయన నీ శిరఛేదనం చేస్తున్నానని చెప్పినటువంటి ఈ యొక్క సిపాయి యొక్క మాటలను విని నీవు ఎందుకు ఇంత గట్టిగా నవ్వుతున్నావు అన్నాడు.
0: హీ కేమ్ టు హిమ్ అండ్ అడ్రస్ హిమ్ సార్ ఆఫ్టర్ లిజనింగ్ టు ది థ్రెట్స్ హెల్డ్ అవుట్ బై దిస్ సోల్జర్ దట్ యుడ్ కట్ యువర్ హెడ్.
1: సామాన్య మానవుడు దీనికి భయపడు లేక దాసుడయ్యో లేక శరణాగతుడయ్యో ఏ విధమైనటువంటి ప్రార్థనలకైనా కొంత పాల్పడతాడు.
0: వై ఆర్ యూ సో లాఫింగ్ సో లౌడ్ ఇఫ్ ఇట్ వర్ టు బి ఎన్ ఆర్డినరీ పర్సన్ హీ వుడ్ ఇమ్మీడియట్లీ సరెండర్ ప్రాస్ట్రేట్ ఆస్క్ ఎక్స్క్యూజ్ ఆర్ డూ సమ్ సచ్.
1: కానీ నీవు నవ్వుటకు కారణం ఏమిటన్నాడు.
0: బట్ దెన్ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ యువర్ లాఫింగ్ సో లౌడ్.
1: అప్పుడు ఈ యోగి చెప్తున్నాడు.
0: దెన్ దిస్ యోగి రిప్లైడ్
1: నేను సచ్చిదానంద స్వరూపుడను.
0: ఐఎమ్ సచ్చిదానంద స్వరూప ఇట్సెల్ఫ్.
1: నేను నిత్య శుద్ధ బుద్ధుడను.
0: ఐఎమ్ ఎటర్నల్లీ ఫ్రీ.
1: నన్ను ఆయుధములు ఏమాత్రం కూడా ఛేదించలేవు.
0: దీస్ వెపన్స్ కెన్ నెవర్ కట్ మీ.
1: అగ్ని కాల్చలేదు.
0: ఫైర్ కెనాట్ బర్న్ మీ.
1: నీరు ముంచలేదు.
0: వాటర్ కెనాట్ డ్రౌన్ మీ.
1: గాలి తేల్చలేదు.
0: ఎయిర్ కెనాట్ జస్ట్ లిఫ్ట్ మీ అప్.
1: అలాంటి నన్ను ఈ సిపాయి శిరఛేదనం చేస్తానన్నాడు. ఈ అజ్ఞానం చూచి నాకు నవ్వు వచ్చింది అన్నాడు.
0: సచ్ ఎ పర్సన్ యాజ్ ఐ ఆమ్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్ దిస్ సోల్జర్ థ్రెటన్స్ టు కిల్ మీ ఆర్ కట్ మై హెడ్ అండ్ దేర్ ఫోర్ ఐ వాస్ ప్రొవోక్డ్ టు లాఫ్.
1: ఈ మాట విన్న తక్షణమే గ్రీక్ మహారాజునకు చాలా ఆశ్చర్యం వేసింది.
0: ద మోమెంట్ దిస్ ఎంపరర్ హర్డ్ దీస్ వర్డ్స్ హీ వాస్ సర్ప్రైజ్ క్వైట్ అ లాట్.
1: మరణమునకు భయపడేటువంటి వ్యక్తులు లోకంలో ఉన్నారు, కానీ మరణమనేగా కేవలం లక్ష్యం చేయక ధీరత్వముతో ఈ విధమైనటువంటి ఆత్మతత్వములో ఇమిడినటువంటి వ్యక్తులు చాలా అరుదు. ఇటువంటి మహానుభావులు ఈ భారతదేశం నందు ఉంటున్నారు. ఇలాంటి నైతిక ఆధ్యాత్మిక తత్వముల చేత ఆత్మ విషయాన్ని గుర్తించినటువంటి వ్యక్తులు ఈ భారతదేశం నందున్నారు. ఇలాంటి పవిత్ర భారతదేశమునకు ఒక నమస్కారం. ఈ భారతదేశంలో నేను ప్రవేశించటము ఇది మహాపాతకం చేసిన వాడిని అవుతాను అని వెనుకకు తిరిగి వెళ్లిపోయాడు.
0: This emperor just said that it is quite natural for people to get frightened when they are about to be killed, when they are about to face death. But there are very rarely any person who would be very happy when he is about to die. And in this kingdom, in this Bharat, there are people who have attained a state of excellence in spiritual knowledge, and therefore they are not afraid of death. And such a nation I am going to plunder. I do not want to do that. He told these things and he returned.
1: Itti Mahapurushulu భారతదేశమున అనాది కాలము నుండి కూడాను ఇట్టి పవిత్రమైనటువంటి ఆత్మతత్వాన్ని ఇతర దేశములకు బోధించి వారికి అందించి ఇలాంటి దేశము యొక్క ప్రతిష్టను నిలబెట్టుతూ వచ్చారు.
0: ఫ్రమ్ టైమ్స్ ఇమ్మెమోరియల్ సచ్ గ్రేట్ పర్సన్స్ హావ్ ఎగ్జిస్టెడ్ ఇన్ భారత్ అండ్ దే హావ్ లివ్డ్ ఎ లైఫ్ లైక్ దాట్ అండ్ దే హావ్ ఆల్సో టాట్ వేరియస్ అదర్ నేషన్స్ హైయెస్ట్ ట్రూత్స్ అండ్ ది స్పిరిచువాలిటీ.
1: ముఖ్యముగా ఇంద్రియములను నిగ్రహించుకునేటువంటి విధానము తెలియక అనేక మంది కొన్ని పెడమార్గములు పడుతున్నాయి.
0: మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నాట్ నోయింగ్ ది మెథడ్ ఆఫ్ కంట్రోలింగ్ ది సెన్స్ ఆర్గన్స్ టేక్ టు రాంగ్ పాత్.
1: ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది చాలా సులభమైనటువంటిది.
0: కంట్రోలింగ్ ఆఫ్ సెన్స్ ఆర్గన్స్ ఈజ్ రాదర్ ఈజీ.
1: తెలియని వారికి అన్నీ కష్టమే.
0: People who do not know find everything difficult.
1: విషయము గుర్తించినటువంటి వారికి అన్ని సులభమే.
0: People who know and understand, everything is easy.
1: కనుక గుర్తించుటకు తగిన ప్రయత్నం చేయాలి.
0: Therefore, we should make every effort to understand.
1: ప్రతి ఇంద్రియ భోగములన్నీ కూడాను దుఃఖమునకు హేతువైనటువంటివి.
0: All the pleasures and enjoyments of sense organs are full of sorrow.
1: కనుక మొట్టమొదట వస్తువునందున్నటువంటి యొక్క దోషమును మనము వెతకాలి.
0: దేర్ఫోర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ హావ్ టు ఇన్వెస్టిగేట్ ద డిఫెక్ట్స్ అండ్ ది ప్రాబ్లమ్స్ అసోసియేటెడ్ విత్ ది ఆబ్జెక్ట్స్.
1: తాత్కాలిక సుఖ సంతోషముల నిమిత్తమై మానవుడు అనేక విధములైనటువంటి యొక్క కష్టములకు దుఃఖములకు గురి అవుతున్నాడు.
0: ఫర్ ది సేక్ ఆఫ్ టెంపరీ జాయ్ అండ్ ప్లెజర్స్ అండ్ ఎంజాయ్మెంట్స్ మ్యాన్ ఈజ్ సబ్జెక్టింగ్ హిమ్సెల్ఫ్ టు ఎ నంబర్ ఆఫ్ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ ఇన్ ఎ పర్మనెంట్ వే.
1: రోగి అయినటువంటి వాడు అపత్యమును తినగోరి మరుగుగా ఏదో ఒక పదార్థమును తెప్పించుకొని స్వల్పంగా భుజించి తాత్కాలికంగా ఆనందిస్తాడు.
0: ఎ పర్సన్ హూ ఈజ్ హ్యావింగ్ ఎ డిసీజ్ ఇఫ్ హీ వాంట్స్ టు జస్ట్ టేక్ ఎ థింగ్ విచ్ ఈస్ నాట్ విత్ ఇన్ ది డైట్ ప్రిస్క్రైబ్డ్ then he may take it. Temporarily he may be very happy that he has been able to get that
1: apathyamainatundi vastunu tatkalikanga tini tatkalika aanandanni matram anubhavinchadu kani tadupari aa rogam aneetundi balapadi balamai aneka vidhamuluga atanni దుఃఖమునకు కష్టమునకు గురి చేసేటువంటి విషయమును తాను ఏమాత్రం కూడా గుర్తించడం లేదు.
0: దిస్ పర్సన్ హూ ఈజ్ హ్యావింగ్ డిసీజ్ హ్యాస్ వయోలేటెడ్ ది డైట్ అండ్ ఎంజాయిడ్ ది ఫుడ్స్ విచ్ ఆర్ ప్రొహిబిటెడ్ బట్ హీ గాట్ ది టెంపరీ జాయ్ బట్ హీ ఫర్గెట్ ది ఫ్యాక్ట్ దట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ హీ ఈజ్ గోయింగ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్.
1: ఈ రోగం తీవ్ర స్థితికి పోయి అతనికి ప్రమాద స్థితిని కూడాను అందిస్తుంది.
0: దిస్ మే లీడ్ టు ఎ రాదర్ డేంజరస్ సిచ్యుయేషన్.
1: అదే విధముగానే మానవులు క్షణభంగురమైనటువంటి యొక్క భోగమునకై లొంగి తదుపరి అనేక విధమైనటువంటి దుఃఖములను అనుభవిస్తాడు.
0: ఇన్ ది సేమ్ వే మెన్ యీల్డింగ్ టు టెంపరీ జాయ్స్ విల్ సఫర్ ఇన్ ది లాంగ్ రన్ గ్రేట్ మెనీ ప్రాబ్లమ్స్.
1: గొప్ప గొప్ప మహారాజులు పెద్ద పెద్ద భవనాలు కట్టుకుని ఆ భవనంలో సుఖనివాసం చేస్తుంటారు.
0: A number of great kings will construct mansions and big palaces and they enjoy the sense pleasures.
1: పెద్ద పెద్ద వాహనాలంత నిర్మించుకొని దానిలో ప్రయాణం సలపుచు ఇది నేను భోగములు అనుభవిస్తున్నానని భావిస్తారు.
0: They will be having luxurious means of transport and be traveling in that and they will be thinking that they are really enjoying great many luxuries.
1: రకరకమైనటువంటి భోజనములను చేయించుకొని ఇది భోగ భోజ్యములుగా కూడా స్వీకరిస్తుంటారు.
0: దే గెట్ డెలీషియస్ అండ్ వెరైటీ ఆఫ్ ఫుడ్ అండ్ ఎంజాయ్ ది ఫుడ్.
1: నేను ఈ విధమైనటువంటి భోగములను అనుభవిస్తున్నానని విర్రవీగుతుంటారు.
0: హీ వుడ్ బి థింకింగ్ ఇన్ వెయిన్ గ్లోరీ that he is enjoying all these pleasures and enjoyments.
1: అయితే లోతుగా ఆలోచన చేసి భోగములను నేను అనుభవిస్తున్నానా లేక భోగములే నన్ను అనుభవిస్తున్నాయా అనేటువంటి విచారణకు వస్తే భోగములను తాను అనుభవించటం లేదు, తననే భోగములు అనుభవిస్తున్నాయి.
0: ఇఫ్ వన్ వర్ టు థింక్ ఎ లిటిల్ డీప్లీ వెదర్ హీ ఈజ్ ఎంజాయింగ్ ది ప్లెజర్స్ అండ్ ది జాయ్స్ ఆర్ దీస్ లగ్జరీస్ ఆర్ ఎంజాయింగ్ హిమ్, వన్ హ్యాస్ టు కమ్ టు ది కన్క్లూజన్ హీ ఈజ్ నాట్ ఎంజాయింగ్ దెమ్ బట్ దే ఆర్ ఎంజాయింగ్ హిమ్.
1: భోగములు తనను అనుభవించటం చేతనే తాను రోగిగా మారిపోతున్నాడు, బలహీనుడుగా అవుతున్నాడు, వృద్ధాప్యమును పొందుతున్నాడు.
0: As he is being enjoyed by the sense objects, he is becoming weak, he is becoming diseased, he is also getting old age.
1: భోగములనే తాను అనుభవించి ఉండినటువంటి వాడే అయిందా తాను చిరంజీవిగా ఉండేటువంటి వాడు.
0: ఇఫ్ ఓన్లీ హీ హ్యాడ్ ఎంజాయ్డ్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్ దెన్ హీ వుడ్ హావ్ బీన్ ఎ చిరంజీవి,
1: మంచి ఆరోగ్యమును పొంది ఉండేవాడు.
0: హీ వుడ్ హావ్ గుడ్ హెల్త్,
1: మంచి బలమును కలిగి ఉండేటువంటి వాడు.
0: హీ వుడ్ హావ్ గ్రేట్ స్ట్రెంగ్త్.
1: ఈ భోగముల వల్ల తన బలమునంతా కోల్పోతున్నాడు.
0: బట్ యాజ్ హీఈస్ బీయింగ్ ఎంజాయ్డ్ హీఈస్ లూజింగ్ ఆల్ హిస్ హెల్త్.
1: తన వాయువు ఆయు ప్రమాణమును కూడాను అంతం చేసుకుంటున్నాడు.
0: హీఈస్ గెటింగ్ ది స్పాన్ ఆఫ్ లైఫ్ రెడ్యూస్డ్.
1: కనుక భోగములు తను అనుభవిస్తున్నాయనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించక భోగముల్నే నేను అనుభవిస్తున్నానని ఆనందిస్తున్నాడు మానవుడు.
0: నాట్ రికగ్నైజింగ్ దిస్ ట్రూత్ దట్ హీఈస్ బీయింగ్ ఎంజాయ్డ్ బై ది సెన్స్ ఆబ్జెక్ట్స్ హీఈస్ నాట్ రియలీ ఎంజాయింగ్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్ హీఈస్ సింప్లీ బ్లిస్ఫుల్ ఇన్ ఎ రాంగ్ వే.
1: కనుక మనము లౌకిక సంబంధమైనటువంటి యొక్క భోగభాగ్యములు మాత్రమే లక్ష్యమునందు ఉంచుకుంటున్నాము కాని ఈ లౌకిక సంబంధమైనటువంటి భోగభాగ్యములు అస్థిరము అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించుకోవటం లేదు.
0: బట్ వీఆర్ ఓన్లీ కీపింగ్ ఇన్ వ్యూ ది సెన్స్ ఆబ్జెక్ట్స్ విచ్ ఆర్ టెంపరీ బట్ వీఆర్ నాట్ రియలైజింగ్ ది కాన్సిక్వెన్సెస్ దట్ వుడ్ అక్రూ ఆన్ అకౌంట్ ఆఫ్ ఎంజాయింగ్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్.
1: ఒకనొక వ్యక్తి ఒక సాముద్రిక శాస్త్రం దగ్గరికి వెళ్లాడు.
0: ఏ పర్టికులర్ పర్సన్ వెంట్ టు ఏ ఫార్మిస్ట్ అస్ట్రాలజర్.
1: అతని దగ్గరికి వెళ్లి అస్తము చూపించాడు.
0: హీ షోడ్ హిస్ హ్యాండ్.
1: అతను చూచాడు, అయ్యా నీకు ధనరేఖ చాలా పెద్దదిగా ఉంటుండాలి అన్నాడు.
0: ది అస్ట్రాలజర్ మెన్షన్ దట్ యు ఆర్ హ్యావింగ్ ఎ లైన్ విచ్ ప్రొక్లైమ్స్ దట్ విల్ బి వెరీ వెల్తీ.
1: ఆ మాట వినగానే ఆనందంతో చాలా కులికి సరిగా కూర్చున్నాడు స్థిరంగా.
0: ద మోమెంట్ హీ హర్డ్ ఇట్ హీ వాజ్ సో మచ్ ఓవర్ జాయ్డ్ హీ సాట్ ఎరెక్ట్.
1: మరీ కొంతసేపు చూచి నీవు చాలా గౌరవ ప్రతిష్టలు అందుకుంటావు అన్నాడు.
0: ఆఫ్టర్ సీయింగ్ ది హ్యాండ్ ఫర్ ఎ వైల్ మోర్ హీ జస్ట్ సెడ్ దట్ యు విల్ గెట్ ఎ లాట్ ఆఫ్ ఆనర్.
1: మరింత ఆనందాన్ని అనుభవించాడు పాపం.
0: హీ గాట్ ఎ లిటిల్ మోర్ జాయ్.
1: మరీ కొంతసేపు చూచి నీవు గొప్ప పదవిని పొందుతావు అన్నాడు.
0: After seeing the hand for a while more, he just said that you are going to occupy a very big position.
1: Anade than prime minister ga inattiga aanandinchadu paapam.
0: He felt so happy as if he became the prime minister that very day itself.
1: Tadupari reason chuchi nee goppa siri sampadalato tulutuvutavu annadu.
0: After a while he just said that you are going to just have a lot of wealth and property.
1: Children marinta aanandinchadu paapam. అంతలోనే చూచి పాపం, అయ్యా ఆయువు రేఖ చాలా చిన్నదిగా ఉంటుండాలి అన్నాడు.
0: ఆఫ్టర్ టెలింగ్ ఆల్ దీస్ థింగ్స్ హీ జస్ట్ అబ్జర్వ్ ది హ్యాండ్ లిటిల్ మోర్ అండ్ జస్ట్ సేడ్ బట్ యువర్ లైఫ్ స్పాన్ ఈస్ వెరీ లిమిటెడ్.
1: ఆ మాట వినగానే కుంగిపోయాడు పాపం.
0: ద మోమెంట్ హీ హర్డ్ దిస్ హీ గాట్ సో మచ్ డిజెక్టెడ్ హీ ష్రాంక్ ఆల్మోస్ట్.
1: దీని అంతరార్థం ఏమనగా ఎన్ని సిరి సంపదలు ఉండినప్పటికీ ఎంత భోగభాగ్యం అనుభవించినప్పటికీ ఎంత అధికార పవర్ను తాను చేపట్టినప్పటికీ ఆయువు స్థిరమైనటువంటి లేనప్పుడు ఇవన్నీ ఉండి ప్రయోజనం ఏమిటి?
0: ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ఈజ్ వాట్ ఎవర్ వెల్త్ ప్రాపర్టీ యు మే హావ్, వాట్ ఎవర్ చిల్డ్రన్ యు మే హావ్, వాట్ ఎవర్ పొజిషన్ యు మే ఆక్యుపై, వాట్ ఎవర్ ఆనర్ యు మే గెట్, బట్ ఇఫ్ యు డు నాట్ హావ్.
1: అనగా తానే స్థిరము కానటువంటి సమయంలో ఇవన్నీ కూడా స్థిరములు ఎట్లవుతాయి మనకు?
0: ఇఫ్ యు ఆర్ నాట్ గోయింగ్ టు బి పర్మనెంట్ హౌ వుడ్ దీస్ థింగ్స్ బి పర్మనెంట్ ఫర్ యూ?
1: ఎంతమంది రాజులు ఎంతమంది మహారాజులు ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ఈ జగత్తును వీడిపోయారు?
0: హౌ మెనీ కింగ్స్ అండ్ హౌ మెనీ ఎంపరర్స్ అండర్ వాట్ సర్కమ్స్టెన్సెస్ హ్యాడ్ దే టు లీవ్ దిస్ వరల్డ్?
1: నిరత సత్యప్రభుకి ధరణి నీలిన హరిశ్చంద్రుడి ధరభాష చనగలేదా?
0: హరిశ్చంద్ర హూ రూల్ దిస్ పర్టికులర్ ల్యాండ్ హాస్ హాడ్ హి నాట్ టు గో
1: ఎల్ల లోకములీల యశుకు శ్రీ నలరాజు తన వెంట భూమిని కొనుచుచనన
0: కింగ్ నల హూ రూల్డ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ కుడ్ హి టేక్ ఎ పార్ట్ ఆఫ్ ద ఎర్త్ విత్ హిమ్
1: హృదయమునకు అలంకృతి చేయు మాధాత సిరిధూట గట్టుకు జనగజనన
0: Mandata, who was a shining example of Krita Yuga, could he take anything with him?
1: Jaladi Chetu Ukatti, Alanati Sri Ramudi Pudugupai Unnavada.
0: King Rama, who constructed, who built the bridge
1: across the ocean.
0: So many kings have gone.
1: Okkarunu ventakoni povari ee urivi talamu.
0: Not even one person would carry a little of our...
1: Neevu matramu, needu, siriyu, sampadal, talanu kattukapoduva dharma hrudaya.
0: Oh dharma hrudaya, you, would you be able to just take a little of it with you?
1: Kanuka, ee gadachinatuvanti charitrani neevu okkatori vicharisthe, ఈ నశ్వరమైనటువంటి యొక్క పదార్థముల యొక్క విషయము మీకు చక్కగా అర్థమవుతాయి.
0: ఇఫ్ యూ థింక్ అండ్ రిఫ్లెక్ట్ ఓవర్ ద పాస్ట్ అండ్ ద హిస్టరీ ఆఫ్ ది మ్యాన్ కైండ్ యూ బి ఏబుల్ టు జస్ట్ అండర్స్టాండ్ హౌ ఇంపర్మనెంట్ థింగ్
1: కనుక సత్యనిత్యమైనటువంటి వస్తువులు కానీ వ్యక్తులు కానీ విషయములు కానీ ఈ జగత్తులో కానరావు లేవు.
0: Therefore, true and permanent things, entities, persons, principles, objects, you don't obtain them in this world.
1: నీ యందు ఉన్నవి బయట ప్రపంచం నందు నీవు చూస్తున్నావు.
0: Whatever you are having inside you, you see them externally.
1: నీ యందు ఉన్నది నీ యందు లేనిది సర్వత్రా ఉన్నది ఒక్కటి మాత్రమే.
0: The thing which is in you and which is all around, which is all pervasive, there is only one thing like that.
1: Adiye satyam shivam sundaram.
0: That is satyam shivam sundaram, truth, auspiciousness and beauty.
1: కనుక అట్టి సత్యానికై నీవు తగినటువంటి ప్రయత్నం చేయి.
0: దేర్ఫోర్ ఫర్ అటైనింగ్ సచ్ పర్మనెంట్ ట్రూత్ యు మేక్
1: అట్టి నిత్య స్థానమునకై తగిన ప్రయాణము సలుపు.
0: ఫర్ సచ్ పర్మనెంట్ ప్లేస్ యు మేక్ అన్ ఎఫర్ట్ టు ట్రావెల్ అండ్ రీచ్
1: అట్టి సుందరమనేటువంటి ఒక దివ్యత్వాన్ని నీవు పొందు.
0: సచ్ డివినిటీ విచ్ ఇస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ బ్యూటీ ట్రై టు ఒబ్టెయిన్ అండ్ అటైన్
1: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు.
0: డిశ్చార్జ్ యువర్ డ్యూటీస్
1: ఇన్ని విధముల బోధన చేసి స్థిత ప్రజ్ఞ యొక్క లక్షణము కూడా నువ్వు బోధించి కట్టకటప్పటికి అర్జున్ యుద్ధములో దింపాడు.
0: ఆఫ్టర్ టీచింగ్ ఇన్ ఆల్ దీస్ వేస్ టు అర్జున అండ్ ఆఫ్టర్ ఎక్స్ప్లెయినింగ్ ది క్వాలిటీస్ ఆఫ్ స్థిత ప్రజ్ఞ హీ మేడ్ అర్జున ఎంటర్ ద బ్యాటిల్ ఫీల్డ్.
1: అనగా ప్రతి యొక్క లక్ష్యం కూడాను నా యందు ఉంచి నా ఆజ్ఞను శిరసా వహించి నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు.
0: Keep all your attention and concentration in me and obey my command. Discharge your duty.
1: Kattavyani nirvartinchu nimittamai kayam neeku dharinchana.
0: For the purpose of discharging your duties, body has been given to you.
1: Kayamunu kalamuto pavitramu gavinchukune nimittamai karmanu neeku cheyabattali.
0: For making your body and the time sacred, you have to take up your duties.
1: Karma valane janmam labhinchinadu kanuka karma dwarane nee janmam saarthakam chesuko.
0: Only on account of action you have got this birth, and by action itself you sanctify this life.
1: Lokamulo arane deepamu okkate unnadi.
0: The only light which does not get extinguished in the world, there is only one.
1: Adi atma,
0: and that is atman.
1: కరెంటు ఉండినంత వరకు బల్బులు వెలుగుతాయి.
0: సో లాంగ్ యాజ్ యు హావ్ ఎలక్ట్రిసిటీ దీస్ బల్బ్స్ బర్న్.
1: కరెంటు పోతానే బల్బులు వెలగవు.
0: ద మోమెంట్ ఎలక్ట్రిసిటీ సీజెస్ దెన్ ది బల్బ్స్ వుడ్ నాట్ బి ఏబుల్ టు
1: లైట్. ప్రమిదలో తైలము ఉండినంత వరకే దీపం వెలుగుతుంది.
0: ఓన్లీ సో లాంగ్ యాజ్ యు హావ్ ఆయిల్ ఇన్ ద ల్యాంప్ ది ల్యాంప్స్ లైట్.
1: తైలము ఖర్చు అవుతానే ఈ యొక్క దీపం వెలుగదు.
0: ద మోమెంట్ ది ఆయిల్ గెట్స్ ఎగ్జాస్టెడ్ ది లైట్ సీజెస్ టు ది
1: టార్చ్. లో బ్యాటరీ ఉండినంత వరకే ఈ లైట్ కూడాను నీకు వెలుగుతుంది.
0: ఓన్లీ సో లాంగ్ యాజ్ దేర్ ఆర్ బ్యాటరీస్ ఇన్ ది టార్చ్ ఫంక్షన్స్.
1: ఈ సెల్స్ లోపల బ్యాటరీ అయిన తర్వాత ఏమాత్రము వెలుగు నీకు కనిపించదు.
0: సేమ్ వే ఇన్ ది సెల్స్ ఆర్ నాట్ having power, you will not be able to just get the battery.
1: Surya Chandradulu agnilu kudanu variki etti currentu avasaram ledu, etti tailamu avasaram ledu, etti battery lu avasaram ledu, kaani varu kudanu pralaya samayam lopala వారు కూడాను చీకటిని అనుభవిస్తారు.
0: సన్, మూన్ అండ్ ఫైర్ విచ్ డు నాట్ నీడ్ ఎనీ సచ్ ఫ్యూయల్ అస్ బ్యాటరీస్ ఆర్ ఆయిల్ అండ్ ఎలక్ట్రిసిటీ,
1: వారు కూడాను తమ యొక్క ప్రశాంతిని కూడాను కోల్పోతారు.
0: దే ఆల్సో లూజ్ దేర్ లైట్ అండ్ ఎఫల్జెన్స్ ఇన్ ద ఎండ్.
1: కనుక సూర్యచంద్రాదులే తమ ప్రకాశమును కోల్పోయేటువంటి పరిస్థితి ఎందు నీ యొక్క ఇది ఏ మాత్రం.
0: వెన్ సన్ అండ్ మూన్ దెమ్సెల్స్ ఆర్ లైక్లీ టు లూజ్ దేర్ ఎఫల్జెన్స్, వాట్ అబౌట్ యూ?
1: ఒరే పిచ్చివాడా, పెనుకొండలే పిండి చేసినటువంటి వానికి గులకరాయి ఎంతరా అన్నాడు.
0: ఓ డియర్ చైల్డ్, ఫర్ ఎ పర్సన్ హూ కెన్ పౌండ్ ది మౌంటన్స్ ఇట్సెల్ఫ్, వాట్ టు స్పీక్ ఆఫ్ స్మాల్ పీపుల్.
1: సూర్యచంద్రాదులో ఇట్టి నశ్వరత్వాన్ని పొందే సమయంలో నీ జీవితం ఏమిటి?
0: When sun and moon themselves are likely to
1: నీ భోగములు ఏమిటి?
0: What to speak of you?
1: నీ దేహాభిమానం ఏమిటి?
0: Your body consciousness?
1: నీ బంధుమిత్రుల యొక్క శోకం ఏమిటి?
0: The grief arising out of your relatives and friends?
1: ఇది కేవలం అజ్ఞానములో మునిగిపోతున్నావు.
0: You are getting drowned in ignorance?
1: నీ కంటిదారల యొక్క కాలువలో కొట్టుకొని పోతున్నావు.
0: You are simply being washed away by the tears of your own eyes?
1: లేము.
0: Arise.
1: జాగ్రత్తగా మేలుకొమ్ము.
0: Become awakened.
1: ఉత్తిష్ఠత జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధత.
0: Arise, awake and stop not till thy goal is reached.
1: అని చెప్పారు.
0: Thus Krishna taught Arjuna.
1: ఇప్పుడు సూర్యచంద్రాదులు జగత్తుని ప్రకాశిస్తున్నారు.
0: Sun and moon are shining in the world.
1: అయితే సూర్యచంద్రాదులు జగత్తును ప్రకాశింపచేయవచ్చును కాని భగవంతుణ్ణి ప్రకాశింపచేయలేవు.
0: Sun and moon make light and provide illumination for the world, but they cannot illumine God.
1: Deepamulu aa inti andunnatundi yokka padarthamulu prakashimpa cheyavachune kaani bhagavantunni prakashimpa cheyalevu.
0: Lights inside the house may illuminate the objects inside the house, but not God.
1: Aithe suryudu chandrudu agni prakashistunnaru anekuntadi manaku ee vidhanga telustundadi.
0: How are we understanding the fact the sun, moon and fire are burning?
1: దేని ఆధారముతో మనము ఇవి ప్రకాశిస్తున్నాయని గుర్తించగలుగుతున్నాము?
0: With the support of what have we been able to recognize that these things are giving effulgence?
1: కన్నుల ద్వారా మనము దీనిని ప్రకాశించినట్టుగా గుర్తిస్తున్నాము.
0: We have been able to recognize this through our eyes.
1: కన్నులే లేకపోతే సూర్యచంద్రాదుల యొక్క ప్రకాశం కూడాను కేవలం అంధకారంగానే ఉంటుంటది మనకు.
0: If you do not have eyes, the shining and the effulgence of sun and moon that cannot be seen by you.
1: Aithe kannulu ee yokka prakashamtho ivi prakashistunnayi.
0: These eyes, with the help of what are they shining and able to see?
1: Manam nidrinchinappudu leka andhulainatunte vaari endo oka vidhamainatunte yokka telivitetalu pragna prakashistu untundadi.
0: When a person is sleeping or in a person who is blind, a particular type of effulgence is shining.
1: Kanuka kannula kante buddhi maha pragnato kudinatvantadi prakasamto undinatvantadi.
0: Therefore more effulgent than the eyes is intelligence.
1: Oka chinna kata,
0: one small story.
1: Oka gruddivadu kuntivadu iddaru sneham ayyaru.
0: One blind man and one lame man, they became friends.
1: ఇరువురు చేరి బిచ్చమెత్తడానికి ఊరు ఊరు ప్రయాణం చేస్తూ వచ్చారు.
0: దే వెంట్ ఫ్రమ్ విలేజ్ టు విలేజ్ బెగింగ్.
1: కుంటివాణికి కన్నులున్నాయి, గుడ్డివాణికి కాళ్ళున్నాయి.
0: ది బ్లైండ్ వన్ హ్యాస్ ది లెగ్స్ అండ్ ది లేమ్ వన్ హ్యాడ్ ఐస్.
1: కాళ్ళు ఉన్న గుడ్డివాణి యొక్క వీపు పైన కుంటివాడు కూర్చున్నాడు.
0: ద బ్లైండ్ మ్యాన్ సాట్ ఆన్ ద షోల్డర్స్ ఆఫ్ ది లేమ్.
1: ఈ కుంటివాణికి కన్నులున్నాయి కనుక తమ్ముడు ఇట్లా బయలుదేరు, ఇట్లా రోడ్డు పో, ఈ రోడ్డు పో అని తాను స్టేరింగ్ తిప్పుతున్నాడు పాపం.
0: ద వన్ హూ ఈస్ బ్లైండ్ అండ్ హూ ఈస్ హ్యావింగ్ ఐస్, హీ వాజ్ ఏబుల్ టు జస్ట్ డైరెక్ట్ ది అదర్.
1: ఈ విధంగా ఒకరినొకరు సమర్థించుకొని అర్థం చేసుకుని ఇరువురు కూడా గ్రామ గ్రామము ప్రయాణమై వెళుతున్నారు బిచ్చాటం.
0: ఇన్ దిస్ వే విత్ ది హెల్ప్ ఆఫ్ ఈచ్ అదర్ దే వర్ ఏబుల్ టు జస్ట్ గో ఫ్రమ్ విలేజ్ టు విలేజ్ ఫర్ బెగింగ్.
1: ఒక మార్గ మధ్యం లోపల ఎక్కడో పెద్ద దోసకాయ తోట కనిపించింది, ఒక వనం కనిపించింది.
0: ఆన్ ద వే దే కేమ్ అక్రాస్ ఎ పర్టికులర్ గార్డెన్ వేర్ కుకుంబర్స్ ఆర్ అవైలబుల్.
1: ఈ పైన కూర్చున్నటువంటి కుంటివాడు చెప్పాడు, తమ్ముడు ఇక్కడ చాలా దోసకాయలు ఉంటున్నాయి, కొంచెం ఆకలి కూడా వేస్తుంటుండాది, కొన్ని దోసకాయలు తీసుకుని దాన్ని తిని ఆకలి తీర్చుకొని తిరిగి ఇంకో గ్రామం మనం ప్రయాణం అవుదాం అన్నాడు.
0: ద లేమ్ పర్సన్ టోల్డ్ ద బ్లైండ్ వన్, బ్రదర్ there are a number of cucumbers here, we'll just go there and eat a little, take a little rest, then we'll proceed.
1: ee kannu leni vaadu cheppadu, anna evarana kaapala geetla unnaremo jagrataga chusko annadu.
0: The blind one told the lame person, brother, just be careful, there may be some watchman here watching over this particular
1: field. ఎవ్వరూ మనిషిని కనిపించలేదురా అన్నాడు.
0: He said, there is no one in the sight.
1: దానికి ఏమైనా కంచి కించి గట్టి ఏమైనా గేటు గీటు పెట్టారేమో యోచన చేసుకో అన్నాడు.
0: Please think about and find out whether there is fence and a gate for this particular garden.
1: ఈ కుంటివాడు చెప్పాడు, మనుషులు లేరు, కంచె లేదు, గేటు లేదు, ఏమీ లేదు, ఎవరు లేరా, కొన్ని తినేసిపోదాము అన్నాడు.
0: This lame person said, there is neither fence nor gate, any watchman, we'll go and have our own field and then we'll just...
1: గుడ్డివాడు చెప్పాడు, అన్న ఇవి మంచి దోసకాయలు కాదైతే, ఇదేదో చేదు దోసకాయలుగా ఉంటుంటాయి, లేకపోతే మంచి దోసకాయ అయితే కంచె కట్టకుండా కాపలా గాయకుండా ఉంటారా, వద్దు వద్దు మనం వెళ్లిపోదాం పా అన్నాడు.
0: Blind person immediately told, brother, this may not be the nice ones or tasty ones, they must be bitter fruits, otherwise will there be a... How can you have, without fence, without a watchman, the entire field left
1: ఇక్కడ కన్నులు ఉన్నవాని కంటే కన్నులు లేని వాని యొక్క ప్రజ్ఞా ప్రకాశం చాలా అధికంగా కనిపించింది.
0: Here you can see the greatness of a person who might not have eyes but who had intelligence.
1: కనుక కన్నులకు బుద్ధి ప్రకాశాన్ని అందిస్తుండాలి.
0: Therefore, intelligence lends shining and effulgence to the eyes.
1: అయితే బుద్ధికి ఏ ప్రకాశం నుంచి ఇది బుద్ధి ప్రకాశిస్తుండాలి?
0: Then, how, from which is this intelligence getting its power?
1: ఇది ఆత్మ యొక్క ప్రకాశంతోనే బుద్ధి ప్రకాశిస్తుండాలి.
0: Intelligence is shining on account of and from ఆత్మ.
1: కనుక బుద్ధి వల్ల మన నేత్రములు, నేత్రం వల్ల సూర్యచంద్రాదులు, సూర్యచంద్రాదుల వల్ల జగత్తు ప్రకాశిస్తుంటుండాలి.
0: Therefore, on account of intelligence, the eyes, from eyes, sun and moon, and from sun and moon,
1: కానీ
0: they are
1: మనం ఇటు నుండి మనం ప్రయాణం చేస్తే జగత్తు ప్రకాశమునకు సూర్యచంద్రాదులు ఆధారము.
0: From the other side, if we proceed to try to understand, for the light in the world, sun and moon are responsible.
1: సూర్యచంద్రాదులను ప్రకాశాన్ని అనుభవించడానికి కన్నులు ప్రధానము.
0: For enjoying the light of the sun and moon, eyes are responsible and important.
1: కన్నులను ప్రకాశింపచేసేటువంటిది బుద్ధి.
0: It is intelligence which is making the eyes see.
1: బుద్ధిని ప్రకాశింపచేసేటువంటిది ఆత్మ.
0: It is Atman which is making intelligence
1: shine. Atmane gamyamu.
0: Therefore, the goal is Atman.
1: Atmane main switch.
0: That is the main switch.
1: Kaluka atti Atmanu neevu aaradhinchumannadu.
0: Therefore, such Atma you please worship.
1: Ee Atmane lakshyamunandunchukomannadu.
0: Keep Atman in your view.
1: ఈ ఆత్మను లక్ష్యమందుంచుకున్నప్పుడే నీవు స్థిత ప్రజ్ఞుడు కాగలవు అన్నాడు.
0: ఓన్లీ వెన్ యూ కీప్ ఆత్మన్ ఇన్ యువర్ వ్యూ అండ్ ఇన్ ఆల్ దట్ యు డు దెన్ ఓన్లీ
1: స్థిత ప్రజ్ఞుడు. అనగా మరికొంతమంది, మరికొన్ని విషయాల లోపల కూడాను లౌకిక ప్రజలను కొంతవరకును కంగోగలు చేసే దానికోసమే ఉపయోగపెట్టుంటారు.
0: దిస్ వర్డ్ స్థిత ప్రజ్ఞ ఇస్ ఎంప్లాయిడ్ బై సమ్ పీపుల్ ఇన్ డిస్క్రైబింగ్ ది వరల్డ్లీ పీపుల్ అండ్ వరల్డ్లీ యాటిట్యూడ్స్ ఆల్సో టు కన్ఫ్యూజ్.
1: అజ్ఞానులైనటువంటి యొక్క సామాన్య మానవులకు స్థిత ప్రజ్ఞుడంటే సులభమైనటువంటి మార్గంలో ఏదో ఒకటి చెప్పి వారిని మోసపుచ్చుతుంటారు.
0: Some people try to convince the meaning of sthita prajna for ordinary people by giving the wrong meaning.
1: అది ఎట్లనగా
0: the explanation can be given like
1: అందరూ మేలుకున్న సమయంలో స్థిత ప్రజ్ఞుడు నిద్రిస్తుంటాడు.
0: The explanation given is, during time when all people are awake, sthita prajna will be sleeping.
1: అందరూ నిద్రించే సమయంలో స్థిత ప్రజ్ఞుడు మేలుకొని ఉంటాడు అన్నాడు.
0: స్థిత ప్రజ్ఞ వుడ్ బి అవేక్ వెన్ ఆల్ ది అదర్ పీపుల్ ఆర్ స్లీపింగ్.
1: అట్లయితే రాత్రిపూట నైట్ డ్యూటీ చేసే స్టేషన్ మాస్టర్లంతా ఉంటుంటారు, గుర్ఖాలంతా ఉంటుంటారు, వీళ్ళందరూ నిద్రపోయేటప్పుడు ఈ స్టేషన్ మాస్టర్లు గుర్ఖాలు మేలుకొని ఉంటారు.
0: If that is so, that during the night time, the station masters and night watchmen, they will be awake when all other people are sleeping.
1: పగలపూట అందరూ మేలుకున్నప్పుడు ఈ నైట్ డ్యూటీ చేసిన వాళ్ళందరూ వారు నిద్రపోతుంటారు.
0: During the day time, when all people are awake, people who have done the night duty, they would be sleeping.
1: ఈ అర్థాన్ని స్థిత ప్రజ్ఞులుగా మనం తీసుకుంటే నైట్ డ్యూటీ చేసేటువంటి స్టేషన్ మాస్టర్లు, గుర్ఖాలు, వాచ్మ్యాన్లు వీరందరూ స్థిత ప్రజ్ఞుల కిందనే చేరుతారు.
0: If we take this particular meaning of sthita prajna, the gurkhas and the night watchmen and the station masters, all these are sthita prajnas.
1: అది కాదు సరైనటువంటి అర్థము.
0: దిస్ ఈస్ నాట్ ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ స్థిత ప్రజ్ఞ.
1: నశ్వరమైనటువంటి ఈ జగత్తును పైన ఆధారపడినటువంటి వ్యక్తులందరూ కూడాను ఈ యొక్క జగత్ విషయంలో జాగ్రత్తగా ఉంటుంటారు.
0: ఆల్ దోస్ పీపుల్ హూ బేస్ దేర్ లైఫ్ ఆన్ దిస్ ఇంపర్మనెంట్ వరల్డ్, దే విల్ బి ఫుల్లీ అవేర్ టు దిస్ వరల్డ్ అండ్ ఇట్స్ ఆబ్జెక్ట్స్.
1: ఈ ప్రాపంచక సంబంధమైనటువంటి భోగభాగ్యములు యందు స్థిత ప్రజ్ఞుడు అలక్ష్యంగా నిద్రిస్తుంటాడు.
0: స్థిత ప్రజ్ఞ ఆన్ ది అదర్ హ్యాండ్ వుడ్ బి స్లీపింగ్ అండ్ ఇమ్యూన్ టు దిస్ కైండ్ ఆఫ్ వరల్డ్లీ సెక్యులర్ ఆబ్జెక్ట్స్.
1: సామాన్యమైనటువంటి మానవులు ఆత్మతత్వములో కేవలము నిద్రిస్తుంటారు, అనగా జాగ్రత్త అవస్థ లేకుండా ఉంటారు.
0: ఆర్డినరీ పీపుల్ విల్ నాట్ బి అలైవ్ టు ది బ్యూటీ ఆఫ్ ది ఆత్మ అండ్ దే విల్ బి
1: హ్యాపీ జగత్ విషయం లోపల అతి జాగ్రత్తగా మేలుకొని ఉంటారు.
0: బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ ది సెన్స్ ఆబ్జెక్ట్ దే విల్ బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ అండ్ అవేక్.
1: అనగా ఆత్మ లక్ష్యంతో జీవించేటువంటి వాడు జగత్ లక్ష్యాన్ని విస్మరించేటువంటి వాడు స్థితప్రజ్ఞుడు అని.
0: దేర్ఫోర్ స్థితప్రజ్ఞ ఇస్ వన్ who is sleeping to the principle of the world and who is fully awake to the principle of atman.
1: కనుకని స్థితప్రజ్ఞుడనగా సర్వసంగ పరిత్యాగి అన్నిన్ని త్యజించి ఎక్కడో అరణ్యమును చేరటం కాదు.
0: Therefore స్థితప్రజ్ఞ does not mean the one who has renounced the entire world and has gone to the forest.
1: నీవు అన్ని పనులు చేయి.
0: You do all the works.
1: నీ జగత్ సంబంధమైనటువంటి వృత్తుల్లో నీవు ఉండు.
0: You do live in the things which are incidental to your daily
1: life. కానీ లక్ష్యమును ఆత్మ లక్ష్యమునందు ఉంచుకో.
0: But keep your concentration and your attention on Atman.
1: అయితే ఇలాంటి వాళ్ళు కర్మలు చేయవలసిన అవసరం ఏమిటి అని కొంత సందేహం రావచ్చు.
0: Then a doubt may arise. Such people, where is the need for such people to do the daily works?
1: మేము జ్ఞానులము కదా, స్థితప్రజ్ఞులము కదా అని వారు స్తంభించి ఉంటుంటే అజ్ఞానులను ఉద్ధరించడం అనేటువంటిది ఇది వీలు కాదు.
0: If sthitapragnas would take to that attitude and do not do the work, they would not be able to help the
1: ordinary uddharinchi prakashamulo praveshimpa cheyadaniki sthitapragnulainatundi gnanulu veeru adarshaprayaluga untundali.
0: Sthitapragnas and these wise men will have to set an example for ordinary people and ignorant people so that they would be able to follow that.
1: Vaari karmalato etti phalamu lekapoyinappatikini, ఎట్టి సంబంధం లేకపోయినప్పటికీ అజ్ఞానులు ఉద్ధరించే నిమిత్తమై వారు ఈ కర్మలలో ప్రవేశించాలి.
0: దే డు నాట్ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్ ఇన్ వర్క్, దే డు నాట్ హ్యావ్ ఎనీ అసోసియేషన్ విత్ ద వర్క్, బట్ స్టిల్ ఫర్ ది సేక్ ఆఫ్ గుడ్ ఆఫ్ ద వరల్డ్ అండ్ ఇగ్నోరెంట్ పీపుల్ దే హావ్ టు టేక్ అప్ దీస్ వర్క్స్.
1: కనుకని అర్జున నీవు ఆదర్శప్రాయమైనటువంటి ఒక వ్యక్తిగా నీవు తయారు కా.
0: దేర్ఫోర్ అర్జున యు హావ్ బికమ్ ఎన్ ఐడియల్ పర్సన్.
1: నీవు కృష్ణుడికి సన్నిహిత సంబంధుడు.
0: యు ఆర్ ఎ క్లోజ్ person to Krishna.
1: Aaptudavu.
0: You are dear to
1: bandhulavu.
0: You are a relative of
1: Bhavavu.
0: You are brother-in-law.
1: Inni rakamlainatundi sambandha bandhavyamto koodinatundi ninnu aadarshaprayuduga nenu ee jagattuku nirupinchali.
0: I want to prove you as an example and an ideal person to the world because you are in such great number of ways related to
1: antarathamanu hrudayam nanduchukone Krishnudu.
0: Keeping all this inner significance in the heart, Krishna
1: nimitta matram bhavasavya sachi annadu. Ninnu nimittanga teeskoni nenu ee jagat lopala konni rakamlainatundi yokka aatma tattvanni prakatinchadaniki pravesha pettadaniki nenu poonukunnanu annadu.
0: Krishna told Arjuna, I'll only use you as instrument. You will be instrumental in my doing a number of things for the world.
1: కృష్ణుడు చెప్పినవన్నీ కూడాను కేవలము లోకాదర్శ నిమిత్తమై మానవ కళ్యాణ నిమిత్తమై ఆత్మజ్ఞాన నిమిత్తమై అందించినటువంటివి.
0: వాట్ ఎవర్ కృష్ణ హ్యాస్ అటర్డ్ అండ్ టోల్డ్ ఇట్ ఇస్ ఆల్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్. ఇట్ ఇస్ ఆల్ ఫర్ సెట్టింగ్ ఎన్ ఐడియల్ ఫర్ ద వరల్డ్. ఇట్ ఇస్ ఆల్ ఫర్ ద గుడ్ ఆఫ్ ద వరల్డ్. అండ్ దట్ థింగ్ యూ హ్యాస్ గివెన్
1: తనకు ఇట్టి బోధ వల్ల కానీ ఇట్టి జ్ఞానోపదేశం వల్ల కానీ తనకు వచ్చేటువంటి లాభం కానీ కలిగేటువంటి నష్టం కానీ ఏమాత్రము లేదు.
0: బై ది టీచింగ్స్ ఆఫ్
1: ముందు ప్రవేశించుతాడు.
0: డ్యూరింగ్ ఆల్ ఇన్కార్నేషన్స్ గాడ్ విల్ అండర్టేక్ యాక్టివిటీ విచ్ ఇస్ అబ్సల్యూట్లీ.
1: కానీ సామాన్యమైన మానవులు దానిని అర్థం చేసుకోలేరు.
0: బట్ ఆర్డినరీ పీపుల్ విల్ నాట్ బి ఏబుల్
1: అట్ దైవత్వాన్ని గుర్తించలేరు.
0: దే వుడ్ నాట్ బి ఏబుల్ టు రికగ్నైజ్ సచ్ గాడ్.
1: అందుకోసమని కృష్ణుడు కూడాను చెప్పాడు అర్జున.
0: Therefore, in that particular context only, Krishna told Arjuna,
1: yedo neeku ratsaradunai nenu nilchukoni neeku ratham che nadapatam anetundi driving cheyatam anetundi naaku chaala utsaham ullasanga untundi nenu ee paniki raledu.
0: Arjuna, I have not accepted the charioteership of your chariot because I like it, I am enthusiastic and I love that particular thing. It's not because of that.
1: Arjuna, nee gurrambulu tholunnatte paniki nenetiki naa intilo leve gurrambulu.
0: It is not for the sake of the horses of this chariot that I have come. Don't I have the horses within me?
1: కనుక నాకు ఆ గుర్రాలు లేక రథం లేక ఏదో నీ రథాన్ని నీ గుర్రాన్ని తోలాలనే ఉద్దేశంతో వచ్చినట్టుగా నువ్వు భావిస్తున్నావు. నేను ఉన్నటువంటిది ఆరడుగుల వ్యక్తిని కాదు.
0: యూ మే బి థింకింగ్ దట్ ఐ డోంట్ హ్యావ్ ది హార్సెస్ ఆర్ ఐ డోంట్ హ్యావ్ ది చారియట్స్ ఆఫ్ మై ఓన్ అండ్ దేర్ఫోర్ ఐ హావ్ టేకెన్ అప్ దిస్ ఫర్ సంథింగ్.
1: నీకు దేహాత్మ భావన అనేటువంటిది దేహములో బాగా రక్తంలో చేరిపోయి ఉంటుండాలి.
0: యువర్ దిస్ బాడీ కాన్షియస్నెస్ ఇస్ సాచురేటెడ్ విత్ యూ అండ్ ఇట్ ఈస్ ఇన్ యువర్ బ్లడ్.
1: నీకు ఈ దేహాత్మ భావన దూరం చేసి పరమాత్మ తత్వాన్ని లోపల చేర్చే నిమిత్తమై నేను ఇంత నాటకం ఆడుతున్నానన్నాడు.
0: ఐ ఆమ్ ఎనాక్టింగ్ దిస్ ఎంటైర్ ప్లే ఇన్ ఆర్డర్ టు సీ దాట్ యు ఆర్ ఫార్ రిమూవ్డ్ ఫ్రమ్ బాడీ కాన్షియస్నెస్.
1: ఎవరితో కూడా నువ్వు ఊరికే వర్ణించుకునేటువంటి స్వభావం భగవంతుని యందు ఉండదు.
0: God doesn't have any liking to be described and praised by anyone.
1: కనుక ఎప్పుడు చూచినా కూడా అర్జునుడు బావా బావా బావా అని ఈ బావమరుదల యొక్క సంబోధనలే తాను చేస్తుండేటువంటి వాడు.
0: అర్జున వాజ్ జస్ట్ అడ్రస్సింగ్ కృష్ణ యాజ్ బ్రదర్ ఇన్ లా త్రూ అవుట్.
1: ఒకనొక సమయంలో కృష్ణుడు యమునా తీరం దగ్గర ఇసుక దిన్నెల పైన చెప్పాడు, అర్జున నిరంతరము నన్ను బావా బావా బావా అనుకుంటున్నావు. ఈ సులభంగా ఏ విధమైనటువంటి సంబంధం లేకుండా నీతో నేను బావా అనిపించుకోవటం నాకు ఇష్టం లేదన్నాడు.
0: కృష్ణ వన్స్ టోల్డ్ అర్జున ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ యమునా ఇన్ ద శాండ్స్, అర్జున ఐ డోంట్ లైక్ టు బి కాల్డ్ బ్రదర్ ఇన్ లా ఫర్ నథింగ్ అట్ ఆల్.
1: వితౌట్ లోకములో భగవంతుని అనేక మంది వర్ణిస్తూ ఉంటారు, పొగుడుతూ ఉంటారు.
0: ఇన్ ద వరల్డ్ ఎ నంబర్ ఆఫ్ పీపుల్ విల్ బి ప్రైజింగ్ గాడ్.
1: కానీ ఈ పొగుడుతలో భగవంతుడు ఏమాత్రం కూడా అంగీకరించడు.
0: బట్ దిస్ సచ్ ప్రైజెస్ గాడ్ డజంట్ అగ్రీ అండ్ యాక్సెప్ట్.
1: ఏదో ఒక ఆఫీసర్ను ఒక అధికారను వర్ణన చేసి అతని దగ్గర ఏదో కొన్ని విధమైనటువంటి ఫలితమును పొందే నిమిత్తమై ఈ లోక సంబంధమైనటువంటి వృత్తులు యందు ఈ పొగడింపులు ఉండవచ్చు.
0: సచ్ ప్రైజ్ మే బి న్యాచురల్ అండ్ కామన్ ఫర్ పీపుల్ టు గో టు సమ్ ఆఫీసర్స్ ఫర్ సమ్ ఫేవర్స్ అండ్ ప్రైజ్ దెమ్. దిస్ మే బి న్యాచురల్ దేర్.
1: కానీ కారణం లేని పొగడుతలు,
0: praise which does not have sufficient reason,
1: artham lenitundi pogadatalu,
0: praise which does not have any
1: reason, panneeru vantivu maatrame ani cheppadu.
0: It is only like the perfumed water.
1: పన్నీరు ను వాసన చూస్తూ కూర్చోవచ్చునే తప్ప దానిని త్రాగుతూ కూర్చోకూడదన్నాడు.
0: పర్ఫ్యూమ్డ్ వాటర్ కెన్ బి ఓన్లీ స్మెల్ బట్ ఇట్ కెనాట్ బి టేకన్ యాజ్ డ్రింక్.
1: వారి వర్ణనలు నీవు వినవచ్చునే కాని హృదయానికి తీసుకోకూడదు.
0: సచ్ ప్రైజ్ యు మే బి ఓన్లీ హియరింగ్ బట్ యుల్ నాట్ బి ఏబుల్ టు టేక్ ఇట్ టు ద హార్ట్.
1: ఏది సత్యమైనట్టు అవి మాత్రమే భగవంతుడు హృదయానికి తీసుకుంటాడు.
0: ఓన్లీ ట్రూ థింగ్స్ గాడ్ యాక్సెప్ట్స్ అండ్ టేక్స్ ఇట్ టు ది హార్ట్.
1: అయితే నీ నుంచి బావా బావా అనేటువంటి పదమును తీసివేయటం అనేటువంటిది నాకు కూడా ఇష్టం లేదు.
0: బట్ at the same time I do not want you to give up calling me brother in law.
1: Nenu oddanna kuda nu baava baava anata maatram nu maanavu.
0: Even if I ask you not to do it, you are not going to stop calling me brother in law.
1: Kanuka neeku nijamga nenu baavagaane chesukoni nenu aanandinchali ani appudu Subhadra nichi pelli chesadu.
0: Therefore he said, I really want to become your brother in law and offered Subhadra in marriage and he became brother in law to Arjuna.
1: Ee Subhadra nivatamu Balaramuniki ishtam ledu.
0: ఆఫరింగ్ సుభద్ర ఇన్ మ్యారేజ్ టు అర్జున బలరామ డిడ్ నాట్ లైక్.
1: కట్టకడపటికు ఈ పెళ్లి సమయంలో కూడా నువ్వు బలరాముడు లేడు.
0: ఈవెన్ డ్యూరింగ్ ద మ్యారేజ్ టైమ్ బలరామ వాజ్ నాట్ దే.
1: తాను అరణ్యవాసం బయలుదేరాడు.
0: హీ వెంట్ టు ఎ ఫారెస్ట్.
1: అప్పటి నుంచి కూడా నువ్వు కృష్ణుని పైన కూడా నువ్వు బలరాముడు ద్వేషాన్ని సాధిస్తూ వచ్చాడు.
0: ఫ్రమ్ దట్ టైమ్ ఆన్ వర్డ్స్ బలరామ వాజ్ నాట్ హ్యావింగ్ లవ్ ఫర్ కృష్ణ.
1: అనగా కృష్ణుని యొక్క స్వభావం ఏమిటంటే ఏ ఒక్క విషయం కూడాను మాటతో పాటు క్రియను కూడాను ఆచరించేయాలి.
0: Therefore one thing about Krishna which is extraordinary is that along with the word action should follow.
1: ఇది మానవుని యొక్క నిజ స్వభావం అన్నాడు.
0: This is true nature of man.
1: ఏది తలస్తాడో అది చెప్పాలి.
0: Whatever you think he you have to
1: ఏది చెప్పునో అది చేయాలి.
0: Whatever you say you will have to do it.
1: కనుక మనోవాక్ కర్మలను ఏకత్వం గావించుకునేటువంటి ఒక నిజ తత్వమే దైవత్వం.
0: Divinity is unity of thought, word and deed.
1: కనుకనే ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మన్ కైండ్ ఈజ్ మ్యాన్ అన్నాడు. ఇది నిజమైనటువంటి మానవుని యొక్క మానవత్వం అన్నాడు.
0: ద రియల్ నేచర్ ఆఫ్ మ్యాన్ ఈజ్ ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్.
1: కనుకనే ఈనాడు యుద్ధ భూమి ఎందు కూడాను నిన్ను స్థితప్రజ్ఞుడి గావించి నీవు ఇంద్రియానికంతా కూడాను వశము చేసుకున్నటువంటి వాడి బుడాకేశుడిగా నీకు నిరూపించి తదుపరి నేను ఇతరులకు బోధించాలి, అంతవరకు నేను ఇతరులకు బోధించటకు వీలు కాదన్నాడు.
0: హీ టోల్డ్ అర్జున ఐ వాంట్ టు మేక్ యూ ఎన్ ఎగ్జాంపుల్ దేర్ ఫోర్ ఐఎమ్ టీచింగ్ యూ ఈవెన్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ ది క్వాలిటీస్ ఆఫ్ స్థిత ప్రజ్ఞ అండ్ ఐ వాంట్ టు మేక్ యూ వన్ స్థిత ప్రజ్ఞ అండ్ దెన్ ఓన్లీ టీచ్ అదర్స్.
1: మొట్టమొదట నా తత్వాన్ని నీవు గుర్తించుకో.
0: ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ అండర్స్టాండ్ మై
1: నేను దేహస్వరూపుణ్ణి కాదు.
0: I am not this body.
1: నీవు దేహ స్వరూపుడు కాదు.
0: You are also not the body.
1: నీవు నేను దేహిని.
0: We are both of us are the indwellers, dehi.
1: కనుక ఈ దేహి అనేటువంటి దాన్ని సత్యంగా గుర్తించినప్పుడు దేహభ్రాంతి నీకు ఏమాత్రము ఉండదు.
0: Once you recognize this particular fact that you are not deha, you will not be having dehabhranti or body consciousness.
1: దేహము క్షణికమైనటువంటిది, క్షుద్రమైనటువంటిది.
0: Body is mean and temporary.
1: దేహి సత్యమైనటువంటిది, నిత్యమైనటువంటిది.
0: God is permanent and eternal.
1: కనుక నీవు ధరించేటువంటి వస్తువు కాదు, ధరింపబడేటువంటి వాడు.
0: You are not the cloth, you are the one who wears that cloth.
1: కనుకనే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన.
0: Therefore it is said that this body is the temple of God and the indweller is God himself.
1: అనిత్యం అసుఖం లోకం క్షేమం ప్రాప్య భజస్వమాం. అనిత్యం అసుఖం లోకం విమం ప్రాప్య భజస్వమాం.
0: This world is impermanent and this world is full of sorrow.
1: కనుకని ఇది అనిత్యము అసుఖమైనటువంటిది, కనుక నిత్య సుఖములతో కూడినటువంటి దైవత్వాన్ని నీవు ఆశ్రయించు.
0: As this world is impermanent and not
1: ఎవరిని ఆశ్రయించుకూడను ప్రయోజనం లేదు.
0: There is no use in taking refuge.
1: ఇవన్నీ మార్పు చెందినటువంటివి.
0: All these people will be changed.
1: ఈ మార్పు చెందినటువంటి యొక్క ఆరో గుణము ఒక్క దైవం ఒక్కడే.
0: The only sixth quality which the an entity is God who does not
1: అతనే ఆరని దీపము.
0: He is the one lamp which does not get
1: extinguished. ఆ దీపాన్ని నీవు ఆశ్రయించు.
0: You take shelter in it.
1: అదే పరంజ్యోతి.
0: That is పరంజ్యోతి.
1: అదే జీవనజ్యోతి.
0: That is జీవనజ్యోతి.
1: అదే అఖండ జ్యోతి.
0: This is అఖండ జ్యోతి.
1: అదే అద్వైత జ్యోతి.
0: This is also the light of అద్వైత.
1: కనుక అట్టి దానిని ఆశ్రయించమని బోధించి అనేక విధములుగా అజ్ఞానంతో కూడినటువంటి యొక్క అర్జున్ యొక్క హృదయాన్ని పరిశుద్ధం గావించి ప్రకాశింపచేశాడు.
0: కృష్ణ మేడ్ ది హార్ట్ ఆఫ్ అర్జున విచ్ వాస్ ఫుల్ ఆఫ్ ఇంప్యూరిటీస్. హీ ప్యూరిఫైడ్ ఇట్ అండ్ మేడ్ ఇట్ షైన్ ఆఫ్టర్ ఎక్స్ప్లెయినింగ్ దీస్ థింగ్స్ ఇన్ అ నంబర్ ఆఫ్ వేస్.
2: దాట్ వాస్ ది 18th ఇన్ అ సిరీస్ ఆఫ్ 34 డిస్కోర్సెస్ భగవాన్ డెలివర్డ్ ఆన్ గీత ఇన్ 1984. In this discourse, which was delivered by him on 23rd August 1984, Bhagavan enlightened us on the way one can achieve control of senses. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagavan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్,
0: దైవాదీనం జగత్ సర్వం, ఈ ప్రపంచమంతా కూడాను దైవాధీనమై ఉన్నది.
1: ది హోల్ యూనివర్స్ ఇస్ డివైన్.
0: సత్యాదినంచు దేవతం, ఈ దైవము సత్యం యొక్క ఆధీనంలో ఉంటున్నది.
1: ద డివినిటీ ఈజ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ట్రూత్.
0: తత్ సత్యం ఉత్తమాధీనం, అట్టి సత్యము ఉత్తముల యొక్క ఆధీనంలో ఉంటుంటాయి.
1: దిస్ ట్రూత్ ఈజ్ అడ్హియర్డ్ అండ్ స్పోకన్ బై ఎ నోబుల్ మ్యాన్.
0: ఉత్తమో పరదేవత, అట్టి ఉత్తముడే దైవస్వరూపుడు.
1: దట్ నోబుల్ పర్సన్ ఈజ్ పర్సానిఫికేషన్ ఆఫ్ ద డివైన్.
0: ప్రేమస్వరూపులారు,
1: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
0: దైవాన్ని గూర్చి పూర్ణ పరిజ్ఞానం లేని ఆ సమయం నందు అనేక విధములుగా కూడాను విచారణ సల్పుతూ వచ్చారు.
1: పీపుల్ ఇన్వెస్టిగేటెడ్ అబౌట్ ద డివైన్ అండ్ ద డివినిటీ ఇన్ సెవరల్ వేస్.
0: కానీ దైవాన్ని నిర్ణయించుకునలేక ప్రకృతిని ఆరాధన చేస్తూ వచ్చారు.
1: They could not estimate the divinity in full and therefore they started worshipping prakriti, the nature.
0: కాలము గడిచిన కొలది ప్రకృతి ఆరాధన సల్లంగిల్లి మూర్తి ఆరాధన లోపల భారతీయులు అభివృద్ధిగాంచారు.
1: As the times passed by, they discontinued worshipping the nature and have taken to worshipping the idols, murti.
0: మూర్తి అనగా జన్మించినటువంటి ప్రతి ప్రాణి కూడాను మూర్తి స్వరూపమే.
1: మూర్తి, ద ఐల్మెంట్ ద వన్ ఎవ్రీ వన్ దట్స్ బోర్న్ హ్యాస్ ఎ ఫామ్ మూర్తి.
0: జన్మతో కూడినటువంటి యొక్క జీవులన్నీ కూడాను మూర్తి స్వరూపాలే.
1: ఆల్ ద

0: Those that are born have forms specific.
1: తల్లిని పూజించటము, తండ్రిని పూజించటము, గురువులను పూజించటము, పెద్దలను గౌరవించటము, ఇవన్నీ నువ్వు తప్పేమున్నది?
0: వర్షిపింగ్ ద మదర్, వర్షిప్ ద ఫాదర్, ద ప్రిసెప్టర్ అండ్ ఎల్డర్స్ అమౌంట్ టు ద వర్షిప్ ఆఫ్ ద ఫార్మ్ మూర్తి.
1: వీరే మూర్తి స్వరూపులు.
0: దే హ్యావ్ ఫార్మ్స్.
1: అయితే ఇట్టి మూర్తులకు చైతన్యము, దయ, ప్రేమ, కరుణ, సహనము, సానుభూతి ఇత్యాది ఆచరణీయమైనటువంటి సద్గుణములు ఉంటున్నాయి.
0: దీస్ ఫార్మ్స్ దట్ రిసీవ్డ్ అడోరేషన్ అండ్ వర్షిప్ హ్యావ్ ఇన్ దెమ్ ద అవేర్నెస్, ద కంపాషన్, లవ్ ఫర్ బేరెన్స్ అండ్ సాక్రిఫైస్.
1: కానీ ఇది ఎవరు కూడా కాదని చెప్పలేరు.
0: None can deny this.
1: కొన్ని శిలారూపములుగా ఉంటున్నాయి.
0: Some forms are idols made up of stone.
1: ఇందులో చైతన్యము లేక, సహనము లేక, ప్రేమ లేక, కదలిక లేక, ఆనందము లేక, ఆ విధంగా జడ స్వరూపమై ఉంటున్నాయి.
0: These idols made up of stone, you do not find in the outward way the love, the moment, the bliss and so on.
1: ఇట్టి రూపమును ఆరాధన చేయటము అనేక మంది ద్వేషిస్తూ వచ్చారు.
0: The idolatry is condemned by many.
1: అయితే దీన్ని ద్వేషించడం కూడాను ఒక విధమైన అజ్ఞానమే.
0: The denial of idolatry is also a sign of ignorance.
1: ఇది ఒక పుష్పము.
0: This is a flower.
1: ఇది పుష్పము అని ఈ యొక్క వ్రేలు ఆ పుష్పాన్ని చూపుతుండాలి.
0: ఇట్ ఈస్ ది పాయింటింగ్ ఫింగర్ దట్ డైరెక్ట్స్ యు టువర్డ్స్ ద ఫ్లవర్.
1: ఇది ఒక టంబ్లరు అని ఒక ఈ యొక్క వ్రేలు ఆ టంబ్లర్ ను చూపుతుండాలి.
0: ద ఫింగర్ పాయింట్స్ యు టువర్డ్స్ ద టంబ్లర్ దేర్.
1: చూపే అంత వరకు మాత్రమే ఈ వ్రేలు.
0: ద ఫింగర్ హెల్ప్స్ యు యాజ్ ఎ పాయింటర్.
1: పుష్పాన్ని చూసిన తర్వాత పుష్పం పైననే మన యొక్క దృష్టి పోతుంది, కానీ వ్రేలు పైన పోదు.
0: The moment pointer, the finger directs you towards the flower, you start seeing the flower and no more the finger.
1: అదే విధంగానే ఈ యొక్క విగ్రహములన్నీ కూడాను మన వేలుతో చూపినటువంటివిగా దైవాన్ని చూపుతాయి. దైవాన్ని చూసిన తర్వాత ఈ విగ్రహాలు మనం అక్కర్లేదు.
0: Likewise, these idols direct you towards God, the divine.
1: ఈ యొక్క విగ్రహములు.
0: దీస్ ఐడల్స్ విల్ మేక్ యూ థింక్ ఆఫ్ ద డివైన్ అండ్ గో టువర్డ్స్ ద డివైన్.
1: ఇట్టి స్వరూపాన్ని విమర్శించటము దోషము కాదా?
0: క్రిటిసైజింగ్ సచ్ ఎ నోబుల్ ఐడియా ఇస్ ఎ మిస్టేక్.
1: కొన్నింటిని మనము అతి ప్రీతిగా మనము ఆరాధన చేస్తున్నాం.
0: వీ వర్షిప్ సమ్ ఎండియరింగ్లీ.
1: మన తాతలు ముత్తాతలు అయినటువంటి వారిని చిత్రములుగా చేసుకుని వాటిని మన గృహంలో పెంచుకుని వారిని ఆరాధన చేస్తుంటాం.
0: వీ హ్యావ్ ద ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ అవర్ పేరెంట్స్, ద గ్రాండ్ పేరెంట్స్ అండ్ వీ వర్షిప్ దెమ్.
1: కానీ ఆ యొక్క చిత్రముల లోపల చైతన్యం ఉన్నదా?
0: డూ యూ ఫైన్ లైఫ్ దేర్ ఇన్ దోస్ పిక్చర్స్?
1: కరుణ ఉన్నదా?
0: యూ ఫైన్ ఎనీథింగ్ దేర్?
1: ప్రేమ ఉన్నదా?
0: లవ్
1: లేదు.
0: నో.
1: కానీ వీటిని పూజించడంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
0: Why do you worship the pictures of your parents and forefathers? Why?
1: మన పెద్దలు ఈ విధమైనటువంటి ఆదర్శాన్ని మనకు నిరూపించిపోయారు.
0: The elders have given us an ideal to tread.
1: కనుకనే మన గృహం లోపల అనేక చిత్రములంతా ఉంటుంటాయి.
0: And hence we have got the pictures of our parents adorning the wall.
1: ఈ చిత్రములను ఆదర్శంగా నిరూపించి ప్రబోధించి ప్రచారం సల్పి అన్ని విధాలా మనకు ఆదర్శంగా నిరూపించినటువంటి పెద్దలు మనకున్నారు.
0: We have elders who have passed on to us the ideals to follow.
1: కనుకని వారి యొక్క ఆదర్శముల చేతనే ఈ యొక్క పటములను మనము ఉంచుకొని చైతన్యం లేకపోయినప్పటికీ మనం వాటిని ఆరాధన చేస్తున్నాము.
0: These pictures stand for all the idealism they lived up to. Though they have no life as such, we worship them.
1: 6 inches పొడవు, 4 inches వెడల్పు ఉండినటువంటి ఒక 100 రూపాయల నోటు ఉంది.
0: we have 100 rupee currency note, 6 inches
1: and 4 inches.
0: And 4 inches.
1: Aithe danlo chaitanyam unnada?
0: Is there life in the currency note?
1: దానిలో ప్రేమ ఉన్నదా?
0: Do you find love?
1: కానీ ప్రేమనే లేకుండినా ప్రతి మానవుడు కూడాను దాన్ని ఎందుకు ప్రేమిస్తున్నాడు?
0: Though the currency note has loan love there, yet man loves it.
1: 100 రూపాయల నోటును ద్వేషించేటువంటి మానవుడు జగత్తులో కానరాడు.
0: In this world there is not even a single person who does not love the currency note.
1: ఏ దేశీయుడైనా కూడాను,
0: of any country,
1: ఏ ప్రాంతీయుడైనప్పటికీ,
0: of any region,
1: ఏ కాలం వారైనప్పటికీ,
0: any time,
1: ఈ ధనమును ఆశించే వారే కానీ దాన్ని విరోధించేటువంటి వారు కాదు.
0: Everyone welcomes money, no one denies.
1: అయితే ఆ రూపాయి కోసమని ప్రాణాలు త్యాగం చేసినటువంటి వీరులు ఎంతమంది లేరు?
0: There are many who sacrifice their lives for money.
1: ఈ యొక్క రూపాయి కోసమని తన యొక్క జీవితాన్ని దారబోసేటువంటి వారు ఎంతమంది లేరు?
0: There are many who just died for money.
1: ఈ యొక్క రూపాయిలో ఉన్నటువంటి యొక్క చైతన్యం ఏమిటి?
0: What is the life principle in this money?
1: దీని యొక్క మహత్యం ఏమిటి?
0: What is the mystery behind it?
1: దీని మహత్యము గవర్నమెంట్ ముద్రనే దీని మహత్యం.
0: The mystery of the currency note, it carries the stamp of the government.
1: ఆ ముద్ర దాని యందు ఉండటం చేత దాన్ని అనేక మంది అనేక రీతులుగా ప్రేమిస్తూ అనుభవిస్తూ వస్తున్నారు.
0: Because of the stamp of the government on the currency note, people value it, adore it and worship it.
1: మనము జాతీయ పతాకాన్ని చూస్తుంటాం మనం.
0: We have the national flag.
1: ఈ జాతీయ పతాకము ఏదో నేసినటువంటి గుడ్డలు.
0: It is just a cloth that's yarned.
1: కాని చెరుకు పిచ్చి యొక్క తత్వము, ఒక గడ్డి పరచ యొక్క తత్వము ఈ యొక్క బట్టలు చేరి ఉంటున్నది.
0: We find it's all made up of yarn out of the plants, that of the grass blade.
1: ఈ 100 రూపాయల నోటు ఎందుకు కూడాను గడ్డి పోచ యొక్క ముద్దనే ఉంటుండాలి.
0: ది కరెన్సీ నోట్ ఆల్సో క్యారీస్ బేసికలీ దట్ ఆఫ్ ద గ్రాస్ బ్లేడ్.
1: చెరుకు పిచ్చి యొక్క ముద్దనే దీనిలో చేరి ఉంటున్నది.
0: అండ్ దే ఆల్ రిప్రజెంట్ ద వైల్డ్ గ్రాస్.
1: కానీ దీనికి ఎట్టి విలువ లేదు.
0: దే హావ్ నో వాల్యూ.
1: కానీ అట్టి పతాకాన్ని మనము ప్రతి భారతీయుడుకును ప్రతి దేశీయుడుకును గౌరవిస్తూ ఆరాధిస్తూ వస్తున్నారు.
0: బట్ ద నేషనల్ ఫ్లాగ్ ఈజ్ హైలీ కెప్ట్ ఇన్ హై ఎస్టీమ్.
1: దీనికి ఈ ఆరాధన ఎందుకు చేయాలి?
0: Why should you do that?
1: జడమైన విగ్రహాన్ని చేయటము మూర్ఖత్వం అని వాదించేటువంటి యొక్క మూర్ఖులు ఈ యొక్క పతాకాన్ని ఆరాధన చేయటము మూర్ఖం కాదా?
0: Many fools argue that it is sign of foolishness to worship idols, but the very same fools,
1: ఈ 100 రూపాయల నోటును మనం కాపాడుకోవటము, దీనికోసం అన్ని విధాలు కూడాను త్యాగం చేయటము, ఇది మూర్ఖత్వం కాదా?
0: Is it not foolishness to sacrifice one's own life for money?
1: ఈ విధంగా మానవుడు తన ఇష్ట అయిష్టమును పురస్కరించుకుని పూజలు ద్వేషములు కొనసాగుతూ వస్తున్నాయి.
0: Therefore, based on the likes and the dislikes of mankind, we find the worship and the denial.
1: ప్రతి మానవుని యందు కూడాను ఒక విశ్వాసం ఉన్నది.
0: Every man has faith in him.
1: ఆ విశ్వాసమే లేకుండినా దేనిని కూడాను ఆశించలేడు.
0: If he has no faith, he cannot expect to have anything.
1: ప్రతి మానవుని ఎందుకు కూడాను మొట్టమొదట ఆ విశ్వాసము అభివృద్ధి పరచుకోవాలి.
0: Therefore, everyone has to develop this faith.
1: ఈశావాస్యం ఇదం జగత్తు అనగా ఏమిటి? ప్రతి మానవుడు, ప్రతి ప్రాణి, ప్రతి జీవి ఈశ్వర స్వరూపమే.
0: ఈశావాస్యం ఇదం జగత్. ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ డివైన్. ఎవ్రీ లివింగ్ క్రీచర్, ఎవ్రీ లివింగ్ బీయింగ్ ఇస్ డివైన్.
1: ఇంతే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: ఈశ్వర సర్వభూతానాం,
0: ఈశ్వర సర్వభూతానాం,
1: అట్టి ఈశ్వరత్వము అన్ని భూతములు ఎందు కూడాను చైతన్య స్వరూపంతో కలుగుతూనే ఉంటున్నది.
0: గాడ్ డ్వెల్స్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద లైఫ్ ప్రిన్సిపల్.
1: ఈశ్వరుడు అనగా ఏమిటి?
0: హూ ఇస్ ఈశ్వర?
1: సకలేశ్వర స్వరూపుడే ఈశ్వరుడు.
0: ఈశ్వర ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ ఐశ్వర్య.
1: ఇది ఆరు రకమైనటువంటి గుణములతో కూడి ఉంటున్నది.
0: గాడ్ హ్యాస్ సిక్స్ అట్రిబ్యూట్స్.
1: ఐశ్వర్యము,
0: ఐశ్వర్య వెల్,
1: దానము,
0: చారిటీ,
1: యశస్సు,
0: రెప్యుటేషన్,
1: ఒక జ్ఞానము,
0: విజ్డమ్,
1: రసము,
0: ఎసెన్స్,
1: విజిక. ఈ ఆరింటి యొక్క తత్వమునే ఈ యొక్క ఈశ్వరత్వం అంటున్నారు.
0: ఈశ్వరత్వ డివైనిటీ రిప్రజెంట్స్ దీస్ సిక్స్ అట్రిబ్యూట్స్.
1: కనుకనే షడైశ్వర్య స్వరూపుడు ఈశ్వరుడు అని పేరు.
0: సో గాడ్ ఈస్ ద వెరీ మాస్టర్ ఆఫ్ దీస్ సిక్స్ ఫార్మ్స్ ఆఫ్ వెల్.
1: దీన్ని శంకర అని కూడా పిలుస్తూ వచ్చారు.
0: ఈశ్వర ఇస్ ఆల్సో కాల్డ్ శంకర.
1: సంగ్ అనగా చిదానందము, ఆత్మానందము.
0: శం మీన్స్ చిదానంద, ది ఎటర్నల్ బ్లిస్, ఆత్మానంద, ద బ్లిస్ ఆఫ్ ద సెల్ఫ్,
1: కరా అందించేటువంటి వాడు,
0: కరా హూ విల్ హ్యాండ్ ఓవర్,
1: ఆత్మానందమును చిదానందమును అందించేటువంటి వాడు శంకరుడు.
0: శంకర హూ కన్ఫర్స్ ద బ్లిస్ ఆఫ్ ద సెల్ఫ్ అండ్ ది ఎటర్నల్ బ్లిస్.
1: కనుక దైవత్వంతో అన్ని రకములైనటువంటి యొక్క నామముల యొక్క స్వరూపం కూడాను ఇమిడి ఉంటున్నది.
0: దేర్ఫోర్ వి ఫైండ్ గాడ్ ఇన్ ఎవ్రీ నేమ్ అండ్ ఇన్ ఎవ్రీ ఫామ్.
1: ప్రతి మానవుడి ఎందు కూడాను ఈశ్వరత్వం అనేటువంటిది తాండవమాడుతూ ఉన్నది.
0: దేర్ యు ఫైండ్ కాస్మిక్ ప్రిన్స్, డివైన్ ప్రిన్సిపల్.
1: సర్వభేదముల యొక్క సారమే ఈ యొక్క పదముల యొక్క అంతరార్థం.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ వర్డ్ కనోట్స్ ది వేరియస్ సెన్స్
1: ఆఫ్ ది డివైన్. అనేటువంటి దానికి ఋగ్వేదము అని అర్థముంది. సత్య అనే పదమునకు ఋగ్వేదము అని అర్థముంది.
0: ద వర్డ్ సత్య హ్యాజ్ ఎ మీనింగ్ ఋగ్వేద.
1: సా అనేటువంటి పదమునకు సామవేదంగా ఉంటుండాలి.
0: ద లెటర్ సా స్టాండ్స్ ఫర్ సామవేద.
1: ఆ అనేటువంటి పదమునకు అథర్వణ వేదంగా ఉంటుండాలి.
0: ఆ సిగ్నిఫైస్ అథర్వణ వేద.
1: మా అనేటువంటి పదమునకు అది యా అనేటువంటి పదమునకు యజుర్వేదంగా ఉంటుండాలి.
0: యా సింబలైజెస్ యజుర్వేద.
1: సత్య సా ఆయి.
0: సత్య సా ఆయి.
1: సత్య ఋగ్వేదము.
0: సత్య ఋగ్వేద.
1: సా
0: సా
1: సామవేదము.
0: సామవేద.
1: ఆ అథర్వణ వేదము.
0: అథర్వణ వేద.
1: మా యా అనేటువంటిది యజుర్వేదం.
0: యా యజుర్వేద.
1: సా ఆత్యాస.
0: సాత్యాస.
1: కనుకనే ప్రతి పదమునందు కూడా వేదం యొక్క సారము ఇమిడి ఉంటున్నది.
0: ఎవ్రీ లెటర్ కంటైన్స్ ది ఎసెన్స్ ఆఫ్ వేద.
1: ప్రమాణపూర్వకంగా మనం విచారణ చేసినప్పుడు అర్థము తెలియనిటువంటి మూర్ఖులు ఎన్ని రకములైనటువంటి అర్థములైనా చేసుకోవచ్చు.
0: ద ఫూలిష్ పీపుల్ డు నాట్ అండర్స్టాండ్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ దీస్ వర్డ్స్.
1: లింగం అనగా ఏమిటి దీని అర్థము?
0: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ లింగం?
1: గుర్తు అని దీనికి ఒక పదం.
0: లింగం మీన్స్ సైన్.
1: ఈ పదం దేనికోసం ఉపయోగపెట్టారు?
0: వై డూ యూస్ దిస్?
1: అనగా లింగాకారము ఆత్మకు మాత్రమే సంబంధము.
0: ది వెరీ ఫార్మ్ ఆఫ్ లింగ రిప్రజెంట్స్ ద సెల్ఫ్.
1: ఇట్టి ఆత్మతత్వాన్ని ప్రబోధించే నిమిత్తమై లింగము అనేటువంటి రూపం లోపల దానికి ఎటు ముఖము ఎటు కాలు అనేటువంటి తెలియదు.
0: లింగ హ్యాస్ నో డైమెన్షన్ అండ్ ఇట్ రిప్రజెంట్స్ ద నేచర్ ఆఫ్ ద సెల్ఫ్.
1: కనుకనే భగవంతునికి ఆద్యంతములు లేనటువంటి స్వరూపానికి లింగము అని పేరు పెట్టారు.
0: గాడ్ హ్యాస్ నైదర్ బిగినింగ్ నార్ ఎన్ ఎండ్ అండ్ సో ఇస్ కాల్డ్ లింగం.
1: ఈశ్వరత్వం అనేటువంటి దాన్ని సకలైశ్వర్యం అన్నారు.
0: ఈశ్వరత్వ రిప్రజెంట్స్ ద మాస్టర్.
1: ఈశ్వరత్వమే.
0: అండ్ ఇంటెలిజెన్స్ ఇస్ ఆల్సో.
1: జ్ఞానము ఈశ్వరత్వమే.
0: విజ్డమ్.
1: ఆరోగ్యము ఈశ్వరత్వమే.
0: హెల్త్.
1: సంపద ఈశ్వరత్వమే. సిరి ఈశ్వరత్వమే.
0: సిరి ది వెల్త్.
1: కనుకని ఇవన్నీ కూడా సకలైశ్వర్య స్వరూపుడే ఈశ్వరుడు అని.
0: ఈశ్వర ఇస్ ద మాస్టర్ ఆఫ్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ వెల్త్.
1: విద్య కూడా ఈశ్వరత్వమే.
0: నాలెడ్జ్ ఇస్ ఆల్సో ఈశ్వర.
1: కనుకని ప్రతిది కూడా ప్రపంచం లోపల మనం ముట్టినదంతా కూడా ఈశ్వర స్వరూపమే.
0: వాట్ ఎవర్ దట్ యు కమ్ అక్రాస్ ఇన్ లైఫ్, వాట్ ఎవర్ దట్ యు టచ్ ఇస్ డివైన్.
1: అన్నింటినీ చూపేటువంటిది మన యొక్క హృదయము.
0: ఇట్ ఇస్ అవర్ హార్ట్ దట్ డైరెక్ట్స్ ద పాయింట్స్ అవుట్ ఎవ్రీథింగ్.
1: హృదయం అనేటువంటిది కరుణతో కూడినటువంటిది.
0: ద హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
1: కనుకనే కరుణ స్వరూపమైనటువంటి యొక్క తత్వమే ఈశ్వరత్వము.
0: ఈశ్వరత్వ రిప్రజెంట్స్ ది personification of compassion.
1: Jeevesara swaroopam tho koodinatvantide eesharattam.
0: Eesharattva represents the harmony of the individual and the divine.
1: Itvanti divyattvamainatvanti oka eesharattanni manam sariga artham cheskolekapothunnam.
0: We are not able to comprehend the true nature of Eeshwara.
1: Prapancham lopala
0: in this world
1: enni vidhamainatvanti oka aaradhanalo jarugutunnayi.
0: We find different modes of worship.
1: Kaani ee aaradhanalanni kudanu ఒక్క తత్వమునకు మాత్రమే ఉన్నది.
0: బట్ ఆల్ దీస్ మోడ్స్ ఆఫ్ రిప్రజెంట్ ఓన్లీ వన్ మెయిన్.
1: దానికి వేరు వేరు పేర్లంతా కూడా పెట్టుకుంటూ వచ్చారు.
0: బట్ డిఫరెంట్ వర్డ్స్ నేమ్స్ హావ్ బీన్ గివెన్.
1: రామ అన్న, కృష్ణ అన్న, ఈశ్వరుడు అన్న అంతా ఒక్కటే.
0: రామ, కృష్ణ, ఈశ్వర ఆల్ ఆర్ వన్.
1: కానీ కొంతమంది విశ్వాసము గాఢంగా ఉండటం చేత ఈశ్వరత్వము అని అనుకుంటారు.
0: సమ్ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్, దేర్ఫోర్ దే.
1: మరికొంతమంది రామ అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి లక్ష్యంలో ఉండటం చేత రామతత్వాన్ని అభిష్టపెడతారు.
0: సమ్ లైక్ ద నేమ్ రామ.
1: ఈ విధంగా వారి వారి లైక్ అనగా రమేతీతి రామ, ఆ రమింపబడినటువంటి దానికి వారు వరిస్తూ ఉంటారు.
0: దేర్ఫోర్ బికాస్ దే లైక్ ద వెరీ నేమ్ రామ, So they worship him.
1: కనుక శివరాత్రి.
0: శివరాత్రి.
1: ఈ శివ అనగా ఏమిటి?
0: Who is శివ?
1: మంగళకరమైనటువంటి ఒక రాత్రి శివరాత్రి.
0: శివరాత్రి meaning auspicious night.
1: అనగా ఈ శివ అనేటువంటి మంగళకరమైనటువంటి తత్వము ఎక్కడి నుంచి వచ్చింది?
0: శివ auspiciousness, where from you get it?
1: తన యొక్క శ్వాస నుంచి వచ్చినటువంటిది.
0: It is out of one's own breath.
1: అది ఏ సో హం సో హం అది ఏ ఆత్మ నుంచి వచ్చినటువంటిది శబ్దం.
0: This breath stands for this word soham that comes out of Atma the Self.
1: దీనిని హంసగాయత్రి అని పిలుస్తూ వచ్చారు కొంతమంది.
0: దిస్ ఇస్ కాల్డ్ హంసగాయత్రి.
1: హం అనగా తాను.
0: హం మీన్స్ ఐ.
1: సో దైవము.
0: సో దట్ గాడ్.
1: కాబట్టి దైవాన్ని నేనే అనేటువంటి అంతరార్థాన్ని బోధిస్తూ వచ్చింది.
0: సో ది ఇన్నర్ మీనింగ్ ఈజ్ ఐఎమ్ గాడ్.
1: సోహం.
0: సోహం.
1: ఇది ఒక దినమునకు 21,600 పర్యాయములు నీకు ప్రబోధిస్తూ వస్తుండదు.
0: This has been the teaching of Soham, the breath that we take 21,600 times a day.
1: ఇలాంటి ప్రబోధలు అనాది కాలం నుంచి కూడాను భారతదేశంలో ఆచరిస్తూ వస్తున్నారు.
0: These teachings have been propagated and practiced since
1: విగ్రహారాధన మూర్ఖత్వం అని ఎవరు కూడాను భావించరాదు.
0: No one should consider it as foolish.
1: ఇది మూఢత్వము అని చింతించరాదు.
0: You should not decide it as
1: foolishness. అది ఏ నిజమైనటువంటి మూర్తిని దర్శింపచేసేటువంటిది.
0: In fact, that will direct you to God.
1: ఇది పుష్పము అని ఈ వ్రేలు చూపినప్పుడు.
0: When this finger directs you to the flower.
1: ఈ వ్రేలు కేవలం మూర్ఖమైనటువంటిదేనా?
0: Can you call this finger a fool?
1: ఇది మూర్ఖమైనటువంటిది అయితే ఇది పుష్పము అని దీన్ని చూపగలుగుతుందా?
0: If that is foolish act, how does it direct you to God?
1: చూపబడినటువంటిది పుష్పము. చూపించినది వ్రేలు.
0: సో దాట్ విచ్ ఇస్ షోన్ ఇస్ ద ఫ్లవర్, దాట్ విచ్ షోస్ ఇస్ ద ఫింగర్.
1: దైవము చూపబడినటువంటిది.
0: గాడ్ ఈస్ షోన్.
1: విగ్రహము చూపింపబడినటువంటిది.
0: ఐడల్ దట్ డైరెక్ట్స్ టు గాడ్.
1: కనుకనే దైవం అనేటువంటి విగ్రహాన్ని మనం ఏమాత్రం కూడా విస్మరించరాదు.
0: సో వీ షుడ్ నాట్ ఫర్గెట్ దీస్ ఐడల్స్.
1: ఇది జడమైనటువంటి విగ్రహం అని భావించరాదు.
0: వీ షుడ్ నాట్ కన్సిడర్ దెమ్ యాస్ లైఫ్.
1: జడమందు చైతన్యం ఉంటుంది.
0: దేర్ ఈస్ అవేర్నెస్ దేర్ ఈవెన్ ఇన్ ది స్కిన్.
1: ఈ చైతన్యం లేనటువంటి ఒక జడము ఎక్కడ కూడా మనకు కానరాదు.
0: వితౌట్ దిస్ అవేర్నెస్ కాన్షియస్నెస్ దేర్ కెనాట్ బి ఇనర్ మ్యాటర్.
1: ప్రతి అణువునందు కూడా ఈ యొక్క చైతన్యం ఉంటుండాలి.
0: అండ్ ఎవ్రీ ఆటమ్ హాస్ గాట్ దిస్ అవేర్నెస్.
1: సర్వరూపమునందు కూడాను ఈ చైతన్య శక్తి ఉంటున్నది.
0: ఇన్ ఆల్ ఫార్మ్స్ వీ ఫైండ్ దట్ పవర్ ఆఫ్ అవేర్నెస్.
1: అణువురణీయాన్ మహతో మహీయాన్ అణువు నుంచి ఘనం వరకు కూడాను చైతన్యం ఉంటున్నది.
0: వీ ఫైండ్ దిస్ కాన్షియస్నెస్ ఆల్ ఓవర్ స్మాలెస్ట్ ఆఫ్ ది స్మాల్ అండ్ ద బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్.
1: కనుకనే మనము ఏదైనా కూడా ఇది జడం అని భావించరాదు మనము.
0: సో వీ షుడ్ నాట్ కన్సిడర్ ఎనీ యాస్
1: ఇనర్. మీ దృష్టిలో ఆ విధమైన జడంగా నీకు కనిపించవచ్చును.
0: ఇట్ మైట్ బి ఇనర్ట్ ఫ్రమ్ యువర్ వ్యూ పాయింట్.
1: కానీ
0: బట్
1: వేద దృష్టి లోపల అన్ని చైతన్యమే.
0: ఫ్రమ్ వేదిక్ పార్లన్స్ ఎవ్రీథింగ్ ఇస్ అవేర్నెస్.
1: కనుకనే అట్టి అవేర్నెస్ అనేటువంటి ఒక శక్తిని మనం విస్మరించడము చాలా పొరపాటు.
0: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ టు ఫర్గెట్ దట్ అవేర్నెస్.
1: కనుక ప్రతి దినం కూడాను మనం చేసే ఆరాధనలన్నీ కూడాను దైవానికి చెందినటువంటివి.
0: దేర్ఫోర్ వాట్ ఆల్ యాక్ట్స్ దట్ వీ డూ ఎవ్రీ డే అమౌంట్ టు వర్షిపింగ్ ద లార్డ్.
1: సర్వ పూజ సర్వత్ర సర్వవ్యాపి అయినటువంటి ఒక ఉదాహరణ తత్వము ఆత్మతత్వము ఎందుకు కనిపించటం లేదు?
0: దట్ ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్ ఆత్మ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్ యూనివర్సల్ హౌ ఇస్ దట్ వీ డోంట్ సీ దెమ్.
1: క్షీరమందు వెన్న చూడంగా కోరుదురు.
0: దేర్ ఇస్ బటర్ ఇన్ ద మిల్క్ అండ్ యూ డోంట్ సీ ఇట్.
1: కానీ వెన్న కోరినంత మాత్రం మనకు లభించునా?
0: బై మియర్లీ డిజైరింగ్ ద బటర్ కెన్ యూ గెట్ ఇట్? నో.
1: ఆ చీరమును పెరుగుగా చేసి
0: అండ్ యూ హావ్ టు కర్డిల్ ఇట్ ఫస్ట్.
1: దాన్ని చిలికినప్పుడే ఆ వెన్న మనకు లభ్యమవుతుంది.
0: యూ హావ్ టు కర్డిల్ ద మిల్క్ అండ్ ద చర్న్ లేటర్ టు గెట్ ది బటర్.
1: కనుక నీ కనిపించలేదే ఆత్మ అనుకుంటే చాలా పొరపాటు.
0: బికాజ్ ద సెల్ఫ్ ఇస్ నాన్ అపేరెంట్ యూ కెనాట్ డివైన్.
1: ఆత్మ సర్వలయందు కూడాను సర్వమానవలయందు కూడాను ఉండేటువంటి ఒక చైతన్య స్వరూపమే.
0: ద స్పిరిట్ ఆర్ ద సోల్ ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్ అవేర్నెస్.
1: కానా
0: సో
1: ఈ సత్యాన్ని మనం గుర్తించకుండా రెండు దోషములు మనకు వెంటాడుతూ ఉంటుంటాయి.
0: వీ డోంట్ రికగ్నైజ్ దిస్ బేసిక్ ట్రూత్ అండ్ వీఆర్ కమిటింగ్ టూ మిస్టేక్స్.
1: రెండు దోషములు వెంటాడుచుంటు నరుని.
0: అండ్ దీస్ టూ మిస్టేక్స్ వన్ ఫాలోస్ ది అదర్.
1: ఒకటి
0: వన్
1: లక్షల తప్పులు తన తప్పులను తాను మర్చిపోతుంటాడు.
0: We are forgetting lakhs and lakhs of mistakes that we commit for ourselves.
1: అది ఒక్కటి.
0: That's one mistake.
1: దాని వల్లనే దైవత్వాన్ని జ్ఞాపకం లేకుండా చేస్తుంది.
0: That's the reason why we forget God.
1: పరుల అణుమాత్ర దోషము పెద్ద చేయు.
0: In fact, we consider a fraction of a mistake committed by others.
1: పరుల చిన్న తప్పును కూడాను మనం పెద్దదిగా భావిస్తుంటాం.
0: A small mistake committed by other man,
1: ఆ యొక్క దోషమే నీకు దైవత్వానికి దూరం చేస్తుండాలి.
0: Pointing to the mistakes, minute mistakes in others.
1: తన యందు ఉన్నటువంటి లక్షణ దోషాన్ని కూడాను
0: the innumerable mistakes in you
1: దాచి పెడుతుంటాలి.
0: And you hide them.
1: ఈ రెండు దుర్గుణాలు మన యొక్క హృదయం నుండి తీసివేసినా మనం నిజమైనటువంటి దైవ స్వరూపులమే.
0: Hiding our own mistakes and considering mistakes of others might distance us from God.
1: ఎప్పుడు పరదోషములను మాత్రమే వెతుక్కుంటూ పోవటం చాలా పొరపాటు.
0: It's a big mistake to be in search of faults in others.
1: తన దోషమును తాను వెతకాలి.
0: సీక్ అవుట్ యువర్ ఓన్ ఫాల్ట్.
1: తన చిన్నదైనా కూడా దాన్ని పెద్దదిగా భావించాలి.
0: యువర్ ఫాల్ట్ మే బి సో స్మాల్ అండ్ టైన్ అండ్ సింపుల్.
1: తన దోషం నీకు కనిపించినప్పటికీ దాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా చూసుకోవాలి.
0: బట్ ఇగ్నోర్ ది మిస్టేక్స్ ఆఫ్ అదర్స్.
1: అట్టి త్యాగభావమే సాధకులకు అత్యవసరం.
0: అండ్ ద స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ ఇస్ ఎసెన్షియల్.
1: ఈ త్యాగభావమే లేకుండా ఈ యోగత్వమే మనకు ప్రాప్తించదు.
0: Without the spirit of sacrifice, you cannot proceed along the spiritual path. You
1: ఈనాడు ప్రపంచంలో ఎందు చూచినప్పటికీ
0: in this world, wherever you see,
1: పరలోకంలో వెతికేటువంటి ఒక పాపులు దినదినానికి అభివృద్ధి అవుతున్నారు.
0: Sinners are increasing day by day who point out others' mistakes.
1: తన అణుమాత్రమైన దోషాన్ని కూడా వెతకడానికి ప్రయత్నించినటువంటి యొక్క వారు ఎక్కడా కనిపించడం లేదు.
0: There's not even a single wise man who will be able to find out a simple mistake.
1: కనుకనే అందరూ కూడా అశాంతికి గురి అవుతున్నారు.
0: That's the reason why all of us
1: అందరూ కూడా దుఃఖములకు గురి అవుతున్నారు.
0: That's why we are all miserable.
1: కనుక మొట్టమొదట మనం దుఃఖాన్ని దూరం చేసుకోవాలని
0: so we have to cross this misery.
1: అశాంతిని మనం దూరం గావించాలని
0: we have to shed this restlessness.
1: కోరేటువంటి ప్రతి మానవుడు కూడాను తన యందు ఉన్నటువంటి దోషాన్ని మొట్టమొదట చంపివేయాలి.
0: All those that aspire to be peaceful must give up these two.
1: పరలో దోషాన్ని వెతికేటువంటి వాడు మహా పాపి.
0: He is the worst of the sinners who finds fault with others.
1: మనం ఎప్పుడు కూడాను ఇతరుల దోషాన్ని వెతకకూడదు.
0: We should never find out faults in others.
1: ఇది ఏ నిజమైనటువంటి శివత్వమునకు తెలియనటువంటి అర్థం.
0: This is the meaning of Sivatva, the principle of Siva.
1: ఇది పవిత్రమైనటువంటి గుణం మనలో ప్రవేశించాలి.
0: We should have a sacred quality within us.
1: పరదూషణం అనేటువంటిది మహాపాపమైనటువంటిది.
0: Accusation of others is the worst of the sins.
1: కనుక దాని జోలికే మనం పోకూడదు.
0: We should not be after that quality.
1: ఒకవేళ దూషించడానికి నీకు ఇష్టమైన నిన్ను నీవు దూషించుకో.
0: In fact, if you want to criticize anybody, criticize yourself.
1: నేను మానవుడై పుట్టి
0: having been born a man,
1: మానవత్వాన్ని ధరించి
0: having been a man,
1: ఇలాంటి మానవుడు చేయవలసినటువంటి పనులు నేను చేయగలుగుతున్నాను.
0: Am I able to do manly deeds, the activity
1: of a human being?
0: What kind of activity am I doing?
1: నిన్ను నీవు విమర్శించుకో.
0: So you criticize yourself.
1: నిన్ను నీవు దూషించుకో.
0: You accuse yourself.
1: నిన్ను నీవు దండించుకో.
0: And you punish yourself.
1: ఇదే నిజమైనటువంటి సాధన.
0: Punishing one's own
1: సాధన సాధనగా జపం చేయటం సాధన కాదు.
0: It's not simply repeating names.
1: ధ్యానాన్ని కూర్చోవటం సాధన కాదు.
0: Not sitting for meditation.
1: మనలో ఉన్నటువంటి దోషాన్ని దూరం చేయటమే గొప్ప సాధన.
0: Giving up all the bad qualities within is the true spiritual path.
1: సాధన అనగా మన దుర్భావం దూరం చేసుకుని సద్భావం పెంచుకోవటమే సాధన.
0: True sadhana, spiritual path meant cultivating good qualities and
1: getting
0: rid of bad qualities.
1: అది ఏ సాధన.
0: That is sadhana.
1: Sa anaga sakaleshwari swarupam.
0: Sa, the very form of different forms of wealth.
1: Atti sakaleshwari swarupamainatundi aa saanu manamu dushistam enta paapam.
0: It's what a mistake, what a sin it is if you are aware of
1: it. Manam penchukunnappude adhe mana dhanam.
0: And in fact, if we develop good quality, there is our wealth.
1: Okku kontha mandi manavulaku krodham vastuntadi.
0: Some are angry.
1: Chanamu lopalle krodham vastundi.
0: They will have temper.
1: Kaani aa krodhamu evaru chedustundi?
0: Well, who will be spoiled by that?
1: Tana kopame tana shatruvu.
0: Your anger is your enemy.
1: Tana shanti tanaku raksha.
0: And in fact your peace is protecting you.
1: Kopamunu tanu champukovali.
0: Therefore you have to kill your anger.
1: Daya chuttambavu.
0: And the compassion is your relief.
1: Tana santoshame swargamu.
0: And your happiness is the very heaven.
1: Tana dukkame narakamandru.
0: And your very misery is the hell.
1: Ilanti dukkame narakam manaku.
0: And that misery is the hell.
1: Inaadu manavulu nirantaram kodunu dukkamulo munigipothunnaru.
0: Man has drowned himself in misery.
1: కారణం ఏమిటి?
0: Why?
1: తన దోషాన్ని తాను గుర్తించుకోలేకపోవటమే దీనికి మూల కారణం.
0: The reason is that he is not able to know his own fault.
1: మొట్టమొదట తన దోషాన్ని తాను గుర్తించాలి.
0: First he should find out his own mistake.
1: తాను గొప్ప అని పరులు చాలా చిన్నవారని అమాయకులని అలుపులని భావించుకోవటం చాలా పొరపాటు.
0: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ టు కన్సిడర్ యువర్ సెల్ఫ్ సో హై అండ్ అదర్స్ సో లో.
1: మొట్టమొదట దైవత్వం ఎక్కడ ఉంది?
0: వేర్ ఇస్ గాడ్?
1: ప్రతి మానవుని యందు ఉంటుంది.
0: God is in everyone.
1: ప్రతి జీవి యందు ఉంటున్నది.
0: In every living creature.
1: ప్రతి ప్రాణి యందు ఉంటున్నది.
0: In every living
1: being. ప్రతి ప్రాణి, ప్రతి జీవి, ప్రతి మానవుడు కూడాను దైవ స్వరూపమే.
0: Therefore every living creature, every living being, every human being is embodiment of God.
1: అది కాకుండా ఉండినప్పుడు ఈశ్వర సర్వభూతానాం అని ఎందుకు చెప్తారు?
0: If it is not so, why should the scriptures declare ఈశ్వర సర్వభూతానాం?
1: దైవం మానుష రూపేణ.
0: God is in human form.
1: కనుకనే దైవం మనిషి రూపంలో వస్తుంటాడు.
0: God incarnates in human form.
1: కాబట్టి అట్టి మనుషులను మనం దైవంగా భావించుకుంటే వారిని మనం ఏమాత్రం కూడా విమర్శించము.
0: సో ఇఫ్ యూ కన్సిడర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ యాజ్ డివైన్ యూ విల్ నాట్ క్రిటిసైజ్.
1: భగవంతుడు ఎప్పుడు కూడాను భావాన్ని చూస్తాడే కానీ బాహ్యమైన చర్యలు చూడడు.
0: God is after the feeling and not the external ritual.
1: ఈనాటి మానవుడు చర్యలపైనే దృష్టి అభివృద్ధి పరుస్తున్నారు.
0: Man today concentrates on the external ritual.
1: భావాన్ని విస్మరిస్తున్నారు.
0: He is forgetting the inner feeling.
1: భావప్రియుడే భగవంతుడు.
0: God relishes your feeling.
1: కనుకనే దృష్టి దోషమును మనం కొంతవరకు మార్చుకోవాలి.
0: So we have to correct our vision.
1: పశ్చతీతి పశువు.
0: It's only animal that will have external looks.
1: బయట దృష్టి చూచేటువంటి పశువు.
0: That which has got the outer view is an animal.
1: అంతర్దృష్టిని చూచేటువంటి వాడు మానవుడు.
0: If he is a true human, you will have inner vision.
1: ఎప్పుడు మనం బయట దృష్టి బయట దృష్టి బయట దృష్టి చూస్తుంటాం.
0: If we have got the external view all through, we are animal.
1: ఇది కాదు, మంచిది కాదు.
0: It's not proper.
1: ఎక్కడ పచ్చ కనపడితే అక్కడంత పశువు పరిగెత్తిపోతుంది.
0: It's the cow that runs after the green grass.
1: కానీ మానవుడు దాన్ని విచారణ చేస్తాడు.
0: But man must inquire.
1: అది పంట భూమి.
0: That is a frigid.
1: దాని కాపలా వాడు ఉన్నాడా?
0: And there I have
1: watched. దాని మేటానికి పోతే మనం వారు దండిస్తారా?
0: And if we are after that, we will be punished.
1: కనుకనే మన కర్తవ్యాన్ని మనం విస్మరిస్తున్నాం ఈనాడు.
0: Today we are forgetting our own duty.
1: మన కర్తవ్యాన్ని విస్మరించడమే మానవత్వంలో పెద్ద దోషము.
0: Forgetting one's own duty is the biggest mistake in mankind.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: A small example.
1: ఈనాడు ఒక ప్లేన్ పోవాలనుకున్నాం.
0: Today you want to catch a flight.
1: ఒక బస్సుకు పోవాలనుకున్నాము.
0: You want to catch a bus.
1: అది సకాలానికి ఎగిన రాకపోతే,
0: if it does not come there at right
1: time, మనం ఆ బస్సును ఆ ప్లేన్ ను ఎంత దూషిస్తాం.
0: You go on criticizing the bus or the flight.
1: ఏ సకాలానికి ప్లేన్ రావటం లేదే.
0: Even the flight is not at the right
1: time. సకాలానికి ఈ యొక్క బస్సులు రావటం లేదే.
0: Buses are not reaching at the right
1: time. అని కర్తవ్యాన్ని విస్మరించినప్పుడు దాన్ని మనం దూషిస్తున్నాం.
0: Naturally you accuse when duty is forgotten.
1: అదే విధంగానే మానవుడు తన కర్తవ్యాన్ని విస్మరించినప్పుడు మానవుని మరొక మానవుడు దూషిస్తాడు.
0: Similarly when man forgets his duty, he will be accused by the
1: తన కర్తవ్యాన్ని తాను గుర్తించగలుగుతున్నాడా?
0: Are you able to know your own duty?
1: తన పవిత్రతను తాను పోషించుకోగలుగుతున్నాడా?
0: Are you able to maintain your
1: తన దివ్యత్వాన్ని తాను కాపాడుకోగలుగుతున్నాడా?
0: Are you able to safeguard your divinity? No.
1: ఇందువల్లనే మానవత్వం అనేటువంటిది మసిగలిపోయింది.
0: That's the reason why the human quality is totally gone.
1: కనుక మానవత్వాన్ని మనం పెంచుకోవాలి.
0: We have to develop the human
1: మానవతా గుణములను మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: We have to develop the human values.
1: ఈనాడు మానవతా గుణములను అభివృద్ధి పరచుకోకుండా మానవుడు మానవుడు మానవుడు అనుకుంటే దీని అంతరార్థం ఏమిటి?
0: Without cultivating human values, we call ourselves humans.
1: కానీ మానవతా గుణములను మనం పెంచుకోవాలి.
0: We have to develop the human values.
1: అది ఏ సత్యము?
0: That's truth.
1: అది ఏ ధర్మము?
0: Righteousness.
1: అది ఏ ప్రేమ?
0: That's love.
1: అది ఏ ఆనందము?
0: That's bliss.
1: అది ఏ అన్ని విధాల సుఖము?
0: And it confers bliss in every way.
1: కాబట్టి మానవుడైనపోయిన వాడు నీవు సత్యాన్ని ఎందుకు వదులుతున్నావు?
0: So being a man, why should
1: నీ ప్రాణమును నీ ఐదు ప్రాణములు నీ దగ్గర ఉంటున్నాయి.
0: You have got the five life principles.
1: సత్యము ధర్మము శాంతి ప్రేమ అహింస.
0: The five human values are the life principles.
1: సత్యము ధర్మము శాంతి ప్రేమ అహింస.
0: సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస.
1: కనుక నీలో ఆ సత్యమే లేకందంటే నీలోని ఒక ప్రాణం చచ్చిపోయింది.
0: When there is no true satya in you, you have lost one life principle.
1: నీలో ధర్మమే లేకపోతే నీలో రెండు ప్రాణములు చచ్చిపోయినాయి.
0: When there is no dharma, two life breaths are gone.
1: నీలో ప్రేమనే లేకపోతే నీలో మూడు ధర్మములు చచ్చిపోయినాయి.
0: Bereft of love, three life principles are lost.
1: ఈ విధంగా మనలో ఉన్నటువంటి ఒక ప్రాణాలు మనమే తీసుకుంటున్నాం.
0: Therefore the life principles are gone one after another by our own
1: ఈ గుణములతో చేరినటువంటి మానవత్వము.
0: And in fact the human quality is
1: ఈ గుణాలను మనం చంపుకోవటం చేత మనమే చచ్చిపోతున్నాం.
0: Since we are killing these good qualities,
1: ఎవరో
0: మనం
1: చంపడం లేదు.
0: In fact, no one is killing you.
1: మనమే మన గుణముల ద్వారా మనల్ని చంపుకుంటున్నాం.
0: By losing these qualities, we kill ourselves.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: మీరందరూ ప్రేమ అనేటువంటి ప్రధానమైనటువంటి యొక్క వస్తువును దగ్గర ఉంచుకున్నారు.
0: యు హావ్ గాట్ దట్ మోస్ట్ ప్రెషస్ క్వాలిటీ.
1: ఆ ప్రేమనే మీరు చంపుకుంటే మీరు చచ్చిన వారే అవుతారు.
0: ఇఫ్ యు కిల్ లవ్ ఆల్ బై యువర్ సెల్ఫ్, ఇట్ ఈస్ ప్రేమను
1: మనం పెంచుకోవాలి.
0: వీ హావ్ టు డెవలప్ లవ్.
1: ఆ సత్యాన్ని మనం పెంచుకోవాలి.
0: వీ హావ్ టు గ్రో ట్రూత్.
1: ఎక్కడ పోయినప్పటికీ ఇప్పుడు అసత్యం అసత్యం అసత్యం.
0: టుడే వీ ఫైండ్ ఫాల్స్హుడ్ లైస్ ఎవ్రీవేర్.
1: సత్యం
0: ట్రూత్
1: నాలుగు ప్రాణం.
0: అండ్ దట్ ఇస్ ది వెరీ లైఫ్ ఆఫ్ ది టంగ్.
1: ధర్మము
0: righteousness
1: chetiki pranam.
0: And it's the very life of the hands.
1: Ahimsa hrudayaniki pranam.
0: Non violence is the life of the heart.
1: Kalukani ee mooditini manam champukunte mana naalugu chachina vaadu avutam.
0: Then once we lose them, naturally we lose
1: them. Chetini champukunna vaaram
0: aipothamu. And we will be just
1: hrudayame shunyamaina vaaram avutamu.
0: And we losing our heart.
1: కనుక మనము ప్రతి ఒక్కటి కూడాను మన యందే ఉంటున్నామనే సత్యాన్ని గుర్తించుతూ వర్తించాలి.
0: సో వీ హావ్ టు నో ది బేసిక్ ట్రూత్ దట్ ఎవ్రీవన్ ఇస్ ఇమ్మనెంట్ విత్ ఇన్ అస్.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి సూక్తులు
0: ద సీక్రెట్ టీచింగ్
1: ఈ శివరాత్రి దినం బోధించే నిమిత్తమై
0: టు టీచ్ యూ దీస్ థింగ్స్ ఆన్ సీక్రెట్
1: శివరాత్రి అని వచ్చింది.
0: శివరాత్రి ఇస్ ప్రిస్క్రైబ్డ్.
1: ఈ శివమునకు అణకువా అని కూడా ఒక పేరు.
0: శివ హాస్ గాట్ అనదర్ మీనింగ్ అణకువా హ్యూమిలిటీ
1: అనగా సి ఇది సి ఎత్తు లేకుండా పోతే అది అణుకువుగా కనిపిస్తుంది.
0: ద లెటర్ సి ఆన్ ద టాప్ యు ఫైండ్ ఇట్ ఇస్ బెంట్ సైన్ ఆఫ్ హ్యూమిలిటీ.
1: దానికి ఒక కిరీటం మాదిరిగిన పెడితే శవం అయిపోతుంది.
0: బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ దిస్ లెటర్ షా జస్ట్ రైజెస్ హిస్ అగ్లీ హెడ్ ఇట్ ఇస్
1: అహంకారం అనేటువంటి శవాన్ని మనం ఆశ్రయిస్తున్నామే కానీ వినయ విధేయమైనటువంటి శివాన్ని మనం ఆశ్రయించడం లేదు.
0: ఇట్ ఇస్ ఇగో దట్ టేక్స్ యూ టు డెత్ బట్ ఇట్ ఇస్ హ్యూమిలిటీ దట్ టేక్స్ యూ టు లైఫ్.
1: సత్యం జన విరోధాయ అనుకుంటున్నారు ఈనాడు.
0: అండ్ వీ కన్సిడర్ ద ట్రూత్ ఈస్ నాట్
1: అసత్యం జనరంజనం.
0: అండ్ పీపుల్
1: అవే ఇప్పుడు పాలన చేస్తున్నాయి.
0: అండ్ టుడే వీ ఫైండ్ ద లైస్ బ్లేమ్డ్
1: స్థానే గధ్యాధికం పీత్వా గృహే గృహే. సత్యం జన విరోధాయ ఈనాడు సత్యం చెప్పాలంటే విరోధంగా కనిపిస్తుంటుంది.
0: అండ్ ట్రూత్ ఈస్ నాట్ అక్సెప్టెడ్ బై ఎనీబడీ. ఇట్ ఇస్ వ్యూడ్ యాజ్ ఎన్ ఎనిమీ.
1: అసత్యం జనరంజనం.
0: అండ్ అన్ట్రూత్ ఇస్
1: అసత్యం చాలా జనాన్ని రంజింపజేస్తుంది.
0: లైస్ ఫాల్స్హుడ్ విల్ అట్రాక్ట్ ఎవ్రీబడీ.
1: కనుకనే అందరూ అసత్యాన్ని ఆడుతూ వస్తున్నారు.
0: దేర్ఫోర్ వి అచర్ లైస్.
1: కానీ జనాన్ని రంజింపజేశారు కానీ నీ హృదయాన్ని రంజింపజేశారా?
0: యు మే యు ప్లీజ్ అదర్స్ బట్ యు హావ్ నాట్ ప్లీజ్డ్ యువర్సెల్ఫ్.
1: నీ హృదయం రంజించకుండా ఉండినప్పుడు అది ప్రజలను రంజించి ప్రయోజనం ఏమిటి?
0: దేర్ ఇస్ నాట్ అక్సెప్టబుల్ ఇన్ ప్లీజింగ్ యువర్ హార్ట్. వాట్ ఫన్ ఇస్ దేర్ ఇఫ్ యు ప్లీజ్ అదర్స్.
1: చాలా పొరపాటు.
0: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
1: ప్రజల యొక్క దీని కోసం నువ్వు పాటు పడుతున్నావు కానీ నీ ఆత్మ సంబంధమైనటువంటి స్వదృష్టి కోసం నీవు పాటు పడటం లేదు.
0: యు స్ట్రగుల్ హార్డ్ టు ప్లీజ్ అదర్స్ but you don't please yourself.
1: ఎలాంటి పరిస్థితులు ఏందైనప్పుడు సత్యాన్ని చెప్పాలి.
0: Under any circumstances follow the path of truth.
1: ఒకవేళ అది మనకు ప్రాణాపాయంగా తెప్పించేటట్టుగా ఉంటే ఆ సత్యాన్ని నువ్వు పలకవద్దు.
0: Suppose if it takes you to danger, better you don't.
1: ఆ స్థానంలో అసత్యాన్ని చేర్చవద్దు.
0: But never speak a lie at that moment.
1: నువ్వు క్వైట్గా ఉండు.
0: Remain quiet.
1: అది ఒకానొక సమయం లోపల.
0: That at one time
1: నేను పుట్టినాను, మానవుడిగా పుట్టాను.
0: ఐఎమ్ బోర్న్ as a human being.
1: మానవుడిగా పుట్టి సత్యాన్ని నేను చెప్పాలి.
0: Being a human being, I should speak truth.
1: నేను అన్యాయానికి పాల్పడకూడదు.
0: ఐ షుడ్ నాట్ రిసార్ట్ టు
1: ఇంజస్టిస్. ఒక వ్రతం పట్టాడు ఒక సాధకుడు.
0: అండ్ ఏ సీకర్ హస్ టేకెన్ దట్ వౌ.
1: అరణ్యంలో పోయి కూర్చున్నాడు.
0: హి సాట్ దేర్ ఇన్ ఎ ఫారెస్ట్.
1: నారాయణ నామస్మరణ చేస్తున్నాడు.
0: హి స్టార్టెడ్ చాంటింగ్ నారాయణ
1: పంచాక్షరాన్ని వర్ణిస్తున్నాడు.
0: అండ్ హి స్టార్టెడ్ రిపీటింగ్ గాడ్స్ నేమ్.
1: కానీ
0: బట్
1: ఈ నెట్టైనా సరే అసత్యం ఆడించాలా అని ఈశ్వరుడు పట్టుబట్టాడు.
0: ఈశ్వర వాంటెడ్ టు టెస్ట్ హిమ్ బై మేకింగ్ హిమ్ స్పీక్ లైస్.
1: లేక ఇతనితో అపాయం కనిపించాలి.
0: And he wanted to see that he would be put in danger.
1: Ani oka jinkanu tarumukuntu vachadu aa Eeswarudu.
0: Eeswara in the form of a hunter was running after the deer.
1: Ee vratam pattinatvanti vyakti chuchadu.
0: The man of truth watched this.
1: Tana eduru podalopane aa jinka poi cheripoyindi.
0: He saw this deer hiding in a bush close by.
1: Eeswarudu vachadu.
0: Eeswara came.
1: Tapasvi,
0: ఓ మ్యాన్ ఆఫ్ ఫెన్,
1: నేను ఒక జింకను తరుముతూ వచ్చాను, మీరు చూచారా అని.
0: ఐఎమ్ జస్ట్ చేసింగ్ దిస్ డియర్, హ్యావ్ యూ వాచ్డ్ ఇట్?
1: ఏం చెప్పాలి? చూచాను.
0: Yes, I saw.
1: చూడలేదంటే అసత్యం అన్నట్టు అవుతుంది.
0: If he says, I have not seen, it is false.
1: చూచినానంటే దాని ప్రాణం పోతుంది.
0: If he says, I have seen, the deer will lose.
1: దీనికి అపకారం చేసినట్టు అవుతుంది.
0: So it amounts to death.
1: అసత్యము అపకారము రెండు చేసిన వాడిని అవుతాను కదా.
0: So he will be committing a lie.
1: నేను మానవుడిగా పుట్టి ప్రయోజనం
0: ఏంటి? They are. So what for?
1: ఇంతకాలం వ్రతం చేసి ప్రయోజనం ఏమిటి?
0: I adhere to the truth.
1: నా దీక్షనంతకును మంట కలిపినటువంటి వాడు అవుతాను.
0: All the oath and the vow I have taken is just gone.
1: తిరిగి ఈశ్వరుని తలుచుకున్నాడు లోపల.
0: So he thought of God at that moment.
1: పరమాత్మ నాకు చక్కని యుక్తిని నేర్పించమన్నాడు.
0: Then he, oh God, teach me a good knack to get out of this.
1: తక్షణమే భగవంతుడు ఇచ్చాడు.
0: God gave him a good thought.
1: అడిగిన తక్షణమే ఇచ్చేటువంటి ఒక దైవత్వము మన వెంటనే జంటనే ఇంటనే ఉంటుండగా మనం ఎందుకు భయపడాలి?
0: When God is with you, in you, above you, below you, around you, responding your prayers, why should we be afraid of?
1: చెప్పాడు.
0: He said,
1: నాయనా, ఏది చూచనో అది పలుకదు.
0: ఓ పర్సన్, that which has seen cannot say.
1: ఏది పలుకునో అది చూడలేదు.
0: What that says can has not seen.
1: ఇది నే ఇచ్చే ఆన్సర్.
0: Well, this is the only thing I can say.
1: కన్నులు చూచినాయి.
0: Eyes watch.
1: కానీ కన్నులకు నోరు లేదు చెప్పడానికి.
0: But eyes cannot speak.
1: నోరు చెప్పగలుగుతుంది.
0: Yes, the tongue can.
1: కానీ నోరు చూడలేదు.
0: But it has not seen.
1: చూచినది ఒకటి, చెప్పేది మరొకటి.
0: Therefore the one sees, the other speaks.
1: ఇది నేను అంగీకరించను అన్నాడు.
0: And so I cannot express.
1: అప్పుడు తప్పించుకున్నాడు.
0: That's how he found an escape.
1: అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యి,
0: then Ishwara incarnated.
1: ఈ యుక్తియే యోగము అన్నాడు.
0: And Ishwara manifested and said, this kind of escape is yoga.
1: అపకారం గావించకుండా ఉపకారం గావించి ఉత్తమమైన మార్గం లోపల దాన్ని సంరక్షించేటువంటి ఒక భావమే నిజమైనటువంటి మానవత్వం అన్నాడు.
0: The true human quality lies in not harming anybody, rendering help to everybody, and find an escape that way.
1: దాన్ని రక్షించాడు.
0: He has protected that.
1: అపకారం చేయలేదు.
0: He has not harmed.
1: అసత్యం ఆడలేదు.
0: And he has not told a lie.
1: చెప్పేది నోరు.
0: It is the tongue. కానీ
1: నోటి కన్నులు లేవు కదా.
0: And the చూచిండేది
1: కన్నులు, కానీ కన్నులకు నోరు లేదు కదా.
0: అండ్ ఐస్ కెనాట్ స్పీక్.
1: కనుక ఒకటి చెప్పి ఒకటి చేసాము, ఇది సరైంది కాదని తాను సమర్థించుకున్నాడు.
0: సో హీ సపోర్టెడ్ హిస్ స్టాండ్ లైక్.
1: ఈనాటి మానవులు
0: మ్యాన్ టుడే
1: యుక్తి, యుక్తి చేత మనము సత్యాన్ని సాధిస్తూ రావాలి.
0: బై అప్రాప్రియేట్ నాక్ లైక్ దట్ వీ కెన్ అఫోర్డ్ అవర్ ఓన్.
1: ఈ దైవ ప్రార్థన చేత మన యొక్క కష్టములను తప్పించుకుంటూ పోవాలి.
0: బై కాన్స్టెంట్ ప్రేయర్ we can be away from all the problems of life.
1: సర్వలకు ఉపకారం గావించుకునేటువంటి ఒక సద్భావము, ఉన్నత భావము, ఉత్తమ భావము మనం పెంచుకోవాలి.
0: we should have good feelings and noble thoughts so as to render help to everybody.
1: ఎవరికి మనం అపకారం చేయకూడదు.
0: we should not harm anyone.
1: అపకారం అనేటువంటిది మనకే అపకారం ఆపిస్తుంది.
0: yes, the very harm will harm.
1: నేను ఒకరికి అపకారం చేస్తున్నానంటే రేపటి దినం నీకు 10 అపకారాలు జరుగుతుంది.
0: You may be harming somebody, tomorrow you have to face the consequence.
1: కనుకనే నీవే నీవు అపకారాలు పెంచుకున్న వాడవుతావు.
0: You are harming unto yourself only.
1: అపకారం చేయవద్దు.
0: Never harm anybody.
1: ఎవరికి ఏ విధమైనటువంటి ద్రోహం చల్పవద్దు.
0: Never be a traitor to anybody.
1: ఎవరిని ఏ విధంగా దూషించవద్దు.
0: Never accuse anybody.
1: ఈ దూషణ, భూషణ, తిరస్కారం, పురస్కారములన్నీ కూడాను ప్రాకృతమైనటువంటి జగత్తు.
0: The criticism, accusation, they happen in this world.
1: ఇవన్నీ ప్రవృత్తి లక్షణాలే కాని నివృత్తి లక్షణాలు కాదు.
0: They all represent the worldly trend, worldly path.
1: ఇవంతా కూడా నెగటివ్ లక్షణాలు.
0: They are all negative qualities.
1: కాని పాజిటివ్ క్వాలిటీ నీవు పెంచుకోవాలి.
0: డెవలప్ ద పాజిటివ్
1: క్వాలిటీ. మానవుడై పుట్టావు.
0: యు ఆర్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: మానవుడై పుట్టి ఇన్ని విద్యలు నేర్చి ఇంత గొప్పవాడని తెలివితేటలు పెంచుకుని కట్టకడపు నువ్వు చేసే పనులు ఇవే.
0: హ్యాంగ్ బీన్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ హైలీ ఇంటెలిజెంట్, వాట్ ఇస్ దిస్ సిచువేషన్?
1: చదువులు ఏమి ప్రయోజనము?
0: వాట్ ఫార్ ఇస్ యువర్ ఎడ్యుకేషన్?
1: చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్యది కూడా మంద మతడు.
0: హ్యాంగ్ బీన్ హైలీ ఎడ్యుకేటెడ్ హావింగ్ గాన్ త్రూ ద బుక్స్, ఎ ఫూల్ డస్ నాట్ నో హిజ్ ఓన్ ట్రూ సెల్ఫ్.
1: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనను గుణము మానలేడు.
0: విత్ ఆల్ ది ఎడ్యుకేషన్ ఇన్ ద ఫెమిలియారిటీ విత్ ద టెక్స్ట్, ఎ మీన్ మ్యాన్ వుడ్ నెవర్ గివ్ అప్ హిజ్ మీన్ మెంటాలిటీ.
1: చదువు చదువ తక్కువాదమే కానీ పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేదు.
0: ఎడ్యుకేషన్ విల్ టేక్ హిమ్ టు ఆర్గ్యుమెంటేషన్ బట్ నాట్ టు ద టోటల్ అవేర్నెస్.
1: చదువు చదువు చదివి చావంగనేటికి చావులేని చదువు చదవాలి.
0: ఆఫ్టర్ ఆల్ వి స్టడీ అండ్ స్టడీ అల్టిమేట్లీ డై. నౌ లెట్ us స్టడీ టు బి ఇమ్మోర్టల్.
1: మానవుడై పుట్టి ఇంత ప్రజ్ఞాన విజ్ఞాన సుజ్ఞానమును నీవు సంపాదించి కట్టగడపడికి నీవు పశువుల వలె నీవు అజ్ఞానంలో పడిపోవటము మంచిది కాదు.
0: హ్యాంగ్ బీన్ బోర్న్ ఏ హ్యూమన్ బీయింగ్ విత్ ఆల్ ది నాలెడ్జ్, ద విజ్డమ్ అండ్ ద స్పిరిచువల్ నాలెడ్జ్.
1: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం.
0: టు హెల్ప్ అదర్స్ ఈజ్ ద మెరిట్, టు హార్మ్ అదర్స్.
1: వ్యాసుడు మహాభారతమందు రెండు వాక్యముల చేత సర్వులకు ప్రబోధ చేశాడు.
0: దిస్ హాస్ బీన్ ది టీచింగ్ ఆఫ్ వ్యాస ఇన్ దీస్ టూ సేయింగ్.
1: Help ever, hurt never.
0: Help ever, hurt never.
1: ఇది నిజమైనటువంటిది మనం నేర్చుకోవాల్సింది.
0: This is the thing that we have to learn.
1: సాధ్యమైనంత వరకు కూడాను ఇతరులకు బాధ కలిగించకుండా మనం చూసుకోవాలి.
0: We should see that no one is put to suffering.
1: ఒకవేళ నీకు బాధ కలుగుతుందా, కలిగినా పర్వాలేదు.
0: Even if you were to suffer, doesn't matter.
1: నీ బాధను భగవంతుడు రక్షిస్తాడు.
0: God will protect you even if you were to suffer.
1: కానీ మనమే మనం ఇతరులకు బాధ కలిగించకూడదు.
0: But we should not make anyone to suffer.
1: నీకు బాధ కలిగించేటువంటి అధికారం నీకు లేదు.
0: You have no right authority to make.
1: నీవు సామాన్యుడవే, మానవుడే.
0: In fact, he is also
1: ee manavuni endu madhavattam untundadi.
0: There lies God in everyone.
1: Ee madhavattam anetundi mayam chesi neevu kevalam krurathvaniki neevu poonukunte idi neeku apakarame kada.
0: You forget the divine quality and resort to wickedness. Can you be a human being any longer?
1: Kalaka neevu manavudiga pravartinchu.
0: Behave as a human being.
1: Needi ye jati?
0: To what community, race you belong?
1: Manava jati.
0: I belong to the race of humanity.
1: Aa jatini manchi manava jati ga teerchididdukko.
0: And see that you shape and mold the humanity.
1: Nee jati manava jati.
0: You belong to human society, race.
1: Kanukane అట్టి జాతిని మనం పోషించడానికి తగినటువంటి కృషి మనం చేయాలి.
0: We have to make every effort to uphold the human value.
1: ఈ మానవ జాతి ఏది ప్రాణములు?
0: What are the life principles?
1: నీతి నిజాయితీలు ప్రాణములు.
0: These two principles, నీతి, the honesty, నిజాయితి, integrity.
1: నీతి కలుగు జాతి.
0: The race with honesty.
1: నిజమైన జాతిరా.
0: It is a true race.
1: అది మన జాతి.
0: That is our community.
1: నీతి లేకపోతే ఇది మానవ జాతి అని ఎట్ట పేరు పెట్టుకునేది?
0: Without this నీతి, the morality, you cannot call jati the nationality.
1: Morality ni manam penchukovali.
0: So we have to develop morality.
1: Ee morality lekapothe em chesi prayojanam ledu.
0: Without morality, whatever you do, it will be in vain.
1: Manam neethiga bratakali.
0: So we should lead an honest life.
1: Adi ee nijamainatvanti yokka eesanattaniki prabodha.
0: That is the main teaching of the divinity.
1: సర్వ జీవులు ఎందు ఉండేటువంటి యొక్క ఈశ్వరత్వం ఒక్కటే అని తెలుపుకోవటమే భారతీయుల యొక్క ప్రధాన ధర్మం.
0: ఇట్ ధర్మ ఆఫ్ భారతీయ టు ఎక్స్ప్రెస్ అండ్ ఎక్స్పీరియన్స్ దట్ ద సేమ్ గాడ్ డ్వెల్స్ ఇన్ ఎవ్రీవన్.
1: భారతీయ సంస్కృతి ఇది ఈ ఒక్క పదంలోనే ఉంటుండాలి.
0: ద కల్చర్ ఆఫ్ భారత్ ఈజ్ సమ్డ్ అప్ ఇన్ దిస్ వర్డ్.
1: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని నిరూపించడమే భారతీయ సంస్కృతి యొక్క ప్రధాన లక్ష్యం.
0: ది కల్చర్ ఆఫ్ భారత్ మెయిన్ ప్రిన్సిపల్ ఈస్ టు మేక్ యూ ఎక్స్పీరియన్స్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: కానీ
0: బట్
1: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించకుండా
0: without understanding this unity
1: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజిస్తున్నావు.
0: The principle of unity is viewed as multiplicity or plurality. It's not
1: నీ వేరు నేను వేరు అని తన పరా అనే భేదములకు చోటు ఇవ్వకూడదు.
0: There should not be any differences based on I, mine and thine.
1: కనుకనే అందరూ మనమే మనమే మనమే.
0: The feeling of we-ness should be developed.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్,
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మొట్టమొదట నీవెవరో నీవు తెలుసుకో.
0: ద ఫస్ట్ ఇన్స్టెన్స్ నో హూ యు ఆర్.
1: హూ ఆమ్ ఐ? ఐ ఐ ఐ
0: పుట్ ఎ క్వశ్చన్, హూ ఆమ్ ఐ?
1: నేను అనేటువంటిది నీవు తెలుసుకోలేనప్పుడు నీ సమాజంలో నీ గ్రామంలో ఎంతమంది నేను అనేటువంటి వారు లేరు.
0: వితౌట్ నోయింగ్ హూ ఆమ్ ఐ, వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ నోయింగ్ ఎవ్రీబడి ఇన్ ద విలేజ్?
1: కనుక నీకు నీవు నేనెవరు అని తెలుసుకుంటే అందరూ నేనే అనేటువంటిది అర్థమవుతుంది.
0: Then once you know who am I first, you'll be knowing the rest.
1: ఎన్నో నేనులు ఉన్నాయి ఈ ప్రపంచంలో.
0: We find this I in everyone.
1: ఇన్ని నేనులు నీవు తెలుసుకోవటం నీకు సాధ్యమవుతుందా?
0: Is it possible to know everyone?
1: కాదు కాదు.
0: No.
1: నిన్ను నీవు తెలుసుకుంటేవా అన్ని నేనులు తెలుసుకున్న వారవుతావు.
0: Then once I know who am I, I'll be knowing the rest.
1: కనుక నీవు అందరినీ తెలుసుకోవాలనుకుంటే నీవెవరో మొట్టమొదటి నీకు తెలుసుకో.
0: ఇఫ్ యూ వాంట్ టు నో ఎవ్రీవన్, ఫస్ట్ నో యువర్ సెల్ఫ్.
1: నేను ఆత్మ అనేటువంటిది నీవు తెలుసుకున్నప్పటి తర్వాత అందరూ ఆత్మస్వరూపులని సులభంగా మనకు అర్థమవుతుంది.
0: వెన్ వన్స్ యూ ఎక్స్పీరియన్స్ అండర్స్టాండ్ దట్ ఐఎమ్ ఆత్మ ద స్పిరిట్,
1: అయితే
0: నో ది సేమ్.
1: కొన్ని ప్రభుత్వ ఉద్యోగం లోపల, కొన్ని ప్రభుత్వం యొక్క అధికారం లోపల కొన్ని కొన్ని మంది ఉద్యోగాలు చేస్తున్నప్పుడు వీరందరూ ఈ సమత్వాన్ని భావించుకోవటం చాలా కష్టమవుతుంది.
0: బేస్డ్ ఆన్ ప్రొఫెషన్ అండ్ వొకేషన్ it may not be possible to observe equality.
1: Kani
0: but
1: sadhyamainta varaku kudanu
0: extent possible
1: danni kudanu kochi varaku tappinchukoni
0: we have to also find a way out.
1: Varni kudanu chaminchi
0: we have to pardon them.
1: Vaaru sariyina marganiki tippadaniki poolukovatam manavattva yokka divyattvam.
0: The real divinity lies here in showing them that right direction.
1: Asalu aadhyatmikam ante emiti?
0: What is spirituality?
1: Aadhyatmikam anaga
0: spirituality means
1: tana endunnatundi pasutvanni himsinchi
0: first killing the animal quality,
1: tana yettunna manavatvanni divyatanga maarchukovatame ide divyatmaya aadhyatmikam.
0: Transforming the humanness, the human quality in you into the divine.
1: Prati manavuni endukunu pasutvam untundadi.
0: There is animality in every
1: man. Motta ee pasutvanni manam చింపుకోవాలి.
0: ఫస్ట్ వీ హ్యావ్ టు కిల్ ది బీస్టియల్ క్వాలిటీ.
1: ఆ పశుత్వాన్ని చంపి
0: ఇట్ హ్యాస్ టు బి కిల్డ్.
1: మన మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చుకోవాలి.
0: అండ్ వీ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్ ది హ్యూమన్నెస్, హ్యూమన్ క్వాలిటీ ఇన్ ది డివైన్.
1: ఆధ్యాత్మికము,
0: దిస్ ఇస్ ట్రూ స్పిరిచువాలిటీ.
1: ఆధ్యాత్మికము ఆధ్యాత్మికమనగా
0: స్పిరిచువాలిటీ మ్యాన్
1: ఆత్మను తెలుసుకోవటం కాదు.
0: నాట్ మియర్లీ నోయింగ్ సెల్ఫ్.
1: మన ఎందున్నటువంటి యొక్క ఈ పశుత్వాన్ని దూరం చేసి
0: వీ హ్యావ్ టు డిస్టెన్స్ యానిమాలిటీ,
1: దివ్యత్వంగా మనం మార్చుకోవటమే నిజమైన ఆధ్యాత్మికం.
0: అండ్ బికమింగ్ వన్ విత్ ది డివైన్ ఈజ్ ట్రూ స్పిరిచువాలిటీ.
1: కనుక ఆధ్యాత్మికం అనేటువంటి దానికి కూడా అనేక అర్థాలు ఉంటున్నాయి.
0: స్పిరిచువాలిటీ ఆధ్యాత్మిక
1: ఆది ఆత్మ యొక్క సంబంధమే ఆధ్యాత్మికం.
0: అండ్ ఆధ్యాత్మ ఇస్ ఎ కనెక్షన్ దట్ ఇస్ రిలేటెడ్ టు ది బిగినింగ్ అండ్ ది ఎండ్.
1: అందరి యందు ఉండినటువంటి ఒక ఆత్మతత్వమే ఆధ్యాత్మికం.
0: ద ప్రిన్సిపల్ ఆఫ్ ది సెల్ఫ్ ప్రెసెంట్ ఎవ్రీవన్ ఇస్ ఆధ్యాత్మిక.
1: నీవు నేను ఒకటే అనేటువంటి ఏకత్వంగా భావించుకోవటమే ఆధ్యాత్మికం.
0: ద ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ దట్ ఐ అండ్ యూ ఆర్ వన్ ఇస్ స్పిరిచువాలిటీ.
1: ఈ విధమైనటువంటి యొక్క ఏకత్వంలో మనం ప్రవేశపెట్టాలి.
0: అండ్ వీ హావ్ టు గెట్ ఇంటు దిస్ ఫీల్డ్ ఆఫ్ వన్నెస్.
1: ఎవరేమనుకున్నప్పటికీ మనం దానికి ఏమాత్రం కూడా జంకకూడదు.
0: లెట్ ఎనీవన్ థింక్ యాజ్ దే లైక్ బట్ డోంట్ బి బాదర్డ్ ఆఫ్ ఇట్. ధర్మరాజు
1: మహాసభ లోపల కూర్చున్నాడు.
0: He sat there in his court.
1: దుర్యోధనుడు ఇష్టమొచ్చినట్టుగా చెప్తున్నాడు.
0: దుర్యోధన వాస్ స్పీకింగ్ యాజ్ హి లైక్.
1: కట్టగలపడి కృష్ణుడిని నిందిస్తూ వచ్చాడు.
0: And he went on blaming even Krishna.
1: అగ్రతాంబూలం ఇవ్వడానికి కృష్ణుడికి.
0: And Krishna has no authority to deserve this.
1: కృష్ణుడు అగ్రతాంబూలం తీసుకోవడానికి అర్హుడే కాదు.
0: He said Krishna is not eligible to receive.
1: అని అనేక రకములుగా దూషించాడు.
0: And he went on accusing him.
1: అప్పుడు ధర్మజుడు చాలా బాధపడ్డాడు.
0: ధర్మజా ఫెల్ట్ సో సాడ్.
1: నా ప్రభువును ఇంత గొప్ప సభ లోపల ఈ విధంగా తుచ్చంగా దూషిస్తున్నాడే.
0: మై లార్డ్ ఈస్ క్రిటిసైజ్ ఓపెన్లీ ఇన్ దిస్ పబ్లిక్ కోర్ట్. హీ ఫెల్ట్ సో సాడ్.
1: వీడికి దూషించే అధికారం ఎక్కడుంది?
0: వాట్ రైట్ హాస్ హీ?
1: ఇది కేవలము పర్సనల్ డిసప్పాయింట్ యొక్క రోగమే.
0: దట్స్ ఆల్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ హిస్ పర్సనల్ డిసప్పాయింట్మెంట్.
1: కనుకనే ఈ యొక్క పర్సనల్ డిసప్పాయింట్ వచ్చినటువంటి రోగానికి తగినటువంటి మంది ఇవ్వాలి.
0: దేర్ఫోర్ హి షుడ్ బి క్యూర్డ్ ఫ్రమ్ ద డిజీజ్ దట్ హస్ కమ్ అప్ బికాజ్ ఆఫ్ ద పర్సనల్ డిసప్పాయింట్మెంట్.
1: ధర్మజుడు కృష్ణుని పాదాలు పట్టుకున్నాడు.
0: ధర్మజ కాట్ హోల్డ్ ఆఫ్ ది ఫీట్ ఆఫ్ కృష్ణ.
1: కృష్ణ ఈ విధంగా దూషిస్తుంటే మీరు ఎంత చిరునవ్వు నవ్వుతున్నారు.
0: Just blaming you, you are smiling.
1: కాని మీకు నవ్వు వస్తుందేమో కానీ నాకు చాలా దుఃఖంగా ఉంది.
0: యూ మే స్మైల్ బట్ ఐ ఫీల్ లైక్ క్రైయింగ్.
1: పిచ్చివాడా ధర్మజ.
0: ఓ మ్యాన్ క్యాప్.
1: దూషణ భూషణ తిరస్కార పురస్కారములన్నీ కూడాను దేహమునికే కానీ నాకు కాదు.
0: ద ప్రైజ్ అండ్ ద బ్లేమ్ బిలాంగ్ టు ద బాడీ బట్ నాట్ టు ద సెల్ఫ్.
1: ఈ దూషణ భూషణ తిరస్కారాలకు మనం ఎందుకు లొంగాలి?
0: యాక్సెప్టెన్స్ ఆఫ్ ద డినైల్ ఆర్ ద ప్రైజ్ ఆర్ బ్లేమ్.
1: మనమే మన దేహాన్ని దూషించుకుంటుంటాం.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ టు క్రిటిసైజ్ అవర్ బాడీ.
1: నాకు అన్ని రోగములు చెందుతున్నాయే అని దేహాన్ని మనమే దూషిస్తున్నాం.
0: ఇన్ ఫ్యాక్ట్ వి ఫీల్ సో బ్యాడ్ ఆఫ్ అవర్ బాడీ ఫుల్ ఆఫ్ అఫ్లిక్షన్.
1: నీ దేహాన్ని నీవు దూషిస్తుంటున్నప్పుడు ఇతరులు నీ దేహాన్ని దూషించడం నీకు సహాయమే చేసిన వారు అవుతారు.
0: వెన్ యువర్ బాడీ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ టు యూ బీయింగ్ ఫుల్ ఆఫ్ అఫ్లిక్షన్.
1: నీకు అపకారం చేసిన వారు కాదు.
0: బై క్రిటిసైజింగ్ యువర్ హెల్త్
1: నీకు తోడునీడే నేను వాడాను.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే హెల్ప్ యూ.
1: అప్పుడు ధర్మజుడు చాలా ఆనందాన్ని పొంది స్వామి ఇలాంటి ప్రబోధన చేసేటువంటి వారు లేకపోవటం చేతనే లోకంలో అనేక మంది ఈ రకమైనటువంటి అజ్ఞానంలో మునిగిపోతున్నారు.
0: ధర్మజ సెడ్ దేర్ ఆర్ నన్ టు గివ్ దట్ బ్యూటిఫుల్ స్పిరిచువల్ టీచింగ్ టు ఎవ్రీబడీ దేర్ ఫోర్ ఆల్ ఆర్ ఇగ్నోరెంట్.
1: వాడు ఎలాంటి మార్పులు పడ్డాడు?
0: వాట్ కైండ్ ఆఫ్ స్ప్లైట్.
1: స్నానము చేయు, ఆ జవరాండ్ర చీరలు కాజేసినందుకు అప్పు చెయ్యకు.
0: Krishna, do you deserve these salutations in the first place because you have robbed the garments of those ladies?
1: Kolla bhoomundato challaladinnadu harinchinanduka ardhaminuta.
0: Is it because that you have stolen the butter and the curd?
1: Dharmaja, chaluniki katti petti nee panchangam inka.
0: You just stop whatever you do.
1: Pogadukona boku chalinchu mui nor
0: anna. Don't praise Krishna anymore. Shut up, he said.
1: Shut up annadu.
0: Shut up, he said.
1: చాలా మంచి మాట చెప్పాడు అన్నాడు కృష్ణుడు.
0: కృష్ణ సెడ్ హి సెడ్ వెరీ గుడ్ వర్డ్స్.
1: దుర్యోధనుడు అన్ని తెలిసినటువంటి వాడే.
0: అండ్ హీ నోస్ ఆల్.
1: అన్ని తెలిసి కూడా అజ్ఞానంలో మునుగుతున్నాడు.
0: దో హీ నోస్ ఆల్ హీ
1: నీవు అన్ని తెలిసి నీవు కూడా అజ్ఞానంలో మునిగితే ప్రయోజనం ఏమిటి?
0: ఇఫ్ యూ ఫాలో హిమ్ యూ ఆల్సో టర్న్ ఇగ్నోరెంట్. వాట్ ఇస్ ది యూజ్?
1: నోరు మూయి అన్నాడు.
0: సో యూ షట్ అప్.
1: అది మౌనానికి సరైనటువంటి అర్థం.
0: అండ్ దట్ ఈస్ ది ట్రూ మీనింగ్.
1: ఎక్కువ ఇతరులపై దూషించకూడదు.
0: వీ షుడ్ నాట్ క్రిటిసైజ్ ఎనీబడీ.
1: మౌనం కలహం నాస్తి అన్నారు.
0: అండ్ ఇఫ్ యూ రిమైన్ సైలెంట్ దేర్ విల్ బి నో కాన్ఫ్లిక్ట్.
1: వాడు చేస్తే చేసినాడు.
0: లెట్ హిమ్ క్రిటిసైజ్ యూ.
1: నీవు వాడికి చేయవద్దు.
0: యూ డోంట్ డూ ఇట్.
1: ఎవరు నీకు అపకారం చేశారో
0: ద వన్ హూ హాస్ హార్మ్డ్ యూ
1: వారికి ఒక వందనం ఇచ్చేసి
0: యూ జస్ట్ పే రెస్పెక్ట్.
1: వారికి తిరిగి నీవు ప్రతి అపకారం చేయవద్దు.
0: అండ్ డోంట్ రిటాలియేట్.
1: చేస్తే వాడు చేసింది నువ్వు చేశావు, నీవేమంత గొప్పవాడవుతావు?
0: ఇఫ్ యూ రియాక్ట్ అండ్ రిటాలియేట్ యూ ఆల్సో బి కమిటింగ్ ఎ సిన్.
1: వాడు చేసింది తప్పు అనుకుంటున్నావు.
0: యూ సే దట్ అదర్స్.
1: నీవు తిరిగి అదే అపకారం చేస్తే నీవు చేసింది మాత్రం రైట్ అవుతుందా?
0: అండ్ ఇఫ్ యూ కమిట్ ది సేమ్ థింగ్ యూ విల్ బి కమిటింగ్ ఎన్ అఫెన్స్.
1: చేయవద్దు. వారు చేస్తే చేసుకుని
0: లెట్ దెమ్ డూ ఇన్ దేర్ ఓన్ వే.
1: నీవెవరికి అపకారం చేయవద్దు.
0: డోంట్ హార్మ్ ఎనీబడీ.
1: అందరి క్షేమాన్ని నువ్వు కోరు.
0: Wish for the well-being.
1: అందుకోసమే దినము మనం చేస్తున్నాము. లోకస్ సమస్త సుఖినో భవంతు.
0: దాట్స్ అవర్ డైలీ ప్రేయర్. లోకస్ సమస్త సుఖినో భవంతు.
1: అందరూ సుఖంగా ఉండాలి.
0: ఆల్ షుడ్ బి హ్యాపీ.
1: సర్వులు సుఖంగా ఉండినప్పుడే నీ సుఖం కూడా ప్రాప్తిస్తుంది.
0: When all are happy, you can be happy.
1: కనుక మనం అందరి సుఖాన్ని కూడా కోరుతున్నాం.
0: వీ షుడ్ ప్రే ఫర్
1: అందరి క్షేమాన్ని మనం ఆశిస్తాము.
0: అండ్ వీ వాంట్ ఆల్ షుడ్ బి ఆల్ షుడ్ ప్రాస్పర్.
1: అందరి ఆరోగ్యాన్ని కూడా మనం ఆశిస్తాము.
0: వీ ప్రే ఫర్ ది హెల్త్ ఆఫ్ ఎవ్రీబడి.
1: ఎవరి అపకారము మనం కోరకూడదు.
0: అండ్ వీ షుడ్ నాట్ విష్ ఫర్ బ్యాడ్.
1: ఎవరు మనకు
0: ద్వేషం హ్యాపెన్ టు ఎనీబడి.
1: ఈ లోకంలో ద్వేషులే లేరు.
0: దేర్ ఇస్ నో హేట్రెడ్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఏదో ద్వేషులుగా నీవు భావిస్తున్నావు కానీ
0: యూ కన్సిడర్ ఇట్ సెల్ఫ్.
1: అందరు నీ మిత్రులే.
0: ఆల్ ఆర్ యువర్ ఫ్రెండ్స్.
1: కనుకని అందరినీ మిత్రులుగా భావించు.
0: కన్సిడర్ ఆల్ యువర్ ఫ్రెండ్.
1: అప్పుడే నీ యొక్క ఉదారమైన యొక్క స్వభావము,
0: your broad mindedness
1: విశాలమైనటువంటి యొక్క హృదయము
0: and your God broad
1: feeling నీ పవిత్రమైనటువంటి యొక్క భావము
0: sacred thoughts
1: ప్రపంచానికి అందించినటువంటి వాడవుతావు
0: you will be sharing with everybody in this world
1: దీనికోసమే భగవంతుడు నిన్ను పుట్టించాడు
0: and for that purpose you are gifted with life
1: భగవంతుడు ప్రతి మానవుని పుట్టించేది ఏదో ఒక అంతరార్థం కోసమే పుట్టించాడు
0: you are gifted with life with some purpose behind
1: తన ఇష్టమొచ్చింది ఆ పని చేసుకొని
0: and then you do what you like
1: తనకు అర్పితం చేయి
0: And you offer.
1: ఏ హృదయమును శక్తి ఈశ నాకు మగిడి దానినే అర్పింతు మహితమూర్తి
0: ఓ గాడ్ ద హార్ట్ దట్ యు హావ్ గివెన్ మీ గిఫ్టెడ్ మీ ఎర్లియర్ ఈజ్ ఆఫర్డ్ టు యు బ్యాక్
1: పరగ వేరేమి దెత్తి నీ పాదార్చనకును
0: వాట్ ఎల్స్ కెన్ ఐ ఆఫర్ అన్ టు యు
1: అంజలకింతు అందుకోవయ్య నీవు అన్నాడు
0: ఓ గాడ్ ఐ జాయిన్ బోత్ ఆఫ్ మై హ్యాండ్స్
1: నీ ఇచ్చిన హృదయాన్ని నీకు అందిస్తున్నాను
0: ఐ గివ్ యు బ్యాక్ ద హార్ట్ దట్
1: నా దగ్గర కొత్త వస్తువులు నాదేమీ లేవు
0: ఐ డోంట్ హావ్ ఎనీథింగ్ న్యూ
1: నా దగ్గర నీవిచ్చినవే ఉన్నాయి
0: ఐ గాట్ ఆల్ దట్ యు గివెన్ మీ
1: నీకు అందిస్తున్నాను
0: ఐ గివ్ యు బ్యాక్ దట్ యు గిఫ్టెడ్
1: అది నీవిచ్చిన పెద్ద వస్తువు నాకు
0: దట్ ఇస్ ద బిగ్ గిఫ్ట్ యు హావ్
1: గివెన్ అది ఏ ప్రేమ ప్రేమ ప్రేమ
0: దట్ ఇస్ లవ్ అండ్ లవ్ అలోన్
1: ఆ ప్రేమను నేను తిరిగి 10 మందికి పంచాలి
0: అండ్ దట్ లవ్ ఐ హావ్ టు షేర్
1: ఆ ప్రేమను పంచే కోసం నీ ప్రేమను పెంచుకోవాలి
0: అండ్ టు షేర్ దిస్ లవ్ ఇన్ మీ విత్ అదర్స్ ఐ
1: హావ్ ఎందు ద్వేషము అసూయ క్రోధము ఈ మూడు కూడా మునిగి ఉంటాయో అలాంటి వారు చాలా 10 మంది కట్టుకున్న భార్యా బిడ్డలు కూడా పరిగణించరు
0: ద మ్యాన్ విత్ హేట్రెడ్ జెలస్ అండ్ యాంగర్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ టు హిజ్ ఓన్ ఫ్యామిలీ ద వైఫ్ అండ్ చిల్డ్రన్
1: కనుక ఆ దుర్గుణాలు మొట్టమొదటి దూరం చేయాలి
0: సో వీ షుడ్ రిమూవ్ దోస్ బ్యాడ్ క్వాలిటీస్
1: మనం ప్రేమను పెంచుకుంటే ఈ దుర్గుణాలంతా సహజంగా దూరం అయిపోతాయి
0: అండ్ వన్స్ వీ ఫాస్టర్ లవ్ దీస్ బ్యాడ్ క్వాలిటీస్ విల్ గో
1: కనుకనే మానవత్వం అనేటువంటిది దివ్యత్వంగా వచ్చినటువంటి ఒక స్వరూపమే
0: సో హ్యూమన్ లైఫ్ ఇస్ ఎసెన్షియల్లీ డివైన్
1: కానీ అనేక మంది లోపల కొన్ని దుర్గుణాలంతా కూడా కదిలిపోతుంటాయి
0: వి ఫైండ్ సో మెనీ బ్యాడ్ క్వాలిటీస్ అమంగ్ మెనీ
1: పుట్టినప్పుడు పవిత్రమైన హృదయంగానే పుడతాడు
0: హి వాస్ బోర్న్ సేక్రెడ్
1: పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పెద్ద బాబు కోత అయినట్టుగా ఈ దుర్గుణాలంతా వచ్చి లోపల చేర్చుకుంటారు
0: విత్ ది పాసేజ్ ఆఫ్ టైమ్ ద వికెట్ క్వాలిటీస్ ఆల్సో గ్రో
1: ఈ యొక్క దుర్గుణాలు తమని తాము చేర్చుకున్నారే కానీ అవి పెరగలేదు
0: ద ప్రెసెన్స్ ఆఫ్ బ్యాడ్ క్వాలిటీస్ ఆర్ ఆఫ్ యువర్ ఓన్ మేకింగ్
1: ఆ యొక్క దుర్గుణాలు నీకే దూరం చేస్తాయి
0: అండ్ దే విల్ టేక్ యూ పుట్ యూ టు డేంజర్
1: నీ మానవత్వాన్ని మసిగలుపుతాయి
0: యూ విల్ రూయిన్ యువర్ ఓన్ హ్యూమన్ క్వాలిటీ
1: కనుక నీవు హ్యూమన్ క్వాలిటీని పాడు చేసుకోవద్దు
0: డోంట్ స్పాయిల్ యువర్ హ్యూమన్ నేచర్
1: మానవత్వం ఎంత పవిత్రమైనటువంటిది
0: ద హ్యూమన్ లైఫ్ ఇస్
1: ఎంత దివ్యమైనటువంటిది ఎంత భవ్యమైనటువంటిది ఎంత సున్నితమైనటువంటిది
0: సో సాఫ్ట్ అండ్
1: అలాంటి మానవత్వాన్ని ఎందుకు నువ్వు పాడు చేసుకుంటున్నావు
0: సచ్ ఎ నోబుల్ హ్యూమన్ లైఫ్ యువర్ స్పాయిలింగ్ విత్ యువర్
1: నీ స్వార్థం కోసమని స్వప్రయోజనం కోసమని పరులను దూషించి పరులను హింసించి పరులను నొప్పి పెట్టడం మంచిది కాదు
0: ఫర్ యువర్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఇట్ ఇస్ నాట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్ టు హార్మ్ అదర్స్ క్రిటిసైజ్ అదర్స్ put others to suffering
1: పరుల యొక్క మంచిని చూచి నీవు ఆనందించు
0: be happy when others are happy
1: పరుల యొక్క సుఖాన్ని చూచి నీవు ఆనందించు
0: be happy when others
1: అప్పుడే ప్రభు ఆనందం నీకు లభిస్తుంది
0: then only you can find happiness in you
1: అప్పుడే మానవత్వం పెంచుకునే వాడవుతావు
0: then you can develop this human nature
1: ప్రేమ స్వరూపులారా
0: embodiments of love
1: ఈనాడు
0: today
1: శివరాత్రి శంకర రాత్రి
0: శంకర
1: దినము
0: and this is auspicious
1: శంకర అనగా చెప్పినానే శంకర అనగా శం అనేటువంటిది చాలా దివ్యమైనటువంటి యొక్క భావము
0: శం ద డివైన్ థాట్
1: చిదానందము
0: ఎటర్నల్ బ్లెస్
1: ఆత్మానందము
0: ద బ్లెస్ ఆఫ్ ద సెల్ఫ్
1: ఆత్మానందమును కర అందించేటువంటి వాడు శంకరుడు
0: శంకర పాసెస్ ఆన్ ద బ్లెస్ ఆఫ్ ద సెల్ఫ్ టు ఎవ్రీవన్
1: అలాంటి శంకరుణ్ణి మనం హృదయం నందు ఉంచుకొని
0: వి హావ్ శంకర ఇన్ అవర్ హార్ట్
1: ఆత్మానందాన్ని
0: bliss of the self
1: brahmanandanni
0: the supreme bliss
1: nityanandanni paramanandanni advaitanandanni
0: non dual bliss
1: abhirti panchukundam
0: we have to develop them
1: more appude nee manavattani poorthi sunithamainatuvanti manavattani gadipina vaadavutavu
0: then only the human life becomes sacred and redeemed
1: manavudiga putti
0: and been born a human
1: heenudiga nee bratakakoodadu
0: and don't lead the life of
1: the sunithamainatuvanti kruratvamu
0: and this animal that is wicked and cruel
1: kaani నీవు పరుల్ని హింసించడం వల్ల నీవు మృగమైపోతావు
0: బై హార్మింగ్ అదర్స్ యూ బికమ్ ఎన్ అనిమల్
1: నిన్ను నీవు హింసించుకోవటం వల్ల పశువు అయిపోతావు
0: బై హార్మింగ్ యూ బికమ్ ఎన్ అనిమల్
1: నీవు పశువు కాదు మృగం కాదు
0: యువర్ ఎన్ అనిమల్ నార్ ఎ క్రూయల్ అండ్ వైల్డ్ అనిమల్
1: మానవుడు
0: యువర్ ఎ హ్యూమన్ బీయింగ్
1: కనుక ఇతరులు ఎప్పుడు కూడా మనం బాధించకూడదు
0: సో డోంట్ మేక్ ఎనీవన్ టు
1: సఫర్ ఇతరులు ఎప్పుడు కూడా హింసించకూడదు
0: డోంట్ సఫర్ ఎనీబడీ
1: ఇప్పుడే మనకు ఆనందం అనేటువంటిది డబుల్ ఆనందాన్ని అందిస్తూ వస్తుంటాడు
0: దెన్ యూ విల్ బి హ్యాపీ డబ్లీ హ్యాపీ డబ్లీ బ్లిస్ఫుల్
1: ఎప్పుడు కూడా తదాస్తు తదాస్తు తదాస్తు అంటుంటాడు
0: ఎవ్రీ టైం గాడ్ సేస్ లెట్ థింగ్స్ హ్యాపెన్ యాజ్ పర్ యువర్ విష్
1: నువ్వు ఎలాంటి సంకల్పం చేస్తావు దానికి తదాస్తూ ఉంటాడు
0: యాజ్ ఈజ్ యువర్ విష్ గాడ్ బ్లెసెస్ యూ
1: నువ్వు చెడ్డ సంకల్పమే చేస్తే అక్కడ కూడా తదాస్తూ ఉంటాడు
0: ఇఫ్ యూ హావ్ బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ డీడ్స్
1: ఆ చెడ్డ నీకే వస్తుంది
0: You will get the reaction.
1: నీడు కనిపించకుండా పోవచ్చును.
0: You may not find it today.
1: కానీ మున్ముందు అది నీకు బాధ కలిగిస్తుంది.
0: In future, you will certainly face the consequences.
1: కనుక మనము బాధ పెట్టకుండా, మనము బాధ పడకుండా, అందరి కూడా ఆనందంగా జీవించాలని నేను ఆశిస్తున్నాను.
0: We should not make anyone suffer. Not suffer for ourselves. That we should lead a happy, blissful life. And we should also maintain the quality of an educated man. We should also respect the human nature. And we should be respected.
1: ప్రతి ఒక్కరిని మనం గౌరవించాలి.
0: వి షుడ్ రెస్పెక్ట్ ఎవ్రీబడి.
1: అప్పుడే మన గౌరవానికి ఇతరులు కూడా గౌరవిస్తారు.
0: దెన్ ఓన్లీ యు విల్ బి రెస్పెక్టెడ్ ఇన్ టర్న్.
1: కనుక మనం గౌరవించి గౌరవాన్ని అందుకోవాలి.
0: వి షుడ్ రెస్పెక్ట్ అండ్ బి రెస్పెక్టెడ్.
1: నీవు రెస్పెక్ట్ ఇవ్వకుండా నీవు రెస్పెక్ట్ పొందాలంటే ఇది అసాధ్యం.
0: వితౌట్ రెస్పెక్ట్ ని అదర్స్ యూ విల్ నెవర్ బి రెస్పెక్టెడ్.
1: నీవు రెస్పెక్ట్ ఇచ్చి నీవు రెస్పెక్ట్ ని పుచ్చుకో.
0: యు రెస్పెక్ట్ అండ్ బి రెస్పెక్టెడ్.
1: అదే నిజమైన మానవత్వము.
0: దట్ ఈస్ ద ట్రూ హ్యూమన్ లైఫ్.
1: నీవు ప్రేమను ఇచ్చి తిరిగి నీవు ప్రేమను పెంచుకో.
0: యు లవ్ అండ్ బి లవ్డ్.
1: ఈ విధమైనటువంటి యొక్క సద్గుణాలు మనం పెంచుకునే నిమిత్తమై మన చదువులంతా కూడా చక్కపరచుకోవాలి.
0: ఆల్ అవర్ ఎడ్యుకేషన్ is for the
1: మనం పెంచుకోవాలి.
0: అండ్ వీ షుడ్ బి రెస్పెక్టెడ్.
1: ప్రతి ఒక్కరిని మనం గౌరవించాలి.
0: వీ షుడ్ రెస్పెక్ట్ ఎవ్రీబడి.
1: అప్పుడే మన గౌరవానికి ఇతరులు కూడా గౌరవిస్తారు.
0: దెన్ ఓన్లీ యూ విల్ బి రెస్పెక్టెడ్ ఇన్ టర్న్.
1: కనుక మనం గౌరవించాలి.

0: ఈ విధమైనటువంటి యొక్క సద్గుణాలు మనం పెంచుకునే నిమిత్తమై మన చదువులంతా కూడా చక్కబరుచుకోవాలి.
1: ఆల్ అవర్ ఎడ్యుకేషన్ ఇస్ ఫర్ దిస్ పర్పస్, టు కల్టివేట్ వర్చ్యూస్.
0: ఏదో ఒక సబ్జెక్ట్ కోసం మనం పాటు పడటం,
1: నాట్ మియర్లీ నాలెడ్జ్ ఆఫ్ ఎ పర్టికులర్
0: డిసిప్లిన్, ఇవంతా కూడా కేవలం నెగటివ్ చదువులే.
1: ఆల్ దిస్ నాలెడ్జ్ ఎడ్యుకేషన్ ఇస్ నెగటివ్.
0: ఇవంతా కూడా ఎక్కడ పోయినప్పటికీ దీనికి ఒక చదువులే.
1: Everywhere you find this learning.
0: ఏమి చదువులు ఈ చదువులు?
1: What's all this learning?
0: ఒకానక్కడ ఎప్పుడు ఏం లేవని చెప్పారట, చదివిన వాడికంటే చాకలోడు మేలని.
1: Somebody has said the washerman is better than an educated man.
0: ఒక ఇంటికి పోతే రెండు పంచెలు ఒక చొక్క ఒక బనీన్ వేస్తాడు.
1: Then if a washerman comes to you, you put your garments.
0: వాళ్ళు ఒక నోట్బుక్ లో రాసుకుంటాడు.
1: And you make note of all the dresses.
0: నోట్బుక్ లేకపోతే గోడలపైనన్నా రాసుకుంటాడు.
1: At least you scribble on the wall.
0: ఈ విధంగా ఇంటింటి వారు కూడాను ఎన్నో గ్రంథాలు రాస్తున్నారు.
1: So every householder writes the list.
0: కానీ చాకలవాడు,
1: but the washerman,
0: ఈ నోట్బుక్ తీసుకోడు.
1: He doesn't carry
0: notes. ఏ గోడపైన రాయడు.
1: He doesn't write anywhere.
0: మనసులో పెట్టుకొని తక్షణమే వారికి ఇంటికి తగినటువంటి తెచ్చిస్తుంటాడు.
1: But he will hand over the iron clothes exactly.
0: ఏమి చదువు చదివాడు?
1: What knowledge has he?
0: ఏమి చదువు చదివాడు?
1: What education he received?
0: కనుక ఈ చదువులు కాదు మనం చదవాల్సింది.
1: Not this education.
0: ఈ చదువులతో పాటు
1: along this
0: పాజిటివ్ చదువులు కూడా చదవాలి.
1: అలాంగ్ ది సెక్యులర్ నాలెడ్జ్
0: పరోపకార సంబంధమైన చదువులు చదవాలి.
1: అండ్ వి స్టడీ టు హెల్ప్ అదర్స్.
0: ఈ పరోపకార సంబంధమైన చదువుల చేతనే మనము పవిత్రమైపోతాము.
1: ద నాలెడ్జ్ దట్ హెల్ప్స్ us to help others is the true education.
0: Puramanta kodunu ee aaradhana chestu vacharu.
1: What sort of worship was there in the
0: kevalam prakrutini aaradhana chestu vacharu. Prakruti,
1: they worship the nature, prakruti.
0: Prakrutini aaradhana cheyatam tappu kade.
1: It's not a mistake to worship nature.
0: Na tine tindini,
1: the food that we partake,
0: trage neerini,
1: and the water that
0: pande pantanu,
1: and the harvest grain,
0: aneka rakamainatvanti oka aahara viharamanta manaku andistundadi ee bhudevi.
1: And it is the nature that supplies the food, raiment and shelter.
0: Inte kaadu manuviki kavalsinatvanti oka dhanadhanyamulu kodanu andistundayi.
1: All the essentials like the grain also supplied by earth.
0: Inte kaadu,
1: not on this
0: నాణ్యములుగా ఉండేటువంటి బంగారు వెండిని కూడా పండిస్తుంటారు.
1: అండ్ వి ఆల్సో ఫైండ్ ప్రెషస్ మెటల్స్ లైక్ గోల్డ్,
0: వజ్రాలు కూడా పండిస్తుంటారు.
1: ఇవన్నీ
0: కూడా పండించి నీకు ఇచ్చేది ఆ భూమిని ఆరాధన చేయటంలో తప్పేమున్నది?
1: వాట్ మిస్టేక్ ఈస్ దేర్ ఇఫ్ యూ వర్షిప్ మదర్ ఎర్త్ దట్ సప్లైస్ యూ ద గ్రెయిన్ ద ఫుడ్ అండ్ ఫ్యూల్. సర్వ ప్రాణములను
0: రక్షించేటువంటి యొక్క పంచ ప్రాణములను మనం ఆరాధన చేయటంలో తప్పేమున్నది?
1: వాట్ ఇస్ ది మిస్టేక్ ఇఫ్ యూ వర్షిప్ అడోర్ ద లైఫ్ ప్రిన్సిపల్స్?
0: కనుకనే మనము ప్రాచీనం చేస్తున్నటువంటి యొక్క ఈ ఆరాధనలన్నీ కూడా పవిత్రమైనటువంటివి.
1: ఆల్ మోడ్స్ ఆఫ్ వర్షిప్ బై ది ఏన్షియన్స్ ఆర్ సీక్రెట్.
0: ఏదో ఒక తుచ్చమైనటువంటి దానికోసమని ఉత్తమమైనటువంటి దాన్ని నిర్మించి చేసుకుని దానికంతా మనం ఆరాధన చేస్తున్నాము.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఫర్ మీన్ లో థింగ్స్ వీ ఫర్గెట్ దిస్ పాయింట్.
0: వద్దు వద్దు,
1: వీ షుడ్ నాట్
0: ఫర్గెట్ మన భూమాత
1: అండ్ ఇట్స్ మదర్ ఎర్త్.
0: ఈ భూమాత గోమాత
1: అండ్ ఆల్సో ద కౌ వాస్ రివర్డ్ యాజ్ మదర్,
0: వేదమాత
1: అండ్ స్క్రిప్చర్ ఇస్ మదర్,
0: కన్నమాత
1: అండ్ ఫిజికల్ మదర్.
0: ఈ నలుగురు మదర్లే మనకు నిజమైనటువంటి యొక్క ఆరాధన దేవతలు.
1: దీస్ ఫోర్ ఫార్మ్స్ ఆఫ్ మదర్ హావ్ గాట్ టు బి రివర్డ్.
0: అట్టి మాతలను మనం రక్షించుకుంటూ వారి సంతృప్తి పరిచేటువంటి నిమిత్తమై మనం సరైన సాధనలు చేస్తూ రావాలి.
1: వి హావ్ టు రెస్పెక్ట్ అండ్ వర్షిప్ ద మదర్, ద ఫిజికల్ మదర్, ద కౌ ద మదర్, ద స్క్రిప్చర్ మదర్.
0: దైవారాధన చాలా ముఖ్యము.
1: అండ్ వర్షిపింగ్ ఆఫ్ గాడ్ ఇస్ మోస్ట్
0: దైవారాధన అనేది సన్నగిల్లి పోవడం చేతనే.
1: బికాజ్ దేర్ ఇస్ నో వర్షిప్ ఆర్ థింకింగ్ ఆఫ్ ద లార్డ్.
0: ప్రపంచంలో అనేక దుఃఖములంతా పెరుగుతూ వస్తున్నాయి.
1: వి ఫైండ్ ద హోల్ వరల్డ్ ఇస్ ఇన్ కయాస్.
0: ఎక్కడ చూసినా దుఃఖమే.
1: వి ఫైండ్ మిజరీ.
0: కారణం ఏమిటి?
1: వై?
0: ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్నారు.
1: ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ గాన్.
0: ఆత్మవిశ్వాసం పోయిన తర్వాత వాడి బ్రతికి ప్రయోజనం ఏంటి?
1: వాట్ ఫర్ ఇస్ ద లైఫ్ వితౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్?
0: దైవారాధనలే దేశానికి రక్షణ చేసేది.
1: Worship of the God, it will protect this country.
0: దైవారాధన చేస్తుంటే దేశమంతా బాగుపడిపోతుంది.
1: When once you think and worship God, the whole
0: ప్రజలందరూ ఆనందిస్తారు. ప్రజలందరూ ఆనందిస్తారు.
1: And all people will be happy.
0: సుఖశాంతిని పొందుతారు.
1: You will have peace and prosperity.
0: And
1: there will be no dearth or shortage.
0: అన్ని విధాలా మనము శాంతిని పొందుతాము.
1: You will be peaceful in every way.
0: కానీ శాంతి శాంతి శాంతి పలుకుతున్నాం శాంతి పాట.
1: We say simply repeat peace peace peace thrice.
0: ఏంటి శాంతి?
1: What is peace?
0: ఎందుకోసం బలుపుతున్నావు?
1: వాట్ ఫర్?
0: ఆది భౌతికము,
1: ఫిజికల్,
0: ఆది దైవికము, ఆధ్యాత్మికము,
1: స్పిరిచువల్.
0: ఈ మూడింటి ఎందు మనకు శాంతి కావాలి.
1: వి షుడ్ హావ్ పీస్ ఇన్ దీస్ త్రీ రెల్మ్స్.
0: దేహరీతిగా మనకు శాంతి కావాలి.
1: ఫిజికల్లీ వి షుడ్ బి పీస్ఫుల్.
0: మనస్సరీతిగా శాంతి కావాలి.
1: మెంటల్లీ వి షుడ్ బి పీస్ఫుల్.
0: ఆత్మరీతిగా శాంతి కావాలి.
1: అండ్ స్పిరిచువల్లీ వి షుడ్ బి పీస్ఫుల్.
0: ఈ మూడింటి ఒక శాంతి ఉంటేనే మనము సరైనటువంటి మానవులుగా ఉంటాం.
1: వెన్ దిస్ వెన్ దేర్ ఇస్ పీస్ ఇన్ దీస్ త్రీ లెవెల్స్ యు విల్ బి పీస్ఫుల్.
0: పీస్ పీస్ పీస్ పీస్ ప్రపంచంలో వెతుకుతావా?
1: Do you find peace in the outer
0: world? ప్రపంచంలో వెతికితే పీసే చిక్కదు నీకు.
1: There is no peace in the outer world.
0: ప్రపంచమంతా పీస్.

0: పీస్ అయిపోతున్నాయి.
1: యు ఫైండ్ ఓన్లీ పీస్ ఇస్ పీస్ పీస్ అవుట్ సైడ్.
0: కనుకనే ఈ పీస్ నీలోనే ఉంది.
1: ద ట్రూ పీస్ ఇస్ విద్ ఇన్ యూ.
0: కనుక నీ ఎందున్నటువంటి యొక్క శాంతిని నీవు పోషించుకో.
1: కీప్ అప్ మెయింటైన్ ది ఇన్నర్ పీస్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: నాడు రాత్రి అంతా కూడాను
1: throughout night
0: chakkaga namaskaram chesi
1: chant glorious god
0: ee pavithramaitunti yokka shakti ni prapanchanikanta kuda nu prasarimpa cheyali.
1: The sacred energy that you are going to have,
0: adi ye ishwarattaniki ishwarattaniki sarinjunte gurtu.
1: That is the true sign of the divinity.
0: Ishwaradanaga emiti?
1: Who is Ishwara?
0: Gali vale sancharinchetunti vaadu Ishwarudu.
1: Ishwara the divine moves about freely like air.
0: Gali ye vidhanga sarvatra sancharistundado,
1: just as air is all pervasive,
0: Ishwarudu aa vidhanga sancharinchetunti
1: vaadu. So also god is all expansive.
0: కనుకని మీ యొక్క ప్రేమను, మీ యొక్క నామస్మరణను ఈ ప్రపంచానికంతా కూడా చక్కగా ప్రచారం చేస్తూ రావాలి.
1: Therefore you should publicize, propagate, practice the God's name and share with everybody.
0: భజన బినా సుఖ శాంతి నహి, హరి భజన బినా సుఖ శాంతి నహి.

Hallelujah.

పుట్టును సౌఖ్యంబు పూర్ణ ప్రేమయందే పుట్టును సౌఖ్యంబు సత్య

0: Happiness is born out of total love. The truth, sacrifice, peace and forbearance, we acquire them because of the total love. Without love, there cannot be any happiness or security. Listen to this word, the son of Bharat.
1: Vidyarthular.
0: Students.
1: Prema anu padamu. Teliyani manavudu ledu.
0: There is no human who doesn't know this word, love.
1: Vishyamantayu. Ee premalo imidi unnadi.
0: The entire universe is contained in this love.
1: Premaku premaye saati.
0: Love is equal to love only.
1: Deenini varninchutaku bhasha ledu.
0: No language can describe it in full.
1: Okavela prayatninchinanu padamulu chikkavu.
0: Even if one makes an attempt to describe, he would not find vocabulary.
1: Kanukane yathovacho nivartante apraapya manasasaha. Manasunaku kani vaakkunaku kani atitamainatuvantidi ee prema.
0: Therefore love is beyond the comprehension of the mind and the description by word.
1: Anirvachaneyam prema annadu naradudu.
0: Narada said love is indefinable.
1: Itti vachanamunaku bhavamunaku talampunaku atitamainatuvanti prema tattvanni saamanyamaina manavudu prakrutamaina jeevitamulo భౌతికమైన జగత్తునందు ఏ రీతిగా పొందగలడు, ఏ రీతిగా దీనిని అర్థం చేసుకోగలడు?
0: దిస్ లవ్ విచ్ ఇస్ ట్రాన్సెండెంటల్ బియాండ్ ద మైండ్ అండ్ ద వర్డ్, హౌ డు ఎక్స్పెక్ట్ ఎ కామన్ మ్యాన్ టు అండర్స్టాండ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎక్స్ప్రెస్ దిస్ లవ్?
1: ఈ ప్రేమ దివ్యమైన దైవత్వం నందు మాత్రమే ఇది ప్రకటించుతుంది.
0: దిస్ లవ్ ఇస్ ఎక్స్ప్రెస్డ్ manifest in the divine.
1: Idi kevalamu oka dikshuchika yantram vantidi.
0: It is like a compass.
1: Ee dikshuchika yantramu ekkada pettinappatikini idi uttaram vaipune tirugutu untadi.
0: The compass, wherever you may keep it, is it always directs itself towards
1: adi vidhamugane nitya satyamainatuvanti prema tattvamu nirantaramu daivam vaipune prayanam salputu untadi.
0: Therefore the eternal truthful love is always directed towards God.
1: Intiye kaadu,
0: not only this,
1: algebra number vantidi.
0: It is like an algebra number.
1: Idi ye vidhamuga varninchinappatikini enni sankhyalu pettinappatikini itu vaipuna atu vaipuna samangane untuntadi.
0: You may put any number on either side but it remains same.
1: Tailamu deepamuni veligistundi.
0: It is the oil that lights the lamp.
1: Prema jeevitanni veligistundi.
0: It is love that lights the life.
1: Itti prema tattvanni manavudu gurtinchavalanna chaala kashtam.
0: It is very difficult for a human being to realize this love.
1: Ee naadu bhautika jagattunandu prakrutamainatuvanti jeevitamulo anubhavinchetuvanti prema kevalamu premaga bhavistunnaru manavulu.
0: Human beings consider this love which he enjoys and experiences in the physical transient world as true love.
1: Idi prema kaadu,
0: is not love at all.
1: Idi prema ani anipinchukodu.
0: You cannot call it love.
1: Talli dandrulla prema gaani, talli biddala prema gaani, leka bharya bhartala prema gaani, ivanni kudunu kevalamu anuragamunu sambandhinchinave gaani aatma sambandhamaina prema tattvamu kaadu.
0: The love between the mother and father, mother and the child, the husband and the wife, that's only attachment. You cannot call it love.
1: Idi moham ani kudanu cheppavachchu.
0: You can also call it attachment, moha.
1: Idi dehamunaku sambandhinchine maatrame kaani aatmaku sambandhinchindi kaadu.
0: The attachment relates to the body and but not to the spirit.
1: Dehamunu premistunnaru.
0: We love the body.
1: Adhikarinni premistunnaru.
0: We love the one in authority.
1: Antastulanu premistunnaru.
0: We love status.
1: Kaani ivanni enta varaku,
0: how long they last.
1: Deham undinanta varaku premistaru.
0: We love so long this body exists.
1: Adhikaram undinanta varaku premistaru.
0: We love so long we are in position.
1: Manavattam anetuvanti jeevitam undinanta varaku premistaru.
0: So long this human life is sustained.
1: ఇవి మూడు కూడా అనిత్యము అశాశ్వతము.
0: All the three are temporary.
1: కనుక ఈ ప్రేమ కూడాను అనిత్యమైనటువంటిది.
0: Therefore this sort of physical love is temporary.
1: కనుకనే ఇది ఇటువంటి ప్రేమ కాదు.
0: You cannot call it as true love.
1: ఇట్టి ప్రేమను మనము ప్రేమగా భావించి మన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాము.
0: We take this as true love and waste our time and life.
1: ప్రేమ నిజముగా పవిత్రమైనటువంటిది. ఇది స్వార్థరహితమైనటువంటిది, అహంకార రహితమైనటువంటిది, ఆనందమయమైనటువంటిది.
0: దిస్ లవ్ ఈజ్ సెల్ఫ్లెస్, ఇట్ ఈస్ ఈగోలెస్, ఇట్ ఈస్ బ్లిస్ఫుల్.
1: ఇట్టి ఆనందమయమైనటువంటి, స్వార్థరహితమైనటువంటి, అహంకార రహితమైనటువంటి, దివ్యమైన భవ్యమైనటువంటి ఈ ప్రేమతత్వాన్ని తెలుసుకోవాలంటే ప్రేమ ద్వారానే తెలుసుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు నో దిస్ బ్లిస్ఫుల్ సెల్ఫ్లెస్ ఈగోలెస్ డివైన్ లవ్ యు కెన్ ఓన్లీ నో ఇట్ త్రూ లవ్ ఓన్లీ.
1: కాన ప్రేమ అనగా కేవలం భౌతికమైనటువంటి లౌకికమైనటువంటి యొక్క సంబంధ బాంధవ్యం గురించి ఉచ్చరించేటువంటిది, స్మరించేటువంటిది, తలంచేటువంటిది, ఇవన్నీ కూడా ప్రేమకు సంబంధించినవి కావు.
0: సో వాట్ ఆర్ వీ ఇంటరాక్ట్ అట్ ది ఫిజికల్ లెవెల్ ఈజ్ నాట్ లవ్ ఎట్ ఆల్ విచ్ ఇస్ జస్ట్ ట్రాన్సెంట్ అండ్ ఫిజికల్ అండ్ వరల్డ్లీ.
1: ఇవి మధ్యలో వచ్చి మధ్యలో పోతుంటాయి.
0: దే హావ్ కమ్ ఇన్ బిట్వీన్ అండ్ పాస్ ఆఫ్.
1: నిత్య సత్యమైనటువంటి ప్రేమతత్వము హృదయం నుండి ఆవిర్భవిస్తుంది.
0: This eternal love originates from heart.
1: ఇది ఆవిర్భవించేటువంటిది కూడా కాదు, సర్వత్రా ఉన్నటువంటిది, వ్యాపించినటువంటిది.
0: It's not that it's born there, it is spread everywhere.
1: కానీ ఇట్టి వ్యాపకమైనటువంటి ప్రేమతత్వాన్ని మానవుడు ఎందుకు గుర్తించడం లేదు?
0: Why the human is not able to know this love which is pervasive everywhere?
1: ఈనాటి మానవుని యొక్క హృదయము కేవలము మరుభూమిగా మారిపోతుండాలి.
0: The heart of human has become barren land.
1: అంతే కాకుండా ఈ మానవుని యొక్క హృదయము ఈనాడు కేవలము కల్మషమైనటువంటిదిగా ఉంటుండాలి.
0: The heart of the human is polluted.
1: మాలిన్యమైనటువంటిదిగా కనిపిస్తుండాలి.
0: ఇట్ ఈస్ డర్టీ.
1: కారణమేమిటి?
0: వై
1: ఈ అనిత్యమైన ప్రాకృతమైన భావములను హృదయము నుండి నింపుకున్నారు.
0: He has filled his heart with worldly thoughts.
1: ఇంకా పవిత్రమైనటువంటి యొక్క శాశ్వతమైనటువంటి ప్రేమ ఇందులో ప్రవేశించటకు ఎట్టి అవకాశము లేదు.
0: దేర్ ఇస్ నో స్పేస్, దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ద సీక్రెట్ పర్మనెంట్ లవ్ టు ఎంటర్.
1: కనుకనే మొట్టమొదట ఈ ప్రాకృతమైనటువంటి అనిత్యమైనటువంటి ఈ అనురాగమనేటువంటి ప్రేమను మనం అత్యంత దూరం గావించినప్పుడే నిజమైనటువంటి యొక్క ప్రేమ మనలో ప్రవేశిస్తుంది. ఈ ప్రవేశించినటువంటి ప్రేమ ఆవిర్భవిస్తుంది. ఆవిర్భవించినటువంటి ప్రేమ విశాలత పొందుతుంది.
0: ద మూమెంట్ వీ కీప్ దిస్ వరల్డ్లీ ఫిజికల్ లవ్ ఎట్ డిస్టెన్స్, దిస్ అటాచ్మెంట్ ఎట్ డిస్టెన్స్, దెన్ ఓన్లీ యూ విల్ ఫైండ్ దిస్ ట్రూ లవ్ ఒరిజినేటింగ్ విచ్ స్ప్రెడ్స్ ఎవ్రీవేర్.
1: కనుక మానవుడు ఈనాడు గుర్తించవలసింది ఏమిటి?
0: What is it that the human being should know now?
1: ఈనాటి మానవుని యొక్క ప్రేమ నిరంతరము మారుతూనే ఉంటుంది.
0: The human love today changes every time.
1: పుట్టినప్పుడు తల్లి ఒడిలో కూర్చొని తల్లి ఒడియే తన యొక్క స్వర్గంగా భావిస్తుంది.
0: After birth, the child considers the lap of the mother as the very heaven.
1: కానీ పెరుగుతూ పెరుగుతూ కొంతవరకును ప్రాపంచిక సంబంధమైన విద్యల్లో ప్రవేశిస్తుంది.
0: Later the child ages and starts studying.
1: అప్పుడు తల్లి ఒడిని మర్చిపోతున్నాడు. ఈ విద్యా విధానమే ప్రధానమని భావించి దానిని ప్రేమిస్తున్నాడు.
0: And the child forgets the lap of the mother and thinks of his studies and the school later.
1: ఈ విద్యా విధానమునందు అనేక విధమైనటువంటి ఉడిదుడుకులకు తట్టుకొని నెట్టుకొని ముందుకు కొనసాగుతూ వస్తుంటాడు.
0: This grown up person studies in an institution and faces all challenges in the educational front.
1: తదుపరి ఈ విద్యను విస్మరిస్తాడు.
0: Later he forgets all the
1: గృహస్థాశ్రమంలో ప్రవేశిస్తాడు.
0: Later he becomes a householder.
1: అప్పుడు గృహస్థాశ్రమమే నిత్య సత్యమైనటువంటిగా భావించి దానిని లక్ష్యమునందుంచుకుంటాడు.
0: He considers his family as permanent and forgets everything rest.
1: క్రమక్రమేణా ఇది పెరుగుకొలది. ఒకరిద్దరు బిడ్డలైన తర్వాత ఈ సంసారమును విసిగించుకుంటాడు.
0: After one or two children, he'll be disgusted with his family.
1: తదుపరి ధనార్జన నిమిత్తమై జగత్తునందు అనేక విధమైన సంచారము సలుపుతాడు.
0: లేటర్ హీ మూవ్స్ అబౌట్ టు ఎర్న్ మనీ.
1: ధనమే ప్రధానమని, ధనమే లక్ష్యమని, ధనమే జీవితమని విశ్వసించి ఈ యొక్క సంసారమును కూడాను ఛేదిస్తుంటాడు.
0: హీ గివ్స్ టాప్ ప్రయారిటీ టు మనీ. హీ ఫర్గెట్స్ హిజ్ ఓన్ ఫ్యామిలీ బికాస్ మనీ హిజ్ ఎయిమ్, మనీ హిజ్ హిస్ గోల్.
1: కాకపోతే ఈ ధనార్జన మార్గమునందు అనేక విధమైన నష్టములు, కష్టములు, దుఃఖములు సంభవించడం చేత దీనిని విశ్వసించుకుని అప్పుడు భగవంతుడు కావాలని ప్రాధేయపడుతుంటాడు.
0: As he is in this path of earning money, he faces all problems, the losses and the difficulties and troubles. Therefore, he will be ultimately vexed and disgusted.
1: ఈ విధముగా ఒకదాని సంయోగము మరొక దాని వియోగము, ఒకదాని వియోగము మరొక దాని సంయోగము, ఈ విధముగా మారుతూ ఉన్నటువంటిది ఇది సత్యనిత్యమైనటువంటి ప్రేమని ఏ రీతిగా చెప్పవచ్చు.
0: Therefore, all that what happens is the union and separation alternating with each other. How do you call it love?
1: కనుక ఇట్టి ప్రేమ సత్య ప్రేమ కాదు.
0: దిస్ లవ్ ఇస్ నాట్ ట్రూ.
1: ఇది ఆత్మ ప్రేమ కాదు.
0: ఇట్ ఇస్ నాట్ ద లవ్ ఆఫ్ ది స్పిరిట్.
1: ఇది అనంతమైన ప్రేమ కాదు.
0: ఇట్స్ నాట్ ఇన్ఫినిట్ లవ్.
1: ఈ ప్రేమ మారినటువంటిది.
0: దిస్ లవ్ ఇస్ వన్ ద చేంజెస్.
1: దైవ ప్రేమ నిరంతరం కూడా చదించినటువంటిది.
0: ద డివైన్ లవ్ ఇస్ చేంజ్ లెస్.
1: కానీ ప్రాకృతమైన ప్రేమ భ్రమించేటువంటిది.
0: ద వరల్డ్లీ లవ్ డెల్యూడ్స్ యూ.
1: ఈ భ్రమ ఉండినంత వరకును బ్రహ్మతత్వం తనకు అర్థం కాదు.
0: సో లాంగ్ దిస్ డెల్యూషన్ ఈస్ దేర్ యూ కెనాట్ నో బ్రహ్మన్ ద డివైన్.
1: కనుక మన హృదయమును సరైన స్థితిలో ఉంచుకున్నప్పుడే ఈ సత్యనిత్యమైనటువంటి ప్రేమను మనం సందర్శించవచ్చు.
0: దేర్ఫోర్ ఇఫ్ వై కీప్ అవర్ హార్ట్ ఇన్ ప్రాపర్ పొజిషన్ వీల్ నో దిస్ లవ్ విచ్ ఇస్ ఎటర్నల్ అండ్ ట్రూత్.
1: యత్ దృశ్యం తన్నశ్యం. చూచినదందై కూడాను ఒకానొక సమయం నందు ఇది అదృశ్యమైపోతుంది.
0: All that you see is bound to vanish at one time or other.
1: ఈ అదృశ్యమయ్యేటువంటి యొక్క సత్యమైనటువంటిది కాదు.
0: All that disappears is not truth.
1: కనుక అదృశ్యము కానటువంటిది అంతర్భావంలో ఉండినటువంటిది, అంతర్భావమును అభివృద్ధి పరచునటువంటిది, పరిశుద్ధ పరచునటువంటిది, ఇది ఏ నిత్య సత్యమైనటువంటి ప్రేమ.
0: Therefore, that which does not disappear, that which fosters the inner feeling and sentiments, is true love.
1: అయితే ఈ ప్రేమ ఇచ్చుకునేటువంటి స్వభావమే కాని పుచ్చుకునే స్వభావం లేదు.
0: లవ్ ఓన్లీ గివ్స్ అండ్ గివ్స్, ఇట్ విల్ నెవర్ రిసీవ్.
1: నిరంతరం కూడా ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటూ వస్తుంటారు.
0: లవ్ కంటిన్యూస్లీ గివ్స్ అండ్ గివ్స్.
1: ఈనాడు లోకంలో ఇచ్చుకునేటువంటి వారు ఎవరైనా కనిపిస్తున్నారా?
0: ఇన్ దిస్ వరల్డ్ డు యూ ఫైండ్ ఎనీబడీ హూ గివ్స్?
1: తనకు జన్మించినటువంటి కుమారులు కూడా తన ఆస్తిని ఇచ్చుకోవాలంటే కూడా వెనుకంజ వేస్తుంటాడు తండ్రి.
0: ఫాదర్ థింక్స్ ట్వైస్ before giving his property to his own son.
1: Kanuka tandriye kumarunaku aasthini ivadaniki enukanchi vestunnappudu indi migitinatvanti pravajalu ichchukune daniki etla siddham avtaru.
0: When father is not prepared to partake, is not prepared to give his own share of the property to the son,
1: kanuka
0: ichchukune other
1: swabhavamu okka daivaniki tappa annulaku ledu.
0: It's only God who gives and gives, no one else.
1: Kanuka daivattvamto koodinatvantide ee prema tattvam.
0: Therefore, this love is divine.
1: ఈ ప్రేమ అనేటువంటిది నిత్యము కూడాను ప్రతి ఒక్క హృదయమునందు కూడాను నకశిఖ పర్యంతం కూడాను నది వలె సంచరిస్తూ ఉంటాది.
0: This love is present in the heart and just flows from there, from top to toe, continuously.
1: ప్రతి కణము నుంచి ప్రతి అణువు వరకు కూడాను ఇది ప్రేమ అనుభూతియే ఉంటుంటాది.
0: This love is experienced by every cell in our body and all over the body.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాటి మానవుని యొక్క హృదయము నిరంతరం కూడా కల్మషమై ఉండటం చేత ఆ హృదయంలో ప్రవేశించుటకు వీలు కానటువంటిగా ఉంటుండాలి.
0: As the heart of the modern man is highly polluted and dirty, there's no sacred love there.
1: నిరంతరం కూడా బాహ్యమైనటువంటి ఈ ప్రాకృతమైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి ఈ ప్రవృత్తికి సంబంధించినటువంటి కోరికలు ఎందే తాను నిమగ్నుడై ఉంటున్నాడు.
0: He spends all his time in this desire which is worldly, ephemeral and physical.
1: Kanukane ee prema tattvam anetundi danni hrudayamulo manamu sarainatti margamulo pravesh pettali.
0: Therefore we should direct our love along the proper path in our heart.
1: Ee prema rahitamainatti yokka hrudayanni chuchinappudu jagattu kudanu itaniki chanta cherchadu.
0: The world also will not accept you if you have no love in your heart.
1: Prema rahitamainatti yokka ee hrudayamu kevalamu pranamu lene jeevitame.
0: A heart without love is a dead body.
1: జీవితమునకు ప్రేమనే ప్రాణము.
0: For this life, love is the
1: actual.
0: Love is God.
1: కనుక ఇట్టి దైవ స్వరూపమైనటువంటి ప్రేమతత్వాన్ని ప్రతి మానవుడు కూడాను మొట్టమొదట గుర్తించాలి.
0: Therefore, this love which is divine must be known by every human being.
1: విన్నటువంటివి కన్నటువంటివి కూడాను మనం హృదయంలో ప్రవేశింపచేసుకోవాలి.
0: We should see all those things that we see and listen to get into our hearts.
1: ఒక గురువు శిష్యులను చెంత చేర్చి, నాయన మీ అందరికీ కూడాను ఒక మధురమైనటువంటి పదార్థాన్ని అందిస్తున్నాను.
0: A preceptor gathered all his disciples and said, I am going to give you a very sweet thing to you.
1: దీనిని ఏ చీమలో, ఏ ఈగలో, ఏ దోమలో, ఏ విధమైన పిల్లో లేక ఎలుకలో దీనిని ప్రవేశించకుండా, దీనిని తినకుండా చూసుకోండి అన్నాడు.
0: See that these sweets are not eaten by ants, mosquitoes, cats and rats.
1: అప్పుడు అనేక మంది విద్యార్థులు దీనిని అనేకమైన మార్గం లోపల దీన్ని భద్రం చేసుకుంటూ వచ్చారు.
0: ఆల్ ఆఫ్ ద స్టూడెంట్స్ వర్ కీపింగ్ విజిలెంట్, కీపింగ్ ఎ వాచ్ అరౌండ్ దిస్ స్వీట్స్.
1: కానీ ఒక్క డిసైపుల్ మాత్రము, విద్యార్థి మాత్రము దీన్ని చక్కగా భుజించాడు, జీర్ణించుకున్నాడు. ఆ జీర్ణించుకున్న దాని వల్ల పుష్టిని పెంచుకున్నాడు, ధైర్యంగా ఉంటున్నాడు.
0: బట్ వన్ స్టూడెంట్ ఏట్ దీస్ స్వీట్స్ and got them digested and he could be strong and remain there with all the courage.
1: Anaga emiti indulo unnatundi antaratham.
0: What is the inner significance here?
1: Edo bahyamainatundi prapanchamunandu bhagavat bhavamulu, bhagavat upadeshamulu badram cheskovatam kaadu.
0: It's not enough if you keep all the divine teachings safe and secure.
1: Madhurati madhuramainatundi yokka bhagavat bhavamulanu tana hrudayamlo praveshimpa cheskovali.
0: Sweetest feelings must be preserved, kept safe and secure.
1: ఈ హృదయమందు సరైనటువంటి అనుభూతి అనేటువంటి జీర్ణ శక్తిని మనం సంపాదించుకోవాలి.
0: We should have that digestion of experience.
1: ఆ జీర్ణించుకున్న తర్వాత ఈ యొక్క శరీరమునకు తగిన పుష్టి, సంతృప్తి ఏర్పడుతుంది.
0: It's only after digestion our body will be strong enough.
1: అదే విధంగానే మనం విన్న విషయములను, చదివిన విషయములను, గుర్తించినటువంటి విషయములను మనం హృదయంలో ప్రవేశింపచేసుకోవాలి.
0: లైక్ దట్ ఆల్ దట్ వీ హర్డ్, ఆల్ దట్ వీ రీడ్,
1: ఈ హృదయంలో ప్రవేశించినటువంటి దాన్ని మనం ఆచరణలో పెట్టి దీనిని జీర్ణించుకోవాలి.
0: లేటర్ వీ షుడ్ ట్రాన్స్లేట్ దెమ్ ఇంటూ యాక్షన్ అండ్ డైజెస్ట్ దెమ్.
1: అప్పుడే మనకు ప్రేమ తృప్తి అనేటువంటిది లభిస్తుంది.
0: దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ లవ్.
1: కేవలం విన్నంత మాత్రమున దీనికి ఉపయోగం లేదు.
0: It's useless by merely listening.
1: లేక తిన్నంత మాత్రమున దీని ప్రయోజనమేమి లేదు.
0: It is useless by merely eating.
1: జీర్ణించుకోవాలి.
0: You have to get them digested.
1: అనగా నిత్యానుభూతిలో దీనిని ప్రవేశపెట్టాలి.
0: You should experience in your daily life.
1: అప్పుడే ఇది జీర్ణించుకున్న తర్వాత దీని శక్తి మనకు ఆవిర్భవిస్తుంది.
0: When once all these things are digested, then you will find the strength.
1: కనుక నిరంతరం కూడాను గోపికలు ఆనాడు ఈ విధంగా ప్రార్థిస్తూ వచ్చారు.
0: This was the prayer of Gopikas in those times.

శేషము ప్రేమ సుధా వర్షము వర్షింపగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము సేయగదే.

0: In this barren land where there's no love,
1: ప్రేమాంకురములు పెంపొంద,
0: in order to germinate the seeds of love,
1: ప్రేమావేశముతో,
0: with all the emotion of love,
1: ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము చేయగదే కృష్ణ గానము చేయగదే కృష్ణ గానము చేయగదే.
0: For the rivers of love to flow continuously, Krishna, sing and sing for us.
1: కానీ ఈనాటి మానవుని యొక్క హృదయములు మరుభూములుగా తయారైపోతున్నాయి.
0: But human heart today is a barren land.
1: ఇసుకలో వర్షధలదారలింకిపోవు.
0: It's only on sand the water just sings.
1: మధురమై నిల్చు రేగని మసకలోన.
0: Whereas in a fertile land, the same rainwater becomes sweet.
1: Isukalo varsha jaladara ninkipovu.
0: Whereas in a sand,
1: water
0: is absorbed.
1: Regadi masakalona.
0: In a fertile land,
1: praptanusaramuga alaru bhakti atte praptanusaramai alaru bhakti.
0: The rain is absorbed in the sand, whereas the same rainwater becomes sweet in a fertile land. Like that, devotion shines depending upon our deservedness.
1: ఈ ఆధ్యాత్మిక మార్గం కానీ లేక మరే విధమైనటువంటి లౌకిక మార్గం కానీ వైజ్ఞానిక మార్గం కానీ హృదయం పరిశుద్ధంగా ఉండినప్పుడే ఇవన్నీ కూడాను ప్రతిబింబంగా ప్రతిబింబిస్తుంటాయి.
0: Spiritual matter or worldly or scientific or technological, unless heart is pure, all the rest will be futile.
1: కనుక సర్వ సాధనలు కూడాను చిత్తశుద్ధి నిమిత్తమై ఏర్పడినటువంటివే కానీ కేవలము ప్రాపంచ రీతి లోపల వీటితో ఆటలాడుకునేటువంటి ఒక స్వభావం కాదు.
0: All spiritual paths are prescribed to purify our heart is not merely a matter of gain.
1: ఇట్టి పవిత్రమైనటువంటి ప్రేమతత్వాన్ని ప్రతి వ్యక్తి కూడాను గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: సో ఎవ్రీ పర్సన్ to determine to recognize the nature of this love.
1: Idi nature kaadu, deeniki atheetamainatundi ee prema.
0: This love is transcendental.
1: Kanuka prema nature lo ledu, nature e prema lo untundali.
0: Love is not there in the nature is present in love.
1: Kanuka vishwame ee prema yandu imidi untunnadi.
0: Therefore universe is present in love.
1: ఈ విశ్వంలో ప్రేమ ఇమిడి ఉండేటువంటిది కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ లవ్ కెనాట్ బి కంటైన్డ్ విత్ ఇన్ దిస్
1: ఈ వస్త్రం నా చేతిలో ఉంటుందనగా ఏమిటి, నా చెయ్యి పెద్దది వస్త్రం చిన్నది.
0: యు ఫైండ్ దిస్ క్లాత్ వెల్ బికాస్ మై హ్యాండ్ ఇస్ బిగర్ దాన్ ద క్లాత్ ఐ హోల్డ్ హియర్.
1: అదే రీతిగా ఈ విశ్వంలో ఇమిడి ఉంటున్నది ఈ ప్రేమ అంటే అప్పుడు విశ్వం పెద్దది ప్రేమ చిన్నది.
0: లైక్ వైజ్ ఇఫ్ యు సే దట్ దేర్ ఇస్ లవ్ ఇన్ దిస్ యూనివర్స్ ఇట్ మీన్స్ యూనివర్స్ ఇస్ బిగర్ దాన్ దిస్ లవ్.
1: కనుక ఈ విశ్వమే ఈ ప్రేమలో ఇమిడి ఉంటున్నదనగా ఈ ప్రేమనే పెద్దది, విశ్వం చాలా చిన్నది.
0: Likewise, universe is present in love. It means love is bigger than this nature.
1: కనుక ఈ దృశ్య కల్పితమైనటువంటి ఈ జగత్ అంతా కూడాను ప్రేమ ఆధీనమైనటువంటిదే కానీ ప్రేమ ఈ యొక్క జగత్తునకు ఆధీనమైనటువంటిది కాదు.
0: Therefore, all this apparent transient universe is present in love, and love doesn't submit itself to this universe.
1: లేక కాలానుభిన్నమైనటువంటి యొక్క కర్మకర్తములు కానీ ఈ యొక్క ప్రేమలోనే ఇమిడి ఉంటున్నవి.
0: క్రియేషన్, సస్టెనెన్స్ అండ్ ఎనిహిలేషన్, ఆల్ ది త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్ ఆర్ ప్రెసెంట్ విత్ ఇన్ లవ్ ఓన్లీ.
1: ఇవన్నీ కూడా ప్రాకృతమైనటువంటివి మాత్రమే.
0: ఆల్ అదర్స్ ఆర్ ఫిజికల్ వరల్డ్లీ.
1: ఈ శరీరం ఎంతకాలం ఉంటుంది,
0: హౌ లాంగ్ ద బాడీ లాస్ట్,
1: ఇవన్నీ అనిత్యమైనటువంటివి, అశాశ్వతమైనటువంటివి.
0: ఆల్ దీస్ ఆర్ జస్ట్ టెంపరీ.
1: ఈ అనిత్య అశాశ్వతమైనటువంటి యొక్క దేహ సంబంధమైన ప్రేమ అది కూడా అనిత్యము అశాశ్వతంగానే ఉంటుంటది.
0: దిస్ విచ్ ఇస్ ఎఫీమరల్ అండ్ టెంపరీ లవ్ ఆల్సో డజంట్ లాస్ట్ లాంగ్.
1: కనుక హృదయతత్వము, ఆత్మ ప్రభావము, బ్రహ్మతత్వము ఇత్యాదివన్నీ కూడాను నిత్య సత్యమైనటువంటివిగా ఉంటుంటాడు.
0: Whereas the nature of one's own heart filled with love and the nature of the spirit are eternal truth.
1: ఇది నిత్య సత్యమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని గుర్తించడమే మానవుని యొక్క ప్రధాన కర్తవ్యము.
0: ద మెయిన్ ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ టు రికగ్నైజ్ దిస్ ఎటర్నల్ ట్రూత్ విచ్ ఇస్ లవ్.
1: ఈనాటి దృశ్యము, ఈనాటి ప్రపంచము తీనేరి రోగముతో బాధించుచున్నటువంటి యొక్క రోగి వలె కనిపిస్తుంటుండాలి.
0: ద అపేరెంట్ వరల్డ్ వాట్ యు సీ నౌ ఈజ్ ఫుల్ ఆఫ్ ఆల్ డిసీజెస్ like a sick person, a patient.
1: ఈ ప్రపంచంలో ఎందు చూచినప్పటికీ అశాంతి అశాంతి అశాంతి.
0: You may go anywhere, you find agitation and restlessness.
1: ఎక్కడికి వెళ్ళినప్పటికీ కేవలము ఒక విధమైన ద్రోహము, అన్యాయము, అక్రమము, అనాచారము.
0: Wherever you go, you find betrayal, deceit. You find cheating.
1: They're
0: all the actions just opposite to love.
1: కనుకే ప్రేమనే సత్యనిత్యమైనటువంటిది, సర్వవ్యాపకమైనటువంటిది, సమస్తమును ఆనందపరిచేటువంటిది.
0: So it's only love which is all pervasive and which will make everybody happy.
1: కనుక మనకు నిత్యానందం కలగాలనుకుంటే ఈ ప్రేమ చేతనే మనకు నిత్యానందం కలగాలి.
0: In order to attain this eternal bliss, it is possible only through love.
1: ఇది శారీర మానసిక ఆధ్యాత్మిక తత్వం నందు కూడాను ఏకీభావంతో జీవించుతుండేటువంటిది ఈ ప్రేమ తత్వము.
0: The love remains there when there is unity in this Trinity, the body, mind and the spirit.
1: కేవలము దేహంతో కూడినంత వరకు ఉంటుంటది ఈ ప్రాపంచిక సంబంధమైన ప్రేమ.
0: The worldly love lasts so long there is this body.
1: మనస్తో కూడినటువంటిది ఉంటుంటది ఈ ప్రాపంచిక ప్రేమ.
0: The worldly love relates to the mind.
1: కొంతవరకు బుద్ధితో చేరినటువంటిదిగా ఉంటుంటది ఈ ప్రాపంచిక ప్రేమ.
0: The worldly love to some extent goes with the
1: శారీరక మానసిక బుద్ధికి అతీతమైనటువంటి ఒక తత్వము ఆత్మ ప్రేమ.
0: But that which is beyond the body, mind, intellect is the
1: love of the spirit. ఏమిటి?
0: What do you mean by ఆత్మ?
1: ఈ ఆత్మ అనే దానికి రూపం లేదు కానీ దీనికి ఆనందం అనేటువంటిది దీనికి ప్రతిఫలంగా కనిపిస్తుంది.
0: ఆత్మ హ్యాస్ నో డెఫినెట్ ఫార్మ్.
1: పరిశుద్ధమైనటువంటి ప్రేమనే ఆత్మ.
0: ద ప్యూర్ లవ్ ఈజ్ ఆత్మ.
1: పవిత్రమైన ప్రేమనే ఆత్మ.
0: సీక్రెట్ లవ్ ఈజ్ ఆత్మ.
1: నిస్వార్థమైనటువంటి ప్రేమనే ఆత్మ.
0: సెల్ఫ్లెస్ లవ్ ఈజ్ ఆత్మ.
1: నిరహంకారమైనటువంటి ప్రేమనే ఆత్మ.
0: ఈగోలెస్ లవ్.
1: నిర్గుణమైనటువంటి ప్రేమనే ఆత్మ.
0: ద లవ్ విచ్
1: నిరంజనమైనటువంటి ప్రేమనే ఆత్మ. నిరాకారమైనటువంటిది ఆత్మ.
0: ఫార్మ్లెస్ లవ్ ఈజ్ ఆత్మ.
1: అయితే ఈ ప్రేమకు అనేక అనుభూతులు మాత్రం ఉంటుంటాయి.
0: However, this love has so many experiences.
1: చక్కెర ఉంది.
0: Here is sugar.
1: చక్కెరకి ఏమి రూపం అని చెప్తే ఒక ఇసుక వలె తెల్లగా ఉంటుందని చెప్పవచ్చు.
0: If you ask for the form of the sugar, you will say it is like sand which is white in color.
1: కానీ దాని మాధుర్యానికి రూపం ఏమిటని ప్రశ్నించినప్పుడు దీనికి ఎవ్వరూ చెప్పలేరు జవాబు.
0: But we ask the form of the sweetness, no one can say.
1: కేవలము ఇది స్వీట్ అని చెప్పవచ్చునే కానీ ఎంతవరకునైనా దీర్ఘం ఇవ్వచ్చును తీపు అని, కానీ దీనికి రూపం చెప్పేటువంటిది వీలు కాదు.
0: హౌఎవర్ ఇఫ్ యూ ఆస్క్ వాట్ ద ఫార్మ్ ఆఫ్ ది స్వీట్నెస్ యూ విల్ సే ఇట్ ఇస్ స్వీట్ అండ్ యూ కెన్ సే స్వీట్ బట్ యూ కెనాట్ సే ద ఫార్మ్.
1: కనుక మధురమైనటువంటి దానికి అనుభూతియే దీనికి కానీ దీనికి ఒక స్వరూప స్వభావాన్ని నిర్ణయించడానికి వీలు కాదు.
0: దేర్ఫోర్ ది స్వీట్నెస్ కమ్స్ టు అవర్ ఎక్స్పీరియన్స్ నాట్ టు ఎక్స్ప్రెషన్.
1: కనుక ఈ ప్రేమతత్వాన్ని అనేక విధములుగా కూడాను ఈ లోకములో మనం అనుభవిస్తూనే ఉంటున్నాము.
0: వి ఎక్స్పీరియన్స్ దిస్ లవ్ ఇన్ ఎ వేరీడ్ ఫార్మ్ ఇన్ దిస్ లైఫ్.
1: అయితే అనిత్యమైనటువంటి ప్రేమలో కూడాను సత్యమైన ప్రేమ కూడాను ఇమిడి ఉంటుండాలి.
0: హౌఎవర్ ఇన్ దిస్ టెంపరరీ లవ్ దేర్ ఇస్ ఎ పర్మనెంట్ లవ్.
1: కానీ అనిత్యమైనటువంటిది అగోచరమవుతుంది.
0: హౌఎవర్ దట్ విచ్ ఇస్ ట్రూత్ ఈస్ నాన్ అపేరెంట్.
1: నిత్యమైనటువంటిది అంతర్భూతమవుతుంది.
0: అండ్ దట్ విచ్ ఇస్ ఎటర్నల్ ఈస్ ఇన్నర్ కరెంట్.
1: ఈ ప్రేమ యొక్క తత్వాన్ని అనేక విధములుగా మనం విచారించుకోవాల్సి వస్తుంది.
0: వి హావ్ టు ఇన్వెస్టిగేట్ ద లవ్ ఇన్ ఫుల్.
1: అనగా అంతరాత్మకు సంబంధించినటువంటి ప్రేమనే ఆత్మ ప్రేమ.
0: దేర్ఫోర్ ద లవ్ విచ్ రిలేట్స్ టు ద స్పిరిట్ ఇస్ ఆత్మ ప్రేమ.
1: ఈ లౌకికమైనటువంటి ప్రేమ శరీరంతో, మనస్సుతో, బుద్ధితో, ఈ లోకముతో సంబంధించినటువంటిదిగా ఉంటుంటాయి.
0: వేరే ద వరల్డ్లీ లవ్ రిలేట్స్ టు బాడీ ద మైండ్ అండ్ ఇంటెలెక్ట్.
1: ఈ ప్రాకృతమైనటువంటి ప్రేమను నిరంతరం కూడా మనకు సంయోగ వియోగం చేత దుఃఖమును, అశాంతిని, కష్టములను అందిస్తూ ఉంటాయి.
0: ద వరల్డ్లీ లవ్ బికాస్ ఆఫ్ యూనియన్ అండ్ సెపరేషన్ విల్ పుట్ యూ టు సఫరింగ్ విల్ పుట్ యూ టు
1: ఎంతటి భగవంతుని ప్రేమ అయినప్పటికీ ఇది భగవంతుని వియోగం చేత కొంచెం దుఃఖాన్ని కూడా కలిగింప చేస్తుంది.
0: ఇట్ మే బి ది డివైన్ లవ్ బట్ యట్ బికాస్ ఆఫ్ సెపరేషన్ యూ విల్ బి ఫీలింగ్ సాడ్.
1: కానీ నిజమైనటువంటి ఆత్మ ప్రేమ ఇందులో కూడా ఏమాత్రం వియోగం నందు కూడా దుఃఖం ఏర్పడదు.
0: బట్ the love of the spirit will be happy even in times of separation.
1: దీనికి నాలుగు విధమైనటువంటి స్థానములు ఉంటుండవి.
0: It has four levels.
1: అయితే ఇందులో ప్రధానమైనటువంటి మూడే.
0: However, most important are three.
1: ఒకటి స్వార్థ ప్రేమ.
0: One is selfish love.
1: రెండవది సమంజస ప్రేమ.
0: The second is సమంజస ప్రేమ.
1: మూడవది పరార్థ ప్రేమ.
0: Third one పరార్థ ప్రేమ.
1: నాలుగవది యథార్థ ప్రేమ.
0: Fourth one యథార్థ ప్రేమ.
1: అనగా ఈ స్వార్థ ప్రేమ అనేటువంటిది ఎలాంటిదంటే ఒక రూములో వచ్చినటువంటి లైట్ వంటిది.
0: Swartha prema, selfish love is like light in a room.
1: ఆ రూమ్ మాత్రమే ఈ యొక్క లైట్ యొక్క ప్రకాశం అందిస్తుంటుంది.
0: ద లైట్ ఈస్ లిమిటెడ్ కన్ఫైన్ టు దట్ రూమ్ ఓన్లీ.
1: కానీ ఈ జ్యోతి యొక్క ప్రకాశము బహిర్ముఖంలో మనకు కనిపించదు.
0: బట్ యు డోంట్ ఫైండ్ ది లైట్ ఆఫ్ ది రూమ్ అవుట్సైడ్.
1: ఇది కేవలం రూమ్ కు మాత్రమే పరిమితమై ఉంటుంటుంది.
0: ఇట్ ఇస్ కంప్లీట్లీ లిమిటెడ్ టు దట్ రూమ్.
1: రెండవది
0: సమంజస ప్రేమ. సెకండ్, సమంజస ప్రేమ.
1: ఇది ఏ మూన్ లైట్.
0: సమంజస ప్రేమ ఇస్ మూన్ లైట్.
1: అనగా బయట లోపల కూడా ఈ యొక్క వెలుతురు ఉంటుంటుంది, అయితే అంత ప్రకాశవంతంగా ఉంటుండదు, కొంచెం డిమ్గా ఉంటుంది.
0: ది సమంజస ప్రేమ మూన్ లైట్ ఇస్ ప్రెసెంట్ అవుట్ సైడ్ ఇన్ సైడ్ బట్ ఇట్ ఈస్ రాదర్ డిమ్ బట్ నాట్ పవర్ఫుల్.
1: కానీ సన్ లైట్ ఇది స్వార్థరహిత ప్రేమ, పరార్థ ప్రేమ.
0: థర్డ్ వన్ పరార్థ ప్రేమ ఇస్ సన్ లైట్.
1: ఇది లోపల వెలుపల ఉంటుండాలి.
0: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ సైడ్ అండ్ అవుట్ సైడ్.
1: అయితే ఇది శాశ్వతం కాదు.
0: బట్ ఇట్స్ నాట్ పర్మనెంట్.
1: కానీ సూర్యుడు కనిపించకుండా పోయినంత మాత్రం సూర్యుడు అస్తమించినాడని అనుకుంటాం మనము.
0: యాజ్ యూ డోంట్ సీ ద సన్ యూ ఫీల్ దట్ సన్ హెస్ సెట్.
1: కానీ సూర్యుడు అస్తమించడం లేదు.
0: సన్ డజంట్ సెట్.
1: సూర్యుడు ఉదయించడం లేదు.
0: నార్ డస్ హీ రైజ్.
1: అదే విధంగానే ధర్మజ్ఞాని అనేటువంటి సమయం లోపల ధర్మము నశించిందని చెప్పుకోవటము చాలా పొరపాటు.
0: వెన్ దేర్ ఇస్ అబ్సెన్స్ ఆఫ్ రైచియస్నెస్ యూ కెనాట్ సే ఇట్ హెస్ డికేడ్ ఆర్ డీజనరేటెడ్
1: యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతు భారత. గ్లానిర్భవతు అనగా ఏమిటి? కనిపించకుండా పోయింది.
0: గ్లానిర్భవతు మీన్స్ ద రైచియస్నెస్ ఇస్ నాన్ అపేరెంట్.
1: కనిపించకుండా పోయింది మాత్రమే కానీ ఇది లేకుండా పోలేదు.
0: యూ డోంట్ సీ ఇట్ బట్ డజంట్ మీన్ దట్ ఇట్ ఇస్ నాట్ ఎగ్జిస్టింగ్.
1: సూర్యుడు అస్తమించినాడని మనం భావిస్తున్నాము.
0: యూ థింక్ దట్ సన్ హెస్ సెట్.
1: కానీ భూగోళం యొక్క అడుగు భాగమున పోవటం చేత ఇది అస్తమించినట్టుగా విశ్వసిస్తున్నాము.
0: బికాస్ ద సన్ హెస్ గాన్ ద అదర్ సైడ్ ఆఫ్ దిస్ ప్లానెట్ యూ ఫీల్ దట్ సన్ హెస్ సెట్.
1: సూర్యుడు అస్తమించలేదు.
0: సన్ డజంట్ సెట్.
1: సూర్యుడు లేకుండా పోలేదు.
0: నాట్ దట్ దేర్ ఇస్ నో సన్.
1: అదే విధంగానే ధర్మం కూడాను తమ దృష్టికి అగోచరమైపోవటం చేత ఇది నశించినట్టుగా భావిస్తున్నారు.
0: లైక్ దిస్ సేమ్ వే బికాస్ యూ డోంట్ సీ దిస్ ధర్మ యూ సే దట్ ఇట్ ఇస్ నాన్ ఎగ్జిస్టెంట్.
1: అదే విధంగానే ఈ సూర్యుని యొక్క ప్రకాశం కూడాను కొంతకాలం మనకు ఉంటుంటుంది లోపల వెలుపల.
0: లైక్ దిస్ ద సన్ లైట్ ఈస్ దేర్ ఫర్ సమ్ టైమ్ ఇన్ సైడ్ అండ్ అవుట్ సైడ్.
1: కానీ ఇది కూడా శాశ్వతం కాదు.
0: ఈవెన్ దిస్ ఇస్ నాట్ పర్మనెంట్.
1: ఇది పరార్థ ప్రేమ.
0: దిస్ ఇస్ పరార్థ ప్రేమ.
1: ఇంకా ఆత్మ ప్రేమ, అదే యథార్థ ప్రేమ.
0: ద ఫోర్త్ వన్ ఆత్మ ప్రేమ, ద లవ్ ఆఫ్ ది స్పిరిట్.
1: అనగా లోపల వెలుపల కూడాను, నిరంతరం కూడాను, సర్వకాల సర్వావస్థల ఎందు కూడాను ఇది గోచరమవుతుంటుంది.
0: The love of the spirit is present inside and outside. It shines brilliantly all the time, day and night.
1: దీనిని వేదమునందు అంతర్బహిష్చత సర్వవ్యాప్య నారాయణ స్థితః. అంతర్బహిష్ లోపల వెలుపల సర్వత్రా కూడాను ఇది ప్రకాశాన్ని అందించేటువంటిది.
0: The love of the spirit gives you the light both inside and outside.
1: ఇలాంటి ఆత్మప్రేమకు నాశము లేదు.
0: This love of the spirit, it doesn't die.
1: దీనికి తరగటము పెరగటం కూడాను లేదు.
0: ఇట్ నెదర్ ఇంక్రీజెస్ నార్ డిమినిషెస్.
1: దీనికి రాకపోకలు లేనటువంటి ఒక శాశ్వత స్థితి.
0: ఇట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ ఎ పర్మనెంట్ స్టేట్ విచ్ నెదర్ కమ్స్ నార్ గోస్.
1: అట్టి ప్రేమకై మనం ప్రాకులాడాలి. అట్టి ప్రేమ మన యందే ఉంటున్నది.
0: వి హావ్ టు స్ట్రగుల్ ఫర్ సచ్ లవ్ విచ్ ఇస్ ప్రెసెంట్ లేటెంట్ ఇన్ us.
1: ఎక్కడి నుంచినో మనం కొననక్కర్లేదు, తెచ్చుకోనక్కర్లేదు, ఎక్కడి నుంచినో గిఫ్ట్ తీసుకోనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు బ్రింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ నార్ బై నార్ రిసీవ్ బై వే ఆఫ్ గిఫ్ట్.
1: ఎప్పుడు అక్కడనే ఉంటుండాలి.
0: It stays there all the time.
1: అది సర్వత పాణిపాదం తస్ సర్వతో శిరోముఖం. సర్వత్రా ఉండేటువంటిదే ఇది.
0: ఇట్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఆల్ ఓవర్.
1: ఇట్టి ప్రేమతత్వాన్ని, మాధుర్యమైనటువంటి యొక్క తత్వాన్ని మనం సరైన మార్గంలో ప్రవేశపెట్టినప్పుడు నిరంతరం కూడాను శాంతి శాంతి శాంతి.
0: Therefore, if we make use of this love in a perfect order, in the way we are expected to, you find the peace at all levels.
1: కేవలం ఈ ప్రేమ చేతనే మనకు శాంతి లభ్యమవుతుంది.
0: You can remain in the state of peace because of love only.
1: భగవత్ ప్రార్థన లోపల శాంతకారం భుజగశయనం పద్మనాభం సురేశం శాంతకారం భుజగశయనం. ఏమిటి దీని అంతరార్థం?
0: ఇన్ అవర్ ప్రేయర్స్ వి సే శాంతాకారం భుజగశయనం. వాట్ ఇస్ ద సిగ్నిఫికెన్స్?
1: 1000 పడుగులు కలిగినటువంటి పాము పైన పవడించి కూడాను శాంతాకారం.
0: లార్డ్ రిక్లైన్స్ ఆన్ ది సర్పెంట్ విత్ 1000 హుడ్స్ బట్ యెట్ హీ రిమైన్స్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్.
1: అనగా ఈ వేల కొలది శిరస్సులు కలిగినటువంటి యొక్క దీనిపైన పవడించి కూడాను శాంతంగా ఉంటున్నాడు.
0: Though he is reclining on the serpent with 1,000 hoods, he always remains in
1: ఎందువల్ల శాంతిగా ఉంటున్నాడు?
0: Why? What are
1: దాన్ని తన క్రింద వేసుకున్నాడు అందువల్ల శాంతిగా ఉంటున్నాడు.
0: Because the serpent is present under him, therefore he remains in peace.
1: కానీ ఈనాటి మానవుడు ఈ విషయవాసనలన్నింటి సర్పాలను తలపైన పెట్టుకున్నారు అందువల్ల నిరంతరము భయమే.
0: Because man has kept the sensual indulgence and involvement on his head, therefore he is restless, agitated.
1: విషయవాసనలన్నింటి యొక్క ఈ డిజైర్స్ను మనం అణగదొక్కాలి.
0: Therefore we should put the sensual desire under control and
1: check. అదే భగవంతుడు శాంతాకారం భుజగశయనం. భుజగశయనము అయికూడను నారాయణుడు శాంతంగా ఉంటున్నాడు.
0: Lord Narayana, though he reclines on the serpent,
1: ఎక్కడ ఉన్నాడు
0: నారాయణుడు? Where is Narayana?
1: సర్వుల హృదయము నారాయణ యొక్క స్థానమే.
0: Narayana resides in the altar of the heart.
1: హృదయం అనేటువంటిది కోరికలకు ఏమాత్రమే అవకాశం ఇవ్వటం లేదు.
0: So the heart should not entertain any desire.
1: ఈ కోరికలకు అవకాశం ఇచ్చేటువంటిది ఏమిటి?
0: What is that you scope for the desire? It's on the mind.
1: ఇది అన్ని విధమైనటువంటి యొక్క ఈ యొక్క తుంటరి పనులు చేస్తుండేటువంటి.
0: It's the mind behind all this mischief.
1: కనుక ఈ మనస్సును మొట్టమొదట మరల్చాలి హృదయం వైపున.
0: Therefore you have to direct the mind towards
1: God. అది మరల్చాలి ప్రేమ చేతనే.
0: You can direct it through love only.
1: ఇంకొక మార్గంలో ఇది మరల్చదు.
0: It's not possible to direct.
1: అన్నింటినీ అణగదొక్కుతుంది ఈ మనస్సు.
0: You can only control it only with love.
1: కనుకనే మనస్సు అనేటువంటిది సర్వత్రా వ్యాపించినటువంటిదిగా ఉంటుండాలి.
0: మైండ్ ఇస్ ఎక్స్పాన్సివ్, ఇట్ ఇస్ సో వాస్ట్.
1: కనుకనే వేదం మనోమూలం మిదం జగత్, జగత్ అంతా మనస్సుమయంగా ఉంటుండాలి.
0: The whole universe is because of the mind only.
1: ప్రేమ కూడాను ఈ యొక్క దీనికి లోబడి ఉండేటువంటిది కాదు. మనస్సు జగత్తుకు లోబడినటువంటిది, కానీ జగత్తే ప్రేమకు లోబడినటువంటిది.
0: In fact, the whole universe is under the control of the mind, while the mind is under the control of God.
1: కనుకనే మాస్టర్ ను మనం సరైన ఆధారంగా తీసుకున్నప్పుడు ఈ చిల్లర దేవతలంతా కూడా మనలో ప్రవేశిస్తాయి.
0: When once we go by this master command, the rest will follow you automatically.
1: సుగ్రీవుడు వారితో యుద్ధం చేయతలంచి అనేక రకములైనటువంటి యొక్క మాస్టర్ ప్లాన్స్ వేసుకుంటూ వచ్చాడు.
0: Sugriva decided to fight with Vali and devised all sorts of warfare and plan.
1: Itani chuttu undinatunte vaadu Hanumantudu.
0: Hanuman is present there.
1: Hanumantudu kudanu samanyudu kaadu.
0: Hanuman is not ordinary.
1: Aneka rakamlainatunte yukti prayuktulanta kudanu pravesh pettadu.
0: He has got all the expertise.
1: Vicharana salipadu. Experimental chesadu. Experience nu pondadu.
0: Hanuman experimented, has got enough of experience.
1: Kaani Valini champalante, వారితో విజయాన్ని సాధించాలంటే వారికంటే ఎక్కువ బలవంతుడైనటువంటి వాడి స్నేహాన్ని నేను పొందాలి.
0: ఇన్ ఆర్డర్ టు కాంకర్, ఇన్ ఆర్డర్ టు కిల్ వాలే, ఐ షుడ్ హ్యావ్ ఎ ఫ్రెండ్ హూ ఇస్ మైటియర్, స్ట్రాంగర్ దాన్.
1: అప్పుడే నేను వారిని చేయించడానికి వీలవుతుంది. కానీ వారికంటే శక్తి తక్కువగా ఉండేటువంటి వాడితో నేను ఫ్రెండ్షిప్ చేస్తే ప్రయోజనం ఏమిటి?
0: దెన్ ఓన్లీ వాలీ కెన్ బి డిఫీటెడ్. If I am to have a friend who is of lower strength than Vali, it is useless.
1: కనుకనే రాముని కూడాను పరీక్షించాడు హనుమంతుడు.
0: సో రామా ఆల్సో ఎగ్జామిన్డ్ హనుమాన్.
1: ఏ వాలి ఏ విధమైనటువంటి బలాన్ని ప్రవేశపెట్టి ఏ విధమైనటువంటి శక్తిని నిరూపించాడో ఆ యొక్క శక్తిని కూడాను రాముడు నిరూపించమని కోరాడు.
0: ద స్ట్రెంగ్త్ అండ్ ద పవర్ ఆఫ్ వాలి ఆర్ టు బి సీన్ ఇన్ హనుమాన్.
1: అంతకంటే అధికంగా నిరూపించాడు రాముడు.
0: అండ్ హనుమాన్ హాస్ ప్రూవ్డ్ హీ ఎక్సెల్డ్ వాలి ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
1: అప్పుడే రాముడి యొక్క స్నేహాన్ని కోరి తనకంటే వారికంటే అధికమైన శక్తి గల వాడు కనుక ఇతని స్నేహం చేసినప్పుడే నేను వారితో విజయాన్ని సాధించవచ్చునని దృఢ నమ్మకాన్ని పొందుకున్నాడు.
0: Then he could have a strong faith. As he is more powerful than Vali, he wanted him as his friend.
1: ఒకానొక సమయం లోపల,
0: at one time,
1: వాలి సంధ్యావందనం ఆర్చుకుంటే సమయం లోపల,
0: వాలి వాజ్ ఆఫరింగ్ హిస్ ప్రేయర్ డ్యూరింగ్ ట్వైలైట్.
1: ఆ సమయంలో రావణాసురుడు వచ్చాడు.
0: రావణాసుడు కేమ్.
1: నా సంధ్యావందనం ఏమైనా విమిత్రం కలుగుతుందో ఏమో అని, విఘ్నం కలుగుతుందో ఏమో అని వచ్చిన రావణ్ణి ఒక చేతిలో అదుముకున్నాడు.
0: బికాస్ హీ డజంట్ వాంట్ ఎనీవన్ టు కమ్ ఇన్ బిట్వీన్ యాజ్ హీ ఇస్ ఇన్ ప్రేయర్, హీ కెప్ట్ రావణ ఇన్ హిస్ ఆర్మ్స్.
1: రావణాసురుణ్ణి కేవలం ఒక్క చేతిలో అదుము పట్టినటువంటి వాడు ఒక్క వాలి మాత్రమే తప్ప ఎవరు కూడా ఈ శక్తి సామర్థ్యులు లేరు.
0: It's only Vali who is so powerful, who could have Ravana in one arm.
1: Ramula pai unnatundi prema chetane Vibhishanudu kudanu aneka rakamlaitundi okka deenini ochukoni sahinchukoni bharinchukoni sadinchukuntu vachadu.
0: Vibhishana could bear all the suffering because of his intense love and devotion for Rama.
1: దైవం పైన కలిగినటువంటి ప్రేమ తత్వం యొక్క బలమే ఇదంతా కూడా మూల కారణం.
0: All this strength is due to his love for God.
1: మూడవ దినము,
0: థర్డ్ డే,
1: ఈ లంకలో ఉండినటువంటి మహావీరులైనటువంటి వారిని అందరినీ వధించాడు రామలక్ష్మణులు.
0: రామలక్ష్మణ killed all warriors.
1: అంగదుడు వీళ్ళందరూ కూడాను అనేక రకములుగా పోరాడినారు.
0: అంగద అండ్ అదర్స్ ఫాట్.
1: కుంభకర్ణుడు,
0: కుంభకర్ణ,
1: ఇంకా రావణుని కుమారుడు, వీళ్ళందరూ చంపిన తర్వాత ఇంకా రావణుడు అక్కడ మిగిలాడు.
0: All of them died, only Ravana remained.
1: ఆ సమయం లోపల ఒక మహాబలశాలి ఇందులో ప్రవేశించాడు.
0: At that time every strong man came there.
1: తను చెప్తున్నాడు విభీషణుడు, రామా ఇతన్ని మాత్రమే నీవు అణగదొక్కుతావంటే ఇంక జగత్తంతా కూడా నీవు సాధించిన వాడవుతావు, లంకనంతా పూర్తి నీ హస్తగతం గావించుకున్న వాడవుతావు అన్నారు.
0: విభీషణ స్టార్టెడ్ టెల్లింగ్ రామా, ఇఫ్ యూ కిల్ దిస్ మైటీ మ్యాన్, స్ట్రాంగ్ మ్యాన్,
1: ఇతని రావణుడు కంటే మహాశక్తి సంపన్నుడు,
0: ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ రావణ,
1: అతనికంటే పెద్దవాడు,
0: ఈజ్ ఎల్డర్ దెన్ రావణ.
1: ఎవరని అతని పైన అనేక విధములుగా పోరాడినాడు రావణుడు.
0: అండ్ రామా ఫాట్ విత్ హిమ్.
1: కానీ ఎంతసేపు పోరాడినప్పటికీ అతని యొక్క దీనిని విజయాన్ని సాధించలేకపోయాడు.
0: హౌఎవర్ హీ కుడ్ నాట్ విన్ ఓవర్ హిమ్ అల్టిమేట్లీ.
1: కడపటికి రాములే అలసిపోయాడు.
0: రామా వాజ్ టైర్డ్.
1: అప్పుడు వెనుక ఉంటుండి విభీషణుడు, రామా ఇది సమయానికి అవసరం కాదు, ఇది సరైనటువంటి అవసరము, నీవేమాత్రము విశ్రాంతి తీసుకోకూడదు, అతని పైన యుద్ధంను పోరాడమన్నా చెప్పాడు.
0: విభీషణ స్టాండింగ్ బిహైండ్ సెడ్, రామా డోంట్ టేక్ రెస్ట్, డోంట్ గెయిన్ టైమ్ ఎనీ లాంగర్, కిల్ హిమ్ నౌ.
1: కొన్ని నిమిషములేమైనా ఆలస్యం చేస్తేవా అతని ఇంక నీకు దక్కడు.
0: ఇఫ్ యూ వెయిట్ ఫర్ ఫ్యూ మినిట్స్
1: నీకు విజయం కూడా చేకూరదు.
0: అండ్ యూ నెవర్ విన్.
1: నేను ప్రేమపూర్వకంగా నీకు చెప్తున్నానన్నాడు.
0: దిస్ ఐఎమ్ టెలింగ్ అవుట్ ఆఫ్ లవ్.
1: అప్పుడు ఈ విభీషణ యొక్క ప్రోద్బలం చేత రాముడు ఆ వ్యక్తిని సంహరించాడు.
0: బికాస్ ఆఫ్ ఆల్ ద ఎంకరేజ్మెంట్ ఆఫ్ ద వర్డ్స్ ఆఫ్ విభీషణ, రామా కిల్ దట్ మ్యాన్.
1: క్షణం లోపల ఆ వ్యక్తి మహాబలవంతుడైనటువంటి ఆ వ్యక్తి నేల కూలాడు.
0: స్ట్రాంగ్ పవర్ఫుల్ మ్యాన్ అల్టిమేట్లీ డైడ్.
1: నేల కూలేటప్పటికీ మరణించినాడు ఇంకా ఆ వ్యక్తి అని చెప్పేటప్పటికీ విభీషణుడు కూడా కూలిపోయాడు.
0: ద మూమెంట్ దట్ పవర్ఫుల్ మ్యాన్ ఫెల్ డౌన్, విభీషణ ఆల్సో ఫెల్ అట్ ద సేమ్ టైమ్.
1: తర్వాత రామచింతన చేశాడు.
0: Then he thought of Rama.
1: తదుపరి లేచి
0: he got up.
1: స్వామి ఇది నా బలహీనత.
0: Said, స్వామి దిస్ మై వీక్నెస్.
1: ఇలాంటి బలహీనత నాకు ప్రవేశించకూడదు.
0: Such weakness should not be there in me.
1: నీ ప్రేమను నా హృదయం నుండి నింపుకున్నటువంటి నేను ఈ బలహీనతకు నీకు అవకాశం ఇవ్వటమా?
0: When your love is there full in my heart, why should I be weak?
1: మంచిదే కాని నీవు ఈ పడిపోవటానికి కారణమేమిటి?
0: It's okay then, why did you fall on the ground like that?
1: స్వామి ఇది దేహానుబంధం చేత, కొంత అనురాగ బాధం చేతనే ఈ విధమైనటువంటి యొక్క స్పృహ తప్పిపోయింది అన్నాడు.
0: స్వామి ఐ ఫెల్ డౌన్ బికాస్ ఆఫ్ దిస్ బాడీ అటాచ్మెంట్. అండ్
1: అనురాగం యొక్క సంబంధమే,
0: ఇస్ ఓన్లీ బాడీ అటాచ్మెంట్.
1: ఎందువల్లనగా ఆ బలవంతుడైనటువంటి వ్యక్తి నా కుమారుడు.
0: బికాస్ దట్ పవర్ఫుల్ మ్యాన్, స్ట్రాంగ్ మ్యాన్,
1: విభీషణ కొడుకు,
0: ఈ ది సన్ ఆఫ్ విభీషణ.
1: భగవంతుని విజయాన్ని సాధించాలని చెప్పని తన కొడుకైనా సరియే దానిని మరణించేయమని చెప్పి కోరాడు.
0: In order to receive the God's love, Vibhishana was prepared even for the death of his own son.
1: Vibhishana, enduku ee vidhanga chesavu?
0: Vibhishana, why did you do like that?
1: Porapaatu kada?
0: Is not a mistake. Nee
1: modale naaku cheppakudadu naa kumarudani.
0: Why did not tell in the beginning that he is your son?
1: Cheppadu.
0: Then he said,
1: Swami, elanti vishayam nandaina kudanu manaku eduruga tirigi manato yuddham cheyadaniki vachinatuntu vaadu evadaina sare sambandha bandhavyanni ee maatram kudanu pettukokoodadu.
0: Swami, in warfare let him be anyone. We should not go by our relationships in times of war.
1: వీరందరూ కూడా బంధుత్వానికి ఏమాత్రం ఈ యుద్ధంలో ప్రవేశం ఇవ్వకూడదు.
0: There is no consideration on grounds of blood relationships.

0: ఇవన్నీ యుద్ధంలో మనం పాటిస్తామా? ఈ బంధుత్వాన్ని మనం విశ్వసిస్తామా? విరుద్ధంగా వచ్చి మనతో యుద్ధం చేసేటప్పుడు వాడు మనకు విరోధే కాని బంధువు కాదు.
1: హీ మే బి యువర్ రిలేషన్ వెన్ వన్స్ దేర్ యాజ్ అన్ అపోనెంట్ హీ ఇస్ యువర్ ఎనిమీ.
0: తండ్రి అయినా తల్లి అయినా బంధువులైనా మిత్రులైనా శత్రువులు ఎవరైనా సరే మనతో పోరాడుతున్నప్పుడు అందులో భగవంతునితో పోరాడేవలు ఈ బాంధవ్యం ఏమే మాత్రం ఉండకూడదు.
1: లెట్ హిమ్ బి మదర్ ఆర్ ఫాదర్ ఆర్ బ్రదర్ ఆర్ సన్ ఎనీబడీ ఫర్ దట్ మ్యాటర్ ఇన్ టైమ్స్ ఆఫ్
0: నేను నీకు శరణాగతుడైనటువంటి వాడను.
1: ఐ హావ్ సరెండర్డ్ టు యు.
0: నేను నీ దాసుడను.
1: ఐ యామ్ యువర్ సర్వెంట్.
0: కనుక నీ విజయాన్ని నేను కోరాలి కానీ ఎంత సంబంధ బాంధవ్యమైనటువంటి ఇవన్నీ నీటి బుడగల వంటివి.
1: I want you to win. All the body relationship is like a water bubble.
0: Avanni kodunu chanam lopala kuri poyedi kali poyedi rali poyetunti.
1: All those things are sure to pass off like nitya
0: satyamanti yokka tattvam nee yokka bhavame.
1: The eternal truth is your own divine feeling.
0: Ee prema tattvam inta battiga రాముకు విజయానికి సాధించడానికి తగిన కృషి చేసింది. మాట్లాడుతున్నప్పుడు అందులో భగవంతునితో పోరాసేవలు ఈ బాంధవ్యం ఏమే మాత్రం ఉండకూడదు.
1: లెట్ హిమ్ బి మదర్ ఆర్ ఫాదర్ ఆర్ బ్రదర్ ఆర్ సన్ ఎనీబడీ ఫర్ దట్ మ్యాటర్ ఇన్ టైమ్స్ ఆఫ్ వార్.
0: నేను నీకు శరణాగతుడైనటువంటి వాడు.

0: దాసత్వం ఇంత బట్టిగా రామకు విజయానికి సాధించడానికి తగిన కృషి చేసింది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది స్పిరిట్ అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ లవ్ దట్ బ్రాట్ విక్టరీ టు రామ.
0: కనుక ప్రేమ అనేటువంటిది భగవంతుని పైన విడదీయలేనటువంటి ఒక బంధంగా ఉంటుండాలి.
1: This love should be a permanent attachment towards God.
0: Loka sambandhamainatundi bandhamulanta kudanu edo oka rakamainatundi reetiga viluva undavachunu kani bandha vimochana jarugutundi.
1: Worldly attachments are sure to leave you at one time or other.
0: Tamoguna sambandhamainatundi bandhana inapa sankellu.
1: On the other hand, that which is of dullness, tamoguna, is like
0: rajoguna sambandhamainatundi yokka traallu copper sankellu.
1: And those of rajoguna, the emotion is like a copper chain.
0: Kani sattvikamainatundi oka gunamu sambandhamainatundi idi bangaru sankellu.
1: That of the pious quality sattvic is a gold chain.
0: Kani inumaina ragaina bangaraina bandhana bandane kada.
1: Be that be copper or iron or gold, after all it is a chain.
0: Ee inumuku copperku bangaruku viluvulu untayi kani bandhanaku maatram viluvu ledu, oke bandane. కాని నాకు ఆ బంధన కూడా అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ టు బి చైన్డ్.
0: ఆ సాత్విక బంధన కూడా అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ టు బి బౌండెడ్ బై ది సాత్విక చైన్. సత్యమైనటువంటి యొక్క
0: రామప్రేమ తత్వం ఒక్కటి నాకు చాలు అన్నాడు.
1: ఐ వాంట్ ద ప్యూర్ అన్సలీడ్ పయస్ లవ్ ఫర్ రామ.
0: కనుక ఆ ప్రేమ నిమిత్తమై ఇలాంటిది ప్రేమ అనేటువంటి ప్రపంచానికి చాటే నిమిత్తమై విభీషణుడు అనేక రకమైనటువంటి యొక్క ప్రయత్నములు కూడా చేశాడు, ప్రబోధనలు చేశాడు, ప్రచారం సల్పాడు.
1: To propagate and to share and to teach the power of this divine love, Vibhishana worked in that particular direction.
0: Kanukane Vibhishana antadu sattvikamainatundi mitrudu.
1: Vibhishana is a pious friend.
0: Ramuluku sattvika mitrudu.
1: Is a pious friend to Ram.
0: Inta kaalam undinappudiki Lakshmanudu kuda sattvika mitrudu kaadu, sattvika sodarudu maatrame.
1: Lakshmana is not a pious friend, is a pious brother.
0: Sugrivudu kudanu rajoguna mitrude.
1: Sugriva is one of emotion.
0: Jambavantudu kudanu tamoguna mitrude.
1: Jambavan is one of tamoguna.
0: Kaani sattvika mitrudu rakshasudainappudiki sattvikanga daivaniki arpitam gaavinchukunnatundi vaadu Vibhishanudu okkade.
1: Vibhishana though a demon, but he remained as a pious friend of Rama.
0: Adi kudanu shuddha sattvamainatundi yokka bhavamu.
1: That is pure and solid.
0: Aa shuddha sattvamunandi ప్రేమ అనేటువంటిది ప్రకాశిస్తూ ఉంటుంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ ఇన్ దిస్ ప్యూర్ అన్సలీడ్ పయస్ క్వాలిటీ ద లవ్ షైన్స్.
0: దీని యొక్క కొలతలు విలతలు కూడాను ఎవ్వరు కూడా ఏ విధంగా వర్ణించడానికి వీలు కాదు.
1: నో వన్ కెన్ డిస్క్రైబ్
0: దీనికి భాషనే లేదు.
1: ఇట్ హస్ నో లాంగ్వేజ్ టు స్పీక్.
0: అందువల్లనే వేదం అంతా కూడాను ఏదో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా.
1: Therefore Veda declared that mind would return because it cannot comprehend.
0: నవసృష్టే నపాతాళే నభూతలే అజ్ఞాన హృదయ గ్రంథే నాసే ప్రేమ ఇది స్మృతి అన్నింది. స్మృతి శృతి ఏ విధంగా చెప్పింది? నా ప్రేమ నవసృష్టే. నా ప్రేమ అనేటువంటిది కేవలం ఆకాశం నుంచి ఉట్టిపడలేదు.
1: It is the declaration of Shruti and Smriti that says that love has not come from the sky.
0: లేదు, భూమి నుండి పుట్టి రాలేదు.
1: It is not born out of earth.
0: ఇది పుట్టినది కాదు, మిట్టినది కాదు.
1: ఇట్స్ నైదర్ బోర్న్ నర్ డైస్.
0: ఇది సర్వవ్యాపకమైనటువంటిది.
1: ఇట్ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: అజ్ఞాన హృదయ గ్రంథే నాసే. ఈ ప్రాకృతమైనటువంటి భావము ఏనాడు మనం దూరం గావించమో అప్పుడే ఈ ప్రేమ ప్రకాశిస్తుంది.
1: ద మూమెంట్ యూ గివ్ అప్ ది వరల్డ్లీ ఫీలింగ్ దెన్ దిస్ లవ్ షైన్స్.
0: కనుక దీనికి ఈ విధమైనటువంటి ఒక ప్రకాశాన్ని వేదం ప్రకటిస్తూ వచ్చింది.
1: This sort of light of love is expressed, taught by Veda.
0: Hrudaya grandhe nase iti srutihi. Sruti anaga Vedam.
1: Sruti is Vedam.
0: Ide Vedam cheppinatunte oka ghanamainatunte oka varnana.
1: This is the teaching and the description by Veda.
0: Inka evaru kudunu ee premanu varninchadaniki veelu kaadu.
1: It's not possible for anybody to describe.
0: Enta varninchinappudiki Narada kudunu chaala దీన్ని వర్ణించలేకపోయాడు.
1: నారద ఆల్సో కుడ్ నాట్ నారేట్ ఇన్ ఫుల్.
0: ఎంతో గొప్ప గొప్ప పదములంతా తెచ్చి ఉపయోగపెట్టాడు.
1: హి యూజ్డ్ బొంబాస్టిక్ వర్డ్స్.
0: లబ్ధపుమాన్ ఇచ్చా రామో భవతి, తప్తో భవతి, మత్తో భవతి, ఆత్మా రామో భవతి, ఈ విధంగా అనేక రకములుగా చెబుతూ వచ్చాడు. కానీ ఒక్కటి ఈ ప్రేమకు సమానం లేకపోయింది.
1: హి యూజ్డ్ ఆల్ బొంబాస్టిక్ వర్డ్స్, నాట్ ఈవెన్ వన్ వర్డ్ వుడ్ ఎవర్ ఈక్వల్ టు లవ్.
0: ప్రేమ ఒక రత్నం వంటిది అన్నాడు.
1: So love is a diamond.
0: ఈ రత్నమునకు ఇంత విలువ అని ఎవరు చెప్పలేరు.
1: No one can estimate its value.
0: కనుకనే తులసిదాస్ కూడాను నామరతన ధన పయో పయోరేమైనే. రామరతనం అనగా రామ అనేటువంటి ఒక నామం అనేటువంటి పెద్ద రత్నం అన్నాడు.
1: The name of Rama is a diamond.
0: ఇక్కడ ప్రేమ అనేటువంటిది గొప్ప విలువైనటువంటి రత్నం అన్నాడు.
1: Love is a highly valuable diamond.
0: ఇది ఎక్కడ చిక్కుతుంది?
1: Where do you get it?
0: ఏ మార్కెట్ లో చిక్కుతుంది?
1: Which market?
0: కేవలం సామాన్యమైనటువంటి రత్నాలే మార్కెట్ లోపల

0: బయలు పెట్టరు.
1: యూ డోంట్ ఫైండ్ జస్ట్ డైమండ్స్
0: అన్ని ఫిష్ మార్కెట్ లోపలే.
1: దోస్ విచ్ ఆర్ సోల్డ్ అవుట్ సైడ్
0: చాలా గోడ్రేజ్ లో పెట్టి దీనిని ఎవరు కొనగలుగుతారో వారిని మాత్రమే ప్రవేశపెట్టి చాలా గుప్తంగా వాళ్ళకి చూపుతారు.
1: Diamonds are kept in a safe custody. They will be shown to the one who is prepared to buy, who can afford.
0: కాని ఈ ప్రేమ రత్నం అనేటువంటి దాన్ని ఎక్కడ అమ్ముతున్నారు?
1: This diamond of love, where is it sold?
0: ఇది వ్యాపారానికి సంబంధించినటువంటిది కాదు.
1: It's not limited to business transaction.
0: కనుకనే ప్రేమ అనేటువంటి బజారులో, ప్రేమ అనే అంగడి లోపల,
1: and the shop of
0: ప్రేమ స్వరూపుడైన భగవంతుడే ఈ ప్రేమను ఇస్తున్నాడు.
1: God, who is the embodiment of love, will give you this love, the precious diamond.
0: అతను ఒక్కడు తప్ప ఇంకెవరు దీనికి మాస్టర్ లేడు.
1: God is only the master of this love, no one else.
0: అతని దగ్గర మాత్రమే దీన్ని పొందడానికి వీలవుతుంది.
1: You can only get from him alone.
0: కనుక ఇలాంటి విలువైనటువంటి రత్నం ఈ ప్రేమ.
1: Love is such a valuable diamond.
0: ప్రపంచంలో ఉండేటువంటి రత్నాలకంతా విలువ కట్టొచ్చు.
1: You can estimate the price of all the worldly diamonds.
0: ప్రేమ రత్నానికి మాత్రం ఎవ్వరు కూడా విలువ చెప్పలేరు, కట్టలేరు.
1: But no one can ever estimate the price and the value of the diamond of love.
0: ఇంతటి ఘనమైన, ఇంతటి విలువైన, ఇంతటి పవిత్రమైన, ఇంతటి నిత్యమైన, ఇంత సత్యమైనటువంటి ఈ ప్రేమ తత్వాన్ని ఎంత వర్ణించినప్పటికీ ఇది సాధ్యం కాదు.
1: It's not possible to describe love in full, which is mighty, the sacred eternal truth.
0: కనుక ప్రేమను మీరు అలక్ష్యంగా భావించి, ప్రేమను ఏదో ఒక సామాన్యమైనటువంటిదిగా మీరు విశ్వసించి, ఇటువంటి పవిత్రమైన ప్రేమను మీరు కోల్పోకండి.
1: డోంట్ కన్సిడర్ లవ్ చీప్. నెవర్ నెగ్లెక్ట్ ఇట్, నెవర్ లూజ్ ఇట్, నెవర్ డ్రాప్ ఇట్.
0: ఇది తిరిగి చిక్కేటువంటిది కాదు.
1: యూ కెనాట్ గెట్ ఇట్ బ్యాక్.
0: చిక్కిన సాయిని ఒక్కలేక చక్క చేసుకోండి.
1: Have Sai, having got him one.
0: పోయిన చిక్కని పట్టీసుని ఈ పాదసేవయండి.
1: When once you lose this opportunity of serving the Lord, you will not get
0: ముక్తి చేర్చునండి.
1: It's only devotion that gives you power.
0: ఇతరుల మాటలు ఇంపుకు నమ్మి కొంపదీయకండి.
1: Don't be carried away by hearsay what others tell you.
0: రండి రండి రండి రండి ఈ ప్రేమను కొనుగొండి.
1: Come along and experience and bask in this love.
0: ప్రేమముదిత మనసే కో

0: Sai Ram, dear listeners, why does an avatar or God in human form perform miracles? The infinite divine power assumes a human form and performs miracles just to help devotees develop attachment and devotion to that particular form of the Lord. Gradually, the Lord enables them to move towards worshipping the formless and omnipresent divine power. In today's shower of divine wisdom, Baba expounds this point beautifully. Let us now listen to excerpts from a divine discourse by Bhagwan Baba delivered during the Sera celebrations in Prashanthi Nilayam on the 11th of October 2005.
1: Dear students,
2: Lokamulo Andarnu Bhagavanti Asichi Bhagavantuni Cheyalani Tapistunnaru.
1: In this world, people aspire to be close to God and to merge in Him.
2: అది ఈనాడు కాదు, ఏనాటి నుండియో జరుగుతూ వచ్చింది.
1: దిస్ యర్నింగ్ ఇస్ నాట్ ఆఫ్ దిస్ డే, ఇట్ హ్యాస్ బీన్ గోయింగ్ ఆన్ సిన్స్ లాంగ్.
2: అదేవిధంగా దైవాన్ని చూచి, దైవాన్ని వర్ణించి, దైవాన్ని చింతించి, దైవంతో చేరాలి అనేటువంటి ఉద్దేశంతో అనేక మంది ఋషులు కూడాను ఈ విధంగా తపిస్తూ వచ్చారు.
1: Many sages did penance and prayed to see God, and they went on extolling, describing God, contemplated on God, and they wanted to merge in God.
2: Kanuka idi aarati nunchi vaaru ichinatvanti oka sampradayam.
1: Hence, this has been the tradition since those times.
2: నారదుడు వస్తూ నామం చెప్పుకుంటూ వచ్చాడు.
1: నారద, while he was moving about, he went on chanting, singing the glory of God.
2: అయ్యో, ఒట్టి నామం చెప్తే ప్రయోజనం ఏమిటి? ఇది కేవలము సోంబేరు చేసేటువంటి పనం.
1: వాట్ ఈస్ ది ఫన్ ఆఫ్ సింప్లీ సింగింగ్ ఈజ్ ది గ్లోరీ. ద మియర్ సింగింగ్ ఈజ్ ది క్వాలిటీ ఆఫ్ ఎ లేజీ మ్యాన్.
2: చెప్పాడు తానే, ఈ కారణము కేవలం నా తృప్తి కోసం నేను చేస్తున్నాను.
1: This singing glory of God is doing for my own satisfaction.
2: Devanam Kirtanam

0: listening, thinking, recalling, service, salutation, worship, servitude, friendship, and surrender.
1: ఇది ఆనాటి మొదలుకొని నేటి వరకు కూడాను భక్తులు కూడాను ఇదే పనే చేస్తున్నారు.
0: ద నైన్ ఫోల్డ్ పాత్ ఆఫ్ డివోషన్ ఈజ్ ఫాలోడ్ బై ది డివోటీస్ ఆఫ్ దోస్ డేస్ అండ్ ద డివోటీస్ ఈవెన్ నౌ.
1: ప్రపంచమంతా కూడాను ఈ విధంగా స్మరిస్తూ వస్తుంటే భగవంతునికి ఎక్కడ రెస్ట్?
0: వెన్ ఆల్ ద డివోటీస్ ఆర్ సింగింగ్ హిస్ గ్లోరీ, where is rest for God?
1: Ani tirigi naradune vachi bodhinchadu.
0: Thinking so, Narada returned and started teaching.
1: Narayana memu namamnu atme cheppudu gaani namarasamane pitidi nee endunnadi nee va rasam ichinappudeve memu dhanyulu avutamu ani taanu prarthinchadu.
0: And he came to Narayana and said, though we sing your glory, your name, in fact, you are the very essence of that name. Unless you pass on to us, bless us with that essence of the sweetness, we cannot be liberated, we cannot be redeemed.
1: ఇది చెప్తూ రావటం చేత మరికొంతరు దీనికి విరుద్ధంగా ప్రచారం చేస్తూ వచ్చారు.
0: While he was talking so, some people felt in a different way and started contradicting him.
1: ఈ పొలిటికల్ ట్రబుల్స్ ఆనాటి మొదలు నేటి వరకు కూడా ఉన్నాయి.
0: These political explanations, the conflicts, have been there then and now.
1: ఎవరైనా ఒకటి చెప్తే దానికి విరుద్ధమైనటువంటి వారు మరి ముగ్గురు ఉంటుంటారు చెప్పేకి.
0: If anyone says one thing, there are three people to oppose.
1: అప్పుడు నారదుడు చెప్పాడు.
0: Then Narada said,
1: Ayya, nee chetiki 5 vellu unnai.
0: Your hand has 5 fingers.
1: Ee 5 fingers kudanu 5 lives. Lives.
0: The 5 fingers are 5 lives.
1: Ee 5 fingers kudanu oka finger evaraina okati chuputuntunte mita 3 fingers ni ni chuputuntai.
0: If the pointing finger is directed towards you, the other 3 fingers are pointed towards you only.
1: చూడు అది నీవు గుర్తించుకోవటం లేదు. ఒకటి నీవు వాడు అని చెప్పి చెప్పిస్తే నేను 3 నువ్వు అని చెప్తుంటారు.
0: You are showing the other man with the pointing finger, but the 3 fingers are directed towards you.
1: అదే విధంగానే కొందరు వెళ్ళి నారదుతో చెప్పారు.
0: Likewise, some went to Narada and said,
1: Ayya, meer cheppinattuga mem chestune unnam kaani daivam ma kanipinchatam ledu.
0: We are acting exactly what you are telling us, but yet we could not see God.
1: Appude entamatramu evaru telachina antamatrame నేను ఎంత మాత్రంతో ఎవరు చెప్తుంటారో అంత మాత్రమే నేను.
0: యు విల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ గాడ్ డిపెండింగ్ అపాన్ ది ఇంటెన్సిటీ ఆఫ్ యువర్ ఫీలింగ్, ద వే హౌ విజువలైజ్ హిమ్.
1: వారిది వారికే అప్పచెప్పేది.
0: అండ్ హీ జస్ట్ అపియర్స్ ఇన్ ద వే యూ వాంట్ హిమ్.
1: ఈ విధంగా ఆనాటి మొదలకు నేటి వరకు కూడా వాదోపవాదములు జరుగుతూనే వస్తున్నాయి.
0: Therefore, the argumentation was going on right from those days and have been continuing even this day.
1: అప్పుడు తానేం చేసింది? ఏదో భగవంతుని స్మరిస్తూ వస్తుంటే అందరూ ఈ విధంగా చెప్తున్నారు, నేను లోపలనే మరణం చేసుకుంటాను అని ఆమె లోపలికి మార్చింది ఈ యొక్క శబ్దమును.
0: Therefore, as people have been commenting, when I am singing loudly, and he decided, let me sing within myself.
1: అదే విధంగానే స్మరిస్తూ వచ్చింది.
0: Likewise, the singing went on.
1: ప్రపంచం లోపల ఒకరు ఒకరు ఒక రకము.
0: ఈచ్ వన్ ఈజ్ ఆఫ్ హిజ్ ఓన్ టైప్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఎవరికి ఏది ఇష్టమో వారు మాత్రం చేసుకోవచ్చు, వీలు లేనట్టు వారు చేయడానికి వీలు లేదు.
0: ఈచ్ వన్ ఫాలోస్ ద మెథడ్ దట్ హీ రిలీషియస్ హీ లైక్స్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ అదర్స్ టు ఫాలో.
1: సర్వలేందు కూడా ఉన్నటువంటి పరమాత్మ ఒకడే.
0: ఇన్ ఫ్యాక్ట్ వెరీ సేమ్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
1: ప్రతి ఒక్కరేందు కూడా ఈ యొక్క హృదయం అందు వ్యాపించి ఉండగా ఒకరు మాత్రమే చెప్పేటువంటిది ఎప్పటికీ నచ్చదు.
0: When God resides in the altar of the heart of everybody, it's not necessary that all should accept the path of one person.
1: Radha, na Krishnudu kavali, Krishnudu kavali ani korutundali.
0: Radha prays for Krishna. She wants him.
1: Kani Radha yokka chellele Prabha undadu.
0: But Radha's sister, Prabha.
1: Prabha anetutama na Krishnudu oddu. Na Krishnudu oddu. అని ఆమె కోరుతూ వచ్చింది.
0: అండ్ వాట్ హర్ ఫీలింగ్ ఈజ్ ఐ డోంట్ వాంట్ కృష్ణ, ఐ డోంట్ వాంట్ కృష్ణ ఈజ్ హర్ ఫీలింగ్.
1: కానీ ఇరువురికి భక్తి ఉన్నది.
0: బట్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ డివోటెడ్.
1: ప్రభ ఎంతనో విరుద్ధము రాముడు కృష్ణుడికి.
0: ప్రభ టర్న్ ఆపోజిట్ టు కృష్ణ.
1: ఒకనాడు రాధ పాడుకుంటూ పాడుకుంటూ బృందావన వెళుతుంటారు.
0: వన్ డే రాధ వాజ్ రీచింగ్ బృందావన్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ కృష్ణ.
1: ప్రభ ఆమె భర్త కూడాను వారు కూడా బృందావనం వస్తున్నారు.
0: ప్రభ అండ్ హస్బెండ్ ఆల్సో ఫాలోడ్ రాధ.
1: ఆమె భర్తను వదిలిపెట్టి ఒక క్షణమైన ఆయన ఉండదు ప్రభ.
0: ప్రభ నెవర్ స్టేస్ అవే ఫ్రమ్ హర్ హస్బెండ్ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
1: రాధ ఒక క్షణమైన కూడాను కృష్ణుని వదిలిపెట్టి ఉండలేదు.
0: రాధ కెనాట్ లివ్ అవే ఫ్రమ్ కృష్ణ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
1: ఈ విధంగా ఇరువురి భావం కూడా విరుద్ధమైన మార్గంలో నడుస్తూ ఉండాలి.
0: దేర్ఫోర్ ది ఫీలింగ్స్ ఆఫ్ దీస్ టూ ఆర్ క్వైట్ అపోజ్డ్ కాంట్రడిక్టరీ టు ఈచ్ అదర్.
1: ఒకనాడు తమాష అడిగింది కృష్ణుని.
0: వన్ డే షీ హస్ పుట్ దిస్ క్వశ్చన్ ఫ్యాన్సిఫుల్లీ.
1: కృష్ణ నీవు ఎన్నో రూపములు తరుచున్నావు.
0: కృష్ణ యు పుట్ ఆన్ మెనీ ఫార్మ్స్.
1: కానీ నీ ఒక్కతూరి నా ప్రభ హస్బెండ్ యొక్క ఫామ్ తరిస్తే మంచిది అన్నారు.
0: అట్ వన్స్ యు టేక్ ది ఫార్మ్ ఆఫ్ ది హస్బెండ్ ఆఫ్ ప్రభ షీ ప్రేడ్.
1: అప్పుడు నీకెందుకు సమయం రావాలి అన్నాడు.
0: హి సెడ్ లీవ్ ఇట్ టు మీ, ఐ విల్ డూ ఇట్ అట్ ఎన్ అప్రోప్రియేట్ టైం.
1: ఒకనాడు ప్రభ భర్తతో వస్తుండ సమయం లోపల ఇప్పుడు అన్ని రూపంలో వస్తున్నాడట. నీ రూపంలో కూడా వచ్చేసేస్తే నేను నా గతి ఏమిటి అనేది ఆమె.
0: ప్రభ వన్ డే వాజ్ రిటర్నింగ్ ఎలాంగ్ విత్ హర్ హస్బెండ్. షీ స్టార్టెడ్ ఫీలింగ్ లైక్ దిస్, కృష్ణ యూ టేక్ మెనీ ఫార్మ్స్, ఇఫ్ యూ కమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మై హస్బెండ్ వాట్ విల్ హ్యాపెన్ టు మీ.
1: కానీ కొంచెం లేటుగా ఈ యొక్క రాధ గ్రామం నుంచి తన ఇంటికి వచ్చింది.
0: అండ్ రాధ ఆల్సో రీచ్ రాధర్ లేట్ ఫ్రమ్ ది విలేజ్.
1: వచ్చేటప్పటికి ప్రభ భర్త బెడ్ పైన పడుకున్నాడు ముందు కప్పుకొని.
0: బై దట్ టైమ్ ద హస్బెండ్ ఆఫ్ ప్రభ వాజ్ రెస్టింగ్ ఆన్ బెడ్ విత్ ది బ్లాంకెట్ ఓవర్ హిమ్.
1: రగ్గు తెచ్చాడు.
0: అండ్ దే జస్ట్ రిమూవ్ ద బ్లాంకెట్.
1: చెప్పారు ప్రభా ఎవరితను.
0: అండ్ దెన్ కృష్ణ ఆస్క్డ్ ప్రభా హూ ఇస్ హీ.
1: ఆమె వచ్చి చూసింది, అయ్యో అయ్యో నేను నా భర్తకి ఈ పిచ్చి పెట్టింది, అందరికీ పెట్టిన పిచ్చి నా భర్తకు కూడా పెట్టింది అని చాలా ఇది చేసే టై అనింది.
0: అండ్ షీ వాజ్ వెరీ మచ్ సర్ప్రైజ్. వాట్ ఈస్ ఇట్ దట్ మై హస్బెండ్ ఈజ్ ఆల్సో మ్యాడ్ లైక్ ఎనీ అదర్ పీపుల్. దేర్ ఫోర్ ప్రభా సెడ్ కమ్ ఆన్ గెట్ అప్.
1: ఇప్పుడు ఆయన చెప్పాడు లేచి.
0: దెన్ హీ గాట్ అప్ అండ్ స్టార్టెడ్ రిప్లైయింగ్.
1: నా పేరు అది కానీ చెప్తే అప్పుడు ఆమె చెప్పింది, నేను పొరబడ్డాను స్వామి, మిమ్మల్ని చంద్రికా భర్త అని అనుకున్నాను, ప్రభా భర్త అని.
0: అండ్ హీ స్టార్ట్ టెల్లింగ్ I am not your husband. What is the name of your husband? That is not my name. You are mistaken. And what he said.
1: అని చెప్పి చాలా ఏడ్చింది.
0: And she cried.
1: ఇది ఏదో భగవంతుడి మాయలు చేస్తున్నాడు.
0: This is all the divine play.
1: అప్పుడు ఈమె భర్తను తీసుకుని 10 మంది బయటకు పోయింది.
0: And she, followed by her husband, went to the public.
1: ఇలాంటి చిన్న చిన్నవి ఎన్నో మార్పులు చేస్తూ వచ్చాడు కృష్ణుడు.
0: కృష్ణ did so many miracles like this, so many.
1: ఈమె భర్త ఎవరు అని అడిగాడు పబ్లికుడు.
0: And the question was put, who is the husband of this lady?
1: వెంటనే వస్తున్నారు కదా మీరు, నేను ఎందుకు చెప్పాలి అని చెప్పింది.
0: And she said, he is following me, why should I say specially?
1: అప్పుడు కృష్ణుడు చెప్పాడు రాధతో, రాధ చూస్తున్నా పబ్లిక్ అంతా కూడాను ఆమె భర్త ఆమె భర్త అంటున్నారు, కాబట్టి నీ భర్త అని చెప్పి చెప్పాడు.
0: See, Krishna said, Radha, have you not watched? All the public are feeling that the person by her side is husband, you see. And he never said that he is her husband.
1: ఆమెకు చాలా తలవంపులు వచ్చింది.
0: And she was put to shame.
1: తల వంచుకొని లోపలికి వెళ్ళింది.
0: She bent down her head and went in.
1: అప్పుడు పూర్వం చెప్పినటువంటి యొక్క మాట ఈనాడు చెప్తూ వచ్చాడు.
0: And he started repeating what he said earlier.
1: Radha, నీవు నా శరీర మనసు మార్చమని నన్ను కోరావు కదా.
0: Radha, you prayed to me that I should transform the heart of your sister.
1: Brahmavit Brahmaiva Bhavati.
0: The knower of the Brahman becomes Brahman himself.
1: కలుపునే అటువంటి భ్రమను మార్చాలనుకుంటుంటే బ్రహ్మనే ఈ భ్రమను మార్చాలి బ్రహ్మస్వరూపం ధరించి.
0: Therefore, to change this Brahma illusion, it is only possible for Brahma, the divine, to transform.
1: అది వినింది పాపం రాధ.
0: Radha heard this.
1: రూపలికి వెళ్ళింది.
0: She went in.
1: కానీ ప్రభు ఏమని తలుచుకుంటున్నారో అని చాలా బాధపడుతూ వచ్చింది.
0: And she was feeling sad because she wanted to know what would happen to Prabha, her sister.
1: కానీ ప్రభ బయటనట్టు చాలా దూషిస్తూ ఉండాలి.
0: But Prabha went on criticizing, accusing.
1: కాని నా భర్త ఈ మించి ఎందుకు వచ్చాడు,
0: హౌ ఇస్ దట్ మై హస్బెండ్ హాస్ కమ్ దిస్ వే
1: అని చాలా దూషించింది.
0: అండ్ షీ అక్యూజ్డ్.
1: అది భగవంతుడు బ్రహ్మవిత్ బ్రహ్మే భవతి, నేను బ్రహ్మగానే ఉన్నాను కనుకనే నేను బ్రహ్మగానే వచ్చాను.
0: And then he is this, this is a reply of God. Since I am God, I have come in the form of God. I can take any form.
1: కనుక ఎవరేం దూషించినప్పుడు దూషణభూషణ తిరస్కారం అన్నీ కూడా నాకేమి అంటావు.
0: And he also declared that I am not carried away by the praise or blame.
1: దూషణ ద్వేషంతో చెప్తారు.
0: And one accuses out of hatred.
1: పూజ కేవలము భక్తితో చేస్తారు.
0: And one praises in the process of worship.
1: దూషణ భూషణ రెండు కూడా ఒకటే.
0: ఇన్ ఫ్యాక్ట్ ద ప్రైజ్ అండ్ బ్లేమ్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: కనుక నేను ఒకటిగానే తరుస్తాను అని చెప్పి తాను ఆ విధంగానే నడుస్తూ వచ్చాడు.
0: అండ్ కృష్ణ కన్సిడర్డ్ బోత్ అలైక్ అండ్ హస్ కండక్టెడ్ హింసెల్ఫ్ దట్ వే.
1: అప్పుడు 3 దినములు అయిన తర్వాత చాలా సంతోషించింది.
0: ఆఫ్టర్ 3 డేస్ పాస్ట్ చంద్రిక వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
1: మరి పోత్రే ఈ రాజుతో పాటు చంద్రిక కూడా బయలుదేరింది.
0: On the 4th day, Chandrika also started journeying.
1: Radhato paatu raavatamu.
0: She accompanied
1: Radhato paatu bhajan cheyatamu.
0: And she too does bhajan.
1: Aa bhajan lopala Bhagavantuni taanu neelam cheskovatamu.
0: And while singing glory of God, she forgets herself.
1: Ee vidhanga jarugutu vachindi.
0: Things went on like this.
1: Kaani idi endukosam cheptunnanante రాధా భర్త చంద్ర భర్తగా మారిపోవటం.
0: వై భగవాన్ ఈస్ టెల్లింగ్ దిస్ ఇస్ దిస్ ది హస్బెండ్ ఆఫ్ రాధా కుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు
1: చంద్రిక. చంద్రిక మాదిరి ఉండకుండా కేవలం రాధ వలే మారటం.
0: అండ్ ది చంద్రిక గెట్ హర్ సెల్ఫ్ ట్రాన్స్ఫార్మ్ లైక్ రాధా.
1: ఈ రెండు కూడాను కేవలం జీవ బ్రహ్మల యొక్క మార్పులే.
0: దీస్ ఆర్ ది చేంజెస్ బిట్వీన్ ది యూనివర్సల్ సెల్ఫ్ అండ్ ద కాస్మిక్ సెల్ఫ్.
1: కనుక నేను రాధగా ఉన్నాను, రాధగానే నిన్ను పూజిస్తున్నాను అని చెప్పింది.
0: Therefore her reply was, I want to remain as Radha, and as Radha, I am worshipping you.
1: భగవంతుడు ఎట్టి నేను చూపవచ్చు.
0: God can play, can will, do any miracles whatsoever.
1: కానీ కలికాలం దీన్ని అంగీకరించలేదు.
0: But in this Kali age, people do not accept.
1: వాడు యాక్సెప్ట్ చేసినా సరే, చేయకపోయినా సరే, భగవంతుడు నేను భగవంతుడివే.
0: Whether people accept or reject, God's will continue.
1: అందువల్ల భగవంతుడు ఎట్టి దోషములు చేయరు.
0: There will be no defects or mistakes in the will of God.
1: ఆ మిస్టేక్స్ అంతా కూడా కేవలము సరిచేసి చూస్తాడు, కానీ దాన్ని ఏమాత్రం దూరం నెట్టడు.
0: In fact, these mistakes are merely we attribute them. In fact, in reality, there are no mistakes at all.
1: Mistake లేనప్పుడు ఎందుకు తాను భయపడాలి?
0: When there is no mistake, why should he have any fear at all?
1: కానీ నోటితో చెప్పే మాటలు తగుడును మార్పు చెందుతూ రావచ్చు.
0: All that we say may change.
1: ఇవన్నీ కూడా కేవలము మాటల మ్యాజిక్.
0: This is all the magic of words.
1: కనుక ఈ యొక్క మ్యాజిక్ మనం ఏమాత్రము నమ్మకూడదు.
0: We should not be carried away by the magic of words.
1: ఈ విధంగా చేసేటప్పటికి రాధతో పాటు ప్రభకుడను చాలా ఏకమైపోయింది.
0: As things went on, Prabha could accept like Radha, both are one now.
1: కాదు, ఇద్దరు కూడా ఒకటైపోయి
0: both are one now.
1: కృష్ణునే పూజిస్తూ వచ్చారు.
0: They were praying to Krishna.
1: కృష్ణుడు చాలా నీలమానుష విగ్రహుడు.
0: Krishna is the cosmic form of his own, the divine will.
1: కనుక ఇట్టి కృష్ణుణ్ణి మేము ఏమాత్రమో వదలము.
0: We will not give up, we will not leave Krishna under any circumstance.
1: ఇది పూర్వమే చెప్పాడు కృష్ణుడు.
0: This was declared by Krishna even before.
1: రాధ, మానవులు మాయతో ఉంటుంటారు. ఆ మాయతో ఉన్నటువంటి వారిని మోహంగులో తిప్పితే వాడు కూడా మాయలో పడిపోతారు.
0: The people are deluded. Because of the delusion, they are full of attachment, and therefore they are carried away by illusion.
1: Attachment lekapothe ee premane naaku raadu.
0: When there is no attachment, there will be no trace of love at all.
1: Kaluka ee attachment kosamani ee vidhanga bhagavantudu aneka rakanga roopalu maarustu vastuntadu.
0: Because for this reason of love and attachment, God goes on changing his form.
1: Bhagavantudu endu dosamulu levu.
0: In fact, there are no mistakes in God.
1: Kaluka evaremanukunte naakevi.
0: He is not bothered whatever we say about him.
1: నా చేతిలో ఒక వస్తువు ఉన్నప్పుడు దాని వస్తువు సంగతి ఎవరికి తెలియనప్పుడు ఏమైనా అనుకోవచ్చు.
0: When there is an object in my hand, in my grip, you may think in any way what it is.
1: కాబట్టి నా చేతిలో ఉన్నటువంటిది నాకు తెలుసు, కానీ అందరికి తెలియదు.
0: What I hold is best known to me and not to others.
1: కనుకనే ఇలాంటి యుక్తిని పొందినటువంటి వాడు కాబట్టి కృష్ణుడు అనేక రకములు అనేక యుక్తులు చేస్తుంటాడు.
0: బికాస్ కృష్ణ బీయింగ్ కాన్షియస్నెస్, హీ కుడ్ హ్యావ్ ఎనీ ఫార్మ్, ఎనీ నంబర్ ఆఫ్ మేనిఫెస్టేషన్స్.
1: కృష్ణుడి లీలలు విన్నారు.
0: దీస్ ఆర్ ఆల్ లీలాస్ ఆఫ్ కృష్ణ.
1: ఈ కృష్ణ లీలలు ఎవరికి తెలియదు.
0: లీలాస్ ఆఫ్ కృష్ణ ఆర్ నాట్ కాంప్రిహెండెడ్, అండర్స్టూడ్ బై ఎనీబడి.
1: కృష్ణుడు వలే వస్తాడు,
0: కమ్స్ ఎస్ కృష్ణ,
1: పాపర్ల వలే వెళ్తాడు,
0: అండ్ హీ రిటర్న్స్ యాజ్ ఇన్నోసెంట్ వన్.
1: పామరుడుగా వెళ్ళినాడు కృష్ణుడు.
0: కృష్ణ బీయింగ్ సో ఇన్నోసెంట్,
1: తిరిగి పామరుడు కాడు.
0: అండ్ ఈజ్ నాట్ ఇన్నోసెంట్ ఎనీ లాంగర్.
1: అసలు కృష్ణుడు కృష్ణుడే.
0: కృష్ణ ఇస్ కృష్ణ ఎట్ ఎనీ టైమ్.
1: కనుక భగవంతుని యొక్క లీలలు ఎవరు మార్చడానికి చెప్పడానికి వీలు లేదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీబడి టు నో ఇన్ డెప్త్ ద లీలాస్ ఆఫ్ కృష్ణ అండ్ నారోట్ అండ్ ఎక్స్టోల్ హిమ్ ఇన్ డెప్త్.
1: అసలు కృష్ణుని యొక్క శిష్యుడే కృష్ణుని నమ్మలేకుండా పోయారు.
0: And in fact, the very follower of Krishna could not have faith in him.
1: ఎందుకు ఈ విధంగా మారుతున్నాడు?
0: Why Krishna goes on changing like this?
1: ఇది కేవలము జగత్తులోని మానవులను మోహములో ఉంచి తద్వారా దాన్ని భక్తిగా పెంచుకోవడం.
0: Krishna has been changing like this only to see that people, by being carried away by this attachment, they will get attached to God once for all through the path of devotion.
1: కనుక భగవంతుడితో అటాచ్మెంట్ చేయటం కోసమని ఈ విధంగా పెంచుతుంటాడు.
0: కృష్ణ ఇస్ లైక్ దిస్, ఇట్ ఇస్ హిస్ డిజైన్ సో దట్ వీ మే బి అటాచ్డ్ టు కృష్ణ.
1: కృష్ణుడికి ఎట్టి వాంఛలు లేవు.
0: కృష్ణ ఇస్ డిజైర్లెస్.
1: డిజైర్ అనేటువంటిదే లేదు.
0: He has no desire at all.
1: ఏ కాంక్షలు అతనికి లేదు.
0: And he has no ambition whatsoever.
1: అటువంటి కాంక్షలు లేనటువంటి భగవంతుణ్ణి అనేక రకములుగా వీడు వర్ణించుకోవటము ఇది కేవలం వీడి మాయా కానీ వీళ్ళ యొక్క మనసు కానీ భగవంతుని యొక్క దోషం కాదు.
0: ఇట్ ఈస్ ఓన్లీ అవర్ డెల్యూటెడ్ మైండ్ దట్ థింగ్స్ దట్ గాడ్ హ్యాస్ డిజైర్స్. ఇన్ ఫ్యాక్ట్ గాడ్ హ్యాస్ నో డిజైర్ అట్ ఆల్.
1: కట్టగలిపటికి రాధ ప్రభల ఇద్దరు కూడా ఒకరు.
0: ఫైనల్లీ వాట్ హ్యాపెన్ రాధ అండ్ ప్రభ బికేమ్ వన్.
1: ఈ ప్రభతో చేరి రాధ కూడాను ప్రభగానే మారింది.
0: బికాస్ ఆఫ్ దిస్ యూనిటీ రాధ ఆల్సో కుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్.
1: సంగమం అట్టి యొక్క స్నేహం చేస్తుంటది.
0: యాజ్ ఇస్ ది కంపెనీ సో ఇస్ ది ఫ్రెండ్షిప్.
1: కనుక నీ ఫ్రెండ్ ఎలాంటి వాడో నీవు అలాంటి వాడే అవుతావు.
0: యాజ్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సో యూ విల్ బి.
1: కనుక నా ఫ్రెండ్ నా యొక్క అక్క.
0: మై ఫ్రెండ్ ఈజ్ మై సిస్టర్ నౌ.
1: కనుక నా సిస్టర్ కూడా నా వల్లే మార్చాలి.
0: ఐ షుడ్ ట్రాన్స్ఫార్మ్ మై సిస్టర్ ఆల్సో షీ షుడ్ బి లైక్ మీ.
1: అందుకోవల్ల రాధా చంద్రిక ఇద్దరు కూడా ఒకటే అయిపోయినారు.
0: లైక్ దిస్ రాధా అండ్ చంద్రిక ఆర్ ఎగ్జాక్ట్లీ అలైక్ దే ఆర్ వన్.
1: ఆ చంద్రికకు మరొక పేరు ప్రభ.
0: ది అదర్ నేమ్ ఆఫ్ చంద్రిక ఇస్ ప్రభ.
1: తల్లి పిలుస్తున్నటువంటిది ప్రభ అని.
0: మదర్ అడ్రెసెస్ హర్ యాజ్ ప్రభ.
1: బయట ప్రజలంతా కూడా పిలిచేది చంద్రిక.
0: హీఈస్ చంద్రిక ఇన్ సొసైటీ. దట్స్ హౌ షీ ఈస్ కాల్డ్ బై ఎవ్రీబడి.
1: కానీ రెండు మూడు పేర్లు ఉంటాయి అందరికి కూడా.
0: అండ్ పీపుల్ హ్యావ్ టూ టు త్రీ అదర్ నేమ్స్ ఆల్సో.
1: కనుక ఆ ప్రభ రాధ ఇద్దరు కూడా ఒకటైపోయి
0: ప్రభ అండ్ రాధ ఆర్ వన్.
1: ఇద్దరు మనసు ఏకమైపోయి
0: బోత్ ది మైండ్స్ ఆర్ వన్.
1: మైండ్స్ ఏకం చేయటం చాలా కష్టం.
0: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు యూనిఫై మైండ్స్.
1: దేన్నైనా మార్చొచ్చు కానీ మనసును మార్చేకి వీలు కాదు.
0: యూ కెన్ ట్రాన్స్ఫార్మ్ ఎనీథింగ్ ఇస్ నాట్ పాసిబుల్ టు చేంజ్ ద మైండ్.
1: కానీ అది ఒక భగవంతుడికి మాత్రమే తెలుసు.
0: ఇట్స్ ఓన్లీ గాడ్ హూ కెన్ చేంజ్ ద మైండ్.
1: కనుక మనవ మార్పులు కావాలంటే దైవం తప్ప అన్యులకు ఇది అర్థం కాదు.
0: ఇఫ్ యూ వాంట్ ఎనీ చేంజ్ ఇన్ యువర్ మైండ్ గివ్ యువర్ సెల్ఫ్ టు గాడ్ సరెండర్ టు గాడ్ హీ ఓన్లీ కెన్ చేంజ్ యువర్ మైండ్.
1: కనుక ఇలాంటి భగవంతుడు చేయనటువంటి యొక్క మనసును అందరికీ ఇచ్చాడు.
0: గాడ్ హ్యాస్ గివెన్ ద మైండ్ దట్ హీ కెన్ చేంజ్.
1: కనుక అందరు కూడాను భగవంతుని మైండ్ మార్చాలని వారి మనసు మార్చండి స్వామి నీ పేరు చాలా దేశంగా ఉన్నాడు అని తల్లిదండ్రులు చెప్తుంటారు.
0: Therefore parents always pray to Bhagavan, Swami, you change the mind of that fellow because he has not developed any kind of love for you. Please change his mind.
1: నా కుమారుడు చాలా మంచివాడు.
0: My son is very good.
1: కానీ వాడు ఎప్పుడు కూడా ఇలాంటి దుర్మార్గంలో పోడు.
0: But he'll never take to any wicked activity, cruel actions.
1: కనుక మీరే వాడిని మార్చండి అని చెప్తుంటారు నాకు.
0: And they also say, you should only set him right, Bhagavan.
1: చెప్పాడు భగవంతుడు కూడాను నేను కూడా నువ్వు మార్చలేనమ్మా.
0: గాడ్ సేస్ ఐ టు కెనాట్ చేంజ్.
1: ఎందుకంటే మైండ్ మైండే.
0: బికాజ్ మైండ్ ఇస్ ది మైండ్.
1: మనోమూలం మీద జగత్తు.
0: ద హోల్ వరల్డ్ యూనివర్స్ డిపెండ్స్ ఆన్ ద మైండ్.
1: కనుక ఈ యొక్క ప్రపంచం తగులను మైండ్ పైనే ఆధారపడి ఉంటుంది.
0: దేర్ఫోర్ ద హోల్ యూనివర్స్ గోస్ ఆన్ డిపెండింగ్ ఆన్ ద మైండ్.
1: ఈ విధంగా మార్చి అనేక రకములైనటువంటి ఒక భక్తిని ఈ లోకంలో చాటుతూ వచ్చాడు.
0: Therefore, by transforming the mind, the principle of devotion is propagated in this world.
1: ఈ విధంగా మార్చి
0: హ్యావింగ్ ట్రాన్స్ఫార్మ్డ్
1: కృష్ణుడు తన యొక్క కార్యములు తర్వాత జరుపుతూ వస్తున్నాడు.
0: అండ్ కృష్ణ వెంట్ ఆన్ ఫుల్ఫిల్లింగ్ హిజ్ ఓన్ టాస్క్స్.
1: కనుక భగవత్ యొక్క యుద్ధము రామాయణం కాని భారతం కాని భాగవతం కాని మూడింటి అంత కూడాను కేవలం దైవం యొక్క మార్పు వల్లనే జరుగుతూ వచ్చింది. కానీ యుద్ధం విజయం కాదు చూస్తూ వచ్చింది కానీ లేకపోతే వారి యొక్క మనోశక్తి వల్ల కాదు.
0: రామాయణ భారత భాగవత ద స్పీక్ ఆఫ్ లీలాస్ ఆఫ్ గాడ్ హౌ హీ గోస్ ఆన్ చేంజింగ్ అండ్ హౌ విన్స్ ది విక్టరీ. ఇట్ ఇస్ నాట్ బేస్డ్ ఆన్ ది మైండ్ ఆఫ్ మ్యాన్.
1: కనుకనే మైండ్ మార్చడం అనేటువంటిది మానవ చేత అయ్యేటువంటి పని కాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీ మ్యాన్ టు చేంజ్ ద మైండ్.
1: కర్ర తిట్టవచ్చు చిన్నగాను.
0: You can just change the bend and straighten any tree.
1: కానీ రాయి మార్చరైనా.
0: But can anyone change the mind?
1: కానీ మనసు మార్చగలరా?
0: But can they transform the mind and its mentality?
1: మైండ్ మార్చడానికి వీలే లేదు.
0: It is not possible at all.
1: మైండ్ యొక్క స్వభావం దాని స్వభావమే.
0: The nature of the mind remains as it is.
1: కనుక ఈ మనసు మార్చుకోకుండా అన్నింటినీ కూడా మార్చేసేస్తున్నాడు. తానే మారి వస్తున్నాడు.
0: Therefore, man is just transforming externally, but he has not changed his mind.
1: తానే మారుతాడు కాని పరుల యొక్క మైండ్ మార్చడు.
0: యూ మే చేంజ్ ఫర్ యువర్ సెల్ఫ్, బట్ యూ కెనాట్ చేంజ్ ద మైండ్ ఆఫ్ అదర్స్.
1: మైండ్ అదర్స్ కాదు, సెల్ఫ్ ఆల్సో చేంజ్.
0: అండ్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఈవెన్ ఫర్ యూ ఫర్ యువర్ సెల్ఫ్ టు చేంజ్ యువర్ ఓన్ మైండ్.
1: కనుక మనసు మార్చుటకు మార్గమే లేదు.
0: దేర్ ఇస్ నో పాత్ టు చేంజ్ ద మైండ్.
1: ఇలాంటి పరిస్థితులు ఎందు భగవంతుని యొక్క విశ్వాసము మనం ఎందు దృఢంగా ఉండాలి.
0: అండర్ దీస్ సర్కమ్స్టెన్సెస్ one should have strong faith in God.
1: అటువంటి ఫెయిత్ దృఢంగా ఉండినప్పుడే భగవంతుడు కూడా వారికి హెల్ప్ చేస్తుంటాడు.
0: When our faith is strong, God also will help us.
1: కనుక గాడ్ అనేటువంటిది కేవలం ఒక రూపం కాదు.
0: God is not a specific form.
1: అది ఒక శక్తి.
0: It is power.
1: ఆ శక్తికి ఎట్టి పవర్ అయినా ఉంటుండాలి.
0: God is the divine power infinite.
1: ee power cheta ettivi maarpulenu cheyavachunu.
0: This infinite divine power can bring about any number of changes.
1: Aa vidhanga radha chandrikar iddu kuda ekamaipoyi,
0: radha and chandrikar one and the same, unified,
1: aa iddu ekamaipoyi gokulunnanta kuda poorthi maarchi vesaru.
0: Being one, both of them could bring in total transformation in the whole of Gokulam.
1: వారిద్దరు కూడాను కృష్ణుని కోరారు.
0: బోత్ ఆఫ్ దెమ్ ప్రేయర్ టు కృష్ణ,
1: కృష్ణ మేము మీ ద్వారకు వచ్చి చేరిపోలే.
0: కృష్ణ వీ షుడ్ రీచ్ యువర్ ద్వారక.
1: కనుక మీ ద్వారక మమ్మల్ని రప్పించుకోండి.
0: కృష్ణ సీ దట్ వీ రీచ్ యువర్ ద్వారక వేర్ యు ఆర్.
1: నేనే వచ్చి తీసుకుని వెళ్తానన్నాడు.
0: కృష్ణ సెడ్ ఐ మై సెల్ఫ్ విల్ టేక్ యూ అలాంగ్ విత్ మీ.
1: ఈ విధంగా చెప్పిపోయినటువంటి కృష్ణుడు,
0: హ్యావింగ్ సెడ్ సో కృష్ణ,
1: పాండవులు కౌరవులు యొక్క యుద్ధంలో గుడిగూడారు.
0: అండ్ దేర్ వాస్ వార్ బిట్వీన్ పాండవాస్ అండ్ కౌరవాస్.
1: ఇందులో అన్ని చెప్పిన మాటలంతా కూడా మర్చిపోయాడు అని అనుకున్నారు ఈ రాధాప్రభులు.
0: అండ్ దీస్ పీపుల్ థాట్ దట్ కృష్ణ హ్యాస్ ఫర్గాటన్ ద ప్రామిస్ గివెన్ టు దెమ్.
1: ఉన్నట్టు ఉండి ఒక దినము కథం వచ్చింది.
0: ఆల్ ఆఫ్ ఎ సడన్ ద చారియట్ రీచ్డ్ దేర్.
1: రీచ్డ్ ఎక్కడికి? ద్వారకు.
0: అండ్ ఇట్ రీచ్డ్ ద్వారక.
1: ద్వారక వెళ్ళాడు, కృష్ణుడు దిగాడు.
0: And Krishna got down there.
1: Dwaraka nunchi andaru anni vei kanulato chuchu vacharu.
0: All people were waiting for him with thousands of years waiting, longing for
1: him. Krishna vastunadu, ikkada vastunadu ani aashchaya paddaru.
0: They were very much surprised to watch the chariot there. What has brought him here?
1: Akkada veeratvanti Krishnudu ekkada unnadu ante Radha intilo unnadu.
0: Where is he, Krishna? Where is Krishna? He is found at the residence of Radha.
1: అప్పుడు అందరూ కనుక్కున్నారు, ఇది రాధా చింతక యొక్క భక్తి ప్రభావమే ఇది అని అనుకున్నారు.
0: ఆల్ పీపుల్ కుడ్ నో దిస్ ఈస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది డివోషన్ ఆఫ్ రాధా అండ్ చంద్రిక.
1: అప్పుడు ఆయన ఇక్కడికి వచ్చి వారిద్దరిని తీసుకుని ద్వారక వెళ్ళారు.
0: అండ్ దెన్ కృష్ణ కేమ్ టు బోత్ ఆఫ్ దెమ్ అలాంగ్ విత్ హిమ్ టు ద్వారక.
1: ఆ ద్వారకను ఎన్ని రకాలు చిత్రించుకున్నారు ఈ రాధా చంద్రికడు.
0: రాధా చంద్రిక హ్యాడ్ ప్రేయర్ టు కృష్ణ దేర్ ఇన్ ద్వారక, హ్యాడ్ మెనీ ఆఫ్ ది డిజైర్.
1: రాధా చంద్రికనే ఉన్నారు కానీ అక్కడ ఇంకెవరు లేరు.
0: రాధా చంద్రిక ఓన్లీ రిమైన్ దేర్, నో వన్ ఎల్స్.
1: వీళ్ళందరూ వెళ్ళారు అక్కడికి.
0: ఆల్ ఆఫ్ దెమ్ హావ్ గాన్ దేర్.
1: చూసేటప్పటికి కృష్ణుడు వేరుగానే ఉన్నాడు, రాధా చంద్రిక వేరుగానే ఉంటున్నారు.
0: దే సా కృష్ణ అపార్ట్ ఫ్రమ్ రాధా చంద్రిక.
1: అప్పుడు చెప్పాడు, నేను మార్చినటువంటి వారిని ఇంకొకరు మార్చడానికి వీలు కాదు.
0: Krishna said, when once I change a person, no one else can change him.
1: Kanuka daivam anetuvanti vaadu enni roopamto aina maaravachu.
0: God can assume any number of forms he wills.
1: Kaani deham okate,
0: but the body is one.
1: Margamu enni enni appadigiri andulo unnatuvanti yokka mahashakti okate.
0: There may be many parts and many forms, but the divine power is one and the same.
1: అందరి యందు ఒక పవర్ ఉంటున్నదని మీరు భావిస్తారు.
0: You think that the divine power varies from person to person.
1: వేరు వేరుగా ఉండదు.
0: That's not different.
1: ఈ దేహమునందు ఏ ప్రాణం ఉంటుందో, ఏ ఆత్మ ఉంటుందో, అదే రీతిగా ఈ దేహమునందు అదే ఆత్మ ఉంటుంది.
0: ఆత్మ ప్రెజెంట్ ఇన్ దిస్ బాడీ ఇస్ వెరీ మచ్ ప్రెజెంట్ ఇన్ దట్ బాడీ ఆల్సో.
1: అందరి యందు కూడా అదే ప్రేమ ఉంటుంది, అదే ఆత్మ ఉంటుంది.
0: The same atmic principle is present in every one of you.
1: కనుక ఇది ఏసీ కరెంటు, ఇది డీసీ కరెంటు, అంటే ఇన్ని రకాలైన మనసు అది కరెంట్ ఏమో ఒకటే.
0: యూ మే సే దిస్ ఇస్ ఏసీ కరెంట్ ఆర్ డీసీ కరెంట్, బట్ కరెంట్ ఇస్ కరెంట్.
1: అదే రీతిగా ఆత్మ అనేటువంటిది అందరి ఎందుకు ఒక్కటే ఉంటుంది.
0: సిమిలర్లీ ఆత్మ ఇస్ వన్ అండ్ ది సేమ్ ఇన్ ఆల్.
1: కానీ వారి వారి ప్రాప్తి కొద్దీ వారి మనసును మార్పు చేసుకుంటూ వస్తుంటాడు భగవంతుడు.
0: డిపెండింగ్ అపాన్ దేర్ డిజర్వ్నెస్ గాడ్ brings about change.
1: Aithe adani yokka principles anaga discipline emi maaradaniki veelledu.
0: The divine law discipline will never change.
1: Itti change kaanatvanti yokka manasunu bhagavantu okkadu maatrame maarchagalaru.
0: The mind which is difficult to be changed, it is only for God to whom it is possible to bring about this transformation.
1: Kanuka pano maarpulu మానవుల వల్ల జరిగేటువంటిది కాదు.
0: ద చేంజెస్ ఆర్ నాట్ ఆఫ్ అవర్ మేకింగ్.
1: కానీ మంత్రాల వల్ల జరిగేటువంటిది కాదు.
0: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు బ్రింగ్
1: అబౌట్. మంత్రాల వల్ల జరిగేటువంటిది కాదు.
0: బై మంత్ర ఆర్ తంత్ర.
1: యంత్రంతో కూడా మారదు.
0: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు బ్రింగ్ అబౌట్ చేంజ్ విత్ యంత్ర.
1: కనుక చేంజ్ అయ్యేటువంటిదంతా కూడా భగవంతుడు మార్చినప్పుడే అందరికి మనసు మారుతూ ఉంటుంది.
0: ద రియల్ చేంజ్ పాసిబుల్ ఇఫ్ ఓన్లీ గాడ్ విల్స్ ఇట్.
1: కనుక భగవంతుడు ఏమైనా చేయగలడు.
0: గాడ్ కెన్ డూ ఎనీథింగ్.
1: ఎక్కడికైనా వెళ్ళగలడు.
0: హీ కెన్ రీచ్ ఎనీవేర్.
1: ఎవరినైనా కూడా తీసుకొని పోగలడు.
0: హీ కెన్ నో ఎనీబడి అండ్ అప్రోచ్ అండ్ బీ హిమ్.
1: కానీ ఎవరు తీసుకెళ్లి వెళ్ళినప్పటికీ అది ఒక్కరే.
0: బట్ గాడ్ ఈజ్ వన్. హీ మే బి విత్ ఎనీ నంబర్ ఆఫ్ పీపుల్.
1: కానీ కౌరవుల దగ్గరికి వచ్చినటువంటి పాండవుల దగ్గరికి పోయినప్పుడు ఒక్కడే కృష్ణుడు.
0: వెదర్ ఈజ్ ది కంపెనీ ఆఫ్ కౌరవాస్ ఆర్ పాండవాస్, Krishna is one and the same.
1: Kani andulo veri veri rupalaga garpichadu.
0: But he appeared in a myriad ways in different forms.
1: Kani etti roopam koru attindi kadu.
0: But in fact none of these forms, none of the names belong to him in reality.
1: Kani taanu okkade.
0: But God is one. Krishna
1: is ekam eva advitiyam brahma.
0: God is only one and not two.
1: Enduga nenu jeedu.
0: And he is not two, he is not dual.
1: Okkade gaane unnaru.
0: God is non dual one.
1: ఎక్కడ పోయినప్పటికీ, ఇక్కడ ఉండినప్పటికీ, ఏ దేశం పోయినప్పటికీ గాడ్ ఒక్కడే ఒకడు.
0: యు మే బి ఎనీవేర్, యు మే గో ఎనీవేర్, యు మే బి వాట్ ఎవర్ యు మే బి, బట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ యూ ఆల్ ద టైమ్.
1: కనుక భగవంతుడిని మారడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు.
0: గాడ్ విల్ నెవర్ చేంజ్. హీస్ చేంజ్లెస్.
1: గాడ్ చేంజ్ అయిపోతే అంతా చేంజ్ అయిపోతుంది.
0: ఇఫ్ గాడ్ చేంజెస్, everything else will change.
1: Kanuka bhagavantudu maarpu cheyadaniki veelledu.
0: So God is changeless, he is eternal.
1: Kanuka ee bhagavantudu maarchadu, bhagavantude inni vidhala manasu tippichadu ani anukotamu idi kevalam oka porapatu.
0: It is a mistake if you think that these changes are brought in you by God. No, it's a big mistake to think so.
1: Aa vidhanga meeru chintinchukoni bhagavantudu satyamu nityamu nirmalamu niranjanamu.
0: God is eternal, he is immortal, he is ever effulgent.
1: Itti parmatmanni evvaru kodagunu maarchaledu. Itti parmatman tattvanni andaru artham chesukovadam chaala kashtam.
0: Very difficult to understand the divinity.
1: Prema swaroopulara,
0: embodiments of love.
1: Bhagavantuni premaku marokari prema em artham kuda saati raadu.
0: The divine love is unparalleled. No other love would ever match it.
1: కనుక ఈ ప్రేమ మారేటువంటిది కాదే కాదు.
0: డివైన్ లవ్ ఈజ్ చేంజ్లెస్.
1: ఎన్ని రూపములను ధరించినప్పటికీ ఆ యొక్క రూపం మారేటువంటిది కాదు.
0: దేర్ మే బి ఎనీ నంబర్ ఆఫ్ ఫార్మ్స్, బట్ ద డివైన్ లవ్ ఈజ్
1: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
0: ఇట్ ఈస్ ప్యూర్, ఇట్ ఈస్ ఎవర్ ఎఫల్జెంట్, ఇట్ ఈస్ ఇమ్మోర్టల్, ఇట్ ఈస్ నెక్టరైన్, ఇట్ ఈస్ ఎగ్జిస్టెన్షియల్.
1: ఇలాంటి మనసును ఎవరు మార్చగలరు?
0: హూ కెన్ బ్రింగ్ అబౌట్ చేంజ్ ఇన్ గాడ్.
1: కనుక ఏ పేరు పెట్టినప్పటికీ వెంకటేశ్వరుడు అనండి, రాముడు అనండి, కృష్ణుడు అనండి, సాయిబాబా అనండి, ఏ పేరు పెట్టా కానీ పేర్లు మాత్రం మారినాయి గాని తాను ఎవరు కాదు.
0: దెర్ ఆర్ మెనీ నేమ్స్, వెంకటేశ్వర, రామ, కృష్ణ, ఎనీ నేమ్, బట్ గాడ్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
1: అందుకోసం చెప్పారు ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
0: Therefore, Bhagavan says God is only one, not two.
1: రెండుగా లేదు.
0: He's not dual.
1: కానీ కొంతమంది భావించవచ్చును దేవుడు రాముడిగా మారినాడు, విష్ణుడిగా మారినాడు, ఇప్పుడు దేవుడు లేడు అని అంటున్నారు.
0: We may consider God is Rama at one time, but he has become Krishna later, that he goes on changing. You may feel so.
1: కానీ అది నీ చేంజ్ గాని గాడ్ చేంజ్ కాదు.
0: It is all the change in your mind, but God is changeless.
1: అటువంటి మార్పు చెందినటువంటి యొక్క భగవంతుణ్ణి మనం భగవంతుడా అని పిలిచడం ఇది తప్పేముంది.
0: We should understand that God is changeless. We should pray to God that way. Oh, changeless God, you are eternal.
1: అని మనం పూర్తి నమ్మకాన్ని పెట్టుకోవాలి.
0: We should have full faith in the divinity that is changeless.
1: కనుక దైవమును ఏమాత్రం కూడా పేరు మార్పులు జరిగినంత మాత్రం రూప మార్పులు ఎప్పుడు కూడా జరగవు.
0: Because there is a change in the name, but God is one and the same.
1: Bhagavantuni, ye vidhanga kuda maarchadaniki vidhiyadante Bhagavantuni yokka manasu sankalpamu chaala goppadi.
0: You may give any name, but the will of God is mighty and greatest.
1: Adi maarinadante sarvamu maaravachu.
0: When once the will of God changes, everything will change automatically.
1: Kanuka భగవంతుడికి ఈ చేంజెస్ అంతా కూడా ఎప్పుడు నచ్చదు.
0: దేర్ ఆర్ నో చేంజెస్ వాట్స్ ఎవర్ ఇన్ గాడ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: మీ ప్రేమను ప్రేమగానే పెట్టుకోండి.
0: కీప్ దట్ లవ్ యాజ్ ప్యూర్ లవ్.
1: ఆ ప్యూర్ని ప్యూరిటీగానే తీసుకోండి.
0: దట్ ప్యూర్ లవ్, లెట్ ఇట్ రిమైన్ ద ఆల్ ఇట్స్ ప్యూరిటీ.
1: కానీ ప్యూరిటీనే యూనిటీ.
0: అండ్ దట్ ప్యూరిటీ విల్ లీడ్ టు యూనిటీ.
1: యూనిటీనే డివినిటీ.
0: అండ్ దట్ వెరీ యూనిటీ ఈజ్ డివినిటీ.
1: కనుకనే మీ యొక్క ఇండివిజువల్ ప్రేమను ప్రేమగా మార్చుకోండి.
0: కన్వర్ట్ ది ఇండివిజువల్ లవ్ ఇన్ టు డివైన్ లవ్.
1: అప్పుడు డివైన్ లవ్వే నిజమైనటువంటి యొక్క భగవంతుడిగా మారుతుంది.
0: అండ్ దట్ డివైన్ లవ్ విల్ మేక్ యూ ఎక్స్పీరియన్స్ డివినిటీ.
1: కనుక ఈ డివినిటీతోనే మీరు ఎన్నైనా చేయవచ్చు, ఎన్నైనా చూడవచ్చు.
0: విత్ డివినిటీ యూ కెన్ అకంప్లిష్, యూ కెన్ అటైన్, అచీవ్ ఎనీథింగ్.
1: కానీ ఈ డివినిటీ తప్పో ఏమో అని కొంతమంది సందేహిస్తుంటారు.
0: యూ డౌట్ డివినిటీ అండ్ యూ క్వశ్చన్ ది డివినిటీ. సమ్ పీపుల్ డూ ఇట్.
1: కానీ ఎవ్వరు చేయడానికి వీల్లేదు.
0: వీ కెన్ నెవర్ క్వశ్చన్ ది విల్ ఆఫ్ గాడ్.
1: ఈనాడు భగవంతుని యొక్క మనసును మార్చినారు అని అనుకుంటుంటాం.
0: అండ్ వీ థింక్ దట్ వీ హావ్ చేంజ్ ద మైండ్ ఆఫ్ గాడ్, దట్ గాడ్ హావ్ చేంజ్ అవర్ మైండ్. వీ థింక్ సో.
1: కానీ భగవంతుని మనసు ఎప్పుడు కూడా చేంజ్ కాదు.
0: But God's mind is changeless, it is uniform, it is one and the same.
1: అది స్థిరమైనటువంటిది.
0: It is steady and strong.
1: Steady and strong.
0: It is steady and strong.
1: అటువంటి స్ట్రాంగ్ అయినటువంటి దాన్ని ఎవరే విధంగా చేయగలరు?
0: That strong divinity, that steady divinity, well, we cannot meddle with it.
1: ఒక చెక్క ఉంటుంది, అది వుడ్ ఉంటుంది. అది
0: అండ్ హియర్ లైస్ ద వుడ్.
1: ఆ వుడ్ ను మనం బాల్ మాదిరి చేయవచ్చును.
0: యూ కెన్ మేక్ విత్ దట్
1: అంబు మాదిరి చేయవచ్చును.
0: You can make it into a ball.
1: Ambuga cheyavachu.
0: And you can make it into a bow and an arrow.
1: Kani danni oka vidhamainatundi oka ambuga cheyataniki veedu kaadu.
0: And you cannot make it into completely bend it in the form of a bow.
1: Bhagavantuni yokka manasu eppudu kuda okati gaane untundi.
0: Therefore the cosmic mind, the universal mind of God is one and the same.
1: A universal mind inni appudu appudiki edi kavalo adi maadu maarutuntadi.
0: The universal mind wills and brings about transformation just then there itself.
1: Avanni kuda nu etti marpulaina cheyavachunu.
0: And the divine universal will can bring about any number of changes.
1: Kanuka bhagavantudu emaina marchagaladu.
0: God can bring about any change to any
1: emaina cheyagaladu.
0: He can do anything.
1: Andarki oka vidhamaina oka chanam lopana andarki oka darshanam ivvachunu.
0: God can give his darshan in a moment if he wills to everybody at the same time.
1: కనుక ఒక్కొక్కరికి ఒక్కొక్క దర్శనం కాదు.
0: అట్ ఈచ్ వన్ విల్ నాట్ హ్యావ్ ద దర్శన్ సెపరేట్లీ మెన్ డిజైన్ ఫర్ హిమ్.
1: అది వారి వారి ధ్యాన సమయం నందు వారి వారి మనసును పెట్టి చేయవచ్చును.
0: హౌఎవర్ డిపెండింగ్ అపాన్ యువర్ మెడిటేషన్ అండ్ యువర్ కంటెంప్లేషన్ యూ మే విజువలైజ్ గాడ్.
1: కనుక ఇమిటేషన్ లోపల ఎన్ని రకాలైన చేయొచ్చు.
0: బట్ ది మెడిటేషన్ డిపెండ్స్ అపాన్ ది ఇండివిజువల్ బట్ గాడ్ కెన్ అపియర్ టు ఎవ్రీబడి అట్ ది సేమ్ టైమ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు ఇట్టి రహస్యమంతా కూడా మీరు తెలుసుకోవటం చాలా అవసరం.
0: Bhagavan says that it is most essential for all of us to know the secrets of divinity this day.
1: Oka divinity telusukunte universe anta telusukunnatte.
0: And once you know the divinity, you will be knowing the whole of the universe.
1: Kaluka ee okka dani meer gurtinchandi.
0: This factor you should know.
1: Kaani kontha mandi chustaru mari maarchukuntaru.
0: Some people experience but they get changed.
1: ఆ విధంగా చేంజ్ కాకూడదు.
0: నెవర్ చేంజ్ లైక్ దాట్.
1: ఆ చేంజ్లెస్ గా నువ్వు ఉండినప్పుడు నీకెంతైనా కూడా అనుగ్రహిస్తాడు. ఈనాడు ఇట్టి రహస్యం అంతా కూడా మీరు తెలుసుకోవటం చాలా అవసరం.
0: భగవాన్ సేస్ దట్ ఇట్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు నో.

0: నెవర్ చేంజ్ లైక్ దాట్.
1: ఆ చేంజ్లెస్ గా నువ్వు ఉండినప్పుడు నీకు ఎంతైనా కూడా అనుగ్రహిస్తాడు.
0: ఇఫ్ యు ఆర్ చేంజ్లెస్ యూ విల్ రిసీవ్ గాడ్స్ గ్రేస్ ఇన్ఫినిట్లీ.
1: గాడ్ రూపంలోని మీరు లీనమైపోతారు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ విల్ మర్జ్ ఇన్ గాడ్ ఇఫ్ యు ఆర్ చేంజ్లెస్ అండ్ స్టడీ.
1: ఇట్టి సత్యాన్ని మీరు ఎవరికి చెప్పినా కూడా ఇది నమ్ముతారు.
0: అండ్ యూఆర్ క్యారీడ్ అవే, యూ హావ్ గాట్ బిలీఫ్ ఇన్ ఎవ్రీబడి వాట్ ఎవర్ ఈజ్ సెడ్ టు యూ.
1: కానీ నేను చెప్తే వారు నమ్ముతారు నమ్మరు అని మీరు సందేహించనక్కర్లేదు.
0: బట్ యూ డోంట్ డౌట్ వాట్ ఎవర్ భగవాన్ సేస్. ఎవ్రీ వన్ ఈజ్ బౌండ్ టు హ్యావ్ ఫెయిత్, టోటల్ ఫెయిత్ ఇన్ వాట్ భగవాన్ సేస్.
1: కనుక మీరందరూ కూడా ఏక మనస్సుతో ఉంటుండండి.
0: ఆల్ ఆఫ్ యూ రిమైన్ విత్ వన్ పాయింటెడ్నెస్, విత్ వన్ మైండ్.
1: అనేక మంది యోగులు, భోగులు, జోగులు, విరాగులు, వైరాగులు అందరు కూడా మార్పు చెందుతూ వచ్చారు.
0: వి ఫైండ్ మెనీ పీపుల్ ఆస్పిరెంట్స్, ద సీకర్స్, ద రిచ్, ద అఫ్లుయెంట్, ద రినన్షియన్స్ హూ గో ఆన్ చేంజింగ్.
1: వారి మనసు ఉండినప్పుడే వారికి తప్పక అక్కడ దర్శనమిస్తుంది.
0: అండ్ ఇఫ్ దే హ్యావ్ ద చేంజెస్ మైండ్, దే విల్ హ్యావ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది మేనిఫెస్టేషన్.
1: ఋషికేశ్ పోయినప్పుడు, ఋషికేశ్
0: పోయినప్పుడు భగవాన్ హ్యాడ్ బీన్ టు ఋషికేశ్.
1: పురుషోత్తమానంద అని ఒక సన్యాసి ఉండేటువంటి వాడు.
0: దేర్ వాజ్ ఎ సెలిబ్రేట్ రెనన్షియంట్ బై నేమ్ పురుషోత్తమానంద.
1: పురుషోత్తమానంద ఎక్కడ ఉన్నాడు? వశిష్ఠ కేవ్ లో ఉంటున్నాడు.
0: పురుషోత్తమానంద వాజ్ స్టేయింగ్ ఇన్ ఏ కేవ్ నియర్ ఋషికేశ్.
1: వశిష్ఠ కేవ్,
0: అండ్ దట్ కేవ్ ఇస్ వశిష్ఠ కేవ్.
1: ఆయన ఒకరు తప్ప ఆ కేవ్ లో ఎవ్వరూ ఉండరు.
0: పురుషోత్తమానంద లివ్డ్ ఆల్ అలోన్ ఇన్ దట్ వశిష్ఠ కేవ్, నో వన్ ఎల్స్ దేర్.
1: అందులో చిన్న దీపం పెట్టుకుని,
0: అండ్ హెస్ గాట్ ఎస్ ల్యాంప్ ఓవర్ దేర్ వెరీ స్మాల్ వన్,
1: తాను ఒక్కడే అక్కడ ఉంటుంటారు.
0: అండ్ ఈ రిమైండ్ ఇన్ సాలిట్యూడ్.
1: కొంచెం బజార్కి వచ్చి అంటే రోడ్డుకు వచ్చేసి ఎవరైనా పోతుంటుంటే కొంచెం పాలు ఇవ్వండి అంటారు.
0: ఇఫ్ ఎనీ వన్ పాసెస్ బై ద స్ట్రీట్, పీపుల్ విల్ ఆస్క్ వుడ్ యూ గివ్ అస్ సమ్ మిల్క్.
1: ఏ మిల్క్ అయినా సరే,
0: ఎనీ మిల్క్ వాట్స్ ఎవర్,
1: ఎనిమిది కానీ, ఆవుది కానీ, గేదె కానీ, ఏదైనా మిల్క్ కొంచెం ఇవ్వండి.
0: ఇట్ మే బి ఎనీ మిల్క్ that you have, you used to ask, would you give me some milk?
1: Whatever is there, then he drinks it to everybody.
0: And he takes from them the milk and keeps it in a safe place.
1: He takes it to everybody.
0: And then he used to make use of it.
1: Danto konchu nilu posi, dini teeto kalpukunetu untadu, chakra vesukunevadu.
0: He will mix it with water and add some tea and sugar and consume it.
1: కట్ట కలపడికి ఆయన కొండ ఎక్కడానికి రోడ్డు పైన పోవడానికి కూడా శక్తి లేకపోయింది.
0: ఈ ఇండియా సఫిషియంట్ స్ట్రెంగ్త్ టు క్లైంబ్ అపాన్ ద మౌంటైన్ అండ్ వాక్.
1: కానీ ఆ మౌంటైన్ కూడాను ఋషికేశ్కి పోయే చాలా ఎత్తైనటువంటిది.
0: ద మౌంటైన్ ఈజ్ వెరీ హై ఎన్ రూట్ టు ఋషికేశ్.
1: కానీ నాలుగు రెండు చేతులు రెండు కాళ్ళు కూడా పెట్టి కట్ట కలపడికి కొండ ఎక్కేవాడు.
0: అండ్ హీ హాడ్ టు క్రాల్ విత్ బోత్ ది లెగ్స్ అండ్ హ్యాండ్.
1: పోయి ఎవరైనా కొంచెం పాలిచ్చిందంటే అది ఒక వారం రోజులు పెట్టుకునేవాడు.
0: అండ్ ఇఫ్ ఎనీవన్ గివ్స్ హిమ్ సమ్ మిల్క్, హి యూజ్డ్ టు కీప్ ఇట్ ఫర్ ఎ వీక్.
1: దాంట్లో ఇంత పాలు పోసుకునేవాడు.
0: అండ్ దెన్ హి మిక్స్ సమ్ వాటర్ ఇన్ ద మిల్క్.
1: ఒక వారం కూడా ఎవరి దగ్గరికి పోయేటువంటి వాడు.
0: అండ్ ఫర్ వన్ వీక్ హి నెవర్ విజిటెడ్ ఎనీబడి.
1: దాంతోనే కాలం గడిపేటువంటి వాడు.
0: అండ్ హి స్పెంట్ ఆల్ ద టైమ్ విత్ దట్ లిటిల్ మిల్క్ హి హ్యాడ్.
1: అట్లా ఉండేటువంటి ఒక పురుషోత్తమానంద,
0: సచ్ ఎ పర్సన్ పురుషోత్తమానంద.
1: స్వామి అక్కడ పోతానే ఇచ్చాడు.
0: వెన్ వన్ స్వామి హ్యాడ్ బీన్ టు ఋషికేశ్, పురుషోత్తమానంద సా భగవాన్ దే,
1: చిన్న చీటి రాసిచ్చాడు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ కమ్ భగవాన్, కమ్ భగవాన్, కమ్ భగవాన్.
0: హీ రోట్ ఎ స్మాల్ స్లిప్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ కమ్ భగవాన్, కమ్ భగవాన్.
1: దర్శన దర్శన్ దేవ్, దర్శన్ దేవ్.
0: ఓ భగవాన్, గివ్ మీ యువర్ దర్శన్, ఐ వాంట్ యువర్ దర్శన్, హీ ప్రేడ్.
1: ఒక్క జాబు చూశాను, నేను పరిగెత్తొచ్చాను కిందికి.
0: ద మూమెంట్ భగవాన్ సా దట్ స్లిప్, ఇమ్మీడియట్లీ భగవాన్ వెంట్ దేర్.
1: కానీ అక్కడికి వచ్చేప్పటికే తలుపు వేసుకున్నాడు.
0: బట్ భగవాన్ వెంట్ దేర్ అండ్ హీ క్లోజ్ ది డోర్స్.
1: కానీ ఆయన దానికి రేచి వచ్చి తీసేకి బరువు అయిపోయింది. ఒళ్ళు బరువు.
0: హీ డిడ్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ స్ట్రెంగ్త్ టు గెట్ అప్ అండ్ ఓపెన్ ద డోర్.
1: నేను పోతుంటే నా వెంట పరిగెత్తొచ్చాడు కస్తూరి.
0: And Kasturi ran behind Swami as Swami was proceeding ahead.
1: అప్పుడు కస్తూరి కూడా మంచి బలవంతుడిగా ఉండేటాడు.
0: కస్తూరి వాజ్ రిలేటివ్లీ క్వైట్ స్ట్రాంగ్ ఎట్ దట్ టైం.
1: నేను కస్తూరి ఇద్దరు వెళ్ళాము.
0: కస్తూరి

0: భగవాన్ వెంట్ దేర్.
1: అప్పుడు ఆయన చిన్న మాటలతో మాట్లాడుతున్నాడు ఈ పురుషోత్తమానంద.
0: పురుషోత్తమానంద వాజ్ స్పీకింగ్ వెరీ సాఫ్ట్లీ.
1: ఇప్పుడు నేను పురుషోత్తముడైనాను.
0: నౌ హి సేస్ ఐ యామ్ పురుషోత్తమ ద నోబ్లెస్ట్ అమంగ్ మెన్.
1: ఉత్తమ పురుషుడు అయిపోయినాను నేను.
0: నౌ ఐ యామ్ ఏ నోబుల్ మ్యాన్
1: అని చెప్పేటప్పటికీ అక్కడ ఎవరు లేరు తాళం కొట్టడానికి. కస్తూరి ఒక్కడే ఉన్నాడు.
0: నో వన్ ఈస్ దేర్ టు ట్యాప్ ద డోర్. కస్తూరి వాజ్ దేర్ ఆల్ అలోన్.
1: ఆయన మాత్రం చాలా సంతోషించి,
0: అండ్ హీ వాజ్ వెరీ హ్యాపీ.
1: మీరిద్దరు కలిసి నాకు చాలా ఆనందమైంది.
0: ఐఎమ్ సో హ్యాపీ దట్ బోత్ ఆఫ్ యూ హ్యావ్ కమ్.
1: అప్పుడు ఆయన లోపల ఉండి నన్ను కూడా లోపల పెట్టుకున్నాడు.
0: అండ్ పురుషోత్తమానంద వాజ్ ఇన్ సైడ్, కాల్డ్ భగవాన్ ఆల్సో టు గో ఇన్. స్వామి వెంట్ ఇన్ టు దట్.
1: అప్పుడు పురుషోత్తమానంద కస్తూరికి చెప్పాడు.
0: అండ్ పురుషోత్తమానంద టోల్డ్ కస్తూరి,
1: కస్తూరి మీరంతా లోపల చూడండి లోపల.
0: హీ సెడ్ కస్తూరి యూ సీ వాట్ ఆల్ ఇస్ దేర్ ఇన్ సైడ్.
1: అందుకప్పటికీ కస్తూరి కొంచెం పేపర్ వాడు కదా, అతనికి కొంచెం ఆశగా ఉంది.
0: కస్తూరి బీయింగ్ ఎ జర్నలిస్ట్ హీ వాజ్ క్వైట్ ఇంక్విజిటివ్.
1: కనుక అంతా చూస్తూ పోతున్నాడు.
0: సో హీ వెంట్ ఆన్ వాచింగ్ ది సరౌండింగ్స్.
1: ఈ పురుషోత్తమానంద దృష్టి నాపైనే పెట్టాడు.
0: బట్ పురుషోత్తమానంద హ్యాస్ కాస్ట్ హిస్ కాన్సన్ట్రేటెడ్ లుక్స్ ఆన్ భగవాన్.
1: నేను ఒక డేట్ ఇచ్చిపోయాను.
0: భగవాన్ గేవ్ ఎ డేట్.
1: ఎప్పుడైనా నేను కనిపించానంటే మీ దీదంతా కూడా చాలా ఇదైపోతుంది, గలాట అయిపోతుంది.
0: ఇఫ్ యూ వాంట్ టు సీ మీ దేర్ బి లాట్ ఆఫ్ కన్ఫ్యూషన్, దేర్ బి లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఇన్ ది విసినిటీ
1: అని చెప్పి నేను ఒక జాబ్ ఇస్తాను, ఆ జాబ్ లో అప్పుడు చూసుకోమని చెప్పి చెప్పాను.
0: భగవాన్ సెడ్ ఐ విల్ గివ్ యూ ఎ లెటర్ అండ్ దెన్ యూ కెన్ ఓపెన్ ద లెటర్ అండ్ గో త్రూ ద కంటెంట్స్.
1: కస్తూరి దగ్గర ఇంత చీటీ తీసుకున్నాను.
0: అండ్ హీ కలెక్టెడ్ ఎ స్మాల్ స్లిప్ ఫ్రమ్ కస్తూరి.
1: పలాని డేట్ కు పలాని టైం కు నేను వస్తాను.
0: భగవాన్ సెండ్ ద మెసేజ్ ఐ విల్ సర్టన్లీ కమ్ అట్ ఎ స్పెసిఫిక్ డేట్ ఆన్ సచ్ ఎ సచ్ ఎ టైమ్ సచ్ ఎ సచ్ ఎ డేట్.
1: ఆ నాటికి తాను బాగా స్నానం చేశాడు, గంగలో పోయి మునిగాడు, చాలా ఆనందంగా వచ్చి కూర్చున్నాడు.
0: దట్ డే హీ గాట్ అప్ హ్యాడ్ హిస్ హోలీ డిప్ ఇన్ గ్యాంజెస్ అండ్ సాట్ క్వైట్లీ.
1: నా యొక్క దర్శనం కోసమని కాచుకోని ఉన్నాడు.
0: వాజ్ వెయిటింగ్ ఫర్ దర్శన్ ఆఫ్ భగవాన్.
1: ఆయన కేవలం నేను పోతే నేను ఆయన కనపడ్డు, ఆయన నాకు కనపడ్డు.
0: ఇఫ్ హీస్ నాట్ దేర్ ఇన్ ద కేవ్ ఈజ్ నాట్ పాసిబుల్ ఫర్ హిమ్ టు సీ భగవాన్ అండ్ భగవాన్ కెనాట్ సీ హిమ్ ఫిజికలీ.
1: కనుక ఆయన పెట్టుకుని కూర్చున్నాడు, చూస్తూ చూస్తూ చూస్తున్నాడు, అట్టే పడిపోయాడు.
0: హి వాజ్ వాచింగ్ అండ్ హి వాజ్ స్టేరింగ్ అండ్ ఫెల్.
1: అప్పుడు అతను నాకు ఒక టెలిగ్రామ్ ఇచ్చాడు.
0: And then he sent a telegram to Bhagwan.
1: I am coming today.
0: He sent a telegram to Bhagwan. I am coming today.
1: Be ready, be ready, be ready.
0: Be ready, be ready.
1: అని ఇచ్చాడు. నేను దాన్ని చూసుకున్నాను. నేను నా వెంట ఉన్నాడు చూడండి, రాజారెడ్డి ఉన్నాడు.
0: రాజారెడ్డి,
1: రాజారెడ్డి ఇప్పుడు బొంబాయిలో ఉన్నాడు.
0: అండ్ దర్ ఇస్ ఆల్సో రాజారెడ్డి ఇన్ ది కంపెనీ ఆఫ్ భగవాన్. హీ ఈస్ నౌ దేర్ ఇన్ బాంబే.
1: అప్పుడు రాజారెడ్డికి నేను చెప్పాను.
0: భగవాన్ టోల్డ్ రాజారెడ్డి,
1: ఇవో పలాని డేట్ లోపల మీరు కాచుకోండి, మీరే రేడియో పెట్టుకుంటారు, అది మీకు తెలిసింది కానీ నాకు తెలియదు.
0: అండ్ యూ కీప్ ది స్లిప్ విత్ యూ, ఐఎమ్ గోయింగ్ టు విజిట్ యూ ఆన్ సచ్ సచ్ డేట్ అట్ పర్టికులర్ టైం.
1: ఢిల్లీలో అందరూ కాచుకున్నారు.
0: దేర్ ఇన్ ఢిల్లీ ఆల్ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ స్వామి, ఆల్ డిగ్నిటరీస్ వర్ వెయిటింగ్ ఫర్ స్వామి.
1: అందరూ కాచుకుని ఉన్నారు.
0: దేవర్ ఆల్ వెయిటింగ్ ఫర్ హిమ్.
1: వెయిటింగ్ చేసుకుంటూ ఆ డేట్ అంతా దాన్ని ఏదో ఏదో నంబర్ ఇచ్చి ఉంటారు.
0: దెన్ దేర్ వాజ్ బ్రాడ్కాస్ట్ న్యూస్.
1: ఒక నంబర్ ఉంటుంది, ఆ నంబర్ వేసుకున్నారు, అందరూ చూశారు.
0: అండ్ దే కుడ్ ట్యూన్ దేర్ రేడియో అండ్ దే ఆల్ కుడ్ సీ స్వామి.
1: అప్పుడు ఆయన పురుషోత్తమానంద కింద పడిపోయాడు, ప్రాణం పోయింది.
0: యాజ్ ఆల్ వర్ వాచింగ్ పురుషోత్తమానంద ఫెల్ డౌన్ అండ్ బ్రీత్ హిజ్ లాస్ట్.
1: పోయేటప్పటికి అందరూ నాకు టెలిగ్రామ్ ఇచ్చారు.
0: And all sent telegrams to Bhagwan.
1: Swami, Purushottamananda nimittam vachadu.
0: Swami, Purushottamananda reached you.
1: Nenu cheppanu, avunu avunu annaru.
0: Bhagwan said, yes, yes, he reached me.
1: Kanuka, atani gai, atani guharopala, meeru poi chudandi em cheppanu cheppanu.
0: Bhagwan said, you get into that Vasishta cave where Purushottamananda stayed. You go and watch.
1: Hindu, Express, ivanni veellandaru kuda poyyaru akkadiki.
0: All these journalists, Hindu, Express, they all went there.
1: అక్కడ పోయి ఆ కేవ్ ను తెరిచి చూస్తే,
0: when they opened the door and started seeing the whole cave,
1: గుహ అంతా కూడా బస్మంగా నిండింది.
0: whole cave is full of vibhuti of Bhagavan there in the cave.
1: కళాగౌరికి శివానంద వాడు అంత వచ్చేసేసి ఆయన తీసుకుని పోయి ఆయన గంగలో కలిపారు.
0: అల్టిమేట్లీ ది బాడీ వాజ్ టేకెన్ అండ్ దెన్ ఇమర్స్డ్ ఇన్ గ్యాంజెస్.
1: అప్పటి నుంచి కూడా పురుషోత్తమానంద పేరు చాలా పెరిగిపోయింది.
0: అండ్ సిన్స్ దాట్ డే పురుషోత్తమానంద వాజ్ పాపులర్ డే బై డే మోర్ అండ్ మోర్.
1: పురుషోత్తమానంద శిష్యులు అందరూ పుట్టపర్తికి వచ్చేసారు.
0: ఆల్ డిసైపుల్స్ ఆఫ్ పురుషోత్తమానంద విజిటెడ్ పుట్టపర్తి. దే అరైవ్డ్ హియర్.
1: అక్కడ వచ్చి పద్దెనిమిది నిలిచిపోయారు.
0: దే స్టేడ్ హియర్ ఫర్ 10 లాంగ్ డేస్.
1: మా గురువు మీ దగ్గరికి వచ్చేసారు.
0: దే ఆల్ టోల్డ్ భగవాన్ అవర్ గురు రీచ్డ్ యూ అండ్ వీ ఆల్ హ్యావ్ కమ్ హియర్.
1: కనుక మేము అతన్ని దర్శించుకుని పోవాల.
0: వాంట్ టు సీ హిమ్ అండ్ గో భగవాన్
1: అని చెప్పి వాళ్ళు అక్కడ ఉంటున్నారు. వాళ్ళందరినీ నేను ఒక రూమ్ లో పెట్టుకుని చాలా వాళ్ళకందరూ మంచి గౌరవ మర్యాదలు ఇచ్చి వాళ్ళు ప్రేమించి నేను పంపించాను.
0: ఆల్ కర్టెసీ హాస్పిటాలిటీ were all extended to the disciples of Purushottama Nanda and they all returned happily.
1: Purushottama Nanda chaala uttamude.
0: Purushottama Nanda is really a noble soul.
1: Then uttamude Purushottamudu
0: is Purushottama, the noble among Purushas, men.
1: Ani andaru chaala aanandincharu.
0: All were very happy on noticing this.
1: Purushottama Nanda kevalam nenu rendu dinalu untunnanu.
0: Swami stayed with Purushottamananda for 2 days.
1: ఒక దిన నుండి వెళ్ళిపోదామని అనుకున్నాను.
0: One day he wanted to return.
1: కానీ ఆయన కోరాడు ఇంకా ఒక దిన ఉండి తీసుకోండి వచ్చినారంటే నేను ఆయన చెప్పాను.
0: He prayed to Bhagavan to stay there for a day more.
1: అప్పుడు ఒక దినం ఎక్కువగా ఉంటుండి అతన్ని సంతోషపెట్టి అతను అన్ని విధాలు ఆయన కట్టేటప్పటికి పండుకున్నాడు. తన నా తొడ పైన పెట్టి పండుకున్నాడు.
0: Swami stayed there 1 day extra and Purushottamananda kept his head on the lap of Bhagavan.
1: Nidrapoyadu.
0: And he slept.
1: Nidrapoyina vaadu etta poyinadu chaala samadhilo poyadu.
0: And the sleep took him to samadhi state.
1: Enta sepaina inka deyaledu.
0: And he didn't get up for any length of time.
1: Kaani inkoka disturbance cheyakoddu.
0: But no one should be disturbed.
1: అప్పుడు అట్లే ఉంటుంది నేను కూడా అక్కడే ఉన్నాను.
0: అండ్ యాజ్ హీ రిమైండ్ ఇన్ సమాధి భగవాన్ ఆల్సో డిన్ డిస్టర్బ్ హిమ్.
1: చీకటి అయిపోయింది.
0: అండ్ ఇట్ వాస్ డార్క్.
1: ఎక్కడ ఏమీ కనపడటం లేదు.
0: అండ్ నథింగ్ ఈజ్ విజిబుల్ అట్ దట్ టైమ్.
1: అది చూసి కస్తూరి ఎవరితో చెప్పాడు ఓ చిన్న ల్యాంటర్న్ తీసుకురండి.
0: వాచింగ్ దిస్ కస్తూరి టోల్డ్ సంబడీ అట్లీస్ట్ బ్రింగ్ సమ్ ల్యాంప్.
1: అప్పుడు చిన్న ల్యాంప్ పెట్టుకుని ఆ రూమ్ లోపల నేను కస్తూరి పురుషోత్తమానంద ముగ్గురు మాత్రమే ఉన్నాను.
0: విత్ దట్ ల్యాంప్ స్మాల్ ల్యాంప్ ఓవర్ దేర్ భగవాన్ కస్తూరి పురుషోత్తమానంద స్పెండ్ ద హోల్ నైట్ ఇన్ దట్ కేవ్.
1: ఇది పురుషోత్తమానంద చరిత్ర.
0: దిస్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ పురుషోత్తమానంద.
1: అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ శివానంద ఒకే కోపం.
0: శివానంద is full of anger.
1: Akkada rendu dinalu unnaru ikkada undaledi maa shastram undapula atla idlu chaala baadha paddadu.
0: Sivananda felt very sad. Bhagavan, you stayed there with Purushottamananda for 2 days and now you are not staying with us. He was very angry, upset.
1: Evarina koppal koni naake
0: let anyone think as they feel, but Bhagavan is not bothered.
1: Devarsin daggara undinaru.
0: I stayed there with Purushottamananda.
1: ఎవరేమనుకున్నా నాకేం భయం లేదు.
0: లెట్ ఎనీ వన్ ఫీల్ యాజ్ దే విష్, బట్ స్వామి ఇస్ నాట్ బాదర్డ్.
1: రెండవది నేను పురుషోత్తమానంద ఆశ్రమంలో 2 దినములు నేను ఉంటున్నాను అని పేపర్లో వచ్చేటప్పటికి అందరూ ఆనందించారు.
0: వెన్ వన్ ది న్యూస్ పేపర్స్ కేమ్ విత్ ది న్యూస్ దట్ భగవాన్ స్టేడ్ విత్ పురుషోత్తమానంద ఫర్ 2 డేస్ ఎవ్రీబడి ది హోల్ పాపులేషన్ వర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఆన్ కమింగ్ టు నో దిస్ న్యూస్.
1: అట్ట వాళ్ళు ఆయన దగ్గర ఉంటుంటే అందరూ ఆనందించారు.
0: అండ్ భగవాన్ గేవ్ హ్యాపీనెస్ బ్లిస్ టు ఎవ్రీబడి దట్ అసెంబ్డ్.
1: మీ అందరి హ్యాపీనెస్ ఐ హ్యాపీ అన్నాను.
0: భగవాన్ సెడ్ ఇఫ్ యూఆర్ ఆల్ హ్యాపీ ఐఎమ్ హ్యాపీ.
1: ఇప్పుడు కూడా ఆ వశిష్ఠ కేవ్ అట్లా ఇచ్చిపెట్టారు.
0: దట్ వశిష్ఠ కేవ్ ఈస్ యాజ్ ఇట్ ఈస్ ఈవెన్ దిస్ డే.
1: ఇప్పుడు కూడా అట్లే ఉంది.
0: ఈవెన్ నౌ ఇట్ ఈస్ లైక్ దాట్.
1: పోయేతోరి ఢిల్లీకి పోయినప్పుడు కూడాను ఢిల్లీలో కూడాను అతని ఫోటో పెట్టి ఆ డేట్ లోపల అందరికీ బలి జరిపించారు.
0: When Bhagavan visited Delhi, and Bhagavan made everybody to join bhajan. There are many sages and saints who are yearning, praying for Bhagavan. When that is the height of love of those sages, saints there, and this is the state of our love here.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on the 11th of October 2005 in Prashanti Nilayam during the Dasera festival. By giving an example from the life of the Krishna avatar, Baba described how God alone can bring about a transformation of the human mind. He also added that only when we develop faith in God, He will come to our rescue. Thank you and Sai Ram.
3: You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: మనసు కారణమన్నిటికీ మానవుండ.
1: వన్ మే చాంట్ ద వేదిక్ టెక్స్ట్, వన్ మే కంపోజ్ ద పోయట్రీ, వితౌట్ ద ప్యూరిటీ ఆఫ్ హార్ట్ హీ రూయిన్స్ హిమ్సెల్ఫ్. ద మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్ ఓ మ్యాన్.
0: భారతీయ వాంగ్మయము కేవలము అంధవిశ్వాసమని వాదించిన వారలకు సహేతుకమైన సమాధానమిచ్చి సంతృప్తిపరిచినటువంటి యొక్క దివ్య దర్శనములే షడ్దర్శనములు.
1: దోస్ దట్ టేక్ ద కల్చర్ ఆఫ్ భారత్ యాజ్ బ్లైండ్ belief was negated by texts called shaddarshanas with all reasoning.
0: Vedamulaku oka vidhamaina arthamulu maatrame kaaka vivida vidhamulaga arthamulanu bodhinchi vishwaniki andinchinatvanti yokka divya sutramule shaddarshanamulu.
1: Veda explains in one way one meaning to a word, but different shades of meanings are explained by the shaddarshanas.
0: Veda gnanamulu vipulamga vivarinchi jagattunaku vijnana tattvamulu vijrumbimpa chesinatuntive ee shaddarshanamulu.
1: Shaddarshanas are those that explain Vedic literature in detail and has spread the waves of wisdom in the entire universe.
0: Avishwasamu antardarshanamu vedam ee moodu sutramule ee darshana kattalaku pradhanamaitvanti mukhya sutramulaga yerpadinavi.
1: These three main principles of shaddarshanas are the inner vision, the veda, and the avishwasa, the lack of faith.
0: భూత భవిష్యత్ వర్తకాలములను మారినటువంటి సత్యాన్ని విషయతత్వాన్ని ప్రపంచములకు అందించి మానవత్వంలో ఉండినటువంటి యొక్క బలహీనతను భయమును సంశయమును దుఃఖమును దూరము గావించినటువంటిది ఈ షడ్దర్శనములు.
1: ఆల్ థింగ్స్ రిలేటెడ్ టు ద పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ ఆర్ ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ. And the reasons for fear, the doubt and the misery have been explained and solved by the shaddarshanas.
0: Vishwamunaku yoga kshemamunu prabodhinchi yoga kshema margamunu kodanu andinchi manavatvamulo malinyam lekunda nirmoolam gavinchi nirmalatvanni andinchinatvanti yokka divya sutramule ee shaddarshanamulu.
1: Shaddarshanas are those that have taught us the safety and security, welfare and all the dirt in the human life is removed, and thereby the pure nature of the human quality is explained.
0: Vedamu vedantamu vedagnuru tarbulu kudanu okkate aneetvanti yokka ekatvanni prabodhinchi divyatvanni prakatimpa chesinatvantidi ee shaddarshanamule.
1: Shaddarshanas are those that taught the Veda and the end of Veda and also the knower of Veda and explain the divinity in full.
0: ఈ అన్ని విధములైనటువంటి ప్రబోధనకు ప్రచారములకు పవిత్రతకు వివేక విజ్ఞానములకు మూల కారణము మనసే.
1: For all the discrimination, intellect and intelligence, it is the mind that is responsible.
0: ఈ మానసిక తత్వాన్ని అర్థం చేసుకునే నిమిత్తమై ఏకత్వంలోని అనేకత్వాన్ని విభజించి అనేకత్వం నుండి ఏకత్వానికి మానవుని కొనిపోయేటువంటి రాజమార్గమే ఈ యొక్క షడ్దర్శనములుగా రూపొందినవి.
1: Shaddarshanas are those that explain clearly the nature of the mind and will take us to unity out of diversity.
0: ఇవియే న్యాయ వైశేషిక సాంఖ్య యోగ పూర్వమీమాంస ఉత్తర మీమాంసములని ఆరు.
1: దీస్ షడ్దర్శనస్ ఆర్ న్యాయ వైశేషిక సాంఖ్య పూర్వమీమాంస అండ్
0: యోగ
1: యోగ పూర్వమీమాంస అండ్ ఉత్తరమీమాంస.
0: మొదటిది న్యాయం.
1: ద ఫస్ట్ షడ్దర్శన ఇస్ న్యాయ.
0: ఈ మిగిలినటువంటి యొక్క ఐదు దర్శనములు కూడాను ఈ న్యాయమే ప్రాణము.
1: ఫర్ ద రిమైనింగ్ ఫైవ్ షడ్దర్శనస్ ద న్యాయ ఈజ్ ద లైఫ్.
0: మానవుని యొక్క సానుభూతిని సమరసాన్ని ఏకత్వాన్ని గుర్తించినటువంటి మానవుని యందు మాత్రమే ఈ న్యాయము స్వేచ్ఛ ఆనందము లభ్యమవుతుంది.
1: దిస్ న్యాయ కుడ్ బి రియలైజ్డ్ ఇన్ మ్యాన్ హూ హాస్ గాట్ దిస్ టాలరెన్స్ ఈక్వాలిటీ ఫ్రీడమ్.
0: అనగా న్యాయతత్వం అనేటువంటిది కేవలము కొన్ని ప్రమాణములపైన ఆధారపడి ఉన్నది.
1: మీనింగ్ న్యాయ ఆర్ జస్టిస్ ఈజ్ బేస్డ్ ఆన్ సర్టన్ మెజర్స్.
0: విషయమును వివరించవలనన్నను వస్తువులను ప్రకటించవలనన్నను దీనికి కూడాను కొన్ని ప్రమాణములు అత్యవసరము.
1: టు ఎక్స్ప్లెయిన్ ద మ్యాటర్ క్లియర్లీ అండ్ ఆల్సో టు మెజర్ ద ఆబ్జెక్ట్స్ వీ నీడ్ సర్టన్ స్టాండర్డ్.
0: మానమనగా కొలత.
1: ఇట్ ఈస్ మెజర్.
0: ప్రామానగా ముందు.
1: ప్రా మీన్స్ ఎర్లియర్.
0: దేనిని మనం విచారించవలనన్నను దీనికి ముందు ఒక విధమైనటువంటి ఒక ప్రమాణం మనకు అవసరం.
1: టు ఎంక్వైర్ ఎనీథింగ్ వీ నీడ్ ఎ స్టాండర్డ్ ఎ మెజర్.
0: కొలత బద్దు చేత కొన్ని వస్తువులను బట్టలను ఇత్యాది కొన్ని నియమితమైనటువంటి యొక్క వస్తువులను మాత్రమే దీనితో కొలత వేయవచ్చును.
1: విత్ దిస్ మెజర్ ఆఫ్ ద స్కేల్ వీ కెన్ సర్టన్లీ మెజర్ ద క్లాత్ అండ్ సర్టన్
0: పదార్థములకు ఒక కొలత.
1: ఫర్ ద మెటీరియల్ ఎ మెజర్.
0: విషయములకు ఒక కొలత.
1: అండ్ ఆల్సో ద మెజర్
0: విజ్ఞానములకు ఒక కొలత.
1: మెజర్ ఫర్ నాలెడ్జ్
0: విజ్ఞానములకు ఒక కొలత.
1: నాలెడ్జ్ ఫర్
0: ప్రజ్ఞానములకు ఒక కొలత.
1: నాలెడ్జ్ ఫర్ గుడ్
0: నాలెడ్జ్ మెజర్ కొలత.
1: దేర్ ఇస్ ఎ మెజర్ ఈవెన్ ఫర్ ఇగ్నోరెన్స్.
0: అన్నిటికీ ప్రమాణము అత్యవసరం.
1: ఫర్ ఎనీథింగ్ మెజర్ ఇస్ నెసెసరీ.
0: ఈ ప్రమాణము లేక ఒక వస్తువును కాని విషయమును కాని వ్యక్తిని కాని మనము మంచి చెడ్డలుగా నిర్ణయించలేము.
1: వీ కెనాట్ డిసైడ్ గుడ్ ఆర్ బ్యాడ్ ఆఫ్ ఎనీ ఆబ్జెక్ట్ ఎనీ మెటీరియల్ ఆఫ్ ఎనీ ఇండివిజువల్ వితౌట్ మెజర్.
0: ఈ అన్ని ప్రమాణములు కూడాను మనస్సుపైనే ఆధారపడి ఉంటున్నవి.
1: ఆల్ మెజర్స్ రెస్ట్ ఆన్ మైండ్.
0: కనుక ఈ ప్రమాణములు నాలుగు విధములుగా ఉంటున్నవి.
1: దర్ ఆర్ ఫోర్ టైప్స్ ఆఫ్ మెజర్స్.
0: ఒకటి ప్రత్యక్ష ప్రమాణము.
1: వన్ ఈజ్ ద డైరెక్ట్ ప్రూఫ్.
0: రెండవది అనుమాన ప్రమాణము.
1: దెన్ ద ప్రూఫ్ బేస్డ్ ఆన్ డౌట్.
0: మూడవది ఉపమాన ప్రమాణము.
1: దెన్ స్టాండర్డ్ ఆన్ సిమిల్ ఎగ్జాంపుల్.
0: నాలుగవది శబ్ద ప్రమాణము.
1: దట్ ఈస్ ద స్టాండర్డ్ బేస్డ్ ఆన్ సౌండ్.
0: ఈ నాలుగు ప్రమాణములు కూడా చేతను మానవుని యందుండేటువంటి సర్వ సంశయములను కూడా నివారణ గావించి
1: దీస్ మెజర్స్ విల్ సర్టన్లీ సాల్వ్ సర్టన్ డౌట్స్.
0: మానవత్వం యొక్క విశిష్టతను గుర్తింపజేసి
1: విల్ మేక్ us realize the significance of human life.
0: సత్యస్వరూపాన్ని నిరూపణ గావించి
1: అండ్ ఇట్ ప్రూవ్స్ ద ట్రూ ఫామ్.
0: మానవత్వాన్ని సార్థకం గావిస్తూ వచ్చినది ఈ న్యాయము అనేటువంటి దర్శనం.
1: దిస్ దర్శన న్యాయ విల్ మేక్ ది హ్యూమన్ లైఫ్ సీక్రెట్.
0: మొదటిది ప్రత్యక్షము.
1: The one, the direct proof.
0: ఈ ప్రత్యక్షమనగా ఏమిటి?
1: What do you mean by direct proof?
0: కేవలం ఇంద్రియ గోచరమైనటువంటిది ప్రత్యక్షమని భావిస్తున్నాము.
1: We take it the direct proof which you are able to see with the naked eye.
0: కంటితో చూచినటువంటిది ప్రత్యక్షము.
1: That which you see with the eye is direct.
0: చెవితో విన్నటువంటిది ప్రత్యక్షము.
1: That which you listen to is direct.
0: చేతితో చేసినటువంటిది ప్రత్యక్షము.
1: What you do with the hands is direct.
0: కాని ఈ ఇంద్రియములు కొన్ని విధమైన వ్యాధులతో కూడటం చేత ఈ ప్రత్యక్షము సరైనటువంటి యొక్క ప్రమాణము కాదు.
1: As these organs have got their own limits, they are not direct proofs.
0: కన్ను.
1: Eye.
0: కన్ను చూచినది.
1: Eye sees.
0: కానీ ఇది నలుపు తెలుపు ఎరుపు అని నిర్ణయిస్తూ వచ్చింది.
1: It decides white, red, black.
0: ఈ ప్రమాణము సత్యమని ఏ రీతిగా చెప్పవచ్చు?
1: How do you decide that it is true?
0: ఈ ఇంద్రియముల లోపల మనస్సు ఆవరించి ఈ మనస్సు యొక్క ఇష్ట అయిష్టముల ద్వారా ఈ యొక్క దీనిని నిర్ణయించడానికి పూనుకుంటుంది.
1: ఇట్ ఈస్ ద మైండ్ దట్ ఎన్కేసెస్ ఆల్ ద సెన్సెస్ అండ్ ప్రూవ్స్ అండ్ డిసైడ్స్.
0: ఇంతే కాక ఈ ఇంద్రియము కూడాను కొన్ని రోగములతో పీడింపబడుతుంది.
1: ఈవెన్ ది సెన్సెస్ హావ్ దేర్ ఓన్ లిమిటేషన్స్.
0: ఈ కను దృష్టి ఆరోగ్యముగా ఉండినప్పుడు నలుపు నలుపు, తెలుపు తెలుపు, ఎరుపు ఎరుపు, పసుపు పసుపుగా కనిపిస్తుంది.
1: సో లాంగ్ ద ఐ సైట్ ఇస్ పర్ఫెక్ట్, వైట్ అపియర్స్ వైట్, బ్లాక్ అపియర్స్ బ్లాక్, యెల్లో అపియర్స్ యెల్లో.
0: మనలో ఒక జాండీస్ తగిన బయలుదేరినప్పుడు కన్ను పచ్చగా పసుపు పచ్చగా మారుతుంది.
1: When we are afflicted by jaundice, everything appears yellow.
0: చూచినవన్నీ కూడా పచ్చగానే ఉంటుంటాయి.
1: All that you see appear yellow.
0: ఇది ఎట్లా ప్రత్యక్ష ప్రమాణం?
1: How do you call it? Direct proof.
0: రోగంతో కూడినటువంటి ఒక నేత్రంతో చూచినటువంటివన్నీ కూడా ప్రత్యక్షమవుతాయా?
1: Do you call it a direct proof when you see with the eye afflicted with all the senses?
0: ఇంద్రియములన్నీ కూడా కేవలము మన ప్రభావంతో కూడినటువంటివే.
1: Therefore all senses are affected by mind.
0: ఇంకా నోటితో రుచి చూచినటువంటిది ప్రత్యక్షము.
1: యు సే దట్ వాట్ యు టేస్ట్ ఇస్ డైరెక్ట్.
0: నేను తిన్నాను, రుచి చూచాను, ఇది సత్యము అని వాదించవచ్చు.
1: యు మే ఆర్గ్యూ ఐ హావ్ ఈటన్, ఐ హావ్ టేస్టెడ్ అండ్ యు మే ఆర్గ్యూ సో.
0: ఇది కూడా ప్రత్యక్ష ప్రమాణము కాదు.
1: దిస్ ఇస్ ఆల్సో నాట్ డైరెక్ట్ ప్రూఫ్.
0: ఎట్లా?
1: హౌ?
0: నీకు ఆరోగ్యముగా ఉండినప్పుడు తీపి తీపి, కారము కారము, చేదు చేదుగా ఉంటుంది.
1: వెన్ యు ఆర్ హెల్దీ, స్వీట్ విల్ బి స్వీట్ and hot will be hot, bitter will be bitter.
0: Neelo malaria fever egina vachinatte ee yokka nanuka teepunu kudunu cheduga roopondimpa chestundi.
1: When you suffer from malaria, the tongue will make the sweet also taste bitter.
0: Idi pratyakshamani ee reethiga nee vaadinchagalavu?
1: Then how do you consider it a direct proof?
0: Laddu teeyagane unnadi kaani nee chedantunnavu.
1: The laddu is sweet but you call it bitter.
0: Idi ee samayamunandu పదార్థాన్ని కూడాను ఒక ప్రమాణంగా రూపొందింపజేసుకోవాలి.
1: దెన్ వీ షుడ్ టేక్ ద మెజర్, ద స్టాండర్డ్ ఆఫ్ ద మెటీరియల్ ఆల్సో.
0: ఇంద్రియ ప్రమాణమే కాకుండా పదార్థ ప్రమాణమును కూడాను మనం విచారించాలి.
1: నాట్ ఓన్లీ ది స్టాండర్డ్ ఆఫ్ ద సెన్సెస్, వీ షుడ్ ఆల్సో టేక్ ద మెజర్.
0: నీవు చేదుని చెప్పినటువంటిది పదార్థాన్ని విచారిస్తే అది తీయగా ఉంటుండాలి.
1: When you view from the standpoint of the sense, it
0: కనుక ఇది ప్రమాణములకు సరైన ఆధారము కాదు.
1: Therefore, it is no basis for a standard.
0: ఇంకా మూడవది ఏమనగా,
1: ద థర్డ్ వన్,
0: పాలను ప్రత్యక్షంగా చూస్తున్నాము.
1: యు సీ ది మిల్క్ డైరెక్ట్లీ.
0: ఈ పాలలో కొంచెం మజ్జిగ తోడంత వేసినప్పుడు పెరుగుగా మారిపోతుంది.
1: వెన్ యు జస్ట్ డ్రాప్ లిటిల్ కర్డ్, ఇట్ కర్డ్స్ ఇన్ టు కర్డ్.
0: ఇది ప్రత్యక్షమే.
1: దిస్ ఇస్ డైరెక్ట్.
0: పాలు పెరుగుగా మారిపోయింది.
1: మిల్క్ హెస్ బికమ్.
0: పెరుగును మనము మధ్యన చేసినప్పుడు ఇది వెన్న తేలుతుండాలి.
1: వెన్ యు చర్న్ కర్డ్ యు గెట్ బటర్.
0: వెన్నను మనం కాచినప్పుడు నెయ్యిగా మారుతుండాలి.
1: When you boil butter, you get ghee.
0: ఈ నెయ్యి, వెన్న, మజ్జిగ, పెరుగు అన్ని పాలలోనే ఉంటున్నాయి.
1: ఘీ, బటర్, కర్డ్ ఆర్ ఆల్ కంటైన్డ్ ఇన్ మిల్క్.
0: కానీ వివిధ మార్పుల చేత, వివిధ కర్మల చేత, వివిధ కాలములో వేరువేరుగా రూపొందుతూ వచ్చింది.
1: Because difference in times, because of different processes we do,
0: కానీ
1: ప్రత్యక్షం
0: కాదని చెప్పడానికి వీలు కాదు.
1: But we cannot negate.
0: ఇది ప్రత్యక్షమే.
1: దిస్ ఇస్ డైరెక్ట్.
0: పాలు పెరుగుగా మారింది.
1: మిల్క్ హెస్ బికమ్ కర్డ్.
0: పెరుగు వెన్నగా మారింది.
1: ద కర్డ్ గేవ్
0: వెన్న నెయ్యిగా మారింది.
1: బటర్ బికేమ్ ఘీ.
0: ఇది దేనిలోనా తిరిగి మన చేరదు.
1: దిస్ ఘీ విల్ నాట్ బికమ్ ఎనీథింగ్ ఎల్స్ లేటర్.
0: మజ్జిగ నుంచి వచ్చినటువంటి యొక్క వెన్ననే
1: ద బటర్ ద కేమ్ అవుట్ ఆఫ్ బటర్ మిల్క్
0: చేసి తిరిగి మజ్జిగలో వేస్తే కూడా మజ్జిగతో కలవదు.
1: ద బటర్ విల్ నెవర్ మిక్స్ అప్ విత్ ది బటర్ మిల్క్.
0: పాలలో వేసినా కరగదు.
1: ఇట్ విల్ నాట్ డిజాల్వ్ ఈవెన్ ఇఫ్ యు కీప్ ఇట్
0: ఇన్ ఉంటుంటాయి.
1: ఇట్ రిమైన్స్ యాజ్ ఇట్ ఇస్.
0: ఎక్కడ నుంచి వచ్చింది ఇది?
1: వేర్
0: పాల నుంచే వచ్చింది, పెరుగు నుంచే వచ్చింది, మజ్జిగ నుంచే వచ్చింది. తిరిగి వాటితో ఇది చేరటం లేదు.
1: దిస్ బటర్ కేమ్ అవుట్ ఆఫ్ మిల్క్, కేమ్ అవుట్ ఆఫ్ కర్డ్, కేమ్ అవుట్ ఆఫ్ బటర్ మిల్క్, బట్ ఇట్ విల్ నాట్ గెట్ డిజాల్వ్.
0: దీనిని న్యాయ మీమాంస అని కూడా చెప్పవచ్చు.
1: దిస్ ఆల్సో కెన్ బి సెడ్ న్యాయ మీమాంస.
0: అనగా మీమాంస అనగా
1: మీమాంస మెంట్
0: ఏ మాంసమో కాదు.
1: Is no meat anyway.
0: వస్తువు యొక్క చివరి నిష్కర్షణ మీమాంసము.
1: The end that you arrive at in discussion is mimamsa.
0: నెయ్యి పూర్తి అయినటువంటిది, కట్టకనపడి అంశము.
1: ఘీ ఇస్ ద ఫైనల్ స్టేజ్.
0: నెయ్యిని మనం ఏమి చేయగలము?
1: What can you do with the ghee? You must partake.
0: ఇది మరొక అంత్యము లేదు.
1: It has no further end.
0: పాల యొక్క అంత్యము నెయ్యి.
1: The end of the milk is ghee.
0: అదే చివరి నిష్కర్షణ మీమాంసం అన్నారు.
1: The final stage is mimamsa.
0: కనుకనే ఈ న్యాయము అనేటువంటిది ప్రత్యక్ష ప్రమాణం మాత్రమే మనం ప్రధానంగా తీసుకోవటం, ఇది కొంతవరకు కూడాను సాధ్యమవుతుంది.
1: Therefore in this న్యాయ to take the direct proof as reality is acceptable to certain extent.
0: ఈ న్యాయ సూత్రములను గౌతముడు దీనిని ప్రబోధిస్తూ వచ్చాడు.
1: The principles of న్యాయ are explained by Gautama.
0: న్యాయ శాస్త్రమునకు కర్త గౌతముడు.
1: The one who taught this న్యాయ
0: సూత్రములకు అన్నిటికూడను దీనికి మరొక పేరు గౌతమ సూత్రము అని కూడా మరొక పేరు.
1: This is another name, Gautama Sruta.
0: ఇది మహనీయులు అనేక తపస్సులు చేసి అనేక విధముల విచారణ సలిపి ప్రచార ప్రబోధములు సలపడానికి పరిశోధనలు కూడా సలిపి ప్రమాణములు కూడా విశ్వసించి ఈ విధమైనటువంటి నిర్ణయానికి వచ్చారు.
1: The saints and seers, after undertaking penance for a long time, after deep process of inquiry and investigation, they arrived at these conclusions.
0: ప్రమాణకర్తలు ఆనాటి పరిశోధనకర్తలు ఈనాటి యొక్క కర్తలకు పోలికనే లేదు.
1: There is no comparison between those people that investigated, experimented, and those present.
0: Anadi yokka parishodhana maharshulanta kodanu kevalamu manasunu daati.
1: Those that investigate in those times have crossed the mind.
0: Dani taruvata unnatamainti manasunu super mind nu daati.
1: They crossed even super mind.
0: Aa super mind taruvata kodanu higher mind nu daati.
1: They crossed even the higher mind.
0: ఆ హయర్ మైండ్ నుంచి కూడాను ఇల్యూమినేటెడ్ మైండ్ అని దాటి
1: ఫ్రమ్ హయర్ మైండ్ దే క్రాస్ ది ఇల్యూమినేటెడ్ మైండ్
0: ఓవర్ మైండ్ ను కూడా దాటి
1: దే క్రాస్ ఈవెన్ ఓవర్ మైండ్
0: వారు విశిష్టమైనటువంటి ఒక దివ్యత్వాన్ని వారు దర్శించగలిగారు.
1: దే కుడ్ విజువలైజ్ ది సిగ్నిఫికెంట్ డివినిటీ.
0: ఈనాటి వైజ్ఞానికులు
1: ద మోడర్న్ సైంటిస్ట్
0: కేవలం లో మైండ్ నందే ఉంటుంది.
1: They remain in the low mind.
0: ఈ విశిష్టమైనటువంటి ఒక దివ్యత్వాన్ని అర్థం చేసుకోలేక
1: not able to understand significant divinity.
0: ఆనాటి ఋషులు కూడాను కనిపెట్టలేనటువంటి విషయాలను ఈనాడు మేము కనిపెట్టాము అని అహంకారంతో దొరవీగుతున్నారు.
1: They pride themselves declaring that they could discover those which could not be done by the earlier saints.
0: ఆనాడు ఋషులు కనిపెట్టలేనటువంటివి కాదు ఈనాడు మీరు కనిపెట్టిండేది.
1: You have not discovered anything new which you haven't.
0: ఆనాటి ఋషులు ఇవన్నీ కూడాను వ్యర్థమైనటువంటివి ఇవన్నీ కూడా లో క్లాస్ కు చెందినటువంటివి అని దానిని వదిలిపెట్టడం అనేటువంటివన్నీ కూడా ఈనాటి వైజ్ఞానికులు కనిపెడుతున్నారు.
1: ద సెయింట్స్ లెఫ్ట్ దెమ్, దే కన్సిడర్ దెమ్ వేస్ట్ఫుల్ అండ్ దే ఆర్ పిక్డ్ అప్ బై ద మోడర్న్ సైంటిస్ట్.
0: ఈనాటి వైజ్ఞానికులు కనిపెట్టేటువంటి యొక్క సమస్తము జ్ఞాన స్వరూపములు కూడా అన్ని ప్రాకృతమైనటువంటివి.
1: ద మోడర్న్ సైన్స్ trying to discover the worldly things.
0: పదార్థములతో కూడినటువంటివి.
1: That's full of matter.
0: కానీ ఆనాటి వైజ్ఞానికులు కనిపెట్టినటువంటి పదార్థముతో చేరినటువంటివి.
1: But the scientists of those days has got the spiritual content.
0: కనుక ఈనాటి వైజ్ఞానికులు
1: so modern scientists
0: ఆనాటి మహర్షులు కనిపెట్టినటువంటి వాటినంతా కూడాను
1: what all that is discovered by science
0: విశ్వసించలేకపోతున్నారు.
1: They're not able to believe.
0: వీరు విశ్వసించినా విశ్వసించలేకపోయినా కూడాను ఇవి పరమ సత్యములే.
1: Whether you believe it or not, they are true perfect truth.
0: ఈ అల్పమైనటువంటి జ్ఞానమునికి అహంకారపడి
1: you pride yourself because of this low wisdom.
0: మీరు ఆత్మతత్వమైనటువంటి దైవత్వాన్ని కూడా విస్మరిస్తున్నారు.
1: You forget even this, that self which is the divinity.
0: సైన్స్ చెడ్డది కాదు.
1: సైన్స్ ఇస్ నాట్ బ్యాడ్.
0: సైన్స్ భగవంతుని విశ్వసించలేకపోలేదు.
1: సైన్స్ హ్యాస్ నాట్ డినైడ్ గాడ్.
0: కొంతమంది సైంటిస్ట్ మాత్రం యాంటీ గాడ్ గా ఉంటున్నారు.
1: ఓన్లీ సమ్ సైంటిస్ట్ take it that way.
0: Kani science anti god god.
1: Science is never anti god.
0: Ee vidyarthulu chakkaga gurtinchali.
1: This scientist should know clearly.
0: Kontha mandi alpa buddhi galinatunti vare ee vidhamainatunti oka anti god ga roopondutuntaru.
1: Only people consider it as anti god.
0: Miniguru puvu untundi.
1: Here is a glow worm.
0: Idi చీకటి లోపల నాకంటే ఇంకా గొప్ప వెలుతురైనటువంటి వారు లేరు ఈ లోకంలో అని వెర్రవీగుతుందట.
1: దీస్ గ్లో వర్మ్స్ ప్రైడ్ దెమ్సెల్వ్స్ బికాజ్ దే ఆర్ బ్రైట్ ఇన్ ద నైట్.
0: సూర్యుని ముందు ఈ మిడుగురు పువ్వు ఎంత?
1: బిఫోర్ ద సన్ లైట్ వాట్ ఆర్ దే ఆఫ్టర్ ఆల్.
0: అట్లనే ఈ విజ్ఞానవంతులైనటువంటి మహర్షుల యొక్క దృష్టి లోపల ఈ అజ్ఞానంతో కూడినటువంటి వైజ్ఞానికుల యొక్క దృష్టి ఎంత చిన్నది.
1: బిఫోర్ ద విజ్డమ్ ఆఫ్ దోస్ సెయింట్స్ హౌ ఫ్రాక్షనల్, హౌ డిసిమల్ ఇస్ ద నాలెడ్జ్ ఆఫ్ సైన్స్.
0: గురువు అంటిదే
1: దట్ జస్ట్ లైక్ గ్లో వర్మ్స్.
0: కానీ ఆనాటి వైజ్ఞానికుల యొక్క ఈ తత్వము సూర్య ప్రకాశం వంటిది.
1: దిస్ నాలెడ్జ్ ఆఫ్ ది సైంటిస్ట్ ఆఫ్ దోస్ టైమ్స్ ఈక్వల్ టు ది ఎఫల్జెన్స్ ఆఫ్ సన్.
0: కనుక విచారణ చేత ఇంద్రియములను మాత్రమే లక్ష్యంగా ఉంచుకొని ఇది ఏ ప్రత్యక్ష ప్రమాణం అనుకోవటము ఇది పెద్ద అజ్ఞానమే.
1: దేర్ఫోర్ విత్ ఆల్ ద ఎంక్వైరీ టు లిమిట్ అవర్ నాలెడ్జ్ టు ద సెన్సెస్ ఇస్ ప్యూర్ ఇగ్నరెన్స్. We should inquire.
0: కేవలం యంత్ర పరిశోధన కాదు.
1: Not merely mechanical.
0: మంత్ర పరిశోధన కాదు.
1: Not inquiry.
0: హృదయ పరిశోధన.
1: We have to investigate with heart.
0: ఈ హృదయ పరిశోధనే నిజమైన ప్రమాణము.
1: Inquiry with the heart is the true standard.
0: యంత్ర పరిశోధనే అల్ప ప్రమాణము.
1: The inquiry with the machine is low.
0: యంత్రమేమైనా చెడిపోయినా ప్రమాణమే చెడిపోతుంది.
1: If the machine is spoiled, you lose the reserve.
0: ఈ యంత్రములంతా ఎవరు సృష్టించినటువంటివి?
1: Who discovered the machine?
0: కేవలం మానవ కల్పితమైనటువంటివి.
1: They are just.
0: ఈనాడు మీకు అందరికీ బాగా తెలుసును.
1: Today you know well.
0: ఈ కంప్యూటర్స్ అంతా కూడా అనేక మంది వైజ్ఞానికులు దీన్ని సృష్టిస్తున్నారు.
1: Many scientists have discovered the
0: computer. ఈ కంప్యూటర్ అనేది ఎలాంటిది?
1: What sort of a thing is computer?
0: కేవలం ఒక రబ్బిష్ వంటిది.
1: It is rubbish.
0: పైన బియ్యం వేస్తే కింద బియ్యం పిండి వస్తుంది.
1: If you keep the rice, you get the rice flour.
0: పైన బేడలు వేస్తే బేడలు పిండి వస్తుంది.
1: If you keep the dal there, you get the flour.
0: ఎలాంటిది వేస్తే అలాంటిది వస్తుంది కింద.
1: As you keep the material, so you get.
0: కాబట్టి ఈ సైంటిస్ట్ ఏ విధమైనటువంటి అడ్జస్ట్ చేస్తే ఆ విధమైనటువంటి రీతిగా ఫలితం వస్తుంది.
1: Therefore, scientists get the result depending upon the feeding that your computer.
0: ఏమైనా కొంత పొరపాటు జరిగినా.
1: If there is any mistake in feeding at the computer.
0: అంతా ప్రమాదమే, ప్రమాణం కాదు.
1: Everything is danger, no results.
0: ఈ కంప్యూటర్ లో మార్క్స్ అంతా కూడా రిజల్ట్స్ తెలిపేటువంటి కొన్ని కంప్యూటర్స్ లో పాస్ అయిన వాళ్ళను ఫెయిల్ గాను ఫెయిల్ అయిన వాళ్ళను పాస్ గాను తెలుపుతుంటాయి.
1: The results announced by the computer sometimes declared fail those who passed and vice versa.
0: ఈ యంత్ర ప్రమాణములంతా కూడా అల్ప ప్రమాణములే.
1: Therefore the standard of the machine is low.
0: కానీ రాసినటువంటి వాడి యొక్క హృదయ ప్రమాణము సత్యమైన నేను పాస్ అవుతాను, నేను తప్పక పాస్ అవుతాను అని ఆ విశ్వాసమే అతని పాస్ చేస్తుంది.
1: Therefore, the one who has written the examination, the standard of the heart is true one.
0: కనుకనే ఈ మూర్ఖ ప్రమాణాలంతా కూడా అభివృద్ధి అయిపోతూ వస్తున్నాయి.
1: We find these foolish standards on the rise.
0: దీని అన్నిటికీ మనసే కారణము.
1: For all this mind is responsible.
0: దీనిని తిరుత్తుండాళ్వారు కూడా చెప్పాడు, మనసుకు మనం కారణం.
1: తిరుత్తుండాళ్వార్ సెట్ ఫర్ ద మైండ్
0: సర్వమునకు స్వామి కారణమే. సర్వమునకు స్వామే కారణము.
1: ఫర్ ఎవ్రీథింగ్ స్వామి ఇస్ రెస్పాన్సిబుల్.
0: ముఠాలకు మూర్ఖమే కారణం అన్నారు.
1: ఫర్ ది ఫీలింగ్ ఆఫ్ ది గ్యాంగ్స్ ఇట్ ఇస్ ది ఫూలిష్నెస్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: కనుక మన ప్రమాణాలు ప్రత్యక్ష ప్రమాణాలు అంటే అనుకోవటము చాలా మూర్ఖత్వం.
1: సో ఇట్ షేర్ ఫూలిష్నెస్ టు రిలై ఆన్ ద డైరెక్ట్ ప్రూఫ్.
0: కనుక ప్రత్యక్ష ప్రమాణం అనగా ఏమిటి? హృదయ ప్రమాణమే ప్రత్యక్ష ప్రమాణము.
1: Therefore the direct proof is the proof of heart.
0: ఇది సరైన న్యాయము.
1: This is the true wisdom.
0: కానీ ఈనాటి న్యాయము
1: but the modern knowledge
0: విరుద్ధమైనటువంటి రీతిగా జరుగుతూ ఉంటుండాలి.
1: It runs in the contradictory way.
0: న్యాయమును అన్యాయంగా అన్యాయం న్యాయంగా కూడా మారుస్తున్నారు.
1: Justice is viewed as injustice, injustice as justice.
0: ఒక 1,000 రూపాయలు జాస్తి ఇస్తే అన్యాయం న్యాయం అయిపోతుంది, న్యాయం అన్యాయం అయిపోతుంది.
1: ఇఫ్ యూ పే 1,000 రూపీస్ జస్టిస్ కెన్ బి అన్జస్టిస్, ఇన్జస్టిస్
0: ఇలాంటి న్యాయం న్యాయం అవుతుందా?
1: కెన్ దట్ జస్టిస్ బి విజ్డమ్?
0: ఇలాంటి న్యాయస్థానములు న్యాయస్థానములు అవుతాయా?
1: కెన్ దే బి ది సెంటర్స్ ఆఫ్ జస్టిస్?
0: కాదు. నిత్య జీవనోపాధి నిమిత్తమై పొట్టకూటికై పాటు పడేటువంటి న్యాయములు ఇవన్నీ కూడా.
1: వాట్ సార్ట్ ఆఫ్ జస్టిస్ ఈజ్ ఇట్ ఈజ్ వెన్ యూ స్ట్రైవ్ స్ట్రగుల్ ఫర్ ఎ లివింగ్?
0: ఇట్ న్యాయం కాదు. ఆనాటి కాలంలో
1: దిస్ నాట్ ద జస్టిస్ ఆఫ్ దోస్ టైమ్స్.
0: న్యాయం తన పర అనేటువంటి భేదం లేకుండా న్యాయాన్ని విచారించి దాన్ని సక్రమంగా దాన్ని సరైన మార్గంలో పెట్టేటువంటి వారు.
1: వితౌట్ ఎనీ డిస్టింక్షన్ ఆఫ్ ఐ అండ్ మైన్ అండ్ అదర్స్ ద జస్టిస్ ఇస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ దోస్ టైమ్స్.
0: ఏ మతంలో కూడా ఇలాంటి న్యాయము సక్రమైన మార్గాన్ని అనుసరించింది.
1: ఎవ్రీ రిలీజియన్ స్పీక్స్ ఆఫ్ ద జస్టిస్ ఇన్ దిస్ ప్రాపర్ డైరెక్షన్.
0: హజ్రత్ మహమ్మద్, ఇది మహమ్మద్ లో కూడా ఎంతో న్యాయం ఉంటుండాలి. మతములు వేరు కావచ్చును, న్యాయం అందరికీ ఒక్కటే.
1: మహమ్మద్ ఆల్సో ఎస్టాబ్లిష్ జస్టిస్. రిలీజియన్స్ మే బి డిఫరెంట్ బట్ దే స్పీక్ ది జస్టిస్.
0: మానవత్వానికి విరుద్ధంగా ప్రవర్తించినటువంటి వాడిని కఠినమైన శిక్ష ఇచ్చేటువంటిది ఆనాటి మహమ్మద్ మతములు.
1: ద రిలీజియన్ ఆఫ్ ప్రాఫిట్ మహమ్మద్ జస్ట్ సెట్ ఆఫ్ సివియర్ పనిష్మెంట్ ఇఫ్ ఎనీవన్ కమిట్స్ ఎ మిస్టేక్.
0: అందరికీ సమానమైనటువంటి పనిష్మెంట్.
1: సేమ్ పనిష్మెంట్ ఎవ్రీ వన్.
0: దుష్ట దృష్టితోట, దుష్టి మనస్సుతోట, దృష్టి యొక్క క్రియ చేత మానవుడు అనేక దోషములు చేస్తుంటాడు.
1: మ్యాన్ కమిట్స్ మెనీ మిస్టేక్స్ బికాస్ ఆఫ్ బ్యాడ్ లుక్స్, బ్యాడ్ మైండ్ అండ్ బ్యాడ్ థాట్.
0: అలాంటి వారికి 100 కొరడా దెబ్బలు అని ఒకరు నిర్ణయించారు మహమ్మద్ మతంలో.
1: మహమ్మద్ ప్రిస్క్రైబ్ 100 విప్స్ టు సచ్ పీపుల్ ఇస్ ఎ పనిష్మెంట్.
0: కాలి అలాంటి దోషము ఈ హజరత్ మహమ్మద్ యొక్క కుమారుడే చేశాడు.
1: ద వెరీ సేమ్ మిస్టేక్ ఈస్ కమిటెడ్ బై ద సన్ ఆఫ్ మహమ్మద్.
0: అప్పుడు తన కుమారుడే అనేటువంటి భేదం లేకుండా ఆనాటి మహమ్మద్ మహతంలో కూడాను ఈ కుమారుడు కూడాను 100 కొరడా దెబ్బలు కొట్టండి అన్నాడు.
1: వితౌట్ ఎనీ కన్సిడరేషన్ దట్ హీస్ ది వెరీ సన్, హీ జస్ట్ ఆస్క్డ్ టు బి 100 లక్స్.
0: న్యాయం.
1: దిస్ ఇస్ జస్టిస్.
0: తన పర భేదం లేకుండా సర్వులకు నువ్వు సమానమైన శిక్ష.
1: వితౌట్ ఎనీ డిస్టింక్షన్ మై పీపుల్ అండ్ అదర్స్ సేమ్ పనిష్మెంట్.
0: కానీ 50 దెబ్బలు కొట్టేటప్పటికీ ఈ కుమారుడు కూలి ప్రాణం ఇచ్చాడు.
1: ఆఫ్టర్ 50 whiplashes, the son fell and died.
0: ఇదన్ని తిరిగి సమాధి చేశారు.
1: దెన్ హీ వాస్ క్రిమేటెడ్.
0: ఆ సిపాయిలు వచ్చి మహమ్మద్ హజరత్ను ప్రార్థించారు, స్వామి ఇంకా 50 దెబ్బలు మిగిలి ఉంటున్నా, ఏం చేయాలన్నారు.
1: The sipahis came and said, sir, 50 more are remaining, what is to be done?
0: ఆ సమాధి పైన కొట్టండి అన్నాడు.
1: He said, let this stone which is whiplash.
0: ఎంత న్యాయము, ఎంత ధర్మము, ఎంత పవిత్రత.
1: What sort of justice, what sort of sanctity there?
0: ఈనాడు తన పర అనే భేదం ఉంచుకొని,
1: today we have the feelings, my people and other.
0: వారైతే 10 సంవత్సరాలు శిక్ష,
1: if others 10 years of imprisonment.
0: తనవాడైతే కోర్టు పూర్తి దాన్ని ధిక్కరిచ్చేసేస్తుంది.
1: If they are my people, the court will just absolve
0: it. పేపర్ కూడా చూస్తుంది.
1: That's what we see in the paper.
0: ఇది తప్పించేటువంటి విధానం ఏమిటని యుక్తితో కుయుక్తితో ఈ యొక్క మార్గాన్ని తప్పించుకుంటుంది.
1: They will also show you the ways of escape.
0: ఇట్టి కుయుక్తులతోనా, ఇట్టి అల్పమైన బుద్ధులతోనా, అల్పభావంతోనా కూడినటువంటిది కాదు న్యాయం.
1: The justice is not the one which has got this knack and low feeling of devices.
0: న్యాయము న్యాయమే.
1: Justice is just.
0: అలాంటి దానిని గౌతముడు దీనిని ఆవిర్భవింపజేశాడు.
1: It was Gautama who taught this న్యాయం.
0: ఇది న్యాయ దర్శనము.
1: This is న్యాయ దర్శన.
0: ఈ న్యాయ దర్శనము లోపల మొట్టమొదటి ప్రత్యక్ష ప్రమాణము.
1: ఇన్ దిస్ న్యాయ దర్శన, ద ఫస్ట్ వన్ ఇస్ డైరెక్ట్.
0: రెండవది అనుమాన ప్రమాణము.
1: ద సెకండ్ ఇస్ డౌట్ ఆఫ్ దిస్ డౌట్.
0: కొంగలంతా అక్కడ బాగా తిరుగుతున్నాయంటే, ఓ అక్కడ నీరున్నాయి అనేటువంటిది విశ్వాసం.
1: వెన్ యూ ఫైండ్ సో మెనీ దేర్, యూ ఫైండ్ దేర్ ఇస్ వాటర్.
0: కొంగలు సంచరించేటువంటి ప్రదేశంలో నీరు ఉన్నది.
1: వేర్ యూ ఫైండ్ ద క్రేన్, వేర్ యూ ఫైండ్ వాటర్.
0: కొంగలను సాక్ష్యంగా తీసుకుని నీరు ఉన్నదని ప్రమాణం నిర్ణయిస్తున్నాడు.
1: యూ హావ్ నాట్ సీన్ వాటర్, బేసింగ్ ఆన్ ద క్రేన్ దేర్ యూ డిసైడ్ ద వాటర్.
0: అక్కడెక్కడో పొగ వస్తుండాలి.
1: You find the smoke.
0: అగ్ని కనిపించటం లేదు.
1: You don't see the fire.
0: పొగను ఆధారంగా చేసుకుని అగ్ని ఉన్నదని విశ్వసిస్తున్నాడు.
1: Basing on the smoke, you believe the fire present there.
0: ఇక్కడ ఎక్కడో దుర్గంధం వస్తుంటుండాలి.
1: You find
0: ఈ గంధాన్ని ఆధారం చేసుకుని ఇది ఏదో దుర్గంధం ఉంటుండాలి, ఇది ఏదో సుగంధమైనటువంటి మల్లె పువ్వులున్నాయి అని స్వరూపాన్ని నిరూపణ చేసుకుంటున్నాడు.
1: బికాస్ ఆఫ్ ది స్మెల్, ఫౌల్ స్మెల్ ఆర్ గుడ్ స్మెల్ ఫ్రాగ్రెన్స్, యూ డిసైడ్ ద ఆబ్జెక్ట్.
0: స్వరూపము కనిపించకపోయినప్పటికీ స్వభావాన్ని విశ్వసించి దీనిని ఈ విధమైన స్వరూపం ఉండవచ్చును అనేటువంటిది అనుమాన ప్రమాణం.
1: దో యూ డోంట్ సీ ద ఫార్మ్, యూ సీ ద నేచర్ అండ్ డిసైడ్, దట్ ఈస్ కాల్డ్ ది ప్రూఫ్ బేస్డ్ ఆన్ డౌట్.
0: అనుమాన ప్రమాణం కూడాను ఒకటి అవసరమే.
1: దిస్ ప్రూఫ్ బేస్డ్ ఆన్ డౌట్ ఈస్ నీడెడ్.
0: ఈ దివ్యమైన ప్రకృతి యందు,
1: ఇన్ దిస్ డివైన్ నేచర్,
0: కేవలం ఇంద్రియంతో కూడినటువంటి యొక్క దేహంతో,
1: ద బాడీ విత్ ద సెన్సెస్,
0: హృదయం కూడినటువంటి యొక్క మనస్సుతో,
1: ద మైండ్ విత్ ద హార్ట్,
0: ఈ అన్ని ప్రమాణములు కూడాను ప్రమాణములుగానే తోస్తుంటాయి.
1: ఆల్ దిస్ ప్రూఫ్స్ అపియర్ టు బి ట్రూ.
0: కనుకనే అనుమాన ప్రమాణమనగా,
1: ద ప్రూఫ్ ఆఫ్ డౌట్ ఇస్,
0: విషయాన్ని ఆధారం చేసుకుని,
1: బేసింగ్ ఆన్ ద మ్యాటర్,
0: విషయ స్వరూపాన్ని నిరూపణ చేయటమే అనుమాన ప్రమాణము.
1: ప్రూవింగ్ ఇట్స్ ఫార్మ్ ఈస్ దిస్ ప్రూఫ్ ఆఫ్ డౌట్.
0: ఇంకా ఉపమాన ప్రమాణము.
1: దెన్ థర్డ్ వన్, ద ప్రూఫ్ బేస్డ్ ఆన్ ఎగ్జాంపుల్.
0: ఇందులో ఉపమాన ప్రమాణం అనగా ఏమిటి?
1: వాట్ డూ యూ మీన్ బై ఉపమాన ప్రమాణ?
0: ఈ భౌతికము, పారమార్థికము అనేటువంటిది కొన్ని ఉంటుండాలి.
1: దెర్ ఆర్ సర్టన్ థింగ్స్, ద ఫిజికల్ అండ్ స్పిరిచువల్.
0: సముద్రం ఉంటుండాలి.
1: హియర్ ఇస్ ఓషన్.
0: ఈ సముద్రంలో అలలు బయలుదేరినాయి.
1: యూ గెట్ ద వేవ్స్ అవుట్ ఆఫ్ ద ఓషన్.
0: నుంచి నురుగు వచ్చింది.
1: అవుట్ ఆఫ్ ది వేవ్స్ యూ ఫైండ్ ద ఫామ్.
0: ఇది అలలు ఎందు చూచినా, నురుగునందు చూచినా సముద్ర జలమే ఉంటుండాలి.
1: ఎయిదర్ ఇన్ ద వేవ్స్ ఆర్ ఇన్ ద ఫామ్ యూ ఫైండ్ ద సీ వాటర్.
0: ఈ మూడింటిని విచారణ చేసుకుని ఒక విధమైనటువంటి యొక్క ఉపమానంగా మనం తీసుకోవచ్చును.
1: ఎంక్వైరింగ్ ది నేచర్ ఆఫ్ దీస్ త్రీ కెన్ టేక్ ఇట్ ఇన్ ఎగ్జాంపుల్.
0: పారమార్థికము, ప్రాతిభాషికము, వ్యావహారికము అంటే ఏమిటి అని ప్రమాణం చెప్పమంటే, అయ్యా ప్రాతిభాషికం అనగా కేవలం ఒక అల,
1: ప్రాతిభాషికం
0: అనగా నురుగు,
1: వ్యావహారికం
0: అనగా జలము, ఈ అన్నింటిలోనూ ఉండినటువంటి ఒకే జలమే అనేటువంటి ఉపమానాన్ని తీసుకుని దీని ఏకత్వంగా భావించటం.
1: యూ ఎస్టాబ్లిష్ ది యూనిటీ బై టేకింగ్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్, ద ఓషన్ వాటర్, ద వేవ్ అండ్ ద ఫోమ్, ద వెరీ సేమ్ వాటర్ ప్రెసెంట్ ఇన్ ఆల్ దీస్ త్రీ.
0: పారమార్థికమనేటువంటి యొక్క సముద్ర జలము నుండియే,
1: out of this paramarthika the ocean water,
0: pratibhasikam anetundi alalu aavirbhavistunnai.
1: You find the waves pratibhasika
0: aavirbhavinchinatundi pratibhasikam anetundi alalu yende,
1: out of the waves pratibhasika
0: prakrutam anetundi oka nurugu untundali.
1: You find the form, the prakruta.
0: Kanuka paramarthikamu, pratibhasikamu, vyavaharikamu, vyavaharikame nurugu.
1: Therefore this vyavaharika, the physical, is form.
0: ఈ ప్రాతిభాసికమైనటువంటిది అల.
1: దిస్ ప్రాతిభాసిక ఇస్ వేవ్.
0: పారమార్థికమే సముద్రము.
1: పారమార్థిక ఇస్ ఓషన్.
0: ఇలాంటి ఉపమానాన్ని తీసుకుని అర్థము కానటువంటి విషయాన్ని అర్థమయ్యే రీతిగా నిరూపించటం.
1: టేకింగ్ సచ్ ఎగ్జాంపుల్స్, దోస్ థింగ్స్ విచ్ ఆర్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ కుడ్ బి మేడ్ అండర్స్టూడ్.
0: ఏ విధంగా నిర్ణయాలు అవుతున్నాయి,
1: How do you decide things?
0: కేసుకు సాక్ష్యాలే ఒక విధమైనటువంటి ఒక నిర్ణయం.
1: Only the witnesses help you to decide.
0: కేసుకు సాక్ష్యాలు ఎంత ఆధారమో,
1: just as the witnesses are the basis,
0: సత్యాన్ని గుర్తించడానికి,
1: to know the truth,
0: ఈ విధమైనటువంటి ఉపమానాలు చాలా అవసరమే.
1: These examples are very essential.
0: కనుక నేను అమితంగా ఉపమానాలు చెప్తుంటాను.
1: Swami gives many, many examples.
0: ఈ ఉపమానాల చేతనే,
1: because of the example,
0: సత్యాన్ని మనం గుర్తించడానికి వీలవుతుంది.
1: Would be able to recognize truth.
0: అక్కడ చూడు చందమామ ఉంటుంది.
1: There you see the moon.
0: ఈ కంటికి కనిపించినటువంటి చందమామను,
1: the moon you see,
0: అందరాని చందమామను,
1: the moon whom you cannot catch,
0: ఏ విధంగా చూపడానికి వీలవుతుంది?
1: How is it possible to see?
0: అదిగో అక్కడ ఉండేటువంటి ఎక్కడో చూస్తాడు. కాదు కాదు, ఆ చెట్టు పైన ఉంటుండది చూడు, ఆ గుట్ట పైన ఉంటుండది చూడు, ఆ మిద్దె పైన ఉంటుండది చూడు అని చెప్పినప్పుడు అప్పుడు చక్కగా దృష్టి అందులో ప్రసరించేస్తుంది.
1: When you say there is moon, where do you look? You look all around. Therefore, look on the top of the tree, look on the top of the staircase.
0: మనం వేలితో చూపించినట్టుగా,
1: just as the moon is directed to the finger, with the examples,
0: మన మనస్సుకు అందనటువంటి యొక్క దీనిని కూడాను అర్థమయ్యే రీతిగా మనం గుర్తించవచ్చు.
1: Those things which could not be comprehended by the mind could be taught.
0: దీనిని ఉపమానము అన్నారు.
1: This is called upamana or example.
0: ఇంకా ప్రత్యక్ష ప్రమాణము.
1: Then the direct proof.
0: ఈ ప్రత్యక్ష ప్రమాణం ఏమిటి కాదు, ఇదే శబ్ద ప్రమాణం.
1: This is the proof of the sound.
0: ప్రత్యక్షం,
1: డైరెక్ట్,
0: అనుమానం,
1: డౌట్,
0: ఉపమానం,
1: ఎగ్జాంపుల్,
0: శబ్ద ప్రమాణం,
1: దెన్ ది ప్రూఫ్ ఆఫ్ ది సౌండ్.
0: ఈ శబ్ద ప్రమాణం అనేటువంటిది,
1: ది శబ్ద ప్రమాణం,
0: ఇది సత్య ప్రమాణం అని భావిస్తూ వచ్చారు.
1: పీపుల్ స్టార్ట్ కన్సిడరింగ్ యాజ్ ది ట్రూత్.
0: ఈ సత్య ప్రమాణమును,
1: దిస్ ట్రూత్,
0: ఆధారం చేసుకుని,
1: బేసింగ్ ఆన్ దిస్,
0: వేదములు, వేదాంగములు, ఉపనిషత్తులు, భగవద్గీత ఇత్యాదివన్నీ కూడాను, మహాగ్రంథములంతా కూడాను ఈ ప్రత్యక్ష ప్రమాణములకు సంబంధించినటువంటి ఉన్నాయి.
1: All sacred texts, the Veda, the Vedanta, Bhagavad Gita, Upanishad, rely on
0: them. Cheta, avutundi, ee pratyaksha pramanam ye reethiga manaku sambhavistundi.
1: How do you experience the direct proof?
0: Ee indriyamulu yokka tattvanni poorthi anagadrokkali.
1: We should subdue the nature of the senses.
0: Chuchina kannulaku,
1: the eyes that see,
0: inna chevulaku,
1: the ears that
0: listen, manasuku,
1: and the mind that thinks,
0: vicharinchinatundi buddhiki,
1: and the intellect that
0: discriminates. We should
1: go beyond.
0: అందువల్లనే బుద్ధి గ్రాహ్యం అతి ఇంద్రియం అన్నారు.
1: Therefore the intellect is beyond the senses.
0: కనుక మనము ఈ ప్రత్యక్ష ప్రమాణమును వదిలిపెట్టి, అనుమాన ప్రమాణమును వదిలిపెట్టి, ఈ ఉపమాన ప్రమాణమును వదిలిపెట్టి, శబ్ద ప్రమాణమును పోవడంలో చాలా జాగ్రత్తగా ఉంటుండాలి.
1: Therefore we leave the direct proof and also proof of the doubt and also example and travel to
0: the sound.
1: Having a qualification,
0: chagavachu,
1: you can be successful in congregation.
0: Sakala vidyalu nerchip sabhajeyin chagavachu.
1: Having acquired all forms of
0: education, you
1: can also fight in the battlefield.
0: Raja rajai putti rajyame elagavachu.
1: Having been born as a king, you can rule the kingdom.
0: Hema godanamulliyavachu.
1: You can also offer the cow and the gold.
0: Gaganamandunna chukkalu lekkagonavachu.
1: You can count the stars across the sky.
0: Chandramandalamaina cheravachu.
1: You can reach even moon.
0: Ashtanga vidyalu anni nerchagavachu.
1: You can acquire all the eight forms of knowledge.
0: Kani.
1: But

0: One cannot have full control of the body and the senses. He can never turn inward and remain in the state of steady equanimity. One should have that equanimity.
1: That
0: should be steady equanimity.
1: తరంగముల వలె అటు ఇటు లేచేటువంటి మనస్సు కలిగి ఉండేవాడు కాకూడదు.
0: యు షుడ్ హ్యావ్ ద మైండ్ లైక్ వేవ్స్ విత్ బంప్స్ అండ్ జంప్స్.
1: అది ఏ శబ్ద బ్రహ్మం.
0: దట్ ఈస్ ది బ్రహ్మన్ ఆఫ్ ది సౌండ్.
1: కనుకనే శబ్ద బ్రహ్మమయ్యి చరాచరమయ్యి వాంగ్మయ్యి నిత్యానందమయ్యి పరాత్పరమయ్యి మాయామయ్యి శ్రీమయ్యి అస్తేశ్వర స్వరూపంతో కూడినటువంటిది ఈ శబ్దము.
0: ది సౌండ్ హ్యాస్ ఆల్ దీస్ ఎయిట్ ఫార్మ్స్ అస్తైశ్వర్య.
1: ఎక్కడో దూరంగా ఉండినటువంటి వాడుని ఓ బాబూ అని పిలిస్తే ఆ శబ్దం చేతనే వాడు కనుక్కొని తిరిగి వస్తున్నాడు.
0: When a person is in a distance, if you call him by name, he will come to you.
1: ఇంతవరకు మనం పోనకర్లేదు. నిత్యం కూడా మనము శబ్దముల చేతనే మన యొక్క హృదయాన్ని ముంచుకోవటమో లేక హృదయాన్ని తేల్చుకోవటమో హృదయానికి ఆనందాన్ని ఇవ్వటమో లేక హృదయాన్ని దుఃఖాన్ని చేకూర్చుకోవటమో జరుగుతూ ఉంటుండాలి టీవీలలో.
0: On TV, you will certainly watch with the help of the sound. Either you can make your heart happy or miserable. They are all the proofs of sound.
1: కనుకని ఈ శబ్దములు అన్నింటిపైన కూడాను ప్రమాణ శబ్దము భగవత్ సంకీర్తన.
0: And therefore of all this, it is singing the name of glory of the Lord is శబ్ద ప్రమాణ.
1: ఒకానొక సమయంలో నారదుడు మహావిష్ణువును సర్దించింది.
0: Therefore at one time Narada went to Vishnu.
1: స్వామి, తమ దర్శనార్థమే నేను అప్పుడప్పుడు వస్తూ ఉంటాను, ఇది నా సహజం.
0: He said, Swami, it's my natural quality to come to see you.
1: ఎందుకు ఇతనికి సహజమైంది?
0: Why is it natural?
1: తాడుల పేడుల ఇల్లుల బిడ్డల ఇష్టం వచ్చినప్పుడు తిరుగుతూ ఉంటాడు.
0: Narada has no family, no house, therefore he moves about.
1: ఇష్టం వచ్చినప్పుడు వైకుంఠము, ఇష్టం వచ్చినప్పుడు కైలాసము, ఇష్టం వచ్చినప్పుడు స్వర్గము, సర్వత్రా సంచరిస్తుంటాడు.
0: He moves everywhere, కైలాస, వైకుంఠ and the heaven.
1: కనుక స్వామి, నా అవసరం వచ్చినప్పుడు తమను సందర్శించుకోవాలంటే ఎక్కడికి రావాలి, నీ హెడ్ ఆఫీస్ ఎక్కడ అని చెప్పాడు.
0: సో హి ఆస్క్డ్ టు సీ యు, వాట్ ఇస్ యువర్ హెడ్ ఆఫీస్, వాట్ ఇస్ యువర్ అడ్రస్.
1: పిచ్చివాడా, మద్భక్తః యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద. రాసుకో నా అడ్రస్.
0: హి సెడ్,
1: మద్భక్తః,
0: టేక్ డౌన్ మై అడ్రస్.
1: యత్ర గాయంతి, ఎక్కడ గానం చేస్తుంటారో,
0: వేర్ మై గ్లోరీ, వేర్ మై డివోటీస్ సింగ్ ఇన్ గ్లోరీ.
1: తిష్ఠామి నారద, తిష్ఠామి, అక్కడనే ప్రతిష్ఠ అయి ఉంటాను.
0: ఐ ఇన్స్టాల్ మై సెల్ఫ్ దేర్.
1: వశామి నారద అని చెప్పలేదు, నేను వసిస్తుంటానని చెప్పలేదు.
0: హి నెవర్ సెడ్
1: తిష్ఠామి అన్నాడు.
0: హి నెవర్ సేస్ హి లివ్స్ దేర్, హి ఇన్స్టాల్స్ దేర్.
1: కనుకనే ఎక్కడ భగవత్ నామం అదే శబ్ద బ్రహ్మము.
0: Where the glory of the Lord is sung, that is శబ్ద బ్రహ్మ.
1: అంటే ఏదో బాంబుల శబ్దము, పటాకుల శబ్దము, ఆ శబ్దం ఈ శబ్దములు కాదు. భగవత్ శబ్దమునే నిజమైనటువంటి ప్రమాణం.
0: సౌండ్ ఈస్ నాట్ వన్ ఆఫ్ ది బాంబ్స్ ఆర్ ది క్రేకర్స్, ఇట్ ఇస్ ది సింగింగ్ ఆఫ్ ది లార్డ్.
1: ఈ శబ్దాలంతా మన డ్రమ్ములంతా పగిలిపోతాయి.
0: విత్ దీస్ సౌండ్స్ ఆఫ్ ది బాంబ్స్ ఆర్ ది ఇయర్ డ్రమ్స్ బ్రేక్.
1: ఈ గానం అనేటువంటి శబ్దాలంతా మన హృదయమునంతా వికసింపజేస్తుంది.
0: విత్ ది సింగింగ్ ఆఫ్ ది లార్డ్ ది హోల్ హార్ట్
1: బ్లాసమ్స్, భేదింపజేస్తుంది.
0: అండ్ దెన్ ఇట్ ఆల్సో బ్రేక్ ఓపెన్స్ అప్.
1: కనుక ఈ శబ్ద ప్రమాణమే వేద ప్రమాణము.
0: అండ్ దేర్ఫోర్ ది సౌండ్ ఈస్ ది స్టాండర్డ్ ఆఫ్ వేద.
1: ఈ వేదము శబ్ద ప్రమాణంతో కూడినటువంటిది.
0: దిస్ వేద హ్యాస్ గాట్ దిస్ proof of sound.
1: Kanuka ee manavattamlo nyaya vicharanaku nalugu vidhamulaitundi pramanamulu bodhisthu kadapadadi shabda pramanamu.
0: Therefore in this branch of nyaya everything is explained in these four ways. The final is
1: pramanamulu endukodanu nyayamu samanamainatundi antarvahiniga pravahisthu vachindi.
0: And this nyaya justice is inner current in all the four.
1: Kanuka vidyarthulara,
0: so students,
1: manamu shabda sparsha anaitundi dantho మనం ఎంత యోగుడో మన జీవితాన్ని మనము పెడమార్గం పట్టిస్తున్నాం.
0: విత్ ది సౌండ్ అండ్ ద సెన్స్ ఆఫ్ టచ్ వి లీడ్ గో అలాంగ్ ద రాంగ్ పాత్.
1: వినవలసినటువంటి శబ్దము పవిత్రమైన శబ్దాన్ని వినాలి.
0: వి షుడ్ లిసన్ టు సీక్రెట్ సౌండ్.
1: ఇది దైవిక సంబంధమైనటువంటి శబ్దాన్ని మనం వినాలి.
0: వి షుడ్ లిసన్ టు డివైన్ సౌండ్స్.
1: కనుకనే న్యాయం అనేటువంటి యొక్క దర్శనం నందు,
0: సో ఇన్ దిస్ న్యాయ దర్శన,
1: ఓ మానవుడా,
0: ఓ మ్యాన్,
1: ప్రాకృతమైన జీవితం నందు కూడాను,
0: ఇన్ ది డైలీ లైఫ్,
1: ఈ యొక్క మానవత్వాన్ని కొంతవరకు విశ్వసించి,
0: హ్యావింగ్ ఫెయిత్ ఇన్ ది హ్యూమన్ లైఫ్,
1: ఈ హృదయ సంబంధమైనటువంటి యొక్క తాపము చేత,
0: విత్ దట్ యర్నింగ్ ఆఫ్ ద హార్ట్,
1: నిత్యానిత్య పరిశీలనా శూన్యుడై,
0: విత్ ది డిస్క్రిమినేషన్ సెన్స్ ఆఫ్ దట్ విచ్ ఇస్ పర్మనెంట్,
1: సత్యమైనటువంటి యొక్క స్వరూపాన్ని నిరూపణ చేసుకో.
0: యు ప్రూవ్ యువర్ సెల్ఫ్ ద ట్రూ ఫామ్.
1: ఈ సత్యాన్ని నిరూపణ చేసేటువంటిది ఏమిటి?
0: వాట్ ఈస్ దట్ సో? వినాలి. వీ షుడ్ లిసన్ టు సీక్రెట్ సౌండ్.
1: ఇది దైవిక సంబంధమైనటువంటి శబ్దాన్ని మనం వినాలి.
0: వీ షుడ్ లిసన్ టు డివైన్ సౌండ్స్.
1: కనుకనే న్యాయం అనేటువంటి యొక్క దర్శనం

0: Prove yourself the true form.
1: ఈ సత్యాన్ని నిరూపణ చేసేటువంటిది ఏమిటి?
0: What is that shows the true
1: form? ఏ జడ్జినో కాదు.
0: No judge.
1: ఏ లాయరో కాదు.
0: No lawyer.
1: Conscience. తన యొక్క చిత్తమే తనకు నిర్ణయం చేస్తుంది.
0: It is the conscience that decides.
1: కనుకని తన యొక్క మనస్సు అనేటువంటి దానికి అతీతమైనటువంటి స్థాయిలో అది నిర్ణయం చేస్తుంది.
0: Therefore it decides beyond the state of mind.
1: దీనిని కాన్షియన్స్ అన్నారు.
0: This is called conscience.
1: ఈ కాన్షియన్స్ నే ప్రాణం యొక్క వైబ్రేషన్ ఉన్నారు.
0: Therefore this conscience is the vibration of
1: ఈ వైబ్రేషన్ యొక్క తత్వం చేతనే మొట్టమొదటి వాక్ ఆవిర్భవిస్తుంది.
0: Out of this vibration the word comes.
1: మనసు నుంచి పుట్టేటువంటిది వాక్.
0: Out of the mind comes the speech.
1: ఆ వాక్కు మనస్సుతో సమానంగా పుట్టినప్పుడు కొంతవరకు భిన్నమైనటువంటి వాక్కుగా రూపొందుతుంది.
0: యాజ్ ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ ది మైండ్ ఇట్ టర్న్స్ డిఫరెంట్.
1: మనసుకు అతీతమైన స్థాయి నుండి దీనిని ఆవిర్భవించినప్పుడు సత్యవాక్కుగా రూపొందుతుంది.
0: ఇఫ్ ది స్పీచ్ కమ్స్ బియాండ్ ద స్టేట్ ఆఫ్ మైండ్ ఇట్ విల్ బి ట్రూత్.
1: ఆ సత్యవాక్కునే వైబ్రేషన్ అన్నారు.
0: దాట్ విచ్ ఇస్ ట్రూత్ ఈజ్ వైబ్రేషన్.
1: కాన్షియన్స్ అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ కాన్షియన్స్.
1: ఇలాంటి కాన్షియన్స్ అనేటువంటి దానినే
0: దిస్ కాన్షియన్స్
1: భూర్ అని పిలిచేది వేదాంతం.
0: ఇస్ ఆల్సో కాల్డ్ భూ.
1: భువః
0: భువః
1: సువః
0: సువః
1: భూర్ అనగా ఈ శరీరమునందు.
0: భూర్ మీన్స్ ఇన్ దిస్ బాడీ.
1: సర్వత్రా వ్యాపించేటువంటి భువః
0: దట్ భువః విచ్ ఇస్ ఆల్
1: వైబ్రేషన్.
0: దట్ వైబ్రేషన్
1: ప్రాణశక్తి.
0: ఈజ్ ద లైఫ్ ఫోర్స్.
1: ఈ ప్రాణశక్తి అనేటువంటి యొక్క వైబ్రేషన్ ఎక్కడ నుంచి ఆవిర్భవిస్తుండాలి?
0: వేర్ ఫ్రమ్ ద వైబ్రేషన్ ఆఫ్ లైఫ్ ఫోర్స్ ఒరిజినేటెడ్?
1: ప్రజ్ఞ నుంచి ఆవిర్భవిస్తుండాలి.
0: ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ సువహ అవేర్నెస్.
1: నాట్ అవేర్నెస్, రేడియేషన్.
0: ఇస్ నాట్ అవేర్నెస్, ఇస్ రేడియేషన్.
1: రేడియేషన్ నుంచి వైబ్రేషన్, వైబ్రేషన్ నుంచి మెటీరియలైజేషన్, ఈ విధంగా సంబంధం ఏర్పడుతుంది.
0: సో ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ రేడియేషన్, వైబ్రేషన్, దేర్ ఆఫ్టర్ మెటీరియలైజేషన్.
1: దీనినే భూర్ భువస్సువహ అన్నారు.
0: దిస్ ఈస్ కాల్డ్ భూర్ భువస్సువహ.
1: ఈ వేదమునందు,
0: ఇన్ దిస్ వేద,
1: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం అని అనేక రకాలుగా మనం ఉచ్చరిస్తూ మంత్రాలతో మనం ఉచ్చరిస్తున్నాము.
0: వీ డిపిక్ట్ బై వే ఆఫ్ చాంటింగ్ మంత్రాస్ ఋగ్వేద, యజుర్వేద, సామవేద.
1: కనుక ఋగ్వేదం అనగా ఏమిటి?
0: వాట్ డు యు మీన్ బై ఋగ్వేద?
1: వాక్కే ఋగ్వేగము.
0: దట్ వర్డ్ ఇస్ ఋగ్వేద.
1: అదే ఋగ్వేగము.
0: దట్ ఈస్ ఋగ్వేద.
1: అదే ఋగ్వేగము.
0: దట్ ఈస్ ఋగ్వేద.
1: ఈ ఋగ్వేదము అనేటువంటిది వాక్ నుంచి ప్రారంభమవుతుంది.
0: ద ఋగ్వేద కమ్స్ అవుట్ ఆఫ్ దిస్ వర్డ్ స్పీచ్.
1: ఈ వాక్ ఏ విధంగా వస్తుండాలి?
0: హౌ డు యు గెట్ దిస్ వర్డ్?
1: కనుక అంతర్భావమైన మూలాధారమైనటువంటి నాభి నుండి వస్తుండాలి.
0: ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద నేవల్ ఎట్ ద బేసిస్.
1: దీనినే ఋగ్వేదము అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ ఋగ్వేద.
1: మనసునే యజుర్వేదము అన్నారు.
0: మైండ్ ఇస్ యజుర్వేద.
1: ప్రాణమునే సామవేదము అన్నారు.
0: లైఫ్ ఇస్ సామవేద.
1: ప్రాణమును ప్రాణోపాసన చేత
0: లైఫ్ వెన్ ఇట్స్ వర్షిప్
1: ఒక విధమైనటువంటి స్వరము, శ్వాసం అనేటువంటిది ప్రారంభమవుతుంది.
0: దేర్ కమ్స్ ద బ్రెత్.
1: ఈ శ్వాసము సుస్వరంతో కూడినటువంటిది అయిపోతుంది.
0: దిస్ బ్రెత్ హాస్ గాట్ రైట్ ట్యూన్.
1: ఇది నిజమైన సామము.
0: దిస్ ఈస్ ది సామవేద.
1: సామగానం అనగా ఏమిటి?
0: వాట్ డు యూ మీన్ బై ది సింగింగ్ ఆఫ్ సామ?
1: ప్రాణోపాసన చేత ఆవిర్భవించినటువంటి యొక్క
0: ఇట్ ఈస్ దట్ బై వర్షిపింగ్ ద మైండ్.
1: శ్రవణానందమే సామము.
0: దట్ బ్లిస్ బై లిసనింగ్.
1: జ్ఞానానందమే సాధన.
0: దట్ వి లిసన్ టు దట్ దట్ ఈస్
1: సామము. యొక్క గుణం ఎలాంటిదంటే సుస్వరమైనటువంటిదిగా ఉండాలి.
0: ద క్వాలిటీ ఆఫ్ సామ షుడ్ హ్యావ్ గుడ్ సౌండ్.
1: సుస్వరము కానటువంటిది ఇది ఏమాత్రము సాధన కాదు, సాధ్యము కాదు, ఏ విధమైనటువంటి యొక్క సమగానం కాదు.
0: వెన్ దర్ ఇస్ నో గుడ్ ట్యూన్ ఇట్ కెనాట్ బి సమగాన.
1: సుస్వరంతో కూడి ఉంటుండాలి.
0: ఇట్ షుడ్ హ్యావ్ గుడ్ ట్యూన్.
1: అదే సామగానము.
0: దిస్ ఇస్ కాల్డ్ సామగాన.
1: కనుక ఈ సామగానము ప్రాణం నుంచి ఆవిర్భవించేటువంటి
0: సామగాన ఒరిజినేట్స్ అవుట్ ఆఫ్ లైఫ్.
1: యజుర్వేదము.
0: నెక్స్ట్ యజుర్వేద.
1: యజ్ఞయాగాది కృతములు యందు మంత్ర స్వరూపమైనటువంటిది ఈ యజుర్వేదము. ఈ ప్రపంచమునందు మనకు కానవచ్చేటువంటి సమస్త తేజస్సును కూడాను ఒక స్వరూపంగా నిరూపణ చేసి
0: ది ఎఫల్జెన్స్ ఆల్ ఓవర్ ది యూనివర్స్ ఇస్ డెమోన్స్ట్రేటెడ్ ఇన్ ఫామ్.
1: భగవంతుడు తేజోమయుడు అనేటువంటి రూపాన్ని ధరింపజేసి ఈ యొక్క ఋగ్వేదము ప్రపంచానికి చాటుతూ వచ్చింది.
0: ఋగ్వేద టీచర్స్ టు ది ఎంటైర్ వరల్డ్ గాడ్ ఇస్ ఇన్ ద ఫామ్ ఆఫ్ దిస్ ఎఫల్జెన్స్ బ్రిలియంట్.
1: సామాన్యంగా మన భారతీయులంతా కూడాను భగవంతుడు కోటి సూర్యుల కాంతితో వెలుగుతున్నాడు అని మనం ఉచ్చరిస్తుంటాం.
0: దేర్ఫోర్ భారతీయస్ డిస్క్రైబ్ గాడ్ హ్యావింగ్ ద ఎఫల్జెన్స్ ఆఫ్ క్రోర్ సన్స్.
1: అనగా తేజస్వరూపమే ఋగ్వేదము.
0: దేర్ఫోర్ ఋగ్వేద ఇస్ ఆల్ దట్ బ్రిలియంట్.
1: మంత్ర స్వరూపమే యజుర్వేదము.
0: యజుర్వేద ఇస్ మంత్ర.
1: గాన స్వరూపమే సామవేదము.
0: సామ ఇస్ బేస్డ్ ఆన్ సింగింగ్ మ్యూజిక్.
1: మానవులకు ఈ మూడు కూడాను లోకానికి అవసరమే.
0: దీస్ త్రీ ఆర్

0: created for the world.
1: భగవంతుని తేజోమయునిగా నిర్మించుకొని
0: creating God as radiation.
1: ఆ భగవంతుని మంత్రంతో ఉచ్చరించి
0: repeating by way of mantra.
1: గానముతో ఆనందించమని కోరింది.
0: And delight yourself by singing.
1: కాబట్టి ఈ ఋగ్వేద యజుర్వేద సామవేదములు మూడు కులను దివ్యత్వాన్ని అనుభవింపజేయడానికి వచ్చినటువంటివి.
0: Therefore these three Vedas, ఋగ్వేద యజుర్వేద సామవేద,
1: ధరించడానికి కాదు వచ్చిండేటువంటిది.
0: They have not come merely to give knowledge.
1: ఋగ్వేదము తేజోమయుడైనటువంటి భగవంతుణ్ణి,
0: ఋగ్వేదా, the God who is all brilliant,
1: మంత్రపూరకమైనటువంటి ఒక ఆరాధన చేత,
0: యజుర్వేద, వర్షిపింగ్ గాడ్ బై వే మంత్ర,
1: సామవేదమైనటువంటి గానము చేత,
0: సామవేద ద స్టాండ్ ఫర్ మ్యూజిక్,
1: గీనము కా అని బోధించింది.
0: అండ్ ఇట్ టాట్ మర్జ్ యువర్ సెల్ఫ్,
1: గానము చేత తప్ప మరొక దాంతో లీనము కావడానికి వీలు లేదు.
0: యు కెన్ ఓన్లీ మర్జ్ విత్ ది హెల్ప్ ఆఫ్ సింగింగ్ మ్యూజిక్, నాట్ అదర్వైజ్.
1: చాలా మందికి మీకు తెలుసును,
0: మెనీ ఆఫ్ యు నో,
1: చాలా మంది పద్యాలు చెప్తుంటారు,
0: మెనీ రిసైట్ పోయమ్స్,
1: మాటలు చెప్తుంటారు,
0: దే స్పీక్,
1: మాటల చేతను పద్యాల చేతను హృదయం ఏమాత్రం కూడాను ఆ యొక్క దీనిని ఆకర్షించదు.
0: ద వర్డ్స్ అండ్ పోయమ్స్ విల్ నాట్ అట్రాక్ట్ హార్ట్.
1: ఒకడు రాముల ముందు పోయి రామా నన్ను కాపాడురా అనే ప్రయత్నం చేస్తే ఈ మాటలతో ఏమాత్రము హృదయం కలగదు.
0: ఇఫ్ ఎనీవన్ స్టాండ్స్ దేర్ అండ్ సేస్ రామా యు ప్రొటెక్ట్ మీ, వెల్ యూ డోంట్ ఫైండ్ ఎనీ ఎఫెక్ట్.
1: రామా నన్ను కాపాడు పద్యంతో చెప్తే ఇది కూడా ఏమాత్రము కూడా కదలదు.
0: ఇఫ్ హీ రిసైట్స్ బై వే ఆఫ్ పోయమ్ రామా యు ప్రొటెక్ట్ మీ, దెన్ దేర్ విల్ బి నో రియాక్షన్.
1: రామా నన్ను కాపాడు,
0: వెన్ ఇట్
1: హృదయాన్ని ఆకర్షిస్తుంది,
0: వెన్ ఇట్ ఇస్ మ్యూజికల్లీ సెడ్ ది హార్ట్ అట్రాక్ట్.
1: కనుక గానములో ఇంత ఈ విధమైనటువంటి లీనం ఉంటుండాలి.
0: దేర్ఫోర్ ఇన్ మ్యూజిక్ దేర్ ఇస్ మర్జర్.
1: ఈ లీన తత్వాన్ని అర్థం చేసుకోలేని చెప్తే వ్యర్థ జీవులంతా కూడా గానాన్ని కొంతవరకు వినలేకపోతున్నారు.
0: ద వేస్ట్ఫుల్ లైఫ్స్ విల్ నాట్ బి బాదరింగ్ అబౌట్ దిస్ మ్యూజిక్ దట్ హెల్ప్స్ ది మర్జర్.
1: కొంత అపస్వరం అయిపోతే హృదయాన్ని భ్రష్టు పట్టిస్తుంది, దేవుని బ్రద్దలు చేస్తుంది.
0: వెన్ ది ట్యూన్ ఇస్ నాట్ ప్రాపర్ ఇట్ కంప్లీట్లీ రూయిన్ స్పాయిల్స్.
1: కనుక మన ఏకాగ్రతను చెడగొడుతుండాలి,
0: ఇట్ స్పాయిల్స్ కాన్సన్ట్రేషన్.
1: కనుక మనం పాడే సమయం లోపల సుస్వరంగా కూడా పాడేటట్టుగా ఉంటే మనం మైక్ ముందు కూర్చోవాలి.
0: So we should sit in front of the mic when we are sure of singing melodiously.
1: లేకపోతే మైక్ కు మనం దూరంగా ఉండి శ్రవణం చేస్తే మంచిది.
0: So better we be away from the mic and merely listen.
1: అపస్వరం చేసేటువంటి ఒక గానము, అపస్వరంగా పాడేటువంటి ఒక భజనలు మనం ఏమాత్రం కూడాను హృదయాన్ని కొంతవరకు చెలింప చేస్తున్నాయి.
0: And therefore the one who doesn't sing properly in proper tune will spoil our heart also.
1: నీ కొంత ఇష్టంగా ఉంటుంటే నీ ఒంటరిగా ప్రాక్టీస్ చేయి.
0: If you like it, practice all alone yourself.
1: అప్పుడు నువ్వు మైక్ ముందు వచ్చి కూర్చో.
0: The later you sit in front of mine.
1: నేను పాడాలి స్వామి ముందు నేను పాడాలని చెప్పి వచ్చేసేసి ఈ భజనలో పాడితే చాలా కర్ల కఠోరంగా ఉంటుంటారు.
0: But if everyone has got desire that I should sing in front of Swami, one cannot listen.
1: కనుకని భగవంతుని ఆకర్షింపజేసేటువంటిది, హృదయాన్ని రంజింపజేసేటువంటిది గానం.
0: Therefore, it is only music that attracts God and makes our
1: శబ్ద ప్రమాణము.
0: That is the proof of sound.
1: కనుక భగవత్ తత్వం లోపల,
0: the nature of God,
1: ఈ న్యాయము న్యాయము న్యాయము అనేటువంటి దర్శనంలో,
0: in this దర్శన న్యాయ,
1: ఇంకా ఎన్నో విధమైనటువంటి యొక్క మానవత్వానికి అవసరమైనటువంటివి ఎన్నో ఉంటున్నవి.
0: There are lots of things needed for human life.
1: మానవుని యొక్క సంశయాలంతా నివర్తింపజేసి,
0: clarifying all doubts,
1: మానవ హృదయాన్నంతా కూడా ఉప్పొంగింపజేసి,
0: మేకింగ్ అవర్ హార్ట్ ఎక్స్టాటిక్,
1: వికసింపజేసి ప్రకటింపజేసి,
0: మేనిఫెస్టింగ్ అండ్ బ్లాసమ్
1: చేసేటువంటివి ఈ యొక్క న్యాయంలో చాలా ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ ఇన్ దిస్ న్యాయ.
1: ఈ న్యాయ వైశేషిక,
0: న్యాయ వైశేషిక,
1: యోగ
0: యోగ,
1: పూర్ణమీమాంసం
0: పూర్ణమీమాంస,
1: ఉత్తరమీమాంసం
0: ఉత్తరమీమాంస,
1: ఈ యొక్క ఆరు యొక్క దర్శనములు కూడాను,
0: ఆల్ ది సిక్స్ దర్శన,
1: ఒక్కతూరి మనం చక్కగా విని అర్థం చేసుకుంటే ఇంకా మానవత్వంలో మనం చేయవలసిన సాధనలు ఒకటి ఉండవు.
0: ఇఫ్ యు లిజన్ వన్స్ and understand clearly, nothing you need to do in human life.
1: Karukane ee yokka chaddarshanamulanta kudanu,
0: all these six darshanas,
1: srishti yokka rahasyani nirupinchi prabodhinchi pracharam salipi aanandanni andinchinatuvantivi,
0: prove, publicize, teach the secrets of nature.
1: Kanuka vidyarthulu ee bharatiya vangmayamu kudanu kontha varaku artham chesukovataniki తగిన కృషి చేయాలి.
0: సో స్టూడెంట్స్ షుడ్ మేక్ సిన్సియర్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ లిటరేచర్.
1: భారతీయ వాంగ్మయములంతా కూడా ఏమి తెలియకుండా పోవటం చేతనే అయోమయం స్థితి లోపల కేవలము బజార్లో తిరుగుతూ కుక్కల వలె జీవితాన్ని గడుపుతున్నాం.
0: బికాస్ దిస్ లిటరేచర్, భారతీయ లిటరేచర్ ఇస్ నాట్ అండర్స్టూడ్, దే జస్ట్ మూవ్ అబౌట్ లైక్ ఫ్రీ డాగ్స్.
1: తెలుసుకొని మనం పశువులు కాదు మేము మనుషులము అనేటువంటి సత్యాన్ని మీరు విశ్వసించాలి.
0: Therefore we should understand I am not an animal, I am a human being, that we should have.
1: అలాంటి మహర్షులు ఎన్నో విధమైనటువంటి పరిశోధనలు పరిశీలనలు కలిపి ఈ పవిత్రమైనటువంటి యొక్క సారాంశాన్ని అందిస్తూ వచ్చారు.
0: Saints experimented, investigated and gave the essence.
1: సర్వశాస్త్రములు సర్వవేదములు మదించి అందించినటువంటి సుధా సారములే ఈ సద్దర్శనములు.
0: The Shat Darshanas are that nectar, Amrita given to us.

0: Sairam, dear listeners, the Lord, in his Rama avatar, perfectly abided by truth and righteousness. He also urged everyone to follow these two cardinal principles. In today's discourse, Bhagwan Baba explains that the Ramayana has a universal appeal as it emphasizes the two main principles of Satya, truth, and Dharma, righteousness. He adds that if people take care to follow these principles in the true spirit, the problems faced by the world would diminish. Let us now listen to excerpts from a divine discourse by Bhagwan Baba delivered during the Dasara celebrations in Prashanti Nilayam on the 10th of October 2005.
1: విశ్వశాంతిని చేకూర్చు విధము నేర్చి విశ్వశాంతిని చేకూర్చు విధము నేర్చి ఐకమత్యము సహజీవన అధికములు ఐకమత్యము సహజీవనాధికములు విరిచి నేర్చుటయే కాదే సరస విద్య చేర్చి చేర్చుటయే కాదే సరస విద్య విశ్వశాంతిని చేకూర్చు విధము నేర్చి సంకుచిత భావముల నెల్ల సమయ చేసి ఐకమత్యము సహజీవనాధికములు నేర్పునదే కాదే ఈ జగతి సరస విద్య.
2: ఇన్ దిస్ వరల్డ్ ఇట్ ఈస్ ది ప్రాపర్ ఎడ్యుకేషన్ దట్ టీచెస్ యూ టు ఎస్టాబ్లిష్ పీస్ ఇన్ దిస్ యూనివర్స్ అండ్ డిస్పెల్స్ ఆల్ నారో మైండెడ్నెస్ దట్ విచ్ డెవలప్స్ యూనిటీ అండ్ ద స్పిరిట్ ఆఫ్ coexistence, and it is only that education which is the true education that confers all this.
1: Kevalamu aneka grandhamulanu chadivi aneka vishayamulanu telusukoni 10 mandiki bodhinchadame kaadu sarasa vidya.
2: Education does not mean going through many of the books, sharing and teaching them all to others.
1: పుస్తకములను చదివినంత మాత్రమే లభించే ఫలితం ఏమో ఉండదు.
2: అబ్సల్యూట్లీ బై గోయింగ్ త్రూ ఏ బుక్ థరోలీ దేర్ విల్ బి నో రిజల్ట్ ఎట్ ఆల్.
1: నీవు ఒక బుక్ అవుతావు,
2: యు బికమ్ ఎ బుక్.
1: కనుక ఇది కేవలము విశ్వశాంతిని చేకూర్చు విధము నేర్చి.
2: It should teach you the way how to establish peace in Vishwa, in this universe.
1: Aikamatyam sahajivanadikamulu.
2: It is unity aikamatya sahajivanadi coexistence.
1: Shantito sahajivanam cheyale.
2: One has to live together in peace.
1: Adiye sarasavidya.
2: That is proper education.
1: Education ante kevalam patrikalu chadavatam, kevalam grandhamulu chadavatam, chinna chinna bookulanta kuda chadivi varaveyatam, ivanta cheyatam kottam chadivu kaadu.
2: Education does not mean going through periodicals, reading texts, big books and so on.
1: Idi లౌకిక విద్య.
2: దిస్ ఈస్ వరల్డ్ ఎడ్యుకేషన్, సెక్యులర్ ఎడ్యుకేషన్.
1: చాలా మంది ఈనాడు జగత్తునందు ఇట్లే చదువుతున్నారు.
2: దిస్ ఈస్ ద వరల్డ్ ఎడ్యుకేషన్ దట్ వన్ ఎక్వైర్స్ టుడే.
1: కానీ దానిని విద్య అని చెప్పడానికి వీలు లేదు.
2: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు కాల్ ఇట్ యాజ్ ఎడ్యుకేషన్.
1: ఎడ్యుకేషన్గా Education.
2: Education meaning education.
1: అది కేవలము హృదయం నుండి ఆవిర్భవించాలి.
2: It has to originate from the heart.
1: అది educare.
2: Then it is called educare.
1: బయట వచ్చేటువంటి శబ్దము education.
2: All that we get from the exterior outside is education.
1: Educare కును education కును చాలా వ్యత్యాసం ఉన్నది.
2: There is wide difference between education and educare.
1: Educare అనేటువంటిది చాలా foundation.
2: Educare is the foundation.
1: అది అన్నిటికీ ఆధారమైనటువంటిది.
2: It is the foundation for all.
1: ఈ పైన పలికేటువంటి యొక్క విద్యను కేవలము అది ఎడ్యుకేషన్.
2: All that rests above this foundation educare is the education that you see outside.
1: అది ఆధారము, ఇది ఆధేయము.
2: One is the foundation, the other one that rests on this foundation.
1: కనుక ఈనాడు చదివేటువంటి గ్రంథములందరి కూడాను కేవలము ఎడ్యుకేషన్.
2: All the books that we go through, they give us only education.
1: కానీ మనము ఎడ్యుకేషన్ తో పాటు ఎడ్యుకేషన్ చేయాలి.
2: దేర్ఫోర్ అలాంగ్ విత్ ఎడ్యుకేషన్ వీ షుడ్ ఆల్సో ఎక్వైర్ ఎడ్యుకేర్.
1: కనుక వాల్మీకి రామాయణం రాసినాడంటే తాను లోపల అన్ని విధాలు కూడా గమనించి పునాది భద్రంగా ఉందా లేదని యోచించి తర్వాత 10 మందితో కూడా దీన్ని పలికి అది కదా 10 మంది ఎస్ అని తర్వాతనే దీన్ని పెంచుకు వేశారు.
2: వాల్మీకి పాండర్డ్ ఓవర్ ఆల్ ద థాట్స్ బై కాన్స్టెంట్ కంటెంప్లేషన్ అండ్ మెడిటేషన్ అండ్ దెన్ హీ షేర్డ్ విత్ ద రెస్ట్ ఆఫ్ ది హ్యుమానిటీ అండ్ దెన్ ఓన్లీ హీ పబ్లిసైజ్డ్ ఇట్.
1: భాగవతం కూడాను వ్యాసుడు అదే విధంగానే చేశాడు.
2: భాగవత వాజ్ కంపోజ్డ్ బై వ్యాస ఇన్ ఎ సిమిలర్ వే.
1: ఈ గొప్ప గొప్ప ఋషులందరూ కూడాను ఏది వారు చెప్పవలనను అన్ని విధాలా అనుభవించి తాము అందులో ప్రాక్టీస్ లో పెట్టి తాము చేసి ఇతరులకు చెప్పేటువంటి వారు.
2: సో వాట్ ఆల్ సేజెస్ హావ్ రిటన్ షేర్డ్ విత్ ది హ్యుమానిటీ ఆర్ ఎక్స్పీరియన్షియల్ అండ్ ఎగ్జిస్టెన్షియల్.
1: ఇట్టి సత్యనిత్యమైనటువంటివి, శాశ్వతమైనటువంటివి.
2: దీస్ ఆర్ బేస్డ్ ఆన్ ది ట్రూత్ అండ్ ఆర్ ఎటర్నల్.
1: కానీ అప్పటికప్పటికి చదివి అప్పటికప్పటికి నేర్చుకుని దాన్ని పింటికి చేయటువంటి వారంతా కూడాను కేవలము అది అజ్ఞానుడు.
2: ఓన్లీ ఇగ్నోరెంట్ పీపుల్ థింక్ ఫర్ ద మూమెంట్ ఎక్స్ప్రెస్ ఇట్ అవుట్ అండ్ స్క్రిబుల్ ఆన్ పేపర్.
1: కనుక ప్రపంచమందు భగవంతుని గురించి చెప్పటం వేరు, భక్తుని గురించి చెప్పటము వేరు.
2: Therefore, speaking about God is different from speaking about a devotee.
1: Experience to kuda cheji bhagavantuni yokka anugrahaniki paatrudai danni anubhavinchinatundi vaade rasinatundi nijamainatundi grandhamu.
2: Therefore, a true book is the one which is based on the experience after having been received God's grace.
1: Kanuka manamu నిజమైనటువంటి యొక్క ఎడ్యుకేర్ దాన్ని మనం గుర్తించి వర్తించడం అత్యవసరం.
2: దేర్ఫోర్ ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ టు నో ద వాల్యూ అండ్ ద స్పిరిట్ ఆఫ్ ఎడ్యుకేర్ అండ్ కండక్ట్ అవర్ సెల్స్ అకార్డింగ్లీ.
1: సీత అడవిలో ఉన్నప్పుడు భగవంతుడే గురువుగా వచ్చి ఆమెకు అన్ని బోధించాడు.
2: వెన్ సీతా వాజ్ దేర్ ఇన్ ద ఫారెస్ట్ గాడ్ హింసెల్ఫ్ అపియర్డ్ యాజ్ గురు అండ్ టాట్ హర్.
1: కానీ దానిని ఆమె మనసులో పెట్టుకుని బయట చెప్పలేదు.
2: హీ కెప్ట్ హర్ ఇన్ హర్ మైండ్ అండ్ నెవర్ రివీల్ టు ఎనీబడి.
1: ఆమె దానిని సాధనలో పెట్టి సాధిస్తూ వచ్చింది.
2: హీ హస్ పుట్ ఇట్ ఆల్ ద టీచింగ్ ఇన్ టు ప్రాక్టీస్ అండ్ కుడ్ అటైన్.
1: ఈ విధముగా అనేక మంది భక్తులు ప్రతి విషయం కూడా భగవంతుడు చెప్పేటువంటి దాన్ని సాధనలో పెడుతూ వచ్చారు.
2: దేర్ఫోర్ డివోటీస్ హ్యావ్ ప్రాక్టీస్డ్ what all that God said, what all that God taught.
1: ఒకనాడు ఒంటరిగా కూర్చొని రాత్రి కల వచ్చింది. తమ గురువు వచ్చి చెప్పాడు.
2: One day she was sitting all alone and Guru came and said,
1: వాల్మీకి నాకు స్వప్నంలో కనిపించాడు.
2: Valmiki appeared in my dream.
1: కాని స్వప్నమే కాదు.
2: It is not a dream.
1: కాని అది పగరాకంటే అది కాదు.
2: Nor is it the day, no, certainly not.
1: Day and night రెండు కాదు.
2: It is neither the day nor the night.
1: కాబట్టి స్వప్నమని ఏ రీతిగా చెప్పగలరు?
2: So how can you call it a dream?
1: కన్నులు మూసుకొని
2: she closed her eyes.
1: యోచన చేస్తూ
2: she went on thinking.
1: నా కుమారుడికి ఎందుకు ఇటువంటి కష్టస్థితి ఏర్పడింది?
2: And this is the situation, the difficulty faced by my son.
1: రామలక్ష్మణులతో ద్వేషం చేసుకుని వారితో యుద్ధములకు పోతున్నారట. రాముడు ఎంతటి వాడు, నా కుమారుడు ఎంతటి వారు.
2: What a mighty man is Rama. What about my sons?
1: వీరంతా కూడా కేవలము ఏమీ తెలియనటువంటి పిల్లలు.
2: My sons are very ignorant. They are very innocent.
1: ఇలాంటి వారు గొప్పవారైనటువంటి ఒక రాములతో యుద్ధం చేయటమా? ఇది చాలా అవమానకరం.
2: What a shame it is for such innocent children to fight with Rama, who is so great and mighty.
1: అప్పుడు ఆమె చాలా లోపల చాలా బాధపడుతున్నది.
2: She was feeling very sad within.
1: ఆ రాముడైతే ఈ బిడ్డను చూసి దగ్గర చేర్చుకుంటాడు, కానీ ఈ విధంగా దేశంగా యుద్ధం చేయడు.
2: Rama will ask the children, come close to him and he will caress them, but he will not be prepared to fight with them.
1: కనుక తండ్రి అయినటువంటి వాడు బిడ్డలను గౌరవించటము, వారిని ప్రేమించటము, వారిని రాణించటము, వారికి తగినటువంటి ఒక గుణపాఠము నేర్పడటం ఇలాంటివంతా చేస్తారు తండ్రి.
2: Therefore, usually the father caresses and fondles the son and teaches all important lessons to the son.
1: ఆ లోపల లవకుశ ఇద్దరు కూడా ఆశ్రమం చేరారు.
2: ఇన్ ద మీన్ టైమ్ లవకుశ అరైవ్డ్ ఎట్ ది ఆశ్రమ్.
1: అప్పుడు ఈమె తుడుచుకుంటుండది కట్టినీరు.
2: షీ వాజ్ వైపింగ్ అవుట్ హర్ టీయర్స్.
1: చూచారు లవుడు.
2: అండ్ లవ్ ఆ నోటీస్ దిస్.
1: అమ్మా నీవెందుకు కట్టిదారు కాస్తున్నావు?
2: మదర్, వై డూ యూ షెడ్ టీయర్స్?
1: లేదు నాయన, చాలా ఎండ వచ్చింది, ఎండ వచ్చి కన్నులు కట్ట మంట జరిగింది, దానివల్ల నీరు వచ్చింది అని చెప్పి.
2: ఐ ఆమ్ నాట్ క్రయింగ్ బికాస్ ఆఫ్ ది ఇంటెన్స్ హీట్. దర్ సమ్ బర్నింగ్ సెన్సేషన్ ఇన్ మై ఐ, దేర్ ఫోర్ ద జస్ట్ డ్రిప్పింగ్ వాటర్ ఇస్ డ్రిప్పింగ్.
1: అప్పుడు సీత చెప్పింది.
2: దెన్ సీత సేడ్,
1: నాయన నేను ఊరికి కంటిన్యూ ఇచ్చను.
2: ఐ డోంట్ క్రై జస్ట్ లైక్ దట్.
1: నా కుమారుడు ఈ వయసు నందు ఎంతనో గొప్పగా ఉండవలసినటువంటి వారు, అలాంటి సమయం నందు చాలా ప్రకృతి యొక్క పరివర్తన చాలా కఠినంగా ఉంటుండాలి.
2: మై సన్స్ బై దిస్ టైమ్ షుడ్ హావ్ బీన్ సో గ్రేట్ అండ్ దే షుడ్ హావ్ బీన్ ఐడియల్, బట్ ద నేచర్ ఈజ్ అగెన్స్ట్ దెమ్. ఇట్ ఈస్ సో హార్ష్ అండ్ స్ట్రాంగ్ టువర్డ్స్ దెమ్.
1: అప్పుడు చెప్తాడు లవుడు.
2: దెన్ లవర్ స్టార్ట్స్ టెల్లింగ్,
1: అమ్మా ఊరికే కన్నీళ్లు ఇచ్చడం ఎందుకు?
2: Mother, why do you shed tears like that?
1: Sri Rama gopavadani nu anukuntunnavu.
2: You go on extolling, praising Sri Rama.
1: Adhi gopavadu kavachu.
2: Certainly he may be great.
1: Kani gopavadu chuttavadu ee vidhamaina pitti oka cheriya cheyadu.
2: Such a great man would not do these things.
1: Kaduga adarigante mechinattu varam memiddaru.
2: We too are greater than him.
1: Atuvanti kumarudu neekundaga ఎందుకు నీవు కంటిదారం పెట్టడం?
2: When you have such sons who are greater than Rama, why do you shed tears?
1: దాంతో వాల్మీకి చెప్పాడు, అమ్మా నువ్వు ఇంకా మాట్లాడద్దు.
2: And then Valmiki said, don't speak further.
1: పిల్లలు సామాన్యులు కాదు.
2: Boys are not ordinary.
1: వారు చదవటమే కాదు.
2: They are not only
1: యోచించి ఇది సరియా కాదా అని నిర్ణయం చేసుకుంటుంటారు.
2: They are not only learned. They have got this sense of discrimination, what is good and what is bad.
1: అప్పుడు ఆమె కూడాను తెలిపింది, అవును నాయన అవును.
2: He also said, yes, it is true.
1: వారికి ఏమీ తెలియదు.
2: They do not know anything.
1: అతి అమాయకులైనటువంటి యొక్క మొద్దు పిల్లల్ని తీసుకుని వచ్చి
2: such innocent children are brought here.
1: నీకు అప్పచెప్పారు.
2: And I have handed them over to you.
1: పిల్లలు చాలా తెలివైనటువంటి వారు.
2: The boys are intelligent, no doubt.
1: చాలా వివేకం కలిగినటువంటి వారు.
2: They have got discrimination.
1: చాలా విచక్షణతో నడిపేవారు.
2: They have got the sense of discretion and judgment.
1: అని చెప్పి వెళ్ళిపోయాడు.
2: So saying he left.
1: తరువాత
2: లేటర్
1: ఈ పిల్లలు నిరంతరం కూడాను ఏదో ఒకటి రామును, రాముడు ఇలాంటి వాడు, రాముడు అలాంటి వాడు, ఇలాంటి వాడు, ఈ ఎగ్జాంపుల్కు ఈ గుర్రమును వదలి తర్వాత దాన్ని పట్టినటువంటి వారు ఎవరైనా ఉన్నారా అని వారిని విచారించి వారికి తగినటువంటి యొక్క బుద్ధి చెప్పి పంపించారు. కానీ ఈ విధంగా ఏమీ తెలియనటువంటి పిల్లలని వాడు ఆ అశ్రాన్ని బట్టి పీడిస్తుంటే మీరు ఈ విధంగా మంచిది కాదు.
2: They went on speaking about Rama. It was the horse that was let loose at the time of Ashwamedha Yaga. Whosoever that catches this horse should be caught and punished. Instead of that, it is rather pitiable that he developed enmity towards children.
1: సరే వారు యుద్ధానికి వచ్చారు.
2: They are prepared to fight.
1: భరత శత్రుఘ్న ఇద్దరు కూడా వచ్చారు.
2: భరత శత్రుఘ్న ఆల్సో అరైవ్డ్.
1: వారిద్దరూ వచ్చి మీరు చాలా బాలు.
2: యువర్ బాయ్స్
1: ఎట్టి కష్టములు కాని ఎరిగినటువంటి వారు.
2: యూ డోంట్ హ్యావ్ ఎనీ డిఫికల్టీస్, హ్యావ్ నో నాలెడ్జ్ ఆఫ్ డిఫికల్టీస్.
1: కనుక నాలెడ్జ్ అనేటువంటిది మీకు ఏమాత్రము లేదు.
2: యూ హ్యావ్ నో నాలెడ్జ్ వాట్స్ ఎవర్.
1: కనుక మీరు యుద్ధం మానండి.
2: దేర్ ఫోర్ గివ్ అప్ దిస్ ఐడియా ఆఫ్ ఫైటింగ్.
1: లేకపోతే యుద్ధం చేసే తీరాలని పట్టుదల పెడితే తప్పక మేము కూడా సిద్ధంగా ఉన్నాము.
2: ఇఫ్ యూ స్టిల్ పర్సిస్ట్ ఇన్సిస్ట్ టు ఫైట్, వీఆర్ ఆల్సో ఈక్వల్లీ రెడీ.
1: సరే మీరు సిద్ధంగా అండి అన్నారు పిల్లలు.
2: అండ్ బాయ్ సెడ్ ఎస్ యూ బీ రెడీ.
1: దేనికి పిల్లలు భయపడలేదు.
2: ద బాయ్స్ వర్ నాట్ ఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్.
1: యుద్ధం చేశారు.
2: దే ఫాట్.
1: దాంట్లో శత్రుఘ్నుడు అనగా తాను తమ్ముడు అయినటువంటి వాడు
2: శత్రుఘ్న, ద బ్రదర్,
1: అతను ఒక అంబు వేశాడు.
2: అండ్ హీ షాట్ ఎన్ యారో.
1: అది ఈ యొక్క తమ్ముడికి తగిలింది.
2: ఇట్ హాడ్ హిట్ ది బ్రదర్.
1: అప్పుడు తమ్ముడు మూర్చిపోయాడు.
2: అండ్ ద బ్రదర్ ఫెయింటెడ్.
1: అప్పుడు ఈ అన్న చాలా బలేకు అస్త్రం.
2: దెన్ ద బ్రదర్ షాట్ అనదర్ యారో.
1: చెల్లెని మాజానకి దేవి సాధ్యం అని.
2: ఇఫ్ మై మదర్ జానకి ఈస్ ఎ చేస్ట్ ఉమెన్.
1: ఇతను ఈ అస్త్రములను ముచ్చని ఉందుకోక అని చెప్పి అస్త్రాన్ని చూపించాడు.
2: Praising the chastity of their mother, they shot an arrow and that made him fall down on the ground.
1: అప్పుడు కుషుడు కూడా పడిపోయాడు.
2: And then Kusha also fell down.
1: అప్పుడు భరత శత్రుఘ్న ఇద్దరిని పంపించాడు రాముడు.
2: And Rama sent Bharata Shatrughna.
1: వారి కూడాను మాటల చేతనే దొంగించాడు.
2: And he has convinced them by using appropriate words.
1: ఈ లోపల సీత పరిగెత్తింది.
2: ఇన్ ద మీన్ టైమ్ సీత ర్యాన్.
1: అయ్యో ఈ పిల్లలు తెలియనటువంటి వారు, తండ్రిని జయించడానికి వీలవుతుందా? అది వీలు కాదు.
2: దీస్ ఆర్ యంగ్ బాయ్స్, ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ దెమ్ టు విన్ ఓవర్?
1: ఈనాడు కసిగంతమైనటువంటి పిల్లలు తండ్రులను కూడా వంచడానికి ప్రయత్నిస్తారు.
2: బట్ టుడే ద బాయ్స్ ఎట్ ఎ టెండర్ ఏజ్ ఆర్ ఈవెన్ ప్రిపేర్డ్.
1: మీరు చదివేటువంటి చదువంతా కూడాను కేవలం ఈ దుర్వినియోగం చేస్తుంటారు.
2: టుడే ఆల్ ది ఎడ్యుకేషన్ ఈజ్ మిస్యూజ్డ్.
1: అప్పుడు ఈమె పరిగెత్తిపోయేటప్పటికీ అప్పటికి ఆంజనేయుడు వచ్చాడు.
2: అండ్ వెన్ షీ ర్యాన్ షీ దేర్ ఆంజనేయ అరైవ్.
1: ఆంజనేయుడు వచ్చేటప్పటికీ ఈ పిల్లలు రామచరిత వచ్చారు.
2: దెన్ బాయ్స్ వర్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ రామ, ద రామచరిత దే వర్ సింగింగ్.
1: ఆ రామనామం చెప్పేటప్పటికీ హనుమంతుడు కూడా దీనికి వశమైపోయాడు.
2: వెన్ వన్స్ దే వర్ రిపీటింగ్ రామాస్ నేమ్ సింగింగ్ ద గ్లోరీ హనుమాన్ హింసెల్ఫ్ సబ్మిటెడ్.
1: పిల్లలతో పాటు హనుమంతుడు రామ రామ రామ రామ అని వారు స్వరంలో చేరారు.
2: హనుమాన్ ఆల్సో జాయిన్ బోత్ ద బాయ్స్ ఇన్ కోరస్ సింగింగ్ రామాస్ నేమ్.
1: అప్పుడు సీతమ్మ చెప్పింది.
2: దెన్ సీత సెడ్
1: ఇప్పుడు ఈ కోతిని పట్టుకుని వస్తామమ్మా అని చెప్పి అమ్మతో ప్రామిస్ చేసి వచ్చారు.
2: And if a promise was made that I will certainly bind him and bring forth to you.
1: Ayyo nayana hanumanta samanyudu kadu.
2: Mr. Hanuman is not ordinary one.
1: Goppavadu.
2: He is great one.
1: హనుమంతుడు శాంతుడు గుణవంతుడు బలవంతుడు హనుమంతుడు ఉన్నాడు.
2: అండ్ ఇట్ ఇస్ సెడ్ హనుమాన్ స్టాండ్స్ ఫర్ వర్చ్యూ గుణ, హి స్టాండ్స్ ఫర్ పీస్ శాంత, అండ్ హీ స్టాండ్స్ ఫర్ వర్చ్యూస్ అండ్ స్ట్రెంగ్త్ బల,
1: బలవంతం ఉండేటువంటి వాడు.
2: అండ్ ఇస్ వన్ ఆఫ్ స్ట్రెంగ్త్.
1: అతను పట్టుకుంటే మీరు ఏమైనా కూడా చేయగలరు.
2: యూ విల్ బి హెల్ప్లెస్ ఇఫ్ యూ వాంట్ టు క్యాచ్ హిమ్.
1: అప్పుడు హనుమంతుడు వెళ్ళి,
2: దెన్ హనుమాన్ వెంట్,
1: వెళ్ళేటప్పటికి సీత చూసింది.
2: సీత సా హిమ్.
1: అప్పుడు హనుమంతుడి దగ్గరికి వెళ్ళి, సీతమ్మ నాయన ఈ పిల్లలు నా పిల్లలే.
2: And she went to Hanuman and said, these are my boys, my children.
1: Ramuni biddale.
2: They are the children of Rama.
1: Kanuka Ramachandrudu Sitani ee vidhanga baadha pettadani telisukunnadu.
2: They have come to know the suffering I have undergone at the hands of Rama.
1: Tanu santosha pettutukai Ramuni sichinchalanipothunnaru.
2: To make me happy, the children are prepared to fight with Rama.
1: Nayana, idi manchidi kaadu. Atanu sichinchina rakshinchina sarvamu atane cheyali kani ఇంకెవరు ఇది చేయలేరు.
2: Then he said, boys, it's not proper on your part to fight. Either to reward you or punish you, only he can do, no one else.
1: రాముడు ముందుగానే చెప్పాడు.
2: Rama said in the beginning itself,
1: నేను బ్రహ్మతత్వము.
2: I represent the cosmic principle, బ్రహ్మతత్వ.
1: నేను జయించబోయేటువంటి ఒక రాజ్యము సామాన్య మానవులుగా ఉన్నారు.
2: And the one whom I am going to fight appears to be an ordinary one.
1: వారందరూ కూడాను జీవతత్వంతో కూడినటువంటి వారు.
2: And they represent the individual self, జీవతత్వం.
1: ఇది బ్రహ్మతత్వము.
2: బ్రహ్మతత్వ, the divinity.
1: అది జీవతత్వం.
2: The individual self, జీవతత్వం.
1: దాన్ని కూడా నేను తీసుకుని వెళ్తానన్నాడు.
2: And I will take it along with me.
1: అప్పుడు జీవతత్వాన్ని పిలిచి తాను చేరి ఆ జీవతత్వంతో పాటు రాముడు అయోధ్యకు బయలుదేరాడు.
2: Therefore, he called us, this individual spirit, the soul, Jivatattva, come close to him. Accompanied by Jivatattva, he went to Ayodhya.
1: Taru yuddham chestunte,
2: while he was fighting,
1: veerandaru kudanu ram ram ram ram ram ram ram ram ani naamam cheptu vacharu.
2: All of them were repeating God's name, Rama Rama Ram.
1: Rama Rama Rama ani varu dani vallistu vachetappudiki ramanu kudanu chaala భక్తశక్తుడు చాలా మనసు మారింది.
2: అండ్ వెన్ ఆల్ వర్ రిపీటింగ్ గాడ్స్ నేమ్ రామ రామ రామ భరత శత్రుఘ్న, దే వర్ వెరీ వెరీ హ్యాపీ.
1: భరత శత్రుఘ్నుడు ఈ పిల్లలను చూసి, ఏమి ఇలాంటి వారు పుట్టారే రామునకు అని తాను చింత చేస్తున్నారు.
2: భరత శత్రుఘ్న వర్ థింకింగ్ టైమ్ అండ్ అగైన్, హౌ ఇస్ దట్ రామ హ్యాడ్ సచ్ బాయ్స్.
1: చెప్పి అప్పుడు హనుమంతుడు కూడాను లవకుశులకు మంచి బుద్ధి చెప్తూ వచ్చాడు.
2: హనుమాన్ ఆల్సో టాట్ దెమ్ ఇన్ ఎవ్రీ వే టు లవ్ అండ్ కుశ.
1: అయోధ్య వాసులందరూ కూడాను ఆశ్చర్యపడ్డారు.
2: ఆల్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ అయోధ్య వర్ వెరీ మచ్ సర్ప్రైజ్.
1: ఆ యొక్క తల్లి యొక్క అవలబిడ్డలు వీరు ఇంతటి వారైపోయినారా అని నేను చాలా ఆశ్చర్యపడుతూ వచ్చాను.
2: దే ఆర్ వెరీ మచ్ సర్ప్రైజ్ టు నోట్ దీస్ బాయ్స్ హౌ వెల్ దే హ్యావ్ కమ్ అప్ ఇన్ లైఫ్, having brought up by the mother.
1: అప్పుడు
2: then
1: తల్లి వచ్చి,
2: the mother came,
1: నాయనా ఇది మీకు మంచిది కాదు.
2: Boys, it's not proper on your part.
1: తల్లితో యుద్ధం చేయటము ఇది మహా పాపము.
2: It is worst of the sins to fight with father.
1: తల్లిని పూజించి ప్రార్థించి అతనికి వశం కావాలి, కానీ తల్లితో యుద్ధం చేసి తల్లిని నీవు వశం చేసుకోవాలనుకుంటే ఇది కేవలం అజ్ఞానమేను అని చెప్పింది.
2: యూ షుడ్ ప్లీజ్, యూ షుడ్ వర్షిప్, you should respect, please him and be blessed, and it's your ignorance if you want to fight with
1: him. Nee etti paristhiti endu undinappudiki,
2: you may be in any circumstances,
1: tandri eraatiki tandri,
2: father is a father,
1: help atti father nu neevu vasam cheskovatam ee cheta kaadu.
2: It is impossible for you to fight with your father.
1: Vaar iddarini kuda nu avasaramaniki teesukellindi.
2: And both of them are taken away by Sita.
1: Appudu Sita వారి ముగ్గురిని ఒక రూమ్ లో పెట్టి బుద్ధి చెప్తూ వచ్చింది.
2: అండ్ షీ కెప్ట్ బోత్ ఆఫ్ దెమ్ ఇన్ ఎ రూమ్ అండ్ షీ టాట్ దెమ్.
1: నా వ్రాతానుసారము నన్ను ఈ విధంగా బాధ పెట్టచ్చు.
2: బికాస్ ఆఫ్ దిస్ సర్కమ్స్టాన్సెస్ ఐ మే బి సఫరింగ్.
1: ఇదంతా నా మంచి కోసమే, కానీ మీకేమాత్రం కష్టం కాదు.
2: ఆల్ దిస్ ఇట్ హ్యాపెండ్ ఫర్ మై ఓన్ గుడ్, నథింగ్ టు డూ విత్ యూ.
1: బంగారం ఎంత కాల్చి ఎంత పుట పెట్టినప్పటికీ ఆ బంగారు పవిత్రమే అవుతుంది కానీ బలి గలీజు కాదు.
2: ద మోర్ యూ హీట్ ఇట్, ది మోర్ యూ బర్న్ ఇట్, ద గోల్డ్ షైన్స్ మోర్ అండ్ మోర్ మోర్ బ్రిలియంట్లీ దెన్ ఎవర్.
1: అది షైనింగ్ చాలా అధికమవుతుంది.
2: ఇట్ ఇంక్రీజెస్ ఇట్ షైనింగ్ మోర్ అండ్ మోర్.
1: అదే విధంగానే జీవశక్తిని కూడా నువ్వు రాముడు తీసుకుని రావటం చేత ఆమెకు చాలా బలం వచ్చేసేసింది.
2: యాజ్ రామా ఇస్ అకంపనీడ్ బై జీవతత్వ ది ఇండివిజువల్ సెల్ఫ్, ది ఇండివిజువల్ కుడ్ గెట్ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్.
1: దైవత్వము జీవతత్వము రెండింటి ఎందుకు కూడా ఏకమైపోయి
2: ది కాస్మిక్ సెల్ఫ్ అండ్ ది ఇండివిజువల్ సెల్ఫ్ ఆర్ యునైటెడ్.
1: అన్ని అప్పటికప్పటికే సృష్టించి
2: అండ్ ఎవ్రీథింగ్ ఈస్ క్రియేటెడ్ దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్.
1: యుద్ధంలో విజయాన్ని పొందాడు రాముడు.
2: And Rama was victorious, he won the battle.
1: ఈ విధమైన దృశ్యములు కుమారులు చూచారు.
2: All this was watched by sons.
1: ఇంకా హనుమంతుడు వారి వెంటనే జంటనే ఉన్నాడు.
2: హనుమాన్ వాజ్ ఆల్వేస్ ఇన్ దేర్ కంపెనీ బై దేర్ సైడ్.
1: ఆ సీతమ్మ వారు చెప్పేటువంటివన్నీ కూడాను హనుమంతుడు చాలా ఆనందిస్తున్నాడు.
2: అండ్ హనుమాన్ వాజ్ వెరీ హ్యాపీ ఆన్ లిసనింగ్ టు వాట్ ఎవర్ సీత సేడ్.
1: సీత గొప్ప గుణవంతురాలు.
2: సీత ఈజ్ ఎ లేడీ ఆఫ్ వర్చ్యూస్.
1: ఆమె యొక్క గుణము ఎవరికీ లేదు.
2: హర్ క్యారెక్టర్ ఇస్ మ్యాచ్లెస్, సెకండ్ టు నన్.
1: ఇటువంటి సీత పిల్లలకు కూడా బుద్ధి చెప్తూ వచ్చింది.
2: అండ్ సచ్ సీత టాట్ ఎ లెసన్ టు హర్ సన్స్.
1: నాయన పిల్లలు మీకు వివిధ తెలుసు అని చెప్పి దీంతో ఏమైనా చేయవలసిందని ధైర్యం చేత మీరు ఇలాంటి అజ్ఞానంలో దిగి ప్రయాణం అవుతున్నారు.
2: He told them, boys, because you know archery, you are under the impression that you can win over everybody and therefore you are prepared to fight with your father. It is ignorance. Distance yourself from this ignorance.
1: Rama chala mahatmulu.
2: Rama is no blessed.
1: Rama kevalam sachchat akarapudu.
2: Rama is verily the manifestation of God.
1: అతను కేవలం మానవత్వాన్ని ధరించినటువంటి యొక్క దివ్య పురుషుడు.
2: అండ్ హీస్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫార్మ్, ద హోలీయెస్ట్.
1: అప్పుడే వాల్మీకి రాములు అందరూ కూడా ఆశ్రమం చేరారు.
2: దెన్ వాల్మీకి రామ రీచ్ ద హెర్మిటేజ్.
1: రాములు వస్తున్నాడు తెలిసి
2: ద మూమెంట్ ద న్యూస్ ఈస్ సెంట్ దట్ రామా ఈస్ అరైవింగ్
1: పిల్లలు చాలా భయపడిపోయారు.
2: ద బాయ్స్ వర్ వెరీ మచ్ అఫ్రైడ్ ఆఫ్ హిమ్.
1: ఓ సాక్షాత్ రాముడే వస్తున్నారా,
2: Rama himself is coming here.
1: అని చెప్పి వారు చాలా భయంతో ఉండేవారు.
2: They were totally fear stricken.
1: ఇంకా కొంత దూరంలో రాముడు ఇంకా నడుచుకొని వస్తుండగానే
2: on coming to know that Rama is present at a closer distance,
1: పరిగెత్తి వచ్చి రాముని పాదాల పైన పడ్డారు.
2: Running they fell at the feet of Rama.
1: Rama, నీ శక్తి సామర్థ్యం మేము తెలియదు.
2: Rama, we do not know your abilities and capacities and expertise.
1: కాని మా తల్లి చెప్పటం చేత మేము అన్ని గుర్తించాము.
2: Because our mother told us what you are and that we could recognize it.
1: కలుగునే అప్పుడు రాముడు చెప్పాడు.
2: Then Rama said,
1: మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. మాతాపితృదు నిజమైనటువంటి యొక్క గురువులు.
2: You have a guru, a preceptor. It is said that mother is the guru. Father is the guru and you have got the preceptor, the guest is a guru, so you have such gurus, said Rama.
1: Anduvalla aanatam chudunu matru devini nirantaramu smarinchutu unnatuvaru.
2: Since that day mother was highly respected, in all esteem.
1: Respect cheyatame kaakunda kodanu aamenu poojinchaaru.
2: She was not merely respected, she was also worshipped.
1: Kanuka లవకుశను కూడాను గుర్తించారు.
2: లవకుశ ఆల్సో రికగ్నైజ్ దిస్.
1: చిన్నపిల్లలు తెలియక ఏదో పెనమార్గం పడతారు.
2: బాయ్స్ అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ మే బి పర్వర్టెడ్
1: కానీ పెనమార్గం పట్టినప్పటికీ వారు సవరించుకుని తిరిగి సరి మార్గంలోకి వస్తారు.
2: దో దే ఆర్ మిస్డైరెక్టెడ్ దే కెన్ కరెక్ట్ దెమ్సెల్స్ అండ్ ప్రొసీడ్ అలాంగ్ ద రైట్ పాత్.
1: కనుక తల్లిదండ్రులపై ఏమాత్రమో మనం ద్వేషం చేయకూడదు.
2: Therefore, we should never develop hatred towards parents.
1: అందులో ఈ కలియుగంలో తండ్రి ద్వేషం చాలా అధికంగా అయిపోయింది.
2: In this Kali age, there is more of hatred towards the mother.
1: తండ్రి అప్పుడు సీతమ్మ వారు పిలిచి
2: Then Sita called.
1: పిల్లలు ఎంతటి మార్పు కలిగారు.
2: What a transformation is there among children.
1: ఇదన్నీ కూడా కేవలము రాములు చేసినటువంటి డీజే.
2: This is all the play, the leela, the will of Rama only.
1: అని చెప్పి పిల్లల్ని లోపలికిచ్చి,
2: and then she called them in.
1: నాయన, మీరు ఇంత రౌద్రానికి పోకూడదు.
2: You should not be so harsh and be prepared to fight.
1: వారు పరమాత్మ స్వరూపుడు,
2: and he is God himself.
1: అదనిపైన మీరు ఈ విధంగా యుద్ధములకు సిద్ధమైపోతే నేను మాత్రం ఉండదు ఇంకా.
2: If you are prepared to fight with him, I can not.
1: మీరు ఎవరో అడిగినప్పుడు, మీరు నా కుమారుడు అని చెప్పినప్పుడు నాకు చాలా అవమానకరంగా ఉంటుంటారు.
2: I really feel ashamed of you if anyone says that you are my sons.
1: కనుకా మీరు ఆ విధంగా చర్యలు దిగకండి అని చెప్పి చాలా నివారించింది.
2: And she prevented them from their attempt to fight, and she told them in every possible way and brought in transformation.
1: ఇదానంగా ఇది నా కుమారుడు అని చెప్పి రాముడు తెలుసుకున్నాడు.
2: Slowly as time went on, Rama could know that they are his sons.
1: కానీ ఇప్పుడు మాత్రం ఆమె కలగకూడదు.
2: And now it's not the time to drive her out.
1: ఇప్పుడు కలిస్తే నా యొక్క ప్రామిస్తంతా కూడా చాలా విషమమైపోతుంది.
2: This is not the time for him to meet her, because the whole plan would be diverted.
1: కనుక అతను అప్పటి నుంచి తిరిగి వెనుకపోయాడు అయోధ్యకు.
2: And then he returned from their battlefield back to Ayodhya.
1: అయోధ్యకు పోయేటప్పటికి అయోధ్య అంతా కూడా రామరామ అయిపోయింది.
2: The whole Ayodhya has been totally changed.
1: కుమారుడైన చిన్న పిల్లలు తల్లిని ఓడించారట.
2: People were speaking that boys won over the father in battle.
1: చెప్పేటప్పటికి అతనికి చాలా ఆశ్చర్యమేసింది.
2: And he was very much surprised to hear this.
1: ఆయన జయించి వెనక్కి వచ్చాడు అని చెప్పని లక్ష్మణుడు చెప్పాడు.
2: And it was Lakshmana, he said, no, he won over them and returned.
1: అప్పుడు సీత ఈ విధంగా ఇద్దరు బిడ్డలు కన్నదేని తెలుసుకుని అప్పుడు ఆమెను తీసుకుని రావడానికి భర్త శత్రుఘ్నుడు వచ్చారు.
2: And then having come to know that these boys are the children, భర్త శత్రుఘ్న went there to bring them here.
1: వాల్మీకి ఆశ్రమంలో తగినటువంటి గౌరవాన్ని అందించి,
2: as per the respect and the status of Valmiki Ashram,
1: ఈ వాల్మీకి ఆశ్రమంలో చాలా గొప్పతనం ఉంటుండదని తాను వర్ణించి,
2: and the greatness of the hermitage of Valmiki was fully narrated.
1: అయోధ్యకు వచ్చి చేరారు.
2: And they reached Ayodhya.
1: అప్పటి లోపల,
2: in the meantime,
1: రాముడు అన్ని కూడా గుర్తించి,
2: Rama has noticed all.
1: ఇదంతా కూడా నేను చేసిన తప్పే అని ఒప్పుకున్నాడు.
2: He has accepted that what all he has done is wrong.
1: అది నా తప్పుని మన్నించి,
2: and he wanted that this mistake is to be forgiven.
1: ఈ పిల్లలు తనపై ద్వేషం మానవని చెప్పాడు.
2: And he wanted the children to give up this hatred towards him.
1: వాళ్ళిద్దరిని చేతులు పెట్టుకుని,
2: he caught hold of the hands of both the boys.
1: ఆశ్రమంలో ప్రవేశించి,
2: and he has stepped back into the hermitage.
1: అక్కడి నుంచి కూడా విమానంలో తిరిగి అయోధ్యకు వచ్చి చేరాడు.
2: And then they traveled by flight and reached Ayodhya.
1: Prasitam varu prati okka vishayam kulanu chaala suspashtanga cheptu vachindi.
2: All these things are explained in every minute detail by Mother Sita.
1: Cheppetappudiki pillalandaru gurtincharu.
2: Boys have understood.
1: Tama yokka vakyamulandu ee Valmiki rasinatuvanti vishayamulandu chaala namakam erpadipoyindi.
2: They had full faith in the writings of Valmiki.
1: వాల్మీకి ఉన్నతి ఉన్నతి ఉన్నట్టుగా రాశాడు.
2: వాల్మీకి హ్యాస్ డిస్క్రైబ్డ్ వాట్ ఆల్ దట్ హ్యాపెండ్ ఇన్
1: లెటర్ అండ్ ఫిల్మ్. కవులు కల్పితాలు చేసేటువంటి వారు కాదు.
2: ద పోయట్స్ ఆఫ్ దోస్ డేస్ డిస్క్రైబ్డ్ వాట్ హ్యాడ్ యాక్చువల్లీ హ్యాపెండ్ ఇన్ రియాలిటీ.
1: సత్యాన్ని పలికేటువంటి వారు.
2: దే జస్ట్ షేర్డ్ ది ట్రూత్ ఓన్లీ.
1: సత్యం తప్ప ఇంకే చిన్న అసత్యం కూడా అందులో చేర్చేవారు కాదు.
2: దేర్ నథింగ్ ఆర్టిఫిషియల్, నో ఫాల్స్హుడ్ దేర్.
1: అప్పుడు చెప్పేటప్పటికి,
2: when it is said so,
1: andaru gurtincharu,
2: all have noticed.
1: Kanuka daivatvanni gurtinchadaniki ee manavattam kudanu sahayam chestundi.
2: To notice the divinity, the humanity, the humanness also helps.
1: Help chesesi kadaduriki varadru Sita Ramana chellu andaru chevanga unnaru.
2: And having recognized, experienced the divinity, Sita Rama Lakshmana, all are happy.
1: చెప్పి రామాయణము పూర్తి చేశారు.
2: ద రామాయణ ఇస్ కంప్లీటెడ్.
1: అప్పటి నుంచి కూడాను భగవంతుని చావరించేటువంటి వారు సత్యమే.
2: Therefore, whatever we say, speak about God, it is only truth.
1: ఆ ఇద్దరు పిల్లలు సత్య స్వరూపుడే.
2: The two boys represent the personification of truth.
1: తిరిగి లోపల వెళ్ళి రాముడు చెప్పాడు, సత్యం వద, ధర్మం చెర.
2: And Rama repeated once again, speak truth, follow dharma.
1: కాని మాట్లాడమని చెప్పాడు, కాని సత్యము సత్యం చేయమని చెప్పలేదు.
2: He said, speak truth. He has not said to act, ask them to act truth.
1: Dharmam chara. Dharmamu acharinchu gani, dharmamu uchcharinchavaddu.
2: One has to follow dharma, not merely speak about dharma.
1: Kanuka appati nunchi kudanu ee Ramayanam parayanam chesukuntu vachadu.
2: And since that day, Ramayana is read out every day.
1: Ippudu mana yokka ashramam lopala,
2: here in our ashram,
1: Ramayana parayanamu,
2: we have Ramayana Parayana,
1: Bhagavata Parayana,
2: Bhagavata Parayana,
1: Saptasati Parayana, Saptasati,
2: Saptasati Parayana,
1: ivanni kudanu inaadu pettaru yagyam lo.
2: Bhagavan wanted these things to be read every day here in this ashram.
1: ఇవన్నీ చేసి కట్టేటప్పటికి రాములకు దైవము అనేటువంటి దాన్ని ప్రపంచానికి అంత చాటుతూ వచ్చారు.
2: ఆఫ్టర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ దే కుడ్ నో దట్ రామ ఇస్ గాడ్ అండ్ దిస్ వాస్ పబ్లిసైజ్డ్ టు ఎవ్రీబడి ఇన్ దిస్ వరల్డ్.
1: ఇట్టి రాముల పైన తన కుమారుడికే ద్వేషం వచ్చిందంటే ఇది కేవలము అది మానవత్వంలో ఉన్నటువంటి వీక్నెస్.
2: ఇట్ ఈస్ ద సైన్ ఆఫ్ వీక్నెస్ ఇన్ ద హ్యూమన్ లైఫ్ టు డెవలప్ ఎ కైండ్ ఆఫ్ హేట్రెడ్ టువర్డ్స్ గాడ్ which had happened to Lava and Kusha.
1: దైవం పైన ఫెయిత్ రావాలి, కానీ
2: వన్ షుడ్ డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: డౌట్ వచ్చేసేస్తే ఉన్న నమ్మకం కూడా పోతుంది.
2: అండ్ వన్స్ యూ స్టార్ట్ డౌటింగ్ గాడ్ యూ లూజ్ యువర్ ఫెయిత్.
1: కనుక మానవుడు ఎందు నమ్మకం అనేటువంటిది ప్రధానంగా ఉండదు.
2: దేర్ఫోర్ ఫెయిత్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ ఫర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్.
1: కనుక మానవుడు అనేటువంటి పేరుకు అర్థమేమిటి?
2: What is the meaning of this manava?
1: Namakam galavadu ani artham.
2: The one with faith is manava.
1: Kaluka manavudu namakam galavadu.
2: So man has faith.
1: Kaani ee naadu aa namakam poyindi, kaani
2: today that faith is lost.
1: Modati nunchi kudanu manavudu ante namakam galavadu vaadu.
2: Right from the beginning man has faith.
1: Kalukane manavunu aadharanga teeskoni daivam kudanu mundu mundu pothu vachadu.
2: Therefore, basing on the faith of man, God has been bestowing all that he deserves.
1: Kaluka bhagavantudu nirantaram kudanu satyani ruchechunti vaadu, dharmani nadchechunti vaadu.
2: God protects satya, the truth, and dharma, righteousness.
1: Kalukane mana yokka bharata bhagavata ramayanam nandu ee rendu vakyamulu mukhyanga rastuntaru.
2: Therefore, in bharata bhagavata ramayana, these two sentences are of supreme importance.
1: Satyam vada dharmam chara, satyam vada dharmam chara,
2: satyam vada speak truth, dharmam chara follow dharma.
1: Kani our satyam vada,
2: but today satyam vada, the truth is killed.
1: Kani satyani poshinchetuvadu vaadu gaani bhagavantudu, tan rakshinchetuvadu vaadu gaani bhagavantudu, kani shikshinchetuvadu vaadu kaadu.
2: God sustains, protects, upholds truth, he will never kill it.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: భగవంతుడు ఎప్పుడు కూడాను అందరినీ రక్షించేటువంటి వాడే కాదు, ఎవరిని కూడా శిక్షించలేదు.
2: గాడ్ ప్రొటెక్ట్స్ ఆల్, హీ విల్ నెవర్ పనిష్ ఎనీబడి.
1: కానీ ఈ లో సత్యాన్ని గుర్తించుకోలేక,
2: దిస్ ఇన్నర్ ట్రూత్ ఈజ్ నాట్ రికగ్నైజ్డ్.
1: కానీ బయట బయట అందరూ ఆడినట్టుగా వీళ్ళు కూడా ఆడుతున్నారు.
2: బట్ పీపుల్ బిహేవ్ దెమ్సెల్వ్స్ ఇన్ ద వరల్డ్లీ వే లైక్ అదర్ వరల్డ్లీ పీపుల్.
1: కనుక వరల్డ్లీ పీపుల్ చేసేటువంటి తప్పులు చాలా మందికి పంచుకోవాల్సి వస్తుంది.
2: దేర్ఫోర్ వెన్ వీ గో ఇన్ ద వరల్డ్లీ వేస్ వీ హ్యావ్ టు ఫాలో మెనీ ఆఫ్ ది మిస్టేక్స్ ఆఫ్ ద వరల్డ్.
1: కానీ భగవంతుడు ఎప్పుడు కూడా ఏ ఒక్కదాని కూడా మంచిదాన్ని నచ్చేది.
2: బట్ గాడ్ స్పీక్స్ ఆఫ్ దాట్ విచ్ ఇస్ కరెక్ట్ విచ్ ఇస్ గుడ్ ఓన్లీ.
1: కానీ సత్యాన్ని గుర్తించినటువంటి వాడు భగవంతుడు.
2: గాడ్ ఈజ్ ట్రూత్, హీ రికగ్నైజెస్ ట్రూత్.
1: కానీ చాలా మంది మానవులు భగవంతుడు కూడా గుర్తించుకోలేకుండా కేవలము ఈ విధంగా అమాయకులను బాధిస్తున్నాడే అని అనుకుంటుంటారు.
2: Many people feel that God has not known the truth, that is punishing many innocent people.
1: అప్పుడు వచ్చి కూడాను భగవంతుడు దేవుడు దేవుడు దేవుడిని ఈనాడు అనేక గ్రంథములంతా వచ్చినాయి.
2: టుడే వీ హ్యావ్ మెనీ మెనీ బుక్స్ డిక్లేరింగ్ డివినిటీ గాడ్ హుడ్.
1: కానీ రామాయణకు వచ్చినటువంటి యొక్క జీవితము ఎవరికి ఏ విధంగా కూడా రాలేదు.
2: బట్ నథింగ్ ఇస్ గ్రేటర్ దాన్ రామాయణ. దోస్ డీటెయిల్స్ మెన్షన్డ్ ఇన్ రామాయణ ఆర్ నాట్ సీన్ ఎనీవేర్.
1: అనేక మంది అనేక రకములుగా కూడా వాదిస్తూ వచ్చారు.
2: Many people went on arguing in different ways.
1: కానీ రామాయణాన్ని రష్యన్స్ కూడా వాదించుకుని వచ్చారు.
2: Even Russians also dealt in depth this Ramayana.
1: ఇప్పుడు ఆ రామాయణ ప్లేట్ వేస్తే కళ్ళు మూసుకుని ఆనందంగా వింటుంటారు.
2: And today, when once Ramayana goes on being rendered, they listen to it with closed eyes.
1: అవరు వాళ్ళందరూ కూడా చాలా పరమ భక్తులైపోయారు.
2: And all of them are ardent devotees today.
1: కనుక రామాయణం అనేది ధర్మము సత్యంతో కూడినటువంటి వేరేంటి.
2: Therefore, Ramayana is the combination of satya and dharma.
1: ఈ విధమైనటువంటి ఒక సత్య ధర్మాన్ని చక్రాలుగా తీసుకుని రాములు దేశాన్నంతా పరిపాలన చేస్తూ వచ్చారు.
2: Rama ruled the entire kingdom based on the two wheels of satya and dharma.
1: ఇలాంటి సత్య ధర్మాన్ని ఆధారం చేసుకుని పూజ చేస్తున్నాడు రాముడు ఒక్కడే.
2: ఇట్స్ ఓన్లీ రామా, ఓన్లీ వన్ హూ హ్యాస్ గాట్ దీస్ టూ వీల్స్ ఆఫ్ సత్య అండ్ ధర్మ.
1: వర్షిప్ చేయటమే కాకుండా,
2: నాట్ ఓన్లీ వర్షిపింగ్ ద బుక్,
1: ఏ చిన్న బాధలు కలిగినప్పుడు రామాయణాన్ని వర్షిప్ చేస్తున్నారు.
2: ఎనీ స్మాల్ డిఫికల్టీ దే ఫేస్ దే టర్న్ టు రామాయణ దే వర్షిప్.
1: ఇట్టి పరమ భక్తి ఈ కఠినమైనటువంటి ఒక కమ్యూనిస్ట్ కూడా వచ్చింది.
2: దట్ ఇంటెన్స్ డివోషన్ ఈజ్ నోటీస్ అమంగ్ ద కమ్యూనిస్ట్ హు ఆర్ సో స్ట్రాంగ్ సో హార్ష్.
1: కానీ రాముడు ఒక్కడే.
2: ఇట్స్ ఓన్లీ రామా, ఓన్లీ వన్ హూ హ్యాస్ గాట్ దీస్ టూ వీల్స్ ఆఫ్ సత్య అండ్ ధర్మ.
1: వర్షిప్ చేయటమే కాకుండా,
2: నాట్ ఓన్లీ వర్షిపింగ్ ద బుక్.

0: is who are so strong, so harsh.
1: Kani mana Bharatiya kani nikiradu.
0: But Bharatiyas know it pretty well, the sanctity of Ramayana.
1: Anek samasyalu ee British varito cheri,
0: because of the company of the British for many long years,
1: devamunu desham chesukuntu vacharu.
0: They started hating God.
1: Desham chesinatundi vaadu kaadu Ramudu.
0: But Rama has no trace of hatred at all.
1: Neevu nenu okate anetundi satyane paliki andulo ekamayyetundi vaadu.
0: He said the basic truth that you and I are one, and he moved with this thought.
1: Itvanti Ramayanamunu endaru ee vidhanga poojistu vacharu.
0: Ramayana, in what form it is worshipped by people.
1: Ramayana ante enta goppa jeevita Ramayana.
0: Ramayana is the life story, the story of life.
1: Jeevuni.
0: The story of life of the individual jeeva.
1: Individual jeevalaku idu oka pedda life vattidi.
0: So Ramayana is the story, the narration of the individual jeeva.
1: Kanuka Ramayana anetundi sarvulaku parayanam cheyavalsinatundi ekka vastuve.
0: Therefore Ramayana should be gone through, should be read out by everybody.
1: Bhagavantudu evvarini dveshinchetundi vaadu kaadu.
0: God will not hate anybody.
1: Dvesham anedi atanu teliyadu.
0: He doesn't know what hatred is.
1: Dvesham, krodhamu, himsa, ivanni kulanu atanu teliyinatundi padamulu.
0: God does not know the words like anger, hatred.
1: Ituvanti devunni chaala aneka rakamulu vimarsistu vachutunnaru.
0: But Rama is criticized in different ways by people.
1: Navakusha ettati goppavaru.
0: Navakusha really great.
1: Kani
0: but
1: oka Ramulu veelato vachi maatladinappudiki vaariki anta clear ayipoyindi hrudayam.
0: Then once Rama spoke to both of them, Lava and Kusha, they are completely transformed.
1: Itti buddhulu maarcheetundi vaadu bhagavantudu.
0: God changes the mind. God brings about transformation in people.
1: Transformation chestunnadu bhagavantudu.
0: It's only God who brings about transformation.
1: Kanukane ee naadu meeru kudanu devanni nirantaram kudanu prarthistuntunte mee manasulu kudanu transform chestadu.
0: Therefore if you pray to God, even now from today, God will transform everybody.
1: Okka vishayam meeru gurtinchali.
0: One point you should recognize.
1: Kontha kaalam lopala,
0: for some time,
1: inke ekku kaalam kuda ledu ippudu,
0: not very long to come,
1: chaala takku kaalam lopane,
0: within a short time,
1: ప్రపంచమంతా కూడాను,
0: ద హోల్ వరల్డ్
1: ఒక్క భావం చేరిపోతుంది.
0: విల్ ఆల్ బి యునైటెడ్ విత్ వన్ థాట్, వన్ ఫీలింగ్.
1: అది సహనాభవతు, సహనాభవంతు, సహవీర్యం కలవారం. అనగా ఏంటి? కలిసిమెలిసి తిరుగుదాం, కలిసిమెలిసి వెలుగుదాం, కలిసిమెలిసి తెలిసి ఉన్నా తెలివిని పోషించుదాం అని అందరూ ఇలాంటి మార్గాలకు రాగలరా.
0: And all people will join the same path, as when they start declaring that we should grow together, we should mingle together, we should live together and share all the knowledge among ourselves that we have acquired.
1: Adi ati shigra kaalam nande siddhistundi naku.
0: It is going to happen very soon.
1: వ్యక్తిగతమైనటువంటి భేదములు,
0: డిఫరెన్సెస్,
1: వ్యక్తిగతమైనటువంటి దేశములు,
0: ఇండివిజువల్ డిఫరెన్సెస్ అండ్ హేట్రెడ్,
1: ఒక్కటి కూడా మీ భారతదేశంలో ఉండవు.
0: విల్ నాట్ బి హియర్ ఇన్ భారత్.
1: ఇప్పుడు మాత్రమే కొంతవరకు ఇది ఉండినట్టుగా కనిపిస్తుండదు, కానీ
0: యు ఫైండ్ దర్ ప్రెజెన్స్ రైట్ నౌ,
1: కానీ మునుముందు దీని భావమే ఉండదు.
0: In future, there will be no trace of hatred at all.
1: Prema sarupulara.
0: Embodiments of love.
1: Bhagavantuni prema ittidi attidani evaru chepparedu.
0: Divine love, nobody can say, nobody can comment about it.
1: Kanuka atti divine love nu manam dveshiste manaku kaligedi emi?

0: If you hate the divine love, what will happen? You will be full of hatred.
1: కనుక మీరందరూ కూడాను డివైన్ లవ్ ను ప్రేమించండి ప్రేమించండి ప్రేమించండి.
0: దేర్ఫోర్ బి లవింగ్ లవ్ మోర్ అండ్ మోర్ టు ఎర్న్ దట్ డివైన్ లవ్.
1: ఇవన్నీ కూడాను ఈ భగవంతుని యొక్క వాక్యం లోపల లీనమైపోయినాయి.
0: అండ్ ఆల్ దీస్ థింగ్స్ హ్యావ్ మచ్ ఇన్ ద టీచింగ్ ఆఫ్ గాడ్.
1: ఇట్టి పవిత్రమైన చరిత్రను మీరు పలుకుతూ వింటూ చేస్తూ వచ్చినప్పటికీ ఎంతనో ప్రపంచం చాలా మారిపోతుంది.
0: ద హోల్ వరల్డ్ విల్ చేంజ్ ఇఫ్ యూ అటర్ దీస్ సీక్రెట్ వర్డ్స్, ఫాలో ద సీక్రెట్ పాత్ అండ్ లిసన్ టు సీక్రెట్ థింగ్స్.
1: కనుక మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎట్టి కష్టపడిగా ఉండేటప్పటికీ మీరు రామనామాన్ని మాత్రం మరవకండి.
0: వాట్ ఎవర్ మే బి ది డిఫికల్టీ, వాట్స్ ఎవర్ మే బి ద సర్కమ్స్టాన్సెస్, నెవర్ గివ్ అప్ రామాస్ నేమ్.
1: రామాస్ నేమ్ అందరూ కూడా ఉచ్చరిస్తూనే ఉండాలి.
0: దేర్ఫోర్ ఆల్ షుడ్ సింగ్ ద గ్లోరియస్ నేమ్ ఆఫ్ రామ.
2: రామ రామ రామ సీత రామ రామ రామ రామ రామ సీత.
3: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on the 10th of October 2005 in Prashant Nilayam during the Dasera festival. Baba mentioned how the Ramayana is widely popular all over the world and that people of many nations have cultivated great faith and devotion in the way of life prescribed therein. He asserted that very soon the entire human race would forget all differences and live in harmony. Thank you and Sai Ram.

சபஜயஞ்சகவச்சு பொருடை ரணமந்து போரவச்சு.

తీరణమందు కూరవచ్చు. రాజరాజై పుట్టి రాజ్యమేలగవచ్చు.

జీవరాశుల పేర్లు చెప్పవచ్చు. అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు. అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు. చంద్రమండల

లోని శత్రువులకు లొంగిపోయిన వాడు బయట రిపుల నెట్లు పట్టగలడు. లోని శత్రువులకు లొంగిపోయినవాడు బయట రిపుల నెట్లు పట్టగలడు.

0: One who is defeated by the inner enemies, how is he going to conquer the enemies from outside himself? If one can understand the nature of man, the inner aspects of man, then one can know all things about himself. This is the truth, the plain truth which I am telling you.
1: ప్రేమస్వరూపులార, మానవుడు సుఖాభిలాషి, ఆనంద పిపాసి.
0: ప్రేమస్వరూపస్, మ్యాన్ డిజైర్స్ హ్యాపీనెస్, మ్యాన్ వాంట్స్ టు బి ఇన్ బ్లిస్.
1: ఆనందమును పొందుటకై రాత్రింపగలు మానవుడు అనేక విధములైనటువంటి ప్రయత్నములు జరుపుచున్నాడు.
0: In order to attain this happiness and enjoy this bliss, man is making all efforts day and night.
1: మానవునికి ఉన్నదే రెండు కోరికలు.
0: Man has only two desires.
1: ఒకటి సుఖ ప్రాప్తి, దుఃఖ రెండవది దుఃఖ నివృత్తి.
0: One is to attain happiness and bliss, the second one is to get rid of his sorrow.
1: అయితే మానవుడు సుఖమును ఆనందమును కోరటలో ఉండేటువంటి కారణం ఏమిటి?
0: బట్ వాట్ ఈస్ ది రీజన్ ఫర్ మ్యాన్ వాంటింగ్ టు హ్యావ్ హ్యాపీనెస్ అండ్ బ్లిస్?
1: సుఖము ఆనందము మానవుని స్వరూపం కనుక తన స్వరూపమును తాను కోరుతున్నాడు.
0: ఇట్ సో హ్యాపన్స్ దట్ హ్యాపీనెస్ అండ్ బ్లిస్ ఆర్ ది వెరీ ట్రూ ఫార్మ్ ఆఫ్ మ్యాన్, సో హీ వాంట్స్ టు హ్యావ్ హిస్ న్యాచురల్ ఫార్మ్.
1: దీనికి వైజ్ఞానికమైనటువంటి యొక్క సత్యం కూడా లేకపోలేదు.
0: ఇట్ ఈస్ నాట్ యాజ్ ఇఫ్ దేర్ ఈస్ నాట్ ఎ ట్రూత్ విత్ ఎ సైంటిఫిక్ బేసిస్ ఫర్ దిస్.
1: చక్కెర తన యొక్క స్వభావము తీపి.
0: ది నేచర్ ఆఫ్ షుగర్ ఈస్ టు బి స్వీట్.
1: విచ్చిన గులాబీ పుష్పములకు సుగంధము సహజము.
0: A rose which blossoms has its natural quality of fragrance.
1: అదే విధముగాని మానవుడు తన సహజమైనటువంటి ఆనందమును తాను కోరుటలో ఇది కేవలము తన కర్తవ్యమే.
0: ఇన్ ది సేమ్ మేనర్ మ్యాన్ డిజైరింగ్ టు హ్యావ్ హ్యాపీనెస్ విచ్ ఇస్ హిస్ నేచర్ ఈజ్ హిస్ నార్మల్ డ్యూటీ.
1: లౌకిక జగత్తునందు ఈ సత్యమును మనము నిత్యము దర్శిస్తున్నాము, వ్యవహరిస్తున్నాము.
0: ఇన్ ది డైలీ వరల్డ్ వీ ఎక్స్పీరియన్స్ అండ్ సీ దిస్ ట్రూత్ ఎవ్రీ డే అండ్ వీ ఫాలో దిస్ ట్రూత్ ఇన్ అవర్ బిహేవియర్.
1: ఎక్కడెక్కడ ఈ సహజం ఉన్నదో అక్కడక్కడ ఈ విధమైనటువంటి యొక్క మనకు స్పృహిస్తూ ఈ యొక్క సహజాన్ని మనము నిరూపిస్తూ ఉన్నాము.
0: Wherever there is such natural truth present, there we also feel and experience this very truth and demonstrate that truth.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: There's one small example.
1: ఒక వ్యక్తి దుఃఖముతో బాధపడుతున్న సమయమునందు మార్గమునందు వెళ్ళు ప్రతి వ్యక్తి కూడాను అతని దుఃఖమునకు కారణమేమని ప్రశ్నించడానికి ప్రయత్నిస్తుంటారు.
0: ఇఫ్ ఎన్ ఇండివిజువల్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ సారో, ఎవరీ అదర్ ఇండివిజువల్ హూ మీట్స్ హిమ్ ఆన్ ది వే విల్ ట్రై అండ్ ఆస్క్ హిమ్ ది క్వశ్చన్, వాట్ ఈస్ ది రీజన్ ఫర్ యువర్ సారో?
1: నిజముగా ఈ దుఃఖమునకు కారణమేమని అడుగుటలో ఉన్నటువంటి హేతు ఏమిటి?
0: ట్రూలీ వాట్ ఈస్ ది రీజన్ ఫర్ ఆస్కింగ్ ఫర్ ది రీజన్ ఫర్ దిస్ సారో?
1: అనగా దుఃఖము మానవునికి అసహజము కనుక ఈ అసహజమైనటువంటి దుఃఖమును మానవుడు విచిత్రముగా ప్రశ్నించడానికి ప్రయత్నిస్తాడు.
0: దిస్ మీన్స్ దట్ సిన్స్ సారో ఇస్ అన్నాచురల్ టు మ్యాన్, మ్యాన్ ఆస్క్స్ ఎ క్వశ్చన్, వై ఇస్ దిస్ అన్నాచురల్ సారో కమ్ టు యూ?
1: మరొక తెగ యందు ఒక వ్యక్తి ఆనందముతో ప్రసన్నుడై ఉంటాడు.
0: ఇన్ అనదర్ ఇన్స్టెన్స్ మ్యాన్ విల్ బి వెరీ హ్యాపీ విత్ బ్లిస్.
1: అయితే అట్టి మానవుని చూచినటువంటి వ్యక్తులు అయ్యా నీవెందుకు దుఃఖించడం లేదని ఎవరు కూడా నువ్వు ప్రశ్నించారు.
0: ఇన్ దట్ కాంటెక్స్ట్ అనదర్ ఇండివిజువల్ హూ సీస్ సచ్ ఎ హ్యాపీ మ్యాన్ విల్ నాట్ ఆస్క్ ది క్వశ్చన్, వై ఆర్ యూ నాట్ ఇన్ సారో, వై ఆర్ యూ హ్యాపీ?
1: ఈ విధమైనటువంటి ప్రశ్న వ్యవహారములకు విరుద్ధముగా ఉన్నటువంటి.
0: సచ్ ఎ క్వశ్చన్ ఇఫ్ ఆస్క్డ్ విల్ బి కాంట్రరీ టు వాట్ ఈస్ నార్మల్.
1: కనుక ఇట్టి సహజమైనటువంటి యొక్క మానవత్వాన్ని వ్యక్తిత్వంగా మనం భావించి దివ్యత్వాన్ని విస్మరించి మనము అనేక విధమైనటువంటి దుఃఖములకు గురి అవుతున్నాము.
0: We in our lives think that this natural quality of happiness is not natural and we forget the divinity in it and we subject ourselves to many difficulties.
1: తన సత్యమైనటువంటి ఆనందమును తాను కోరటము, తన అసత్యమైనటువంటి దుఃఖమును ద్వేషించటము ప్రతి మానవునికి కర్తవ్యం.
0: that which is truly his, namely happiness, to desire such happiness, and that which is truly is not his, that is sorrow, to get rid of it is natural to every human being.
1: ఈ సహజమైనటువంటి ఆనందము మనం అందుకోలేకపోతున్నాము. దీనికి కారణం ఏంటి?
0: But what is natural to us in the form of happiness, we are unable to acquire and reach. What is the reason for that?
1: దీనికి దేహ, ఇంద్రియ, మనస్సు, బుద్ధి యొక్క గుణకారణములే దీనికి హేతు.
0: The reason for this situation is related to our body, to our sensory organs, to our mind and to our intellect.
1: ఈ దేహము, ఇంద్రియము, మనస్సు, బుద్ధి యొక్క మాలిన్యములు ఏమిటి?
0: What are the impurities and faults relating to the body, relating to the sensory organs, the mind and the intellect?
1: వీటి మాలిన్యమును మనం దూరము చేసుకున్నప్పుడే మనం సహజ ఆనందాన్ని అనుభవించడానికి అర్హులమవుతాం.
0: It's only when we can push away the impurities in these regards away from us will we deserve to enjoy happiness.
1: అయితే ఈ వీటికి ఉన్నటువంటి గుణదోషములు ఏమిటి?
0: What exactly are the faults that are contained here?
1: రాగ, ద్వేష, పదవి, ప్రతిష్టలే దీనికి మూల కారణం.
0: The main reasons for this are our attachments and our dislike of certain things and liking to be in a position of authority.
1: కేవలము మానవత్వములో అనేక విధమైనటువంటి యొక్క సమస్తయందు నిత్యము మనము అనుభవిస్తున్నాము.
0: In all organizations relating to humanity, we are experiencing these things every day.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: There's one small example.
1: మానవుడు శ్రీమంతుడైనటువంటి వారిలో కొంతమంది, అధికారులు ఎందు కొంతమంది కూడాను నిత్య జీవితంలో మనకు ప్రబోధిస్తూ వస్తున్నారు.
0: Men who are prosperous, men who are in positions of authority in daily life tell us various things.
1: సుఖాపేక్ష చేత కొంతమంది సాయంకాలం అయ్యే సమయానికి క్లబ్బులకు వెళుతున్నాం.
0: In order to have happiness and enjoyment, some people, by the evening comes, they go to the clubs.
1: ఈ క్లబ్బునకు వెళ్లి త్రాగటము, జూదములు, ఇంకా ఇంకా అనేక విధమైనటువంటి యొక్క చెడు మార్గములలో మనం జీవిస్తున్నాము.
0: Thus going to the club, in many ways drinking, gambling and many other such bad paths we are living in them.
1: కానీ ఆ వ్యక్తి ఈ క్లబ్బునకు ప్రవేశించినది సుఖప్రాప్తి నిమిత్తమే.
0: But that individual, he joined the club for the sake of getting satisfaction and happiness.
1: కాని ఈ సుఖము అనేటువంటిది పేకాటలో ఉంటున్నదా లేక త్రాగటంలో ఉంటున్నదా? లేదు.
0: But this happiness, is it contained in gambling, in playing cards or in drinking? No.
1: ఈ సహజమైనటువంటి ఆనందము తనయందున్నది కాని వేరొక ప్రదేశమందు లేదు.
0: This natural happiness is present in him but not outside him.
1: కనుక ఈ ఆనందాపేక్ష నిమిత్తమై మానవుడు పెడమార్గమును అనుసరించి అనేక విధములుగా తనకు తాను భ్రష్ట్ అయ్యి సమాజమును కూడా భ్రష్ట్ గావించుతున్నాడు.
0: For the sake of happiness, man takes to these wrong paths and destroys himself. And not only destroys himself, he loses all the pleasure and happiness in his life.
1: ఆనందము తన యొక్క స్వరూపమే.
0: Happiness is his form.
1: తాననగా ఎవరు?
0: But who is it that we refer to as
1: tananaga? Nenu oka purushunnu, nenu oka vyaktini, nenu oka baludanu, nenu oka streeni aneetuvanti oka deha bhranti tho cheppinatuvanti jawabu kaadu.
0: But the correct answer to who is this is not to say that he is an individual or he is a man or a woman or a child.
1: Taanu anaga kevalamu tana oka tattvamunu telusukovadaniki prayatnam cheyatamlo aatma swaroopudu maatrame.
0: Here I refers to the form of atma which is intended to find out his own true nature.
1: Anandamu atmam swaroopam kanuka itti aanandaanveshamainatunti yokka manava tattvamu manamu antarmukhamainatunti yokka divyamainatunti yokka tejasunandu manam parikinchadaniki prayatninchali.
0: Since bliss and happiness are simply forms of atma which is in us, we should try to seek this happiness by looking inwards.
1: కానీ ఆనందం ఉన్నది ఒక ప్రదేశము, మనం దానిని అన్వేషించటము మరొక మార్గము.
0: But it happens that the place where this bliss resides is one and we are looking for it in a totally different place.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణము.
0: There is one small example for this.
1: ఒక గృహస్థునకు ఏకైక పుత్రుడున్నాడు.
0: One householder has got only one son.
1: ఒకానొక దినమున ఆ పుత్రునకు తేలు పుట్టింది.
0: On one day, this son was stung by a scorpion.
1: కానీ బాధపడుతున్నటువంటి కుమారుణ్ణి తండ్రి చూచాడు.
0: The father looked at this son who is suffering.
1: కానీ దానికి కారణం అడిగేటప్పటికీ నాన్న తేలు పుట్టింది అని చెప్పని ఏడ్చాడు.
0: When the father asked for the reason for his pain, the son cried and said that he was stung by a
1: scorpion. కుమారుని యొక్క బాధను సహించుకోలేక తండ్రి డాక్టర్ దగ్గరికి పరిగెత్తాడు.
0: Unable to bear the pain of the son, the father runs to the doctor.
1: డాక్టర్ దగ్గర నుంచి మందు తీసుకుని వచ్చాడు.
0: He has brought the medicine from the doctor.
1: ఒరే నాయన, తేలు ఎక్కడ కుట్టింది అని ప్రశ్నించాడు.
0: The father asked, where has the scorpion stung you?
1: నాన్న, ఆ మూల కుట్టింది అని చెప్పాడు.
0: The son says, the scorpion has stung me in this corner.
1: కానీ ఈ బుద్ధిమంతుడైనటువంటి తండ్రి ఆ తెచ్చినటువంటి మందును మూల పెట్టి తిట్టాడు.
0: But this wise parent put the medicine which he has brought in the corner where the scorpion had stung the son.
1: కానీ ఉన్న బాధ దేహం పైన, పెట్టిన మందు మూల పక్క.
0: The pain is in the body. The medicine has been placed in the corner where the scorpion had stung the son.
1: అదే విధముగానే మనకున్నటువంటి అశాంతి ఒక మార్గము, ఒక ప్రదేశము, దానిని పరిహారమై నిమిత్తమై మనం ఆచరించేటువంటి మార్గములు మరొక మార్గములు.
0: In the same manner, the restlessness that is present to us is in one place and the remedy we have tried to find is in another place.
1: ఈ విధముగానే మన దుఃఖమునకు, మన అశాంతికి, మన కష్టమునకు కారణం ఏమిటి అనేటువంటి విచారణ మనం చేయటం లేదు.
0: In the same manner, for our sorrow, for our restlessness and for our troubles, what is the reason? We are not trying to ask such a question.
1: దీనికి కారణము మనం తెలుసుకున్నప్పుడే దీని పరిహారం కూడా మనం చేసుకోగలం.
0: It's only when we learn what the reason is, then we can find the remedy.
1: మనము కేవలము ప్రాపంచకమైనటువంటి విషయ వాసనలు యందు, ప్రాపంచకమైనటువంటి లౌకిక జీవితం నందు మన జీవితం అనేటువంటి యొక్క దీర్ఘత్వాన్ని అర్థము చేసుకునలేక కాలమును వ్యర్థముగా విస్తున్నాము.
0: Without understanding, amidst these worldly desires and amidst this worldly life, what the nature of true divinity is, we are wasting our time.
1: ఏనాడు మన యొక్క దివ్యత్వాన్ని మనం గుర్తించుకొని పవిత్రమైన మార్గంలో మనం ప్రవేశించుమో ఆనాడే మనకు ఆనందం ప్రాప్తిస్తుంది.
0: That day when we can recognize the sacred divinity in us and that day when we take to the sacred path of recognizing that, will we have happiness.
1: మన యొక్క ఇంద్రియముల యొక్క స్వస్వరూపాన్ని మనం కనిపెట్టాలి.
0: We should find out and understand the true form of our sense.
1: ఈ ఇంద్రియములను వశము చేసుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
0: We should make an attempt to control these sensory organs.
1: సర్వ విధములైనటువంటి యొక్క ఉద్రేకములు కాని, విప్రములు కాని, పరమ శాంతి మార్గములు కాని మన యొక్క ఇంద్రియముల యొక్క చలరేగతంతోనే ప్రారంభమవుతున్నాయి.
0: All types of passion, all types of agitation, they start from our sensory organs.
1: ఈ యొక్క ఇంద్రియముల యొక్క పటుత్వాన్ని మనము కొంతవరకు వశము గావించుకోవడానికి ప్రయత్నించాలి.
0: The strength of these sensory organs should to some extent be brought under our control.
1: ఉద్రేకము మన యొక్క స్వభావం కాదు.
0: Agitation and passion are not our qualities.
1: అశాంతి మన యొక్క స్వభావం కాదు.
0: Restlessness is not our quality.
1: ఆనందమే మన యొక్క స్వరూపము.
0: Happiness is our form.
1: ఇటువంటి ఆనందాన్ని మనము సర్వేంద్రియముల యందు ప్రసరింప చేసుకుని సర్వ కర్మల యందు కూడాను మనము నిత్యానుభవంగా మనం జీవించడానికి ప్రయత్నించినప్పుడే మనకు సహజ ఆనందము లభిస్తుంది.
0: When we try and spread such happiness and bliss in all our organs and fill our daily work with such happiness and bliss,
1: లౌకిక సంబంధమైనటువంటి జగత్ పదార్థముల యందు సహజ ఆనందము లేదు.
0: In all matters relating to the world, there is no natural happiness.
1: ప్రతి పదార్థమునందు కూడాను కల్పిత ఆనందమే తప్ప సహజ ఆనందము శూన్యం.
0: In all materials of this world, there is no natural happiness but only artificial.
1: ఒక ఉదాహరణము,
0: one small example.
1: ఎండల కాలములో వేడి సమయమునందు మనం ధరించేటువంటి దుస్తులు చలికాలంలో దీనికి నిరుపయోగమైపోతుంది.
0: The kind of robes we wear in the hot season or in summer become useless in winter.
1: అదే ఎండల కాలంలో మనం ధరించేటువంటి యొక్క దుస్తులు చలికాలంలో మనకు నిరుపయోగమైపోతుంది.
0: The kind of clothes we wear in winter again become useless for us in hot season.
1: నిజముగా పదార్థం యొక్క సహజ గుణమే అది అయిపోయినప్పుడు ఇది ఎల్లవేళల ఎందుకు సహజమైనటువంటి యొక్క సంతోషాన్ని అందించాలి కదా.
0: Truly, if giving happiness and comfort is the nature of this material, they should give us happiness at all times.
1: ప్రతి పదార్థము కూడాను మార్పు చెందినటువంటిది.
0: All matter is continually changing.
1: ప్రతి వ్యక్తి కూడాను మార్పు చెందినటువంటి వాడే.
0: Every individual is continually changing.
1: దృశ్య కల్పితమైన జగత్ అంతయు కూడాను క్షణ క్షణమునకును మార్పు చెందినటువంటిది.
0: All the created world goes on changing from moment to moment.
1: మార్పు చెందేటువంటి ప్రపంచము, మార్పు చెందేటువంటి వ్యక్తిత్వము, మార్పు చెందేటువంటి యొక్క పదార్థము సత్యమైనటువంటి ఆనందాన్ని ఏ రీతిగా ఆనందించగలరు?
0: Such changing world, such changing individuals and such changing matter, how can they give true happiness to anyone?
1: మార్పు చెందేటువంటి పదార్థము మార్పు చెందే ఆనందాన్ని అందిస్తుంది.
0: What keeps on changing will give you pleasure which will also keep on changing.
1: అందించిన పదార్థము మార్పు చెందుతున్నది, అందుకున్న వ్యక్తి కూడాను మార్పు చెందుతున్నాడు.
0: That material which gives you this pleasure is changing. The individual who is receiving that is also changing.
1: కనుక ఇంకా ఆనందం అనేటువంటిది మార్పు కానటువంటి ఆనందం ఎట్లా అవుతుంది?
0: How can we get out of this situation a bliss which is permanent and not changing?
1: కనుకని దేహాభిమానం ఉండినటువంటి యొక్క మానవునికి మాత్రమే ఈ లౌకికమైనటువంటి యొక్క జగత్తునందు కొంతవరకు కూడాను సుఖానందాన్ని అనుభవించాలని ప్రయత్నిస్తుంటాడు.
0: Thus we see that only such human beings who have attachment to the comforts of their body, they will try and get happiness in this
1: world. Neevu dehamu kaadu,
0: you are not your body.
1: Idi naa deham antunnavu, naa deham anukunnappudu deham neevu kaadu anetundi yokka satyamu gurtinchukovachu.
0: You say that this is your body. The moment you say that this is your body, you can find out that you are not the body.
1: Idi naa kachipu anukunnappudu ee kachip nenu kaadu anetundi satyam spashtam avutunnadi kada.
0: When I state that this is my kerchief, it becomes clear that this kerchief is not me.
1: Kanuka deham neevu kaadu,
0: so you are not the body.
1: Nee deham,
0: it is your body.
1: కనుక ఈ దేహం అనేటువంటి యొక్క తత్వాన్ని చక్కగా మనం అర్థం చేసుకున్నప్పుడు మనం ప్రవర్తన యందు కూడాను పవిత్రమైన మార్గమును ప్రవేశించడానికి అవకాశం ఉంటున్నది.
0: When we truly and fully understand the nature of this body, there is an opportunity for us to conduct ourselves.
1: దీనిని పురస్కరించుకునియే తత్వము ప్రారంభమైనది.
0: It is in this context that the philosophical investigations have started.
1: తత్వము ఏమి చెప్పేది? బ్రహ్మ సత్యం ఒకటి.
0: What has these philosophical investigations taught us?
1: Jagat mithya, rendavadi.
0: The first thing is Brahma is truth and world is
1: Brahma vanapara anaga jeevude devudu aneetundi yokka moodavadi.
0: The third truth is jeeva is God.
1: Kanaka yetavata jeevudu evaru? Jeevude devu.
0: Who is the jeeva? Jeeva is the God.
1: Kanukane deha bhranti cheta neevu manavuduga bhavistunnavu.
0: It's by your illusion of the body, you think you are the human being.
1: Jeeva branchi cheta neevu chaitanyudiga visvasistunnavu.
0: By your illusion of the jeeva, you think you are a living person.
1: Atma bhavam cheta neeve paramatma ga untunnavu.
0: But by the aspect of atma, you regard
1: deeni aneka paryayam cheppanu. You are not one person but three. The one you think you are, the one others think you are, the one you really are.
0: This same thing has been mentioned by me many times, that is, that you are not one person, you are three persons, namely the one you think you are, the one others think you are, the one you really are. These are the three personalities.
1: Yetavata jeevo devayavanapara jeevatvame daivatvanga untunnani ee tattvamu prabodhistunnadi.
0: In this context, the attitude and the philosophical truth is being taught that jeeva is the God and there is no other separate God.
1: Kanuka jeevudu oka vidhamainatti yatraga prarambhamainadu.
0: So jeeva commences existence as a pilgrim.
1: Deenine jeeva yatra annaru.
0: This has also been called the pilgrimage.
1: Ee yatraku oka gamyam unnadi.
0: The pilgrimage of the jeeva has got a destination.
1: Ee yatraku oka margam unnadi.
0: For this pilgrimage there is a path.
1: Kaani మానవులు అనేక మంది అనేక విధమైన మార్గములను అవలంబిస్తూ వచ్చారు.
0: బట్ హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ అడాప్టెడ్ మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాత్.
1: శక్తి సామర్థ్యములు ఉన్నటువంటి వారు అన్ని మార్గములను కూడాను ప్రవేశిస్తున్నారు.
0: Those who have had the strength and the courage, they are taking to several paths.
1: బలహీనులైనటువంటి మానవులు తబ్బిబ్బైపోతున్నారు.
0: The weaker human beings are getting confused.
1: ఈ జీవయాత్ర చేసేటువంటి పాంతులకు తన్మయత్వం వస్తుంటున్నది.
0: The pilgrims who are undertaking this pilgrimage, they are being confused.
1: ఏది సత్యము ఏది అసత్యము?
0: What is truth? What is untruth?
1: ఈ విధమైనటువంటి యొక్క అయోమయ స్థితి లోపల మానవులు అనేక మంది పెడమార్గమును అవలంబిస్తున్నారు.
0: In this state of confusion, many human beings are taking the wrong path.
1: తన యొక్క దివ్యమైనటువంటి భావమే తనకు నిజమైనటువంటి సత్యము.
0: Truly, one's own divine consciousness is his truth.
1: కానీ ఆ దివ్యమైనటువంటి యొక్క భావమును మానవుడు మర్చిపోతున్నాడు.
0: బట్ మ్యాన్ ఇస్ ఫర్గెటింగ్ దిస్ డివైన్ కాన్షియన్స్ అండ్ థాట్స్.
1: దీనిని పురస్కరించుకుని మనము మరొకరిని అనుసరించనక్కర్లేదు.
0: It is
1: మన యొక్క కాన్షియస్నెస్ ని మనం అనుసరించాలి.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ దట్ వీ డూ నాట్ హ్యావ్ టు ఫాలో ఎనీవన్ ఎల్స్. వీ హ్యావ్ టు ఫాలో ది వెరీ కాన్షియన్స్ విచ్ ఇస్ ఇన్ అస్.
1: ఈ కాన్షియస్ అనేటువంటిదే నీ యొక్క దివ్యమైనటువంటి యొక్క తత్వం.
0: దిస్ కాన్షియన్స్ ఇట్సెల్ఫ్ రిప్రజెంట్స్ యువర్ డివైన్ ఆస్పెక్ట్.
1: కనుకనే నేను అనేక పర్యాయములు 4 F's గురించి నేను చెప్తుంటాను.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ మెనీ టైమ్స్ ఐ మెన్షన్ ది 4 F's.
1: మొదటి F ఫాలో ది మాస్టర్, ఇదే నీ కాన్షియస్నెస్.
0: ది ఫస్ట్ F ఇస్ ఫాలో ది మాస్టర్, దిస్ ఇస్ యువర్ కాన్షియస్నెస్.
1: ఇంకా రెండవది ఫేస్ ది డెవిల్.
0: ది సెకండ్ F ఇస్ ఫేస్ ది డెవిల్.
1: మూడవది ఫైట్ టు ది ఎండ్.
0: The third F is fight to the end.
1: నాలుగోది finish the game.
0: The fourth F is finish the game.
1: ఈ విధమైనటువంటి ఒక తత్వము మనకు బ్రహ్మ సూత్రమునందు ప్రతి అణువడుగున మనకు బోధిస్తూ ఉంటుంది.
0: This aspect and this path is being taught to us every step in Brahma Sutra.
1: దీనిని తత్ త్వం అసి ఒకటి.
0: These have been said as the first one.
1: రెండవది ప్రజ్ఞానం బ్రహ్మ.
0: The second one is Brahma is Prajna.
1: మూడవది అయం ఆత్మ బ్రహ్మ.
0: The third one is my Atma is Brahman.
1: నాలుగోది అహం బ్రహ్మాస్మి.
0: The fourth one is I and Brahma are identical.
1: మన ప్రాచీన సంబంధమైనటువంటి యొక్క వేద శాస్త్ర ఇతిహాస పురాణముల యొక్క ప్రమాణములను ఈనాడు మనము విశ్లేషిస్తున్నాము.
0: It is therefore to be concluded that the Vedic truths which have been our traditions and culture, we have to believe them today.
1: ఈనాడు vidya vidya vidya ని కేవలము బహుళ గ్రంథ పరిచయమునే విద్యగా మనం భావిస్తున్నాము.
0: Today we talk of education and we regard acquaintance with several texts as right education.
1: ఈనాటి విద్య అంతే కూడాను కేవలము పొట్టకూటి విద్యలు మాత్రమే.
0: All education of today is simply intended to eke out your life.
1: మానవత్వాన్ని వికసింపజేసేటువంటి విద్య విద్య.
0: Education is truly education which can blossom the human nature in you.
1: Chitta suddhi gavinchetvanti vidya vidya.
0: That education which purifies your mind is
1: education. Naitika aadhyatmika seela tattvanni pempondimpa chesetvanti vidya.
0: That education which promotes the morality and ethics is education.
1: Manavatvanni అభివృద్ధి గావింపు చేసేటువంటి యొక్క దివ్యత్వాన్ని ప్రకటింపజేసేటువంటిది విద్య.
0: దాట్ విచ్ ప్రమోట్స్ హ్యూమన్ నేచర్ అండ్ బ్లాసమ్స్ ది డివినిటీ.
1: కానీ ఈనాటి మానవుడు అనేక విద్య విధములైనటువంటి అభివృద్ధులు గావిస్తున్నాడు.
0: బట్ టుడేస్ మ్యాన్ ఈస్ ప్రమోటింగ్ మెనీ అదర్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: కావలసినన్ని కొత్త మార్గములను తాను కనిపెడుతున్నాడు.
0: హీఈస్ ఆల్సో ఫైండింగ్ మెనీ న్యూ పాత్స్.
1: కానీ ఎన్ని అభివృద్ధులు గావించినప్పటికీ మానవత్వాన్ని అభివృద్ధి గావించేటువంటి విద్యలు మనం ఈనాడు కనిపెట్టడం లేదు.
0: వాట్ ఎవర్ అదర్ థింగ్స్ హీ మే బి ప్రమోటింగ్ టుడే వీఆర్ నాట్ ఫైండింగ్ అవుట్ ది రైట్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ విచ్ విల్ ప్రమోట్ హ్యూమన్ నేచర్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్.
1: ప్రతి పదార్థము కూడా ఎచ్చట నుండి వచ్చిందో అచ్చటికి చేరిపోతున్నది.
0: All material in this world has to go back to where from it has come.
1: మనం ఈ జీవయాత్ర ఎక్కడికి చేస్తున్నాం?
0: Our pilgrimage of the jiva.
1: మనం ఎక్కడ నుంచి వచ్చాం?
0: Where from have we come?
1: మనం ఎక్కడ నుంచి వచ్చాము అనేటువంటిది from address మనకు తెలియటం లేదు.
0: Where from have we come? The from address is not known to us.
1: ఎక్కడికి చేరుతాము అనే to address కూడా మనకు తెలియటం లేదు.
0: Where are we going to end? This to address is also not known to us.
1: ఈ postal department లో from address to address లేకపోతే ఈ కవర్ ని ఎక్కడ పడేస్తారు?
0: In this postal department, if the envelope has no from address, has no to address, where are we going to put this envelope?
1: కనుక ఈనాడు మనము మానవుడై పుట్టినందుకు from address లేక to address ఇందులో ఏదో ఒక దాన్ని మనం గుర్తించాలి.
0: Today, having been born as a human being, one of the two, where from have we come, where are we going, we should recognize this.
1: ఎక్కడ నుంచి వచ్చామో మనకు తెలియదు.
0: We do not know where from we have
1: come. కానీ ఎక్కడికి పోతాము అనేటువంటిది మనకు తెలుసు బాగా.
0: But we know where we are going to end up.
1: ఇది ఎట్లా తెలుసుకోవడానికి వీలవుతుంది?
0: How can we find this?
1: మనము చేసేటువంటి యొక్క నిత్య జీవితంలో ఉన్నటువంటి ప్రవర్తనను పురస్కరించుకుని మన యొక్క గమ్యం అనేటువంటి దాన్ని మనం నిర్ణయించుకోవచ్చు.
0: Depending on the conduct which we adopt in our daily lives, we can decide also the destination to where we will go.
1: మనము మంచి మార్గమును సత్య మార్గమును ధర్మ మార్గమును పవిత్రమైన మార్గమును ఈ విధంగా మనం అనుసరించడం చేత దివ్యమైనటువంటి యొక్క ఆనంద మార్గమునికి మనం చేరిపోతాం.
0: బై ఫాలోయింగ్ ఎ గుడ్ పాత్, బై ఫాలోయింగ్ ఎ ధార్మిక్ పాత్ అండ్ బై ఫాలోయింగ్ ట్రూత్ వీ విల్ రీచ్ ది ఫైనల్ ఎండ్ విచ్ ఇస్ ది గుడ్ వన్.
1: కనుక మన నిత్య జీవితంలో మనం అనుసరించవలసినటువంటి మార్గములను మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: In that context, we should try and recognize the path which we should follow in our daily life.
1: Kanukane manam echata nundi vachino achatike cheratam aneetundi ee bhagavatam yokka pramanam.
0: It is the authority of the Bhagavata which says from where you have come to that place we have to reach.
1: Ade vidhamugane Bhagavad Gita nandu kudanu mamai vamso jeeva loke jeeva bhuta sanatanaha.
0: In the same manner, in the Bhagavad Gita, it has been said that all the living creatures, the jivas, have come from me as the origin.
1: Kanuka ekkadi nunchi vachindi achchatiki poi cheradaniki prayatninchali.
0: So we should make an attempt to reach that place.
1: Yetavata manamu bhagavantun nunchi vachavu.
0: Be that as it may, we have come from God.
1: Prati manavudu kodanu messenger of God.
0: Every human being is a messenger of God.
1: ప్రతి మానవత్వం కూడాను దైవం నుంచి ఆవిర్భవించినటువంటి శక్తి స్వరూపమే.
0: ఆల్ హ్యూమన్ యాక్టివిటీ హాస్ కమ్ ఫోర్త్ ఫ్రమ్ గాడ్.
1: దైవత్వం నుంచి వచ్చినటువంటి మానవుడు దానవ కార్యముల యందు మనం ప్రవేశించటము ఇది మానవత్వానికి విరుద్ధము.
0: మ్యాన్ హూ హాస్ ఎమనేటెడ్ ఫ్రమ్ గాడ్ టు అండర్టేక్ డెమోనియక్ క్వాలిటీస్ ఇస్ కాంట్రరీ టు హ్యూమన్ నేచర్.
1: మన యొక్క జీవితము గమ్యము పోయి చేరేంత వరకును శాంతి మనకు చిక్కదు.
0: Until our life goes and reaches the destination, we cannot have peace of mind.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: There is one small example.
1: మనం గృహం నుంచి కార్యార్థమై గ్రామాంతరం వెళ్ళినాము.
0: From our home, in order to fulfill a task, we go out of the village.
1: గ్రామాంతరం వెళ్ళిన తర్వాత ఆ గ్రామములో మన కార్యాన్ని పూర్తి చేసుకుంటాము.
0: After going to the village, we finish our work which is
1: కార్యం పూర్తి అయిన తర్వాత ఆ గ్రామములో ఎంత ఆకర్షణీయమైనటువంటి యొక్క విచిత్ర విచిత్రములు ఉండినప్పటికీ మనం అక్కడ స్థిరంగా నిలిచిపోము.
0: After the task is done, although there may be several attractions in that village, we are not going to stay in that village permanently.
1: తిరిగి మన స్థానమైనటువంటి మన గృహం వచ్చి చేరేంత వరకు శాంతి కాని విశ్రాంతి కాని శూన్యం.
0: Till we come back and reach our own home, we can never have peace of mind or rest.
1: అదే విధముగా మనం ఒక కార్యార్థమై ధర్మ కార్యార్థమై పవిత్ర కార్యార్థమై సత్యంగా సత్ప్రవర్తన సదాలోచన సచ్చింతన కార్యార్థ నిమిత్తమై మనము ఈ భూలోకంలో వచ్చాము.
0: In the same manner, for fulfilling a sacred task, a righteous task, for fulfilling good and keeping good company, we have come into this world.
1: మన మానవత్వాన్ని సార్థకంగా ఉంచుకునేటువంటి కార్యార్థమై ఇక్కడ వచ్చాము.
0: We have come into this world for the task of fulfilling the purpose.
1: మన దివ్యత్వాన్ని గుర్తించుకునే నిమిత్తమై ఇక్కడికి వచ్చాము.
0: We have come here to recognize the divinity in us.
1: కేవలము జీవితం అంతా కూడాను లోడింగ్ అన్లోడింగ్ లో జీవితం వ్యర్థంగా ఉంచుకునే కోసం రాలేదు.
0: We have not come here to waste our life all the time loading and unloading.
1: కనుక తిండి తీర్థాదుల కోసం వచ్చామా? రాలేదు.
0: Have we come for food and drink? No.
1: జంతూనాం నరజన్మ దుర్లభం.
0: Of all the animals that are born, to get a human being's birth is very difficult.
1: నిజముగా మానవత్వం చాలా పవిత్రమైనటువంటిది.
0: Truly, human nature is a very sacred thing.
1: తిండి తీర్థాదుల కోసమే మనం వచ్చి ఉంటే పశుపక్షి మృగాదులు తిండి తీర్థాదులు అనుభవించటం లేదా?
0: If we have come for food and drink, are not the birds and animals also taking food and drink?
1: Kanuka tindi teethadulu nimittamai kaadu manam vachindedi pavitramaitundi aatmaarthamai vachavu.
0: We have not come for food and drink. We have come in order to know the nature of sacred
1: aatma. Deeni yokka aadarshanni sanna chinna chinna udaharananga nadulu kudano manaku prabodhisthu vastunnayi.
0: The ideals that are contained in the situation are being taught to us in a nice manner by rivers.
1: Inka nadulu unnavi.
0: We will take the case of the river.
1: ఈ నదులు ఎక్కడ నుంచి వచ్చాయి?
0: Where from have these rivers?
1: సముద్రము యొక్క జలమును ఆవిరిగా మార్చుకుని మేఘములుగా రూపొందించుకుని వర్షములుగా కురిచి వంకలుగా ప్రవహించి నదులుగా పూరుతున్నాయి.
0: The water that is contained in the ocean becomes vaporized, that becomes cloud, that becomes rain, and as streams they flow and the rivers come.
1: ఈ యొక్క నదులు మొట్టమొదటి సముద్రం నుంచి పుట్టాయి.
0: These rivers therefore are born from the ocean.
1: కాని ఏదో ఒక విధముగా తిరిగి ఎక్కడికి పోయి చేరుతున్నాయి? సముద్రానికే చేరుతున్నాయి.
0: In some manner or other, where are they going to end? They are going to end by merging in the ocean.
1: అదీనాం సాగరో గతిహి.
0: All the rivers go into the ocean.
1: ఎక్కడ నుంచి వచ్చినో అక్కడికే పోయి చేరునాయి.
0: The place from which they have come, they go back to that place.
1: మనము ఒక కుండ చట్టి అనేటువంటిది మట్టి నుంచి చేచావు.
0: We look at a pot. This pot or a pan has been made from mud.
1: కుమ్మరివాడు మట్టి నుంచి అనేక విధమైనటువంటి కుండలు చేస్తూ వచ్చాడు.
0: The potter uses mud and makes different types of
1: కాని ఇవి భద్రముగా ఉండినంత వరకు మానవుడు వినియోగించుకుంటున్నాడు.
0: So long as these pots are secure and safe, man uses them.
1: అది బాగుండినంత వరకే మనకు యూస్ఫుల్ గా ఉంటుంది.
0: ఇట్ ఈస్ యూస్ఫుల్ టు us so long as it is in a good condition.
1: అది ఏమైనా క్రింద పడి పగిలిపోయినా యూజ్లెస్ అవుతుంది.
0: But if the pot falls down and breaks, the pot becomes useless.
1: కానీ అది క్రింద పడిన తర్వాత ఎవరో త్రొక్కి ఇంకా ముక్కలు ముక్కలు ముక్కలు ముక్కలు అయిపోతుంది.
0: When the pot falls and breaks, people tread on that and become smaller and smaller pieces.
1: కట్టగడపడికి ఏమైపోతుంది? మట్టిగానే మారిపోతుంది.
0: In the end, it changes into mud.
1: ఈ కుండలు మట్టి నుంచి వచ్చి తిరిగి మట్టికే చేరిపోతున్నాయి.
0: These pots coming from mud go back to mud.
1: మధ్యలో ఉండేటువంటి ఒక జీవితమే యూస్ఫుల్ యూజ్లెస్.
0: It is the interim life of the pot which is either useful or useless.
1: మన దేహములు కేవలం ఒక పాత్రల వంటివి.
0: Our bodies are like the pots.
1: ఇది మట్టి పాత్రలు.
0: These are made up of mud.
1: దీని పేరే మృణ్మయం.
0: This is called
1: చిన్మయం కాదు.
0: This is not made up of divinity.
1: చిన్మయం అనేటువంటి ఒక స్థానమునకు మృణ్మయం అనే రూపంలో ప్రయాణం సల్పుతూ ఉండాలి.
0: In the form of a mud pot, this is making the journey to reach the immortal place.
1: కనుక ఈ విధమైనటువంటి అమృత స్థానమునకు మనం చేరవలసడానికి ఏమి మార్గమును అనుసరించాలి?
0: What is the path which we have to adopt?
1: What is the way to immortality?
0: What is the way to attain immortality?
1: Removal of immoralities is the only way to immortality.
0: Removal of immorality is the only way to reach
1: మనలో ఉన్నటువంటి యొక్క ఈ దుర్గుణములు, దురాలోచనలు, దుష్ప్రవర్తనలు, ఈ దుశ్చింతలు మనం ఏనాడో త్యాగం చేయాలి. సంకుచితమైన భావాలను మన నుంచి తీసి పారవేయాలి.
0: Someday we have to sacrifice and remove the bad qualities and the bad ideas and the narrow ideas that are contained in us.
1: ఈనాటి మానవుడు సంకుచితమైనటువంటి యొక్క జీవితాన్ని గడపడానికి ప్రయత్నిస్తున్నాడు.
0: Today's man is attempting to lead a narrow life.
1: పంచభూతములు కూడాను తన స్వస్థానమును చేరుకుంటున్నాయి.
0: ఆల్ ది ఎలిమెంటల్ సబ్స్టెన్సెస్ ఫైవ్ ఎలిమెంట్
1: కానీ పంచభూతములు కూడాను అస్తమందించుకుని ఆడుతున్నటువంటి యొక్క మానవుడు తన స్వస్థానాన్ని మర్చిపోతున్నాడు.
0: బట్ మ్యాన్ హూ హాస్ గాట్ కంట్రోల్ ఆఫ్ దీస్ ఫైవ్ బేసిక్ ఎలిమెంటల్ సబ్స్టెన్సెస్ హీస్ ఫర్గెటింగ్ హిస్ నేచురల్.
1: ఈనాడు సైన్స్ చాలా ఆకాశములకు ఎగిరిపోయింది.
0: టుడే సైన్స్ హాస్ రీచ్డ్ ది స్కైస్.
1: వారు కనిపెట్టినటువంటి యొక్క యంత్రములన్నీ కూడాను గగన మార్గాన్ని సంచారం చేస్తున్నాయి.
0: The machines which they have discovered are following the path in the sky.
1: కాని సైన్స్ చంద్రమండలం చేరింది కానీ సెన్స్ లో ఉంటున్నారు.
0: But science has reached the moon, but the sense is at a very low level.
1: ఈనాడు మన యొక్క సెన్స్ ఇంద్రియములు పవిత్రమైనటువంటి యొక్క ఉన్నత స్థాయికి చేర్చాలి.
0: Today our sense and the sensory organs should be made to go to the highest.
1: మానవుడు లక్షల మైలు అంతరిక్షయానం చేస్తున్నాడు కానీ 6 ఇంచి హృదయాంతరాళానికి చేరటం లేదు.
0: Man is traveling millions of miles in the sky, but he is unable to penetrate half an inch into himself.
1: ఈ విధమైనటువంటి యొక్క డెవలప్, ఈ విధమైనటువంటి యొక్క అభివృద్ధి ఎవరి కోసం?
0: Such development and such discoveries, for who are they? అంటే
1: మానవుడు కూడాను తన హృదయాన్ని అభివృద్ధి గావించుకుని విశాలమైన రీతిగా తాను పెంపొందింప చేసుకోవాలి.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ ప్రమోట్ హిస్ హార్ట్ అండ్ బ్రాడన్ హిస్ హార్ట్.
1: దివ్యత్వమైన సర్వవ్యాపకత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వంలో తన యొక్క మానవత్వం చేర్చాలి.
0: ది ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ, ది ఆమ్నిప్రెసెంట్ డివినిటీ, ఇట్ షుడ్
1: వ్యక్తిత్వమైనటువంటి యొక్క మానవత్వం గొప్పతనము కాదు.
0: Human nature, which is highly individualistic, is not great.
1: స్వరూపమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం చేరాలి.
0: We must reach the omnipresent divinity.
1: ఒక్క చెట్టు అరణ్యము కాదు లేక వనము కాదు.
0: One tree does not make a garden or a forest.
1: ఒక్క ఇల్లు గ్రామం కాదు.
0: One house does not make a village.
1: అనేక ఇళ్ళు చేరినప్పుడే అది ఒక పెద్ద గ్రామంగా ఉంటుంది.
0: Only when many houses come together it becomes a village.
1: అనేక వృక్షములు చేరినప్పుడే అది ఒక వనముగా రూపొందుతుంది.
0: It's only when many trees come together it becomes a forest.
1: అదే విధంగానే మానవత్వం అనేటువంటిది భిన్న భిన్నంగా లేకుండా ఏకత్వమైనటువంటి ఒక వనముగా, ఒక గ్రామముగా తయారు కావాలి.
0: In the same manner, human nature should not divide into small individuals.
1: మానవత్వం జంతువులకు మానవత్వములకు మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాన్ని గుర్తించి వర్తించడానికి ప్రతి వ్యక్తి కూడా ప్రయత్నించాలి.
0: ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ రికగ్నైజ్ ది కనెక్షన్స్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ మ్యాన్ అండ్ మ్యాన్ అండ్ కండక్ట్ హిమ్.
1: మానవుని యొక్క పరిస్థితిని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వీ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ ది ట్రూ నేచర్ ఆఫ్ మ్యాన్.
1: సోదరి మానవుడైనటువంటి యొక్క ప్రక్కన వాడు బాధపడుతుండగా ఆ బాధలో అర్ధ భాగాన్ని మనం అనుభవించడానికి ప్రయత్నం చేయాలి.
0: When a fellow human being is suffering from pain, we should make an attempt to take half of the pain.
1: Manavudu manavudu swarthaparudai tana sthanamu tana adhikaramu tana yokka aanandamunu maatrame thanu korukuntu jagatti yokka vishalamainatundi yokka bhavani thanu gurtinchukolekapothunnadu.
0: Unfortunately today man in his selfish nature thinks only of his position, of his authority and of his happiness, does not think of the fellow human beings.
1: Kanuka ee naadu vishalamainatundi premanu abhivruddhi gaavinchukovali.
0: We should in that context promote broad
1: ee prema vallane manaku labhinchetundi yokka shashvata aanandanni manam anubhavinchochu.
0: It's only through this prema that we can enjoy permanent happiness.
1: Nijamuga padarthamulu yokka tattvamu kevalamu oka vidhamainatundi yokka samyoga viyogamulato koodinatundi.
0: Truly the nature of matter is such that it is intimately connected with coming together and separating.
1: Padarthamulu kuda samyoga viyogamulu untunnavi.
0: All matter consists of coming together and separating from each other.
1: Kani ee naati manavudu kevalamu one way traffic lo bayil deertunnadu.
0: Man of today accepts only one way traffic.
1: Ataniki samyogam maatrame kavali kani viyogaanni aashinchatam ledu.
0: He only wants union. He does not want to face separation.
1: Puttina vyakti gittaka tappadu.
0: One who is born has to die.
1: Teesukunna gaali viduvaka tappadu.
0: The air you breathe in has to be given out.
1: Tinna annamu visarjinchaka tappadu.
0: The food you take has to be kept.
1: Ivanni kudano samyoga viyogamulato kootamalele mana jeevitamu cheemanga abhiddhi avutunnadi.
0: It's only when all these things contain coming together and giving up separating our life can
1: be. Kevalam samyogamu maatrame manam aashinchatamu chaala dukkhamulaku hetu.
0: If we only want to have acquisition and coming together, it becomes the origin of sorrow.
1: Oka chinna udaharanam.
0: One small example.
1: Gaalini teesukunnam. Idi samyogam.
0: We breathe air. This is coming together.
1: Tirigi gaalini manam vadalakapothe mana lungs chedipothayi.
0: If we do not breathe out and give up this air, our lungs will get ruined.
1: Chudu viyogam kuda nu ventane avasaram.
0: So immediately, as soon as
1: manam aaharanni bhujistunnam,
0: we take food.
1: Aa bhujinchina aaharamu maroka paryayam daanini visarjinchakapothe kadupu chedipothundi.
0: If that food is not excreted, our stomach will get bad.
1: Mana chetilo oka pradesham nundu raktam prasaristu undali.
0: In our hand, in a place, blood is flowing.
1: Aa pradeshamlo unnatundi raktam chana chanamu kuda nu dehamlo prasarinchadam vallane deham aarogyanga untundali.
0: Moment after moment, because the blood is circulating into the body, body is healthy.
1: Aa raktam ade pradeshamlone prasarinchakunda unte akkada oka boil erpadipothundi.
0: If that blood does not circulate and is stationary, there a boil will come.
1: Samyoga viyogamule manavuniki santoshamunaku moolakaranam.
0: So for man, coming together and separating, they are the origin of man's
1: happiness. కనుక మనలో ఉన్నటువంటి యొక్క సంయోగమైనటువంటి సద్గుణములను తిరిగి ఇంకొకరికి ప్రసరించడానికి ఇంకొకరికి అందించడానికి ఈ వియోగములో కూడా మనము కొంతవరకు సర్వీస్ చేయాలి.
0: Thus, the good qualities which come to us, we should also see that these good qualities separated from us and go to others and do some good work.
1: ఈ విధమైనటువంటి యొక్క మనలో ఉన్నటువంటి మంచిని సత్యసాయి సంస్థలకు సంబంధించినటువంటి యొక్క పవిత్ర భావాలను యావత్ ప్రపంచమునకూడను మనము ప్రసరించడానికి ప్రయత్నం చేయాలి.
0: We should recognize this and the Satya Sai organization should promote and spread the sacred qualities that are present in those organizations. We should not live all the time like a frog in the well.
1: విశాలమైన సముద్రంలో జీవించేటువంటి యొక్క ఫ్రాగ్స్ వలె మనము జీవితం గడపాలి.
0: We should spend our lives like frogs living in a broad wide ocean.
1: ఏ విధంగా?
0: How do we do this?
1: ఈనాడు మనం స్వార్థము అత్యవసరమే.
0: Today some amount of selfishness is necessary.
1: అది ఎంత వరకు? కొంత వరకు మాత్రమే. ఇది
0: బట్ హౌ ఫార్? ఓన్లీ టు ఎ లిమిటెడ్ ఎక్స్టెంట్.
1: కనుక మానవునికి ధృతి ఒక ముఖము.
0: ఫర్ మ్యాన్ దేర్ ఇస్ వన్ ఫేస్ అండ్ దట్ ఇస్ రైచువస్నెస్.
1: రెండవది న్యాయము.
0: ది సెకండ్ వన్ ఇస్ జస్టిస్.
1: మూడవది ప్రేమ.
0: ది థర్డ్ వన్ ఇస్ ప్రేమ.
1: నాలుగవది కరుణ.
0: ది ఫోర్త్ వన్ ఇస్ కంపాషన్.
1: ఐదవది సంయమము అనగా ఇంద్రియ నిగ్రహం.
0: The fifth one is control.
1: ఐదు భిన్నమైనటువంటివి కావు.
0: These five are not distinct.
1: ఐదు కూడా మానవునికి ఐదు ముఖముల వంటివి.
0: These five can be regarded as the five different
1: faces. ఇవే మానవుని యొక్క పంచ ప్రాణములు.
0: These are the five lives of human being.
1: ఈనాడు మానవునికి ధర్మం అనేటువంటి యొక్క ముఖము పోయింది.
0: Today man has lost that face which we have called
1: న్యాయము అనేటువంటి ముఖము పోయింది.
0: He has also lost the face of justice.
1: ప్రేమ అనేటువంటిది స్వార్థములో ఉన్నది.
0: There is an amount of prema in his selfishness.
1: కరుణ అనేటువంటిది కుటుంబంతో చేరింది.
0: There is a compassion to his own family.
1: సంయమం అనేటువంటిది అసలే లేదు.
0: The control of senses doesn't exist.
1: కాబట్టి ఈనాడు మానవుడు లివింగ్ డెత్ అని చెప్పవచ్చు.
0: Today therefore we can describe man as living death.
1: కనుక మనం ఈనాడు మానవత్వాన్ని అభివృద్ధి గావించుకుని యావత్ భారతదేశం యొక్క క్షేమాన్ని యావత్ ప్రపంచం యొక్క క్షేమాన్ని లోక సమస్త సుఖినోభవంతు అనేటువంటి విశాలమైన మార్గంలో మనము ఈనాడు ప్రయాణం చేయాలి.
0: టుడే వీ షుడ్ మేక్ ది జర్నీ ఇన్ రివ్యూయింగ్ అండ్ రివైవింగ్ ది హ్యూమన్ నేచర్ అండ్ మేక్ ది జర్నీ టేక్ టు ది బెనిఫిట్ అండ్ గుడ్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్.
1: స్వార్థము సెల్ఫిష్నెస్ నుంచి ప్రారంభం కావాలి.
0: It is not possible to help unless you help yourself.
1: కట్టగడపటికి ఏది సెల్ఫ్ అనేటువంటి విచారం చేసి సెల్ఫ్లెస్నెస్ సెల్ఫ్ ఇస్ రియల్ సెల్ఫ్.
0: When we make the inquiry, what is this self? We come to the conclusion that selflessness is the true self.
1: ఇది ఏ విధంగా సంభవిస్తుంది?
0: How does it happen?
1: ఒక చిన్న ఉదాహరణ.
0: There is one small example.
1: చిన్న పిల్లలు బెలూన్ ఊదుతుంటారు.
0: Children blow a balloon.
1: అది ఊది ఊది ఒక దగ్గర కట్టి వేస్తారు.
0: They blow the balloon to a big size and they
1: tie it. సర్వత్రా గాలి ఉండినప్పటికీ ఆ బెలూన్ లో ఉండేటువంటి గాలి ఒక హద్దులో నిలిచిపోయింది.
0: ఇన్ దట్ సిచ్యువేషన్ ఆల్దో ఎయిర్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ది ఎయిర్ దట్ ఇస్ కన్ఫైన్డ్ ఇన్ ది బెలూన్ ఇస్ లిమిటెడ్
1: కానీ ఆ హద్దులో ఉండినటువంటి యొక్క గాలి విశాలమైనటువంటి గాలిలో చేరడానికి ఇంకా మార్గమే లేదు.
0: In that condition there is no way in which this confined air can join and merge the broad
1: margamu ledu ani manam niruchahaniki guri kaakoddu.
0: But we should not be disappointed that there is no way.
1: Daniki kattinatvanti daramu vippi
0: if we remove the thread with which we have tied up the balloon
1: aa lopala cherinatvanti galiki manam marinta galini adhikanga cherchadam cheta adi peddadai mokkatori but ani pagilipothundi.
0: If we can add more air to the confined air in the balloon, it will become bigger and bigger and it will burst.
1: కట్టగడపటికి విశాలమైన గాలిలో ఈ గాలి కూడా ఏకమైపోతుంది.
0: In the end, the confined air will also merge and mix with the broad outside air.
1: ఈనాడు స్వార్థము అనేటువంటిది బెలూన్ లోపల మనము అభిమానము అనేటువంటిది గాలిని ఊపి దానికి మమకారం అనేటువంటి తాడును కట్టి పెట్టాం.
0: Today we are putting what we call selfishness and confining the air into a balloon and tying it up with a thread.
1: ఏనాడు ఈ అభిమానము అనేటువంటి తాడును విప్పి ఈ మమకారం అనేటువంటి గాలి తోపల అధికంగా ఈ యొక్క బెలూన్ ఊదినప్పుడు స్వార్థం అనేటువంటిది అది ఒక్కతూరి పగిలి విశాలమైన పరార్థములో ఏకమైపోతుంది.
0: The day when we can remove this thread of attachment and the way when we can blow more into this selfish confined air, that will become big and that will merge with the broad outside environment.
1: Kanukane manavattamu kevalamu nenu aneetundi pradesham nunchi nenu ane danike prayanam ayyetundi pedda rajabata kaadu.
0: Therefore human nature should not consist of the royal path which starts with the self and reaches again the self.
1: Kaadu ఐ అనేటువంటి స్థానం నుంచి వి అనేటువంటి దాని ప్రయాణం అయ్యేటువంటిది మానవత్వం.
0: ది జర్నీ ఫర్ హ్యూమన్ కైండ్ షుడ్ బి టు స్టార్ట్ ఫ్రమ్ ఐ అండ్ రీచ్ ది ప్లేస్ ఆఫ్ వి.
1: కానీ ఐ అనేటువంటి దీని నుంచి యు అనేటువంటి దానికి పోయినప్పుడు వి అనేటువంటిదిగా ఏర్పడుతుంది.
0: ఇట్ ఈస్ వెన్ యు స్టార్ట్ ఫ్రమ్ ఐ అండ్ రీచ్ యు, ఐ అండ్ యు బికమ్ వి.
1: వి ప్లస్ హీ అయిపోతుంది.
0: వి ప్లస్ హీ విల్ బికమ్ వి.
1: మనం అందరూ చేరి తిరిగి మనము మనవాడైనటువంటి ఒక దైవం దగ్గరికి ప్రయాణం కావాలి.
0: All of us together again should travel to God who belongs to us.
1: కనుక ప్రతి మానవుడు కూడాను దైవం సన్నిధికి దైవం అనే పెన్నిధికి సత్యమైన ఆనందమునకు ప్రయాణం చేసేటువంటి బాటసారి.
0: Every human being is a pilgrim who is making a pilgrimage to the position of God who is truth and who is his.
1: కనుక ప్రతి మానవుని యొక్క తత్వమును కూడా బైబిల్ కూడా అదే చెప్పింది. ఫస్ట్ ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అన్నాడు.
0: ది బైబిల్ హెస్ ఆల్సో ఎక్స్ప్రెస్ ది సేమ్ థింగ్. ఫస్ట్ ఇట్ వాస్ సెడ్ ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్.
1: కానీ ఈ మెసెంజర్ అనేటువంటిది క్రమక్రమేణ అభివృద్ధి గావించుకుంటూ మానవత్వాన్ని విశాలమయ్యేటువంటి కరుణ తత్వాన్ని అభివృద్ధి గావించడం చేతనే తక్షణము I am the son of
0: the again should travel to God who belongs to us.
1: కనుక ప్రతి మానవుడు కూడాను దైవం సన్నిధికి దైవం అనే పెన్నిధికి సత్యమైన ఆనందమునకు ప్రయాణం చేసేటువంటి బాటసారి.

0: ఉంచుకుంటూ మానవత్వాన్ని విశాలమయ్యేటువంటి కరుణ తత్వాన్ని అభివృద్ధి గావించడం చేతనే తక్షణము ఐ ఆమ్ ది సన్ ఆఫ్ గాడ్ అనే స్థాయికి పోయి చేరాడు.
1: బికాస్ ఆఫ్ బ్రాడనింగ్ దిస్ నేచర్ ఆఫ్ మెసెంజర్ అండ్ రీచింగ్ ఎ వైడర్ హ్యూమానిటీ ఫ్రమ్ దట్ పొజిషన్ విత్ ది హెల్ప్ ఆఫ్ కంపాషన్ హీ బికమ్స్ ఐ ఆమ్ ది సన్ ఆఫ్ గాడ్.
0: సన్ ఆఫ్ గాడ్ అనేటప్పటికి రిలేషన్షిప్ ఏర్పడిపోయింది.
1: The moment you say son of God, there is a relationship with God that has been established.
0: Messenger anetunte vaadu kevalam gruhamlo oka service chesetunte vaade.
1: Messenger denotes one who does service in a house.
0: Kaani I am the son of God anetappudiki rakta sambandhamu anubandhamu bandhavyamu nirbandhamu anni vidhamulaga kooda vachindi.
1: But the moment you say son of God, then there is a blood relationship and there is an attachment and there is a togetherness that has come.
0: తదుపరి ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నాడు.
1: దేర్ ఆఫ్టర్ హీ సెడ్ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్.
0: అదే విధముగా మనం ఈనాడు ప్రతి మానవుడు కూడాను ఒక మెసెంజర్ మెసెంజర్ ఆఫ్ గాడ్ గా తయారు కావాలి.
1: ఇన్ ది సేమ్ మేనర్ టుడే ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ ట్రాన్స్ఫార్మ్ హిమ్సెల్ఫ్ ఇంటూ బీయింగ్
0: ఏ గాడ్ మెసెంజర్. ఏ మెసెంజర్ తీసుకుని పోవాలి, ఏ యొక్క ప్రచారం తీసుకుని పోవాలి?
1: But being a messenger of God, what is the kind of message and what is the kind of propagation which you should do?
0: ఈ మెసేజ్ అనేటువంటిది మిస్యూజ్ చేయడానికి కాదు.
1: This message is not intended to be misused.
0: మనం ఈ మెసేజ్ అనేటువంటిది దైవం యొక్క ప్రేమను దైవం యొక్క కరుణను దైవం యొక్క విశాలమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని అందరికి పంచడానికి ప్రయత్నించాలి.
1: దిస్ మెసేజ్ షుడ్ కన్సిస్ట్ ఆఫ్ రీచింగ్ ఎవ్రీవన్ గాడ్స్ లవ్ గాడ్స్ కంపాషన్ అండ్ గాడ్స్ బ్రెడ్త్ ఆఫ్ లవ్.
0: నిజముగా మనం చేయవలసినటువంటిది ప్రేమ ఒక్కటి మాత్రమే.
1: Truly what we should do and show is one thing, and that is love. This prema is God.
0: Love is God. Live in love.
1: God is love. Love is God. Live in love.
0: ఏనాడు మీ మనం ఈ ప్రేమను అభివృద్ధి గావించుకుందామో అక్కడ మన స్వార్థము నాశమవుతుంది.
1: That day when we can promote this kind of love, our selfishness will disappear.
0: అన్ని విధములైనటువంటి యొక్క సహన భావాన్ని కూడా మనం పెంచుతుంది.
1: It will also promote certain amount of patience and forbearance.
0: సమరసత్వాన్ని అభివృద్ధి గావిస్తుంది.
1: It will develop an equal attitude.
0: Love lives by giving and forgiving.
1: Love lives by giving and forgiving.
0: కానీ అట్టి ప్రేమనే మనం అభివృద్ధి కాకుండా లేకపోతే కేవలం స్వార్థంలోనే మనం ఉంటే సెల్ఫిష్ అనేటువంటిది కావాలము. సెల్ఫ్ లివ్స్ బై గెట్టింగ్ అండ్ ఫర్గెట్టింగ్ అని. ప్రేమ స్వరూపులారా, ఏనాడు మన ఎంత ప్రేమ ఉంటున్నదో ఆ ప్రేమ హృదయంలో స్వార్థం చేరడానికి వీలు లేదు.
1: When your heart is filled with love, selfishness cannot enter. There is no place.
0: Love is selflessness.
1: Love is selflessness.
0: Self is lovelessness.
1: Self is lovelessness.
0: కనుక ఏనాడు మనం ఈ స్వార్థం అనేటువంటి దాన్ని మనం నిర్మూలన గావించుకుందామో ఆనాడే సహజమైన ఆనందం మనకు లభిస్తుంది.
1: When we can remove and exterminate this selfishness from our heart, love will flow into.
0: మనం వచ్చినటువంటిదంతా కూడా దైవస్థానం నుంచి వచ్చాం.
1: We have come from the place of God.
0: కనుక దైవస్థానమునకు పోయేటువంటి యొక్క ప్రయాణంలోని మనం ఈ సమాజం యొక్క సేవలను మనం సలుపుకుంటూ పవిత్రమైన కార్యాలు చేతని మన కర్మలు ముగిస్తూ రావాలి.
1: In our attempt to reach the place of origin, namely God, service to human beings, in that we should spend our life and
0: journey. Bhagavad Gita yandu motta modati shlokamu dharma chetre kuru chetre samaveta yuchavaha mamaka pandava cheva kim kurvat sanjaya. Dharma chetra, dharma anetunti yokka padamu motta modatine akkada onkara roopamai nilchindi.
1: In the Bhagavad Gita, in the very first word is Dharma Kshetra. Dharma, the word righteousness, has stood there as the very first word.
0: Bhagavad Gita lo 700 shlokamulu.
1: In Bhagavad Gita there are 700 verses.
0: Indulo mottamodati shlokamu Dharma Kshetram ane shlokam.
1: The first verse begins with the word Dharma Kshetra.
0: Ee modati shlokamulo modati padamu dharma.
1: In this first verse, the first word is dharma.
0: Inga 700 shlokamlo 700 shlokam anetundidi yatra yogischara krishna yatra paatro danudraha tatra sri vijaya vibhuti dhruva niti matir mama.
1: In the 700th verse, the last sentence is, last word in the last sentence is mama.
0: Indulopala modati shlokamlo modati padamu dharma, అంత్య శ్లోకములో అంత్య పదము మమ, ఈ రెండూ చేరితే మమ ధర్మము అని బోధించింది భగవద్గీత.
1: హియర్ ది ఫస్ట్ వర్డ్ ఇన్ ది ఫస్ట్ వర్స్ ఇస్ ధర్మ, ది లాస్ట్ వర్డ్ ఇన్ ది లాస్ట్ వర్స్ ఇస్ మమ, అండ్ సో భగవద్గీత హ్యాస్ టాట్ అస్ దీస్ టూ టుగెదర్.
0: ఏది నీ ధర్మము?
1: వాట్ ఈస్ యువర్ ధర్మ?
0: పవిత్రమైనటువంటి యొక్క ప్రజా సేవనే సమాజ సేవనే మమ ధర్మం అని చెప్పాలి మనం.

0: యువర్ ధర్మ మమ ధర్మ ఈజ్ సేక్రెడ్ సర్వీస్ టు హ్యుమానిటీ.
1: సమాజమే లేకపోతే క్షణమైనా మనం జీవించలేము.
0: ఇఫ్ దేర్ ఇస్ నో సొసైటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ వీ కెనాట్ లివ్ ఫర్ వన్ మోమెంట్.
1: మనం సొసైటీ వలనే ఈ సమాజం వలనే మన జీవితాన్ని పంపొందింప చేసుకుంటున్నాం.
0: ఇట్ ఈస్ ఓన్లీ విత్ ది హెల్ప్ ఆఫ్ ది సొసైటీ
1: సర్వ సుఖమును సర్వానందమును కూడా సమాజం నుంచి అందుకుంటున్నాం.
0: ఆల్ హ్యాపీనెస్ అండ్ ఆల్ ఎక్స్పీరియన్స్ కమ్స్ టు అస్ ఫ్రమ్ ది సొసైటీ.
1: కృతజ్ఞతను మనం అందించుకునే నిమిత్తమే సమాజమునకు సేవ చేయాలి.
0: ఇన్ ఆర్డర్ టు పే బ్యాక్ దిస్ డెట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ వీ షుడ్ సర్వ్ ది హ్యూమానిటీ.
1: అదే నీ ధర్మం.
0: This is your dharma.
1: కనుకని కృష్ణుడు కూడాను అర్జునుడికి ఏం చెప్పాడు, నాయన సర్వదా సర్వకాలములు ఎందుకూడను నన్నే స్మరిస్తూ ఉండమని చెప్పాడు.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ దట్ కృష్ణ టోల్డ్ అర్జున టు అట్ ఆల్ టైమ్స్ అండ్ అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ థింక్ ఆఫ్ హిమ్.
1: యుద్ధము చేసే సమయంలో భగవంతుని ఏ రీతిగా స్మరించడానికి వీలవుతుంది?
0: బట్ డ్యూరింగ్ ఎ బ్యాటిల్ హౌ కెన్ వన్ థింక్ ఆఫ్ గాడ్.
1: అయితే ఆ యుద్ధము కూడాను భగవత్ ప్రీత్యార్థంగా భావించమన్నాడు.
0: బట్ హీ సెడ్ రిగార్డ్ ఈవెన్ ది ఫైట్ ఇన్ ది బ్యాటిల్ యాజ్ బీయింగ్ డన్
1: సర్వ కర్మ భగవత్ ప్రీత్యార్థంగా భావించినటువంటి యొక్క మానవత్వమే దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వం.
0: That human nature which regards all work as work done for God and benefit of God.
1: మానవులందరికీ ఒక దైవం యొక్క బిడ్డలే.
0: All human beings are children of God.
1: అలాంటి దైవం బిడ్డలైనటువంటి మానవులు అన్న తమ్ముల వలె అక్క చెల్లెండ్రుల వలె ఒకరికి అన్యోన్యతగా అభివృద్ధిగా కొంతవరకు జీవితాన్ని పెంపొందింప చేసుకోవాలి.
0: Such children of God should regard themselves like brothers, like sisters and promote each other's good and well-being.
1: కానీ ఈనాడు మనము వేదికలపైన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని మాత్రం పదాలు ఉపయోగపెడుతున్నామే కానీ ఆ సంబంధ బాంధవ్యం ఏమాత్రము లేవు.
0: But today, on this stage, we are using words like brothers and sisters. But the kind of relationship between brothers and sisters does not exist.
1: ఈ పదముల యొక్క అంత అర్థము వేదికపైనే చచ్చిపోతుండాలి.
0: The meaning of these words is becoming extinct on the stage itself.
1: అది కాదు మనం నిజమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించిన యొక్క వ్యక్తుల యొక్క కర్తవ్యం. Brotherhood of man, fatherhood of God.
0: But that should not be the aspect of individuals who have taken to spiritual path. Their aspect should be brotherhood of man and fatherhood of God.
1: Prema swaroopulara, ee naadu prapancham yokka paristhiti meeku teliyindi kaadu.
0: Prema swaroopas, it's not as if you are ignorant of the situation in the world.
1: Adhi ekkadu alajalla chocha manavattam chaala aljipothunnadi.
0: As a result of several types of agitation in this world.
1: నైతికా భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక రాజకీయ భౌతిక అన్నింటి ఎందుకు మానవత్వం చాలా అలసి సొలసి నిశ్చారమై నిలిచిపోతుండాలి.
0: The human nature is getting extinct, is getting tired in all spheres, ethical, moral, political and worldly spheres.
1: ఆధ్యాత్మిక మార్గమునందు కూడాను అయోమయ స్థితిలో ఉంటున్నది.
0: Even in the spiritual path, this become a confused state.
1: మానవుని యొక్క మనసు చాలా తబ్బిబ్బైపోతుంటుంది డౌట్స్ చేత.
0: Man's mind is being confused with many doubts.
1: ఎందుకనగా మానవుడు అనేక విధమైనటువంటి అనుమానాలకు గురి అయిపోతున్నాడు.
0: The reason for this is man is subjected to considerable suspicion. What is the reason?
1: అనగా చెప్పడం ఒకటి చేయటం మరొకటి, అందువలన అనుమానాలకు గురి అయిపోతున్నాం.
0: రీజన్ ఫర్ దిస్ ఈస్ వీ స్టేట్ వన్ థింగ్ వీ డూ ఎ డిఫరెంట్ థింగ్.
1: కానీ మానవత్వం అట్టిది కాదు.
0: బట్ మ్యాన్ కైండ్ మ్యాన్స్ నేచర్ ఈస్ నాట్ లైక్ దాట్.
1: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈస్ మ్యాన్.
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈస్ మ్యాన్.
1: ఏది ప్రాపర్ స్టడీ?
0: వాట్ ఈస్ దిస్ ప్రాపర్ స్టడీ?
1: మన మనసులో ఉన్నటువంటి భావము, మాటలో చెప్పేటువంటి పలుకు, క్రియలో ఆచరించేటువంటి ఆచరణ మూడు ఏకమైపోవాలి.
0: There should be complete correlation between the thought, between the word and between the deed of a human being.
1: కాని ఈనాడు అట్టి పవిత్రమైన స్థితిని మనం అందుకోలేకపోతున్నాం.
0: But we are unable to reach such a sacred situation.
1: మనసులో తలచేది ఒకటి, మాటలో చెప్పేది ఇంకొకటి.
0: The thought which comes to us in our mind is one and the word which we utter with our mouth is a totally different.
1: మాటలో చెప్పేది ఒకటి, క్రియలో ఆచరించేది ఇంకొకటి.
0: The word which we utter is one and the deed which we do is a different thing.
1: కనుకనే మన యొక్క వేదాంతం ఏమి చెప్పింది? మనస్సు ఏకం, వచస్సు ఏకం, కర్మణి ఏకం, మహాత్మనం.
0: What has our Vedanta told us? It's only when there is a unity between our thought, word and deed, he becomes a great man.
1: మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మణి అన్యత్, దురాత్మనం అనింది.
0: Thought is different, word is different, action is different. Such a man is a bad man.
1: కనుకనే ఈనాడు మనము మూడింటిని ఏకము గావించుకునేటువంటి మానవత్వాన్ని ఈనాడు మనం అభివృద్ధి గావించాలి.
0: We should promote that kind of human nature which can harmonize our thought with word and
1: deed. జీవితము కేవలము నేటితో రేపటితో గడిచిపోయేటువంటిది కాదు. ఇది లాంగ్ జర్నీ.
0: ప్రేమ స్వరూప
1: దీర్ఘ ప్రయాణం.
0: లైఫ్ ఇస్ నాట్ గోయింగ్ టు ఎండ్ టుడే ఆర్ టుమారో. ఇట్స్ అ లాంగ్ జర్నీ.
1: మనం నిజంగా ప్రయాణాలు చేసే సమయం లోపల చిన్న చిన్న షూట్ కేసో లేక ఒక బాక్సో లేక ఒక బ్యాగో తీసుకుని మనం ప్రయాణం అవుతుంటాం.
0: ట్రూలీ వెన్ వి అండర్టేక్ ఎ జర్నీ వి టేక్ ఎ స్మాల్ సూట్ కేస్ ఆర్ ఎ స్మాల్ బ్యాగ్.
1: అంతమైనటువంటి యొక్క లగేజ్ ని మనం తీసుకుని పోతే మన ప్రయాణం కూడా చాలా అలసటతో కూడుకుంటుంది.
0: ఇఫ్ వి టేక్ హెవీ లగేజ్ అండ్ టూ మచ్ లగేజ్ అవర్ జర్నీ ఆల్సో విల్ బికమ్ వెరీ టైరింగ్. కనుకనే
1: మీరు చూచింటారు రైల్వే డిపార్ట్మెంట్ లో లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్ అంట.
0: దట్ ఈస్ వై యూ వుడ్ హావ్ సీన్ ఇన్ ది రైల్వే డిపార్ట్మెంట్ లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్స్ ట్రావెల్ ఎ ప్లెజర్. కనుక
1: మనము ప్రయాణమైపోతున్నాం.
0: We are undertaking the journey of life.
1: Ticket తీసుకున్నాము.
0: We have purchased a ticket.
1: దేహమనే రైల్లో ఎక్కినాము.
0: We have entered the train of our body.
1: మాట్లాడు, ఇంకే విధంగా పాటలు పాడు, బలిని చెయ్యి, ఇంట్లో భోజనం చెయ్యి, ఏమి చేస్తున్నా గాని ఈ బండేమో కదిలిపోతుంటుండాలి.
0: You may sleep, you may sing, you may talk, whatever you may be doing, this journey is going on.
1: ఈ యొక్క కంపార్ట్మెంట్ వెళ్ళిపోతుండాలి స్టేషన్ వరకు నిల్చుకుండా.
0: This compartment is going on moving. It's not stopping in any station.
1: ఎక్కడ స్టేషన్ వచ్చిందో అక్కడ నిలిచిపోతుంది.
0: Where there is a station, it will stop.
1: కనుక మన జీవితంలో ఒక స్టేషన్ ఎక్కడది? శ్మశానమే మన స్టేషన్.
0: What is the station for our life? It is the burial ground which is the station for our life.
1: కనుక మనం తీసుకున్నటువంటి టికెట్ ను మనం స్టేషన్ దిగేంత వరకును సరైనటువంటి మార్గంలో మనం దీన్ని అనుభవించుకుంటూ పోవాలి.
0: Thus, having taken the ticket for the journey, until we reach the station, we should take the right path.
1: మన యొక్క డిజైర్స్ అనేటువంటి లగేజ్ ని మనం తగ్గించుకోవాలి.
0: The luggage which is in the form of our desires should be diminished by.
1: ఈనాడు మానవుని యొక్క డిజైర్స్ అబ్బో అబ్బో అబ్బో ఆకాశానికి కూడిపోతున్నాయి.
0: Today man's desires are many, they are reaching the sky.
1: అనేక ఊహాగానములు పాడుతున్నాడు మానవుడు.
0: Man is thinking of many thoughts.
1: ఒక్క బుక్కు రాసినటువంటి కవి 10 బుక్కులు రాయాలని ఆశపడుతున్నాడు.
0: A poet who has produced one book wants to produce 10 books.
1: ఒక ఇల్లు కట్టినటువంటి వ్యక్తి ఇంకా 4 ఇళ్ళు కట్టాలని ఆశపడుతున్నాడు.
0: An individual who has built a house wants to build 4 more houses.
1: ఒక లక్ష ఉన్నటువంటి మానవుడు నాకు కోటి కావాలని ఆశపడుతున్నాడు.
0: A man who has a lakh of rupees wants to have a crore of rupees.
1: జానడ పొట్ట నిమిత్తమై మనం ఇన్ని రకమైనటువంటి యొక్క ప్రయత్నములు చేస్తున్నాం. కట్టగడపటికి ఏ క్షణము, ఏ సెకండ్ నందో, ఏ నిమిషం నందో, ఏ ప్రదేశం నందో మనం ఒక్కతూరి బుస్సని ఈ ప్రాణం వెళ్లిపోతుండాలి.
0: For a small stomach, we are making so many attempts, but towards the end, at some moment, at some second, this life is going to disappear like a twinkle.
1: మనం వేసినటువంటి ఊహాగానములంతా కూడా ఒక్క క్షణం లోపల నిరాశ పొందిపోతున్నాం.
0: ఆల్ ది ప్లాన్స్ విచ్ వి హావ్ మేడ్ విల్ ఆల్ బికమ్ ఫ్రస్ట్రేటెడ్ ఇన్ వన్ మోమెంట్.
1: కలలో చూచిన మేడలు మిద్యలు కన్నులు విప్పిన లేవు కదా. మనం స్వప్న దృశ్యంగా మనం ఈ జగత్తును చూస్తున్నాము.
0: The mansions which we see in our dream do not exist when we wake up.
1: ఈ స్వప్నంలో ఉండినటువంటివన్నీ కూడా సత్యములు కావు.
0: All that we see in this dream of the world, they are not the truth.
1: కనుకో మన జగత్తంత కూడాను దృశ్యకల్పితమైన జగత్తంత కూడాను ఇది డే డ్రీమ్.
0: The created world is like a day dream.
1: మన ఊహలంత కూడాను నైట్ డ్రీమ్.
0: All our thoughts are like the night dream.
1: కానీ రెండు రెండు డ్రీమ్లు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
0: But the truth that both of them are dreams is to be recognized.
1: రెండింటి యందు నీ ఉన్నావు అనేటువంటి omnipresent యొక్క తత్వాన్ని నీవు భావించాలి.
0: The aspect of omnipresence of you in both the dreams you should recognize.
1: అనవసరమైన మాటలతో మన జీవితాన్ని వ్యర్థము గావించకూడదు.
0: We should not waste our life with unnecessary words.
1: పవిత్రమైన మాటల చేత, పవిత్రమైన పలుకుల చేత మనం పరుణ ఆనంద పెట్టడానికి ప్రయత్నించాలి.
0: With sacred words and sacred talk we should give happiness to others.
1: You cannot always oblige, but you can speak always obligingly.
0: You cannot always oblige, but you can always speak obligingly.
1: మనకిచ్చినటువంటి యొక్క ఈ జీవను సాధ్యమైనంత వరకును సన్మార్గంలో దీనిని ప్రవేశపెట్టాలి.
0: The tongue which is given to us, to the extent possible, we should put it along the right path.
1: రసగ్ని మధురప్రియత్వం సత్యం హితం త్వాం పరమం వదామి ఆవర్ణయేత మధురాక్షరాణి గోవింద దామోదర మాధవేతి అన్నాడు.
0: The tongue that has been given to us should be used along the path of truth, should utter good words, should talk of Lord's name in Govinda Madhava.
1: Prema swarupulara, kannulu matram manaki ichadu bhagavantudu.
0: Prema swarupas, God has given us the eyes.
1: Kani kannulaku okka shakti matrame undadi.
0: But the eyes have got only one type of power.
1: Chudagaladu matram.
0: They can only see.
1: Chevulunu ichadu rendu.
0: They have given 2 ears.
1: అవి కేవలం వినగలవు మాత్రమే కాని రెండవ శక్తి దానికి లేదు.
0: They can only listen. They have no other function.
1: ముక్కును ఇచ్చాడు.
0: He has given us the nose.
1: కానీ దానిని గాలి మాత్రం తీసుకోవటం వదలటం మాత్రమే కనిపిస్తుంది.
0: The nose can only breathe in and breathe out the air.
1: కానీ నాలుకకు మాత్రం డబుల్ ప్రమోషన్.
0: But the tongue has got a double promotion in
1: taste. చూడగలదు, మాటలు చెప్పగలదు.
0: It can taste and it can speak.
1: కనుక ఇది చాలా శక్తివంతమైనటువంటిది. కనుక మొట్టమొదట మనం టంగును కంట్రోల్ చేసుకోవాలి.
0: Since this tongue is a very powerful organ, we should control the tongue.
1: ఇది నాలుగు రకములైనటువంటి పాపములు చేస్తుండాలి.
0: This tongue can commit four types of sin.
1: అసత్యమాడటం ఒకటి.
0: To speak untruth is one.
1: చాడీలు చెప్పటం రెండోది.
0: To speak ill of others is another.
1: ఇంకా పరులను దూషించేది మూడవది.
0: To find fault and blame others is the third one.
1: అతిభాష మాట్లాడేది నాలుగవది.
0: To talk too much is the fourth.
1: ఈ నాలుగింటి వల్ల మనకు పాపములు మూటగట్టి పెడుతుండాలి.
0: By these four methods, the tongue is accumulating sins.
1: కనుక మనం ఈ మొట్టమొదట జిహ్వే రసగ్ని దీనిని మొట్టమొదట అరికట్టుకోవాలి.
0: Therefore, we must first recognize this fact and control
1: it. అరికట్టినప్పుడు గుహ్య కూడాను అరికట్టడానికి వీలవుతుంది.
0: Only when we can control this palate or the tongue, will we be able to control our vision.
1: ఈ ఐదేంద్రియముల లోపల ఈ టంగ్, ఈ నాలుక అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
0: In all the five sensory organs, the tongue is the most important.
1: మహర్షులందరూ కూడాను మౌనము మౌనము అని ఈ యొక్క విల్ పవర్ ఎనర్జీని అభివృద్ధి గావించుకోవడానికి ప్రయత్నం చేసేవారు.
0: That is why in the old days the rishis have always wanted to promote by silence their strength.
1: Adhika bhasha cheta napa shakti tagipothundadi.
0: By talking too much, one's own strength and memory
1: mani yokka atma shakti karigipothundadi.
0: Our strength of the atma melts away.
1: Naralu balahinamaipothundadi.
0: Our nerves become weak.
1: Samajamulo oka chedda peru ostundadi.
0: In the society we get a bad name.
1: Kanuka manamu quiet ga kontha varaku nishabdamga అతి భాష లేకుండా పవిత్రమైనటువంటి దీంతో మనస్సు మననం చేసుకోవటానికి తగినటువంటి యొక్క అవకాశాన్ని అందించాలి.
0: సో క్వైట్లీ అండ్ విదౌట్ టాకింగ్ టూ మచ్ సైలెంట్లీ వీ షుడ్ ట్రై అండ్ ప్రమోట్ టు స్ట్రెంగ్తన్ అవర్ మైండ్.
1: ఈ విధమైనటువంటి యొక్క నిత్య జీవితం లోపల తరబీజు చేయటమే ఇది నిజమైన దైవ మార్గం.
0: To train oneself in this manner in his daily life.
1: కేవలం జపం చేయటము ధ్యానం చేయటమే దైవ మార్గం కాదు. నిత్య జీవితంలో సమాజం యొక్క ఆనందాన్ని, సమాజం యొక్క అభివృద్ధిని, సమాజం యొక్క క్షేమాన్ని, లోక క్షేమాన్ని కోరటమే నిజమైన సాధన.
0: The true sadhana is to want the prosperity of society in your daily life and conduct yourself in that manner.
1: మానవుడు మూడు రకములైనటువంటి సాధనలతో నిత్యము జీవిస్తున్నాడు.
0: Man lives every day with three types of sadhana.
1: వ్యక్తిగత సాధన, గృహ సాధన, సమాజ సాధన.
0: ఇండివిజువల్ సాధన, ఫ్యామిలీ సాధన అండ్ సొసైటీ సాధన.
1: ఈ మూడు సాధనలు ఉండటం చేతనే మానవుడు ఇన్ని విధములుగా జీవితాన్ని గడుపుకోవడానికి శక్తి సామర్థ్యం ప్రోగు చేసుకుంటున్నాడు.
0: బికాస్ దర్ ఆర్ దీస్ త్రీ టైప్స్ ఆఫ్ సాధన విచ్ మ్యాన్ కెన్ అండర్టేక్, హీఈస్ ఏబుల్ టు కలెక్ట్ హిస్ స్ట్రెంగ్త్.
1: జపము ధ్యానము చేయటము కేవలం వ్యక్తిగత సాధన.
0: Japa and jhana is purely an individual effort.
1: ఇట్లో ఉండినటువంటి వారందరికీ సమన్వయం చేసుకుని ఒకరితో ఒకరికి అన్యోన్యం చేత జీవించటము ఇది గృహస్థ సాధన.
0: To harmonize all the members of the family and live in a manner that comforts everyone is the sadhana relating to the family.
1: సమాజములో పోయి వ్యక్తిగతమైనటువంటి యొక్క పర జీవితమును కొంతవరకు సహాయకారిగా చేసేటువంటిది ఇది సొసైటీ సాధన.
0: Entering the society and making others' life bearable and happy.
1: దీనిని మనము స్వార్థం అనేటువంటి ఫలితము అనేటువంటిది లేకుండా ఈ సమాజ సేవ చేయాలి.
0: This kind of service to the society should be done by us without wanting to get some selfish benefit.
1: మనం ఏ స్వార్థాన్నో ఏ ఫలితాన్నో మనసులో పెట్టుకుని సమాజ సేవ చేయకూడదు.
0: We should not have in our mind some kind of a selfish desire and serve
1: ఈ విశ్వమంతయకుడును విశ్వస్వరూపం.
0: This entire world is the form of God.
1: ఇది సమాజ సేవ దైవ సేవగా భావించాలి.
0: Serving society should be regarded by others.
1: మానవ సేవనే మానవ సేవ.
0: To serve man is to serve
1: జన సేవనే జనార్దన సేవ.
0: To serve human beings is to serve జనార్దన.
1: ఈ విధముగా మనం భావించి సత్యసాయి ఆర్గనైజేషన్ లోపల అనేక విధములుగా ఆదర్శవంతమైన జీవితాన్ని అందించడానికి ప్రయత్నించినప్పుడే జీతము అన్ని విధములు కూడాను నిత్య కళ్యాణ పచ్చలతో కలకల కిలకిలలాడుతూ ఉండడానికి ఏ విధమైనటువంటి సందేహం ఉండదు.
0: ఇట్స్ ఓన్లీ వెన్ వి రిగార్డ్ ది సత్యసాయి ఆర్గనైజేషన్స్ అండ్ డూ దర్ వర్క్ ఇన్ దిస్ మేనర్ and demonstrate an ideal life, there is no doubt whatsoever that the country will be prosperous and the country will benefit.
1: Desha kala patra e matramu bhedam lekunda chuchukovali.
0: We should regard any change in the country, in the time and in the situation as not affecting
1: us. Bharat deshame na desham anetundi swarthamlo kuda manam undakoddu anni deshamulu manave.
0: We should not be in the selfish thought that only Bharat belongs to us, all countries belong to us.
1: Oka pedda gruham lopala okkoka desham okkoka room vantidi.
0: In a big mansion, each country is like a room in the mansion.
1: అనేక విశ్వము అనేటువంటిది ఒక పెద్ద గృహము.
0: we should regard the entire world as a mansion.
1: ee vishwam anekunte groham lopala Germany, Japan, America, France, China, Italy, India anni konni konni roomulu.
0: In this huge mansion, different countries like Germany, Japan, China, they are like distinct rooms.
1: Kanuka ee vidhamainatundi samatvam cheta manavudu enaado abhivruddhi pontado appudu loka samastha sukino bhavantu.
0: When man can promote himself in this kind of harmonious thinking, then the entire world and humanity will be well.
1: Itti samatvanni, itti prema tattvanni, divyamainatundi bhavanni prati manavudu kodanu enaado abhivruddhi pondutado enaado dinini abhivruddhi gavinchukuntado aanaade mana జీవితం కొరకు ధన్యమైపోతుంది.
0: Such equal attitude and such love and compassion to everyone, if you can promote, that day our life's purpose would have been fulfilled.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 12th of May 1980 on the occasion of the anniversary of the

0: సర్వమిరిగిన వాడు సాయి ఒకడే. సర్వమిరిగిన వాడు సాయి ఒకడే.
1: ది ఆల్ నోయింగ్ పర్సన్, ది ఓమ్నిస్సియంట్ పర్సన్ డజంట్ ఎగ్జిస్ట్. There is no person who does not know anything at all. People who know a little, it is small persons. There is only one who knows everything and who is omniscient, and that is Sai and Sai alone.
0: Panchakriyate panchabhutamulato కూడినది ఈ ప్రపంచం.
1: ది వరల్డ్ కన్సిస్ట్ ఆఫ్ ఫైవ్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీ అండ్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: పంచ జ్ఞానేంద్రియములతో పాంచభౌతికమైన దేహములో జీవుడుగానున్న తత్వమునకు పంచాక్షరములు ప్రాణం వంటి.
1: The five letters panchakshara are life breath itself. For the human being who is encased in the body which consists of five elements.
0: Yajurvedam nandu namakamulo namasivayacha shivatarayacha namasivayacha శివతరాయచ అని మంత్రపూరితమైనటువంటి వాక్యమునకు ఈ పంచాక్షర నామమే మొదటి మంత్రము.
1: ఇన్ యజుర్వేద ఇన్ నమక ది ఫైవ్ లెటర్ మంత్ర నమ శివాయచ శివతరాయచ ఈజ్ ద వెరీ ఫస్ట్ వన్ అండ్ ప్రైమరీ ఇంపార్టెంట్ వన్.
0: మంత్రమనగా మరణము చేయనటువంటి వారిని కాపాడున్నదే మంత్రము అని.
1: ద మీనింగ్ ఆఫ్ మంత్ర ఈజ్ ఎన్ ఇన్కాంటేషన్ ద రెపిటేషన్ ఆఫ్ విచ్ విల్ సేవ్ ది పర్సన్ హూ రిసైట్స్ ఇట్.
0: ఇది బీజాక్షరముల యొక్క కలియక చేత ఇది మహాశ్రేష్ఠ స్వరూపాన్ని ధరించింది.
1: ఇట్ గెట్స్ ఎన్ ఎక్స్ట్రాడినరీ సీక్రెట్ అండ్ పొటెన్షియల్ పవర్ as it consists of bijaksharas.
0: Ishwara yokka sankalpame shuddha brahmam.
1: The very thought and sankalpa of Ishwara is shuddha brahma.
0: Ide shabda brahmam.
1: This itself will be described as shabda brahma.
0: Kanukane mantramuniki inkati mahattaramainatundi shakti unnadi.
1: Therefore mantra acquires such extraordinary potency and power.
0: Mantramulu moodu vidhamulu.
1: There are three types of mantras.
0: Indulo vaidika mantramu tantrika mantramu chala pradhanamainatundi.
1: Of the three, the mantra which will be called vaidika mantra and the second tantrika mantra are very important ones.
0: Ee rendinti yandu వైదిక మంత్రము చాలా శ్రేష్టమైనటువంటి.
1: బిట్వీన్ దీస్ టూ ఆల్సో వైదిక మంత్ర ఈజ్ వెరీ సీక్రెట్.
0: వైదిక మంత్రం అనగా వేదమునకు సంబంధించినటువంటి.
1: ది మీనింగ్ ఆఫ్ వైదిక మంత్ర ఈజ్ ఇట్ ఈస్ అ మంత్ర విచ్ రిలేట్స్ టు వేద.
0: ఈ వైదిక మంత్రమునకు రెండు విధములైనటువంటి మార్గములున్నవి.
1: దేర్ ఆర్ టూ పాత్స్ విచ్ విల్ ఫాలో త్రూ దిస్ వైదిక మంత్ర.
0: మొదటిది ప్రణవసహితమైన మంత్రం.
1: ద వన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ప్రణవ.
0: రెండవది వేద విహితమైన మంత్రం.
1: ది అదర్ వన్ ఈజ్ వేద విహిత అసోసియేటెడ్ విత్ వేద ఇట్సెల్ఫ్.
0: ఇక్కడ నమశివాయ అనే పదమునకు అర్థాన్ని మనం చక్కగా గుర్తించాలి.
1: వీ హావ్ టు రికగ్నైజ్ ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ దిస్ మంత్ర నమశివాయ.
0: ఇది ఋగ్వేదమునందు చమకములో మొదటి మంత్రము.
1: ఇన్ ఋగ్వేద ఇన్ చమక దిస్ ఇస్ ది వెరీ ఫస్ట్ మంత్ర.
0: నమ శివాయ. శివాయ అనగా ఒక శుభమైనటువంటి ఒక తత్వం.
1: శివాయ రెఫర్స్ టు ఏ ప్రిన్సిపల్ విచ్ ఈస్ ఆస్పిషియస్, వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ ఆస్పిషియస్,
0: మంగళకరమైనటువంటిదని కూడా మరొక అర్థం.
1: అనదర్ మీనింగ్ ఆల్సో దట్ ఇట్ ఈస్ సేక్రెడ్ అండ్ ఆస్పిషియస్,
0: శుభంకరమైనటువంటిదని మరొక అర్థము.
1: అనదర్ మీనింగ్ ఇస్ దట్ దిస్ కన్ఫర్స్ ఏ లాట్ ఆఫ్ గుడ్ అండ్ వెల్ఫేర్.
0: నమ ఆ మంగళకరమైనటువంటి దానికి నమస్కరిస్తున్నాను.
1: The word nama is added to indicate that to such a sacred mantra I am offering my obeisance.
0: Aithe aa mangalakaramainatundi daniki emitadi?
1: What is it that is so sacred and auspicious?
0: Ade om namah shivaya subhankaramainatundi omkaramunaku namaskaramu ani deeni artham.
1: The meaning is that I am offering the obeisance to the om which is very auspicious.
0: శుభంకరమైనటువంటి ఓంకారమునకు నమస్కారము అనంతలో చాలా ప్రత్యేక విశేషమవుతున్నది.
1: There is an extraordinary special significance in uttering that we offer obeisance to this sacred mantra of Om.
0: ఈ ఓంకారమునందు అకార ఉకార మకారముల యొక్క చేరికున్నది.
1: In this form of Om, there are three syllables, akara, ukara and makara, a, u and ma.
0: Akaram vallane mocham manaku praptinchadu, leka ukaram vallane sakshatkaram manaku sambhavinchadu, makaram vallane manaku mukti labhinchadu.
1: Through akara we may not be able to get liberation, we may not be able to get self realization through akara. Liberation may not be obtained through makara exclusively.
0: అకార స్వరూపుడు తానై ఉకార మకారములు అనేటువంటి పాలన లయములను గావించే నిమిత్తమై ఓంకార స్వరూపుడుగా మారినాడు.
1: హీ బికమ్స్ ఓంకార స్వరూప విత్ ది ఫార్మ్ ఆఫ్ ఆ అండ్ ఊ అండ్ మా జాయినింగ్ టుగెదర్ టు దిస్ పర్టికులర్ ఫార్మ్ ఆఫ్ ఆ.
0: పాలన లయములు ఇందులో ప్రధానమైనటువంటి నేత్రములు.
1: ప్రొటెక్షన్ అండ్ మధ్య మధ్య these two are essential parts of the form of a
0: namashivayaku. Aneka mandi aneka vidhamulainatundi arthamulu teluptu vacharu.
1: Quite a number of people have been giving different meanings to this mantra namashivaya.
0: Acharthamulu veru, vakyarthamulu veru, padarthamulu veru.
1: The meaning arising out of the letters may be different. The meaning arising out of this particular sentence as a whole may be different, but the meaning arising out of the reality may be quite different.
0: Aithe anninti endukudanu shastratmula kante aatmatmam anetundi chaala shreshthamainatundi.
1: Of all the meanings, the meaning which one may get from scriptures may not be as sacred as the meaning which one may get out of experience.
0: Ikkada aksharatmulaku ఒక్కొక్క అక్షరమును పురస్కరించుకొని ఒక్కొక్క మేధావి ఒక్కొక్క రీతిగా బోధిస్తూ వచ్చాడు.
1: ఇంటెలిజెంట్ పర్సన్స్, హైలీ అకాంప్లిష్డ్ వన్స్ ట్రై టు గివ్ ద మీనింగ్ టు దిస్ పర్టికులర్ మంత్ర ఆన్ ద బేసిస్ ఆఫ్ ఈచ్ లెటర్ దట్ ఈస్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ దిస్ మంత్ర.
0: నా అనగా నంది వాహనుడని,
1: నా ఈజ్ ఇంటర్ప్రిటెడ్ యాజ్ ద వన్ హూ హ్యావ్,
0: మా అనగా మందారమాలను ధరించినటువంటి వారిని,
1: the one who has worn the mandara mala, garland of mandara.
0: Shi anaga shivudu aneetvanti suryudu udayinchagane
1: see
0: parvati aneetvanti kamalamu vikasistundi ani
1: she has been interpreted as the moment the sun of Shiva rises the lotus of parvati blossoms.
0: Anaga buddhi prabhalu vikasinchina dakshaname hrudaya kamalu vikasistundi aneetvanti deeni antarartham.
1: The inner meaning is that the moment the intelligence arises, the feelings and the heart responds to this particular arising of the intelligence.
0: Aithe ee vidhamainatundi artham manamu krodikarinchukunnanta matramuna manaku yadartham చిక్కుటలేదు.
1: బై మియర్లీ పుటింగ్ టుగెదర్ ద మీనింగ్ ఆఫ్ దీస్ వర్డ్స్ వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ద రియల్ మీనింగ్.
0: నమశివాయ అనగా శుభప్రదమైనటువంటి ఓంకారమునకి నమస్కారము అనేటువంటిది ఇది సరి అయినటువంటి అర్థంగా మనం స్వీకరించాలి.
1: వీ కెన్ యాక్సెప్ట్ దిస్ మీనింగ్ ఆఫ్ ది కరెక్ట్ మీనింగ్ అండ్ దట్ ఈస్ నమశివాయ రెఫర్స్ టు ఆఫరింగ్ ఒబేసన్స్ టు దిస్ ఓంకార.
0: పోతన భాగవతమునందు చక్కగా ఈ నమశివాయాన్ని పంచాక్షరమునకు సమన్వయం గావిస్తూ వచ్చాడు. చేతులారంగ శివుని పూజించడేని అన్నాడు.
1: ఇన్ భాగవత పోతన హ్యాస్ బీన్ ఏబుల్ టు గివ్ ఎ కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్ అండ్ మీనింగ్ టు దిస్ మంత్ర నమశివాయ. హి హస్ జస్ట్ సెడ్ ఇఫ్ వన్ డస్ నాట్ వర్షిప్ శివ త్రూ హిస్ హ్యాండ్స్
0: చెయ్యికి 5 వేళ్లు ఉంటున్నాయి.
1: పామ్ హ్యాస్ 5 ఫింగర్స్.
0: ఈ 5 వేళ్లు 5 అక్షరములకు చిహ్నంగా నిరూపించాడు.
1: These 5 fingers have been given as standing for the 5 letters in the mantra.
0: Nama Sivaya. ఈ 5 వేళ్లకును ఈ పంచాక్షర నామాన్ని దీనికి ప్రతిష్ఠ చేస్తూ వచ్చాడు.
1: He has been able to interpret and just say that these 5 letters are symbolized by these 5 fingers.
0: కనుక ఈ 5 వేళ్లతోన ఈశ్వరుని సేవించినటువంటి వాడే పంచాక్షరాన్ని దర్శించినటువంటి వాడు అని అతని అంతరార్థం.
1: The inner meaning is that the one who makes use of all the 5 fingers in worshipping Shiva is worshipping this mantra, Panchakshari mantra.
0: Kanuka, Eesharattvanandu, oka vidamainatvanti yokka, divyattvame kaakunda, manavattvanto koodinatvanti yokka, prakruti tattvam koodanu emidi untundadi.
1: Therefore, in Eesharattva, there are 2 aspects. One is the sacred divinity and also the principle of humanity in it.
0: Eeshwarudu anaga sakaleshwarya swaroopudu.
1: Eeshwara refers to the one who commands all the types of wealth and treasure.
0: Kanukane atani yokka pratibimbame ganapatiga avatarinchinadanni kodanu konni puranamul yokka aadharam.
1: Certain scriptures say that Ganesha is reflection of this particular tattva of
0: Atmavai Putraha. Anaga tandri yokka atmane putra swaroopani dharistundeta.
1: It means that son takes the form of the father.
0: Kanuka Eeshwarani yokka amshame Eeshwarani yokka atmane Vigneshwaruniga avatarishtu vachindi.
1: It also means Vigneshwara is the aspect which has originated from
0: Chetanu, Mahattaramaina Shakti Chetanu, Ganamalakanta Adhikariga Chetanu.
1: On account of this and therefore, he has been made the master and the commander of Ganas who command a lot of power.
0: Itanu, wisdom yukka, anaga Divya Shakti yukka, Pratibimbamu ani anukuntunnaru.
1: Vinayaka has been taken as the symbol of the wisdom.
0: Telivitetalaku maaru peru Vinayakuni.
1: It is almost a synonym to cleverness.
0: Kanukani gaja telivi ani kudanu loka vaduka.
1: It is also a popular saying that any person who is having intelligence is considered to be or compared
0: gajamunaku telivitetalu amitam.
1: For an elephant there are unlimited powers of intelligence and cleverness.
0: Kanukani atti telivitetalu gunamulato koodinatuvanti vaadu ganapati kanukane ataniki oka yeruga talanuga nirupistu vacharu.
1: As Vinayaka has been able to command the same amount of intelligence and cleverness, he has been given this particular face, elephant face with a trunk.
0: Eeshwaranaku ashebhyo namaha ani kudanu maroka peru.
1: Ishvara has another name, Ashvedhyona.
0: Ashvam anaga a plus swaha. Anekvantiti manam vicharaste repu anekvantiti ledu ani dinartham.
1: If you want you go to examine and find out the correct meaning of a plus swaha aswa, there is nothing like tomorrow. That is the meaning.
0: Tatti manamudu kudanu ketu sampadinchukunnappatiki రేపటికి ఎల్లుండికి ముందుకు అనేటువంటి ఒక కాలమునకు దాన్ని ఆధారంగా చేసుకుంటుంటారు.
1: వాట్ ఎవర్ మ్యాన్ అక్వైర్స్ హీ ట్రైస్ టు మేక్ ఎ ప్రొవిజన్ ఫర్ టుమారో ద డే ఆఫ్టర్ అండ్ ఫర్ ద ఫ్యూచర్.
0: అనగా ఈశ్వర తత్వము ఎప్పటికి అప్పుడే అనేటువంటి ఒక తత్వం.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ ఈశ్వర ఆన్ ది అదర్ హ్యాండ్ రిఫర్స్ టు ద ప్రెసెంట్ అండ్ ది ప్రెసెంట్ అలోన్.
0: రేపు అనేటువంటి దానిని మనం ఏమాత్రం కూడా యోచించరాదు.
1: వన్ షుడ్ నెవర్ థింక్ ఆఫ్ టుమారో అట్ ఆల్.
0: ఎందుకనగా భవిష్యత్తు మీ చేతిలో లేదు.
1: ది రీజన్ ఫర్ సచ్ ఎన్ యాటిట్యూడ్ ఇస్ దట్ ఫ్యూచర్ ఇస్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్.
0: ప్రస్తుతాన్ని నీవు ఆనందంగా అనుభవించమని దీని యొక్క అంతరార్థం.
1: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ ఇస్ దట్ యు హావ్ టు ఎంజాయ్ ది ప్రెసెంట్ టు ఇట్స్ ఫుల్నెస్.
0: ఇక్కడ విజ్ఞేశుని యొక్క అంతరార్థాన్ని కూడా మనం గుర్తించాలి.
1: We have to also recognize the inner meaning of Vigneshwara.
0: Jantuvulu yokka nivasamu aranyam.
1: Forest is the dwelling place of animals.
0: Ee aranyamulo anni jantuvulu kodanu swechchaga sancharistuntayi.
1: In forest animals will be conducting themselves very freely.
0: ఈ జంతువుల్లో భారీ దేహం కలిగినటువంటి జంతువు ఏనుగు.
1: Of all the animals, the one which has a very huge body is elephant.
0: ఎంతటి యొక్క పరాక్రమవంతమైనటువంటి సింహము పులి అయినప్పటికీ తామ యొక్క నడకల జాడ లోపల కూడాను ఏనుగు జాడ, ఏనుగు యొక్క ప్రతిబింబము అయిన పాదం పడిన తక్షణమే ఆ బింబం ఏమాత్రము కనిపించదు.
1: How ferocious and courageous a tiger or a lion be, its footprint gets merged in the footprint of an elephant which is so big.
0: Yenu yokka pada mudra lokala mrugaradi inetunti yokka simham yokka pada mudram kudanu mudra kudanu layam ayipothundi.
1: In the vast footprint of an elephant, the footprint of a king of all the animals like the lion also gets merged.
0: Inte kaadu, ఏనుగు అరణ్యములో సంచరించే సమయంలో ఏదైనా ఒక పొదలో తాను ప్రవేశించి దానిని చించుకుని అటువైపున ప్రవేశిస్తుంటాడు.
1: నాట్ మెయిన్లీ దిస్, వెన్ ఎ లైఫ్ ఎలిఫెంట్ ఇస్ మూవింగ్ ఇన్ ది ఫారెస్ట్ ఇట్ టేర్స్ ది వాట్ ఎవర్ బుష్ ఆర్ ఎనీథింగ్ దట్ కమ్స్ ఇట్స్ వే అండ్ గోస్.
0: ఇంకా మృగములు కూడాను ఆ విధంగా దారిని చేసుకుని తాము సంచారం సల్పవు.
1: No other animal would be able to make way for itself in the same way as an elephant does.
0: Yenugu nadchina darilo anni mrugamulu kuda sulabhanga sancharinchadaniki veelu untundi.
1: In the path which an elephant has taken, all the other animals can easily move about.
0: Kanuka margadarshakamainatundi ee yokka yenugu.
1: It also means that it sets an example and sets a path for all the other animals.
0: Ade vidhamugane విఘ్నేశ్వరుడు కూడాను సర్వ గ్రహములకు సర్వ గణములకు సర్వ గృహములకు కూడాను మార్గదర్శకుడైనటువంటి వాడని.
1: ఇన్ ద సేమ్ వే విఘ్నేశ్వర ఆల్సో ఈజ్ అన్ ఐడియల్ అండ్ మోడల్ ఫర్ ఆల్ ద ప్లానెట్స్, ఫర్ ఆల్ ద గాడ్స్ అండ్ ఫర్ ఆల్ ద మెన్.
0: విఘ్నేశ్వరుడు అనగా తనను తిరస్కరించినటువంటి వారికి కార్యములందు విఘ్నములు కలిగించటమని, తనను ఆరాధించినటువంటి వారికి విఘ్నములను దూరం చేయునని లోకవాడు.
1: ఇట్ ఈస్ జనరలీ అండర్స్టూడ్ బై ది వరల్డ్ దట్ విఘ్నేశ్వర ఈజ్ వన్ హూ క్రియేట్స్ ఆబ్స్టికల్స్ ఫర్ పీపుల్ హూ క్రిటిసైజ్ అండ్ కామెంట్ ఆన్ హిమ్ అండ్ ఫర్ పీపుల్ హూ వర్షిప్ హీ రిమూవ్స్ ది ఆబ్స్టికల్స్.
0: ఇది సరైనటువంటి అర్థం కాదు.
1: బట్ దిస్ ఇస్ నాట్ ఎ కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్ ఆర్ అండర్స్టాండింగ్.
0: అనగా ఎవరు అతన్ని మార్గదర్శకులుగా చేసుకుని పూజింతులు వారికి మార్గాన్ని నిరూపిస్తుంటాడు.
1: ఇట్ ఓన్లీ మీన్స్ యాక్చువల్లీ మీన్స్ దట్ విఘ్నేశ్వర ఈజ్ వన్ హూ ప్రొవైడ్స్ ఎ వే ఫర్ పీపుల్ హూ టేక్ షెల్టర్ అండ్ హూ టేక్ హిమ్ యాజ్ ఎ మోడల్ అండ్ ఎన్ ఐడియా.
0: ఇప్పుడిప్పుడు ఈ విఘ్నేశ్వరుడి యొక్క మహత్తరమైన యొక్క శక్తి సామర్థ్యములను భూగోళ శాస్త్రజ్ఞులు కూడా గుర్తిస్తూ వస్తున్నారు.
1: The geographers and geologists also have come to realize the extraordinary powers which Vigneshwara represents.
0: ఇది ఒక విధమైనటువంటి వైజ్ఞానమునకు కూడాను కొంత ఆధారంగా నిరూపిస్తూ వచ్చారు.
1: ఇట్ కుడ్ బి ఈవెన్ సైంటిఫికలీ ఆల్సో ప్రూవ్డ్.
0: విఘ్నేశ్వరుడు అనేటువంటి వాడు నక్షత్ర మండలం యొక్క దారిలో సానుకూలము ఉన్నాడు, ఒక నక్షత్ర రూపుడై ఉన్నాడని కనిపెడుతూ వచ్చాడు.
1: It has been just said and proved that Vigneshwara is also has also taken the form of a star.
0: కొంత చక్కగా పరిశీలన చేసినప్పుడు ఆ యొక్క నక్షత్రము ఏనుగు తలవలే కనిపిస్తూ వచ్చింది.
1: That star, when it has been very carefully scrutinized and observed, it takes the form of the head of an elephant.
0: విఘ్నేశ్వరుడు నక్షత్ర స్వరూపుడై ఉండగా వీరు దైవ స్వరూపుడని ఆరాధన చేస్తున్నారని హేళన కూడా చేస్తూ వచ్చారు.
1: A few people have made fun of by telling that when Vigneshwara is really star, why should he be worshipped as a god?
0: అయితే ఇది క్రమక్రమేణా కూడాను అన్ని నక్షత్రముల వలె కాక ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కాలమునందు, ఒక ప్రత్యేకమైనటువంటి దేశమునందు, ఒక ప్రత్యేకమైన విశిష్టత ఎందు కూడాను నిరూపిస్తూ వస్తుంది.
1: భాద్రపద
0: శుద్ధ చతుర్థీ దినం
1: on the fourth day chauthi of bhadrapada on the joint fortnight you get this
0: anadu matrame ee nakshatramu oka yenuku aakaramu dharinchinattuga kanipistu vachindi.
1: Only on that particular day this star can be seen in the form of an elephant.
0: Kalukani భూగోళ శాస్త్రజ్ఞులు ఇది ఒక విశిష్టమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి నక్షత్రం అని కూడాను ఆనందిస్తూ వచ్చారు.
1: As those people who have observed this particular star have felt happy that this is a very unique type of star.
0: ఇది మహా విద్యా స్వరూపమైనటువంటిది.
1: This is the very embodiment of education.
0: అందువల్లనే అనేక మంది విద్యార్థులు సిద్ధి గణాయక బుద్ధి గణాయక అని ఆరాధన చేస్తూ వచ్చారు.
1: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ దిస్ స్టూడెంట్స్ వర్షిప్ విఘ్నేశ్వర యాజ్ సిద్ధి వినాయక అండ్ బుద్ధి వినాయక.
0: ఇతనుకు బుద్ధి సిద్ధి గణపతి అని కూడా ఒక పేరు.
1: అనదర్ నేమ్ గివెన్ టు దిస్ గాడ్ ఇస్ సిద్ధి వినాయక అండ్ బుద్ధి వినాయక. సిద్ధి బుద్ధి వినాయక
0: ఇతని యొక్క జ్ఞానము చాలా తీక్షణమైనటువంటిది.
1: His wisdom is highly refined and very
0: ఇతను కవులలో మహాకవి.
1: Among the poets, he is the greatest.
0: ఒకానొక సమయంలో వ్యాసుడు మహాభారతాన్ని వ్రాయమని కోరినప్పుడు ఇతను వ్యాసుడు చెప్పటము గణపతి వ్రాయటం.
1: Once upon a time, Vyasa asked Ganapati to take down Mahabharata when he was dictating.
0: ఇతను రాయు సమయం లోపల అది మహాభారతం అనగా గొప్ప భారతమే కొన్ని లక్షల శ్లోకములతో చేరినటువంటిది.
1: వైల్ రైటింగ్ హి హ్యాడ్ టు రైట్ ఎ నంబర్ ఆఫ్ శ్లోకాస్ బికాజ్ మహాభారత కన్సిస్ట్ ఆఫ్ ఎ థౌసండ్స్ ఆర్ ల్యాక్ ఆఫ్ శ్లోక.
0: కాలమును వ్యర్థము చేయకూడదు అనేటువంటి అర్థం అని వినాయకుడు ప్రపంచానికి బోధిస్తూ వచ్చారు.
1: వినాయక హ్యావ్ బీన్ టీచింగ్ టు ద వరల్డ్ దట్ వన్ షుడ్ నాట్ వేస్ట్ టైం.
0: ఆ కలం విరుగుగానే తన వైపు ఉన్నటువంటి ఒక పళ్ళును పెరిగి దానితో భారతాన్ని రాస్తూ వచ్చాడు.
1: When the pen was broken while writing, without wasting time, he broke his one tusk and began using it as a pen for writing.
0: కనుక అతనికి ఏకదంతుడు అని కూడాను మరొక పేరు.
1: That is why he has got another name, ఏకదంత.
0: ఇంతే కాకుండా త్యాగరాజు కూడాను లోకానికి మొట్టమొదట తన యొక్క భక్తి ప్రపత్తులను చాటునే నిమిత్తమై గణపతిని మాత్రమే వర్ణిస్తూ వచ్చాడు.
1: నాట్ ఓన్లీ దిస్, ఈవెన్ త్యాగరాజ వైల్ హీ వాంటెడ్ టు జస్ట్ డిస్క్లేర్ అండ్ షో టు ద వరల్డ్ హిస్ ఓన్ డివోషన్ అండ్ సరెండర్ హీ బిగాన్ డిస్క్రైబింగ్ వినాయక్.

0: ప్రపంచానికంతా కూడాను మానవులకందరికి కూడాను మొట్టమొదట శ్రీ గణపతిని ప్రార్థించమన్నారు.
1: He just said that all the people all over the world should offer their first worship to Ganesha.
0: Inte kaadu ganapati yokka aaharamunu chakkaga aadharam chesukoni prajala yokka bhavamulu kudanu sarjitte nimittamai saatvika aaharanga kudanu daanini maarchukuntu vachadu Tyagaraja.
1: Tyagaraja has also went on to prove to the world that there is a need for sattvic type of food, and this on the basis of food taken by Ganesha.
0: Lokamuloni manavulaku aaya sankalpamulanu sampradayamulanu samskaramulanu puraskarinchukoni konni konni aaharamulanu aashistuntaru.
1: People in the world, depending upon their own tendencies, their own habits, their own disposition, would be liking certain types of food.
0: Manavudu ఎట్టి స్వభావం కలవాడనేటువంటి దానిని కూడాను ఆహారాన్ని ఆధారం చేసుకుని చెప్పవచ్చు.
1: ఆన్ ద బేసిస్ ఆఫ్ ది ఫుడ్ బీయింగ్ టేకన్ బై పీపుల్ యూ కెన్ డిటర్మిన్ అండ్ సే వాట్ టైప్ ఆఫ్ పర్సన్ ఏ పర్సన్ ఈస్.
0: కనుకనే గణపతి యొక్క ఆరాధన యందు ఆహారమును ప్రధానమైనటువంటి యొక్క మార్గం నందు నిరూపిస్తూ వచ్చారు.
1: ఇది ఫార్మ్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ ఫాలో టు వర్షిప్ గణపతి. Food taken by Ganapati also is taken as an example for good type of food.
0: సాత్వికమైనటువంటి ఆహారములకున్న లక్షణాలు కూడాను చెబుతూ వచ్చారు.
1: He has also gone on to describe the various features of sattvic food.
0: రసభరితమైనటువంటి ఆహారం.
1: Food which is fully, which is having a lot of strength and vitamins.
0: తైలముతో ఉడికినటువంటి ఆహారం.
1: Food which is cooked with oil.
0: తలలోపలి జీర్ణమయ్యేటువంటి ఆహారం.
1: Food which can be easily digested.
0: మనసును బుద్ధిని దేహమును కూడాను పుష్టివంతము చేసేటువంటి ఆహారం.
1: Food which can impart strength to the body, to the mind and to the intelligence.
0: ఆకలిని అధికంగా అణచగొట్టేటువంటి ఆహారం.
1: Food which can reduce the hunger.
0: ఇది సాత్వికమైన ఆహారము అన్నారు.
1: This type of food is sattvika food.
0: కారం, అధికమైన ఉప్పు, అధికమైన పులి, అధికమైన చేదుగా ఉండేటువంటి యొక్క ఆహారములు రజోగుణ సంబంధమైన ఆహారం అన్నారు.
1: Food which is very much pungent, very sour or very saltish, bitter, this is all ఫుడ్ విచ్ ఇస్
0: వేడి వేడిగా భుజించేటువంటి ఆహారం కూడాను రాజసికమని తెలుపుతూ వచ్చారు.
1: ఫుడ్ విచ్ ఇస్ వెరీ హాట్, ఇట్ ఈస్ ఆల్సో రాజసిక్ టైప్ ఆఫ్ ఫుడ్.
0: ఈ పొగలు పోయేటువంటి యొక్క అన్నము హృదయాన్ని మండింపచేస్తుంది అని కూడాను నిర్ణయం చేశారు.
1: ఫుడ్ విచ్ ఇస్ వెరీ హాట్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు జనరేట్ బ్యాడ్ టైప్స్ ఆఫ్ ఫీలింగ్స్ ఇన్ ది హార్ట్.
0: దీనిని రజోగుణమైనటువంటి ఆహారంగా నిర్ణయం చేస్తూ వచ్చారు.
1: దిస్ ఫుడ్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ అండ్ డిసైడెడ్ యాజ్ ఫుడ్ రాజసిక ఫుడ్.
0: ఇంకా తమో గుణం అనేటువంటి ఆహారం పూర్తి చల్లబడినటువంటిది, పాచినటువంటిది, లేక దుర్గంధంతో ఉండినటువంటిది, గట్టిగైపోయినటువంటిది, ఇలాంటి ఆహారము తమో గుణ సంబంధమైనటువంటి ఆహారం అన్నారు.
1: ఫుడ్ విచ్ ఇస్ స్టే విచ్ హెస్ బికమ్ వెరీ హాట్, విచ్ ఇస్ స్టింకింగ్ ఆర్ స్మెల్లింగ్ బ్యాడ్, this type of food has been described as tamasic food.
0: ee annintikinte mukhyanga koncham vicharinchukunnappudu maamsaaharam aneetundi poorthi dinni khandistu vacharu.
1: Non vegetarian food has been described and been criticized and condemned as very
0: kanmani ganapati anaga yelugu shakaahari.
1: Ganapati, who also represents an elephant, elephant is only vegetarian food.
0: Chakkani garika cheruku,
1: it eats grass which is good and also sugar.
0: Yeddumunaku upayoga pettetundi oka patramulu,
1: the leaves which can be offered and used for yagna are also being taken by elephants.
0: Marri aku, ragi aku,
1: the leaves of banyan leaves and neem leaves,
0: mamidi aku,
1: mango leaves,
0: ఈ విధమైనటువంటి యొక్క ఆకులను మాత్రమే తాను భుజిస్తుంది.
1: ఓన్లీ సచ్ లీవ్స్ ఆర్ టేకెన్ యాస్ ఫుడ్ బై ఎలిఫెంట్.
0: విష్ణు గ్రంథం విష్ణు ప్రియ అనేటువంటి ఆకును చాలా ప్రీతిగా భుజిస్తుంది.
1: A leaf which is described as Vishnupriya is eaten with a lot of relish by an elephant.
0: Ganapatiki Buddhiki Pratishtha Sthanam anetuvadiga nirupistavacha.
1: Vigneshwaraya is one who symbolizes and who wants himself as an example for wisdom, cleverness, good qualities and sweetness and softness.
0: Isharudu Jagannathaka Sutradhari.
1: Ishvara is the director of the entire play of the universe.
0: Itanu jagattune aadinchetuvanti yokka director anaga tanu yajamani.
1: He is the director of the entire show of the universe, who can conduct and direct the entire play.
0: Ishvara yokka natana varnanatitamainatundi.
1: The play and the conduct of Ishvara, it is impossible to describe adequately.
0: Itanu Shivatandam maaruchundaga taalam veseetundi vaaru Ganapati.
1: When he was playing the dance of Shivatandava, the one who played all the symbol,
0: anaga sangeetha sahityamunandu kudanu Ganapati maha goppavaadu.
1: That means Ganapati was an extraordinarily and extremely accomplished one in literature.
0: Samanyamga ఈశ్వరుని యొక్క నాట్యములకు తాళం కొట్టేటువంటి వారు ఎవ్వరు కూడా లేరని చెప్పవచ్చు.
1: Truly speaking, we may say that there is no one who would be able to give the timing when Lord himself is dancing.
0: కనుకనే విఘ్నేశ్వరునకు ఇన్ని విధములైనటువంటి యొక్క అధిష్టమైనటువంటి ఒక ప్రతిష్టమైనటువంటి స్థానములను అందిస్తూ వచ్చారు.
1: Vigneshwara in this particular way has been given a place of such high eminence and importance.
0: Kevalam Vigneshwara anaga anni aaradhanaku kudanu mottamonti aaradhakudu Vigneshwara.
1: Vigneshwara also is worshipped before any other god is worshipped in any type of worship.
0: కనుకనే ఈశ్వరునికి పరమ ప్రీతికరమైనటువంటి యొక్క పుత్రుడగుట చేతనే ఇదన్ని ప్రాప్తించి ఈశ్వరుని ద్వారా కొన్ని వరములను పొందే నిమిత్తమై ప్రతి ఒక్క వ్యక్తి కూడా విఘ్నేశ్వరుని ప్రప్రథమంలో పూజిస్తారు.
1: As Vigneshwara is the dearest child of Ishvara, if one wants to get the blessings and boons from Ishvara, one worships Vigneshwara and propitiates.
0: ప్రతి మానవుడు కూడాను మూడు విధములైనటువంటి యొక్క గుణములతో కూడి ఉంటున్నాడు.
1: Every man is made up of three qualities.
0: కావాలనేటువంటి కామం.
1: Everyone has a feeling to have, the desire to have.
0: అది నెరవేరలేదా క్రోధం.
1: If one does not get his desire fulfilled, he gets angry.
0: లభించలేదు పోయినా లోభం.
1: If only he gets them, he gets more and more grief.
0: కావాలి.
1: One is desire.
0: విఫలం కాకూడదు.
1: One should not get disappointed.
0: లభించలేదు పోకూడదు.
1: And whatever one gets, one doesn't want to lose.
0: Manavuni yokka swabhavam ettivi.
1: These are the three important characteristics of man.
0: Povunanedi bheeti, poradanedi preeti.
1: He doesn't want to lose that particular thing, and he is afraid that he can lose what he has.
0: Kalukani, ee moodu gunamulu kaligineetundi manavunaku మొట్టమొదట విఘ్నేశ్వరుని ప్రార్థించినప్పుడే ఈ మూడు కూడా సిద్ధిస్తాయని కూడా దీని యొక్క అంతరార్థము.
1: The Indian inner meaning of this is that for a man who has got these three characteristics, if he worships Vigneshwara, there will be no obstacles and he will be able to get fulfillment in all these three characteristics.
0: మానవుని యొక్క కార్యములు ప్రయత్నములు కూడా నిర్విఘ్నముగా జరగాలని
1: చెప్పి పోవునది
0: భీతి పోరాదనేది ప్రీతి.
1: He doesn't want to lose that particular thing and he is afraid that

0: కార్యములు ప్రయత్నములు కూడాను నిర్విఘ్నముగా జరగాలని చెప్పని విఘ్నేశ్వరుని ఆరాధిస్తారు.
1: పీపుల్ వర్షిప్ విఘ్నేశ్వర విత్ ఎ ప్రేయర్ దట్ వాట్ ఎవర్ యాక్షన్ దే అండర్టేక్ దే షుడ్ నాట్ ఫేస్ ఎనీ ఆబ్స్టకల్.
0: కానీ మానవులు మనం ఆశించినటువంటి కార్యములు ఎట్టివి అనేటువంటి ప్రశ్నను వారు వేసుకోవటం లేదు.
1: బట్ మ్యాన్ డస్ నాట్ పుట్ ఎ క్వశ్చన్ టు హిమ్సెల్ఫ్ యాస్ టు వాట్ టైప్ ఆఫ్ యాక్టివిటీ హాస్ హి అండర్టేకన్.
0: మంచి కార్యములకు మనము సంకల్పించి తద్వారా విఘ్నేశ్వరుని ప్రాప్తించినప్పుడే మనకు విఘ్నములు దూరమై అవిఘ్నంగా మనకు కార్యములు సఫలమవుతాయి.
1: We should plan for good activity and pray to Vigneshwara to remove obstacles, and in that case the obstacles could be removed.
0: మనము చెడ్డవి మాత్రమే మనం సంకల్పించి చెడ్డ కార్యములకు విఘ్నములు కలగకుండా ఉండాలనుకుంటే ఇది విఘ్నేశ్వరుని యొక్క సంకల్పములకు ఏమాత్రం కూడా సరిపోదు.
1: If on the other hand we have plans and thoughts about bad activity and harmful activity, it is not in keeping with the intentions of Vigneshwara to remove the obstacles.
0: దొంగలు కూడా విఘ్నేశ్వరుని ప్రార్థిస్తుంటారు, రాత్రికి మా దొంగతనం సక్రమంగా జరిగిందంటే ఈ కొన్ని కొబ్బరికాయలు కొడతామని. కానీ ఈ భారతదేశం లోపల ఇది ఒక విధమైనటువంటి పరిపాటైన పొరపాటుగా ఉంటుండాలి.
1: ఇన్ దిస్ ల్యాండ్ ఆఫ్ భారత్ దిస్ హస్ బికమ్ ఏ హ్యాబిచువల్ మిస్టేక్.
0: అన్ని సంకల్పములకు విఘ్నేశ్వరుని ప్రార్థించడం.
1: For all types of desires and wishes, they pray to Vigneshwara.
0: కానీ ఈ సంకల్పములకు పూర్వము ఇది మంచియా చెడ్డదా, ఇది కోరదగినదా కోరరానిదా అనేటువంటి విచారణ చేయాలి.
1: But before we plan and before we pray, we have to find out whether the plan and the thought, whether it is good and desirable or harmful.
0: ఈ విచారణ శక్తి మానవులకు లేకపోవటం చేతనే విఘ్నేశ్వరుడు విచారణ చేసి ప్రసాదాన్ని అందిస్తుంటాడు.
1: As man does not have the power of discrimination, Vigneshwara himself discriminates and blesses the people according to their desire.
0: Vigneshwaraku vicharana shakti chala sootiga untundi.
1: Vigneshwara has the power of discrimination very
0: idaniki etti vanchalu lev.
1: He does not have any desires.
0: Sarva vanchalu kudanu taanu tana kinda vesukoni untunnaru.
1: He has been able to suppress and control all the desires and keep them.
0: అనగా అది ఎలుక అని.
1: And that represents the rat.
0: ఈ ఎలుక వాసనలు పట్టి అన్నింటినీ ఆశిస్తూ ఉంటాయి.
1: Rat goes on the basis of the smell that it gets to various places.
0: ఇది వాసనామయమైనటువంటిది ఎలుక.
1: Rat is one who is swayed by the smell.
0: కనుక ఈ వాసన స్వరూపమైనటువంటి ఎలుకను తన హస్తము నందుంచుకున్నాడు, అనగా తన స్వాధీనం నందుంచుకున్నాడు.
1: The inner meaning of this is, Vigneshwara has been able to keep under control the world which is full of desires.
0: Vigneshwara yokka swaroopamunaku kaani, swabhaavamunaku kaani, annitikini anni antaratthamulo lekapoledu.
1: For the form of Vigneshwara and for the nature of Vigneshwara, for everything there is a lot of inner meaning and significance.
0: Vigneshwarudu, Hanumantudu, నరసింహుడు, గరుడ ఇవన్నీ కూడా కొన్ని కొన్ని అంతరాత్మలతో కూడినటువంటివై ఉంటున్నాయి.
1: విఘ్నేశ్వర, నరసింహ, గరుడ, ఆల్ దీస్ హావ్ ఇన్నర్ మీనింగ్.
0: అనగా భగవంతుడు, సర్వస్వరూపుడు అని.
1: వన్ మీనింగ్ ఇస్ దట్ గాడ్ హస్ టేకన్ ఆల్ ద ఫార్మ్స్.
0: సర్వవ్యాపకుడు అని. సర్వజ్ఞుడు అని. సర్వ జీవరాశులు ఎందు కూడాను తాను ఆత్మస్వరూపుడై ఉన్నాడనేటువంటి యొక్క సత్యాన్ని ప్రకటిస్తూ వచ్చింది.
1: దిస్ ఆల్సో డిక్లేర్స్ ది ట్రూత్ దట్ హి హస్ టేకెన్ ది ఫార్మ్ ఆఫ్ ఆత్మ ఇన్ ఆల్ ద బీయింగ్స్ అండ్ ఇన్ ఆల్ ద ఫార్మ్స్.
0: కనుకనే ఏకం వసి సర్వభూతాంతరాత్మ, అన్ని భూతములు ఎందు కూడాను తాను ఒక్కడే నివాసమై ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: దిస్ ఆల్సో గోస్ టు ప్రూవ్ ది ట్రూత్ దట్ హి హస్ బీన్ లివింగ్ యాజ్ the single entity in all the living beings.
0: Pashuvula yandu, mrugamula yandu, pakshula yandu, manavula yandu, kramakitikadulu yandu kudanu nanu unnadani cheppin nirupistu vachindi.
1: It also goes to prove that he exists in animals, beasts, birds and men.
0: Vishamayamainatundi oka sattvamula yandu kudanu భగవంతుడు ఉన్నాడనేటువంటి ఒక సత్యాన్ని నిరూపించి ఆ సత్వములను తాను ఒక ఆభరణములుగా ధరించాడు ఈశ్వరుడు.
1: Proving that Ishwara

0: in this poisonous snakes also, to prove that Swarupa being alone, he has taken poisonous snakes as his ornaments.
1: ఎట్టి జీవులైనా సరే భగవంతుని ఆశ్రయించినప్పుడు వాటికి ఎప్పుడు కూడా రక్షణ జరుగుతుంది.
0: వాట్ ఎవర్ ద టైప్ ఆఫ్ ఫార్మ్ ఆఫ్ లివింగ్ బీయింగ్ వెన్ ఇట్ టేక్స్ ప్రొటెక్షన్ అండ్ షెల్టర్ అట్ ద లోటస్,
1: కేవలం లక్షణ మాత్రమే కాదు అవి కూడా ఉన్నత స్థాయిలో గౌరవించబడతాయి.
0: నాట్ మెయిన్లీ డస్ ఇట్ గెట్ ప్రొటెక్షన్ బట్ ఇట్ గెట్స్ వర్షిప్డ్ వెన్ ఇట్ టేక్స్ షెల్టర్ అట్ ది ఫీట్ ఆఫ్ ద లార్డ్.
1: సర్పములు ఈశ్వరునికి ఆభరణములుగా చేరినాయి.
0: Take for example, snakes have become the ornaments for Ishwara.
1: నిజంగా మనం సర్పములే చూస్తే దాన్ని చంపటము లేక పట్టించి దూరంగా విడిచిపెట్టడము ఈ విధమైన పని యొక్క పనులు మనం చేస్తాం.
0: If we were to see snakes, either we kill them or we get them caught and hand them over to people who can handle them.
1: కానీ ఈశ్వరుని ఆశ్రయించటం చేత ఆ సర్పములకు కూడా మనం నమస్కరిస్తున్నాం.
0: But when the same snake takes shelter and becomes an ornament of God, we also offer our obeisance even for a snake.
1: కారణం ఏమిటి? దైవాన్ని ఆశ్రయించిన కనుక ఈ సర్పములు కూడా పూజనీయమైన.
0: What is the reason for this kind of change in the attitude? The reason is, as the snakes have taken shelter under God, they also become
1: ఎలుకలను మనం ఎక్కడైనా ఇంటిలో చూస్తే బోలు పెట్టి పట్టడము కర్ర తీసి కొట్టడమో జరుగుతుంది.
0: Rats, for example, when you see in a house, you try to trap them or you try to kill them.
1: అది వినాయకుని చెంపు చేరినప్పుడు దానికి కూడా పదార్థములు పెట్టి నమస్కరిస్తాం.
0: బట్ వెన్ ఇట్ ఇస్ అసోసియేటెడ్ విత్ వినాయక, వి ఆఫర్ నైవేద్య అండ్ ఆల్సో వర్షిప్.
1: అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి? దైవాన్ని ఆశ్రయించినటువంటి వారు ఎవరైనా సరే వారు ఉన్నత స్థాయి లోపల ప్రపంచంతో గౌరవింపబడతారు అని.
0: వాట్ ఈస్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్? ది ఇన్నర్ మీనింగ్ ఈస్ whosoever takes shelter under God will be worshipped and respected by the entire world.
1: Kanuka etti manavudainappudikini, etti gunaheerudainappudikini, etti gunavantudainappudikini daivanni aashrayinchatamu adi oka pavitravainatundi yokka pennidi adi sannidhi.
0: The inner meaning of this is that whoever he be, whether he is a virtuous person or a bad person, if he were to take shelter under God, he would become extremely
1: రక్షింపబడటం ఉన్నత స్థాయిని చేరుకోవటం కూడా జరుగుతుంది.
0: He would get protection and also he would be able to reach higher realms.
1: కనుక దైవత్వాన్ని కొంతవరకు మనం విస్మరించక దైవత్వాన్ని విశ్వసించి అన్ని రూపములు ఎందుకున్నటువంటి యొక్క జీవతత్వాన్ని కూడా మనము గౌరవించటము ఇది ఎంతైనా గొప్ప సాధన.
0: Therefore, it becomes an extraordinarily good sadhana to worship everything and to take shelter under God and not to give up God.
1: ఇక్కడ మరొక విషయాన్ని మనం గుర్తించాలి.
0: One more thing we have to recognize here.
1: ఈశ్వరత్వం అనేటువంటిది కేవలము ఒక మానవత్వంగా అవతరించినటువంటిది ఏ పురాణంలో కూడా లేదు.
0: No mythological text gives an instance of an avatar being born.
1: ఇది మార్పులు చెందినటువంటిది ఏ విధమైనటువంటి యొక్క దీని లోపల కూడా తాను చెల్లించినటువంటిది.
0: ఈశ్వర బీయింగ్ బోర్న్ యాజ్ అన్ అవతార్ ఇస్ నాట్ ఎక్స్ప్లెయిన్ ఎనీ టెక్స్ట్. ఈశ్వర ఇస్ వన్ హూ డస్ నాట్ చేంజ్, హూ ఇస్ అ పర్మనెంట్ ఎంటిటీ.
1: దేహము ధరించినటువంటి వాటికే మార్పులు.
0: ఆల్ దోస్ ఎంటిటీస్ విచ్ టేక్ ఎ హ్యూమన్ బాడీ దేర్ ఇస్ చేంజ్.
1: ఈ మార్పులు చెందేటువంటి దానికి కొన్ని గౌరవ ప్రతిష్టలు.
0: Only things which have changes will have the name and also
1: మార్పులు చెందక నిత్య శుద్ధ బుద్ధమైనటువంటి ఒక దైవత్వం మనకు ఏ విధమైనటువంటి ఇది కూడా ముందు నిరూపించదు.
0: A changeless entity like ఈశ్వరత్వ is not subject to these things.
1: ఇప్పుడు ఎవరైనా గొప్ప విద్యావంతుడు ఉంటున్నాడు, ఎవరైనా కొంచెం శ్రీమంతుడు ఉంటున్నారు, వాళ్ళు శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ అలాని వారు అని మనం స్త్రీలు పెట్టుకుంటుంటూ వస్తుంటాం.
0: టేక్ ఫర్ ఎగ్జాంపుల్, లెట్ అస్ సే దట్ ఇస్ ఏ హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఆర్ ఏ వెరీ లెవెల్ పర్సన్. వెన్ యు ఆర్ డిస్క్రైబింగ్ హిమ్ ఆర్ రైటింగ్ హిస్ నేమ్, హి ఇస్ ప్రిఫెక్స్డ్ బై
1: రాముడు. మానవ అవతారం ధరించడం చేత శ్రీ రాముడు అని స్త్రీ పెట్టిన తర్వాత రాముడు అని పెట్టున్నారు.
0: వెన్ గాడ్ హస్ టేకన్ ది ఫార్మ్ ఆఫ్ రామా, హూ ఇస్ జస్ట్ కాల్ హిమ్ శ్రీ రామా.
1: కారణం ఏమిటి? ఈ దేహములు శాశ్వతమైనటువంటివి కాదు అని.
0: ది రీజన్ ఇస్ ది బాడీ ఇస్ నాట్ పర్మనెంట్.
1: శ్రీ కృష్ణ అనగా ఈ కృష్ణకు ముందుగా శ్రీ అనేటువంటి ఒక గంతను పెడుతున్నారు.
0: ఈవెన్ ఇన్ కేస్ ఆఫ్ ది నేమ్ శ్రీ కృష్ణ, ప్రిఫిక్స్ ఆఫ్ కృష్ణ
1: అనగా అవతరించినటువంటివన్నీ కూడా కేవలము స్త్రీతో మాత్రమే ఉంటుంటాయి గాని శాశ్వతంగా ఉంటుండవు అని.
0: దట్ మీన్స్ దట్ ఆల్ దోస్ ఎంటిటీస్ ఆఫ్ గాడ్ హూ హావ్ డిసెండెడ్ యాజ్ అన్ అవతార్ విల్ బి అసోసియేటెడ్ విత్ స్త్రీ.
1: కానీ ఈశ్వరుడు అతిథి కాదు.
0: బట్ ఈశ్వర ఈజ్ నాట్ లైక్ దాట్.
1: అతనికి శ్రీ ఈశ్వర, శ్రీ శంకర, శ్రీలింగ అని అక్కడ పెట్టరు.
0: నో వన్ డిస్క్రైబ్ ఈశ్వర యాజ్ శ్రీ ఈశ్వర, శ్రీలింగ.
1: అతను శాశ్వతుడు కనుక ఆకారం ప్రాధాన్యం లేదు.
0: యాజ్ హీఈస్ ఎ పర్మనెంట్ ఎంటిటీ దేర్ ఇస్ నథింగ్ లైక్ ఎ స్పెసిఫిక్ ఫామ్.
1: కనుకని శాశ్వతమైనటువంటి యొక్క ఈశ్వరత్వం యొక్క ఆత్మ బింబమే ఈ విజ్ఞేశ్వరుడు కనుక ఇతను శాశ్వతుడు అని.
0: యాజ్ విఘ్నేశ్వర ఈజ్ ఓన్లీ అ రిఫ్లెక్షన్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఎంటిటీ విచ్ ఇస్ పర్మనెంట్ ఆఫ్ ఈశ్వర, హీ ఆల్సో ఈజ్ ఎక్స్ట్రీమ్లీ సేక్రెడ్.
1: కనుకని ఇట్టి శాశ్వతమైనటువంటి యొక్క విఘ్నేశ్వరుడే ఒక స్టార్ అనగా చుక్క రూపమై తార రూపమై నిలిచాడు అని.
0: ఇట్ ఆల్సో గోస్ టు ప్రూవ్ దట్ దిస్ పర్టికులర్ విఘ్నేశ్వర హూ ఈజ్ ఎ పర్మనెంట్ ఎంటిటీ హాస్ టేకన్ ది షేప్ ఆఫ్ ది ఫార్మ్
1: తారలు శాశ్వతమైనటువంటిది.
0: స్టార్స్ ఆర్ పర్మనెంట్.
1: ధ్రువతార అంటున్నారు.
0: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ధ్రువ స్టార్.
1: ధ్రువుడు చిరంజీవి అంటున్నాము.
0: ధ్రువ ఈజ్ డిస్క్రైబ్
1: చిరంజీవి అనగా ఈ లోకంలో ఒక దేహాన్ని ధరించలేడు, అతను ఒక తార రూపంలో ఉంటున్నాడు.
0: ఎనీ పర్సన్ హూ హాజ్ ఎ ఫార్మ్ అండ్ హాస్ టేకన్ ఎ బాడీ కెనాట్ బి పర్మనెంట్ లైక్ దట్. వన్ కెన్ టేక్ ది ఫార్మ్ ఆఫ్ ఎ స్టార్ టు బి పర్మనెంట్.
1: కనుక విఘ్నేశ్వరుడు శాశ్వత స్వరూపుడు.
0: విఘ్నేశ్వర దేర్ఫోర్ ఈజ్ ఎ పర్మనెంట్ ఎంటిటీ.
1: అతి సత్యనిత్యమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం ఆరాధించి మన అభిష్టమును నెరవేర్చుకుని ఉన్నత స్థాయిని మనం చేరి తాదాత్మ భావన పొంది ఆనందాన్ని అనుభవించమని దీని యొక్క చిహ్నం.
0: The inner meaning and the symbolic meaning of this is take shelter and worship such a permanent entity and enjoy and experience, get yourself elevated, go into the higher realms and attain Marjo.
1: Inte kaakunda ee vigneshuni yokka chatuthi bharatiyulaku mottamodati parvadinam.
0: Not merely that, this Vinayaka Chaturthi, Vigneshwara Chaturthi is the first day for Bharatiya.
1: ఈ నాటి నుంచి ఇంకా పర్వదినములు ప్రారంభమవుతాయి.
0: From this day onwards, the festivals commence.
1: ఇది దాటిన తక్షణమే నవరాత్రి వస్తుంది.
0: After this, we get Navaratri.
1: తర్వాత దీపావళి వస్తుంది.
0: Then we get Deepavali.
1: మరి సంక్రాంతి వస్తుండాలి.
0: దెన్ వి గెట్ సంక్రాంతి.
1: తదుపరి శివరాత్రి వస్తుండాలి.
0: దెన్ వి గెట్ శివరాత్రి.
1: కనుక పర్వదినములను తాను పెంట పెట్టుకుని తాను ప్రత్యేకమైనటువంటి నాయకత్వాన్ని వహిస్తూ వస్తున్నది ఈ విఘ్నేశుని యొక్క పండుగ.
0: వినాయక చతుర్థి ఈ సంథింగ్ లైక్ అ ఫోర్రన్నర్ లీడర్ విచ్ గివ్స్ లీడ్ ఫర్ ఆల్ ది అదర్ టైప్స్ ఆఫ్ ఫెస్టివల్స్ విచ్ ఇస్ ఫాలో దిస్.
1: మిగిలినవన్నీ కూడా జన్మాష్టములు అంతేకాని పర్వదినములు కావు.
0: All the other festivals may be the birth of
1: Rama Navami, Krishna Ashtami, and the Janma Yoga Tithilu.
0: The celebrations of the birthdays of Rama or Krishna, either on Rama Navami,
1: Avaniyilu Parvadinamulu Kaadu.
0: Those are not such extraordinary festivals.
1: Parvadinamulu Anaga, Manavulu Bhakti Andunchukoni, Adarshavantamainatuvanti Jeevitanni Anubhavinche Nimittamai Yerpadinatuvanti.
0: The Parvadina or this festival is one which goes to say that we'll have to remember this particular day permanently. All the human beings will have to remember through the existence of
1: Manu. Manu yoka jeevanopadhi nimittamai oka antarathani prabodhinchi adarshavantamainatuvanti ga nilichinatuvanti ee parvadinamulu.
0: These days stand as base, which set an example and a model which give a lesson for the humanity.
1: కనుక ఈ విఘ్నేశ్వరుని పండగలుగా కేవలం ఏదో ఉడుములు గుండ్రాళ్ళు తీసుకుని మనం భోజనం చేసుకోవటం, ఈ విఘ్నేశ్వరుడికి ప్రీతికరమైనటువంటి యొక్క పత్రిని తెచ్చి అతనికి అందించటము ఇంత మాత్రమే కాకుండా మనలో ఉన్నటువంటి సద్గుణములు, సద్భావములు, సదాచారములు, సత్సంకల్పములు అనేటువంటి యొక్క మధురమైనటువంటి వాటిని భగవంతునికి అందించి అతని ద్వారా అనుగ్రహం అనేటువంటి మాధుర్యాన్ని పొంది జీవితము శాంతివంతమైన జీవితాన్ని గడుపుకోవాలనే దీని యొక్క పర్వదినం యొక్క అంతరార్థం.
0: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ these sacred days is that we'll have to not merely offer on a day like this the sweets to Vigneshwara or the different types of leaves to Vigneshwara and satisfy others. Not merely that. We have to develop great virtues within us, offer these virtues to God, and through Him we'll have to just get all the grace of God and sanctify our lives.

0: Why did Bhagwan stop granting Padanamaskar? How can we offer our love to Him without physically touching His lotus feet? In His Guru Purnima discourse on the 5th of July 2001, Bhagwan Baba explains the rationale behind this decision and teaches us to offer our obeisance to Him directly, heart to heart.
1: Gundelone prema pandinchukonuchunna atade Christamundu atade sikku gundelone prema పండించుకొనుచున్న అతడే క్రైస్తవుడు అతడే సిక్కు అతడే హైందవుడు అతడే ముస్లిమును అతడే మానవుడు అతడే గురువు

0: If one cultivates the harvest, the crop of love in the field of his heart, he is a true Christian, Sikh, he is Hindu, Muslim, he is true man in the strict sense of the word, he is also Guru, the teacher.
1: Bhagavantudu, Sarvavyapi, Sarvabhutantaratma, అని చెప్పినట్టు కానీ భగవంతుని శక్తులైనటువంటి యొక్క పంచభూతములు కూడాను సర్వవ్యాపకమైనటువంటివి, సర్వశక్తిమయమైనటువంటివి.
0: జస్ట్ యాజ్ వీ సే గాడ్ ఈజ్ ఆల్ పర్వేసింగ్ అండ్ గాడ్ ఈజ్ ఇన్ వెలా ఈజ్ ఆల్ గాట్ ద పవర్స్ అండ్ కెపాసిటీస్ సో ఆల్సో వీ ఫైండ్ ద ఫైవ్ ఎలిమెంట్స్ స్ప్రెడింగ్ ఆల్ ఓవర్ and so powerful.
1: ప్రపంచమంతా కూడాను పంచభూతములచేనే నిండి ఉన్నది.
0: The whole world is filled with these five elements.
1: పంచభూతముల చేతనే కట్టబడి ఉంటున్నవి.
0: The world is bound by these five elements.
1: పంచభూతముల చేతనే నడచబడుచున్నది.
0: In fact, it runs, is conducted by the five elements.
1: పంచభూతములో ఏ భూతము తక్కువైనప్పటికీ జగత్తు నడవలేదు.
0: The world cannot proceed with one of the elements missing.
1: Kanuka prati manavuniki kudanu ee pancha bhutamulu pancha pranamulu.
0: Therefore every man should consider the five elements as the five life principles.
1: Viti shakti samarthyamulu evarunu gurtinchaleru.
0: None can estimate and know the power and the capacity of the elements.
1: అర్థం చేసుకునలేరు.
0: నార్ కెన్ కాంప్రిహెండ్.
1: ఇలాంటి పంచభూతముల యొక్క తత్వమును ప్రతి మానవుడు కూడా గుర్తించక తప్పదు.
0: ఎవ్రీ మ్యాన్ మస్ట్ నెసెసర్లీ నో ద సిగ్నిఫికెన్స్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఎలిమెంట్స్.
1: గుర్తించినటువంటి వాడే ధన్యుడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హీ ఈజ్ లిబరేటెడ్ రిడీమ్డ్ ఇఫ్ హీ నోస్ ద
1: అతనే పుణ్యుడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇస్ ద మెరిటోరియస్ వన్ ఇఫ్ హీ నోస్
1: అతడే పురుషార్థమును గుర్తించినటువంటి వాడు.
0: It amounts to knowledge of the objectives of the world.
1: Kanuka panchabhutamulu yokka tattvamunu chakkaga artham chesukoni dani vartinchadamu prati manavuniki kartavyam.
0: And hence it is the duty of everyone to know the value and the significance of the five elements and behave.
1: Sukhadukkhamulaku manchi cheddalaku ee panchabhutamule moola karanamulu.
0: For the pleasure and the pain, good and bad, the five elements are responsible.
1: Kanuka manam sukhapadavalanna panchabhutamulu chetane sukhapadali.
0: If you really want to be happy, you can be happy with these elements only.
1: Manam dukkhamulo munagavalannannu ee panchabhutamulu chetane manam munagali.
0: The misery is also due to these five elements.
1: Ivi perlakkani aakaramna kani అతి అల్పంగా కనిపించవచ్చును కానీ ఇది మహా శక్తివంతమైనటువంటివి.
0: దిస్ మైట్ అపియర్ టు బి సో లిటిల్ అండ్ ఫ్రాగ్మెంటల్ బట్ యెట్ దెన్ అండ్ నౌ దే ఆర్ మైటీ పవర్స్.
1: ఈనాటి మానవుడు పుట్టినటువంటి వాడు కొన్ని సంవత్సరముల వరకు పెరిగి తదుపరి ఈ దేహమును విసర్జిస్తున్నాడు.
0: మ్యాన్ హ్యావింగ్ బీన్ బోర్న్ గ్రోస్ బై ది ఏజ్ అండ్ అడ్వాన్సింగ్ ఇయర్స్ and leaves this world.
1: ఈ పెరుగుటకు కాని విసర్జించుటకు కాని ఏది కారణం?
0: For growth and death, what is the cause?
1: ఈ పంచభూతములే.
0: The five elements are responsible.
1: ఈ పంచభూతములు ప్రతి మానవుని యందు కూడాను అణు మొదలు ఘనం వరకు కూడాను వ్యాపించి ఉన్నవి.
0: The five elements are spread right from microcosm to the macrocosm.
1: కనుక వీటి రహస్యమును మనం చక్కగా గుర్తించవచ్చు. అత్యవసరము.
0: ఇట్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ టు నో ద సీక్రెట్స్ బిహైండ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
1: దీనిని చక్కగా అర్థం చేసుకుని బుద్ధుడు ఈ పంచభూతములను వశం చేసుకునే నిమిత్తమై అనేక ప్రయత్నములు చేస్తూ వచ్చాడు.
0: బుద్ధ మేడ్ అటెంప్ట్స్ టు నో ద సీక్రెట్స్ ఆఫ్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ హ్యావింగ్ అండర్స్టూడ్ దేర్ సిగ్నిఫికెన్స్.
1: బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అని చెప్పాడు. బుద్ధుడు తన యొక్క తత్వమును సంఘములో ప్రవేశపెట్టి తద్వారా ఈ సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించాడు.
0: బుద్ధ మేడ్ యూజ్ ఆఫ్ హిస్ ఇంటెలెక్ట్ హిస్ అండర్స్టాండింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ స్టెప్డ్ ఇన్ టు ద సొసైటీ దేర్ బై షేర్డ్ హిస్ విజ్డమ్.
1: మొట్టమొదట తన ఈ పంచభూతముల యందు దృష్టిని అరికట్టుతూ పోయాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హిస్ టోటల్ కంట్రోల్ ఓవర్ హిస్ విజన్ ఓవర్ హిస్ లుక్స్.
1: ఈ దృష్టిని అరికట్టగా కావడానికి కారణం ఏమిటి?
0: వై హాజ్ హి ఎక్సర్సైజ్డ్ కంట్రోల్ ఆన్ హిస్ లుక్స్?
1: ఈ పంచభూతముల యందు కూడాను ఈ దృష్టి అనేటువంటిది మహాశక్తివంతమైనటువంటిది.
0: ద విజన్ ఇస్ మోస్ట్ హైలీ పవర్ఫుల్ ఆఫ్ ఆల్.
1: ఇందులో 40 లక్షల కాంతి కిరణములు ఉంటున్నాయి.
0: దేర్ లైస్ 40 lakhs ఆఫ్ లైట్ రేస్.
1: ఈ కాంతి కిరణములను మనము అనేక విధములుగా కూడా మనము వ్యర్థము గావించుకుంటున్నాం.
0: వీ హావ్ బీన్ వేస్టింగ్ దిస్ ఇన్ఫినిట్ నంబర్ ఆఫ్ లైట్ రేస్.
1: కనుకనే మానవుని ధరించినటువంటి దేహము క్రమక్రమేణ కూడాను నశించిపోతూ వస్తుండాలి.
0: ఇట్ ఫర్ దట్ రీజన్ ద బాడీ దట్ యు హావ్ పుట్ ఆన్ ఇస్ డికేయింగ్ డే బై డే.
1: మనం చూచేటువంటి చూపులు,
0: ఆల్ అవర్ లుక్స్,
1: మనం అనుభవించేటువంటి ఆనందములు,
0: ఆల్ ది కైండ్స్ ఆఫ్ ప్లెజర్స్ దట్ వి ఎక్స్పీరియన్స్,
1: దృశ్యకల్పితమైనటువంటి యొక్క ప్రభావములు,
0: ది ఎఫెక్ట్స్ ఆఫ్ ఆల్ ది సినారియో,
1: ఇవన్నీ కూడా మానవుని యొక్క ఆయు ప్రమాణమును క్షీణింప చేస్తున్నాయి.
0: ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద లైఫ్ స్పాన్ దట్ ఈస్ కట్ షార్ట్.
1: ఒక్కొక్క తూరి చెడ్డ దృష్టి చూచినప్పుడు ఈ మానవుని ఎందుకున్నటువంటి యొక్క 40 లక్షల కాంతి కిరణముల లోపల ఎన్నో లక్షలు క్షీణించిపోతున్నాయి.
0: బై కాస్టింగ్ బ్యాడ్ లుక్స్ మెనీ ల్యాక్స్ ఆఫ్ లైట్ రేస్ ఆర్ లాస్ట్.
1: కనుకనే మానవునికి మొట్టమొదట ఐ డిఫెక్ట్ అనగా దృష్టి యొక్క దోషము లభిస్తుండాలి.
0: దాట్స్ ద రీజన్ వై వీ డెవలప్ ఐ డిఫెక్ట్.
1: దానికి ఏదో ఒక క్యాట్రాక్ట్ వచ్చిందని దాన్ని ఆపరేషన్ చేసుకోవటము, మందులు వేసుకోవటము, ఈ విధమైనటువంటి రీతిలో ఈయన సంరక్షించుకుంటూ వస్తున్నాడు.
0: దట్స్ వాట్ అపియర్స్ బై వే ఆఫ్ క్యాట్రాక్ట్ ఫర్ విచ్ వీ గో ఫర్ సర్జరీ అండ్ మెడికల్ ట్రీట్మెంట్ టు సీక్ ఎ రిలీఫ్.
1: ఇదంతా కూడా డాక్టర్ దృష్టి లోపల క్యాట్రాక్ట్ అని అనుకుంటున్నాడు, కానీ చెడ్డ దృష్టి యొక్క స్వభావములే ఇవన్నీ.
0: ఫ్రమ్ ది డాక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్ ఈస్ క్యాట్రాక్ట్ బట్ ఇట్ ఈస్ ది ఇఫెక్ట్ ఆఫ్ బ్యాడ్ లుక్స్.
1: ఈ చెడ్డ దృష్టి యొక్క ప్రభావము తన యొక్క దృష్టి యందు చేరి అనేక విధములుగా తన శక్తిని కోల్పోపు చేస్తున్నది.
0: ఆల్ దిస్ బ్యాడ్ గెట్స్ ఇన్ టు యువర్ ఐ కమ్స్ అవుట్ బై వే ఆఫ్ బ్యాడ్ లుక్స్ అండ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఐ డిఫెక్ట్.
1: కనుక మనం దృష్టిని మొట్టమొదట అరికట్టాలి.
0: సో వీ హావ్ టు కంట్రోల్ అవర్ విజన్.
1: మనం ఇంద్రియాలను అరికట్టడం చేత ఏదో మనం పవిత్రమైనటువంటి స్థితిని పొందగలుగుతున్నామని భ్రమిస్తున్నాము.
0: You are deluded that you reach a state of sacredness by controlling your senses.
1: Enni vidhamulainatvanti sadhanalu chesinappatikini drishtini arikattaka ee sadhanalu yokka phalitham e maatram kudano manamu andukonalemu.
0: If you cannot control your looks, all your spiritual practices will be in vain.
1: Ivanni kudano tatkarikamainatvanti tripti nimittamai manu sadhanalu salputunnamu.
0: Spiritual practices confer temporary happiness.
1: Dhyanam kaani జపం కాని, తపం కాని, ఏకాగ్రత కాని ఇత్యాది సాధనలన్నీ కూడాను కేవలము మనం తాత్కాలికమైన తృప్తి నిమిత్తమే చేస్తున్నాం.
0: ప్రాక్టీసెస్ లైక్ మెడిటేషన్ ద పెనెన్స్ కాన్సన్ట్రేషన్ గివ్ యూ ఓన్లీ టెంపరీ ప్లెజర్ హ్యాపీనెస్.
1: కాదు కాదు, ఇవి కాదు మన దృష్టిని రక్షించేది.
0: దే డు నాట్ గివ్ యూ కైండ్ ఆఫ్ గ్యారంటీ.
1: సృష్టిని రక్షించేటువంటి దృష్టిని ఎవరు రక్షించగలరు?
0: In fact, if the entire creation cannot protect you, who else will protect you?
1: Kanukane mana drushtiye mana yokka srushti.
0: Therefore, the vision is the creation.
1: Mana netrame mana nijamainatundi shastramu.
0: Netra, the eye, is the shastra, the sacred text.
1: Kanuka mana yendundinatundi yokka sarva shaktini kudanu ee drushtiye kolpom chestundadi.
0: Therefore, the bad look is responsible for all the defects of the eye.
1: Inka rendavadi,
0: the second,
1: naluka,
0: the tongue.
1: దీనిలో 300,000 టెస్ట్ బర్డ్స్ అంతా ఉన్నాయి.
0: దేర్ ఆర్ టెస్ట్ బర్డ్స్, టెస్ట్ బర్డ్స్,
1: 300,000 టెస్ట్ బర్డ్స్ ఉన్నాయి.
0: 300,000 ఆఫ్ టెస్ట్ బర్డ్స్.
1: మనం రుచిని మరిగి అనేక రకములైనటువంటి రుచులకు మనం అభ్యాసం అయిపోయి ఈ రుచులను తిన్నుకుంటూ ఈ ఆనందమును అనుభవించుకుంటూ ఆ యొక్క నాలుగు యొక్క శక్తినంతా కూడా మనం కోల్పోతున్నాం.
0: We got addicted to various types of taste. We go on eating all the stuff that we relish, and that's responsible for the tongue that gets spoiled.
1: కేవలము రుచికరమైనటువంటి పదార్థములు తినటం మాత్రమే కాదు, మనము అయిష్టమైనటువంటి పదము కూడాను ఈ నాలుగు చేత ఉపయోగపెడుతున్నాం.
0: Not that we simply eat with the help of the tongue, we also utter useless words.
1: ఇతరుల యొక్క హృదయాన్ని కూడాను మనం బాధింపు చేస్తున్నాము.
0: By using harsh words, we hurt others.
1: కఠినమైనటువంటి పదములు ఉపయోగపెట్టి వారి హృదయాన్ని గాయపరుస్తున్నాము.
0: Harsh words injure the other man.
1: కనుకనే ఈ నాలుగు చేత మరింత ఆయుధం తగ్గిపోతుంటుంది.
0: It is the tongue that's responsible for the lifespan that's cut short.
1: ఇదే విధముగానే ప్రతి ఇంద్రియము కూడాను తమ తమ శక్తులను అధికంగా ఉపయోగించటం చేత కోల్పోయి మన జీవితమనే కోల్పోతున్నాము.
0: Likewise, every one of these senses, because of their put to excessive use, our life is short.
1: కనుక మొట్టమొదట మన దృష్టిని రుచిని అరికట్టడానికి ప్రయత్నించాలి.
0: So to begin with, we have to control our looks and also our taste.
1: ఈ రెండింటిని అరికట్టడం ద్వారా మన యందు ఆవిర్భవిస్తుంది ఒక నూతనమైనటువంటి శక్తి.
0: There emanates the new power.
1: ఎన్ని తపస్సులు చేసినప్పటికీ ఇది పెరిగినటువంటి ఒక తపశ్శక్తి మన యొక్క దృష్టి చేతను, మన వాక్కు చేతను, టేస్ట్ చేతను పెరుగుతూ ఉంటుండాలి.
0: Above all types of penances, it's only out of our look and the good taste in the word you get the power more and more.
1: మనం చాలా పొరబడిపోతున్నాము.
0: We are very often mistaken.
1: మన నిత్య జీవితంలో ఏదో చిన్న పదములు కదా అని మనం ఉపయోగపెడుతున్నాము.
0: We use all sorts of words recklessly.
1: కనుకనే మనము రసజ్ఞత తెలియనటువంటి వాళ్ళం మనము.
0: Therefore we don't have proper taste.
1: జిహ్వేం రసజ్ఞేం

0: సవేతి. ఓ నాలుక, రుచి నెరిగినటువంటి నాలుక, సర్వశక్తిమయమైనటువంటి నాలుక, ప్రసగ్ధమైనటువంటి ఒక నాలుక, నీవు తెలిసి మాట్లాడు.
1: ఓ టంగ్, యు నో ద టేస్ట్, యూఆర్ ఆల్ పవర్ఫుల్, యు నో హౌ టు టాక్, బట్ బీ కేర్ఫుల్ అండ్ స్పీక్.
0: ఏ పలుకు చేత ఎదుటి వారి మనసును నొప్పిస్తుందో నీ గుర్తించుకోలేవు.
1: యు ఆర్ నాట్ ఓ టంగ్, యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ రికగ్నైజ్ ద వర్డ్ దట్ హర్ట్స్ అదర్స్.
0: ఎదుటివాడు వ్యక్తి ఎదుటివాడు కాదు.
1: In fact, the one in front of you is not
0: separate.
1: In fact, you are present in him.
0: దేహములు వేరు వేరైనప్పటికీ ఆత్మ ఇరువురి యందు ఒక్కటే ఉన్నది.
1: Bodies are different, but the spirit is same.
0: బాధ పడున్నది బాధ పెట్టున్నది రెండు ఒకే వ్యక్తిత్వమే.
1: The one who causes pain, the one who suffers from pain are one and the same.
0: కనుక మనం ఎదుటి వ్యక్తిని బాధించుట్టుగా మనం మాట్లాడకూడదు.
1: We should not speak in such a way as to hurt others.
0: కనుక నేను అప్పుడప్పుడు చెప్తుంటాను,
1: భగవాన్ టెల్స్ అస్
0: టాక్ లెస్ అని.
1: భగవాన్ టెల్స్ అస్,
0: కానీ అవన్నీ మీరు చాలా అలక్ష్యంగా తీసుకుంటున్నారు.
1: బట్ యు నెగ్లెక్ట్ ద టీచింగ్.
0: కానీ మున్ముందు దీని యొక్క ప్రభావము ఎంతవరకు మిమ్మల్ని కృషింపజేస్తుందో మీకు తెలియకుండా పోతుండాలి.
1: యు డు నాట్ నో రైట్ నౌ ద కైండ్ ఆఫ్ హజార్డ్స్ దట్ యు వుడ్ సఫర్ బై టాకింగ్ టూ మచ్.
0: సీ గుడ్,
1: సీ గుడ్.
0: కానీ నీవు చెడ్డను చూడవద్దు.
1: నెవర్ సీ బ్యాడ్.
0: నీవు మంచిని చూడు.
1: See good only.
0: అప్పుడే నీకు నేత్రం కూడాను పవిత్రమైనటువంటి శక్తిని పొందుతుంది.
1: Then they are, the eye will earn the sacred power.
0: దివ్యమైనటువంటి విశ్వస్వరూపాన్ని కూడాను చూపగలుగుతుంది.
1: You will also be able to visualize the divine cosmic form.
0: కనుక మనము ఇంద్రియాలను చాలా అదుపులో పెట్టుకున్నప్పుడే మన యొక్క సాధన యొక్క ఫలితము గొప్పగా అభివృద్ధి అవుతుంది.
1: The results of spiritual practices depend on the more and more of sense control you exercise.
0: ee naati manavudu bhautikamaina laukikamaina prakrutamaina sadhanalaku marigi divyamaina bhavyamaina kunti yokka ee shaktulanu manamu vismaristunnadu.
1: Man is running after physical, mundane, worldly practices, but he has forgotten the eternal, truthful, immortal results. These are all just illusory.
0: మానవుని యొక్క బ్యాడ్ హ్యాబిట్స్ ఇవన్నీ.
1: They are all bad habits of mankind.
0: ఈ సాధన చేత మేమేమో పొందగలుగుతున్నాము అని అనుకుంటున్నారు.
1: You think that you have achieved something out of these
0: practices. వీటి వల్ల పొందేటువంటిది ఏమాత్రం కూడా లేదు.
1: Nothing you would get out of them.
0: మొట్టమొదటి ఇంద్రియాన్ని అరికట్టుకో.
1: First you should exercise sense control.
0: స్పర్శ రూప రస గంధములు.
1: The five senses have got to be under check.
0: ఏ చెడ్డ విషయాలు కూడా వినడానికి ప్రయత్నించద్దు.
1: Never listen to anything that is bad.
0: అలాంటి సందర్భం ఏమైనా కలిగిందా ఆ స్థానం నుంచి నువ్వు వెళ్లిపో.
1: ఇఫ్ ఎనీ సచ్ థింగ్ ఇస్ టు హ్యాపన్, లీవ్ దట్ ప్లేస్.
0: చెడ్డ విషయాలు వినవద్దు.
1: నెవర్ లిసన్ టు బ్యాడ్.
0: చెడ్డ దృశ్యాలు చూడవద్దు.
1: నెవర్ లుక్ బ్యాడ్.
0: చెడ్డ మాటలు వినియోగపెట్టవద్దు.
1: నెవర్ యూజ్ బ్యాడ్ వర్డ్.
0: ఈ విధమైనటువంటి యొక్క చెడ్డ నుంచి నీవు దూరం అయిపోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు గెట్ అవే ఫ్రమ్ ఆల్ దట్ ఈస్ బ్యాడ్.
0: అది ఏ దినదినాభివృద్ధిగా పొందినటువంటి ఒక సాధనాశక్తి నీలో అభివృద్ధి అవుతుంది.
1: And once you do that, the power of the spiritual practice will grow more.
0: Enduku pavitramainatundi maharishulandaru kudanu ekantanga oka aranyaniki velli tama indriyalanu sareyinatundi sthitilo unchukogalugutunnaru.
1: Ancient rishis have gone to solitude, spent life in isolation, exercising control over senses.
0: Kalkune indriyalanu arikattukuneatundi sadhane nijamainatundi sadhana.
1: Spiritual practice, true spiritual practice is to have sense control.
0: ఇంద్రియాలను అరికట్టుకొనకుండ ఏ సాధన చేసినప్పటికీ అవి నీకును నిరుపయోగమే.
1: All spiritual practices are useless if we don't have control over the senses.
0: నాలుగు చేత చెడ్డ మాటలు మాట్లాడేదానికంటే రామ కృష్ణ గోవింద నారా ఇలాంటి మంచి మాటలు నీవు ఉపయోగపెట్టుకో.
1: Instead of using all bad words, with the tongue you can repeat God's name, Rama Krishna Govinda.
0: కనుకనే మనము మన ఇంద్రియాల చేత మనం అనేక విధమైనటువంటి పాపమును ఒడిగట్టుకుంటున్నాం.
1: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ కమిటింగ్ మెనీ సిన్స్ విత్ ది సెన్సెస్.
0: కానీ దీని మూటలు మనకు కనిపించడం లేదు.
1: దట్ యు డోంట్ సీ రైట్ నౌ.
0: మనకు కనిపించకుండా వెనుక ఉన్నటువంటి దాగి మనం అనేక విధంగా బాధ పెడుతుండాలి.
1: బట్ దేర్ లైస్ ఇన్ ఎ హిడెన్ వే ద కాన్సిక్వెన్సెస్ విచ్ యు హావ్ టు ఫేస్.
0: కనిపించనిదే తినిపించును నీ కర్మల ఫలమును మర్మం జీవ.
1: Oh, individual, understand the hidden consequences of your actions which you cannot escape.
0: ఏది నీకు కనిపించకుండా ఉందో అదే నీకు తినిపిస్తుంటుంది. అది కర్మఫలం అనేది.
1: The results of your action, though you do not see right now, will make you suffer.
0: ప్రేమ స్వరూపులారా.
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రతి మానవునికి నీ ఇంద్రియములే ప్రాణములు.
1: ఫర్ ఎవ్రీ మ్యాన్ ది సెన్సెస్ ఆఫ్ ది లైఫ్.
0: ఈ ఇంద్రియాలను సరైన మార్గంలో ఉంచుకున్నప్పుడే నీ యొక్క ప్రాణం కూడా పవిత్రమైన మార్గంలో ప్రవేశిస్తుంది.
1: వెన్ వన్స్ ది సెన్సెస్ ఆర్ కంట్రోల్డ్ యువర్ లైఫ్ విల్ ప్రొసీడ్ ఇన్ ఎ హ్యాపీ వే.
0: కనుకనే మన జీవితాన్ని పరమ శాంతపరంగా ఉంచుకుని జీవించాలనుకుంటే ఇంద్రియాలను అరికట్టాలి.
1: ఇన్ ఆర్డర్ టు స్పెండ్ పీస్ఫుల్ లైఫ్ యూ షుడ్ కంట్రోల్ యువర్ సెన్సెస్.
0: ఇది కేవలము చెడ్డ మాటలు చెప్పటమే కాకుండా మితముగాను హితముగాను మాట్లాడాలి.
1: యూ షుడ్ అబ్స్టెయిన్ ఫ్రమ్ యూజింగ్ బ్యాడ్ వర్డ్స్ బట్ యూ షుడ్ ఆల్వేస్ హ్యావ్ లిమిటెడ్
0: స్వీట్
1: షార్ట్ అండ్ స్వీట్.
0: ఈ విధంగా కూడా నువ్వు మాట్లాడాలి.
1: యూ షుడ్ టాక్ లైక్ దాట్.
0: కనుక మాటల్లో ఎన్ని రకమైనటువంటి యొక్క పవిత్రత ఉంటుండాలి.
1: సో మచ్ ఆఫ్ శాంక్టిటీ లై ఇన్ అవర్ వర్డ్స్.
0: చాలా మంది ఈ మాటల వల్ల లేకుండా వ్రాతల వల్ల పవిత్రమైనటువంటి గ్రంథాలు రాస్తూ వచ్చారు.
1: సమ్ ఆల్సో కంపోజ్ ది రైట్ బుక్స్.
0: వాల్మీకి వ్యాసుడు
1: వ్యాస
0: ఇత్యాది పోతన వీరందరికీ పవిత్రమైనటువంటి యొక్క కాలమును పవిత్రం గావించుకునే నిమిత్తమై ఈ విధమైన భగవత్ శ్లోకాలు రాస్తూ వచ్చారు.
1: దే హ్యావ్ కంపోజ్ సేక్రెడ్ టెక్స్ట్ అండ్ దస్ సాంక్టిఫైడ్ ద టైమ్.
0: ఇలాంటి ఆదర్శ పురుషుల యొక్క పవిత్రతను మనం ఆదర్శంగా తీసుకున్నప్పుడే మన జీవితం కూడా ఆదర్శవంతమైన జీవితంగా ఉంటుంది.
1: When you emulate the example of these ideal people, we would also be
0: exemplary.
1: We also read often bad books.
0: It's
1: very bad indeed.
0: Whatever
1: you read, whatever you see, whatever you do must be good.
0: తెలిసినంత వరకు కూడా ఏదో ఒక దోషం కూడా అందులో కలగకుండా చూసుకోవాలి.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ సీ దట్ దేర్ వుడ్ నాట్ బి ఎనీ మిస్టేక్.
0: కనుక మానవత్వంలో ఉండినటువంటి ఒక దివ్యత్వము ఈ ఇంద్రియం ద్వారా ఉంటుండాలి.
1: ద లేటెంట్ డివినిటీ ఇన్ హ్యుమానిటీ ఈజ్ ఓవర్ దేర్.
0: ఈ ఇంద్రియం ద్వారా మనం ఎంతైనా దివ్యత్వాన్ని పొందవచ్చును.
1: బై సెన్స్ కంట్రోల్ యూ కెన్ అటైన్ డివినిటీ.
0: ఎంత సాక్షాత్కారాయనైనా అనుభవించవచ్చును.
1: యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఈవెన్ ది డివైన్ మేనిఫెస్టేషన్.
0: సాక్షాత్ స్వరూపంగా మారవచ్చును.
1: యూ కెన్ బి డివైన్ ఫర్ దట్ మ్యాటర్.
0: కనుక ఇంతటి శక్తి ఉండినటువంటి ఒక మానవునియందు తమ ఏ శక్తి లేనట్టుగా భావించుకుని అమాయకుడిగా జీవిస్తూ ఉంటున్నాడు ఈనాటి మానవుడు.
1: మ్యాన్ బీయింగ్ సో పవర్ఫుల్ అండ్ మైటీ హ్యాస్ బికమ్ సో వీక్ అండ్ కన్సిడర్ హింసెల్ఫ్ ఇగ్నోరెంట్.
0: తనకంటే ఏదో ఒకటి రెండవది ఒక శక్తి ఉన్నదని ఆ శక్తి నిమిత్తమే తాను ప్రాకురాడినట్టుగాని భావిస్తున్నాడు.
1: మ్యాన్ థింగ్స్ దట్ దేర్ ఇస్ సెపరేట్ సంథింగ్ బియాండ్ హిమ్ దట్ ఇస్ మోర్ పవర్ఫుల్.
0: తనకంటే శక్తివంతమైనటువంటి మరొకటి లేనే లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ పవర్ఫుల్ థింగ్ అబౌవ్ హిమ్.
0: ఏకం సత్ప్రాబహుదా వదంతి ఉన్నది ఒక్కటే ఒకటి.
1: ఓన్లీ వన్ అండ్ నాట్ టూ దట్ ఇస్ ద రియాలిటీ.
0: రెండో పదార్థం ఉన్నదని వెతుక్కోవటము చాలా అజ్ఞానమే.
1: టు బి ఇన్ సర్చ్ ఆఫ్ ది సెకండ్ ఈజ్ అ సైన్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: రెండో పదార్థమే లేదు ఈ ప్రపంచంలో.
1: నథింగ్ ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఉన్నది ఒక్కటే.
1: ఓన్లీ వన్ దట్
0: మనమే ఏకోహం బహుశ్యాం కల్పించుకుంటూ వస్తున్నాం మనం.
1: ఇస్ ఓన్లీ వన్ దట్ మేనిఫెస్ట్ ఇన్ టు మెనీ అవర్ ఓన్ క్రియేషన్.
0: కనుకనే ఇవన్నీ కూడా మనం ఇంద్రియాన్ని అరికట్టుకున్నప్పుడు
1: అండ్ వన్స్ వీ కంట్రోల్ అవర్ సెల్ఫ్.
0: చాలా మంది భావిస్తుంటారు
1: మెనీ థింగ్
0: కోరికలు నెరవేరినప్పుడు నాకు చాలా ఆనందం వేస్తుంది అంటారు.
1: దట్ ఆర్ హ్యాపీ బై ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద డిజైర్స్.
0: కోరికలు నెరవేరినప్పుడు కాదు ఆనందము.
1: యుల్ నెవర్ బి హ్యాపీ బై ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ యువర్ డిజైర్.
0: కోరికలను అరికట్టినప్పుడే మనకు ఆనందం చిక్కుతుండాలి.
1: యూ విల్ బి రియలీ బ్లిస్ఫుల్ వెన్ యూ కంట్రోల్ యువర్ డిజైర్స్.
0: కోరికలను అరికట్టినటువంటి వాడే నిజమైన ఆనందాన్ని పొందుతున్నాడు.
1: ఎ బ్లిస్ఫుల్ పర్సన్ ఈస్ రియల్ ఎంజాయ్స్ ద స్టేట్ ఆఫ్ బ్లిస్ బై కంట్రోలింగ్ హిస్ డిజైర్.
0: కోరికలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి వాడు మహా అశాంతికి గురి అవుతున్నాడు.
1: ఫ్రక్టిఫికేషన్ ఆఫ్ ది డిజైర్ విల్ మేక్ యూ రెస్ట్లెస్.
0: ఏమిటి ఈ కోరికలు?
1: వాట్ ఆర్ దిస్ డిజైర్?
0: ఈ కోరికలన్నీ కూడా ప్రపంచకు సంబంధమైనటువంటి ప్రవృత్తి వచ్చినాలే కదా.
1: డిజైర్స్ ఆర్ వరల్డ్లీ అండ్ అవుట్ వర్డ్.
0: ఈ ప్రవృత్తి లోపల ఏమాత్రం కూడా సుఖం లేదు.
1: ఇన్ దిస్ వరల్డ్లీ అవుట్ వర్డ్ లైఫ్ దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ హ్యాపీనెస్.
0: ఇందులో సుఖమనదని భావించి నివృత్తిని దూరం చేసుకుంటున్నావు.
1: యు థింక్ దేర్ ఇస్ హ్యాపీనెస్ ఇన్ ద వరల్డ్ అండ్ యూఆర్ అవే ఫ్రమ్ ది ఇన్వర్డ్ పార్ట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రేమనే అన్నింటి యందు ప్రధానమైనటువంటి ప్రాణము.
1: లవ్ ఇస్ ద మెయిన్ లైఫ్ ప్రిన్సిపల్.
0: అట్టి ప్రేమతత్వాన్ని మనం పొందాలనుకున్నప్పుడు పవిత్రమైన ఇంద్రియాలను మనం సద్వినియోగం చేసుకోవాలి.
1: టు ఎక్స్పీరియన్స్ దట్ హైయెస్ట్ స్టేట్ ఆఫ్ లవ్ you should make your senses
0: so
1: sacred.
0: See no evil, see what is good.
1: Therefore to begin with, see no evil, see what is good.
0: Neevu manchini chudu,
1: see good.
0: Cheddanu chudavaddu,
1: never see bad.
0: Manchini maatadu,
1: talk good.
0: చెడ్డను మాట్లాడవద్దు.
1: నెవర్ టాక్ ఎనీథింగ్ బ్యాడ్.
0: సమ్యక్ దృష్టి అన్నాడు బుద్ధుడు.
1: బుద్ధ సెడ్ సమ్యక్ దృష్టి, గుడ్
0: సమ్యక్ దృష్టి, మంచి దృష్టిని పెంచుకుందాం.
1: డెవలప్ గుడ్ సైట్.
0: అనేక మంది పెద్దలను దర్శించాడు బుద్ధుడు.
1: బుద్ధ విజిటెడ్ మెనీ నోబుల్ సోల్స్.
0: అనేక పెద్ద పెద్ద గ్రంథాలంతా కూడా చదివాడు.
1: హి హస్ గాన్ త్రూ సేక్రెడ్ టెక్స్ట్.
0: అనేక సాధనలంతా చలిపినాడు.
1: హి డిడ్ మెనీ ప్రాక్టీసెస్.
0: ఈ సాధనలు చలిపి పెద్దలను దర్శించి గ్రంథాలు పఠించి ఏమి ప్రయోజనమైంది?
1: What happened ultimately, having visited noble souls, having gone through books?
0: See, ivanni kudunu pravrutti yokka lakshanale.
1: He has known that all that is outward.
0: Annadu aa pustakala pakkana pettadu.
1: And has given up all the books.
0: Ee peddalu darshinchadam maanivesadu.
1: He has discontinued visiting elders.
0: Vaari bodhanalu vinatam kudunu maanivesadu.
1: He stopped listening to their teaching.
0: Bhagavantudu anugrahinchinatvanti yokka ee panchabhutamnu nenu sarthakam gaavinchukovali.
1: He has decided to make his element sacred.
0: భగవంతుడు ఇచ్చినటువంటి యొక్క పంచభూతముల్ని నేను సార్థకం గావించుకొనుకున్నా, ఇంకా దేని నేను సాధన చెయ్యాలి?
1: If I do not realize the sanctity behind the five elements, what for is my life?
0: ఈ దేహం ఊడిపోయేది, కాలిపోయేది, రాలిపోయేది.
1: The body is bound to decay, is bound to fall someday.
0: దీంతో మనం చేసినటువంటిది ఎప్పుడు ఇక్కడ నాశనం అవుతుంది.
1: Whatever you do with this body, which is fleeting and momentary, అనిత్యమైన దేహంతో చేసినవి
0: అనిత్యమే అయిపోతాయి.
1: The body which is temporary will give you temporary results.
0: నిత్య సత్యమైనటువంటి భావంతో నీవు ఆచరించినటువంటి సాధనలు నిత్య సత్యంగా నిలిచిపోతాయి.
1: But the eternal truthful practices that you undertake will give you permanent results.
0: అప్పుడే తాను ఈ ఇంద్రియాన్ని అరికట్టడానికి ప్రయత్నించాడు.
1: Then he started controlling his senses.
0: తాను ఈ ఇంద్రియాలను అరికట్టుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడే,
1: when he made every attempt to control,
0: ఇన్ని దినాభివృద్ధి పొందింది ఆనందము.
1: Yes, all the happiness that he enjoyed,
0: ఆనందం
1: so far,
0: తనను మించిపోయింది.
1: It has become much more.
0: ఆనందమును కూడా తాను భరించుకోలేకపోయాడు.
1: He could not bear all the bliss.
0: ప్రక్కన ఉన్నటువంటి యొక్క తన సోదరుడైన ఆనందాన్ని పోయి ఖర్చుకున్నాడు.
1: And he hugged Ananda, his cousin.
0: ఆనంద, ఈ ఆనందమును నేను భరించుకోలేకపోతున్నాను.
1: He said, Ananda, I could not control this bliss.
0: నాకు ఇంకా నిర్వాణ స్థితి సంభవించింది.
1: I am reaching the state of nirvana liberation.
0: నేను అన్నిటికీ సిద్ధంగా ఉన్నానన్నాడు.
1: He said, I am ready for anything now.
0: అప్పుడు ఈ ఆనందుడు పిల్లతల్లి కుమారుడు పేరు ఆనందుడు.
1: ఆనంద, he is his cousin brother.
0: ఆనందుడు కంటిధారలు కార్చాడు.
1: He was shedding tears.
0: పిచ్చివాడా, నేను పొందేటువంటి ఆనందాన్ని,
1: the bliss that I enjoy,
0: ఈ ఆనందానికి నీవు ఆనందపడకుండా నీవు ఎందుకు దుఃఖిస్తున్నావు?
1: Why don't you appreciate, enjoy the blissful state that I am experiencing now?
0: ఇది ఏ ప్రకృతి యొక్క వికృతి?
1: దిస్ ఇస్ ద పర్వర్షన్, ద డైవర్షన్ ఇన్ ద అవుట్వర్డ్ ట్రెండ్.
0: ప్రపంచ సంబంధమైనటువంటి విషయాల్లో మనం ఆనందం కోసం ప్రాకులాడుతున్నాం.
1: ఇన్ ద వరల్డ్లీ మ్యాటర్స్ వీ వాంట్ టు బి హ్యాపీ.
0: పరతత్వ విషయం లోపల ఆనందం కోసం ప్రాకులాడినాడు బుద్ధుడు.
1: బట్ బుద్ధ స్ట్రగుల్ హార్డ్ టు ఎర్న్ బ్లిస్ ఇన్ స్పిరిచువల్ ఫీల్.
0: అది ఏ నిజమైన ఆనందము?
1: That is the true form.
0: అది ఏ సత్యమైన ఆనందము?
1: That is all.
0: అది ఏ నిత్యమైన ఆనందము?
1: That is eternal bliss.
0: అది ఏ శాశ్వతమైన ఆనందము?
1: And this novel.
0: అది ఏ అమృతత్వము?
1: That is nectar and immortality.
0: అమృతత్వమైనటువంటి యొక్క స్థితిని మనం దూరం చేసుకుంటున్నాం.
1: In fact, we are distancing ourselves from that nectar and immortality.
0: మనం చేసేదంతా తప్పులే.
1: All we have been doing are mistakes.
0: కానీ తప్పులు క్షమించమని మనం కోరుకుంటున్నాం మనం.
1: But we seek for the pardon.
0: ఈ తప్పును క్షమించమనే కోరకూడదు.
1: యూ షుడ్ నెవర్ సీక్ పార్డన్.
0: తప్పులకు తగినటువంటి శిక్షను అనుభవించాలని కోరాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ అండర్గో ద పనిష్మెంట్ ఫర్ ద మిస్టేక్స్ డన్.
0: అప్పుడే ఈ దోషం మనకు నివారణ అవుతుంది.
1: దెన్ యూ విల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ ద మిస్టేక్స్.
0: ఎవడైనా తప్పు పని చేస్తే వాడిని జైల్లో కొండ పెడతారు.
1: ఇఫ్ ఎనీవన్ కమిట్స్ అ మిస్టేక్, హీ విల్ బి ఇంప్రెస్.
0: ఈ తప్పు యొక్క ఫలితమును అనుభవించే నిమిత్తమై ఈ జైలు శిక్షని అనుభవిస్తున్నాడు.
1: ద ఇంప్రెజన్మెంట్ ఇస్ బికాస్ ద క్రైమ్ కమిటెడ్.
0: ఆ శిక్షను పూర్తి కాగానే తనను విడిచిపెడుతున్నారు.
1: ఆఫ్టర్ ద పనిష్మెంట్ ఈజ్ ఓవర్ హీ విల్ బి రిలీజ్డ్.
0: అదే విధంగానే మన దోషములను పరిహారం గావించుకున్నప్పుడు మనమే విడుదలైపోతాం.
1: వెన్ వన్స్ యూ అటోన్ యువర్ సిన్స్ యూ విల్ బి రిలీవ్డ్.
0: కనుక మనం విడుదల కావాలనుకుంటే,
1: ఇఫ్ యూ వాంట్ రిలీజ్,
0: ఈ దోషమును అనుభవించాలి.
1: We have to face the punishment consequences.
0: దోషములు తిరిగి దాంతో ప్రవేశించకుండా చూసుకోవాలి.
1: See that we don't repeat those mistakes.
0: ఈ ఇంద్రియాలు ఇవి ప్రవేశించకుండా చేసుకోవాలి.
1: And exercise control over the senses.
0: మనం ఎన్నో రకములైనటువంటి పాపములు చేస్తున్నాము.
1: We commit many types of sins.
0: ఇవన్నీ పాపములుగా మనం భావించటం లేదు.
1: We are not considering.
0: ఇది ఏదో నా సహజమైనటువంటి తత్వములుగా భావిస్తున్నాము.
1: We think that quite natural to us.
0: కాదు కాదు.
1: It's not so.
0: పవిత్రమైనటువంటి పదములను అర్థం గావించుకునే నిమిత్తమై వేదశాస్త్ర ఇతిహాస పురాణములను పఠిస్తూ వచ్చాము.
1: పీపుల్ హ్యావ్ బీన్ గోయింగ్ త్రూ ఆల్ ద సీక్రెట్ టెక్స్ట్ టు మేక్ యూజ్ ఆఫ్ సీక్రెట్ వర్డ్స్.
0: వేదములలో ఉండినటువంటి పవిత్రమైన మంత్రములను ఎంత ఉచ్చారించినా అంత ఆనందమే కలుగుతుంది. కనుకనే పూర్వమంతా కూడా నువ్వు ద్వేషించినటువంటి బుద్ధుడు.
1: బుద్ధ వాస్ హేట్రెడ్ టువర్డ్స్ దెమ్ ఎర్లియర్.
0: తానే దీనిని ఆశిస్తూ వచ్చాడు.
1: హీ వాంటెడ్ టు హ్యావ్ ఇన్ హిస్
0: జ్ఞాన దయా సింధు రఘాదశనగా గుణ సేవితా మచ్చయో ధీర శశి అయితే అమృతాజిత. ఈ విధంగా భావించాడు. అమరా నిత్య రాదేవ త్రిజ విభుతాసుర సుపర్వాణ సుమనస త్రిదివేశాది వంకసర ఆదిత్యో ఆదిత్య నందన అన్నాడు. అనగా వేదముల్లో చెప్పినవన్నీ కూడాను తాను తిరిగి ఉచ్చరించుకుంటూ వచ్చాడు.
1: హీ స్టార్టెడ్ చాంటింగ్ రిపీటింగ్ ఆల్ దట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ వేదాస్.
0: ఈ వేదాన్ని ఖండిస్తూ ఉన్నారు బుద్ధులన్నీ కూడాను. అప్పుడు శంకరాచార్యులు బయలుదేరారు.
1: థింకింగ్ దట్ బుద్ధ అపోజ్ వేదాస్ శంకరాచార్య రోజ్ అప్ ద కేషన్.
0: శంకరాచార్యులు బయలుదేరి బుద్ధుడు దీన్ని ఖండించటం లేదు.
1: బుద్ధ హ్యాస్ నాట్ కాంట్రడిక్టెడ్ వేదాస్.
0: మేమే అవివేకములో పడి దీన్ని మేము ఖండించుకుంటున్నాము.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ కాంట్రడిక్టింగ్ ద వేదిక్ టెక్స్ట్.
0: బుద్ధుడు ఈ సత్యనిత్యమైన పదములను చక్కగా ఉచ్చరిస్తున్నాడు.
1: బుద్ధ రిపీటెడ్ దట్ ఎటర్నల్ ట్రూత్స్ ఆఫ్ వేదాస్.
0: ఇలాంటి దాన్ని మనము తప్పుగా భావిస్తున్నాము.
1: వీ థింక్ ఇట్స్ ఎ మిస్టేక్.
0: మదనో మన్మతో మారవ్ పద్యంలో మేనకేతన కందర్పో దపకోనంగ కామ పంచ అన్నాడు. ఈ కామములు జయించటం అనేటువంటిది ఎంత గొప్పది.
1: టు బి డిజైర్లెస్ ఈస్ ది హైయెస్ట్ థింగ్.
0: మదనో మన్మతో మార పద్యంలో మేనకేతన ఎవరు దీన్ని సాధించగలరు?
1: హూ కెన్ అచీవ్ దిస్?
0: ఇది కేవలం ఒక బుద్ధుడు మాత్రమే సాధించగలిగాడు.
1: ఓన్లీ బుద్ధ కుడ్ అకంప్లిష్.
0: దీన్ని సాధించడానికి పెద్ద సాధన చేయనక్కర్లేదు.
1: ఎవ్రీవన్ వాంట్స్ టు సక్సీడ్.
0: దీని యొక్క అంతరార్థం ఇది అని గుర్తించుకున్న తర్వాత తనమే మర్చిపోతాం.
1: దెన్ వన్స్ యూ నో ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ యూ ఫర్గెట్ యువర్ సెల్ఫ్.
0: ఇది ఏమాత్రం కూడా మనకి ఒత్తిడి చేయదు.
1: ఇట్ విల్ నెవర్ ప్రెషర్ యూ.
0: ఈనాడు మనము రూపాయి కోసమై లోపాయి కారిగా అడ్డమైన గడ్డి తింటారయ్యా.
1: For rupai money, lopai, with all unlawful means, we eat all dirty stuff, the grass.
0: Ranga ringa yanchu, donga mokkulu mokki, panganavam prajaku pertaraya.
1: Like a thief, we utter God's name and ultimately we leave him unnoticingly. Is that what we are supposed to do?
0: Kaadu, kaadu, kaadu, kaadu.
1: No.
0: మనం ఈ సత్యాన్ని మనం గుర్తించాలి.
1: వీ హావ్ టు రికగ్నైజ్ ది ట్రూత్.
0: దీన్ని మనం జయించాలి.
1: వీ షుడ్ విన్.
0: దీన్ని మనం సాధించాలి.
1: వీ షుడ్ అచీవ్.
0: మనం సాధించడానికి యోగ్యత లేకుండా దీన్ని అరికట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము.
1: వితౌట్ నోయింగ్ దట్ వీ డోంట్ డిజర్వ్ ద సక్సెస్ యట్ వీ వాంట్ కంట్రోల్.
0: మీరు యువకులు,
1: యు ఆర్ యంగ్స్టర్స్,
0: ఈ వయసులో మనం దీన్ని అరికట్టవలసినటువంటి ఒక ప్రధానమైనటువంటి పాత్ర.
1: ద మెయిన్ థింగ్ టు బి డన్ అట్ దిస్ ఏజ్ ఇస్ టు కంట్రోల్.
0: ఎంత సంతోషంగా దీన్ని అరికట్టవచ్చు.
1: Happily you can exercise control.
0: ఎంత పవిత్రమైన మార్గంలో వినియోగించవచ్చు.
1: You can make use senses in a sacred way.
0: ధన్యమైన పుణ్యమైనటువంటి మార్గంలో దీన్ని ప్రవేశించవచ్చు.
1: You can do it in a meritorious way and redeem your life.
0: చాలా అదృష్టవంతమైనటువంటిది.
1: And it's really lucky thing to do that.
0: ఇలాంటి దీంతో మనము సరైన మార్గాన్ని తెలుసుకుంటే ఏమాత్రం మనము దీన్ని వదలము.
1: If you know the proper path, you'll never give up.
0: పవిత్రమైన పదాలంతా ఎందుకోసం వేదంలో ఉచ్చరించారు?
1: Why sacred words are mentioned there in Veda?
0: ఈ పదాలంతా కూడాను కొన్ని సద్గుణముల చేత దీన్ని అరికట్టవచ్చును అన్నారు.
1: దీస్ వర్డ్స్ కెన్ బి బ్రాట్ టు రియాలిటీ బై కల్టివేటింగ్ వర్చ్యూస్.
0: ఈ సద్గుణములను అధికరించడానికి ఏది ముఖ్యము?
1: హౌ టు డెవలప్ వర్చ్యూస్.
0: సదాచారమే ముఖ్యము.
1: గుడ్ లైఫ్, గుడ్ బిహేవ్, గుడ్ ప్రాక్టీసెస్.
0: ఈ గుడ్ ప్రాక్టీసెస్ మనం పెట్టుకోవాలి.
1: గుడ్ ప్రాక్టీసెస్ ఆర్ ఎసెన్షియల్.
0: ఈ ప్రాక్టీసెస్ లోనే ఈ యొక్క సద్గుణములను మనం అభివృద్ధి చేసుకుంటాం.
1: దట్ లీడ్స్ టు ది కల్టివేషన్
0: ఆఫ్. మనం తెలుసుకుంటే దీన్ని ఏమాత్రం మనము దీన్ని వదలము.
1: ఇఫ్ యు నో ద ప్రాపర్ పాత్ యు విల్ నెవర్ గివ్ అప్.
0: పవిత్రమైన పదాలంతా ఎందుకోసం వేదంలో ఉచ్చరించారు?
1: వై సీక్రెట్ వర్డ్స్ ఆర్ మెన్.

0: పెట్టుకోవాలి.
1: గుడ్ ప్రాక్టీసెస్ ఆర్ ఎసెన్షియల్.
0: ఈ ప్రాక్టీసెస్ లోనే ఈ యొక్క సద్గుణములను మనం అభివృద్ధి చేసుకుంటాం.
1: దట్ లీడ్స్ టు ది కల్టివేషన్ ఆఫ్ వర్చ్యూస్.
0: కొన్ని వస్తూ ఉంటాయి ప్రపంచంలో, అడ్డు తగులుతూ ఉంటాయి.
1: సమ్ కమ్ అండ్ పాస్ ఆఫ్.
0: కానీ దీనికి మనం ఏమాత్రము లొంగకూడదు.
1: వి షుడ్ నెవర్ సబ్మిట్ అవర్ సెల్స్ టు దెం.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: పూర్ణిమ అంటారు.
1: వి సే గురు పూర్ణిమ.
0: పూర్ణిమ అనగా ఏమిటి? ఫుల్ మూన్ డే.
1: పూర్ణిమ మీన్స్ ఫుల్ మూన్ డే.
0: ఏ దినము? గురు పూర్ణిమ.
1: దిస్ ఇస్ గురు పూర్ణిమ.
0: గురువు యొక్క పూర్ణిమ అనేటువంటిది.
1: ఇట్ ఈస్ రిలేటెడ్ టు గురు.
0: గురు అంటే ఎవరు?
1: హూ ఇస్ గురు?
0: కానీ ఈనాటి గురువులు కాదు.
1: నాట్ గురుస్ ఆఫ్ టుడే.
0: చెవులో మంత్రాలు చెప్పటము, చేతిలో డబ్బులు తీసుకోవటం, ఇదే గురుత్వము.
1: దే విస్పర్ సంథింగ్ ఇన్ యువర్ ఇయర్ అండ్ కలెక్ట్ మనీ స్ట్రెచింగ్ దేర్ హ్యాండ్.
0: ఇది కాదు గురుత్వము.
1: దేర్ లైఫ్ ఇస్ నాట్ ది క్వాలిటీ ఆఫ్
0: రిసెప్టర్. గుకారో గుణాతీత, టుకారో రూపభజ్జిత. రూపభజ్జితమైన గుణాతీతమైన తత్వాన్ని మొట్టమొదటి గురువుగా మనం భావించుకోవాలి.
1: గు స్టాండ్స్ ఫర్ అట్రిబ్యూట్లెస్. రూ స్టాండ్స్ ఫర్ ఫార్మ్లెస్ ఆస్పెక్ట్ ఆఫ్ ద డివైన్.
0: కనుకని ఈ గుణాతీతమైన తత్వాన్ని మనం గుర్తించడానికే ఈ గురుత్వం మనకు అత్యవసరము.
1: ద ప్రిసెప్టర్ ఇస్ నెసెసరీ టు ఎక్స్పీరియన్స్ గాడ్ హూ ఇస్ బియాండ్ అట్రిబ్యూట్స్.
0: అలాంటి గురువు చిక్కటం చాలా కష్టం. కనుకని దైవమునే గురువుగా తీసుకుందాం.
1: సిన్స్ ఇట్స్ సో డిఫికల్ట్ టు గెట్ రైట్ గురు,
0: వేదశాస్త్ర ఇతిహాస పురాణం యందు శంకరులు వారు చెప్పారు, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమ. గురువే నాకు సర్వము.
1: గురు ఇస్ ఎవ్రీథింగ్ ఫర్ మీ.
0: అతనే విష్ణువు.
1: హీఈస్ విష్ణు.
0: అతనే శివుడు.
1: అండ్ హీ శివ.
0: అతనే బ్రహ్మ.
1: హీఈస్ బ్రహ్మ.
0: అతనే సర్వము.
1: అండ్ హీఈస్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్.
0: కాబట్టి ప్రపంచంలో సర్వం కూడాను భగవత్ స్వరూపమే.
1: ది ట్రినిటీ ఈస్ రిప్రజెంటెడ్ బై గురు.
0: సర్వం కల్విదం బ్రహ్మ అన్నాడు.
1: Everything is divine, cosmic.
0: ఎవరిని చూచినా కానీ అందరూ బ్రహ్మ స్వరూపులే.
1: హూమ్ సో యూ కమ్ అక్రాస్ కన్సిడర్ హిమ్.
0: ఎవరిని చూచినా అందరూ విష్ణు స్వరూపులే.
1: ఆల్ ఆర్ ద ఫార్మ్స్ ఆఫ్ సస్టైన్
0: విష్ణు. విష్ణు విరాట స్వరూపాన్ని చూస్తున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ వాచింగ్ దిస్ కాస్మిక్ ఫార్మ్ ఇన్
0: ఇన్ని శిరస్సులు. దీనిని పురస్కరించుకుని సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ చెప్పాడు వేదం.
1: ద వేద సేస్ యు వాచ్ thousands of faces, thousands of feet, thousands of hands.
0: పరిస్థితి లోపల థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ అంతా ఉన్నాయి, థౌజండ్స్ ఆఫ్ హెడ్స్ అంతా ఉన్నాయి.
1: ది పాపులేషన్ దోస్ డేస్ వాజ్ లిమిటెడ్. దేర్ ఫోర్
0: కోట్లు పెరిగినాయి.
1: నౌ పాపులేషన్ క్రోర్స్ అండ్ క్రోర్స్.
0: కానీ ఆనాడు మీరు ఈ మంత్రం చెప్పే సమయం లోపల థౌజండ్స్ లోపల ఇమిడి ఉంటున్నాయి.
1: బేసింగ్ ఆన్ ది పాపులేషన్ ఆఫ్ దోస్ డేస్ ఇట్ వాజ్ సెట్ థౌజండ్ హెడ్స్, థౌజండ్ హ్యాండ్స్, థౌజండ్ ఫీట్ అండ్ సో ఆన్.
0: అందరు కూడా దైవ స్వరూపులుగానే భావిస్తూ వచ్చారు.
1: దే కన్సిడర్డ్ ఆల్ ఇస్ డివైన్.
0: ఎవరికి నమస్కారం చేసినప్పటికీ
1: హూమ్ సో యు ఆఫర్ సాల్యుటేషన్
0: ఈశ్వర సర్వభూతానాం అని నమస్కారం చేసేవారు.
1: ఇట్ అమౌంట్స్ టు అబిసాన్స్ టు గాడ్ హింసెల్ఫ్.
0: సర్వభూత నమస్కారం కేశవం ప్రతిగచ్చతే.
1: హూమ్ సో యు రెస్పెక్ట్ ఇట్ అమౌంట్స్ టు రెస్పెక్టింగ్ గాడ్.
0: ఎవరికి నమస్కారం చేసినా కేశవునికే పోయి చేరిపోతుంది.
1: యు మే డూ నమస్కార్ టు ఎనీబడి.
0: ఎవరికి నమస్కారం చేసినప్పటికీ ఈశ్వరికే అందిపోతుంది.
1: ఈశ్వర విల్ రిసీవ్ ఆల్ నమస్కార్స్ దట్ యు డూ.
0: ఎందుకోసం? ఈశ్వర సర్వభూతానాం.
1: Why? Because God is
0: indwelling in all.
1: The entire world is divine.
0: జగత్ అంతా కూడా ఈశ్వర యొక్క తత్వంగానే ఉంటుంది.
1: The whole universe is divine.
0: కనుకనే ఆ యొక్క ఈశ్వరత్వం అనేటువంటిది ఇక్కడ అక్కడ ఉంటుందని కాదు.
1: Divinity is not restricted to a place.
0: ఇక్కడ అక్కడ ఎక్కడ చూసిన ఒక్కడే ఆత్మలో మక్కువై ఉన్నాడు. ఒక్కడే ఉండేది హృదయంలో.
1: ఓన్లీ వన్ ఈస్ ప్రజెంట్. ఇక్కడ, హియర్, అక్కడ, దేర్, ఎక్కడ, ఎనీవేర్.
0: ఉండేటువంటి యొక్క ఈశ్వరత్వం ఒక్కటే.
1: ద డివినిటీ ఈస్ వన్ ఇన్ ద సేమ్ ఆల్ ఓవర్.
0: అందరి యందు ఉండేటువంటి యొక్క విష్ణుత్వం ఒక్కటే.
1: ద విష్ణు ప్రిన్సిపల్ ఇస్ ప్రజెంట్ ఇన్ ఆల్.
0: మన భ్రమల కోసమని మనం ఈ భ్రాంతులు పొందుతున్నామే కానీ.
1: బట్ వీ గో బై అవర్ ఇమాజినేషన్.
0: దైవంలో ఎట్టి భేదములు లేవు.
1: దేర్ నో డిఫరెన్సెస్ ఇన్ ద డివైన్.
0: సర్వం కల్విదం.
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
0: ఇలాంటి ఏకత్వాన్ని బోధించుకునే నిమిత్తమై ఆనాటి గురువును సృష్టిస్తూ వచ్చారు.
1: ఇన్ ఫ్యాక్ట్ టు ప్రాపగేట్ ది ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ దట్ గురు ప్రిసెప్ట్ ఐ హావ్ అండర్టేకెన్.
0: ఈనాడు ఉత్తమ గురువును చిక్కటం చాలా కష్టంగా ఉంటుంది.
1: సో డిఫికల్ట్ టు గెట్ ఎ ట్రూ గురు టుడే.
0: ఉత్తమ శిష్యులైనా చిక్కుతున్నారు కానీ ఉత్తమ గురువులు చిక్కటం లేదు.
1: టుడే ఇట్ మైట్ బి పాసిబుల్ టు గెట్ గుడ్ డిసైపుల్స్ బట్ నాట్ ఎ గుడ్ ప్రిసెప్టర్.
0: ఎంత మంచి శిష్యులు ఉన్నారు ఇప్పుడు.
1: మెనీ లాట్స్ ఆఫ్ గుడ్ డిసైపుల్.
0: మన పిల్లల్లో కూడా ఎంతో మంచి మంచి పిల్లలంతా ఉన్నారు.
1: అమంగ్ అవర్ స్టూడెంట్స్ దర్ మెనీ మెనీ గుడ్ స్టూడెంట్స్.
0: కానీ ఇందులో ఒకరిద్దరు చెడ్డవారిగా ఉంటుంటే పిల్లలందరికీ చెడ్డవుగా వస్తుంది.
1: వాళ్ళు
0: అనుభవించవలసి వస్తుంది. చిన్న ఉదాహరణ, రాత్రి నీవు పండుకున్నావు.
1: లాస్ట్ నైట్
0: పండుకుంటే నిన్ను రెండు దోమలు వచ్చి కరిచినాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ యువర్ బిట్న్ బై వన్ ఆర్ టూ.

0: మస్కిటోస్.
1: మస్కిటోస్.
0: మస్కిటోస్.
1: రెండు మూడు మస్కిటోస్ వచ్చి నిన్ను కరిచినాయి.
0: ఇన్ఫాక్ట్ ఓన్లీ వన్ ఆర్ టూ మస్కిటోస్ హావ్ బిటెన్ యు.
1: తెల్లవారు లేచావు,
0: నెక్స్ట్ మార్నింగ్
1: మస్కిటోస్ నన్ను కరిచినాయి అని ఫిట్ తీసుకున్నావు, అన్ని మస్కిటోస్ కొట్టేసేసినావు.
0: యూ స్ప్రెడ్ ఫ్లిట్ నెక్స్ట్ మార్నింగ్ స్టార్టెడ్ కిల్లింగ్ ఆల్ మస్కిటోస్.
1: నిన్ను కరిచింది రెండు మూడే,
0: ఇన్ఫాక్ట్ వన్ ఆర్ టూ మస్కిటోస్ హావ్ బిటెన్ యు.
1: చంపుతున్నావు,
0: బట్ యూఆర్ కిల్లింగ్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ద మస్కిటోస్.
1: కరిచినవే చంపినావా?
0: హావ్ యూ కిల్డ్ దాట్ విచ్ హాస్ బిటెన్ యు?
1: అదే విధంగానే దైవత్వం కూడాను ఒకరిద్దరు చెడ్డవారిగా ఉంటుంటే,
0: లైక్ వైజ్ గాడ్ ఆల్సో వెన్
1: ఆ సంఘం చేతనే పక్కన ఉన్నటువంటి వారికి కూడా శిక్షించవలసి వస్తుంది.
0: బికాస్ ఆఫ్ దేర్ ప్రాక్సీ అసోసియేషన్ విత్ ద బ్యాడ్ పీపుల్,
1: దుర్జన సంసర్గం,
0: రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ,
1: భజ సాధు సమాగమం,
0: బీ ఇన్ ద గుడ్ కంపెనీ,
1: కురు పుణ్య మహోరాత్రం,
0: డూ మెరిటోరియస్ డీడ్స్ ఆల్ ద వైల్.
1: ఇది మొట్టమొదటి చెప్పాడు శంకరుడు.
0: దట్స్ వాట్ ఇస్ ద డిక్లరేషన్ ఆఫ్ శంకర.
1: తేజ దుర్జన సంసర్గం, చెడ్డవారిని మొట్టమొదటి వదిలిపెట్టిపో,
0: జస్ట్ గివ్ అప్ ద బ్యాడ్ కంపెనీ.
1: అప్పుడే నీ యొక్క హృదయం పవిత్రమవుతుంది.
0: దెన్ యువర్ హార్ట్ ఇస్ బౌండ్ టు బి సెక్రెట్.
1: కనుక మొట్టమొదట మన ఇంద్రియాలను అరికట్టుకోవడానికి ప్రయత్నించాలి.
0: సో వీ షుడ్ మేక్ ఎవరీ ఎఫర్ట్ టు కంట్రోల్ అవర్ సెన్సెస్.
1: మనకు కోపం వస్తుంది,
0: సపోజింగ్ యువర్ యాంగ్రీ,
1: ఈర్ష వచ్చేస్తుంది,
0: ఆర్ జెలస్.
1: ఇలాంటి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి?
0: వాట్ షుడ్ వీ డూ దెన్?
1: కోపం వచ్చినప్పుడు ఈ కోపాన్ని విజృంభింప చేయకూడదు.
0: వెన్ వన్స్ యు ఆర్ యాంగ్రీ, డోంట్ ఎక్స్ప్రెస్.
1: దాన్ని అరికట్టడానికి ప్రయత్నించాలి.
0: కంట్రోల్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్.
1: ఈ కోపం నా చెడ్డ కోసం వస్తున్నాయి.
0: దిస్ యాంగర్ ఈజ్ అ బ్యాడ్ క్వాలిటీ.
1: ఇది నా చెడ్డ క్వాలిటీ.
0: ఇట్ ఈస్ మై బ్యాడ్ క్వాలిటీ.
1: చెడ్డ పనులు చేస్తుంది.
0: అండ్ ఇట్ డస్ బ్యాడ్ డీడ్స్.
1: అది ఒక టంబ్లర్ చల్లటి నీళ్లు త్రాగేసి,
0: డ్రింక్ సమ్ టంబ్లర్ ఫుల్ ఆఫ్ కూల్ వాటర్,
1: కూర్చో ఒక చోట,
0: సిట్ అసైడ్,
1: ఏదైనా ఒక నామాన్ని స్మరించు,
0: అండ్ రిపీట్ గాడ్స్ నేమ్.
1: కొంతసేపటికి అది తగ్గిపోతుంది.
0: దెన్ ది యాంగర్ వుడ్ బి పాసిఫైడ్.
1: లేక నీ కోపం ఇంకా మరింత అధికంగా అయిపోతే ఏకాంతమైనటువంటి ఒక ప్రదేశానికి వెళ్ళు.
0: ఇఫ్ ది టెంపర్ ఇస్ మోర్ అండ్ మోర్, Go all alone and move about.
1: అర్థమైన చక్కగా స్పీడ్ గా నడుచు.
0: Walk briskly for half a mile.
1: ఈ కోపం తగ్గిపోతుంది.
0: Then there will be no more of anger.
1: ఈ విధంగా కోపాన్ని తగ్గించుకోవడానికి ఎన్నో సులభమైన మార్గాలు ఉన్నాయి.
0: Many easy techniques are given to conquer anger.
1: కానీ ఈనాటి పిల్లలు దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయటం లేదు.
0: But modern students are not
1: దాన్ని అభివృద్ధి పరచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.
0: In fact, the temper is increasing.
1: ఈ సమయం తప్పితే వాడిని తిట్టడానికి మరొక సమయం లేదు.
0: This is the right time to bang him, accuse him, or else I lose the opportunity.
1: వాడు ఉన్న దగ్గరనే మనం నిలుచుకొని వాడిని ఇష్టం వచ్చినట్టు తినేస్తాం.
0: Let me stand there and see to it.
1: అది మరింత పాపంగా తోస్తుంది.
0: Oh, it's much worse than the other
1: sense. మంచిది కాదు.
0: That's not proper.
1: కనుకనే దాన్ని చల్లార్చుకోవడానికి తగిన కృషి చేయాలి.
0: We should try to pacify, cool down.
1: ఆ విధంగా మనలో వచ్చినటువంటి దుర్మార్గమైనటువంటి గుణమును క్రమక్రమేణ దైవ ప్రార్థన చేతను, దైవ చింతన చేతను తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి.
0: By constant prayer and thinking of God, we can be rid of these bad qualities.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మొట్టమొదట మన దృష్టిని నాలుకను
0: in the first instance control your sight and the tongue.
1: ee kannula valla manam enniyo paapalu chustunnamu.
0: The eyes are responsible for many of the bad sins.
1: Enniyo paapalu anubhavistunnamu.
0: We experience the consequences of the sins.
1: Enniyo drushyalanu manam chustunnamu.
0: We see many sins around.
1: Aa drushyamuloku phalithanni manam anubhavistunnamu.
0: And we are experiencing the
1: results. Alanti pillane manaku puttunnaru.
0: And we have children of the same sort.
1: Kalugane manam cheddani eppudu chudakoddu.
0: So never see anything bad.
1: చెడ్డని ఎప్పుడూ మనం పలకకూడదు.
0: నెవర్ స్పీక్ ఎనీథింగ్ బ్యాడ్.
1: పూర్వకాలం లోపల,
0: ఇన్ ఎర్లియర్ టైమ్స్,
1: మీకు ఇంత తెలియదు.
0: యూ డూ నాట్ నో.
1: ఆడవారికి తెలుసును.
0: విమెన్ నో దిస్.
1: వారికి నవమాసంలో వచ్చేటప్పటికి,
0: ఇన్ ఎ ఫ్యామిలీ వే, నైన్ మంత్స్,
1: ఏ చెడ్డవి కూడా చూపకుండా,
0: దే సీ టు ఇట్ దే డోంట్ సే,
1: ఏ చెడ్డ పలుకులు కూడా పలకకుండా,
0: అండ్ దే డోంట్ స్పీక్ ఎనీథింగ్ బ్యాడ్,
1: భగవత్ కథలు చెప్పుకుంటూ,
0: అండ్ దే థింక్ ఆఫ్ గాడ్ స్టోరీ.
1: వాళ్ళకు శ్రీమంతాలని, మంచి వంటలు, మంచి ఆనందమైనటువంటి వార్తలు తెలుపుకుంటూ వచ్చారు.
0: ఆల్ గుడ్ న్యూస్ ఇస్ కన్వేడ్ టు దెమ్, ఆల్ డెలీషియస్ ఐటమ్స్ ఆర్ సర్వ్డ్.
1: కారణం ఏమిటి?
0: వై?
1: వాళ్ళు మంచి భావాలు లోపల పోతే ఆ లోపల ఉన్నటువంటి పిల్లలకు కూడా మంచి భావాలు వస్తాయి.
0: ద రీజన్ బిహైండ్ ఇస్ వెన్ వన్స్ ద గుడ్ ఫీలింగ్స్ గెట్ ఇన్ టు దెమ్, దే విల్ బి గెట్ గుడ్ చిల్డ్రన్ ఇన్ టర్న్.
1: తల్లిదండ్రులు చేసినటువంటి పాపంలో పిల్లలు తప్పక అంటుతుంది.
0: ద సిన్స్ కమిటెడ్ బై పేరెంట్స్ విల్ నేచురలీ గో టు దేర్ చిల్డ్రన్, దే మస్ట్ ఫేస్ ది కాన్సిక్వెన్సెస్.
1: బాగా తెలుసు.
0: You know this.
1: Subhadra garbhanga untunnappudu,
0: and Subhadra was pregnant.
1: Kani Arjunudu vachi Padma Vyuhanu gurinchi cheptunnadu,
0: and the entire mystery of Padma Vyuha was narrated.
1: ఆ ఉద్దేశాన్ని గురించి చెబుతుండేటప్పుడు తక్షణమే కృష్ణుడు వచ్చి బాబా నిలిచిపెట్టేయన్నాడు.
0: ఇమీడియట్లీ కృష్ణ కేమ్ అండ్ సెట్ స్టాప్ దేర్ అట్ దట్ స్టేజ్.
1: నీవు చెప్పవలసిన సమయం కాదు ఇది.
0: దిస్ నాట్ ద టైమ్ టు టెల్.
1: ఇది ఎవరు వింటున్నారు?
0: హూ ఇస్ ద లిసనర్?
1: ఊకొట్టినట్టుగా అని సుభద్ర అంటున్నారని భావిస్తున్నావు.
0: యూ థింక్ ద సమ్వన్ ఇస్ లిసనింగ్
1: సుభద్ర. కాదు, లోపల ఉన్న బిడ్డ ఊకొడుతుండాలి.
0: ఇస్ నాట్ సుభద్ర హూ ఇస్ లిసనింగ్, ద చైల్డ్ ఇన్ ద వూంబ్ ఈస్ రెస్పాండింగ్.
1: కనుకనే ఈ పద్మవ్యూహంలో ప్రవేశించేటంత వరకు చెప్పాడు అర్జునుడు.
0: సో అర్జున నరేటెడ్ ద వే టు గెట్ ఇన్ పద్మవ్యూహ
1: అన్నాడు అభిమన్యుడు.
0: అండ్ సో అభిమన్యు లిసన్ టు దట్ ఎక్స్టెంట్.
1: కృష్ణుడు నిలబెట్టమని చెప్పేటప్పటికి అర్జునుడు మానివేశాడు.
0: అండ్ కృష్ణ asked him not to
1: కనుకనే
0: ఆ పద్మవ్యూహం
1: ప్రవేశించేంత వరకు తెలిసింది. తిరిగి వెనుకకు రావటం తెలియకపోవటం చేత అభిమన్యుడు అందులో మరణించాడు.
0: సో అభిమన్యు కుడ్ నో టు గెట్ ఇన్ టు పద్మవ్యూహ అండ్ హీ డస్ నాట్ నో ది వే టు గెట్ అవుట్. Therefore he died.
1: మనకు తెలియకుండా ఉంటుంటది గాని తెలియకుండా ఎన్నో జరుగుతుంటున్నాయి జగత్తు లోపల.
0: There are many things that happen without our knowledge.
1: ఇది నాకు మాత్రమే తెలియదు అనుకుంటున్నావు.
0: యూ థింక్ దట్ యూ అలోన్ డోంట్ నో.
1: తెలియదు.
0: యూ మే నాట్ బి నోయింగ్.
1: నీకు తెలియకుండా ఈశ్వరుని దేవుడు కూడా.
0: బట్ గాడ్ నోస్.
1: అతనికి తెలుసు.
0: హీ నోస్.
1: కనుక మనం ఎప్పుడు కూడా మంచి మాటలు మాట్లాడాలి.
0: సో వీ షుడ్ స్పీక్ గుడ్ ఆల్వేస్.
1: మంచి పనులు చేయాలి.
0: వీ షుడ్ డూ గుడ్ డీడ్స్.
1: మంచి మార్గంలో ప్రవేశించాలి.
0: అండ్ వీ షుడ్ ట్రెడ్ అలాంగ్ ద రైట్ పాత్.
1: కనుకనే మనం పవిత్రమైనటువంటి యొక్క ఇంద్రియాలను సరైన మార్గంలో ఉంచుకున్నప్పుడే మన పాపములు అన్ని కూడా పరిహారం అయిపోతాయి.
0: వెన్ వన్స్ వీ మేక్ యూజ్ ద సెన్సెస్ ఇన్ సేక్రెడ్ వే దాట్ వుడ్ అటోన్ అవర్ సెన్స్.
1: ఒక చెయ్యి ఉంటుండాలి.
0: హియర్ లైస్ ద హ్యాండ్.
1: దీనికి ఐదు ఐదు వేళ్లు ఉన్నాయి.
0: ఇట్ హాస్ ఫైవ్ ఫింగర్.
1: ఈ ఐదు వేళ్లతోనే కొడితే ఎంత దెబ్బ ఉంటుంది?
0: ఎస్ యూ ఆర్ ట్రై టు బీట్ విత్ ఆల్ ద ఫైవ్ ఫింగర్ జాయిన్ టుగెదర్.
1: కానీ
0: యూ కెన్
1: కొట్టవద్దు.
0: బట్ నెవర్ బీట్.
1: కొట్టవద్దు.
0: నెవర్ బీట్ పీపుల్, అటాక్ పీపుల్.
1: ఒకవేళ నీకు కొట్టాలని ఇష్టం వచ్చిందా?
0: వెల్ ఇఫ్ యూ వాంట్ టు డూ దాట్
1: స్లాప్ వేళ్లతో కొట్టు.
0: జస్ట్ ట్రై టు స్లాప్ విత్ వన్ లిటిల్ ఫింగర్.
1: అనగా కొట్టేవాడికి ఒక వేలు కనిపిస్తుందా? ఐదు వేలు కనిపిస్తుందా?
0: అండ్ ఇన్ఫాక్ట్ ఇఫ్ యూ ఆర్ ప్రిపేర్ టు బీట్ యూఆర్ నాట్ కాన్షియస్ ఆఫ్ ఫైవ్ ఫింగర్స్.
1: చేత్తోనే కొడతాడు, కాలుతోనే కొడతాడు.
0: వెల్ హి ట్రై టు హిట్ యు విత్ హిస్ హ్యాండ్ అండ్ ఆల్సో ద లెగ్.
1: చెయ్యి కాలే అనేటువంటి విచక్షణ జ్ఞానమే ఉండదు.
0: యూ వోంట్ హావ్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్క్రిషన్ వెదర్ హిస్ హ్యాండ్ ఆర్ ద లెగ్.
1: కనుక ఆ కోపం వచ్చినప్పుడు నువ్వు అక్కడ నుంచి వేడిపోయి.
0: వెన్ వన్స్ దేర్ ఇస్ యాంగర్ లీవ్ దట్ ప్లేస్.
1: నువ్వు దూరం అయిపో.
0: డిస్టెన్స్ యువర్ సెల్ఫ్.
1: అప్పుడు ఈ పాపానికి గురి కావు.
0: అండ్ నెవర్ కమిట్ ఎ సిన్ లైక్ దట్.
1: కనుకనే మనం పాపము చేసి తర్వాత మనం పరిహారం కోసమని చాలా బాధపడేదానికంటే పాపమునే చేయకుండా చూసుకోవటం మంచిది.
0: వి కమిట్ ఎ సిన్ అండ్ వి ట్రై టు అటోన్ ద సిన్స్ కమిటెడ్. బెటర్ యు డోంట్ కమిట్ ఎ సిన్ అట్ ఆల్.
1: కానీ
0: బట్
1: దీనికి మరొక విషయము.
0: దేర్ ఇస్ అనదర్ పాయింట్.
1: మీ అందరికీ కష్టం కలగవచ్చును.
0: యు మే ఫీల్ బ్యాడ్.
1: కానీ నాకు అది చాలా ఆనందమే.
0: బట్ భగవాన్ ఫీల్స్ వెరీ హ్యాపీ అబౌట్.
1: ఎందుకంటే అందరి యందు ఉన్నటువంటి దైవత్వం ఒక్కడే.
0: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: ఈశ్వర సర్వభూతానాం.
0: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ క్రియేషన్.
1: ఈ సత్యాన్ని మీరు గుర్తించుకుని
0: యు నో దిస్ ట్రూత్.
1: నేను ఈనాటి నుండి
0: ఫ్రమ్ దిస్ డే
1: ఎవరికి నేను నమస్కారం ఇవ్వను.
0: భగవాన్ ఇస్ నాట్ గోయింగ్ టు గ్రాంట్ నమస్కార.
1: ఎందుకంటే మీరు నేను ఒక్కటే.
0: బికాస్ యూ అండ్ ఐ ఆర్ వన్.
1: కనుక మీలో మీరు నమస్కారం చేసుకోండి.
0: అండ్ యూ సాల్యూట్ యువర్ సెల్ఫ్.
1: నాకు ఈనాటి నుంచి ఈ విధమైనటువంటి యొక్క ప్రతిజ్ఞ పట్టాలని చూస్తున్నాను.
0: అండ్ దిస్ ఇస్ ద వౌ ద డిటర్మినేషన్ హి హస్ టేకెన్.
1: ఎవరికి మనం నమస్కారం చేయాలి? తల్లిదండ్రులకు చేయండి.
0: ఎస్ డూ నమస్కార్ టు యువర్ పేరెంట్స్.
1: ఎందుకంటే వారికి సత్యం తెలియదు, నీకు ఆ సత్యం తెలియదు.
0: బికాస్ పేరెంట్స్ ఆర్ అన్అవేర్ ఆఫ్ దిస్. యూ టూ డోంట్ నో.
1: ఈ సత్యం నాకు తెలుసును కనుకనే నేను ఈ సత్యాన్ని పాటించాలి.
0: సిన్స్ భగవాన్ ఇస్ ఆల్ ట్రూత్ హిమ్సెల్ఫ్.
1: మీలో ఉన్నది, నాలో ఉన్నది, వీరిలో ఉన్నది, వారిలో ఉన్నది ఒకటే ఒకటి ఆత్మ.
0: భగవాన్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆత్మ.
1: కనుక ఎవరికి ఎవరు కూడా నమస్కారం చేయనక్కర్లేదు.
0: నో వన్ నీడ్స్ టు డూ నమస్కార్ టు ఎనీవన్.
1: నీకు చేయవలసినటువంటి ఇష్టం ఉంటుంటే
0: ఇఫ్ యూ సో లైక్
1: మనసులో చేసుకో.
0: డూ ఇట్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్.
1: నీవు ఐదు వేళ్లు చేర్చుకో.
0: జాయిన్ ఆల్ ది ఫైవ్ ఫింగర్స్.
1: ఈ పది చేసి స్వామి ఈ దశేంద్రియములు నీకు అర్పితంగా చేస్తున్నాను అనేటువంటి భావంతో చేసుకో.
0: డూ నమస్కార్ ద ఫీలింగ్ దట్ ఆల్ ది టెన్ సెన్సెస్ ఆర్
1: ఆఫరింగ్ టు యు. ముట్టి నమస్కారం చేయనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు టచ్ ద ఫీట్ అండ్ పే యువర్ రెస్పెక్ట్.
1: కనుక ఈనాటి నుంచి
0: ఫ్రమ్ దిస్ డే
1: ఇది మీకు కొంచెం కష్టంగా కలవచ్చు.
0: యూ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్.
1: కానీ
0: బట్
1: మీకు అది వినడానికి కష్టంగా ఉంటుంటుంది. కానీ చెవులకు
0: వీ ఆల్సో ఫీల్ సో సారీ టు హియర్.
1: కానీ చెవులను ముయ్యవచ్చును, కానీ నోరును ముయ్యడానికి వీలవుతుందా?
0: యూ కెన్ జస్ట్ క్లోజ్ యువర్ ఇయర్స్ బట్ నాట్ యువర్ మౌత్ ఆర్ ద టంగ్.
1: కనుక ఈ సత్యాన్ని మీరు గుర్తించి వర్తించాలి.
0: నో దిస్ ట్రూత్ అండ్ కండక్ట్ అకార్డింగ్లీ.
1: ఈ నమస్కారములు మాత్రం ఈనాటి నుంచి మాత్రం ఎవరు చేసుకోకూడదు.
0: Nobody should do namaskar like this hereafter.
1: అందరియందు నాయందే ఉంటున్నాడు భగవంతుడు, నాయందే ఉంటున్నాడు భగవంతుడు అని. మీరు ఆ సత్యాన్ని మీరు గుర్తించి వర్తించండి.
0: నో ద ట్రూత్ దట్ గాడ్ ఈజ్ ఇన్ యూ, గాడ్ ఈజ్ ఇన్ యూ, ఇన్ ఎవ్రీవన్.
1: ఈ విధమైనటువంటి యొక్క భావాన్ని మీరు అభివృద్ధి పరచుకుంటే మీ అందే సాక్షాత్కరిస్తుంది దైవత్వం.
0: వెన్ వన్స్ యూ హ్యావ్ దట్ ఫీలింగ్, యూ విల్ హ్యావ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ మేనిఫెస్టేషన్ ఆఫ్ డివైన్.
1: ఇందులో కూడా కొన్ని కొన్ని కలతలు కూడా జరుగుతూ ఉన్నాయి.
0: దేర్ ఆర్ సర్టన్ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ దిస్.
1: ఒకరికి నమస్కారం ఇస్తే వారికి ఇచ్చారు నాకు ఇవ్వలేదే.
0: యు వన్ ఇస్ గిఫ్టెడ్ blessed with namaskar, the other one would
1: be yokka bheda bhavam kuda nu perigipothunnayi, dveshalu kuda.
0: The differences and hatred are increasing day by day.
1: Ee dvesha bhavanu kuda nu tagginchukune nimittamai nenu ee namaskaramlo maanivestunna.
0: In order to see that there will be no more of hatred, Bhagavan instructs us not to do namaskar.
1: Meer ekkada gari manaslo cheskondi,
0: do it within yourself.
1: Naaku ade aanandamu,
0: that makes Bhagavan happy.
1: Kaani modala munchi undi nenu cheptune unnanu kaani అది మీరు ఎవరు పాటించడం లేదు.
0: భగవాన్ హ్యాస్ బీన్ టెలింగ్ అస్ ఫ్రమ్ ద బిగినింగ్ బట్ వీఆర్ నాట్ అబ్జర్వింగ్.
1: కనుక ఈ పిచ్చి పిచ్చి భావాలంతా క్రమక్రమేణా తగ్గించుకుంటూ పోవాలి.
0: ఆల్ దీస్ సిల్లీ థాట్స్ షుడ్ బి రిడ్యూస్డ్.
1: ఇంద్రియాన్ని నిగ్రహించుకోవటము,
0: కంట్రోలింగ్ ద సెన్సెస్,
1: ఈ విధమైనటువంటి కోపతాప ఈ శాస్త్రీయ డమ్మములంతా కూడా అరికట్టుకోవటము,
0: కంట్రోలింగ్ అవర్ యాంగర్, హేట్రెడ్, జెలసీ, సో ఆన్,
1: నమస్కారాలు చేయటము,
0: అండ్ డూయింగ్ నమస్కార్,
1: వర్ణనలు చేయటము,
0: ఎక్స్టోలింగ్ గాడ్,
1: ఇవన్నీ కూడా మంచిది కాదు.
0: దే ఆర్ నాట్ ప్రాపర్ గుడ్.
1: ఇది బాహ్య సంబంధమైనటువంటి ఒక వృత్తులు.
0: దే ఆర్ ఆల్ ఎక్స్టర్నల్.
1: కనుక ఈ గురుపౌర్ణం నుంచి కూడాను,
0: రైట్ ఫ్రమ్ దిస్ గురుపౌర్ణం,
1: ఈ పవిత్రమైన భావాన్ని మీరు అభివృద్ధి పరచుకుని,
0: డెవలప్, గ్రో మోర్,
1: మీరు కూడా పవిత్రులైపోయి,
0: యు బీ సీక్రెట్ ఫర్ యువర్
1: పరమశాంతిని పొందండి,
0: అండ్ be peaceful and have that eternal divine state.
1: ప్రతి మానవుడు కూడా ఆశించేటువంటి వ్యక్తి.
0: ఎటర్నల్ బ్లెస్ ఇస్ వాంటెడ్ బై ఎవ్రీబడి.
1: ఎప్పుడు వస్తుంది ఆనందము?
0: వెన్ కెన్ యూ గెట్ ఇట్?
1: కానీ మొట్టమొదట అన్నగత ప్రాణమైన దేహం చేత.
0: ద ఫస్ట్ వన్ ఇస్ హియర్ ఇస్ ద బాడీ.
1: అది అన్నగత ప్రాణమైన దేహం చేత ప్రారంభమైంది.
0: ద బాడీ బోర్న్ అవుట్ ఆఫ్ ద ఫుడ్ హ్యాస్ గాట్ ద లైఫ్.
1: ప్రాణమయమైపోయింది.
0: ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ లైఫ్.
1: మనోమయమైపోయింది.
0: అండ్ దేర్ లైస్ ద మైండ్ దేర్
1: ఆఫ్టర్. ఆనంద విజ్ఞానమయం వస్తుంది.
0: అండ్ దెన్ కమ్స్ ద విజ్డమ్.
1: ఆ విజ్ఞానమయం వచ్చిన తర్వాత ఆనందమయమే.
0: బియాండ్ ద స్టేట్ ఆఫ్ విజ్డమ్ ఇస్ ప్రెసెంట్ ద స్టేట్ ఆఫ్ బ్లిస్.
1: కనుక ఈ విజ్ఞానమయం వరకు కూడా మీరు తగినటువంటి సాధన చేసుకోండి.
0: యూ షుడ్ డూ ఆల్ ప్రాక్టీసెస్ అంటిల్ యూ రీచ్ విజ్ఞానమయ, ద విజ్డమ్.
1: విజ్ఞానమును మీరు పోషించుకున్నప్పుడే మీకు ఆనందమయం చిక్కుతుంది.
0: దెన్ వన్స్ యూ సస్టైన్ దిస్ విజ్డమ్ యూ కెన్ బి బ్లిస్ఫుల్.
1: కనుక ఆనందంతో మీ జీవితాన్ని అభివృద్ధి గావించుకుని సుఖశాంతులతో పల జీవితాన్ని గడిపి ఇతరులకు ఈ జీవితాన్ని అందించడానికి ప్రయత్నించండి.
0: విత్ దిస్ బ్లిస్ భగవాన్ వాంట్స్ యూ టు లీడ్ ఎ హ్యాపీ అండ్ పీస్ఫుల్ లైఫ్ అండ్ షేర్ దిస్ పీస్ అండ్ ద బ్లిస్ విత్ అదర్స్.
1: ఈ ఆనందం అనేటువంటిది ఎంత గొప్పదో మీకు తెలియదు.
0: యూ కెనాట్ ఎస్టిమేట్ ది హైట్స్ ఆఫ్ బ్లిస్.
1: ఒక్కతూరి మనము ఆనందాన్ని అనుభవిస్తే ఒక చిన్న విషయము, అగ్ని ఉంటుంది, అగ్నికి చిన్న పుల్ల కొనబోయి నువ్వు పెట్టు, ఆ పుల్ల కూడా అంటుకొని పుల్లంతా కూడా అగ్నిగా మారిపోతుంది.
0: Well, even if you carry a single match stick and get it burnt, well, the whole thing would be transformed into fire.
1: అదే విధంగానే స్వామికి సమీపంగా ఉంటుంది.
0: Being close to Swami,
1: స్వామి యొక్క మనోతత్వానికి మీరు సమీపంగా అయినప్పుడు ఆ మనోతత్వం మీలో కూడా ప్రవేశిస్తుంది.
0: When you are very close to Bhagavan, mentally you will also be divine.
1: మీ మైండ్ కూడాను ప్రకాశవంతంగా ఉంటుంది.
0: Your mind also illumines.
1: అక్కడ కూడా మీ అంధకారాన్ని దూరం చేస్తుంది.
0: And you will be beyond the body.
1: మీ ఆనందాన్ని ప్రకాశింపజేస్తుంది.
0: అండ్ ద బ్లిస్ షైన్స్ బ్రిలియంట్లీ.
1: కనుక ఇది మంచి కోసంగా భావించాలి మీరు.
0: ఇట్ ఈస్ సెట్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
1: అయ్యో స్వామి ఈ విధంగా చెప్పాడని మీరు ఏమాత్రం బాధపడకూడదు.
0: నెవర్ ఫీల్ సారీ ఫర్ వాట్ భగవాన్ సెడ్.
1: ఈ బాధ కూడా మన ఆనందం కోసమని.
0: దిస్ పెయిన్ ఈజ్ ఆల్సో ఫర్ యువర్ గుడ్.
1: ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: ఈ రెండు బాధల మధ్యలోనే మీకు ఆనందం చిక్కుతుంది.
0: అండ్ యూ ఫైండ్ ద ప్లెజర్ యాజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: పోతూ ఉన్నప్పుడు, వస్తుండేటప్పుడు, పాదాల పైన పట్టడం, ఇవంతా ఇతరులు కూడా చాలా కష్టంగా కనిపిస్తుంటారు.
0: యాజ్ భగవాన్ పాసెస్ బై వీ ఫాల్ ఎట్ హిస్ ఫీట్ అండ్ అదర్స్ ఫీల్ సో బ్యాడ్.
1: కనుక ఈనాడు ఇంద్రియ నిగ్రహము,
0: టుడే సెన్స్ కంట్రోల్,
1: పాద నమస్కారము,
0: అండ్ ది పాద నమస్కారం,
1: రెండింటినీ సరైనటువంటి దీంట్లో మీరు వినియోగించుకోండి.
0: దీస్ టూ మస్ట్ బి ప్రాపర్లీ యూజ్డ్.
1: ప్రేమ ముదిత మనసు.

0: విజయ పూజ్యతే నహి ధనం విద్యా విహీనం పశు. ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా, స్టూడెంట్ విద్యాబోధకులారా, విద్యాభిమానులారా,
1: స్టూడెంట్స్ ద ఎంబోడిమెంట్ ఆఫ్ లా, ది పేట్రన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ద టీచర్స్.
0: విద్యని మానవులకు సౌందర్యం.
1: ఎడ్యుకేషన్ కన్ఫర్స్ బ్యూటీ ఆన్ మ్యాన్.
0: విద్యని మానవులకు గుప్త ధనం.
1: దట్ ఇస్ ఎడ్యుకేషన్ అలోన్ ప్రొవైడ్స్ ప్రాస్పెరిటీ అండ్ వెల్త్.
0: విద్యనే కీర్తి, విద్యనే సుఖము, విద్యనే భోగము.
1: ఇట్ కన్ఫర్స్ రెప్యుటేషన్, ఇట్ ప్రొవైడ్స్ ఆల్ ద సస్టెనెన్స్ అండ్ ఇట్ గివ్స్ హిమ్ ద రైట్ టు ఎంజాయ్ లైఫ్.
0: విద్య గురువులందరికంటే గొప్ప గురువు.
1: ఎడ్యుకేషన్ ఈజ్ ది గ్రేటెస్ట్ టీచర్, గ్రేటర్ దాన్ ఆల్ ద అదర్ టీచర్స్.
0: విదేశీ యాత్ర తెలిపినప్పుడు విద్య మనకు గొప్ప బంధువు వలె తోడ్పడుతుంది.
1: When any person visits a new foreign country, it is education which comes to his rescue.
0: Vidya maroka netram drishti.
1: Education confers a new vision.
0: Raja cheta poojimpabadetundi vidya kaani dhanam kaadu.
1: It is education which confers the capacity to be honored by king and not the wealth.
0: ఇట్టి పవిత్రమైన దివ్యమైనటువంటి విద్యను నోచుకోలేనటువంటి వాడు పశువుతో సమానం.
1: ఎనీ పర్సన్ హూ ఈజ్ నాట్ ఫార్చునేట్ ఎనఫ్ టు బి ఎడ్యుకేటెడ్ దస్ ఈజ్ వర్స్ దాన్ ఎన్ ఎనిమల్.
0: సత్యామృతంబును చవి చూడకున్నచో

0: who does not have love in his heart, he is like a barren land. How can he provide sustenance and help?
1: Kaluka nalu gunamunu nalugu kramamu dappa pattudala toda sadhimpa parama vidya. ఇంతకన్నను ఘన విద్య ఏమి కలదు, సాధు సద్గుణగణ్యులవు సభ్యులార. ఇంతకంటను ఘన విద్య ఏమి కలదు, సాధు సద్గుణగణ్యులు.

0: education therefore consists of acquiring these four qualities of truth, right conduct, peace and love. And what other thing can be called true education? Oh, people who have assembled here, noble ones.
1: Prema Swarupulara.
0: Embodiments of divine love.
1: Stula Jagattuku, Jiva Lokamunaku, Manasika Simaku, Sangika Jivitaniki, Moolamai, Aadharamai Unna, Satyamunaku, Pratyaksha Swarupame, Vidya.
0: Education is an expression of all those things which provide, which express themselves and which are helpful in the gross world and to live a life in the world and to attain the highest and the supreme.
1: మన నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలను సవాళ్లను ఎదుర్కొనేటువంటి మానసిక ధైర్య స్థైర్యం యొక్క శక్తిని చేకూర్చున్నదే విద్య.
0: ఎడ్యుకేషన్ ఇస్ ఓన్లీ దాట్ వన్ కెన్ బి కాల్డ్ ఎడ్యుకేషన్ విచ్ కెన్ కన్ఫర్ అస్ ద మెంటల్ స్ట్రెంగ్త్ అండ్ కెపాసిటీ టు ఫేస్ ద ప్రాబ్లమ్స్ దట్ అకర్ ఇన్ డైలీ లైఫ్ అండ్ సక్సీడ్ ఇన్ లైఫ్.
1: సృష్టి యొక్క రూపనామములను తీర్చిదిద్దునటువంటిది విద్య.
0: ఇట్ ఇస్ ది ఎడ్యుకేషన్ అగైన్ విచ్ కెన్ మేక్ లైఫ్, నేచర్ అండ్ ఎవ్రీథింగ్ మీనింగ్ఫుల్ అండ్ పర్పస్ఫుల్.
1: దివ్య మానస తత్వాన్ని గుర్తించినప్పుడే ప్రపంచమునకు సంఘమునకు తనలో ఉన్నటువంటి సమస్త శక్తులకు సన్నిహిత సంబంధమైన బాంధవ్యం ఏర్పడుతుంది.
0: ఇట్ ఈస్ పాసిబుల్ టు ఎస్టాబ్లిష్ correct relationship between the mind, the world and every living being only when we understand that education properly.
1: Yavat manava jatini okka kutumbamuga nirupimpa cheyunade divyamaina vidya.
0: Education alone can make everyone feel that there is only one family of all human beings.
1: Samajamuloni samasta shaktulanu ekibhavinchi ఐకమత్యముతో అనుభవింప చేయునదే విద్య.
0: ఎడ్యుకేషన్ ఎనేబుల్స్ టు బ్రింగ్ అబౌట్ యూనిటీ ఇన్ ది సొసైటీ అండ్ మేక్స్ ఎవ్రీవన్ ఎ లైఫ్ బేస్డ్ అపాన్ కోఆపరేషన్ అండ్ యూనిటీ.
1: కానీ ఈనాటి విద్యా విధానము మనము సరి అయినటువంటి స్థితిలో అనుభవించుకుటకు తగిన అవకాశం లేకపోతున్నది.
0: బట్ టుడే ద ఎడ్యుకేషనల్ మెథడ్స్ అండ్ పాలసీస్ do not provide us an opportunity to enjoy education in the proper way.
1: Lokamulo aneka mandi medhavu unnaru,
0: there are quite a few
1: knowledgeable people,
0: intelligent people and scientists in the world.
1: Kani itti medhavulanu itti vaigyanikulanu sakramaina margamulo anusarimpa chesetundi sariyaina vidya lekapovatam chetane ee medha shakti vaigyanamu peda margam patti జగత్తులో అనేక విధములైనటువంటి అశాంతులకు గురి చేస్తున్నవి.
0: యూ డు నాట్ కమ్ అక్రాస్ ద మెథడ్స్ విచ్ కెన్ యూజ్ ద ఇంటలెక్చువల్ పవర్ అండ్ ద విజ్డమ్ ఆఫ్ ది పీపుల్ అండ్ ద సైంటిఫిక్ నాలెడ్జ్ ఆఫ్ ది పీపుల్ ఇన్ ద ప్రాపర్ వే. దేర్ఫోర్ ద వరల్డ్ ఈస్ సఫరింగ్ టుడే.
1: ఈనాటి విద్యా విధానము ఇంద్రియములను తృప్తిపరిచే నిమిత్తమే అదే పరమ లక్ష్యమని భావిస్తూ ఉన్నారు.
0: ఎడ్యుకేషన్ టుడే ఈస్ కీపింగ్ సాటిస్ఫైయింగ్ ది సెన్స్ ఆర్గన్స్ as the supreme goal of education.
1: Teenati vidya kevalamu telivitetalu maatrame cheekuchutunnadi kaani gunamulani ee maatram kodanu abhivruddhi cheyatledu.
0: Today's education is helping people only to develop the cleverness, but it is not conferring people the qualities which can help them, virtues.
1: Ee vidya vidhanamunu samskarimpa chese nimittamai mana Bharata నాయకులు అనేక విధములైనటువంటి ప్రయత్నములు సల్పుతూ వచ్చారు.
0: అవర్ లీడర్స్ ఆఫ్ ది కంట్రీ హవ్ మేడ్ ఎ నంబర్ ఆఫ్ ఎఫర్ట్స్ ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ అబౌట్ సమ్ చేంజ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ద ఎడ్యుకేషనల్ మెథడ్.
1: ఎన్నో కమిటీలను కూడా స్థాపించినారు.
0: ఎ నంబర్ ఆఫ్ కమిటీస్ వర్ ఎస్టాబ్లిష్డ్.
1: కానీ ఇవన్నీ కూడా కేవలము కంఫర్టీ ఇంత మాత్రం చోటనే ఇది విరమించుకున్నవి కానీ విద్యా విధానమును సరి అయినటువంటి మార్గంలో తీర్చిదిద్దడానికి ఎవరు కూడా గట్టి సంకల్పము చేయలేదు.
0: బట్ ఆల్ దీస్ కమిటీస్ have ended up in coming for tea rather than in just trying to find out methods which are absolutely model and ideal.
1: కావలసిన మీ ప్లానులు వేసినారు కానీ అది ఆచరణలో నిరూపించలేదు.
0: There are paper plans, but they have not transformed all those plans into action.
1: దీనికి కారణం ఏమిటి?
0: What is the reason for this state?
1: భారతీయులు అనేక కష్టములకు, నష్టములకు, దుఃఖములకు కట్టుబడి లెక్క చేయక స్వరాజ్యమును మాత్రమే సాధించగలిగి కానీ ఐకమత్యమును సాధించలేకపోయారు.
0: With great effort and difficulty, facing innumerable problems, Indians have been able to acquire freedom, but they have not been able to establish unity.
1: ఐకమత్యము లేకపోవటమే ఇన్ని దురవస్థలకు మూల కారణం.
0: It is lack of unity which is responsible for all these problems.
1: ఐకమత్యమే జీవితమైనటువంటి పరమ ధర్మము.
0: Unity is the very essence of life's goal.
1: ఇట్టి ఐకమత్యం చేత మానవులు సాధించలేనటువంటిది జగత్తులో ఏమీను లేదు.
0: With unity, there is nothing which cannot be accomplished in this world.
1: అట్టి జీవితములకు మూలాధారమైన ఐకమత్యమును విస్మరించి కేవలము తాత్కాలికమైనటువంటి యొక్క స్వరాజ్యమును ఆశించడం చేతనే భారతదేశము ఇన్ని కష్టములకు, నష్టములకు, దుఃఖములకు గురి కావలసి వచ్చింది.
0: Not paying proper attention to such an important factor as unity and merely concentrating on winning of the freedom is responsible for all these problems which you are obtaining today.
1: విద్యా విధానములో కావలసినన్ని మార్పులు చేయాలి.
0: There is a need for making a number of changes in the educational policy.
1: ఈ విద్యా విధానములకు తగినటువంటి వివేక విజ్ఞానములు కూడా అభివృద్ధి పరచుకోవాలి.
0: ఇట్ ఈస్ నెసెసరీ టు డెవలప్ విజ్డమ్ అండ్ డిస్క్రిమినేషన్ అలాంగ్ విత్ దిస్ ఎడ్యుకేషన్.
1: కానీ దురదృష్టవశాత్తు విజ్ఞానం పెరిగినది కానీ దానికి తగిన వివేకము పెరగలేదు.
0: బట్ అన్ఫార్చునేట్లీ దెర్ ఇస్ ఎ గ్రోత్ ఇన్ సైన్స్ బట్ దెర్ ఇస్ నో ప్రపోర్షనేట్ గ్రోత్ ఇన్ డిస్క్రిమినేషన్.
1: వినయము లేని విజ్ఞానము కేవలము నిరుపయోగము.
0: సైన్స్ without having the power of discrimination
1: vinayamu pradhanamaina pranamu.
0: Humility is essential life force of education.
1: Ilanti prana samanamaina vinayamunu ee naadu manam kolipoyinaamu.
0: Today we do not get that humility in the educated people.
1: Desham yokka bhavishyattunu lakshyamunandu ee maatram kuda nu unchukovatam ledhu.
0: We are not caring for to keep the future of our country in whatever we do.
1: Kanukane manavuni yendu సుజ్ఞాన ప్రజ్ఞానములు అనేటువంటివి శూన్యమైపోయినవి.
0: దట్ ఈస్ వై ది విజ్డమ్ అండ్ సచ్ పవర్స్ విచ్ ఆర్ హెల్ప్ఫుల్ అండ్ కన్స్ట్రక్టివ్ ఆర్ నాట్ ఒబ్టైన్ ఇన్ మ్యాన్ టుడే.
1: కానీ ఈనాటి భారతీయుల యొక్క భావము విద్య విరివిగా పెరిగినదని, ప్రతి పల్లె ఎందుకునూ విద్యా సంస్థలు స్థాపింపబడినవని, విద్య చాలా ప్రోగ్రెస్ సరైనటువంటి అభివృద్ధిలో ఉన్నదని భావిస్తున్నారు పాపం వెర్రివారు.
0: Unfortunately today, quite a few people wrongly believe that education has made tremendous progress. Institutions have been established in villages in innumerable numbers.
1: Kevalam vidya samasthalu periginanta maatramuna vidya perigindani bhavinchukovatam veritharame.
0: It is rather foolishness to believe that a mere growth in the number of education institutions is the same thing as
1: kotlu kharchu pettunnaru. Kani vidya nidhanamulu గుర్తించుకనుక కేవలం విద్యా సంస్థలను అభివృద్ధి పరుస్తున్నారు.
0: క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఆర్ స్పెంట్ ఆన్ ఎడ్యుకేషన్ వితౌట్ రియలైజింగ్ వాట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ ప్రాపర్ అండ్ గుడ్ ఎడ్యుకేషన్.
1: దీని యొక్క ప్రోగ్రెస్ ఏమిటని చక్కగా మనం లోతులందుకు విచారించినా,
0: ఇఫ్ యు మేక్ ఎన్ ఇన్డెప్త్ అనాలిసిస్ ఆఫ్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ ఎడ్యుకేషన్,
1: మేలు చేసిన వాని కూడు పెట్టిన దాతనే కూలద్రోయు, విద్య చెప్పిన గిరువునే వెక్కిరించు, ఇది ఏ ప్రోగ్రెస్ ఈనాడు విద్య యందు.
0: టుడేస్ ప్రోగ్రెస్ ఇన్ ఎడ్యుకేషన్ కన్సిస్ట్ ఆఫ్ బీయింగ్ అన్గ్రేట్ఫుల్ టు పీపుల్ హూ హావ్ డన్ సో మచ్ గుడ్ ఫర్ అస్ and not caring for people who have fed us and who have brought us up in life, and also ridiculing the masters and teachers who have taught us. This seems to be the progress which we have achieved in education.
1: Samgha samskaram antayu gangagalase ಗಂಗ ಸಂಸ್ಕಾರಮಂತೆಯು ಗಂಗ ಗಲಸೆ ಮನುಜ ಜಾತಿಗೆ ತೃಪ್ತಿಯೇ ಮಾಯಮಯ್ಯೇ ಶೀಲ ನೀತುನು ಜಗತಿಲೋ ಚೀನಮಿಂಚೇ ಇದೆಯೇ ಪ್ರೋಗ್ರೆಸ್ಸು ಈನಾಡು ವಿದ್ಯೆ ಎಂದು
0: ಆಲ್ ದಿ ಕಲ್ಚರಲ್ ಕಲ್ಚರ್ ಅಂಡ್ ಟ್ರೆಡಿಷನ್ ಆಫ್ ದಿ ಸೊಸೈಟಿ ವಿಚ್ ಹೆಸ್ ಬೀನ್ ಎಸ್ಟಾಬ್ಲಿಷ್ಡ್ ಓವರ್ ಎ ಲಾಂಗ್ ಪೀರಿಯಡ್ ಆಫ್ ಟೈಮ್ ಈಸ್ ಥ್ರೋನ್ ಓವರ್ ಬೋರ್ಡ್ ಅಂಡ್ ಥ್ರೋನ್ ಇನ್ ಟು ವಿಂಡ್ಸ್ ಅಂಡ್ ದೇರ್ ಇಸ್ ಅಬ್ಸಲ್ಯೂಟ್ಲಿ ಲ್ಯಾಕ್ ಆಫ್ ಸ್ಯಾಟಿಸ್ಫ್ಯಾಕ್ಷನ್ ಅಂಡ್ ಕಂಟೆಂಟ್ಮೆಂಟ್ ಕ್ಯಾರೆಕ್ಟರ್ ಅಂಡ್ ಇಂಟಿಗ್ರಿಟಿ ಆಲ್ಸೋ ಆರ್ ಇಗ್ನೋರ್ ಟುಡೇ ದಿಸ್ ಇಸ್ ಆಲ್ ದಿ ಪ್ರೋಗ್ರೆಸ್ ದಟ್ ವಿ ಹ್ಯಾವ್ ಅಚೀವ್ಡ್ ಇನ್ ಎಜುಕೇಷನ್
1: ಭವ್ಯ ಭವಾನುಯರಿಗಿನ ಭಾರತೀಯ ಸಂಘ ಸಂಸ್ಕೃತಿ ಗುರ್ತಿಂಪ ನೇರಗೈರಿ ಭವ್ಯ ಭವಾನು ಕಲಿಗಿನ ಭಾರತೀಯ ಸಂಘ ಸಂಸ್ಕೃತಿ ಗುರ್ತಿಂಪ ನೇರಗೈರಿ
0: ಪೀಪಲ್ ಹ್ಯಾವ್ ನಾಟ್ ರಿಯಲೈಸ್ಡ್ ದ ಗ್ರೇಟ್ ಐಡಿಯಾಸ್ ಅಂಡ್ ಗ್ರೇಟ್ ಫೀಲಿಂಗ್ಸ್
1: ಭಾರತೀಯ ಗುಂಪ ನೇರಗುನ್ನ
0: And the Indian culture, which is based upon great values and great traditions, is not properly understood. What great misfortune and bad luck can there be than this state of affairs which you obtain today?
1: Sarva samskruti endu kudanu aariteerinatundi okka Bharat desamu ee naadu aa samskrutini gurtinchadaniki prayatninchadam ledu.
0: Bharatiya culture, which has attained the atom of excellence is not being realized today
1: samskrutini gurtinchinatundi okka bharatiyini deenini aacharane endu pettutaku yatninchadam ledu
0: those people who have recognized the greatness of indian culture are not making any efforts to practice
1: asalu samskruti ante emito ee naati vidyarthulike artham kaadu
0: today students have not understood what really culture means
1: divyamaina manavatvanni పరిపూర్ణత్వం గావించేటువంటిదే సంస్కృతం అనేటువంటి సత్యాన్ని విస్మరించిపోతున్నారు
0: పీపుల్ ఆర్ ఫర్గెటింగ్ ద ఫ్యాక్ట్ కల్చర్ కన్సిస్ట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ హ్యూమన్ లైఫ్ ఇంటూ డివైన్ లైఫ్
1: శరీర మనస్సు ఆధ్యాత్మిక తత్వాన్ని అర్థం చేసుకోవడానికి తగినటువంటి యొక్క ప్రయత్నములే చేయటం లేదు
0: పీపుల్ ఆర్ నాట్ మేకింగ్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ద ఫంక్షనింగ్ అండ్ ద సటిల్ ప్రిన్సిపల్స్ విచ్ అండర్లై ద ఫిజికల్ ద ఇంటెలెక్చువల్ అండ్ ద స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ మ్యాన్
1: నిత్య జీవితంలో సమగ్రతా భావాన్ని సాధించేటువంటిది సంస్కృతి
0: కల్చర్ కన్సిస్ట్ ఆఫ్ ఒబ్టైనింగ్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఇన్ డైలీ లైఫ్
1: శరీరమునకు మనస్సునకు ఆత్మకు ఉండినటువంటి యొక్క సరైన సంబంధ బాంధవ్యాన్ని గుర్తించి ఏకత్వాన్ని భావించడమే సంస్కృతి
0: కల్చర్ కన్సిస్ట్ ఆఫ్ రికగ్నైజింగ్ ద అండర్లయింగ్ యూనిటీ బిట్వీన్ ద ఫిజికల్ ద మెంటల్ అండ్ ద స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ ఆఫ్
1: మానవత్వాన్ని పరిపూర్ణమైనటువంటి యొక్క భావంతో అనుభవింపజేయడే సంస్కృతి
0: కల్చర్ ఈజ్ వన్ విచ్ కెన్ మేక్ పీపుల్ టు ఎంజాయ్ లైఫ్ ఇన్ ఆల్ ఇట్స్ ఫుల్నెస్
1: జాతి మత భేదములకు ఏమాత్రం కూడా లొంగక
0: నాట్ టేకింగ్ నోట్ ఆఫ్ ఎనీ
1: ఏకత్వమైనటువంటి దైవత్వాన్ని గుర్తింపజేయడే సంస్కృతి
0: superficial differences based upon caste creed and realizing the supreme divinity which exists in everyone that is culture
1: anekatvamloni ekatvanni kudano nirupimpa cheyaledi sanskruti
0: culture is one which can prove the unity in multiplicity and diversity
1: itti pavitramaina sanskrutini enta varaku vandinchinappatikini tanivi teeradu
0: it is impossible to describe all the aspects of culture which
1: అగ్ని దివ్యమైన భవ్యమైనటువంటి భారతీయ సంస్కృతిని ఈనాడు విద్యార్థులు ఏమాత్రం కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు
0: సచ్ గ్రేట్ ఈజ్ ఇండియన్ కల్చర్ బట్ అన్ఫార్చునేట్లీ స్టూడెంట్స్ టుడే ఆర్ నాట్ రికగ్నైజింగ్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఇండియన్ కల్చర్
1: కనుక ఈ భారతీయ సంస్కృతిని కేవలం భారతీయులకు మాత్రమే కాకుండా యావత్ ప్రపంచమునకే ఇది నాయకత్వాన్ని దివ్యమైనటువంటి యొక్క మార్గాన్ని నిరూపింపచేయడే సంస్కృతి అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి
0: We have to recognize the truth that Indian culture is not merely setting a goal and proper path for Indians alone, but for the entire humanity. This truth must be recognized by all of us today.
1: Papa bhiti daiva pritini kudamu samskrimpa cheyudhi samskruti.
0: Fear of sin and love for God are the two important aspects of Indian culture.

0: ఇంత కన్నను దౌర్భాగ్యమేమి కలదు.
1: Without having the fear of sin and without having love of God, the human feelings and human qualities are suppressed in human beings. What great misfortune can there be than this state of affairs?
0: ఈనాడు ఎట్టి చదువులు ఎరుగునట్టి పల్లజను ఎందున్నటువంటి యొక్క పవిత్రమైన భావములు, చదువుకున్న పట్టణంలో ఎందున్న విద్యావంతులు ఎందు ఏమాత్రం కూడా కనిపించటం లేదు.
1: Sacred feelings and qualities which are obtained in uneducated people in the rural areas are so great, but today, unfortunately, citizens in the cities do not have such great qualities.
0: కొండ జాతి వారు, కోయి జాతి వారికి ఉండినటువంటి యొక్క నీతి నియమాలు కూడా ఈనాడు విద్యావంతులలో కనిపించటం లేదు.
1: The tribals and the rural people have qualities which are ideal, which are not obtained in the other people.
0: ఎక్కడ విద్యా సంస్థలు, ఎక్కడ విశ్వవిద్యాలయములు, ఎక్కడ కోర్టులు కచేర్లు అధికంగా పెరిగినవో అక్కడే అన్యాయములు, అక్రమములు, అనాచారములు అధికమైపోతున్నాయి.
1: You get all types of atrocities and all types of problems and bad behavior only in places where there are innumerable number of education institutions, growth of courts and other such aspects of modern civilization.
0: ఈ కోర్టులు కచేరులు విద్యా సంస్థలు లేనటువంటి యొక్క పల్లె ప్రజలు అంటే నీతి నిజాయితీలు ఇంతో అంతో అని కూడా ప్రకాశిస్తూ ఉన్నాయి.
1: మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆర్ ఒబ్టైన్ ఇన్ ద రూరల్ పీపుల్ వేర్ యూ డు నాట్ హ్యావ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, కోర్ట్స్ అండ్ సచ్ అదర్ ఆఫీసెస్.
0: కనుక ఈ విద్యా అభివృద్ధి వల్ల మనకు కలిగినటువంటి ఫలితం ఏమిటి?
1: వాట్ ఈస్ ఇట్ దట్ యూఆర్ గోయింగ్ టు అచీవ్ బై దిస్ కైండ్ ఆఫ్ ప్రోగ్రెస్ ఇన్ ఎడ్యుకేషన్?
0: మానవత్వాన్ని మరచి కేవలం పశుత్వాన్ని పెంచుకుంటూ ఉన్నాము.
1: వీఆర్ ఫర్గెటింగ్ ద రియల్ హ్యూమన్ ఫీలింగ్స్ అండ్ హ్యూమన్ క్వాలిటీస్ అండ్ డెవలపింగ్ ద బీస్ట్లీ అండ్
0: స్వేచ్ఛా విహారాన్ని ఆశిస్తున్నాము.
1: లైసెన్షియస్ బిహేవియర్ ఈజ్ లవ్డ్ బై అస్.
0: ఇంద్రియ భోగాల కోసమే పాటు పడుతున్నాము.
1: వీఆర్ మేకింగ్ ఎఫర్ట్స్ ఓన్లీ ఫర్ సాటిస్ఫైయింగ్ ది
0: మానస శాంతిని నోచుకోలేక అతి దూరమైపోతున్నారు.
1: వీఆర్ బికమింగ్ డిస్టెంట్ టు మెంటల్ పీస్.
0: కానీ విద్యార్థులు ఉన్న ప్రదేశము శాంతి భద్రతలు కలకలలాడవలసినటువంటి విద్యా సంస్థలు ఈనాడు భయభ్రాంతితో కుళ్ళి కుమిలి కూలిపోతున్నవి.
1: ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వేర్ స్టూడెంట్స్ ఆర్ సపోజ్ టు బి లర్నింగ్ హ్యావ్ బికమ్ ప్లేసెస్ ఆఫ్ అన్రెస్ట్ అండ్ టోటల్ డిస్ట్రక్షన్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్లేసెస్ ఆఫ్ పీస్.
0: ఈ విద్య యొక్క విశిష్టత ఏమిటి?
1: వాట్ ఈస్ ది స్పెషాలిటీ ఆఫ్ దిస్ కైండ్?
0: మనం నేర్చినటువంటి విద్యను సమాజంలో సమన్వయము గావించుకుని సక్రమమైన మార్గంలో ఆదర్శవంతమైన జీవితాన్ని అందించడమే విద్య యొక్క పరమ లక్ష్యం.
1: The most important goal of education is to practice whatever you have learned for the benefit and for the progress and welfare of the society.
0: Intiye kaal inkanu inkanu inkanu enniyo vidhamle pettiyuka avaneeti margamulandu idi pravesha pettunnadi ee vidya.
1: But today's education is making man take to wrong course and false of immorality in a number of ways.
0: Inaadu science and technological kavalsinanta perigipothundali.
1: Today, science and technology has made tremendous progress.
0: ఈ విద్యా విధానం లోపల వైజ్ఞానిక శాస్త్రం మరింత మితిమీరిపోతున్నది.
1: In the educational field, especially in this field of science is making
0: ఈ విజ్ఞానం సమాజంలో పరిజ్ఞానమును అభివృద్ధి గావించినటువంటి నిజమే.
1: We have made good progress in science. This is a fact.
0: కానీ ఈ విధమైన పరిజ్ఞానము మనకు చేసినటువంటి మేలు కంటే కీడునే అధికంగా కనిపిస్తుంది.
1: బట్ ది నాలెడ్జ్ విచ్ హావ్ ఆబ్టైన్ బై సైన్స్ హాజ్ ఓన్లీ హార్మ్డ్ అస్ మచ్ మోర్ దాన్ ది హెల్ప్ దట్ ఇట్ హాస్ కన్ఫర్డ్ ఆన్ అస్.
0: ఈ యొక్క సాంకేతిక విజ్ఞాన శాస్త్రము మానవులకు అందించేటువంటి యొక్క సుఖం కంటే దుఃఖముని అధికంగా చేకూరుస్తున్నది.
1: వాట్ ఎవర్ హెల్త్ అండ్ హ్యాపీనెస్ విచ్ దిస్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఆర్ కన్ఫరింగ్ ఆర్ నాట్ యాజ్ మచ్ యాజ్ ది హార్మ్ దట్ ఇట్ ఈస్ డూయింగ్ టు హ్యూమానిటీ.
0: నిజమైన శాంతి భద్రతలు మానవ జీవితంలో అనుభవించడానికి ఏమాత్రం కొన్ని అవకాశం లేకుండా చేస్తున్నవి.
1: దే ఆర్ మేకింగ్ మ్యాన్ నాట్ ఎంజాయ్ రియల్ పీస్ ఇన్ ఎనీ వే ఇన్ ది డైలీ లైఫ్.
0: ఈనాడు వైజ్ఞానిక శాస్త్రంలో వీడియోలు రేడియోలు అధికమైపోయినవి.
1: అన్ అకౌంట్ ఆఫ్ గ్రోత్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ వీడియోస్ అండ్ రేడియోస్ మల్టీ
0: సినిమాలు విమానాలు కూడా అధికమైపోయినవి.
1: సినిమాస్ అండ్ ఏరోప్లేన్స్ ఆల్సో హావ్ ఇంక్రీజింగ్ నంబర్.
0: టెలివిజన్లు అనేక విజన్లు కూడా చాలా అధికమైపోయినాయి.
1: అండ్ ద నంబర్ ఆఫ్ విజన్స్ ఇన్క్లూడింగ్ టెలివిజన్స్ ఆల్సో గ్రో.
0: కానీ టీవీ విజన్ మాత్రం కనిపించటం లేదు.
1: బట్ యూ కెనాట్ కమ్ అక్రాస్ ద డివైన్ విజన్ టుడే.
0: దీనివల్ల మానవుని యొక్క నిత్య జీవితము మరింత భారంగా తోస్తున్నది.
1: అండ్ అకౌంట్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ దిస్ డివైన్ విజన్ మ్యాన్స్ లైఫ్ ఈస్ బికమింగ్ బర్డెన్సమ్.
0: మానవ జీవితము చాలా వ్యయముతో కూడి ఉంటున్నది.
1: Man's life consists of very heavy expenditure.
0: ఈ సాంకేతిక విజ్ఞాన శాస్త్రం మానవునికి మనశ్శాంతికి దూరం చేస్తున్నది.
1: On account of science and technology, man is losing peace of mind.
0: మానవుని యొక్క దేహ పరిస్థితి ఎందుకున్నదు దినదినమునకు క్షీణించి కేవలము బలహీనత గావించుతున్నది.
1: ఫిజికలీ ఆల్సో మ్యాన్ ఈస్ లూజింగ్ హిస్ హెల్త్ అండ్ బికమింగ్ వీకర్ డే ఆఫ్టర్ డే.
0: నీతి నిజాయితులను నేలిమట్టం గావించుతున్నది.
1: మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ హ్యావ్ రీచ్డ్ ది రాక్ బాటమ్ లెవెల్.
0: ఏ విధంగా?
1: హౌ యు మే ఆస్క్.
0: ఈనాడు కొన్ని విధములైన యొక్క ఆదర్శాన్ని మనం అనుగుణంగా తీసుకుంటే ఎంతైనా కూడాను ఈ యొక్క అవినీతికి మూల కారణము ఈ విజ్ఞానం అనే స్పష్టంగా వచ్చుతున్నది.
1: ఇఫ్ యూ టేక్ ఎ ఫ్యూ ఇన్స్టెన్సెస్ ఆఫ్ అవర్ డే టు డే లైఫ్ టుడే ఆల్ దీస్ ఫ్యాక్ట్స్ విల్ బి ప్రూవ్డ్.
0: వీడియోలు, రేడియో,
1: యు టేక్ వీడియోస్ అండ్ రేడియోస్,
0: ఇవి అందరి ఇంద్రియందు కూడాను అతి కఠినంగా ఉండే తీరాలి.
1: ఎవరీ ఫ్యామిలీ ఎస్సెన్షియలీ వాంట్స్ టు హ్యావ్ దీస్ థింగ్స్ ఇన్ దేర్ హౌసెస్.
0: వీడియో లేనటువంటి ఒక ఇల్లు అది కేవలం ఒక అశాస్త్రీయమైనటువంటి యొక్క గృహంగా తోస్తుండాలి.
1: పీపుల్ కన్సిడర్ ఏ హోమ్ వితౌట్ ఎ వీడియో,
0: ఇది అనాగరికంగా తోస్తుండాలి.
1: దే కన్సిడర్ దట్ యాజ్ అన్సివిలైజ్డ్ హోమ్ అన్కల్చర్.
0: మధ్య తరగతిలో జీవించేటువంటి అధికారి యొక్క స్థితి ఎటువంటిదనేటువంటి దాన్ని మనం కొంచెం విచారిస్తే ఈ యొక్క పరిస్థితుల వల్ల తన యొక్క జీవితం చాలా అశాంతికి గురి అయిపోతున్నది.
1: ఇఫ్ యూ వాంట్ టు లుక్ ఇంటూ the lives of middle class officers and people who are occupying middle class families, you can just see the type of problem that they are facing today.
0: అతనికి వచ్చేటువంటి జీతము 1000 or 1500 ఉంటాయి.
1: He may be drawing a salary of 1000 or 1500 rupees.
0: కానీ ఈ ధనముతో తాను వీడియోలు తీయగలడా, రేడియోలు తీయగలడా, టెలివిజన్లు తీయగలడా, ఏమి తీయగలడు?
1: With this amount of salary, is it possible for him to go in for either a radio or a video or a television?
0: ఇవి లేకపోతే ఆ ఇంటిలో ఉన్నటువంటి ఆరు బిడ్డలు అనేక విధములా బాధపడతారు.
1: The family and the children will feel terribly upset if you do not have these things.
0: ఆరు బిడ్డలను సంతోషపరిచే నిమిత్తమై ఈ వీడియోలు రేడియోలు కూడా కొనవలసి వస్తుంది.
1: In order to satisfy the wife and children, they go in for buying all these videos.
0: ఈ కొనడానికి చేతిలో డబ్బు ఉండదు.
1: But for buying these things he does not have money.
0: ఈ కారణం చేతనే లంచాలు ప్రారంభిస్తున్నారు.
1: This kind of situation leads to corruption.
0: ఈ లంచాలకు మూల కారణం ఏమిటి?
1: What is the main reason?
0: ఈ సాంకేతిక విజ్ఞాన శాస్త్రమే మూల కారణం.
1: It is this growth of science and technology which has led to the high corruption now.
0: కనుక ఈ విధముగా కింద మొదలు పై వరకు కూడాను తమ యొక్క ఇంటి వారిని సంతృప్తిపరిచే కోసమని, పిల్లలను ఆనందపరిచే నిమిత్తమై, అనేక విధములైనటువంటి యొక్క ఈ వస్తువాహనాలు సేకరించే నిమిత్తమై ఈ యొక్క కరప్షన్ అనగా లంచాలు ప్రారంభిస్తున్నారు.
1: రైట్ ఫ్రమ్ ద లోయెస్ట్ క్లాస్ ఆఫ్ పీపుల్ టు ద హైయెస్ట్ క్లాస్ ఆఫ్ పీపుల్, ఇన్ ఆర్డర్ టు సాటిస్ఫై దేర్ వైఫ్, దేర్ ఫ్యామిలీ, దేర్ చిల్డ్రన్, దే గోయింగ్ ఫర్ బయింగ్ థింగ్స్ విచ్ దే కెనాట్ అఫోర్డ్. అండ్
0: తమ పిల్లలకు చదువును నేర్పించాలంటే అది మరింత కష్టంగా తోస్తుంది.
1: యూ టేక్ అనదర్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎడ్యుకేటింగ్ ది చిల్డ్రన్, దట్ ఈస్ అనదర్ వెరీ.
0: ఒకటో తరగతి చదివేటువంటి పిల్లవాడిని ఒక స్కూల్ లో, ప్రైమరీ స్కూల్ లో చేర్చాలంటే 5,000 or 10,000 డొనేషన్ కట్టాలి.
1: ఇన్ ఆర్డర్ టు గెట్ ఎ సీట్ ఇన్ ద ఫస్ట్ స్టాండర్డ్ ఇన్ ద ప్రైమరీ స్కూల్ వన్ హాస్ టు పే డొనేషన్.
0: వాడు నేర్చుకునేటువంటి చదువు కంటే వాని యొక్క యూనిఫామ్, డ్రెస్ కు మరింత ఖర్చు కావాలి.
1: In addition to expenditure on his education, expenditure on his uniform has to be added on.
0: ఆ విధంగా డొనేషన్ లేకుండా లేక యూనిఫామ్ లేకపోతే ఆ స్కూల్లో ఆ పిల్లలు చేర్చుకోరు.
1: If you do not give donation or if you do not provide the uniform, there is no
0: మధ్య తరగతి ఆఫీసరు ఈ ధనమును ఎక్కడ నుంచి తెస్తాడు?
1: How can a middle class man provide so much of it?
0: కనుకనే వీరు పెద్ద మార్గం పట్టడానికి ప్రయత్నిస్తున్నారు.
1: Therefore he goes in the wrong way and the wrong path.
0: ఈ విధంగానే ఈ విజ్ఞాన శాస్త్రం అనేటువంటిది మానవుని నిత్య జీవితంలో అక్కడ గొప్ప అశాంతిని కలిగింపు చేస్తున్నది.
1: దట్ ది సో కాల్డ్ సైన్స్ ఇస్ మేకింగ్ మ్యాన్ లూజ్ పీస్ ఆఫ్ మైండ్ ఇన్ డైలీ లైఫ్.
0: ఇంకా మన ఇంటిలో ఎన్ని విధమైనటువంటి బాధలు ఉండినప్పటికీ,
1: వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్ యు మే హావ్ ఇన్ అవర్ హోమ్స్,
0: పరిస్థితుల యొక్క ప్రభావములకు మనకు గురి అయినప్పటికీ,
1: సబ్జెక్టెడ్ టు వేరియస్ డిఫికల్టీస్ అండ్ సిచ్యుయేషన్స్ ఇన్ డైలీ లైఫ్,
0: తినడానికి ఉండడానికి కూడా అతి కష్టంగా అనుభవించడానికి, ఎక్కడైతే ఆఫీసరు ఈ ధనమును ఎక్కడి నుంచి తెస్తాడు?
1: హౌ కెన్ in a middle class man provide so much of
0: it. కనుక నీ వీడు పెడమార్గం పట్టడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: Therefore he goes in the wrong way and wrong

0: agony, subjected to various difficulties and situations in daily life.
1: తినడానికి ఉండడానికి కూడా అతి కష్టంగా అనుభవించడానికి వీలైనప్పటికీ
0: even if you do not have sufficient to worth కానీ
1: బయట మాత్రము మన ఆడంబరము మితిమీది పోతూ ఉండాలి.
0: Even if you do not have minimum things, but outside you want to indulge in all
1: ఈ ఆడంబరం చేత కూడాను అహంకారం చేత కూడాను మానవుని యొక్క జీవితము అతి వ్యయంతో కూడి ఉంటుండాలి.
0: This ostentatious life outside means a lot of expenditure.
1: ఈనాటి డాక్టర్స్ అనుకోండి, లేక లాయర్స్ అనుకోండి, ఎవరైనా కానీ ఈ చదువుకున్నటువంటి అధికారులంతా కూడాను బయట తిరగాలంటే ఏదో ఒక వాహనం కావాలి.
0: Whether it is a doctor or lawyer or any other educated officer, if he wants to move out outside, he needs
1: ఇంట్లో ఎన్ని విధమైనటువంటి అనానుకూలం ఉండినప్పటికీ బయట మాత్రము ఈ కార్ లో మోటార్ సైకిల్ లో తాను సంచారం చేయాలి.
0: There may be any number of financial difficulties at home, but still he would have to have a vehicle, a car.
1: ఈ విధమైనటువంటి ఆడంబరమే చేయకపోతే డాక్టర్ దగ్గర పేషెంట్లు రారు, లాయర్ దగ్గర క్లయింట్స్ రారు.
0: If they do not indulge in this kind of showy, ostentatious life, doctor will not get patients and lawyers will not get
1: clients. ఇది సహజ జీవితం లోపల జరుగుతున్నటువంటి యొక్క ప్రధానమైనటువంటి యొక్క సమస్యలు.
0: These are the problems which are faced naturally by people in day-to-day living.
1: ఈ సమస్యలను తప్పించుకునే నిమిత్తమై,
0: in order to free themselves from these kinds,
1: వీటిని సాధించే నిమిత్తమై,
0: in order to achieve and provide for these things,
1: ఈ అవినీతిలో పాల్పడుతున్నారు.
0: They are entering into the path of immorality.
1: ఏతావాత దీని యొక్క అవినీతికి కారణమేమనగా ఈ సైన్స్ యొక్క అభివృద్ధియే మూల కారణం.
0: The sum and substance of all these things, it is the science which is responsible for.
1: Science chedadi kaadu.
0: Science itself is not bad.
1: Adi vinayoginchukuneetundi vidhanamlo untundi adi dosham.
0: But it is the defect lies the way that you use this science.
1: కనుక ఆ వినియోగించుకునేటువంటి విధానముల గురించినటువంటి విద్య ఈనాడు మనకు అత్యవసరం.
0: బట్ టుడే వాట్ వి నీడ్ ఇస్ ఎడ్యుకేషన్ విచ్ కెన్ మేక్ అస్ యూజ్ ద సైన్స్ ప్రాపర్లీ.
1: విద్య అనగా కేవలం పరిపూర్ణమైనటువంటి ఒక ఆత్మజ్ఞానం అనియే చెప్పచ్చు.
0: ట్రూ ఎడ్యుకేషన్ ఈజ్ a complete knowledge of atma, total knowledge of atma.
1: ilanti vidyanu nechavalsinaatundi ee naati vidyarthulu kevalamu ee aadhunika vidyalopala aneka vidhamaitundi yokka kashtamulu kurevutunnaru.
0: Students who should acquire this atmic knowledge instead are subjected to a number of problems in this worldly education.
1: Kevalam aavigincanta aa aadhunika vidyanu nerchite gummadakayanta ahankaram bayaldeertundi.
0: Education is ego, is as big
1: as ilanti vidyavantune bharatiya sanskruti paina kevalamu visugu puttu undali.
0: Such students naturally develop hatred for Indian culture.
1: Idi sariyainatundi vidya kaaneradu.
0: This type of education is not a correct education at all.
1: Vidyamainatundi vidyanu manam gurtinchadaniki prayatninchali.
0: We should recognize what real education means.
1: Vidya kevalam udyoga nimittamai yerpadinatundi oka sambandhanni manam dooram cheyali.
0: We should not believe that education is for making out a living and getting
1: a samajamlo manam gauravanga nyayanga jeevinchadaniki tagineatundi oka sahayam gaavinchinatundi ee vidyanu manam vishwasinchali.
0: Education is that which can confer us to a life, which can make us live a happy life in the society and a useful life in the society.
1: Samajamulo gauravanni kolipoyinappudu tarvata manaki ee vidyalu kaapadeyatundi emiti.
0: If we lose honor in the society, what is the use of having that kind of education at all?
1: Manavu yokka neeti nijayathinanu manam poshinchadaniki taginatundi krushi cheyali vidya dwara.
0: Through education we should develop integrity and morality in our lives.
1: కృతజ్ఞతా జీవితాన్ని మనం అర్పించి చేసుకోవాలి.
0: వి షుడ్ డెవలప్ ఎ సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఇన్ అవర్ లైఫ్.
1: కానీ ఈనాడు అట్టి కృతజ్ఞత అనేటువంటిది ఎక్కడ కూడా కనిపించటం లేదు.
0: బట్ యూ కెనాట్ గెట్ గ్రాటిట్యూడ్ ఈవెన్ ఫర్ ఎ శాంపుల్.
1: తన తల్లిదండ్రులను కూడా గౌరవించడానికి వెనుకంజ వేస్తున్నాడు విద్యావంతుడు.
0: పీపుల్ ఆర్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ హెసిటేటింగ్ ఈవెన్ షోయింగ్ రెస్పెక్ట్ టు దేర్ ఓన్ పేరెంట్స్.
1: తన బ్లడ్ తన ఫుడ్ తన హెడ్ పేరెంట్స్ గిఫ్ట్ అనేటువంటి సత్యాన్ని మర్చిపోతున్నాడు.
0: దే ఆర్ ఫర్గెటింగ్ ది ట్రూత్ విత్ దేర్ బ్లడ్ ఫుడ్ అండ్ హెడ్ ఆర్ ఆల్ ది గిఫ్ట్స్ ఆఫ్ దేర్ ఓన్ పేరెంట్స్.
1: తల్లిదండ్రులు కూడా సరైన మార్గంలో గౌరవించడానికి ప్రయత్నించడం లేదు.
0: దే ఆర్ నాట్ షోయింగ్ ప్రాపర్ రెస్పెక్ట్ ఈవెన్ టు దేర్ ఓన్ పేరెంట్స్ ఇన్ ఎ ప్రాపర్ వే.
1: ఇది అవిద్యనే చెప్పవచ్చును కానీ విద్యను కానేరా.
0: దిస్ కెన్ బి కాల్డ్ ఇంప్రాపర్ ఎడ్యుకేషన్, ఇట్ ఇస్ నాట్ ఎడ్యుకేషన్ అట్ ఆల్.
1: జ్ఞానం ఎంత పెరుగుతున్నదో తనతో పాటు అజ్ఞానం కూడా అంత నీడ వలె వెంటాడుతూ వస్తున్నది.
0: ఇగ్నరెన్స్ ఇస్ గ్రోయింగ్ ఇన్ ద సేమ్ ప్రపోర్షన్ యాజ్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్.
1: విద్యార్థులారా, మీరు విద్యాభ్యాసం చేయవాలంటే కేవలం దేశం నిమిత్తమై మీ విద్యను అభ్యసించండి, కానీ నీ నిమిత్తమై నీ స్వార్థ నిమిత్తమై విద్యను అభ్యసించకండి.
0: స్టూడెంట్స్ ఇఫ్ యు వాంట్ టు లెర్న్ ఎడ్యుకేషన్ అండ్ అక్వైర్ నాలెడ్జ్, ఇట్ మస్ట్ బి

0: స్టాన్లీ వాజ్ ద ఫేక్ ఆఫ్ ద నేషన్. మన భారతదేశం యొక్క సంస్కృతి శాశ్వతంగా నిలచాలనుకుంటే మీరు పవిత్రమైనటువంటి యొక్క మన సంస్కృతిని అర్థం చేసుకోండి.
1: ఇఫ్ యూ వాంట్ టు ఎస్టాబ్లిష్ ఇండియన్ కల్చర్ ఆన్ ఎ ఫర్మ్ ఫుటింగ్, యూ మస్ట్ అండర్స్టాండ్ వాట్ ఇండియన్ కల్చర్ ఈస్.
0: భారతీయ సంస్కృతి ఉండినంత కాలమే భారతదేశం సుక్షేమంగా ఉంటుంది.
1: ఇండియా కెన్ బి సేఫ్ ఓన్లీ ఆస్ లాంగ్ యాజ్ ఇండియన్ కల్చర్ ఈస్ సేఫ్.
0: ఈ పవిత్రమైనటువంటి సంస్కృతి మనం ఏనాడు కోల్పోటమో అప్పుడు భారతదేశమే మనకు లేదు.
1: The moment we lose Indian culture, we lose our country itself.
0: ఇట్ దివ్యమైనటువంటి ఒక సంస్కృతిని మీ యొక్క దేశంలో లేక దేశం నందు ఒక రక్త సమానంగా మీరు విశ్వసించాలి.
1: Consider such Indian culture as your very life blood.
0: ఇది కేవలము ఇండియన్స్ దీన్ని పోషించడం చేతనే దీనికి ఇండియన్ కల్చర్ అని వచ్చింది. కానీ ఇది ప్రపంచమునకే ఒక విధమైనటువంటి యొక్క సంస్కృతి.
1: The name Indian culture is given to this culture because Indians have fostered it. Otherwise, it is a culture.
0: మానవత్వం దివ్యత్వాన్ని పోషించడానికి తగినటువంటి యొక్క ఆధారమే ఈ సంస్కృతి.
1: Indian culture provides the basis for developing the supreme knowledge of the whole divinity.
0: ఈనాడు మానవుడు కనిపించుతున్నాడు కానీ మానవత కనిపించటం లేదు.
1: Today you can come across humans only in form.
0: But మానవత లేని మానవత్వం ఏమిటి?
1: What is a human being without human qualities?
0: Star of Sandarshyam Nandu Matrami Manavudu Garu Nirupishtu Unnadu.
1: Only in form and in appearance one is appearing like a human being.
0: అతనికి ప్రాణపమానమైన మానవత్వం కోల్పోవడం చేతనే ఈ జగత్తు నందు ఇన్ని విధమైనటువంటి అల్లకల్లోలములు అభివృద్ధి అయిపోయేవి.
1: బట్ హీఈస్ లూజింగ్ హ్యూమన్ క్వాలిటీస్ విచ్ ఆర్ ది వెరీ లైఫ్ బ్లడ్ ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్, అండ్ దేర్ఫోర్ హీఈస్ ఫేసింగ్ ఇన్యూమరబుల్ ప్రాబ్లమ్స్ టుడే.
0: కనుక సమాజమును మనం విసర్జించడానికి వీలు కాదు.
1: వీ కెనాట్ గివ్ అప్ అవర్ సొసైటీ.
0: సమాజాన్ని మనం పోషించాలి.
1: వీ హ్యావ్ టు ఫాస్టర్ ది సొసైటీ.
0: ఈనాటి విద్యా సంస్థలన్నీ కూడా కేవలం పట్టణం అందించేటువంటి కర్మాగారములుగా నిరూపిస్తూ ఉన్నాయి.
1: ఆల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అపియర్ టు బి ఫ్యాక్టరీస్ విచ్ కెన్ మ్యానుఫ్యాక్చర్ గ్రాడ్యుయేట్స్.
0: కానీ ఇది కాదు విద్యా సంస్థల యొక్క విశిక్షణము.
1: దిస్ ఈస్ నాట్ ది స్పెషల్ ఫీచర్ ఆఫ్ ది గోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్.
0: విద్యయందు వివేకమును వివేకమందు విద్యత్తును కూడాను కొంతవరకు అనుభవించి తద్వారా సమాజంలో ఉన్నటువంటి వారి సమన్వయం గావించేటువంటి స్థితి మనం సంపాదించాలి. కనుక మనము చదివిన విద్యను కేవలము ఒక పట్టమును అందుకునేటువంటి నిమిత్తమై ఏదో ఒక పుస్తకమును కంఠస్థం గావించి ఎగ్జామినేషన్ లో పాస్ చేసినంత మాత్రమున మన విద్యావంతనం కాము.
1: వి కెనాట్ కాల్ అవర్ సెల్ఫ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ బై మియర్లీ స్టడీయింగ్ సంథింగ్ అండ్ రైటింగ్ అన్ ఎగ్జామినేషన్ పాసింగ్ అండ్ గెటింగ్ డిగ్రీస్.
0: మన జీవితం అంతా ఇప్పుడు ఆదర్శవంతమైనటువంటి రీతిగా సమాజంలో మనం సేవ చేయాలి.
1: వీ హావ్ టు సర్వ్ ది సొసైటీ ఇన్ అన్ ఐడియల్ వే త్రూ అవుట్ అవర్ లైఫ్.
0: సమాజమే మన యొక్క ప్రాణము.
1: We must consider society as a
0: సమాజమునకు దూరముగా మనం క్షణమైనా జీవించలేము.
1: We can't keep life away from the society even for a moment.
0: ఈనాడు తాను తన కుటుంబము తాను క్షేమంగా ఉండాలంటే మాత్రమే స్వార్థము సప్రయోజనంతో పాట పడుతున్నాడే కాని విద్యావంతుడు సమస్తమైనటువంటి సమిష్టి అయినటువంటి యొక్క సమాజాన్ని ఏమాత్రము గుర్తించడం లేదు.
1: టుడేస్ మ్యాన్ ఈస్ మేకింగ్ ఆల్ ఎఫర్ట్స్ ఫర్ హిమ్సెల్ఫ్ హిజ్ ఓన్ ఫ్యామిలీ అండ్ ఫర్ హిజ్ ఓన్ సెల్ఫిష్ ఎండ్స్, బట్ హీ ఈస్ నాట్ కేరింగ్ ఎ జాబ్ ఫర్ వాట్ ది సొసైటీ వాంట్స్ అండ్ ది వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ.
0: ప్రాచీన కాలమునందు విద్యకు ఎంతయో విలువనిచ్చేటువంటి వారు.
1: ఇన్ ది ఏన్షియంట్ డేస్ ఎడ్యుకేషన్ కమాండెడ్ ఎ లాట్ ఆఫ్ రెస్పెక్ట్.
0: కేవలము ఆనాటి విద్యార్థులు కూడాను కేవలం సింపుల్ లైఫ్ సహజమైన జీవితాన్ని అనుభవించేటువంటి వారు.
1: స్టూడెంట్స్ ఆఫ్ దోస్ డేస్ హ్యాడ్ సింపుల్ అండ్ వెరీ నేచురల్ లివింగ్ అండ్ లైఫ్.
0: ఈనాటి ఆడంబరాలు ఆనాడు లేవు.
1: టుడేస్ షో అండ్ ఆస్టెంటేషన్ ఆర్ నెవర్ ఆబ్టైన్డ్ ఇన్ దోస్ డేస్.
0: వారి దుస్తులు కానీ వారి ప్రవర్తనలు కానీ చాలా గౌరవమైనటువంటి రీతిగా వారు ధరించేటువంటి వారు.
1: Whether it is their clothes or is their behavior, everything was most respectable.
0: వారి బిహేవియర్ అనగా వారి నడతలు వారి చర్యలు ఎంతయో గౌరవంగా ఉండేటువంటిది.
1: దేర్ కాండక్ట్ అండ్ బిహేవియర్ వాజ్ హైలీ రెస్పెక్టెడ్ అండ్ ప్రైజ్ వర్తి.
0: ఈనాటి విద్యావంతులు ఎందుకని లేక విద్యా అధికారులు ఎందుకని ఈ యొక్క వినయ విధేయతలు ఏమాత్రం కూడా కనిపించవు.
1: బట్ యూ కెనాట్ కమ్ అక్రాస్ సచ్ హ్యూమిలిటీ అండ్ సచ్ గ్రేట్ క్వాలిటీస్.
0: మేనర్స్ ఉంటే ఏమంటే వాళ్ళకి అర్థం కాదు.
1: దే డు నాట్ నో వాట్ రియలీ
0: బిహేవియర్ అంటే వాళ్ళకి ఏమిటో అర్థం కాదు.
1: దే డు నాట్ అండర్స్టాండ్ వాట్ బిహేవియర్ మీన్స్.
0: డిసిప్లిన్ అంటే అసలే అర్థం కాదు.
1: దే డు నాట్ అండర్స్టాండ్
0: ఇలాంటి మూడు ముమ్మూర్తులుగా ఉండేటువంటి యొక్క గుణముల్ని మనం ఈనాడు అర్థం చేసుకుని లేకపోయినా మన విద్య యొక్క విలువ ఏమిటి?
1: వీ కెనాట్ అండర్స్టాండ్ దీస్ త్రీ ఎసెన్షియల్ క్వాలిటీస్, వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్ ఎట్ ఆల్?
0: కనుక మనం ఈనాడు మన సమాజం లోపల గౌరవంగా బ్రతికి సమాజంలో సరి అయినటువంటి రీతిలో తీర్చిదిద్దేటువంటి యొక్క వ్యక్తులుగా మనం రూపొందాలి.
1: పీపుల్ హూ కెన్ లివ్ ఎన్ ఆనరబుల్ లైఫ్ ఇన్ ద సొసైటీ అండ్ హెల్ప్ ద సొసైటీ ఫర్ ఇట్స్ ఓన్ వెల్ఫేర్. అండ్
0: కేవలం ఆధ్యాత్మిక మార్గం అంతా కూడా ప్రకృతి నుండి ఆత్మలో ప్రవేశించడం కాదు ప్రధానం. ఆత్మ నుండి ప్రకృతిలో ప్రవేశించామని చూడాలి.
1: We should also follow the spiritual path. It is not going from nature to spirit. From spiritual to natural life, that should be the transformation.
0: కేవలము ప్రకృతిని పరిపాలన చేసేటువంటి దక్షులుగా మీరు తయారు కావాల్సినటువంటి విద్యావంతులు ఈనాడు ప్రకృతికి వశమైపోయి దాసులుగా జీవిస్తున్నారు.
1: Students who should become the masters of nature and rule the nature have become slaves of nature and are suffering under the
0: సత్యం వద ధర్మం చెర అనేటువంటి యొక్క ఈ రెండు సూక్తులను మీరు సరి అయినటువంటి రీతిలో అర్థం చేసుకోవటం లేదు.
1: యూ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఇన్ ది కరెక్ట్ సెన్స్ వాట్ టు స్పీక్ ద ట్రూత్ అండ్ ఫాలో ద రైట్ రైచియస్
0: సత్య జీవితం అనేటువంటిది త్రికాల భాగ్యంతో కూడినటువంటిది. సత్య జీవితము త్రికాల భాగ్యం.
1: ది లైఫ్ బేస్డ్ అపాన్ ట్రూత్ ట్రాన్సెండ్స్ ఆల్ ద త్రీ టైమ్.
0: భూత భవిష్యత్ వర్తమానము కాలం కూడాను సమన్వయం గావించినటువంటిది.
1: It reconciles the past, the present and future and makes everything
0: ఇది సత్యాలు ఈనాడు విస్మరించినారు.
1: Such true life and based on truth is given up today.
0: ధర్మం అంటే వారి ఇష్టానుసారం ప్రవర్తించడమే ధర్మం అని భావిస్తున్నారు.
1: People are considering conducting themselves in any way they like is the right conduct.
0: కనుక ఆనాటి గురుకులంలో పూర్తి విద్యను అభ్యసించి గృహస్థాశ్రమంలో చేరడానికి పోయినప్పుడు దీనికి ఒక విధమైనటువంటి యొక్క గురువులు వారిని చెంత చేర్చి శ్రేయోమార్గమును బోధించి ఆనాడు పిల్లలను వదలలేక కంటి దారాలతో గురువులు ఇంటికి పంపేటువంటి వారు.
1: ఇన్ ది ఏన్షియంట్ టైమ్స్ ఆఫ్టర్ కంప్లీటింగ్ దర్ ఎడ్యుకేషన్ ద టీచర్స్ వుడ్ కలెక్ట్ దెం అండ్ టెల్ దెం ది పాత్ విచ్ విల్ బి హెల్ప్ఫుల్ ఇన్ దిస్ లైఫ్ అండ్ ఇన్ నెక్స్ట్ లైఫ్.
0: గురువులకు శిష్యులకు ఇంత సన్నిహితమైన సంబంధ బాంధవ్యం ఉండేటువంటిది.
1: దేర్ వాస్ సచ్ life based upon mutuality and affection that they would not like to part.
0: Kani ee naati guruvulaku atti vatsalya bhavam kani shishulaku kevalam pitru bhavam kani guru bhavam kani kanipinchatam ledu.
1: But you would not come across such feeling of love on the part of teachers and such feeling of respect on the part of students.
0: Kani ee naadu vidya samasthalanta kodalu pillalu eppudeppudu baita potara ani aashapadutuntaru.
1: That is why in today's education institutions they are always offering when would these students get
0: here. Vidyarthulu chusi adhyapakulu bhayapadavalsi vachindi kani adhyapakulu chusi vidyarthulu bhayam anetundi e maatramu ledu.
1: Today's what is obtained is students are not at all afraid of teachers. On the other hand, teachers
0: ilanti vidyarthulaku sariyinatundi vidya ee reetiga chekurtundi.
1: How can such students get true education and good education?
0: Kona guruyohi hitopadesha హితమును బోధించడమే గురువు యొక్క ప్రధానమైన కర్తవ్యం.
1: టీచర్ ఆల్వేస్ టీచర్స్ వాట్ ఈస్ గుడ్ ఫర్ ద స్టూడెంట్.
0: శిష్యస్థికోయో గురు భక్తి ఏవా గురువులకు సేవించి గురువు యొక్క ఆత్మ చిత్తా వహించడమే శిష్యుల యొక్క ప్రధానమైన లక్ష్యము.
1: స్టూడెంట్స్ మెయిన్ డ్యూటీ ఈస్ టు సర్వ్ ద టీచర్ అండ్ టు గివ్ హిమ్ జాయ్.
0: ఈనాడు ఈ రెండు కూడాను ఏమాత్రం కూడాను కనిపించటం లేదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అటైన్ ఎయిదర్ ఆఫ్ దెమ్ ఇన్ టుడేస్ వరల్డ్.
0: ఆనాటి విద్యార్థుల సంఖ్య చాలా చిన్నదిగా ఉండేటువంటిది.
1: The number of students in the ancient days was very small.
0: Vidya vidhanam chaala garamga undeyukuntedi.
1: But the quality of education was of a very high order.
0: Kaani ee naadu vidyarthula sankha perige kodadi vidya vidhanam tarugutu vastundadi.
1: But today the trend is reverse. With the growth in the numbers of the students, the quality of education has declined.
0: Ee vidhanga gunavata taragatam sahajame. Aanaati vidyarthulalo okoka class lo 5 mandi 6 mandi maatrame.
1: In those days, in each class, the number of students was either 5 or 6.
0: ఈనాటి విద్యా విధానంలో ఒక్కొక్క క్లాస్ కు 3-4 సెక్షన్స్ పెడుతున్నారు. ఒక్కొక్క సెక్షన్ లో 60-80 మందిని చేరుస్తున్నారు.
1: టుడే ఇన్ ఈచ్ క్లాస్ దేర్ ఆర్ 3 or 4 సెక్షన్స్. ఇన్ ఈచ్ సెక్షన్ దేర్ ఆర్ 50-60 స్టూడెంట్స్.
0: ఈ విధమైనటువంటి విద్యాభివృద్ధి దీని వల్ల జగత్తునకు ఏమి మేలు చేకూరుతుందని ప్రపంచంలో ఉండేటువంటి ప్రభుత్వం కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: టుడేస్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో నాట్ రికగ్నైజింగ్ వాట్ ఈస్ ది గుడ్ విచ్ ఆర్ గోయింగ్ టు అచీవ్ బై ది టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఏదో వచ్చిన వాళ్ళందరినీ స్కూల్లో చేర్చుకోమని చెప్పని ఆర్డర్స్ వేస్తుంటారు.
1: ది ఆర్డర్స్ ఆఫ్ ది గవర్నమెంట్ టుడే ఎక్స్పెక్ట్ ఎవ్రీ స్టూడెంట్.
0: ఇందులో చదివేటువంటి వారు ఎంతమంది, చదవని వారు ఎంతమంది, చేరడానికి వీలు లేదు.
1: ఇట్ ఈస్ దే ఆర్ నాట్ కేరింగ్ టు నో who is not interested in education.
0: ఈ విద్యా విధానంలో ప్రభుత్వం తగినంత శ్రద్ధను వహించటం లేదు.
1: Government is not showing enough interest in educational policy.
0: వారు వారి కుడుము సమయం చిక్కటం లేదు.
1: They are not getting sufficient time for this either.
0: వారి స్థానాన్ని నిలబెట్టుకునేటువంటి కోసం పోరాటమే సరిపోతుందని కాలం.
1: Parental time is spent in safeguarding their own position, not to speak of education.
0: ఈనాడు విద్యా విధానం లోపల అమితమైన మార్పు రావాలి.
1: Therefore, there is a need for bringing about great change.
0: తగినటువంటి విద్యను అభ్యసింప చేయడానికి ప్రయత్నించాలి.
1: ఆ
0: విద్య వల్లనే దేశం కూడా బాగుపడుతుంది. కానీ ఈ విద్య దిగజనానికి తరిగిపోతుంటే ఇంక దేశం యొక్క అభివృద్ధి ఏమాత్రం కూడా ఊహించడానికి వీలు లేదు.
1: కంట్రీ కెన్ అటైన్ ప్రోగ్రెస్ ఓన్లీ వెన్ దర్ ఇస్ గుడ్ ఎడ్యుకేషన్, అదర్వైజ్ రివర్స్ విల్ బి ద ట్రెండ్.
0: విద్యార్థులారా, మీ తల్లిదండ్రులను ఒట్ట గౌరవించండి.
1: డియర్ స్టూడెంట్స్, రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్ ఇన్ వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్.
0: సమాజం లోపల మీరు ప్రవేశించి సేవల లోపల మీరు కొంతవరకు శ్రద్ధ వహించండి.
1: ఎంటర్ ఇన్ ది సొసైటీ, సర్వ్ ది సొసైటీ విత్ ఆల్ ఇంట్రెస్ట్.
0: దేశమే మన దేహముగా మనం భావించాలి.
1: కన్సిడర్ ది కంట్రీ యాజ్ యువర్ ఓన్ ఫిజికల్ బాడీ.
0: దేశ నిమిత్తమే నీవు విద్యను అభ్యసించడాన్ని ఊహించాలి.
1: యూ ఆల్వేస్ ఫీల్ దట్ యువర్ ఓన్ ఎడ్యుకేషన్ ఫర్ ద సేక్ ఆఫ్ ది కంట్రీ.
0: నీ శరీర మనసు ఆధ్యాత్మిక శక్తులు అన్ని కూడా దేశమునకే దారపోయాలి.
1: ఆల్ యువర్ ఫిజికల్ మెంటల్ అండ్ స్పిరిచువల్ కెపాసిటీస్ ఫర్ ది యూస్ ఫర్ ది
0: డెడికేషన్. దేశ యొక్క జీవితము కేవలం వ్యర్థంతో కూడినటువంటిది.
1: ఎ లైఫ్ విచ్ ఇస్ నాట్ డెడికేటెడ్ ఫర్ ద నేషన్ మస్ట్ బి కన్సిడర్డ్ యాజ్ అ వేస్ట్.
0: కనుక ఇది నాదు మాతృదేశము.
1: దిస్ ఇస్ మై మదర్ ల్యాండ్.
0: ఇది నాదు మాతృభాషని.
1: దిస్ ఇస్ మై మదర్ టంగ్.
0: ఎదగొట్టి నుడవనీరని బతికిన పీరుంగొక్కడు వస్తుందని కలడా?
1: యూ హెడ్ డిక్లేర్
0: ఆర్ దేశాభిమానం ఉండాలి.
1: యూ హ్యావ్ ద లవ్ ఆఫ్ ది నేషన్.
0: సమాజంతో సరైనటువంటి గౌరవ మర్యాదలను సంపాదించుకోవాలి.
1: యూ హెడ్ ఆల్ ఆఫ్ ద సొసైటీ.
0: తల్లిదండ్రులకు ప్రేమకు పాత్రలు కావాలి.
1: యూ హెడ్ ద లవ్ ఆఫ్ యువర్ ఓన్ పేరెంట్స్.
0: తల్లిదండ్రులకి ప్రేమకే పాత్రగా రోచుకోలేనటువంటి ఈ దురదృష్టవంతులు దేశానికి ఏమి సేవ చేయగలరు?
1: దోస్ అన్ఫార్చునేట్ వన్స్ హూ కెనాట్ ఎర్న్ ద లవ్ ఆఫ్ దేర్ ఓన్ పేరెంట్స్, హౌ కెన్ దే సర్వ్ ది నేషన్.
0: కానీ ఇలాంటి కొన్ని సంస్థలు ఈనాడు అభివృద్ధి అయిపోయినప్పుడు దేశంలో ఎంతైనా కొన్ని శాంతి భద్రత చేకూర్చవచ్చు.
1: బట్ ఇఫ్ దేర్ ఆర్ దిస్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ దట్ వీ ఆబ్టైన్ హియర్ టుడే, ఇట్ ఇస్ పాసిబుల్ టు ఎస్టాబ్లిష్ ప్రాస్పరిటీ అండ్ ప్రొటెక్షన్ అండ్ సేఫ్టీ ఇన్ ద కంట్రీ.
0: ప్రేమ స్వరూపులారా, విద్య యొక్క విషయాన్ని చక్కగా గుర్తించండి.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్. అండర్స్టాండ్ వాట్ ట్రూ ఎడ్యుకేషన్ ఈజ్.
0: విద్య కేవలము చదువు నేర్చినట్టు మాత్రం విద్యార్థులు కాదు.
1: బై నియర్లీ రోట్ లెర్నింగ్ అండ్ బుక్ లెర్నింగ్ యూ కెనాట్ బి కాల్డ్ ఎడ్యుకేటెడ్.
0: చదివి వ్రాయ నేర్చిన వారందరూ విద్యావంతులేనా?
1: కెన్ యూ కాల్ ఎవ్రీవన్ హూ కెన్ రీడ్ అండ్ రైట్ యాజ్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్?
0: కాలేజీల డిగ్రీలు పొంద విద్యావంతులగునా?
1: బై అక్వైరింగ్ మేర్లీ డిగ్రీస్ ఇన్ ఎ కాలేజ్ కెన్ యూ కాల్ మీ
0: సుజ్ఞానము సుఖది లేక విద్య విద్యలగునా?
1: వితౌట్ హ్యావింగ్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్ కెన్ యూ కాల్ ఎడ్యుకేషన్ యాజ్ ఎడ్యుకేషన్?
0: బ్రతుకుటకే విద్య అన్న పచ్చిపక్షులు బ్రతుకులేదే.
1: ఇఫ్ ఎడ్యుకేట్ ఇస్ మెంట్ ఫర్ లివింగ్ ఆర్ నాట్ అనిమల్స్ అండ్ బర్డ్స్ లివింగ్?
0: కనుక బ్రతుకు కోసం కాదు మన విద్య.
1: ఎడ్యుకేషన్ ఇస్ నాట్ ఫర్ లివింగ్.
0: కనుక ఈ సత్యాన్ని మీరు గుర్తించండి.
1: దిస్ ట్రూత్ మస్ట్ బి వెరీ క్లియర్లీ రికగ్నైజ్డ్ బై యూ.
0: చదువు నేర్చినంత మాత్రం నా విద్యావంతులు కాదు.
1: బై మియర్లీ రీడింగ్ అండ్ రైటింగ్ యూ కెనాట్
0: రాయొచ్చు చదవచ్చు.
1: యు మే రీడ్ అండ్ యు మే రైట్.
0: ఇది విద్యకు సంబంధం కాదు.
1: దిస్ ఇస్ నాట్
0: ఈ కేవలం అభ్యాసంతో చేకూరినటువంటిది.
1: దిస్ కెన్ బి అక్వైర్డ్ బై మియర్ ప్రాక్టీస్.
0: విద్య హృదయంతో చేరాలి.
1: ఎడ్యుకేషన్ ఇస్ అసోసియేటెడ్ విత్ ద హార్ట్.
0: హృదయం వరకు పోయినటువంటి విద్య విద్య అవుతుందా?
1: ఎడ్యుకేషన్ విచ్ కెనాట్ రీచ్ ద హార్ట్.
0: దేవుడితో కూడి దానినే మనం ప్రాక్టికల్ లో ఆచరణలో పెట్టినప్పుడే ఇది ఆత్మవిద్య అన్నారు.
1: ఎడ్యుకేషన్ విచ్ ఇస్ అసోసియేటెడ్ విత్ ద హార్ట్ అండ్ విచ్ ఇస్ ప్రాక్టీస్ ద హార్ట్.
0: ఆత్మవిద్య ఆధ్యాత్మిక విద్య.
1: ఆత్మవిద్య అలో ఈజ్ స్పిరిచువల్ నాలెడ్జ్.
0: విద్య నాం ఆత్మవిద్య ఆధ్యాత్మిక విద్య.
1: అమౌంట్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇట్ ఈస్ ఆధ్యాత్మిక విద్య.
0: లౌకికమైనటువంటి విద్యలు అన్ని కూడా చిన్న చిన్న కాలువలు వంటివి.
1: ది ఓన్లీ ఎడ్యుకేషన్ మన కాల్డ్ డిస్క్రైబ్ యాజ్ స్మాల్
0: ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ జువల్ అన్ని రకమైనటువంటి చిన్న చిన్న చీటి కాలువలు.
1: నాలెడ్జ్ ఆఫ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ ఆల్ దోస్ థింగ్స్ బి కంపేర్డ్
0: ఆధ్యాత్మిక విద్య సముద్రం వంటిది.
1: ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ అండ్ స్పిరిచువల్ నాలెడ్జ్
0: ఈ సర్వ విద్యలు కూడా ఆ సముద్రంలో చేరిపోవచ్చునది.
1: ఆల్ దీస్ స్ట్రీమ్స్ విల్ మిక్స్
0: నది నామ సాగరోగతి.
1: ఆల్ ది రివర్స్ విల్ మింగ్ల.
0: కనుక ఈ సర్వ విద్యలతో పాటు ఆధ్యాత్మిక విద్యను కూడా అభ్యసించడం అత్యవసరం.
1: ఆల్ అలాంగ్ విత్ దిస్ ఓన్లీ ఎడ్యుకేషన్ యూ మస్ట్ అక్వైర్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్.
0: ఆధ్యాత్మిక విద్య లేకపోతే ఇది మానవత్వమే దానించదు.
1: హ్యుమానిటీ కెనాట్ షైన్ వితౌట్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్.
0: ఆత్మవిశ్వాసం అత్యవసరము.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ఎసెన్షియల్.
0: కానీ మనం దేని దేనికో ఏడుస్తున్నాం.
1: వి గో ఆన్ క్రైయింగ్ అండ్ వీపింగ్ ఫర్ ఎవ్రీ స్మాల్ లిటిల్ థింగ్.
0: దేనిది మనం సాధించాలో దాని నిమిత్తమై మనం ఏడ్చడం లేదు.
1: వి ఆర్ నాట్ కేరింగ్ టు అక్వైర్ వాట్ వి షుడ్ అక్వైర్.
0: పుట్టినప్పుడు ఏడ్చినాం.
1: When we are born, we cry.
0: వచ్చినప్పుడు ఏడ్చినాం.
1: When a person dies, we cry.
0: మధ్య మధ్య ఎన్నెన్నో విషయాలకు ఏడ్చినాం.
1: And throughout the life we go,
0: చంద్రకాంతిని గురించి ఉద్ధరింప ఏడ్చినారా?
1: If there is decline of dharma, have we been able to cry and weep?
0: దేనికోసం ఏడ్చినారు?
1: Why have you cried?
0: ఏడుపు కోసం ఏడ్చినారా?
1: Have you cried for the sake of crying?
0: ఇదేనా మీ ఏడుపులు?
1: All this, the cries which you are having.
0: నిత్యమైన అనిత్యమైనటువంటి యొక్క విషయభోగంలోకి ఏడుస్తున్నారు కానీ నిత్య సత్య నిర్మలమైనటువంటి యొక్క ఆత్మభావంలోకి ఏడ్చేటువంటి వ్యక్తి ఒక్కడైనా కనిపించడం లేదు.
1: It is not possible to get even one person who is crying for great things, for the spiritual knowledge and for dharma. But people are innumerable among them. Are they found?
0: ఈ విద్యను నేర్చుకుంటే మాత్రం మన హృదయం ఉద్కర్షించదు.
1: By merely learning this kind of education, your heart, it does not blossom.
0: Putta paina madhyanchina paava maranam unduna.
1: If you go on hitting on the
0: anumuta dandinchina vishayabhogamulu anuguna.
1: If you
0: anumuta dandinchina vishayabhogamulu anuguna.
1: By merely placing the physical body, can you just work up?
0: Aakarita vakkalu maananta aatmagani taraguna.
1: By merely overcoming the thirst and the hunger, can you be called?
0: తానెవరో తెలియకున్న తత్వజ్ఞానం ఎటు కుదురును?
1: If you do not know who you really are,
0: నీవెవరో నీవు తెలుసుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: You are not making any effort.
0: ఇంకా ప్రపంచంలో జరిగేటువంటి అన్ని న్యూస్లు కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నావు.
1: We are trying to know everything else about the world.
0: ఎన్ని న్యూస్లు విని నీ నుంచి వచ్చేటువంటి న్యూస్ నువ్వు తెలుసుకోకపోతే ఏమి ప్రయోజనం?
1: వాట్ ఎవర్ న్యూస్ యూ హియర్, if you do not know how nuisance comes from you, what is the use of all
0: that? Then you are useless aipothunnav.
1: That is how you are becoming useless.
0: Motta motta ninnu nevu telusukovali cheyatundi vidya.
1: In the very first instance, education must teach you who you really are.
0: Ee vidyanu manam abhyasinchali.
1: You should learn that type of education.
0: Nenu manavudanu manavudane me kevalam manavaakaram dharinchinanta matramna manavudu kaaneru.
1: By merely declaring that you are a human being, you cannot be called a human being.
0: ఆకుపచ్చ పక్షులన్నీ చిలకల వలె పలుకున్నా.
1: ఆల్ ది గ్రీన్ బర్డ్స్ కెన్ దే రిపీట్ లైక్ ప్యారెట్స్.
0: పువ్వులపై పారాడిన పురుగులు తుమ్మెదలగునా.
1: దో స్మాల్ ఇన్సెక్ట్స్ విచ్ మూవ్ ఆన్ ద ఫ్లవర్స్ కెన్ దే బి డిస్క్రైబ్డ్.
0: పురిచర్మము కప్పినట్టు ఏనుగు తాపులియ గాడిద తాపులియగునా.
1: A donkey which covers itself with the skin of a tiger, can you call it a tiger?
0: ఏనుగంత పరిచి ఉన్న పంది ఏనుగు ఉన్నట్టయ్యా.
1: However that a pit may grow, can you ever call it an elephant?
0: Kaluka manam manavula manukunnanduku manavaakaram dharinchinanduku manavatvanni manam dharinchali varinchali.
1: Just by having a human form you cannot be called human being. You would have the human qualities, then only you can call human.
0: Kani manavata viluvanu pechukodaniki vidyarthulu mundanje veyandi.
1: Students should come forward to develop human values in them.
0: ఈ యుక్తులతో కుయుక్తులతో మీరు కేవలము మత్తులు కావద్దండి.
1: బై మీ దిస్ ట్రిక్స్ అండ్ ట్రిక్కరీ యూ షుడ్ నాట్ గెట్ ఇంటాక్సికేటెడ్.
0: మీ యొక్క భావములు విశాలము గావించుకోండి.
1: బ్రాడ్ అండ్ యువర్ ఫీలింగ్స్.
0: హృదయములు దివ్యమైనటువంటి యొక్క భావంగా రూపొందింపచేసుకోవాలి. ప్రేమ తత్వాన్ని పెంపొందింప చేసుకోవాలి.
1: డెవలప్ లవ్.
0: యావత్ సమాజం కూడా నా యొక్క గృహంగా మీరు భావించుకోవాలి.
1: కన్సిడర్ ది సొసైటీ యాజ్ యువర్ హోమ్.
0: అప్పుడే ఇది యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: Then only
0: అనేకత్వంలోని ఏకత్వాన్ని నీవు దర్శించగలవు.
1: Then only you can get a vision of unity in diversity.
0: విద్యార్థులారా, తల్లిదండ్రులను గౌరవించి, గురువులను ప్రేమించి, దైవాన్ని విశ్వసించి అనేక విధములుగా మీ యొక్క జీవితాన్ని అర్పితం గావించుకున్నప్పుడే ఇది సరి అయినటువంటి విద్య.
1: Respect your parents, honor your teachers, have faith in God. Then only you can
0: go. ఇదే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, సర్వ మానవుడు ఎందు ఉంటున్నటువంటి యొక్క దైవత్వాన్ని మీరు గుర్తించండి.
1: దిస్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ రెస్పెక్ట్ యువర్ మదర్, రెస్పెక్ట్ యువర్ ఫాదర్, రెస్పెక్ట్ యువర్ టీచర్, రెస్పెక్ట్ ద గాడ్.
0: నిన్ను నీవు గౌరవించుకోవడానికి పూనుకుంటావు.
1: ఓన్లీ వెన్ యూ సీ గాడ్ ఇన్ ఎవరీ అదర్ హ్యూమన్ బీయింగ్ కెన్ యూ రెస్పెక్ట్.
0: నీ జీవితం దివ్యమైనటువంటి ఆనందంతో వర్ధిల్లుతుంది.
1: యువర్ లైఫ్ విల్ బి ఫుల్ ఆఫ్ బ్లిస్.
0: హ్యాపీ, హ్యాపీ, హ్యాపీ, బీ హ్యాపీ. హ్యాపీ, హ్యాపీ, మేక్ అదర్స్ హ్యాపీ. ఆల్ విల్ బి హ్యాపీ, గాడ్ విల్ బి హ్యాపీ.

0: Even some of the greatest aspirants had one time or the other drooped down in agony and distress, unable to face the vagaries of the worldly life. In this discourse, delivered at Kodaikanal on 18th April 1998, Bhagawan Baba dispels that ignorance which causes this grief. In his inimitable style, he expounds the law of karma.
1: విశ్వమందు విభుడు వెలుగొందుచుండును, విశ్వమందు విభుడు వెలుగొందుచుండును, విభునియందు విశ్వం వెలుగుచుండు. విశ్వ విభుల మైత్రీ

0: ఉన్నమాట తెలుపుచున్న మాట.
1: God shines with all the brilliance and effulgence in this universe. Similarly, the universe shines and develops in God. This is the relationship between the Creator and the creation, which are inseparable. That is the friendship between the Creator and the creation, which are inseparable. This is the fact that Bhagavan declares to us.
0: Vishvamu karanam. Vishvam karyam.
1: The universe is the effect.
0: Vibhudu karakudu.
1: Creator is the cause.
0: సృష్టి సృష్టికర్తకు ఉండేటువంటి సంబంధ బాంధవ్యములు ఎవరు కూడా వివరించలేరు.
1: నో వన్ కెన్ ఫ్రాగ్మెంట్ ఆర్ సెపరేట్ అవుట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద క్రియేటర్ అండ్ ద క్రియేషన్.
0: కార్యకారణ సంబంధమే ఈ జగత్తు.
1: దిస్ హోల్ వరల్డ్ ఈజ్ నథింగ్ బట్ ద కాంబినేషన్ ఆఫ్ ద కాజ్ అండ్ ది ఎఫెక్ట్.
0: ఇట్టి విశ్వమనందు ఎందు చూచినను దివ్యత్వమే కాని మరొక పదార్థం లేదు.
1: దిస్ యూనివర్స్ ఆల్ ఓవర్ షోస్ ద డివినిటీ అలోన్ అండ్ నథింగ్ ఎల్స్.
0: చరాచర ప్రపంచమంతయు కూడాను దైవం యొక్క స్వరూపమే కాని అన్యము కాదు.
1: ద హోల్ వరల్డ్ యానిమేట్ ఇన్ యానిమేట్ మొబైల్ అండ్ ఇమ్మొబైల్ దట్ ఆర్ వెరీ ఫార్మ్స్ ఆఫ్ ది డివైన్.
0: విష్ణు స్వరూపం.
1: ది యూనివర్స్ ఇస్ ది వెరీ మానిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
0: కానీ వివిధ రూపనామంతో మనకు గోచరించుచున్నప్పటికీ ఇది కేవలం విష్ణు స్వరూపమే.
1: దో వీ ఫైండ్ ది ఎంటిటీస్ విత్ వేరీడ్ నేమ్స్ అండ్ ఫార్మ్స్ దే ఆర్ ఎసెన్షియల్లీ డివైన్.
0: ఇట్టి విశ్వస్వరూపమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం గుర్తించుకునలేక కేవలము ప్రాకృతమైన లౌకికమైన భౌతికమైన విషయంలో మునిగి అనేక విధములైనటువంటి యొక్క నిరాశకు నిస్పృహకు గురి అవుతున్నాం.
1: వి ఆర్ నాట్ able to visualize, cognize the divinity in this world, and we are carried away by physical, ephemeral, fleeting joys of this world and drowned in frustration, disappointment.
0: Nirantara krushiche nirvigrama krushiche nirantara tapatrimulache antuleni aasalache artham kaani aavedanulache apraapta roopa praaptikai praakulaadi kattagadapadaku nispruhanu pondutunnadu.
1: Man is in frustration for the following reasons. He has got unlimited desires, meaningless desires, and that anxiety which has no reason behind. He wants all that, though he is not deserving.
0: Karanam, tanu negative sthayilo untunnadu.
1: The reason is, he is in the position of negativity.
0: Vishwamantakudunu positive sthayilo untunnadu.
1: The whole world is on the positive side.
0: Kanukane నెగిటివ్ పాజిటివ్ రెండింటి యొక్క ఏకత్వం చేతని ఈ దివ్యత్వం ప్రాప్తిస్తుంది.
1: వన్ అటైన్స్ ది డివినిటీ బై మిక్సింగ్ ద పాజిటివ్ అండ్ ద నెగటివ్.
0: చెడ్డ పని చేసి మంచిని చెందబోడు.
1: బై డూయింగ్ బ్యాడ్ యుల్ నెవర్ గెట్ గుడ్.
0: మంచి పని చేసి కీడును కాంచలేడు.
1: హ్యావింగ్ డన్ గుడ్ యుల్ నెవర్ బి పుట్ టు హార్మ్.
0: సూతమును నాటి మేఘ ఫలంబు కన్నా.
1: Having sown the neem seeds, do you expect mango fruits?
0: Kanukane manam ye vittanam natadumo aa mokkane ye mokkaga unduno aa vrutchame tagainatundi phalame manaku praaptistuntadi.
1: As is the seed, so is the tree. As is the tree, so is the fruit it bears.
0: Manavudu aneka vidhamaina sankalpamulu abhivruddhi parchukoni tana sankalpamulaku తగినటువంటి ఫలితం లభించలేదని అనేక విధములుగా కూడాను తాను నిరాశకు గురి అవుతుంటాడు.
1: మ్యాన్ ఎంటర్టైన్స్ సో మెనీ థాట్స్ విత్ హై ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఈస్ ఫ్రస్ట్రేటెడ్ వెన్ దోస్ ఆర్ నాట్ దేర్.
0: ఇది చేతు అది చేతు ఇంకెన్నియో చేతు నన్ను చూహలు అల్లి అలసిపోకు.
1: మ్యాన్ గోస్ ఆన్ ఇమాజినింగ్ దట్ హీల్ బి డూయింగ్ దిస్ అండ్ దట్ అండ్ గెట్స్ టైర్డ్.
0: ఏ విత్తులను నాటి ఇచ్చోట నుంటివో ఆ ఫలముల నీకు అందుచుండు.
1: You are here because you have sown seeds in the past and you will have the fruits
0: that bears.
1: We have sown one type of seed then. How do you expect different fruit now? Whatever we might have done, everything will be counted.
0: మంచి అయినను చెడుగైన త్రుంచకుండా
1: వితౌట్ బ్రేకింగ్ గుడ్ ఆర్ బ్యాడ్
0: బ్రహ్మ నీకిచ్చి పంపును బరువు మాల
1: బ్రహ్మ గాడ్ విల్ సెండ్ యూ హియర్
0: కర్మలన్నీ చేర్చిన కంఠమాల
1: విత్ ఎ హెవీ గార్లెండ్ విత్ ఆల్ ది జెమ్స్ ఆర్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ పాస్ట్
0: తల్లి గర్భం నుండి జన్మించినప్పుడు కంఠమాలలవేమి కానరావు
1: ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్ నో వన్ హ్యాస్ ఎనీ నెక్లెస్ అరౌండ్
0: మంచి ముచ్చపు సరులు మచ్చనుకును లేవు
1: Not even precious pearls around him.
0: Melmi bangaru danda medaku ledu.
1: There is no gold chain even round the neck.
0: Ratnala haramul ranjillaga ledu.
1: There are no diamond chains either.
0: Pachala malanu putakaledu.
1: There are no precious stones.
0: Kani.
1: But.
0: Kaladu. Kaladu. Mee yokka kantamandu.
1: Yes, there is. There is a necklace around our neck.
0: Karmalanniyu chechina kantamala.
1: It is the necklace of all the consequences of our actions in the past.
0: ప్రతి మానవుని కంఠమునందు కూడాను తెలియనటువంటి ఒక ఈ మాల ధరించి ఉన్నాడు.
1: Every man has this necklace, though he is not aware of it.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను పవిత్రమైన కర్మలు ఆచరించాలి.
1: So every man must necessarily do
0: అప్పుడే పవిత్రమైన ఫలితం కూడాను అందుకోవడానికి అర్హుడవుతాడు.
1: Then he deserves sacred results.
0: కానీ దివ్యత్వమును గుర్తించుకొనలేక
1: He doesn't understand divinity.
0: మానవత్వాన్ని అర్థం చేసుకునలేక
1: He doesn't understand human quality.
0: కేవలం పశుత్వం చేత అశాంతికి గురి అవుతున్నాడు.
1: He is restless because of animal traits in him.
0: ఇది మానవునికి సరి అయినటువంటి ధర్మం కాదు.
1: This is not proper code prescribed for mankind.
0: మానవత్వం పవిత్రమైనటువంటిది.
1: Human life is sacred.
0: ఈ దివ్యమైనటువంటి ఈ మానవత్వాన్ని ధరించి కూడాను
1: Having taken
0: ఈ మానవతా విలువలను గుర్తించుకోలేకపోవటము ఇది మరింత శోచనీయం.
1: Having taken most precious valuable divine life, if we do not understand human values, it is a foolish thing.
0: ఎందరో యోగులు కలరు, ఎందరో జ్ఞానులు కలరు, ఎందరో జ్ఞానులు కలరు.
1: There are many seekers, aspirants, devotees and knowledgeable people.
0: కానీ మానవుని యందు ఉన్నటువంటి మానవత్వాన్ని గుర్తించుకోలేకపోయిన వాడు ఇంకా మానవందు ఉన్నటువంటి దైవత్వాన్ని ఏ రీతిగా గుర్తించగలడు?
1: Yet, if he doesn't understand the human qualities, how do you expect him to know the divinity latent?
0: కనుక మొట్టమొదట మానవత్వాన్ని గుర్తించాలి.
1: First, human quality must be known.
0: తదుపరి దివ్యత్వం అనేటువంటి దైవత్వం మనకు అర్థమవుతుంది.
1: Then we will know the divinity thereafter.
0: ABCDలు నేర్చుకోలేనటువంటి వాడు వర్డ్స్ బిల్డింగ్ ఏ రీతిగా ఆడగలరు?
1: A person who doesn't know the alphabets, ABC, how do you expect him to pick up words?
0: ఈ వర్డ్స్ బిల్డింగ్ ని ఆడలేనటువంటి వాడు సెంటెన్స్ ఏ రీతిగా చదవగలడు?
1: ఇఫ్ హి డజంట్ నో వర్డ్స్ బిల్డింగ్, హౌ డు యు ఎక్స్పెక్ట్ హిమ్ టు రీడ్ సెంటెన్సెస్?
0: కనుకనే మొట్టమొదట వర్డ్స్ అనేటువంటిది ది వన్ యూ థింక్ యు ఆర్.
1: సో వర్డ్స్ సింబలైజ్ ద స్టేట్ ద వన్ యూ థింక్ యు ఆర్.
0: పదములు ది వన్ అదర్ థింక్ యు ఆర్.
1: సెంటెన్సెస్ ఆర్ ద వన్ అదర్స్.
0: ఈ సెంటెన్స్ ఏ ది వన్ యు రియలీ ఆర్.
1: ద హోల్ థింగ్ ఇస్ ద వన్ యు రియలీ ఆర్.
0: ఈ భౌతికమైన దేహము,
1: the physical body,
0: మానసికమైన దేహము,
1: and the psychological,
0: ఆత్మదేహం పైన ఆధారపడి ఉంటున్నది.
1: Depend on atmic principle of the body.
0: కనుక మానసు అనేటువంటిది కేవలము ఒక పిచ్చి కోతి వంటిది.
1: Mind is like a mad monkey. Mind is like a mad
0: body. Body is like a water bubble.
1: Body is like a water bubble.
0: Don't follow the mind, don't follow the body.
1: Don't follow the mind, don't follow the body.
0: Follow the conscience.
1: Follow the conscience.
0: ఈ మార్గములో మానవుడు ప్రయత్నం చేసినప్పుడే దివ్యత్వమైనటువంటి దాన్ని కొంతవరకు నేను అర్థం చేసుకోగలడు.
1: When man makes attempt in this direction, he'll be able to understand divinity to some extent.
0: ఎన్ని విధములైనటువంటి దైవత్వాన్ని తెలుసుకున్నటువంటి మానవుడు కూడాను,
1: man having understood the divine,
0: గొప్ప పండితుడు కూడాను,
1: a great scholar,
0: కవులు కూడాను,
1: poets,
0: మేధావులు కూడాను,
1: intellectuals,
0: మధ్య మధ్య కొంచెం తప్పు మార్గమును పడుతుంటారు.
1: In between, on the way, they go along the wrong path.
0: దైవాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోతుంటారు.
1: They don't understand God clearly.
0: ఈ పర్సనల్ యొక్క భావములకు కష్టములకు గురి కావటం చేత దైవత్వాన్ని దూషిస్తుంటారు.
1: Because of the difficulties, troubles and the problems in their life,
0: ఇది కేవలం ఇండివిజువల్ కు సంబంధించినటువంటిదే కానీ,
1: this is purely individual.
0: ఇది ఫండమెంటల్ కు సంబంధించినటువంటిది కాదు.
1: This has nothing to do with the fundamental principle.
0: ఈ స్వార్థ సప్రయోజనములకు పాటుపడి తన అనేక విధమైనటువంటి నిరాశకు గురి అయిపోయి దైవాన్ని కూడాను విమర్శిస్తుంటారు.
1: He is subjected to selfishness and self-interest and blames God.
0: మీకందరికీ తెలుసు.
1: You all know.
0: త్యాగరాజు గొప్ప కవి భక్తుడు.
1: త్యాగరాజు is a great saint.
0: గొప్ప గాయకుడు.
1: Composer and a great singer.
0: కానీ తనకు లభించినటువంటి కష్టములు భరించుకోలేక
1: He couldn't bear the suffering.
0: రామ
1: ప్రేడ్ సో
0: ఎన్ని విధములుగా నిన్ను భజించాను స్మరించాను గానంతో నిన్ను వర్ణించాను.
1: ఓ రామ ఐ ప్రేడ్ టు యూ హోల్ హార్టెడ్లీ ఐ సాంగ్ యువర్ గ్లోరీ ఫర్ లాంగ్.
0: కానీ నా బాధలు నీవు అర్థం చేసుకోలేకపోతున్నావు.
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ మై ట్రబుల్స్.
0: నాలో భక్తి లేదా లేదా నీలో శక్తి లేదా.
1: డోంట్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ డివోషన్ ఆర్ డోంట్ యూ హ్యావ్ పవర్.
0: నాలో భక్తి ఉన్నది.
1: Yes, there is devotion.
0: సర్వకాల సర్వావస్థలందు కూడాను నీ నామంనే స్మరిస్తూ నీ నామంనే జపిస్తూ నీ నామంనే గానం చేసుకుంటున్నాను.
1: Everywhere, in all periods of time, all through non-stop, I am chanting your glory.
0: నీలోనే శక్తి లేదనుకుంటాను.
1: You don't have power.
0: తక్షణం మరి కన్నులు మూసుకుని చింతించాడు.
1: He closed his eyes and thought over.
0: తిరిగి జ్ఞానం అనేటువంటిది అతనిలో ఆవిర్భవించింది.
1: Wisdom has set in.
0: అప్పుడు తిరిగి రామును క్షమాపణ కోరుకుంటున్నాడు.
1: దెన్ హి సాట్ పార్డన్ ఆఫ్ రామ.
0: కపివారది దాటునా
1: విల్ మంకీ బి ఏబుల్ టు క్రాస్ ద ఓషన్.
0: కలికి రోటెగట్టునా
1: విల్ ఇట్ బి పాసిబుల్ టు టై అప్ టు ఎ మోటర్.
0: లక్ష్మీదేవి వలచునా
1: విల్ ది గాడెస్ ఆఫ్ వెల్త్ సర్వ్ యు.
0: లక్ష్మణుండు కొలచునా
1: విల్ లక్ష్మణ సర్వ్ యు.
0: సూక్ష్మబుద్ధి తిగల భరతుడు చూచి చూచి మృకునా.
1: ఆఫ్ ఆల్ వెయిటింగ్ ఫర్ లాంగ్ విల్ దట్ ఇంటెలిజెంట్ భరత సర్వ్ యు.
0: శక్తి ఎంతో గొప్పరా.
1: ద పవర్ ఆఫ్ రామ ఈజ్ ఇన్ఫినిట్ బియాండ్ ఆల్ మెజర్.
0: ఓ రామ నీ శక్తిని నేను గుర్తించుకోలేకపోయాను.
1: రామ ఐ కుడ్ నాట్ నో యువర్ పవర్.
0: నేను మానవుడను.
1: ఐఎమ్ మ్యాన్.
0: అజ్ఞానిని.
1: ఐఎమ్ ఇగ్నోరెంట్
0: అని తన్ను తాను నిందించుకున్నాడు.
1: హీ బ్లేమ్డ్ హిమ్సెల్ఫ్.
0: ఈ విధముగా ఇలాంటి ఎందరో గొప్ప గొప్ప భక్తులైనటువంటి వారు కూడాను కొన్ని బాధలను భరించుకునలేక భగవంతుని విమర్శిస్తూ ఉంటారు.
1: గ్రేట్ డివోటీస్ కుడ్ నాట్ బేర్ ద సఫరింగ్ అండ్ ట్రబుల్స్ అండ్ దే బ్లేమ్డ్ హిమ్.
0: కానీ ఈ కష్టములు కూడాను ఒక సుఖమునకే లభించినవని సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
1: దే ఆర్ నాట్ ఏబుల్ టు నో దట్ ది డిఫికల్టీ విల్ గివ్ దెమ్ ప్లెజర్ లేటర్.
0: కష్టములు లేక సుఖమునకు విలువనే లేదు.
1: Without difficulty, the pleasure has no value.
0: Nasukha labhyate sukham. Sukham nunchi sukham manaku praptinchadu.
1: You don't get happiness out of happiness.
0: Chikita leka velthunaku prakasam ledu.
1: Without darkness, there is no light either.
0: Ee light ku prakasam nandincheetundi chikate.
1: It is the darkness that makes the light valuable.
0: Manavuni endunnatundi viluvalanu divyattamainatundi bhavamalanu prakashimpa cheseetundi kashtamule.
1: It's only the difficulty that will make the divine quality, human quality shine in the life of man.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వమే మానవత్వం.
1: The combination of these two is human life.
0: Pleasure has an interval between two pains.
1: Pleasure is an interval between two pains.
0: కనుకనే ఒకానొక సమయం లోపల కష్టములు మనకు వచ్చినప్పటికీ ఇది ఏదో ఒక విధమైన సుఖాన్ని పొందింపజేసే కోసం లభించిందని మనం సరించుకోవాలి.
1: At times, we may have certain difficulties. We should feel that we are going to have pleasure thereafter in times to come.
0: Tamil desham lopala
1: in Tamil Nadu
0: Pandi desham anetundi maha prakhyati ganchinatundi desham.
1: And this place Pandya is very famous one.
0: Kani ee Pandya Raju,
1: this Pandya king,
0: tana yokka ashasalanu abhivruddhi parchukovalani aashinchadu.
1: He wanted to have more and more of armaments.
0: Appudu tana mantri ainatundi varini pampinchi ఆ మంత్రితో కొంత సిపాయిలను కూడా చేర్చి రొక్కమునిచ్చి సరైనటువంటి అశ్వములు తీసుకుని రామని పంపించాడు.
1: హీ హాస్ సెంట్ హిస్ ఆల్ హిస్ అసోసియేట్స్ విత్ సమ్ మనీ అండ్ వాంటెడ్ గుడ్ హార్స్ టు బి బ్రాట్.
0: ఈ గుర్రములు తెచ్చే నిమిత్తమై ఈ మంత్రి సిపాయిలతో వెళుతున్నాడు.
1: ద మినిస్టర్ వాస్ గోయింగ్ విత్ సిపాయిస్ టు బ్రింగ్ ద నీడెడ్ హార్స్
0: అనేటువంటి గ్రామం దగ్గర నిలిచాడు.
1: హీ స్టూడ్ దేర్ నియర్ బై ఎ విలేజ్.
0: అప్పుడు అక్కడ ఒక భక్తుడు, కేవలం సాధకుడు, యోగీశ్వరుడు అనేటువంటి వారు ఉన్నారు.
1: దేర్ అట్ దట్ విలేజ్ దేర్ ఇస్ అన్ ఆస్పిరెంట్ సీకర్ అండ్ ఎ స్పిరిచువల్.
0: అతని బోధనలన్నింటి కూడాను వింటూ వచ్చాడు అక్కడ కూర్చొని.
1: దేర్ ద మినిస్టర్ సాట్ అండ్ వాస్ లిజనింగ్ టు ద టీచింగ్స్ ఆఫ్ ద నోబుల్
0: సోల్. ఈ మినిస్టర్ చాలా యువకుడు.
1: మినిస్టర్ ఇస్ ఎన్ యంగ్స్టర్.
0: ఆనాటి యువకులు ఎందు కూడాను ఇలాంటి పవిత్రమైనటువంటి భక్తి భావములు అభివృద్ధి అవుతూ వచ్చాయి.
1: యంగ్స్టర్స్ ఇన్ దోస్ డేస్ హ్యాడ్ డివోషన్.
0: ఈ భక్తి ప్రపత్తులను అభివృద్ధి గర్చుకోవాలని అక్కడనే అన్ని మర్చిపోయి కూర్చున్నాడు.
1: హీ సాట్ దేర్ ఇన్ ఫుల్ డివోషన్ అండ్ సిన్సెరిటీ.
0: సిపాయిలు కూడా అక్కడనే ఉంటున్నారు.
1: ఈవెన్ సోల్జర్స్ వర్ దేర్.
0: తీసుకుపోయిన రొక్కమంతా కూడా దీని ఖర్చులకే సరిపోతుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ఎక్స్పెన్సెస్ ఆర్ టు మీట్ దిస్.
0: కొంచెం ప్రక్కలోపల్ని ఒక శివ దేవాలయం కూడా ఉంటున్నది.
1: దేర్ ఇస్ శివాస్ టెంపుల్ బై ద సైడ్.
0: ఈ శివ దేవాలయం చాలా పాడుపడిపోయింది.
1: ది శివాస్ టెంపుల్ ఈజ్ టోటలీ.
0: దాన్ని చక్కచేసి దాన్ని సవరించి ఆ యొక్క దీని నిర్మాణం గావిస్తూ వచ్చారు.
1: శివ టెంపుల్ వాజ్ రెనోవేటెడ్
0: ఈ విధమైనటువంటి వార్త పాండ్యరాజుకు చేరింది.
1: దిస్ మెసేజ్ హ్యాస్ రీచ్డ్ పాండ్య కింగ్.
0: గుర్రంలోకి తీసుకుపోవడానికి వచ్చినటువంటి మంత్రి ఈ విధమైనటువంటి ఒక ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి గురువును సేవించుకుంటూ మందిరాలు కట్టించుకుంటూ నీవు తీసుకుని పోయిన రొక్కమంతా కూడాను వ్యర్థం చేస్తున్నారు అని తెలిపించారు.
1: It was informed to the king of Pandya that the minister was sent to bring the horse. Instead of that, he is serving all preceptors on the way, spending time in the spiritual path, constructing temples and wasting money thereby.
0: Aa Pandya rajani pilipinchadu ee okka mantrini.
1: The minister was summoned by Pandya king.
0: Mantri vellaadu.
1: Minister went.
0: Aanandamga vellaadu.
1: He went.
0: Ye vicharamu ledu.
1: He had no worry.
0: Enduku vicharamu?
1: Why should he worry?
0: Tappu chesina vaaniki vicharam untadi kaani భగవత్ని స్మరించుకు కాలమును పవిత్రంగా గడిపేటువంటి వానికి బాధలు ఎందుకుంటాయి?
1: ద వన్ హూ కమిట్స్ ఎ మిస్టేక్ విల్ బి ఫుల్ ఆఫ్ వరీ. ద వన్ హూ థింక్స్ ఆఫ్ గాడ్ నాన్ స్టాప్ హీ నీడ్స్ నో వరీ.
0: మంత్రి, నిన్ను గుర్రమును తేమని పంపించేస్తే ఈ రొక్కమునంతా ఈ విధమైన దుర్వినియోగం చేస్తూ వచ్చావు.
1: ద కింగ్ సెడ్, ఓ మినిస్టర్, యు ఆర్ వేస్టింగ్ ఆల్ దిస్ మనీ. ఇన్ ఫ్యాక్ట్ ఐ వాంటెడ్ యూ టు బై ఎ హార్స్.
0: ఈ వినియోగమునకు నేను ఏమాత్రం కూడా నువ్వు దుఃఖించటం లేదు, కోపం పెట్టడం లేదు.
1: ఐఎమ్ నాట్ వరీడ్ for the misuse of the money.
0: నా ఆజ్ఞను నీవు పాలించటం లేకపోతున్నాయి.
1: బట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు ఫాలో మై కమాండ్.
0: మరి ఇలాంటి మంత్రి ఉండి ప్రయోజనం లేదు.
1: సచ్ ఎ మినిస్టర్ ఇస్ యూస్లెస్
0: అని అతన్ని ఒక చెరసాలలో పెట్టించాడు.
1: అండ్ మినిస్టర్ వాస్ కెప్ట్ ఇన్ జైల్.
0: అక్కడ కూడా నువ్వు భగవత్ నామాన్ని స్మరించుకుంటూ కాలమును గడుపుతూ వచ్చాడు ఈ యువకుడు మంత్రి.
1: Even in the jail, this youngster minister went on singing the glory of God.
0: ఆ చెరసాల యందే భగవంతుని గురించి కొన్ని వ్యాఖ్యలు రాస్తూ వచ్చాడు.
1: There this youngster minister started composing certain verses.
0: అతని యొక్క ప్రవర్తన చాలా ఉత్తమమైనటువంటిగా గోచరించింది.
1: His behavior was very noble.
0: అతని యొక్క నడవడికలు చాలా పవిత్రమైనటువంటిగా గోచరించాయి.
1: His conduct is sacred.
0: దీన్ని గుర్తించినటువంటి రాజు అతన్ని చెరసాల నుంచి విడిపించాడు.
1: Having known the fact, the king had set him free.
0: ఇంకా నీ ఇష్టం వచ్చినట్టు నీవు సాధన చేసుకోమన్నాడు.
1: And he wanted the minister to do spiritual practice of his choice.
0: ఆ మంత్రి ఎంతనో ఆనందించి దయామయ కృపానిధి నాపై ఈనాటికి నీకు దయ కలిగిందా.
1: ద మినిస్టర్ వెంట్ ఆన్ ప్రేయింగ్, ఓ కంపాషనేట్ గాడ్, ద లార్డ్ ఆఫ్ మెర్సీ, నౌ యు రికగ్నైజ్ మీ.
0: నా కాలమును వ్యర్థం చేసుకున్నాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ వేస్టెడ్ టైమ్ సో లాంగ్.
0: నిన్ను స్మరించడానికి కాలమే లేకపోయినది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ డిడ్ ఫైండ్ టైమ్ టు థింక్ ఆఫ్ యూ.
0: ఈనాడు నీవు తగినటువంటి కాలం నాకు ప్రసాదించావు.
1: యూ హ్యావ్ గిఫ్టెడ్ మీ ద టైమ్ నౌ.
0: కనుక నేను నీ చింతనలోనే నా జీవితం అంత్యం గావిస్తుకుంటానన్నాడు.
1: ఐ ఎండ్ అప్ మై లైఫ్ సింగింగ్ యువర్ గ్లోరీ ఆల్ అలాంగ్.
0: అక్కడ అతని ఈ భగవంతుని యొక్క వాక్యములు రాసుకుంటూ
1: ఐ కంపోజింగ్ దీస్ వర్డ్స్ ఆన్
0: దీనిని ఒక విధమైనటువంటి వేద ప్రమాణంగా కూడా తీసుకుంటూ వచ్చారు.
1: పీపుల్ హ్యావ్ టేకెన్ ఇట్ యాజ్ వేద ద స్టాండర్డ్ టెక్స్ట్.
0: దానిని తిరువయూరు అని పేరు పెట్టారు.
1: దట్ ఈస్ కాల్డ్ తిరువళ్ళూరు.
0: తిరువళ్ళూరు కాదు, తిరుపూర్. ఈ విధమైనటువంటి పెట్టి కట్టగడపటికి తాను నిరంతరం కూడాను సర్వకాల సర్వావస్థలేందు కూడాను భగవంతుడి నామంనే స్మరిస్తూ వచ్చాడు.
1: బేసింగ్ ఆన్ దిస్ ఈవెంట్ ఆన్ చాంటింగ్ ది గ్లోరీ ఆఫ్ గాడ్ అన్సీజింగ్లీ.
0: అతనే మాణిక్యవాచక.
1: అండ్ హీఈస్ మాణిక్యవాచక.
0: పేరుకు తగినట్టుగా అతను మాణిక్యంగానే ప్రకాశిస్తూ వచ్చాడు.
1: హీ వాజ్ షైనింగ్ బిఫిటింగ్ హిస్ నేమ్ మాణిక్య ద ప్రెషస్ జెమ్.
0: కనుక ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి కష్టములు ప్రాప్తిస్తూ ఉంటాయి.
1: పీపుల్ ఫేస్ డిఫికల్టీస్ నో డౌట్.
0: కనుక ఈ కష్టములు మనం మంచి కోసమే కానీ చెడ్డ కోసం కాదు.
1: డిఫికల్టీస్ విల్ గివ్ యూ అట్ ద ఎండ్ గుడ్ ఓన్లీ.
0: దివ్యత్వాన్ని అనుభవించగోరినటువంటి వాడు ఈ ప్రాకృతమైనటువంటి కష్టములను భరించుకునే తీరాలి.
1: The one who wants to attain divinity must necessarily bear these troubles.
0: ఈ కష్టమును నీవు భరించుకోకుండా దివ్యత్వం నీకు ప్రాప్తించదు.
1: If you cannot bear the suffering, you can never reach divine.
0: నీ కర్తవ్యాలను నీవు నిర్వర్తించు.
1: Discharge your duty.
0: సత్యమును పలుకు.
1: Utter truth.
0: సత్యం వద, ధర్మం చర. ఈ రెండింటిని నీవు పాలిస్తూరా.
1: అబ్జర్వ్ దీస్ టూ ప్రిన్సిపల్స్, స్పీక్ ట్రూత్, ఫాలో రైట్‌నెస్.
0: అపజయం అనేటువంటిది ఎప్పటికీ లేదు.
1: It will never take you to failure.
0: విజయం అనేటువంటిది ఈ రెండింటిని వరిస్తుంది.
1: Success will be after these twin principles.
0: కనుక సత్యం నాస్తి పరో ధర్మ.
1: There's no higher principle than truth.
0: కనుక ఎలాంటి పరిస్థితి ఎందైనా కూడాను నీవు సత్యాన్ని మాత్రం మరవవద్దు.
1: Under any circumstance, never forget truth, never drop.
0: సత్యమే నీ ప్రాణంగా తీసుకో.
1: Take truth as your life.
0: సత్యమే భగవస్వరూపము.
1: Truth is God.
0: సత్యము లేని స్థానమే లేదు.
1: There's no place.
0: సత్యము సర్వత్రా ఉంటున్నది.
1: Truth is all over.
0: ఇది ఒక దేశము, కాలము, ప్రమాణములు అనేటువంటివి లేవు.
1: Truth is beyond time and space.
0: సత్యం అందరికీ ఒక్కటే.
1: Truth is one and same.
0: అమెరికా సత్యము, జపాన్ సత్యము, జర్మనీ సత్యము, ఇటలీ సత్యము అని దీనికి పేర్లు వేలేదు.
1: The truth is not separate like Japanese truth,
0: అన్ని దేశముల వారికి కూడాను సత్యం ఒక్కటే.
1: Truth is one and the same for all.
0: కనుక truth is God.
1: So truth is God.
0: నీవు సత్యమని నీవు అనుసరించు.
1: యూ ఫాలో
0: ఈ సత్యమును అనుసరిస్తూ పోయినప్పుడు ధర్మం అనేటువంటిది దాన్ని అనుసరిస్తూ వచ్చింది.
1: యాజ్ యూ ఫాలో ట్రూత్ ధర్మ రైచియస్నెస్ నేచురలీ ఫాలో.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్.
0: ఈనాడు మనం రక్షించవలసింది దేశాన్ని కాదు.
1: What we are supposed to safeguard and protect
0: the country. ఎవరు కూడా రక్షించలేరు.
1: None can protect the country.
0: సత్యాన్ని ధర్మాన్ని నీవు రక్షిస్తే ఆ సత్య ధర్మములే దేశమును రక్షిస్తాయి.
1: If you uphold the truth and dharma, they in turn will protect the country.
0: కనుక మనం ఈనాడు చేయవలసినటువంటిది సత్య మార్గమును అనుసరించి.
1: What we should do is to follow
0: ధర్మం చూచా నడుచుకున్నప్పుడు.
1: And when we organize ourselves
0: ప్రేమ
1: అనేటువంటిది
0: ఉట్టి పడుతుంది.
1: Naturally, divine love will come to us.
0: ఈ యొక్క దివైన లవ్ ఉండినప్పుడే,
1: when there is divine love,
0: దివ్యత్వమైనటువంటి భావములు మనలో ఆవిర్భవిస్తాయి.
1: Divine feelings originate.
0: కనుక మనము పవిత్రమైన మార్గాల్లో మనం ప్రవేశపెట్టాలి.
1: So we should tread along the sacred path.
0: ధర్మమునకు రెండవ రూపము ప్రేమ, పవిత్రము అని దీనికి అర్థం.
1: The other form of dharma are these two, love and sanctity.
0: ఈ ప్రేమ లేని ధర్మం కాని, ధర్మం లేని ప్రేమ కాని పనికిరాదు.
1: There cannot be dharma without love, there cannot be love without dharma either.
0: భగవంతుని యొక్క భావములు కేవలము సోర్స్ తో వచ్చేటువంటిది కాని ఫోర్స్ తో వచ్చేటువంటివి కాదు.
1: Divine feelings can't be obtained out of force, they are out of source.
0: మన హృదయం నుండి ఆవిర్భవించాలి.
1: They should emanate out of our heart.
0: ఈ హృదయమే పవిత్రమైన విశాలము.
1: Our heart is sacred vast.
0: భగవంతుడు అందరి హృదయమునందు ఉంటున్నాడు.
1: God dwells in the heart of everybody.
0: ఇది భగవంతుని నిలయము.
1: That is the temple.
0: ఇది భగవంతుని పీఠము.
1: It is the altar of God.
0: కనుక ఎక్కడపోయినా కూడా నీ వెంటనే, జంటనే, ఇంటనే, కంటనే కూడా ఉంటున్నాడు.
1: God is always with you, in you, around you, above you,
0: కనుక
1: below you.
0: కనుక మంచి చేసినా చెడ్డ చేసినా పరులు చూడకపోయినప్పటికీ పరమాత్ముడు నిన్ను వాచి చేస్తుంటాడు.
1: You may do good or bad, may not be noticed by others, but God knows.
0: కనుకనే నీవు ఏమాత్రం కూడాను తెలిసి పొరపాటులో నీవు ప్రవేశించవద్దు.
1: Never commit a mistake in knowing fully well.
0: ఈనాటి మానవుడు,
1: man today,
0: ఇన్ని విధములైనటువంటి అశాంతికి గురి కావడానికి కారణం ఏమిటి?
1: What is the reason for restlessness?
0: కొన్ని ఈ విధములైనటువంటి యొక్క బాధలు, భావములు అడ్డు తగిలి తన యొక్క శాంతిని నిర్మూలన చేస్తుంటారు.
1: In fact, he has lost the peace totally because of these suffering and the feelings.
0: నీ భావములను పీసెస్ చేయటం వల్లనే ఈ పీస్ నీకు లభించకలేకపోతున్నది.
1: As you have made your feelings into pieces, you lost peace totally.
0: నీ భక్తి భావాన్ని ఏమాత్రం కూడా చెదరింపకుండా చూసుకోవాలి.
1: Let not your devotion be lost.
0: ఏ విధమైనటువంటి యొక్క ప్రమాదం సంభవించినప్పటికీ భక్తిభావం ఒక్కటిగానే ఉంటుండాలి.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ద డేంజర్ అహెడ్ ఆఫ్ యూ, నెవర్ గివ్ అప్ డివోషన్.
0: ఇవన్నీ కూడా ప్రపంచంలో కదిలిపోయేటువంటి మేఘములే.
1: ఆల్ దీస్ థింగ్స్ డూ కమ్ లైక్ పాసింగ్ క్లౌడ్స్ ఇన్ ద వరల్డ్.
0: ఇలాంటి దీనికోసం మనం ఎందుకు వేరచాలి?
1: వై షుడ్ యూ వరీ అబౌట్ ఇట్?
0: కనుక మనం ఏ పని చేసినప్పటికీ మంచి పనిగా మనం భావించాలి.
1: వాట్ ఎవర్ వీ మై డూ, కన్సిడర్ ఇట్ గుడ్.
0: ఈ మంచి పని భగవంతుని యొక్క అనుగ్రహములకు మూల కారణం.
1: And this good work will confer God's grace.
0: Manchi pani chesi cheddanu pondabodu.
1: By doing good you'll never get bad.
0: Chedda pani chesi manchini chendaledu.
1: Having done bad you can never get good.
0: Nimmamunu naati sutha palambugunna.
1: Having sown the seeds of the neem tree can't get mango.
0: Nimma palambugunna.
1: Or vice versa, having sown the mango seed you don't get neem fruits.
0: Kanuka
1: so
0: manamu cheskunnatundi manchi cheddare mana badalaku moola karanamu.
1: The good and bad actions that we do are the reason for happiness and pain.
0: ఎవరు నన్ను బాధిస్తారని మనం భావిస్తున్నాము, అది చాలా పొరపాటు.
1: We feel that we are hurt, put to harm by someone else.
0: మంచి చెడ్డలకు రెండింటికి మనమే మూల కారణము.
1: For good and bad we are responsible.
0: కనుకనే దీని మనయేవ మనుష్యానాం కారణం బంధమొచ్చేవోని.
1: ఇట్స్ ద మైండ్ దట్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బాండేజ్ అండ్ లిబరేషన్
0: మన యొక్క మనోభావముల యొక్క స్వరూపమే మన బంధమూలకు బంధ కారణములకు మూలము
1: అవర్ సైకలాజికల్ ఫీలింగ్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ బాండేజ్ అండ్ లిబరేషన్
0: కనుక మొట్టమొదట మనకు చెడ్డ భావం మనలో రానివ్వకుండా చూసుకోవాలి
1: సో వీ షుడ్ గివ్ అప్ బ్యాడ్ ఫీలింగ్స్ ఫస్ట్
0: చెడ్డ భావం వచ్చినప్పుడే చెడ్డ మనసుగా రూపొందుతుంది
1: వెన్ దర్ బ్యాడ్ ఫీలింగ్స్ వీ డూ హ్యావ్
0: చెడ్డ భావంలే నీవు అరికెట్టినప్పుడు చెడ్డ మనసుకి అవకాశం లేదు
1: వెన్ యూ కంట్రోల్ బ్యాడ్ ఫీలింగ్స్ యూ కాంట్ హ్యావ్ బ్యాడ్ మైండ్
0: కనుకనే మనం నిరంతరం కూడా సంకల్పాలను క్షణక్షణం కూడా మనం వాచ్ చేయాలి
1: దేర్ఫోర్ వీ హావ్ టు కేర్ఫుల్లీ వాచ్ అవర్ థాట్ ఫ్లో
0: ఇస్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్ ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అనేటువంటి క్వశ్చన్ వేసుకోవాలి
1: వీ షుడ్ పుట్ ఎ క్వశ్చన్ కాన్స్టెంట్లీ ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్
0: నీ కాన్షియన్స్ ఇది సరికాదు అని తెలిసినప్పుడు దాన్ని ఏమాత్రం నీవు ఫాలో చేయవద్దు
1: ఇఫ్ యువర్ కాన్షియన్స్ సేస్ నో డోంట్ ఫాలో దాట్
0: కనుక
1: సో
0: కాన్షియన్స్ ఇది చైతన్య తత్వం
1: యువర్ కాన్షియన్స్ ఇస్ దిస్ వెరీ అవేర్
0: ఆ చైతన్యం మన ఎందే ఉంటుండాలి
1: That awareness is within us.
0: కాని దేహాభిమానం చేత ఈ దేహ కాన్షియస్ని మనం తెలుసుకోలేకపోతుంటాం.
1: Because of the body attachment, we don't cognize conscience. What is this body?
0: ఇదంతా కేవలం మెటీరియలైజేషన్.
1: All this body is merely materialization.
0: అందుకోసమని గాయత్రి మంత్రం చెప్పేది ఓం భూర్ భువః సువః.
1: In Gayatri Mantra it is said, Om Bhur Bhuvah Suvah.
0: Bhur.
1: Bhur.
0: దేహము మెటీరియలైజేషన్ బాడీ.
1: Bhur. Is the body materialization.
0: Bhuvah, అదే మైండ్ యొక్క వైబ్రేషన్.
1: Bhuvah is the vibration of the mind.
0: Suvah.
1: Suvah.
0: ఇదే జ్ఞానం యొక్క రేడియేషన్.
1: It is the radiation of the wisdom.
0: కాబట్టి మెటీరియలైజేషన్ వైబ్రేషన్ రేడియేషన్ మూడు కూడా మన యందే ఉంటున్నాయి.
1: దేర్ఫోర్ మెటీరియలైజేషన్ వైబ్రేషన్ అండ్ రేడియేషన్
0: ఈ రేడియేషన్ ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు.
1: This radiation is prajnana, that
0: constant
1: is divine.
0: Integrated awareness.
1: Prajnana is constant integrated awareness.
0: దీనిని ప్రజ్ఞానం బ్రహ్మ అని వేదం బోధించింది.
1: Veda says that constant
0: ఈ
1: integration.
0: ప్రజ్ఞానమనేటువంటి బ్రహ్మ మన ఎందే ఉంటున్నాడు.
1: This Brahma prajnana is within us. So all are embodiments of Brahma.
0: వేదమును విభజించి
1: we divide on
0: వేదమును ప్రపంచమునకు చాటి
1: and having propagated this
0: ఎన్ని విధములైనటువంటి వేద స్థాయిని అభివృద్ధి పరిచినటువంటి వ్యాసుడే
1: వ్యాసా. Who has propagated principles of
0: Veda. పుత్రవాత్సల్యమును వీడలేక
1: he could not give up attachments
0: of సర్వసంగ పరిత్యాగై వెళుతున్నటువంటి వ్యాసుని సుకుణ్ణి
1: that as Sukha was passing by as a renunciant
0: kumara kumara nilchu nilchu okka thuri na maata vinu unnadu
1: he went on asking my dear son stand still for a moment
0: kaani ye maatramu lekka cheyaledu
1: but son didn't bother
0: katta kadapatiki
1: finally
0: itaniki satyam cheppatam manchidi anukunnadu
1: he thought that he should teach truth to father he stood there
0: తండ్రి దగ్గరికి వెళ్ళాడు
1: ఇన్ వెంట్ క్లోజ్
0: నాయన నీవు నా కుమారుడవు
1: సన్ యు ఆర్ హియర్
0: నా మాట నీవు వినకూడదా
1: యు ఆర్ నాట్ ఫాలోయింగ్ మీ
0: అప్పుడు అబ్బాయి చెప్పాడు
1: దెన్ ద బాయ్ స్టార్టెడ్ రిప్లై
0: యువకుడు
1: ఇస్ యంగ్
0: సుకుడు
1: సుక
0: చెప్పాడు
1: హీ సెడ్
0: నేను కొడుకు కాదు నీవు తండ్రి కాదు
1: ఐఎమ్ నాట్ ద సన్ అండ్ యు ఆర్ నాట్ ద ఫాదర్
0: నీవు బ్రహ్మవే నేను బ్రహ్మనే
1: యు ఆర్ గాడ్
0: సర్వం బ్రహ్మమయం జగత్తు
1: ద హోల్ The whole world is divine. So saying he left.
0: Vyasuniki koncham kanudirpu jarigindi.
1: And then Vyasa opened his eyes then.
0: Kanukane.
1: So.
0: Anadi kaalam nundi ee Bharatadesham nandu aneka vidhamulainatti yokka prabodhalu jarugutune vastunnayi.
1: Sacred teachings have been there in Bharat since ages.
0: Idi maha pavitramainatti Bharatadesham.
1: Bharat is a sacred land.
0: Idi అనేక విధమైనటువంటి యొక్క ఆపోహల చేత కానీ లేక డౌట్స్ చే కానీ నిండినటువంటిది కాదు
1: ఇస్ నాట్ ద కంట్రీ ఆఫ్ ఇమాజినేషన్ ఆర్ డౌట్స్
0: ఇది ఎప్పుడు కూడా పవిత్రమైన దివ్యత్వంతో కూడినటువంటిది
1: ఇట్స్ ఎ సీక్రెట్ ల్యాండ్ ఆఫ్ డివినిటీ
0: ఈ పవిత్రమైన భారతదేశం నందు ఆధ్యాత్మిక సంపత్తిని అభివృద్ధి పరిచి
1: ఇన్ ది సీక్రెట్ ల్యాండ్ ఆఫ్ భారత్
0: ఇట్టి ఆధ్యాత్మిక సంపత్తిని యుగ యుగమునకు గ్రామ గ్రామమునకు పట్టణ పట్టణమునకు దేశ దేశమునకు చాటి సుఖశాంతిని అందించినటువంటి యొక్క ఈ సూక్తులే లోక సమస్త సుఖినో భవంతు
1: సిన్స్ ఏజెస్
0: ఇది మహా పవిత్రమైనటువంటి భారతదేశం
1: భారత్ ఈజ్ ఎ సీక్రెట్ ల్యాండ్
0: ఇది అనేక విధమైనటువంటి యొక్క ఆపోహల చేత కానీ లేక డౌట్స్ చే కానీ నిండినటువంటి

0: దేశ దేశములకు చాటి సుఖశాంతిని అందించినటువంటి యొక్క ఈ సూక్తులే లోక సమస్త సుఖినో భవంతు.
1: These sacred teachings handed over to us down the ages is the propagation of the principle, let all the world be happy, loka samasta sukhino bhavantu.
0: Kanuka anni lokamulu bhagavantuni yokka sambandhaminchinatundivi.
1: In fact, all the worlds belong to God.
0: Rupanamulu vachekanga undavachunu kani
1: it may be separate apart.
0: Divya shakti ekkada poyina okkate,
1: but the divine power is uniform.
0: Manavattulo kodanu rupanamulu prathyekanga unnai.
1: Human beings, they differ in name and form.
0: కాని ఆత్మతత్వం ఒకటే.
1: But ఆత్మిక్ ప్రిన్సిపల్ ఇస్ వన్.
0: వద్దన ఒక సాధకులు అడిగారు.
1: A seeker asked.
0: స్వామి కోటాను కోట్లు భక్తులు ఉన్నారు కదా లోకంలో.
1: స్వామి, ఇన్ దిస్ వరల్డ్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ డివోటీస్
0: ఆర్ దేర్. అందరి యందు ఒకే ఆత్మ ఎలా ఉండగలదు?
1: హౌ ఇస్ దట్ సేమ్ ఆత్మా డ్వెల్స్ ఇన్ ఆల్?
0: ఒక్కొక్కరు ప్రాప్తిని పురస్కరించుకుని ఉంటాయి కదా.
1: It depends on the deservedness, isn't it?
0: దానికి నేను జవాబు చెప్పాను.
1: This is Bhagavan's reply.
0: ఒక అలంకారం చేసినప్పుడు ఎన్నో వేల బల్బులంతా కూడా చిన్న చిన్న బల్బులంతా పెట్టుకుని ఒక చక్కని అలంకారం చేస్తుంటారు.
1: యాజ్ యూ డెకరేట్ విత్ ఇల్యూమినేషన్ యూ హ్యావ్ సో మెనీ కలర్డ్ బల్బ్స్ ఆల్ అరౌండ్.
0: కానీ ఒక్కొక్క బల్బ్ ప్రత్యేకంగా వేరువేరుగా ఉంటుండాలి.
1: ద బల్బ్స్ ఆర్ సెపరేట్.
0: ఈ బల్బుల యొక్క రూపం కూడా వేరువేరుగా ఉంటుండాలి.
1: ద ఫార్మ్ ఆఫ్ ద బల్బ్ ఇస్ ఆల్సో సెపరేట్.
0: ఇది కూడా వేరువేరుగా ఉంటుంది.
1: ఇట్స్ కెపాసిటీ వోల్టేజ్ ఇస్ ఆల్సో డిఫరెంట్.
0: కానీ అన్నింటి యందు ఉన్నది ఒకే కరెంట్ కదా.
1: బట్ ద సేమ్ కరెంట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ద బల్బ్స్.
0: మతములన్నీయు వేరు, మార్గంబు ఒక్కటే.
1: రిలిజియన్స్ ఆర్ మెనీ బట్ ద పాత్ ఇస్ వన్.
0: వస్త్ర భేదము వేరు, వస్తు ఒకటే.
1: దర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాత్స్ బట్
0: బంగారములు వేరు, బంగారం ఒక్కటే.
1: జ్యువెల్స్ ఆర్ మెనీ, గోల్డ్ ఇస్ వన్.
0: పశుల వన్నెలు వేరు, పాలు ఒకటే.
1: ది కలర్స్ ఆఫ్ ది కవ్ ఆర్ డిఫరెంట్ బట్ మిల్క్ ఇస్ సేమ్.
0: జీవ జంతులు వేరు, జీవుండు ఒక్కడే.
1: బీయింగ్స్ ఆర్ మెనీ బట్ ది ఇండ్వెలర్ ఇస్ సేమ్.
0: పూల జాతులు వేరు, పూజలొకటే.
1: ఫ్లవర్స్ ఆర్ డిఫరెంట్, వర్షిప్ ఇస్ సేమ్.
0: బ్రతుకు కోసము బహుబాధ బద్ధులైరి.
1: మ్యాన్ ఇస్ బౌండెడ్ బికాస్ టు క్యారీ అవుట్ హిస్ లివింగ్.
0: ఇంతకన్నను వేరెత్తి ఎరుగపరతు.
1: What else is to be communicated to you?
0: Sadhu sadguna ganyulau sabhyularam.
1: O sacred
0: Guru. Sadhu sadguna sanyulau sabhyularam.
1: What else is to be communicated to you, O members of this noble, august, sacred assembly? Though bulbs are many and different, current is not separate.
0: బల్బు వంటిది.
1: ఎవ్రి బాడీ ఇస్ లైక్ ఎ బల్బ్.
0: దీని రూపనామాలు వేరువేరుగా ఉండొచ్చు.
1: నేమ్స్ అండ్ ఫార్మ్స్ డిఫర్.
0: దీని రంగులు వేరువేరుగా ఉండొచ్చు.
1: కలర్స్ వేరు.
0: దీని వోల్టేజెస్ వేరువేరుగా ఉండొచ్చు.
1: వోల్టేజెస్ డిఫర్.
0: కానీ కరెంట్ ఒకటి.
1: బట్ కరెంట్ ఇస్ వన్.
0: మనం బెడ్రూమ్ లో డిమ్ బల్బ్ వేసుకుంటాం.
1: వి హావ్ ఎ డిమ్ బల్బ్ ఇన్
0: బ్రైట్ బల్బ్ వేసుకుంటాం.
1: దేర్ ఇస్ ఎ బ్రైట్ బల్బ్ ఇన్ ద డ్రాయింగ్ రూమ్.
0: ఇక్కడ కరెంట్ ఎక్కువ అని చెప్పడానికి వీలవుతుందా?
1: క్యాన్ యూ డిస్టింగ్విష్ దట్ యూ హావ్ హైయర్ కరెంట్ హియర్ అండ్ లోయర్ కరెంట్? రెండింటి
0: యందు కరెంట్ ఒకటే.
1: కరెంట్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
0: వోల్టేజ్ అక్కడ తక్కువగా ఉంది, ఇక్కడ ఎక్కువగా ఉంది.
1: దేర్ ద వోల్టేజ్ ఇస్ లెస్.
0: అంటే ఎవరెవరు ప్రాప్తిని పురస్కరించుకొని వారి ప్రాప్తి కొంచెం అభివృద్ధిగా ఉంటుంటారు.
1: బేసింగ్ ఆన్ అవర్ డిజర్వ్నెస్ హి గెట్స్
0: వారి ఎందు దివ్యత్వము సాక్షాత్కరిస్తూ ఉంటారు.
1: డివినిటీ మేనిఫెస్ట్ ఇన్ దెమ్.
0: ఆ భావము లేనటువంటి వారి ఎందు డిమ్ బెడ్రూమ్ బల్బ్ మాదిరి ఉంటుంటారు.
1: దే డోంట్ హ్యావ్ సీక్రెట్ ఫీలింగ్స్, ద బల్బ్ ఇస్ రాదర్ డిమ్.
0: ఎందుకు దైవత్వం ఒకటే.
1: దే డివినిటీ ఇస్ వన్ అండ్ ద సేమ్.
0: ఇలాంటి సత్యత్వాన్ని గుర్తించుకున్నటువంటి వ్యక్తులకు భేదములకు ఏమాత్రమే అవకాశం ఇవ్వకూడదు.
1: దోస్ దట్ నో దిస్ ట్రూత్ విల్ నాట్ అబ్జర్వ్ డిఫరెన్సెస్.
0: కనుక
1: సో
0: ప్రతి మానవుడు కూడాను
1: ఎవ్రీ మ్యాన్
0: తమ తమ స్థాయిని పురస్కరించుకుని
1: బేసింగ్ ఆన్ ద పొజిషన్
0: తమ తమ అనుభూతులను పురస్కరించుకుని
1: అండ్ ది ఎక్స్పీరియన్స్
0: దివ్యత్వాన్ని వర్ణించుకుంటూ ఉంటారు.
1: స్టార్టెడ్ ఎక్స్టోలింగ్ డిస్క్రైబింగ్ డివినిటీ.
0: కానీ ఒకరి భక్తి చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండవచ్చు.
1: ద డివోషన్ ఆఫ్ ఎ పర్సన్ మే బి
0: ఇంకొకరికి విశ్వం పైన అభివృద్ధి ఎక్కువగా ఉండవచ్చు.
1: వన్ మే హావ్ లవ్ ఫర్ ద క్రియేషన్.
0: ఒకడు విశ్వమునమ్ము.
1: వన్ హ్యాస్ ఫెయిత్ ఇన్ క్రియేషన్.
0: ఒకడు విష్ణువునమ్ము.
1: వన్ హ్యాస్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: ఒకడు విశ్వమును పొందు, రెండో వాడు విష్ణువుని పొందు.
1: ద వన్ దట్ లవ్స్ ద క్రియేషన్ విల్ గెట్ ద వర్డ్.
0: యత్ భావం తద్ భవతి.
1: యాజ్ ఈస్ ది ఫీలింగ్ సో ఈస్ ది ఎక్స్పీరియన్స్.
0: తమ తమ భావం పురస్కరించుకుని ఆ ఫలమును మనం అందుకుంటుంటాం.
1: డిపెండింగ్ ఆన్ యువర్ ఫీలింగ్స్ యూ హ్యావ్ ది ఎక్స్పీరియన్స్.
0: గంగా నదిలో కావలసినంత జలం ప్రవహిస్తుండాలి.
1: దట్స్ ప్లెంటీ ఆఫ్ వాటర్ ఇన్ ద రివర్ గ్యాంగ్స్.
0: కానీ నీ ఎంత పాత్రం తీసుకుని పోతావో అంత పాత్రకు అది నింపిపోతుంది.
1: యాజ్ ఈస్ ది సైజ్ ఆఫ్ ద టంబ్లర్ యూ టేక్ యూ గెట్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ వాటర్.
0: ఉన్నంత మాత్రమే గంగా జలము.
1: Is that all the Ganges water?
0: Enta patralaina kuda na Ganges nilipothundi.
1: Yes, the Ganges will fill up all the tumblers.
0: Kaaka ee raadu manem chesku mana yokka patranu container nu penchukovali.
1: Let us expand our containers.
0: Danni penchukunnappude ee yokka bhagavat prema gaani bhagavat shakti gaani manlo amitanga aavirbhavistundi.
1: If you have big

0: bigger containers, we can have more and more of divine love.
1: ఈ నాడు భగవంతుని పొందడానికి శ్లోకముల చేత ప్రయోజనం లేదు.
0: To attain God is not the shloka verse.
1: లేక సాధన చేత ప్రయోజనం లేదు.
0: Or any kind of king.
1: లేక గ్రంథ పఠనం చేత ప్రయోజనం లేదు.
0: Nor textual reading.
1: యజ్ఞ యాగాది కృతువుల చేత ప్రయోజనం లేదు.
0: Or spiritual rituals.
1: కానీ హృదయమే లేకపోతే ఇవన్నీ కూడా వ్యర్థమే.
0: If we don't do it wholeheartedly, all will be in vain.
1: హృదయవాసి భగవంతుడు.
0: God dwells in our heart.
1: ఈశ్వర సర్వభూతానాం.
0: God is present in all beings.
1: ఈశావాస్యం ఇదం జగత్తు.
0: God is present in the entire universe.
1: జగత్తంతా కూడాను ఒక్క దైవ స్వరూపమే.
0: The universe is the manifestation of own one God.
1: ఏకం సత్య ప్రాభవదా వదంతి.
0: Truth is one.
1: ఇలాంటి ఏకత్వాన్ని మనం అనేకత్వంగా పెంచుకొని
0: this unity is దివ్యత్వాన్ని దూరం చేసుకుంటున్నాము. In fact, we are cutting ourselves from the divinity.
1: అంత అనేకత్వం ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: We should make effort to know the unity in diversity.
1: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించకరాదు.
0: We should not fragment this unity into diversity.
1: ఇది కేవలం సంకుచితమైన భావము.
0: It's a narrow mindedness.
1: Contraction love.
0: Is contraction love.
1: కానీ అనేకత్వమును ఏకత్వంగా తీసుకున్నప్పుడు ఇది ఎక్స్పాన్షన్ లవ్.
0: When you take unity in diversity, it is expansion love.
1: ఈ విధమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం పొందాలి.
0: We have to attain the divinity.
1: See, stars are many.
0: Stars are many.
1: But sky is one.
0: But sky is one.
1: Nations are many.
0: Nations are many.
1: But earth is one.
0: But earth is one.
1: Cows are many.
0: Cows are many.
1: Milk is one.
0: Milk is one.
1: Gold is one.
0: Gold is one.
1: But jewels are many.
0: Jewels are many.
1: చూసారా? ఆ విధమైనటువంటి యొక్క ఏకత్వంలో మనము దివ్యత్వాన్ని పొందాలి.
0: We can attain divinity by following this path of unity, oneness.
1: అప్పుడే మానవత్వానికి తగినటువంటి శాంతి మనకు లభ్యమవుతుంది.
0: Then we'll have peace in this human life.
1: ఈనాటి మానవుడు
0: man today
1: ఎన్ని సాధనలు చేసినప్పటికీ
0: in spite of spiritual endeavors
1: ఎన్ని విధమైన స్మరణ చేసినప్పటికీ
0: in spite of practices
1: కానీ శాంతి లేకపోతుండాలి.
0: He is devoid of
1: కారణం ఏమిటి?
0: Why?
1: దీనికి అనేక విధమైనటువంటి యొక్క భౌతికంగా లౌకికంగా ధార్మికంగా ఆధ్యాత్మికంగా అభ్యంతరాలు వస్తున్నాయి.
0: He has got so many social, political, worldly obstacles on the way.
1: ఈ అభ్యంతరాల వల్లనే నీ యొక్క ఏకత్వం పొందలేకపోతున్నావు.
0: బికాస్ ఆఫ్ దీస్ అబ్స్టకల్స్ హీఈస్ నాట్ ఏబుల్ టు నో
1: అభ్యంతరాలను దూరం చేయాలి.
0: ఫస్ట్ హీ షుడ్ రిమూవ్ దీస్ అబ్స్టకల్స్.
1: దీన్ని మనం లెక్క చేయకూడదు.
0: వి షుడ్ నాట్ బి మైండ్ఫుల్ ఆఫ్ దిస్.
1: మీ లక్ష్యాన్ని నీవు లక్ష్యంలో పెట్టుకో.
0: కీప్ యువర్ ఎయిమ్ ఇన్ వ్యూ.
1: పుట్టుట ఒక చింత.
0: Birth is worry.
1: భూమి నుండి చింత.
0: లైఫ్.
1: సంసారం ఒక చింత.
0: ఫ్యామిలీ లైఫ్.
1: చావు చింత.
0: డెత్.
1: బాల్యమంతే చింత.
0: చైల్డ్హుడ్.
1: వార్ధక్యం ఒక చింత.
0: ఓల్డ్ ఏజ్.
1: జీవించుట ఒక చింత.
0: లైఫ్.
1: జరుపు చింత. కష్టములన్నీ చింత.
0: డిఫికల్ట్.
1: కష్టములు ఒక చింత.
0: లాస్.
1: సంతసం ఒక చింత. వింత చింత.
0: ఈవెన్
1: అన్ని చింతలే ఈ జగత్.
0: మిస్టరీ. ది వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ వరీస్.
1: చింతలేని మానవుడు చింతలేని దినము ఎక్కడా లేక కనిపించదు.
0: దేర్ ఇస్ నో మ్యాన్ వితౌట్ ఎనీ వరీ.
1: ప్రతి మానవుడికి కూడా తనకు తగినంత వరకు ఎంతో ఇంతో ఉంటుంటాది.
0: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ గాట్ సమ్ వరీ.
1: ఒకరికి అమితమైన చింత ఉంటుంది, ఒకరికి అల్పమైన చింత ఉంటుంటుంది.
0: వన్ హ్యాస్ సో మచ్ ఆఫ్ బాదరేషన్ ది అదర్ వన్.
1: కానీ ఇది క్వాంటిటీ డిఫరెన్స్ గాని క్వాలిటీ ఒక్కటే.
0: బట్ దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ ద క్వాంటిటీ బట్ క్వాలిటీ ఇస్ వన్.
1: కనుక మనసుకు ఏ విధమైనటువంటి అభ్యంతరం లేకుండా ఉండేటువంటి స్థితిని మనం పొందాలి.
0: వీ షుడ్ అటైన్ దట్ స్టేట్ దట్ మైండ్ విల్ నాట్
1: హావ్ ఈ విధమైనటువంటి స్థితిని పొందాలనుకుంటే నేను చేసేది రైట్ ఆర్ రాంగ్ అని చక్కగా పరిశీలన చేయాలి.
0: టు అటైన్ దట్ స్టేట్ ఆఫ్ ఫుల్నెస్ వీ షుడ్ డిస్క్రిమినేట్ వెదర్ ఇస్ రైట్ ఆర్ రాంగ్.
1: మంచి మార్గంలో పోతున్నాను.
0: ఐఎమ్ ట్రెడింగ్ అలాంగ్ రైట్.
1: పవిత్రమైన దివ్యమైన మార్గాన్ని అనుసరిస్తున్నాను.
0: ఐఎమ్ ఫాలోయింగ్ సీక్రెట్
1: డివైన్ పాత్. ఎవరికి ఏ విధమైనటువంటి అపకారం చేయటం లేదు.
0: ఐ డోంట్ హార్మ్ ఎనీబడీ.
1: ఎవరికి ఏ విధమైన కీడు చేయటం లేదు.
0: ఐఎమ్ నాట్ పుట్టింగ్ ఎనీబడీ.
1: ఈ సత్యాన్ని దృఢంగా మనం ఉంచుకున్నప్పుడు దేనికి మనం అభ్యంతరం పడనక్కర్లేదు.
0: వెన్ యూ ఫాలో ది పాత్ ఆఫ్ ట్రూత్ యూ డోంట్ నీడ్ టు ఫియర్.
1: కనుకనే ట్రూత్ ఈజ్ గాడ్.
0: ట్రూత్ ఈజ్ గాడ్.
1: దానిని మనం పెట్టుకుందాం.
0: We have to keep in
1: view. Consciousness ni follow chey.
0: Follow your conscience.
1: Ni dehanni follow cheyavaddu.
0: Don't follow the mind.
1: Mind ni follow cheyaddu.
0: Don't follow the mind.
1: Mind is like a mad monkey.
0: Mind is
1: body
0: like,
1: a water bubble.
0: Body is like water bubble.
1: Follow the body and mind.
0: Don't follow the body
1: follow
0: and mind.
1: Follow the conscience.
0: Follow the conscience.
1: Ni conscience ade nijamainatundi daivam.
0: Your conscience is
1: divine. Ni deham nunde ni daivam untunnadu.
0: God is in you.
1: దైవం ప్రత్యేకంగా లేదు.
0: గాడ్ ఇస్ నాట్ అపార్ట్ ఫ్రమ్ యూ.
1: ఎక్కడ చూసినా దైవత్వమే ఉంటుండాలి.
0: గాడ్ ఇస్ ఎవ్రీవేర్.
1: దేవుడనగా వేరు దేశమందును లేడు.
0: గాడ్ ఇస్ నాట్ ఇన్ ఎ ఫారెన్ ల్యాండ్.
1: దేవుడనగా తనదు దేహమందే.
0: గాడ్ డ్వెల్స్ ఇన్ యువర్ బాడీ.
1: పాపమనగా వేరు పరదేశమున లేదు.
0: సిన్ ఇస్ నాట్ ఇన్ ఎ డిఫరెంట్ కంట్రీ.
1: తాను చేయు పనుల తగిలియుండు.
0: సిన్ ఇస్ అటాచ్డ్ టు ది యాక్షన్.
1: ఈ పాపం కూడా పరదేశంలో లేదు.
0: సిన్ ఇస్ నాట్ ఇన్ ఎ ఫారెన్ కంట్రీ.
1: తాను చేసే పనిలోనే పాపం ఉంటుండాలి.
0: ఇట్ ఇస్ దేర్ ఇన్ యువర్ ఓన్ యాక్షన్.
1: దేవుడు అనేటువంటి వారు మరొక దేశంలో లేడు.
0: గాడ్ ఇస్ నాట్ ఇన్ ఎ ఫారెన్ కంట్రీ.
1: దేహమందే ఉంటుండాలి.
0: హి డ్వెల్స్ ఇన్ అవర్ బాడీ.
1: దేహో దేవాలయపుతో జీవో దేవ సనాతన.
0: బాడీ ఇస్ ది టెంపుల్ ఆఫ్ గాడ్. ది ఇండివిజువల్ అండ్
1: టెంపుల్ ఆఫ్ గాడ్.
0: Body is the temple of God.
1: ఎలాంటి టెంపుల్?
0: What sort of temple?
1: పర్మనెంట్ టెంపుల్ కాదు ఇది.
0: is not the ordinary
1: moving temple ekkada body pote akkada anta devam vastundadi nee venta.
0: Body is a moving temple, wherever you go it follows
1: idi
0: you.
1: Pavitramaina temple
0: is a sacred temple,
1: divyamaina temple,
0: a divine temple,
1: bhavyamaina temple,
0: novel,
1: navyamaina temple,
0: new.
1: Ilanti temple paina manam enduku visigu padali?
0: Why should we be disgusted of this temple?
1: కనుకనే ఈ టెంపుల్ యొక్క పవిత్రత మనము అనుభవించాలి.
0: ఎక్స్పీరియన్స్ ది సేక్రెడ్నెస్ ఆఫ్ దిస్ టెంపుల్.
1: దేహం ఇచ్చినది ఎందుకు?
0: వై ద బాడీ ఇస్ గివెన్?
1: దేహం ఇచ్చినది ఎందుకు తెలుసా?
0: యు నో వై ఇట్ ఇస్ గివెన్?
1: సందులు గొందులు తిరుగుటక.
0: ఇస్ ఇట్ గో రౌండ్ ద రోజ్ అండ్ బై లైన్?
1: కైలాసవాసుని కన్నులారా చూచేందుకురా?
0: ది బాడీ ఇస్ గివెన్ టు సీ గాడ్ హోల్ హార్టెడ్లీ ఓపెనింగ్ యువర్ ఐస్.
1: కనుక మనము దేహం అనేటువంటిది పవిత్రమైన కర్మల కోసం అందించాడు భగవంతుడు.
0: బాడీ ఇస్ గిఫ్ట్.
1: దైవం యొక్క గిఫ్ట్.
0: బాడీ ఇస్ గాడ్స్ గిఫ్ట్.
1: ఈ దేహం చేతనే మనం సర్వకర్మలు కూడా పవిత్రమైన కర్మలు ఆచరించాలి.
0: విత్ దిస్ బాడీ వీ కెన్ అండర్టేక్ సీక్రెట్ యాక్షన్స్.
1: కర్మానుబంధీని మనుష్యలోకే.
0: హ్యూమన్ సొసైటీ ఈజ్ బౌండ్ బై యాక్టివిటీ.
1: ఇలాంటి యొక్క మనుష్యలోకంలో కర్మను మనం ఆచరించాలి.
0: ఇన్ దిస్ హ్యూమన్ సొసైటీ హూమ్ షుడ్
1: ఎలాంటి కర్మలు? సత్కర్మలు.
0: వీ షుడ్ అండర్టేక్ గుడ్ యాక్షన్.
1: సత్కర్మలు దీని సత్సంగము.
0: Good actions, good company.
1: సత్సంగం అంటే ఏమిటి?
0: What is good company?
1: ఏదో మంచి భక్తులతో సంఘం అనుకుంటున్నారు.
0: Not an assembly of devotees. No.
1: సత్. Being. ఎప్పటికీ పర్మనెంట్ అనేటువంటి దాని పేరు.
0: సత్ బీయింగ్, దట్ విచ్ ఇస్ ఎటర్నల్. దాని
1: సంగత్వాన్ని మనం పొందాలి.
0: వీ షుడ్ బి ఇన్ క్లోజ్ ప్రాక్సిమిటీ టు ది డివైన్.
1: ఆ సత్తును మనం పొందేటప్పటికే చిత్తు మనకు వెంటనే ఉంటుంటారు.
0: వెన్ వన్స్ వీ కాగ్నైజ్ ది సత్ బీయింగ్,
1: అవేర్నెస్,
0: చిత్ అవేర్నెస్,
1: ఈ సత్తు చిత్తు రెండు చేతులకి ఆనందం మనకు ప్రాప్తిస్తుంది.
0: ది కాంబినేషన్ ఆఫ్ సత్ బీయింగ్, చిత్ అవేర్నెస్ విల్ గివ్ ఆనంద బ్లిస్. సత్ ఇస్ చేంజ్లెస్.
1: అదే ఒక షుగర్ వంటిది.
0: సత్
1: అదే మధురం వంటిది. అదే మాణిక్యం వంటిది. అదే మధురాతిమతం.
0: దిస్ బీయింగ్ సత్ ఈస్ ప్యూర్ అన్సలీడ్ స్వీట్ ప్రెషస్ జెమ్.
1: అది చక్కెర వంటిది.
0: ఇట్ ఈస్ లైక్ ఎ షుగర్.
1: ఎప్పటికీ ఏ నీళ్ళలో వేసినా, ఏ కాఫీలో వేసినా, ఏ టీలో వేసినా, ఏ పాయసంలో వేసినా, ఏ పదార్థంలో వేసినా, ఏ పిండిలో వేసినా దానికి మధురమైనటువంటి దాన్ని అందిస్తుంది.
0: యు మిక్స్ దిస్ షుగర్ దట్ ఈస్ ది బీయింగ్ ఎయిదర్ ఇన్ వాటర్ ఆర్ టీ ఆర్ కాఫీ.
1: కాబట్టి సత్యమైనటువంటిది.
0: బికాజ్ ఇట్స్ ఎటర్నల్.
1: ఆ చక్కెరను ఒక తట్టు సత్ అనేటువంటి దానిగా పట్టుకోవాలి.
0: హోల్డ్ ద షుగర్ ఆఫ్ సత్ ఆన్ వన్ హ్యాండ్.
1: చైతన్యము అది అవేర్నెస్.
0: చిత్ ఈస్ అవేర్నెస్.
1: ఆ అవేర్నెస్ అనేటువంటి నీళ్లను ఒక చేతిలో పెట్టుకోవాలి.
0: హోల్డ్ ద అవేర్నెస్ ఆఫ్ వాటర్ ఆన్ అనదర్ హ్యాండ్.
1: ఇది సత్, ఇది చిత్తు, ఇది చక్కెర, ఇది నీరు.
0: దిస్ ఇస్ షుగర్ అండ్ దాట్స్ వాటర్.
1: కానీ ప్రత్యేకంగా ఉండకూడదు.
0: దే షుడ్ నాట్ బి డిఫరెంట్.
1: షుగర్ అండ్ వాటర్ రెండింటినీ మిక్స్ చేయాలి.
0: మిక్స్ బోత్ షుగర్ అండ్ వాటర్.
1: షుగరు కాదు, వాటరు కాదు.
0: దెన్ ఇట్స్ నైదర్ షుగర్ నార్ వాటర్.
1: సిరప్. మూడో పేరు వచ్చేస్తుంది.
0: ఇట్ గెట్స్ థర్డ్ నేమ్.
1: ఈ సత్తు చిత్తు రెండు చేతుడికి ఆనందం అనేటువంటిది మనలో ఆవిర్భవిస్తుంది.
0: విత్ ది కాంబినేషన్ ఆఫ్ ది బీయింగ్ అండ్ అవేర్నెస్ దేర్ కమ్స్ బ్లిస్, ఆనందం.
1: ఈ రెండింటిని చేర్చేటువంటి ఒక విధానాన్ని మనం గుర్తించాలి.
0: వీ షుడ్ ఫైండ్ ద ప్రొసీజర్ టు జాయిన్ దీస్ టూ.
1: అందరి ఎందు సత్తు ఉన్నది.
0: దేర్ ఇస్ బీయింగ్ సత్ ఇన్ ఎవ్రీబడి.
1: మన యొక్క దివ్యమైనటువంటి ఆత్మతత్వం.
0: దట్ సత్ బీయింగ్ ఇస్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
1: మన దేహతత్వం.
0: Chit stands for body principle.
1: ఏకత్వమే మానవత్వము.
0: ది కాంబినేషన్ ఆఫ్ ది టూ ఇస్ హ్యూమన్ లైఫ్.
1: ఈ మానవత్వం అనేది కేవలం మానవత్వమే కాదు, ఇది అర్ధనారీశ్వర అన్నారు.
0: దిస్ హ్యూమన్ లైఫ్ ఇస్ నాట్ సింప్లీ హ్యూమన్ యాజ్ సచ్.
1: ఈశ్వరుని ఎందు మాత్రమే అర్ధనారీశ్వరం కాదు, ప్రతి మానవుని ఎందు కూడా అర్ధనారీశ్వరం ఉంటుండాలి.
0: దిస్ అర్ధనారీశ్వర హాఫ్ మ్యాన్ అండ్ హాఫ్ వుమన్.
1: అదే లక్ష్యము.
0: దట్ టు అటైన్ దట్ ఇస్ మెయిన్.
1: అదే అక్షరము.
0: దట్ ఈస్ అక్షర.
1: అక్షరం అనగా ఏమిటి? అకారం అనేటువంటి ఆత్మతత్వము. క్షరమనగా నశించిపోయేటువంటి దేహతత్వము.
0: అక్షర ద లెటర్స్ ఆ మీన్స్ ఆత్మ, క్షర మీన్స్ పెరిషబుల్.
1: కాబట్టి దేహము నశించిపోయేటువంటిది.
0: బాడీ ఇస్ పెరిషబుల్.
1: ఆత్మ నిరంతరము ఉండేటువంటిది.
0: ఆత్మ ఇస్.
1: దీనిని వర్ణిస్తూ వచ్చింది వేదము.
0: వేద ఎక్స్టోల్.
1: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
0: వేద డిస్క్రైబ్ ఇట్ యాజ్ ప్యూర్ అన్పొల్యూటెడ్ అన్సలీటెడ్ అన్సలీడ్ ఎటర్నల్ ట్రూత్.
1: అతి నిత్యమైనటువంటి ఆత్మ అనిత్యమైన దేహంతో ఉంటుండాలి.
0: ది ఎటర్నల్ ఆత్మ ఈస్ ప్రెసెంట్ ఇన్ దిస్ టెంపరరీ
1: బాడీ. రెండు చేరినటువంటిది అక్షరం.
0: The combination of these two is akshara.
1: ఇది అర్ధనారీశ్వరం.
0: This is androgynous nature.
1: దేహం ప్రకృతి.
0: Body is nature.
1: ఈ ప్రకృతి ఏ పార్వతి.
0: And this nature, ప్రకృతి is పార్వతి.
1: ఆత్మ ఇది ఏ శివుడు.
0: ఆత్మ ఈ శివ.
1: కాబట్టి శివ పార్వతుల యొక్క ఏకత్వమే మానవత్వము.
0: The combination of శివ and పార్వతి is human life.
1: కనుక ఇది అర్ధనారీశ్వరం అన్నారు.
0: This is the principle of అర్ధనారీశ్వరం.
1: మానవత్వంలో ఎన్నో విధమైన రహస్యాలు తెలుసుకోవాల్సినటువంటివన్నీ ఉన్నాయి.
0: In human life there are lots of secrets.
1: దైవత్వాన్ని తెలుసుకోవడం చాలా సులభం.
0: It's very easy to know the divinity.
1: మీకు తెలియదు కానీ మన మనసునందున్నటువంటి దుర్భావములు, దుర్యోచనలు, దుర్భా ఇవన్నీ తీసిపారవి.
0: You do not know, but when once you give up the maneuvering, manipulation, wicked thoughts, when once you give up, naturally noble thoughts arise. Then all activity would be sacred.
1: In the tank of
0: heart, fill it up with the water of
1: love. And
0: this water of love will naturally will come out of different words.
1: పంచప్రాణములు, పంచేంద్రియములు, పంచకోశములు, పంచ ఇవన్నీ ట్యాప్స్ వంటివి.
0: ద బాడీ హ్యాస్ గాట్ ద లైఫ్ బ్రెత్స్, ద లైఫ్ షీట్స్.
1: ఈ ట్యాప్స్ అంతా కూడా హృదయం అనేటువంటి ట్యాంక్ తో కనెక్షన్ అయి ఉంటుంది.
0: ఆల్ దీస్ ట్యాప్స్ ఆర్ కనెక్టెడ్ టు ద ట్యాంక్ ఆఫ్ ద హార్ట్.
1: ఏ ట్యాప్ తిప్పినా కానీ అక్కడ లోపల ప్రేమనే వస్తుంది.
0: యు మే ఓపెన్ ఎనీ ట్యాప్, యు డ్రా ద వాటర్ ఆఫ్ లవ్.
1: కనుక మనం మొట్టమొదటి హృదయాన్ని ప్రేమతో నింపుకోవాలి.
0: ఫస్ట్ వీ షుడ్ ఫిల్ అవర్ హార్ట్ విత్ లవ్.
1: ఎందుకు ఇది ప్రేమ అక్కడే ఉంటుండాలి అనుకుంటారు మీరు?
0: యు మే సే భగవాన్ సేస్ లవ్ లవ్ ఆల్.
1: దీని పేరే అది.
0: ఇట్స్ వెరీ నేమ్
1: హృదయము. హృత్ ప్లస్ దయా హృదయ.
0: హృదయ హృత్ ప్లస్ దయా హృదయ.
1: అదే కంపాషన్.
0: దయా ఇస్ కంపాషన్.
1: ఈ కంపాషన్, ఆ కంపాషన్ అనేటువంటిది ప్రేమ.
0: దిస్ కంపాషన్ ఇస్ లవ్, ప్రేమ.
1: కనుకనే ఇది మ్యాన్ కైండ్.
0: వీ సే మ్యాన్ కైండ్.
1: అంతేగాని మ్యాన్ కైండ్ అంటే కైండ్ లేనిటువంటి మానవత్వమే కాదు.
0: ఇఫ్ దేర్ ఇస్ నో కైండ్నెస్
1: కైండ్
0: ఇన్ దే, వెన్ దేర్ ఇస్ నో కైండ్నెస్, దేర్ కెనాట్ బి సో మ్యాన్ కైండ్.
1: కైండ్నెస్ తో ఉంటుండాలి.
0: సో మ్యాన్ షుడ్ ఆల్వేస్ హావ్ దిస్ కైండ్నెస్.
1: కైండ్నెస్ ఏ హృదయంకు సరైనటువంటి గుర్తు.
0: ద కైండ్నెస్ ఇస్ ఎ ట్రూ సైన్ ఆఫ్ అవర్ హార్ట్.
1: కైండ్నెస్ ను మనం భంగపరిస్తే మనం పాపం చేసిన వారం అవుతాం.
0: వెన్ వన్స్ వి గివ్ అప్, betray this kindness, we will commit a sin.
1: ఎటువంటి అపకారము మనం చేయకూడదు.
0: నో వన్ షుడ్ హార్మ్ ఎనీబడీ.
1: దీనిని పురస్కరించుకునియే.
0: బేసింగ్ ఆన్ దిస్
1: అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడను. 18 పురాణం చదవడానికి ఎవరికి కాలం చిక్కుతుంది?
0: హూ విల్ హావ్ ఎనఫ్ ఆఫ్ టైమ్ టు గో త్రూ 18 ఎపిక్స్.
1: కనుక ఈ అన్నింటి యొక్క సారత్వం అనేటువంటి రెండు వాక్యంలో చెప్పాడు.
0: ది ఎసెన్స్ ఆఫ్ 18 ఎపిక్స్ ఇస్ సెడ్ ఇన్ టూ సెంటెన్సెస్.
1: పరోపకార పుణ్యాయ, పరులకు ఉపకారం చేయటమే పుణ్యము అన్నారు.
0: టు హెల్ప్ అదర్స్ ఇస్ ఎ మెరిట్.
1: కానీ ఇది కాదు దీని అర్థము.
0: ఇస్ నాట్ ద మీనింగ్.
1: పర ఉపకర, ఇది మూడు పదములతో చేరి ఉంటుండాలి.
0: పరోపకార, పర ఉపకర.
1: పర ఆత్మతత్వము.
0: పర ఆత్మ.
1: ఉప సమీపత్వము.
0: ఉప ప్రకృతి.
1: చేరడానికి ప్రయత్నం చేయి.
0: కర ఎన్ ఎఫర్ట్ టు బి నియర్.
1: సమీపంగా పోవడానికి ప్రయత్నం చేయటమే పరోపకారము.
0: ఎన్ ఎఫర్ట్ టు బి నియర్ ఆత్మ.
1: ఎవరికో ఇంటి దానమో ధర్మం చేస్తే అది పరోపకారం కాదు.
0: నాట్ ది యాక్ట్ ఆఫ్ చారిటీ.
1: అది పరోపకారం కాదు.
0: ఇట్ కెనాట్ బి పరోపకార.
1: పర ఉప సమీపంలో పోవాలి.
0: పర గాడ్ ఉప
1: దైవత్వానికి సమీపంగా పోవడానికి ప్రయత్నం చేయటమే పరోపకారం.
0: మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు బి నియర్ అండ్ క్లోజర్.
1: పాపాయ పరపీడనం. పరపీడనం.
0: పరపీడనం.
1: పరపీడనం.
0: పరపీడనం.
1: పర అనగా ఏమిటి?
0: వాట్ ఇస్ పర?
1: ఏకత్వము.
0: యూనిటీ.
1: ఏకత్వాన్ని భిన్నత్వంగా చేయటమే పీడనం.
0: To view that oneness as multiplicity is pida, the sin.
1: ఏకత్వంగా ఉండేటువంటి ఆత్మతత్వాన్ని భిన్నత్వంగా మనం మార్చకూడదు.
0: To view that principle of unity of ఆత్మ as
1: దైవత్వాన్ని భిన్నత్వంగా మనం చేయకూడదు.
0: Consider one God as many is a sin.
1: కనుక ఇది పాపము అన్నారు.
0: This is the sin.
1: కనుక ఏకత్వాన్ని ఏకత్వంగా ఉండటమే పుణ్యము.
0: The merit lies in viewing the oneness as that.
1: అది ఏకత్వంగా ఉంచకపోతేప్పుడు పాపం అవుతుంది.
0: If we don't view like that, it's a sin.
1: కనుక నీ హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అన్న.
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: మనం ఎప్పుడు కూడా ఉపకారం చేయడానికి చేతగానప్పుడు నోరు మూసుకుని కూర్చుంటే మంచిది. అపకారం చేయకుండా పోవటమే గొప్ప ఉపకారం.
0: If you can't help, close your mouth and sit down. Don't harm anybody at least.
1: కనుక నీవు ఆ విధమైనటువంటి యొక్క జీవితాన్ని గడిపినప్పుడు నీ కుటుంబము, నీ వంశము, నీ యొక్క సంపద, నీ యొక్క సమాజము, ఈ ప్రపంచం అంతా కూడా నువ్వు పవిత్రమైనటువంటి రూపొందుతుంది.
0: వెన్ యూ లీడ్ ద లైఫ్ ఫాలోయింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్, యువర్ సెల్ఫ్, యువర్ ఫ్యామిలీ, ది కంట్రీ,
1: ఎవరిని బాధ పెట్టినా భగవంతుని బాధ పెట్టినట్టే అవుతుంది.
0: ఇఫ్ యూ హర్ట్ ఎనీబడీ,
1: భగవంతుడే.
0: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: అందరి యందు ఉన్నటువంటి ఏకాత్మతత్వమే.
0: ది సేమ్ ఆత్మ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: కాబట్టి ఏకం సత్.
0: Truth is one.
1: విప్రా బహుధా వదంతి. ఉన్నదాన్ని అనేక మంది అనేక రకంగా చెప్తూ వచ్చారు.
0: స్పీకర్స్ డిక్లేర్ ఇన్ ఎ వేరీడ్ వే.
1: ఈ కప్పులో వాటర్ ఉంది.
0: హియర్ దేర్ ఇస్ వాటర్ ఇన్ దిస్ కప్.
1: ఇంగ్లీష్ వాడు వస్తాడు దీని వాటర్ అంటాడు.
0: ఇంగ్లీష్ మెన్ కాల్స్ ఇట్
1: హిందీ వాడు వస్తాడు తన్ని అంటాడు, పాని అంటాడు.
0: అండ్ హిందీ పర్సన్ కాల్స్ తమిళ
1: వాడు వస్తాడు తన్ని అంటారు.
0: తమిళియన్ కాల్స్ ఇట్
1: పాని. వాడు వస్తాడు వారి అంటాడు.
0: సంస్కృత్ పర్సన్ కాల్స్
1: ఇట్ వాటర్. వాడు వస్తాడు నీరు అంటాడు.
0: తెలుగు మెన్ కాల్స్ ఇట్ నీరు.
1: ఈ పేర్లంతా కూడా ఒక పదార్థముకు పెట్టినటువంటివి కానీ ఆ భాషల యొక్క మార్పే.
0: All the names relate to the same sort of matter here, basically the language.
1: దివ్యమైనటువంటి ప్రేమ తత్వం అందరి హృదయమునందు ఉంటుండాలి.
0: Divine love is in everybody.
1: అది మార్పు చెందేటువంటిది కాదు.
0: It will never change.
1: దాని కూర్పు చేసేటువంటిది కాదు.
0: And nobody can diminish it.
1: ఎవరేమి చెప్పినా ఇది ఫోర్స్ తో వచ్చేటువంటిది కాదు.
0: It cannot be obtained out of force.
1: మనలో నుండి ఆవిర్భవించేటువంటిది.
0: It comes out of source.
1: అందరి యందు ఉండేటువంటిదే దివ్యత్వము.
0: Divinity is in all.
1: ఇది అనేకత్వం కాదు.
0: ఇట్స్ నాట్ మల్టిప్లిసిటీ.
1: ఏకత్వమే.
0: ఇట్ ఇస్ వన్ అండ్ వన్ అలోన్.
1: ఇది ఏకత్వాన్ని మనం చింతించుకుంటూ
0: వీ షుడ్ థింక్ ఆఫ్ దిస్ వన్.
1: మన జీవితంలో ఏదో సమయం చిక్కినప్పుడు పవిత్రమైన కర్మలు ఆచరిస్తూ పోవడం చాలా ఉత్తమమైన కర్మ.
0: ద నోబ్లెస్ట్ థింగ్ ఇస్ టు అండర్టేక్ సేక్రెడ్ యాక్టివిటీస్ వెన్ వీ ఫైండ్ టైం.
1: ఏ కర్మలను వదలనక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు గివ్ అప్ అవర్ డ్యూటీస్.
1: ఏ సాధనలు వదలనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు గివ్ అప్
1: సర్వ సాధనలు సర్వకర్మలు ఆచరించుకో.
0: డూ ఆల్ యువర్ ప్రాక్టీసెస్.
1: సర్వకర్మ భగవత్ప్రీత్యార్థం అనేటువంటి భావం పెట్టుకో.
0: లెట్ ఆల్ అవర్ డ్యూటీస్ బి అన్ ఆఫరింగ్ టు గాడ్.
1: ఏది చేసినా అంతా దైవంకు అర్పితమే.
0: వాట్ ఎవర్ యూ మే డూ ఇట్ ఆఫర్ టు గాడ్
1: అంతా కూడా దైవమయంగా మారిపోతుంది.
0: దెన్ ఎవ్రీథింగ్ వుడ్ బి డివైన్.
1: దైవము లేనటువంటిది ఒక్కటి లేదు.
0: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో గాడ్.
1: అంతా దైవమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్.
1: నీ వెంట, నీ జంట, నీ ఇంట, నీ కంట, నీ జంట అన్నిటి ఎందుకు దైవమే ఉంటున్నాడు.
0: గాడ్ ఈజ్ ఇన్ యూ, విత్ యూ, అరౌండ్ యూ, అబౌవ్ యూ, బిలో యూ.
1: ఉన్నది ఒక్కటే.
0: ఓన్లీ వన్ థింగ్.
1: కానీ మనకు కనిపించదు.
0: బట్ యూ డోంట్ సీ.
1: కానీ మనకు చిక్కదు.
0: యూ కాంట్ క్యాచ్.
1: చిక్కకపోయినంత మాత్రం, నాకు కనిపించకపోయినంత మాత్రం లేదు అనడానికి వీలు లేదు.
0: యాజ్ యూ కెనాట్ సీ, యాజ్ యూ కెనాట్ క్యాచ్, యూ కెనాట్ డినై.
1: నేను చెప్పాను, మన చుట్టూ గాలి ఉంది.
0: భగవాన్ సెడ్ ది అదర్ డే దట్
1: ఆ గాలి లేకపోతే మనం జీవించలేము.
0: వితౌట్ ఎయిర్ వీ కెనాట్ లివ్.
1: కానీ ఆ గాలిని మనం చూడలేము.
0: యూ డోంట్ సీ దట్.
1: ఆ గాలిని పట్టలేము.
0: యూ కాంట్ క్యాచ్.
1: పట్టకుండా పోయినంత మాత్రమే.
0: As you cannot catch it.
1: చూడకపోయినంత మాత్రమే.
0: As you can't see. ఎంత వెరితనము. Can you deny the presence of air?
1: అది లేకపోతే మనమే లేము.
0: Can we live without it?
1: కాబట్టి ఉన్నది పంచభూతములంతా భగవత్ స్వరూపమే.
0: All five elements are divine.
1: కాబట్టి ఏ భూతమును కూడాను మనం వ్యర్థం చేయకూడదు.
0: We should not waste any one of these elements.
1: ఈ భావం చేత ప్రతి మానవుడు కూడాను తన నిత్య జీవితంలో సాధన సల్పుకుంటూ పోతే దివ్యత్వాన్ని తప్పక తాను పొందగలడు.
0: విత్ దీస్ ఫీలింగ్స్ బిహైండ్ ఎస్ ద బ్యాక్ గ్రౌండ్ ప్రాక్టీస్ విల్ బి సక్సెస్.
1: వెనుక ఉండేటువంటి కొన్ని బంధనల చేత ఆ దివ్యత్వాన్ని పొందలేకపోతున్నారు.
0: బికాస్ ఆఫ్ సమ్ బాండేజ్ వీఆర్ నాట్ ఏబుల్ టు అటైన్ డివినిటీ.
1: ఈ బాండేజ్ ఏ ఒక నెగటివ్.
0: దిస్ బాండేజ్ ఇస్ నెగటివ్.
1: ఈ లిబరేషన్ ఏ ఒక పాజిటివ్.
0: లిబరేషన్ ఇస్ పాజిటివ్.
1: కనుక దీన్ని పాజిటివ్ గా చేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి.
0: వీ షుడ్ సీ దట్ ఇట్ ఈస్ పాజిటివ్.
1: లాక్ ఉంది.
0: హియర్ ఇస్ లాక్.
1: కీ ఉంది.
0: హియర్ ఇస్ కీ.
1: ఈ కీ లాక్ లో పెట్టు.
0: పుట్ ది కీ ఇన్ ద లాక్.
1: టర్న్ లెఫ్ట్ సైడ్.
0: టర్న్ లెఫ్ట్ సైడ్.
1: ఓపెన్.
0: ఇట్ ఓపెన్.
1: టర్న్ రైట్ సైడ్.
0: టర్న్ రైట్ సైడ్.
1: లాక్.
0: ఇట్ గెట్స్ లాక్.
1: సేమ్ లాక్ సేమ్ కీ. టర్నింగ్ డిఫరెన్స్.
0: సేమ్ లాక్ సేమ్ కీ డిఫరెన్స్ ఇన్ ది టర్నింగ్.
1: కనుక మనం ఈ ప్రపంచం అంతా కూడా ఒక దైవత్వం.
0: ద హోల్ వరల్డ్ ఇస్ డివైన్.
1: మైండ్ అనేటువంటిది కీ.
0: మైండ్ ఇస్ ద కీ.
1: నీవు దైవం వైపుని తిప్పు.
0: టర్న్ గాడ్ వర్డ్.
1: పాజిటివ్ అవుతుంది.
0: ఇట్ బికమ్స్ పాజిటివ్.
1: నీవు ప్రకృతి వైపుని తిప్పు, బంధన అయిపోతుంది.
0: టర్న్ టువర్డ్ ద వరల్డ్.
1: దీన్ని పురస్కరించుకుని మన ఏవ మనుష్యానం కారణం బంధమోచయో అన్నారు.
0: బేసింగ్ ఆన్ దిస్ ఇట్ సెడ్ మైండ్ ఇస్ ద కాజ్ ఫర్ ద బాండేజ్ అండ్ లిబరేషన్.
1: ఏనాటికైనా కూడా ఈ బంధం మనం తప్పించుకోక తప్పదు.
0: వన్ డే ఆర్ అదర్ వీ షుడ్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ బాండేజ్.
1: నీవు తప్పించుకోకపోయినప్పుడు అదేనా నిన్ను వదిలిపెట్టిపోతుంది.
0: ఈవెన్ ఇఫ్ యు ఆర్ నాట్ రెడీ టు షెడ్ ఇట్ విల్ గివ్ యూ అప్.
1: పుట్టిన ప్రతి మానవుడు కూడా నువ్వు గిట్టక తప్పదు.
0: ఎవ్రీ మ్యాన్ హూ ఇస్ బోర్న్ ఇస్ బౌండ్ టు.
1: కానీ చావు పుట్టుకలేనట్టి శాశ్వతుండు.
0: But there is one without birth and death.
1: ఆది మధ్యాంతరహితుడు, అనాది వాడు.
0: He has no beginning nor end.
1: తాను చావక పుట్టక చంపబడక.
0: He doesn't die nor born.
1: సర్వమును సాక్షి అయి వెలుగు.
0: He stands an eternal witness.
1: అతను సత్య సాక్షి అయిగా ఉంటుంటాడు.
0: And he is truth.
1: తాను పుట్టుకలేదు చావుకు లేదు.
0: He has no birth nor death.
1: ఇలాంటి తత్వాన్ని మనం తప్పక మొట్టమొదటి గుర్తించాలి.
0: వీ షుడ్ నో దిస్ డివైన్ ప్రిన్సిపల్. దైవ
1: ప్రేమను పొందిన వాడు సర్వుల ప్రేమకు గురి అవుతాడు.
0: ద వన్ రెసిపియంట్ ఆఫ్ డివైన్ లవ్ వుడ్ బి లవ్డ్ బై ఆల్.
1: ఆ ప్రేమకు మించినటువంటి ఒక తత్వం మరొకటి లేదు.
0: అండ్ దేర్ ఇస్ నథింగ్ బియాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: సో భగవాన్ సేస్ లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: కనుక నీవు సత్య ప్రేమల యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి వర్తించినప్పుడే నీ జీవితం సార్థకం అవుతుంది.
0: వెన్ వన్స్ వీ నో దీస్ టు ట్రూత్ అండ్ లవ్ అవర్ లైఫ్ వుడ్ బి రీడీమ్డ్.
1: ఈ సంబంధమైనటువంటి సుఖ దుఃఖములు, సంతోషములు, ప్రాప్తులు ఇవన్నీ కూడా నువ్వు పాసింగ్ క్లౌడ్స్.
0: వరల్డ్లీ అటైన్మెంట్స్ అండ్ వరల్డ్లీ లవ్ అండ్ హ్యాపీనెస్ ఆర్ జస్ట్ పాసింగ్ క్లౌడ్స్.
1: ఎంతమంది ఎన్ని విధమైన సుఖములు అనుభవించారు.
0: మెనీ హ్యాడ్ మెనీ ప్లెజర్స్.
1: ఎన్ని విధమైన కష్టములు అనుభవించారు.
0: మెనీ సఫర్డ్.
1: వారేది?
0: వేర్ ఆర్ దే?
1: కారే రాజు రాజ్యమును కలగరే గర్వంలో తిండి పొందరి వారేది?
0: హ్యావ్ యూ నాట్ వాచ్డ్ ద కింగ్స్ హూ రెయిన్ దేర్ కింగ్డమ్స్? వేర్ ఆర్ దే నౌ?
1: నిరత సత్యప్రభుడి ధరణి హరిశ్చంద్రుడి దరబాసి తనగలేదా?
0: హ్యావ్ యూ నాట్ వాచ్డ్ హరిశ్చంద్ర
1: నలరాజు తన వెంట భూమిని గనుచుదన్నా?
0: అండ్ డూ యూ ఫైండ్ ద నల కింగ్?
1: జనది సేతువు గట్టే
0: Bill, bridge is built.
1: అలనాటి శ్రీరాముడు ఇప్పుడు ఉన్నవాడా?
0: రామా హూ బిల్ట్ ద బ్రిడ్జ్ ఈజ్ హీ దేర్ నౌ?
1: ఎందరెందరు రాజులు ఏగినారో.
0: సో మెనీ లెఫ్ట్.
1: ఒక్కరును వెంటకొని పోవరు ఈ ఉరివి స్థలము.
0: నాట్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ అవర్.
1: నీవు మాత్రం నీ రాజ్యం తనను కట్టుకోబోదు వా ధర్మ హృదయ అన్నాడు.
0: ఆర్ యూ ఏబుల్ టు టేక్ దిస్ కింగ్డమ్ విత్ యూ? ద వన్ ఆఫ్ ధర్మ.
1: ఎవడు దీన్ని కట్టుకుని పోయేవాడు లేడు.
0: నో బడి విల్ టేక్
1: ఇట్. అన్ని వదిలిపెట్టి పోయేటువంటి వాడే.
0: All should give up.
1: ఏ విధంగా పుట్టాడో ఆ విధంగానే చస్తాడు.
0: జస్ట్ యాజ్ వీ ఆర్ బోర్న్ వీ డై లైక్ దట్.
1: వచ్చే సమయం ఇంత బట్టైన కట్టుకుని రాడు.
0: అండ్ ఎస్ టైమ్ ఆఫ్ బర్త్ వీ డోంట్
1: పోయేటప్పుడు అడ్రస్ అయినా ఇచ్చిపోడు.
0: And as we leave, we don't give our address.
1: మనం గట్టుకొని మనం ఏం అనుభవించేది?
0: What that we experience with this?
1: ఎవరెవరి ప్రాప్తానుసారం వాడు పొందుతుంటారు.
0: Each one gets as per the deserve.
1: కానీ ఉన్నంతలో మనం దీన్ని అనుభవించాలి, పవిత్రతను పొందాలి.
0: To the extent possible, we should experience and be sacred.
1: నేమ్ తేవాలి.
0: We should get a good name.
1: ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిగా రూపొందాలి.
0: We should be ideal individuals.
1: ఈ ఐడియల్ యొక్క వ్యక్తితే మానవత్వము.
0: The ideal life is true human life.
1: కనుకని కర్మానుబంధిని మనుష్యులోకి దీంతో బంధింపబడింది.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ బౌండ్ బై దిస్ ప్రిన్సిపల్.
1: ఈ మానవ దేహము పరోపకార నిమిత్తమై ఏర్పడినటువంటి దేహమే.
0: హ్యూమన్ బాడీ ఇస్ గిఫ్టెడ్ టు రెండర్ సర్వీస్ టు
1: అదర్స్. సాధ్యమైనంత వరకు నువ్వు పరోపకార సంబంధమైనటువంటి కార్యంలో ప్రవేశపెట్టు.
0: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ హెల్ప్ అదర్స్.
1: అది పర ఉపకార అనగా ఏమి దైవత్వానికి సమీపంగా పోయేటువంటి కార్యంలో పాల్గొను.
0: ది గ్రేటెస్ట్ హెల్ప్ ఈస్ టు టేక్ వన్ నియర్ గాడ్. పర ఉపకార.
1: ఈ విధమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని ఎన్ని రకములైనటువంటి మార్గంలోనున్నా మనం బోధించుకోవచ్చు.
0: దిస్ డివినిటీ కెన్ బి టాట్ ఇన్ డిఫరెంట్ వేస్.
1: గమ్యం ఒక్కటే.
0: బట్ గోల్ ఈజ్ వన్.
1: ధన్యం ఒక్కటే.
0: గోల్ ఈజ్ వన్.
1: ఈ గోల్ను మనం లక్ష్యంలో పెట్టుకోవాలి.
0: వీ షుడ్ ఆల్వేస్ ఎయిమ్ ఎట్ దిస్ గోల్.
1: గోల్ను మర్చిపోతే మనం ఏమి జయం పొందలేము.
0: విల్ నెవర్ బి సక్సెస్ఫుల్ ఇఫ్ వీ ఫర్గెట్ దిస్ గోల్.
1: చాలా మంది పిల్లలు ఆడుతుంటారు ఫుట్బాల్.
0: మెనీ బాయ్స్ ప్లే ఫుట్బాల్.
1: ఈ ఫుట్బాల్ ను ఎంతవరకు కాలుతో కొడతారు?
0: How long can you hit with your leg?
1: ఎప్పుడు కాలుతోనే కొడుతుంటారు. అక్కడ వాడు కొడుతుంటాడు, ఇక్కడ వాడు కొడుతుంటాడు.
0: యూ జస్ట్ హిట్ ఇట్ విత్ యువర్ ఫుట్.
1: ఈ ఫుట్బాల్ కు తప్పక తప్పింది కాదు.
0: ద ఫుట్బాల్ ఇస్ బౌండ్ టు ఫేస్ ది హిట్.
1: ఎంతవరకు దీనికి తప్పది?
0: How long does it last?
1: ఫుట్బాల్ లో గాలి ఉన్నంత వరకు వాడు కొడతాడు, వీడు కొడతాడు.
0: So long the football is full of air blown, it will receive hits.
1: అందులో గాలి పోయితే అప్పుడు చేతికించుకుని అందుకుంటాడు.
0: When once this ball is deflated, it will be picked up.
1: అదే విధంగానే ఈ జీవితం అనేటువంటి ఒక ఫుట్బాల్ గేమ్.
0: So human life is a football game.
1: అక్కడ ఆరు మంది ఉంటారు, ఇక్కడ ఆరు మంది ఉంటారు.
0: Six that side and six this
1: side. ఈ ఆరు మంది దుర్మార్గులో ఒక తట్టు ఉంటారు, సన్మార్గులో ఒక తట్టు ఉంటారు.
0: Six wicked on one side, six good on one side.
1: సమావేశం జరుగుతూనే ఉంటుంది.
0: There is a conflict between good and wicked constantly.
1: ఈ యొక్క యుద్ధం జరుగుతూనే ఉంటుంటది.
0: There is war between the two.
1: ఈ సంఘర్షణ జరుగుతూనే ఉంటుంటది.
0: This fighting goes on.
1: అయితే ఈ ఆరు ఎవరు?
0: Who are these six?
1: కామ క్రోధ లోభ మోహ మద మత్సర్యములు.
0: The lust, greed, avarice.
1: ఈ ఆరు మంది ఒక వైపున.
0: All the six.
1: సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస ప్రకృతి ధర్మము.
0: The six wicked on one side.
1: ఈ
0: ఆరు మంది ఒక వైపున.
1: ఆరు మంది ఒక వైపున కొడుతుంటారు.
0: All the six this side and that side hit the ball.
1: అయితే
0: but
1: దీనికి గోల్ ఒకటి ఉండాలి.
0: But there is a goal one.
1: అది రెండు స్తంభములు నాటి ఉంటారు.
0: The two poles on
1: it. ఈ రెండు స్తంభములకు మధ్యలో పనే పోయినప్పుడు గోల్ అవుతుంది, కానీ బయట పోతే అవుట్ అవుతుంది.
0: When the ball passes off between the two ends of the goal, then you will be getting
1: it. హేమను సుఖింప హేమ తారక విద్య పరమను సుఖింప బ్రహ్మ విద్య. ఈ రెండు విద్యల్లోనూ మనం మార్తేరాలి.
0: To be happy in this world, we should have secular knowledge.
1: అవే మనకు లిమిట్.
0: The spiritual knowledge for the other world.
1: మధ్యలో మనం దైపనేటువంటి గోల్ కొట్టినప్పుడు ఇది దివ్యమైనటువంటి విజయాన్ని సాధిస్తుంది.
0: These are the two goals. When you hit it, you will be successful in the game of life.
1: ఇది ధర్మ విద్య బ్రహ్మ విద్య రెండు విద్యలకు మధ్యలో లేనప్పుడు అది అవుట్ అయిపోతుంది.
0: When it is not between these two points of the goal, it is a waste.
1: అప్పుడు ఏమవుతుంది? పునరపి జననం పునరపి మరణం.
0: Then what happens? You will be born again
1: and die. మధ్యలో పోయింది పునర్జన్మ నవిద్యతే.
0: When once you hit at the goal, you will not be born again.
1: No life, no.
0: There's no life.
1: No birth.
0: No birth.
1: కాబట్టి బర్త్ ఉన్నప్పుడు డెత్ వస్తుంది.
0: వేర్ దేర్ ఇస్ బర్త్
1: బర్త్ లేనప్పుడు డెత్ ఎక్కడ ఉంది?
0: వెన్ దోస్ నో బర్త్ వేర్ ఇస్
1: డెత్ అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ లిబరేషన్.
1: మనకు విత్తనంగా ఉండదు అది.
0: It will never be a seed again.
1: ఈ సంబంధమైనటువంటి ఒక సత్వమని మనం గుర్తించాలి.
0: We should know this principle behind this.
1: కనుక
0: so
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love,
1: మీరందరూ ప్రేమమయులి.
0: You are all embodiments of love.
1: ఆనంద పిపాసులి.
0: You aspire bliss.
1: ఆత్మస్వరూపులి.
0: Embodiments of
1: ఆ భావాన్ని మీరు తప్పక అభివృద్ధి పరచుకోండి.
0: Strengthen this feeling more and more.
1: I am not man. I am God.
0: Let's start repeating. I am not man. I am God.
1: దేహము మ్యాన్ తత్వమే కాని నేను దేహం కాదు.
0: This manhood applies to the body, not to me.
1: మలమూత్ర దుర్గంధ మాంసరక్తమ గాని పునుగు జవ్వాజీలు పుట్టబోవు.
0: The human body is full of fecal matter and horrible urine. It's dirty place.
1: రోగముల ముగ్గేడు గంప.
0: Afflicted by diseases.
1: జాతకం తెల్లము బొందు దుంప.
0: It permeates like
1: భవసాగరమేగలేని కంప.
0: It's full of bones.
1: అమూల మప్పు దలంప.
0: And it's full of bones.
1: నిశ్చలమని నమ్మబోకు మనసా.
0: Don't think, oh mind, the body is permanent.
1: ఈ దేహం అనేటువంటి ఒక ఉపాధి.
0: Body is a vesture.
1: అందులో ఉన్నటువంటి ఒక చైతన్యమే మన యొక్క స్వరూపము.
0: There lies the awareness, our true form.
1: నీవు నాశరహితుడు కాదు, నాశం ఉన్నటువంటి వాడు కాదు.
0: యూఆర్ నాట్ పెరిషబుల్.
1: నీ ఆత్మతత్వం నిరంతరం కూడా నాశరహితమే.
0: యూఆర్ ఇమ్మోర్టల్ ఆత్మ.
1: కనుక అట్టి ఆత్మతత్వాన్ని భావించుకుని
0: holding on to this atmic
1: principle.
0: Take this body as an instrument.
1: Upadhi.
0: Body is only an instrument.
1: Body, mind, senses, ivanni kuda upadhile.
0: Body, mind, intellect,
1: ivanta
0: senses are instruments. Negatives.
1: Ee negatives nu positive lopala undi anni nadipistuntundadi.
0: And it's the positive behind that makes this negatives work.
1: Neevu positive thoughts ni develop chesko.
0: Develop positive thoughts.
1: Appude neevu dhanyudaipothavu.
0: Then you'll work for redemption.
1: Ee tuchyamainatundi anithyamainatundi asashtramainatundi వాటిపైన మనసు అభివృద్ధి పరచుకోవద్దు.
0: డోంట్ అలౌ యువర్ మైండ్ టు ట్రెడ్ అలాంగ్ ద ఫ్లీటింగ్ ఎఫిమరల్ మొమెంటరీ జాయ్.
1: అందరికీ శాంతి లభిస్తుంది.
0: దెన్ ఎవ్రీబడి విల్ అటైన్ పీస్.
1: ఈ శాంతిని మనం అనుకోవడమే కాకుండా మన స్వార్థం కోసం కాకుండా దేశ జగత్తు కోసం కూడా ఈ శాంతిని మనం చాటాలి.
0: లెట్ అస్ ఎక్స్పీరియన్స్ దిస్ పీస్ అండ్ షేర్ ఇన్ దిస్ వరల్డ్.
1: అప్పుడే మన జన్మం కూడా సార్థకమవుతుంది, జగత్తు కూడా పవిత్రమైపోతుంది.
0: దెన్ అవర్ లైఫ్ వుడ్ బి లిబరేటెడ్ అండ్ ద వరల్డ్ వుడ్ బి హ్యాపీ.

0: జనుప చేలకు ముత్యాల సరులు గూర్చి మిరప పండ్లకు కుంకుమ మెరుపు దాల్చి బంతి పువ్వుల మొగము అల్లంత విప్పి మన గృహం కుల ధాన్య సంపదల నిల్పి సరసురాలైన సరసురాలైన సంక్రాంతి పండుగొచ్చే సరసురాలైన సంక్రాంతి పండుగొచ్చే దినకరుడు శాంతుడైతోచే.
1: The sun is calm and quite peaceful.
0: పగటి వేళ తక్కువై రాత్రి వేళ అధికమై ఈ సంక్రాంతి ప్రారంభమవుతుంది.
1: The Sankranti begins us with the daytime being short and the night duration being long.
0: దినములింత కురుచలయ్యను చలిగాలి చురుకు హెచ్చే.
1: The days have become short and the cold winds are blowing fiercely.

0: వచ్చి
1: ద బ్యూటిఫుల్ మంత్ ఆఫ్ పుష్య అప్రోచ్డ్
0: ప్రేమస్వరూపుల
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్
0: భారతీయుల పర్వదినములన్నీను విశిష్టమైన అంతర్భావంతో కూడిన అంతరాత్మతో కూడిన ఆనంద సౌధములే కాని కేవలము ఆడంబర సూక్తులు కావు.
1: ఆల్ ద ఫెస్టివల్స్ ఆఫ్ భారతీయస్ హ్యావ్ గాట్ స్పెషల్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఇన్నర్ ఫీలింగ్ అండ్ గివ్స్ అస్ ఆల్ బ్లిస్ అండ్ జాయ్. దే ఆర్ నాట్ వన్ ఆఫ్ పాంప్ అండ్ ఎగ్జిబిషనిజం.
0: ప్రతి పర్వదినమునకు ఒక అంతరార్థము, ఒక అద్భుతమైనటువంటి యొక్క విశిష్టత, భౌతికమైనటువంటి యొక్క మార్పులతో కూడినటువంటి ఆనందమును చేకూర్చుతూ వస్తున్నది.
1: ఎవ్రీ ఫెస్టివల్ హ్యాస్ గాట్ వండర్ఫుల్ మీనింగ్ ఎక్స్ప్రెషన్ అండ్ సిగ్నిఫికెన్స్ అండ్ గివ్స్ అస్ గ్రేట్ జాయ్.
0: సూర్యుడు ప్రతి నెల ఒక రాశిపైన ప్రవేశిస్తుంటాడు.
1: Sun enters into every house of the Zodiac.
0: Run 12 నెలలకు 12 రాశులపైన ప్రవేశిస్తుంటాడు.
1: He steps into 12 houses of the Zodiac system.
0: ఇందులో ప్రధానమైనటువంటి రాశులు 4.
1: The main houses are 4.
0: మొదటిది మకర సంక్రమణ.
1: The first one is Capricorn, the goat.
0: రెండవది కర్కాటక సంక్రమణ.
1: The second one is Cancer of the Zodiac, fourth sign.
0: మూడవది తులా సంకరణ.
1: Third one is తులా సంకరణ.
0: నాలుగవది మేష సంకరణ.
1: The fourth one is మేష.
0: ఈ నాలుగింటి యందు ప్రధానమైనటువంటి సంకరణ కేవలము మకర సంకరణ.
1: Of all the most important one is that of Capricorn, the tenth sign of Zodiac.
0: ఈ మకర సంకరణంలో అనేక విధములైనటువంటి యొక్క భౌతిక, నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకిక, దివ్యమైనటువంటి యొక్క సంభూతులతో కూడినటువంటిదై ఉంటుంది.
1: దిస్ విల్ బి ఫుల్ ఆఫ్ ఎథికల్, మోరల్, ఫిజికల్, రైచువస్ చేంజెస్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్స్.
0: ఈ సంకరణము నుంచి సూర్యుడు నేటి నుండి దక్షిణము నుండి ఉత్తరమునకు ప్రయాణమవుతుంటాడు.
1: ఫ్రమ్ దిస్ డే Sun moves from south towards north.
0: Uttara disha anaga emiti?
1: What do you mean by northward movement?
0: Mochadayakamainatundi sthanamane uttara disha untaru.
1: Northward movement is the one that confers liberation.
0: Anaga hima plus chalam himachalam.
1: Meaning combination of two words, hima chalam himachalam.
0: Anaga hima plus achalam himachalam.
1: Meaning Hima plus Achalam, Himachalam.
0: ఏమిటి ఈ హిమాచలం?
1: What is this హిమాచల?
0: హిమం అనగా పరిశుద్ధము.
1: Hima means all pure.
0: హిమం అనగా పరిపూర్ణమైనటువంటి యొక్క తెల్లదనం.
1: Hima means that which is totally white.
0: అచలం అనగా సుస్థిరము.
1: Achala means that which is stable.
0: ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి యొక్క హిమము, ప్రశాంతమైనటువంటి యొక్క హిమము అచలమైనటువంటి స్వరూపాన్ని ధరించి ఉంటుంది.
1: Therefore the pure white brightness becomes quite steady.
0: ఏమిటి ఆ స్థానము?
1: What's that position?
0: అది ఏ హృదయ స్థానము.
1: That is the position of heart.
0: హృదయము నిర్మలముగా, నిశ్చలముగా, ప్రశాంతమైనటువంటి స్థితి అందే ఈ సూర్యుడు అనేటువంటి బుద్ధి అందులో చక్కగా ప్రవేశిస్తాడు.
1: Here the sun is the intellect who will certainly step into a heart when it is pure and solid and at peace.
0: Manam ekkadano bahyamainatunti bhautikamainatunti prayanamu cheyanakkarledu.
1: We don't need to undertake external outer journey.
0: Anaga ee uttarayana prayanam anaga mana yokka buddhini antarmukhamuga maralchatame.
1: Movement towards north direction meaning directing intellect inward.
0: హృదయము దిశకు దీనిని పంపటమే.
1: Intellect has to turn towards the heart.
0: ఈ అంతర్ముఖమైనటువంటి యొక్క ఆనందమే మానవునికి నిజమైన ఆనందం.
1: The internal joy is the true happiness.
0: బాహ్యమైన, లౌకికమైన, ప్రాకృతమైనటువంటి ఆనందములు అస్థిరములు.
1: That which is external, physical or temporary.
0: ఇది కేవలము క్షణభంగురమైనటువంటివి.
1: They are momentary.
0: నిత్యము సత్యము నిర్మలమైనటువంటి యొక్క ఆత్మతత్వమే నిరంతరము కూడాను అక్షయమై అమరమై అనంతమై ఉంటుంది.
1: That which is eternal, pure and solid nature of Atma is infinite and eternally mortal.
0: మోక్ష సాధనము అన్నారు.
1: This is the center of liberation.
0: దీనికి చేసే ప్రయాణమే మోక్ష సాధకము అన్నారు.
1: Journey towards that is aspiration towards liberation.
0: కనుక సంక్రాంతి అనగా అంతర్ముఖమైనటువంటి దృష్టిని, ఒక నిర్మలమైనటువంటి హృదయాన్ని, పరిశుద్ధమైనటువంటి యొక్క తత్వాన్ని ప్రబోధించేటువంటి యొక్క కరణమే సంక్రమణం.
1: సంక్రాంతి మీన్స్ ద మూవ్మెంట్ దట్ వుడ్ మేక్ అస్ ఇన్ వర్డ్ ఇన్ విత్ ఆల్ ప్యూరిటీ.
0: కనుక ఈ సంక్రాంతి అనేటువంటిది సూర్యుడు ఏ విధంగా ఉత్తర దిశకు ప్రయాణమవుతున్నాడో అదే విధంగానే మన అంతర్ముఖం నందు బుద్ధిని ఆత్మవైపున మరల్చి దీనిని అటువైపునే ప్రయాణం సలపాలి.
1: జస్ట్ యాజ్ యూ ఫైండ్ ద సన్ మూవింగ్ టువర్డ్స్ ద నార్త్, వీ హ్యావ్ టు డైరెక్ట్ అవర్ ఇంటెలెక్ట్ ఇన్ వర్డ్ టువర్డ్స్ లిబరేషన్.
0: ఈ ఉత్తరాయణ కాలమునే పవిత్రమైన కాలమని ప్రబోధిస్తూ వచ్చింది వేదం.
1: Veda teaches this time is highly auspicious, northward movement.
0: ఈ పవిత్రమైనటువంటి యొక్క దినము నిమిత్తమై 56 దినములంతా కూడాను శరతల్పం పైన పవళించినటువంటి భీష్ముడు కూడాను ఈ పవిత్ర కాలమునకై కాచి ఉన్నాడు.
1: As these days happened to be quite auspicious, that great warrior Bhishma was resting on the bed of arrows.
0: ఈ పవిత్ర కాలములో మరణించినటువంటి ప్రతి వ్యక్తి కూడాను కేవలము దివ్యత్వాన్ని పొందగలడని మన పురాణముల యొక్క ప్రబోధనం.
1: The teaching of the epics is this: the one who leaves this mortal body during this sacred time will certainly attain liberation.
0: కనుక సంక్రమణమనగా కేవలము ఒక్కొక్క నెల సూర్యుడు ఒక్కొక్క రాశి పైన ప్రవేశిస్తుంటాడు.
1: సంక్రమణ మీన్స్ ద షిఫ్టింగ్ ఆఫ్ సన్ ఫ్రమ్ హౌస్ టు హౌస్ ఇన్ జోడైక్.
0: ఈ 12 రాశులు యందు కూడాను మకర రాశి చాలా ముఖ్యమైనటువంటిది.
1: ఇన్ ఆల్ ద 12 హౌసెస్ ద క్యాప్రికార్న్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: ఈ మకర సంక్రాంతి అనేటువంటిది ఒక శాంతిని కాంతిని ప్రబోధిస్తుంది అందిస్తుంది.
1: దిస్ క్యాప్రికార్న్ గివ్స్ us పీస్ అండ్ ఆల్సో లైట్.
0: దీనికి మరొక విధంలో మనము ప్రాకృతంగా మన విచారణ చేసినప్పుడు
1: వెన్ యూ ఎంక్వైర్ ఫ్రమ్ ద వరల్డ్లీ వ్యూ పాయింట్,
0: ఇది ఆంగ్ల సంవత్సరముగా ప్రారంభమైంది ఈ సంక్రాంతి.
1: This Sankranti begins as per the English calendar.
0: January 13th, 14th yandu ee Sankranti prarambham avutundi.
1: The Sankranti begins on 13th and 14th of January.
0: Idi oka vidhamainatundi oka sharira manasika shantulanu kodanu vishrantini kodanu chekurustundi.
1: It gives physical and mental rest also.
0: Ee nelalo raituku kani marevariki kani bhoomini aadharam chestunnatundi prati vyakti kodanu విశ్రాంతిగా ఉంటాడు.
1: ఏ ఫార్మర్ ఆర్ అగ్రికల్చరిస్ట్, ఎనీవన్ హూ డిపెండ్స్ ఆన్ హిజ్ ఓన్ ఎర్త్ ఆర్ ద సాయిల్ విల్ బి ఎట్ పీస్.
0: ఈ కర్షకుడు ఏ విధమైనటువంటి పనులు లేక శాంతిగా తన గృహంలో పండించిన పంటను భుజించి ఆనందాన్ని అనుభవిస్తుంటాడు.
1: ద ఫార్మర్స్ దే ఫైండ్ ఎనఫ్ ఆఫ్ లెజర్ టు ఎంజాయ్ అండ్ సర్టన్లీ ఎంజాయ్ ద గ్రెయిన్ దట్ హీ కలెక్టెడ్.
0: నిజముగా కర్షకులకు ఈ యొక్క నెల తప్ప మరొక నెల వారికి విశ్రాంతి చిక్కదు.
1: ట్రూలీ స్పీకింగ్ ఫార్మర్స్ ఆర్ బిజీ ఆల్ రౌండ్ ది ఇయర్ ఎక్సెప్టింగ్ దిస్ మంత్.
0: సకల సంపదలను కూడా వారు గృహంలో చేర్చుకుంటారు.
1: దే విల్ హ్యావ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ వెల్త్ అండ్ గ్రెయిన్ ఎట్ హోమ్ బై దిస్ టైమ్.
0: ఇందులో నవధాన్యములు కూడా పండించి తమ గృహమును నిండించుకుంటారు.
1: దే విల్ ఫిల్ their houses with all 9 types of grain.
0: నవధాన్యముల చేత గృహమును నిండించుకున్నప్పుడు మనసును పండించుకుంటారు.
1: With all their grain they will have mental satisfaction.
0: కనుకనే మానసిక శారీరక శాంతులు ఈ సంక్రాంతిలో అభివృద్ధి అవుతుంటాయి.
1: Therefore in this season of సంక్రాంతి there will be physical and mental rest.
0: ఈ సంక్రాంతి అనేటువంటి ఒక పదమునందే దీని యొక్క క్రాంతి ఎంతనో అంతరాత్మను అందిస్తూ వచ్చింది.
1: The very word సంక్రాంతి conveys you the inner meaning a lot.
0: అయితే మానవుడు ఈ అంతరార్థాన్ని గుర్తించుకోలేక,
1: బట్ మ్యాన్ వితౌట్ నోయింగ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్,
0: భారతీయుల ప్రాచీన సంస్కృతిని ఈనాడు విస్మరించి,
1: ది ఫర్గెట్ ది ఏన్షియంట్ ట్రెడిషన్ ఆఫ్ భారత్,
0: ఈ పవిత్రమైన పర్వదినముల యొక్క అంతరార్థాన్ని విస్మరించి,
1: ది ఫర్గెట్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ది సీక్రెట్ ఫెస్టివల్,
0: భౌతికమైనటువంటి యొక్క లౌకికమైనటువంటి యొక్క క్రియల చేతనే మానవుడు సంతృప్తి పడుతూ ఉన్నాడు.
1: మ్యాన్ గెట్స్ హింసెల్ఫ్ సాటిస్ఫైడ్ విత్ ది ఫిజికల్ వరల్డ్లీ యాక్టివిటీ.
0: ఎంత కాలము భౌతికమైన ఆనందమును అనుభవించినప్పటికీ నిత్య సత్యమైనటువంటి ఆనందం ఇందులో మనకు ప్రాప్తించదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ లాంగ్ పీరియడ్ ఆఫ్ హ్యాపీనెస్ ఇన్ దిస్ ఫిజికల్ వరల్డ్ ఇట్ విల్ నెవర్ రిమైన్ పర్మనెంట్.
0: ఎందు వెతికినప్పటికీ ఈ ఆనందం మనకు లభ్యం కాదు.
1: యు మే సర్చ్ ఎనీవేర్ యు నెవర్ గెట్ బ్లెస్.
0: వెతికి వెతికి వెతికి కడకు తన ఎందే తాను అర్థం చేర్చుకున్నప్పుడే ఆ నిజతత్వం తనకు అర్థమవుతుంది.
1: యాజ్ యూ గో ఆన్ సర్చింగ్ ఎవ్రీవేర్ యూ విల్ అండర్స్టాండ్ ఇట్ దట్ ఇట్ ఈస్ విదిన్ దట్ గివ్స్ యూ ట్రూ బ్లెస్.
0: ముక్కుపై పెట్టుకున్నటువంటి అద్దములు ఇల్లంతా వెతికి కట్టకడపడి అయ్యో ఈ అద్దములు నా ముక్కుపైనే ఉన్నవి అనేటువంటి యొక్క ఆనందాన్ని అనుభవించినట్టుగా ఈనాడు ప్రతి మానవుడు కూడాను తన ఎందే ఉండినటువంటి యొక్క నిత్యానంద బ్రహ్మానంద పరమానంద యోగానంద అద్వైతానందముల యొక్క తత్వాన్ని అనంత మార్గంలో వెతికి కట్టకడపటకు తన ఎందే ఉన్నదనేటువంటి సత్యాన్ని గుర్తింపచేయనదే ఈ సంక్రాంతి.
1: The glass is present right on the nose, one forgets. But in search of the glass is everywhere. Like that is eternal, supreme, permanent, immortal joy. Bliss is within, but we are in search of it elsewhere.
0: Kanuka manam aashinchetundi aanandamu ye paradeshamunando ledu.
1: Therefore the bliss that we want.
0: Ye paradeshamunando ledu.
1: The bliss we want is not present in a foreign land.
0: Tane inde atti aanandam untunnadi.
1: It is present within one's own self.
0: Devudaneetundi vaadu ye deshamunando ledu.
1: God is not present
0: ye parvathamulo endo ledu.
1: Not in a mountain.
0: Ye vaikuntha kailasa swargamulando ledu.
1: Not in vaikuntha kailasa.
0: Sarvamulku tane yokka hrudayame pavithramaina mandiramu.
1: A pure heart is the temple of God.
0: Kanaka mee bahirdrishtinanta kudanu antardrishtiga maarchukonataku ye manavudu prayatninchino vaade dhanyudu avutadu.
1: Therefore one would be redeemed if he diverts his external vision inward.
0: Aa dhanyatanu pondinatuvanti vaade mochamunu chendutadu.
1: The one goes along this path will certainly be liberated.
0: అంతవరకు ఈ యొక్క మానవునికి మోహము తప్పినది కాదు.
1: Till then man cannot be free from attachment.
0: మోహము ఉన్నంతవరకు మోక్షము మనకు చిక్కదు.
1: So long there is attachment you cannot have liberation.
0: మోక్షమనగా ఏదో ఒక ప్రత్యేకమైన ప్రదేశము కాదు.
1: Liberation is not a separate place.
0: మోహ క్షయం మోక్షం అన్నారు.
1: This detachment is moksha. Or liberation.
0: ఈ మోహం అనేటువంటిది బాహ్య దృష్టి వలనే అది బలపడుతూ వస్తుంది.
1: This attachment is due to external looks.
0: ఏ మానవుడు అంతర్దృష్టిని అభివృద్ధి గావించుకున్నో ఆనాడే ఈ యొక్క బహిర్దృష్టి అనేటువంటి యొక్క చంచలము చల్లారుతుంది.
1: The one who has got inward vision will certainly pacify the external approach.
0: మానవుడు అనేక విధమైనటువంటి యొక్క సాధనలు సల్పుతున్నాడు.
1: Man undertakes various forms of spiritual pursuit.
0: Navavidhamaina margamulu yendu yenu praveshistunnadu.
1: He takes to 9 paths of devotion.
0: Kaani enni vidhamulaina margamulo praveshinchinappatikini taraku labhinchavalsinatundi oka sthanamu taanu anubhavinchavalsinatundi sthanamu taanu aanandinchavalsinatundi sthanamu tana yendi unnadaneetundi satyanni gurtinchukolekapothunnadu.
1: In spite of all pursuits in spiritual path that he aspires, that he wants to experience, is present in within himself, which he forgets.
0: Bhashya sadhanalanni kudanu kevalam appatikappatiki aanandanni chekutundi.
1: External endeavors give you temporary happiness.
0: Bhajana chese samayalo vineyanta varaku aanandanga untundi.
1: As we listen to bhajan, so long you listen, you will be happy.
0: Bhajanalu mugiyagane tana aanandam kudanu nilichipothundi.
1: The moment bhajans conclude, there will be no more of happiness.
0: Idi bhashya sambandhamaitundi cheriyalato yerpadeetundi oka aanandamu బాహ్యంగానే ఉంటుంది.
1: ఆల్ ద హ్యాపీనెస్ దట్ యు డిరైవ్ అవుట్ ఆఫ్ ఎక్స్టర్నల్ యాక్టివిటీ విల్ బి ఓన్లీ ట్రాన్సియెంట్.
0: కనుక బదలను చేయకూడదని కాదు, మనం ఏ సాధనలు చేసినప్పటికీ వాటిని అంతర్ముఖంగా మార్చుకున్నటకు తగిన కృషి చేయాలి.
1: నాట్ దట్ యూ షుడ్ నాట్ డూ భజన్స్. వాట్ యువర్ స్పిరిచువల్ పర్సూట్స్ యూ మే అండర్టేక్, యూ షుడ్ డూ ఇట్ ఇన్ వర్డ్ విత్ ఇన్నర్ ఫీలింగ్.
0: జపము చేస్తారు, ధ్యానము చేస్తారు, యోగము చేస్తారు, ఈ రకమైనటువంటి యొక్క అన్ని కూడాను కేవలము దేహములకు సంబంధించినవే కాని హృదయానికి సంబంధించినవి కాదు.
1: యు డూ వేరియస్ స్పిరిచువల్ పర్సూట్స్ సచ్ అస్ పెనెన్స్ ద మెడిటేషన్ అండ్ యోగా. దే ఆర్ ఓన్లీ
0: మానవుడు కూడాను చేసే సాధనలన్నీ కూడాను మనసు ద్వారానే చేస్తున్నాడు.
1: ఎవ్రీ స్పిరిచువల్ పాత్ ఈస్ ఫాలోడ్ అట్ ది మెంటల్ లెవెల్.
0: మనసు స్థిరమైనది కాదు.
1: మైండ్ ఈస్ నాట్ స్టెడీ.
0: చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవద్దృఢం. ఇది మహా చంచలమైనటువంటిది, మహాప్రమాదమైనటువంటిది, మహా దృఢమైనటువంటిది ఈ యొక్క మనస్సు.
1: మైండ్ ఈస్ వేవరింగ్, ఇట్స్ డేంజరస్ అండ్ సో స్ట్రాంగ్.
0: ఎట్టి మనస్సుతో చేసినటువంటి సాధనలన్నిటి కూడాను హృదయం ఏ రీతిగా చేరగలడు?
1: ఆల్ ది స్పిరిచువల్ పర్సూట్స్ ఫాలోడ్ బై మైండ్, హౌ డస్ ఇట్ టేక్ యూ టు ద హార్ట్?
0: కానీ తాత్కాలిక తృప్తిని మాత్రం అందించి ఆ యొక్క తనలో ఆవేశించినటువంటి వేడిని చల్లారుస్తుంది మాత్రమే.
1: ఇట్ గివ్స్ యు టెంపరరీ సాటిస్ఫాక్షన్ అండ్ పాసిఫైస్ ఆల్ ది హీట్ ఎమోషన్.
0: ఏ సాధనను కూడాను శాశ్వతమైన ఆనందాన్ని చేకూర్చలేవు.
1: నో స్పిరిచువల్ పర్సూట్ వుడ్ ఎవర్ గివ్ యూ పర్మనెంట్ హ్యాపీనెస్.
0: సర్వ సాధనలు కూడాను బహిర్ముఖంగా ఆచరించేటువంటివి.
1: ఆల్ స్పిరిచువల్ ఎండ్యూవర్స్ ఆర్ ఎక్స్టర్నల్.
0: అవి నవవిధ మార్గములు.
1: ద నైన్ పాత్స్ ఆఫ్ డివోషన్.
0: శ్రవణం,
1: ద లిసనింగ్,
0: కీర్తనం,
1: సింగింగ్,
0: విష్ణు స్మరణం,
1: చాంటింగ్,
0: పాదసేవనం,
1: సర్వీస్,
0: వందనం,
1: సాల్యుటేషన్,
0: అర్చనం,
1: వర్షిప్,
0: స్నేహం,
1: ఫ్రెండ్షిప్,
0: దాస్యం,
1: ద సర్వీస్,
0: ఆత్మనివేదనం,
1: సరెండర్.
0: అది కట్టకడపతి ఒక్కటే మనకు శాశ్వత ఆనందాన్ని చేకూర్చేది.
1: ద అల్టిమేట్ సరెండర్ గివ్స్ యు పర్మనెంట్
0: ఆత్మనివేదనం.
1: దట్ ఈస్ సరెండర్.
0: ఇది కలిగిన తర్వాత మరొకటి ఇంకా మన దగ్గర లేదు.
1: The moment you surrender, nothing you have with you
0: remaining. సర్వం అందులోనే మిళితమై ఉంటుంది.
1: Everything is there only.
0: కనుకని అట్టి అంతర్దృష్టిని ప్రబోధింపచేసే నిమిత్తమై ఈ సంక్రాంతి ప్రారంభించి.
1: In order to give that teaching which is in word, which is inner, సంక్రాంతి is meant.
0: కేవలము ఒక ఫ్యామిలీ సాధన అనుకున్నాడు సుబ్బారావు చెప్పారు. ఇది ఒక ఫ్యామిలీకి సంబంధించినటువంటిదిగా అనుకున్నారు.
1: సుబ్బారావు said that సంక్రాంతి is a family affair, festival.
0: నిజమే, ఇది ఫ్యామిలీని.
1: Yes, truly it is family.
0: ఒక కుటుంబము, యావత్ ప్రపంచమే ఒక ఫ్యామిలీ.
1: The whole world is a family.
0: ప్రపంచమునకే సంబంధించినటువంటిది ఇది.
1: It's related to the entire world.
0: భార్య, భర్త, కొడుకులు, కోడళ్ళు, కోడళ్ళు, మనుమళ్ళు ఇలాంటి మాత్రమే పరిమితమైనటువంటిది కాదు.
1: It's not merely restricted to the husband, the wife, the children and grandchildren alone.
0: సర్వమానవ జాతికి సంబంధించినటువంటిది ఈ సంక్రాంతి.
1: It is related to the entire human race.
0: వారికి తెలిసినను తెలియకపోయినను ఇది ఒక విధమైనటువంటి యొక్క అంతర్భావాన్ని చేకూర్చి నిజమైనటువంటి ఆనందాన్ని కలిగింపచేస్తుంది.
1: Whether they know or not, but it gives them the inner joy.
0: తెలిసి ముట్టినా తెలియక ముట్టినా అగ్ని ఏ విధంగా కాల్చునో ఆ విధంగా సంక్రాంతి యొక్క మహత్యమును గుర్తించినను గుర్తించకపోయినను ఆ సంక్రాంతి యొక్క విషయము సర్వలోకుడును దీని అనుభూతి తనలో చేకూరుతుంది.
1: నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ ఇఫ్ యు టచ్ ద ఫైర్ ఇట్ ఇస్ షూ టు బర్న్. లైక్ వైజ్ వెదర్ యు నో ఆర్ నాట్ సంక్రాంతి
0: రాబించేటువంటిదే సంక్రాంతి.
1: సంక్రాంతి బ్రింగ్స్ mental transformation.
0: తనకి ప్రవర్తన యొక్క దీనిని పరిగణింపజేసినదే సంక్రాంతి.
1: There will be change in behavior.
0: పవిత్రమైనటువంటి యొక్క ప్రకాశము అందించినటువంటిదే సంక్రాంతి.
1: సంక్రాంతి గివ్స్ us sacred light.
0: అంతర్భావమునందు చేకూరినటువంటి యొక్క సర్వ శక్తులు కూడాను బహిర్ముఖంగా ఆవిర్భవింపచేయునదే సంక్రాంతి.
1: All inner faculties would blossom, it is during this period.
0: గుప్తమై అంతర్గతమై అగోచరమై ఉండేటువంటి యొక్క ఆత్మతత్వాన్ని వ్యక్తీకరింపచేయునదే సంక్రాంతి.
1: సంక్రాంతి ఇస్ ది వన్ విచ్ మానిఫెస్ట్ ఎక్స్ప్రెసెస్ దట్ విచ్ హిడెన్ ఇన్నర్ విచ్ ఇస్ నాట్ అపారెంట్ ది స్పిరిట్ ఆఫ్ ది సెల్ఫ్.
0: ఇట్టి అనంతమైనటువంటి యొక్క అంతరాత్మతో కూడినటువంటిది ఈ సంక్రాంతి.
1: సంక్రాంతి హెస్ గాట్ దట్ ఇన్ఫినిట్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: ఇది మనస్సుతో పాటు ప్రకృతిని కూడాను ఇందులో ప్రవేశపెడుతుంది.
1: Therefore it brings us, drives home the combination of the mind and nature.
0: ప్రకృతికి మనస్సుకు భేదం లేదు.
1: There is no difference between the nature and the mind.
0: ప్రభావమే ప్రపంచము.
1: The whole world is nothing but the effect of the mind.
0: మనోమూలం ఇదం జగత్. జగత్తంతా మనసు యొక్క స్వరూపమే.
1: The whole world is nothing but the form of the mind.
0: మనసే లేకపోతే జగత్తే లేదు.
1: When there is no mind, there is no world.
0: కనుకనే సర్వం కూడాను మనోమయంగా ఉంటుండాలి.
1: So everything is the form of the mind.
0: కనుక అట్టి మనస్సును హృదయం వైపున మరల్చి దివ్యత్వం పైన ఇమిడ్చి దివ్య కాంతిలో మనము చింతించినప్పుడే ఈ యొక్క మనస్ ప్రభావము ఏమి మనం బాధించకుండా ఉంటుంది.
1: Therefore we should direct our mind towards the heart and that should march towards the divinity and be in that splendor, the light.
0: అయితే మనసునందు కాని బయటే కాని
1: నథింగ్ బట్ ఎఫెక్ట్ ఆఫ్ ద మైండ్.
0: మనోమూలం ఇదం జగత్. జగత్ అంతా మనసు యొక్క స్వరూపమే.
1: ద హోల్ వరల్డ్ ఇస్ నథింగ్ బట్ ద ఫార్మ్ ఆఫ్ ద మైండ్.
0: మనసే లేకపోతే జగత్తే లేదు.

0: should march towards the divinity and be in that splendor, the light.
1: Aithe manasunandu kani baite kani manalo inni vidhamainatundi sankalpamulaku moola kaaranam emiti?
0: However, either in the mind or in our thoughts, what's the cause behind it?
1: Indruni jayinchinatundi vaadaina kodalu indriyani jayinchakapothe vaadu alpude.
0: One might conquer even Indra. If he cannot conquer his indriyas or senses,
1: Indrudanaga evaru?
0: Who is Indra?
1: ఇంద్రియములకు అధిపతి అయ్యే ఇంద్రుడు.
0: ఇంద్ర ఇస్ ద మాస్టర్ ఆఫ్ సెన్సెస్.
1: ఈ ఇంద్రియములకు అధిపతి ఎవరు? మనస్సే.
0: హూ ఇస్ ద మాస్టర్ ఆఫ్ సెన్సెస్?
1: కాబట్టి మనస్సే ఇంద్రుడు.
0: సో మైండ్ ఇస్ ఇంద్ర.
1: అటువంటి ఇంద్రుణ్ణి మనయంతే ఉంచుకుని ఎక్కడో బయట ఉండేటువంటి ఇంద్రుడి పైన మనము యుద్ధం చేస్తే వచ్చినటువంటి ఫలితం ఏమిటి?
0: దట్ ఇంద్ర ఇస్ విత్ ఇన్ అస్. వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ ఫైటింగ్ విత్ హిమ్ విత్ ఔటర్ ఇంద్ర?
1: కనుకనే మొట్టమొదట మనో నిగ్రహం కావాలి.
0: ఫస్ట్ వీ నీడ్ కంట్రోల్ ఆఫ్ ద మైండ్.
1: మనసును నిగ్రహించినటువంటి వాడే మాధవుని చేగలడు.
0: ద వన్ హూ హెస్ గట్ కంట్రోల్ ఆన్ హిస్ మైండ్ విల్ రీచ్.
1: ఈనాటి యువకులు యందు అనంతంగా అభివృద్ధి అయ్యేటువంటి దుర్భావములు, దుశ్చింతనలు, దురాలోచనలు, దుస్సంగముల యొక్క ప్రభావములు దీనికి ఇదే మూల కారణం.
0: This is the main cause for the presence of bad thoughts, ill feelings, bad behavior among youth today.
1: యువకులు యువతులు ఈ విషయాన్ని చక్కగా గుర్తించాలి.
0: Youth men and women should know this clearly.
1: మనలో ఆవిర్భవించేటువంటి యొక్క ఈ దుర్భావములకు ఎవరు కారణం?
0: Who is responsible for the bad thoughts?
1: ఈ దుశ్చింతలకు ఎవరు కారణము?
0: Who is responsible for
1: ఈ దుఃఖములకు ఎవరు కారణము?
0: Who is responsible
1: for ఈ దురాలోచనలకు ఎవరు కారణము?
0: For menopause.
1: ఈ దుశ్చర్యలకు ఎవరు కారణము?
0: Bad actions.
1: చక్కగా మీరు విచారించి లోతుగా ఆలోచించండి.
0: You inquire well, go deep into the matter.
1: అన్నింటికీ మూల కారణం ఆహారమే.
0: ఫర్ ఎవ్రీథింగ్ ద మెయిన్ కాజ్ ఈజ్ ద ఫుడ్.
1: ఈ యొక్క ఆహారం చేతనే మనస్సు యొక్క భావములు అనంతంగా రూపొందుతూ వచ్చాయి.
0: యాజ్ ఇస్ ద ఫుడ్ సో ఇస్ ద మైండ్.
1: ఈ మనస్సు బయట నున్నటువంటి ప్రకృతి దీన్ని ఆకర్షణ తన ఇదే చెప్పాడు సుబ్బారావు. ఆకర్షణ దీన్ని ఒక విధమైన యొక్క ఆకర్షిస్తుంది.
0: మైండ్ అట్రాక్ట్స్ ది ఔటర్ వరల్డ్ యాజ్ స్టేటెడ్ బై సుబ్బారావు.
1: దీనికి సరైనటువంటి దృష్టాంతరం మీకు కావాలనుకున్నప్పుడు,
0: ఇఫ్ యూ వాంట్ గుడ్ ఎగ్జాంపుల్,
1: నిత్య జీవితంలో ఈనాటి యువకులు యువతులు ప్రతి మానవుడు కూడాను అనుభవించేటువంటి యొక్క ఆనందంలోనే ఈ యొక్క అంతరాత్మ మీకు గుర్తించుకోవచ్చు.
0: యూ విల్ ఫైండ్ ఇట్ యాజ్ ఇన్నర్ అండర్లైన్ కరెంట్ ఇన్ ది డైలీ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మెన్ అండ్ విమెన్.
1: ప్రతి ఇంటి ఎందుకు కూడాను ఈనాడు టీవీ ఉన్నది.
0: ఇన్ ఎవ్రీ హౌస్ టుడే దేర్ ఇస్ టీవీ.
1: ఇంకా శ్రీమంతులైనటువంటి వారికి కలర్ టీవీలు పెట్టుకుంటారు.
0: రిచ్ పీపుల్ విల్ హ్యావ్ కలర్ టీవీ.
1: ఇంకా శ్రీమంతులైనటువంటి వారికి స్టార్ టీవీలు పెట్టుకుంటారు.
0: ఇఫ్ దే ఆర్ స్టిల్ మోర్ రిచ్ ఎనఫ్ దే విల్ హ్యావ్ స్టార్ టీవీ.
1: ఇవి కేవలం ఒక డైనింగ్ హాల్లో మాత్రమే కాదు, డ్రాయింగ్ రూమ్ లో కాదు, బెడ్రూమ్ లో కూడా పెట్టుకుంటారు.
0: దే విల్ ఇన్స్టాల్ కలర్ టీవీస్ నాట్ ఓన్లీ ఇన్ ది డ్రాయింగ్ రూమ్, దే విల్ హ్యావ్ ఇట్ ఇన్ ది డైనింగ్ హాల్ అండ్ ది బెడ్రూమ్.
1: ఏనాడు మన ప్రపంచంలో ప్రారంభమైనవో ఆనాడే మానవుని యొక్క మనస్సు మాలిన్యమైపోయింది.
0: The day when TVs started, the mind is polluted among in mankind.
1: మీరు చక్కగా యోచించండి. టీవీలు రాకమునకు మన యొక్క మనో దౌర్బల్యం ఇంతగా ఉండేటువంటిది కాదు.
0: ప్రయర్ టు ది ఇన్స్టాలేషన్ ఆఫ్ దిస్ టీవీ,
1: మనసు ఇలాంటి దుర్భావం ఏనాడు కూడా అధికంగా కలిగేటువంటివి కాదు.
0: నెవర్ వాజ్ ద మైండ్ సో ఇంప్యూర్ డర్టీ.
1: ఇవి ప్రారంభించక మనకు ఇటువంటి దుశ్చర్యలు ఏమాత్రం కూడా మనం కని విని ఎరగము.
0: ప్రయర్ టు దీస్ డేస్ ఆఫ్ టీవీ,
1: ఒకరో కోటికొకరో జరుపుతుండేటువంటి వారు.
0: వన్ ఇన్ హండ్రెడ్, వన్ ఇన్ క్రౌడ్.
1: ఈనాడు చిన్న చిన్న గుడిసెల ఎందుకు కూడా ఈ టీవీలు ప్రారంభమైనాయి.
0: టుడే వీ ఫైండ్ టీవీస్ ఇన్ హట్స్ ఆల్సో.
1: ఆ టీవీలు ఏ విధమైనటువంటి మార్పులు తెస్తున్నాయి?
0: వాట్ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్స్ యూ ఫైండ్ ఇన్ టీవీ?
1: భోజనం చేసే సమయంలో కూడా డైనింగ్ హాల్లో ఎదురుగా ఈ టీవీలు పెట్టుకుంటారు.
0: యాజ్ దే స్టార్ట్ ఈటింగ్ ఇన్ ద డైనింగ్ హాల్ దే విల్ హ్యావ్ టీవీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెం.
1: చూస్తూ దీన్ని భుజిస్తుంటారు.
0: యాజ్ దే వాచ్ దే స్టార్ట్ ఈటింగ్.
1: భుజించేటువంటి ఆహారం కాదు,
0: ఇస్ నాట్ ద ఫుడ్ దే ఈట్.
1: ఆ టీవీలో చూసేటువంటి మాలిన్యమే వీడు భుజిస్తున్నాడు.
0: వాట్ ఎగ్జాక్ట్లీ దే ఈట్
1: అంతా ఇప్పుడు దానిపై పడి ఉంది.
0: All concentration on the TV.
1: ఆ దృష్టి చేతనే సృష్టి మారిపోయి పోతుండాలి.
0: Because of that the whole thing will be achieved.
1: ఎలాంటి చర్యలు, ఎలాంటి దృశ్యములు, ఎలాంటి భావములు మనం చూస్తున్నామో అలాంటి దృశ్యములు, అలాంటి భావములు, అలాంటి యొక్క దుశ్చర్యలే మనలో ప్రవేశిస్తున్నాయి.
0: As you watch the actions, the scenario and the feelings over there on TV, you will have them in turn.
1: కనుకనే మన లోపల తెలియని రీతిగా కూడా మనలో కొన్ని ఆవేదనలు, ఆవేశములు అనేక అభివృద్ధి అవుతున్నాయి.
0: సో అన్నోయింగ్లీ యూఆర్ ఎజిటేటెడ్, యూఆర్ డిస్టర్బ్.
1: అది నీకు తెలియదు.
0: యు డోంట్ నో దాట్.
1: కానీ నేనేనాడు దీన్ని చింతించలేదే, ఇలాంటి భావాలు నాకెందుకు రావాలని విచారిస్తాడు.
0: యూ మే ఫీల్ దట్ యూ నెవర్ ఎంటర్టైన్ సచ్ అ థాట్.

0: అవిధిటెడ్ యూ
1: హ్యావ్ ఈ దుశ్చర్యలు ఈ దుర్భావములు దురాలోచనలు ఆ టీవీలో చూసినటువంటి బీజములే మన హృదయంలో నిలిచిపోయినాయి
0: ఆల్ ది బ్యాడ్ యాక్షన్స్ అండ్ ఆల్ ది ఈవిల్ థాట్స్ ఆర్ బికాస్ ఆఫ్
1: అవన్నీ సమయాన్ని పురస్కరించుకుని తిరిగి అవి మొక్కలుగా వచ్చి నీలో ఇలాంటి భావాలంతా అభివృద్ధి పరుస్తూ ఉంటుంది
0: విత్ ది పాసేజ్ ఆఫ్ దిస్ టైమ్ దోస్ సీడ్స్ విల్ స్ప్రౌట్ అప్
1: కనుక మనం భుజించే సమయం లోపల భయంకరమైనటువంటి విషయాలు మనం మాట్లాడకూడదు
0: As we eat, we should never discuss horrible things.
1: ఒక ఉద్రేకకరమైనటువంటి విషయాలు కూడా మనం చింతించకూడదు.
0: We should never think of agitated matters.
1: మనం భోంచేస్తూ ఒకరికొకరు వాదోపవాదం చేయకూడదు.
0: As we dine, we should not argue with each other.
1: భోంచేసేటప్పుడు లోపల silent. కేవలం నిశ్శబ్దంగా భోంచేయాలి.
0: We should eat observing silence.
1: ఈ మాటల యొక్క తరంగములు కూడాను మన హృదయంలో ప్రవేశిస్తున్నాయి
0: బికాస్ ద వేవ్స్ ఆఫ్ దీస్ సౌండ్స్ విల్ గెట్ ఇన్ టు యువర్ హార్ట్
1: ఎలాంటి భావములు ఎలాంటి తరంగములు మనలో ప్రవేశిస్తున్నాయో అలాంటి ఊహలే మనలో ఆవిర్భవిస్తున్నాయి
0: బేసింగ్ ఆన్ ద వేవ్స్ ఆఫ్ ద సౌండ్స్ దట్ యు రిసీవ్ యు విల్ హావ్ ద థాట్స్ అకార్డింగ్లీ
1: కనుక మనలో ఇలాంటి తరంగములను ఆవేశింపకుండా ఆవిర్భవించకుండా ఈ విద్యమైన దృశ్యాన్ని మనం కొంతవరకు మర్చుకోవాలి
0: Therefore, we should see that such vibrations do not originate within us, nor we entertain
1: receive them.
0: Then we have star
1: TV.
0: That is ruining man totally.
1: The
0: gem of human life is just sold like
1: coal. They
0: think that it confers
1: peace. No. It gives
0: you temporary happiness.
1: Later, as these things
0: get into you, to which direction you go, you don't know.
1: ఇది తేనె పూసిన కత్తి వంటిగా ఉంటుండాలి
0: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ నైఫ్
1: తేనెగా నీవు నాకుతూ పోతే నాలుకనే కోసి వేసేస్తుంది
0: యాజ్ యూ స్టార్ట్ గో ఆన్ లికింగ్ ద సోర్డ్ ద టంగ్ విల్ బి కట్
1: కనుక ఇలాంటి దృశ్యములంతా కూడా ఈనాటి యువకులు ఎందు యువతులు ఎందు ప్రవేశించడం చేతనే ఈనాడు భారతదేశమే కాదు యావత్ ప్రపంచం కూడా అల్లకల్లోలంగా ఉంటుండాలి
0: బికాస్ ఆఫ్ దీస్ సీన్స్ యాజ్ దే వాచ్ ఆన్
1: అశాంతిమయంగా ఉంటుండాలి
0: ద హోల్ వరల్డ్ ఇస్ రెస్ట్లెస్
1: కేవలం ఆవేశమయంగా ఉంటుండాలి
0: ఇట్స్ ఫుల్ ఆఫ్ ఎజిటేషన్
1: ఉద్రేకమయంగా ఉంటుండాలి
0: ఇట్స్ ఫుల్ ఆఫ్ డిస్టర్బెన్స్
1: ఎక్కడా కనిపించడం లేదు
0: దేర్ ఇస్ నో ఎంథూజియాజం
1: ఏదో ఉత్సాహంగా ఉండినట్టుగా నటిస్తున్నాడే కాని మానవుడు
0: మ్యాన్ ప్రిటెండ్స్ యాజ్ ఇఫ్ హిస్ ఎంకరేజ్
1: కానీ అది ఉత్సాహం కాదు
0: బట్ ఇట్స్ నో ఎంథూజియాజం
1: ఏమండి బాగున్నారా నవ్వినట్టు కానీ అది కేవలం ఒక సినిమా నవ్వు
0: దే స్మైల్
1: లోపల బాధలుగా ఉంటుండాలి
0: దే స్మైల్ అండ్ సే
1: ఈనాటి మానవునికి బాధలు లేనటువంటి మానవుడు ఎక్కడా కనిపించడు
0: దేర్ ఇస్ నో మ్యాన్ టుడే విదౌట్ ఎ ప్రాబ్లం
1: కనుక జీవితం అంతా దుఃఖమయంగా ఉంటుంది
0: ద హోల్ లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్
1: ఎలాంటిది ఒక దుఃఖం కాదు రెండు దుఃఖములు కాదు మూడు దుఃఖములు కాదు అన్ని దుఃఖములుగానే రూపొందుతుంటాయి
0: నాట్ వన్ ఫార్మ్ ఆఫ్ గ్రీఫ్ ఆర్ సారో ఆర్ ఎవ్రీథింగ్ ఇస్
1: అన్ని చింతామయంగా ఉంటుంటాయి
0: ఎవ్రీ వన్ ఇస్ ఆఫ్ ఎంగ్జైటీ
1: పుట్టుట ఒక చింత
0: బర్త్
1: భూమి నుండుట చింత
0: లైఫ్ ఆన్ ఎర్త్
1: సంసారం ఒక చింత
0: ఫ్యామిలీ
1: చావు చింత
0: డెత్
1: బాల్యమంతయు చింత
0: చైల్డ్హుడ్
1: వార్ధక్యం ఒక చింత
0: ఓల్డ్ ఏజ్
1: జీవించుట ఒక చింత
0: లైఫ్
1: చెడుపు చింత
0: ఫెయిల్యూర్
1: కర్మలన్నీయు చింత
0: ఆల్ యాక్షన్
1: కష్టము ఒక చింత
0: డిఫికల్టీస్
1: సంతసం ఒక చింత
0: హ్యాపీనెస్
1: వింత చింత
0: ఆల్ ది మిస్టరీ
1: ఇంత చింతలు కలిగినటువంటి చింత చెట్టు పైన కూర్చొని సంతోషంగా ఉండాలంటే ఎట్ట మీకు చూపిస్తుంది
0: యు ఆర్ సీటెడ్ అండర్ ది ట్రీ టామరిండ్ ఫుల్ ఆఫ్ స్పైన్స్
1: పులుపుతో కూడినటువంటి చెట్టు
0: ఇట్స్ వన్ ఆఫ్ ఫుల్ ఆఫ్ ఆల్
1: చింతలతో కూడినటువంటి భగ్గములు
0: ఇట్స్ వన్ ఆఫ్ ఆల్ వరీస్ అండ్
1: ఇలాంటి దీనిలో నీవు నివసిస్తూ ఇంక సంతోషాన్ని అనుభవించాలంటే ఎక్కడి నుంచి వస్తుంది
0: లివింగ్ దేర్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు బి హ్యాపీ
1: వీలే కాదు
0: ఇట్స్ నాట్ పాసిబుల్
1: కనుక మనం ఈనాడు మనం మార్చుకోవాల్సింది ఏమిటి మన దృశ్యాన్ని మన శ్రవణాన్ని మన మాటలను సరైన మార్గంలో ప్రవేశపెట్టాలి
0: సో వాట్ షుడ్ వి చేంజ్ టుడే వీ షుడ్ properly direct all our vision listening at the word
1: sankramanaku sayenatte artham
0: that is the true meaning of sankraman
1: manalo etti pavitramainatundi parivartana lekapothe enni sankrantulu vachi manu em prayojanam
0: without sacred transformation what is the fun of festival like sankranti
1: ee sankranti lokala arsalu tintuntaru poddranta meer tinnaru aa tineyanta varike dani teepu
0: this morning you must have tasted arisha the prasadam distributed
1: you
0: will enjoy
1: adi cheduga maaripothundi
0: later it becomes bitter
1: arisha tho vachetundi kaadu manaku aanandamu
0: is not the happiness that you get out of arisha
1: parmanal tho kalageetundi kaadu parvadinamulu
0: and the festival is not out of
1: pavitramaina bhavalato manu jeevitanni poshinchukuneetundi parvadinamulu yokka pradhana arthamu
0: a sacred festival should be spent with sacred ideas
1: prati parvadinamulu oka antaraartham untundadi
0: every festival has inner meaning
1: కనుక చాలా మంది యువకులు అనుకుంటుంటారు.
0: మెనీ యూత్ ఫీల్
1: మానవుడిగా పుట్టి
0: హ్యాంగ్ బీన్ బోర్న్ హ్యూమన్
1: ఇంత మాత్రం స్వాతంత్రం లేకపోతే ప్రయోజనం ఏంటి?
0: డోంట్ హావ్ దట్ మచ్ ఆఫ్ ఇండిపెండెన్స్ వాట్
1: ఫర్? చిన్న చేప నీళ్ళలో కూడా స్వతంత్రంగా సంచరిస్తుంది.
0: టైనీ ఫిష్ మూవ్స్ ఫ్రీలీ ఇన్ వాటర్.
1: చిన్న పక్షి కూడా ఆకాశంలో స్వతంత్రంగా సంచరిస్తుంది.
0: లిటిల్ బర్డ్ మూవ్స్ ఫ్రీలీ.
1: అడవిలో ఉన్నటువంటి ప్రతి అనిమల్ కూడాను మృగములు కూడాను స్వేచ్ఛగా సంచరిస్తుంది.
0: ఎవ్రీ బీస్ట్ అనిమల్
1: ఉండకూడదు.
0: వై నాట్ మ్యాన్?
1: ఎందుకు వీడు స్వతంత్రంగా సంచరించకూడదు?
0: వై కాంట్ హి మూవ్ ఇండిపెండెంట్?
1: యువకులు ఎందు ఈ విధమైనటువంటి ప్రశ్నల వర్షము అధికంగా ఉంటుండాలి.
0: సో యూత్ విల్ హ్యావ్ సో మెనీ క్వశ్చన్స్.
1: నిజమే.
0: ఎస్,
1: చేప స్వతంత్రంగా ఉండటం నిజమే.
0: ఎస్, ఫిష్ ఇస్ ఫ్రీ.
1: పక్షులు స్వతంత్రంగా సంచరించడం నిజమే.
0: బర్డ్స్ మూవ్ ఫ్రీలీ.
1: మృగములు స్వతంత్రంగా సంచరించడం నిజమే.
0: అనిమల్స్ మూవ్ ఫ్రీ.
1: కానీ
0: బట్
1: ఏ విధమైన స్వతంత్రాన్ని అనుభవిస్తున్నాయి?
0: వాట్ సార్ట్ ఆఫ్ ఫ్రీడమ్ దే హ్యావ్?
1: చేప స్వతంత్రాన్ని అనుభవిస్తుంది.
0: ఫిష్ ఎంజాయ్స్ ద ఫ్రీడమ్ ఆఫ్ ఫిష్.
1: మృగములు మృగ స్వతంత్రాన్ని అనుభవిస్తున్నాయి.
0: అనిమల్స్ విల్ హ్యావ్ అనిమల్ ఫ్రీడమ్.
1: పక్షులు పక్షి స్వతంత్రాన్ని అనుభవిస్తుంది.
0: బర్డ్ విల్ హ్యావ్ బర్డ్ ఫ్రీడమ్.
1: మనిషి మనిషి స్వతంత్రాన్ని అనుభవించు, మృగ స్వతంత్రాన్ని అనుభవించవద్దు.
0: యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ హ్యావ్ దిస్ హ్యూమన్ ఇండిపెండెన్స్, నాట్ దట్ ఆఫ్ అనిమల్ ఇండిపెండెన్స్.
1: నేను మనిషి అని చెప్పిన చెప్పుకుంటూ మృగము వలె సంచరించడము ఇది సరైన స్వాతంత్రమేనా?
0: యు కాల్ యువర్ సెల్ఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ బట్ బిహేవ్ లైక్ అనిమల్, కెన్ దట్ బి ఇండిపెండెంట్?
1: మనిషి వలె స్వతంత్రాన్ని అనుభవించు.
0: Enjoy the independence with the spirit of
1: your human being. స్వతంత్రాన్ని అనుభవించవద్దు.
0: Do not experience మృగ
1: స్వతంత్రం అనేటువంటి చాలా ప్రమాదము.
0: The animal independence is
1: dangerous. మృగాలు అనుభవిస్తున్నాయని మనము అనుభవిస్తే మనము ఒక మృగంగా తయారవుతాం.
0: If you follow the path of animal, you too become an animal.
1: కనుకనే మన స్వతంత్రము మనిషికి ఉండవలసిన స్వతంత్రము మనిషి స్వతంత్రమే.
0: Therefore the independence we should have is that of human independence.
1: ఈ మనిషి యొక్క స్వతంత్రం ఏమిటి?
0: What is human independence?
1: కొన్ని పరిమితులు ఉంటుండాలి ఈ మనిషికి.
0: Man has certain limits.
1: సత్య మార్గములో ప్రవేశించాలి.
0: Is to go along the path.
1: ధర్మాన్ని అనుసరించాలి.
0: Follow righteousness.
1: ప్రేమను పెంచుకోవాలి.
0: Develop love.
1: శాంతితో జీవించాలి.
0: Live in peace.
1: ఇంకా అహింస అనేటువంటి దాన్ని పాలించాలి.
0: And you should observe non-violence.
1: ఈ ఐదింటితోనే నీవు స్వతంత్రాన్ని అనుభవించుకో.
0: Have independence with all these five.
1: ఇది ఏ నీ పంచభూతముల యొక్క పరతత్వము.
0: దిస్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
1: ఈ ప్రపంచమంతా కూడా పంచభూతముల కంటే మరొక భూతం ఎక్కడ కనిపించడం లేదు.
0: ఇన్ దిస్ వరల్డ్ యూ ఫైండ్ ఫైవ్ ఎలిమెంట్స్. దేనిని
1: చూసినా పంచభూతముల యొక్క మయమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: పర్వతములంతా కూడా శిలామయము.
0: మౌంటైన్స్ ఫుల్ ఆఫ్ రాక్.
1: వృక్షములంతా కష్టమయము.
0: ట్రీస్
1: భూమంతా మృణ్మయము.
0: ఎర్త్ ఇస్
1: దేహమంతా మాంసమయము.
0: ద హోల్ బాడీ ఇస్
1: ఈ ఉన్నదంతా కూడా ఈ పంచభూతములే.
0: సో ఎవ్రీవేర్ యూ ఫైండ్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: కానీ
0: బట్
1: మన యొక్క అనుకూల నిమిత్తమై,
0: for the sake of convenience,
1: మన ఆనంద నిమిత్తమై,
0: for our joy,
1: కర్రను డోర్ గాను విండోస్ గాను టేబుల్ గాను బెంచెల్ గాను మనం మార్చుకుంటున్నాం.
0: యూ మే మేక్ దిస్ వుడ్ యాజ్ ఎ టేబుల్ ఆర్ ఎ విండో ఆర్ లైక్ దాట్.
1: ఇది టేబుల్, ఇది కుర్చీ, ఇది డోరు, ఇది విండో. ఈ పేరు రూపంలో వేరైపోయింది కానీ అది కాస్తవే.
0: యూ మే కాల్ ఇట్ ఎ టేబుల్ ఆర్ ఎ చైర్ ఆఫ్ విండో, బట్ ఇట్స్ మేడ్ ఆఫ్ వుడ్ ఎనీవే.
1: ఇంకా పర్వతంలో ఎందుకున్నటువంటి యొక్క శిల,
0: దెన్ ద రాక్ ఆన్ ద మౌంటైన్.
1: ఇది కేవలము అన్ని రకములైనటువంటి మార్పులుగా మనం చేసుకుంటున్నాం.
0: యూ కెన్ చేంజ్ ఇట్ ఎనీ వే యూ వాంట్.
1: ఏ మార్పులు?
0: వాట్?
1: తొక్కేది రాయి.
0: దట్ ఆన్ యూ ట్రెడ్ ఆన్ ఇస్
1: మొక్కేది రాయి.
0: యూ ఆఫర్
1: కట్టేది రాయి. కట్టేది రాయి.
0: ద వన్ యూ బిల్డ్ ఇస్ మార్
1: కొట్టేది రాయి.
0: దట్ యూ జస్ట్
1: కట్టేది, కొట్టేది, మొక్కేది, తొక్కేది అంతా రాయి.
0: సో ద వన్ దట్ యూ ట్రెడ్ అపాన్, ద వన్ యూ ఆఫర్ యూ ఒబెసాన్, ద వన్ యూ మోల్డ్ ఈస్ ద స్టోన్.
1: ఒకే రాయి బండ.
0: సో ద వన్ యూ ట్రెడ్ అపాన్ ఒకే
1: రాయి విగ్రహము.
0: ద వన్ యూ సాల్యూట్ ఇస్ ఐడల్.
1: రాయి చచ్చౌకము.
0: ద వన్ యూ
1: కొట్టే రాయి గుండు. కొట్టే రాయి గుండు.
0: And then you chisel is this stone.
1: ఇవన్నీ చేసినా కానీ ఇది కేవలం శిలామయమే.
0: Everything, all of them is nothing but the stone.
1: ఇవన్నీ మన అనుకూల నిమిత్తమే మార్చుకునేటువంటి ఒక పరికరములే.
0: These are all the changes as per your convenience.
1: కనుక ప్రపంచములో ఉండనంతా కూడా పంచభూతములే.
0: So in this world, five elements are present.
1: ఈ పంచభూతముల కంటే మరొక భూతం ఎక్కడ కనిపించడం లేదు.
0: Beyond the five, you don't find.
1: ఒకవేళ మరొక భూతం ఏమన్నా ఉన్నదని నీ వాదించుకుంటే ఆ ఉన్నది ఒక్కటే.
0: If you say there is sixth element, there is only one exists anyway.
1: అంతఃకరణ.
0: That is inner senses.
1: ఇవన్నీ బహిర్కరణములు.
0: Everything is outer.
1: ఆ అంతఃకరణం యొక్క స్వరూపమే ఆత్మతత్వము.
0: The inner sense is the nature of spirit.
1: కనుక మానవులు తమ స్వతంత్రాన్ని తాను అనుభవించాలంటే ఈ ఐదింటికి మించి మనం పోకూడదు.
0: So man, in order to experience independence, should not go beyond five.
1: విజయం చేకూరుతుంది.
0: Then only he'll be successful.
1: అందులోనే మనకు తగినటువంటి ఆనందం లభ్యమవుతుంది.
0: Then only he'll have happiness.
1: కనుక మానవుడు ఏదో ఒకటి చేస్తున్నారు కదా అని దాని స్వతంత్రాన్ని మనం అనుభవించాలని ఇమిటేషన్ గా పోకూడదు.
0: Therefore, because simply act, don't imitate.
1: ఈనాటి ఆధునిక యుగమునందు,
0: in the modern age,
1: ఈనాటి విద్యా ప్రభావమునందు,
0: because the effect of education,
1: అనుకరణ అనేటువంటి ఒకటి పెద్ద చెడ్డ వ్యాధి ప్రవేశించింది.
0: There is a deadly disease of imitation.
1: ఆయన ఏదో ఒక పైప్ వేసుకున్నాడు, పైప్ అనగా ఏమిటి, డ్రైనేజ్ పైప్ టైప్ వేసుకున్నాడు, ఒక ప్యాంట్.
0: That person has put on a drainage pipe like pants.
1: ఇది ఫ్యాషన్ అనేది నేను కుట్టించుకునేది.
0: I take it in the fashion, I too will have it same time.
1: ఒకడు ఒక రెట్ట ఎరుపు, ఒక రెట్ట నలుపు.
0: One fellow will have a shirt on one side red, the other side black.
1: ఇది ఒక ఫ్యాషన్.
0: That is the fashion.
1: ఇది ఎంత ఇమిటేషన్.
0: It's just imitation.
1: You are man, నువ్వు మనిషివి.
0: You are man.
1: నువ్వు బ్లైండ్ గా అన్నిటిని అనుసరించవద్దు.
0: Never imitate blindly.
1: నీ కాన్షియన్స్ నీవు అనుసరించు.
0: ఫాలో యువర్ కాన్షియన్స్.
1: ఈ విధంగా కూడా మానవుడు అంత బలహీనుడైపోతున్నాడు.
0: లైక్ ది బికాస్ ఆఫ్ ఇమిటేషన్ మ్యాన్ హాస్ బికమ్
1: వీక్. ఇంకా ఎంత బలహీనుడైపోయినాడంటే ఈనాటి యొక్క ప్రభావము
0: హాస్ బికమ్ మోర్ వీక్ టుడే.
1: ఈ సినిమాల వల్ల, టీవీల వల్ల, ఈ యొక్క రేడియోల వల్ల మానవుని యొక్క మనసు పూర్తి మాలిన్యమైపోతున్నాడు.
0: The human mind is completely polluted because of cinema, TV
1: and radio. అంతా కూడా ఈ విధమైనటువంటి యొక్క పెడమార్గం లోపల పూర్తి కలుషితమైపోతుంది.
0: ఆల్ ది సీక్రెట్ క్వాలిటీస్ లేటెంట్ విత్ ఇన్ హిమ్ ఆర్ పొల్యూటెడ్.
1: దివ్యమైనటువంటి శక్తి మహాబలహీనమైపోతుంది.
0: దేర్ఫోర్ ద డివైన్ పవర్ విత్ ఇన్ హస్ బికమ్ వీక్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: ఏ స్మాల్ ఎగ్జాంపుల్,
1: మన ముక్కు పైన ఒక ఈగ వాలింది.
0: సపోజింగ్ ఇన్ యాంట్ జస్ట్ స్టెప్డ్ ఆన్ యువర్ నోస్.
1: మస్కిటో.
0: ఎ మస్కిటో ఆన్ ద నోస్.
1: ఆ మస్కిటో వాలినప్పుడు మొట్టమొదట అట్టంటాం,
0: ఫస్ట్ యూ జస్ట్ బ్రష్ ఇట్ అసైడ్.
1: మరి వచ్చి అదే వాల్తుంది.
0: అగైన్ మస్కిటో ఫాల్.
1: నిన్ను టెస్ట్ చేస్తుండాలి, నీకు ఎంత ఓపిక ఉంటుండాలి అని.
0: The mosquito will be testing you how far you are patient enough.
1: రెండవ తూరు వచ్చినప్పుడు ఇంకా కొంచెం గట్టి అంటాము.
0: నెక్స్ట్ టైం యూ వేవ్ ఇట్ యూ జస్ట్ బ్రష్ ఇట్ అసైడ్.
1: మూడవ తూరు వచ్చినప్పటికి యుద్ధం చేస్తాము.
0: థర్డ్ టైం యూ స్టార్ట్ ఫైటింగ్ విత్.
1: ఒక చిన్న మస్కిటో ఇంత పెద్ద దేహం పైన వాలినప్పుడు నీవు సహించుకోలేనటువంటి యొక్క దుర్బలుడైపోయినావు.
0: వెన్ ఎ స్మాల్ మస్కిటో ఫాల్స్ ఆన్ యూ, యూ ఆర్ నాట్ ఏబుల్ టు బేర్ ఇట్, యు ఆర్ నాట్ పేషెంట్, యూ బికమ్ సో వీక్.
1: కేవలము నిన్ను పరీక్షింప చేయడానికి వచ్చినటువంటి మస్కిటో పైన నీవు యుద్ధం చేయడానికి తగినటువంటి శక్తి లేకపోతుండాలి.
0: యు ఆర్ నాట్ ఏబుల్ టు ఫైట్ విత్ ది మస్కిటో దట్ హస్ కమ్ దేర్ టు టెస్ట్ యు. ఎంత
1: బలహీనుడా నీవు కావటము.
0: షుడ్ యు బికమ్ సో వీక్.
1: మన పూర్వీకులు ఎంత తపస్సు చేశారు.
0: అవర్ ఏన్షియన్స్ డిడ్
1: శరీరం పైన పుట్టలు పుట్టాయి.
0: They had ant hills all around. There you find all kinds. Animals moved around. The snakes there. But he didn't have any kind of fear. He didn't move.
1: ఇంత దృఢ శక్తితో ఉండేటువంటి మానవత్వము.
0: That human ఎంత బలహీనమైపోయింది. Today he has become weak.
1: ఎవరైనా ఒక అనురాని మాట అంటే మనం ఉండలేము.
0: If anyone says,
1: నేర్చుకోలేము.
0: If anyone says anything, you can't bear.
1: శాంతం నీకు లేకపోతుండాలి.
0: Can't you be peaceful?
1: ఇంత మాత్రం నీలో ఒక సరైనటువంటి ఓపిక లేకపోతే నీవు ఏమి సాధించగలవు?
0: ఇఫ్ యూ డోంట్ హావ్ దట్ మచ్ ఆఫ్ పేషెన్స్ వాట్ ఈస్ ది.
1: ఈనాటి యువకులకు ఓపిక చాలా అవసరం.
0: యూత్ నీడ్ పేషెన్స్ టుడే.
1: నీవు భరించుకోవాలి.
0: యూ షుడ్ బి ఏబుల్ టు
1: శాంతాన్ని సంపాదించుకోవాలి.
0: యూ షుడ్ బి పీస్ఫుల్.
1: శాంతం లేకపోతే సౌఖ్యం లేదు.
0: వితౌట్ పీస్ యూ కెనాట్ బి హ్యాపీ.
1: కనుక నీకు శాంతాన్ని నీవు పోషించుకోవాలి.
0: దెర్ఫోర్ ప్రిజర్వ్ పీస్.
1: ఆ శాంతి ఏ విధంగా వస్తుంది?
0: హౌ డూ యూ గెట్ పీస్?
1: కేవలము దివ్య భావము చేతనే శాంతి మనకు లభ్యమవుతుంది.
0: బికాస్ ఆఫ్ డివైన్ ఫీలింగ్స్ విల్ హ్యావ్ పీస్.
1: నీవు దానిని భరించుకోలేకపోతే నీవు దీవుని సాధించలేవు.
0: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ పేషెన్స్ యూ కెనాట్ బి.
1: ఎవడో నన్ను దూషించాడు.
0: సమ్వన్ అక్యూజ్ మీ.
1: దూషించాడని వాడిపైన నీవెందుకు దూషణ చేయటం?
0: దెన్ వై షుడ్ యూ స్టార్ట్ అక్యూజింగ్ హిమ్?
1: వాడు చెడ్డవాడు, నన్ను దూషించాడు అంటావు.
0: హీస్ ఎ బ్యాడ్ మ్యాన్, హీ అక్యూజ్.
1: నీవు వాడిని దూషించే నువ్వు చెడ్డవాడు అయిపోతావు.
0: ఇఫ్ యూ ఆల్సో అక్యూజ్ రిప్రిమాండ్ హిమ్, యూ టు బికమ్.
1: ఇంకా వాడు మాత్రమే చెడ్డట్లవుతాడు. వాడు చెడ్డ అనే దానికి నీకు ఎక్కడ అధికారం ఉంది?
0: వాట్ రైట్ యూ హ్యావ్ కాల్డ్ అదర్ మ్యాన్ బ్యాడ్?
1: దూషిస్తే దూషించుకోని.
0: లెట్ హిమ్ క్రిటిసైజ్.
1: ఈ పాంచభౌతికమైన దేహాన్ని నాకు నేనే దూషించుకుంటున్నాను.
0: ఇన్ ఫ్యాక్ట్ ఐ షుడ్ క్రిటిసైజ్ మై సెల్ఫ్ ద బాడీ.
1: కానీ వాడు కూడా దూషిస్తే నాకు ఇంకా సహాయం చేసినట్టే.
0: దెన్ హీ ఆల్సో క్రిటిసైజ్ హిస్ బాడీ విచ్ ఐ షోడ్ హీ హాస్ హెల్ప్ మీ.
1: ఈ నీతి బుడకవంటి దేహాన్ని ఎవరు దూషిస్తే మనకేమి?
0: బాడీ ఈజ్ అ వాటర్ బబుల్.
1: మనలో ఉండేటువంటి దోషాన్ని మనం వెతుక్కోవాలి.
0: వీ షుడ్ సర్చ్ ది.
1: వాడు చెప్పిన దానిపైన మనం ప్రయాణం చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ గో బై దట్ వాట్ ఈస్ సెడ్.
1: గట్టిగా దూషిస్తే గాలిలో చేరిపోతాయి.
0: ఇఫ్ హీ షౌట్స్ లౌడ్లీ ఇట్ విల్ గో ఇన్ ది ఎయిర్.
1: తనలో తాను దూషిస్తే తనకే చేరిపోతాయి.
0: ఇఫ్ హీ క్రిటిసైజెస్ విదిన్
1: హిమ్, మన వరకు రానే రావు అవి.
0: ఇట్ విల్ నెవర్ రీచ్ యు.
1: ఎందుకు ఈ బలహీనత మనం పెంచుకోవాలి?
0: వై షుడ్ దేర్ బి వీక్నెస్?
1: ఈ సత్యాన్ని యువకులు చక్కగా గుర్తించాలి.
0: యూత్ షుడ్ నో దిస్ ట్రూత్.
1: వాడేమో అన్నాడని వాడిపైన నీవు ద్వేషాన్ని పూనుకొని ఆ ద్వేషంతో కచ్చలు పెట్టుకుని ఈ కచ్చల చేత సమాజాన్ని అశాంతి చేయకూడదు.
0: సమ్వన్ సెడ్ సంథింగ్, రిప్రమాండెడ్ యూ, డెవలప్ హేట్రెడ్, యూ హావ్
1: కాన్ఫ్లిక్ట్. ఈ ప్రతి పల్లె మొదలు పట్టణం వరకు కూడాను ఒక పార్టీ.
0: టుడే రైట్ ఫ్రమ్ ది విలేజ్ టు సిటీ యూ ఫైండ్ పార్టీ.
1: కారణం ఏమిటి?
0: వాట్ ద రీజన్?
1: ఇది ఒక పెద్ద బలహీనమైన రోగము.
0: ఇట్ ఇస్ ఎ బిగ్ డిసీజ్ ఆఫ్ వీక్నెస్.
1: ఆ రోగము ప్రవేశించడం చేతనే ఈ విధమైన అశాంతి ప్రపంచమంతా ప్రాకిపోయింది.
0: బికాస్ ఆఫ్ దిస్ వీక్నెస్ ఆఫ్ ద డిసీజ్ యువర్ హోల్ వరల్డ్ ఇస్ రెస్ట్.
1: ఎవడేమనుకుంటే నాకేమి? నాలో లేనటువంటిది ఏమనుకుంటే నాకేమి?
0: దట్ విచ్ ఇస్ నాట్ ఇన్ మీ ఈవెన్ ఇఫ్ ఇట్ సెడ్ వై షుడ్ ఐ బాదర్.
1: కాదు,
0: ఐ యామ్ నాట్ రిలేటెడ్.
1: ఆ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పైన మనం నిల్చాలి.
0: వీ షుడ్ హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్,
1: నాకు నేనే చెప్పుకుంటాను.
0: భగవాన్ స్పీక్స్ ఆఫ్ హింసెల్ఫ్ నౌ.
1: నాకు ఎక్కడో దూరంలో ఉంటే, ఏ గ్రామంలోనో ఏ పట్టణంలోనో ఉంటుంది, ఓ బుట్టతల సాయిబాబా, బుట్టతల సాయిబాబా అంటే అది నాకే చేరుతుంది.
0: Let them be anybody, their village or a city, if he says, Sai Baba, I have mop of hair, it will come to me.
1: ఎందుకంటే అది నాలో ఉంది.
0: Because I have it.
1: అది ఎక్కడ అనుకున్నా నాదే.
0: Doesn't matter if it is
1: anywhere. నా ఎదురుగా వచ్చి కూడా ఓ పట్టతల సాయిబాబా పట్టతల సాయిబాబా నాకు సంబంధం కాదు.
0: If anyone stands in front of me and says, you are bald headed Sai Baba, well, I don't
1: care. నాకు బాల్డ్ హెడ్ లేదు.
0: Because I am not
1: bald. నేను వాటిపైన జయగ్రహం ఇవ్వాలి.
0: Then why should I fight with
1: him? ఇది సత్యమైన మార్గం.
0: This is true path.
1: నీలో ఏదైనా దోషం ఉంటే వాడు అన్నప్పుడు నీవు దాన్ని స్వీకరించవలసింది.
0: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ మిస్టేక్ పాయింట్
1: ఇట్ అవుట్. దోషం లేనప్పుడు ఎవరేమనుకున్నా నీవు భయపడనక్కర్లేదు.
0: వెన్ దేర్ ఇస్ నో మిస్టేక్ యూ డోంట్ నీడ్ టు బి హ్యావ్ ఎనీ ఫియర్.
1: ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈనాడు కోల్పోయినారు యువకుడు.
0: Such self-confidence is lost.
1: ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకున్నప్పుడే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
0: వెన్ యూ డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యూ హ్యావ్ సెల్ఫ్
1: సాటిస్ఫాక్షన్. ప్రపంచమంతా కూడా దూషించని నీవేమాత్రం వెరవనక్కర్లేదు.
0: లెట్ ది హోల్ వరల్డ్ క్రిటిసైజ్, డోంట్ ఫియర్.
1: ఎందుకంటే నీలో లేని దోషానికి నీవెందుకు భయపడాలి?
0: వై షుడ్ బి అఫ్రైడ్ వెన్ దట్ పాయింటెడ్ అవుట్ విచ్ ఇస్ నాట్ ఇన్ యూ. People talk like crows.
1: Kanukane manamu ye okka dani kudunu udrekaniki avakasam vallo praveshinchu cheyakudadu.
0: So we should not be agitated for any silly
1: thing. Shanti shanti shanti antunnam.
0: We should be in peace. We say peace.
1: Enduku moodu paryayamle shanti anali?
0: Why should we say thrice?
1: Shanti ani okka thuru ante chaladu?
0: Is it not enough if we say one?
1: Shanti shanti rendu thuru ante chaladu?
0: Is not enough if we say twice?
1: Lekapothe nalugu thuru shanti shanti shanti shanti nalugu thuru anukudada?
0: Why can't we say fourth time?
1: Enduku moodu paryayamle manam anali?
0: Why three times?
1: Anaga
0: What's the meaning?
1: ఆది భౌతికము.
0: ఫస్ట్ ఆది భౌతిక.
1: ఆది దైవికము.
0: దైవిక.
1: ఆధ్యాత్మికము.
0: దెన్ ఆధ్యాత్మిక.
1: శారీర మానసిక ఆధ్యాత్మిక శాంతి మూడు కావాలి.
0: సో పీస్ ఇస్ నీడెడ్ అట్ ఆల్ ది త్రీ లెవెల్స్.
1: ఎందుకంటే నీ మూడు స్వరూపాలతో
0: మైండ్ అండ్ స్పిరిట్.
1: యు ఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ.
0: యు ఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ.
1: ది వన్ యూ థింక్ యు ఆర్ అదే నీ దేహము.
0: ద వన్ యూ థింక్ యు ఆర్ ఇస్ ద బాడీ.
1: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ మెంటల్.
0: ద వన్ అదర్స్ థింక్ యు ఆర్ ఇస్ ద మైండ్.
1: యు రియలీ ఆర్ అదే ఆత్మ.
0: ద వన్ యు రియలీ ఆర్.
1: మూడు విధములైనటువంటి శాంతి మనకు ఉండాలి.
0: పీస్ ఇస్ నీడెడ్ ఇన్ ఆల్ ది
1: త్రీ. అందుకోసమే మనం మూడు పర్యాయం చెప్తున్నాము.
0: సో వి సే త్రీ.
1: మూడు పర్యాయం శాంతి శాంతి అని 30 సంవత్సరం నుంచే చెప్తున్నాము. కానీ శాంతి ఎక్కడ మనలో లేదు. కేవలం ఒక గ్రాఫోన్ ప్లేట్ బలి లేకపోతే టేప్ రికార్డ్ మాదిరి చెప్తున్నాము.
0: ఇట్ హాస్ బికమ్ ఎ సార్ట్ ఆఫ్ రిపిటేషన్ యాజ్ ఇన్ ది కేస్ ఆఫ్ ఎ టేప్ రికార్డర్.
1: నాలో శాంతి ఉందా?
0: వెన్ ఐ సే పీస్ ఇస్ దేర్ పీస్ విత్ ఇన్ మీ?
1: ఎవరితో పోట్లాడాడు?
0: With whom have you fought?
1: ఆ కోపంతో ఇంటికి వచ్చాడు.
0: He returns with anger.
1: పూజ చేశాడు, భజన చేశాడు.
0: He did bhajan.
1: ఆ భజన కూడా ఉద్రేకంగానే చేశాడు.
0: He did bhajan in all agitation.
1: శాంతి పదం వచ్చింది ఇంకా.
0: Ultimately he had to say peace.
1: చెప్తున్నా శాంతి శాంతి శాంతి.
0: Then he says this word shanti peace so harshly.
1: పదములోనే శాంతి లేదు.
0: Even the
1: శాంతిలో ఏ విధంగా శాంతి మనకు లభ్యమవుతుంది?
0: Then how do you expect the real peace?
1: కనుక ఎలాంటి సమయం నందు కానీ మాటలు చాలా మృదువుగా ఉండాలి.
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ వీ షుడ్ యూజ్ సాఫ్ట్ వర్డ్.
1: ఆ మృదు మధురమైనటువంటి మాటలే మనకు హృదయాన్ని చల్లబరుస్తుంది.
0: సాఫ్ట్ అండ్ స్వీట్ వర్డ్స్ విల్ పాసిఫై.
1: కనుక ప్రతి మానవుడు కూడా ఉద్రేకానికి అవకాశం ఇవ్వకూడదు.
0: సో నో మ్యాన్ షుడ్ యూ స్కోప్ ఫర్ ఎడ్యుకేషన్.
1: ఆవేదనకు అవకాశం ఇవ్వకూడదు.
0: దేర్ షుడ్ నాట్ బి ఎనీ వరీస్.
1: మనం అనేక విధమైనటువంటి కొన్ని ఆపోహలతో మనం మనలో మనం పెంచుకుంటున్నాము.
0: వీ హావ్ సర్టన్ ఇమాజినేషన్స్ వీ గో ఆన్.
1: తనలో తాను చింతించుకుని తనకు తానే కోపించుకుంటుంటాడు.
0: హీ వరీస్ ఎ లాట్ అండ్ ఈజ్ ఎడ్యుకేటెడ్.
1: ఇంత కారణము మనం చూసే దృష్టి యొక్క దోషము.
0: Mistake lies in our look.
1: మనం వినేటువంటి ఒక శ్రవణ దోషము.
0: Listening.
1: మనం పలికేటువంటి పలుకు దోషము.
0: And our talk.
1: ఈ మూడింటి వలనే మనలో ఈ విధమైనటువంటి దుర్గుణములు దుర్భావములు దురాలోచనలు మనలో ఆవిర్భవిస్తున్నాయి.
0: Because of these three we have got all defects in our feelings and our thoughts.
1: యువకులారా,
0: యంగ్స్టర్స్,
1: మీరు ఏదైనా మీ ఎడ్యుకేషన్ కు సంబంధించినటువంటి విషయాలే ఉంటుంటే టీవీలో చూడండి, నేర్చుకోండి.
0: ఇఫ్ దర్ ఎనీ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ యు
1: వాచ్ అంతేకాని ఈ సహజమైనటువంటి ఈనాడు చూపించేటువంటి టీవీలు మీ యొక్క జీవితాన్ని పూర్తి పాడు చేస్తుంటారు.
0: వాట్ ఆల్ దట్ యు వాచ్ ఆన్ టీవీ విల్ బి స్పాయిలింగ్ యువర్ లైఫ్.
1: పోనీ మీరు ఎప్పుడైనా చూసినప్పటికీ భోజనాలు చేసేటప్పుడు మాత్రం ఇలాంటిదాన్ని చూడకండి.
0: యు మే సీ అదర్ టైమ్స్ బట్ నెవర్ వాచ్ యాజ్ యు ఈట్.
1: ఆ భోజనం కూడా ఏమవుతుంది, అది ఆతురుతో ఆతురుతో తింటున్నాడు, దాన్ని చూడాలి.
0: Because in order to watch the TV constantly, you eat hurriedly.
1: ఇది తింటుంటే దానిపైన కాన్సన్ట్రేట్ చేయలేడే.
0: బికాస్ ఇఫ్ యూ ఈట్ హీ కాన్ కాన్సన్ట్రేట్ దేర్.
1: కనుక నీ కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉండాలంటే ఏ పని చేస్తున్నావు దానిపైన కాన్సన్ట్రేషన్.
0: యూ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ ద వర్క్ దట్ యూ డూ.
1: పని చేసే సమయంలో పని లోపల కాన్సన్ట్రేషన్ ఉండాలి.
0: వెన్ యూ అండర్టేక్ వర్క్,
1: తినే సమయంలో తినిపైన కాన్సన్ట్రేషన్ ఉండాలి.
0: యాజ్ యూ ఈట్ కాన్సన్ట్రేట్,
1: మాట్లాడే సమయంలో మాటలపైన కాన్సన్ట్రేషన్ ఉండాలి.
0: యాజ్ యూ టాక్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్
1: ఏ పనికి ఆ పనిపైనే మన దృష్టిని మార్చాలి.
0: సో యూ హావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద వర్క్ యూ అండర్టేక్.
1: నిజంగా మాట్లాడేటువంటి వాడు పని చేయలేడు.
0: Therefore, the one who talks can.
1: పని చేసేటువంటి వాడు మాట్లాడలేడు.
0: The one who does cannot talk.
1: కనుకనే మనము ప్రతి పని ఎందుకును ఆ దానిపైన లక్ష్యం పెట్టుకోవాలి.
0: So we should keep in view every action.
1: అది ఏ మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క కాంతి.
0: So that main light.
1: ఆ కాంతిని మనం సంక్రాంతిగా మనం విశ్వసించాలి.
0: దట్ లైట్ ఇస్ సంక్రాంతి.
1: ఆ కాంతి ఎప్పుడో సంవత్సరానికి ఒక తూరు వస్తుందని భావించకూడదు.
0: నెవర్ థింక్ దట్ ఇట్ కమ్స్
1: సంవత్సరానికి ఒక తూరు మనలో ఈ సంక్రాంతి రావాలి.
0: ఎవ్రీ మూమెంట్ దేర్ షుడ్ బి సంక్రాంతి.
1: సమ్యక్ క్రాంతి ఇది సంక్రాంతి. సమ్యక్ క్రాంతి అనగా సంపూర్ణమైనటువంటి యొక్క దీంతో మనం రావాలి.
0: యూ వీ షుడ్ కమ్ ఇన్ ఆల్ టోటాలిటీ ఇన్ ఫుల్నెస్.
1: చూడండి, మీకు తెలుసు సంగీతం ఉంటుంటుంది.
0: యూ నో ద మ్యూజిక్.
1: ఎక్కడో కచేరీ జరుగుతుండాలి.
0: దట్ మ్యూజిక్ కాన్సర్ట్.
1: కానీ ఆ కచేరీ పైన వాడు దేనిపైన కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు? రాగము భావము తాళం పైన పోతున్నాడు.
0: దెన్ మ్యూజిక్ కాన్సర్ట్ హీ విల్ బి కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద ట్యూన్ అండ్ ద రిథమ్.
1: కానీ చెప్పేటువంటి పదంలో ఉన్నటువంటి అర్థాన్ని ఎవడు గుర్తించడం లేదు.
0: బట్ నోబడి అండర్స్టాండ్ ద వర్డ్స్ యూజ్.
1: ఎవరు పాడేటువంటి వాడే గుర్తించడం లేదు.
0: ఈవెన్ ద సింగర్ హింసెల్ఫ్ డజంట్ నో.
1: ఎందుకు? తాళం పోతుందో ఏమో. తాళము శృతి రాగము.
0: Because he may miss the beat or the tune.
1: ఇది మన భారతదేశానికి తెచ్చినటువంటి పెద్ద కళ.
0: In fact, music is the very biggest art in Bharat.
1: Bhava, raga, taala, sammilitam Bharatam annaru.
0: Bharat has got these three bhava, the feeling, raga, the tune,
1: bhava,
0: the beat.
1: Bhavamu.
0: Bha, feeling.
1: Ra, ragamu.
0: Tune.
1: Ta, taalamu.
0: The beat.
1: Ide Bharat.
0: This is Bharat.
1: Anaga emiti manasu vaaku కాయము ఈ మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
0: ఇట్ మీన్స్ దేర్ షుడ్ బి హార్మనీ బిట్వీన్ ది మైండ్ అండ్ ది వర్డ్ అండ్ యాక్షన్.
1: కానీ అది చేరికినప్పుడు పదముల యొక్క భావం కూడా మనకు ప్రవేశించాలి.
0: వెన్ వన్స్ ది ట్రినిటీ ఇస్ దేర్ యు విల్ అండర్స్టాండ్ ది మీనింగ్.
1: పదములో ఉన్నటువంటి భావాలు ఎవ్వరు కూడా గుర్తించడం లేదు.
0: నో వన్ కాగ్నైజెస్ ది మీనింగ్ ఆఫ్ ది వర్డ్.
1: అదృష్టవశాత్తు త్యాగరాజు రాసినటువంటి ఒక తెలుగు పాటల లోపల భారతీయులు అందరూ కూడా అర్థాన్ని చక్కగా గుర్తిస్తారు.
0: Bharatiyas understand fully well the meaning of the words used by Raja.
1: Telugu telusina vaadiki
0: because they know Telugu language.
1: Telugu telusina Tamil vaallu dantlo music lopala manchi unnata sthayilo untunnaru.
0: But the Tamilians who don't know the language Telugu but they are experts.
1: Telugu telusinaatundi Andhrulaku ee music anta artham kaataledu Karnataka music.
0: Andhras, though they know the meaning but they don't know music.
1: Artham telinaatundi yokka Tamil vaallaku ee yokka Karnataka music chaala arthanga oka utsahanga paadutuntaru.
0: Tamilians, though they don't know the music, they are experts in Karnataka music.
1: Rendu telisinaatundi vaadiki aa sabalo praveshisthe vaadiki thalu chedipothundi.
0: But any person knowing these two, if he is there in that assembly, he turns mad.
1: Tyagaraju cheppadu okaloka samayamlo.
0: Tyagaraju said at one time.

0: త్యాగరాజ సెడ్, ఓ రామా, ఇఫ్ ఐ డోంట్ ఎక్స్టోల్ యూ, ప్రేజ్ యూ, వాట్ ఈస్ ఇట్ దట్ యు రన్ షార్ట్ ఆఫ్?
1: నేను పొగడకుంటే నీకేమి కొరత అన్నాడు.
0: వాట్ ఈస్ ఇట్ దట్ డస్ ఇఫ్ ఐ డోంట్ ఎక్స్టోల్?
1: నిన్ను వారు ప్రపంచంలో కోటాని కొట్టు ఉంటున్నారు.
0: దేర్ ఆర్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ దట్ ప్రేజ్ యు.
1: నేను నిన్ను పొగడకపోతే నీకు తగ్గిపోయేది ఏమి లేదు.
0: ఇఫ్ ఐ డోంట్ ప్రేజ్ యూ, నథింగ్ యూ
1: డూ. నే పొగడకుంటే నీకేమి కొరత అన్నాడు.
0: సో హీ సెడ్ ఇఫ్ ఐ డోంట్ ప్రేజ్ యూ డోంట్ లూజ్ ఎనీథింగ్.
1: ఈ తమిళ వరల్డ్ లో కకారము గకారము, తకారము దకారము, దకారము టకారము, అంతా ఒక్కటే.
0: Among Tamilians, ka, ga, ta, da, ta, da are
1: one and same.
0: It's not their mistake.
1: Vaalu paadu nee pakoda tinte neekemi kor, nee pakoda tinte neekem kortha, nee pogadakunte ane daniki, nee pakoda tinte ane daniki enta vyathyasam untundi.
0: Instead of saying pogada the praise, they say pakoda the eatable there.
1: Pogadakunte enti varninchukunte neekem takku, nee pakoda tinte.
0: పొగడా మీన్స్ ఎక్స్టోల్ ప్రైజ్ యూ. పకోడా దట్ విచ్ యూ.
1: కనుకనే భావమునకు అర్థమునకు తాళములకు తగినటువంటి యొక్క శక్తిని మనం ఏకత్వం చేయాలి.
0: దేర్ఫోర్ యూ షుడ్ హ్యావ్ ద కెపాసిటీ టు బ్రింగ్ ఇన్ ద హార్మనీ.
1: విద్యార్థులుగా ఉంటున్నారు,
0: యువర్ స్టూడెంట్స్.
1: మీరు చదువుకుంటున్నారు,
0: యూ స్టడీ.
1: ఈ చదువు ఏ లక్ష్యం కోసం చదువుతున్నారు?
0: వాట్ ఫార్ యూ స్టడీ హియర్?
1: ఏదో నీ భవిష్యత్తులో జీవితాన్ని సుఖశాంతులతో అనుభవించాలి.
0: యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్, యూ వాంట్ టు బి హ్యాపీ ఇన్ యువర్ ఫ్యూచర్ లైఫ్.
1: అంతేకాకుండా ఈ చదువులో ఉండేటువంటి అంతరార్థాన్ని కూడా గుర్తించాలి.
0: యూ షుడ్ నో ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: అది ఏ సంస్కృతి?
0: దట్ ఈస్ కల్చర్.
1: సమ్యక్ కృతి, ఇది సంస్కృతి. పరిపూర్ణంగా తెలుసుకోవాలి.
0: యూ షుడ్ నో టోటల్లీ, కంప్లీట్లీ.
1: కనుకనే మనము అనేకంగా మనము ఈ ప్రపంచంలో చూస్తున్నాము, అనుభవిస్తున్నాము.
0: వి ఎక్స్పీరియన్స్ ఇన్ ఎ వెరీడ్ వే ఇన్ దిస్ వరల్డ్.
1: కానీ ఈ దుర్భావములకు మీరు చక్కగా యోచన చేయండి. ఏనాడు మన భారతదేశంలో ఈ టీవీలు, ఈ యొక్క రేడియోలు ఏనాడు ప్రారంభమైనో ఆనాటి నుంచి మానవుని హృదయాలు మాలిన్యంగా మారిపోతున్నాయి.
0: ఇఫ్ యు ఎంక్వైర్ ది హిస్టరీ ఆఫ్ భారత్, the day when TV and radios are introduced here, I think all our feelings have become bad.
1: Vaatilo tappu ledu,
0: no mistake there.
1: Aa program vesetunte varlo untundadi malinyam.
0: But the mistake lies with those people who are responsible for the program.
1: Ee prabhutvam kudunu deeni sarayina reetilo artham chesukovatam ledu.
0: The government also don't have proper understanding.
1: Science and technology, chesistunna technology.
0: It's all the gimmick of the science and technology.
1: Yemiti ee technology?
0: What is this technology?
1: Manasunu chelapadaniki technology.
0: Only to spoil people, technology has become trick knowledge.
1: కనుక మనసును చెడిపేటువంటి మనం ఎవరు కూడా ప్రవేశపెట్టకూడదు.
0: సో నెవర్ గివ్ స్కోప్ టు స్పాయిల్.
1: అంతా కూడా ఈ యువకుల యొక్క మనసు చాలా మాలిన్యమైపోయింది, కలుషితమైపోయింది.
0: ద మైండ్ ఆఫ్ యూత్ ఈస్ హైలీ పొల్యూటెడ్.
1: కనుక మీరు భోంచే శ్రమలో మాత్రము ఈ యొక్క టీవీని మీరు చూడకండి.
0: సో యాజ్ యూత్ నెవర్ వాచ్ టీవీ.
1: ఇంకే విధమైనటువంటి యొక్క సంభాషణ కూడా అధికంగా జరపకండి.
0: నెవర్ బీ ఇన్ కాన్వర్సేషన్.
1: అప్పా అమ్మలో ఎవరైనా పలకరిస్తే దానికి తగినటువంటి జవాబు మాత్రమే చెప్పాలి.
0: ఇఫ్ యువర్ మదర్ ఫాదర్ ఆస్క్ ఎనీథింగ్, గివ్ రిప్లై, దట్స్ ఆల్.
1: కానీ తల్లిదండ్రులకు తగినటువంటి గౌరవాన్ని ఇవ్వాలి.
0: బట్ యూ షుడ్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
1: కానీ ఆ రేడియో టీవీలో ఆ తల్లిదండ్రులు గౌరవం ఇవ్వమని చెప్పడం లేదు.
0: బట్ ద రేడియో అండ్ టీవీ విల్ నాట్ టీచ్ యూ టు రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
1: అరే పిచ్చివాడా, ఎవరు నీవు? బాల్యం నందే యవనము, యవనము నందే వార్ధక్యం కూడా ఏమిటి ఉంటుంది? నీవే తాతవు, నీవే తండ్రివి, నీవే కొడుకు.
0: ఓ మ్యాడ్ మ్యాన్, ఇన్ యువర్ చైల్డ్హుడ్ దేర్ ఇస్ యూత్, ఇన్ యువర్ యూత్ దేర్ ఇస్ ఓల్డ్ ఏజ్. Why should you respect
1: them? I am
0: grown up.
1: నేను గౌరవాన్ని తీసుకోవాలి, కానీ గౌరవాన్ని ఇచ్చేవాడిని కాదు.
0: ఐ షుడ్ బి రెస్పెక్టెడ్, ఐ డోంట్ రెస్పెక్ట్.
1: ఇది పరమ అజ్ఞానము,
0: ఇట్ ఇస్ ఇగ్నోరెన్స్.
1: నీవు ఎంత పెద్దవాడైనప్పటికీ తండ్రికి కొడుకే గాని తల్లి కంటే పెద్దవాడు కాదు కదా.
0: యు మే బి ఎ గ్రోన్ అప్ పర్సన్ బట్ యెట్ యు ఆర్ ఫ్రమ్ ద సన్ ఆఫ్ యువర్ ఫాదర్.
1: కనుక తండ్రికి తగినటువంటి గౌరవాన్ని ఇచ్చే,
0: దేర్ఫోర్ రెస్పెక్ట్ యువర్ ఫాదర్.
1: తల్లికి తగిన గౌరవాన్ని ఇచ్చే,
0: రెస్పెక్ట్ యువర్ మదర్.
1: కానీ ఇంటికి వచ్చినట్టు పెద్దలు గౌరవం ఇచ్చి,
0: రెస్పెక్ట్ ఆల్ దోస్ దట్
1: వాళ్ళ పెద్దలు వచ్చి ఏదో ఇంటికి వచ్చేస్తే వాళ్ళు కేర్ చేయకుండా నీ పాటికి నువ్వు రేడియో వింటుంటూ టీవీ చూసుకుంటూ కూర్చుంటే ఇది మనిషికి తగినటువంటి లక్షణమా?
0: When elders come and visit you, if you go on watching the TV, listen to radio, is not proper quality.
1: You radio vesukunnavu, TV vesukoni chustunnavu.
0: You are listening to radio and watching TV.
1: Yo, mee nanna chudalani mee nanna friend vachadu.
0: Your father's friend came.
1: Tatchame nee TV ni off cheyala.
0: Immediately stop.
1: వాళ్ళకి వెళ్ళి నమస్కరించాలి.
0: యూ షుడ్ పే యూర్ రెస్పెక్ట్.
1: ఎందుకండి మీరు ఇక్కడికి వచ్చారు? ఏ కారణం వచ్చారు?
0: యూ షుడ్ సే సార్,
1: ఆ కారణాన్ని తెలుసుకోవాలి, తండ్రికి దాన్ని అందించాలి.
0: నో ద రీజన్ ఫర్ దర్ విజిట్ అండ్ పాస్ ఆన్ టు యువర్ ఫాదర్.
1: ఆ యొక్క వినయమే లేదు.
0: నో దర్ ఇస్ నో హ్యూమిలిటీ.
1: ఆ యొక్క వ్యక్తితో పాటు ఇంకా దొంగలు వచ్చి చేరినప్పటికీ ఈ టీవీ వీడి మారడు.
0: అలాంగ్ విత్ ద గెస్ట్ మెనీ థీవ్స్ ఆల్సో మే ఎంటర్, స్టిల్ హీ వాచెస్ టీవీ.
1: దీనిపైన ఉన్నది కాన్సన్ట్రేషన్ మానవత్వం పైన పెట్టకూడదా?
0: ది కాన్సన్ట్రేషన్ హాస్.
1: మానవుడై నీవు మానవత్వాన్ని విస్మరిస్తున్నావు.
0: బీయింగ్ ఎ హ్యూమన్ బీయింగ్, యూ హావ్ ఫర్గాటెన్ హ్యూమన్ క్వాలిటీ.
1: ఈనాటి మానవుడు మానవుడిగా జీవించాలి.
0: మ్యాన్ షుడ్ లివ్ ఎస్ మ్యాన్ టుడే.
1: కానీ ఇంకా ఉత్తమమైన మానవుడిగా తయారు కావాలి.
0: లేటర్ హీ షుడ్ స్ట్రైవ్ హార్డ్ టు బికమ్ ఎ నోబుల్
1: మ్యాన్. మానవులు మానవుడిగానే జీవిస్తాం.
0: సో హ్యూమన్ బీయింగ్ షుడ్
1: నీవు దైవం కానక్కర్లేదు.
0: యూ నీడ్ నాట్ బి గాడ్.
1: మానవుడు మానవుడిగా జీవిస్తే నీవే దైవంగా మారిపోతావు.
0: ఇఫ్ యూ లీడ్ ద లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్, యూ
1: దేనిని మనం ఆశ్రయిస్తే మనం ఆశించినటువంటి లభ్యమవుతుందో దాన్ని మొట్టమొదటి మీరు గుర్తించాలి.
0: ఇఫ్ యు ఫాలో ద పాత్ సర్టన్లీ యూ విల్ హ్యావ్ దట్ వాట్ యూ వాంట్ టు బి.
1: మీకు రివర్స్ రావాలి, నదులు కావాలి.
0: యూ వాంట్ రివర్,
1: నదుల్లో నీళ్లంతా ప్రవహించాలి.
0: వాటర్ షుడ్ ఫ్లో.
1: నీవు నదులను ప్రార్థిస్తున్నావు.
0: యూ ప్రే టు రివర్.
1: ఇది పెద్ద అజ్ఞానం,
0: ఇట్ ఇగ్నోరెన్స్.
1: వర్షమే లేకపోతే నదులు ఎట్లొస్తాయి?
0: వితౌట్ రెయిన్ హౌ డు యూ ఎక్స్పెక్ట్?
1: నీవు వర్షాన్ని నీవు ప్రార్థించు.
0: సో ప్రే,
1: వరుణ్ణి ప్రార్థించు, నదులు ఆటోమేటిక్ గా వచ్చేసేస్తాయి.
0: యూ షుడ్ ప్రే ఫర్ ద రెయిన్, దెన్ నేచురల్లీ రివర్స్ విల్ ఫ్లో.
1: నీవు వరుణి అనుగ్రహానికి పాత్రుడు కాకుండా నదిని పొందాలంటే ఎట్లా పొందగలవు?
0: ఇఫ్ యూ డోంట్ ప్రే టు రెయిన్ గాడ్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ రివర్స్ టు ఫ్లో?
1: అదే రీతిగానే
0: లైక్
1: మొట్టమొదటి నీకు అంతృప్తిని నీవు తగినటువంటి రీతిగా అనుభవించినప్పుడే.
0: So if you have self satisfaction first,
1: బహిర్తృప్తి నీకు ఆటోమేటిక్గా లభిస్తుంది.
0: Then you will have external satisfaction automatically.
1: బాహ్యమైన జీవితం లోపల సుఖశాంతులు అనుభవించాలనుకుంటే మొట్టమొదట అంతర్ముఖమైనటువంటి శాంతిని నీవు పొందాలి.
0: సో ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ది హ్యాపీనెస్ అండ్ పీస్ ఎక్స్టర్నలీ,
1: జగత్తులో ఎన్నో జరుగుతుంటున్నాయి, మనం వినరానివి చూడరానివి.
0: ఇన్ దిస్ వరల్డ్ మెనీ థింగ్స్ హ్యాపెన్ విచ్ వీ కెనాట్ స్పీక్ అవుట్ నాట్ లిసన్.
1: కానీ మనం ఏమనుకుంటున్నాము, ఇది చెడ్డ జరుగుతుందని అనుకుంటున్నాం.
0: బట్ వీ సే ఎవ్రీథింగ్ బ్యాడ్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్.
1: నీవు అది చెడ్డది అని అనుకున్నప్పుడు ఆ చెడ్డ నీలో లేకుండా చూసుకో.
0: వెన్ యూ సే బ్యాడ్, సీ దట్ ఇట్ డస్ నాట్ బీ దేర్ ఇన్ యూ.
1: ఎవరు ఏది చేస్తే నీకు అది మంచిదని భావిస్తున్నావో ఆ మంచిది నీవు చేసి చూపించు.
0: ఇఫ్ యూ ఫీల్ హ్యాపీ ఇఫ్ ఎనీథింగ్ ఇస్ డన్ టు యూ, నేచురల్లీ యూ షుడ్ డూ ద సేమ్ థింగ్ టువర్డ్స్ అదర్స్.
1: కనుక ఆ మంచి చెడ్డలు నిర్ణయించే శక్తి నీలో ఉన్నది కదా.
0: యూ హావ్ ద డిస్క్రిమినేషన్ బిట్వీన్
1: ఆ శక్తి నీలో లేకపోతే అతను చెడ్డ ఇతను మంచి అని ఏదైతే చెప్పగలరు?
0: వితౌట్ దట్ ఎక్సర్సైజ్ ఆఫ్ డిస్క్రిషన్ హౌ డు యూ డిసైడ్ దట్ ఇస్ బ్యాడ్ అండ్ గుడ్?
1: డిస్క్రిమినేషన్ పవర్ నీలో ఉంటుండాలి.
0: యూ హావ్ ద డిస్క్రిమినేషన్ పవర్.
1: కానీ అన్నింటినీ డిస్క్రిమినేషన్ చేస్తున్నావు.
0: బట్ యూ డిస్క్రిమినేట్ ఆల్.
1: నిన్ను నీవు డిస్క్రిమినేషన్ చేయటం లేదు.
0: బట్ యు ఆర్ నాట్ డిస్క్రిమినేటింగ్.
1: నిన్ను నీవు విచారించాలి.
0: ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్.
1: అది ఏ ఆధ్యాత్మిక అంతరాత్మము,
0: దట్ ఈస్ ది స్పిరిచువల్.
1: ఏ మహనీయుల దగ్గరికి పోయినప్పటికీ నిన్ను నీవు తెలుసుకోనాయన.
0: If you go to any noble soul,
1: know
0: yourself.
1: కానీ అది మర్చిపోతున్నాడు.
0: బట్ వీ ఫర్గెట్ దట్.
1: కనిపించినటువంటి వాళ్ళంతా మీరు ఎవరండి, ఎక్కడి నుంచి వచ్చారండి ప్రశ్నిస్తున్నాం.
0: బట్ వీ గో ఆన్ ఆస్కింగ్ ఎవ్రీబడి, హూ ఆర్ యూ సార్, వేర్ డు యూ కమ్ ఫ్రమ్.
1: నీవెవరో, నీవెక్కడి నుంచి వచ్చావో నీకు తెలియనప్పుడు ఆయన ఎక్కడి నుంచి వచ్చాడని తెలిస్తే నీకేం ప్రయోజనం?
0: బట్ యూ డోంట్ నో హూ యూ ఆర్, వేర్ యూ కమ్ ఫ్రమ్, వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఇంక్వైరింగ్.
1: మొట్టమొదట హూ ఆమ్ ఐ, నేనెవరు?
0: ఫస్ట్ నో హూ ఆమ్ ఐ,
1: ఎక్కడి నుంచి వచ్చాను,
0: వేర్ ఫ్రమ్ ఐ కమ్.
1: ఇది ఏ త్యాగరాజు ఒక శంకరాచార్యుల వారు కూడా ప్రబోధిస్తూ వచ్చారు.
0: దిస్ ఇస్ థాట్ బై శంకరాచార్య.
1: ఒకడు గ్రామర్ చదువుతున్నాడు.
0: వన్ వాజ్ రిసైటింగ్ గ్రామర్.
1: డుక్ము కరణే డుక్ము కరణే డుక్ము కరణే నుండి పాణి గ్రామం చదువుతున్నాడు.
0: ఇట్స్ పాణిస్ గ్రామర్, డుక్రుం కరణే ప్రిన్సిపల్ దే.
1: అక్కడికి వెళ్ళాడు.
0: ఈ వెంట
1: బాబు ఏమి చదువుతున్నావు నీవు?
0: ఇస్ ఇట్ బాయ్, వాట్ ఆర్ యూ రీడింగ్?
1: నేను పాణి గ్రామం చదువుతున్నాను.
0: ఈ థింగ్ ఐఎమ్ గోయింగ్ త్రూ పాణి.
1: ఈ గ్రామర్ వల్ల నీకు లభించేటువంటి ఫలితం ఏమిటి?
0: వాట్ ఈస్ ఇట్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ దిస్?
1: నేను గొప్ప వ్యాకరణ సూత్రధారుడు అయిపోతాను.
0: ఐ బిన్ ఎక్స్పర్ట్ ఇన్
1: వ్యాకరణ, మాస్టర్ అయిపోతాను.
0: ఐ బిన్ మాస్టర్.
1: ఈ మాస్టర్ కావటం వల్ల వచ్చిన ఫలితం ఏమిటి?
0: దెన్ వాట్ ఈస్ ఇట్ యు గెట్ అవుట్ ఆఫ్?
1: రాజసభలో చేరుతాను.
0: ఐ విల్ బి ద
1: సన్మానాలు పొందుతాను.
0: ఐ విల్ బి
1: గొప్ప బహుమానాలు అందుకుంటాను.
0: ఐ విల్ రిసీవ్ గిఫ్ట్స్
1: అందుకుంటా. ఆ బహుమానాల వల్ల నీకు కలిగే ఫలితం ఏమిటి?
0: దెన్ వాట్ ఈస్ ది రిజల్ట్ ఆఫ్ గెటింగ్?
1: నా కుటుంబంలో నేను నా బిడ్డలు సుఖంగా జీవిస్తాము అని.
0: ఎవ్రీబడి ఇన్ అవర్ ఫ్యామిలీ విల్ బి హ్యాపీ.
1: ఎంతవరకు జీవిస్తావు అంటా?
0: హౌ లాంగ్?
1: బ్రతికినంత వరకు జీవిస్తానంటాడు.
0: సో లాంగ్ వీ లివ్.
1: మరి మరణించిన తర్వాత ఏమి నీకు ఫలితం వస్తుంది?
0: ఆఫ్టర్ డెత్ వాట్ విల్ హ్యాపెన్?
1: అది నాకు తెలియదు అన్నాడు.
0: సెడ్ ఐ డోంట్ నో దేర్ ఆఫ్టర్.
1: బ్రతికినంత వరకు జీవించేది మాత్రమే తెలిసింది అతనికి.
0: హీ నోస్ వాట్ విల్ హ్యాపెన్.
1: అప్పుడు చెప్పాడు. అప్పుడు
0: హీ నోస్ వాట్ విల్ హ్యాపెన్. సో లాంగ్ ఇస్ అలైవ్ దెన్.

0: ఓ మూఢుడా, తర్వాత నీవు ఏం పొందుతావో నీకు తెలియనప్పుడు దీన్నంతా వెచ్చమని ఏం ప్రయోజనం?
1: ఓ ఫూలిష్ మ్యాన్, వెన్ యూ డోంట్ నో వాట్ గోయింగ్ టు హ్యాపెన్ లేటర్, వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ హావింగ్ ఎవ్రీథింగ్?
0: నీ వంటలు నీ వండుతున్నావు ఇంటిలో,
1: యూ కుక్ ఎవ్రీథింగ్,
0: ఏ విధంగా నీవు సద్వినియోగం చేయాలి?
1: హౌ టు మేక్ ప్రాపర్ యూస్ ఆఫ్ ఇట్?
0: వండిన వంట ఎవరికైనా నీవు వడ్డించాలి కదా.
1: ఆల్ ది ఐటమ్స్ కుక్
0: ప్రయోజనం ఏమిటి?
1: వాట్స్ ది యూస్ దెన్?
0: మూసి పెడితే పాసిపోయా, పాసిపోయిన అన్నం పక్వానికి రాదు.
1: ఇఫ్ యు జస్ట్ హైడ్ ఇట్, డోంట్ సర్వ్ ఇట్, నేచురల్లీ ఇట్ గెట్స్
0: స్పాయిల్డ్. నీవు సాధించావు గ్రామర్ లో,
1: వాట్ ఈస్ దట్ యు అచీవ్?
0: ఈ ప్రపంచానికి ఏ విధంగా నీవు సద్వినియోగం చేస్తావు?
1: హౌ ఆర్ యూ మేకింగ్ యూస్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ది వరల్డ్?
0: అదే మూర్ఖత్వం అన్నాడు శంకరాచార్యులు.
1: శంకరాచార్య కాల్డ్ ఇట్ ఆల్ మ్యాడ్నెస్, ఫూలిష్.
0: అదే రీతిగానే మనం చదువుతున్నాము.
1: లైక్ వైజ్ వీ లర్న్.
0: ల్యాబొరేటరీ లోపల గంటలు గంటలంతా కూడా దీన్ని పరీక్షలు చేస్తున్నాము.
1: ఇన్ లెబొరేటరీస్ వీ డూ ఎక్స్పెరిమెంట్,
0: పరిశీలన చేస్తున్నాము,
1: ఎక్స్పెరిమెంటల్
0: చేస్తున్నాము, ఎక్స్పీరియన్స్ చూస్తున్నాము. కానీ జీవితంలో ఏమాత్రం సుఖం లేదు.
1: బట్ ఇన్ లైఫ్ దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ హ్యాపీనెస్.
0: ఎవరైనా నిన్ను ప్రశ్నించినప్పుడు నేను గొప్ప సైంటిస్ట్ అని అనుకుంటావు.
1: ఎనీవన్ ఆస్క్ యు, యు థింక్ యు ఆర్
0: గో బాబు, వాటర్ నీ ఏ విధంగా లభిస్తుంది అది నీకు?
1: ఎనీవన్ సేస్ హౌ యు గెట్
0: ఆక్సిజన్, రెండు మిక్స్ చేస్తే వాటర్ వస్తుంది సార్ అని ఒక్కసారి జవాబు చెప్తావు.
1: యు విల్ గివ్ ఇమిడియట్ రిప్లై, హైడ్రోజన్ ఆక్సిజన్ ఇన్ కాంబినేషన్.
0: కేవలం గ్రంథ పరిచయంతో తెలుసుకున్నటువంటిదే కానీ ప్రాక్టికల్ లో వచ్చింది కాదు కదా.
1: ఇట్ ఇస్ ఆల్ టెక్స్చువల్ నాలెడ్జ్, నాట్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: లెబొరేటరీ లోపల నీకు ఆక్సిజన్ హైడ్రోజన్ రెండు చేర్చి వాటర్ నువ్వు చేసావు, నిజమే.
1: ఇన్ లెబొరేటరీ ఇట్ ఇస్ ట్రూ దట్ యు మేడ్ వాటర్ అవుట్ ఆఫ్.
0: నిత్య జీవితంలో ఈ వాటర్ ని ఏ రీతిగా నీవు చూడగలవు?
1: ఇన్ డైలీ లైఫ్ హౌ డు యు మ్యానుఫ్యాక్చర్ వాటర్?
0: భోజనం చేయడానికి ముందు కూర్చున్నావు,
1: you sat in front of
0: you, oxygen hydrogen kalpukuntunnava?
1: Do you mix hydrogen oxygen there while eating?
0: Water nik kavali,
1: you want water?
0: Ade chadu ante emti, samskaram ante emti, indriya bhedam untundali.
1: You should understand the education and
0: hydrogen oxygen tho water cheyochunu.
1: You can make water.
0: Aa potti water nu 10 mandiki neevu e vidhanga panchalo dani telusukovatame ee oka samskruti.
1: Therefore the distributing, the procedure to distribute this water is culture. Nothing great in
0: manufacturing.
1: Making proper use of it is
0: greatness. So we should know the method to make proper use.
1: Proper use is
0: culture.
1: Manufacture. So along education, culture is needed. So students,
0: అనేక విధమైనటువంటి యొక్క విషయాలు ఈ జగత్తులో మీరు ఇప్పుడు చూస్తున్నారు, వింటున్నారు.
1: ఇన్ దిస్ వరల్డ్ యూ లిసన్ టు మెనీ ఆఫ్ ది థింగ్స్.
0: ఇన్ని విన్నప్పటికీ, ఇన్ని చూసినప్పటికీ మీలో ఏమాత్రం మార్పు లేకపోతే ప్రయోజనం లేదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ లిసనింగ్ అండ్ స్టడీయింగ్, ఇఫ్ యూ డోంట్ చేంజ్,
0: మీరే ఈ యొక్క ప్రపంచాన్ని ఈనాడు తీర్చిదిద్దాలి.
1: యూ షుడ్ మోల్డ్ దిస్ వరల్డ్.
0: భావి భారత పౌరులు మీరే.
1: యు ఆర్ ది ఫ్యూచర్ సిటిజన్స్.
0: మీరు దానిని సరైనటువంటి మార్గంలో నడుచుకుని దానికి ప్రబోధించడానికి ప్రయత్నించాలి.
1: యు షుడ్ ట్రేడ్ అలాంగ్ ద రైట్ పాత్.
0: విద్యార్థులు, యువకులు, యువతులు అంతా కూడా ఒక విధమైన మాలిన్యమైనటువంటి ఈ ప్రపంచాన్ని శుభ్రపరచడానికి తగినటువంటి కంకణం కట్టుకోవాలి.
1: స్టూడెంట్స్, యూత్ మెన్ అండ్ విమెన్ షుడ్ రెక్టిఫై దిస్ పొల్యూటెడ్ వరల్డ్.
0: నేను చేయగలను అనేటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో నడుము కట్టుకుని ముందుకు వెళ్ళి,
1: యూ షుడ్ హ్యావ్ ద డిటర్మినేషన్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దట్ యుల్ సర్టన్లీ డూ ఇట్ వెల్.
0: నీవు సంపాదించడం గొప్పతనం కాదు,
1: నథింగ్ గ్రేట్.
0: దేశానికి శాంతిని అందించడమే గొప్పతనము.
1: మేక్ ది వరల్డ్ హ్యాపీ.
0: దేశంలో జరిగేటువంటి అశాంతిని చల్లార్చడమే గొప్పతనము.
1: యూ షుడ్ పాసిఫై ఎవ్రీబడి.
0: దేశంలో ఉండేటువంటి ఉద్రేకాన్ని తప్పక ప్రశాంతి చేయాలి, శాంతిమయము చేయాలి.
1: యూ షుడ్ సీ దట్ దేర్ విల్ బి నో ఎడ్యుకేషన్.
0: అది ఈనాడు విద్యార్థులు చేయవలసినటువంటి పని.
1: దట్ ఇస్ ది డ్యూటీ ఆఫ్ స్టూడెంట్స్.
0: విద్యార్థులు ఈనాడు భయంకరమైనటువంటి దృశ్యములను సృష్టిస్తూ వస్తున్నారు.
1: బట్ సర్, స్టూడెంట్స్ టుడే హ్యావ్ బికమ్ హారిబుల్ క్రియేటర్స్ నౌ.
0: అది సరికాదు,
1: ఇస్ నాట్ ప్రాపర్.
0: మీరు విద్యార్థులైనటువంటి వారు తగినటువంటి శాంతిని, ప్రపంచం యొక్క శాంతిని మనం కోరుతూ సమాజం లోపల సంక్షేమాన్ని మనం ఆశించుతూ రావాలి.
1: బీయింగ్ స్టూడెంట్స్ యూ వర్క్ హార్డ్ ఫర్ ది పీస్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ పీస్ ఇన్ ది వరల్డ్.
0: ఇలాంటి విద్యార్థులుగా మీరు తయారైనప్పుడే,
1: వెన్ యూ మోల్ యువర్
0: స్టూడెంట్స్ పెరిగినప్పుడే,
1: వెన్ యూ ఆర్ యూత్ ఆఫ్ ద కైండ్,
0: దేశం యొక్క శాంతి చెప్పనక్కర్లేదు, ప్రశాంతిగా ఏర్పడుతుంటారు.
1: ది కంట్రీ విల్ నాట్ ఓన్లీ బి అట్ పీస్, దేర్ విల్ బి సుప్రీం పీస్.
0: మొట్టమొదట మీరు శాంతిలు కావాలి.
1: ఫస్ట్ బి అట్ పీస్.
0: ఇంటిలో శాంతి ఉండినప్పుడే వీధిలో శాంతి వస్తుంది.
1: వెన్ దేర్ ఇస్ పీస్ అట్ హోమ్, దెన్
0: వీధిలో శాంతి ఉండినప్పుడే గ్రామంలో శాంతి వస్తుంది.
1: దెన్ దేర్ విల్ బి పీస్ ఇన్ ది
0: విలేజ్. గ్రామంలో శాంతి ఉన్నప్పుడే జిల్లాలో శాంతి వస్తుంది.
1: పీస్ ఇన్ ది విలేజ్.
0: జిల్లాలో శాంతి ఉన్నప్పుడే స్టేట్ లో శాంతి వస్తుంది.
1: వెన్ దేర్ ఇస్ పీస్ ఇన్ ది డిస్ట్రిక్ట్, ది స్టేట్ విల్ బి.
0: మీ ఇంట్లోనే నీకు శాంతి లేదు,
1: you have no peace at home,
0: వీధిలోకి ఏ రీతిగా పంపగలవు?
1: దెన్ హౌ కెన్ యూ?
0: మొట్టమొదట మీరు ఇంటిలో ఉన్నటువంటి నలుగురు అన్న తమ్ముడు, తల్లి బిడ్డలు, అక్క చెల్లెండ్రు అందరూ ఐకమత్యంగా మీరు కలిసి ఉంటుండాలి.
1: సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ద ఫాదర్ మదర్ షుడ్ బి యునైటెడ్ ఎట్ హోమ్.
0: మీరు చాలా వరకు నిత్యము మీరు పేపర్స్ చదువుతుంటారు,
1: యూ రీడ్ న్యూస్,
0: అనేక రకమైనటువంటి యొక్క ప్రబోధనంతా వస్తుంటాయి.
1: యూ ఆల్సో ఫైండ్ న్యూస్,
0: అనేకమైనటువంటి యొక్క న్యూస్ అంతా వస్తుంటుంటాయి.
1: యూ ఆల్సో గో త్రూ ది న్యూస్
0: అనుకోండి, న్యూస్ సెన్స్ అనుకోండి, ఏదో ఒకటి మీరు చదువుతున్నారు.
1: యూ సడన్లీ రీడ్ ఎదర్ న్యూస్ ఆర్ న్యూస్.
0: మొట్టమొదటి ఐకమత్యాన్ని మనం సాధించాలి.
1: ఫస్ట్ డెవలప్ యూనిటీ.
0: ఈ ఐకమత్యాన్ని సాధించడం అంటే ఏ రీతిగా సాధించాలి?
1: హౌ కెన్ యూ అచీవ్ యూనిటీ, ఇన్ వాట్ వే?
0: ఈ ఐకమత్యంలో మనం సాధించలేనటువంటిదే లేదు.
1: With unity there is nothing you cannot
0: accomplish.
1: With all the five fingers joining together you can do anything.
0: A father
1: has five sons.
0: ఐదు మంది కొడుకులు నాయన నేను మరణించిన తర్వాత మీరందరూ ఐకమత్యంగా ఉంటుండి మీ యొక్క దీనిని ఈ యొక్క కుటుంబం యొక్క పేరును కాపాడాలి అని అడిగాడు.
1: The father said to his sons, after I die, let you stand united and keep up the name of the family.
0: నాన్న మేము మరణించేంత వరకు మేము ఐకమత్యంగానే ఉంటుంది మన యొక్క ఇంటి పేరు మనం నిలుపుతాము అనేటువంటి ప్రామిస్ చేశారు.
1: Sons made a promise that they will stand united till their death.
0: సరే దాన్ని మనసులో పెట్టుకున్నాడు తండ్రి.
1: Father was happy on listening to
0: ఒకనాడు ఎవరో కట్టెల మోపు తీసుకుని ఇంటికి వచ్చాడు.
1: One day one was carrying firewood.
0: ఆ కట్టెల మోపును గోడ కానిచ్చాడు, వాడికి డబ్బిచ్చి పంపించాడు.
1: He carried it across the wall and paid the money.
0: ఒక్కొక్క కొడుకును పిలిచాడు.
1: He called each son.
0: నాయన ఆ కట్టెల మోపును ఒక్కరు తుంచి చూడు, నీ బలం ఎంతుందో చూడాలి అన్నాడు.
1: He wanted every son and he wanted to test the strength that so that everyone should break that firewood. వచ్చాడు,
0: చాలా బలమంతా ఉపయోగ పెట్టాడు.
1: They made use of all their strength.
0: కానీ కట్టెల మోపును తుంచలేదు.
1: బట్ దే కుడ్ నాట్ బ్రేక్.
0: అదే విధంగా ఐదు మందిని పిలిచాడు.
1: హీ వాంటెడ్ ఆల్ ద ఫైవ్.
0: ఐదు మంది వచ్చేసేసి ఒకరికి బలమును ప్రవేశపెట్టారు.
1: ఆల్ ది ఫైవ్
0: ఎవరు కూడా ఆ కట్టెల మోపును తుంచలేదు.
1: ఆల్ ది ఫైవ్ జాయిన్డ్ అండ్ విత్ యాడెడ్ స్ట్రెంగ్త్ దే కుడ్ నాట్ బ్రేక్.
0: ఆ కట్టెల నుంచి ఒక కర్రను తీశాడు, ఒకరికి ఇచ్చాడు. ఒక కర్రను తీశాడు, ఒకరికి ఇచ్చాడు. ఏదో ఒక కర్ర ఐదు మందికి ఇచ్చాడు.
1: దెన్ ద ఫాదర్ సెపరేటెడ్ అవుట్ ఆఫ్ దట్ లాగ్ and gave one
0: particular చక్కగా ఒక క్షణంలో ప్రజలు తుంచి వేసేశాడు.
1: ఎవ్రీవన్ కుడ్ బ్రేక్ ఇట్ అట్ ద సెంటర్.
0: కట్టెల మోపులు ఉన్నటువంటి కట్టెలను తుంచి వేశావు.
1: యూ హావ్ రియల్లీ హావ్ బ్రోకెన్ ది ఆల్ ది పీసెస్ దేర్ ఇన్ ది ఫైర్వుడ్.
0: నాన్న చెప్పాడు.
1: దెన్ ఫాదర్ సేడ్,
0: నాయన అన్ని కట్టెలు చేరి మోపుగా ఉంటే ఎవ్వడూ దీన్ని తుంచలేడు.
1: ఇఫ్ ఎవ్రీథింగ్ స్టాండ్స్ యాజ్ వన్ మాస్ నోబడీ కెన్
0: బ్రేక్. ఒక్కొక్క కర్ర విడివిడిగా అయినప్పుడు అందరూ తుంచి వేయగలరు.
1: వెన్ స్టిక్స్ ఆర్ సెపరేటెడ్ ఎవ్రీవన్ కెన్ బ్రేక్ ఇట్.
0: అదే విధంగానే మీరు ఐదు మంది కూడా ఏకంగా ఉంటే మిమ్మల్ని ఎవరు కూడా ఏం చేయలేరు.
1: లైక్ వైజ్ వెన్ ఆల్ ఫైవ్ ఆఫ్ యూ స్టాండ్ యునైటెడ్ నథింగ్ కెన్ డూ.
0: అయిపోయింది అంటే మిమ్మల్ని ప్రతి ఒక్కరూ విజయాన్ని పొందుతారు, మిమ్మల్ని అపజయం చేస్తారు.
1: వెన్ యు ఆర్ డివైడెడ్ యు విల్ సర్టన్లీ లూజ్, ఎవ్రీబడీ విల్ కాంక్వర్.
0: కనుకనే ఇంకా పైన మీరు ప్రామిస్ చేశారు, అందరూ కలిసి ఉండండి అన్నారు.
1: యు ఆల్రెడీ మేడ్ ఎ ప్రామిస్, స్టాండ్ యునైటెడ్.
0: అందరూ కలిసి ఉంటే ఎంత బలం ఉంటుంటారు.
1: ఇఫ్ యు రిమైన్ యునైటెడ్
0: బట్టలో చూడండి, ఎన్నో దారములు చేరాయి.
1: దిస్ క్లాత్ హాస్ సో మెనీ
0: థ్రెడ్స్. ఈ దారములను చేరడం వల్ల తుంచడానికి కష్టమైపోతుంది.
1: ఆల్ ద థ్రెడ్స్ టుగెదర్ మేక్
0: ఒక్కొక్క రెడ్డి చూడండి, రెండు వేళ్లతో తుంచి వేయచ్చు.
1: ఇది థ్రెడ్స్ ఆర్ సెపరేటెడ్, యూ కెన్ కట్ ఇట్ విత్ టూ ఫింగర్స్.
0: కనుకనే ఐకమత్యమే బలము.
1: సో యూనిటీ స్ట్రెంగ్త్
0: ఆచరణే దీనికి తగినటువంటి యొక్క గుణము.
1: ద ప్రాక్టీస్ ఆఫ్ ఇట్ యూనిటీ ఇస్ వర్క్.
0: ఈ ఐకమత్యాన్ని ఆచరణలో పెట్టాలి.
1: సో దిస్ యూనిటీ మస్ట్ బి ప్రాక్టీస్.
0: అప్పుడే మన దేశము ఆదర్శవంతమైన దేశంగా ఉంటుంది.
1: దెన్ అవర్ కంట్రీ విల్ బి ఐడియల్.
0: ఈ విద్యార్థి దశ ఆదర్శవంతమైనటువంటి విద్యార్థిగా రూపొందుతుంది.
1: దిస్ స్టేజ్ ఆఫ్ స్టూడెంట్ ఇస్
0: యువకులు ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఏ విధమైనటువంటి ఒక అశాంతికి అవకాశం అందించకూడదు.
1: యంగ్స్టర్స్ నెవర్ గివ్ స్కోప్ ఫర్ ఎన్ ఎడ్యుకేషన్.
0: కానీ ఈనాడు యువకులు అవకాశం వచ్చింది కాబట్టి చెప్తున్నాను.
1: నౌ ఇస్ టైమ్.
0: ఐదు మంది చేరి బజార్ లో వెళుతుంటే
1: వైల్ ఫైవ్ ఆర్ పాసింగ్ బై ది స్ట్రీట్
0: ఎక్కడో వంటింట్లో వంట చేసే వాళ్ళు కూడా వినిపిస్తుంటాయి వీళ్ళ మాటలు.
1: దోస్ హూ ఆర్ ఇన్ ది కిచెన్ విల్ బి ఏబుల్ టు లిసన్ వాట్
0: ఇంత కేకలు వేసుకుంటూ పోతుంటారు.
1: బికాజ్ దే షౌట్ టాక్ లౌడ్.
0: విద్యార్థుల లేక రౌడీ గ్యాంగ్స్.
1: Are the students or rowdy gang?
0: మనం విద్యార్థులు అయినటువంటి వారము మనం ఎంత ప్రశాంతంగా జీవించాలి.
1: బీయింగ్ స్టూడెంట్స్ యూ షుడ్ బి పీస్ఫుల్.
0: మరొకరికి అశాంతిని అందించకూడదు.
1: యూ షుడ్ నెవర్ మేక్ అదర్స్ రెస్ట్లెస్.
0: మరొకరికి అశాంతిని అందించకుండా ప్రవర్తించేటువంటి వాడే నిజమైన విద్యార్థి.
1: హీఈస్ ఎ ట్రూ స్టూడెంట్ ఇఫ్ హీ డజంట్ మేక్ అదర్స్ రెస్ట్లెస్.
0: చాలా గౌరవంగా మర్యాదగా మనం ప్రవర్తించాలి.
1: యూ షుడ్ కీప్ అప్ రెస్పెక్ట్.
0: పెద్దలను గౌరవించాలి.
1: రెస్పెక్ట్
0: తల్లిదండ్రులను ప్రేమించాలి.
1: లవ్ యువర్ పేరెంట్స్.
0: తోటి మానవులంతా గౌరవించాలి.
1: రెస్పెక్ట్ అదర్స్.
0: దేశం యొక్క విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
1: యూ షుడ్ డెవలప్ స్పిరిట్ ఆఫ్
0: జాతీయత బలము.
1: దట్ ఈస్ ది నేషనాలిటీ.
0: ఇది నేను పుట్టిన దేశం.
1: దిస్ మై మదర్ ల్యాండ్.
0: ఈ నాకు పుట్టిన దేశాన్ని నేను రక్షించుకోవాలి.
1: ఐ షుడ్ ప్రొటెక్ట్ మై
0: ఇది నాదు మాతృదేశము.
1: దిస్ మై మదర్ ల్యాండ్.
0: ఇది నా ప్రియ మాతృభాష.
1: దిస్ మై మదర్
0: టంగ్. ఇది నా మతమంచు.
1: దిస్ మై రిలీజియన్.
0: ఎదగొట్టి నుడువనేరని బతికిన పీనుంగొక్కండు వసడం గలడా.
1: డోంట్ యు ఫైండ్ ఎనీబడీ.
0: ఇది నా దేశము, ఇది నా భాష, నా మనవులు, నా యొక్క మనుషులు అనేటువంటి భావం ఏంటంటే అది లేనటువంటి వాడు బతికిన శవంతో సమానమే.
1: The one who cannot declare this is my motherland and mother tongue and my religion, he is just as bad as a dead cod.
0: అది ఉండాలి.
1: He should be there.
0: అయితే ఇది నా దేశమని ఈ దేశం అభిమానంతో ఎట్లుంటారో పరదేశాన్ని కూడా అట్లనే చూడాలి.
1: Just as your spirit of patriotism, others also should have.
0: అన్ని దేశముల వారు కూడా ఐకమత్యంగా ఉండాలి.
1: పీపుల్ ఆఫ్ ఆల్ కంట్రీస్ టు స్టాండ్ యునైటెడ్.
0: వస్తే కుటుంబంగా మారిపోవాలి.
1: ఇట్స్ ఆల్ ఎ ఫ్యామిలీ ఆఫ్ ది వరల్డ్.
0: ఇలాంటి పరివర్తన తెప్పించేటువంటిది మహాసంక్రాంతి.
1: దిస్ ఇస్ సంక్రాంతి బ్రింగ్ సచ్ డివైన్ ట్రాన్స్ఫర్మేషన్.
0: ఈ విధమైనటువంటి సంక్రాంతి లోపల మహాశాంతిని పొందాలి.
1: ఇన్ ది సంక్రాంతి
0: శాంతిని పెంచాలి.
1: యూ షుడ్ డెవలప్ ఇట్.
0: అట్రాక్షన్ ఆకర్షణ చేయాలి.
1: అండ్ యూ షుడ్ అట్రాక్ట్.
0: నీ వ్యక్తిగతమైనటువంటి యొక్క అసంతృప్తిని ప్రపంచానికి పంచద్దు.
1: నెవర్ షేర్ యువర్ ఇండివిజువల్ డిస్సాటిస్ఫాక్షన్.
0: నీ అసంతృప్తిని నీ యొక్క ఆవేశమును ఇతరులకు నీవు ఏమాత్రం కూడా ప్రవేశపెట్టద్దు.
1: నెవర్ షేర్ యువర్ డిస్సాటిస్ఫాక్షన్ ఆర్ యాంగర్.
0: ఏదైనా అశాంతి వస్తే నీ అశాంతి నీలోనే అణుచుకో.
1: ఇఫ్ యు ఆర్ డిస్టర్బ్డ్ సీ దట్ యు విల్ కంట్రోల్ ఇట్.
0: దానివల్ల మరొకరిని బాధించడానికి ప్రయత్నం చేయొద్దు.
1: నెవర్ హర్ట్ అదర్ అదర్.
0: ఇంట్లో ఉండేటువంటి వారిలో కూడా నీ కోపం రావచ్చు.
1: యూ మే బి యాంగ్రీ విత్ పీపుల్ ఎట్ హోమ్.
0: కానీ దాన్ని నీవు అణగదొక్కుకోవాలి.
1: బట్ సీ దట్ యు విల్ హావ్ ఎ
0: చెక్. విధమైనటువంటి ఓపికను పెంచుకోవాలి.
1: హావ్ ద పేషెన్స్.
0: అదే ముందు.
1: దట్స్ నెక్స్ట్.
0: దానివల్లనే త్యాగరాజ్ శాంతము లేక సౌఖ్యము లేదు సరస జళ నయన. శాంతము లేకపోతే సౌఖ్యం లేదు.
1: When there's no peace, there's no happiness.
0: ఎవరికి ఈ శాంతి కావాలి?
1: Who needs peace?
0: దాంతునికైనా వేదాంతునికైనా.
1: నన్ను charity or a philosopher.
0: ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు కానీ ఇంద్రియ ఆవేశంతో ఉండేటువంటి వారికి కానీ శాంతి ఉండాలి.
1: ద వన్ విత్ సెన్స్ కంట్రోల్, ద వన్ హూ సకమ్స్ టు ద సెన్సెస్ నీడ్ పీస్.
0: అట్టి శాంతిని ప్రబోధిస్తూ వచ్చింది ఈ యొక్క వేదము మొట్టమొదట.
1: వేద టీచర్స్ ది పీస్.
0: వేదము ఐకమత్యాన్ని బోధిస్తూ వచ్చింది.
1: వేద స్పీక్స్ ఆఫ్ యూనిటీ.
0: కానీ ఈనాటి పండితులంతా కూడా ఈ రహస్యాన్ని చెప్పడానికి ప్రయత్నించడం లేదు.
1: బట్ స్కాలర్స్ డోంట్ టీచ్ ది సీక్రెట్.
0: అది వారి తప్పు కాదు, వారికే తెలియదు పాపం ఏం చేస్తారు.
1: ఇస్ నాట్ ది మిస్టేక్ ఆఫ్ ది స్కాలర్.
0: ప్రారంభమైనటువంటిది ఐకమత్యము.
1: సో దిస్ యూనిటీ
0: సహనాభవతు సహనాగునక్తు సహ బీజం కరవావి సహనాభవతు. అందరూ కలిసిమెలిసి ఉండాలి.
1: Everybody should live together.
0: దానినే కలిసి మెలిసి మెలుసుదాం, కలిసి మెలిసి తిరుగుదాం, కలిసి మెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం.
1: Let's move together. Let's live together. Let us develop our friendship. Let us live in friendship without any conflict. Without any conflict or
0: infight.
1: Without any conflict or infight.
0: This is
1: the first teaching of Veda. So we should all be united.
0: అన్న తమ్ములు ఎందైనా దేశం రావచ్చును.
1: There may be hatred among brothers.
0: విద్యార్థులు ఏమాత్రమూ రాకు.
1: Among students there should not be hatred.
0: కనుక ఇలాంటి విద్యార్థులు ప్రపంచంలో ప్రవేశించి
1: స్టూడెంట్స్ షుడ్ గో టు ద వరల్డ్.
0: ఈనాడు ప్రపంచాన్ని బాధించేటువంటి అశాంతిని మీరు కేవలం దాన్ని ప్రశాంతిగా మార్చాలి.
1: కన్వర్ట్ ఆల్ ది రెస్ట్లెస్నెస్ దట్ యు ఫైండ్ అవుట్ సైడ్ ఇన్ టు పీస్.
0: మిత భాషను పెంచుకోండి.
1: Develop the limited talk.
0: అతి భాష మనకు అక్కర్లేదు.
1: Never talk excessively.
0: అతి భాష మతిహాని.
1: If you talk more,
0: మిత భాష అతిహాయి.
1: If you talk
0: అతి తిండి మతిహాని. మిత తిండి అతిహాయి.
1: Eat less. That gives you all the comfort and happiness.
0: అంతేగాని ఊరికే కడుపు నిండుకుని ఎంతవరకు తినేసేస్తే నువ్వు ఏం పని చేయగలవు?
1: If you eat too much, you cannot do anything.
0: ఇంకా దీంట్లో తినవచ్చును అనేటువంటి యొక్క భావం నీలో వచ్చేంత వరకు మాత్రం తిను.
1: You can eat to such an extent until there is still some more.
0: అధికంగా తింటే నువ్వు ఏమాత్రం కూడా పని చేయలేవు, నీ యొక్క విజయాన్ని సాధించలేదు.
1: బట్ ఇఫ్ ఈట్ మోర్ అండ్ మోర్ యూ కెన్ నెవర్ బి సక్సెస్ఫుల్.
0: కనుక మితంగా మాట్లాడండి, మితంగా తినండి, అమితంగా పని చేయండి, అమితంగా ఆనందించండి.
1: సో టాక్ లెస్, ఈట్ లెస్ అండ్ హ్యావ్ ఎక్సెస్ ఆఫ్ జాయ్, ఇన్ఫినిట్ జాయ్.
0: పని ఎందుకని? భగవత్ నామాన్ని మాత్రం మర్చకుండా ఉండండి.
1: Under any circumstances, never forget the name of God.
0: ఈ నాడు సంక్రాంతి యొక్క ప్రధానమైనటువంటి యొక్క అంతరార్థము మన హృదయ పరివర్తన కావాలి.
1: The inner significance సంక్రాంతి lies in this basic fact.
0: మనలో శాంతి అభివృద్ధి.
1: Let there be peace within
0: us. మనలో కాంతిని పెంచుకోవాలి.
1: We should develop the inner light.
0: ఆ పెంచుకున్నటువంటి కాంతిని శాంతిని ప్రపంచానికి పంచాలి.
1: And we should share this inner light and the peace with others.
0: నీవు సెల్ఫిష్ గా ఉండకూడదు.
1: Never be selfish.
0: ఈ వ్యక్తిగతమైనటువంటిది మాత్రం ఏమాత్రం సుఖం కాదు.
1: Never give scope for individual differences.
0: అంత ప్రపంచమంతా నా యొక్క బంధువులే, ప్రపంచమంతా నా యొక్క వారే అనేటువంటి భావాన్ని పెంచుకోవాలి.
1: హ్యావ్ ద ఫీలింగ్ దట్ ఆల్ బిలాంగ్ టు యూ, ఆల్ బిలాంగ్ టు యువర్ ఫ్యామిలీ.
0: ఇలాంటి అనంతత్వాన్ని బోధించేటువంటి ఈ సంక్రాంతి.
1: ఈ సంక్రాంతి ద టీచర్స్ యూ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్ఫినిటీ.
0: భజన బినా సుఖ